0: లెటర్
1: ఏంటిది యాక్షన్ వాచ్ యువర్ యాక్షన్
0: వాట్ ఈజ్ ఇట్ వాచ్ యువర్ యాక్షన్
1: మూడో వర్డ్ టీ
0: థర్డ్ వన్ ఇస్
1: వాచ్ యువర్ థాట్
0: వాచ్ యువర్ థాట్
1: సీ
0: ఇస్ ద నెక్స్ట్ లెటర్
1: సీ అనగా వాచ్ యువర్ క్యారెక్టర్
0: వాచ్ యువర్ క్యారెక్టర్
1: హెచ్ వాచ్ యువర్ హార్ట్
0: వాచ్ యువర్ హార్ట్
1: దిస్ ఈస్ ద రియల్ వాచ్
0: దిస్ ఈస్ ద రియల్ వాచ్
1: వాచ్ అనగా రెస్ట్ వాచ్ చూస్తుంటారు అది కాదు వాచ్
0: వాచ్ డస్ నాట్ మీన్ మియర్లీ రిస్ట్
1: వాచ్ చెడిపోతుంటది
0: రిస్ట్ వాచ్ గెట్ స్పాయిల్డ్
1: కానీ ఈ యొక్క వర్డ్ అనేటువంటి వాచ్ ఏనాటికి చెడదు
0: బట్ దిస్ వాచ్ విల్ నెవర్ బి స్పాయిల్డ్
1: ఎప్పటికీ పవిత్రతనే అందిస్తూ ఉంటుంది
0: ఇట్ విల్ మేక్ యూ సేక్రెడ్ కంటిన్యూస్లీ
1: ఎంత గొప్ప పదములు ఇవన్నీ
0: హౌ గ్రేట్ ఇట్ ఈస్
1: కనుకనే ఇలాంటి పదములను చక్కని ఆదర్శవంతమైనటువంటి పదములను మన అంతర్ముఖంగా చేసుకోవాలి
0: సచ్ ఐడియల్ వర్డ్స్ ద డెప్త్ వీ హావ్ టు టేక్ విద్ ఇన్
1: ఈ విధంగా ప్రాచీన యొక్క విద్యలు ఎంతనో ప్రబోధం చేసి మనిషిని ఆదర్శవంతమైనటువంటి మనిషిగా తయారు చేసేది
0: ది ఏన్షియన్స్ టాట్ సచ్ సీక్రెట్ టీచింగ్స్ అండ్ మేడ్ మెన్ అండ్ విమెన్ ఐడియల్
1: అలాంటి ఆదర్శవంతమైనవన్నీ ఈనాడు అడుగుబడిపోయినాయి
0: టుడే దట్ ఐడియలిజం ఇస్ సబ్డ్యూడ్
1: కనుకనే చదువులు కూడా చాలా పరిశుద్ధమైన ఉండాలి
0: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి క్లీన్
1: పవిత్రమైన ఉండాలి
0: ఇట్ షుడ్ బి సో సీక్రెట్
1: పవిత్రము పరిశుద్ధం అంటే ఏమిటి ఆధ్యాత్మిక తత్వమే పరిశుద్ధము
0: ద సీక్రెట్నెస్ అండ్ ద ప్యూరిటీ ఆర్ ఫౌండ్ ఇన్ స్పిరిచువాలిటీ
1: క్లీన్లీనెస్ ఇట్ గాడ్లీనెస్
0: క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్
1: కనుకనే పరిశుద్ధంగా ఉండు
0: సో యు బి క్లీన్
1: ఈ విధమైనటువంటి చదువులు చదివి
0: ఎక్వైర్ దట్ ఎడ్యుకేషన్
1: ప్రజలకు కూడాను తోటి మానవులకు కూడాను సంతోషాన్ని అందించేటువంటి యొక్క గౌరవంతో జీవించాలి
0: లీడ్ ఎ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ సో యాజ్ టు గెట్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ఫెలో మెన్
1: ఈ యొక్క మోడర్న్ ఏజ్ కంటే ఆధునికమైనటువంటి ఏజ్ చాలా గొప్పది
0: వీ సే దిస్ మోడర్న్ ఏజ్ ఈజ్ వెరీ గ్రేట్
1: ఈ ప్రాచీన యొక్క విద్యలను మనం చదువుకుంటూ ఈ మోడర్న్ ఏజ్ యొక్క విద్యలు కూడా అభ్యసించవచ్చు
0: ఇన్ ఫ్యాక్ట్ వీ కెన్ లెర్న్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ బిసైడ్స్
1: సైన్స్ అది మోడర్న్ ఎడ్యుకేషన్
0: సైన్స్ ఈజ్ మోడర్న్ నాలెడ్జ్
1: చదువు కూడా ఉండవలసిందే సైన్స్
0: సైన్స్ ఈజ్ నెసెసరీ
1: సైన్స్ ఉండాలి కానీ ఇత్యాదిగా ఉండాలి
0: హౌ
1: సైన్స్ అనేటువంటిది ఈనాడు వీడు పెదత్తాన్ని తీసుకుని పోతున్నారు
0: సైన్స్ ఈజ్ టేకింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్
1: ఇక్కడ బయలుదేరుతుంది C is science.
0: Science is like the letter C. It starts at one point. C.
1: C. ఒక దగ్గర బయలు చేస్తుంది ఒక దగ్గర ఎండ్ అవుతుంది.
0: Letter C starts at one point, ends at another point.
1: ఇది full circle కాదు.
0: It is, letter C is not full circle.
1: కానీ ఆధ్యాత్మిక education అనేది full circle.
0: But spiritual education is full circle.
1: ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే పోయి నిలిచిపోతుంది ఇది.
0: It ends at a time, place where it has begun.
1: అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అదే పూర్ణం అదే సంపూర్ణం అదే పవిత్రం.
0: This wholeness, this totality is completeness which is so sacred.
1: అలాంటి పూర్ణమిదే దీపం. సైన్స్ సి ఒక దగ్గర బయలుదేరుతుంది ఇంకో దగ్గర బయలు నిలిచిపోతుంది.
0: Science is incomplete.
1: C is science.
0: C is science.
1: మధ్యలో పెద్ద గ్యాప్ అంతా ఉంటుండాలి.
0: There is wide gap between the two points.
1: ఆ వైడ్ గ్యాప్ అంతా పెద్ద లోయ అందులో పడిపోతావు.
0: It is so hollow and a deep valley where you will fall.
1: Science. Science ఏమిటి?
0: What is science?
1: What is this? What is this? What is this? అని కోరుతుంది.
0: Science goes on questioning you, what is this? What is this?
1: కానీ పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక సైన్స్ వాట్ ఈజ్ దట్ వాట్ ఈజ్ దట్ అంటుంది.
0: బట్ ది స్పిరిచువాలిటీ విచ్ ఇస్ హోల్ విల్ పుట్ దిస్ క్వశ్చన్ వాట్ ఈజ్ దట్
1: వాట్ ఈజ్ దిస్ అనేటువంటిది దగ్గరది.
0: వాట్ ఈజ్ దిస్ ఇస్ సో నియర్.
1: వాట్ ఈజ్ దట్ అనేటువంటిది దూరంది.
0: దట్ ఈస్ ఫార్.
1: దూరంగా ఉండినప్పటికీ దిస్ అనేటువంటిది దాన్ని కోరుతుంటారు వీళ్ళు.
0: దో ఇట్ ఈస్ ఫార్ ఇట్ డిజైర్స్ దిస్.
1: దిస్ అనగా దగ్గరగా ఉండేటువంటిది.
0: దిస్ మీన్స్ సో నియర్.
1: ఫార్ అనగా దూరంగా ఉండేటువంటిది.
0: దట్ మీన్స్ సో ఫార్.
1: నీ సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది ఆధ్యాత్మికము.
0: స్పిరిచువాలిటీ ఇస్ దట్ విచ్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ సెన్సెస్.
1: సైన్స్ కు దగ్గరగా ఉండేటువంటిది నీ లౌకికము.
0: దిస్ వరల్డ్ ఇస్ సో నియర్ టు యువర్ సెన్సెస్.
1: కనుక ఈ సెన్సెస్ కు నియర్ గా ఉంటుండాలి.
0: ఇట్ సో క్లోజ్ టు సెన్సెస్
1: నో డియర్.
0: సో నియర్ బట్ నాట్ డియర్.
1: దూరంగా ఉండేటువంటి దానిపై డియర్ గా ఉంటుంటుంది.
0: దట్ విచ్ ఇస్ ఎ డిస్టెన్స్ ఇస్ డియర్.
1: చిన్న ఉదాహరణ మీరే చూడండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ యూ కన్సిడర్.
1: మీరందరూ సాయిబాబాను చూడాలని వచ్చారు.
0: యు ఆల్ హావ్ కమ్ టు సీ భగవాన్.
1: జామియా ఈస్ట్ ఆఫ్రికా ఈస్ట్ ఆఫ్రికా అంటే దూరంగా ఉంటుందో చెప్పండి.
0: యు హావ్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ల్యాండ్స్ లైక్ జాంబియా.
1: మీ ప్రేమ కూడాను అంత అభివృద్ధి అయిపోయి రావాలా రావాలి రావాలని అంత ఆవేశం పడుతుంటారు.
0: దట్స్ ద రీజన్ వై దేర్ ఇస్ యర్నింగ్ డీప్ డిజైర్ టు గో ఓవర్ హియర్.
1: మీ ప్రక్కనే ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళాలంటే ఈ విధమైనటువంటి ఆవేశం ఉండదు.
0: బట్ ఇఫ్ యు గో టు ది విలేజెస్ అరౌండ్ యూ డోంట్ ఫైండ్ దట్ స్పిరిట్.
1: దగ్గరగా ఉండేటువంటి దానిపైన చాలా ఐచ్ఛగా ఉంటుంది.
0: దాట్ విచ్ ఇస్ సో నియర్ ఇస్ నెగ్లెక్టెడ్.
1: జో ఫార్ అనేటువంటి దానిపై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంటాయి.
0: యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ విచ్ ఇస్ ఫార్ ఆఫ్.
1: వాట్ ఈస్ దట్?
0: సో వాట్ ఈస్ దట్?
1: దట్ అనగా బియాండ్ సెన్సెస్.
0: దట్ మీన్స్ బియాండ్ సెన్సెస్.
1: బియాండ్ సెన్సెస్ నిజమైనటువంటి సైన్స్.
0: బియాండ్ సెన్సెస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: బిలో సెన్సెస్ ఇదంతా కూడా కేవలం డర్టీ విధి.
0: సో బిలో సెన్సెస్ ఇస్ డర్టీ.
1: కనుకని మనం బిలో సెన్సెస్ కు పోకూడదు.
0: వీ షుడ్ నాట్ యాక్ట్ బిలో సెన్సెస్.
1: బియాండ్ సెన్సెస్ పోవాలి.
0: వీ షుడ్ గో బియాండ్ సెన్సెస్.
1: అప్పుడే మనం పవిత్రంగా మనం జీవిస్తాము.
0: దెన్ వీ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: ఈనాటి విద్యార్థులందరూ కూడాను బిలో సెన్సెస్, సెన్సెస్ కు దగ్గరగా ఉంటున్నారు, సెన్సెస్ కు బానిసలైపోతున్నారు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ సో క్లోజ్ టు దేర్ సెన్సెస్ దేర్ విక్టిమ్స్ అండ్ స్లేవ్స్ ఆఫ్ దేర్ సెన్సెస్.
1: వాళ్ళు ఇంద్రియాలకు లోబడిపోతున్నారు.
0: దే హావ్ బికమ్ servants to their senses. It is not proper.
1: Indriyanu tamu adhikanga cheskovali.
0: In fact, you should be the master of senses.
1: Master of senses.
0: Master of senses.
1: Attidi nijamaina samskruti.
0: That is the true culture, samskruti.
1: Ee naadu beyond senses varaku ponakkarledu.
0: We don't need to go that far beyond
1: senses. Chintinchukunda undatame goppa science.
0: It is enough if you don't think of these senses. It is true.
1: Ee naadu jeevitham anta tellavaru lechina modakoni raatri parundunanta varaku senses senses senses.
0: Today what happens from the time we get up from the bed and retire, we think of senses only.
1: కాబట్టి అది చాలా డర్టీగా ఉంటుంటది.
0: అండ్ ఇట్స్ ఆల్ డర్టీ లైఫ్.
1: సెన్సెస్ కి మనం లోబడిపోకూడదు.
0: వి షుడ్ నాట్ సబ్మిట్
1: సెన్సెస్. మన సర్వెంట్స్.
0: సెన్సెస్ ఆర్ సర్వెంట్స్.
1: సర్వెంట్స్ కు నీవు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఎ స్లేవ్ టు యువర్ సర్వెంట్స్.
1: నీవు మాస్టర్ గా ఉంటుంది, సెన్సెస్ నీకు బానిసలుగా ఉండాలి.
0: యూ షుడ్ బి ద మాస్టర్ అండ్ సెన్సెస్ షుడ్ బి యువర్ సర్వెంట్స్.
1: మీకు తెలుసును చాలా మందికి.
0: మెనీ ఆఫ్ యు నో.
1: రామాయణం లోపల
0: ఇన్ రామాయణ
1: కైక గొప్ప పట్టపురాణి.
0: కైక ఇస్ ఎ క్వీన్.
1: ఆమె కాశ్మీర్ దేశపు రాజు యొక్క కుమార్తె.
0: షీ ఇస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కాశ్మీర్.
1: గొప్ప బిరుదు పొందినటువంటిది.
0: షీ హాస్ గాట్ వెరీ హై టైటిల్.
1: అన్ని విద్యల్లో కూడా ఆరితేరినటువంటిది.
0: షీ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ నాలెడ్జ్.
1: ఆమె క్వీన్.
0: షీ ఇస్ ద క్వీన్.
1: ఆమె వెంట వచ్చింది ఒక బానిస.
0: దేర్ షీ వాస్ ఫాలోడ్ బై
1: ఆమె మందరా.
0: బై నేమ్ మందరా.
1: ఈ మందర బానిసగా వచ్చింది.
0: Mandara came as a servant.
1: Servant ga vachesindi.
0: She came there as a servant.
1: Aa servant nu master ga chesukundi ee Kaika.
0: Kaika made her servant Mandara her own master.
1: Kadaturiki eevene aa servant ku balisayipoyindi.
0: Therefore the queen became the servant of Mandara.
1: Katte gadapadiki emayipoyindi.
0: What happened at the end?
1: Tara balisake taanu servant ayipothe కట్టగడపడికి ఏం కత్తిపెట్టింది. చాలా హీన స్థితికి జారిపోయింది.
0: బికాస్ షీ హాస్ బికమ్ ఎ సర్వెంట్ టు హర్ ఓన్ సర్వెంట్. వాట్ హ్యాపెండ్ ఎట్ ది ఎండ్? షీ హాస్ రూయిన్డ్ హర్
1: సెల్ఫ్. పదవిని కోల్పోయింది.
0: షీ లాస్ట్ హర్ పొజిషన్.
1: కుమారుని క్రోధానికి గురి అయిపోయింది.
0: షీ హాడ్ టు సబ్మిట్ హర్
1: సెల్ఫ్. సవిత్రమైన రామచంద్రుని అరవలికి పంపించింది.
0: షీ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ టు గో టు ఎక్సైల్.
1: సీతను చాలా ఏడిపించింది.
0: అండ్ షీ మేడ్ సీత క్రై.
1: ఇంతటి దుర్గతికి పట్టినటువంటి ఆమె గతి ఏమైపోయింది కడపటికి.
0: వాట్ హ్యాపన్ టు హర్ ప్లైట్ ఎట్ ద ఎండ్?
1: తన గతి కూడాను ఆ హింసలో మారిపోయింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ టు గాట్ హర్ సెల్ఫ్ రూయిన్డ్ టోటల్.
1: సర్వెంట్స్ సర్వెంట్స్ గా పెట్టుకోవాలి, మాస్టర్ మాస్టర్ గానే ఉండాలి.
0: సో ఏ సర్వెంట్ షుడ్ బి ఎ సర్వెంట్, ఏ మాస్టర్ షుడ్ బి ఎ మాస్టర్.
1: కనుకనే మీ యొక్క గుణములంతా కూడా మాస్టర్ కాదు, అది సర్వెంట్స్.
0: సో ఆల్ అవర్ క్వాలిటీస్ దట్ వాట్ వీ హావ్ టుడే
1: మాస్టర్.
0: యూ ఆర్ ది రియల్ మాస్టర్.
1: మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
0: మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: నీవు మాస్టర్ ది మైండ్ కావాలి.
0: యూ షుడ్ బి ఎ మాస్టర్ మైండ్.
1: అదే నిజమైనటువంటి యొక్క స్టూడెంట్స్ యొక్క లక్షణము.
0: దట్ ఈస్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: అప్పుడే ఉన్నత విద్యను మనం ఇతరులు కూడా అభ్యసించవచ్చును.
0: దెన్ యూ కెన్ హ్యావ్ వెరీ హై ఎడ్యుకేషన్.
1: కానీ ఇంకా సమయం ఉంటే ఈ విద్యా విషయం లోపల ఎంతైనా మీకు బోధించవచ్చును.
0: భగవాన్ ఈస్ ప్రిపేర్డ్ టు టీచ్ అస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆన్ ఎడ్యుకేషన్.
1: నా విద్యలు అన్ని కూడా చాలా సింపుల్ లైఫ్, హైయర్ స్టడీ.
0: భగవాన్ ఫిలాసఫీ ఎడ్యుకేషన్ వాంట్స్ అస్ టు లీడ్ ఎ సింపుల్ లైఫ్.
1: ఎప్పుడు కూడా థర్డ్ క్లాస్ కంటే ఎక్కువ పోలేదు.
0: భగవాన్ హ్యాస్ నాట్ క్రాస్డ్ ది థర్డ్ స్టాండర్డ్.
1: ఇది చదువు ముఖ్యము.
0: ఇస్ ఇట్ ఎడ్యుకేషన్?
1: సంస్కారం ముఖ్యము.
0: ఇట్ సంస్కార. కల్చర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
1: సంస్కారం ఉంటే ఎంత దీనినైనా పవిత్రం గావించుకోవచ్చు.
0: విత్ కల్చర్ ఆర్ సంస్కార యూ కెన్ డూ ఎనీథింగ్.
1: సంస్కారం అనగా పవిత్రం గావించేటువంటి సంస్కారము.
0: సంస్కారం ఇస్ దాట్ విచ్ మేక్స్ సీక్రెట్.
1: చదువు అనగా పవిత్రమైన దాన్ని ప్రాచీనమైన దీనిగా మార్చుకుని అసహ్యమైన మార్గంలో ప్రవేశపెట్టడమే.
0: వేర్ ఆర్ ది ఎడ్యుకేషన్ యూ జస్ట్ మేక్ రాంగ్ యూజ్ ఆఫ్ ఇట్ దో ఇట్ ఈస్ మోడర్న్.
1: కనుకనే మనము చెడ్డ మార్గంలో ప్రవేశించకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్స్.
1: సింపుల్ లైఫ్ అని చెప్పని మనం కొన్ని విధమైనటువంటి అసహ్యమైన మార్గాల్లో ప్రవేశించరాదు.
0: వీ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ది డిస్గస్టెడ్ లైన్స్ ఆఫ్ లైఫ్.
1: ఈనాడు మీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి అంతా కూడాను తమ పనులు తామే చేసుకోవాలి.
0: All the training given to you wants you to do your own
1: work.
0: Better you do your own job.
1: మీ గుడ్డలు మీరే ఉతుక్కోవాలి.
0: You should wash your clothes.
1: మీ గుడ్డలు మీరే పరిశుభ్రంగా పెట్టుకోవాలి.
0: You should maintain them clean.
1: ఇది విద్యార్థి యొక్క నిజమైన కర్తవ్యం.
0: This is the duty of a student.
1: నీ బట్టలు ఇంకొకరు ఉతకడానికి ఇవ్వకూడదు.
0: You should not ask someone to wash your clothes.
1: ఈ విధంగా ఉండినప్పుడే తమ పనులు తాను చూసుకుంటుంటే ఇంతకంటే గొప్పగా విద్య ఏం కావాలి.
0: ఇఫ్ యూ డూ యువర్ డ్యూటీ వాట్ మోర్ ఈస్ నీడెడ్ అవుట్ ఆఫ్ దిస్.
1: నీ డ్యూటీని ఇంకొకరి తలపైన పడేయకూడదు.
0: యూ షుడ్ నాట్ ఆస్క్ వన్ టు డూ యువర్ డ్యూటీ.
1: కనుకని మన డ్యూటీని మనం చేయాలి.
0: ఐ షుడ్ డూ మై డ్యూటీ, దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్.
1: కనుక ఈ విధంగా ఇంకొకరు బాధ పెట్టుకోకుండా సింపుల్ లైఫ్ ని మనం గడిపించాలి.
0: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ అండ్ లీడ్ ఎ సింపుల్ లైఫ్.
1: సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ.
0: సింపుల్ లైఫ్ అండ్ హై థింకింగ్ హై స్టడీ.
1: ఆ విధమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతూ రావాలని కనుక
0: దట్ సార్ట్ ఆఫ్ ఎ లైఫ్ యూ షుడ్ లీడ్.
1: ఆ స్కూల్స్ లోపల వారి వారి పనులు వారే చేసుకుంటూ రావాలి.
0: భగవాన్ వాంట్స్ టు సీ ఇట్ దట్ ఈచ్ వన్ డస్ హిస్ జాబ్.
1: స్థానం ఉంది కానీ వారు ఉండేటువంటి ఒక ప్రదేశం నందు కానీ వాళ్ళ పరిశుద్ధమైనటువంటి ఒక బుక్కులు పెట్టుకునేటువంటి స్థానం నందు కానీ అంత పరిశుద్ధంగా ఉండాలి.
0: ద ప్లేసెస్ వేర్ దే స్టే అండ్ ద షెల్వ్స్ వేర్ దే కీప్ దే బుక్స్ షుడ్ బి క్లీన్.
1: వీనికి వేరే ప్రత్యేకమైనటువంటి ఒక మాస్టర్ రాకూడదు, సర్వెంట్ రాకూడదు.
0: యూ షుడ్ నాట్ ఎంప్లాయ్ ఎ సర్వెంట్ టు లుక్ ఆఫ్టర్ దీస్ థింగ్స్.
1: మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో అవస్థ పెట్టి చాలా కష్టంగా నానబడి మీకు డబ్బులు ఇచ్చారు, చదివిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ పేరెంట్స్ హావ్ బీన్ ఎడ్యుకేటింగ్ యూ టాయిలింగ్ హార్డ్ డే అండ్ నైట్.
1: ఇంతే కాకుండా మీకు సర్వెంట్ కూడా ఎక్కడికి పంపాలా?
0: Can, should they fund to maintain your servant also?
1: అది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: నేను అప్పుడప్పుడు తమాషకు చెప్తుంటాను.
0: భగవాన్ టెల్స్ నౌ అండ్ దెన్
1: కొన్న కూర బేడ.
0: ఆఫ్టర్ ఆల్ ద గ్రీన్ వెజిటబుల్ యూ పర్చేస్ ఇస్ సో చీప్ టు ఎన్ఎస్.
1: కూలియా పావలా.
0: వేర్ ఎస్ యూ ఎంప్లాయ్ ఎ లేబర్ పేయింగ్ మోర్ మనీ దాన్ ఇట్స్ కాస్ట్.
1: కొన్న కూర కంటే కూలి ఎక్కువ నిచ్చుకుంటావా?
0: ద లేబర్ చార్జెస్ ఇస్ మోర్ దాన్ ది వెజిటబుల్స్.
1: అలాంటి దీనికి మనం వేస్ట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: అదే నీవు పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి డబ్బును.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ మనీ ఇన్ ది కరెక్ట్.
1: తల్లిదండ్రులు దాని రక్తాన్ని ధారపోసి సంపాదిస్తున్నారు.
0: పేరెంట్స్ షెడ్ దేర్ బ్లడ్ అండ్ స్పెండ్ మనీ టు ఎడ్యుకేట్.
1: దానిని ఒక్కొక్క దుడ్డు కూడా బ్లడ్ డ్రాప్ గా చూసుకోవాలి.
0: కన్సిడర్ దుడ్డు మనీ యాజ్ బ్లడ్.
1: ఈ విధంగా డబ్బును తక్కువగా ఖర్చు పెట్టుకుని ఉన్నతమైన విద్యను అభ్యసించండి.
0: స్పెండ్ లెస్ మనీ అండ్ అక్వైర్ హై నాలెడ్జ్.
1: ఈనాడు ఏదైనా కొత్త ఒక తరగతి పాస్ అయినామంటే ఫారిన్ పోవాలా?
0: టుడే వాట్ హ్యాపెన్స్ ఇస్ ద మూమెంట్ దే గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ దే వాంట్ టు గో అబ్రాడ్.
1: ఎంత డబ్బు ఖర్చు కావాలి?
0: దే షుడ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
1: అంత ఖర్చు పెట్టేసి అక్కడ పోయి వచ్చి చేసేది ఏమి ఉన్నది?
0: హావింగ్ గాన్ దేర్ వాట్ డు యూ డూ?
1: అక్కడ ఏమాత్రము చదవటం లేదు.
0: దే ఆర్ నాట్ స్టడీయింగ్ దేర్.
1: అక్కడ పోయి ఏ చిన్న పని చేసినా కానీ ఎవరు చూసేవారు ఉండరు.
0: నో బడి విల్ అబ్జర్వ్ యూ వాట్ ఎవర్ యూ డూ దేర్.
1: అక్కడ డబ్బు అయిపోతే ప్లేట్ కడిగి డబ్బును సంపాదించుకుంటారు.
0: ద మూమెంట్ దే డోంట్ హ్యావ్ మనీ దే సర్వ్ యాజ్ డిష్ వాషర్స్.
1: కాదు, ఎక్కడికైనా అక్కడ పోయి ప్లేట్లు కడిగే బదులు నీ దేశంలో నీ ఇంటిలో నీ ప్లేట్ కడుగో.
0: ఇన్స్టెడ్ ఆఫ్ వాషింగ్ ద డిషెస్ అవుట్ సైడ్ బెటర్ యూ వాష్ యువర్ ఓన్ డిషెస్ హియర్ అట్ హోమ్.
1: నీ ఓన్ హౌస్ లో నీవు ప్లేట్ చేయి.
0: యూ వర్క్ ఇన్ యువర్ ఓన్ హౌస్.
1: ఓన్ హౌస్ లో మనం చేయకూడదు, బయటికి పోయి వాళ్ళ ప్లేట్ కడుగుతుంటాం.
0: వేరేజ్ యూ డోంట్ వర్క్ అట్ హోమ్ బట్ వేరేజ్ యూ వాష్.
1: నిజమైన అనుకోకూడదు, మన ఇంటిలోనే మనం పని చేయాలి.
0: వీ షుడ్ వర్క్ అట్ హోమ్.
1: మన ఇంటిని మనం ఊడ్చుకోవాలి.
0: వీ హ్యావ్ టు స్వీప్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి సాయం చేయాలి.
0: వీ షుడ్ హెల్ప్ అవర్ పేరెంట్స్.
1: తల్లి వంగలేనటువంటి పరిస్థితి లోపల ఇల్లును శుభ్రం చేస్తుంటుంది.
0: అండ్ మదర్ క్లీన్స్ అండ్ స్వీప్స్.
1: అలాంటి పరిస్థితి లోపల అమ్మ నువ్వు కూర్చో నేను ఊడుస్తానని తీసుకుంటే తల్లికి ఎంత ఆనందం ఇస్తుంది.
0: అట్ దట్ టైమ్ ఇఫ్ యూ సే మదర్ టేక్ రెస్ట్ ఐ విల్ స్వీప్ అండ్ హెల్ప్ యూ షీ విల్ బి సో హ్యాపీ.
1: అయ్యో నాకు ఇలాంటి కుమారుడు పుట్టాడు కదా ఎంతో ఆనందిస్తుంది.
0: షీ విల్ బి సో హ్యాపీ బికాస్ ఆఫ్ ద సన్.
1: కనుక నీ తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని గృహంలో అందించాలి.
0: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ.
1: స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కు వారికి తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి.
0: యూ షుడ్ ఆల్సో కీప్ యువర్ టీచర్స్ ఇన్ గుడ్ స్పిరిట్స్.
1: వాళ్లకు ఒక సేవకులుగా ఉండాలి.
0: యూ షుడ్ ఆల్సో సర్వ్ దెం.
1: నీ యొక్క విద్యను చక్కగా అభ్యసించడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ ఇస్ పాసిబుల్ టు లెర్న్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్య అనగా వినయంతో కూడినటువంటిది అని విజయం మీరు చక్కగా గుర్తించండి.
0: అండర్స్టాండ్ దట్ హ్యూమిలిటీ ఈజ్ ఎ నెసెసిటీ ఫర్ ఆల్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: ఈ విధంగా ఉండినప్పుడే మనం ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారైపోయి దేశాన్ని ఎంతైనా కూడా కాపాడడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఐడియల్ స్టూడెంట్స్ అండ్ ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ.
1: ఎక్కడే కానీ వైలెన్స్ జరుగుతుంటుంటుంది దాంట్లో మీరు ప్రవేశించకండి.
0: దెర్ మే బి వైలెన్స్ సమ్ వేర్, డోంట్ గెట్ ఇన్ టు ఇట్.
1: అక్కడ పోతే మీకు అనేక దెబ్బలు తగులుతాయి.
0: ఇఫ్ యు గో దేర్ వేర్ దేర్ ఇస్ వైలెన్స్,
1: అలాంటి వైలెన్స్ మీరు ప్రవేశించకండి.
0: డోంట్ గెట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
1: అలాంటి వైలెన్స్ ఏమైనా వస్తుంటే సాధ్యమైనంత వరకు అరికట్టడానికి ప్రయత్నించండి.
0: వేర్ దేర్ ఇస్ వైలెన్స్ ట్రై టు పాసిఫై ద సిచ్యువేషన్.
1: ఈ విధమైనటువంటి అల్లర్లకు జిల్లర్లకు మీరు ప్రవేశించకుండా శాంతిని ప్రవేశించడానికి, శాంతిని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేయండి.
0: బీ పీస్ఫుల్ ఆల్వేస్, డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎనీ ఎడ్యుకేషన్స్ రెస్ట్లెస్నెస్ ఆర్ డిస్టర్బెన్సెస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఎంతో గుణవంతులే,
0: యువర్ వర్చువస్,
1: ఎంతో బలవంతులే,
0: యువర్ స్ట్రాంగ్ ఎనఫ్.
1: కానీ దానికి తగినటువంటి గుణము లేకుండా పోతే ప్రయోజనం ఏంటి?
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ అప్రోప్రియేట్ క్యారెక్టర్ వాట్ ఫర్ ఆల్ దిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
1: దానికి తగినటువంటి క్యారెక్టర్ పెంచుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్ ఆల్సో.
1: ఈనాడు విద్యార్థులు,
0: స్టూడెంట్స్,
1: చెలిమి, బలిమి, కలిమి మూడింటిని పోషించుకోవడానికి చూస్తున్నారు.
0: స్టూడెంట్స్ హ్యావ్ దీస్ త్రీ, చెలిమి ఫ్రెండ్షిప్, కలిమి ద వెల్త్ అండ్ బలిమి ద స్ట్రెంగ్త్.
1: ఈ మూడు ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫర్ ఆల్ దీస్?
1: గుణమే లేకపోతే ఇవంతా నిరుపయోగం.
0: వితౌట్ గుణ క్యారెక్టర్ దీస్ త్రీ ఆర్ యూస్లెస్.
1: కలిమి ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ వెల్త్, కలిమి.
1: అయితే చెలిమి స్నేహాలు కూడా ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్, చెలిమి.
1: దాన్ని చెడగొట్టుకునేటువంటి స్నేహంగా ఉండకూడదు.
0: నాట్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
1: దాన్ని బలము, దాన్ని కాపాడుకునే బలాన్ని కూడా సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ స్ట్రెంగ్త్, బలిమి టు ప్రొటెక్ట్, టు మెయింటైన్ గుడ్ ఫ్రెండ్షిప్.
1: కనుకనే ఆ విధంగా మీరు అభివృద్ధి అయిపోయి మీరంతా ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారైపోయి లోకానికి సత్యసాయి విద్యలను చక్కగా ప్రబోధ చేస్తూ దీనికి ఆదర్శవంతమైనటువంటి ఒక గౌరవాన్ని మీరు సాధించాలి.
0: భగవాన్ వాంట్స్ యూ టు అక్వైర్ దట్ ఐడియల్ నాలెడ్జ్, ఐడియల్ ఎడ్యుకేషన్, lead an ideal life in true befitting way of Satya Sai philosophy of education.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 20th November 2002 in Prashanti Nilayam. Bhagwan spoke of the simple but virtuous life of villagers, which remains untainted by modern education. Baba explained that many people living in the cities are losing their noble qualities owing to the influence of modern education. He gave an example to show that true education must get reflected in one's behavior as soft and sweet speech and virtuous actions. Thank you. Sai Ram.

0: It's only the foolish one who thinks of this world, while the intelligent person will think of God. While the one who thinks of the world becomes worldly, while who thinks of God becomes divine. Listen to this valiant son of Bharat.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manavudu. తాను స్వయంగా సచ్చిత్ ఆనంద స్వరూపుడై ఉండినప్పటికీ అట్టి సత్యాన్ని గుర్తించుకునలేక సచ్చిదానంద నిమిత్తమై బాహ్య ప్రపంచమునందు ప్రాకృతమైన ఈ యొక్క జగత్తునందు భౌతికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి యందు సచ్చిత్ ఆనందానికి అన్వేషణ జరుపుతున్నాడు.
0: మ్యాన్ బై హింసెల్ఫ్ బై ద ఫార్మ్ ఆఫ్ దట్ being awareness and bliss, but yet he is in search of these three in the outer world.
1: దీనికి కారణం ఏమిటి?
0: What's the reason behind it?
1: తన యొక్క తత్వము తాను గుర్తించుకుని లేక విశ్వమే విష్ణువుగా భావించుకుని విశ్వతత్వమునే నిరంతరము చింతిస్తూ స్మరిస్తూ భావిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరిస్తున్నాడు.
0: ద రీజన్ ఈస్ దట్ హీ థింక్స్ ఆఫ్ ది వరల్డ్ అలోన్, హీ థింక్స్ ఆఫ్ ది వరల్డ్ విత్ ఆల్ వరల్డ్లీ ఫీలింగ్స్ వరల్డ్లీ థాట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్ హిమ్సెల్ఫ్.
1: విశ్వాన్ని విశ్వసించటం, విష్ణువుని విస్మరించటం, ఈ అజ్ఞానమే అన్నింటికీ మూల కారణం.
0: దిస్ ఇస్ దిస్ అబ్సల్యూట్ ఇగ్నోరెన్స్ of forgetting the God and totally relying on the world is the cause for all this.
1: Mukhyamuga tane vishnu swarupudai undi kudanu tana tattvanni prakrutamainatundi yokka jagattunandu vishwasinchatamu idi marinta amayakatvam.
0: It's much more matter of ignorance and innocence that he being the divine himself, but he identifies himself with the world.
1: ఇలాంటి అజ్ఞానము అవివేకము రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వాన్ని కూడాను విస్మరిస్తున్నాడు మానవుడు.
0: It is out of this combination of ignorance and foolishness he has lost his human value.
1: సచ్చిత్ ఆనందం అనేటువంటిది తన స్వభావమే, తన స్వరూపమే.
0: In fact,
1: ఇతనందు విశ్వసించటము ఇది మరింత అమాయకత్వం.
0: ఇట్స్ మచ్ మోర్ మ్యాటర్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ దట్ హీ బీయింగ్ ద డివైన్ హిమ్సెల్ఫ్

0: He has lost his human value.
1: సచ్చిత్ ఆనందం అనేటువంటిది తన స్వభావమే, తన స్వరూపమే.
0: In fact, he is the very embodiment of being awareness and bliss.
1: బియ్యమును పొట్టు కప్పినట్టుగా, నీటిని పాచి కప్పినట్టుగా, సూర్యుణ్ణి మేఘమును కప్పినట్టుగా, సచ్చిత్ ఆనందమును అజ్ఞానం కప్పి ఉంచింది.
0: Just as the husk covers the rice, just as the moss covers water, just as the cloud covers the very sun and light, it is ignorance that covers the innate divinity.
1: Aite ee ajnanam kudanu ekkadi nunchi aavirbhavinchindi.
0: However, this ignorance, where from has it come?
1: Neetini kappinatuvanti naasu neeti nundiye puttindi.
0: The moss that covers the water is born out of water.
1: Suryuni kappinatuvanti meghamulu సూర్యుని వల్లనే ఉద్భవించాయి.
0: ద క్లౌడ్ దట్ కవర్స్ సన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ సన్ అలోన్.
1: కానీ పొట్టును తీసినప్పుడే బియ్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: వెన్ యూ రిమూవ్ ద హస్క్ యూ విల్ గెట్ ద గ్రెయిన్ ప్యాడీ.
1: పాచిని పక్కకు నెట్టినప్పుడే నీరు మనకు కనిపిస్తుంది.
0: వెన్ వన్స్ యూ రిమూవ్ ద మాస్ యూ విల్ ఫైండ్ ద వాటర్.
1: మేఘమును కదిలిపోగానే సూర్యుడు సుప్రకాశుడై ప్రకాశిస్తూ ఉంటాడు.
0: యాజ్ క్లౌడ్స్ పాస్ ఆఫ్ you will find the brilliant sun.
1: Kanuka manavunuku kappinatuvanti ajnanam aneetuntide tana yokka satchit ananda swaroopanni telusukolekunda chestundadi.
0: And therefore it is this cloud of ignorance that covers the real nature of man, which is being awareness and bliss.
1: Ee ajnanam anaga emiti?
0: What do you mean by this ignorance?
1: Jnanam yokka abhavame ajnanam.
0: It is just the counter thought. That is
1: అజ్ఞానం వేరు జ్ఞానం వేరు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ఆర్ నాట్ సెపరేట్.
1: యాక్షన్ రియాక్షన్ సౌండ్ అండ్ రీసౌండ్.
0: దర్ యాక్షన్ అండ్ రియాక్షన్ సౌండ్ అండ్ రీసౌండ్.
1: జ్ఞానమే లేకుండా అజ్ఞానమే లేదు.
0: వెన్ దేర్స్ నో విజ్డమ్ దేర్స్ నో ఇగ్నోరెన్స్ ఇన్ ఫ్యాక్ట్.
1: జ్ఞానం ఉండటం చేతనే అజ్ఞానం కూడా పక్కన షాడో వలె ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ విజ్డమ్ యు ఫైండ్ ఇగ్నోరెన్స్ ఫాలోయింగ్ ఇట్స్ లైక్ ఎ షాడో.
1: కనుకనే మనం షాడోను మాత్రమే అనుసరిస్తున్నాము, కానీ సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనం అనుసరించటం లేదు.
0: బట్ వీఆర్ ఫాలోయింగ్ ద షాడో, బట్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద ఫార్మ్ ఆఫ్ ద ట్రూత్.
1: ఈ అజ్ఞానం అనేటువంటిది ప్రతి మానవునికి నీ ముందంజ వేస్తూ తనకంటే అధికంగా తాను ముందు ప్రయాణం చేస్తుంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ దిస్ ఇగ్నోరెన్స్ ద షాడో దట్ గోస్ ఫోర్త్ ప్రొసీడ్స్ అహెడ్ ఆఫ్ ఆల్ ఆఫ్
1: అస్. పిల్లలకు చక్కని సులభమైనటువంటి ఒక ఉపమానం.
0: ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ మస్ట్ బి ఈజీలీ అండర్స్టూడ్ బై ఆల్.
1: సూర్యోదయం అయింది.
0: Its sun has already
1: risen. నీవు సూర్యుని వైపు నా దృష్టి తిప్పినప్పుడు,
0: when you look towards the direction of the sun,
1: నీ యొక్క ప్రతిబింబం నీకు కనిపించదు.
0: You don't see your own reflection.
1: నీవు ముందు, ప్రతిబింబం వెనుక వస్తుంటాది.
0: You will be in the front and the shadow will be behind.
1: కానీ సూర్యునికి విరుద్ధంగా నీవు ముఖం తిప్పి పశ్చిమ వైపు నీవు ప్రయాణం చేస్తుంటే నీ షాడో నీకంటే ముందుగానే బయలుదేరిపోతుంటాయి.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ వాక్ ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ సన్ లైట్ టువర్డ్ ద వెస్ట్, యువర్ షాడో విల్ బి ఇన్ ద ఫ్రంట్.
1: దానిని వెనక వేయాలని నీవెంత పరిగెత్తినప్పటికీ అది నీకంటే ముందుగా పరిగెత్తుంటాయి.
0: బై ఆల్ ఎఫర్ట్ యూ కెనాట్ బ్రష్ ఇట్ అసైడ్ అండ్ పుట్ ఇట్ బిహైండ్, ఇట్ రన్స్ ఫార్వర్డ్.
1: చెప్పాడు, జోడు ముందరండి ఓడి ఓగువాగా. మనం ఎంత పరిగెత్తాలనుకున్నప్పుడు మనకంటే ముందుగా మన జోడు పరిగెత్తుంటుంది.
0: దో వీ వాంట్ టు రన్ ఫాస్ట్ ఇట్స్ ఓన్లీ అవర్ స్లిప్పర్ దట్ గోస్ ఫోర్త్ ఫస్ట్.
1: ఈ జోడు పరిగెత్తడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: కాలితో సంబంధం ఉంది కాబట్టి జోడు పరిగెత్తుండాలి. కాలి నుంచి వదిలిపోతే జోడు పరిగెత్తడానికి వీలు కాదు.
0: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ ద ఫీట్ ఇట్ ద స్లిప్పర్స్ గో ఫ్రంట్ ఆర్ ఎల్స్ దే డోంట్ మూవ్ అట్ ఆల్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మనం భగవంతుని వైపున సచ్చిత్ ఆనంద స్వరూపుని వైపున మనము దృష్టిని తిప్పినప్పుడు మనకి అజ్ఞానం అనేటువంటిది వెనుకబడిపోతుంది.
0: లైక్ వైజ్
1: కనిపించనే కనిపించదు.
0: లైక్ వైజ్ వెన్ వీ లుక్ టు గాడ్ హూ ఇస్ అవేర్నెస్ బ్లిస్ నాచురల్లీ ఇగ్నోరెన్స్ విల్ ఫాల్ బిహైండ్. దైవమును
1: విస్మరించి జగత్తు వైపున తిరిగి ప్రయాణం సల్పుకుంటే చేతనే అజ్ఞానం అనేటువంటిది తనకంటే ముందుగానే పరిగెత్తుంటారు.
0: టుడే మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ గాడ్ అండ్ హీ జస్ట్ వాక్స్ టువర్డ్స్ ద వరల్డ్ and therefore is deluded by ignorance.
1: Kanukane upanishattulu uttishtatha jagrata prapya varanya bodhatani.

0: మానవుడా, అజ్ఞానమనే నిద్రలో నీ ఉంటున్నావు.
1: ఓ మ్యాన్, యు ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: నీవు ఎటువైపు నీవు ప్రయాణం చేస్తున్నావో నీకే తెలియటం లేదు.
1: యు డోంట్ నో ఇన్ విచ్ డైరెక్షన్ యు ఆర్ ట్రావెలింగ్.
0: దేనిని నీవు విశ్వసిస్తున్నావో నీకు అర్థం కావటం లేదు.
1: యు డోంట్ అండర్స్టాండ్ వాట్ యు బిలీవ్ ఇన్.
0: అసత్యాన్ని విశ్వసిస్తున్నావు, సత్యాన్ని విస్మరిస్తున్నావు.
1: యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఫాల్స్హుడ్, వేర్ యాజ్ యు డోంట్ బిలీవ్ ది ట్రూత్.
0: ఒకడు నిద్రలో కలలుగంటున్నాడు.
1: వన్ వైల్ ఇన్ స్లీప్ డ్రీమ్డ్.
0: కానీ ఆ కలలు కంటున్న సమయం నందు అది ఏ సత్యమని భావిస్తుంటాడు.
1: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ కన్సిడర్ ది ఎక్స్పీరియన్స్ ట్రూ.
0: ఒక ప్రెసిడెంట్ కు కల వచ్చింది.
1: ఎ ప్రెసిడెంట్ డ్రీమ్డ్.
0: లేక ఒక ప్రైమ్ మినిస్టర్ కు ఒక కల వచ్చింది.
1: ఆర్ ఎ ప్రైమ్ మినిస్టర్ డ్రీమ్డ్.
0: ఆ కలలో ఏదో తనకు అర్థం కానిటువంటివన్నీ కనిపించినాయి.
1: దేర్ హీ సా మెనీ ఆఫ్ మీనింగ్లెస్ థింగ్స్.
0: కానీ ఆ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ స్వప్నంలో నేను ప్రెసిడెంట్ ను, నేను ప్రైమ్ మినిస్టర్ ను, నేను రాజభవన్ లో ఉంటున్నాను అనేటువంటిది తెలియదు అతనికి.
1: But there in a dream, the president does not know that he is the president, nor the prime minister.
0: ఆ స్వప్నములో ఉండినంత వరకు కూడాను తానేదో షాపింగ్ చేస్తూ ఉండినట్టుగా, తానెక్కడో అరణ్యంలో సంచరిస్తున్నట్టుగా కల వచ్చింది.
1: There in the dream, he dreamed that as if he was doing some shopping
0: or in a forest. అది విశ్వసిస్తున్నాడు మానవుడు.
1: Man considers true.
0: మెలకువ రాగానే నేను ప్రెసిడెంట్ ను, నేను ప్రైమ్ మినిస్టర్ ను, ఇది రాజభవనము అనేటువంటి సత్యము అతని గుర్తింపు చేస్తుంది.
1: ద మూమెంట్ హీస్ అవేక్ హీ విల్ నో దట్ ఈస్ ద ప్రెసిడెంట్ దట్ ఈస్ ద ప్యాలెస్ వేర్ హీ ఇస్.
0: కనుకనే మీరు సచ్చిత్ ఆనందం అనేటువంటి ప్రెసిడెంట్ మీరు.
1: సో దేర్ ఫోర్ యు ఆర్ ద ప్రెసిడెంట్ నేమ్లీ
0: సచ్చిత్ ఆనందం అనేటువంటి ప్రైమ్ మినిస్టర్స్ మీరు.
1: యు ఆర్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: అన్నింటికి దేశమునికే అధిపతి అయినటువంటి వారు మీరు.
1: యు ఆర్ ది హెడ్ ఆఫ్ ది సెంట్రల్.
0: కానీ అజ్ఞానం అనేటువంటి నిద్రలో మీరు స్వప్నం కంటుంటే చేతని ఈ జగత్ అనేటువంటిది మీకు కనిపిస్తుంటారు.
1: బికాస్ యు ఆర్ ఇన్ ద స్లీప్.
0: నేను ఈ జగత్తులో ఒక సమాజం యొక్క వ్యక్తిని అని భావిస్తున్నావు.
1: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్ ఇన్ సొసైటీ.
0: ఇది అంతా ఇక్కడ స్వప్నమే.
1: దిస్ ఈస్ ఆల్ ఏ డ్రీమ్.
0: ఇది ఏ అజ్ఞానము.
1: దిస్ ఈస్ ఇగ్నోరెన్స్.
0: ఇట్టి అజ్ఞానాన్ని మనం దూరం చేసుకోవాలంటే జ్ఞానాన్ని మనం పొందాలి.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దిస్ ఇగ్నోరెన్స్ వన్ షుడ్ ఎక్వైర్.
0: జ్ఞానం అంటే ఏంటి?
1: వాట్ డు యు మీన్ బై విజ్డమ్?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద విజన్ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఈజ్ విజ్డమ్.
0: అనేక మంది మానవులు భగవంతుణ్ణి ఆశిస్తుంటారు.
1: మెనీ పీపుల్ వాంట్ గాడ్.
0: భగవంతుణ్ణి ఆరాధిస్తుంటారు.
1: దే వర్షిప్ గాడ్.
0: భగవంతుణ్ణి చింతిస్తుంటారు.
1: దే థింక్ ఆఫ్ గాడ్.
0: ఇంత మాత్రం చేత భగవంతుడు మనకు లభ్యం కాదు అని గుర్తించలేకపోతున్నారు.
1: దే డోంట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ మియర్లీ బై దిస్ దే డోంట్ అటైన్ గాడ్.
0: నీవు చింతించినంత వరకు నీవు వేరు, భగవంతుడు వేరు.
1: So long you think of God, you are different from God.
0: భగవంతుని నీవు ఆశించినంత వరకు భగవంతుడు వేరు, నీవు వేరు.
1: So long you want him, you are separate from God.
0: మీరు ఇరువురు కూడాను ఒక్కటి కావాలి.
1: Both of you should become one.
0: అది ఎప్పుడు కావచ్చు?
1: When is it possible?
0: నిన్ను నీవు అద్భుతం గావించుకున్నప్పుడే అతను నీవే, నీవు అతనే.
1: When you offer yourself totally, you become one with him.
0: I and you are one.
1: I and you are one.
0: Tatvam asi.
1: Tatvam asi, that the word.
0: Aham brahmasmi.
1: Aham brahmasmi, I am Brahman.
0: Tanam tanu arpitam gavinchukunnatundi vanike iddaru lekunda okkati gaane ayipothundi. Bhagavantudu tanu okkade ayipothadu.
1: The one who offers himself totally becomes one with God.
0: Antavaraku bhagavantudu bhagavantude, bhaktudu bhaktude.
1: Till then, God will be God and human
0: separate.
1: And you and God are separate.
0: కనుకనే నేను దేవుడు కావాలి అనుకున్నప్పుడు నీవు దేవుడు ఒకటి కావాలంటే దైవానికి అర్పితం కావాలి.
1: So if you think that I should be one with God, you should offer totally yourself.
0: సర్బత్తు లోపల చక్కెర కలిపినాము.
1: Supposing you have mixed sugar in sharbat.
0: కానీ ఆ చక్కెర సర్బత్తంతా చేరిపోయి ఏకమైపోయింది.
1: బట్ దిస్ వాటర్ గాట్ ఇట్స్ దిస్ షుగర్ మిక్స్.
0: ఈ షర్బత్ వేరే లేదు, చక్కెర వేరే లేదు.
1: అండ్ ద వాటర్ అండ్ షుగర్ ఆర్ నాట్ సెపరేట్.
0: రెండు ఏకమైపోయినాయి.
1: బోత్ బికమ్ వన్.
0: అయితే ఈ ఏకమైనప్పుడు కూడాను,
1: దో దే ఆర్ యునైటెడ్,
0: మానవత్వం అనేటువంటి ఒక దేహతత్వం కూడాను దీనిని ఏమాత్రమూ అర్థం చేసుకోలేదు.
1: This human life which identifies with the body
0: cannot comprehend
1: this.
0: ఇంద్రియములు కూడాను దీనిని అర్థం చేసుకోనలేవు.
1: Senses of the human body cannot comprehend.
0: ఈ మానవత్వములో ఉండినటువంటి యొక్క బుద్ధితత్వం కూడా దీన్ని అర్థం చేసుకోలేదు.
1: ద ఇంటెలెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ కెనాట్ రీచ్ ఎనీవే.
0: కనుకనే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం దీనికి అతీతమైపోయినప్పుడే దీన్ని అర్థం చేసుకుంటుంది.
1: దేర్ఫోర్ ది డివైన్ ప్రిన్సిపల్ ట్రాన్సెండ్స్ హ్యూమన్ ఇంటెలెక్ట్.
0: ఇది ఒక టంబ్లర్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఎ టంబ్లర్.
0: ఈ టంబ్లర్ లోపల ఒక విధమైన పండరసం ఉంది అనుకోండి.
1: యు హావ్ ఫ్రూట్ జ్యూస్ దేర్.
0: పండరసం నాకు అలవాటు లేదు.
1: స్వామి డజంట్ టేక్ ఇట్.
0: నీవే. కానీ పండరసంగా భావిస్తున్నాం.
1: బట్ యు కన్సిస్ట్ ఫ్రూట్ జ్యూస్.
0: ఈ పండరసము ఈ యొక్క టంబ్లర్ లో ఉంది.
1: ఫ్రూట్ జ్యూస్ ఈస్ హియర్ ఇన్ దిస్ టంబ్లర్.
0: కానీ ఈ పండరసం యొక్క రుచి ఈ టంబ్లర్ కు తెలియదు.
1: But the tumbler does not know the taste of the fruit juice.
0: Tumbler ninduku untundadi pandarasamu.
1: The fruit juice is in full.
0: Kaani tumbler ku deeni ruchi teliyadu.
1: Tumbler doesn't know the taste.
0: Deento oka straw veyandi.
1: Put there a straw.
0: Ee straw vesi neevu notto lopala pilchukunnavu.
1: With the straw you draw the juice.
0: Aa straw ninduku sharbattu aa oka pandarasam pothundadi.
1: The fruit juice flows through this
0: ఆ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
1: ఈవెన్ ద స్ట్రా డస్ నాట్ నో ఇట్స్ టేస్ట్.
0: నాలుగు పైన పోయిన తర్వాత అప్పుడు పులుపా తీపా అని అక్కడ మాత్రం తెలుస్తుంది.
1: యాజ్ ఇట్ గోస్ టు ద టంగ్ ఇట్ విల్ నో వెదర్ ఇట్ ఇస్ సవర్ ఆర్ స్వీట్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మన దేహమే ఒక టంబ్లర్.
1: అవర్ బాడీ ఇస్ ఎ టంబ్లర్.
0: దీంట్లో దివ్యత్వం అనేటువంటి ఒక మధురమైన రసస్వరూపుడు భగవంతుడు ఆ రసం ఉంటుండాలి.
1: The essence of the divinity, fruit juice, is there.
0: దేహానికి తెలియదు.
1: But the body, the tumbler doesn't know.
0: ఈ సెన్సెస్ అనేటువంటి ఒక స్ట్రాలు మనం వేసుకుని దాని ద్వారా అనుభవిస్తున్నాము.
1: We experience through the senses, namely the straw.
0: కానీ ఆ స్ట్రా కూడా తెలియదు.
1: The senses, the straw also does not know the taste.
0: బుద్ధి అదే జిహ్వ.
1: It is the intellect, the tongue.
0: దీనిని చెప్పాడు భక్తుడైనటువంటి యొక్క భగవత్ యొక్క చైతన్యుడు.
1: It is the Chaitanya who stated this.
0: Jihve rasagne

0: ఏమిటి ఆ మధురాక్షరములు? ఓ జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్వం, ఓ నాలుక రసము నెరిగినటువంటి ఓ నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్,
0: ఓ పవిత్రమైన నాలుక,
1: ఓ సీక్రెట్ టంగ్,
0: మధుర ప్రియత్వం, ఆ మధురత్వాన్ని అనుభవించేటువంటి ఓ నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ఎంజాయ్స్ ద స్వీట్నెస్.
0: ఈ బాహ్యమైనటువంటి ఒక రసాన్ని నీవు తీసుకుంటున్నావు.
1: యు ఆర్ జస్ట్ టేకింగ్ ఇన్ ది ఎక్స్టర్నల్ జ్యూస్.
0: ఆ రసము నిన్ను తృప్తిపరచలేదు.
1: ఇట్ కెన్ నెవర్ గ్రాటిఫై.
0: నీకు కేవలం టేస్ట్ ను మాత్రమే చూపిస్తుంటాది, కానీ తిరిగి లోపల వెళ్ళిపోతుంటాది.
1: ఇట్ విల్ జస్ట్ మేక్ యూ నో ద టేస్ట్ బట్ ఇట్ గోస్ ఇన్.
0: కానీ అన్నింటికంటే మధురమైనటువంటి రసము ఒకటి ఉండాలి విను.
1: బట్ లిసన్ టు దిస్, దేర్ ఇస్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.

0: ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ అట్ ద డివైన్ నేమ్స్ ఆఫ్ గాడ్.
1: ఈ నామం నీవు చింతించు.
0: యు థింక్ ఆఫ్ దిస్ గాడ్స్ నేమ్.
1: ఇది అరిగిపోయేది కాదు.
0: ఇట్ కాంట్ బి డైజెస్టెడ్.
1: అరిగిపోయేటువంటిది కాదు.
0: ఇట్ వోంట్ మెల్ట్.
1: కదిలిపోయేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ మూవ్.
1: మెదిలిపోయేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: హృదయములు నిశ్చయంగా నిర్మలంగా నిస్వార్థంగా నిరంతరం కూడాను మాధుర్యాన్ని అందిస్తుంటాడు.
0: ఇట్ గివ్స్ యూ ఆల్ ద స్వీట్నెస్ టు అవర్ హార్ట్ బీయింగ్ సెల్ఫ్లెస్ అబ్సల్యూట్లీ అండ్ ప్యూర్ అండ్ స్వీట్.
1: కనుక మానవుడు ఈనాడు భగవంతుణ్ణి తనకంటే భిన్నంగా భావించి ఆరాధన చేస్తున్నాడు.
0: Therefore man today is worshipping God
1: కనుకనే
0: different from him.
1: ఎన్ని తరములు ఎన్ని జన్మములు ఎన్ని యుగములు మారినప్పటికీ తాను భగవంతునితో ఐక్యం కాలేడు.
0: In spite of all many of the generations and lives and ages passed by, yet he cannot attain realization.
1: పాలలో నీరు చేరినట్టుగా ఏకమై పోవాలి భగవంతునిలో భక్తుడు.
0: Just as water gets mixed in milk,
1: దీనికి ఏ సాధనను చేయనక్కర్లేదు.
0: For this you don't need any
1: ఏ గ్రంథమును పఠించనక్కర్లేదు.
0: You don't need to read any text.
1: ఏ గురువును స్వీకరించనక్కర్లేదు.
0: You don't need to go to any teacher.
1: ఏ జపములు ధ్యానములు చేయనక్కర్లేదు.
0: No penance or meditation are needed.
1: ఒక్క ప్రేమతో మాత్రమే అది లభ్యమవుతుంది.
0: It's only possible through love only.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని బోధించేటువంటిదే వేదాంతము.
0: It is Vedanta that teaches love.
1: కనుక మానవుడు తాను వేరు దైవం వేరు అనేటువంటి భిన్నాభిప్రాయములు ఉండినంత వరకు కూడాను నీవెన్ని భజనలైనా చేయి.
0: You may do any number of bhajans with this feeling of dualism that you are separate from God.
1: కాని అది చేసేంత వరకు మాత్రము హాయిగా ఆనందంగా తలలుపుతావు.
0: So long you do bhajans, you nod your head in ecstasy.
1: కాని
0: but
1: హృదయం నిరంతరం కూడాను నిండినటువంటిది రసంతో.
0: But the heart is full of that essence.
1: రసో వైసహ అని బోధించినది ఉపనిషత్తులు.
0: Upanishad's teaching is the essence.
1: భగవంతుడు రసస్వరూపుడే.
0: God is in the form of rasa.
1: నీవు నీరసస్వరూపుడే.
0: God is rasa, the essence. You are nirasa.
1: నీరసత్వం పోవాలంటే ఈ రసత్వం స్వీకరించాలి.
0: So in order to be strong, you have to accept this essence.
1: కనుక నీరసత్వం ఎక్కడ ప్రారంభమవుతుంది?
0: వాట్ ఈస్ ది ఆరిజిన్ ఫర్ దిస్ వీక్నెస్?
1: దైవత్వాన్ని వేరు చేసినప్పుడే నీరసత్వం వస్తుంది.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ గాడ్, యు బికమ్ వీక్.
1: కాన్షియన్స్ అన్నారు.
0: దట్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: అది ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఆత్మ.
1: ఇలాంటి తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: బట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ఇట్ ఫుల్.
1: ఇలాంటి రసమును లోపల చేరనివ్వుకోకుండా కొంత అభిమానము అహంకారము రెండు కూడా అడ్డు తగులుతూ ఉంటాయి.
0: వీ డోంట్ డ్రా దిస్ ఎసెన్స్ టోటల్లీ బికాస్ ద ఈగో అండ్ అటాచ్మెంట్ కమ్.
1: ఆదిశంకర్ను జైత్రయాత్ర సరిపినప్పుడు
0: వెన్ వాజ్ ఆన్ ఎ టూర్ టు కాంకర్ ద హోల్
1: మండన మిశ్రుణ్ణి కూడాను చేరాడు.
0: దేర్ వాజ్ ఆల్సో మండన మిశ్ర దేన్.
1: మండన మిశ్రునకు శంకరాచార్యునకు వేదాంతమునందు వాదోపవాదం జరిగింది.
0: There is heated argument between Shankara and Mandana Mishra there.
1: Evaru gelchidam evaru odipovatam anetundi daniki oka judge undali.
0: A judge is needed to decide.
1: Ee judge ni evariga undali, evaru nirnayinchagalaru.
0: Who can judge properly?
1: Shankara vare cheppar.
0: Shankara himself said.
1: Shankaranu telusunu.
0: Shankaranu
1: trikala gnani.
0: He knows all the three.
1: Mandana Mishra nee patri ainatundi okka ubhaya bharate manaku iddariki judge annadu.
0: Mandana Mishra, your wife ubhaya bharati is the judge.
1: విశ్వాసము.
0: See the faith of Shankara.
1: భర్త వైపునే భార్య సాక్ష్యం చెప్పవచ్చును కాని మరొకరు వైపుని చెప్పదు. కానీ ఉభయ భారతి అలాంటిది కాదు.
0: యూజువలీ వైఫ్ సపోర్ట్స్ ద హస్బెండ్, బట్ ఉభయ భారతి ఇస్ నాట్ ఆఫ్ దట్ సార్ట్.
1: భేదరహితమైనటువంటి యొక్క బుద్ధి ఉభయ భారతి.
0: ఉభయ భారతి హ్యాస్ నో డిఫరెన్స్ ఆఫ్ దట్ టైప్.
1: నాది నీది అనేటువంటి యొక్క భిన్నాభిప్రాయములు లేవు.
0: షీ హాస్ నో ఫీలింగ్స్ ఆఫ్ మైండ్.
1: అది ఇది అనేటువంటి ఒక తత్వములు లేవు ఆమె.
0: షీ డజంట్ కన్సిడర్ దిస్ అండ్ దట్.
1: ఏకం సత్యం ప్రాబహుదావదంతి, ఉన్నది ఒక్కటే సత్యము.
0: షీ బిలీవ్స్ దట్ ఇన్ వన్ ట్రూత్.
1: అట్టి సత్యాన్ని గుర్తించినటువంటిది ఉభయ భారతి.
0: ఉభయ భారతి హాస్ నోన్ దట్ ట్రూత్.
1: కాబట్టి ఉభయ భారతిని మనం సాక్ష్యంగా పెట్టుకున్నాము.
0: సో ఉభయ భారతి వాజ్ మేడ్ ద జడ్జ్.
1: ఇద్దరు వాదించారు.
0: బోత్ ఆర్గ్యూడ్.
1: కడపటికి
0: ఫైనల్
1: మండన మిశ్రుడు ఓడిపోయాడు.
0: మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
1: ఈ సత్యాన్ని ఏమాత్రము సంకోచం లేకుండా ఏ విధమైనటువంటి భయం లేకుండా నిర్భయంగా చెప్పింది. మండన మిశ్రుడు ఓడిపోయాడు అని చెప్పింది.
0: ఉభయ భారతి డిక్లేర్డ్ వితౌట్ ఎనీ హెజిటేషన్ ఫియర్లెస్లీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
1: ఈ మాట విన్నంత మాత్రమున మరి కాలం కూడా అధికంగా తీసుకోలేదు. చెప్పిన మాటను దక్కించుకునే నిమిత్తమై అదియే సత్యము.
0: టు కీప్ అప్ టు ద వర్డ్ గివెన్,
1: మరుక్షణమే మండన మిశ్రుడు సన్యాసాశ్రమం తీసుకున్నాడు.
0: ఇమ్మీడియట్లీ మండన మిశ్ర యాక్సెప్ట్ ది స్టేట్ ఆఫ్ టోటల్ రినన్సియేషన్.
1: అయితే నేను కూడాను అర్ధాంగి,
0: ఐ ఎమ్ యువర్ వైఫ్
1: అని ఆమె కూడాను సన్యాసాశ్రమం తీసుకుంది.
0: షీ టు బికేమ్ ఎ రినన్సియంట్.
1: ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం ఒకవైపున, పరతత్వం మరొక వైపున.
0: There is secular knowledge on one side, spiritual knowledge on the
1: other. ప్రవృత్తి అది నివృత్తి.
0: One is outward, other is inward.
1: ప్రవృత్తి నివృత్తుల యొక్క సంబంధం అనేటువంటిది అవినాభావ సంబంధంగా నిరూపించింది ఉభయభారతి.
0: It was ఉభయభారతి who brought in this coordination between the two.
1: షాడో మాదిరి తీసుకుంటూ వచ్చింది.
0: She considered both.
1: Reflection, reaction, resound గా చెప్తూ వచ్చింది.
0: She started teaching that everything is reaction, reflection.
1: ఎప్పుడు సన్యాసాశ్రమం తీసుకున్నారో వేరు వేరు అయిపోయారు.
0: The moment they became renunciants, they got
1: ఉభయ భారతి. ఒక ఆశ్రమం నిర్మించుకుని అక్కడ స్త్రీలను మాత్రమే చేర్చుకుని ఆమె వారందరికీ ఆత్మ ప్రబోధ జరుపుతుండాలి.
0: ఉభయ భారతి బిల్ట్ ఎ హెర్మిటేజ్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ విమెన్ అండ్ స్టార్టెడ్ టీచింగ్.
1: కొంతమంది స్త్రీలతో చేరి ఆమె గంగానదికి స్నానంకు వెళుతుండాలి తెల్లవారి.
0: Along with some other women, she went to Ganges to have a
1: ఒక వైరాగ్యుడు అనేటువంటి పేరుతోపల
0: A man in the name of total ascetic.
1: ఒక చెట్టు కింద పండుకున్నాడు పాపం.
0: Was just lying under the tree.
1: అతను సన్యాసి.
0: He is also an ascetic.
1: కేవలము అది కేవలము ఒక హృదయ సన్యాసం కాదది.
0: He is not one of the heart.
1: కేవలం వస్త్ర సన్యాసం అది.
0: He is ascetic by dress.
1: కేవలం బట్టలు మార్చుకున్నారే కాని బుద్ధులు మార్చుకోలేదు.
0: They just could change their dress but not their mentality. They could change gudalu or dress but not gunalu or the qualities.
1: Kaani aa pandukunnatundi vyakti taanu nityamu neeru traage nimittamai oka sarakayani endipoyina sarakayi lopala neeru poosukoni danni eppudu vaadukuneetundi vaadu deenni prakkana medithe evaraina ettukoni potaremo ani talakinda pettukoni pandukunnadu paapu aa yokka vairagyudu.
0: This ascetic, just for name's sake, carries with him the bottle gourd which is dry with water inside and was hiding it so that it would not be stolen.
1: అతనికి సరియైన వైరాగ్యం ప్రబోధించాలని సంకల్పించి ఉభయ భారతి తన వెంట వస్తున్నటువంటి స్త్రీలతో గట్టిగా చెప్పింది.
0: To teach this lesson of detachment to this false ascetic, ఉభయభారతి told loudly to her associates.
1: స్త్రీలారా,
0: women,
1: చూడండి అతను వైరాగ్యుడు.
0: See, he is a renunciant.
1: కానీ
0: బట్
1: అతని ఈ యొక్క ఈ సొరకాయ ఇది ప్రక్కన పెట్టి ఎవరైనా దొంగిలిస్తారో ఏమని దానిపైన ఇంత అభిమానం పెట్టుకుంటున్నాడు పాపం.
0: He has got so much of attachment to this bottle gourd.
1: ఇంత నిరుపయోగమైనటువంటిది.
0: It's useless.
1: తుచ్చమైనటువంటిది అని వదలలేకపోతున్నాడు పాపం.
0: It is so low, he is not able to give up.
1: తన తల కింద పెట్టుకుని పండుకున్నాడు అనింది.
0: And he is just sleeping, keeping it under his head.
1: విన్నాడు ఈ వైరాగ్యం.
0: This ascetic heard this.
1: చీ, నన్ను ఈ విధంగా అవమానం చేసింది కదా అని కోపం ఒకవైపున వచ్చింది.
0: హి వాస్ సో యాంగ్రీ బికాజ్ హి వాస్ ఇన్సల్టెడ్.
1: తిరిగి ఉభయ భారతి తన శిష్యులతో స్నానం చేసి తిరిగి వెనుకకు వస్తుండాలి.
0: ఉభయ భారతి వాస్ రిటర్నింగ్ విత్ ఆల్ హర్ డిసైపుల్స్.
1: అది కనిపెట్టి ఈ సొరకాయను తీసి వాళ్ళ దగ్గరికి పారవేశాడు.
0: వాచింగ్ దట్ హీ జస్ట్ త్రూ దిస్ బాటిల్ గోడ్ అక్రాస్.
1: అప్పుడు ఉభయ భారతి చెప్పింది, అయ్యో పాపము, అభిమానమే అని అనుకున్నాను, అహంకారం కూడా ఉంటుండాలి ఇతనికి అని.
0: ఉభయ భారతి సెడ్, ఐ థాట్ ఇట్ ఈస్ ఓన్లీ అటాచ్మెంట్, హీ హాస్ గాట్ దిస్ ఈగో.
1: ఈ అహంకారమే లేకపోతే దీన్ని విసిరి నా కాళ్ళపై పడేస్తాడా?
0: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ నో ఈగో, హౌ కెన్ హీ త్రో ఇట్ లైక్ దట్.
1: రెండు నిమిషం నిలిచి
0: హీ వెయిటెడ్ దేర్ కపుల్ ఆఫ్ మినిట్స్.
1: సన్యాసి,
0: ఇస్ ఇట్ అసెటిక్?
1: నీకు అభిమానంతో పాటు అహంకారం కూడా నువ్వు పెరిగిపోతుండాలి.
0: యూ హావ్ గాట్ దిస్ అటాచ్మెంట్ ఈగో ఆన్ ద రైస్.
1: మంచిది కాదు,
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: నీ వేసినటువంటి యొక్క ఈ గుడ్డలకైనా గౌరవాన్ని అందించు.
0: అట్లీస్ట్ యూ షుడ్ రెస్పెక్ట్ ద డ్రెస్ యూ హావ్ పుట్ ఆన్.
1: కనుక నీవు ఈ అహంకారం అమకారములు ఉండినంత వరకు కూడా నీవు సర్వసంగ పరిత్యాగి కాదు.
0: సో లాంగ్ యు ఆర్ బౌండ్ బై దిస్ ఈగో ఇన్ అటాచ్మెంట్ యు
1: కెనాట్ బి కాల్డ్ రినన్షియన్. దూరం చేసి ఆత్మాభిమానంలో నీవు ప్రవేశించు.
0: సో యూ హావ్ టు డెవలప్ లవ్ టువర్డ్స్ దిస్ ఆత్మ.
1: మంచి మధురమైనటువంటి శాంతమైనటువంటి చక్కని భావంతో ఆమె ప్రబోధించింది.
0: షీ టాట్ ఇన్ ఎ వెరీ ఎక్సలెంట్ వే, ఇన్ ఎ పాలటబుల్.
1: జ్ఞానమునకు స్త్రీలు పురుషులు భేదం ఎక్కడుంది?
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్.
1: దేహములకు స్త్రీలు పురుషులు
0: is on the body.
1: జ్ఞానమునకు ఏ లింగ భేదములు లేదు.
0: But those of the wisdom don't have any
1: జాతి భేదములు లేదు.
0: No difference.
1: ఏ వర్ణ భేదములు లేదు.
0: No color based on that.
1: ఏ ప్రకృతి భేదములు లేవు.
0: Nothing whatsoever.
1: పరిగెత్తి వచ్చాడు, ఆమె పాదాలపైన పడ్డాడు ఈ సన్యాసి.
0: This ascetic ran and fall at her feet.
1: Amma, ఎవరు ఈ సత్యాన్ని బోధించేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే ఈ విధంగా సన్యాసులు ఈ విధమైన నటన చేస్తూ పోతున్నారు.
0: As no one there to teach us truth, this has been my behavior.
1: నేటి నుండి మా ఉభయ భారతే నా గురువు అని తాను నమస్కరించాడు.
0: From this day he declared that ఉభయ భారతే is his guru.
1: ఈ విధంగా
0: like this
1: మానవత్వంలో ఎన్ని విధమైనటువంటి సాధనలు చేసినట్టుగా కనిపిస్తుంటారు.
0: In human life it appears as if we follow many spiritual paths. కాశాయ
1: వస్త్రములేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావలే బాబా దయచేత ధన్యులు కావలెరా ఎంతటి వారుని దయచేత ధన్యులు కావలెరా.
0: One may put on the ochre robes, one may wear the talisman and repeat, count the beads in the name of the Lord, but yet one has to fall at the feet of Baba.
1: ముక్కు మూసి జపమాచరించిన మ్రొక్కుచు బాగా నిలుచుండిన మ్రొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలి నన్ను కరుగదు మనసు దయచేత ధన్యులు కావలెరా ఎంతటి వారుని దయచేత ధన్యులు కావలెరా.
0: One may close the nose and just stand on one leg and chant the name of God repeatedly, but yet God would not melt. It's only His grace that will make Him move towards you.
1: ఏమి ప్రయోజనం? ప్రాకృతికంగా మనం చేస్తున్నామే కాని ఈ జపములు ధ్యానములు దయకు సమీపమయ్యేటువంటి యొక్క స్థితిని మనం పొందగలుగుతున్నామా?
0: We chant
1: భగవంతుని యొక్క ప్రేమకు సన్నిహితులయ్యేటువంటి యొక్క మార్గాన్ని మనం వెతుకుతున్నామా? సత్యాన్ని తమకు తాము చక్కగా విచారించి ఉన్నప్పుడు సత్యం మనకు తక్షణమే బయటపడిపోతుంది.
0: One has to inquire within one's own self this basic truth.
1: కనుక ఈనాటి ప్రజలందరూ కూడాను
0: all people today
1: కేవలం అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు.
0: They follow many spiritual paths.
1: దీనికి మొట్టమొదట తనను చేరే పూర్వము స్నేహం కావాలి.
0: Before we merge in the divinity, it is a friendship which is foremost.
1: ఎవరితో ఫ్రెండ్షిప్ కావాలి?
0: With whom should we have this?
1: మారనటువంటి వాడితో ఫ్రెండ్షిప్ కావాలి.
0: You should develop friendship towards the one who would not change.
1: అది అమృత స్వరూపమైనటువంటి దైవత్వం.
0: That is immortal divinity.
1: చూడండి, నవవిధ మార్గంలో మీరు ఎన్నో పర్యాయాలు విన్నారు.
0: You might have heard of 9 paths of devotion.
1: శ్రవణం,
0: the listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాదసేవనం,
0: service,
1: వందనం,
0: salutation,
1: అర్చనం,
0: worship,
1: స్నేహం,
0: friendship,
1: సఖ్యం, ఆత్మనివేదనం,
0: the surrender.
1: స్నేహమైన తర్వాతనే ఆత్మనివేదన.
0: When once there is friendship, it ends in the surrender.
1: కనుకనే మొట్టమొదట భగవంతునితో స్నేహం కావాలి.
0: Therefore we should develop friendship with our God.
1: ఈ లోకంలో ఉండేటువంటి వారంతా కూడా ఫ్రెండ్స్ కానే కాదు.
0: All worldly people are not our friends.
1: హలో హలో, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై పోయింది.
0: It's only limited to hello, how are you, goodbye.
1: ఇవి కాదు ఫ్రెండ్షిప్.
0: That's not friendship.
1: చెరువులో నీరు ఉండినంత వరకు కప్పలు ఉంటాయి, తర్వాత కప్ప ఒక్కటైనా ఉండదు.
0: So long the tank is full of water, you find the frog.
1: జోబీలో డబ్బు, ఫాదర్ పొజిషన్ గట్టిగా ఉంటే, ఏ మినిస్టరో, ఏ ఎమ్మెల్యేనో, ఏ ఎంపీ గానో ఉంటే అంతవరకు నీకు ఇదిగా ఉంటుంది, తర్వాత నిన్నెవ్వరు గుడ్ బై కూడా చెప్పరు.
0: సో లాంగ్ యువర్ ఫాదర్ ఇన్ పొజిషన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ విత్ మనీ ఇన్ యువర్ పాకెట్ ఎవ్రీబడి విల్ సే హలో, వోంట్ సే గుడ్ బై.
1: లండన్ లో క్రాంబర్ అనేటువంటి ఒక ప్రెసిడెంట్ ఉండేటువంటి వాడు.
0: దేర్ ఇన్ లండన్ ఇన్ దోస్ డేస్ క్రాంబెల్ వాజ్ ద ప్రెసిడెంట్.
1: కట్టకడపటికి ఏదో ఒక విధమైనటువంటి దోషం ఏర్పడిపోయింది, అతనికి ఉరి శిక్ష వచ్చింది.
0: Something had went wrong and he was hanged.
1: Pakka politics atanu.
0: He's a pakka politician.
1: Kota rupayalu pounds anta kudanu kharchu pettadu.
0: He spent crores and crores of pounds.
1: Snehitulakanta kudanu vote kanta kudanu ento dhanam anta ichadu.
0: He purchased votes.
1: Illillu pradakshanalu chesadu.
0: He went around every house.
1: Ento dhanam darabosukunnadu.
0: He spent so much of money.
1: Kattagadapatiki atariki మెడకు ఊరి బిగించే సమయంలో తాను స్మరించుకుంటూ వచ్చాడు.
0: When he was about to be hanged, he started thinking, so
1: ఈ ధనమును నేను ఎంత దుర్వినియోగం చేస్తుని,
0: what a waste I have done with this money,
1: నా పవిత్రమైనటువంటి కాలాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుని,
0: I wasted my sacred time,
1: ఈ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఈ కాయాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుని,
0: I wasted this body which is divine and so sacred and important,
1: నా కాలమును, నా కర్మను, నా కనకమును, సర్వమును కూడా వ్యర్థం చేసుకున్నాను,
0: I wasted my body, the time and the gold and everything else.
1: ఇదే భగవంతునికి నేను అర్పితం చేసి ఉంటే ఎంత ఆనందించింది ఎటువంటి వాడను.
2: Had I but served my Lord in the heart
1: of the zeal, I would have
2: come to exalted position.
1: ఇంత చేసి ఇన్ని విధములుగా కూడాను వ్యక్తం చేసుకుని నాకు ఈ దుర్గతియా.
2: Having spent so much, is this my present plight?
1: నేను ఇంకెన్ని జన్మములు ఎత్తినప్పటికీ రాజకీయాల్లో నేను ప్రవేశించాలని ప్రామిస్ చేశాడు.
2: I may be born repeatedly, but I will never serve any Lord.
1: ప్రామిస్ ఎప్పుడు చేశాడో ఆ ప్రభుత్వానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క కను తెరిపించాడు.
2: The moment he made such a promise, the government opened its eyes.
1: తక్షణమే ఆ ఉరిశిక్షను క్యాన్సిల్ చేసేశారు.
2: And the punishment of hanging was cancelled immediately.
1: ఒక్క భగవంతుని తరించి, ఓ భగవంతుడా నీకు చేయనటువంటి సేవలు ఈ యొక్క హస్తములు ఎందుకు?
2: Oh God, why should I have these hands if I can't serve you?
1: దీనినే తుకారాం కూడా చెప్పాడు.
2: The same thing is stated by తుకారాం.
1: రామా నేను అంగహీనుడను అని ప్రార్థించాడు.
2: He prayed, Rama, I am crippled.
1: దగ్గరున్న శిష్యులందరూ కూడాను ఏమిటి పిచ్చివాడైపోతున్నాడే, అన్ని అంగములు ఉంటున్నాయి కదా, అంగహీనుడని ఎందుకు చెప్పుకుంటున్నాడు?
2: All disciples said, he declares himself handicapped with all the limbs fine. Why?
1: నీ చేతులు ఉన్నాయి.
2: I have hands.
1: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, ఇది అంగహీనం కాదా? ఉండి ప్రయోజనం ఏమిటి?
2: With hands I am not able to serve you, therefore I am crippled.
1: కన్నులు ఉన్నాయి.
2: I have eyes.
1: కానీ నిన్ను చూడలేకపోతున్నాను.
2: I am not able to
1: see. ఈ కన్నులు ఎందుకోసమని?
2: What for then?
1: కేవలము ఒక పత్తికాయ వలె ఉంటున్నాయి కన్నులు.
2: That's something like the fruits of the cotton plants.
1: చెవులు ఉన్నాయి.
2: We have ears.
1: నీ యొక్క వేణుగానాన్ని వినలేకపోతున్నాను.
2: I am not able to listen to your melodious music. లేక
1: నీ మధురమైనటువంటి వాక్యాలను నేను శ్రవణం చేయలేకపోతున్నాను.
2: I am not able to hear you, your teaching.
1: కుక్కలు కుక్కలు నక్కలు దూరేటువంటి ఒక కేవ్స్ మాదిరి ఉంటున్నాయి ఈ చెవులు.
2: మై ఇయర్స్ ఆర్ లైక్ కేవ్స్ సో దాట్ ద ఫాక్సెస్ అండ్ డాగ్స్ కుడ్ ఎంటర్.
1: కాళ్ళు ఉంటున్నాయి.
2: ఐ హావ్ లెగ్స్.
1: కానీ నిన్ను నేను ప్రదక్షిణ చేసి నమస్కరించలేకపోతున్నాను.
2: బట్ ఐ కుడ్ నాట్ గో రౌండ్ యూ డూ
1: బజారు బజారు తిరుగుతున్నాను.
2: ఐ గో రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
1: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేళ వద్దికగనుండరేల ఓ చెవులా వద్దికగనుండరేల ఓ చెవులా.
2: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు గో అరౌండ్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ లిసన్ టు ఆల్ ద గాసిప్ అండ్ ద వెయిన్ టాక్, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్ ద డివినిటీ అండ్ ద మెజెస్టీ ఆఫ్ గాడ్.
1: పనిలేని సునకంబు వలె మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే క్షణమును క్షణమును దైవ సన్నిధి నిలువగా క్షణమును దైవ సన్నిధి నిలువగా పాదముల అది కష్టమా.
2: ఓ ఫీట్, యు జస్ట్ రన్ అబౌట్ లైక్ ఎన్ ఎయిమ్లెస్ డాగ్ దట్ రన్స్ అబౌట్ అలాంగ్ ద స్ట్రీట్, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు గో టు నియర్ గాడ్.
1: ఏమి ప్రయోజనం ఈ అంగములంతా ఉంది?
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్?
1: ఈ సేవకు ఇవి ఉపయోగించాలి.
2: దే షుడ్ బి యూజ్ టు సర్వ్ గాడ్.
1: సూరదాసుని కూడా చెప్పాడు.
2: ది సేమ్ థింగ్ ఇస్ స్టేట్ బై సూరదాస్.
1: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింపనెరీ.
2: దో వీ హ్యావ్ ఐస్ బట్ యెట్ వీఆర్ బ్లైండ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ డివైన్ ఫామ్.
1: భగవంతుడా,
2: ఓ గాడ్,
1: నాకు కన్నులు ఇస్తానని కోరుతున్నావా?
2: యూ వాంట్ గివ్ మీ విజన్?
1: నాకు కన్నులు అక్కర్లేదు.
2: ఐ డోంట్ వాంట్ సైట్.
1: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శించినారా? ఎంతమంది కన్నులు లేవు, వాళ్ళంతా నిన్ను చూచారా?
2: సో మెనీ పీపుల్ హావ్ ఐ సైట్, డూ దే సీ యూ?
1: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీగాన మాలింప నెరరీ.
2: దో దే హావ్ ఇయర్స్, దే ఆర్ డెఫ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు యువర్ మ్యూజిక్.
1: పాణి పంకజమందు పరమాత్మ ఉండియు పాడు సంసారంబు కోరిరేరి.
2: Though God is present in one's own heart, but they want family life.
1: ఈ హృదయంలోనే ఉంటున్నాడు పరమాత్ముడు.
2: God is in you.
1: అతన్ని వదిలిపెడుతున్నావు.
2: But you just leave him.
1: ఎక్కడో బజారు వెంట తిరిగి నీవన్నీ బిడ్డలా ఒక సంసారంలో ప్రవేశిస్తున్నావు.
2: You go about in the world and enter into family life.
1: కన్నులనిచ్చినది ఎందుకు తెలుసా? అందరి చూచేటందులక.
2: యు నో వై ఐస్ ఆర్ గివెన్? ఇస్ ఇట్ లుక్ ఎట్ ఎవ్రీబడి?
1: దీనినే పురందర్దాస్ కూడా చెప్పాడు.
2: ది సేమ్ థింగ్ పురందర్దాస్.

0: What for are the eyes that cannot look at God, that cannot look at Rama? What for
1: my eyes and looks? దేహములో సర్వాంగములు కూడాను సార్థకంగా గావించుకునే నిమిత్తమై నీకు అనుగ్రహించినటువంటివే గాని మిస్యూజ్ చేయటానికి కానీ పెడమార్గం పట్టించడానికి కానీ తప్పు మార్గంలో నడచడానికి కానీ కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
0: The true human life and human quality lies in understanding the truth that senses have got to be made use of in a proper way so that we don't lead them in a wrong path.
1: Tane chustuntadu sarvamu.
0: He will take care of it.
1: Ram Ram Ram Ram Ram japamiste na potta nimpedi evaraya antaru kontha mandi.
0: Some say if I sing the glory of God, who will give me food?
1: Na jeevitham jaragali kada antaru.
0: They say I should carry out my living.
1: Nara pettina vaadu neeru poyaya.
0: The one who has sown the seeds will
1: he not water? If we chant
0: wholeheartedly, will
1: he not take care of it? The one who
0: takes care of the entire cosmos, can't he take care of you?
1: అంతా తానే చూసుకుంటాడు.
0: హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
1: బెట్ట తుదియల్లి పుట్టిద వృక్షకే కట్టెయను కట్టి నీరిదే దర్యారో. కొండపైన రాతిపైన పుట్టింది ఒక చెట్టు.
0: A tree is born on a mountain top rock.
1: ఆ వేర్లన్నీ రాళ్లపైననే ఉన్నాయి.
0: ఆల్ రూట్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద రాక్.
1: కట్టెయను కట్టి నీరిదే దర్యారో. దానికి కట్ట కట్టి ఎరువు వేసి నీరు పోసి పెంచిన వాడు ఎవరు?
0: హూ మెన్యూడ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్?
1: దైవమే దాన్ని పెంచాడు.
0: గాడ్ హింసెల్ఫ్.
1: కల్తా హృదయల్లి రాయి ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ రాక్.
1: కానీ రాయిని కొట్టినప్పుడు ఆ రాతి బండ లోపల ఒక కప్ప వచ్చింది బయట.
0: వెన్ యూ జస్ట్ బ్రేక్ ఎ బౌల్డర్ యూ ఫైండ్ ఎ ఫ్రాగ్ జంపింగ్ అవుట్.

0: ఆ యొక్క రాతిలో ఉండినటువంటి కప్పకు అక్కడ ఆహారాన్ని ఎవరు పెట్టారు? మీ తాత పెట్టాడా? మీ నాన్న పెట్టాడా?
1: హూ సర్వ్డ్ ఫుడ్ టు దట్ ఫ్రాగ్ ప్రెసెంట్ విద్ ఇన్ ఎ బౌల్డర్? ఈజ్ ఇట్ యువర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ దట్ ఫెడ్ ద ఫ్రాగ్?
0: ఈ మాట వినేటప్పటికీ శివాజీకి చాలా తెలివి వచ్చింది.
1: When he heard this, Shivaji became suddenly all of a sudden intelligent.
0: తులసిదాసు అరే తుకారాం ఎంతనో భక్తుడు.
1: తుకారాం
0: అలాంటి సమయంలో చెప్పాడు, తన ఎదురుగానే రాతిని కొట్టించాడు.
1: And he made that this
0: కొట్టేటప్పటికి అందులోపల ఒక చిన్న కప్ప బయటకు వచ్చేసింది.
1: అవుట్ ఆఫ్ ద బౌల్డర్ ఎ స్మాల్
0: ఈ రాజ్యాన్నంతా నేను ఏనుకుంటున్నానని చెప్పి అహంకార పడుతున్నావు శివాజీ.
1: ఓ శివాజీ, యువర్ ఈగోయిస్టిక్ బికాస్ యువర్ రూలింగ్ ది హోల్ కింగ్డమ్.
0: దీన్ని నువ్వేనా పాలించింది?
1: Are you really taking care of this frog?
0: ఈ ఏమైన దీన్ని ఏమైనా ఒక టిఫిన్ క్యారియర్ అన్నం పంపిస్తున్నావా దీనికి ఏమైనా?
1: ఆర్ యూ సెండింగ్ ఎవ్రీడే టిఫిన్ క్యారియర్?
0: భగవంతుడే అన్ని చేస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డస్ ఎవ్రీథింగ్.
0: నెమెలిగే చిత్రబన్నవన్ బరిదవర్యారో పీకాక్. నెమలికి ఎంత చక్కని వర్ణాన్ని వేశారు, ఎంత చక్కని రంగులు తీర్చిదిద్దారు. ఎవరు వేశారు ఈ రంగులు?
1: Peacock has got so many beautiful lovely colors.
0: Enta gopp best painters ani eppudini ee rangullo peacock original rangulu akkada raavu.
1: Even the best painter can't bring out that original color.
0: Kevalam akkada artificial e vastayi gaani heartful ainaatundi colors raavu.
1: Everything will be artificial but not heartful.

0: పచ్చని చినుకకు ఎర్రని ముక్కు పెట్టాడు. ఎవరు పెట్టారు ఈ కలర్? ఎంత చక్కని మ్యాచ్.
1: A green parrot has got a red beak. What a good matching it is. Who did it?
0: నిజంగా భగవత్ సృష్టి లోపల ఉండేటువంటి రహస్యాలు ఎంత గొప్పవిగా ఉన్నాయి.
1: There's so many secrets, mysteries in this nature.
0: ఇందులో పిట్ట ఉంది. ఎగ్ లో.
1: In the egg there is present the young one there inside.
0: సరిగ్గా చెప్పు.
1: There is inside the egg there is young one.
0: గుడ్డలో చెప్పాను స్వామి. బర్డ్.
2: బర్డ్
0: చెప్పు.
1: There is bird inside the egg.
0: కాబట్టి గుడ్డులో పిట్ట పుట్టుతుండాలి.
1: There is a bird inside the egg.
0: విత్తులో వృక్షం పుడుతుండాలి.
1: And
0: మనిషిలో మనిషి పుడుతున్నాడు.
1: And therefore the seed is
0: ఎవరు నిర్మించినటువంటిది?
1: The plant is born out of the seed.
0: ఇది ప్లాన్.
1: And the human begets another human. Whose plan it is?
0: ఏది కాదు.
1: Nothing whatsoever.
0: దైవం యొక్క నిర్ణయాలే.
1: It's all God's will.
0: అలాంటి పవిత్రమైనటువంటి దైవ సృష్టి అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక తుచ్చమైన అల్పమైనటువంటి యొక్క మానవత్వాన్ని గొప్పగా ఘనంగా వర్ణించుకుంటున్నాం మనం.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ అండ్ సెగ్నిట్నెస్ ఇన్ దిస్ నేచర్ బట్ హి గోస్ బై దిస్ లో మీన్ వర్డ్.
0: ఎక్కడికో వెళ్లి కొండలు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో గుండు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో కుక్కలు అంతా కూడా నువ్వు వర్ణించుకుంటూ కూర్చున్నాయట.
1: The dogs went on describing, extolling Hanuman, who could carry mountains.
0: కొండలు కొండలే మోసినటువంటి హనుమంతునికి గులకరాలు ఎంతరా అన్నాడు.
1: హనుమాన్ హూ కుడ్ క్యారీ ద మౌంటైన్స్, వాట్ ఫార్ ఆఫ్ దీస్ పెబుల్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రామ లక్ష్మణ ఇరువురు కూడాను రామేశ్వరం వెళుతున్నారు.
1: రామ అండ్ లక్ష్మణ వర్ ప్రొసీడింగ్ టు రామేశ్వరం.
0: ఈ రామేశ్వరం వెళ్లే సమయం లోపల
1: యాజ్ దే వర్ గోయింగ్
0: ఒక రామలింగేశ్వరుని ప్రతిష్ఠించాలి అని సంకల్పించుకున్నారు.
1: దే డిసైడెడ్ టు ఇన్స్టాల్ రామలింగేశ్వర.
0: అనగా ఏదో ఒక రీతి లోపల జగత్తంతా కూడాను భగవంతుని నామస్మరణ చేయాలనేటువంటి సంకల్పం చేతనే అక్కడ రామేశ్వరం దగ్గర రామలింగేశ్వర అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారు.
1: విత్ ది ఐడియా దట్ ద హోల్ వరల్డ్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే డిసైడెడ్ టు
0: రామ అంటే తప్ప ఇంకా లింగుడు అంటే జంగడంటే ఏమాత్రం ఇష్టం లేదు.
1: బట్ ఇట్స్ ఓన్లీ రామాస్ నేమ్ దట్ ఈస్ రియల్ ఇష్టం, బట్ నాట్ శివాస్ నేమ్ ఆర్ లింగ.
0: ఎద్దునెక్కినా గద్దెనెక్కినా ఇద్దరు ఒక్కటే ఊరన్నా.
1: వన్ మే హ్యావ్ ద బుల్ యాజ్ ద చారియట్ ఆర్ దట్ ఆఫ్ బర్డ్, బట్ ఓన్లీ సేమ్ గాడ్.
0: రాములు బోధిస్తూ వచ్చాడు.
1: దట్ హ్యాస్ బీన్ ది టీచింగ్ ఆల్ ది వైల్.
0: కానీ రాములు అంటే ఉన్నటువంటి ప్రేమ ఇంకో దానిపైన లేదు అతనికి.
1: But he has got intense love for Rama.
0: పంపాడు హనుమంతునే పంపాడు.
1: And he sent Hanuman himself.
0: కులికేవాడు ఎదురుగా కులికేవాడట.
1: ఇన్ ఫ్రంట్
0: ఎవరు వద్దంటున్నారో వాడితోనే ఆ పని చేపిస్తాడు.
1: ద వన్ హూ సేస్ నో గాడ్ విల్ సీ టు ఇట్ హీ హింసెల్ఫ్ విల్ డూ ఇట్.
0: హనుమాన్
1: హనుమాన్
0: నీవు వెళ్లి పలాని పర్వతం పైకి వెళ్లి నీకు ఒక లింగాన్ని తీసుకుని రా ప్రతిష్ఠ చేయాలి అన్నాడు.
1: హనుమాన్ యూ గో టు ద మౌంటైన్ అండ్ బ్రింగ్ లింగా విచ్ హాస్ గాట్ టు బి ఇన్స్టాల్డ్ హియర్.
0: అతనికి అంత ఇంట్రెస్ట్ లేదు.
1: హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్.
0: సాహసం చూపించలేదు.
1: హీఈస్ నాట్ ఎంకరేజ్డ్.
0: కానీ పలాన టైం లోపలనే ప్రతిష్ఠ చేయాలి, నీవు తక్షణమే తీసుకుని రా అన్నాడు.
1: హీ సెడ్ ఇన్స్టాలేషన్ సెరమనీ మస్ట్ టేక్ ప్లేస్ ఎట్ అన్ అపాయింటెడ్ టైం, గో అండ్ బ్రింగ్ ఇట్.
0: వెళ్ళాడు తీసుకుని వచ్చాడు.
1: హీ వెంట్ అండ్ బ్రాట్ ఇట్.
0: కానీ ఎక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడనే ఆ యొక్క జ్ఞానం కూడా ఉంటుంది.
1: వేర్ దేర్ ఇస్ స్టెడ్ఫాస్ట్నెస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: శ్రద్ధ లేనప్పుడు జ్ఞానం కూడా పనిచేయదు.
1: విదౌట్ సిన్సిరిటీ అండ్ విజ్డమ్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: రాముడు చెప్పినటువంటి కాలమునకు 10 నిమిషములు ఆలస్యంగా వచ్చాడు.
1: హనుమాన్ వాజ్ రాదర్ లేట్ బై అబౌట్ 10 మినిట్స్.
0: కానీ రాముడు ఆలోపనే ఇసుక లింగాన్ని ప్రే చేసి అక్కడ ప్రతిష్ఠ చేశాడు.
1: బట్ రామ మేడ్ లింగ అవుట్ ఆఫ్ ద శాండ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇట్ దేర్.
0: 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది కాబట్టి ముహూర్తం తప్పిపోయిందని ఆ లింగాన్ని వద్దన్నాడు.
1: యాజ్ ద లింగ వాజ్ బ్రాట్ లేట్ బై 10 మినిట్స్ హీ రిజెక్టెడ్.
0: హనుమంతునికి బాగా కోపం వచ్చింది.
1: హనుమాన్ వాజ్ వెరీ యాంగ్రీ.
0: నేను ఇంత కష్టపడి తీసుకుని వచ్చినటువంటి లింగాన్ని విసిరి పారవేసేసేసాడు నాకు వద్దుపోమని.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ అండ్ యూ సింప్లీ రిజెక్టెడ్ ఇట్.
0: అప్పుడే రాముల పైన కూడా కోపం వచ్చింది.
1: అండ్ హి వాస్ యాంగ్రీ విత్ ద లార్డ్ ఆల్సో.
0: ఏమిటి నాలో భక్తి తక్కువ లేక నీలో శక్తి లేదా?
1: డోంట్ యూ హ్యావ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: త్యాగరాజు కూడా చాలా దీన్ని వర్ణిస్తుకుంటూ కూర్చున్నాడు.
1: త్యాగరాజ్ ఆల్సో నెరేటెడ్ ఇన్ ఫోర్.
0: రాముల్లో శక్తి లేదా నాలో భక్తి లేదా?
1: డోంట్ యూ హ్యావ్ డివోషన్ ఆర్
0: ఇవి రెండు ఏదో ఉంటుందేం కావాలి.
1: One must be decided.
0: ఈ నిర్ణయం అయ్యేంత వరకు నేను ఆత్మ శాంతి లభించదు.
1: Until this is decided, I will not have peace.
0: కూర్చున్నాడు.
1: He sat.
0: నాలో భక్తి ఉన్నది.
1: I have devotion.
0: ఒక్కొక్క వెంట్రుకు పెరికాడు చూచాడు. ఒక్కొక్క వెంట్రుకు కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రోమ రోమము రామ నామాన్ని స్మరిస్తుంటుండాలి.
1: హి స్టార్టెడ్ టేకింగ్ అవుట్ ఈచ్ వన్ ఆఫ్ ది హెయిర్స్ అవుట్ ఆఫ్ ది బాడీ, ఎవ్రీథింగ్ రిసౌండెడ్ విత్ రామ.
0: కాబట్టి నాలో భక్తి ఉంది అని తనకు తానే సర్టిఫికేట్ చేసుకున్నాడు.
1: సో హీ గేవ్ సర్టిఫికేట్ టు హిమ్సెల్ఫ్ దట్ హీ హాస్ గాట్ డివోషన్.
0: రాముల్లోనే శక్తి లేదు,
1: రామ హాస్ నో పవర్,
0: నాలో భక్తి ఉంది,
1: ఐ హావ్ డివోషన్.
0: చూడండి అహంకారం, ఆ భక్తిలో కూడా ఒక విధమైన అహంకారం ప్రారంభమవుతుంది.
1: సో దేర్ ఇస్ ఈగో ఈవెన్ ఇన్ డివోషన్.
0: మరి యోచన చేశాడు,
1: హీ థాట్ ఓవర్ లేటర్,
0: ఛా ఎంత పొరపాటుతున్నాను,
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఇస్.
0: భగవంతునిలో శక్తి లేకపోతే నేను ఇంతటి సముద్రాన్ని దాటిండేవాడనా?
1: ఇన్ఫాక్ట్
0: నేను ఇంతటి ఘనకార్యములు చేసిండేటువంటి వాడనా?
1: ఇన్ఫాక్ట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నో పవర్ కుడ్ ఎవర్ క్రాస్ దిస్ మౌంటెన్.
0: పురస్కరించుకునే త్యాగరాజ్ చెప్పాడు.

0: Can a monkey cross this ocean? Can you just mind the Lord, Yamota?
1: Devi valachuna లక్ష్మణుండు కొలచున. ప్రపంచమంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తుండాలి.
0: The whole world worships the goddess of wealth, Lakshmi.
1: ఏ మానవుడు చూసినా గానీ ఓ లక్ష్మి నాకు ప్రసాదించు లక్ష్మిని అని లక్ష్మిని ఆరాధన చేస్తుండాలి.
0: Everyone worships the goddess of wealth, Lakshmi.
1: ఆరాధన చేస్తున్నటువంటి ఆ లక్ష్మి నిన్ను వరించాలంటే ఎంత గొప్పతనం ఉండాలి నీ లోపల.
0: Lakshmi worshipped by everybody, worships you, you must be great.
1: Lakshmi Devi valachuna.
0: Will she serve you?
1: Lakshmanundu kolachuna.
0: Will Lakshmana serve you?

0: Will that intelligent Bharata serve you? The power of Rama is so mighty, infinite.
1: వీళ్ళందరూ సామాన్యంగా వచ్చేటువంటి వారు అనుకున్నావా?
0: Do you think they're ordinary people?
1: ఇలా చూడు ఎంతటువంటి వాడు భరతుడు, ఎంత సూక్ష్మబుద్ధి గలవాడు.
0: హౌ ఇంటెలిజెంట్ భరత.
1: వీళ్ళందరూ నీలో శక్తి లేకపోతే ఏ అర్జెంటీనా, ఏ ఆస్ట్రేలియా, ఏ రష్యా, ఏ చైనా, ఏ జపాను, ఏ జర్మనీ, వీళ్ళందరూ ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు? ఏమీ లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడ? అప్పుడు ఆ త్యాగరాజు అనుకున్నాడు, ఏమీ లేకపోతే ఇంతమంది ఏ విధంగా నిన్ను కొలుస్తారు? కనుక ఓ రామా, నీ శక్తి ఎంతో గొప్పది అన్నాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్, వై పీపుల్ ఫ్రమ్ అర్జెంటీనా, ఇన్ ఇటలీ, ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, వై షుడ్ దే కమ్ హియర్?
1: ఎవరికి ఏ ఇన్విటేషన్ పంపడం లేదు.
0: నో ఇన్విటేషన్ ఇస్ సెంట్ టు ఎనీబడీ.
1: కనుక ఆ శక్తియే, ఆ మ్యాగ్నెట్టే, ఆ దివ్యత్వమే, ఆ పవిత్రమే, ఆ యొక్క దైవత్వమే అన్నిటినీ ఆకర్షిస్తుంది.
0: ఇట్ ఇస్ ద డివైన్ పవర్, ఇట్ ఇస్ ద డివైన్ మ్యాగ్నెటిక్ పవర్ దట్ డ్రాస్ అండ్ అట్రాక్ట్స్ ఎవ్రీబడీ.
1: చేశాడు హనుమంతుడు ఆ యొక్క లింగాన్ని.
0: అండ్ దిస్ ఇస్ హనుమాన్ దట్ బ్రాట్ దిస్.
1: తరువాత ప్రతిష్ఠ అయిపోయింది, రామేశ్వరం వెళ్లారు, ఇంత కార్యం చెప్పి తిరిగి వస్తున్నారు.
0: దట్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ వాస్ ఓవర్.
1: సమయంలో తిరిగి హనుమంతుడిని పరీక్ష చేయాలి శ్రీరాముడు.
0: శ్రీరామ వాంటెడ్ టు టెస్ట్ హనుమా.
1: భగవంతునికి ఎప్పుడు పరీక్ష అనేటువంటిది ఒక ఆశ.
0: టెస్టింగ్ ఏ డివోటీ ఇస్ ది టేస్ట్ ఆఫ్ గాడ్.
1: ఆ యొక్క భక్తును టెస్ట్ చేసినప్పుడే అతనికి ఒక చక్కని టేస్ట్ రెస్ట్.
0: ఇట్ ఈస్ ది టేస్ట్ అండ్ ది రెస్ట్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
1: వస్తూ వస్తూ వస్తూ కాలు ఏదో కొంచెం తగిలి కింద పడినట్టుగా పడ్డాడు రాముడు.
0: రామ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి ఫెల్ డౌన్.
1: చిన్న ఒక రాయి
0: ఇస్ ఎ స్మాల్
1: పెబుల్. తన కాలికి తగులుకొని తాను కింద పడినట్టుగా పడ్డాడు.
0: బికాస్ ఆఫ్ ఎ పెబుల్ ఆన్ ద వే హి ప్రిటెండ్ యాజ్ ఇఫ్ హి స్లిప్డ్.
1: వెనకనే ఉంటున్నాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణుడు స్టాండింగ్
1: బిహైండ్ అని ప్రశ్నించాడు.
0: హి సెడ్ వాట్ హ్యాపెండ్.
1: అబ్బే ఏమిటి లేదు చిన్న రాయి అన్నాడు.
0: ఇస్ ఇట్ నథింగ్ హాడ్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఆల్ స్మాల్ పెబుల్.
1: హనుమంతుడు వచ్చాడు.
0: హనుమాన్ కేమ్.
1: ఈ దారిలో ఇంకెవరైనా నడుస్తుంటే వాళ్ళని కూడా ఈ విధమైనటువంటి తొందర ఇస్తుందో ఏమో, ఈ రాత నేను పెరిగి వారేస్తానన్నాడు.
0: ఓ సచ్ పెబుల్స్ అండ్ స్మాల్ స్టోన్స్ ఆన్ ద వే మేక్ ట్రబుల్ సంబడి, దేర్ ఫర్ ఐ రిమూవ్ దెమ్.
1: హనుమంత.
0: హనుమాన్.
1: కొండలు మోసిన వానికి ఈ గులకరాయి నీకెంత, దీని పని విచ్చిపెట్టు.
0: యూ హ్యావ్
1: జోలికి నువ్వు పోవద్దు.
0: యూ హ్యావ్ క్యారీడ్ దట్ మైటీ మౌంటైన్స్, యు ఆర్ సింప్లీ
1: పర్యాయం. నేను జాగ్రత్తగానే వస్తాను, రాతి దోషం కాదు అన్నాడు.
0: నెక్స్ట్ టైం ఐ విల్ బి వాచ్ఫుల్ యాజ్ ఐ వాక్.
1: లేదు లేదు, దీన్ని తీసివేయాలి అని చెప్పి పట్టుబట్టాడు.
0: హనుమాన్ డిటర్మిన్ టు రిమూవ్ ఆల్ దిస్ పేపర్స్ ఆన్ ద వే.
1: జన్మ వాసన,
0: ఇట్స్ ఆల్ ద ట్రెండ్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
1: పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు కోతికి, చంచలత్వానికి.
0: ది మంకీ స్టాండ్స్ ఫర్ ఆల్ ద వేవరింగ్ మైండ్.
1: ఇంత ఎడమ చేత్తో అటు తీసివేయడానికి ప్రయత్నించాడు.
0: హి వాస్ ట్రైయింగ్ టు టేక్ ఇట్ అవుట్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్. హి డిడ్ నాట్ మూవ్.
1: తర్వాత రెండు చేతులు పట్టాడు.
0: విత్ బోత్ హ్యాండ్స్ హి వాంటెడ్ టు రిమూవ్.
1: కదలలేదు.
0: హి కుడ్ నాట్.
1: తన శక్తినంతా ఉపయోగపెట్టాడు.
0: హి మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ పవర్ అండ్ ఎనర్జీ.
1: కించిత్తైనా కూడా అది కదలలేదు.
0: హి కుడ్ నాట్ లిఫ్ట్ ఇట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
1: హనుమంతుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: హి వాస్ సర్ప్రైజ్డ్.
1: రామా ఏమిటి ఈ యొక్క నీ ఇల్లలు?
0: రామా వాట్స్ ఆల్ యువర్ మిస్టరీ, వాట్స్ ఆల్ దిస్?
1: ఏమిటి లేదు హనుమాన్.
0: నథింగ్ వాట్స్ ఎవర్ హనుమా.
1: నువ్వేం దీనికి శ్రమ పడినక్కర్లేదని ఆహా రాముడే తన చిటికిని వెళ్తూ కాలి చిటికిని వెళ్తూ అట్టన్నాడు. ఎగిరి పడిపోయింది. ఏదది? ఆనాడు హనుమంతుడు ప్రతిష్ఠ కోసం తెచ్చి పారవేసినటువంటి లింగము.
0: రామ హింసెల్ఫ్ విత్ దిస్ జస్ట్ ఫింగర్ ఆఫ్ హిస్ టో హి సింప్లీ హస్ కిక్డ్ అవుట్ దట్ స్మాల్ స్టోన్. వాట్ ఈస్ దట్? దట్ ఇస్ ద లింగ బ్రాట్ బై హనుమాన్.
1: ఆ లింగం నుంచి జ్యోతి వచ్చింది, రాముడిలో చేరిపోయింది. రాముడి నుంచి లింగం ఒక జ్యోతి పోయింది, లింగంలో చేరిపోయింది, రెండు ఒక్కటే.
0: Out of that linga light came and merged in Rama. So also light of the Rama.
1: Yedunekkine vaadu lingadu, gaddanekkine vaadu rangadu.
0: And it is only Lord Shiva who was on the bull.
1: Yedunekkina gaddanekkina iddaru okkare oranna.
0: No matter you may be having the bull or the bird in the chariot.
1: Samatvanni ee naadu nunchi gurtinchamani bodhinchadu.
0: He taught him the principle of equality.
1: Ittane ee naadu lokam lopala Ramu ante kontha mandiki ishtamu, Krishnudu ante kontha mandiki ishtamu, Ishwarudu ante kontha mandiki ishtamu, Sai Baba ante okka mandiki. Idantha enduku ee bhedhalu?
0: Why should you have differences at all? Because some want to worship Rama.
1: Daivam okkade.
0: God is one.
1: Ekam satt.
0: Only one.
1: Ekuham bahusyam.
0: One manifests into many.
1: Master pa gulab jam barfi palko mithai jileb kheer enni chesinappudiki chakkara okkate.
0: The sweets may be many, but the sugar is one.
1: Nee kosamani inni vidhamainatundi roopanamam nee kalpinchukuntunnavu.
0: The name and form is only of your making.
1: Kaani daivam okkade.
0: But God is one.
1: Kanukane ఏకాత్మ భావాన్ని నీవు అభివృద్ధి పరచుకున్నప్పుడు దైవంతో పాటు ఏకమైపోతావు.
0: Then once you develop the feeling of oneness, you become one with God, students.
1: దివ్యాత్మ స్వరూపులైనటువంటి వారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
1: దైవాన్ని ఎప్పుడు దూరమని మీరు భావించుకోకండి.
0: డూ నాట్ కన్సిడర్ దట్ గాడ్ ఈస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ యూ.
1: అతన్ని ఆరాధన చేస్తే ప్రత్యక్షమవుతాడని మీరు ఆ పిచ్చి భావాన్ని వదిలిపెట్టండి.
0: డోంట్ హ్యావ్ మ్యాడ్ ఫీలింగ్ దట్ గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇఫ్ యూ వర్షిప్.
1: అతను నేనే, నేను అతనే.
0: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్
1: నీవు ఆ భగవంతునికి అర్పితం చేసుకో.
0: ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
1: సులభంగా చిటికలో సరిపోతుందంట.
0: ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ యూ కెన్ రియలైజ్.
1: ఇంకా పెద్ద కసరత్తు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు డూ ఫిజికల్ ఎక్సర్సైజ్.
1: 10 ఇయర్స్ ప్లాన్ వేయనక్కర్లేదు.
0: 10 ఇయర్స్ ప్లాన్, 5 ప్లాన్ నాట్ నీడెడ్.
1: ఈ ప్లాన్ అన్ని వృథా.
0: ఆర్ ప్లాన్స్ ఆర్ యూస్లెస్.
1: ఈ మాస్టర్ ప్లాన్ కు నీవు ప్రయత్నం చేయవద్దు.
0: డోంట్ మేక్ ప్రిపేర్ ఎనీ మాస్టర్ ప్లాన్.
1: నీ యొక్క మాస్టర్త్వాన్ని అతనికి అర్పితం చేయి.
0: మేక్ గాడ్ యాజ్ మాస్టర్.
1: అది నిజమైనటువంటి తత్వము.
0: దట్ ఈస్ ది రియాలిటీ.
1: హీ ఇస్ ఓన్లీ మాస్టర్.
0: గాడ్ ఈస్ ఓన్లీ మాస్టర్.
1: ఇంకంతా కూడా జగత్తులు ఏది లేదు మాస్టర్.
0: నో మాస్టర్.
1: ఉన్నారు చాలా మంది. హెడ్ మాస్టర్స్ ఉన్నారు, టెస్ట్ మాస్టర్స్ ఉన్నారు, పోస్ట్ మాస్టర్స్ అంతా ఉన్నారు, అందరూ ఉంటున్నారు. వాళ్ళంతా మాస్టర్స్ కాదు.
0: దేర్ ఆర్ హెడ్ మాస్టర్స్, స్టేషన్ మాస్టర్స్ అండ్ స్కూల్ మాస్టర్స్. దే ఆర్ నాట్ మాస్టర్స్ అట్ ఆల్.
1: కానీ ఒక్కటే మాస్టర్, అతనే గాడ్.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ మాస్టర్.
1: కనుక ఆ దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ ఆ దైవత్వంగా నీ పొందండి.
0: Therefore think of God continuously and be divine.
1: అదే సత్యము. Truth is God.
0: Truth is God.
1: అదే జ్ఞానము. అదే God.
0: Wisdom is God.
1: అనంతమైనటువంటి వాడే God.
0: God is infinite.

జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి, జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి, మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి, బంతి పువ్వుల మొగము అల్లంత విప్పి, మన గృహం కుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైనా.

0: వచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే దినకరుడు శాంతుడైతోచే.
1: The sun is calm and quite peaceful.
0: పగటి వేళ తక్కువై రాత్రి వేళ అధికమై ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది.
1: The Sankranti begins us with the daytime being short and the night duration being long.
0: దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే.
1: The days have become short and the cold winds are blowing fiercely.

0: The farmers have been collecting the heaps of the grain from the fields all along the way when there is broad moonlight there, moonlight.
1: జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి.
0: The entire grain appears to be like those of the pearls.
1: మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి.
0: The chilies, the ends appear to be quite red like kumkum.
1: బంతి పువ్వుల మొహములంత విప్పి.
0: The flowers have been blossoming in full.
1: మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి.
0: The houses are full of wealth and grains.

0: The beautiful month of Pushya approached.
1: Prema swarupula.
0: Embodiments of love.
1: భారతీయుల పర్వదినములన్నీను విశిష్టమైన అంతర్భావంతో కూడిన అంతరాత్మతో కూడిన ఆనంద సౌధములే కాని కేవలము ఆడంబర సూక్తులు కావు.
0: ఆల్ ది ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయస్ హావ్ గాట్ స్పెషల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్నర్ ఫీలింగ్ అండ్ గివ్స్ అస్ ఆల్ బ్లిస్ అండ్ జాయ్. దే ఆర్ నాట్ వన్ ఆఫ్ పాంప్ అండ్ ఎగ్జిబిషనిజం.
1: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థము, ఒక అద్భుతమైనటువంటి యొక్క విశిష్టత, భౌతికమైనటువంటి యొక్క మార్పులతో కూడినటువంటి ఆనందమును చేకూర్చుతూ వస్తున్నది.
0: ఎవ్రీ ఫెస్టివల్ హ్యాస్ గాట్ వండర్ఫుల్ మీనింగ్ ఎక్స్ప్రెషన్ అండ్ సిగ్నిఫికెన్స్ అండ్ గివ్స్ అస్ గ్రేట్ జాయ్.
1: సూర్యుడు ప్రతి నెల ఒక రాశిపైన ప్రవేశిస్తుంటాడు.
0: Sun enters into every house of the zodiac.
1: Run 12 నెలలకు 12 రాశులపైన ప్రవేశిస్తుంటాడు.
0: He steps into 12 houses of the zodiac system.
1: ఇందులో ప్రధానమైనటువంటి రాశులు 4.
0: The main houses are 4.
1: మొదటిది మకర సంక్రమణ.
0: The first one is Capricorn, the goat.
1: రెండవది కర్కాటక సంక్రమణ.
0: The second one is Cancer of the zodiac, fourth sign.
1: మూడవది తులా సంకరణ.
0: Third one is తులా సంకరణ.
1: నాలుగవది మేష సంకరణ.
0: The fourth one is మేష.
1: ఈ నాలుగింటి యందు ప్రధానమైనటువంటి సంకరణ కేవలము మకర సంకరణ.
0: Of all the most important one is that of Capricorn, the tenth sign of zodiac.
1: ఈ మకర సంకరణంలో అనేక విధములైనటువంటి యొక్క భౌతిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, దివ్యమైనటువంటి యొక్క సంభూతులతో కూడినటువంటిదై ఉంటుంది.
0: దిస్ విల్ బి ఫుల్ ఆఫ్ ఎథికల్, మోరల్, ఫిజికల్ రైచువస్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్.
1: ఈ సంకరణము నుంచి సూర్యుడు నేటి నుండి దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రయాణమవుతుంటాడు.
0: ఫ్రమ్ దిస్ డే Sun moves from south towards north.
1: Uttara disha anaga emiti?
0: What do you mean by northward movement?
1: Mochadayakamainatundi sthanamane uttara disha untaru.
0: Northward movement is the one that confers liberation.
1: Anaga hima plus chalam himachalam.
0: Meaning combination of two words, hima chalam himachalam.
1: Anaga hima plus achalam himachalam.
0: Meaning Hima plus Achalam, Himachalam.
1: ఏమిటి ఈ హిమాచలం?
0: What is this హిమాచల?
1: హిమం అనగా పరిశుద్ధము.
0: Hima means all pure.
1: హిమం అనగా పరిపూర్ణమైనటువంటి యొక్క తెల్లదనం.
0: Hima means that which is totally white.
1: అచలం అనగా సుస్థిరము.
0: Achala means that which is stable.
1: ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క హిమము, ప్రశాంతమైనటువంటి యొక్క హిమము అచలమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది.
0: Therefore the pure white brightness becomes quite steady.
1: ఏమిటి ఆ స్థానము?
0: What is that position?
1: అది ఏ హృదయ స్థానము.
0: That is the position of heart.
1: హృదయము నిర్మలముగా, నిశ్చలముగా, ప్రశాంతమైనటువంటి స్థితి అందే ఈ సూర్యుడు అనేటువంటి బుద్ధి అందులో చక్కగా ప్రవేశిస్తాడు.
0: Here the sun is the intellect who will certainly step into a heart when it is pure and solid and at peace.
1: Manam ekkadano bahyamainatunti bhautikamainatunti prayanamu cheyanakkaledu.
0: We do need to undertake external outer journey.
1: Anaga ee uttarayana prayanam anaga mana yokka buddhini antarmukhamuga maralchatame.
0: Movement towards north direction meaning directing intellect inward.
1: హృదయము దిశకు దీనిని పంపటమే.
0: Intellect has to turn towards the heart.
1: ఈ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందమే మానవునికి నిజమైన ఆనందం.
0: The internal joy is the true happiness.
1: బాహ్యమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ఆనందములు అస్థిరములు.
0: దట్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్ ఫిజికల్ ఆర్ టెంపరీ.
1: ఇది కేవలం క్షణభంగురమైనటువంటివి,
0: దర్ మొమెంటరీ.
1: నిత్యము సత్యము నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే నిరంతరము కూడాను అక్షయమై అమరమై అనంతమై ఉంటుంది.
0: దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ప్యూర్ అండ్ సాలిడ్ నేచర్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్ అండ్ ఇటర్నల్ ఇమ్మోర్టల్.
1: మోక్ష సాధనము అన్నారు.
0: దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ లిబరేషన్.
1: దీనికి చేసే ప్రయాణమే మోక్ష సాధకము అన్నారు.
0: జర్నీ టువర్డ్స్ దట్ ఈజ్ ఎస్పిరేషన్ టువర్డ్స్ లిబరేషన్.
1: కనుక సంక్రాంతి అనగా అంతర్ముఖమైనటువంటి దృష్టిని, ఒక నిర్మలమైనటువంటి హృదయాన్ని, పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించేటువంటి యొక్క కరణమే సంక్రమణం.
0: సంక్రాంతి మీన్స్ ద మూవ్మెంట్ దట్ వుడ్ మేక్ అస్ ఇన్ వర్డ్ ఇన్ విత్ ఆల్ ప్యూరిటీ.
1: కనుక ఈ సంక్రాంతి అనేటువంటిది సూర్యుడు ఏ విధంగా ఉత్తర దిశకు ప్రయాణం అవుతున్నాడో అదే విధంగానే మన అంతర్ముఖం నందు బుద్ధిని ఆత్మవైపున మరల్చి దీనిని అటువైపునే ప్రయాణం సలపాలి.
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద సన్ మూవింగ్ టువర్డ్స్ ద నార్త్, వీ హ్యావ్ టు డైరెక్ట్ అవర్ ఇంటెలెక్ట్ ఇన్ వర్డ్ టువర్డ్స్ లిబరేషన్.
1: ఈ ఉత్తరాయణ కాలమునే పవిత్రమైన కాలమని ప్రబోధిస్తూ వచ్చింది వేదం.
0: వేద టీచర్స్ దిస్ టైమ్ ఇస్ హైలీ ఆస్పిషియస్ నార్త్ వర్డ్ మూవ్.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క దినము నిమిత్తమై 56 దినములంతా కూడాను శరతల్పం పైన పవణించినటువంటి భీష్ముడు కూడాను ఈ పవిత్ర కాలమునకై కాచి ఉన్నాడు.
0: As these days happened to be quite auspicious, that great warrior Bhishma was resting on the bed of arrows.
1: ఈ పవిత్ర కాలములో మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను కేవలము దివ్యత్వాన్ని పొందగలడని మన పురాణముల యొక్క ప్రబోధనం.
0: The teaching of the epics is this: the one who leaves this mortal body during this sacred time will certainly attain liberation.
1: కనుక సంక్రమణమనగా కేవలము ఒక్కొక్క నెల సూర్యుడు ఒక్కొక్క రాశిపైన ప్రవేశిస్తుంటాడు.
0: సంక్రమణ మీన్స్ ద షిఫ్టింగ్ ఆఫ్ సన్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ ఇన్ జోడైక్.
1: ఈ 12 రాశులు యందు కూడాను మకర రాశి చాలా ముఖ్యమైనటువంటిది.
0: ఇన్ ఆల్ ది 12 హౌసెస్ ద క్యాప్రికార్న్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ మకర సంక్రాంతి అనేటువంటిది ఒక శాంతిని కాంతిని ప్రబోధిస్తుంది అందిస్తుంది.
0: దిస్ క్యాప్రికార్న్ గివ్స్ us పీస్ అండ్ ఆల్సో లైట్.
1: దీనికి మరొక విధంలో మనము ప్రాకృతంగా మన విచారణ చేసినప్పుడు,
0: వెన్ వీ ఎంక్వైర్ ఫ్రమ్ ద వరల్డ్ వ్యూ పాయింట్,
1: ఇది ఆంగ్ల సంవత్సరముగా ప్రారంభమైంది ఈ సంక్రాంతి.
0: This Sankranti begins as per the English calendar.
1: January 13th and 14th ee Sankranti prarambham avutundi.
0: The Sankranti begins on 13th and 14th of January.
1: Idi oka vidhamainatundi oka sharira manasika shantulanu kodanu vishrantini kodanu chekustundi.
0: It gives physical and mental rest also.
1: Ee nelalo raituku kani marevariki kani bhoomini aadharam chestunnatundi prati vyakti kodanu విశ్రాంతిగా ఉంటాడు.
0: ఎ ఫార్మర్ ఆర్ అగ్రికల్చరిస్ట్ ఎనీవన్ హూ డిపెండ్స్ ఆన్ హిజ్ ఓన్ ఎర్త్ ఆర్ ద సాయిల్ విల్ బి ఎట్ పీస్.
1: ఈ కర్షకుడు ఏ విధమైనటువంటి పనులు లేక శాంతిగా తన గృహంలో పండించిన పంటను భుజించి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: ద ఫార్మర్స్ దే ఫైండ్ ఎనఫ్ ఆఫ్ లెజర్ టు ఎంజాయ్ అండ్ సర్టన్లీ ఎంజాయ్ ద గ్రెయిన్ దట్ హీ కలెక్ట్.
1: నిజముగా కర్షకులకు ఈ యొక్క నెల తప్ప మరొక నెల వారికి విశ్రాంతి చిక్కదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఫార్మర్స్ ఆర్ బిజీ ఆల్ రౌండ్ ది ఇయర్ ఎక్సెప్టింగ్ దిస్ మంత్.
1: సకల సంపదలను కూడా వారు గృహంలో చేర్చుకుంటారు.
0: దే విల్ హ్యావ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ గ్రెయిన్ ఎట్ హోమ్ బై దిస్ టైమ్.
1: ఇందులో నవధాన్యములు కూడా పండించి తమ గృహమును నిండించుకుంటారు.
0: దే విల్ ఫిల్ their houses with all 9 types of grain.
1: ఈ నవధాన్యముల చేత గృహమును నిండించుకున్నప్పుడు మనసును పండించుకుంటారు.
0: With all their grain they will have mental satisfaction.
1: కనుకనే మానసిక శారీరక శాంతులు ఈ సంక్రాంతిలో అభివృద్ధి అవుతుంటాయి.
0: Therefore in this season of సంక్రాంతి there will be physical and mental rest.
1: ఈ సంక్రాంతి అనేటువంటి యొక్క పదమునందే దీని యొక్క క్రాంతి ఎంతనో అంతరాత్మను అందిస్తూ వచ్చింది.
0: The very word సంక్రాంతి conveys you the inner meaning a lot.
1: అయితే మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించుకోలేక,
0: బట్ మ్యాన్ వితౌట్ నోయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్,
1: భారతీయుల ప్రాచీన సంస్కృతిని ఈనాడు విస్మరించి,
0: ది ఫర్గెట్ ది ఏన్షియంట్ ట్రెడిషన్ ఆఫ్ భారత్,
1: ఈ పవిత్రమైన పర్వదినముల యొక్క అంతరార్థాన్ని విస్మరించి,
0: ది ఫర్గెట్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది సీక్రెట్ ఫెస్టివల్,
1: భౌతికమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క క్రియల చేతనే మానవుడు సంతృప్తి పడుతూ ఉన్నాడు.
0: మ్యాన్ గెట్స్ హింసెల్ఫ్ సాటిస్ఫైడ్ ది ఫిజికల్ వరల్డ్లీ యాక్టివిటీ.
1: ఎంతకాలము భౌతికమైన ఆనందమును అనుభవించినప్పటికీ నిత్య సత్యమైనటువంటి ఆనందం ఇందులో మనకు ప్రాప్తించదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఇట్ విల్ నెవర్ రిమైన్ పర్మనెంట్.
1: ఎందు వెతికినప్పటికీ ఈ ఆనందం మనకు లభ్యం కాదు.
0: యూ మే సర్చ్ ఎనీవేర్ యూ నెవర్ గెట్ బ్లెస్.
1: వెతికి వెతికి వెతికి కడక తన ఎందే తాను అర్థం చేర్చుకున్నప్పుడే ఆ నిజతత్వం తనకు అర్థమవుతుంది.
0: As you go on searching everywhere, you will understand it that it is within that gives you true bliss.
1: ముక్కుపై పెట్టుకున్నటువంటి అద్దములు ఇల్లంతా వెతికి కట్టకడపడి అయ్యో ఈ అద్దములు నా ముక్కుపైనే ఉన్నవే అనేటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించినట్టుగా ఈనాడు ప్రతి మానవుడు కూడాను తన ఎందే ఉండినటువంటి యొక్క నిత్యానంద బ్రహ్మానంద పరమానంద యోగానంద అద్వైతానందముల యొక్క తత్వాన్ని అనంత మార్గంలో వెతికి కట్టకడపటకు తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తింపచేయున్నదే ఈ సంక్రాంతి.
0: The glass is present right on the nose, one forgets. But in search of the glass is everywhere. Like that is eternal, supreme, permanent, immortal joy. Bliss is within, but we are in search of it elsewhere.
1: కనుక మనం ఆశించేటువంటి ఆనందము ఏ పరదేశమునందో లేదు.
0: Therefore the bliss that we want.
1: ఏ ప్రదేశమునందో లేదు.
0: The bliss we want is not present in a foreign land.
1: తన యందే అట్టి ఆనందం ఉంటున్నది.
0: It is present within one's own self.
1: దేవుడనేటువంటి వాడు ఏ దేశమునందో లేడు.
0: God is not present
1: ఏ పర్వతముల యందో లేదు.
0: Not in a mountain.
1: ఏ వైకుంఠ కైలాస స్వర్గములందో లేదు.
0: Not in వైకుంఠ కైలాస
1: సర్వమునకు తన యొక్క హృదయమే పవిత్రమైన మందిరము.
0: A pure heart is the temple of God.
1: కనుక మీ బహిర్దృష్టినంతా కూడాను అంతర్దృష్టిగా మార్చుకున్నట్టుకు ఏ మానవుడు ప్రయత్నించినో వాడే ధన్యుడవుతాడు.
0: Therefore one would be redeemed if he diverts his external vision in word.
1: ధన్యతను పొందినటువంటి వాడే మోక్షమును చెందుతాడు.
0: The one goes along this path will certainly be liberated.
1: అంతవరకు ఈ యొక్క మానవునికి మోహము తప్పినది కాదు.
0: Till then man cannot be free from attachment.
1: మోహము ఉన్నంత వరకు మోక్షము మనకు చిక్కదు.
0: So long there is attachment you cannot have liberation.
1: మోక్షం అనేది ఏదో ఒక ప్రత్యేకమైన ప్రదేశము కాదు.
0: Liberation is not a separate place.
1: మోహక్షయం మోక్షం అన్నారు.
0: This detachment is moksha or liberation.
1: ఈ మోహం అనేటువంటిది బాహ్య దృష్టి వలనే అది బలపడుతూ వస్తుంది.
0: This attachment is due to external looks.
1: ఏ మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి గావించుకున్నో ఆనాడే ఈ యొక్క బహిర్దృష్టి అనేటువంటి యొక్క చంచలము చల్లారుతుంది.
0: The one who has got inward vision will certainly pacify the external approach.
1: మానవుడు అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సల్పుతున్నాడు.
0: Man undertakes various forms of spiritual pursuit.
1: నవ విధమైన మార్గములు యందు ఈయన ప్రవేశిస్తున్నాడు.
0: He takes to 9 paths of devotion.
1: కానీ ఎన్ని విధములైన మార్గములో ప్రవేశించినప్పటికీ తనకు లభించవలసినటువంటి యొక్క స్థానము తాను అనుభవించవలసినటువంటి స్థానము తాను ఆనందించవలసినటువంటి స్థానము తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: In spite of all pursuits in spiritual path that he aspires, that he wants to experience, he is present in within himself, which he forgets.
1: Bahya sadhanalanni kudanu kevalam appatikappatiki aanandanni chekutundi.
0: External endeavors give you temporary happiness.
1: Bhajana chese samayalo vineyanta varaku aanandanga untundi.
0: As we listen to bhajan, so long you listen, you will be happy.
1: Bhajanalu mugiyagane తన ఆనందం కూడా నిలిచిపోతుంది.
0: ద మూమెంట్ భజన్స్ కంక్లూడ్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ హ్యాపీనెస్.
1: ఇది బాహ్య సంబంధమైనటువంటి చర్యలతో ఏర్పడేటువంటి ఒక ఆనందము బాహ్యంగానే ఉంటుంది.
0: ఆల్ ద హ్యాపీనెస్ దట్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ విల్ బి ఓన్లీ ట్రాన్సియంట్.
1: కనుక భజనలు చేయకూడదని కాదు, మనం ఏ సాధనలు చేసినప్పటికీ వాటిని అంతర్ముఖంగా మార్చుకున్నటకు తగిన కృషి చేయాలి.
0: నాట్ దట్ యూ షుడ్ నాట్ డూ భజన్స్, వాట్ యువర్ స్పిరిచువల్ పర్సూట్స్ యూ మే అండర్టేక్, యూ షుడ్ డూ ఇట్ ఇన్ వర్డ్ విత్ ఇన్నర్ ఫీలింగ్. జపము
1: చేస్తారు, ధ్యానము చేస్తారు, యోగము చేస్తారు, ఈ రకమైనటువంటి యొక్క అన్ని కూడాను కేవలము దేహములకు సంబంధించినవే కానీ హృదయానికి సంబంధించినవి కాదు.
0: యూ డూ వేరియస్ స్పిరిచువల్ పర్సూట్స్ సచ్ అస్ పెనెన్స్, ది మెడిటేషన్ అండ్ యోగా.
1: మానవుడు కూడాను చేసే సాధనలన్నీ కూడాను మనస్సు ద్వారానే చేస్తున్నాడు.
0: Every spiritual path is followed at the mental level.
1: Manasu sthiramainadi kaadu.
0: Mind is not steady.
1: Chanchalam hi mana krishna pramadi balavadrudam. Idi maha chanchalamainatundidi, maha pramadamainatundidi, maha drudamainatundidi ee yokka manasu.
0: Mind is wavering, it's dangerous and so strong.
1: Itti manastho chesinatundi sadhanalanniti kudanu hrudayamunu ee reethiga cheragaradu.
0: All the spiritual pursuits followed by mind, how does it take you to the heart?
1: కానీ తాత్కాలిక తృప్తిని మాత్రం అందించి ఆ యొక్క తనలో ఆవేశించినటువంటి వేడిని చల్లారుస్తుంది మాత్రమే.
0: ఇట్ గివ్స్ యు టెంపరరీ సాటిస్ఫాక్షన్ అండ్ పాసిఫైస్ ఆల్ ది హీట్ ఎమోషన్.
1: ఏ సాధనలు కూడాను శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చలేవు.
0: నో స్పిరిచువల్ పర్సూట్ వుడ్ ఎవర్ గివ్ యూ పర్మనెంట్ హ్యాపీనెస్.
1: సర్వ సాధనలు కూడాను బహిర్ముఖంగా ఆచరించేటువంటివి.
0: ఆల్ స్పిరిచువల్ ఎండ్యూవర్స్ ఆర్ ఎక్స్టర్నల్.
1: అవి నవవిధ మార్గములు.
0: ద నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: ద లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: దాస్యం,
0: సర్వీస్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: అది కట్టకడపతి ఒక్కటే మనకు శాశ్వత ఆనందాన్ని చేకూర్చేది.
0: ద అల్టిమేట్ సరెండర్ గివ్స్ యు
1: ఆత్మ నివేదనం.
0: దట్ ఈస్ సరెండర్.
1: ఇది కలిగిన తర్వాత మరొకటి ఇంకా మన దగ్గర లేదు.
0: The moment you surrender, nothing you have with you
1: remains. సర్వం అందులోనే మిళితమై ఉంటుంది.
0: Everything is there only.
1: కనుకని అట్టి అంతర్దృష్టిని ప్రబోధింపచేసే నిమిత్తమై ఈ సంక్రాంతి ప్రారంభించి.
0: In order to give that teaching which is inward, which is inner, సంక్రాంతి is meant.
1: కేవలము ఒక ఫ్యామిలీ సాధన అనుకున్నాడు సుబ్బారావు చెప్పారు. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటిదిగా అనుకున్నారు.
0: సుబ్బారావు said that Sankranti is a family affair, festival.
1: నిజమే, ఇది ఫ్యామిలీనే.
0: Yes, truly it is family.
1: వసుదైక కుటుంబము, యావత్ ప్రపంచమే ఒక ఫ్యామిలీ.
0: The whole world is a family.
1: ప్రపంచమునకే సంబంధించినటువంటిది ఇది.
0: It's related to the entire world.
1: భార్య, భర్త, కొడుకులు, కోడళ్ళు, కోడళ్ళు, మనుమళ్ళు ఇలాంటి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
0: It's not merely restricted to the husband, the wife, the children and grandchildren alone.
1: సర్వమానవ జాతికి సంబంధించినటువంటిది ఈ సంక్రాంతి.
0: It is related to the entire human race.
1: వారికి తెలిసినను తెలియకపోయినను ఇది ఒక విధమైనటువంటి యొక్క అంతర్భావాన్ని చేకూర్చి నిజమైనటువంటి ఆనందాన్ని కలిగింపచేస్తుంది.
0: Whether they know or not, but it gives them the inner joy.
1: తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్ని ఏ విధంగా కాల్చునో ఆ విధంగా సంక్రాంతి యొక్క మహత్యమును గుర్తించినను గుర్తించకపోయినను ఆ సంక్రాంతి యొక్క విషయము సర్వలోకుడును దీని అనుభూతి తనలో చేకూరుతుంది.
0: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇఫ్ యూ టచ్ ద ఫైర్ ఇట్ ఇస్ షూర్ టు బర్న్. లైక్ వైజ్ వెదర్ యు నో ఆర్ నాట్ సంక్రాంతి
1: రాబించేటువంటిదే సంక్రాంతి.
0: సంక్రాంతి బ్రింగ్స్ mental transformation.
1: తనకి ప్రవర్తన యొక్క దీనిని పరిగణింపజేసినది సంక్రాంతి.
0: There will be change in behavior.
1: పవిత్రమైనటువంటి యొక్క ప్రకాశము అందించినటువంటిది సంక్రాంతి.
0: సంక్రాంతి gives us sacred light.
1: అంతర్భావమునందు చేకూరినటువంటి యొక్క సర్వ శక్తులు కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవింపచేయునది సంక్రాంతి.
0: All inner faculties would blossom it is during this period.
1: గుప్తమై అంతర్గతమై అగోచరమై ఉండేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని వ్యక్తీకరింపచేయునది సంక్రాంతి.
0: సంక్రాంతి ఇస్ ది వన్ విచ్ మానిఫెస్ట్ ఎక్స్ప్రెసెస్ దట్ విచ్ హిడెన్ ఇన్నర్ విచ్ ఇస్ నాట్ అపేరెంట్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
1: ఇట్టి అనంతమైనటువంటి యొక్క అంతరాత్మతో కూడినటువంటిది ఈ సంక్రాంతి.
0: సంక్రాంతి హెస్ గాట్ దట్ ఇన్ఫినిట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: ఇది మనస్సుతో పాటు ప్రకృతిని కూడాను ఇందులో ప్రవేశపెడుతుంది.
0: Therefore it brings us, drives home the combination of the mind and nature.
1: ప్రకృతికి మనస్సుకు భేదం లేదు.
0: There is no difference between the nature and the mind.
1: ప్రభావమే ప్రపంచము.
0: The whole world is nothing but the effect of the mind.
1: మనోమూలం ఇదం జగత్. జగత్తంతా మనసు యొక్క స్వరూపమే.
0: The whole world is nothing but the form of the mind.
1: మనసే లేకపోతే జగత్తే లేదు.
0: When there's no mind, there's no world.
1: కనుకనే సర్వం కూడాను మనోమయంగా ఉంటుండాలి.
0: So everything is the form of the mind.
1: కనుక అట్టి మనస్సును హృదయం వైపున మరల్చి దివ్యత్వం పైన ఇమిడ్చి దివ్య కాంతిలో మనము చింతించినప్పుడే ఈ యొక్క మనస్ ప్రభావము ఏమి మనం బాధించకుండా ఉంటుంది.
0: Therefore we should direct our mind towards the heart and that should march towards the divinity and be in that splendor, the light.
1: అయితే మనసునందు కాని బయటే కాని మనలో ఇన్ని విధమైనటువంటి సంకల్పములకు మూల కారణం ఏమిటి?
0: However, either in the mind or in our thoughts, what's the cause behind it?
1: ఇంద్రుని జయించినటువంటి వాడైనా కూడాను ఇంద్రియాన్ని జయించకపోతే వాడు అల్పుడే.
0: One might conquer even Indra. If he cannot conquer his indriyas or senses,
1: Indrudanaga evaru?
0: Who is Indra?
1: Indriyamulaku adipatiye Indrudu.
0: Indra is the master of senses.
1: Ee indriyamulaku adipati evaru? Manasse.
0: Who is the master of the senses? The mind.
1: Kaavatti manasse Indrudu.
0: So mind is Indra.
1: Atuvanti Indrunni manayante unchukoni ekkado bayata undinatundi Indrundi paina manamu యుద్ధం చేస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
0: దట్ ఇంద్ర ఇస్ విత్ ఇన్ అస్. వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఫైటింగ్ విత్ హిమ్ విత్ ఔటర్ ఇంద్ర?
1: కనుకనే మొట్టమొదట మనో నిగ్రహం కావాలి.
0: ఫస్ట్ వీ నీడ్ కంట్రోల్ ఆఫ్ ది మైండ్.
1: మనసును నిగ్రహించినటువంటి వాడే మాధవుని చేగలడు.
0: ద వన్ హూ హెస్ గట్ ఎ కంట్రోల్ ఆన్ హిస్ మైండ్ విల్ రీచ్.
1: ఈనాటి యువకులు యందు అనంతంగా అభివృద్ధి అయ్యేటువంటి దుర్భావములు, దుశ్చింతనలు, దురాలోచనలు, దుస్సంగముల యొక్క ప్రభావములు దీనికి ఇదే మూల కారణం.
0: This is the main cause for the presence of bad thoughts, ill feelings, bad behavior among youth today.
1: యువకులు యువతులు ఈ విషయాన్ని చక్కగా గుర్తించాలి.
0: Youth men and women should know this clearly.
1: మనలో ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్భావములకు ఎవరు కారణం?
0: Who is responsible for the bad thoughts?
1: ఈ దుశ్చింతలకు ఎవరు కారణము?
0: Who is responsible for the bad feelings?
1: ఈ దుఃఖములకు ఎవరు కారణము?
0: Who is responsible for
1: grief? ఈ దురాలోచనలకు ఎవరు కారణము?
0: For menology.
1: ఈ దుశ్చర్యలకు ఎవరు కారణము?
0: Bad actions.
1: చక్కగా మీరు విచారించి లోతు తిరిగి ఆలోచించండి.
0: యు ఎంక్వైర్ వెల్, గో డీప్ ఇన్ టు ద మ్యాటర్.
1: అన్నింటికీ మూల కారణం ఆహారమే.
0: ఫర్ ఎవ్రీథింగ్ ద మెయిన్ కాజ్ ఈజ్ ద ఫుడ్.
1: ఈ యొక్క ఆహారం చేతనే మనస్సు యొక్క భావములు అనంతంగా రూపొందుతూ వచ్చాయి.
0: యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద మైండ్.
1: ఈ మనస్సు బయట నున్నటువంటి ప్రకృతి దీన్ని ఆకర్షణ తన ఇదే చెప్పాడు సుబ్బారావు. ఆకర్షణ దీన్ని ఒక విధమైన యొక్క ఆకర్షిస్తుంది.
0: మైండ్ అట్రాక్ట్స్ ది ఔటర్ వరల్డ్ యాజ్ స్టేటెడ్ బై సుబ్బారావు.
1: దీనికి సరైనటువంటి దృష్టాంతరం మీకు కావాలనుకున్నప్పుడు,
0: ఇఫ్ యూ వాంట్ గుడ్ ఎగ్జాంపుల్,
1: నిత్య జీవితంలో ఈనాటి యువకులు యువతులు ప్రతి మానవుడు కూడాను అనుభవించేటువంటి యొక్క ఆనందంలోనే ఈ యొక్క అంతరార్థం మీకు గుర్తించుకోవచ్చు.
0: యూ విల్ ఫైండ్ ఇట్ యాజ్ ఇన్నర్ అండర్లైన్ కరెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
1: ప్రతి ఇంటి ఎందు కూడా ఈనాడు టీవీ ఉన్నది.
0: ఇన్ ఎవ్రీ హౌస్ టుడే దేర్ ఇస్ టీవీ.
1: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి కలర్ టీవీలు పెట్టుకుంటారు.
0: రిచ్ పీపుల్ విల్ హ్యావ్ కలర్ టీవీ.
1: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి స్టార్ టీవీలు పెట్టుకుంటారు.
0: If they are still more rich enough, they will have star TV.
1: ఇవి కేవలం ఒక డైనింగ్ హాల్లో మాత్రమే కాదు, డ్రాయింగ్ రూమ్ లో కాదు, బెడ్రూమ్ లో కూడా పెట్టుకుంటారు.
0: They will install color TVs not only in the drawing room, they will have it in the dining hall and the bedroom.
1: ఈ ఏనాడు మన ప్రపంచంలో ప్రారంభమైనవో ఆనాడే మానవుని యొక్క మనసు మాలిన్యమైపోయింది.
0: The day when TVs started, the mind is polluted among in mankind.
1: మీరు చక్కగా యోచించండి. టీవీలు రాకమునుపు మన యొక్క మనో దౌర్బల్యం ఇంతగా ఉండేటువంటిది కాదు.
0: ప్రయర్ టు ది ఇన్స్టాలేషన్ ఆఫ్ దిస్ టీవీ,
1: మనసు ఇలాంటి దుర్భావం ఏనాడు కూడా అధికంగా కలిగేటువంటివి కాదు.
0: నెవర్ వాజ్ ద మైండ్ సో ఇంప్యూర్, డర్టీ.
1: ఇవి ప్రారంభించక మనకు ఇటువంటి దుశ్చర్యలు ఏమాత్రం కూడా మనం కని విని ఎరగము.
0: ప్రయర్ టు దీస్ డేస్ ఆఫ్ టీవీ,
1: ఒకరో కోటికి ఒకరో జరుగుతుండేటువంటి వారు,
0: వన్ ఇన్ హండ్రెడ్, వన్ ఇన్ క్రో.
1: ఈనాడు చిన్న చిన్న గుడిసెల ఎందుకు కూడా ఈ టీవీలు ప్రారంభమైనాయి.
0: టుడే వీ ఫైండ్ టీవీస్ ఇన్ హట్స్ ఆల్సో.
1: ఆ టీవీలు ఏ విధమైనటువంటి మార్పులు తెస్తున్నాయి?
0: వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ యూ ఫైండ్ ఇన్ టీవీ?
1: భోజనం చేసే సమయంలో కూడా డైనింగ్ హాల్లో ఎదురుగా ఈ టీవీలు పెట్టుకుంటారు.
0: యాజ్ దే స్టార్ట్ ఈటింగ్ ఇన్ ద డైనింగ్ హాల్, దే విల్ హ్యావ్ టీవీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం.
1: చూస్తూ దీన్ని భుజిస్తుంటారు.
0: యాజ్ దే వాచ్ దే స్టార్ట్ ఈటింగ్.
1: భుజించేటువంటి ఆహారం కాదు,
0: ఇస్ నాట్ ద ఫుడ్,
1: ఆ టీవీలో చూసేటువంటి మాలిన్యమే వీడు భుజిస్తున్నాడు.
0: వాట్ ఎగ్జాక్ట్లీ దే ఈట్? All concentration on the TV.
1: ఆ దృష్టి చేతనే సృష్టి మార్పైపోతుంది.
0: Because of that, the whole thing will be achieved.
1: ఎలాంటి చర్యలు, ఎలాంటి దృశ్యములు, ఎలాంటి భావములు మనం చూస్తున్నామో అలాంటి దృశ్యములు, అలాంటి భావములు, అలాంటి యొక్క దుశ్చర్యలే మనలో ప్రవేశిస్తున్నాయి.
0: As you watch the actions, the scenario and the feelings over there on TV, you will have them in turn.
1: కనుకనే మన లోపల తెలియని రీతిగా కూడా మనలో కొన్ని ఆవేదనలు, ఆవేశములు అనేక అభివృద్ధి అవుతున్నాయి.
0: సో అన్నోయింగ్లీ యు ఆర్ ఎజిటేటెడ్, యు ఆర్ డిస్టర్బ్.
1: అది నీకు తెలియదు,
0: యు డోంట్ నో దాట్.
1: కానీ నేను ఎన్నడూ దీన్ని చింతించలేదే, ఇలాంటి భావాలు నాకు ఎందుకు రావాలని విచారిస్తాడు.
0: యు మే ఫీల్ దట్ యు నెవర్ ఎంటర్టైన్ సచ్ ఎ థాట్, బట్ హౌ ఇస్ ఇట్ దట్ యు హావ్?
1: కానీ ఈ దుశ్చర్యలు, ఈ దుర్భావములు, దురాలోచనలు ఆ టీవీలో చూసినటువంటి బీజంలే మన హృదయంలో నిలిచిపోయినాయి.
0: ఆల్ ది బ్యాడ్ యాక్షన్స్ అండ్ ఆల్ ది ఈవిల్ థాట్స్ ఆర్ బికాస్ ఆఫ్.
1: అవన్నీ సమయాన్ని పురస్కరించుకుని తిరిగి అవి మొక్కలుగా వచ్చి నీలో ఇలాంటి భావాలంతా అభివృద్ధి పరుస్తూ ఉంటుంది.
0: విత్ ది పాసేజ్ ఆఫ్ దిస్ టైమ్ దోస్ సీడ్స్ విల్ స్ప్రౌట్ అప్.
1: కనుక మనం భుజించే సమయం లోపల భయంకరమైనటువంటి విషయాలు మనం మాట్లాడకూడదు.
0: As we eat, we should never discuss horrible things.
1: ఒక ఉద్రేకకరమైనటువంటి విషయాలు కూడా మనం చింతించకూడదు.
0: We should never think of agitated matters.
1: మనం భోంచేస్తూ ఒకరికొకరు వాదోపవాదం చేయకూడదు.
0: As we dine, we should not argue with each other.
1: భోంచేసే లోపల సైలెంట్, కేవలం నిశ్శబ్దంగా భోంచేయాలి.
0: We should eat observing silence.
1: ఈ మాటల యొక్క తరంగములు కూడాను మన హృదయంలో ప్రవేశిస్తుంటాయి.
0: బికాస్ ద వేవ్స్ ఆఫ్ దీస్ సౌండ్స్ విల్ గెట్ ఇన్ టు యువర్ హార్ట్.
1: ఎలాంటి భావములు ఎలాంటి తరంగములు మనలో ప్రవేశిస్తున్నాయో అలాంటి ఊహలే మనలో ఆవిర్భవిస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ ద సౌండ్స్ దట్ యు రిసీవ్ యు విల్ హావ్ ద థాట్స్ అకార్డింగ్లీ.
1: కనుక మనలో ఇలాంటి తరంగములను ఆవేశింపకుండా ఆవిర్భవించకుండా ఈ విద్యామైన దృశ్యాన్ని మనం కొంతవరకు మర్చుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ సచ్ వైబ్రేషన్స్ డు నాట్ ఒరిజినేట్ విత్ అస్ నార్ వీ ఎంటర్టైన్ రిసీవ్ దెం.
1: టీవీలంతా వచ్చాయి.
0: Then we have started.
1: ఈ మనిషిని పూర్తి కూడాను మసి చేస్తుంటుంది.
0: That is ruining man totally.
1: మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిబుగ్గులకు అమ్ముకుంటున్నారు.
0: The gem of human life is just sold like gold.
1: ఇది ఏదో మాకు ఒక ప్రశాంతిని అందిస్తుందని భావిస్తున్నారు.
0: They think that it confers peace.
1: కాదు కాదు, తాత్కాలికమైన ప్రశాంతిని ఇస్తుంది, నీకు చూచి ఆనందిస్తున్నావు.
0: It gives you temporary happiness.
1: తదుపరి అది నీలో ప్రవేశించి ఎన్ని విధాలు నిన్ను పెడతిప్పలబడుతుందో నీకు తెలియదు.
0: Later as these things get into you, to which direction you go you don't.
1: ఇది తేనె పూసిన కత్తి వంటిగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నైస్
1: తేనె. నీవు నాకుతూ నాకుతూ పోతే నాలుకనే కోసి వేసేస్తుంది.
0: యాజ్ యూ స్టార్ట్ గో ఆన్ లికింగ్ ద సోర్డ్ ద టంగ్ విల్ బి కట్.
1: కనుక ఇలాంటి దృశ్యములంతా కూడా ఈనాటి యువకులు ఎందు యువతులు ఎందు ప్రవేశించడం చేతనే ఈనాడు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా అల్లకల్లోలంగా ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ దీస్ సీన్స్ యాజ్ దే వాచ్ ఆన్
1: అశాంతిమయంగా ఉంటుండాలి.
0: ద హోల్ వరల్డ్ ఇస్ రెస్ట్లెస్.
1: కేవలం ఆవేశమయంగా ఉంటుండాలి.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్.
1: ఉద్రేకమయంగా ఉంటుండాలి.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్.
1: అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నో ఎంథూజియాజం.
1: ఏదో ఉత్సాహంగా ఉండినట్టుగా నటిస్తున్నాడే కాని మానవుడు.
0: మ్యాన్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హిస్ ఎంకరేజ్.
1: కానీ అది ఉత్సాహం కాదు.
0: బట్ ఇట్స్ నో ఎంథూజియాజం.
1: ఏమండి బాగున్నారా నవ్వినట్టు. కానీ అది కేవలం ఒక సినిమా నవ్వు.
0: దే స్మైల్
1: లోపల బాధలుగా ఉంటుండాలి.
0: దే స్మైల్ అండ్ సే ఆర్ యు.
1: ఈనాటి మానవునికి బాధలు లేనటువంటి మానవుడు ఎక్కడా కనిపించడు.
0: దేర్ ఇస్ నో మ్యాన్ టుడే విదౌట్ ఎ ప్రాబ్లం.
1: కనుక జీవితం అంతా దుఃఖమయంగా ఉంటుంది.
0: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్
1: గ్రీఫ్. ఎలాంటిది ఒక దుఃఖము కాదు, రెండు దుఃఖములు కాదు, మూడు దుఃఖములు కాదు, అన్ని దుఃఖములుగానే రూపొందుతుంటాది.
0: నాట్ వన్ ఫార్మ్ ఆఫ్ గ్రీఫ్ ఆర్ సారో ఆర్ ఎవ్రీథింగ్ ఇస్
1: అన్ని చింతామయంగా ఉంటుంది.
0: ఎవ్రీ వన్ ఇస్ ఆఫ్ ఎంగ్జైటీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ
1: చావు చింత,
0: డెత్
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్
1: జీవించుట ఒక చింత,
0: లైఫ్
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీస్
1: సంతసం ఒక చింత,
0: హ్యాపీనెస్
1: వింత చింత,
0: ఆల్ ద మిస్టరీ.
1: ఇంత చింతలు గులిగినటువంటి చింత చెట్టు పైన కూర్చొని సంతోషంగా ఉండాలంటే ఎంత మీకు చూపిస్తుంది.
0: యు ఆర్ సీటెడ్ అండర్ ద ట్రీ టామరిండ్ ఫుల్ ఆఫ్ స్పైన్స్. హౌ డు యు ఫైండ్ హ్యాపీనెస్.
1: పులుపుతో కూడినటువంటి చెట్టు
0: ఇస్ వన్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఆల్
1: చింతలతో కూడినటువంటి బగ్గములు
0: ఇస్ వన్ ఆఫ్ ఆల్ వరీస్ అండ్
1: ప్రాబ్లమ్స్. ఇలాంటి దీనిలో నీవు నివసిస్తూ ఇంకా సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
0: లివింగ్ దేర్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
1: వీలే కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్.
1: కనుక మనం ఈనాడు మనం మార్చుకోవాల్సింది ఏమిటి? మన దృశ్యాన్ని, మన శ్రవణాన్ని, మన మాటలను సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సో వాట్ షుడ్ వీ చేంజ్ టుడే? వీ షుడ్ properly direct all our vision, listening and words.
1: సంక్రమణకు సరైనటువంటి అర్థము.
0: That is the true meaning of సంక్రమణ.
1: మనలో ఎట్టి పవిత్రమైనటువంటి పరివర్తన లేకపోతే ఎన్ని సంక్రాంతులు వచ్చి మనం ఏం ప్రయోజనం?
0: Without sacred transformation, what is the fun of festival like సంక్రాంతి?
1: ఈ సంక్రాంతి లోపల అరసలు తింటుంటారు, పొద్దునంతా మీరు తిన్నారు, ఆ తినేంత వరకే దాని తీపు.
0: This morning you must have tasted arisha, the prasadam distributed.
1: అది చేదుగా మారిపోతుంది.
0: Later it becomes bitter.
1: అరిసెతో వచ్చేటువంటిది కాదు మనకు ఆనందము.
0: It's not the happiness that you get out of arisha.
1: పరమానాలతో కలిగేటువంటిది కాదు పర్వదినములు.
0: And the festival is not out of
1: rahmat. పవిత్రమైన భావాలతో మన జీవితాన్ని పోషించుకునేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన అర్థము.
0: A sacred festival should be spent with sacred ideas.
1: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థం ఉంటుంది.
0: ఎవ్రీ ఫెస్టివల్ హస్ ఇన్నర్ మీనింగ్.
1: కనుక చాలా మంది యువకులు అనుకుంటుంటారు,
0: మెనీ యూత్ ఫీల్,
1: మానవుడిగా పుట్టి
0: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్,
1: ఇంత మాత్రం స్వాతంత్రం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఇండిపెండెన్స్. వాట్
1: ఫర్? చిన్న చేప నీళ్ళలో కూడా స్వతంత్రంగా సంచరిస్తుంది.
0: టైనీ ఫిష్ మూవ్స్ ఫ్రీలీ ఇన్ వాటర్.
1: చిన్న పక్షి కూడా ఆకాశంలో స్వతంత్రంగా సంచరిస్తుంది.
0: లిటిల్ బర్డ్ మూవ్స్ ఫ్రీలీ.
1: అడవిలో ఉన్నటువంటి ప్రతి అనిమల్ కూడాను, మృగములు కూడాను స్వేచ్ఛగా సంచరిస్తుంది.
0: ఎవ్రీ బీస్ట్ అనిమల్. వై నాట్ మ్యాన్?
1: ఎందుకు వీడు స్వతంత్రంగా సంచరించకూడదు?
0: వై కాన్ హి మూవ్ ఇండిపెండెంట్?
1: యువకులు ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల వర్షము అధికంగా ఉంటుండాలి.
0: సో యూత్ విల్ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్.
1: నిజమే.
0: ఎస్,
1: చేప స్వతంత్రంగా ఉండటం నిజమే.
0: ఎస్, ఫిష్ ఇస్ ఫ్రీ.
1: పక్షులు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
0: బర్డ్స్ మూవ్ ఫ్రీలీ.
1: మృగములు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
0: అనిమల్స్ మూవ్ ఫ్రీ.
1: కానీ
0: బట్
1: ఏ విధమైన స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ దే హ్యావ్?
1: చేప స్వతంత్రాన్ని అనుభవిస్తుంది.
0: ఫిష్ ఎంజాయ్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఫిష్.
1: మృగములు మృగ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి.
0: అనిమల్స్ విల్ హ్యావ్ అనిమల్ ఫ్రీడమ్.
1: పక్షులు పక్షి స్వతంత్రాన్ని అనుభవిస్తుంది.
0: బర్డ్ విల్ హ్యావ్ బర్డ్ ఫ్రీడమ్.
1: మనిషి మనిషి స్వతంత్రాన్ని అనుభవించు, మృగ స్వతంత్రాన్ని అనుభవించవద్దు.
0: యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ దిస్ హ్యూమన్ ఇండిపెండెన్స్, నాట్ దట్ ఆఫ్ అనిమల్ ఇండిపెండెన్స్.
1: నేను మనిషి అని చెప్పిన చెప్పుకుంటూ మృగము అని సంచరించటము ఇది సరైన స్వాతంత్రమేనా?
0: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ బిహేవ్ లైక్ అనిమల్, కెన్ దట్ బి
1: ఇండిపెండెంట్? మనిషి అనే స్వతంత్రాన్ని అనుభవించు.
0: Enjoy the independence with the spirit of your human being. Do not experience
1: this as an animal.
0: The animal independence is
1: dangerous. If you follow the path of animal, you too become an
0: animal.
1: కనుకనే మన స్వతంత్రము మనిషికి ఉండవలసిన స్వతంత్రము మనిషి స్వతంత్రమే.
0: Therefore the independence we should have is that of human independence.
1: ఈ మనిషి యొక్క స్వతంత్రం ఏమిటి?
0: What is human independence?
1: కొన్ని పరిమితులు ఉంటుండాలి ఈ మనిషికి.
0: Man has certain limits.
1: సత్య మార్గములో ప్రవేశించాలి.
0: Is to go along the path.
1: ధర్మాన్ని అనుసరించాలి.
0: Follow righteousness.
1: ప్రేమను పెంచుకోవాలి.
0: Develop love.
1: శాంతితో జీవించాలి.
0: Live in peace.
1: ఇంకా అహింస అనేటువంటి దాన్ని పాలించాలి.
0: And you should observe non-violence.
1: ఈ ఐదింటితోనూ నీవు స్వతంత్రాన్ని అనుభవించుకో.
0: Have independence with all these five.
1: ఇది ఏ నీ పంచభూతముల యొక్క పరతత్వము.
0: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ ప్రపంచమంతా కూడా నువ్వు పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్, నాట్ ద సిక్స్.
1: దేనిని చూసినా పంచభూతముల యొక్క మయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: పర్వతములంతా కూడా నువ్వు శిలామయము.
0: మౌంటైన్స్ ఫుల్ ఆఫ్ రాక్స్.
1: వృక్షములంతా కాష్టమయము.
0: ట్రీస్
1: భూమంతా మృణ్మయము. దేహమంతా మాంసమయము.
0: ద హోల్ బాడీ ఇస్
1: ఈ ఉన్నదంతా కూడా ఈ పంచభూతములే.
0: సో ఎవ్రీవేర్ యు ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: కానీ
0: బట్
1: మన యొక్క అనుకూల నిమిత్తమై,
0: for the sake of convenience,
1: మన ఆనంద నిమిత్తమై,
0: for our joy,
1: కర్రను డోర్ గాను విండోస్ గాను టేబుల్ గాను బెంచ్లు గాను మనం మార్చుకుంటున్నాం.
0: You may make this wood as a table or a window or like that.
1: ఇది టేబుల్, ఇది కుర్చీ, ఇది డోర్, ఇది విండో. ఈ పేరు రూపములు వేరైపోయింది కానీ అది కాష్టమే.
0: You may call it a table or a chair or window, but it's made of wood anyway.
1: ఇంకా పర్వతంలో ఉన్నటువంటి యొక్క శిల,
0: then the rock on the mountain,
1: ఇది కేవలము అన్ని రకములైనటువంటి మార్పులుగా మనం చేసుకుంటున్నాం.
0: యూ కెన్ చేంజ్ ఇట్ ఎనీ వే యూ వాంట్.
1: ఏ మార్పులు?
0: వాట్?
1: తొక్కేది రాయి.
0: దట్ ఆన్ యూ ట్రెడ్ ఆన్ ఇస్
1: మొక్కేది రాయి.
0: యూ ఆఫర్ ఓబెసాన్.
1: కట్టేది రాయి. కట్టేది రాయి.
0: ద వన్ యూ బిల్డ్ ఇస్ ద మార్పు.
1: కొట్టేది రాయి.
0: దట్ యూ జస్ట్
1: కట్టేది, కొట్టేది, మొక్కేది, తొక్కేది అంతా రాయి.
0: సో ద వన్ దట్ యూ ట్రెడ్ అపాన్, ద వన్ యూ ఆఫర్ యూ ఓబెసాన్, ద వన్ యూ మోల్డ్ ఇస్ ద స్టోన్.
1: తొక్కే రాయి బండ.
0: సో ద వన్ యూ ట్రెడ్ అపాన్ ఇస్
1: రాయి విగ్రహము.
0: ద వన్ యూ సెల్యూట్ ఇస్ ఐడల్.
1: రాయి చచ్చౌకము.
0: ద వన్ యూ
1: కొట్టే రాయి గుండు. కొట్టే రాయి గుండు.
0: And then you chisel is this stone.
1: ఇవన్నీ చేసినా కానీ ఇది కేవలం శిలామయమే.
0: Everything, all of them is nothing but the stone.
1: ఇవన్నీ మన అనుకూల నిమిత్తమే మార్చుకునేటువంటి ఒక పరికరములే.
0: These are all the changes as per your convenience.
1: కనుక ప్రపంచములో ఉండనంతా కూడా పంచభూతములే.
0: So in this world, five elements are present.
1: ఈ పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
0: Beyond the five, you don't find.
1: ఒకవేళ మరొక భూతం ఏమన్నా ఉన్నదని నీ వాదించుకుంటే ఆ ఉన్నది ఒక్కటే.
0: If you say there is sixth element, there is only one exists anyway.
1: అంతఃకరణ.
0: That is inner senses.
1: ఇవన్నీ బహిర్కరణములు.
0: Everything is outer.
1: ఆ అంతఃకరణం యొక్క స్వరూపమే ఆత్మతత్వము.
0: The inner sense is the nature of spirit.
1: కనుక మానవులు తమ స్వతంత్రాన్ని తాను అనుభవించాలంటే ఈ ఐదింటికి మించి మనం పోకూడదు.
0: So man, in order to experience independence, should not go beyond five.
1: Vijayam chekurutundi.
0: Then only he'll be successful.
1: Andulone manaku taginatundi aanandam labhyamavutundi.
0: Then only he'll have happiness.
1: Kanaka manavudu edo okati chestunnaru kada ani dani swatantranni manam anubhavinchalani imitation ga pokundu.
0: Therefore, because simply act, don't imitate.
1: Ee naadi aadhunika yugamulandu,
0: in the modern age,
1: ee naati vidya prabhavam ulandu,
0: because the effect of education,
1: anukaranam anetundi okati pedda chedda vyadhi praveshinchindi.
0: There is a deadly disease of imitation.
1: ఆయనేదో ఒక పైప్ వేసుకున్నాడు, పైప్ అనగా ఏమిటి, డ్రైనేజ్ పైప్ టైప్ వేసుకున్నాడు ఒక ప్యాంట్.
0: దట్ పర్సన్ హాస్ పుట్ ఆన్ ఎ డ్రైనేజ్ పైప్ లైక్ ప్యాంట్.
1: ఇది ఫ్యాషన్ అనేది నేను కుట్టించుకునేది.
0: ఐ టేక్ ఇట్ ద ఫ్యాషన్, ఐ టూ విల్ హ్యావ్ ఇట్ సేమ్ టైప్.
1: ఒకడు ఒక రెట్ట ఎరుపు, ఒక రెట్ట నలుపు.
0: వన్ ఫెలో విల్ హ్యావ్ ద షర్ట్ ఆన్ వన్ సైడ్ రెడ్ అదర్ సైడ్ బ్లాక్.
1: ఇది ఒక ఫ్యాషన్.
0: దట్ ఈస్ ది
1: ఇది ఎంత ఎంత ఇమిటేషన్.
0: ఇట్స్ జస్ట్ ఇమిటేషన్.
1: యువర్ మ్యాన్, నీవు మనిషివి.
0: యువర్ మ్యాన్,
1: నీవు బ్లైండ్ గా అన్నింటినీ అనుసరించవద్దు.
0: నెవర్ ఇమిటేట్ బ్లైండ్లీ.
1: నీ కాన్షియన్స్ నీవు అనుసరించు.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఈ విధంగా కూడా మానవుడు అంత బలహీనుడైపోతున్నాడు.
0: లైక్ ది బికాస్ ఆఫ్ ఇమిటేషన్ మ్యాన్ హెస్ బికమ్.
1: ఇంకా ఎంత బలహీనుడైపోయినాడు అంటే ఈనాటి యొక్క ప్రభావము.
0: హెస్ బికమ్ మోర్ వీక్ టుడే.
1: ఈ సినిమాల వల్ల, టీవీల వల్ల, ఈ యొక్క రేడియోల వల్ల మానవుని యొక్క మనసు పూర్తి మాలిన్యమైపోతుండాలి.
0: The human mind is completely polluted because of cinema, TV and radio.
1: అంతా కూడా ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గం లోపల పూర్తి కలుషితం అయిపోతుంది.
0: ఆల్ ది సీక్రెట్ క్వాలిటీస్ లేటెంట్ విత్ ఇన్ హిమ్ ఆర్ పొల్యూటెడ్.
1: దివ్యమైనటువంటి శక్తి మహాబలహీనమైపోతుంది.
0: దేర్ఫోర్ ద డివైన్ పవర్ విత్ ఇన్ హస్ బికమ్ వీక్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్,
1: మన ముక్కు పైన ఒక ఈగి వాలింది.
0: సపోజింగ్ ఇన్ యాంట్ జస్ట్ స్టెప్డ్ ఆన్ యువర్ నోస్,
1: మస్కిటో,
0: ఎ మస్కిటో ఆన్ ద నోస్.
1: ఆ మస్కిటో వాలినప్పుడు మొట్టమొదట అట్టంటాం,
0: ఫస్ట్ యూ జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
1: మరీ వచ్చి అదే వాల్తుంది.
0: అగైన్ మస్కిటో ఫాల్.
1: నిన్ను టెస్ట్ చేస్తుండది, నీకు ఎంత ఓపిక ఉంటుండది అని.
0: ద మస్కిటో విల్ బి టెస్టింగ్ యూ హౌ ఫార్ యువర్ పేషెంట్ ఎనఫ్.
1: రెండవ తూరు వచ్చినప్పుడు ఇంకా కొంచెం గట్టి అంటాము.
0: నెక్స్ట్ టైం యూ వేవ్ ఇట్, యూ జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
1: మూడవ తూరు వచ్చినప్పటికి యుద్ధం చేస్తాము.
0: థర్డ్ టైం యూ స్టార్ట్ ఫైటింగ్ విత్ ఇట్.
1: ఒక చిన్న మస్కిటో ఇంత పెద్ద దేహం పైన వాలినప్పుడు నీవు సహించుకోలేనటువంటి యొక్క దుర్బలుడైపోయినావు.
0: వెన్ ఎ స్మాల్ మస్కిటో ఫాల్స్ ఆన్ యూ, యూ ఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ఇట్, యూ ఆర్ నాట్ పేషెంట్, యూ బికమ్ సో వీక్.
1: నిన్ను పరీక్షింపజేయడానికి వచ్చినటువంటి మస్కిటో పైన నీవు యుద్ధం చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతుంది.
0: యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఫైట్ విత్ ది మస్కిటో దట్ హస్ కమ్ దేర్ టు టెస్ట్ యు. ఎంత
1: బలహీనుడా నీవు కావటము.
0: షుడ్ యు బికమ్ సో వీక్.
1: మన పూర్వీకులు ఎంత తపస్సు చేశారు.
0: అవర్ ఏన్షియంట్స్ ఇట్
1: శరీరం పైన పుట్టలు పుట్టాయి.
0: They had ant hills all around. There you find all kinds.
1: మృగములంత సంచరించాయి.
0: Animals moved around.
1: మృగములంత ప్రవేశించాయి.
0: Snakes there.
1: కానీ ఏ మాత్రము చలించలేదు.
0: But he didn't have any kind of fear. He didn't move.
1: ఇంత దృఢ శక్తితో ఉండినటువంటి మానవత్వము.
0: Humanity ఎంత బలహీనమైపోయింది. Today he has become weak.
1: ఎవరైనా ఒక అనురాని మాట అంటే మనం ఉండలేము.
0: If anyone says,
1: నేర్చుకోలేము.
0: If anyone says anything, you can't bear.
1: శాంతం నీకు లేకపోతుంది.
0: Can't you be peaceful?
1: ఇంత మాత్రం నీలో ఒక సరైనటువంటి ఓపిక లేకపోతే నీవు ఏమి సాధించగలం?
0: ఇఫ్ యూ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ పేషెన్స్, వాట్ ఈస్ ది
1: ఈనాటి యువకులకు ఓపిక చాలా అవసరం.
0: యూత్ నీడ్ పేషెన్స్ టుడే.
1: నీవు భరించుకోవాలి.
0: యూ షుడ్ బి ఏబుల్ టు
1: శాంతాన్ని సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ బి పీస్ఫుల్.
1: శాంతం లేకపోతే సౌఖ్యం లేదు.
0: వితౌట్ పీస్ యూ కెనాట్ బి హ్యాపీ.
1: కనుక నీకు శాంతాన్ని నీవు పోషించుకోవాలి.
0: దెర్ఫోర్ ప్రిజర్వ్ పీస్.
1: ఆ శాంతి ఏ విధంగా వస్తుంది?
0: హౌ డూ యూ గెట్ పీస్?
1: కేవలము దివ్య భావం చేతనే శాంతి మనకు లభ్యమవుతుంది.
0: బికాస్ ఆఫ్ డివైన్ ఫీలింగ్స్ విల్ హ్యావ్ పీస్.
1: నీవు అదానిని భరించుకోలేకపోతే నీవు దీవుని సాధించలేవు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ యూ కెనాట్ బి.
1: ఎవడో నన్ను దూషించాడు.
0: సమ్వన్ అక్యూజ్ మీ.
1: దూషించాడని వాడిపైన నీవెందుకు దూషణ చేయటం?
0: దెన్ వై షుడ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ హిమ్?
1: వాడు చెడ్డవాడు, నన్ను దూషించాడు అంటావు.
0: హీస్ ఎ బ్యాడ్ మ్యాన్, హీ అక్యూజ్.
1: నీవు వాడిని దూషించే నువ్వు చెడ్డవాడు అయిపోతావు.
0: ఇఫ్ యూ ఆల్సో అక్యూజ్ రిప్రిమాండ్ హిమ్, యూ టు బికమ్
1: ఇంకా వాడు మాత్రమే చెడ్డట్లవుతాడు. వాడు చెడ్డ అనే దానికి నీకు ఎక్కడ అధికారం ఉంది?
0: వాట్ రైట్ యూ హ్యావ్ కాల్డ్ అదర్ మ్యాన్ బ్యాడ్?
1: దూషిస్తే దూషించుకోని.
0: లెట్ హిమ్ క్రిటిసైజ్.
1: ఈ పాంచభౌతికమైన దేహాన్ని నాకు నేనే దూషించుకుంటున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ షుడ్ క్రిటిసైజ్ మై సెల్ఫ్ ద బాడీ.
1: కానీ వాడు కూడా దూషిస్తే నాకు ఇంకా సహాయం చేసినట్టే.
0: దెన్ హీ ఆల్సో క్రిటిసైజ్ హిస్ బాడీ విచ్ ఐ షోడ్ హీ హాస్ హెల్ప్ మీ.
1: ఈ నీతి పుడకటువంటి దేహాన్ని ఎవరు దూషిస్తే మనకేమి?
0: బాడీ ఇస్ అ వాటర్ బబుల్.
1: మనలో ఉండేటువంటి దోషాన్ని మనం వెతుక్కోవాలి.
0: వీ షుడ్ సర్చ్ ఇట్.
1: వాడు చెప్పిన దానిపైన మనం ప్రయాణం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ గో బై దట్ వాట్ ఈస్ సెడ్.
1: గట్టిగా దూషిస్తే గాల్లో చేరిపోతాయి.
0: ఇఫ్ హీ షౌట్స్ లౌడ్లీ ఇట్ విల్ గో ఇన్ ది ఎయిర్.
1: తనలో తాను దూషిస్తే తనకే చేరిపోతాయి.
0: ఇఫ్ హీ క్రిటిసైజెస్ విత్ ఇన్,
1: మన వరకు రానే రావు అవి.
0: ఇట్ విల్ నెవర్ రీచ్ యు.
1: ఎందుకు ఈ బలహీనత మనం పెంచుకోవాలి?
0: వై షుడ్ దేర్ బి వీక్నెస్?
1: ఈ సత్యాన్ని యువకులు చక్కగా గుర్తించాలి.
0: యూత్ షుడ్ నో దిస్ ట్రూత్.
1: వాడేమో అన్నాడని వాడిపైన నీవు ద్వేషాన్ని పూనుకొని ఆ ద్వేషంతో కచ్చలు పెట్టుకుని ఈ కచ్చల చేత సమాజాన్ని అశాంతి చేయకూడదు.
0: Someone said something, reprimanded you, develop hatred, you'll have
1: conflict. ఈనాడు ప్రతి పల్లె మొదలు పట్టణం వరకు కూడాను ఒక పార్టీ.
0: Today, right from the village to city, you find parties.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: ఇది ఒక పెద్ద బలహీనమైన రోగము.
0: It is a big disease of weakness.
1: ఆ రోగము ప్రవేశించడం చేతనే ఈ విధమైన అశాంతి ప్రపంచమంతా ప్రాకిపోయింది.
0: Because of this weakness of the disease, your whole world is restless.
1: ఎవడేమనుకుంటే నాకేమి? నాలో లేనటువంటిది ఏమనుకుంటే నాకేమి?
0: That which is not in me, even if you say, why should I bother? I am not related.
1: Ah, yokka self-confidence pain ni manam nilchali.
0: We should have that spirit of self-confidence.
1: Oka chinna udaharanam.
0: A small example.
1: Naaku nene cheppukuntanu.
0: Bhagavan speaks of himself now.
1: నాకు ఎక్కడో దూరంలో ఉంటే ఏ గ్రామంలోనో ఏ పట్టణంలోనో ఉంటుంది ఓ బుట్టతల సాయిబాబా, బుట్టతల సాయిబాబా అంటే అది నాకే చేరుతుంది.
0: Let them be anybody, their village or a city, if they say, but సాయిబాబా, I have a mop of hair, it will come to me.
1: ఎందుకంటే అది నాలో ఉంది.
0: Because I have it.
1: అది ఎక్కడనుకున్నా నాదే.
0: Doesn't matter if it is
1: said. కానీ నా ఎదురుగా వచ్చి కూడా ఓ పట్టతల సాయిబాబా, పట్టతల సాయిబాబా నాకు సంబంధం కాదు.
0: If anyone stands in front of me and says, you are bald-headed Sai Baba, well, I don't
1: care. Bald head లేదు.
0: Because I am not bald.
1: ఎందుకు నేను వాటిపైన జయగణం ఇవ్వాలి?
0: Then why should I fight with him?
1: ఇది సత్యమైన మార్గం.
0: This is true path.
1: నీలో ఏదైనా దోషం ఉంటే వాడు అన్నప్పుడు నీవు దాన్ని స్వీకరించవలసిందే.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ మిస్టేక్ పాయింట్
1: ఇట్ అవుట్ దోషం లేనప్పుడు ఎవరేమనుకున్నా నీవు భయపడనక్కర్లేదు.
0: వెన్ దేర్ ఇస్ నో మిస్టేక్ యూ డోంట్ నీడ్ టు బి హ్యావ్ ఎనీ ఫియర్.
1: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈనాడు కోల్పోయినారు యువకుడు.
0: Such self-confidence is lost.
1: Ah, self-confidence penchukunnappude self-satisfaction.
0: When you develop self-confidence, you'll have self-satisfaction.
1: Prapanchamanta kuda dooshinchani nee ve maatram veravanakkarledu.
0: Let the whole world criticize, don't fear.
1: Endukante neelo leni doshaniki nee enduku bhayapadali.
0: Why should you be afraid when that pointed out which is not in you? People talk like crows.
1: Kanukane మనము ఏ ఒక్క దానికి కూడా ఉద్రేకానికి అవకాశం మనలో ప్రవేశింపచేయకూడదు.
0: సో వీ షుడ్ నాట్ బి ఎజిటేటెడ్ ఫర్ ఎనీ సిలీ థింగ్.
1: శాంతి శాంతి శాంతి అంటున్నాం.
0: వీ షుడ్ బి ఇన్ పీస్. వీ సే పీస్.
1: ఎందుకు మూడు పర్యాయములే శాంతి అనాలి?
0: వై షుడ్ వీ సే త్రై?
1: శాంతి అని ఒక తూరు అంటే చాలదా?
0: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ సే వన్?
1: శాంతి శాంతి రెండు తూరు అంటే చాలదా?
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ సే ట్వైస్?
1: లేకపోతే నాలుగో తూరు శాంతి శాంతి శాంతి శాంతి నాలుగో తూరు అనకూడదా?
0: వై కాంట్ వీ సే ఫోర్త్ టైం?
1: మూడు పర్యాయములే మనం అనాలి.
0: వై త్రీ టైమ్?
1: అనగా ఏమిటి?
0: వాట్స్ మీనింగ్?
1: ఆది భౌతికము.
0: ఫస్ట్ ఆది భౌతిక.
1: ఆది దైవికము.
0: దైవిక.
1: ఆధ్యాత్మికము. శారీర మానసిక ఆధ్యాత్మిక శాంతి మూడు కావాలి.
0: సో పీస్ ఇస్ నీడెడ్ అట్ ఆల్ ది త్రీ లెవెల్స్.
1: ఎందుకంటే నీ మూడు స్వరూపాలతో
0: మైండ్ అండ్ స్పిరిట్.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ అదే నీ దేహము.
0: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్.
0: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ద మైండ్.
1: యు రియలీ ఆర్ అదే ఆత్మ.
0: ద వన్ యు రియలీ ఆర్.
1: మూడు విధములైనటువంటి శాంతి మనకు ఉండాలి.
0: పీస్ ఇస్ నీడెడ్ ఇన్ ఆల్ ది
1: త్రీ. అందుకోసమే మనం మూడు పర్యాయం చెప్తున్నాము.
0: సో వి సే త్రై.
1: మూడు పర్యాయం శాంతి శాంతి అని 30 సంవత్సరం నుంచే చెప్తున్నాము, కానీ శాంతి ఎక్కడ మనలో లేదు. కేవలం ఒక గ్రామ్ఫోన్ ప్లేట్ బలి లేకపోతే టేప్ రికార్డ్ మాదిరి చెప్తున్నాము.
0: ఇట్ హస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ రెప్యుటేషన్ యాస్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్.
1: నాలో శాంతి ఉందా?
0: వెన్ ఐ సే పీస్ ఇస్ దేర్ పీస్ విత్ ఇన్ మీ?
1: ఎవరితో పోట్లాడాడు?
0: విత్ హూమ్ హావ్ యూ ఫాట్?
1: ఆ కోపంతో ఇంటికి వచ్చాడు.
0: హి రిటర్న్స్ విత్
1: ఏంజర్. చేశాడు భజన, చేశాడు.
0: హి డిడ్ భజన్.
1: ఆ భజన కూడా ఉద్రేకంగానే చేశాడు.
0: హి డిడ్ భజన్ ఇన్ ఆల్ ఎక్స్టెంట్.
1: శాంతి పదం వచ్చింది ఇంకా.
0: అల్టిమేట్లీ హి హాడ్ టు సే పీస్.
1: శాంతి శాంతి శాంతి.
0: Then he says this word shanti peace so harshly.
1: Palamullone shanti ledu.
0: Even the
1: shanti lo ki e vidhanga shanti manaku labhyam avutundi.
0: Then how do you expect the real peace?
1: Kanuka elanti samayam nandu kani మాటలు చాలా మృదువుగా ఉండాలి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ యూజ్ సాఫ్ట్ వర్డ్.
1: ఆ మృదుమధురమైనటువంటి మాటలే మనకు హృదయాన్ని చల్లబరుస్తుంది.
0: సాఫ్ట్ అండ్ స్వీట్ వర్డ్స్ విల్ పాసిఫై.
1: కనుక ప్రతి మానవుడు కూడా ఉద్రేకానికి అవకాశం ఇవ్వకూడదు.
0: సో నో మ్యాన్ షుడ్ యూ స్కోప్ ఫర్ ఎడ్యుకేషన్.
1: ఆవేదనకు అవకాశం ఇవ్వకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వరీస్.
1: మనం అనేక విధమైనటువంటి కొన్ని ఆపోహలతో మనం మనలో మనం పెంచుకుంటున్నాము.
0: వీ హావ్ సర్టన్ ఇమాజినేషన్స్ వీ గో ఆన్.
1: తనలో తాను చింతించుకుని తనకు తానే కోపించుకుంటుంటాడు.
0: హీ వరీస్ ఎ లాట్ అండ్ ఈజ్ ఎడ్యుకేటెడ్.
1: ఇంత కారణము మనం చూచే దృష్టి యొక్క దోషము.
0: Mistake lies in our look.
1: మనం వినేటువంటి ఒక శ్రవణ దోషము.
0: Listening.
1: మనం పలికేటువంటి పలుకు దోషము.
0: And our talk.
1: ఈ మూడింటి వలనే మనలో ఈ విధమైనటువంటి దుర్గుణములు, దుర్భావములు, దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
0: Because of these three, we have got all defects in our feelings and our thoughts.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: మీరు ఏదైనా మీ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి విషయాలే ఉంటుంటే టీవీలో చూడండి, నేర్చుకోండి.
0: ఇఫ్ దర్ ఎనీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ యు
1: వాచ్. అంతేకాని ఈ సహజమైనటువంటి ఈనాడు చూపించేటువంటి టీవీలు మీ యొక్క జీవితాన్ని పూర్తి పాడు చేస్తుంటాయి.
0: వాట్ ఆల్ దట్ యు వాచ్ ఆన్ టీవీ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
1: పోనీ మీరు ఎప్పుడైనా చూసినప్పటికీ భోజనాలు చేసేటప్పుడు మాత్రం ఇలాంటిదాన్ని చూడకండి.
0: యు మే సీ అదర్ టైమ్స్ బట్ నెవర్ వాచ్ యాజ్ యూ ఈట్.
1: ఆ భోజనం కూడా ఏమవుతుంది? అది ఆతురుతో ఆతురుతో తింటున్నాడు, దాన్ని చూడాలి.
0: బికాస్ ఇన్ ఆర్డర్ టు వాచ్ ది టీవీ కాన్స్టెంట్లీ యూ ఈట్ హరీడ్లీ.
1: ఇది తింటుంటే దానిపై కాన్సన్ట్రేట్ చేయలేడే.
0: బికాస్ ఇఫ్ యూ ఈట్ హీ కాన్ కాన్సన్ట్రేట్ దేర్.
1: కనుక నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలంటే ఏ పని చేస్తున్నావు దానిపై కాన్సన్ట్రేషన్.
0: యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ దట్ యూ డూ.
1: పని చేసే సమయంలో పని లోపల కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: వెన్ యూ అండర్టేక్ వర్క్,
1: తినే సమయంలో తినిపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: యాజ్ యూ ఈట్ కాన్సన్ట్రేట్,
1: మాట్లాడే సమయంలో మాటలపై కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: యాజ్ యూ టాక్ కాన్సన్ట్రేట్ ఆన్
1: ఏ పనికి ఆ పనిపైనే మన దృష్టిని మార్చాలి.
0: సో యూ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ యూ అండర్టేక్.
1: నిజంగా మాట్లాడేటువంటి వాడు పని చేయలేడు.
0: Therefore, the one who talks can
1: పని చేసేటువంటి వాడు మాట్లాడలేడు.
0: The one who does cannot talk.
1: కనుకనే మనము ప్రతి పని ఎందుకు ఆ దానిపైన లక్ష్యం పెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ఎవ్రీ
1: యాక్షన్. అదే మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క కాంతి.
0: సో దట్స్ మెయిన్ లైట్.
1: ఆ కాంతిని మనం సంక్రాంతిగా మనం విశ్వసించాలి.
0: దట్ లైట్ ఇస్ సంక్రాంతి.
1: ఆ కాంతి ఎప్పుడో సంవత్సరానికి ఒక తూరు వస్తుందని భావించకూడదు.
0: నెవర్ థింక్ దట్ ఇట్ కమ్స్.
1: క్షణములకు మనలో ఈ సంక్రాంతి రావాలి.
0: ఎవ్రీ మూమెంట్ దేర్ షుడ్ బి సంక్రాంతి.
1: సమ్యక్ క్రాంతి ఇది సంక్రాంతి. సమ్యక్ క్రాంతి అనగా సంపూర్ణమైనటువంటి యొక్క దీంతో మనం రావాలి.
0: యూ వీ షుడ్ కమ్ ఇన్ ఆల్ టోటాలిటీ ఇన్ ఫుల్నెస్.
1: చూడండి, మీకు తెలుసు సంగీతం ఉంటుంటుంది.
0: యూ నో ద మ్యూజిక్.
1: ఎక్కడో కచేరీ జరుగుతుండాలి.
0: దట్ మ్యూజిక్ కాన్సర్ట్.
1: కానీ ఆ కచేరీ పైన వాడు దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? రాగము భావము తాళం పైన పోతున్నాడు.
0: దెన్ మ్యూజిక్ కాన్సర్ట్ హీ విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ట్యూన్ అండ్ ద రిథమ్.
1: కానీ చెప్పేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థాన్ని ఎవడు గుర్తించడం లేదు.
0: బట్ నోబడి అండర్స్టాండ్ ద వర్డ్స్ యూజ్.
1: ఎవరు పాడేటువంటి వాడే గుర్తించడం లేదు.
0: ఈవెన్ ద సింగర్ హింసెల్ఫ్ డజంట్ నో.
1: ఎందుకు? తాళం పోతుందో ఏమో. తాళము, శృతి, రాగము.
0: Because he may miss the beat or the tune.
1: ఇది మన భారతదేశానికి తెచ్చినటువంటి పెద్ద కళ.
0: In fact, music is the very biggest art in Bharat.
1: Bhava, raga, taala, sammilitam Bharatam annaru.
0: Bharata has got these three bhava, the feeling, raga, the tune,
1: bhavamu.
0: Bha, feeling.
1: Ra, ragamu.
0: Tune.
1: Ta, taalamu. Ide Bharata.
0: This is Bharata.
1: Anaga emiti? Manasu, vaaku, కాయము. ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి మనకు.
0: ఇట్ మీన్స్ దేర్ షుడ్ బి హార్మనీ బిట్వీన్ ది మైండ్ అండ్ ది వర్డ్ అండ్ యాక్షన్.
1: కానీ అది చేరికనప్పుడు పదముల యొక్క భావం కూడా మనకు ప్రవేశించాలి.
0: వెన్ వన్స్ ది ట్రినిటీ ఇస్ దేర్ యు విల్ అండర్స్టాండ్ ది మీనింగ్.
1: ఈ పదములో ఉన్నటువంటి భావాలు ఎవ్వరు కూడా గుర్తించడం లేదు.
0: నో వన్ కాగ్నైజెస్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్.
1: అదృష్టవశాత్తు త్యాగరాజు రాసినటువంటి ఒక తెలుగు పాటల లోపల భారతీయులు అందరూ కూడా అర్థాన్ని చక్కగా గుర్తిస్తారు.
0: భారతీయస్ అండర్స్టాండ్ ఫుల్లీ వెల్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్స్ యూజ్డ్ బై త్యాగరాజు.
1: తెలుగు తెలుసుకున్న వాళ్ళకి
0: because they know telugu language.
1: Telugu lenaatundi tamil vaallu dantho music lopala manchi unnata sthayilo untunnaru.
0: But the tamilians who don't know the language telugu but they're expert.
1: Artham telisinaatundi andhrulaku ee music anta artham kaataledu karnataka music.
0: Andhras though they know the meaning but they don't know music.
1: Artham telinaatundi yokka tamil vaallaku ee yokka karnataka music chaala arthanga oka utsahanga paadutuntaru.
0: Tamilians though they don't know the music they're experts in karnataka music.
1: Rendu telisinaatundi vaadiki aa sabalo praveshisthe వాడికి తల చెడిపోతుంది.
0: బట్ ఎనీ పర్సన్ నోయింగ్ దీస్ టూ ఇఫ్ ఈస్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ హీ టర్న్స్ మ్యాన్.
1: త్యాగరాజు చెప్పాడు ఒకనొక సమయంలో.
0: త్యాగరాజు సెడ్ ఎట్ వన్ టైమ్.

0: త్యాగరాజ్ సార్, ఓ రామా, ఇఫ్ ఐ డోంట్ ఎక్స్టోల్ యూ, ప్రైజ్ యూ, వాట్ ఈస్ ఇట్ దట్ యు రన్ షార్ట్ ఆఫ్?
1: నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ డస్ ఇఫ్ ఐ డోంట్ ఎక్స్టోల్?
1: నిన్ను వారు ప్రపంచంలో కోటాలు కొట్టు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ దట్ ప్రైజ్
1: యు. నిన్ను పొగడకపోతే నీకు తగ్గిపోయేది ఏమి లేదు.
0: ఇఫ్ ఐ డోంట్ ప్రైజ్ యూ, నథింగ్ యు
1: డూ. కనుక నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: సో హీ సెడ్ ఇఫ్ ఐ డోంట్ ప్రైజ్ యూ, యూ డోంట్ లూజ్ ఎనీథింగ్.
1: ఈ తమిళ వాళ్ళలో కకారము గకారము, తకారము దకారము, దకారము టకారము అంతా ఒక్కటే.
0: Among Tamilians, ka, ga, ta, da, ta, da are
1: one of the same.
0: It's not their mistake.
1: One part of the same. నీ పకోడ తింటే నీకేం కొరత? నే పొగడ తింటేనే దానికి, నే పకోడ తింటేనే దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
0: ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ పొగడా ద ప్రైజ్ దేసే పకోడా దిగిపోల్ దే,
1: పొగడకుంటే ఏంటి వర్ణించుకుంటే నీకేం తక్కువ? నే పొగడ తింటే
0: పకోడా మీన్స్ ఎక్స్టోల్ ప్రైజ్ యూ పకోడా దట్ విచ్.
1: కనుకనే భావములకు అర్థములకు తాళములకు తగినటువంటి యొక్క శక్తిని మనం ఏకత్వం చేయాలి.
0: Therefore you should have the capacity to bring in the harmony.
1: విద్యార్థులుగా ఉంటున్నారు,
0: యువర్ స్టూడెంట్స్,
1: మీరు చదువుకుంటున్నారు.
0: యూ స్టడీ,
1: చదువు ఏ లక్ష్యం కోసం చదువుతున్నారు?
0: వాట్ ఫార్ యూ స్టడీ హియర్?
1: ఏదో నీ భవిష్యత్తులో జీవితాన్ని సుఖశాంతులతో అనుభవించాలి.
0: యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్, యూ వాంట్ టు బి హ్యాపీ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్.
1: అంతేకాకుండా ఈ చదువులో ఉండేటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
0: యూ షుడ్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: అది సంస్కృతి,
0: దట్ ఈస్ కల్చర్.
1: సమ్యక్కృతి, ఇది సంస్కృతి. పరిపూర్ణంగా తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో టోటల్లీ, కంప్లీట్లీ.
1: కనుకనే మనము అనేకంగా మనము ఈ ప్రపంచంలో చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
0: వీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీడ్ వే ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఈ దుర్భావములకు మీరు చక్కగా యోచించేయండి. ఏనాడు మన భారతదేశంలో ఈ టీవీలు, ఈ యొక్క రేడియోలు ఏనాడు ప్రారంభమైనో ఆనాటి నుంచినే మానవుని హృదయాలు మాలిన్యంగా మారిపోతున్నాయి.
0: ఇఫ్ యు ఎంక్వైర్ ది హిస్టరీ ఆఫ్ భారత్, the day when TV and radios are introduced here,
1: aithe vaatilo tappu ledu,
0: become bad.
1: Vaatilo tappu ledu,
0: no mistake there.
1: Aa program lu vesetunte varlo untundadi malinyam.
0: But the mistake lies with those people who are responsible for
1: this program. Ee prabhutvam kudunu deeni sareinatuvanti reetilo artham chesukovatam ledu.
0: The government also don't have proper understanding.
1: Science and technology, chesistunna technology,
0: it's all the gimmick of the science and technology.
1: Yemiti ee technology?
0: What is this technology?
1: Manasunu chelapadaniki technology.
0: Only to spoil people, technology has become trick knowledge.
1: కనుక మనసును చెడిపేటువంటి మనం ఎవరు కూడా ప్రవేశపెట్టకూడదు.
0: సో నెవర్ గివ్ స్కోప్ టు స్పాయిల్.
1: అంతా కూడా ఈ యువకుల యొక్క మనసు చాలా మాలిన్యమైపోయింది, కలుషితమైపోయింది.
0: ద మైండ్ ఆఫ్ యూత్ ఈస్ హైలీ పొల్యూటెడ్.
1: కనుక మీరు భోంచేసే సమయంలో మాత్రము ఈ యొక్క టీవీని మీరు చూడకండి.
0: సో యాజ్ యూత్ నెవర్ వాచ్ టీవీ.
1: ఇంకే విధమైనటువంటి యొక్క సంభాషణ కూడా అధికంగా జరపకండి.
0: నెవర్ బీ ఇన్ కాన్వర్సేషన్.
1: అప్ప అమ్మలో ఎవరైనా పలకరిస్తే దానికి తగినటువంటి జవాబు మాత్రమే చెప్పాలి.
0: ఇఫ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆస్క్ యూ ఎనీథింగ్, గివ్ రిప్లై, దట్స్ ఆల్.
1: కానీ తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి.
0: బట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: కానీ ఆ రేడియో టీవీ లోపల ఆ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వమని చెప్పడం లేదు.
0: బట్ ద రేడియో అండ్ టీవీ విల్ నాట్ టీచ్ యూ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: అరే పిచ్చివాడా, ఎవరు నీవు? బాల్యం నందే యవనము, యవనం నందే వార్ధక్యం కూడా ఏమిటి ఉంటుంది? నీవే తాతవు, నీవే తండ్రివి, నీవే కొడుకు.
0: ఓ మ్యాడ్ మ్యాన్, ఇన్ యువర్ చైల్డ్హుడ్ దేర్ ఇస్ యూత్, ఇన్ యువర్ యూత్ దేర్ ఇస్ ఓల్డ్ ఏజ్. వై షుడ్ యూ రెస్పెక్ట్?
1: నేను కూడా పెద్దవాడిని అయిపోయినాను.
0: ఐఎమ్ గ్రోన్ అప్.
1: నేను గౌరవాన్ని తీసుకోవాలి కానీ గౌరవాన్ని ఇచ్చేవాడిని కాదు.
0: ఐ షుడ్ బి రెస్పెక్టెడ్, ఐ డోంట్ రెస్పెక్ట్.
1: ఇది పరమ అజ్ఞానము,
0: ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: నీవు ఎంత పెద్దవాడైనప్పటికీ తండ్రికి కొడుకే గాని తల్లి కంటే పెద్దవాడు కాదు కదా.
0: యూ మే బి ఎ గ్రోన్ పర్సన్ బట్ యెట్ యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్.
1: కనుక తండ్రికి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చేయి.
0: దేర్ఫోర్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్.
1: తల్లికి తగిన గౌరవాన్ని ఇచ్చేయి.
0: రెస్పెక్ట్ యువర్ మదర్.
1: కానీ ఇంటికి వచ్చినట్టు పెద్దలకు గౌరవం ఇచ్చి
0: రెస్పెక్ట్ ఆల్ దోస్ దట్
1: వాళ్ళ పెద్దలు వచ్చి ఏదో ఇంటికి వచ్చేస్తే వాళ్ళని కేర్ చేయకుండా నీ పాటి నువ్వు రేడియో చూసుకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఇది మనిషికి తగినటువంటి లక్షణమా?
0: When elders come and visit you, if you go on watching the TV, listen to radio, is not proper quality.
1: You radio vesukunnavu, TV vesukoni chustunnavu.
0: You are listening to radio and watching TV.
1: Mee nanna chudalani mee nanna friend vachadu.
0: Your father's friend came.
1: Tatchame nevu TV ni off cheyala.
0: Immediately stop.
1: వాళ్ళకి వెళ్ళి నమస్కరించాలి.
0: యూ షుడ్ పే యూర్ రెస్పెక్ట్.
1: ఎందుకండి మీరు ఇక్కడికి వచ్చారు? ఏ కారణం వచ్చారు?
0: యూ షుడ్ సే సార్,
1: ఆ కారణాన్ని తెలుసుకోవాలి, తండ్రికి దాన్ని అందించాలి.
0: నో ద రీజన్ ఫర్ దర్ విజిట్ అండ్ పాస్ ఆన్ టు యువర్ ఫాదర్.
1: ఆ యొక్క వినయమే లేదు.
0: నో దర్ ఇస్ నో హ్యూమిలిటీ.
1: ఆ యొక్క వ్యక్తితో పాటు ఇంకా దొంగలు వచ్చి చేరినప్పటికీ ఈ టీవీ వీడి మారడు.
0: అలాంగ్ విత్ ద గెస్ట్ మెనీ థీవ్స్ ఆల్సో మే ఎంటర్, స్టిల్ హీ వాచెస్ టీవీ.
1: దీనిపైన ఉన్నది కాన్సన్ట్రేషన్ మానవత్వం పైన పెట్టకూడదా?
0: ది కాన్సన్ట్రేషన్ హాస్.
1: మానవుడై నీవు మానవత్వాన్ని విస్మరిస్తున్నావు.
0: బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ యూ హావ్ ఫర్గాటెన్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఈనాటి మానవుడు మానవుడిగా జీవించాలి.
0: మ్యాన్ షుడ్ లివ్ యాజ్ మ్యాన్ టుడే.
1: కానీ ఇంకా ఉత్తమమైన మానవుడిగా తయారు కావాలి.
0: లేటర్ హీ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు బికమ్ ఎ నోబుల్ మ్యాన్.
1: మానవుడు మానవుడిగానే జీవిస్తాం.
0: సో హ్యూమన్ బీయింగ్ షుడ్
1: నీవు దైవం కానక్కర్లేదు.
0: యూ నీడ్ నాట్ బి గాడ్.
1: మానవుడు మానవుడిగా జీవిస్తే నీవే దైవంగా మారిపోతావు.
0: ఇఫ్ యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ
1: దేనిని మనం ఆశ్రయిస్తే మనం ఆశించినటువంటి లభ్యమవుతుందో దాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
0: ఇఫ్ యూ ఫాలో ద పాత్ సర్టన్లీ యూ విల్ హ్యావ్ దట్ వాట్ యూ వాంట్ టు బి.
1: మీకు రివర్స్ రావాలి, నదులు కావాలి.
0: యూ వాంట్ రివర్,
1: నదుల్లో నీళ్ళంతా ప్రవహించాలి.
0: వాటర్ షుడ్ ఫ్లో.
1: నీవు నదులను ప్రార్థిస్తున్నావు.
0: యు ప్రే టు రివర్.
1: ఇది పెద్ద అజ్ఞానం,
0: ఇట్ ఇగ్నోరెన్స్.
1: వర్షమే లేకపోతే నదులు ఎట్లొస్తాయి?
0: వితౌట్ రెయిన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్? కనుక
1: నీవు వర్షాన్ని నీవు ప్రార్థించు.
0: సో ప్రే,
1: వరుణ్ణి ప్రార్థించు, నదులు ఆటోమేటిక్ గా వచ్చేసేస్తాయి.
0: యూ షుడ్ ప్రే ఫర్ ద రెయిన్, దెన్ నేచురలీ రివర్స్ విల్ ఫ్లో.
1: నీవు వరుణి అనుగ్రహానికి పాత్రుడు కాకుండా నదిని పొందాలంటే ఎట్లా పొందగలవు?
0: ఇఫ్ యూ డోంట్ ప్రే టు రెయిన్ గాడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ రివర్స్ టు ఫ్లో?
1: అదే రీతిగానే
0: లైక్
1: మొట్టమొదటి నీకు అంతృప్తిని నీవు తగినటువంటి రీతిగా అనుభవించినప్పుడే.
0: So if you have self satisfaction first,
1: bahirtrupti neeku automatically labhistundi,
0: then you will have external satisfaction automatically.
1: Neevu bahyamaya jeevitham lopana sukha shantulu anubhavinchalanukunte motta mota antarmukhamainatundi shantini neeku pondali.
0: So in order to have the happiness and peace externally, you
1: should have it within. Jagatlo enno jarugutuntunnayi manam vinalanivi chudalanivi.
0: In this world many things happen which we cannot speak out nor listen to.
1: Kaani manam em anukuntunnam, cha idi chedda jarugutundadi anukuntunnam.
0: But we say everything bad is happening around.
1: Nee vadi cheddadi anukunnappu aa chedda neelo lekunda chusko.
0: When you say bad, see that it does not be there in you.
1: Evaru edi chesthe neeku adi manchidani bhavistunnavo aa manchidi neevu chesi choopinchu.
0: If you feel happy if anything is done to you, naturally you should do the same thing towards others.
1: కనుక ఆ మంచి చెడ్డలు నిర్ణయించే శక్తి నీలో ఉన్నది కదా.
0: యు హావ్ గాట్ ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఆ నిర్ణయశక్తి నీలో లేకపోతే అతను చెడ్డ ఇతను మంచి అని ఏదైతే చెప్పగలవు?
0: వితౌట్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ డిస్క్రిషన్ హౌ డు యు డిసైడ్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ గుడ్?
1: డిస్క్రిమినేషన్ పవర్ నీలో ఉంటుండాలి.
0: యు హావ్ ద డిస్క్రిమినేషన్ పవర్.
1: కానీ అన్నిటిని డిస్క్రిమినేషన్ చేస్తున్నావు.
0: బట్ యు డిస్క్రిమినేట్ ఆల్.
1: నిన్ను నీవు డిస్క్రిమినేషన్ చేయటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్.
1: నిన్ను నీవు విచారించాలి.
0: ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్.
1: అది ఏ ఆధ్యాత్మిక అంతరాత్మము.
0: దట్ ఇస్ ది స్పిరిచువల్.
1: నీవు అది చెడ్డది అనుకున్నప్పుడు ఆ చెడ్డ నీలో లేకుండా చూసుకో.
0: When you say bad, see that it does not be there in you.
1: ఎవరు ఏది చేస్తే నీకు అది మంచిదని భావిస్తున్నావో ఆ మంచిది నీవు చేసి చూపించు.
0: If you feel happy,

0: at all.
1: నిన్ను నీవు డిస్క్రిమినేషన్ చేయటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్.
1: నిన్ను నీవు విచారించాలి.
0: ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్.
1: అది ఆధ్యాత్మిక అంతరాత్మము.
0: దట్ ఈస్ ది స్పిరిచువల్ ఇన్నర్.
1: ఏ మహనీయుల దగ్గరికి పోయినప్పటికీ నిన్ను నీవు తెలుసుకో నాయన.
0: If you go to any noble soul,
1: నీవెవరు నీవు తెలుసుకో.
0: నో యువర్సెల్ఫ్.
1: కానీ అది మర్చిపోతున్నాడు.
0: బట్ వీ ఫర్గెట్ దట్.
1: కనిపించినటువంటి వాళ్ళంతా మీరెవరండి, ఎక్కడి నుంచి వచ్చారండి అని ప్రశ్నిస్తున్నాం.
0: బట్ వీ గో ఆన్ ఆస్కింగ్ ఎవ్రీబడి, హూ ఆర్ యూ సార్, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
1: నీవెవరు, నీవెక్కడి నుంచి వచ్చావో నీకు తెలియనప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చారని తెలిస్తే నీకేం ప్రయోజనం?
0: బట్ యూ డోంట్ నో హూ యూ ఆర్, వేర్ యూ కమ్ ఫ్రమ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎంక్వైరింగ్.
1: మొట్టమొదట హూ ఆమ్ ఐ, నేనెవరు?
0: ఫస్ట్ నో హూ ఆమ్ ఐ,
1: నేను ఎక్కడి నుంచి వచ్చాను,
0: వేర్ ఫ్రమ్ ఐ కమ్.
1: ఇది ఏ త్యాగరాజు ఒక శంకరాచార్యులు వారు కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ థాట్ బై శంకరాచార్య.
1: ఒకడు గ్రామర్ చదువుతున్నాడు.
0: వన్ వాజ్ రిసైటింగ్ గ్రామర్.
1: డుక్కుంకరణే నుండి పాణి గ్రామం చదువుతున్నాడు.
0: ఇట్స్ పాణిస్ గ్రామర్, డుక్కుంకరణే ప్రిన్సిపల్ దే.
1: అక్కడికి వెళ్ళాడు.
0: హీ వెంట్ దేర్.
1: బాబు, ఏమి చదువుతున్నావు నీవు?
0: హి సెడ్, బాయ్, వాట్ ఆర్ యూ రీడింగ్?
1: నేను పాణి గ్రామం చదువుతున్నాను.
0: హీ సేయింగ్, ఐ యామ్ గోయింగ్ త్రూ పాణి
1: గ్రామర్. ఈ గ్రామర్ వల్ల నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ రీడింగ్?
1: నేను గొప్ప వ్యాకరణ సూత్రధారుడు అయిపోతాను.
0: ఐ హావ్ బీన్ ఎక్స్పర్ట్ ఇన్ గ్రామర్.
1: వ్యాకరణ మాస్టర్ అయిపోతాను.
0: ఐ హావ్ బీన్ మాస్టర్.
1: ఈ మాస్టర్ కావటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్?
1: రాజసభలో చేరుతాను.
0: ఐ హావ్ బీన్
1: సన్మానాలు పొందుతాను.
0: ఐ హావ్
1: బీన్ బహుమానాలు అందుకుంటాను.
0: ఐ హావ్ రిసీవ్ గిఫ్ట్స్
1: అందుకుంటా. ఆ బహుమానాల వల్ల నీకు కలిగే ఫలితం ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ గెటింగ్?
1: నా కుటుంబంలో నేను, నా బిడ్డలు సుఖంగా జీవిస్తాము అని.
0: ఎవ్రీబడి ఇన్ అవర్ ఫ్యామిలీ విల్ బి హ్యాపీ.
1: ఎంతవరకు జీవిస్తావు అంటా?
0: హౌ లాంగ్?
1: బ్రతికినంత వరకు జీవిస్తానంటా.
0: సో లాంగ్ వీ లివ్.
1: మరణించిన తర్వాత ఏమి నీకు ఫలితం వస్తుంది?
0: ఆఫ్టర్ డెత్ వాట్ విల్ హ్యాపన్?
1: అది నాకు తెలియదు అన్నాడు.
0: సెడ్, ఐ డోంట్ నో దేర్ ఆఫ్టర్.
1: బ్రతికినంత వరకు జీవించేది మాత్రమే తెలిసింది అతనికి.
0: హీ నోస్ వాట్ విల్ హ్యాపన్.
1: అప్పుడు చెప్పాడు. అప్పుడు
0: హీ నోస్ వాట్ విల్ హ్యాపన్. సో లాంగ్ ఇస్ అలైవ్.

0: ఓ మూఢుడా, తర్వాత నీవు ఏం పొందుతావో నీకు తెలియనప్పుడు దీన్నంతా వెచ్చమని ఏం ప్రయోజనం?
1: ఓ ఫూలిష్ మ్యాన్, వెన్ యూ డోంట్ నో వాట్ గోయింగ్ టు హ్యాపెన్ లేటర్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హావింగ్ ఎవ్రీథింగ్?
0: నీ వంటల్ని వండుతున్నావు ఇంటిలో,
1: యు కుక్ ఎవ్రీథింగ్,
0: దీన్నంతా ఏ విధంగా నీవు సద్వినియోగం చేయాలి?
1: హౌ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ఇట్?
0: వండిన వంట ఎవరికైనా నీవు వడ్డించాలి కదా.
1: ఆల్ ది ఐటమ్స్ కుక్
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్స్ ది యూస్?
0: చూసి పెడితే పాసిపాయ, పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
1: ఇఫ్ యూ జస్ట్ హైడ్ ఇట్, డోంట్ సర్వ్ ఇట్, నేచురల్లీ ఇట్ గెట్స్
0: స్పాయిల్డ్. నీవు సాధించావు గ్రామర్ లో,
1: వాట్ ఈస్ దట్ యూ అచీవ్?
0: ఈ ప్రపంచానికి ఏ విధంగా నీవు సద్వినియోగం చేస్తావు?
1: హౌ ఆర్ యూ మేకింగ్ యూస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్?
0: అదే మూర్ఖత్వము అన్నాడు శంకరాచార్యులు.
1: శంకరాచార్య కాల్డ్ ఇట్ ఆల్ మ్యాడ్నెస్, ఫూలిష్.
0: అదే రీతిగానే మనం చదువుతున్నాము.
1: లైక్ వైజ్ వీ లర్న్.
0: ల్యాబొరేటరీ లోపల గంటలు గంటలంతా కూడా దీన్ని పరీక్షలు చేస్తున్నాము.
1: ఇన్ ల్యాబొరేటరీస్ వీ డూ ఎక్స్పెరిమెంట్,
0: పరిశీలన చేస్తున్నాము,
1: ఎక్స్పెరిమెంటల్
0: చేస్తున్నాము, ఎక్స్పీరియన్స్ చూస్తున్నాము. కానీ జీవితంలో ఏమాత్రం సుఖం లేదు.
1: బట్ ఇన్ లైఫ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు నేను గొప్ప సైంటిస్ట్ అని అనుకుంటావు.
1: ఎనీవన్ ఆస్క్ యు, యు థింక్ యు ఆర్
0: గో బాబు, వాటర్ నీవు ఏ విధంగా లభిస్తుంది అది నీకు?
1: ఎనీవన్ ఎనీవన్ సేస్ హౌ యు గెట్
0: ఆక్సిజన్, రెండు మిక్స్ చేస్తే వాటర్ వస్తుంది సార్ అని ఒక్కతో జవాబు చెప్తావు.
1: యు విల్ గివ్ ఇమిడియట్ రిప్లై, హైడ్రోజన్ ఆక్సిజన్ ఇన్ కాంబినేషన్.
0: కేవలం గ్రంథ పరిచయంతో తెలుసుకున్నటువంటిదే కానీ ప్రాక్టికల్ లో వచ్చింది కాదు కదా.
1: ఇట్ ఇస్ ఆల్ టెక్స్చువల్ నాలెడ్జ్, నాట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ల్యాబొరేటరీ లోపల నీకు ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేర్చి వాటర్ నువ్వు చేసావు నిజమే.
1: ఇన్ ల్యాబొరేటరీ ఇట్ ఇస్ ట్రూ దట్ యు మేడ్ వాటర్ అవుట్ ఆఫ్
0: హైడ్రోజన్. జీవితంలో ఈ వాటర్ ని ఏ రీతిగా నీవు చూడగలవు?
1: ఇన్ డైలీ లైఫ్ హౌ డు యు మ్యానుఫ్యాక్చర్ వాటర్?
0: భోజనం చేయడానికి ముందు కూర్చున్నావు,
1: you sat in front of
0: you, oxygen hydrogen kalpukuntunnava?
1: Do you mix hydrogen oxygen there while eating?
0: Water nik kavali,
1: you want water?
0: Ade chadu ante emti, samskaram ante emti, indriya bhedam untundali.
1: You should understand the education and
0: hydrogen oxygen tho water cheyochunu.
1: You can make water
0: aa potti water nu 10 mandiki neevu e vidhanga panchalo dani telusukovatame ee oka samskruti.
1: Therefore the distributing, the procedure to distribute this water is culture. Nothing great in
0: manufacturing.
1: Making proper use of it is
0: greatness. So we should know the
1: method to make proper use.
0: Sadvinayogam is samskruti.
1: Proper use is culture.
0: Samskaram.
1: Manufacture.
0: Samskaram kuda untundali.
1: So along with education, culture is needed.
0: Vidyarthulara.
1: So students.
0: Aneka vidhamainatvanti okka vishayalu ee jagatlo meeru ippudu chustunnaru, vintunnaru.
1: In this world you listen to many of the things and
0: inni vinnappatiki, inni chusinappatiki meelo ye maatram marpu lekapothe prayojanam ledu.
1: In spite of all listening and

0: స్టడీంగ్ ఇఫ్ యూ డోంట్ చేంజ్
1: మీరే ఈ యొక్క ప్రపంచాన్ని ఈనాడు తీర్చిదిద్దాలి.
0: యూ షుడ్ మోల్డ్ దిస్ వరల్డ్.
1: భావి భారత పౌరులు మీరే.
0: యు ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
1: మీరు దానిని సరి అయినటువంటి మార్గంలో నడుచుకుని దానికి ప్రబోధించడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: విద్యార్థులు యువకులు యువతులు అంతా కూడా ఒక విధమైనటువంటి యొక్క మాలిన్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని శుభ్రపరచడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: స్టూడెంట్స్ యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ రెక్టిఫై దిస్ పొల్యూషన్ వరల్డ్.
1: నేను చేయగలను అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నడుము కట్టుకుని ముందుకు వెళ్ళి
0: యూ షుడ్ హ్యావ్ ద డిటర్మినేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ యుల్ సర్టన్లీ డూ ఇట్ వెల్.
1: నీవు సంపాదించడం గొప్పతనం కాదు.
0: నథింగ్ గ్రేట్
1: దేశానికి శాంతిని అందించడమే గొప్పతనము.
0: మేక్ ది వరల్డ్ హ్యాపీ.
1: దేశంలో జరిగేటువంటి అశాంతిని చల్లార్చడమే గొప్పతనము.
0: యూ షుడ్ పాసిఫై ఎవ్రీబడీ.
1: ఈ దేశంలో ఉండేటువంటి ఉద్రేకాన్ని తప్పక ప్రశాంతి చేయాలి, శాంతిమయము చేయాలి.
0: యూ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో ఎడ్యుకేషన్.
1: ఈనాడు విద్యార్థులు చేయవలసినటువంటి పని.
0: దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ స్టూడెంట్స్.
1: అట్టి విద్యార్థులు ఈనాడు భయంకరమైనటువంటి దృశ్యములను సృష్టిస్తూ వస్తున్నారు.
0: బట్ ద స్టూడెంట్స్ టుడే హ్యావ్ బికమ్ హారిబుల్ క్రియేటర్స్ నౌ.
1: అది సరికాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: మీరు విద్యార్థులైనటువంటి వారు తగినటువంటి శాంతిని, ప్రపంచం యొక్క శాంతిని మనం కోరుతూ సమాజం లోపల సంక్షేమాన్ని మనం ఆశించుతూ రావాలి.
0: బీయింగ్ స్టూడెంట్స్ యూ వర్క్ హార్డ్ ఫర్ ద పీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్ ఇన్ ది వరల్డ్.
1: ఇలాంటి విద్యార్థులుగా మీరు తయారైనప్పుడే,
0: వెన్ యూ మోల్డ్ యువర్
1: ఇలాంటి యువకులుగా మీరు పెరిగినప్పుడే,
0: వెన్ యూ ఆర్ యూత్ ఆఫ్ దట్ కైండ్,
1: దేశం యొక్క శాంతి చెప్పనక్కర్లేదు, ప్రశాంతిగా ఏర్పడుతుంటారు.
0: ది కంట్రీ విల్ నాట్ ఓన్లీ బి అట్ పీస్, దేర్ విల్ బి సుప్రీం పీస్.
1: మొట్టమొదట మీరు శాంతిని కావాలి.
0: ఫస్ట్ బి అట్ పీస్.
1: ఇంటిలో శాంతి ఉండినప్పుడే వీధిలో శాంతి వస్తుంది.
0: వెన్ దేర్ పీస్ అట్ హోమ్, దెన్
1: వీధిలో శాంతి ఉండినప్పుడే గ్రామంలో శాంతి వస్తుంది.
0: దెన్ దేర్ విల్ బి పీస్ ఇన్ ది
1: విలేజ్. గ్రామంలో శాంతి ఉన్నప్పుడు జిల్లాలో శాంతి వస్తుంది.
0: పీస్ ఇన్ ది విలేజ్.
1: జిల్లాలో శాంతి ఉన్నప్పుడు స్టేట్ లో శాంతి వస్తుంది.
0: వెన్ దేర్ పీస్ ఇన్ ది డిస్ట్రిక్ట్, ది స్టేట్ విల్ బి.
1: ఇంటిలోనే నీకు శాంతి లేదు.
0: You have no peace at home.
1: వీధిలోకి ఏ రీతిగా పంపగలవు?
0: Then how can you?
1: మొట్టమొదట మీరు ఇంటిలో ఉన్నటువంటి నలుగురు అన్న తమ్ముడు, తల్లి బిడ్డలు, అక్క చెల్లెండ్రు అందరూ ఐకమత్యంగా మీరు కలిసి ఉంటుండాలి.
0: సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద ఫాదర్ మదర్ షుడ్ బి యునైటెడ్ ఎట్ హోమ్.
1: మీరు చాలా వరకు దీన్ని నిత్యము మీరు పేపర్స్ చదువుతుంటారు.
0: యూ రీడ్ న్యూస్.
1: అనేక రకమైనటువంటి యొక్క ప్రబోధనంతా వస్తుంటాయి.
0: యూ ఆల్సో ఫైన్ న్యూస్.
1: అనేకమైనటువంటి యొక్క న్యూస్ అంతా వస్తుంటుంటాయి.
0: యూ ఆల్సో గో త్రూ ద న్యూస్.
1: అనుకోండి, న్యూస్ సెన్స్ అనుకోండి, ఏదో ఒకటి మీరు చదువుతున్నారు.
0: యూ సడన్లీ రీడ్ ఎదర్ న్యూస్ ఆర్ న్యూస్.
1: మొట్టమొదట ఐకమత్యాన్ని మనం సాధించాలి.
0: ఫస్ట్ డెవలప్ యూనిటీ.
1: ఈ ఐకమత్యాన్ని సాధించడం అంటే ఏ రీతిగా సాధించాలి?
0: హౌ కెన్ యూ అచీవ్ యూనిటీ, ఇన్ వాట్ వే?
1: ఈ ఐకమత్యంలో మనం సాధించలేనటువంటిదే లేదు.
0: విత్ యూనిటీ దేర్ ఇస్ నథింగ్ యూ కెనాట్
1: అకాంప్లిష్. ఐదు వేళ్లు కూడా చేరితే ఎంత పని అయినా మనం చేయవచ్చు.
0: విత్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ జాయినింగ్ టుగెదర్ యూ కెన్ డూ ఎనీథింగ్.
1: ఒక తండ్రికి ఐదు మంది కొడుకులు ఉన్నారు.
0: ఎ ఫాదర్ హ్యాస్ ఫైవ్ సన్స్.
1: ఐదు మంది కొడుకులు, నాయన నేను మరణించిన తర్వాత మీరందరూ ఐకమత్యంగా ఉంటుండి మీ యొక్క దీనిని, ఈ యొక్క కుటుంబం యొక్క పేరును కాపాడాలి అని అడిగాడు.
0: ద ఫాదర్ సేడ్ టు హిస్ సన్స్, ఆఫ్టర్ ఐ డై లెట్ యు స్టాండ్ యునైటెడ్ అండ్ కీప్ అప్ ది నేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ.
1: నాన్న, మేము మరణించేంత వరకు మేము ఐకమత్యంగానే ఉంటుంది, మన యొక్క ఇంటి పేరు మనం నిలుపుతాము అనేటువంటి ప్రామిస్ చేశారు.
0: సన్స్ మేడ్ ఎ ప్రామిస్ దట్ దే విల్ స్టాండ్ యునైటెడ్ టిల్ దేర్ డెత్.
1: సరే, దాన్ని మనసులో పెట్టుకున్నాడు తండ్రి.
0: Father was happy on listening to
1: this. ఒకనాడు ఎవరో కట్టెల మోపు తీసుకుని ఇంటికి వచ్చాడు.
0: One day one was carrying firewood.
1: ఆ కట్టెల మోపును గోడ కానిచ్చాడు, వాడికి డబ్బిచ్చి పంపించాడు.
0: He carried it across the wall and paid the money.
1: ఒక్కొక్క కొడుకును పిలిచాడు.
0: He called each son.
1: నాయన, ఆ కట్టెల మోపును ఒక్క దుంచి చూడు, నీ బలం ఎంత ఉందో చూడాలి అన్నాడు.
0: He wanted every son and he wanted to test the strength that so that everyone should break the firewood.
1: వచ్చాడు, చాలా బలమంతా ఉపయోగ పెట్టాడు.
0: They made use of all their strength.
1: కానీ కట్టెల మోపును తుంచలేదు.
0: బట్ దే కుడ్ నాట్ బ్రేక్.
1: అదే విధంగా ఐదు మందిని పిలిచాడు.
0: హీ వాంటెడ్ ఆల్ ద ఫైవ్.
1: ఐదు మంది వచ్చేసేసి ఒకరికి బలమును ప్రవేశపెట్టారు.
0: ఆల్ ది ఫైవ్
1: ఎవరు కూడా ఆ కట్టెల మోపును తుంచలేదు.
0: ఆల్ ది ఫైవ్ జాయిన్డ్ అండ్ ఐ విత్ యాడెడ్ స్ట్రెంగ్త్ దే కుడ్ నాట్ బ్రేక్.
1: ఆ కట్టెల నుంచి ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఏదో ఒక్కొక్క కర్ర ఐదు మందికి ఇచ్చాడు.
0: దెన్ ద ఫాదర్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ దట్ లాగ్ and gave one
1: ఒక్కొక్క కొడుకును చక్కగా ఒక క్షణంలో ప్రజలు తుంచి వేసేసాడు.
0: ఎవ్రీ వన్ కుడ్ బ్రేక్ ఇట్ అట్ ది సెంటర్.
1: కట్టెల మోపులు ఉన్నటువంటి కట్టెలను తుంచి వేశావు.
0: యూ హావ్ రియల్లీ హావ్ బ్రోకెన్ ఆల్ ది పీసెస్ దేర్ ఇన్ ది ఫైర్వుడ్.
1: నాన్న చెప్పాడు.
0: దెన్ ఫాదర్ సెడ్,
1: నాయన అన్ని కట్టెలు చేరి మోపుగా ఉంటే ఎవ్వడూ దీన్ని తుంచలేడు.
0: ఇఫ్ ఎవ్రీథింగ్ స్టాండ్స్ యాజ్ వన్ మాస్ నోబడీ కెన్
1: బ్రేక్. ఒక్కొక్క కర్ర విడివిడిగా అయినప్పుడు అందరూ తుంచి వేయగలరు.
0: వెన్ స్టిక్స్ ఆర్ సెపరేటెడ్ ఎవ్రీవన్ కెన్ బ్రేక్ ఇట్.
1: అదే విధంగానే మీరు 5 మంది కూడా ఏకంగా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు.
0: లైక్ వైజ్ వెన్ ఆల్ 5 ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్ నథింగ్ కెన్ డు.
1: విజయం అయిపోయింది అంటే మిమ్మల్ని ప్రతి ఒక్కడు విజయాన్ని పొందుతారు, మిమ్మల్ని అపజయం చేస్తారు.
0: వెన్ యు ఆర్ డివైడెడ్ యు విల్ సర్టెన్లీ లూజ్, ఎవ్రీబడీ విల్ కాంక్వర్.
1: కనుకనే ఇంకా పైన మీరు ప్రామిస్ చేశారు అందరూ కలిసి ఉండండి అన్నారు.
0: యు ఆల్రెడీ మేడ్ ఎ ప్రామిస్ స్టాండ్ యునైటెడ్.
1: అందరూ కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంటారు.
0: ఇఫ్ యు రిమైన్ యునైటెడ్
1: బట్టలు చూడండి ఎన్నో దారం చేరాయి.
0: దిస్ క్లాత్ హాస్ సో మెనీ
1: ఈ దారంలన్నీ చేయటం వల్ల తుంచడానికి
0: కష్టమైపోయింది.
1: ఒక్కొక్క థ్రెడ్ చేయండి, రెండు వేళ్లతో తుంచి వేయచ్చు.
0: ఇఫ్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెన్ కట్ ఇట్ విత్ ది టూ ఫింగర్స్.
1: కనుకనే ఐకమత్యమే బలము.
0: సో యూనిటీ స్ట్రెంగ్త్.
1: ఆచరణే దీనికి తగినటువంటి ఒక గుణము.
0: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ యూనిటీ ఇస్ వర్క్.
1: ఈ ఐకమత్యాన్ని ఆచరణలో పెట్టాలి.
0: సో దిస్ యూనిటీ మస్ట్ బి ప్రాక్టీస్.
1: అప్పుడే మన దేశము ఆదర్శవంతమైన దేశంగా ఉంటుంది.
0: దెన్ అవర్ కంట్రీ విల్ బి ఐడియల్.
1: ఈ విద్యార్థి దశ ఆదర్శవంతమైన విద్యార్థిగా రూపొందుతుంది.
0: దిస్ స్టేజ్ ఆఫ్ స్టూడెంట్ ఇస్
1: యువకులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ విధమైనటువంటి ఒక అశాంతికి అవకాశం అందించకూడదు.
0: యంగ్స్టర్స్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎన్ ఎడ్యుకేషన్.
1: కానీ ఈనాడు యువకులు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
0: నౌ ఇట్స్ టైమ్.
1: మంది చేరి బజార్ లో వెళుతుంటే
0: వైల్ 5 ఆర్ పాసింగ్ బై దిస్
1: ఎక్కడో వంటింట్లో వంట చేసే వాళ్ళు కూడా వినిపిస్తుంటాయి వీళ్ళ మాటలు.
0: దోస్ హూ ఆర్ ఇన్ ది కిచెన్ విల్ బి ఏబుల్ టు లిసన్ వాట్
1: ఇన్ ద కేకలు వేసుకుంటూ పోతుంటారు.
0: బికాజ్ దే షౌట్ టాక్ లౌడ్.
1: విద్యార్థుల లేక రౌడీ గ్యాంగ్స్.
0: ఆర్ ది స్టూడెంట్స్ ఆర్ రౌడీ గ్యాంగ్.
1: కనుక విద్యార్థులు అయినటువంటి వారము మనం ఎంత ప్రశాంతంగా జీవించాలి.
0: బీయింగ్ స్టూడెంట్స్ యూ షుడ్ బి పీస్ఫుల్.
1: మరొకరికి అశాంతిని అందించకూడదు.
0: యూ షుడ్ నెవర్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
1: మరొకరికి అశాంతిని అందించకుండా ప్రవర్తించేటువంటి వాడే నిజమైన విద్యార్థి.
0: హీ ఇస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హీ డజంట్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
1: చాలా గౌరవంగా మర్యాదగా మనం ప్రవర్తించాలి.
0: యూ షుడ్ కీప్ అప్ రెస్పెక్ట్.
1: పెద్దలను గౌరవించాలి.
0: రెస్పెక్ట్
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: లవ్ యువర్ పేరెంట్స్.
1: తోటి మానవులంతా గౌరవించాలి.
0: యూ షుడ్ రెస్పెక్ట్ అదర్స్.
1: దేశం యొక్క విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ స్పిరిట్ ఆఫ్
1: పేరెంట్స్. ఈ జాతీయత బలము.
0: That is the nationality.
1: ఇది నేను పుట్టిన దేశం.
0: This is my motherland.
1: ఈ నాకు పుట్టిన దేశాన్ని నేను రక్షించుకోవాలి.
0: I should protect my
1: motherland. ఇది నా మాతృదేశము.
0: This is my motherland.
1: ఇది నా ప్రియ మాతృభాష.
0: This is my mother tongue.
1: ఇది నా మతమంచు.
0: This is my religion.
1: ఎదగొట్టి నుడువనేరని బతికిన పీనుంగొకండు వసడంగలడా.
0: Don't you find anybody at
1: ఇది నా దేశము. ఇది నా భాష, నా మనవులు, నా యొక్క మనుషులు అనేటువంటి భావం ఏమిటంటే అది లేనటువంటి వాడు బతికిన శవంతో సమానమే.
0: The one who cannot declare this is my motherland and mother tongue and my religion, he is just as bad as the dead cod.
1: అది ఉండాలి.
0: He should be there.
1: అయితే ఇది నా దేశమని ఈ దేశం అభిమానంతో ఎట్లుంటారో పరదేశాన్ని కూడా అట్లనే చూడాలి.
0: జస్ట్ యాజ్ యువర్ స్పిరిట్ ఆఫ్ పెట్రియటిజం అదర్స్ ఆల్సో షుడ్ హ్యావ్.
1: అన్ని దేశముల వారు కూడా ఐకమత్యంగా ఉంటుండాలి.
0: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ టు స్టాండ్ యునైటెడ్.
1: వసుదైక కుటుంబంగా మారిపోవాలి.
0: ఇట్స్ ఆల్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ది వరల్డ్.
1: ఇలాంటి పరివర్తనం తెప్పించేటువంటిది మహాసంక్రాంతి.
0: దిస్ ఇస్ సంక్రాంతి బ్రింగ్ సచ్ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఈ విధమైనటువంటి సంక్రాంతి లోపల మహాశాంతిని పొందాలి.
0: ఇన్ ది సంక్రాంతి
1: శాంతిని పెంచాలి.
0: యూ షుడ్ డెవలప్ ఇట్.
1: అట్రాక్షన్ ఆకర్షణ చేయాలి.
0: అండ్ యూ షుడ్ అట్రాక్ట్ సో.
1: నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క అసంతృప్తిని ప్రపంచానికి పంచద్దు.
0: నెవర్ షేర్ యువర్ ఇండివిజువల్ డిసాటిస్ఫాక్షన్.
1: నీ అసంతృప్తిని నీ యొక్క ఆవేశమును ఇతరులకు నీవు ఏమాత్రం కూడా ప్రవేశపెట్టద్దు.
0: నెవర్ షేర్ యువర్ డిసాటిస్ఫాక్షన్ ఆర్ యాంగర్.
1: ఏదైనా అశాంతి వస్తే నీ అశాంతి నీలోనే అణుచుకో.
0: ఇఫ్ యూఆర్ డిస్టర్బ్ సీ దట్ యుల్ కంట్రోల్ ఇట్.
1: దానివల్ల మరొకరిని బాధించడానికి ప్రయత్నం చేయద్దు.
0: నెవర్ హర్ట్ అదర్.
1: ఇంటిలో ఉండేటువంటి వారిలో కూడా నీ కోపం రావచ్చు.
0: యూ మే బి యాంగ్రీ విత్ పీపుల్ అట్ హోమ్.
1: కానీ దాన్ని నీవు అణగదొక్కుకోవాలి.
0: బట్ సీ దట్ యుల్ హ్యావ్
1: ఆ విధమైనటువంటి ఓపికను పెంచుకోవాలి.
0: హ్యావ్ ద పేషెన్స్.
1: అదే ముందు.
0: దానివల్లనే
1: త్యాగరాజ శాంతము లేక సౌఖ్యము లేదు సరస జళ నయన. శాంతము లేకపోతే సౌఖ్యం లేదు.
0: When there's no peace, there's no happiness.
1: ఎవరికి ఈ శాంతి కావాలి?
0: Who needs peace?
1: శాంతునికైనా వేదాంతునికైనా.
0: నన్ను charity or a philosopher.
1: ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కానీ ఇంద్రియ ఆవేశంతో ఉండేటువంటి వారికి కానీ శాంతి ఉండాలి.
0: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్, ద వన్ హూ సకమ్స్ టు సెన్సెస్ నీడ్ పీస్. కనుక
1: అట్టి శాంతిని ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వేదము మొట్టమొదట.
0: వేద టీచర్స్ ది పీస్.
1: వేదము ఐకమత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
0: వేద స్పీక్స్ ఆఫ్ యూనిటీ.
1: కానీ ఈనాటి పండితులంతా కూడా ఈ రహస్యాన్ని చెప్పడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ స్కాలర్స్ డోంట్ టీచ్ ది సీక్రెట్.
1: అది వారి తప్పు కాదు, వారికే తెలియదు పాపం ఏం చేస్తారు.
0: ఇస్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ ది స్కాలర్.
1: ప్రారంభమైనటువంటిది ఐకమత్యము.
0: సో దిస్ యూనిటీ
1: సహనాభవతు సహనాభునక్తు సహ బీజం కరవావి. అందరూ కలిసి మెలిసి ఉండాలి.
0: ఎవ్రీబడి షుడ్ లివ్ టుగెదర్.
1: దానినే కలిసి మెలిసి మెలుసుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: లెట్స్ మూవ్ టుగెదర్, లెట్స్ లివ్ టుగెదర్, లెట్ అస్ డెవలప్ అవర్ ఫ్రెండ్షిప్.
1: కలిసి మెలిసి ఏక చెరిమితో జీవించుదాం.
0: లెట్ అస్ లివ్ ఇన్ ఫ్రెండ్షిప్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
1: కలిసి మెలిసి కలత లేక చెరిమితో జీవించుదాం.
0: వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
1: కలిసి మెలిసి కలత లేక చెలివితో జీవించుదాం.
0: వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ ఫైట్ లెట్
1: ఇట్ బి. మొట్టమొదటి ప్రబోధించింది
0: ఇస్ ద ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
1: అందరూ మనం కలిసిమెలిసి ఉండాలి.
0: సో వి షుడ్ ఆల్ బి యునైటెడ్
1: అన్న తమ్ముడు ఎందైనా దేశం రావచ్చును.
0: దేర్ మే బి హేట్రెడ్ అమంగ్ బ్రదర్స్.
1: విద్యార్థులు ఏమాత్రమూ రేపు రాకుండా.
0: Among students there should not be hatred.
1: కనుక ఇలాంటి విద్యార్థులు ప్రపంచంలో ప్రవేశించి
0: స్టూడెంట్స్ టు గో టు ద వరల్డ్.
1: ఈనాడు ప్రపంచాన్ని బాధించేటువంటి అశాంతిని మీరు కేవలం దాన్ని ప్రశాంతిగా మార్చాలి.
0: కన్వర్ట్ ఆల్ ది రెస్ట్లెస్నెస్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఇన్ టు పీస్.
1: మిట భాషను పెంచుకోండి.
0: Develop the limited talk.
1: అతి భాష మనకు అక్కర్లేదు.
0: Never talk excessively.
1: అతి భాష మతిహాని.
0: If you talk more
1: మిట భాష అతిహాయి.
0: If you talk
1: అతిండి మతిహాని మిత తిండి అతిహాయి.
0: Eat less. That gives you all the comfort and happiness.
1: అంతేగాని ఊరికే కడుపు నిండుకు తినేసేస్తే మీరు ఏం పని చేయగలరు.
0: If you eat too much, you cannot do anything.
1: ఇంకా దీంట్లో తినవచ్చును అనేటువంటి యొక్క భావం నీలో వచ్చేంత వరకు మాత్రం తిను.
0: You can eat to such an extent until there is still some more.
1: అధికంగా తింటే ఏమాత్రం కూడా పని చేయలేవు, నీ యొక్క విజయాన్ని సాధించలేదు.
0: But if you eat more and more, you can never be successful.
1: కనుక మితంగా మాట్లాడండి, మితంగా తినండి, అమితంగా పని చేయండి, అమితంగా ఆనందించండి.
0: So talk less, eat less, and have excess of joy, infinite joy.
1: పని ఎందుకని భగవత్ నామాన్ని మాత్రం మర్చకుండా ఉండండి.
0: Under any circumstances, never forget the name of God.
1: ఈనాడు సంక్రాంతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము మన హృదయ పరివర్తన కావాలి.
0: The inner significance of Sankranti lies in this basic fact.
1: మనలో శాంతి అభివృద్ధి,
0: let there be peace within us.
1: మనలో కాంతిని పెంచుకోవాలి.
0: We should develop the inner light.
1: ఆ పెంచుకున్నటువంటి కాంతిని శాంతిని ప్రపంచానికి పంచాలి.
0: And we should share this inner light and the peace with others.
1: నీవు సెల్ఫిష్ గా ఉండకూడదు.
0: Never be selfish.
1: ఈ వ్యక్తిగతమైనటువంటిది మాత్రం ఏమాత్రం సుఖం కాదు.
0: Never give scope for individual differences.
1: అంత ప్రపంచమంతా నా యొక్క బంధువులు, ప్రపంచమంతా నా యొక్క వారే అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి.
0: హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ బిలాంగ్ టు యూ, ఆల్ బిలాంగ్ టు యువర్ ఫ్యామిలీ.
1: ఇలాంటి అనంతత్వాన్ని బోధించేటువంటి ఈ సంక్రాంతి.
0: ఈ సంక్రాంతి ద టీచర్స్ యూ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్ఫినిటీ.
1: భజన బినా సుఖ

ప్రకృతి అంతయు బ్రహ్మ, ప్రాణంబు అది బ్రహ్మ. ప్రకృతి

0: అన్నియు బ్రహ్మ, సూర్యుండు అది బ్రహ్మ.
1: ఆల్ స్టార్స్ ఆర్ బ్రహ్మన్. సన్ ఇస్ బ్రహ్మ, మూన్ ఇస్ బ్రహ్మ, వాటర్ ఇస్ బ్రహ్మ, హెవెన్ ఇస్ బ్రహ్మ, ద మదర్, ద ఫాదర్, ద వెల్త్, ద డిజర్వ్నెస్, ద లివింగ్ క్రీచర్స్, ది ఇండివిజువల్స్, ద క్రియేషన్, సస్టెనెన్స్, ఇన్హిలేషన్, ద హౌస్ హోల్డర్, ఆల్ అవర్ యాక్షన్స్, ద బాడీ, ద నేచర్, ది లైఫ్, ద హోల్ యూనివర్స్ ఇస్ బ్రహ్మన్, దిస్ అసెంబ్లీ ఇస్ బ్రహ్మన్, అండ్ భగవాన్ సాయి ఇస్ బ్రహ్మన్.
0: మట్టి నుంచి పుట్టిన

0: జగచిత్రమనగా
1: ది ట్రీ అవుట్ ఆఫ్ ది మడ్ అల్టిమేట్లీ టర్న్స్ ఇన్ టు ది మడ్ లైక్ వైజ్ ద క్రియేషన్ దట్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ బ్రహ్మన్ విల్ గో బ్యాక్ టు బ్రహ్మన్ హౌఎవర్ టు ద ఫిజికల్ ఐ ది టూ అపియర్ టు బి డిఫరెంట్ దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ దిస్ వరల్డ్
0: బ్రహ్మస్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మన్
0: విత్తనము భూమి మీద నాటినప్పుడు దీని నుండి మొక్క బయలుదేరి క్రమక్రమేణా పెద్ద వృక్షంగా రూపొందుతూ ఉంటుండాలి.
1: When you sow a seed, it germinates into a plant and grows into a gigantic tree.
0: ఈ మొక్క యందు కొమ్మలు వేరు, రెమ్మలు వేరు, పువ్వులు వేరు, ఆకులు వేరు, ఫలములు వేరుగా కనిపిస్తూ ఉంటాయి.
1: This tree shows the branches, leaves, flowers and fruits separate.
0: కాని వీటి వినియోగము కూడాను వేరు వేరు రీతిగా మనము ఉపయోగిస్తున్నాం.
1: We also make use of these in a different way.
0: అయితే ఇవన్నీ కూడాను మట్టి యొక్క వేరు స్వరూపములే.
1: But all of them, however, they are the modifications of the same mud.
0: ఆకులు మట్టియే, కొమ్మలు మట్టియే, రెమ్మలు మట్టియే, పువ్వులు మట్టియే, ఫలములు కూడాను మట్టియే.
1: The leaves are the mud, branches, the flowers and the fruits, that are modifications of the same mud.
0: త్రాడు యొక్క విషయము తెలియనటువంటి వ్యక్తి త్రాడును చూచి పామని కేవ్వున కేక వేస్తాడు.
1: Watching a rope over there, because of wrong identification, superimposition, he mistakes it as a snake and shouts.
0: మరు క్షణమునందే మరొక వ్యక్తి వచ్చి ఇది పాము కాదు త్రాడు అని అతని భయాన్ని నివారణ చేస్తాడు.
1: Another person comes there and tells, it's not a snake, it is just a rope.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మొదటి వ్యక్తి ఇది త్రాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించి తన భయమును వేరుపరుచుకుంటాడు.
1: The person, when once he comes to know that it's only a rope and not a snake, he will not have any fear thereafter.
0: పురము తాను చూడక పురము త్రాడే, చూచి పామని భయపడినటువంటిది త్రాడే, ఇది పాము కాదు ఇది త్రాడు అని మరొకరు చెప్పినప్పుడు దీన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు కూడా త్రాడే.
1: In the beginning, it was a rope. Because of this wrong identification, when your superimposition, because of it is thought a snake, it was a rope. Later, after understanding, it continues to be a rope.
0: ఈ త్రాడే బ్రహ్మ.
1: This rope is Brahma.
0: కాని అజ్ఞాని అనేటువంటి వ్యక్తి దీనిని జీవేశ్వర ప్రకృతి అనేటువంటి సర్పముగా విశ్వసించాడు.
1: But the ignorant one considers the individual and divine equal to that of a serpent.
0: కాని ఒక జ్ఞాని వచ్చి ఇది త్రాడు కాదు పాము కాదు త్రాడు అని, ఇది ప్రకృతి కాదు ఇది బ్రహ్మనే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ ఉంటాడు.
1: The one of wisdom comes over there and tells him, it's not a snake, it's just a rope. Likewise, this is not nature, this is Brahman.
0: జగత్తునందు సర్వత్రా కూడాను మనకు కనిపించినటువంటి దృశ్యమంతా కూడాను బ్రహ్మస్వరూపమే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ దట్ ఈస్ అపేరెంట్, ఆల్ దట్ వీ సీ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మన్.
0: కానీ కొంతమంది బ్రహ్మ ఎక్కడ మేమెక్కడ, మేము సామాన్యమైనటువంటి మానవులుగా మేము జీవిస్తున్నాము, బ్రహ్మ సర్వవ్యాపకుడు సర్వంతర్యామి సర్వశక్తిమయుడు అనేటువంటి రీతిగా వర్ణిస్తూ ఉంటారు.
1: Some feel like this. Where is Brahman and where do we come into the picture? We are ordinary people while Brahman is omniscient, omnipresent and omnipotent.
0: Kaadu, kaadu. Aa divyatvamainatunti, aa sarvasaktimayamainatunti, sarvagnatvamainatunti, aa Brahmane neevu.
1: That very divinity, that all-powerful Brahman is yourself verily.
0: Prakriti yokka bhavamu chetane నీవు కేవలం మానవునిగా భ్రమిస్తూ ఉన్నావు.
1: బికాస్ ఆఫ్ ది వరల్డ్ ఫీలింగ్ యు ఆర్ డెల్యూడెడ్, యు కన్సిడర్
0: భగవంతుని ప్రత్యేకంగా చూడాలని నీవు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ టు సీ గాడ్ సెపరేట్లీ.
0: పశ్యన్నపిచా నపస్సతి మూఢో మూఢో. నీవు చూచున్నదంతైనూ బ్రహ్మనే, నీవు అనుభవించినదంతైనూ బ్రహ్మనే, కాని నీవు బ్రహ్మను చూడాలని ఆశిస్తున్నావు. ఇది ఎంత భ్రమ!
1: వాట్ ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్, వాట్ ఆల్ దట్ యు సీ ఇస్ బ్రహ్మన్ హింసెల్ఫ్, బట్ యెట్ యు సే దట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్. వాట్ ఎ డెల్యూషన్ ఇట్ ఈస్!
0: కానీ ఈ సత్యాన్ని ఏ మానవుడు కూడాను అంత త్వరగా విశ్వసించడు.
1: బట్ నో మ్యాన్ విల్ బిలీవ్ ఇన్ దిస్ ట్రూత్.
0: సముద్రం ఉంటున్నది,
1: దేర్ ఇస్ ఓషన్.
0: ఈ సముద్రములో అసంఖ్యాకములైనటువంటి ఒక అలలు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఆర్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఓషన్.
0: అయితే ఈ అలల నుండి నురుగు కూడాను ఆవిర్భవిస్తుండాలి.
1: However, out of the waves, you find the foam collecting on the surface.
0: మన దృష్టి యందు సముద్రం వేరు, అలలు వేరు, నురుగు వేరుగా మనము విశ్వసిస్తున్నాము.
1: From our viewpoint, the ocean, waves and foam are different.
0: కాదు కాదు.
1: No.
0: ఈ మూడు కూడాను ఒక్కటే.
1: All the three are one and the same.
0: ఏ సముద్రమునందు ఉన్నటువంటి గుణములో తడి, చలి, చల్లదనము, ఇవి అలలు యందు కూడా ఉంటున్నది.
1: All the qualities of the ocean, the capacity to make things wet, all that remains cool all the time are present in all the three forms.
0: ee samudram yokka ruchiye alani endu kudanu manaku gocharam avutundadi.
1: The taste of the ocean is very much present in the waves also.
0: Kanuka ee samudramunaku alalaku undinatvanti oka sanita sambandha bandhavyanni okka thuri manam vicharinchali.
1: Therefore we must inquire the intimate relationship between ocean and the wave.
0: అగాధమైనటువంటి సచ్చిత్ ఆనందమనేటువంటి సముద్రం నుండి జీవరాశులు అనేటువంటి అలలు ఆవిర్భవిస్తున్నాయి.
1: Out of the fathomless depths of this mighty ocean, సచ్చిత్ ఆనంద, you find the individual creatures, the waves originating out of
0: దైవము సత్య జ్ఞానమనంతం బ్రహ్మ అనేటువంటి ఒక తత్వంలో ఉండినప్పుడు మానవుడు సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపంలో ఉంటున్నాడు.
1: When God is in the presence of truth, the infinite wisdom, Brahman, the individual is present in the state of this existence, awareness and bliss.
0: Divyatma Swarupulara.
1: Embodiments of divine Atma.
0: Mana drishti premamayam gavinchukunnappudu srishti anta brahmamayam ayipothu.
1: When we make our vision outlook full of love, the entire creation will be full of love.
0: Etti rangu addalu mana kannulaku tagilistumo prapanchamanta atti ranguga kanipistundi.
1: As is the color of the glasses that we wear, so is the color of the scenario around.
0: Yad bhavam tad bhavati.
1: As is the feeling, so is the result.
0: Ee drishya kalpitamainatvanti jagat antai kudanu bhinna bhedamuluga manam kanipistundadi manam bhavistunnamu, kani indulo bhedam le matramu levu.
1: All this apparent transient world, it is full of variation, full of differences, but actually underlying principle is one.
0: Aite manamu ఇట్టి దివ్యమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: However, we are not making effort to know the principle of divinity.
0: ప్రతి మానవుని యందు కూడాను బ్రహ్మత్వము మాయతత్వము రెండు కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: In every human being, these two principles, the illusion and the divinity, exist together.
0: ఒకానొక సమయంలో రాములు ఈ బ్రహ్మతత్వాన్ని గురించి వశిష్ఠుల వారి ద్వారా వింటున్నట్టుగా నటిస్తూ వచ్చాడు.
1: At one time, Rama was pretending as if he was learning regarding the principles of divinity from sage Vasishtha.
0: పార్వతి పరమేశ్వరులు ప్రత్యేకమైనటువంటి వారు కాదు.
1: పార్వతి పరమేశ్వర ఆర్ నాట్ సపరేట్.
0: పార్వతి అనగా శ్రద్ధ.
1: పార్వతి ఈజ్ శ్రద్ధ, స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఈశ్వరుడు అనగా విశ్వాసము.
1: ఈశ్వర ఈజ్ ఫెయిత్.
0: శ్రద్ధ విశ్వాసముల యొక్క స్వరూపములే పార్వతి పరమేశ్వరులు.
1: Therefore, the embodiment of steadfastness, the embodiment of faith are these two.
0: ప్రతి మానవుని యందు కూడాను శ్రద్ధ విశ్వాసములు ఉంటున్నవి.
1: In every human being, these two are present, steadfastness and faith.
0: ప్రతి మానవుడు కూడాను అర్ధనారీశ్వరుడే.
1: Therefore, everyone is androgynous.
0: కనుక ఇదే విధముగానే బ్రహ్మతత్వము మాయాతత్వము ఒకే వ్యక్తి యందు ఉంటున్నది.
1: లైక్ దిస్ ద డివినిటీ అండ్ ఇల్యూజన్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సేమ్ ఇండివిజువల్.
0: అయితే ఈ బ్రహ్మతత్వం ఏమిటి, ఈ మాయాతత్వం ఏమిటి అని మనం విచారణ చేసినప్పుడు,
1: వెన్ వీ ఎంక్వైర్ వాట్ ఈస్ దిస్ డివినిటీ, వాట్ ఈస్ దిస్ ఇల్యూజన్,
0: సత్ చిత్ ఆనందం రూపనామం అని ఐదు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపల్స్, ద సత్ ద బీయింగ్, చిత్ అవేర్నెస్, ఆనంద ద బ్లిస్, ద నేమ్ అండ్ ఫామ్.
0: ఆనందం అనేటువంటిది బ్రహ్మ రూపము.
1: బ్రహ్మ హ్యాస్ దీస్ త్రీ, సత్ చిత్ ఆనంద.
0: రూపనామములే మాయాతత్వము.
1: ద నేమ్ అండ్ ద ఫామ్ ఆర్ ద ఇల్యూషన్.
0: ఇవి కేవలము దృశ్యగోచరముగా ఉంటున్నవే కాని ఇది భావశుద్ధిగా లేవు.
1: They are only apparent but not real in content.
0: సముద్రములో ఉండినటువంటి జలము అలలగా రూపొందాలంటే దీనికి ఏది రావాలి, ఏది కావాలి?
1: For the water of the ocean to flow as waves, what should happen?
0: నీటికి గాలి తోడైనప్పుడే ఇది నీరు అలలగా రూపొందుతుంది.
1: As the wind blows continuously, the same water will come out as waves.
0: వాయువే లేకపోతే ఈ నీరు అలనే కాదు.
1: When there's no wind, you don't expect a wave.
0: కనుకని వాయు యొక్క శక్తి చేతనే జలము ఒక అలగా మారిపోతుండాలి.
1: Because of the power of the wind, the same water transforms into waves.
0: కనుకని మాయా శక్తి వల్లనే ఈ సచ్చిత్ ఆనందం అనేటువంటి యొక్క సచ్చిదానంద స్వరూపమునందు సముద్రమునందు జీవరాశులు అనేటువంటిది ఒక అలలుగా ఆవిర్భవిస్తున్నాయి.
1: Because this mighty power of the illusion, out of this ocean of Sachidananda, the divinity, you find the individuals arising out of it as waves.
0: Aa vayu ve maya.
1: And that wind is illusion.
0: Ee alane jeevudu.
1: The waves are the individual.
0: Samudrame Sachidanandamu.
1: The ocean is Sachidananda.
0: Kabatti Sachidanandam nunchi vachinatvanti jeevulu Sachidananda swarupude.
1: Therefore the individual out of this Sachidananda is verily the same.
0: Aa satyanni manam gurtinchinappude brahmavit brahmaiva bhavati.
1: When once we know this truth, the knower of the Brahman becomes Brahman.
0: కనుకనే ఈనాడు మనము కేవలం ఉపాధి భేదమును పురస్కరించుకొని మనం అనేక రూపనామములుగా విశ్వసించుకొని భిన్న భిన్నమైనటువంటి యొక్క తలంపులచే మనం అనుభవిస్తున్నాం.
1: Today, basing on the body, the vesture that we have put on, the name and form, we observe, follow differences among ourselves.
0: ఈ యొక్క సచ్చిదానంద స్వరూపం అనేటువంటిది ఈ మాయతో కూడియే ఉంటుండది.
1: ది సచ్చిదానంద, ది డివినిటీ ఈజ్ విత్ దిస్ ఇల్యూషన్.
0: అయితే ఈ మాయ క్రమక్రమేణా మాయమవుతుంది.
1: హౌఎవర్ దిస్ ఇల్యూషన్ విల్ వానిష్.
0: పుట్టిన అల దేని ఆధారంతో పుట్టిందో తిరిగి అదే ఆధారంతోనే లయమైపోతుంది అది సముద్రమునందు.
1: ద వే విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ న్యాచురలీ విల్ ఎన్హిలేట్, విల్ మర్జ్ బ్యాక్ ఇన్ టు ది ఓషన్.
0: పుట్టినది గిట్టక తప్పదు.
1: That which is born is bound to die.
0: కాని పుట్టి గిట్టేటువంటిది ఉపాధి యొక్క తత్వము.
1: It is only the nature of the body to be born and die.
0: పుట్టి గిట్టనటువంటి యొక్క తత్వము బ్రహ్మ తత్వము.
1: That which is beyond birth and death is divinity.
0: అనుపరస్మని బ్రహ్మను బృహత్ స్వరూపుడు అన్నాడు. అనగా అనంతమైన సర్వత ప్రాణిపాదం ఎక్కడ చూచినప్పటికీ వ్యాపించేటువంటి తత్వమే బ్రహ్మతత్వము.
1: Therefore the nature of Brahman is this vastness, all pervasive, found everywhere.
0: కనుక బ్రహ్మ కానటువంటిది ఈ జగత్తులో ఎక్కడ కూడా కనిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ వితౌట్
0: జగత్ అంతయు బ్రహ్మస్వరూపమే.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ మానిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మ.
0: కానీ మన యొక్క హద్దులు, మన యొక్క బుద్ధి యొక్క కుశలతలు చాలా పరిమితంలో ఉండటం చేత ఈ విశాలమైన తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ అవర్ ఓన్ హ్యూమన్ లిమిటేషన్స్ ఆఫ్ ఇంటలెక్ట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాస్ట్నెస్ ఆఫ్ బ్రహ్మన్.
0: త్రాడులో పామును ఏ రీతిగా మనం సృష్టించుకున్నామో అదే విధంగానే బ్రహ్మలో జీవతత్వాన్ని మనం సృష్టించుకుని బాధలు పడిపోతున్నాం.
1: జస్ట్ యాజ్ వీ హ్యావ్ ది ఫీలింగ్ దట్ దేర్ ఇస్ ఎ స్నేక్ వెన్ దేర్ ఇస్ యాక్చువల్లీ రోప్, వీ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ వైల్ బీయింగ్ బ్రహ్మన్ అవర్ సెల్ఫ్.
0: కనుక సర్వులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: సో ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ బ్రహ్మ.
0: కేవలం మేము అల్పులమని, మేము మానవులమని ఈ విధమైన ఉపాధి భేదమును పురస్కరించుకుని మనం విభజించుకోకూడదు.
1: We should not fragment ourselves, consider ourselves mean and low and human.
0: Kana manam ee vibhajinchukotamlo undinatvanti porapate idu oka pedda ajnanam.
1: This kind of fragmentation, segmentation is a sign of ignorance.
0: Satyanni gurtinchukolekapotame ajnanam.
1: Not realizing the truth is ignorance.
0: సత్యాన్ని గుర్తించుకోవటమే జ్ఞానము.
1: The recognition of truth
0: is wisdom. ఈ జ్ఞానములనేటువంటి గ్రంథాలతో వచ్చేటువంటిది కాదు.
1: The wisdom and ignorance you don't get out of textual knowledge.
0: కరుకునే సర్వం జ్ఞానమయం.
1: So everything is of jnana wisdom. The whole world is of wisdom.
0: ప్రతి వ్యక్తి సమష్టి కూడాను జ్ఞానమయమే.
1: The individual and society is full of wisdom.
0: ఆ జ్ఞానమే పరమాత్మ స్వరూపము.
1: That wisdom is the embodiment.
0: అదే సత్య స్వరూపము.
1: God is the embodiment of wisdom.
0: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: Therefore God is this truth, wisdom and infinite.
0: కనుక ఈ యొక్క సత్య జ్ఞానం నందు కూడాను వాయువు కూడాను ఒక సత్యమే.
1: In this the vayu, the wind is also brahman.
0: ఈ వాయువు సర్వత్ర ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ మన కంటికి కానరాదు.
1: బట్ యూ డోంట్ సీ విత్ ది ఐ.
0: చేతికి చిక్కదు.
1: యూ కాంట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
0: చిక్కిపోయినంత మాత్రమున లేదని చెప్పడానికి వీలు కాదు.
1: యాజ్ యూ కాంట్ సీ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ యూ కెనాట్ డినై.
0: కంటికి కనిపించకపోయినంత మాత్రమున లేదని చెప్పటకు వీలు కాదు.
1: యాజ్ యూ డోంట్ సీ విత్ ది ఐ యూ కెనాట్ డినై.
0: మన చుట్టూ ఉన్నది గాలి.
1: ది ఎయిర్ ఇస్ ప్రెసెంట్ అరౌండ్ అస్.
0: కానీ మన కంటికి కనిపించదు.
1: Yet you don't see.
0: మన చేతికి చిక్కదు.
1: You can't catch hold of it.
0: కానీ గాలియే లేకపోతే మన జీవితమే లేదు.
1: But without air you cannot live.
0: కనుకని ఈ గాలియే ఒక మాయా.
1: This air is an illusion.
0: అది ఉండి కూడాను ఉపకారం చేయవచ్చును అపకారం చేయవచ్చునని మీరు భావించవచ్చు.
1: You may feel that may help you or harm you.
0: కానీ మాయ ఎప్పుడు కూడాను అపకారం చేయదు.
1: But this illusion will never harm you.
0: ఈ మాయ పట్టనను చాలా బాధిస్తుందని మనం అనేక విధములుగా కూడాను దానిని విమర్శిస్తుంటాము.
1: Many times we feel sad that we are put to suffering by this delusion.
0: మాయ ఎవరిని పట్టింది?
1: Whom does it catch?
0: మాయకు కాళ్ళు చేతులు లేవు.
1: Illusion has no legs and hands.
0: కాళ్ళు చేతులు ఉన్నది నీవే.
1: You have legs and hands.
0: నీవు మాయను పట్టావు కానీ మాయ నిన్ను పట్టలేదు.
1: In fact you have trapped the delusion. Illusion has not trapped you.
0: కనుక మాయకు చేతులు లేవు కనుక అది నిన్ను పట్టలేదు.
1: Illusion has no hands, it can't catch you.
0: చేతులున్నది నీకే.
1: You have
0: hands. నీవే మాయను పట్టావు.
1: So in fact you caught hold of this illusion.
0: మాయను ఏ విధంగా పట్టినావో బ్రహ్మమును కూడా ఆ విధంగానే పట్టు.
1: Just as you caught hold of this illusion, catch hold of Brahman also likewise.
0: కానీ బ్రహ్మ అనేటువంటి యొక్క సముద్ర జలము నుండి వాయువు అనేటువంటి వీచి దానినే జీవరాశులు అనేటువంటి అలలుగా ఉద్భవింపచేస్తున్నది.
1: Therefore out of this ocean of Brahman it is only the wind that blows and comes out of the waves in the form of individual.
0: Samasya srishti kudanu mayane moola karanamu.
1: For the entire creation it is the illusion the main cause.
0: Mayayandu putti mayayandu perigi mayane rungare mandamatulu.
1: Having been born in illusion, growing in illusion, the foolish people do not know what illusion is.
0: Gatukulanniyu mayam.
1: The life is illusion.
0: Bhavabandhamulu maya.
1: The bondage is illusion.
0: Samsaramadi maya.
1: Family life is
0: Saavu
1: illusion.
0: Maya.
1: Death.
0: Maya bratukikinta maya lomadanela.
1: This life is one of falsehood and illusion. Why should you be carried away?
0: Maya bratukuk enduku mayalo padali?
1: Why should we be trapped by this illusion?
0: Idi kevalam anni kudanu ajnaname moola karanamu.
1: The ignorance is the root cause for all this.
0: Ajnanamku moola karanam emiti?
1: What is the main thing responsible for this ignorance?
0: Mana karmane moola karanamu.
1: Our action is responsible.
0: Karma nunchi janmam vachindi.
1: The action leads to birth.
0: Janma nunchi bhramalu kaligayi.
1: It's the birth that delusion.
0: Bhramam nunchi ajnanam bayalderindi.
1: And the delusion that makes you ignorant.
0: Kanuka prati daniki kudanu mana karmale moola karanamu.
1: Therefore for everything action is the main cause.
0: కనుక ఆ కర్మను మనము సాధించాలి.
1: Therefore you have to investigate the correct action.
0: మన కర్మలు ఎట్టివో ఫలం కూడాను అట్టివే.
1: As is the action so is the reward.

0: You may immerse a vessel either in a small tank or in a mighty ocean. But you can collect the water depending upon the measure of the vessel. Even if you want more, you cannot draw it.
1: నీ యొక్క ఉపాధిని పరిష్కరించుకునియే నీకు మంచి చెడ్డలు అందులో ప్రవేశిస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ద వెస్టర్ యూ పుట్ ఆన్
1: నిరంతరము మన బాహ్యమైనటువంటి చింతయందు ప్రాకృతమైనటువంటి ఆలోచనలయందు ప్రకృతమైనటువంటి యొక్క తత్వమునందు మన జీవితం అంకితం చేసుకుందాం.
0: వి స్పెండ్ ఆల్ అవర్ డే ఇన్ ఫిజికల్ డైలీ ఎఫిమరల్ వరల్డ్లీ రొటీన్
1: నిద్ర నుంచి లేచి పరుండునంత వరకు కూడాను కేవలం ప్రాకృతమైనటువంటి కర్మలయందే మన జీవితం అంకితం చేసుకున్నాం.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ we spend our all our life dedicating to the
1: lakshanamule manavuniga nivu bhramistunnavu.
0: You go by the worldly feeling and consider yourself a human.
1: Prabhu nunchi nivrutilo nivu praveshinchu.
0: Change your trend from outward to inward.
1: Appude nivu brahma swarupudai pothavu.
0: Then you become brahman.
1: Kanuka manam kevalam mana brahma tattvaniki edo konni sadhanalu chestunnam anukuntaru gaani sadhanala valla chekuvureetundi kaadu ee brahma tattvamu.
0: You think that we follow certain spiritual pursuits and endeavors to know the divinity.
1: Vicharana cheta ee oka brahma tattvam manaku artham avutundi.
0: Only through the path of inquiry you can know the divinity.
1: Discrimination cheyali.
0: You have to discriminate.
1: Tarvata inquiry cheyali.
0: Then you must inquire.
1: Inquiry aniti padam sarainatidi kaadu.
0: Inquiry is not proper term.
1: Yeni padarthanni manam inquiry cheyatamu.
0: You inquire that which is non existent.
1: Ekkada suchina unnatundi daniki inquiry enduku?
0: When that is present everywhere, why do you need to inquire?
1: Kanuka inquiry manam cheyanakkaledu.
0: So you don't need to inquire.
1: Nee lopala velapala chuttu sarvatra untundadi.
0: It is in you, around you, above you, below you, it is everywhere.
1: Kanuka itti danni manam inquiry cheyatam enduku?
0: Then why do you need to
1: adi kuda oka ajnaname.
0: It is also ignorance.
1: Kanuka ee sadhanalu anni kuda nu kevalam manasika tripti kosam chestunnamu.
0: All spiritual pursuits are undertaken for the satisfaction of mind.
1: Oka tamara pushpam vantidi.
0: Mind is like a lotus flower.
1: Indulopala madhukaramu annaru.
0: It's called madhukara.
1: Madhukaram anaga tummeda.
0: It is the bee.
1: Aa tummeda ee yokka kamalamlo praveshinchi andulo unnatundi makarandananta golutundadi.
0: It's the butterfly that comes across this lotus flower and draws the honey.
1: Aithe ee kamalamu deni valla jeevistundadi.
0: How does it sustain? How does it live, the lotus flower?
1: Ee madhukaram nunche jeevistundadi.
0: It lives because of this butterfly.
1: ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి.
0: How can you understand this?
1: దీనిని రెండు భాగములుగా మనం విభజించాలి.
0: We have to classify into two.
1: మధు కర.
0: One is madhu, the second is kara.
1: మధు అనగా జలము.
0: Madhu means water.
1: కర అనగా సూర్యరశ్మి.
0: Kara means sunlight.
1: ఈ కింద జలము పైన సూర్యరశ్మి రెండు ఉన్నప్పుడే ఈ కమలం అనేటువంటిది జీవిస్తుంది.
0: Therefore, the lotus flower lives with the help of water below and sunlight above.
1: Kanuka krinda jalam undali madhu.
0: There is water below, madhu.
1: Kara surya rasmi ravali.
0: And the sunlight kara is needed.
1: Ee rendu dwarane ee mano kamalam enta vikasistundadi.
0: Out of these two only the flower of heart grows.
1: Kanuka ee manasunandu aneka rakamulaitundi bhramalu praveshistunnayi.
0: And the mind has got so many illusions.
1: మనం భ్రమరము అంటే ఒక బీ అనిగా భావిస్తున్నాము, తుమ్మెదనిగా భావిస్తున్నాము.
0: భ్రమర we consider it a bee.
1: కాదు, భ్రమరం కాదు, భ్రమనే.
0: It is not భ్రమర bee, it is భ్రమ illusion.
1: ఈ భ్రమ desire.
0: Desire.
1: కనుక ఈ డిజైరే మనకు అన్నింటి నుంచి కూడాను అనేక విధమైనటువంటి యొక్క ఆనంద దుఃఖములను అందిస్తూ ఉంటాది.
0: So it's the desire which is the main root cause for the pleasure and pain.
1: ఈ మనసు యొక్క డిజైర్స్ ను మనం ఏ మాత్రం కూడా వెంటాడకూడదు.
0: You should not be carried away by the desires of your mind.
1: మనసును అనుసరించినప్పుడు మనం తిరిగి మాయలో పడిపోతాం.
0: When once you follow your mind, you'll be again deluded.
1: మనసును ఆధారముగొన్న మానవుండు.
0: The man who goes by the vagaries of the mind.
1: మనసును ఆధారముగొన్న మానవుండు.
0: The man who takes the mind as the basis.
1: Brahmana kantenu heenamai bratuku chedunu.
0: He will spoil his own life worse than that of a bee.
1: Buddhina adharamuga gonna budajanundu.
0: An intelligent man who goes by his intellect.
1: Madhavuniganu marunu madhiyendu.
0: He will transform himself into God on earth.
1: Buddhina adharam cheskovali.
0: Rely on your intellect.
1: మైండ్ ను మనం ఆధారం చేసుకోకూడదు.
0: డోంట్ ఫాలో ద మైండ్.
1: ఈ మైండ్ అనేటువంటిది కేవలం సంకల్ప వికల్పాలతో రూపొందుతుండాలి.
0: మైండ్ ఇస్ బండిల్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: ఈ మైండ్ కు ఒక రూపం లేదు.
0: మైండ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ఇది ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్?
1: ఇది వస్త్రము.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు.
0: ఇట్స్ నాట్ క్లాత్.
1: ఇది దారము.
0: ఇట్స్ ఎ థ్రెడ్.
1: ఇది దారం కాదు.
0: ఇట్స్ నాట్ థ్రెడ్.
1: ఇది ప్రత్తి.
0: ఇట్స్ కాటన్.
1: ఈ విధంగా విచారణ చేస్తుంటే ఇది నాది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని పోతుంటాది. ఈ విధమైనటువంటిది మనసు యొక్క భ్రమ.
0: Like this you can go on proceeding along the path of inquiry through the theory of negation.
1: చక్కగా ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి.
0: స్టూడెంట్స్ అండర్స్టాండ్ ది సింపుల్ థింగ్ క్లియర్లీ.
1: నా దేహము,
0: మై బాడీ,
1: నా మనసు,
0: మై మైండ్
1: అంటే ఏమర్థం?
0: వాట్స్ ది మీనింగ్?
1: ఇది చక్కగా నీ విచారణ చేస్తే నా మనసు అంటే మై మైండ్ అంటున్నావు.
0: మై మైండ్ యు సే సో.
1: నా దేహము అనుకుంటే మై బాడీ అనుకుంటున్నాము.
0: వెన్ యూ క్లెయిమ్ ది యువర్ బాడీ యూ సే మై బాడీ.
1: సరైన అర్థం కాదు.
0: ఇట్స్ నాట్ ఇట్ డజంట్ కన్వే ప్రాపర్ మీనింగ్.
1: నా దేహము, నా అనగా కాదు, దేహము నేను కాదు. నా దేహము, దేహము నేను కాదు.
0: నా మీన్స్ నో. దేహ బాడీ, ఐఎమ్ నాట్ ద బాడీ.
1: నా మనసు, మనసు నేను కాదు.
0: నా నో మనసు మైండ్ ఐఎమ్ నాట్ ద మైండ్.
1: వేదాంత తత్వం నందు చక్కగా ప్రవేశించి దీనిని విచారణ చేస్తూ గిని వస్తే మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, మనసు నేను కాదు, సెన్స్ నేను కాదు, ఏది నేను కాదు. ఎవరు నీవు? ఐఆమ్ ఐ, నేను నేనే.
0: లైక్ దిస్ వేదాంత విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ దట్ యు ఆర్ నాట్ ద బాడీ, దట్ యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ నాట్ ద ఇంటెలెక్ట్, దట్ యు ఆర్ నాట్ ద సెన్సెస్. దెన్ హూ ఆర్ యు?
1: వేదాంతం నందు కూడాను అహం బ్రహ్మాస్మి అన్నారు.
0: ఇన్ వేదాంత యు సే దట్ అహం బ్రహ్మాస్మి.
1: ఇది కూడాను ప్రాకృతమైనటువంటి యొక్క అర్థమే కాని బ్రహ్మతత్వంతో కూడినటువంటి అర్థం కాదు.
0: ఇట్స్ ఆల్సో వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ బట్ నాట్ ది యాక్చువల్ డివైన్ ప్రిన్సిపల్.
1: ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని పురస్కరించుకుని వేదము నాలుగు వేదములందు కూడాను అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం అసి అనే మహావాక్యాలను రూపొందాయి.
0: ద ఫోర్ వేదస్ డిక్లేర్ మహావాక్యాస్ అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ వేదమంతా కూడాను ద్వైతమే.
0: Entire Veda is dualism.
1: కాబట్టి వేదములే ద్వైతమైనప్పుడు ఇంకా మనకి ఎక్కడ అద్వైతం చిక్కుతుంది?
0: When Veda itself is dualism, how do you expect non-dualism?
1: జగత్తులో ఏది నాకు కావాలి, ఏది నాకు సుఖము, ఏది నేను అనుభవించాలి, ఏది నా మార్గము అనేటువంటిది తెలపడానికే ఈ వేదములంతా ఆవిర్భవించాయి.
0: Veda is meant to make you and to show you the path to be happy, to become fertile and actual path to divinity.
1: గృహస్థుడు ఎట్లా ఉండాలి, వానప్రస్థుడు ఎట్లా ఉండాలి, సన్యాసి ఎట్లా ఉండాలి, బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్వం అసి అనే మహావాక్యాలను రూపొందే.
0: ద ఫోర్ వేదస్ డిక్లేర్ మహావాక్యాస్ అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ.

0: గృహస్థుడు ఎట్లా ఉండాలి, వానప్రస్థుడు ఎట్లా ఉండాలి, సన్యాసి ఎట్లా ఉండాలి.
1: Veda tells you how a celibate should conduct himself, how a
0: householder should conduct himself.
1: Veda teaches our code of conduct.
0: కానీ వేదము ద్వైతమే.
1: But Veda is dualism.
0: కానీ వేదాంతము అద్వైతం.
1: But Vedanta is non-dualism.
0: ఆ వేదాంతమే ఉపనిషత్తులు.
1: That Vedanta is Upanishad.
0: ఆ వేదాంతమనందు కూడాను దీనిని ఖండిస్తూ వచ్చింది.
1: In Vedanta also negates these ideas.
0: అహం బ్రహ్మాస్మి ఇందులో రెండు ఉంటుండాలి.
1: When it is said అహం బ్రహ్మాస్మి there is dualism.
0: నేను బ్రహ్మను.
1: I am Brahma.
0: నేను బ్రహ్మ రెండు ఉంటున్నాయి.
1: Here two I and Brahma.
0: ఈ రెండు ఉండినప్పుడు ఇది ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం కాదు.
1: When two are there it is dualism, not non-dualism.
0: ఈ విధమైనటువంటి మార్గమునందు దైవత్వం అనేటువంటి సర్వత్రా కూడా ఉంటుండాలి.
1: In this path you can understand the divinity is everywhere.
0: కానీ మన అజ్ఞానం చేతను, మన యొక్క విచారణ చేతను, సత్యాన్ని గుర్తించుకోలేక అనేక విధములైనటువంటి బాధలకు గురి అయిపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ అవర్ ఇగ్నోరెన్స్ వీ సఫర్, వీఆర్ పుట్ టు సో మెనీ ట్రబుల్స్.
0: దీనికి చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈనాటి యొక్క పేరు ప్రతిష్టలను పురస్కరించుకుని మనం చక్కగా గుర్తించాలి.
1: యు కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పాపులర్ ఇన్ ద మోడర్న్ టైమ్స్ టుడే.
0: ఈనాడు గురు పూర్ణిమ అన్నాము.
1: టుడే ఈస్ కాల్డ్ గురు పూర్ణిమ.
0: ఇది సరి అయినటువంటి యొక్క పదము కాదు.
1: It is not the exact word.
0: ఈ గురు పౌర్ణిమ అనేటువంటిది ఎవరో కొంతమంది పండితులుగా ఉండినటువంటి వారు గురువుగా ఉంటుండి శిష్యులను వశం చేసుకోవాలనే ఉద్దేశంతో దీనికి గురు పౌర్ణిమ అని పేరు పెట్టిండొచ్చు.
1: సమ్ స్కాలర్స్ హూ యాక్ట్ యాజ్ గురుస్ ఆర్ ప్రిసెప్టర్స్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ సర్టన్ గిఫ్ట్స్ ఫ్రమ్ డిసైపుల్స్.
0: నిజంగా గురు పౌర్ణిమ పేరు ఏమిటంటే వ్యాస పూర్ణిమ అంటారు.
1: The correct name is Vyasa Purnima.
0: ఈ పూర్ణిమ దినమే వ్యాసుడు పుట్టినటువంటిది.
1: వ్యాస వాస్ బోర్న్ ఆన్ దిస్ పూర్ణిమ డే.
0: అనంత వేదములంతా కూడా నువ్వు విభజించి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణవేద అని నాలుగు వేదములుగా విభజించిన దినం కూడాను ఈ పౌర్ణమి దినమే.
1: ఇట్ వాస్ ఆన్ దిస్ డే ఆఫ్ ఫుల్ మూన్ హీ క్లాసిఫైడ్ వేదాస్ ఇంటూ ఫోర్ ఇంపార్టెంట్ పార్ట్స్.
0: 18 పురాణములు రాసింది కూడాను పౌర్ణమి దినమే.
1: ఇట్ వాస్ ఆన్ దిస్ డే ఆఫ్ పౌర్ణమి ఆల్ ది 18 ఎపిసోడ్స్ కంపోజ్.
0: వ్యాస పూర్ణిమ అని దీనికి ఒక పేరు.
1: So it is called Vyasa Purnima.
0: అయితే క్రమక్రమేణా ఈ వ్యాస పౌర్ణమి మరుగుపడుతూ గురు పౌర్ణమ అనేటువంటిది వెలువడుతూ వచ్చింది.
1: లేటర్ దిస్ వర్డ్ వ్యాస పూర్ణిమ ఇస్ ఫర్గాటన్ అండ్ నౌ వీ కాల్ ఇట్ గురు పూర్ణిమ.
0: వ్యాస పౌర్ణిమ అంటే వ్యాసుడు చాలా గొప్పవాడు, విద్యావంతుడు.
1: వ్యాస ఇస్ హైలీ నాలెడ్జబుల్, ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అనంతమైనటువంటి వేదములను అల్పాయుస్సు కలిగినటువంటి మానవుడు దీని అధ్యయనం చేయలేడు.
1: మ్యాన్ విత్ షార్ట్ లైఫ్ స్పాన్ cannot go through the infinite knowledge of Veda.
0: వేదములు రెండు ఉండినటువంటి ఒక రుక్కును ప్రత్యేకం చేసి దీనికి ఒక ఋగ్వేదము అని పెట్టాడు.
1: He separated all rukkulu or main principles and called it Rugveda.
0: దీనిని మంత్ర స్వరూపము అన్నారు.
1: This is called full of mantras.
0: మననత్రాణ సమ్మిళితం ఇతిహి మంత్రః అన్నారు. మననత్రాణం చేసేటువంటిదే మంత్రము.
1: That which is repeated again and again is mantra.
0: ఈ అనంతమైనటువంటి వేదములో ఉండినటువంటి యొక్క యజుస్సులంతా వేరు చేసి ఒక యజుర్వేదము అని దాన్ని ప్రత్యేకంగా పెట్టాడు.
1: ది యజుస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ వేద అండ్ ఇట్ ఇస్ కాల్డ్ యజుర్వేద.
0: యజుస్ అనగా ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడానికి ఉపయోగపడేటువంటిది.
1: యజుస్ డీల్స్ విత్ ది మెథడాలజీ విత్ రిగార్డ్ టు ది రిచువల్స్ యజ్ఞ యాగ.
0: ఇంకా అన్ని వేదములు యందు ఉండినటువంటి సామములంతా ఒకటిగా చేర్చి
1: ఆల్ సామ పార్ట్ ఆఫ్ ఇట్ out of veda
0: దీనికి సామవేదము అని పెట్టాడు.
1: ఇస్ క్లాసిఫైడ్ యాజ్ సామవేద.
0: ఈ సామవేదం దేనికి పనికి వస్తుంది?
1: ఇన్ వాట్ వే ఇస్ ఇట్ యూస్?
0: సంగీత సాహిత్యాలకంతా పనికి వస్తుంది.
1: సామవేద ఇస్ యూస్ ఫర్ మ్యూజిక్ అండ్ లిటరేచర్.
0: కనుకనే సామగానము అని కూడా దీనికి ఒక పేరు వచ్చింది.
1: సో ఇట్ ఇస్ కాల్డ్ సామగాన.
0: ఇంకా తరువాత అన్నింటినీ చూచాడు. అథర్వణములు అనేటువంటి చిక్కినాయి.
1: దెన్ హీ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ అథర్వణస్.
0: దీనికి కొంత అస్త్రశస్త్రములకు,
1: ఫర్ ఆల్ వెపనరీ అండ్ ఆర్కెస్ట్రీ,
0: ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి హెల్త్ కు,
1: ఫర్ ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్త్,
0: దీనికి సంబంధించినటువంటి మంత్రములంతా వేరు చేసి
1: ఆల్ రిలేటెడ్ మంత్రాస్ ఆఫ్
0: అథర్వణ వేదము అని పెట్టాడు.
1: అండ్ హి కాల్డ్ ఇట్ అథర్వణ వేద.
0: ప్రజలకు అనేక అవస్థలతో గురి అవుతున్నటువంటి పరిస్థితిలో దీన్ని వేరువేరుగా చిన్నవిగా చేసి ప్రజలకు అందించినటువంటి వాడు కనుక ఇతనికి గురువు అని పేరు వచ్చింది.
1: As Vyasa classified this infinite knowledge of Veda into small branches so as to be understood and comprehended by mankind, Vyasa is called Guru.
0: Subject ko ko guru ga untadu, okoka subject ko ko guru.

0: ఉంటాడు.
1: ఈచ్ సబ్జెక్ట్ హ్యాస్ గాట్ వన్.
0: కాలేజీలో కూడా పోతే
1: ఇన్ కాలేజ్
0: మీరు విచారణ చేసినప్పుడు ఒక సబ్జెక్ట్ కు ఒక గురువు,
1: యూ హ్యావ్ వన్
0: ఫిజిక్స్ టీచర్ ఉంటారు,
1: యు ఫైండ్ వన్ గురు టు టీచ్
0: కెమిస్ట్రీ టీచర్ అంటారు,
1: యూ కాల్
0: మ్యాథమెటిక్స్ టీచర్ అంటారు,
1: యూ కాల్
0: మ్యాథమెటిక్స్ టీచర్ అంటారు, బటన్
1: యు కాల్ హిమ్ లాంగ్వేజ్ టీచర్,
0: బాటనీ టీచర్ అనగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ గా ఉంటాడు.
1: ఈచ్ సబ్జెక్ట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ టీచర్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: కొన్ని కొన్ని నామములకంతా కూడా ఒక టీచర్ గా ఉంటాడు.
1: సో ఫర్ ఈచ్ సబ్జెక్ట్ దేర్ ఇస్ ఎ టీచర్.
0: ఈ భౌతికమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గమునకు కొన్ని ఉపదేశం చేసేటువంటి వారు ఒక ఆధ్యాత్మిక గురువు.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ ద స్పిరిచువల్ టీచింగ్ ఇస్ గివెన్ బై స్పిరిచువల్ టీచర్.
0: గురువులు అని చెప్పకూడదు.
1: యు కెనాట్ కాల్ దెమ్ గురుస్.
0: గురువు అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు?
0: రుకారో అంధకారస్య రుకారో తన్నివారణ. అజ్ఞానమనేటువంటి అంధకారాన్ని నివారణ గావించేటువంటి వాడే గురువు.
1: గురు ఇస్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇంతే కాదు, దీనికి మరొక అర్థం కూడా ఉంటుంది.
1: దేర్ ఇస్ అనదర్ కనోటేషన్.
0: గుకారో అనగా గుకారో గుణాతీత.
1: Go beyond attributes.
0: Rukaro ruparahitaha.
1: Ru formless.
0: Gunatitudu ruparahitudu oka brahmane.
1: The one without attributes, the one formless is Brahma.
0: Atanni matrame guru guruhu annaru.
1: So God Brahma is guru.
0: Kanukane avataram evvarikudanu evvarikini ee vidhamainatundi upadeshamulu cheyaledu.
1: Therefore avatars did not teach or upadesha to anybody.
0: Endukante upadesham enduku?
1: Why do you
0: manu swadesham nande unnanu upadesham aniki enduku mele povali?
1: When you are in Swadesha, in your own land, why do you need Upadesha or teaching?
0: You
1: are there within yourself.
0: You
1: are in spirit.
0: Upadesham enduku inka?
1: Then why do you need this teaching?
0: Ee satyanni gurtinchukolenatundi vare upadeshalu istu vastuntaru.
1: Those that do not know this truth, they start teaching.
0: Ye guruvulu itarlaku upadesham chestunnaro variki tirigi oka guruvulu untaru.
1: A teacher who teaches others has got his own teacher in turn.
0: Kanaka yetti guruvu lenatundi vare guruvu.
1: Therefore, the one without any guru above him is the true guru.
0: కనుకనే భగవంతుడే అందువల్లనే

0: ఈనాటి కాలం లోపల ఆధునిక యుగం లోపల గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు అని బోధిస్తున్నారు.
1: ఇన్ ద మోడర్న్ టైమ్స్ ఇట్ ఈస్ టాట్ దట్ గురు ఈజ్ బ్రహ్మ, దట్ గురు ఈజ్ విష్ణు, దట్ గురు ఈజ్ ఈశ్వర.
0: కాదు కాదు,
1: నో,
0: గురువులంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు.
1: దీస్ గురుస్ ఆర్ నాట్ బ్రహ్మ విష్ణు మహేశ్వరాస్.
0: కనుక ఎవరు గురువు అంటే బ్రహ్మనే గురువు, విష్ణువే గురువు, శివుడే గురువు.
1: దేర్ఫోర్ బ్రహ్మ ఇస్ గురు, విష్ణు ఇస్ గురు, మహేశ్వరుడు.
0: ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుగా త్రిగుణముల యొక్క స్వరూపాలు.
1: దే రిప్రజెంట్ ద త్రీ అట్రిబ్యూట్స్.
0: బ్రహ్మ రజోగుణము.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ ది రజస్ ఎమోషన్.
0: సాత్వికమైనటువంటి యొక్క దీన్నే విష్ణు స్వరూపము.
1: ద పాయస్ సాత్విక్ నేచర్ ఇస్ రిప్రజెంటెడ్
0: బై తమోగుణం యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ద తమస్ డల్నెస్ ఇస్ రిప్రజెంటెడ్ బై ఈశ్వర.
0: ప్రపంచమంతా కూడాను త్రిగుణాతీతమైనటువంటిది కాదు, త్రిగుణతో కూడినటువంటిది.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎవరు కంటితో చూచిన వారు లేరు.
1: నో వన్ హెస్ ఎవర్ సీన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ప్రతి హృదయమునందు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిగుణములతో ఉంటున్నారు.
1: ఎవ్రీ హార్ట్ హెస్ గాట్ దిస్ ట్రినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ఇంత సులభమైన మార్గాన్ని మనం వదిలిపెట్టి
1: we give up such an easy path.
0: అనవసరమైన మార్గంలో మనం ప్రవేశించి
1: we proceed along the unnecessary path.
0: అపోహలకు గురి అయిపోయి అనుమానాలతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
1: we carried away. We are carried away by all sorts of imaginations and spoil our time and waste our life.
0: Guru evaru? Neeku nuve guru.
1: Who is your guru? You yourself is the guru.
0: Marma merigina manunimshamulo manase variki guru rendi annaru.
1: When once you know the secret of life, your mind will be your teacher.
0: Antakante manaku guruvulu veru.
1: There is no other teacher beyond that guru.
0: Ee naati guruvulanta kudanu
1: the gurus today
0: edo mantralanu cheppatamu గురు పూజలు చేయించుకోవటము ఈ విధంగా జరుగుతుంటుండది. ఒకరిని విమర్శ చేయటం కాదు, ఇది ఉన్న సత్యాన్ని మీకు చెప్తున్నాను.
1: వాట్ హ్యాపన్స్ టుడే ఈజ్ సమ్ టీచింగ్ మంత్ర ఇస్ గివెన్ టు ద డిసైపుల్ అండ్ ద గురు ఇస్ వర్షిప్డ్ ఆన్ ది సేక్రెడ్ డే. ఇట్ ఇస్ నాట్ ఎనీ క్రిటిసిజం, ఇట్ ఇస్ జస్ట్ రొటీన్ వాట్ ఇస్ హ్యాపెనింగ్.
0: చెవులో మంత్రము, చేతిలో డబ్బు.
1: మంత్ర ఈజ్ విస్పర్డ్ ఇన్ టు ది ఇయర్ అండ్ హ్యాండ్ ఇస్ స్ట్రెచ్డ్ టు కలెక్ట్ ద మనీ.
0: ఇది గురుత్వానికి తగినటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద సైన్ ఆఫ్ ఎ గురు.
0: గురుదక్షిణ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గురు?
0: గురుదక్షిణ అనగా నేనే గురు అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే గురుదక్షిణ.
1: ద ట్రూ ఆఫరింగ్ టు ఎ గురు ఈస్ టు నో యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎ గురు.
0: కనుక నీకు మీకు మీరే గురువు.
1: యు ఆర్ ఎ గురు అంటు
0: నీవే బ్రహ్మ.
1: యు ఆర్ బ్రహ్మ.
0: నీకు నీవే శక్తి.
1: యు ఆర్ ఎనర్జీ.
0: సర్వము నీ అందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యూ.
0: అందుకోసమే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను గాయత్రి మంత్రంలో ఓం భూర్ భువస్వః.
1: భగవాన్ టెల్స్ అస్ ఇన్ గాయత్రి మంత్ర ఓం భూర్భువస్సువః.
0: భూర్ అనగా భూలోకము.
1: భూర్ ద ఎర్త్.
0: భువః సువర్లోకము.
1: భువః సువర్లోకం.
0: సువః స్వర్గలోకము.
1: సువః హెవెన్.
0: భూర్భువస్సువః.
1: భూర్భువస్సువః
0: ఏమేమో లోకములంతా ఉండినట్టుగా మనం భావిస్తున్నాము.
1: వి థింక్ దేర్ సో మెనీ వర్డ్స్.
0: దీనికి సరైన అర్థములు చెప్పి ప్రజల యొక్క అనుమానములను పూర్తి నిర్మూలం గావించేటువంటి పండితులు లేకపోవటమే దీనికి మూల కారణము.
1: There are no scholars today who can explain the inner meaning, clarify all doubts. That is the reason for our ignorance today.
0: Bhoo anaga bhulokamu.
1: Bhoo means this earth.
0: Bhulokam anaga ami material lokam.
1: This earth, the life on earth is just of material.
0: Kanukane bhoo anaga emiti materialization.
1: So the first level bhoo is materialization.
0: Bhuvaha.
1: Bhuvaha.
0: అదే మనసు యొక్క తత్వం అనగా ఒక విధమైన చలనం కలిగించేటువంటిది.
1: దట్ రిలేట్స్ దట్ పర్టైన్స్ టు ద మైండ్.
0: అది ఏ ప్రాణము?
1: దట్ ఈస్ లైఫ్.
0: దీనినే వైబ్రేషన్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్.
0: ప్రపంచము మెటీరియలైజేషన్.
1: ద వరల్డ్ ఈజ్ మెటీరియలైజేషన్.
0: ప్రాణము వైబ్రేషన్.
1: లైఫ్ ఈజ్ వైబ్రేషన్.
0: ఇంకా సువహ.
1: థర్డ్ వన్ సువహ.
0: అది ఏ జ్ఞానము?
1: దట్ ఈస్ విజ్డమ్.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: That is called prajnana, which is Brahman.
0: దీనిని రేడియేషన్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ రేడియేషన్.
0: మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడు మనయందే ఉంటున్నాయి.
1: మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ ఆల్ ది త్రీ ఆర్ ఇన్ యూ.
0: కనుక ఎక్కడో ఏ లోకంలో ఉంటున్నాయి కాదు, మన లోకమునందే ఉంటున్నాయి.
1: దే ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీ సెపరేట్ వరల్డ్.
0: సారూప్య సారూప్య సామీప్య సాయుధ్యము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ద ప్రాక్సిమిటీ, ది ఐడెంటిటీ అండ్ ద మర్జర్.
0: కనుక మనం దేన్ని కూడా మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వరీ ఫర్ ఎనీ మ్యాటర్.
0: చేయవలసింది మంచి కార్యములు.
1: వీ హావ్ టు డూ గుడ్ యాక్షన్స్.
0: అందరికీ ఉపకారకరమైన కార్యములు చేయాలి.
1: వీ హావ్ టు హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఆ సమయమునందు కూడా నీవేం చింతించాలి?
1: వాట్ షుడ్ యూ ఫీల్ దెన్?
0: నేను ఉపకారం చేసే నేను ఒక బ్రహ్మను.
1: I help him, I am Brahma.
0: చేయించుకునేటువంటి వ్యక్తి ఒక బ్రహ్మను.
1: The receiver is Brahma.
0: అందుకోసం మన భారతదేశంలో అన్నం పెట్టే సమయంలో దరిద్ర నారాయణ సేవ చేస్తున్నామంటారు. ఒక దరిద్ర నారాయణ, రెండో వాడు లక్ష్మీనారాయణ.
1: వన్ ఈస్ దరిద్ర నారాయణ, ద సెకండ్ ఇస్ లక్ష్మీనారాయణ.
0: లక్ష్మీనారాయణ కావలసిన సేవకులంతా ఉంటారు.
1: లక్ష్మీనారాయణ హ్యాస్ సో మెనీ సర్వెంట్స్.
0: లక్ష్మీనారాయణ కావలసినంత శక్తులంతా ఉంటాయి.
1: లక్ష్మీనారాయణ ఇస్ అఫ్లుయెంట్ రిచ్.
0: భోజనానికి ఏమి తక్కువ ఉండదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్.
0: కానీ దరిద్ర నారాయణకి ఏ శక్తులు ఉండదు.
1: దరిద్ర నారాయణ
0: అలాంటి వారిని మనం శక్తినిచ్చి పెంపొందింప చేయాలి.
1: వి షుడ్ హెల్ప్ దరిద్ర నారాయణ.
0: అప్పుడు దానికి హెల్ప్ చేసి నీవు లక్ష్మీనారాయణలో చేర్చుకో.
1: బై హెల్పింగ్ దరిద్ర నారాయణ యూ కెన్ బికమ్ లక్ష్మీనారాయణ.
0: కనుకనే వ్యాసులు కూడా దీనినే చెప్తూ వచ్చాడు, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: యాస్ ఆల్సో సెట్ ది సేమ్ థింగ్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: అనగా అందరికీ నువ్వు సహాయం చేయి.
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: ఈ సహాయం నీకు నువ్వు చేసుకున్నటువంటి వాడే.
1: ఇట్ ఇస్ ఎ హెల్ప్ అన్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుక ఏమి చేసుకున్నప్పటికీ మనకు మనం చేసుకోవటమే.
1: వాట్ ఎవర్ వీ డూ ఇట్ ఇస్ ఎ హెల్ప్ టు అవర్ ఓన్.
0: దీనిని పురస్కరించుకునే వేదమునందు కూడాను సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి నమస్కారం చేసినా భగవంతునికి.
1: The Veda says, whomsoever you respect and pay your obeisance.
0: అనగా దీని అర్థం ఏమిటి?
1: Respect to God. What does
0: నమస్కారం చేయించుకున్న వాడు కూడా బ్రహ్మనే.
1: Means who receives your salutations is also Brahma.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఎంత కాలం నుండియో మీ యొక్క జీవితాన్నంతా కూడాను పెడమార్గం పట్టించి అనేక అనుమానముల చేతను సందేహముల చేతను జీవితం చాలా అల్లకల్లోలంగా మారిపోతుండాలి.
1: For long you have been treading along the wrong path, full of doubts and confusion.
0: ఏది రైట్, ఏది రాంగ్?
1: What is right and what's wrong?
0: కేవలం దీనికి మూల కారణం నీ వ్యక్తిగా భావిస్తున్నావు.
1: The main reason is you consider yourself as a individual.
0: సమష్టి.
1: You are not individual but you are collective.
0: సమష్టి కాదు సృష్టి.
1: And you are a cosmic form, creation.
0: సృష్టి కాదు పుష్టి.
1: That is the strength.
0: పుష్టి కాదు పరమేష్టి.
1: It is not mere పుష్టి, the strength, but it is పరమేష్టి
0: నీవే. పుష్టి నీవే, సమష్టి నీవే, సృష్టి నీవే.
1: Therefore you are the divinity, you are the cosmic form and you are this creation.
0: అనేటువంటి వాడు శక్తి అనేటువంటి పుష్టిని మనం సంపాదించుకోవాలి.
1: Therefore we should gain the strength of energy.
0: తర్వాతనే దాని యొక్క విధమైనటువంటి సృష్టిని మనం చెయ్యాలి.
1: అండ్ దెన్ ఇట్ లీడ్స్ టు క్రియేషన్.
0: ఈ సృష్టి యొక్క శక్తియే పరమాత్మ యొక్క పరమేష్టి.
1: ద పవర్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఇస్ ద డివినిటీ.
0: కనుకనే అందరు కూడా భగవత్ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ డివైన్.
0: ఎవరు తక్కువ ఎక్కువ అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇట్ లో అండ్ హై.
0: మీరు అనుకుంటారు స్వామికున్నటువంటి శక్తి మాకు వస్తుందా అని మీరు అనుకుంటారు.
1: యూ మే ఫీల్ విల్ ఐ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ స్వామి.
0: ఫాలో మీ, తప్పక నేను ఇస్తాను ఆ శక్తి మీకు వస్తుంది. మీ ఎందుకు కూడా ఆ శక్తి ఉన్నది.
1: భగవాన్ టెల్స్ యూ ఫాలో మీ, ఐ విల్ గివ్ యూ మై పవర్.
0: ఆ శక్తిని మీరు అనుసరించడం లేదు.
1: బట్ యూ డోంట్ ఫాలో హిమ్.
0: ఈ ఆనందం మీకు కావాలి.
1: యూ వాంట్ ద స్టేట్ ఆఫ్
0: బ్లిస్. నిజంగా అనుసరిస్తే ఈ ఆనందం మన వెంటనే ఉంటుండాలి.
1: ఇఫ్ యూ రియల్లీ ఫాలో యూ విల్ ఫైండ్ ద బ్లిస్.
0: ఎంత మాత్రమే కాదు, వెంట గంట ఇంట కంట అంతలకు ఉంటుండాలి ఈ యొక్క ఆనందం.
1: యూ ఫైండ్ ద బ్లిస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ ఆల్వేస్.
0: కనుక నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ బ్లిస్.
0: నీ ఆనందం నీలో ఉంటుంటే బయట ఆనందం కోసం నువ్వెందుకు ప్రాకులాడాలి?
1: When that bliss is within you, why do you struggle hard to find it outside?
0: ఈ జగత్తులో నాకు ఏదో ఆనందం చిక్కుతుందని భావిస్తున్నావు.
1: You think that the bliss is present in the world.
0: జగత్తులో ఏమాత్రము ఆనందం లేదు.
1: There is no bliss in the world.
0: అంతా నీ యందే ఉంటుంది.
1: It is within you, immanent.
0: Reflection of the inner being.
1: Everything is a reflection of the inner being.
0: కనుక బ్రహ్మతత్వం అనేటువంటిది అంతా నీ స్వరూపమే.
1: So you are the embodiment of Brahman.
0: నీవే బ్రహ్మగా నీవు భావించు.
1: Consider yourself as Brahma.
0: ప్రమత్తమైనా నీవు ఎల్లప్పుడు కూడా నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనేటువంటి దీంతో నీవు విశ్వసించు.
1: Slowly, gradually you repeat and feel that you are Brahman.
0: నీవే బ్రహ్మగా మారిపోతావు.
1: Then you transform yourself into Brahma.
0: ఇదండి ఇప్పుడు కెమెరా ఉంటుండాలి.
1: Here is camera.
0: ఆ కెమెరా ఒకవైపు నా వైపును తిప్పి స్విచ్ వేస్తే నా పిక్చర్ అందులో పోయి పడిపోతుంది.
1: ఇఫ్ యూ టర్న్ దిస్ కెమెరా లెన్స్ టువర్డ్ స్వామి అండ్ పుట్ ఆన్ ద స్విచ్, యూ విల్ ఫైండ్ దిస్ పిక్చర్.
0: ఈ మైండ్ అనేటువంటిది,
1: మైండ్,
0: ఈ మైండ్ అనేటువంటి దానికి ఏకాగ్రత అనేటువంటి యొక్క లెన్స్ ఉంటుంది.
1: దిస్ మైండ్ హ్యాస్ గాట్ దిస్ లెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్.
0: దానిని బ్రహ్మ వైపును తిప్పు.
1: టర్న్ ఇట్ టువర్డ్స్ బ్రహ్మ.
0: బుద్ధి అనే స్విచ్ వేయి.
1: అండ్ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఇంటర్నెట్.
0: బ్రహ్మ వచ్చి నీలో పిక్చర్ అయిపోతుంది.
1: అండ్ యూ విల్ హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ బ్రహ్మ ఇమీడియట్లీ.
0: మన దేహమే ఒక కెమెరా.
1: అవర్ బాడీ ఇస్ ఎ కెమెరా.
0: మన మైండే ఒక లెన్స్.
1: మైండ్ ఇస్ అవర్ లెన్స్.
0: మన భావమే ఒక పిక్చర్.
1: ఫీలింగ్ ఇస్ ఎ పిక్చర్.
0: అనగా ఫిలిము,
1: That the film is the picture.
0: Buddhi switchi.
1: Intellect is the switch.
0: Mana drishtiye daiva drishti.
1: And our vision, our looks is divine. Appude daiva drishtiye
0: pettinappudu manlone daivattam vachi praveshistundi.
1: And once you turn God word, it becomes you.
0: Swami aneka vidhulaga meeku cheptuntadu.
1: So Bhagavan tells us in varied
0: forms. Nayana idi cheyavaddu, adi cheyavaddu, idi cheyi, adi cheyi, endukosam na kosam kaadu.
1: Bhagavan refers to do's and don'ts, not for his own sake.
0: నిన్ను బ్రహ్మతత్వంలో ప్రవేశింపచేసే కోసమని.
1: To make you Brahman,
0: ఈ బ్రహ్మసత్యాన్ని నీకు బోధించే నిమిత్తమై.
1: To teach you the truth of Brahma.
0: ఈ పవిత్రమైనటువంటి జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితంగా రూపొందించడానికై.
1: To make the sacred life ideal, to demonstrate to others.
0: ప్రతి మానవుడు కూడాను ఐడియల్ మ్యాన్ గా తయారు కావాలి.
1: So every man should transform into an ideal man.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: దైవం ఏ రీతిగా అందరికీ సాక్షిభూతమో ప్రతి మానవుడు కూడాను అందరికీ సాక్షిభూతుడిగా ఉండాలి.
1: Just as God is an eternal witness, every man should stand as a witness.
0: తెరకు వెనకల దాగియున్న
1: బిహైండ్ ది కర్టెన్ దేర్ ఇస్
0: సత్యమును చూడ ఎవ్వరికి తరము కాదు.
1: బిహైండ్ ది కర్టెన్ దేర్ ఇస్ ఎ హిడెన్ డివినిటీ విచ్ యూ కెనాట్ సీ.
0: కార్యం ఇవ్వాలనుండే కారణం అవ్వాలనుండే.
1: కాజ్ ఈజ్ ఆన్ దిస్ సైడ్, ది ఎఫెక్ట్ ఈజ్ ఆన్ ద అదర్ వే.
0: కనుక కార్యకారణ సంబంధమైనటువంటి యొక్క భావముందు నీవు బతికి ఉండు.
1: Therefore, you have to understand the relationship between cause and effect and live there.
0: దీనితో నీ యొక్క బ్రతుకును నీవు సార్థకం గావించుకోవాలి.
1: Redeem your lives with such a thought.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: ప్రపంచమంతా ఇప్పుడు ఈ విధమైనటువంటి యొక్క స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి పావనమైనటువంటి బ్రహ్మభావం నువ్వు కలిగి ఉంటే ఎంత సుఖంగా ఉంటుంది.
1: If you have these thoughts that are pure and sacred, taking everything as divine, you'll be very happy in this world.
0: ఎవరి పైన కూడా మనం ద్వేషం చేయకూడదు.
1: You should not have hatred, malice towards anybody.
0: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే నీవు భగవంతుని తిరస్కరించినటువంటి వాడే అవుతావు.
1: Whomsoever you deny or reject, you will be rejecting, denying God himself.
0: కనుక భగవంతుడే మీకు గురువు.
1: God is your guru.
0: గురుర్ గురు.
1: He is teacher of teachers.
0: అలాంటి గురుత్వం మనకు ఉండినప్పుడు ఎందుకు మనం ఈ విధంగా బాధపడాలి?
1: When that high position of guru is there, why do you suffer?
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం గుండా పెరకి పుష్పమునకై ప్రీతి ఏల.
1: When you have that wish fulfilling tree by your side that satisfies all your answers, your desires, why are you after a creeper?
0: కామధేనువే ఉండా అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేల.
1: When you have that wish fulfilling cow which will yield milk by mere asking, why do you need to buy a cow paying money?
0: ఎందుకు?
1: Why?
0: కల్పవృక్షం మన దగ్గర ఉంది, కామధేను మన దగ్గర ఉంటుంది, అది పరుల దగ్గరికి పోయి ఎందుకు చేయదాచాలి?
1: You have got that wish fulfilling tree and wish fulfilling cow, why do you beg others?
0: Andaru bhagavantuni yokka biddale, andaru bhagavantuni yokka amsamle, andaru bhagavantuni yokka swaroopamle.
1: All are children of God, all are the sparks of
0: divine. Kanukane geeta yandu mamai vamso jeevaloke jeevabhuta sanatanaha annaru.
1: Therefore Geeta declares that you are all the sparks of the divine and eternal.
0: Chukkalanniyu brahma suryundu adi brahma chandrudannanu brahma jalamu brahma.
1: The stars are Brahman, sun is Brahma, moon is Brahma, water is Brahma.
0: Swargamannanu Brahma, Vaikunthamadi Brahma.
1: The heaven is Brahma.
0: Talliyannanu Brahma, Tandriyannu Brahma.
1: Mother is Brahma, father is Brahma.
0: Vagyambuladi Brahma, Navjatyamadi Brahma, Jeevarasulu Brahma, Jeevi Brahma.
1: The wealth is Brahma, the deservedness.
0: పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ, గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ.
1: ద క్రియేషన్, సస్టెనెన్స్, ఎన్హిలేషన్ ఆర్ బ్రహ్మన్ అండ్ ది హౌస్ హోల్డర్ ఇస్ బ్రహ్మ.
0: కర్మలన్నీయు బ్రహ్మ,
1: ఆల్ యాక్షన్స్ ఆర్ బ్రహ్మ.
0: కాయమంతయు బ్రహ్మ,
1: ద బాడీ ఇస్ బ్రహ్మ.
0: సర్వమును బ్రహ్మ, ఈ సభయు బ్రహ్మ.
1: Everything is Brahma. This august assembly is Brahma.
0: Andaru Brahma swarupule.
1: All are the forms of Brahma.
0: Brahma lenatundi ekkada kani kanaradu.
1: There is no place where there is no Brahma.
0: Kanukane sarvata paanipadam ani vedantam bodhinchindi.
1: Therefore Veda teaches God is everywhere.
0: Deenine scientist anta kudanu.
1: This scientist.
0: Ekkada chuchina kani anusakti untundadi.
1: Scientist declared that there is atomic power everywhere.
0: Adi leni chotu ledu.
1: There is no place without it.
0: దీనిని వేదాంతం చెప్పింది.
1: దిస్ వేదాంత
0: అనోరణీయాం మహతో మహీయాం
1: ఇట్స్ వేదాంత.
0: అణువులో అణువుగా ఉన్నావు, ఘనములో ఘనముగా ఉంటున్నావు.
1: యు ఆర్ ది స్మాలెస్ట్ అమంగ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: కనుక భగవంతుడు ఎక్కడ చూసినా ఉంటున్నాడు.
1: సో గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: సర్వము అణుశక్తిమయమైనట్టుగా సర్వము బ్రహ్మమయమే.
1: జస్ట్ యాజ్ వి సే ఎవ్రీథింగ్ ఇస్ అటామిక్ పవర్, ఎవ్రీథింగ్ ఇస్ దట్ ఆఫ్ బ్రహ్మన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక దేనిని కూడా మనం ఏ విధంగా విచారం చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు వరీ.
0: భగవద్ భావాన్ని నీవు చింతిస్తురా.
1: ఎంటర్టైన్ డివైన్ థాట్స్ విత్ ఇన్ యువర్
0: సెల్ఫ్. అంతకంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దన్ దట్.
0: అది నీ సర్వస్వాన్ని కూడా చేకూరుస్తుంది.
1: దట్ విల్ గివ్ యు ఎవ్రీథింగ్ దట్ యు నీడ్ అండ్ రిక్వైర్.
0: కట్టకడపటికి బ్రహ్మలోనే తాను చేరిపోతుంది.
1: అల్టిమేట్లీ యు విల్ మర్జ్ ఇన్ బ్రహ్మ.
0: కనుక అన్ని నామములు భగవంతుని యొక్క నామములే.
1: సో ఆల్ నేమ్స్ ఆర్
0: డివైన్. అన్ని రూపములు భగవంతుని యొక్క రూపములే.
1: ఆల్ ఫేమ్ ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
0: అనేక ప్రభువుకు అనేక నామం.
1: వన్ గాడ్ హస్ మెనీ నేమ్స్.
0: ఎన్నో పేర్లు పెట్టాం.
1: సో మెనీ నేమ్స్.
0: మైసూర్పా, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీరు, ఎన్ని పేర్లు చెప్పినా అన్నిటి అందు ఉన్నటువంటి షుగర్ ఈజ్ వన్.
1: వీ హావ్ సో మెనీ స్వీట్స్, మైసూర్పా, గులాబ్ జామ్, సో మెనీ స్వీట్స్, బట్ ది షుగర్ ఈజ్ వన్ ఇన్ ద సేమ్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే నాకు మైసూర్పాకే కావాలి, గులాబ్ జామ్ వద్దని ఎవరు జగడేస్తారు.
1: When once you know this truth that sugar is same, you will not say I want Mysore pak and not gulab jam.
0: ఇక్కడ చాపల్యం లే తప్ప షుగర్ చాపల్యం లేదు. అక్కడ
1: టేస్ట్ డిఫర్, నథింగ్ రాంగ్ విత్ ద షుగర్.
0: కనుకనే మన మనసు యొక్క భ్రాంతులే ఇవన్నీ, కానీ తీపులో దోషం లేదు.
1: ఇట్స్ ఓన్లీ అవర్ లైక్స్ అండ్ డిస్లైక్స్, నథింగ్ రాంగ్ విత్ ద షుగర్.
0: మనిషి అంతా కూడా బ్రహ్మస్వరూపమే.
1: ద హ్యూమన్ ఇస్ బ్రహ్మన్.
0: కనుకనే విశ్వము అనేటువంటి పదంలో ఎంత అర్థం ఉంటుండాలి.
1: దిస్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ దిస్ వర్డ్ విశ్వం.
0: వి ప్లస్ మో, విశ్వము అని అయిపోయింది.
1: దిస్ వి ప్లస్
0: అనేక అస్తములతో అనేక అంగములతో ఈ జగత్తులో దిగి వచ్చినటువంటిది విశ్వము అన్నారు.
1: విశ్వము ఇస్ ద వన్ దట్ హెస్ కమ్, దట్ హెస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ విత్ సో మెనీ లింబ్స్.
0: విష్ణువు, విశ్వం విష్ణు స్వరూపం ఉంది.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ విష్ణు.
0: కనుక మనం ఏమాత్రం కూడా భేదాలకు అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
0: ఒక చిన్నది ప్రాప్తమైనటువంటి విషయం ఈనాడు గురు పౌర్ణమి కనుక మీకు చెప్తున్నాను.
1: భగవాన్ విల్ గివ్ అస్ ఎన్ ఇలస్ట్రేషన్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్.
0: మనం ఎంత భ్రమలో పడిపోతున్నామంటే అన్ని విధములైనటువంటి అజ్ఞానంగా మనం పెంచుకుంటున్నాం.
1: వి ఆర్ వెరీ మచ్ డెల్యూటెడ్ వెరీ ఆఫెన్ అండ్ ఆర్ ఇగ్నోరెంట్.
0: విష్ణువనగా శంఖ, చక్ర, గదా, పద్మము అంటున్నాం.
1: వి సే ద విష్ణు క్యారీస్ విత్ హిమ్ ఆల్ ఇన్సిగ్నియా లైక్ ద మేజ్. దీని
0: అంతరార్థం ఏమిటి?
1: అండ్ ద కౌంచ్, వాట్ ఇస్ ది
0: ఇన్సిగ్నియా?
1: ద కౌంచ్.
0: శంఖమనగా శబ్దము.
1: ఇట్ ఇస్ ద సౌండ్.
0: కనుక శబ్దమంతా భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటుండాలి.
1: ద సౌండ్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: శబ్ద బ్రహ్మమై
1: ద సౌండ్,
0: చరాచరమై
1: దట్ విచ్ ఇస్ మోర్ సైలెంట్ అండ్ నాట్ మోర్.

0: ద సౌండ్.
1: అది ఏ శంఖము?
0: దట్ ఇస్ కౌంట్.
1: చక్రము,
0: ద వీల్.
1: ఏదో ఒక చక్రం పట్టుకుని వస్తున్నాడా భగవంతుడు?
0: డూ యూ థింక్ దట్ హీ ఈస్ క్యారింగ్ ఏ వీల్ విత్ హిమ్?
1: కాలము, టైం అనేటువంటిది భగవంతుని యొక్క చేతిలో ఉంటుండాలి.
0: ద వీల్ ఆఫ్ టైమ్ ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కాల చక్రము అంటున్నారు.
0: దట్ ఇస్ ది వీల్ ఆఫ్ టైమ్.
1: గద,
0: అండ్ ఫ్రమ్ ద మేస్.
1: గదానగా ఏమిటి? బలము.
0: ద మేస్ స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్.
1: పద్మము,
0: ద లోటస్.
1: పద్మం అనగా హృదయము.
0: లోటస్ ఈస్ ది హార్ట్.
1: కాబట్టి ప్రతి ఒక్కరి హృదయము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ఇన్ హ్యాండ్స్.
1: కాలమంతా భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: టైమ్ ఈస్ ఇన్
1: అంతా భగవంతుని చేతిలో ఉంటుంది.
0: సౌండ్ ఈజ్
1: అంతా భగవంతుని చేతిలో ఉంటుంది. దీని యొక్క అంతరార్థమే విష్ణువు యొక్క శంఖ చక్ర గదా పద్మం ఉన్నటువంటి అర్థము.
0: ఆల్ దిస్ ఈస్ కన్వేడ్ ఇన్ వేరియస్ థింగ్స్ అటాచ్డ్ అసోసియేటెడ్.
1: నిజంగా మానవులు, భక్తులైనటువంటి వారు ఎంతో అమాయకంగా కూడా పోతున్నారు.
0: మెనీ ఆఫ్ ది డివోటీస్ ఆర్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్.
1: చిన్న ఉదాహరణ చూడండి,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: వైష్ణవులంతా నారాయణ అంటే చాలా ఇష్టము.
0: వైష్ణవైస్ దే లైక్ నారాయణ.
1: సేవులు అనగా ఏమిటంటే ఒక శివ అంటే పంచాక్షరనామే తనకి ఇష్టము.
0: శైవైస్ దే లైక్ శివ.
1: కానీ ఇరువురు చేరి తిరుపతికి వెళుతుంటారు.
0: బట్ బోత్ గో టు తిరుపతి.
1: అక్కడ విష్ణువులంతా పోతుంది. వెంకటరమణ, వెంకటరమణ, వెంకటరమణ అని పిలుస్తారు పాపం.
0: వైష్ణవైస్ అడ్రస్ లార్డ్ దేర్ యాజ్ రమణ.
1: శైవులు పోతారు వెంకటేశ్వర, వెంకటేశ్వర అంటారు.
0: శైవైస్ కాల్ హిమ్ వెంకటేశ్వర.
1: వెంకటరమణ, వెంకటేశ్వర, ఈ ఇందులో పేరులో వ్యత్యాసం కానీ వెంకటేశ్వరుడు ఒక్కడే ఉండేది అక్కడే.
0: వెంకటరమణ, వెంకటేశ్వర, దిస్ డిఫరెన్స్ ఇన్
1: నేమ్. అతృప్తి
0: ఇస్ ఓన్లీ మీన్స్ సాటిస్ఫాక్షన్.
1: రమణ అంటే వీళ్ళకు ఒక వైష్ణవ సిద్ధాంతము.
0: రమణ స్టాండ్స్ ఫర్ వైష్ణవ ఫిలాసఫీ.
1: రమించేటువంటి భావమే రమణ.
0: రమణ ఇస్ వన్ దట్ డిలైట్స్ యూ, దట్ మేక్స్ యూ హ్యాపీ.
1: ఈశ్వరాన్ని అంటే సకలేశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
0: ఈశ్వర విత్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ ఈజ్ ఈశ్వర.
1: కనుక ఇవన్నీ కూడా మన భ్రమల చేతనే మనం దీన్ని వలిస్తున్నాము.
0: దట్స్ ఆల్ యువర్ ఇల్యూషన్. దేర్ఫోర్
1: ఈశ్వరుని పశుపతి అంటారు.
0: We call Ishwara as Pashupati.
1: Pashupati.
0: Pashupati.
1: దీని అర్థం ఏమిటి?
0: What's the meaning?
1: పశువులకంతా అధిపతి పశుపతి.
0: That is the master of all cows.
1: వైష్ణవులు వస్తారు గోపాల గోపాల అంటారు.
0: Vaishnava is called Gopala.
1: ఈ గోపాల అనే పదమునకు ఒక పశుపతి అనే పదమునకు రెండింటికి సంబంధం ఒక్కటే.
0: గోపాల పశుపతి గోవులను
1: పాలించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ
1: పశువులను పాలించిన వాడు ఇది విష్ణువు.
0: సో ఇటు విష్ణు అండ్ రెండింటి
1: ఒకటే పశుపతి ఈశ్వరుడు.
0: పశుపతి ఈశ్వర.
1: గోపాల అంటే వైష్ణవుడు.
0: గోపాల వైష్ణవు
1: రెండు చేరి ఒక్కటే.
0: బోత్ కన్వే.
1: అందువల్ల ఈశ్వరుడు కూడాను డమరకము.
0: ఈశ్వర క్యారీస్ విత్ హిమ్
1: త్రిశూలము.
0: త్రిశూల
1: ఇవన్నింటి ఎందు ఉండేటువంటి వైష్ణవు యొక్క తత్వమే దాని ఎందు ఉంటుండాలి.
0: వి ఫైండ్ ది వైష్ణవ ఫిలాసఫీ.
1: డమరకం అనగానే శబ్ద బ్రహ్మము.
0: ద డమరక ఆఫ్ శివ స్టాండ్స్ ఫర్
1: విష్ణువు యొక్క శంఖమే ఇక్కడ డమరకంగా ఉంటుండాలి.
0: ద కౌంచ్ ఆఫ్ విష్ణు ఇస్ ద డమరక ఆఫ్ శివ.
1: త్రిశూలము,
0: ద ట్రైడెంట్. త్రిశూలం
1: అనగా మూడు కాలముల యొక్క ఏకమైనటువంటిది. అదే కాలముల యొక్క తత్వము.
0: ద ట్రైడెంట్ స్టాండ్స్ ఫర్ ద టైమ్.
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములంతా ఏకం కావటమే త్రిశూలం యొక్క అంతరార్థము.
0: ద యూనిట్ ఆఫ్ ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ విధంగా దైవత్వం లోపల అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దీంతో ఉపాసన చేస్తూ వస్తున్నారు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ వి వర్షిప్ ఇన్ అవర్ ఓన్ వే వేరియస్ టైప్స్.
1: మనం ఏ మతమును కూడా దూషించనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి, పిల్లలకు చక్కగా అర్థమవుతుంది.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ వెరీ క్లియర్.
1: వీణ ఉంటుండాలి.
0: హియర్ యు హావ్ వీణ.
1: వీణ, వీణ లోపల అనేక ఇది వైర్లంతా ఉంటున్నాయి.
0: ద వీణ హస్ సో మెనీ స్ట్రింగ్స్.
1: తీగలంతా ఉంటున్నాయి.
0: సో మెనీ స్ట్రింగ్స్.
1: ఒక్కొక్క తీగ ఒక్కొక్క శబ్దాన్ని ఇస్తుంటాది.
0: ఈచ్ స్ట్రింగ్ గివ్స్ వన్ సౌండ్.
1: అయితే ఆ తీగలు అపస్వరం పలికిందంటే వినేటువంటి వారికి చాలా ఇంపుగా ఉండదు.
0: వెన్ వన్స్ ది స్ట్రింగ్స్ bring the sound out of tune, you can't hear.
1: Peegalu veri veriga unnai kaani veena okkate.
0: Though the strings are many, veena is one and the same.
1: Ee teegalu anninti yokka ekatvamto suswaranga paliginappude manaku aanandam chikkutundi.
0: When all the strings are played in harmony, you listen to melodious
1: music. Desamanta oka veena vantidi.
0: The whole country is like veena.
1: Anni matamulu oka teegala vantive.
0: All religions are like string.
1: Anni matamulu ekamaipoyi oka suswaranga vaste adhe manchi aanandamu.
0: When all religions sing together in perfect harmony, you get the same music.
1: దీని పైన మనకు చక్కటి విశ్వాసం కలగాలి.
0: You must have strong faith in that thought.
1: షిరిడి లోపల కూడాను వచ్చిన వారందరిని 2 రూపాయలు ఇమ్మని చెప్పి అడిగేవాడు.
0: There in Shirdi, Baba asked for 2 rupees as offering. 2 rupees.
1: ఎందుకోసంటే?
0: Why?
1: ఒకటి శ్రద్ధ, ఒకటి భక్తి.
0: One is steadfastness, other is devotion.
1: ఈ రెండే నాకు ఇవ్వండి.
0: Give me these two.
1: ఈ రెండు కూడాను ఒక విత్తనంలో రెండు బద్దల వంటివి.
0: దీస్ టూ ఆర్ లైక్ టూ కాటిలిడన్స్ ఆఫ్ ది సేమ్ సీడ్.
1: ఈ రెండు బద్దలు చేరినప్పుడే మొక్కలు వస్తుంది.
0: వెన్ దీస్ టూ కాటిలిడన్స్ ఆర్ దేర్ యూ ఫైండ్
1: బద్దలు వేరు వేరైనప్పుడు మొక్కలు రావు.
0: వెన్ వన్ దే ఆర్ స్ప్లిట్ యూ కాంట్ ఫైండ్.
1: శ్రద్ధా భక్తి రెండు చేరి రెండు ఒక డబ్బల తేరిపోవాలి.
2: దేర్ఫోర్ యు ఫైండ్ ద సిన్సెరిటీ ఇన్ ద డివోషన్ లైక్ యాక్టింగ్ లైక్ కాటన్.
1: ఆనందము అనేటువంటి మొక్క ఆవిర్భవిస్తుంది.
2: దెన్ యు ఫైండ్ ది సీడ్ జర్మినేటింగ్ ఇన్ టు ద ప్లాంట్ ఆఫ్ బ్లిస్.
1: కనుక ఏ మతభేదములు కూడా పెట్టుకోకూడదు.
2: వి షుడ్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
2: Religions are many, but the path is one.
1: Vastra vedamu veru vastu okate.
2: There's the different clothes there, but the yarn is one.
1: Bangaramulu veru bangaram okate.
2: Jewels are many, but gold is one.
1: Pasula vannelu veru palu okate.
2: The colors of the cows vary, but the milk is one.
1: Jeeva jantulu veru jeevundu okkane.
2: The creatures are many, but the indweller is one.
1: Poola jatulu veru poojalu okate.
2: Flowers are many, worship is one.
1: Telivilekanu manavul telividappi.
2: You lose all your intelligence and you turn foolish.
1: కోసము బహుబాద బద్ధులైరి.
2: To carry a living you are bound, you are chained.
1: పూజ, చామంతి పూల పూజ, రోజెస్ పూజ అనేటువంటిది ఉందా? పూజ ఒక్కటే.
2: There is nothing like rose worship or worship with chrysanthemums, nothing like that.
1: ఇదంతా మన యొక్క మనసు యొక్క భ్రాంతి పైన ఆధారపడి ఉంటుంది.
2: It's all your imagination, feeling of the mind.
1: కనుక నేటి నుంచి భ్రాంతిని దూరం చేసి బ్రహ్మతత్వాన్ని మనం అభివృద్ధి కల్చుకోవాలి.
2: ఫ్రమ్ దిస్ డే గివ్ అప్ ఆల్ ది ఇల్యూషన్ ద డెల్యూషన్ ఇంప్రూవ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: అందరూ బ్రహ్మస్వరూపులే.
2: దట్ ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్
1: డివైన్. అందరూ దైవస్వరూపులే.
2: దట్ ఆల్ ఆర్ డివైన్.
1: కొంతకాలం అందరూ కూడా సాహిత్య తత్వాన్ని పొందుతారు.
2: దేర్ఫోర్ ఆల్ విల్ డిజర్వ్ దట్ మర్జర్ ఇన్ గాడ్.
1: ఇట్టి విశాలమైన హృదయాన్ని మనం అభివృద్ధి కల్చుకోవాలి.
2: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: నేను వేరు, నీవు వేరు, వారు వేరు అనే ఈ డిఫరెన్స్ అనేది రాకూడదు.
2: వి షుడ్ నాట్ హ్యావ్ ఎనీ observe differences whatsoever.
1: కానీ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అన్నారు, అది సరైనటువంటిది కాదు.
2: బట్ వీ సే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ ట్రూ.
1: ఈ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అంటే
2: వాట్ ఇస్ దిస్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్?
1: బ్రదర్స్ ఆస్తిపాస్తుల కోసమని ఎంతమంది సుప్రీం కోర్టు వరకు పోవటం లేదు?
2: డోంట్ యూ ఫైండ్ మెనీ బ్రదర్స్ టేకింగ్ ద మ్యాటర్ టు ది సుప్రీం కోర్ట్ fighting
1: brothers
2: for property?
1: ఐకమత్యం లేదు.
2: దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్
1: బ్రదర్స్. బ్రదర్స్ బ్రదర్స్ అనేటిది కూడా మనకు అక్కర్లేదు.
2: లెట్స్ నాట్ సే బ్రదర్స్.
1: ఏకాత్మ భావం.
2: వీ షుడ్ హావ్ ద
1: నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
2: The same spirit is present in you and me.
1: భేదములు కలగవక్కడ.
2: No difference whatsoever.
1: అయితే అంత సులభంగా రాదిది.
2: But it's not that simple.
1: ప్రాక్టీస్ చేయాలి.
2: We should practice.
1: తేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం.
2: We should practice.
1: Walking, talking, reading, writing, eating, anni practice valane vachinayi.
2: Walking, talking, eating, writing, everything you get up by practice.
1: Anni writing anta practice.
2: You practice writing.
1: Reading anta practice.
2: Reading out of
1: practice. Walking anta practice.
2: Walking you
1: talking anta practice.
2: Talking.
1: Eating anta practice.
2: Eating.
1: Anta practice.
2: Everything is a result of practice.
1: కనుక ఈ ప్రాక్టీస్ లోపలి మనం సరైనటువంటి యొక్క తత్వాన్ని, నిజ తత్వాన్ని మనం పొందాలి.
2: As you practice, know the inner truth.
1: ఇది దైవాజ్ఞను తిరసావహిస్తే తప్పక దైవతత్వాన్ని మనం పొందిపోతాం.
2: ఇఫ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్ యూ విల్ బి డివైన్.
1: కనుకనే ఇన్ని శాస్త్రములంతకును దైవాజ్ఞగా మీరు భావించాలి.
2: కన్సిడర్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్
1: చదవనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ.
1: నీవు భగవత్ ప్రేమను నీవు పొందు.
2: You be the recipient of God's love.
1: ఒక్క ప్రేమ మన యందున్నది సర్వము మనకు చేరిపోతుంది.
2: When once you have love, everything will follow.
1: ప్రేమముదిత మనసే.

0: దారిద్ర్యవత్ దుఃఖం నాస్తి జ్ఞానాత్ పరం సుఖం నాస్తి జ్ఞానాత్ పరం సుఖం.
1: There is no other disease which is worse than that of miserliness. There is no other greater enemy than one's own anger. There is no other misery beyond poverty. There is nothing that gives greater joy than wisdom.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Prema Anna. అహం అన్న, ఆత్మ అన్న, నేను అన్న, ఇవన్నీ ఇప్పుడు నువ్వు పర్యాయ పదములే. అన్నిటికీ ఒకే అర్థమే.
1: ప్రేమ, లవ్, అహం, ఆత్మ, ద సింగిల్ లిటిల్ వర్డ్ ఐ, దే ఆర్ ఆల్ సినోనిమ్స్, దే మీన్ ద సేమ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతున్నాడు.
1: సో ఎవ్రీవన్ యూజెస్ దిస్ వర్డ్ ఐ,
0: అనగా తాను ఆత్మ అనేటువంటి దాన్ని తెలుపుకుంటున్నాడు.
1: మీనింగ్ హీ ఎక్స్ప్రెసెస్ అండ్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఆత్మ, ద సెల్ఫ్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, ఎచ్చట చూచిన, ఎచ్చట విన్న, ఎట్టు అనుభవించిన, సర్వత్రా ఉన్నది బ్రహ్మని.
1: Whatever you may hear, whatever you may see and experience, it is divine.
0: బ్రహ్మ అన్నను కూడాను ఒకే అర్థమే. నేను అనేటువంటి పదమునకు అర్థం
1: బ్రహ్మ ఆల్సో మీన్ ద సేమ్ యాజ్ ఐ.
0: కనుకనే ఐన్స్టీన్ చెప్పాడు.
1: So Einstein said,
0: ee prapanchamunandu vastulu kaani leka ye roopamulu kaani ye anubhootulu kaani eviyu levu.
1: In this world there are no objects, there are no forms nor experiences.
0: Anta okka shakti maatrame.
1: There is only one energy.
0: ఆ శక్తికి కూడాను ప్రత్యేకమైనటువంటి రూపం లేదు.
1: ఎనర్జీ ఈజ్ ఫార్మ్లెస్.
0: శక్తి శక్తియే.
1: ఎనర్జీ ఈజ్ ఎనర్జీ ఓన్లీ.
0: అది ఐన్స్టీన్ ఈ కాలములో, ఈ కలి ప్రభావంలో అనేక పరిశోధనలు చేసి తాను చెప్పాడు, సర్వం కలివిదం బ్రహ్మ అని.
1: ఇట్ అమౌంట్స్ ద సేమ్ దట్ ఎనర్జీ ఈజ్ డివైన్ which has been investigated, experimented upon by Einstein.
0: Kani daniki konni vela samvatsaramla purame etti parishodhanalu leka 7 samvatsaramla vayasu kaliginatundi baludu prahladudu aanade cheppadu indukalandu ledani sandehamu varadu chakri sarvopagatundu ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నాడు.
1: 9000 years before this event, a 7-year-old boy Prahlada declared that God is everywhere. You'll find him wherever you search, wherever you want to see him.
0: ఈ ప్రహ్లాదునకు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అనేటువంటి యొక్క అనుభూతి ఏ రీతిగా సంభవించింది?
1: How could he experience the divine wherever he sought, wherever he wanted to find him?
0: Kanna tandri aina Hiranyakashipude vishapamanam techi karipinchutu vachadu.
1: The very father of Prahlada made poisonous snakes bite him.
0: Om namo narayanaya, om namo narayanaya aneetundi padam cheppetappudiki ఆ విష సర్పములన్నీ కూడా పూలమాలలుగా తయారైపోయినాయి.
1: When Prahlada recited God's name, Om Namo Narayanaya, The snake got itself transformed into garland.
0: ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్లి ముక్కలు చేయండి అని తండ్రి ఆజ్ఞాపించాడు.
1: The father ordered that the boy be cut into pieces.
0: ఒక్కొక్క కత్తి తీసుకుని ఒక్కొక్కతోరి కొట్టినప్పుడంతా కూడాను నమో నారాయణాయ నమో నారాయణాయ.
1: Whenever he was hit, he chanted God's name, Om Namo Narayana.
0: ఆ కత్తులు ఏమి పని చేయలేదు.
1: And this process was in vain.
0: వీనికి విషం త్రాపాలా అన్నాడు.
1: The boy should be poisoned was the next command.
0: ఆ విషమును తీసుకుని వెళ్లి కుమారునికి త్రాపుతున్నాడు.
1: The boy was made to drink the poison.
0: Om Namo Narayanaya. Om Namo Narayanaya. ఈ నారాయణ నామస్మరణం తప్ప అన్యము లేదు.
1: Boy repeated once again, Om Namo Narayanaya. God's name.
0: ఆ విషమంతా ఇక్కడను అమృతంగా మారిపోయింది.
1: Poison got itself transformed into elixir.
0: ఇంకా ప్రయోజనం లేదన్నాడు. కొండపై నుంచి సముద్రంలో నెట్టించాడు.
1: The father made the boy to be thrown into the ocean from the mountain top.
0: ఆ సముద్రంలో నెట్టించేటప్పటికి నమో నారాయణాయ నమో నారాయణాయ అని నవ్వుతూ కింద పడ్డాడు.
1: The boy fell reciting God's name.
0: సముద్రుడు లో నుంచి రెండు చేతులు తీసుకుని వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని తాను గట్టుకు చేరాడు.
1: See God came to the rescue, lifted the boy and brought him to the shore.
0: Anaga deeni yokka antaratham emtani?
1: What is the inner secret?
0: Nammakame deeniki pradhanamainatuvanti moola tantramu.
1: Faith is the principle behind it.
0: ఈ నమ్మకం లేకుండా మనం ఎన్ని పర్యాయములు నమో నారాయణాయ నమో నారాయణాయ అన్నంత మాత్రమున అది చాలదు.
1: Mere recitation, verbal repetition is useless without faith.
0: ఇదంతా కేవలము ఒక టేప్ రికార్డ్ మాదిరి చదివిపోతుండాలి.
1: It's all like the working of the tape recorder.
0: కానీ ప్రహ్లాదునకు తన నాభి నుండి ఆవిర్భవించినటువంటి ఒక శబ్దము.
1: It's the sound that came out of the navel of ప్రహ్లాద.
0: సర్వత్రా నిండినటువంటిది ఆ బ్రహ్మశబ్దమే.
1: It is the primordial sound that is everywhere.
0: మానవుని యొక్క ఒక శరీరమే ఒక విధమైనటువంటి ఒక డైనామిక్.
1: The human body itself is dynamic, so active.
0: ఇది ఈ దేహంలో ఉండినటువంటి ఒక సర్వాంగమును చేరినప్పుడు ఇది ఒక జనరేటర్ గా మారిపోతుంది.
1: విత్ ఆల్ ది లింబ్స్ ఆఫ్ ద బాడీ ఇట్ యాక్ట్స్ లైక్ ఎ జనరేటర్.
0: ఈ దేహమే ఒక ఎలక్ట్రిక్ మిషన్.
1: ద బాడీ ఇస్ ఎన్ ఎలక్ట్రిక్ మిషన్.
0: ఇందు నుంచి కూడాను కరెంటు ఆవిర్భవిస్తుంది.
1: ద కరెంట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ దిస్ మిషన్.
0: కనుక మానవుని యొక్క సర్వస్వం కూడాను దైవం యొక్క శక్తియే.
1: సో ద పవర్ ఆఫ్ మ్యాన్ ఈస్ ద డివైన్ పవర్.
0: ఇట్టి అనుభూతులు పొందినటువంటి వాడు కనుకనే ప్రహ్లాదునికి ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నాడు.
1: బికాస్ ఆఫ్ సచ్ ఎక్స్పీరియన్సెస్ ప్రహ్లాద కుడ్ డిక్లేర్ గాడ్స్ ప్రెసెన్స్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ సాట్.
0: కానీ ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను
1: ద మోడర్న్ సైంటిస్ట్
0: అనేక విధములైనటువంటి పరిశోధనలు జరుపుతూ వచ్చారు.
1: The experiment in every way.
0: ఈ ఐన్స్టీన్ చెప్పినటువంటిది కూడాను కరెక్టా కాదా అని కూడా పరిశోధన చేశారు.
1: People have investigated the truth of Einstein's investigation.
0: వారి కూడా ఎక్కడ విన్నప్పటికీ కేవలము దైవం యొక్క తత్వమే కనిపించింది.
1: They could also experience same divinity.
0: ఈ శక్తిని పుట్టించిన వాడు లేడు, ఈ శక్తిని నాశనం చేసేవాడు లేడు.
1: Energy can neither be created nor destroyed.
0: దీనిని గురించే న్యూటన్ చెప్పాడు.
1: The same thing is stated by Newton.
0: ఆయన ఈ భూమికి ఆకర్షణ శక్తి ఎక్కడి నుంచి వస్తుండాలి అనేటువంటి పరిశోధన లోపల తాను పూర్తి జీవితమంతా అంకితం చేశాడు.
1: న్యూటన్ హెస్ స్పెంట్ హిస్ లైఫ్ ఇన్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ ద లా ఆఫ్ గ్రావిటేషన్. ఒకరి
0: పరిశోధన చేత ఆవిర్భవించేటువంటిది కాదు.
1: This gravitation force is not
0: okare alakshyam chethe idi nasanam ayyetundi kaadu.
1: It cannot be destroyed.
0: Deeniki sthiti gadule levu.
1: It has not any specific
0: saavu puttuga lenatti shashvithundu.
1: It has neither birth nor death.
0: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు.
1: హీస్ ఎన్షియంట్ వితౌట్ ఎనీ బిగినింగ్.
0: తాను చావక పుట్టక చంపబడక
1: హీ నైదర్ టేక్స్ బర్త్ నార్ కుడ్ బి కిల్డ్.
0: సర్వతను సాక్షిభూతుడై ఉండు.
1: హీ రిమైన్స్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
0: ఈ విధమైనటువంటి ఒక దివ్యశక్తిని న్యూటన్ కూడాను చాలా పరిశోధన చేశాడు.
1: న్యూటన్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ దిస్ డివైన్ పవర్.
0: న్యూటన్ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని గుర్తించినటువంటి వాడు.
1: న్యూటన్ రికగ్నైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్.
0: ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఏ విధంగా గ్రహించాడు?
1: హౌ కుడ్ హీ నో దాట్?
0: ఎక్కడ చూసినా ఆకర్షణ శక్తి కనిపించింది.
1: దిస్ అట్రాక్షన్ ఇస్ దేర్ ఎవ్రీవేర్.
0: అయస్కాంతం అనేటువంటిది ఎక్కడ చూసినా కనిపించింది.
1: ద మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తిని ఎవరు కూడా సృష్టించడం కానీ నశించిపచేయటం కానీ సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ బియాండ్ క్రియేషన్ అండ్ ఎనిహిలేషన్.
0: కానీ ఒక వస్తువు నుంచి మరొక వస్తువుగా మార్చవచ్చు.
1: హౌఎవర్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు అనదర్.
0: అయస్కాంతం అనేటువంటిది
1: మ్యాగ్నెట్
0: ఒక విధమైనటువంటి ఎలక్ట్రిక్ పవర్ గా మార్చవచ్చు.
1: కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఎలక్ట్రిక్ పవర్.
0: ఈ ఎలక్ట్రిక్ పవర్ ను చైతన్య శక్తిగా మార్చవచ్చు.
1: ఇట్ బి కన్వర్టెడ్ ఇంటు లైఫ్ ఫోర్స్.
0: ఈ చైతన్య శక్తిని కాంతివర్ణంగా తీర్చవచ్చు.
1: ఇట్ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ది లైట్ రేస్.
0: ఈ శక్తివంతమైనటువంటి యొక్క దీనిని పవిత్రమైనటువంటి యొక్క రూపకంగా మార్చవచ్చు.
1: ద లైట్ రేస్ కుడ్ టేక్ ఏ షేప్ ఏ సీక్రెట్ ఫామ్.
0: ఎన్ని శక్తులుగానో దీనిని మార్చవచ్చును కానీ దీనిని మాత్రము మార్చడానికి వీలు కాదు.
1: ఎనర్జీ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు డిఫరెంట్ టైప్స్ బట్ ద బేసిక్ నేచర్ కుడ్ నాట్ బి చేంజ్.
0: అయస్కాంతం అయస్కాంతమే.
1: మ్యాగ్నెట్ రిమైన్స్ ఇస్ అ మ్యాగ్నెట్.
0: అయితే కొంతకాలంకు అణువుగా మారుతుంది, కొంతకాలం గణముగా మారుతుంది.
1: ఇట్ చేంజెస్ ఇట్స్ ఇంటెన్సిటీ ఫ్రమ్ మైనర్ టు ద మేజర్.
0: మారుతూ మారుతూ ఉంటుంటాది కానీ
1: ఇట్ చేంజెస్.
0: ఇది పూర్తి నాశనం మాత్రం కాదు.
1: బట్ ఇట్ డజంట్ వానిష్ టోటలీ.
0: ఈ భూమి ఉండినంత వరకు కూడాను ఈ శక్తి ఆవిర్భవిస్తూనే ఉంటుంటాది.
1: దిస్ అట్రాక్షన్ రిమైన్స్ సో లాంగ్ ఎర్త్ ప్లానెట్ రిమైన్.
0: ఎక్కడ అడుగు పెట్టినప్పటికీ ఆ అడుగును ఆకర్షిస్తుంది.
1: Wherever you step, there is gravitation.
0: ఎక్కడ దృష్టి పోయినప్పటికీ ఆ దృష్టిని ఆకర్షిస్తుంది.
1: Wherever you watch, you find this sense of attraction.
0: ఎక్కడ మన శ్రవణ ధ్వనులు వెళ్లే కొలది దానిని ఆకర్షిస్తుంది.
1: So also sound waves are drawn.
0: ఎట్లా ఆకర్షిస్తుంది?
1: How is it possible?
0: ఎందుకోసం ఆకర్షిస్తుంది?
1: Why?
0: అని చూస్తే మానవుడు మొట్టమొదట ఎట్టి సంకల్పములు లేకుండా జన్మించాడు.
1: Man has no will or thought at the time of birth.
0: ఎట్టి వాంఛలు లేవు.
1: No desire.
0: అలాంటి వాంఛలు లేని సమయం లోపల ప్యూర్ గా ఉన్నాడు.
1: He was so pure and pristine.
0: నిశ్చలంగా ఉన్నాడు.
1: He was steady.
0: కనుకనే ఆ దేహంలో అన్ని శక్తులు కూడాను గొప్ప పవర్ఫుల్ గా ప్రకాశిస్తూ వచ్చాయి.
1: సో ఆల్ ద పవర్ వాజ్ ఎట్ హై ఇంటెన్సిటీ.
0: ఆనాడు ఒక్కొక్క వాని కన్నీని కంటి దృష్టినందు
1: ఇన్ ఎవ్రీ లుక్
0: 13 crore తరంగం అనగా వెలుతురు శక్తులు ఉండేటువంటివి.
1: 13 crore ఆఫ్ రేస్ ఆర్ దేర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: నాలుగు పైన
1: ఆన్ ద టంగ్
0: 30 lakh టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ 30 lakh ఆఫ్ టెస్ట్ బర్డ్స్.
0: శ్రవణం చూస్తామా అంటే 50 lakh శ్రవణ దృశ్యములంతా ఉన్నాయి.
1: 15 lakh ఆఫ్ సౌండ్ వేవ్స్ కుడ్ బి డ్రాన్.
0: ఈ విధంగా మానవుని యొక్క శరీరం అంతా కూడాను ఒక దివ్యమైనటువంటి యొక్క అనుభూతిగానే ఉంటుండాలి.
1: హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అంత బ్రహ్మతత్వమే.
1: ఎవ్రీథింగ్ యు ఫైండ్ ద డివైన్ నేచర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుడు
1: మ్యాన్
0: ఒక విధమైనటువంటి పదార్థాన్ని టచ్ చేసినాడంటే
1: వెన్ హి టచెస్ అన్ ఆబ్జెక్ట్
0: ఆ పదార్థము అతని చేతి నుంచి విదిలిపోయేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ సింప్లీ డ్రాప్ డౌన్.
0: ఈ విధమైనటువంటి శక్తులు మానవుని యందు కాలు నుంచి తల వరకు కూడాను వ్యాపించి ఉండేటువంటివి.
1: There are so many faculties, powers latent in man.
0: నకసిక పర్యంతం కూడాను ఈ దివ్యశక్తితో వ్యాపించినటువంటిది మానవ దేహము.
1: The human body has got the divine power from top to toe.
0: కోరికలు మితిమీరి మితిమీరి మితిమీరి పోయే కొలది ఆ శక్తులు తరిగిపోతూ తరిగిపోతూ వచ్చింది.
1: Man loses this divine power with the increase of desires.
0: అంతవరకు మీరు ఒక ప్రయోజనం చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
0: ఇప్పటికిప్పుడే మీరు చూడండి,
1: రైట్ నౌ అబ్జర్వ్,
0: మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి.
1: దర్ ఆర్ సో మెనీ డిజైర్స్.
0: ఒక 30 కోరికలు ఉన్నాయనుకోండి.
1: సపోజింగ్ యువర్ 30 డిజైర్స్.
0: 30 కోరికల లోపల 3 కోరికలను మీకు తగ్గించుకోండి.
1: రిడ్యూస్ 3 డిజైర్స్ అట్లీస్ట్.
0: ఎంత శక్తి మీలో బయలుదేరుతుందో యోచించేయండి.
1: యూ విల్ నోటీస్ ద పవర్ ఇంక్రీజింగ్ ఇన్ యూ.
0: జ్ఞాపశక్తి కూడా పెరిగిపోతుంది.
1: యువర్ మెమరీ ఇంక్రీజెస్.
0: ఆనాటి ఋషులందరూ కూడా,
1: ద సేజెస్ ఇన్ దోస్ డేస్,
0: ఏనాడో జరిగినటువంటి విషయాన్నంతా కూడా ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: దే కుడ్ రికాల్ రికాపిచులేట్
0: సరస్వతి మహర్షి మొట్టమొదటి వేదాన్ని ఉచ్చరించినటువంటి వాడు.
1: ద సేజ్ సరస్వతి ఫస్ట్ రిసైటెడ్ వేద.
0: ఆయన ఒకే తూరి 8 అక్షరాలు వర్ణించాడు.
1: హీ స్పెల్ట్ అవుట్ 8 లెటర్స్.
0: కాచాటా తాపాయాస అన్నాడు.
1: హీ స్పెల్ట్ అవుట్ 8 లెటర్స్.
0: ఏమిటి కచ్చట తపయాస?
1: వాట్ డూ దే మీన్?
0: ఈ అక్షరాల లోపలనే సర్వభేదములు కూడా ఇమిడి ఉన్నాయి.
1: ఇన్ దీస్ లెటర్స్ ది ఆల్ బీయింగ్స్ ఆర్ దేర్.
0: ఇలాంటి శబ్దం నుంచి కూడాను మానవుడి యొక్క పదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ కేమ్ ద వర్డ్స్ వొకాబులరీ.
0: ఆ పదముల యొక్క అంతరాత్మలు దైవం యొక్క పేర్లే.
1: ది మీనింగ్ ఈస్ డివైన్.
0: ఇలాంటి పేర్లతో భగవత్ యొక్క నామమును ప్రపంచమునకంతా కూడా చాటుతూ వచ్చింది.
1: విత్ దీస్ వర్డ్స్ గాడ్స్ నేమ్ ఇస్ రిసైటెడ్.
0: వాయుదేవుడే చాటుతూ వచ్చాడు.
1: విన్ గాడ్.
0: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి
1: సౌండ్,
0: చరాచరమయ్యి
1: మొబిలిటీ,
0: జ్యోతిర్మయీ
1: లైట్,
0: వాంగ్మయీ
1: టాక్,
0: నిత్యానందమయీ
1: ఎటర్నల్ బ్లిస్,
0: పరాత్పరమయీ
1: సుప్రీం,
0: మాయామయీ
1: ఇల్యూషన్స్,
0: శ్రీమయీ
1: అఫ్లూయెన్స్.
0: ఈ 9 అక్షరముల చేతనే దివ్యత్వమైనటువంటి యొక్క వేదమంతా కూడా ఆవిర్భవించింది.
1: ది ఎంటైర్ వేద కేమ్ అవుట్ ఆఫ్ దీస్ 9.
0: వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస్ పరస్తాత్తనింది. ఓ ప్రజలారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: తమస్సుకు ఆవరణ ఉన్నటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి దైవాన్ని మేము చూచాము అన్నారు.
1: వి హావ్ సీన్ దిస్ రేడియన్స్ దట్ ఇస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఏ విధంగా చూచారు అన్నారు?
1: హౌ కుడ్ యు సీ?
0: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఒక సూర్యకాంతి వలె ఉండినటువంటి యొక్క తేజస్సులో
1: ఇన్ దట్ బ్రిలియంట్ సన్ లైట్
0: పరమాత్మ యొక్క జ్యోతిని వెదిగాము.
1: వి కుడ్ సీ ది డివైన్.
0: ఎక్కడ చూచారు?
1: వేర్ హ్యావ్ సీన్?
0: లోపల చూచారా, బయట చూచారా?
1: ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్?
0: వారు చెప్పారు అంత తమస పరస్తాత్ అనింది. ఓ ప్రజలారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: తమస్సుకు ఆవరణ ఉన్నటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి దైవాన్ని మేము చూచాము అన్నారు.

0: బయట చూచారా?
1: ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్?
0: వారు చెప్పారు, అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: They said the divine pervades within and
0: without. లోపల వెలుపల చుట్టూ పైన వెలుపల అది కాదు, సర్వత్రా కూడా చూస్తూ వచ్చాము.
1: నాట్ ఎనింగ్ లైక్ ఇన్సైడ్ అంతర్బహిష్యత
0: సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: గాడ్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
0: కనుకనే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినటువంటిది.
1: డివినిటీ ఎవ్రీవేర్.
0: కనుకని ఆనాటి ఋషులందరూ కూడాను ఎక్కడికి ప్రయాణం సల్పేటువంటి వారు కాదు.
1: Sages did not go anywhere.
0: Oke sthayi nindu kurchoni
1: they sat at one place.
0: Bhagavantuni smarinchetunte vaallu
1: they meditated on God.
0: Ekkada nadiste aa kaalakinda bhagavantudu padtaadu emto?
1: If they walk they felt the divinity.
0: Tama paadamulanta bhagavantuniki sokutundo emto?
1: And they felt that they would be trampling on God.
0: Ee pavitramaina bhavamulu chetane nitya kruchyamulante kudunu salputu vacharu aa naatu rishudu.
1: That was the divine thought of all the sages of yore.
0: ఈ విధంగా
1: లైక్ దిస్
0: ప్రాచీన కాలంలో వాళ్ళ ప్రవర్తనలు చాలా పవిత్రమైనటువంటి రీతిగా రూపొందుతూ వచ్చాయి.
1: ఆల్ దేర్ యాక్షన్స్ వర్ నోబుల్ అండ్ డివైన్.
0: ఈనాడు
1: టుడే
0: చూస్తూ చూస్తూ కూడాను
1: దో వి సీ
0: విగ్రహములపైనే కాళ్లు పెడతారు.
1: వి కాన్సన్ట్రేట్ ఆన్ ఐడల్స్
0: ఆకారములపైనే కాళ్లు పెడతారు.
1: వి జస్ట్ స్ట్రెజర్ లిక్స్ ఆన్ ది విల్ ఫార్.
0: ఏంటి విపరీతమైనటువంటి యొక్క చర్యలు?
1: ఇట్స్ ఆల్ పర్వర్షన్.
0: ఈ విపరీతమైన చర్యలు ఎందుకోసం ప్రారంభించాయి?
1: వై హ్యాస్ ఇట్ కమ్?
0: వినాశకాలే విపరీత బుద్ధి.
1: వెన్ బ్యాడ్ టైమ్స్ ఆర్ అహెడ్ వి ఆర్ పర్వర్షన్.
0: ఆనాడు పుణ్యకాలం ప్రారంభించింది కనుకనే
1: దట్ వాస్ మెరిటోరియస్ టైమ్స్.
0: ఎంతో గోప్యంగా ఉండినటువంటివన్నీ కూడాను అన్ని ప్రచారం కింద జరిగిపోయింది.
1: ఆల్ ది హిడెన్ ట్రెజర్స్ కేమ్ అవుట్.
0: భగవత్ శక్తులు ఏ రీతిగా ఉంటున్నాయి?
1: హౌ ఇస్ ద డివైన్ పవర్?
0: దీనికి కొన్ని పేర్లు పెట్టారు ఆనాటి ఋషులు.
1: రిషీస్ గేవ్ ఎ నామెన్క్లేచర్.
0: సైక్రోతిక మహా అన్నారు. సైక్రోతిక మహా అనగా ఏమిటి?
1: వాట్ డస్ మీన్?
0: ఎక్కడ చూచినా కూడాను నీ పవిత్రమైనటువంటి స్వరూపమే.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ యువర్ సీక్రెట్.
0: నీ పవిత్రమైనటువంటి యొక్క శబ్దమే.
1: యువర్ సీక్రెట్ సౌండ్.
0: కనుక భగవంతునికి ఏమని పెట్టారు? సైకోతికం అని పెట్టారు.
1: సో ది నేమ్ గివెన్ గాడ్ ఇస్ సైకోతికం.
0: ఇంకా క్రమక్రమేణా ఈ సైన్స్ మారే కొలది
1: యాజ్ సైన్స్ వాస్ అడ్వాన్సింగ్
0: భక్శక్తి అన్నారు.
1: భక్శక్తి
0: అనగా దివ్యమైనటువంటి శక్తి.
1: సో డివైన్ పవర్.
0: దాన్ని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు.
1: నన్ కెన్ టచ్ ఇట్.
0: అలాంటి శక్తి ఉన్నది.
1: సచ్ పవర్ ఇస్ దేర్.
0: మీరు ఒంటరిగా మీరు నడుస్తుంటే చేపట్టుకునేట పోండి, మీ చేతికింత తగులుతుంది.
1: When you go alone, you can feel the touch.
0: ఆ రూపంలంతా కూడా తగులుతుంది.
1: You will feel the touch of the form.
0: ఆనాడు ఆ విధమైన దైవశక్తిని అందరూ అనుభవించి ఆనందించి పంచుకుంటూ వచ్చారు.
1: People had all such experience in the past which they shared with the fellow men.
0: కానీ ఈనాడు అది కనిపిస్తుందా?
1: Today do we experience
0: that? తప్పక కనిపిస్తుంది.
1: Certainly if you
0: తప్పక మా చేతికి చిక్కుతుందా?
1: కెన్ యూ క్యాచ్ ఇట్?
0: తప్పక చిక్కుతుంది.
1: సర్టన్లీ.
0: అయితే అంతటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: బట్ యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: విశ్వాసం ఎక్కడుంది?
1: వేర్ ఇస్ ఫెయిత్?
0: తనపైనే తనకు విశ్వాసం లేదు.
1: వన్ హ్యాస్ నో ఫెయిత్ ఆన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: అలాంటి పరిస్థితులకు దైవం విశ్వాసం ఎలా వస్తుంది?
1: దెన్ హౌ కెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్?
0: కనుకనే ఎక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వం ఉంటుందో,
1: వేర్ దేర్ ఇస్ టోటల్ లవ్,
0: వేర్ దేర్ ఇస్ లవ్,
1: వేర్ దేర్ ఇస్ లవ్,
0: there is peace.
1: There is peace.
0: Where there is peace,
1: where there is peace,
0: there is truth.
1: There is truth.
0: Where there is truth,
1: where there is truth,
0: there is bliss.
1: There is bliss.
0: Where there is bliss,
1: where there is bliss,
0: there is God.
1: There is God.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop this fundamental principle of love.
0: ఆ ప్రేమనే లేకపోతే
1: without love
0: ఈ సత్యం ఎక్కడ కనిపిస్తుంది? శాంతి ఎక్కడ మనకు లభిస్తుంది? ఈ యొక్క ఆనందం మనకు ఎట్లా ప్రాప్తిస్తుంది?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ట్రూత్, పీస్ అండ్ బ్లిస్?
0: ఆనందం అడుగడుగునా కూడా అలల వలె తెరల వలె సంచరించేటువంటిది.
1: బ్లిస్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, మూవింగ్ ఆల్ ఓవర్.
0: అరణ్యాల్లో సంచరించేటువంటి మునులకంతా కూడాను ఈ ఆనందం వారి యొక్క వీపులపైన సోకేటువంటిది.
1: ద సేజెస్ ఇన్ ద పాస్ట్ హ్యాడ్ దిస్ బ్లిస్. ఆ
0: మునులు ఎంతో తన్మయత్వంతో పొందేటువంటి వాళ్ళు.
1: సో దే హావ్ లాస్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ బ్లిస్.
0: కనుకనే ఆనాటి మునులందరూ కూడాను ఋషులందరూ కూడాను ఏ కొద్ది

0: అరణ్యాల్లో సంచరిస్తూ వచ్చారంటే వాళ్ళకి ఏ ధైర్యము?
1: వాట్ కరేజ్ దే హ్యాడ్?
0: ఏ అస్త్రములు ఉన్నాయి వారి దగ్గర?
1: ఫారెస్ట్.
0: ఏ తుపాకులు ఉన్నాయి వారి దగ్గర? ఏ బాంబ్స్ ఉన్నాయి వారి దగ్గర?
1: వాట్ బాంబ్స్?
0: ఏమీ లేదు.
1: నథింగ్.
0: భగవత్ విశ్వాసమే వాళ్ళకు పెద్ద బాంబు.
1: ఫెయిత్ ఇన్ గాడ్ ఇస్ ద బిగ్గెస్ట్ వెపన్ దే హ్యాడ్.
0: ఆ నిజమైన నమ్మకమే,
1: దట్ ఫెయిత్,
0: ఆ నమ్మకం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు.
1: దే కుడ్ అకాంప్లిష్ ఎవ్రీథింగ్ త్రూ ఫెయిత్.
0: కనుక
1: సో
0: ప్రాచీన కాలం నుండి కూడాను ఈ పవిత్రమైనటువంటి నమ్మకాన్ని మనం దృఢంగా ఉంచుకోవటం చేతనే
1: యాజ్ వీ హ్యావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్స్టాల్డ్ ఇన్
0: భారతదేశమునందు,
1: ఇన్ భారత్,
0: అచలమైనటువంటిది,
1: విచ్ ఇస్ చేంజ్లెస్,
0: స్థిరము కానటువంటిది,
1: ఏ
0: మాత్రం కూడా మనకు కనిపించలేదు.
1: Well, that you do not see.
0: నిత్యము సత్యము నిర్మలమైనటువంటి కనిపిస్తూ వచ్చి,
1: దట్ ఎటర్నల్ ఎటర్నల్ ట్రూత్, దట్ ప్యూర్ అండ్ అన్సల్యూడ్.
0: ఆనాడు తపస్సుకు పోయే సమయంలో
1: ఎలాంటి
0: పిల్లలు పోయేటువంటి వారు?
1: వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ డిడ్ పెనెన్స్?
0: పెద్ద పెద్ద వారు సంసారంలో రోత బుట్టి వెళ్లిపోయినటువంటి వాళ్ళు కాదు.
1: నాట్ దోస్ దట్ లెఫ్ట్ ద ఫారెస్ట్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: 6 సంవత్సరముల పిల్లలు,
1: 6 ఇయర్
0: ఏడు సంవత్సరముల పిల్లలు,
1: 7 ఇయర్ ఓల్డ్ బాయ్స్,
0: 9 సంవత్సరం లోపలే ఉండేటువంటి పిల్లలే తపస్సుకు పోయారు.
1: బిలో 9 దే డిడ్ పెనెన్స్.
0: ధ్రువుడు ఏ వయసు?
1: ధ్రువాస్ ఏజ్.
0: అతను 6వ సంవత్సరమే.
1: వాస్ 6 ఇయర్ ఓల్డ్.
0: పినతల్ని అవమానం చేసిందని ధైర్యం చేత వెళ్ళాడు.
1: హీ వెంట్ దేర్ బికాస్ హీ కుడ్ నాట్ బేర్ ద హ్యూమిలియేషన్.
0: తల్లి ఆశీర్వాదం పొందాడు.
1: హీ టుక్ పర్మిషన్ ఫ్రమ్ హిస్ మదర్.
0: అమ్మా, నేను తిరిగి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది వస్తాను అన్నాడు.
1: ఐ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ రిటర్న్.
0: నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు.
1: హీ వెంట్ టు ద ప్లేస్ ఆల్ అలోన్.
0: నిశ్శబ్దమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు.
1: విచ్ వాస్ ఆల్ సైలెంట్.
0: నిర్మలమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు.
1: విచ్ వాస్ సో సైలెంట్.
0: కాలు పెట్టడానికి కూడా స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ హ్యూమన్ హ్యాబిటేషన్.
0: అక్కడ వీలు లేదు.
1: దేర్ ఇస్ నో రెసిడెన్స్.
0: అలాంటి ప్రదేశంలోకి పోయి
1: అట్ దట్ ప్లేస్
0: ఒంటి కాలపైన నిలిచి
1: హీ స్టూడ్ ఆన్ వన్ లెగ్.
0: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని నారాయణ నామస్మరణ చేశాడు.
1: హీ వెంట్ ఆన్ చాంటింగ్ నారాయణస్ నేమ్.
0: వచ్చాడు, సాక్షాత్కరించాడు నారాయణుడు.
1: గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: నాయన, నీకేం కావాలి?
1: సన్, వాట్ యు వాంట్?
0: ఆ చిన్నపిల్లవాడి యొక్క తెలివితేటలు ఈనాడు పెద్ద పెద్ద వారి కూడా చదువుకున్నటువంటి వారి కూడా అబ్బవు.
1: ది ఇంటెలిజెన్స్ ఆఫ్ దట్ బాయ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఎడ్యుకేటెడ్ ఎల్డర్లీ పీపుల్.
0: నేను చిన్నపిల్లవాడను.
1: అండ్ ఎ బాయ్.
0: ఏ మనుషులను ఎరగనటువంటి ఈ ప్రదేశం లోపల నేను వచ్చి ఉన్నానని మీకు ఎట్ట తెలిసింది?
1: హౌ డు యు నో దట్ ఐఎమ్ హియర్ డూయింగ్ పెనెన్స్ వెన్ నోబడి అరౌండ్?
0: మీకు తప్ప అన్యులకు తెలియదు కదా.
1: నో వన్ కెన్ నో దిస్.
0: కాబట్టి నేను వచ్చి ఇక్కడ ఉన్నానని తెలుసుకున్నటువంటి వాడికి నాకేం కావాలో నీకు తెలియదా?
1: వెన్ వన్స్ యు నో దట్ ఐఎమ్ హియర్ కాంట్ యు నో వాట్ ఐ రియలీ నీడ్?
0: నాయన,
1: సన్,
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. నీవు మహాత్ముడు కావాలి.
1: యు షుడ్ బి నోబుల్ మ్యాన్ విత్ హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: నీవు ప్రజ్ఞ తీసుకున్నావు.
1: యు హావ్ డిటర్మిన్డ్.
0: ఏమిటి?
1: వాట్?
0: నేను తపస్సు చేసి ఈశ్వర అనుగ్రహాన్ని పొంది వస్తానని.
1: దట్ యు విల్ డూ పెనెన్స్ అండ్ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్.
0: దానికి తగినట్టుగా నీవు వచ్చావు, తపస్సు చేశావు.
1: అకార్డింగ్ టు దట్ యు డిడ్ పెనెన్స్.
0: సంకల్పము,
1: థాట్,
0: తపస్సు,
1: పెనెన్స్,
0: రెండు ఏకమైపోయినాయి.
1: బోత్ ఆఫ్ వన్ నౌ.
0: కానీ నీవు ఏమి కోరుతున్నావో వాక్కులో నీకు రాలేదు.
1: బట్ వాట్ యు రియలీ వాంటెడ్ యు కుడ్ నాట్ ఎక్స్ప్రెస్.
0: కాబట్టి వాక్కును కూడా పవిత్రం చేసుకోవాలని.
1: సో యువర్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి ఈక్వలీ సేక్రెడ్.
0: అందుకోసమే నేను నిన్ను ప్రశ్నిస్తున్నానన్నాడు.
1: ఫర్ దట్ రీజన్ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సెడ్,
0: ఏదో గాజముక్కకై నేను సంచరించుతూ వచ్చినటువంటి వానికి వజ్రమే నాకు లభించింది.
1: When I'm in search of piece of glass, I could catch hold of gem.
0: తిరిగి నాకు వజ్రం లభించిన తర్వాత ఈ గాజు ముక్కుతో నాకేం పని?
1: When once I got this precious gem, why do I need glass piece?
0: నేను రాజకుమారుడు కావాలి, నా తండ్రి తొడపైన కూర్చోవాలి అనేటువంటి ఎంతో ఆశలు పెట్టుకుని వచ్చాము.
1: In fact, I wanted the prince and sit on the lap of my father. I don't have any desire any longer.
0: నీవే కావాలి అన్నాడు.
1: I want you, he said.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he replied,
0: నాయన,
1: look here,
0: నేను ఏమైనా ఇస్తాను, సిద్ధంగా ఉన్నాను.
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
0: కానీ నిన్ను పవిత్రం చేయాలి.
1: బట్ యూ షుడ్ బి నోబుల్.
0: ఒకటి తలంచినావు,
1: యూ థాట్ వన్స్.
0: ఒకటి చేసినావు,
1: యూ హావ్ డన్ అనదర్.
0: కానీ రెండవది చెప్పలేదు.
1: అండ్ యూ కుడ్ నాట్ ఎక్స్ప్రెస్.
0: ఈ మూడు ఏకం కానటువంటిది నీ కోరిక నెరవేరదు.
1: వెన్ దేర్ ఇస్ నో హార్మనీ, యూ కెనాట్ హ్యావ్ యువర్ డిజైర్ ఫుల్ఫిల్.
0: దీన్ని పూర్తి చేయి.
1: యూ కంప్లీట్ ఇట్.
0: నీ యొక్క కోరిక నేను సఫలం చేస్తాను.
1: యువర్ డిజైర్ విల్ బి ఫైనల్లీ ఫుల్ఫిల్.
0: అనేటప్పటికీ దైవాజ్ఞను శిరసావహించి వచ్చాడు ఇంటికి.
1: He obeyed God's command and returned home.
0: ఆనాటి పిల్లల్లో కూడా ఎంత తెలివితేటలు,
1: how intelligent boys,
0: ఎంత పవిత్రమైన భావములు,
1: what sacred
0: ఎంత ఉత్తమమైన మార్గములు,
1: what noble path,
0: ఎంత సంకల్పములు చాలా ఉత్తమమైనటువంటివి,
1: what beautiful thoughts they had.
0: ఇంకా ప్రహ్లాదుడు,
1: ప్రహ్లాద
0: మీకు అందరికీ తెలుసును,
1: యు నో హి
0: ప్రహ్లాదుని కూడా ఎంతో గొప్ప భక్తుడు,
1: ఈజ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
0: నారాయణ తప్ప అన్యుని నమ్మినటువంటి వాడు కాదు.
1: హి హాడ్ నో ఫెయిత్ ఆన్ ఎనీబడీ ఎక్సెప్ట్ ఇన్ గాడ్.
0: తండ్రిని కూడా నమ్మిన వాడు కాదు.
1: హి హాడ్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫాదర్.
0: తల్లిని కూడా నమ్మిన వాడు కాదు.
1: నాట్ మదర్.
0: తల్లి తండ్రిని కూడా వ్యామోహంతో వచ్చారు.
1: ద రిలేషన్షిప్ ఇస్ దట్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ పేరెంట్స్.
0: కానీ నారాయణకి ఎట్టి వ్యామోహము లేదు.
1: బట్ మై గాడ్ హాస్ నో అటాచ్మెంట్.
0: ఎట్టి వాంఛలు లేవు.
1: నో డిజైర్.
0: నన్ను తరింపు చేసే కోసం వచ్చాడు.
1: Yes, come down to redeem me.
0: కాబట్టి అతనికి కోరికలు లేనిటువంటి వారికి నేను కోరికలు చెప్పుకోవాలి.
1: So the one who has no desires naturally receives all my petitions.
0: కనుకనే ఆనాటి నుండి కూడాను కోరికలు తగ్గించుకోమని చెప్తూ వచ్చారు.
1: Since then it was suggested to reduce
0: వాంఛలు మితిమీరిపోయే కొద్దీ,
1: when desires are more,
0: వ్యామోహం అధికమయ్యే కొలది,
1: when more of attachment,
0: బంధన కూడాను కట్టిపోతుంది.
1: You are in a bond.
0: ఈ బంధన చేతనే మానవుడు అనేక విధమైన కష్టములకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బాండేజ్ యు ఆర్ పుట్ టు డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఈ బంధన ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్?
0: నీ వాంఛనే నీకు బంధన.
1: యువర్ డిజైర్ ఇస్ ద బాండేజ్.
0: నీ కష్టములే నీకు బంధన.
1: యువర్ డిఫికల్టీ ఇస్ ద బాండేజ్.
0: నీ కోరికలే నీ బంధన.
1: డిజైర్ ఇస్ ద బాండేజ్.
0: కనుక నీ కోరికలు తగ్గించుకో.
1: రిడ్యూస్ ది డిజైర్.
0: నిశ్చింతగా ఉంటావు.
1: And you will not have any worry.
0: ఎట్టి అపాయం కూడాను అపాయం కూడాను కలగదు.
1: You will not be put to danger.
0: కనుకనే మానవునికి కోరికలు తగ్గే కొద్ది కూడాను మానవ శాంతి కూడాను పెరుగుతూ వస్తుంది.
1: When once you exercise ceiling on desire, you will enjoy
0: less luggage, more comfort అన్నాడు.
1: Less luggage, more comfort.
0: ఈ కోరికలు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతున్నాయి.
1: As the desires increase more and more,
0: రెండు నిమిషాలకు ప్రాణం పోతుందని కూడాను ఏదో ఒక కోరిక కోరుతాడు.
1: We have a desire even before leaving the body.
0: ఏమిటి ఈ కోరికలు?
1: What are they?
0: ఈ కోరికల వల్ల వచ్చేటువంటి ఫలితం మనకేముంది?
1: వాట్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ది డిజైర్?
0: ఏ కోరికలు లేకపోవడం చేత ఎంత ఆనందాన్ని పొందవచ్చు?
1: ఇఫ్ యువర్ డిజైర్ లెస్,
0: నిజంగా మీరు నమ్మిన నమ్మకపోయి నాకే కోరికలు లేవు.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, భగవాన్ హ్యాస్ నో డిజైర్.
0: కానీ నాకెప్పుడు కూడా ఏ విచారము ఉండదు.
1: హ్యాస్ నో వరీ వాట్ ఎవర్.
0: ఫాలో మీ,
1: ఫాలో భగవాన్.
0: కనుకని మీరు కూడా కోరికలు లేకుండా,
1: you be desireless,
0: ఆనందమైనటువంటి హృదయం తోపల,
1: with a blissful heart,
0: మీరు నిలిచి ఉండండి.
1: You remain like that.
0: కోరికలు మనల్ని బంధిస్తున్నాయి కానీ
1: desire leads to bondage.
0: బంధ విమోచన చేయటం లేదు.
1: Desire leads to bondage, not to liberation.
0: కోరిక తీరిన వేళ,
1: when desire is fulfilled,
0: నన్ను గొప్పగా పొగుడుతురోయి.
1: You praise me in a highway.
0: కోరిక తీరకపోతే,
1: when desire is not fulfilled,
0: నన్ను తిడుతురోయి.
1: You go on blaming me.
0: పాపం పని చేసి,
1: హావింగ్ కమిటెడ్ ఎ సిన్,
0: ఫలం ఆపద కలిగిన రోజు,
1: వెన్ యూ ఫేస్ ఎ డేంజర్,
0: కాపాడవు నీ వనుచు,
1: దట్ యూ డోంట్ ప్రొటెక్ట్
0: మీ, నాపై అల్లెద రోయి,
1: యూ బ్లేమ్ మీ.
0: చూశారా, ఈ విధంగానే మీరు చేసేది పాప పనులు.
1: యూ కమిట్ సిన్,
0: కానీ అడిగేది పుణ్య ఫలములు.
1: బట్ యూ వాంట్ ద రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మనం పాపమునకే ఏమాత్రము గురి కాకూడదు.
1: నెవర్ కమిట్ ఎ సిన్.
0: ఎప్పుడు కూడా నువ్వు పుణ్యకార్యంలో మనం ప్రవేశించాలి.
1: అండర్ టేక్ మెరిటోరియస్ డీడ్స్.
0: మన చేతనైనంత వరకు పనులకు సహాయం చేయాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: విష్ణువే సర్వులకు సహాయం చేస్తూ వచ్చాడు.
1: గాడ్ హెల్ప్స్ ఎవ్రీవన్.
0: ఈశ్వరుడే సర్వులకు సహాయం చేస్తూ వచ్చాడు.
1: గాడ్ హెల్ప్స్ ఎవ్రీవన్.
0: కాబట్టి తాను చేసినటువంటి దాంట్లో ఏ కించిత్తైనా మీరు చేయకూడదా?
1: అట్లీస్ట్ వీ షుడ్ డూ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ వాట్ గాడ్ డస్.
0: ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, బై టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్.
1: ఫాలో ది ఫోర్ అండ్ ఫాలో ది మాస్టర్.
0: ఈ మాస్టర్ ని మీరు ఫాలో చేయండి.
1: ఫాలో ది మాస్టర్.
0: అందుకోసమని అది ఫాలో చేస్తే మీకు ఎంత ఎన్నుకున్న ప్రాప్తి లభిస్తుంది.
1: వెన్ వన్స్ యూ ఫాలో ద మాస్టర్ యుల్ హ్యావ్ ఆల్ ద డిజర్వ్నెస్.
0: ఎన్ని సంవత్సరం నుంచినో
1: ఫర్ మెనీ ఇయర్స్
0: భక్తిగా పూజలు చేస్తున్నారు.
1: యూ వర్షిప్ విత్ ఆల్ డివోషన్.
0: స్మరణలు చేస్తున్నారు.
1: యూ చాంట్.
0: భజనలు చేస్తున్నారు.
1: యూ సింగ్.
0: కానీ
1: బట్
0: ఈ మనసులో కించిత్తైన కూడా ఆ మాలిన్యం తొలగిందా?
1: హ్యాస్ లిటిల్ ఆఫ్ డర్ట్ be away from the heart.
0: దిన దినానికి మాలిన్యం పెరుగుతూనే పోతుండదు కానీ తరగటం లేదు.
1: ద హార్ట్ ఈస్ మోర్ అండ్ మోర్ పొల్యూటెడ్, మోర్ అండ్ మోర్ డర్టీ.
0: ఒక్క నిమిషమైనా హృదయపూర్వకంగా ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారా?
1: హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ హోల్ హార్టెడ్లీ ఫర్ మోమెంట్?
0: ఏమాత్రము లేదు.
1: నో.
0: ఎందుకు ఈ వాంఛలు?
1: వై డిజైర్స్?
0: పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు కోరవలసిందే.
1: Yes, we need children.
0: అది మీ డ్యూటీ, చేయవలసినటువంటిది.
1: We have to discharge your
0: డ్యూటీ. నువ్వు చేయి,
1: డూ యువర్ డ్యూటీ.
0: తానే చూసుకుంటాడు భగవంతుడు.
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: నీవు చూసుకున్నక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బి
0: బాదర్డ్. చూసుకుంటున్నావు, దీనివల్ల ఏం ఫలితమైంది?
1: వాట్ ఇస్ ఇట్ యు ఆర్ డూయింగ్?
0: భగవంతునికి అర్పితం చేస్తే తానే చూసుకుంటాడు.
1: సరెండర్ టు గాడ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: నీకు ఆనందం వస్తుంది, వానికి ఆనందం వస్తుంది.
1: యూ విల్ బి హ్యాపీ, ది అదర్స్ విల్ బి హ్యాపీ.
0: కనుకనే మనము ఈ కోరికలపైన మనం సవారు చేయకూడదు.
1: దేర్ఫోర్ వి షుడ్ నాట్ హ్యావ్ డిజైర్.
0: దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: కట్ షార్ట్ అవర్ డిజైర్.
0: ఎంత తగ్గిపోతే
1: ద మోర్ దేర్
0: అంతటి ఆనందాన్ని పొందిపోతాం.
1: మోర్ బ్లిస్ఫుల్ విల్ బి.
0: కనుక ప్రపంచంలో భగవతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ మస్ట్ మేక్ అటెంప్ట్ టు నో గాడ్ ఇన్ హిస్ నేచర్.
0: పూర్వం ప్రపంచం అంతా కూడాను
1: ఎర్లియర్
0: చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి.
1: ఎర్లియర్ దేర్ వాస్ పిచ్ డార్క్నెస్.
0: ఎక్కడే గాని ఏ పదార్థం కూడా కనిపించడం లేదు.
1: నో ఆబ్జెక్ట్ వాస్ సీన్.
0: ఏ యొక్క రూపము కనిపించడం లేదు.
1: నో ఫార్మ్ ఇస్ సీన్.
0: అలాంటి పరిస్థితుల లోపల
1: అట్ దట్ టైమ్
0: అందరూ ప్రార్థించారు.
1: ఆల్ ప్రేయర్.
0: ప్రార్థించేటప్పటికీ
1: వెన్ దే డిడ్ సో
0: కొన్ని కోట్ల సంవత్సరములు కుంభవర్షం కురిచింది.
1: దేర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్ ఫర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్.
0: కొన్ని కోట్ల సంవత్సరములు
1: ఫర్ క్రోర్స్ ఆఫ్
0: ఇయర్స్. లక్షల సంవత్సరములు
1: నాట్ లాక్స్ అలోన్.
0: ఆ కోట్ల సంవత్సరం అంతా కూడా కుంభవర్షం కురిచింది.
1: దేర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ హెవీ రెయిన్.
0: కుంభవర్షం యొక్క ప్రభావమే ఇంత సముద్రాలకు మూల కారణము.
1: దట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది రెయిన్ వీ హ్యావ్ హియర్ ఇస్ ఓషన్స్.
0: ఆ కుంభవర్షం కురుస్తూ కురుస్తూ కురుస్తూ వచ్చి ఇదంతా కూడా మేఘములంతా చల్లబడిపోయినాయి.
1: అండ్ ఆల్ ద క్లౌడ్స్ క్లియర్డ్ అవుట్.
0: అప్పుడు క్రమక్రమేణా కూడా నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: లేటర్ స్టార్స్ ఆర్ సీన్.
0: ఈ నక్షత్రాలు కనబడటం చేత సూర్యుడు కూడా కనిపించాడు.
1: దేర్ ఆఫ్టర్ పీపుల్ కుడ్ సీ సన్.
0: ఈ సూర్యుడు కనబడటం చేత మానవుల యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి పంటలు పండించుకోవటం.
1: దట్ లెడ్ టు ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్.
0: జీవితాన్ని గడుపుకోవటము
1: కుడ్ స్పెండ్ ద డైలీ రొటీన్.
0: ఈ విధంగా జరుపుతూ వచ్చాయి.
1: లైఫ్ వెంట్ ఆన్ లైక్ దాట్.
0: కనుక మొట్టమొదట
1: సో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్
0: ఏమీ తెలియనటువంటి పరిస్థితి లోపల ఏ వాంఛలు లేవు.
1: వెన్ నథింగ్ ఈజ్ నోన్ దేర్ వాస్ నో డిజైర్ అట్ ఆల్.
0: క్రమక్రమేణా ఈ వెలుగులు ప్రారంభమైకోవటం చేతనే వాంఛలు పెరుగుతూ వచ్చాయి.
1: లైట్ మోర్ అండ్ మోర్ డిజైర్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్.
0: పగలు తెల్లవారేటప్పటికే కోరికలు బయలుదేరుతాయి.
1: వి బిగిన్ ద డే విత్ డిజైర్.
0: కానీ రాత్రిపూట అంత కోరికలు రావే.
1: నైట్ టైమ్ వి డోంట్ హావ్ డిజైర్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: చీకటి లోపల కోరికలకు అవకాశమే లేదు అక్కడ ప్రవేశించడానికి.
1: ఇన్ డార్క్నెస్ దేర్ ఇస్ నో డిజైర్.
0: కనుకనే ఈ చీకటి వస్తే మనం ఎంతో ఆనందించాలి.
1: సో వి షుడ్ బి హ్యాపీ వెన్ వి ఆర్ ఇన్ డార్క్.
0: చాలా మంది అబ్బా ఈ చీకటి ప్రాప్తించినేని చీకటిని తిట్టుకుంటారు.
1: పీపుల్ అక్యూజ్ డార్క్నెస్.
0: ఎప్పుడు వెలుగ్గానే ఉండాలి.
1: దే వాంట్ లైట్.
0: ఎప్పుడు వెలుగ్గా ఉంటే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్? వాట్ ఇస్?
0: రాములు జన్మించినప్పుడు
1: ద టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ రామ
0: 15 దినములు సూర్యుడే రాలేదు.
1: ఫర్ 15 డేస్ దేర్ ఇస్ నో సన్ రైజ్.
0: ఒకే విధమైనటువంటి యొక్క చీకటిగా ఉంటుండాలి.
1: ఇట్ వాస్ డార్క్ ఆల్
0: ఈ చీకటిగా ఉండటం చేత
1: బికాస్ ఆఫ్ దాట్
0: చంద్రుడు కూడా బాధపడుతూ వచ్చాడు.
1: మూన్ ఆల్సో వాస్ ఫీలింగ్ బ్యాడ్.
0: అయ్యో నేను ఈ రాముని కూడా చూడలేకుండా పోతున్నానే.
1: He was feeling so sad that he could not see Rama.
0: ఈ 15 దినములు
1: for 15 days
0: గడిచిన తర్వాత
1: after that
0: సూర్యునికి విసుగు పుట్టింది.
1: Sun was disgusted.
0: ఈ జన్మించినటువంటి రామచంద్రుడిని నేను చూడలేకపోతున్నానే.
1: That he could not see newly born Rama.
0: అని క్రమక్రమేణా తనలో తాను మదనం చేసుకున్నాడు.
1: Then he went on chanting within himself.
0: సూర్యుడు క్రమక్రమేణా పెరుగుతూ వచ్చాడు.
1: Then thereafter sunrise started.
0: అప్పుడే చంద్రుడు కూడా పెరుగుతూ వచ్చాడు.
1: సో ఆల్సో ద మూన్.
0: సూర్యచంద్రాదులు తమ తమ కర్తవ్య కర్మలను ఆచరిస్తూ వచ్చారు.
1: సన్ అండ్ ద మూన్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
0: వాళ్ళ కర్మలను ఆచరించడం చేతనే జగత్తు తమ యొక్క సృష్టి లయమును చేర్చుకుంటూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దట్ వీ కుడ్ హ్యావ్ డే అండ్ నైట్ ఇన్ ద క్రియేషన్.
0: కనుక సృష్టి యొక్క రహస్యాన్ని మీరు మొట్టమొదటి గుర్తించుకుంటే
1: ఇఫ్ యూ నో ద మిస్టరీ ఆఫ్ నేచర్
0: ఏ యొక్క పరిస్థితులు ఎందుకు మానవ రూపమే కనిపించటం లేదు.
1: యూ డోంట్ ఫైండ్ ది హ్యూమన్ ఫార్మ్ ఎనీవేర్.
0: ఈనాటి మానవుల
1: మ్యాన్ కైండ్ టుడే
0: ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు.
1: యూ ఫైండ్ ఎవ్రీవేర్ నౌ.
0: ఇంకా దీనికి ఎంతో గొప్ప గొప్ప ఔషధాలంతా కనిపెడుతున్నారు.
1: అండ్ వీ ఆల్సో ది న్యూ మెడిసిన్స్.
0: జనాభా తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు.
1: దే వాంట్ టు రిడ్యూస్ పాపులేషన్.
0: ఇలాంటి దీన్ని ఎట్లా వస్తుంది?
1: తగ్గించేది
0: దీని వల్ల కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్.
0: మనస్సును భగవంతుని పైన మరల్చినప్పుడే ఈ డిజైర్స్ అంతా తగ్గిపోతుంది.
1: వెన్ యూ డైరెక్ట్ ద మైండ్ టువర్డ్స్ గాడ్ యూ కెన్ కంట్రోల్ డిజైర్.
0: ఈ డిజైర్స్ తగ్గిపోయినప్పుడే జనాభా తగ్గిపోతుంది.
1: వెన్ డిజైర్స్ ఆర్ లెస్ పాపులేషన్ కెన్ బి బ్రాట్ డౌన్.
0: కనుకనే మొట్టమొదట మన యొక్క ఇంద్రియ నిగ్రహమే.
1: సో వీ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: రేపటి దినము
1: టుమారో
0: ప్రహ్లాదుని యొక్క విషయము
1: ది స్టోరీ ఆఫ్ ప్రహ్లాద
0: చాలా గొప్పదిగా కావిస్తున్నారు
1: విచ్ ఇస్ సో గ్రేట్
0: అన్ని దేశముల వారు
1: ఆల్ ఫారినర్స్
0: బుద్ధుని యొక్క తత్వమును
1: ద నేచర్ ఆఫ్ బుద్ధ
0: ప్రపంచానికి వ్యాప్తి గావించే నిమిత్తమై
1: ప్రొపగేటింగ్ ద వరల్డ్
0: వస్తున్నారు
1: దే ఆర్ కమింగ్ హియర్
0: ఆ బుద్ధుని యొక్క తత్వము ఏది ప్రచారం చేసిందో
1: The nature of Buddha, which has been
0: విని అప్పటి నుంచి కూడా మీరు కొంతవరకు మనసును కంట్రోల్ చేసుకుంటున్నారండి
1: బెటర్ యూ లిసన్ టు ఆల్ దట్ అండ్ కంట్రోల్ యువర్ మైండ్
0: అన్నింటి ఎందు కంట్రోల్ చేస్తారు కానీ
1: యూ కంట్రోల్ ఎవ్రీథింగ్
0: కానీ మనసును వాంఛని ఎందు కంట్రోల్ చేయటం లేదు
1: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ డిజైర్
0: వాంఛనే మనం కంట్రోల్ చేయాలి
1: వీ షుడ్ కంట్రోల్ అవర్ డిజైర్స్ టు బిగిన్ విత్
0: అప్పుడే నీవు ఎంతో శాంతిని పొందుతావు
1: దెన్ యుల్ బి ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్
0: ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ శాంతి
1: Where from I got
0: నీకే నీకే ఆశ్చర్యపడిపోతావు
1: యూ విల్ బి సర్ప్రైజ్డ్ హౌ యు ఆర్ పీస్ఫుల్
0: ఈ శాంతి వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఒక సర్క్యులేషన్ చేయవదు
1: వెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ యూ విల్ అండర్స్టాండ్ వాట్
0: శాంతి తమంతకు తామే ఆవిర్భవిస్తుంది
1: పీస్ ఇస్ న్యాచురల్ ఇట్ అరైజెస్ ఆన్ ఇట్స్ ఓన్
0: ఎక్కడ చూసినా పీసే ఉంది
1: దేర్ ఇస్ పీస్ ఎవ్రీవేర్
0: ఎక్కడ చూసినా సత్యమే ఉంది
1: దేర్ ఇస్ ట్రూత్ ఎవ్రీవేర్
0: ఎక్కడ చూసినా ప్రేమనే ఉంది
1: దేర్ ఇస్ లవ్ ఎవ్రీవేర్
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్
0: ఆ సత్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించండి
1: స్ట్రెంగ్థెన్ దిస్ ట్రూత్ ఫస్ట్
0: సత్యం ఎక్కడో లేదు
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్
0: సత్యం ఎక్కడుంది
1: ఇక్కడే
0: ఉంది
1: రైట్ హియర్
0: సత్యం ఎక్కడంటే సత్యం ఉన్న చోటనే దైవం ఉంది
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్
0: శాంతి శాంతి శాంతి
1: వి స్పీక్ ఆఫ్ పీస్
0: ఎక్కడుంది శాంతి
1: వేర్ ఇస్ ఇట్
0: అవుట్ సైడ్ ఉంది ఆ పీస్
1: ఈజ్ ఇట్ అవుట్ సైడ్
0: ఎక్కడ పోయినా పీసెస్ పీసెస్ పీసెస్
1: ఓన్లీ పీసెస్ బట్ నాట్ పీస్
0: నో పీస్
1: నో పీస్
0: పీస్ అనేటువంటిది దైవం దగ్గరనే ఉంటుండాలి
1: పీస్ ఈజ్ ఇన్ గాడ్
0: మీ హృదయంలో దైవత్వాన్ని పెంచుకోండి
1: ఇన్స్టాల్ గాడ్ ఇన్ యువర్ హార్ట్
0: నా హృదయమందే ఉన్నాడు దైవము అని సత్యాన్ని విశ్వసించండి
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ
0: ఆ సత్యాన్ని మీరు విశ్వసించినప్పుడే మీకు తప్పక శాంతి లభిస్తుంది
1: దెన్ వన్స్ యు హావ్ గాట్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ యు విల్ ఎక్స్పీరియన్స్ పీస్
0: సత్యమునందుండి
1: గాడ్ ఈజ్ ఇన్ ట్రూత్
0: సర్వము సృష్టించే
1: హీ క్రియేటెడ్ ఫ్రమ్
0: సత్యమునందు అనగే సర్వ సృష్టి
1: The creation merges in truth.
0: సత్య మహిమ లేని
1: దేర్ ఇస్ నో ప్లేస్
0: కళమేది కనుగొన్నా
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్
0: సత్వం ఇది చూడరయ్యా
1: దట్ ఇస్ ప్యూర్ అండ్ సాలిడ్ ట్రూత్ ఇన్ ఫ్యాక్ట్
0: కనుక మనం దైవాన్ని వెతకడానికి ఎక్కడో మనం పోనక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు సెర్చ్ ఫర్ గాడ్ ఎనీవేర్
0: ఎక్కడ సత్యమో అక్కడ ప్రత్యక్షం అవుతుంటాడు
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్
0: ఎక్కడ సత్యం ఉంటుంటాదో అక్కడే నారాయణ ప్రత్యక్షం అవుతాడు
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ గాడ్
0: ఎక్కడ నారాయణ ప్రత్యక్షమయ్యాడో అక్కడనే లక్ష్మి కిలకిల అవుతూ వస్తుంది
1: వేర్ దేర్ ఇస్ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
0: కనుక లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది మీకు
1: వేర్ ఇస్ లక్ష్మి
0: లక్ష్మి కావాలి
1: యూ వాంట్ వెల్త్
0: ఎక్కడి నుంచి వస్తుంది
1: హౌ కెన్ యూ గెట్ ఇట్
0: నీ నుంచి నీ రావాలి
1: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ యూ
0: ఆ లక్ష్మి నీలో ఆవిర్భవించుకో
1: దెన్ వన్స్ యూ అలవ్ ఇట్ టు అరైజ్ ఇన్ యూ
0: నీ నారాయణ ఎప్పుడు నీ హృదయంలో పెట్టుకున్నావో లక్ష్మి తనపాటి తానే కదులుతూ వస్తుంది
1: దెన్ వన్స్ యూ హావ్ నారాయణ హీ విల్ బి ఫాలోడ్ బై లక్ష్మి
0: కనుక మనము పవిత్రమైన భావాలతో
1: విత్ నోబుల్ థాట్స్
0: నిశ్చలమైనటువంటి యొక్క కర్మలతో
1: విత్ గుడ్ డీడ్స్
0: నిరంతరము దైవ చింతనతో
1: విత్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్
0: సత్కర్మలు ఆచరించండి
1: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్
0: పరోపకారం చేయండి
1: హెల్ప్ అదర్స్
0: పొరలపైన ఈర్ష్యను పుట్టుకొంచుకోద్దు
1: నెవర్ బి జెలస్
0: పొరలపైన మనం అసూయ కలిగించకూడదు
1: నెవర్ హ్యావ్ ఎన్వీ
0: అసూయ పలిగినా ఇంకా వాడికి పనికే రాడు
1: దెన్ వన్స్ యు ఆర్ జెలస్ యు ఆర్ యూస్లెస్
0: అసూయనే మానవుని హతపతనం చేస్తుంది
1: ఇట్ ఈస్ జెలసీ దట్ రూయిన్స్ యు టోటలీ
0: ఈనాడు అసూయ పెరిగిపోయింది
1: టుడే వి ఫైండ్ ఎన్వీ
0: ఎవరైనా బాగా ఉంటే వాళ్ళని చూచి కంటి నీరు కారుతారు
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ ఫైన్ దే స్టార్ట్ షెడ్డింగ్ టీర్స్
0: ఒకరు ఆనందంగా ఉంటే వాళ్ళని చూచి ఒరవ లేకుండా పోతారు
1: ఇఫ్ వన్ ఇస్ హ్యాపీ ది అదర్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు బేర్
0: చాలా చెడ్డది చాలా చెడ్డది
1: జెలసీ ఈస్ వెరీ బ్యాడ్
0: మొట్టమొదట ఇతరులు ఆనందపడుతుంటే నీవు ఆనందించు
1: అదర్స్ ఆర్ హ్యాపీ యూ బీ హ్యాపీ
0: తప్పక నీవు కూడా ఆనందిస్తావు
1: యూ కెన్ బి హ్యాపీ
0: కనుక దైవత్వంలో ఉండేటువంటి రహస్యం ఇదియే
1: This is the secret of divinity.
0: ఉన్నది కావసంత ఉన్నది అనుగ్రహము.
1: There's a lot of grace.
0: కానీ దానిని లోతులో ఉన్నది.
1: It is there deep.
0: బావిలో ఉన్నటువంటి నీరు చేదాలి అనుకుంటే
1: if you want to bring out the water out of the well,
0: పాత్రకు ఒక తాడు కట్టి
1: and you tie it with a rope,
0: బావిలోకి విడిచి
1: and you have to leave it inside,
0: ఆ బావి నుంచి తిరిగి తాడును చేర్చుకున్నప్పుడే
1: and once you drain the water out of the well, out of the well you can have water.
0: ఉన్నాయి. నీ పాత్రను తాడు కట్టడం లేదు.
1: But you are not tying it up. The container is not tied up with the
0: బావిలో వదలటం లేదు.
1: You are not dropping into the well.
0: బావిలో వదిలి ఆ నీరు చేరుకోవటం లేదు.
1: You are not drawing the water.
0: ఆ త్రాడు ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: అదే భక్తి పాశము.
1: దట్ ఇస్ ద రోప్ ఆఫ్
0: భక్తి పాశం అనేటువంటి త్రాడును కట్టి,
1: అండ్ వన్స్ యూ టైట్
0: హృదయ బాండం అనేటువంటి దాన్ని బాగా త్రోమి,
1: అండ్ వన్స్ యూ కీప్ ది హార్ట్
0: అనుగ్రహం అనేటువంటి బావిలో వడిచిపెట్టినప్పుడు,
1: జస్ట్ ఇమర్స్ ఇట్ ఇన్ ద వెల్
0: ఆనందమనే జలం మనకు చేతికి వస్తుంది.
1: యూ కెన్ కలెక్ట్ ద వాటర్ ఆఫ్ బ్లెస్.
0: అనుగ్రహం అనే బావిలో వదలాలి.
1: యూ హావ్ టు డ్రాప్ ఇట్ ఇన్
0: దిస్. ఆగ్రహం అనే బావిలో కాదు.
1: నాట్ ఇన్ ఆర్డర్.
0: అసూయ అనే బావిలో కాదు.
1: నాట్ ది వెల్ ఆఫ్
0: జెలసీ. అసంతృప్తి అనే బావిలో కాదు.
1: నాట్ ది వెల్ ఆఫ్ యాంగర్.
0: ఆనందం అనేటువంటి బావిలో వదలండి.
1: ఇట్ ఈస్ ద వెల్ ఆఫ్ బ్లిస్.
0: కనుక మానవుల లోపల దుర్గుణాలు దూరం చేసుకోండి.
1: గెట్ రిడ్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: పవిత్రమైనటువంటి ఈ యొక్క అవకాశాల లోపల,
1: ఇన్ ది సీక్రెట్ మూమెంట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ లైక్ దిస్,
0: దుర్గుణాలు మనం పెంచుకోవటం, దుర్గుణాలు పెంచుకోవటం చేతనే మనకు మనమే దుర్గతిని పొందుతున్నాం.
1: బై డెవలపింగ్ బ్యాడ్ క్వాలిటీస్ వీ రూయిన్ అవర్ సెల్వ్స్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మంచి పవిత్రమైన భావాలు పెంచుకోండి.
1: డెవలప్ సీక్రెట్ గుడ్ థాట్స్.
0: అందరితోనూ ప్రేమతో మీరు కలిసిమెలిసి ఉండండి.
1: మింగిల్ టుగెదర్ విత్ లవ్.
0: ఆ ప్రేమ ఒకటి మీరు సంపాదిస్తే,
1: దెన్ వన్స్ యూ హావ్ దిస్ లవ్,
0: అన్ని మీ దగ్గరికి నడుచుకుని వస్తాయి.
1: ఆల్ విల్ కమ్ టువర్డ్స్ యూ.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవశక్తి సామర్థ్యములు ఎవరును గుర్తించలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ అండ్ నో ది వాల్యూ ఆఫ్ ద పవర్ ఆఫ్ లవ్.
0: కేవలము తెలియకపోయినను విమర్శించటం మాత్రము అధికమవుతుంది.
1: Though it is not known, though we are ignorant, but yet we are prepared to criticize, analyze.
0: ఒకరు వర్ణించని మరొకరు విమర్శించని, కానీ దైవశక్తి దైవశక్తియే.
1: One may praise, one may blame, but the divine power exists as it is.
0: విమర్శించటం చేత శక్తి తరిగిపోదు, వర్ణించటం చేత శక్తి పెరిగిపోదు.
1: The divine power would never increase because of your praise, nor diminish because of the blame either.
0: Tarigi perigeetundi laukikamainatundi jagat yokka pravruttuli.
1: It is only the worldly thing that increases or diminishes, and not the divine.
0: Divyattamunaku ee rendunu levu.
1: These two do not apply to the divinity.
0: పేరు పరిస్థితులకై ప్రాకులాడేటువంటి వ్యక్తులు ఇందులో ఏమాత్రమో పాల్గొనరు.
1: Those who are for name and publicity have no place here in this field.
0: ఎన్ని వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేసి నయా పసా ఖర్చు లేకుండా తమ తమ గృహములు చేరుకుంటున్నారు.
1: Thousands of students have been educated totally free of cost.
0: ఎవరికి ఏ ప్రచార ప్రబోధనలు కూడా సల్పటం లేదు.
1: There is no publicity, there is no advertisement.
0: కానీ వారి ఆనందమే నా ఆనందంగా భావించి నేను ఆనందిస్తూ ఉంటాను.
1: భగవాన్ ఎంజాయ్స్, భగవాన్ ఇస్ బ్లిస్ఫుల్ బికాజ్ ఆవర్ బ్లిస్ ఈజ్ హిస్ ఫుడ్, ఈజ్ హిస్ బ్లిస్.
0: నిన్నటి దినము కేవలము రామాయణ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను నిరూపిస్తూ వచ్చింది.
1: రామాయణ డెమన్స్ట్రేటెడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సర్టన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది డివినిటీ.
0: భరతుడు పాదుకులను తీసుకుని కేవలం అయోధ్య చేరలేదు.
1: భరత డిడ్ నాట్ రీచ్ అయోధ్య క్యారింగ్ సీక్రెట్
0: సాండల్. ఒక చిన్న ఆశ్రమం మాదిరి కట్టుకుని అందులో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: హీ బిల్ట్ ఎ స్మాల్ హెర్మిటేజ్ అండ్ స్పెంట్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
0: భరతుడు రాముని యొక్క పాదసేవ యందే కాలమును గడుపుతూ వచ్చాడు.
1: భరత స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ సర్వింగ్ రామ.
0: అతని భార్య అయినటువంటి పాండవి రామకీర్తనలు చేసుకుంటూ రామనామం చేతనే పతికి సహాయం చేస్తూ అదే ఆశ్రమంలోనే నిలిచిపోయింది.
1: వైఫ్ ఆఫ్ భరత మాండవి ఆల్సో స్టేడ్ దేర్ ఇన్ ద సేమ్ ప్రిమిసెస్ సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ రామ అండ్ సర్వింగ్ హర్ హస్బెండ్.
0: రాములు సీత అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు.
1: రామ అండ్ సీత స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద
0: వీరిరువురి సేవలు కూడాను లక్ష్మణుడు చేస్తూ కాలమును ఆనందంగా గడుపుతూ వచ్చాడు.
1: లక్ష్మణ వాజ్ సో హ్యాపీ సర్వింగ్ రామ అండ్ సీత ఇన్ ద ఫారెస్ట్.
0: వాట్ అబౌట్ శత్రుఘ్న? శత్రుఘ్న యొక్క విషయం ఏమిటి?
1: దెన్ వాట్ అబౌట్ శత్రుఘ్న?
0: కానీ శత్రుఘ్న విషయము ఎవరు కూడా హెచ్చరించడం లేదు.
1: నో వన్ నోస్ అబౌట్ శత్రుఘ్న.
0: అయితే ఇక్కడ తెలియగలిగినటువంటి మానవులు, విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎంతైనా కూడా విచారించవచ్చు.
1: బట్ ఇంటెలిజెంట్ పీపుల్, పీపుల్ ఆఫ్ ఇంక్వైరీ కెన్ కమ్ టు నో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న.
0: మేధావులు వేలకు వేలు అభివృద్ధి అవుతున్నారు.
1: వీ ఫైండ్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్.
0: విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు వేలకు వేలు పెరిగిపోతున్నారు.
1: వీ హ్యావ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ పీపుల్ ఆఫ్ ఇంక్వైరీ.
0: కానీ ఆధ్యాత్మిక ప్రభావం చేత ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క వ్యక్తులను ఎవరు విచారించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ నో వన్ ఈస్ ప్రిపేర్ టు ఇంక్వైర్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: దశరథుని కాలం నుండి సుమంతుడు మంత్రి పదవి చేస్తూనే ఉన్నాడు.
1: Sumantha was serving as minister in the court of Dasharatha.
0: Kani paripalana vishayam lopala Dasharathudu cheppinattuga maatramu narchukuneetundi vaadu.
1: But Sumantha acted according to the wishes of Dasharatha in matters of administration.
0: Ee naadu paripalakudainatundi Ramudu aranyamlo unnadu.
1: Administrator Rama is now at the
0: spot. Athani pratinidhiga undinatundi oka Bharatudu ఆశ్రమం కట్టుకుని వేరే ఉన్నాడు.
1: రిప్రజెంటేటివ్ రామ భరత ఇస్ నౌ రిసైడింగ్ ఇన్ ఎ హెరిటేజ్ ఇన్ ఎ విలేజ్.
0: కానీ ఈ అయోధ్య పరిపాలన ఎవరు స్థాపిస్తున్నారు?
1: దెన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్
0: ఎవరు సాధిస్తున్నారు?
1: హూ ఇస్ రూలింగ్?
0: ఇక్కడే మన యొక్క విచారణ శక్తి అత్యవసరము.
1: హియర్ వీ మస్ట్ టేక్ మేక్ ప్రాపర్ ఇంక్వైరీ.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకును అయోధ్యలో నివసించి అయోధ్య యొక్క స్థితిగతులను చక్కగా విచారణ చేసి ఈ పరిపాలనా బాధ్యత అంతా కూడా శత్రుఘ్నుడే చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ టు ద క్రెడిట్ ఆఫ్ శత్రుఘ్న హూ రెయిన్డ్ హూ రూల్డ్ దట్ అయోధ్య ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ ది బ్రదర్స్.
0: భరతుని దగ్గరికి వెళ్లి దీని రిపోర్ట్ అంతా కూడా అందిస్తూ వచ్చాడు.
1: బట్ హీ రిపోర్టెడ్ వాట్ ఆల్ హ్యాడ్ హ్యాపెన్డ్ ఎవ్రీ నైట్.
0: పరిపాలనా దక్షిణ విచారం అంతా కూడా శత్రుఘ్నుడే.
1: శత్రుఘ్న వాజ్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్.
0: ఇంత పనులు చేసినప్పటికీ శత్రుఘ్న యొక్క పేరు ఎక్కడ కూడా ఉచ్చరించేవారు లేరు.
1: బట్ నో కామెంటరీ ఆన్ రామాయణ ఎవర్ కేర్ టు మెన్షన్ ద రోల్ ఆఫ్ శత్రుఘ్న.
0: ఆ యొక్క సుమిత్ర యొక్క కుమారులు ఇరువురు కూడాను సేవల యందు పవిత్రమైనటువంటి కార్యములు యందు అన్నతమ్ముల యొక్క ఐక్యమత్యం నందు నిమగ్నులవుతూ వచ్చారే కాని ప్రచార ప్రబోధనకు ఏమాత్రము వారు పాల్పడలేదు.
1: బోత్ ద సన్స్ ఆఫ్ సుమిత్ర లక్ష్మణ్ అండ్ శత్రుఘ్న దే హ్యాడ్ ఎన్ సీక్రెట్ లైఫ్ దే డెమోన్స్ట్రేటెడ్ వాట్ యూనిటీ ఈస్ దే వర్ నాట్ ఆఫ్టర్ పబ్లిసిటీ.
0: కానీ శత్రుఘ్నుడు తన సర్వస్వమును కోల్పోయి భరతునికి అంకితమైపోయి భరత ఆజ్ఞను శిరసావహించి సేవలు గావిస్తూ వచ్చాడు.
1: Shatrughna totally surrendered, dedicated his life in service of Bharata.
0: Kanaka Shatrughnudu maha yukti parudu shakti parudu telivitetalu galavadu.
1: So Shatrughna is highly intelligent, able with all skills.
0: Ilanti Shatrughna yokka shakti samarthyam evaru kodanu gurtinchadaniki prayatninchatam ledu.
1: No one is making an effort to know the capacity and the potentialities of Shatrughna.
0: 11 సంవత్సరములు కూడాను శత్రుఘ్నుడే ఈ అయోధ్య పాలన చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ శత్రుఘ్న హూ రూల్డ్ ది ఎంటైర్ అయోధ్య ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 11 ఇయర్స్.
0: ఏ ఒక సందేహం వచ్చినప్పటికీ భరతుణ్ణి ప్రశ్నించటం లేదు.
1: హీ నెవర్ సాట్ ఫర్ ఎనీ క్లారిఫికేషన్ ఫ్రమ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: అతని యొక్క ఏకాగ్రతకు అతని యొక్క సేవకు భంగం కలిగించినటువంటి వాడవుతానేమో అనేటువంటి భయమే.
1: He was afraid because any clarification to be sought after might disturb
0: Sumitra
1: the attention concentration.
0: Pramanam chesindi.
1: In fact, Sumitra made a promise in the beginning.
0: Akka Kausalya, nee kumarudu raju kavachunu.
1: Sister.
0: Kaani nee kumarudu rajainappudu naa kumarudu Lakshmanudu sevakudiga untadu.
1: Sister Kausalya, your son may be the king and my son will serve him.
0: Kaika nee kumarudu raju kavachunu.
1: Kaika, your son may be the king.
0: Taanu raju ainappudu taanu sevakuduga Shatrughnu neeku sahayam chestadu.
1: My son Shatrughna will serve your son.
0: Naa iruvuru kumarulu kudunu seva karyakramamlo maatrame praveenuluga undali.
1: Both of my sons should spend their time in service.
0: Seva nimittamai nee ee kumarulu kannanu.
1: And it's for that reason I begot them.
0: Rajya nimittamai gaani peru prasthal nimittamai gaani nenu ee kumarulu kanaledu.
1: Not for kingship or for publicity, name and fame.
0: Ilanti sumitra kumarulu ainatundi oka Shatrughnudu Lakshmanudu entati gunavantulu vaari iruvule lekapothe itu vaipuna Bharatudu gaani atu vaipuna Ramulu gaani ee karyamulu kodanu sadhinchaledu.
1: How great they are, how virtuous they are, Shatrughna and Lakshmana, Had there not been Shatrughna, Bharata would not have been successful. Had there not been Lakshmana, so also Rama. They stood as support.
0: అన్నా తమ్ములకు తగినటువంటి తోడ్పాటును కావిస్తూ వచ్చారు.
1: దే గేవ్ ఆల్ ద కోఆపరేషన్ అండ్ సపోర్ట్ టు దేర్ బ్రదర్స్.
0: కనుకనే యుద్ధ సమయమునందు లక్ష్మణుడు మూర్ఛలగా,
1: ఎట్ ద టైమ్ ఆఫ్ ద వార్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్,
0: రామును చాలా బాధపడుతున్నాడు.
1: రామ ఫెల్ట్ వెరీ సాడ్.
0: వెతికిన సీత వంటి భార్య అయినా నాకు లభిస్తుంది.
1: ఐ కెన్ ఫైండ్ ఎ వైఫ్ ఆఫ్ ద సార్ట్ ఆఫ్ సీత.
0: కౌసల్య వంటి తల్లి అయిన కూడా నాకు లభ్యమవుతుంది.
1: ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కౌసల్య.
0: నేను ఎంత ఎత్తుకున్నా కూడా లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు ఇంకా చిక్కడు.
1: మై సర్చ్ వుడ్ బి ఇన్ వెయిన్ టు ఫైండ్ ఎ బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ
0: అని బ్రదర్ నిమిత్తమై లక్ష్మణ నిమిత్తమై దేనైన కూడా త్యాగం చేస్తానని సిద్ధమవుడాడు.
1: హీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ లక్ష్మణ.
0: అప్పుడే హనుమంతుని వచ్చి,
1: దెన్ హనుమాన్ కేమ్,
0: సోదరా నీవు దీనికి సహాయం చేయాలి.
1: You should support.
0: నీ భక్తి ప్రపత్తులు మితిమీరినవై అయినప్పటికీ లౌకికంగా ప్రాకృతికంగా నీవు ఈ సహాయం నాకు అత్యవసరంగా చేయాలి.
1: Though you are all powerful from the worldly point of view, I need your help.
0: నీవు వెళ్ళి సంజీవ పర్వతం తీసుకుని రామన్నాడు.
1: Rama wanted Hanuman to bring that Sanjeeva.
0: రామాగ్ని శిరసా వహించేటువంటి వాడు హనుమంతుడు.
1: Hanuman always obeyed the command of Rama.
0: అతను కూడాను ఈ సోదరుల్లో నాలుగో వాడుగా కనిపించాడు.
1: He is also one among these four brothers.
0: వెళ్ళాడు.
1: He went.
0: ఆ సింహపు వృక్షమైనటువంటిది ఎక్కడదో
1: He could not find.
0: ఏమాత్రమో తెలియదు.
1: He could not find out the exact plant required.
0: పర్వతాన్ని ఎత్తుకుని వచ్చాడు.
1: He lifted the whole of the mountain.
0: పర్వతాన్ని ఎత్తుకొని అయోధ్య పట్టణం పైన ప్రయాణం చేస్తున్న సమయం లోపల,
1: లిఫ్టింగ్ ద మౌంటైన్ ఆన్ వన్ హ్యాండ్ వైల్ హి వాస్ ట్రావెలింగ్ అక్రాస్ ద స్కై,
0: రామును అనేక మంది రాక్షసులు బాధ పెడుతున్నారనే విషయం వర్తమానం చెప్తూ వచ్చారు. వార్తల వల్ల తిరుగుతూ వచ్చింది.
1: ద మెసేజ్ వాస్ కన్వేడ్ టు వాస్ కన్వేడ్ రిలేటింగ్ ద ఆబ్స్టికల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ టు సీత.
0: వీడెవడు రాక్షసుడిగా ఉన్నాడు, పర్వతాన్ని ఎత్తుకుని పోతున్నాడు, నా రామునిపైన ఏమైనా అపాయం చేస్తాడో ఏమో, అపకారం జరుపుతాడో ఏమో అని అంబుతో కొట్టాడు భరతుడు.
1: Bharata thought some demon was traveling across the sky and therefore he shot an arrow.
0: Parvatam tho paatu hanumantudu digadu.
1: Hanuman descended on earth along with the mountain.
0: Digi Bharatuniki namaskarinchadu.
1: And he did namaskar to Bharata.
0: Raja.
1: Who came?
0: Lakshmanu murchi chentatam cheta.
1: As Lakshmana fainted.
0: Dini pariharam nimittamai atani bratikinche nimittamai nenu ee parvatanni teeskuni potunnanu.
1: To save his life. I brought this mountain.
0: Sanjeeva vruksham ee parvatamlo unnadani evaro chepparu.
1: Somebody said there is Sanjeeva plant.
0: Kaani naaku aa vrukshamlo yokshadakta naaku teliyadu.
1: I don't know anything with that.
0: Ramaji sirsa vahinchi parvatanni teeskoni pothunnanu.
1: In strict obedience to the command I brought the mountain.
0: Aa maata cheppetappudiki Bharatudu chaala pattaleni taanantam anubhavinchadu.
1: Bharata was ecstatic, was thrilled and excited.
0: Kausalyani pilipinchadu.
1: He called for Kausalya.
0: Amma Ramulu vartanu teeskoni vachadu ee Rama bantu.
1: And he said message of Rama is
0: ye jarugutundade ante anta vidiga cheppesesadu Hanumantudu.
1: Hanuman explained in full, narrated in full what
0: Ramuniki Ramuniki yuddham jarugutundadi.
1: War is going on between Rama and Ramuniki.
0: Oka rendu dinamallo poorthi idi samapta avutundi.
1: It is going to be concluded in a day or two.
0: Lakshmana murcha valla nenu ee parvatham ni ettukoni pothunnanu annadu.
1: Because of this problem, as Lakshmana fainted to save his life, Sumitra I brought this mountain.
0: Bharata
1: called Sumantha also.
0: Sumitra cheptundi aa vetti badhalu ledu.
1: Sumitra said there is no
0: na
1: suffering.
0: Em avutadu aneetundi badha naaku ledu.
1: I don't have any kind of suffering whatsoever.
0: Ramuniki ananukulam emaina jarugutado em aneetundi badhane nannu badhistundadi.
1: I am only worried that something come in the way of their service to Rama.
0: Na kumarudiki emaina lakshmanudu emaina marninchina chatrukuni nenu Rama sevakai pamputanu.
1: If Lakshmana were to die, there is Shatrughna to stand in support and to serve.
0: Karuna kumarudu vishayamlo naaku ee maatramu baadha ledu.
1: I am not bothered about my sons.
0: Ramuniki sukhanga kaligali.
1: I want that Rama should
0: be. Ramuni sevalo etti abhyantaramu kalakunda chusukovali.
1: There should not be any interference in
0: ee sankalpam chetane Lakshmanuni nenu Ramuni venta pampanu.
1: It is for that reason I sent Lakshmana to follow
0: Rama. Ani cheppi santoshinchindi.
1: She was so happy.
0: Lopariki teeskellaadu.
1: And he has taken her in.
0: లక్ష్మణుడి భార్య ఆమె పెయింటింగ్ లోనే ఉంటుండాలి. ఆ కాలమంతా కూడాను రాముని పెయింటే.
1: ఊర్మిళ వాజ్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ పెయింటింగ్ రామాస్ పిక్చర్.
0: లక్ష్మణుడు వెళ్లే సమయం లోపల
1: ఏ
0: విధమైనటువంటి పెయింటింగ్ ప్రారంభం చేసిందో
1: the kind of paintings she started.
0: ఆ ఊర్మిళ అది ఏ పెయింట్ లోపలనే మునిగి ఉంది.
1: She spent all the time in full concentration on the painting.
0: అప్పుడు చెప్పి భరతుడు, మా సోదరుడు ఈ విధంగా మూర్చిలినాడట.
1: And the news that painting of Lakshmana was conveyed.
0: ఏమి గతి, నాకేమి తోచటం లేదు.
1: Well, I don't know what to do now.
0: అప్పుడు ఈ యొక్క వ్యక్తి అనగా లక్ష్మణి యొక్క భార్య విరమించలేదు.
1: And Urmila did not stop at that moment.
0: ఆమె ఏమాత్రం కూడాను బాధపడలేదు.
1: She did feel sad.
0: రాముని యొక్క నామచింతనమే నిరంతరము లక్ష్మణి యొక్క హృదయంలో ఉంటుండాలి.
1: In fact, the constant glory, the singing, chanting of Rama's glory was there in the heart of Lakshmana.
0: ఆనందంగా నిద్రపోతున్నాడు.
1: Perhaps he has been sleeping in a blissful state without
0: ఈ బాధంతా అనుభవించేది రాములే.
1: All the suffering is that of Rama only.
0: కనుకనే నా భర్తకు ఎట్టి అపాయము లేదు.
1: My husband Lakshmana is not in danger.
0: లక్ష్మణ్ ఎల్లప్పుడూ సుక్షేమంగానే ఉంటాడు.
1: So he is always peaceful and safe.
0: అనగా దీని యొక్క అంతరార్థాలు మనం గుర్తించవలసినటువంటిది, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎంతటి గుణవంతుడో వారి పత్నులు కూడాను అంతటి గుణవంతుడు.
1: వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్ ద ఫోర్ బ్రదర్స్ ఆర్ హైలీ వర్చ్యూస్ అండ్ నోబుల్, సో ఆల్సో దేర్ వైవ్స్.
0: వారి యొక్క సుక్షేమమునకు వీరి మంచి గుణములే మూల కారణములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ద వైఫ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ హస్బెండ్.
0: వీరి సత్ప్రవర్తనలే దీనికి మూల కారణములు.
1: దేర్ కండక్ట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: సదాచారంలే వీరికి మూల కారణములు.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ద
0: సత్గుణములే దీనికి మూల కారణములు.
1: వర్చ్యూస్ ఆర్ ద రీజన్.
0: సత్సీల సంపత్తియే దీనికి మూల కారణం.
1: ద క్యారెక్టర్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: అక్కడ తెలిపి తిరిగి హనుమంతుని పంపించాడు.
1: అండ్ హనుమాన్ వాజ్ సెంట్.
0: ఈ విధంగా చూస్తుంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి వారు ఒకరికొకరు అన్యోన్యంగా, అనుకూలంగా, ఆదర్శంగా లోకానికి ఆదర్శాన్ని అందిస్తూ ఉండగా వీరి పత్నులు కూడాను ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: ద ఫోర్ బ్రదర్స్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న, దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్ హౌ బ్రదర్స్ షుడ్ మింగిల్ దెమ్ సెల్వ్స్ ఇన్ యూనిటీ ఇన్ ఆల్ ఎఫెక్షన్ సో ఆల్సో దేర్ వైవ్స్.
0: కేవలం అయోధ్యను పాలన చేస్తుంటే,
1: వైల్ ది Ayodhya was ruled under administration,
0: సుగ్రీవునికి తగినటువంటి సేవలు ఈ యొక్క భార్య చేస్తూ వచ్చింది.
1: వైఫ్ అసిస్టెడ్ ద రూలర్ ఇన్ ఎవ్రీ వే.
0: సుతకీర్తి మాత్రం తక్కువైనటువంటిదే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ ఇస్ నాట్ ఆర్డినరీ.
0: మాండవి సుతకీర్తులు ఇద్దరు కూడాను భరత శత్రుఘ్నులకు తగినటువంటి సహాయం చేస్తూ వచ్చారు.
1: మాండవి శృతకీర్తి ఎక్స్టెండెడ్ ఆల్ ద సపోర్ట్, ఎంకరేజ్డ్ దేర్ హస్బెండ్.
0: వీరు మరొక పనిలో ఏమాత్రము వీరు పాల్గొనలేదు.
1: And in fact they never struggled for any name or recognition.
0: Tellavari sayankalam Kausalya daggariki velleetunte varu.
1: They visited Kausalya every day.
0: Kausalya ku paada namaskaram chesukuneetunte varu.
1: They prostrated her feet.
0: Tirigi tama tama grahamulaku vachi tama kartavya karmalu nirvartincheetunte varu.
1: After that they return and attend to their duties.
0: Ilanti gunavanturalainatunte yokka kodanlo chikkatam aa naati goppa adrushtam.
1: It was a matter of great fortune and good luck to have a daughter of this type in those days.
0: కనుక మాండవి శృతకీర్తులు కూడాను సామాన్యమైనటువంటి వారు కాదు.
1: మాండవి శృతకీర్తి ఆర్ నాట్ ఆర్డినరీ వన్స్.
0: వీరు దశరథుని మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు అయినప్పటికీ,
1: దో దే హ్యాపెన్ టు బి ద డాటర్స్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ దశరథ,
0: అతను కుశధ్వజుడు.
1: హీస్ కుశధ్వజ.
0: ఈ కుశధ్వజుని యొక్క కుమార్తె అయినప్పటికీ ఈ పిల్లలు కూడాను ఈ పవిత్రమైనటువంటి భావాలంతా రూపొందుతూ వచ్చారు.
1: ఆర్ ది డాటర్స్ ఆఫ్ కుశధ్వజ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథునకు కౌసల్యకు ఏ విధంగా సమానంగా ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారో,
1: జస్ట్ యాజ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న హావ్ సెట్ ఐడియల్స్,
0: సీత ఈ మిగిలినటువంటి ముగ్గురు సిస్టర్స్ కూడాను అత్తమామలకు తగినటువంటి రీతిగా అనుభవిస్తూ వచ్చారు.
1: సో ఆల్సో సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి ఆల్సో సెట్ ఎన్ ఐడియల్ టు హ్యుమానిటీ.
0: ఇలాంటి గుణవంతుడి యొక్క ప్రభావములు ఇంకా మున్ముందు ఎంతనో జరుగుతుంది.
1: Many more things you have to learn to know in
0: 11 samvatsaramulu
1: for 11 years
0: etti abhyantaramu lekunda
1: without any objection
0: etti complaint raakunda
1: without any complaint
0: ayodhya desamu dharma pariparanalo konasagutu vachindi.
1: The reign, the administration there in Ayodhya went on peacefully.
0: Ekkadiki poyinappudu satyam vada dharmam chara, satyam vada dharmam chara,
1: everywhere truth was
0: satyanni palakandi,
1: everywhere righteousness,
0: dharmanni acharinchandi,
1: righteousness was adhered, was followed.
0: ఈ ప్రచార ప్రబోధన లోపల దేశమంతా కూడాను తాను ధర్మరీతిగా నడుచుకుంటూ వచ్చాడు శత్రుఘ్నుడు.
1: Because of the adherence of these two, satya and dharma, Shatrughna was successful as the ruler of Ayodhya.
0: శత్రుఘ్నుడు ఒక్క నిమిషమైనా నిద్రపోయినటువంటి వాడు కాదు.
1: శత్రుఘ్న డిడ్ నాట్ స్లీప్ ఫర్ ఎ మోమెంట్.
0: ఏ విధమైనటువంటి కంప్లైంట్ వస్తాయో ఏమిటో.
1: What complaint is kept in store?
0: నా పరిపాలనలో లోటు ఏమైనా జరిగి భర్తనికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందో ఏమిటో.
1: There may be some complaint lodged against him.
0: భర్తనికి ఎట్టి చెడ్డ పేరు కూడా రాకూడదు.
1: Bharata should never get a bad name.
0: అతనికి సత్కీర్తి కావాలి.
1: Bharata should have a good name.
0: రాములు అందించినటువంటి ఒక ప్రసాదం ఇది.
1: And it's gift of Rama.
0: కనుకనే రామాజ్ఞను నేను శిరసా వేయించాలి.
1: సో ఐ హావ్ టు ఒబే ద కమాండ్ ఆఫ్
0: రామ. శత్రుఘ్నుడు ఇంతటి పరమభక్తితో పల తన కర్తవ్యాన్ని పాలిస్తూ వచ్చాడు.
1: విత్ ఇంటెన్స్ డివోషన్ శత్రుఘ్న డిశ్చార్జెస్ డ్యూటీ ఎక్సలెంట్.
0: అయోధ్య పరిపాలనంతా కూడాను
1: ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అయోధ్య
0: శత్రుఘ్ని వల్లనే జరుగుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ శత్రుఘ్న ఓన్లీ.
0: ఇందులో భరతుడు ఏమాత్రం కూడా ప్రవేశించలేదు.
1: భరత హ్యాడ్ నో రోల్ దేర్.
0: శత్రుఘ్నుడు చెప్పినవన్నీ కూడా సరి సరి అని ఊకొడుతూ వచ్చాడు.
1: హి ఆల్వేస్ ఎండోర్స్డ్ ఆల్ ద సజెషన్స్.
0: కారణం ఏంటి? శత్రుఘ్నుడు అనేటువంటి వాడు శత్రు సంరక్షణ కోసం పోయేటువంటి వాడు.
1: బికాస్ శత్రుఘ్న
0: శత్రువులను ధ్వంసం చేసేటువంటి వాడు.
1: అండ్ హి కెన్ కిల్ ఎనీ ఎనిమీ.
0: శత్రువులను పుట్టించేటువంటి వాడు కాదు.
1: అండ్ హి విల్ నెవర్ ఎంటర్టైన్
0: శత్రువాన్ని అణగనొక్కేటువంటి వాడు.
1: ది ఎనిమిటీ విల్ బి రూల్డ్
0: అవుట్. ఎక్కడ చూసినా కూడా శాంతి శాంతి శాంతి.
1: He established peace everywhere.
0: Anati pavitramaina bharatiya sanskruti yandu satyam vada dharmam chara shanti shanti shanti.
1: In Bharat, the culture of Bharat maintained peace shanti because of satya and dharma.
0: Andaru sukhanga undali.
1: All should be happy and prosper.
0: Ee annadammulu andarukunu ekanga undali.
1: All brothers should stand in
0: line. Evariki apakirti kudanu raakurudu.
1: No one should get a bad name.
0: Satkirti tone tana jeevithamnu saadhisthu raavali.
1: In fact, they should end up their lives with a good name.
0: Ee vidhamainatundi yokka satya pratignalu chetane శత్రుఘ్నుడు కూడా నువ్వు కాలం గడుపుతూ వచ్చాడు.
1: అండ్ శత్రుఘ్న స్పెండ్ ద టైమ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: రాముని యొక్క వర్తమానము
1: ద మెసేజ్ ఆఫ్ రామ
0: కొంచెం కఠినంగా జరుగుతూ ఉంటుండదని వచ్చి చెప్పారు.
1: ద మెసేజ్ ఆఫ్ రామ కంటైన్ సంథింగ్ సో సీరియస్.
0: అనగా రాజులు కనుక వీరికి సుప్రభావం అందరూ రావటం పోవటం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది.
1: బికాస్ మెసెంజర్స్ మూవ్డ్ అబౌట్ దే కుడ్ హ్యావ్ ద న్యూస్ కన్వేడ్.
0: ఈ మెసెంజర్స్ ద్వారా అన్ని వర్తమానములు వచ్చేటువంటివి.
1: ఆల్ మెసేజెస్ వర్ కన్వేడ్ త్రూ మెసెంజర్స్.
0: ఒకనాడు కరుడు దూషణుడు మహా చెడ్డవారు కరుడు వాడు రావణాసుని ప్రధానమైనటువంటి యొక్క చెయ్యి.
1: దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ రామ రావణ
0: కరుడు అలాంటి వాడు చాలా గొప్ప కీటకమైనటువంటి పనుల్లో ప్రవేశించేవాడు.
1: ఈజ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ రావణ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ వికెట్.
0: ఎవరికీ తెలియకుండా రామలక్ష్మణ సీతను చంపడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ టు కిల్ రామలక్ష్మణ్ అండ్ సీత.
0: ఈ యొక్క విషయము తెలిసింది భరతునికి.
1: దిస్ న్యూస్ వాజ్ నోన్ టు భరత.
0: దూషణుడు అతని యొక్క సైన్యాధిపతి.
1: దూషణ వాజ్ ది చీఫ్.
0: కర దూషణ వీరిద్దరికి కూడాను
1: బోత్ ఆఫ్ దెమ్
0: శూర్పణక చాలా లేనిపోయినవన్నీ చెప్పి చాలా రోషమును పోస్తూ వచ్చింది.
1: ఆల్ టేల్స్ వర్ క్యారీడ్ టు కర దూషణ బై శూర్పణక.
0: కనుక ఈ రెండు మూడు తినుముల లోపల రాముల నుంచి ఏ వార్త వస్తుందో అని చాలా బాధపడుతున్నాడు భరతుడు.
1: భరత వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఫ్రమ్ రామ.
0: తాను గట్టిగా పెద్దవాడు గనుకనే కొన్ని గంటలు అతనికి చెప్పేటువంటి ధైర్యం లేదు శత్రుఘ్నుడికి.
1: శత్రుఘ్న హ్యాస్ నో కరేజ్ టు కన్వే వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్
0: ఇమిడియట్లీ. ఈ వార్తను సుమిత్రకు చెప్పి పంపించాడు.
1: అండ్ ది న్యూస్ వాజ్ కన్వేడ్ త్రూ సుమిత్ర.
0: తల్లి ఆమె చక్కని సాధ్వీ మండలాలు.
1: And she is highly virtuous. ఆమె
0: మృదు మధురంగా మాట్లాడేటువంటిది.
1: షీస్ టాక్ స్వీట్.
0: తగినటువంటి యొక్క సలహాలు అందించేటువంటిది.
1: షీ గివ్స్ అడ్వైస్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్.
0: నాయన ఎందుకు నీవు బాధపడుతున్నావు?
1: హి సెడ్ వై ఆర్ యు ఫీలింగ్ సాడ్.
0: కైకకు చెప్పంపించలేదు భరతుడు.
1: అండ్ భరత హ్యాస్ నాట్ సెండ్ మెసేజ్ టు కైక.
0: కానీ సుమిత్రకు మాత్రమే చెప్పంపించాడు.
1: ది న్యూస్ వాస్ కన్వేడ్ టు సుమిత్ర ఓన్లీ.
0: ఆమె వెళ్లి
1: షీ వెంట్.
0: నాయన నీవు రాముల విషయంలో ఏమాత్రము కించిత్ కూడా సందేహం
1: ఫ్రమ్ రామ్.
0: తాను గట్టిగా పెద్దవాడు గనుకనే కొన్ని గంటలు అతనికి చెప్పేటువంటి ధైర్యం లేదు శత్రుఘ్నుడికి.
1: శత్రుఘ్న హ్యాస్ నో కరేజ్ టు కన్వే వాట్ ఆల్ దట్ హాపెన్ ఇమిడియట్లీ.
0: ఈ వార్తను సుమిత్రకు చెప్పి పంపించాడు.
1: అండ్

0: ఆమె వెళ్లి
1: ఆయన
0: నీవు రాముల విషయంలో ఏమాత్రము కించిత్ కూడా సందేహించనక్కర్లేదు.
1: హి సెడ్ డోంట్ వరీ అబౌట్ రామ.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులందరూ కూడాను దేహములు వేరు వేరు కాని ప్రాణం ఒక్కటే.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బట్ ఓన్లీ వన్ ఇండీడ్.
0: నీలో భిన్నత్వాన్ని ఏమాత్రం కూడా మీరు ప్రశ్నించదండి.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్.
0: అందరూ ఐక్యమత్యంగానే ఉండాలి.
1: దే ఆల్ స్టాండ్ యునైటెడ్.
0: రామునికి ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: రామ విల్ నెవర్ ఫేస్ ఎనీ డేంజర్.
0: రాముని సాక్షాత్ భగవంతుడే.
1: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక నీవు ఏమాత్రం వరీ చేయవద్దని ధైర్యం చెప్పిపోయింది.
1: సో షీ గేవ్ ఆల్ ద కరేజ్ టెలింగ్ నాట్ టు వరీ.
0: ఆ విధంగా ఏదైనా కూడా భరతుని కొన్ని సలహాలు అందించవాలంటే శత్రుఘ్నుడికి ధైర్యం లేదు. అనగా ధైర్యం ఉంది కానీ అన్నకు బదులు చెప్పేటువంటి యొక్క అధికారం లేదని తన యొక్క ఊహ.
1: దో శత్రుఘ్న ఇస్ క్వైట్ కరేజియస్ ఎనఫ్ బట్ హీ డిడ్ కమ్ ఫార్వర్డ్ టు అడ్వైజ్ భరత బికాస్ భరత ఇస్ ఎల్డర్లీ.
0: పెద్దలకు జవాబు చెప్పకూడదు.
1: సో నో వన్ షుడ్ అడ్వైజ్.
0: పెద్దలు జవాబు చెప్పే సమయంలో యోచించి జవాబు చెప్పాలి.
1: You should not advise elders. You should think for some time.
0: యోచించకుండా తెలిసింది తెలిసినట్టుగా చెప్పటము చాలా పొరపాటు.
1: You cannot advise as you think immediately.
0: ఇది గొప్ప ప్రమాదం కూడా సంభవిస్తుంది.
1: It will take you to danger at times.
0: కనుక సత్యమును మాత్రమే పలుకుతూ రావాలి.
1: So one has to speak truth.
0: ధర్మమును మాత్రమే చేస్తూ పోవాలి.
1: One has to follow dharma.
0: అన్నలు కాని తమ్ముళ్ళు కాని అక్కలు కాని చెల్లెళ్ళు కాని
1: బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎల్డర్స్
0: అందరూ అన్యోన్యతగా వారికి ఎట్టి అపకారం కాకుండా చూసుకోవాలి.
1: అండ్ దే షుడ్ వర్క్ యునైటెడ్లీ స్టాండ్ యునైటెడ్ సో దట్ దే వుడ్ నెవర్ ఫేస్ ఎనీ రిస్క్.
0: కాలం గడుపుతూ వచ్చారు అయోధ్యలో భరతుడు శత్రుఘ్నుడు.
1: ద టైమ్ వెంట్ ఆన్ దేర్ ఇన్ అయోధ్య.
0: అయితే
1: ఈ ఊర్మిళ
0: చాలా గొప్ప గుణవంతురాలు.
1: షీఈస్ హైలీ వర్చువస్.
0: ఆమె రామ యొక్క సీతారాముల యొక్క పిక్చర్స్ పెయింట్ వేసుకుంటూ కూర్చో.
1: షీ హాస్ బీన్ పెయింటింగ్ సీతారామ పిక్చర్.
0: సీతకీర్తి కూడా చాలా అదే పనే.
1: ద సేమ్ థింగ్ వాస్ అడాప్టెడ్
0: బై సీతకీర్తి కూడా చాలా గుణవంతురాలి.
1: సీతకీర్తి ఆల్సో చేస్తూ వన్.
0: ఏదో రాత్రి కొంత సమయం వచ్చినప్పుడు భర్తకు నమస్కారం చేసి వారికి కలిగినటువంటి బాధలు ఏమిటో ఒకతూరి విని దానికి సలహాలు ఇవ్వాలని తనకు ఆశ.
1: If she finds time any day, she approaches softly and prostrates in front of her husband and gives advice. Sritakirti never uttered harsh words, painful words.
0: Sritakirti, ఆ వినటంలోనే కీర్తివంతురాలు.
1: Sritakirti, good listening, highly reputed.
0: ఆ ఎప్పుడు కూడాను మంచినే వినేటువంటిది.
1: She always listened to
0: మంచినే వినిపించేటువంటిది.
1: And she also make others
0: మంచినే బోధించేటువంటిది.
1: She teaches good things.
0: మంచినే చేయించేటువంటిది.
1: And she sees to it good that good things are done.
0: ఈ విధంగా ఆనాటి కోడళ్లు కూడాను చాలా రత్నముల వంటి కోడళ్లు చిక్కారు దశరథనకు.
1: దశరథ వాస్ సో లక్కీ టు హ్యావ్ డాటర్స్ ఇన్ లా హు ఆర్ జెమ్స్.
0: కానీ మన కథానాయకత్వందు రాములు సీత ఇద్దరే ముఖ్యమైనటువంటి వారు.
1: బట్ యాజ్ ఫార్ యాజ్ వీ నో రామ అండ్ సీత ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మిగతా వారి విషయం ఎవరు పట్టించుకోరు.
1: బట్ నో వన్ ఇస్ బాదర్డ్ అబౌట్ ది రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్.
0: మిగతా వారే లేకపోతే లక్ష్మణుడే లేకపోతే శృతికీర్తి మాండవి లేకపోతే వీళ్ళ యొక్క కీర్తి ఏ విధంగా బయటకు వచ్చింది?
1: వితౌట్ మాండవి శృతికీర్తి వాట్ అబౌట్ ది కీర్తి ఆర్ ది రెప్యుటేషన్?
0: లక్ష్మణుడే ఒక సెకండ్ లేకుండాపోతే రాములు నివసించేటువంటి వాడు కాదు.
1: రామ వుడ్ నాట్ హ్యావ్ సర్వైవ్డ్ వితౌట్ ది కంపెనీ ఆఫ్ లక్ష్మణ ఫర్ ఎ మోమెంట్.
0: తినడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడాను లక్ష్మణుడు రాకుండా తాను భుజించడానికి ప్రయత్నం చేయలేడు.
1: హి నెవర్ డైన్డ్ వితౌట్ ది కంపెనీ ఆఫ్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు లేకుండా రాములు పనుండేటువంటి వాడు కాదు.
1: రామ నెవర్ స్లెప్ట్ వితౌట్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు విశ్రాంతి తీసుకున్నప్పుడే రాములు కూడా విశ్రాంతి తీసుకునేటువంటి.
1: అండ్ రామ టేక్స్ రెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ లక్ష్మణ.
0: ఈ విధంగా అన్యోన్యతను చూపించి దేశమునికే ఒక విధమైనటువంటి ఐకమత్యాన్ని చాటుతూ వచ్చాడు.
1: దట్ హ్యాస్ బీన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ది అఫెక్షన్.
0: ఇది వేదమునందు ఒక శ్లోకం చెప్తూ వచ్చింది.
1: అండ్ దిస్ హ్యాస్ బీన్
0: శతమానం భవతి పురుషుచైతన్యాయచి అని చెప్తూ వచ్చి
1: ద వేద సెడ్ లెట్ యు లివ్ ఫర్ 100 ఇయర్స్.
0: మనం కలిసిమెలిసి
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసిమెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్.
0: కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫరెన్సెస్
0: అని ఆ నలుగురు ఎందుకు అట్టి ఐకమత్యం కలిగేటువంటిది.
1: దాట్ వాస్ ది స్టాండర్డ్ ఆఫ్ యూనిటీ.
0: ఈనాడు
1: టుడే
0: నలుగురు బిడ్డలు పుట్టారంటే నలుగురు నాలుగు మార్గాలే.
1: దే ఫాలో 4 డిఫరెంట్ పాత్స్.
0: ఒక మార్గం కాదు,
1: నాట్ వన్,
0: 40 మార్గాలు పెట్టారు.
1: 40 డిఫరెంట్ వేస్.
0: ఒకనొక సమయం లోపల కరుడు రాముని పైన వచ్చాడు యుద్ధానికి.
1: కరుడు వాజ్ రెడీ టు అటాక్ రామ.
0: తన దగ్గర అస్త్రములు లేవు.

0: హీ హాస్ నో వెపన్స్
1: ఏది లేదు
0: నథింగ్ వాట్స్
1: దశరథ దగ్గర ఆజ్ఞ తీసుకుని వెళ్లిపోయే సమయం లోపల
0: వైల్ గోయింగ్ ఆఫ్టర్ సీకింగ్
1: నీకు తగినటువంటి సామగ్రులంతా తీసుకుని పోండి అన్నారు
0: బెటర్ యూ టేక్ ఆల్ దట్ యూ నీడ్
1: అప్పుడు రాముడు చెప్పాడు గడ్డపార ఒకటి నాకు చాలు అన్నాడు
0: అండ్ రామా సేస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ క్రోబార్
1: లక్ష్మణుడు చెప్పాడు నాకు బోలి ఒకటి చాలు అనగా బోలి
0: లక్ష్మణ్ ఇస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ ద బేస్
1: నాకు ఒక బేసిన్ చాలు
0: బేసిన్ ఇస్ ఎనఫ్
1: అన్నకు గడ్డపార చాలు
0: అండ్ క్రోబార్ ఇస్ ఎనఫ్
1: ఎందుకంటే అక్కడ ఏదైనా పని కావాలంటే ఆయన తవ్వటము నేను దాన్ని తీసివేయటము
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వర్క్ మై బ్రదర్
1: మాకు ముఖ్యంగా
0: దీనికంటే
1: మాకు సామాగ్రి మరొకటి లేవు
0: ఐ వీ డోంట్ వాంట్ ఎనీ మోర్ ఇంప్లిమెంట్
1: నార చీరలు కట్టుకుని
0: Without ropes.
1: 14 సంవత్సరములు కూడాను అరణ్యములో సంచరించారంటే
0: దే మూవ్డ్ ఇన్ ద ఫారెస్ట్ ఫర్ 14 ఇయర్స్
1: అక్కడ ఈ కరుడు 40,000 మంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడు
0: కరుడు కేమ్ విత్ 40,000 బెటాలియన్ ఆఫ్ ఆర్మీ
1: ఏం చేసేది లక్ష్మణ్తో చెప్పాడు
0: ఈ టోల్ లక్ష్మణ
1: లక్ష్మణ
0: లక్ష్మణ
1: నీవు మీ వదిలి గారి ముఖం చూడవు కానీ
0: దో యూ డోంట్ లుక్ అట్ హర్ ఫేస్
1: వినిపించి ఆ దట్టమైన అడవి లోపల ఒక గుహ లోపల ఆమెను తీసుకుని పో
0: I know that you don't look at the face of sister la better you take Sita to a cave nearby and I'll certainly face the situation and I'll be successful
1: ye ayudhamu levu
0: he has no weapon whatsoever
1: kani
0: but
1: ఆ అరణ్యంలో వెళ్లిపోయే సమయం లోపల
0: యాజ్ ఇస్ ప్రొసీడింగ్ అలాంగ్ ద ఫారెస్ట్
1: విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అన్ని రాములకు అర్పితం చేశాడు
0: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ దట్ హి హాడ్ ఆన్ హ్యాండ్ టు రామ అండ్ లక్ష్మణ
1: కనుకనే అక్కడ చెప్పాడు కరదూషణం ఒక ధనుజులో దుంచి కరుణ జటాయువు గతిక సవరించి శరభంగాది మునీంద్రుల పోచి శబరీఫలములు ప్రేమ పూజించిన రామ రామ రామ అన్నాడు
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ Oh Rama, you saved the life of Jatayu and you gave your manifestation, the experience, the vision to Sharabhanga and you also blessed
1: Shabari.
0: And in fact you helped Hanuman.
1: Ravi Sutipalinchi. చెండిని కిలికతో వాలిని దుంచి
0: అండ్ యూ కిల్డ్ వాల్
1: చేరిన వారన వీరుల బ్రోచిన రామ రామ రామ
0: రామ యూ బ్లెస్డ్ ఆల్ ద మంకీస్ వానరాస్ అండ్ యూ కిల్డ్ ద వాలి హూ ఇస్ వికెడ్
1: ఈ విధంగా రామనామంనే స్మరించుకుంటూ ఉండేటువంటి వాడు హనుమంతుడు
0: హనుమాన్ సాంగ్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇన్
1: ఆయుధములంతా కూడాను ఇంత గొప్పవారని చెప్పిన గుర్తించుకున్నటువంటి ఒక ఇతను
0: Though he has understood how
1: విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలంతా ఇచ్చాడు
0: విశ్వామిత్ర హ్యాస్ హ్యాండెడ్ ఓవర్ ఆల్ ద వెపన్స్ హీ హ్యాడ్
1: ఈ ఆయుధాల వల్లనే
0: బికాస్ ఆఫ్ దీస్ వెపన్స్
1: 40,000 మందిని కూడా ఒక్క అస్త్రంతో అంతని కొట్టివేశాడు
0: రామ కుడ్ కిల్ ఆల్ ది 40,000
1: ఒక్క అస్త్రం వేసేటప్పటికే 100 అస్త్రముల నుంచి 1,000 అస్త్రములు 1,000 అస్త్రముల నుంచి 10,000 అస్త్రములు ఈ విధంగా 40,000 మందిని ఒక్క నిమిషంలో కొట్టేశాడు
0: వెన్ వన్ అస్త్ర ఆరో ఇస్ షాట్ ఎట్ దే ఇట్ గాట్ మల్టిప్లైడ్ ఇన్ జియోమెట్రికల్ ప్రపోర్షన్
1: దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు
0: అండ్ దేర్ ఇస్ ఎ షవర్ ఆఫ్ ఫ్లవర్
1: ఈ కరదూషణులే చాలా దుర్మార్గులు
0: కరదూషణ ఆర్ వికెడ్ పీపుల్
1: వీళ్ళిద్దరిని హతమారిపోయినారు కాబట్టి ఇంకా రామునికి ఎట్టి పని లేదు
0: Both have been killed and Rama has no other
1: Ramachandra Prabhu ku jai jai jai ani varanta kuda jeteeli kottaru
0: They went on praising the glory of Rama Lakshmana
1: ee vartanu ayodhya ku pampinchadu
0: This message was sent to Ayodhya
1: appude ayodhya vasulu ainatundi okka
0: the inhabitants of
1: Bharata Shatrughnulu Sumitra Kaikeyi Kausalyalu chaala aanandanni anipistu vachchu
0: Sumitra Kausalya Kaikeyi Bharata Shatrughnulu they are extremely happy
1: ee vidhanga రాముని యొక్క సంభాషణలో ఎన్ని విధములైనటువంటి యొక్క సహాయం చేతనే వారి యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తి చేతనే అన్ని సాధిస్తూ వచ్చారు
0: ఎవ్రీథింగ్ కుడ్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ బికాస్ ఆఫ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ రామచంద్ర
1: ఈ అగస్త మహాముని వచ్చాడు
0: దెన్ కేమ్
1: ఇతని దగ్గర కూడా ఎంతో గొప్ప ఆయుధములు ఉండేటువంటివి
0: అండ్ హీ హ్యాడ్ మెనీ వెపన్స్
1: అతడు కూడా రామునికి అప్పచెప్పి
0: అగస్త్య ఆల్సో గేవ్ ఆల్ హిస్ వెపన్స్
1: నాయన రామచంద్ర నీవు గృహస్థుడిగా ఉన్నావు
0: రామచంద్ర
1: నా ఆశ్రమంలో ఉండడానికి వీలు కాదు
0: యూ కెనాట్ స్టే హియర్ ఇన్ మై
1: ఇదిగో పంచవటి అనేటువంటిది 5 నదులు చేరే దగ్గర నీవు ఒక ఆశ్రమం కట్టుకుని ఉండు
0: రామ బెటర్ యూ ప్రొసీడ్ టువర్డ్స్ పంచవటి వేర్ ఆల్ ద 5 రివర్స్
1: పంచవటి తీరంలోనే నీవు 10 సంవత్సరం కూడా గడుపు
0: అండ్ యూ స్పెండ్ ఆల్ ది 10 ఇయర్స్ ఓవర్ దేర్ ఇన్ పంచవటి
1: అది దండకారణ్యంలో ఒక భాగము
0: అండ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దండకారణ్య
1: 10 సంవత్సరాలు అక్కడ గడిచిన తర్వాత
0: ఆఫ్టర్ 10 ఇయర్స్
1: అక్కడ క్రమక్రమేణా ఈ శూర్పణకు సహాయం ఒకటి వచ్చింది
0: అండ్ దేర్ కేమ్ ఎపిసోడ్
1: ఈ బ్యాడ్ ఫ్రెండ్షిప్ వచ్చేసింది
0: బ్యాడ్ ఫ్రెండ్షిప్
1: తేజ దుర్జన సంసర్గం
0: run away from the bad company.
1: But sadhu samajagam,
0: entertain good company.
1: Puru punya mahoratram,
0: do good deeds day and night.
1: తేచేతుత్యన సద్గ సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: న్యూ బ్యాడ్ కంపెనీ నుంచి పోవాలి.
0: యూ గెట్ అవే ఫ్రమ్.
1: కానీ శూర్పణఖ వీళ్ళకు మంచి కంపెనీగా వచ్చేసింది.
0: బట్ శూర్పణఖ అపియర్డ్ దేర్.
1: చాలా తమాషలు చేశారు రామలక్ష్మణులు.
0: రామలక్ష్మణ మేడ్ ఫన్ ఆఫ్.
1: ఎప్పుడు కూడా నువ్వు వారికి ఇంకెక్కడ తమాషలకు ఎక్కడ అవకాశం లేదు.
0: దేర్ వాస్ నో అదర్ ఛాన్స్ టు హావ్ ఫన్ అండ్ ఫ్రాలిక్.
1: నేను చాలా అందమైనటువంటి దానిని.
0: శూర్పణఖ క్లెయిమ్ దట్ షీ ఇస్ హైలీ.
1: రామ నీవు నన్ను వరించు అని రాముల దగ్గర పోయింది.
0: అండ్ షీ వెంట్ టు రామ అండ్ సెడ్ యు లవ్ మీ.
1: రాముడు చెప్పాడు అమ్మా నువ్వు చాలా అందమైనటువంటి వాటివి.
0: రామ సెడ్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్.
1: కానీ నీ ఆ సీతకి ఏమాత్రం అందం లేదు.
0: మై సీత ఇస్ నాట్ దట్ బ్యూటిఫుల్.
1: కానీ సీత నా వెంట ఉంది కాబట్టి నా వెంట నీ ఉండడానికి వీలు కాదు.
0: సిన్ సీత ఇస్ ఇన్ మై కంపెనీ యూ కాంట్.
1: నీవు నాకు సత్యవైతే నీవు కేవలం సీతా సేవ చేయవలసి వస్తుంది.
0: అండ్ ఇఫ్ యు ఆర్ టు బి హియర్ యు మస్ట్ సర్వ్ సీత.
1: వద్దు వద్దు.
0: నో నో.
1: లక్ష్మణుడు అక్కడే ఉంటున్నాడు అతన్ని నీవు వరించు అని.
0: లక్ష్మణ ఇస్ అలోన్ యూ కెన్ గో ఓవర్.
1: లక్ష్మణ్ దగ్గరికి పోయేటప్పటికి లక్ష్మణుడు చెప్తూ వచ్చాడు.
0: అండ్ లక్ష్మణ్ వెంట్ ఆన్ టెల్లింగ్
1: ఓ శూర్పణఖ
0: ఓ శూర్పణఖ
1: నీవు గొప్ప గుణవంతురాలవు.
0: యు ఆర్ వెరీ నోబుల్.
1: గొప్ప సాహసవంతురాలవు.
0: నీవు
1: చాలా అందమైన
0: కరేజియస్ అండ్ యు ఆర్ బ్యూటిఫుల్.
1: నీవు నాకు భార్య అయిపోతే
0: యు ఆర్ టు బి మై వైఫ్.
1: ఇక్కడ ఏమాత్రం మీకు సేవ చేయడానికి వీలు కాదు.
0: యూ హావ్ నో ఛాన్స్ టు సర్వ్ ఎనీ మోర్.
1: కనుక నీవు సీతకు సేవ చేయవలసి వస్తుంది.
0: యూ మస్ట్ సర్వ్ సీత.
1: వద్దు వద్దు వద్దు.
0: నో నో నో నో.
1: నా దగ్గర వద్దని ఆయన పంపించేవాడు.
0: అండ్ హీ హస్ సెంట్ హర్.
1: నా దగ్గర వద్దని ఈయన పంపించేవాడు. వీరిద్దరూ నవ్వుకుంటూ కూడా ఈ విధమైనటువంటి తమాషాలు చేస్తూ వచ్చారు.
0: దే మేడ్ హర్ గో అరౌండ్ దీస్ టూ.
1: వారికి ఆ అరణ్యం లోపల ఈ తమాషలకు ఎక్కడ అవకాశమే చిక్కలేదు.
0: అండ్ దిస్ ఓన్లీ ఛాన్స్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఫన్.
1: ఈ విధంగా చేసి ఆమె కోపాన్ని కోపాన్ని కోపాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: షీ వాస్ వెరీ యాంగ్రీ. షీ వాస్ వెరీ ఫ్యూరియస్.
1: అప్పుడు చూచింది.
0: దెన్ షీ సా అండ్ సెడ్
1: ఈ సీత వల్ల కదా వీరిద్దరూ నన్ను ఇప్పుడు దూరం చేస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ సీత దీస్ టూ ఆర్ నాట్ అక్సెప్టింగ్.
1: ఈ సతి సీతను మింగివేస్తే వీరికి ఎవరికి ఈ బాధలు ఉండదు.
0: ఇఫ్ ఐ స్వాలో సీత అండ్ ఫినిష్ హర్
1: ఆఫ్ ఇద్దరు నాకు సులభంగా వశమైపోతారు.
0: ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్
1: అని సీతను మింగటానికి నేను ఎగిరింది.
0: షీ వాజ్ అబౌట్ టు స్వాలో హర్.
1: అప్పుడు రాముడు సైగ చేశాడు.
0: దెన్ రామ గేవ్ సైన్.
1: అప్పుడు లక్ష్మణుడు వెళ్లి
0: లక్ష్మణ వెన్
1: సీత ముక్కు చెవులు కోసి
0: అండ్ హెడ్ కట్ ఆఫ్ హర్ నోస్ అండ్ ఇయర్స్
1: పంపించా. ప్రాణం తీవకూడదు లేడీస్ సీహిం హింస జరుగుతుందేమో.
0: అండ్ శూర్పణఖ షుడ్ నాట్ బి కిల్డ్ బికాస్ షీస్ ఎ వుమన్.
1: వెళ్ళింది.
0: షీ వెంట్
1: రక్తం కాచుకుంటూనే రావణాసురం దగ్గరికి వెళ్ళింది.
0: విత్ హెవీ బ్లీడింగ్ షీ వెంట్ రావణ.
1: అన్నా ఎవరో దశరథ మహారాజు కుమారులట.
0: ఇట్ అపియర్స్ టు బి సన్స్ ఆఫ్ దశరథ.
1: వారు ఈ విధమైనటువంటి గతికి గురి చేశారు.
0: అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ప్రెజెంట్ ప్లాన్
1: అని చెప్తే అతను కూడా తమాష చేస్తూ వచ్చాడు.
0: అండ్ హీ టు వెంట్ ఆన్ మేకింగ్ ఫన్ ఆఫ్
1: చెల్లి
0: సిస్టర్.
1: నీకు ముక్కు ఒక దగ్గర చెవులు ఇంకొక దగ్గర ఉండేది.
0: ద నోస్ ఈజ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఇయర్ ఎట్ అనదర్ ప్లేస్.
1: ముక్కును కోసిన తర్వాత కదా చెవులు కొయ్యాలా, రెండింటినీ ఒకే తీరు కొయ్యడానికి వీలు.
0: సో ద నోస్ వాస్ కట్ ఫస్ట్ అండ్ ఇయర్ నెక్స్ట్.
1: చెవులు కోసే సమయంలో నువ్వు ఎందుకు తప్పించుకొని రాకూడదు?
0: వెన్ దే వర్ అబౌట్ టు కట్ ఆఫ్ యువర్ ఇయర్ వై కుడ్ యు నాట్ ఎస్కేప్? నువ్వు ఎందుకు తప్పించుకొని
1: రాకూడదు?
0: వై డిడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దట్?
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్
1: అన్నా నేను చెప్పలేను.
0: బ్రదర్ ఐ కాంట్ సే.
1: వారు నా యొక్క దేహాన్ని ముట్టేటప్పటికీ నాకు ఏమాత్రము కురి గుర్తించలేదు.
0: ద మూమెంట్ దే టచ్ మై బాడీ అండ్ సందర్భంలోనేటువంటిది
1: నన్ను మైమరిపించింది.
0: ఐ లాస్ట్ మై సెల్ఫ్.
1: మహా సుందరవంతులు వాళ్ళు.
0: దట్స్ సో హ్యాండ్స్.
1: వారి స్పర్శ వల్లనే నాకు స్పృహ తప్పిపోయింది.
0: దేర్ టచ్ మేడ్
1: ఇలాంటి గుణవంతులు ఇలాంటి అందవాళ్ళు ఈ విధంగా వర్ణిస్తూ వచ్చింది.
0: అండ్ దట్ హ్యాస్ బీన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది హోలీ ఎపిసోడ్.
1: వర్ణనలంతా రామాయణంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి.
0: దేర్ లాట్స్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: కనుక
0: సో
1: ఈనాడు అయోధ్య పరిపాలనా విషయం లోపల శత్రుడు పూనుకున్నటువంటి శక్తిని చాలా ప్రమాదమైనటువంటి విషయము.
0: Today we must recognize how powerful, how intelligent, how mighty is Shatrughna.
1: 10 సంవత్సరముల పూర్తి శత్రుగుండే పాలన చేశాడు.
0: Shatrughna ruled the kingdom for a long period.
1: పేరుకు భరతుడనే కాని
0: జస్ట్ భరత ఇస్ నేమ్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్.
1: కానీ పరిపాలనా శక్తి, దాన్ని సంరక్షించేటువంటి శక్తి ఒక శత్రుగునికే ఉండేది.
0: బట్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్
1: ఈ 10 సంవత్సరం కూడా ఒక్క శత్రువు అనేటువంటి వాడు కూడా అయోధ్యలో ప్రవేశించలేదు.
0: నాట్ ఈవెన్ వన్ ఎనిమీ కుడ్ స్టెప్ ఇన్ అయోధ్య.
1: అయోధ్యలో ఎట్టి అశాంతి కూడా సంభవించలేదు.
0: దేర్ వాజ్ నో రెస్ట్లెస్నెస్ ఆర్ ఎజిటేషన్ అయోధ్య డ్యూరింగ్ దిస్ పీరియడ్.
1: రాజు లేనటువంటి యొక్క రాజ్యం ఏ విధంగా ఉంటుందో ఏమో అని చాలా భయపడిపోతూ పోయారు.
0: పీపుల్ వర్ అఫ్రైడ్ ఆఫ్ పీస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
1: రాముడు అరణ్యంలో కూడా భరతునికి చెప్పి పంపించాడు.
0: అండ్ రామ సెంట్ మెసేజ్ త్రూ భరత.
1: నీవే ఇంకా రాజు.
0: You are the future king.
1: మన తండ్రి గొప్ప పరిపాలన చేసినటువంటి వాడు.
0: And our father was an able administrator.
1: అతను మరణించిన తర్వాత ఇంక నీవే దీని బాధ్యత వహించాలి.
0: After his demise you should take the responsibility.
1: జవాబు ఎవరికి చెప్పవద్దు.
0: Never give reply.
1: ఎవరిని కఠినమైన వాక్కులు పలకవద్దు.
0: Never use harsh words.
1: మధురమైనటువంటి ఒక సంభాషణ జరుపుతురా.
0: Talk always softly and sweetly.
1: మన రాజ్యంలో ఎట్టి అశాంతి కూడా సంభవించకూడదు.
0: There should not be any disturbances in our kingdom.
1: బోధన చేస్తూ వచ్చాడు.
0: He taught him in every way.
1: ఇవన్నీ కూడాను భరతుడు శత్రుఘ్నుడు విని దాన్ని పాలన చేసుకుంటూ వచ్చాడు.
0: All these things were heard by Shatrughna and he acted.
1: కనుక ఎంత గొప్ప గొప్ప విచిత్రములు జరుగుతున్నాయి.
0: Mysteries have been happening there.
1: నేపాల్ నుంచి వచ్చినటువంటి వారికి కుడిపక్కన ఉంటుండాలి హార్ట్.
0: The heart of a person from Nepal,
1: దాన్ని తీసి
0: ఎడమ
1: పక్కన మార్చినారు.
0: And it is transplanted to the left side.
1: సిస్టమ్ మార్చుకుంటూ పోవాలి.
0: The whole thing has got to be shifted.
1: ఇవన్నీ కూడా మీరేం చెప్పకండి.
0: భగవాన్
1: ఏదో మేము గొప్పగా చెప్పుకుంటున్నామని అనుకుంటారు.
0: పీపుల్
1: అందరినీ ఆనందపరచడమే మీ పని.
0: మేక్ ఎవ్రీబడి హ్యాపీ
1: అని వారికి చెప్పడం వల్ల నేను ఎప్పుడూ చెప్పడం లేదు. వీరు నలుగురు కూడాను ఆసుపత్రి నుంచి వచ్చినప్పుడు కింద పండుకుంటారు.
0: And all these four sleep there.
1: నేను పైన ఉంటుంటాను.
0: భగవాన్ ఈజ్ దేర్ అప్స్టేర్.
1: వీళ్ళు ఎప్పుడు కూడా దీన్నే విషయం మాట్లాడుతూ ఉంటారు.
0: దే ఆల్వేస్ డిస్కస్ దీస్ థింగ్స్.
1: ఎక్కడ కూడా మాట్లాడకండి నాయన.
0: And Bhagwan never wanted him to speak.
1: పనులు మాత్రం శ్రద్ధగా చేయండి.
0: And you just
1: wait. వచ్చిన వారిని అందరికీ తగినటువంటి అనుకూలాలుగా చేయండి.
0: You give proper treatment.
1: మొన్న ఒకతూరి వచ్చాడు.
0: He came recently.
1: ఒక ఇంజెక్షన్ ఇవ్వాలట.
0: An injection is to be given.
1: ఆ ఇంజెక్షన్ ఇస్తే వాడు బ్రతుకుతాడట.
0: And that will help the
1: ఆ ఇంజెక్షన్ ఇచ్చేకి వీలు లేదు.
0: And it's not possible to give.
1: 80,000 ఆ ఇంజెక్షన్.
0: And the cost of the injection is 80,000.
1: Swami, inta pedda viluvainatundi vaadiki atte ichedi annadu.
0: How can we give the costly injection?
1: Bratakadaniki enta viluvainadu ivvalchindi.
0: To save his life doesn't matter.
1: Kattaina parani nenu isthanu nivu aa mannu tetti pette seva.
0: I am ready to pay. I am ready to give money, save his life.
1: Tatchaname pampinchi Bengaluru nunchi aa injection teppinchi icharu bratakinaadu.
0: Bhagavan, send the money, send the messenger.
1: Okka injection 80,000 90,000 kudanu untunnayi.
0: The cost of injection is 80,000 90,000.
1: Idi baitavariki evariki teliyadu.
0: No one knows these things.
1: ఖర్చుకు మీరు ఏమాత్రం లొంగకండి.
0: And don't think of expenditure.
1: మీ పని మీరు చేసి వారిని క్షేమంగా ఉండేట్టుగా చూడండి.
0: I'll give the money, see that they are healthy, happy.
1: కనుక వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదని చెప్పారు.
0: They should not have any problems on financial grounds.
1: ప్రేమ ముదిత మనసు

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 22nd డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 28th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ ప్రొఫౌండ్లీ బ్యూటిఫుల్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్ప్లెయిన్స్ కాంప్లెక్స్ స్పిరిచువల్ కాన్సెప్ట్స్ రిలేటింగ్ టు ది వేరియస్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ విత్ సింపుల్ అండ్ ఎంచాంటింగ్ ఎగ్జాంపుల్స్. సాయి భగవాన్ ఉవాచ.
1: సర్వత్ర పంచభూతానాం షష్టిం కించిన్న విద్యతే పాతాళం భూతలం వస్త. ఎక్కడ చూచినప్పటికీ పంచమహాభూతములు తప్ప ఆరో భూతమనేటువంటిది లేదన్నటువంటి విషయము మనం గుర్తించాం.
2: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ వేర్ ఎవర్ యూ లుక్ టు యూ ఫైండ్ ఆల్ ది 5 ఎలిమెంట్స్ బట్ నాట్ ద 6th.
1: పాతాళం నందు కానీ భూతలమునందు కాని ఈ భూతాకాశమునందు ఎక్కడ చూచినప్పటికీ పంచభూతములే తప్ప అన్య పదార్థము లేదు.
2: బీట్ ఇన్ నెథర్ వరల్డ్ ఆర్ ఆల్ ఆన్ దిస్ ఎర్త్ వేర్ ఎవర్ యూ జస్ట్ సీ యూ ఫైండ్ దీస్ 5 ఎలిమెంట్స్ అండ్ నథింగ్ ఎక్సెప్ట్ దీస్ 5 ఎలిమెంట్స్.
1: ఆధ్యాత్మ వాంగ్మయమునందు మూడు ఆకాశములను గురించి తరచుగా వింటూ ఉంటాం.
2: ఇన్ ది స్పిరిచువల్ టెర్మినాలజీ అండ్ డిస్కోర్సెస్ విల్ బి హియరింగ్ అబౌట్ దిస్ 3 టైప్స్ ఆఫ్ ఎథర్ ఆర్ ఆకాశస్.
1: ఆత్మతత్వమును ఎరగవోరినటువంటి యొక్క ప్రతి సాధకుడు కూడాను బ్రహ్మతత్వమును తెలుసుకోనగోరినటువంటి ప్రతి సాధకుడు కూడాను ఈ మూడు ఆకాశముల గురించి విచారించవలసి వస్తుంది.
2: విచ్ ఎవర్ సాధక is interested in finding out and learning the principle of Atman and the principle of Brahman has to know about these 3 types of akasha.
1: మొట్టమొదటిది భూతాకాశము.
2: The first one is భూతాకాశం.
1: రెండవది చిత్తాకాశము.
2: The second one is చిత్తాకాశం.
1: మూడవది చిదాకాశం.
2: The third one is చిదాకాశం.
1: భూతాకాశం అనగా పంచమహాభూతముల చేకూడినటువంటిది అనగా పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశం.
2: భూతాకాశ రెఫర్స్ టు ద 5 ఎలిమెంట్స్ దట్ ఈస్ అర్త్ వాటర్ ఎయిర్ ఫైర్ అండ్ స్పేస్ ఆర్ ఎథర్.
1: ఇందులో కట్టకడపడి అయినటువంటి ఈ ఆకాశం అనేటువంటిది అతి సూక్ష్మమైనటువంటిది.
2: ద లాస్ట్ వన్ దట్ ఈస్ ద స్పేస్ ఈజ్ వెరీ సటిల్.
1: ఇది కేవలము శబ్దస్వరూపము తప్ప దీనికి ఆకారము లేదు.
2: దిస్ డజంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఫారం ఎక్సెప్టింగ్ సౌండ్.
1: ఇక రెండవది వాయువు.
2: ద సెకండ్ వన్ ఈస్ వాయువు ఆర్ ఎయిర్.
1: దీనికి ఒక ఆకారము లేదు.
2: This also does not have form.
1: ఇది రెండు గుణములతో కూడినటువంటిది.
2: This has 2 attributes.
1: శబ్ద స్పర్శ.
2: This has got sound and touch.
1: ఇంకా మూడవది అగ్ని.
2: The third one is fire.
1: ఇది కంటికి కనిపించేటువంటిది.
2: This can be seen.
1: శబ్ద స్పర్శ రూపం.
2: This has 3 attributes: sound, touch and form.
1: నాలుగవది జలము.
2: ఫోర్త్ వన్ ఇస్ వాటర్.
1: ఇది కూడాను కంటికి కనిపించేటువంటి స్వరూపం.
2: దిస్ ఆల్సో కెన్ బి సీన్ బై ది నేకెడ్ ఐ.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రసం కూడాను ఉంటున్నది.
2: దిస్ హెస్ గాట్ సౌండ్ టచ్ ఫార్మ్ అండ్ టేస్ట్.
1: భూమి ఇది దృశ్యగోచరమైనటువంటిది.
2: ద ఫోర్త్ వన్ కెన్ బి సీన్.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రస గంధములు కూడా ఉంటున్నవి.
2: దిస్ హెస్ గాట్ సౌండ్ టచ్ ఫార్మ్ టేస్ట్ అండ్ స్మెల్.
1: మొదట మూడు భూతములు కూడాను స్వరూపం కలిగినటువంటిది.
2: ద ఫస్ట్ త్రీ ఎలిమెంట్స్ ఆర్ భూతాస్, దే హావ్ గాట్ ఎ ఫామ్.
1: కడపటి రెండు కేవలం గుణముతో కూడినటువంటివే కాని రూపంలో లేవు.
2: ది లాస్ట్ టూ దే హావ్ గాట్ క్వాలిటీ బట్ దే డు నాట్ హ్యావ్ ఎ ఫామ్.
1: అయితే ఈ భూతాకాశమునందుండినటువంటి సమస్త పదార్థములు కూడాను అస్థిరము చలనముతో కూడినటువంటిది.
2: ఆల్ దోస్ థింగ్స్ విచ్ యు ఫైండ్ ఇన్ భూతాకాశ, దే ఆర్ ఇంపర్మనెంట్ అండ్ దే విల్ బి చేంజింగ్ అండ్ మూవింగ్.
1: నిరంతరము కూడాను మార్పు చెందినటువంటివి.
2: దే అండర్గో మోడిఫికేషన్ ఎవ్రీ టైమ్ అండ్ ఆల్వేస్.
1: కేవలం మార్పు మాత్రమే కాకుండా పరిణామం కూడాను పొందినటువంటివి.
2: దే విల్ నాట్ మేర్లీ అండర్గో చేంజ్ బట్ దే విల్ అండర్గో మోడిఫికేషన్.
1: చలనముతో కూడినటువంటివి.
2: దే మూవ్.
1: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును మనం విచారించినప్పుడు మరికొన్ని దీని ఎందుకల కొన్ని గుణములను మనము తెలుసుకునవచ్చును.
2: వెన్ వీ ఎన్క్వైర్ ఇన్ టు దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ వీ కమ్ టు నో ఎ ఫ్యూ అదర్ అట్రిబ్యూట్స్ ఆల్సో.
1: ఒక నిమిషంలో ఒక ప్రదేశమునందుండేటువంటి అణువులు మరో నిమిషంలో మరొక స్వరూపాన్ని ధరించుతూ ఉంటుంటాయి.
2: ఆటమ్స్ విచ్ మైట్ బి ఎగ్జిస్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్, దే అండర్గో మేనిఫెస్టేషన్ అండ్ టేక్ డిఫరెంట్ ఫారమ్స్ అట్ ది నెక్స్ట్ మూమెంట్.
1: స్వరూపమును మార్చడమే కాకుండా ప్రదేశమును కూడాను మార్చగలుగుతుంటాయి.
2: దే డూ దే చేంజ్ దర్ ఫారమ్ యాజ్ వెల్ యాజ్ దర్ ప్లేస్.
1: ఈ పదార్థములందున్నటువంటి ప్రతి అణువు కూడాను క్షణ క్షణమును కూడాను ఎక్కడ మార్పు చెందును ఎక్కడ మార్పు కలిగించును చెప్పుటకు వీలు కాదు.
2: ది ఆటమ్స్ ఇన్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ అండర్గో సచ్ చేంజ్ దట్ ఇట్స్ డిఫికల్ట్ టు సే వాట్ టైప్ ఆఫ్ చేంజ్ కమ్స్ అబౌట్.
1: మానవుని శరీరముందున్నటువంటి యొక్క ప్రతి అణువు కూడాను క్షణ క్షణము కూడాను మారుతూ ఉంటుండాలి.
2: ఆల్ ద ఆటమ్స్ దట్ ఫారమ్ ద హ్యూమన్ బాడీ దే అండర్గో చేంజ్ ఎవ్రీ మూమెంట్.
1: ఇది అనంతమైనటువంటి సముద్రం యొక్క అలల వంటివి.
2: దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎన్ ఎండ్లెస్ వేవ్ విచ్ విల్ బి దేర్ ఇన్ ది ఓషన్.
1: ఈ సముద్రం యొక్క తరంగములకు హద్దు అనేటువంటిది లేదు.
2: ఫర్ ద వేవ్స్ ఇన్ ద ఓషన్ దేర్ ఇస్ నో లిమిట్.
1: అయితే ఒక్క తరంగమునందుండేటువంటి ఒక నీటి బిందువు మరొక తరంగంలో లీనమైపోతుంటాది.
2: బట్ ద డ్రాప్స్ ఇన్ వన్ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్.
1: ఈ విధంగా తరంగంలో ఉన్నటువంటి నీటి బిందువులు మరొక తరంగంలో కలవటం, ఆ తరంగముల యొక్క నీటి బిందువు ఇంకొక తరంగములో చేరటం, ఈ విధంగా జరిగిపోతూ ఉంటుంటాది.
2: ద డ్రాప్స్ ఇన్ వన్ వే గెటింగ్ మర్జ్డ్ ఇన్ అనదర్ అండ్ ఫ్రమ్ దాట్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ ద థర్డ్, దిస్ విల్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్.
1: ఈ భూతాకాశం యొక్క తరంగములను మనము ప్రత్యేకంగా విచారించుటకు పూనుకొన్న ఇది అసాధ్యమైనటువంటి విషయం.
2: ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ స్పెసిఫికలీ అండ్ క్లియర్లీ ది అబౌట్ భూతాకాశ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
1: ఇందులో మానవత్వం అనేటువంటిది ఒక తరంగం.
2: ఇన్ దిస్ ద హ్యుమానిటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ వన్ వేవ్.
1: దేవత్వము అనేటువంటిది మరొక తరంగము.
2: ద సెకండ్ వన్ ఈస్ డివినిటీ.
1: దానవత్వం అనేటువంటిది ఇంకొక తరంగము.
2: అనదర్ వేవ్ ఈస్ డెమోనిక్.
1: ఇదే విధంగానే పశుపక్షి మృగాదుల తరంగములు కూడాను ఈ యొక్క మహాపంచభూతములు యందు లీనమై ఉంటున్నవి.
2: ఇన్ ది సేమ్ వే దేర్ ఆర్ వేవ్స్ ఆఫ్ ఎనిమల్స్, బర్డ్స్ అండ్ సచ్ అదర్.
1: ఒక తరంగముల యొక్క నీటి బిందువు మరొక తరంగంలో లీనమైనట్టుగా ఒక మానవత్వం అనేటువంటి యొక్క తరంగముల యొక్క అంశము మరొక తరంగములో లీనమైపోవచ్చును.
2: జస్ట్ యాజ్ ద డ్రాప్స్ ఆఫ్ ఎ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్స్, సిమిలర్లీ ది ఆస్పెక్ట్ ఆఫ్ హ్యుమానిటీ మే గెట్ మర్జ్డ్ ఇన్ అనదర్ వేవ్.
1: కనుక ఏ తరంగము యొక్క బిందువు అంశము ఏ తరంగములో లీనమవును అనేటువంటిది కూడాను చెప్పుట అసాధ్యము.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ వేవ్ ఇన్ నేచర్ లైక్ హ్యుమానిటీ వుడ్ గెట్ మర్జ్డ్ ఇన్.
1: కనుక నీ జీవితము కూడాను తరంగముల యొక్క స్వరూపమే.
2: దట్ ఈస్ వై లైఫ్ ఇట్సెల్ఫ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సిరీస్ ఆఫ్ వేవ్స్.
1: మరణాతీత మనహ అని నిరంతరము కూడాను మరణ ప్రాణములతో కూడినటువంటి యొక్క మనస్తత్వంతో ఉండినటువంటిది మానవత్వము.
2: The humanity and human principle is associated with a continuous process of thinking and thought.
1: Idi anityamu.
2: This is impermanent.
1: Idi chanikamu.
2: This is temporary.
1: Idi nastaramu.
2: This is not
1: chinamu.
2: This
1: idi parinamamu.
2: This undergoes change.
1: Ee vidhamainatundi oka shadvikaramulato koodinatundi oka ee maha panchabhootamulu yokka sambandhanni మనం గుర్తించుకునలేక ఏదో కొన్ని విధములైనటువంటి యొక్క మానవత్వాన్ని మనము క్షణికమైనటువంటి మానవత్వాన్ని లక్ష్యమునందు ఉంచుకొని ఇది ఏ శాస్త్రం అని భ్రమిస్తున్నాము.
2: We have not been able to recognize the six types of changes which will be coming about in human life. And under that delusion, we think that human nature is going to be permanent and there we get deluded.
1: ఇట్టి మహాపంచభూతముల యొక్క సంబంధమైనటువంటి ఈ యొక్క భూతాకాశములో
2: భూతాకాశం విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్
1: లక్షల సూర్య చంద్రాదులు ఉంటున్నారు.
2: దేర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ సన్స్ అండ్ మూన్స్
1: ఇంకా గ్రహణము ఉపగ్రహములు కూడా కోట్లకు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ ప్లానెట్స్ అండ్ సబ్ ప్లానెట్స్ ఇన్ క్రోస్
1: అగణితమైనటువంటి యొక్క జీవరాశులు కూడా ఉంటున్నవి.
2: ఇన్యూమరబుల్ లైవ్ లివింగ్ బీయింగ్స్ ఆర్ ఆల్సో ఎగ్జిస్టింగ్
1: దృష్టిగోచరమైనటువంటి యొక్క జగత్ అంతయ్య కూడాను భూతాకాశం యొక్క బిందువే.
2: ది ఎంటైర్ ఫెనామినల్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ఎ డ్రాప్ ఇన్ భూతాకాశం
1: ఈ విశాల జగత్తునందు
2: ఇన్ ది ఎంటైర్ వాస్ట్ వరల్డ్
1: ఏదో ఒక మూల నిక్కి నుండేటువంటి యొక్క భూగోళము
2: ది ఎర్త్ మే బి కంపేర్డ్ టు ఎ స్మాల్ డ్రాప్
1: ఈ భూగోళమునందు ఒక చిన్న దేశము
2: ఇన్ ది ఆన్ దిస్ ఎర్త్ దిస్ ఈస్ ఎ స్మాల్ కంట్రీ
1: ఈ చిన్న దేశములో ఒక చిన్న ప్రాంతము
2: ఇన్ ది స్మాల్ కంట్రీ దేర్ ఇస్ ఎ స్మాల్ ప్లేస్
1: ఈ చిన్న ప్రాంతములో ఒక చిన్న జిల్లా
2: ఇన్ దిస్ స్మాల్ స్టేట్ దేర్ ఇస్ ఎ స్మాల్ డిస్ట్రిక్ట్
1: ఈ చిన్న జిల్లాలో ఒక చిన్న గ్రామము
2: ఇన్ ది స్మాల్ డిస్ట్రిక్ట్ దేర్ ఇస్ ఎ స్మాల్ విలేజ్
1: ఈ చిన్న గ్రామములో ఒక చిన్న ఇల్లు
2: ఇన్ స్మాల్ విలేజ్ ఎ స్మాల్ హౌస్
1: ఈ చిన్న ఇంటిలో ఒక చిన్న దేహము
2: ఇన్ స్మాల్ హౌస్ ఎ స్మాల్ బాడీ
1: ఇట్టి చిన్న దేహము ఇంత విశాలమైనటువంటి జగత్తును చూచి అహంకారపడటం లోపల హాస్యాస్పదమనే చెప్పవచ్చు.
2: ఇట్ లుక్స్ ఫనీ దట్ సచ్ ఎ స్మాల్ బాడీ షుడ్ ఫీల్ ఎగోయిస్టిక్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్స్ స్మాల్నెస్ ఇన్ ది వరల్డ్
1: కనుక ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని విచారణ చేసినప్పుడు ప్రతి ఒక్క విషయం కూడాను ఒక్కొక్క బిందువు యొక్క ఆకారమే కూడి ఉంటుండాలి.
2: వెన్ వీ జస్ట్ థింక్ ఆఫ్ దిస్ భూతాకాశ అండ్ అవర్ ఓన్ ప్లేస్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ది టోటాలిటీ
1: ఈ బిందువు యొక్క విచారణ మనం చేయడానికి ప్రయత్నం చేయటము ఇది కేవలము ఒక చీమ సముద్రపు లోతును కనుక్కోవడానికి ప్రయత్నం చేసినట్టు అవుతుంది.
2: సచ్ ఎ స్మాల్ డ్రాప్ ట్రైంగ్ టు జస్ట్ అండర్స్టాండ్ ది టోటాలిటీ ఈజ్ లైక్ అండ్ ట్రైంగ్ టు మెజర్ ఓషన్
1: సముద్రము మార్పు చెందినటువంటిది
2: ద ఓషన్ అండర్ గోస్ చేంజ్
1: చీమ మార్పు చెందినటువంటిది
2: అండ్ ఆల్సో అండర్ గోస్ చేంజ్
1: సమస్త పదార్థములు మార్పు చెందినటువంటివి
2: ఆల్ ద థింగ్స్ అండర్ గో చేంజ్
1: ఒక కమ్మడి ఎందు పెరుగన్న ముంచుకొని ఆ కమ్మడి యొక్క వెంట్రుక పెరుగులో చేరకుండా ఉండేటువంటి ప్రయత్నంగా చూసుకోవటం ఎంత అసాధ్యమో
2: జస్ట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సీ దాట్ ఇన్ ఏ ఉలన్ రగ్ వెన్ యూఆర్ టేకింగ్ కర్డ్స్ బాత్ టు సీ దాట్ దోస్ ఉలన్ దోస్ స్మాల్ పార్టికల్స్ డూ నాట్ గో ఇన్ టు ది బాత్ ఆఫ్ ద ఫుడ్ దట్ యూఆర్ టేకింగ్
1: మనము భుజించేటువంటిది వెంట్రుకల కమ్మడి
2: వాట్ వీఆర్ జస్ట్ eating is something like the part
1: indulo ventrukulu raakunda cheskovatam anetundi asadhyam
2: how can you prevent this small hair coming out into the food
1: kanuka manam nivasinchetundi anta kudanu oka chanikamainatundi yokka prakruti
2: the world in which we are living is totally temporary and transient one
1: kanukani ee bhutaakasam yokka tattvanni gurtinchukovalanukunte gurtinchukuneetundi vaadu chanikamainatundi yokka గుర్తింపబడేటువంటి పదార్థం కూడాను నశ్వరమైనటువంటిది
2: సో ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ భూతాకాశ ద వన్ హూ ఈస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఈజ్ ఎ స్మాల్ వన్ అండ్ ఎ టెంపరీ వన్
1: శాశ్వతమైనటువంటి యొక్క విషయమును గుర్తించుకోవడం వలన శాశ్వతత్వం కలిగినటువంటి వ్యక్తిత్వమే ఉండాలి
2: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద పర్మనెంట్ ఎంటిటీ యూ షుడ్ హ్యావ్ ఎ పర్మనెంట్ ప్లేస్ ఇన్ దట్ పర్టికులర్ ఎంటిటీ
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది
2: This personality and individuality is temporary.
1: ఇది కేవలము ఒక ఎండమావు వంటిది.
2: This is something comparable to a mirage.
1: ఈ ఎండమావును ఆధారం చేసుకుని దాహం తీర్చుకోవాలని ప్రయత్నం చేసేటువంటి మృగ భ్రాంతిలో ఉంటున్నాడు మానవుడు.
2: Man is something like a person who is trying to quench his thirst. On the basis of the mirage
1: endamavulu enta veechinappudikini edi challabadadu
2: వాట్ ఎవర్ ద హౌవర్ మచ్ యు మే టేక్ ఫ్రమ్ ద మిర్రర్ యు విల్ నెవర్ బి
1: ఏబుల్ టు బట్టైన కొడు నువ్వు తడిపడదు.
2: నో క్లాత్ గెట్స్ వెట్ బై మిర్రర్.
1: ఇది కేవలం దృశ్యంగా గోచరించేటువంటిదే కానీ ఇందులో జలం ఏమాత్రము ఉండదు.
2: దట్ అపియర్స్ టు బి వాటర్ బట్ దేర్ ఇస్ నో వాటర్ ఇన్ దట్.
1: కనుక ఈ భూతాకాశం యొక్క తత్వం అనేటువంటిది కేవలము ఒక దృష్టి కల్పితమైనటువంటిదిగానే భావించవచ్చు.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ భూతాకాశ మే బి సంథింగ్ విచ్ యు కెన్ సీ ఓన్లీ.
1: ఈ భూతాకాశం అనేటువంటిది చిదాకాశములో ఒక నీటి బిందువు వలె ఉంటుంటారు.
2: దిస్ భూతాకాశ మే బి సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ చిదాకాశ.
1: భూతాకాశములో మన యొక్క దేహం ఎలాంటి ఒక అణుస్వరూపమై ఉంటున్నదో అదే విధంగానే చిత్తాకాశం నందు ఈ భూతాకాశం అనేటువంటిది ఒక అణుమాత్రంగా ఉంటుంటారు.
2: జస్ట్ యాజ్ అవర్ బాడీ ఈ సంథింగ్ లైక్ అన్ ఆటమ్ ఇన్ ది ఎంటైరిటీ ఆఫ్ భూతాకాశ, భూతాకాశ ఇట్ సెల్ఫ్ ఈ సంథింగ్ లైక్ అన్ ఆటమ్ ఇన్
1: భూతాకాశము. జడము
2: దిస్ భూతాకాశ ఈజ్ ఇనర్ట్.
1: ఈ జడమైనటువంటి యొక్క ఈ భూతాకాశం నందు చైతన్యవంతమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందులో అంతర్భూతమై ఉంటుండాలి.
2: ది లైఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ దిస్ భూతాకాశ విచ్ ఈజ్ ఇనర్ట్.
1: అయితే ఈ అంతర్భూతమైనటువంటి యొక్క చైతన్య తత్వాన్ని గుర్తించడానికి భూతాకాశం కొంత ఆధారంగా తీసుకోవాలి.
2: టు అండర్స్టాండ్ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ ఇట్ విల్ హావ్ టు మేక్ ది భూతాకాశ యాజ్ ది బేసిస్.
1: శరీరం నందు శరీరీ అనేటువంటి యొక్క బింబం ఏ రీతిగా ఉంటున్నదో,
2: జస్ట్ యాజ్ ద ఇన్డ్వెల్లర్ శరీరీ ఈస్ దేర్ ఇన్ దిస్ బాడీ,
1: అద్దంలో మన ప్రతిబింబం ఏ విధంగా కనిపించుతున్నదో,
2: జస్ట్ యాజ్ వి సీ అవర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్,
1: అద్దములో ప్రతిబింబం కనిపించుచున్నది కానీ ప్రతిబింబములకు ఎట్టి చలనము కూడా లేదు.
2: యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు సీ ఎన్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్ బట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్.
1: బింబము కదిలినప్పుడే ప్రతిబింబం కూడా కదులుతుంది.
2: ఓన్లీ వెన్ ది ఆబ్జెక్ట్ మూవ్స్ ద రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ మూవ్స్.
1: కనుకని బింబము అనేటువంటిదే ఇది ఒక చిదాకాశం.
2: Therefore, the object may be compared to chidakasha.
1: ఈ చిత్తాకాశము భూతాకాశము ఇది కేవలం ఒక అద్దం వంటివి.
2: This chittakasha and bhutakasha may be compared to mirror.
1: సూర్యుని యొక్క తేజస్సు చంద్రుని పైన పడినట్టుగా
2: ద ఎఫల్జెన్స్ ఆఫ్ సన్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ మూన్,
1: ఈ చిదాకాశం యొక్క చైతన్యము కేవలము భూతాకాశం చిత్తాకాశం పైన ప్రసరిస్తూ ఉంటుంటారు.
2: The life effulgence of chidakasha gets reflected in chittakasha and bhutakasha.
1: ee pratibimbamunku manaku enni vidhamuluga alankaram cheyavalannappatiki ee pratibimbamunku sadhyam kaadu.
2: Whatever decorations you want to just decorate this image, you will not be able to succeed in that.
1: Oka chinna udaharanam,
2: one small example.
1: Addamulo manam mukham chusukuntunnam,
2: we are seeing our face in the mirror.
1: Addamulo kanipinchetundi mukhamunaku సరిగా నొస్తున్న బొట్టు పెట్టాలా అని పెడుతున్నాం.
2: సపోజ్ యూ కీప్ ఎ పాయింట్ ఇన్ ద ఫోర్ హెడ్ ఆఫ్ ది ఇమేజ్ ఇన్ ద మిర్రర్,
1: పెట్టినాము మనం చూసే సమయంలోనేమో ఆ నొస్తున్న సరి అయినటువంటి స్థలంలోనే బొట్టు పెట్టాం.
2: బట్
1: అద్దం పైన
2: వైల్ కీపింగ్ ద పాయింట్ ఆన్ ది ఫోర్ హెడ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్ యూ పుట్ ఇట్ ఆన్ ద రైట్ స్పాట్,
1: అద్దం కొంచెం కదిలితే ఈ బొట్టు ఎక్కడో చేరిపోతుంది.
2: సపోజ్ ది మిర్రర్ మూవ్స్ that particular point which was in the center, it also moves aside.
1: Kanuka addamulo kanipinchetundi oka pratibimbamunaku manam bottu pettadam asadhyam.
2: How can you put any point or any bottu on the forehead of the image in the mirror itself?
1: Bimbamunaku bottu petti addam ettaina tippuko idi sariyainatundi sthanamlone untuntadi.
2: You put a point or a dot on the bimbam that is the object itself, you turn the mirror whichever you want.
1: Padikoka చిన్న కథ ఉంటుండాలి.
2: దర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ ఫర్ దిస్.
1: గొప్ప పెయింటర్ ఒకడు ఉండేటువంటి వాడు.
2: దర్ వాజ్ ఎ ఫేమస్ పెయింటర్,
1: లోక వ్యాప్తి ప్రపంచ వ్యాప్తి పొందినటువంటి వాడు.
2: హీ వాజ్ ఎ వరల్డ్ ఫేమస్ పర్సన్.
1: అలాంటి వ్యక్తి చక్కగా చిత్రించేటువంటి యొక్క శక్తి సామర్థ్యంతో కూడిన వాడు.
2: హీ హ్యాడ్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఆఫ్ పెయింటింగ్.
1: ద్వారకలో ఉండినటువంటి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు.
2: హీ కేమ్ టు కృష్ణ హూ వాజ్ ఇన్ ద్వారక.
1: కృష్ణుని యొక్క చిత్రాన్ని చిత్రించాలని చెప్పి ఆశపడ్డాడు.
2: He wanted to just paint the image and the figure of Krishna.
1: Krishnudu chirunavulu chindru dokkuchu nayana nee uddeshaniki nenu enduku addu raavali tappaka neeke evidamainatundi chitram chitrinchalantundado adi tappaka neevu chitrinchamannadu.
2: With a beaming smile Krishna said, well child, if you want to just paint my figure you can do it, whatever way you want you can just do it.
1: Swami dayachesi ఒక గంట సేపైనా మీరు కూర్చుంటే మొట్టమొదటి చిట్టించుకుని తదుపరి నేను రంగులు వేసుకుంటానన్నాడు.
2: ఇఫ్ యు కెన్ జస్ట్ సిట్ స్వామి ఫర్ 1 అవర్ ఇన్ 1 ప్లేస్ ఐ కెన్ జస్ట్ హ్యావ్ ఎ ఫ్రేమ్ వర్క్ అండ్ దెన్ ఐ కెన్ జస్ట్ గో ఆన్ ఫిల్లింగ్ అప్ ది అదర్ గ్యాప్.
1: సరే కూర్చుంటానన్నాడు. కూర్చున్నాడు, కదలకుండా మెదలకుండా కూర్చున్నాడు పాపం.
2: కృష్ణ సాట్ ఇన్ ఎ ప్లేస్ వితౌట్ మూవింగ్ ఎట్ ఆల్.
1: దానంతా అవుట్లైన్స్ అంతా వేసుకున్నాడు పాపం పెయింటర్.
2: ది పెయింటర్ ఫస్ట్ గేవ్ ది అవుట్లైన్.
1: తదుపరి నమస్కారం చేసి ఇంక తమరు వెళ్లవచ్చును అన్నాడు కృష్ణుణ్ణి.
2: హీ ప్రోస్ట్రేటెడ్ అట్ ది లోటస్ ఫీట్ అండ్ సెడ్ స్వామి యూ కెన్ గో.
1: సరే కృష్ణుడు నవ్వుతూ లోపల వెళ్లాడు.
2: స్మైలింగ్ కృష్ణ వెంట ఇన్సైడ్.
1: మరి వెనక్కి వచ్చి, నాయన ఎప్పుడు తెస్తావు ఈ పెయింట్ అన్నాడు.
2: కృష్ణ ఆస్క్డ్ ద పెయింటర్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ది పిక్చర్.
1: స్వామి రేపటి దినం ఈ సమయానికే తీసుకుని వస్తానన్నాడు.
2: స్వామి బై టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
1: రాత్రంతా కష్టపడ్డాడు, పెయింట్ వేశాడు పాపం.
2: త్రూఅవుట్ ద నైట్ విత్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ హీ పెయింటెడ్ ఇట్.
1: తనకు చాలా తృప్తి కలిగింది పెయింటర్ కు.
2: ద పెయింటర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్.
1: మంచి మొకుమల్లు బట్టం కప్పుకొని తిరిగి రెండవ దినము ఆ సమయానికి కృష్ణుడి దగ్గర తీసుకొచ్చాడు.
2: హీ కవర్డ్ దట్ పిక్చర్ విత్ బ్యూటిఫుల్ క్లోత్ అండ్ బ్రాట్ ఇట్ టు కృష్ణ.
1: అది తెచ్చేటప్పటికి కృష్ణుడి రూపం వేరే మారిపోయింది.
2: వెన్ దట్ వాజ్ ఓపెన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ అండర్వెంట్ ఎ చేంజ్.
1: ఈ పిక్చర్ చూచాడు పెయింటరు, కృష్ణుడిని చూచాడు, పిక్చర్ చూచాడు, దీనికి దానికి ఏమాత్రం సంబంధం లేదు.
2: దిస్ పెయింటర్ కెప్ట్ ద ఫోటో బిసైడ్ కృష్ణ అండ్ సో హ్యాడ్ అ లుక్ ఇన్ టు ది పిక్చర్ వన్స్ అండ్ అనదర్ లుక్ ఇన్ టు కృష్ణ. దెర్ వాజ్ నో కంపారిజన్ అట్ ఆల్ బిట్వీన్ దీస్ టూ.
1: ఏమయ్యా పెయింటర్ దీంట్లో చాలా దోషములు ఉంటున్నాయి అన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ పాయింటెడ్ అవుట్ టు దట్ పెయింటర్, ఓ పెయింటర్ దెర్ సీమ్స్ టు బి ఎ నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్.
1: ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను తిరిగి రేపటి దినం తీసుకుని వస్తాను అన్నాడు.
2: హీ సెడ్ పార్డన్ మీ స్వామి, యూ జస్ట్ గివ్ మీ 1 మోర్ ఛాన్స్, టుమారో ఐ విల్ గెట్ ఇట్ అగైన్.
1: ఈ విధంగా 10 దినాలు జరిగింది పాపం.
2: In this way, 10 days it happened in the same way.
1: కానీ సరి అయినటువంటి చిత్రం రాలేదు.
2: బట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు గెట్ ఎ ప్రాపర్.
1: ఈ గ్రామంలో ఉండటం నాకు అవమానం అవుతుందని తాను గ్రామం వదిలి వెళ్లిపోతున్నాడు ఈ పెయింటర్.
2: ద పెయింటర్ థాట్ దట్ ఇట్ వుడ్ బి రాదర్ సేఫుల్ టు లివ్ ఇన్ దట్ పర్టికులర్ విలేజ్ అండ్ హి లెఫ్ట్.
1: మార్గ మధ్యంలో బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు అడ్డు తగిలాడు.
2: వెన్ హి వాజ్ గోయింగ్ అవే ఫ్రమ్ ద విలేజ్ నారద ది సన్ ఆఫ్ బ్రహ్మ హ్యాపెన్ టు జస్ట్ మీట్ హిమ్.
1: అప్పుడు చెప్పాడు, ఏమి నాయన చాలా విచారంగా వెనుక్కు వెళ్ళిపోతున్నావు అన్నాడు.
2: నారద ఆస్క్ ది పెయింటర్ హి సీమ్స్ యు సీమ్ టు బి వరీడ్ అండ్ యు ఆర్ గెటింగ్ బ్యాక్.
1: జరిగిన పరిస్థితి అంతా కూడా చెప్పాడు నారదునికి.
2: ద పెయింటర్ ఎక్స్ప్లెయిన్డ్ నారద ఆల్ దట్ హస్ హ్యాపెండ్.
1: ఒరే పిచ్చివాడా, లీలా మహర్షి విగ్రహుడు భగవంతుడు, నటన సూత్రధారి భగవంతుడు నీ దగ్గర కావలసినన్ని నాటకాలు ఆడినాడు, కానీ ఈ నాటకాలకు నీవు పూర్తి జయించాలనుకుంటే, ఈ నాటకాలను నువ్వు సంపూర్ణంగా సాధించాలనుకుంటే నేను చెప్పినట్టు చేయమన్నాడు.
2: Narada told the painter, well, he is a master player and master director and he plays all the drama. It is difficult to just have a painting of his picture. But if you want to really do it, please follow me, my words.
1: Sare Narada, em cheppinaro dannu tappaka sirsavahistarani painter oppukunnadu.
2: Painter agreed to implicitly obey Narada's command.
1: Vellinadu Narada ni yokka adeshanusaranga. తిరిగి రెండవ రోజు, స్వామి తమ సాక్షాత్ పిక్చర్ నేను తీసుకుని వచ్చానని ముఖమల్లు బట్టం కప్పుకొని తీసుకొచ్చాడు.
2: ద నెక్స్ట్ డే అకార్డింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ నారద హీ వెంట్ టు కృష్ణ విత్ ఎ పర్టికులర్ ఫోటో కవర్డ్ విత్ ఎ ఫైన్ క్లాత్ అండ్ హీ టోల్డ్ స్వామి ఐ హావ్ బ్రాట్ ఎగ్జాక్ట్లీ యువర్ పిక్చర్.
1: ఎదురుగా నిల్చుకున్న తక్షణమే దీనిని బట్టను తీసివేశాడు. ఇది పరిశుద్ధమైన అర్థము, నీ ఇష్టం వచ్చినట్టు మారుకో, నీవు మారినప్పటికీ అది కనిపిస్తుంది, ఎట్లా మారితే ఎట్లా కనిపిస్తుంది అన్నాడు.
2: ద పెయింటర్ బ్రాట్ ఆన్ దట్ డే ఎ క్లీన్ మిర అండ్ దెన్ హీ రిమూవ్ ద క్లాత్ అండ్ జస్ట్ సెడ్, స్వామి నౌ యూ జస్ట్ హ్యావ్ ఎ లుక్, వాట్ ఎవర్ చేంజెస్ కమ్ ఇన్ యూ ది చేంజెస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర.
1: ఏ మార్పులు జరిగినా ఈ అర్థంలో మార్పుగానే కనిపిస్తుంది, ఇంక వేరే విధంగా కనిపించడానికి వీలు లేదు.
2: వాట్ ఎవర్ చేంజెస్ కమ్ అబౌట్ ఇన్ యువర్ ఫేస్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర, దేర్ఫోర్ దిస్ ఎ బ్యూటిఫుల్
1: కనుక నీవు కేవలము అనిత్యమైనటువంటి యొక్క భావముతో, క్షణికమైనటువంటి యొక్క గుంచెలతో, క్షణికమైనటువంటి యొక్క పెయింట్తో నీవు భగవంతుని చిత్రించడానికి ప్రయత్నిస్తే ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు.
2: ఇఫ్ యూ వాంట్ టు పెయింట్ ద పిక్చర్ ఆఫ్ ద లార్డ్ హూ ఇస్ పర్మనెంట్ విత్ ఆల్ ది టెంపరీ మెటీరియల్స్ లైక్ ద పెయింట్ అండ్ ద బ్రష్ ఎట్సెట్రా, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ దట్.
1: నశ్వరమైనటువంటి ఈ భూతాకాశంలో సర్వము నశ్వరమే అయిపోతాయి.
2: ఇన్ భూతాకాశ విచ్ ఈస్ ట్రాన్సియంట్ ఎవ్రీథింగ్ ఈస్ టెంపరీ ఓన్లీ.
1: కనుక పరిశుద్ధమైనటువంటి హృదయం నందే పరమాత్ముడు చక్కగా గోచరమవుతాడు.
2: యుడ్ బి ఏబుల్ టు గెట్ ఏ క్లియర్ అండ్ ఏ ప్రాపర్ విజన్ ఆఫ్ ద లార్డ్ ఓన్లీ ఇన్ యువర్ ఓన్ ప్యూర్ హార్ట్.
1: కనుక మనం ఈ భూతాకాశం నందు దైవత్వాన్ని వెతకటం అని కానీ తెలుసుకోవటం అనేటువంటిది కానీ ఇది కూడా ఒక భ్రమనే.
2: దేర్ఫోర్ టు సర్చ్ ఫర్ ద లార్డ్ ఇన్ ద భూతాకాశ ఇస్ ఎ టైప్ ఆఫ్ డెల్యూషన్.
1: ఈ తెలుసుకోవటం కూడా ఒక నశ్వరమే.
2: ఈవెన్ నోయింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇంపర్మనెంట్.
1: ఈ నశ్వరమైనటువంటి దానిని తెలుసుకుని ఆనందించటం కూడా నశ్వరమే.
2: వాట్ ఎవర్ జాయ్ దట్ యు డిరైవ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ట్రైయింగ్ టు నో దిస్
1: పంచమహాభూతముల యొక్క తత్వము నిరంతరము మార్పు చెందేటువంటిదే కనుక దీనికి భూతాకాశము అని పేరు.
2: యాజ్ ది నేచర్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ వన్ విచ్ అండర్గోస్ ఏ థరో చేంజ్ అండ్ ఏ కంటిన్యూస్ చేంజ్.
1: మనం ఒక చిన్న ఉదాహరణ,
2: ఏ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భగవంతుని దర్శించాలని చెప్పని మందిరములకు వెళ్తుంటాం.
2: వి గో టు ఏ టెంపుల్ టు టేక్ ఏ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కానీ ఇంటి నుంచి ఎన్నో శ్రమలు కూర్చుకొని ఎంతో ఆశతో అపేక్షతో దేవాలయంలో ప్రవేశిస్తావు.
2: అండర్ గోయింగ్ ఏ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఎర్నింగ్ విత్ ఫుల్ హార్ట్ యూ ఎంటర్ ద టెంపుల్.
1: కానీ ప్రవేశించినటువంటి వ్యక్తి దేవుని చూచిన తక్షణమే కన్నులు మూసుకుని నమస్కారం చేస్తాడు, గాని కన్నులు తెచ్చుకుని చూడడే.
2: బట్ యాజ్ సూన్ యాజ్ హీ టేక్స్ ఏ లుక్ అట్ ద లార్డ్ ది ఫోటో ఆఫ్ ద లార్డ్ హీ క్లోజెస్ హిస్ ఐస్ అండ్ హీ వాంట్స్ టు టేక్ ఏ లుక్.
1: దీనికి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్
1: అనగా ఈ చూచేటువంటి కనులు కేవలము నశ్వరమైనటువంటి స్వరూపాన్ని.
2: వాట్ ఎవర్ విజన్ ఈస్ టేకన్ బై దిస్ నేకెడ్ ఐస్ ది దట్ పర్టికులర్ పిక్చర్
1: కల్పితమైనటువంటి ఆకారముని.
2: దిస్ ఈస్ వన్ విచ్ ఈస్ సూపర్ ఇంపోజ్ బై థాట్స్.
1: కానీ సత్యనిత్యమైనటువంటి ఆకారాన్ని దర్శించవాలంటే ఈ చర్మ చిచ్చులను కొంతవరకును అంతర్దృష్టిగా మార్చుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు రియలీ గెట్ ఏ పర్మనెంట్ అండ్ ఏ ట్రూ విజన్ ఆఫ్ ద లార్డ్ యూ హావ్ టు జస్ట్ ఇంటర్వర్క్ యువర్ నేకెడ్
1: అనగా దృశ్యగోచరమైనటువంటి యొక్క ఈ భూతాకాశం నందు మనము సాక్షాత్ స్వరూపాన్ని దర్శించడము అసాధ్యము.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గెట్ ఏ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ద భూతాకాశ విచ్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరీ.
1: అయితే ఇది తాత్కాలిక ఆనందం.
2: బట్ దిస్ గివ్స్ యూ ఏ టెంపరీ.
1: ఈ ఆనందమును మనం కొంతవరకు భద్రము చేసుకుని అప్పుడప్పుడు మననం చేసుకుంటూ నిత్యమైన సత్యమైనటువంటి ఆనందమునకు మనం ప్రయాణం సలపాలి.
2: We'll have to secure even this temporary joy and slowly and gradually we'll have to make a journey and a voyage to the permanent joy.
1: అట్లని మనము ఈ భూతాకాశము సమస్తం కూడాను నశ్వరమైనది కదా అని అన్నిటినీ త్యజించడానికి సాధ్యం కాదు.
2: Just because this భూతాకాశ is temporary and transient, you cannot renounce all these things completely either.
1: ఇక్కడ మూడు రకములైనటువంటి యొక్క స్థితులు ఉంటున్నాయి.
2: There are three types of states in this.
1: మిథ్యములోని మిథ్యము ఒకటి.
2: One is మిథ్యా ఇన్ మిథ్య.
1: సత్యములోని మిథ్యం మరొకటి.
2: ద సెకండ్ వన్ ఇస్ మిథ్యా విచ్ ఇస్ ఇన్ సత్య.
1: అనగా సత్యములోని మిథ్యం అనేటువంటిది చిత్తాకాశం యొక్క సంబంధమైనటువంటిది.
2: ద అన్ట్రూత్ ఇన్ ట్రూత్ మిథ్యా ఇన్ సత్య ఇస్ అసోసియేటెడ్.
1: మిథ్యములోని మిథ్యం అనేటువంటిది భూతాకాశం యొక్క బింబము.
2: ది అన్ట్రూత్ ఇన్ అన్ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ భూతాకాశం.
1: సత్యములోని సత్యమే అదే చిదాకాశం.
2: The truth and truth, the essence of truth itself, it is in Chidakasham.
1: Dhani, nenu appudu kuda cheptuntanu, you are not one person, but three. The one you think you are, the one others think you are, the one you really are.
2: The same thing Swami will be telling quite often, and that is, you are not the one. The one that you think that you are is one, the one others think that you are is another, the one you really are is the third.
1: Inaadu manamu jeevinchatam gaani, anubhavinchatam gaani, sarvam kudanu, నిత్యములోని మిథ్యమే.
2: వాట్ ఎవర్ లైఫ్ యు ఆర్ లివింగ్ టుడే అండ్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ గెటింగ్ టుడే దే ఆర్ ఆల్
1: అంటే ప్రతిబింబములు రెండు కూడా నశ్వరమయ్యేటువంటివి.
2: బోత్ ద ఇమేజ్ అండ్ ది ఆబ్జెక్ట్ ఆర్ టెంపరీ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్.
1: ఇది భూతాకాశం యొక్క స్వభావము.
2: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ భూతాకాశం.
1: ఐస్ ను చేతిలో పెట్టుకుని కరగకుండా ఉండాలంటే అది వీలు కాదు.
2: ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఏ ఐస్ ప్యాక్ ఇన్ యువర్ హ్యాండ్
1: కరిగిపోయేటువంటిదే దీని స్వభావం.
2: Continuously melting is the nature of ice.
1: కనుక ఇలాంటి భూతాకాశం యొక్క తత్వాన్ని మనం గుర్తించడంలో కొంతవరకును అంతర్భూతమైనటువంటి యొక్క ఆత్మాకాశాన్ని కూడా కొంచెం విచారణ చేయాలి.
2: ఈవెన్ వెన్ వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ భూతాకాశ అట్ ద సేమ్ టైమ్ నాట్ థింక్ ఆఫ్ ది ఇన్నర్ ఆకాశ దట్ ఈస్.
1: ఇది కేవలము స్థూలమైనటువంటిది జాగ్రత్త కూడినటువంటిది.
2: భూతాకాశ ఈజ్ గ్రాస్ అండ్ ఈజ్ ట్రూ ఇన్ వేకింగ్ స్టేట్.
1: అయితే ఇది సూక్ష్మమైనటువంటిగా స్వప్న దృశ్యము లోపల కూడాను మనం చూడగలుగుతున్నాము.
2: ద సేమ్ థింగ్ ఇన్ అ సటిల్ ఫారం యు ఎక్స్పీరియన్స్ ఇన్ ద డ్రీమ్ స్టేట్.
1: మొన్న చెప్పినట్టుగా స్థూల దీని జగత్తునందు సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనకు పదార్థములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
2: జస్ట్ యాజ్ ఇట్ వాజ్ ఎక్స్ప్లెయిన్ ది అదర్ డే, సన్ అండ్ మూన్ ఆర్ గివింగ్ లైట్ త్రూ ఫైర్ విచ్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద వరల్డ్.
1: ఈ స్థూలాకాశమునందు అనగా జాగ్రత్త అవస్థ యందు ప్రతి పదార్థమును కూడాను ఈ యొక్క సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనము చూడగలుగుతున్నాము.
2: ఇన్ ద వేకింగ్ స్టేట్ we have been able to see all the objects on account of the light which emanates from sun and moon.
1: అదే స్వప్నస్థితి యందు కూడాను అనేక వస్తువులను మనం చూస్తున్నాము.
2: It is only the light which emanates from chittakasha which helps you to see the real.
1: స్థూలమును దూరము చేయగానే కొంచెం సూక్ష్మము కొంచెం ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
2: The moment you push aside the gross, the subtle starts reflecting and giving light inside.
1: పగటి పూట నక్షత్రములు మనకు కనిపించడం లేదు.
2: డ్యూరింగ్ ద డే యు వుడ్ నాట్ బి ఏబుల్ టు సీ స్టార్స్.
1: కనిపించకపోయినంత మాత్రం లేవని చెప్పడానికి వీలు కాదు.
2: జస్ట్ బికాస్ యూ కెనాట్ సీ యూ కెనాట్ డినై దర్ ఎగ్జిస్టెన్స్.
1: నక్షత్రములు పగటి ఎందుకు కూడా ఉంటున్నవి.
2: ఈ స్టార్స్ డూ ఎగ్జిస్ట్ ఈవెన్ ఇన్ ద డే.
1: అయితే ఈ పగటి యొక్క ప్రకాశము అధికంగా ఉండటం చేత నక్షత్రములు మనకు తెలియకుండా ఉంటుంది.
2: బికాస్ ద సన్స్ ఎఫల్జెన్స్ ఇస్ సో గ్రాండ్ యూ నాట్ బీన్ ఏబుల్ టు సీ ది స్టార్స్.
1: అదే రాత్రి ఎందు పగటి వెలుతురు కొంత మరుగైనప్పటికీ నక్షత్రములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
2: ఇన్ ద నైట్ యాజ్ ది డేస్ లైట్ బికమ్స్ డిమ్ యూ బి ఏబుల్ టు జస్ట్ సీ
1: బాల్యం అంటే వార్ధక్యము.
2: ఇన్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ దేర్ ఈస్ ఓల్డ్ ఏజ్.
1: వార్ధక్యం అంటే బాల్యం కూడా ఇమిడి ఉండినట్టుగా
2: ఇన్ ద ఓల్డ్ ఏజ్ దేర్ ఈస్ చైల్డ్హుడ్ ఆల్సో.
1: స్థూలమునందు సూక్ష్మము,
2: ఇన్ గ్రాస్ దేర్ ఇస్ సటిల్,
1: సూక్ష్మమునందు స్థూలము,
2: ఇన్ సటిల్ దేర్ ఇస్ గ్రాస్.
1: రెండు కూడా జడమైనటువంటి రీతిగా
2: in an inert way both of them are
1: manaku gocharam avutunnayi.
2: We have been able to see them in that
1: way. Aithe ee rendintikini atheetamainatundi marokatu untundali.
2: There is something which transcends both these.
1: Adhe chittakasham,
2: that is chidak.
1: Adhe chidakasham,
2: that is chidakasham.
1: Ee chidakasham anetundi e maatramu charanamu lenatundi.
2: Chidakasha does not have any movement.
1: Elanti marpu chendinatundi.
2: It doesn't undergo any change.
1: Nitya sakti nirmalamainatundi yokka atma tattvame.
2: It is the very principle of atma which is true and eternal and permanent.
1: Adhe parabrahmam,
2: that is parabrahman.
1: Adhe atma,
2: that is atman.
1: Adhe paranjyoti,
2: that is paranjyoti itself.
1: Adhe swayam jyoti,
2: it is also swayam jyoti.
1: Ee swayam jyoti yokka prakasham dwarane ఈ చిత్తాకాశము భూతాకాశము గోచరిస్తూ ఉంటుంది.
2: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఆఫ్ ఆత్మన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు సే చిదాకాశ, చిత్తాకాశ అండ్ భూతాకాశ.
1: ఈ చిదాకాశమే లేకుండినా ఈ చిత్తాకాశము భూతాకాశమే లేదు.
2: ఇఫ్ దెర్ ఈస్ నో చిదాకాశ అట్ ఆల్, దెర్ ఇస్ నో చిత్తాకాశ అండ్ భూతాకాశ.
1: కనుక చిదాకాశమును లక్ష్యమునందు ఉంచుకొని చిత్తాకాశములో ప్రారంభమై భూతాకాశంలో ప్రారంభమై చిత్తాకాశమును దాటుకుని చిదాకాశంలో లీనం కావాలి.
2: దేర్ఫోర్ విల్ హావ్ టు బేస్ అవర్ లైఫ్ ఆన్ చిదాకాశ అండ్ త్రూ భూతాకాశ విల్ హావ్ టు రీచ్ చిత్తాకాశ. త్రూ చిత్తాకాశ
1: చిన్న ఉదాహరణగా మీకు చెప్పాలనుకున్నప్పుడు సముద్రంలో అలలు వస్తున్నాయి.
2: To illustrate this to you in an easy way, there are waves in ocean.
1: అలలు వేరు, జలం వేరు కాదు.
2: Waves and water, they are not different.
1: ఈ జలం వేరు, నురుగు వేరు కాదు.
2: The foam and the waves are also not different.
1: నురుగు, జలము, అలలు మూడు ఏకమై ఉంటున్నాయి.
2: The foam, waves and water, they are the same.
1: అయితే ఈ మూడింటి ఎందుకును జలం ఒక్కటిగానే ఉంటుండాలి.
2: వాటర్ ఇస్ కామన్ అమంగ్ ఆల్ దీస్ త్రీ ఆబ్జెక్ట్స్.
1: నురుగు వేరుగాను, అల వేరుగాను, జలం వేరుగా ఉండినట్టుగా మనకు కనిపిస్తున్నాయి.
2: బట్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ఫోమ్ ఇస్ డిఫరెంట్ అండ్ వేవ్స్ ఆర్ డిఫరెంట్ అండ్ వాటర్ ఇస్ డిఫరెంట్.
1: కనుకనే ఈ దృశ్య కల్పితమైన ఈ జగత్తునందు భూతాకాశం, చిత్తాకాశము, చిదాకాశము ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపం మనం దర్శించాలి.
2: Therefore, in the phenomenal world also, we will have to just find out a union which emerges out of Chittakasha, Chidakasha and Bhutakasha.
1: ఈ మూడింటి యందు కూడాను విభాగము చేయాలి.
2: We have to divide these three into three ఆకాశాలు.
1: జాగ్రత్తను భూతాకాశంగా మనం భావించాలి.
2: We have to enjoy the waking state as Bhutakasha.
1: స్వప్నము చిత్తాకాశంగా విశ్వసించాలి.
2: We have to believe dream as Chittakasha.
1: సుషుప్తి తుర్యావస్థ యందు కూడాను మనం దీనిని చిదాకాశంగా విశ్వసించాలి.
2: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ అండ్ ఇన్ తుర్యావస్థ విల్ హావ్ టు జస్ట్ ట్రీట్ ఇట్ యాజ్ చిదాకాశ.
1: అయితే సుషుప్తి తుర్యావస్థకు తగినటువంటిది కాదు.
2: బట్ దెర్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సుషుప్తి,
1: సుషుప్తి అనేటువంటిది పూర్తి జాగ్రత్త, స్వప్నము కానటువంటి ఒక డీప్ స్లీప్ గాఢ నిద్రగా రూపొందుతుంది.
2: సుషుప్తి ఈజ్ డీప్ స్లీప్ స్టేట్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వేకింగ్ స్టేట్ అండ్ ద డ్రీమ్ స్టేట్.
1: ఇక్కడ ఆనందము అనేటువంటిది మనకు గోచరం కాదు.
2: We would not be able to really experience bliss there.
1: తిరిగి జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత ఈ యొక్క నిద్రావస్థలో పొందినటువంటి ఆనందాన్ని మనం చెప్పగలుగుతున్నాము.
2: బట్ ఓన్లీ ఆఫ్టర్ కమింగ్ టు ది వేకింగ్ స్టేట్ వీ ఫీల్ దట్ వీ హావ్ ఎంజాయ్డ్ పీస్ ఇన్ స్లీప్.
1: అయితే ఈ యొక్క తురియావస్థ అనేటువంటి సూపర్ కాన్షియస్ అంటారు.
2: తురియావస్థ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సూపర్ కాన్షియస్ స్టేట్.
1: ఈ దివ్యమైనటువంటి యొక్క ఈ చైతన్య తత్వం నందే ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి అనుభవించవచ్చు. స్వప్నము కానటువంటి యొక్క డీప్ స్లీప్ గాఢ నిద్రగా రూపొందుతుంది.
2: సుషుప్తి ఈజ్ డీప్ స్లీప్ స్టేట్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వేకింగ్ స్టేట్ అండ్

0: సూపర్ కాన్షియస్ స్టేట్.
1: ఈ దివ్యమైనటువంటి యొక్క ఈ చైతన్య తత్వం నందే ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి అనుభవించవచ్చు.
0: డ్యూరింగ్ ఇన్ తుర్యావస్థ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఈవెన్ వెన్ వీఆర్ ఇన్ తుర్యావస్థ ఇట్ సెల్ఫ్ ది ఆనంద.
1: శంకర్ల వారు కూడాను నిద్రే సమాధి స్థితి అన్నారు, అనగా నిద్ర అనేటువంటిది ఒక సమాధి స్థితిగా ఉంటుంటారు.
0: శంకర ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ స్లీప్ యాజ్ స్టేట్ ఆఫ్ సమాధి.
1: ఈ సమాధి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సమాధి?
1: కేవలము తన్మయత్నంతో పడిపోవటము, లేక ఇమోషన్ తో మనము కూలిపోవటము, ఏదో ఒక విధమైనటువంటి భావంతో భావ సమాధిని పొందటము, ఈ విధంగా మనం భావిస్తుంటాము.
0: సమాధి ఈజ్ ఆర్డినర్లీ మిస్టేకన్ టు బి సంథింగ్ విచ్ ఈస్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ఎమోషనల్ స్టేట్ ఎట్సెట్రా.
1: ఇది సవికల్పం కానటువంటి స్థితి లోపల ఎట్టి జాగ్రత్త స్వప్నం కానటువంటి స్థితిలో ఉండేటువంటి యొక్క భావం అని మనం భావిస్తున్నాము.
0: వి థింక్ దట్ ఇట్ ఈస్ నైదర్ డ్రీమ్ నార్ వేకింగ్ స్టేట్ నార్ డీప్ స్లీప్ స్టేట్.
1: ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తి ఎందుకూడను సమాధి ఏకంగానే ఉంటుంటుంది.
0: సమాధి ఈజ్ కామన్ బోత్ ఫార్ వేకింగ్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ స్టేట్.
1: ఈ పదము ఎంతే ఉంటున్నది దాని యొక్క అర్థం.
0: The meaning is inherent in the word system.
1: కొంతమంది మాట్లాడుతూ సమాధిలో పడిపోయినారు అనుకుంటారు.
0: While talking, when a person falls, some people say he has entered into the state of samadhi.
1: ఇది ఒక ఎమోషన్ కావచ్చును.
0: This may be a state of emotion.
1: Excitement కావచ్చును.
0: It could be excitement.
1: లేకపోతే hysteria కావచ్చును.
0: This could be a state of hysteria.
1: లేక బలహీనత కావచ్చును.
0: This could be a state of weakness.
1: లేక fits కావచ్చును.
0: This could be a state of
1: fit. కానీ ఇది సమాధి కాదు.
0: This is not samadhi.
1: సమాధి అనగా జాగ్రత్త వ్యవస్థ ఉంది. చైతన్యంగా ఉంటుంది సమయం లోపలే సమచిత్తంగా మార్చుకోవటమే సమాధి.
0: సమాధి రియలీ మీన్స్ ఈవెన్ ఇన్ ద వేకింగ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ కన్వర్టింగ్ అవర్ ఓన్ మైండ్ అండ్ థింకింగ్ ఇట్ ఈక్వల్ మైండెడ్.
1: సమాధి
0: సమాధి కన్సిస్ట్ ఆఫ్ టూ సింబుల్ సమ అండ్ ధి.
1: శీతోష్ణములను సుఖదుఖములను రెండింటినీ సమంగా చూచుకోవటం, నిందాస్తుతులను సర్వమును సమానంగా చూచుకోవటం, లాభ నష్టములు కూడా సమానంగా, దీనికి పొంగక దానికి కృంగక ఉండేటువంటి స్థితియే సమాధి.
0: Equal mindedness may be described as samadhi. To be equal minded in the state of cold and heat, in the state of profit or loss, in the state of praise or censure.
1: Karukane bhutakasam nandunu chittakasam nandunu chidakasam nandunu aanandamayudai untundali.
0: Therefore a person in samadhi would be in a state of bliss, whether he is in a waking state, bhutakasha, chittakasha and chidakasha.
1: Hitti sthiti andariki లభించేటువంటిది కాదు.
0: సచ్ స్టేట్ ఆల్ పీపుల్ విల్ నాట్ బి.
1: దీనికి అనేక విధములైనటువంటి ఒక విచారణ చేయాలి.
0: ఫర్ దిస్
1: సాధన సలపాలి,
0: ఎ లాట్ ఆఫ్ సాధన,
1: దైవానుగ్రహం పొందాలి.
0: వన్ హాస్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్.
1: కనుక అనుగ్రహానికి పాత్రుడుగా అయ్యే నిమిత్తమై అనేక కర్మలు ఆచరించాలి.
0: టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వన్ విల్ హావ్ టు అండర్టేక్ ఎ నంబర్ ఆఫ్ యాక్టివిటీస్.
1: కనుకనే కృష్ణుడు చిత్తప్రజ్ఞ యొక్క లక్షణాన్ని గురించి చెప్పే సమయంలో ఈ విధమైనటువంటి దీంట్లో అర్జున కేవలము ఒక మనస్సు పైన దేహం పైన బుద్ధి పైన ఆధారపడినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: వైల్ డిస్క్రైబింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున దేర్ ఇస్ నో యూజ్ బేసింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఓన్లీ ఆన్ ద బాడీ.
1: నా ఆజ్ఞను అనుసరించు,
0: యు ఫాలో మై కమాండ్,
1: నా చింతన చేస్తూ
0: థింక్
1: కర్తవ్య కర్మల్లో నీవు మునుగు.
0: థింకింగ్ ఆల్ ద వైల్ యూ డూ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
1: సర్వత్రా కూడా ఏకత్వమైనటువంటి యొక్క దైవత్వం అనేటువంటిది నీకు గోచరమవుతుంది.
0: యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ది డివినిటీ ఆల్ అరౌండ్.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించు.
0: ది డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ డైవర్సిటీ యూ విల్ హావ్ టు ఎంజాయ్ ఇట్ ఇన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: విధమైనటువంటి యొక్క మార్పులు నీ చిత్తమునకు కలిగినప్పుడే అందులో నా యొక్క హృదయం హత్తుకుని పోతుంది అన్నాడు.
0: ఓన్లీ వెన్ సచ్ చేంజెస్ కమ్ అబౌట్ ఇన్ యూ మై హార్ట్ గెట్స్ ఎంగేజ్డ్ అండ్ ఫుల్లీ థింకింగ్ ఆఫ్ యూ.
1: మార్పు చెందినటువంటి చిత్తమే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణం.
0: ది క్వాలిటీస్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ ఇస్ ద వన్ విచ్ డస్ నాట్ అండర్గో
1: ఎయిట్ విషయం నందు కూడా చరణం కానటువంటి యొక్క తత్వమే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణము.
0: Whatever be the state, an unwavering attitude will have to be developed.
1: ఇదన్నిటికూడను సహజ లక్షణంగా భావించుకోవాలి.
0: All these things should be considered as very natural.
1: అగ్నికి దహన శక్తి ఉన్నదంటే ఎవరైనా ఆశ్చర్యపడతాడా?
0: Would anyone be surprised if fire has got the capacity of burning?
1: ఐస్ చల్లగా ఉన్నదంటే ఎవరైనా విచారపడతాడా?
0: Would anyone be worried if one comes
1: to? ఐస్ చల్లదనము దాని స్వభావము.
0: Coldness is natural state of ice.
1: అగ్నికి కాల్చేటువంటి దహన శక్తి దాని యొక్క స్వభావము.
0: Burning is natural state of.
1: పుట్టిన దేహం అంతా గిట్టేటువంటిది దీని స్వభావము.
0: Everybody that is born will die.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సుఖదుఖములకు ఏమాత్రం కూడా గురికాడు.
0: A person who recognizes this truth will not be subject to any.
1: కనుకని
0: సారో అర్కి
1: సర్వత్రా కూడాను సమచిత్తమును పెంచుకోమన్నాడు.
0: Therefore he just said all places develop equal mindedness.
1: ఈ సమచిత్తాన్ని

0: ఎంచుకునేటువంటి సమయం నందే ఈ దైవత్వమును చక్కగా భూతాకాశ చిత్తాకాశ చిదాకాశం యొక్క విచారణను ఘాటంగా జరపాలి, దీర్ఘంగా యోచించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ థింకింగ్ ఆఫ్ డివినిటీ ఇన్ ఆల్ ద ప్లేసెస్ విల్ హావ్ టు జస్ట్ థింక్ డీప్లీ అబౌట్ దిస్ భూతాకాశ చిత్తాకాశ.
0: కొన్ని నిమిషంలో మనం భోంచేసి నిద్రపోతాము.
1: After taking food for after a few minutes we
0: నిద్రించిన తర్వాత ఎన్నెన్నో కలలు కంటాము.
1: We get a number of dreams while sleeping.
0: ఈ కలలు కన్న తర్వాత తిరిగి మేల్కుంటే ఏదీ లేదు.
1: After getting up from sleep you don't find anything.
0: ఒక్క దినమునందే కొన్ని గంటల యందే ఈ విధమైనటువంటి యొక్క దృశ్యములు మార్పు చెందుతున్నాయి.
1: Within 24 hours so many changes come about.
0: స్వప్నమునకు జాగ్రత్తకు భిన్న భేదములు అనేకంగా కనిపిస్తున్నాయి.
1: There are a number of differences between dream state and waking state.
0: కనుక ఇలాంటి పరిస్థితుల లోపల మనం దేనిని నమ్మాలి, దేనిని విసర్జించాలి?
1: ఇన్ సచ్ ఎ స్టేట్ ఆఫ్ అఫైర్స్ వాట్ టు బిలీవ్ అండ్ వాట్ టు
0: హావ్. కనుక వేదాంతమునందు నేతి నేతి నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ ఇది కాదు ఇది కాదు ఇది కాదని, జాగ్రత్త నేను కాదు, స్వప్నం నేను కాదు, ఈ యొక్క నిద్ర నేను కాదు, దీనికి అతీతమైనటువంటి యొక్క సుషుప్తి స్థితి అందు దాటిన తర్వాతనే ఈ తురియావస్థనే నేను అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: Therefore in philosophy it has been taught that I am not this, I am not this, I am not this, I am not in the waking state, I am not in the dream state, I am not in the deep sleep state, I transcend all these things and the transcendental principle itself is myself.
0: ఏది లేదనుచుంటిమో అది కలదు.
1: Whatever you are denying that is existing.
0: ఏది కలదనుచుంటిమో అది లేదు.
1: Whatever you are thinking as existing is really not existing.
0: ఉన్నదొక్కటి సర్వంబు ఎన్నటికిని.
1: There is only one which is eternally true.
0: అది ఏ బ్రహ్మంబు. వాక్కున కలవి కాదు.
1: దట్ ఈస్ బ్రహ్మన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ యాక్సెసబుల్ టు ది
0: కనుకని వేదాంతం కూడాను ఏదో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నారు. మనసు కానీ ఇంకే విధమైనటువంటి బుద్ధికి కానీ వాక్కును కానీ ఇది అసాధ్యమైనటువంటిది అన్నాడు.
1: దట్స్ వై ఫిలాసఫీ హస్ జస్ట్ డిస్క్రైబ్డ్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ యాజ్ వన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసబుల్ టు ది వరల్డ్.
0: కనుక మనము చదివేది వినేది సాధన చేసేది అనుభవించేది అన్ని కూడాను భూతాకాశం యొక్క లక్షణాలే.
1: All that you read, study, listen and experience, all this is only attributes and qualities of
0: దీని ఆధారం చేసుకుని
1: basing your own life on this,
0: లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: You have to try to achieve the goal.
0: దీనిని సవికల్పం నిర్వికల్పం అని అన్నారు.
1: The same thing has been described as savikalpa and nirvikalpa.
0: Savikalpam ante emiti, nirvikalpam ante emiti?
1: What is savikalpa, what is nirvikalpa?
0: Kanuka konni konni vishayam lopala yoga abhyasamunu gurinchinatundi varu savikalpamunaku konni arthamulu nirvikalpamunaku konni arthamulu cheptuntaru.
1: People who take to the path of yoga describe savikalpa as
0: gunamulu te cherinatundi des savikalpam.
1: Savikalpa is associated with attributes.
0: Gunatitamainatundi nirvikalpam.
1: Anything that transcends this attribute,
0: అతీతమైనటువంటి స్థితిని పొందటమే ఒక నిర్వికల్పం.
1: Obtaining a state of transcending beyond these three guna, that is
0: vikalpam kalaganade nirvikalpam.
1: A thing which doesn't undergo a change is nirvikalpam.
0: Marpu lenatundide nirvikalpam.
1: A changeless entity is nirvikalpam.
0: చలనము కానటువంటిది నిర్వికల్పము.
1: అన్వేవరింగ్ అండ్ అన్చేంజింగ్ థింగ్ ఇస్ నిర్వికల్పం.
0: కనుకని అట్టి స్థితిని పొందటమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం అన్నారు.
1: అటైనింగ్ దట్ పర్టికులర్ స్టేట్ ఈస్ ది గోల్ అండ్ ది అట్రిబ్యూట్ ఆఫ్.
0: అయితే అర్జునుడు ఆ విధమైన స్థితిలో ఉండినాడా అని మనం సందేహించవచ్చు.
1: హూ మే క్వశ్చన్ వెదర్ అర్జున్ వాజ్ ఇన్ సచ్ స్టేట్ ఆఫ్ స్థితప్రజ్ఞ.
0: అట్టి స్థితి యందు అర్జున్ని ఉంచి సర్వకర్మలు కూడా అతని చేత ఆచరింపచేశాడు.
1: Krishna made him go to that particular state and made him do everything.
0: జ్ఞాని అయినటువంటి వాడు స్తంభించి కూర్చుంటే అజ్ఞానులకు ఆదర్శం అనేటువంటిది చిక్కదు.
1: If a wise man doesn't participate in action, he would not be able to set an example for the ignorant.
0: Oka chinna udaharanamu.
1: One small example.
0: Physical exercise, oka drill master untuntadu.
1: There is a physical instructor and a drill master.
0: Aa instructor em chestadu naaku anni telusunu urike kurchoni e aadandante vaallu em aadtaru.
1: That physical instructor, if he himself keeps quiet and asks them to just under
0: anni telisinatunte vaadaina kani 1 2 3 taan aadtene mari pillalu aadtaan kurchuntaru.
1: He is proficient in himself in all the drill, but he has to set an example, then only make other people to follow him.
0: Ade vidhamgani sitapragudainatunte vaadu aadarshavantamainatunte jeevithanni చూపించినప్పుడు ఇతరులు అనుసరించడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
1: లైక్ ది డ్రిల్ మాస్టర్ స్థితప్రజ్ఞ షుడ్ సెట్ ఏ పర్సనల్ ఎగ్జాంపుల్ టు ది ఇగ్నోరెంట్ పీపుల్ సో దట్ దే వుడ్ బి ఏబుల్ టు ఫాలో హిమ్.
0: కనుకని అర్జున్ని ఆదర్శ పురుషుడిగా తయారు చేశాడు కృష్ణుడు.
1: దేర్ఫోర్ కృష్ణ ట్రాన్స్ఫార్మ్డ్ అర్జున్ ఇంటూ ఎన్ ఐడియల్ మ్యాన్.
0: అనేక పర్యాయములు నిమిత్త మాత్రం భవసర సాక్షి, నిన్ను నిమిత్త మాత్రంగా పెట్టుకుని లోకానికి అంత ఆదర్శాన్ని అందిస్తున్నానని చెప్పడంలో ఇది అంతరార్థం.
1: Krishna telling that I'll keep you only as a nimitta, as an instrument. This is the inner significance and meaning of that.
0: Kanuka Arjunudu nirantaramu Krishnunlone untunnadu.
1: Arjuna was always living in Krishna.
0: Athana parishuddha hrudayudu galakane athaniki Arjunudu ani peru.
1: He has got a name Arjuna because he is a man with pure heart.
0: Ani pariyamulu Bharata Bharata Bharata annadu.
1: A number of times Krishna Arjuna addressed him.
0: Bharata ante bhagavat rati kaliginatundi vadu Bharatudu.
1: Bharata refers to the one who has love of God.
0: Bha prakashamu.
1: Bha means effulgence.
0: Prakashanni rachinchinatundi vadu Bharatudu.
1: The one who loves effulgence is Bharata.
0: Kanuka atani peru yunte anni vidhamainatundi antarathalu kudi untunnayi.
1: All the inner significance and meaning is incorporated in the name itself.
0: Kevalam Krishnudu yokka agnanu sirisavinchatam tanu cheppinatundi margamunu anusarinchatame.
1: Arjuna's duty was only to follow implicitly what Krishna commanded him to do.
0: Kanukani mottamodatni karishye vachanam tavani saranagatainadu.
1: Therefore Arjuna said that I'll obey your command whatever it be.
0: Meeru cheppinatundi nenu chestanu swami, antakante naaku inka vera margam ledu.
1: Whatever you ask me to do, I'll do it swami. I don't undertake anything else swami.
0: Idi sthita prajna yokka pradhana lakshanam.
1: This is the true attribute.
0: Nenu naadi aneetundi bhavamu abhimanam ledu.
1: A sthita prajna will not have the feeling of I and mine.
0: Ee mamatvamu ahankaram anetundi e matramu athariki లేదు.
1: హీ విల్ నాట్ బి హ్యావింగ్ ఈగోటిజం అండ్ అటాచ్మెంట్.
0: ఈ అహంకార మమకారమును నిర్మూలము గావించుకుని దైవాగ్ని లోపల శిరసావించటమే స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణం.
1: రూయినింగ్ అండ్ డిస్ట్రాయింగ్ ది ఎంటైర్ ప్రిన్సిపల్ ఆఫ్ అహంకార అండ్ మమకార అండ్ యాక్సెప్టింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్, దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ స్థిత ప్రజ్ఞ.
0: కనుకనే రెండవ అధ్యాయం లోపల స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణాన్ని ప్రత్యేకంగా గురించి అధికంగా చెప్తూ వచ్చాడు.
1: That is the reason why the qualities of sthita prajna are explained at length in the second chapter.
0: Cheppinanta matramana prayojanam ledani ee bhuta akashanni chitta akashanni chida akashanni chakkaga varnistu cheptu vachadu.
1: By merely describing the qualities of sthita prajna there may not be much of use, therefore he began explaining these.
0: Chakkaga artham chesukoni gurtinchukunnatunte vaadu ganaka Arjunudu danni anubhavistu vachadu.
1: As Arjuna was one who was able to recognize the inner significance of this
0: bhuta virata swarupam ante emti ide bhuta akasham ఇదే చిత్తాకాశం ఇదే చిదాకాశం మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించాడు కృష్ణుడు.
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ విశ్వ విరాట్ స్వరూప? దట్ ఈస్ ఏ యూనియన్ ఆఫ్ చిత్త భూతాకాశ చిత్తాకాశ.
0: విరాట స్వరూపాన్ని చూచినటువంటి అర్జునుడు కన్నులు మూసుకున్నప్పటికీ విరాట స్వరూపం కనిపిస్తూనే ఉండాలి.
1: ఆఫ్టర్ సీయింగ్ ది కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ ఈవెన్ ఆఫ్టర్ హి క్లోజ్ హిస్ ఐస్ హి వాస్ ఏబుల్ టు సీ కృష్ణ అలోన్.
0: అనగా కన్నులు తెరుచుకున్నప్పుడు కనిపించిందంతా కూడా భూతాకాశము.
1: When eyes are wide open, whatever he has just seen is bhutakasha.
0: Kannulu moosukunna tarvata kuda nu kanipinchetundi chittakasham.
1: After closing the eyes, whatever he experienced and saw is chittakasha.
0: Ekkada poyinappudu kuda aa drishti lopala hrudayamlo print ayipoyinattu ayipoyindi adhe chittakasham.
1: Wherever he went in his heart, this particular impression
0: chittamu kadigina poledu ee yokka drishyamu.
1: The vision made such an indelible impression that
0: kagitham paina kottinattundi print kagitham pote kuda nu aa print podu.
1: It is something like a print on a paper. Even if the paper is
0: ee print nu kaayitaanni veru cheyadaniki saadhyam kaadu.
1: It is impossible to separate print from the paper.
0: Kanuka Arjunu yokka chittam lopala Krishnu yokka Vishwavirata swarupamu hattukoni poyindi.
1: In this way the Vishwavirata swarupa cosmic form of Krishna made
0: anti adarshavantamainatundi Arjunudi enni rakamulainatundi dintlo aina pravesha pettatamlo em tappu undadu.
1: Such an ideal person as Arjuna, there is no harm and no nothing.
0: Samanya manunu vale anni rangallo kuda praveshisthunnadu Arjunudu.
1: Arjuna already took all ordinary activity like an ordinary person.
0: Kani chittamu Krishnu yokka padamula paina.
1: But he kept always his heart at the lotus feet of Krishna.
0: Krishnu yokka agnya lopala.
1: Physical body was to obey the command of Krishna.
0: Idi chitta prajna yokka pradhanamaina adarshanga nirupinchadu.
1: Krishna held out this as an ideal quality of sthita prajna.
0: ఈ స్థితప్రజ్ఞుడు ఆచరించవలసినటువంటి కర్మలు కూడాను రేపటి దినం మాట్లాడుకుందాం.
1: ది యాక్టివిటీస్ విచ్ విల్ హావ్ టు బి అండర్టేకెన్ బై స్థితప్రజ్ఞ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ టుమారో.

now.

0: Sai Ram, dear listeners, the Vedas are not restricted to just India alone. In Prashanti Nilayam, we can observe how groups from different countries chant Vedic hymns in perfect synchronization. Bhagwan has always fostered the Vedic heritage. He has also stressed how just mere listening to Vedic chants produces positive vibrations. In today's Divine Discourse, Baba explains the significance of Vedic chants and how the entire world benefits from these chants. Let us now listen to the Pearls of Wisdom by Bhagwan Baba from a discourse delivered during the Atirudra Mahayagnam on the 19th of August 2006 in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: వెతుకుతున్నాను నేను, వెతుకుతూనే ఉన్నాను.
1: I am searching and I have been searching.
2: వెతుకుతున్నాను నేడు నాడు నిజమైన శుద్ధవర్ణి.
1: I have been searching, I am searching for a true devotee.
2: ఆగొన్న మానవుని ఆకలి తీరున పంచభోజంబ పాకం విన.
1: Will the hunger of a hungry man be satiated or appeased by listening to the menu?
2: నిరుపేదవాని పేదరికం పోన పిత్త ప్రభావము విన్నంత.
1: Will the suffering of the poverty be alleviated by listening to the effects of finance and economy?
2: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
2: ప్రతి ఒక్కటి కూడాను అనుభవించి ఆనందించి అందించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ఇన్ డెప్త్, టు ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఎక్స్ప్రెస్ లేటర్.
2: ఋత్వికులు అందరూ కూడాను చాలా మంచివారు.
1: ఆల్ ఋత్విక్స్ అసెంబ్లీ హియర్ ఆర్ వెరీ గుడ్.
2: నాకు నచ్చినటువంటి ఋత్వికులే ఈనాడు చిక్కారు.
1: Bhagavan says that he could get a batch of rupees of his choice and selection and standard.
2: Meer ee 10 dinamulu kodu chesina sadhana 10 dinamulu chesinatundi oka exam chaala santuptikaranga undi.
1: The sadhana, spiritual practice you have done and the procedure you have followed, the sincerity and the steadfastness that you have exhibited is very good and commendable.
2: వాడు తెలిసిన దానికంటే అధికంగానే చేస్తూ వచ్చారు.
1: In fact, you have been demonstrating much more than expected.
2: ఇలాంటి ఋత్వికులు చిక్కటం చాలా ఆశ్చర్యం.
1: It is a surprise to have such set of ఋత్విక్స.
2: రేపటి దినము ఈ ఎగ్జామ్ సమాప్తం అవుతుంది.
1: Tomorrow is the concluding function for this yajna.
2: Yajnam samapti avutundi kani mantramulu samapti kavu.
1: Yajna may conclude, but mantra has no end.
2: Mantra shashvatangane untundi.
1: Mantra is permanent.
2: Adi gunamanto koodindi kadu.
1: Mantra is attributeless.
2: ఈ గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: మంత్ర ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, అన్పొల్యూటెడ్, బ్లెమిష్లెస్, నెక్టర్లెస్, ఇటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
2: ఇట్టి మంత్రములు నిరంతరం కూడా మా చివరుడు వినిపిస్తూనే ఉంటాయి.
1: సచ్ మంత్రాస్ ఆర్ హర్డ్ డిలైట్ఫుల్లీ బై ఎవ్రీబడీ.
2: కనుక మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్వికు.
1: సో ఋత్విక్ ఇస్ ద వన్ హూ గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ ఇన్ చాంటింగ్ ద మంత్ర.
2: ఋత్విక్ వేరు, మంత్రం వేరు కాదు.
1: ఋత్విక్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ మంత్ర.
2: ఈ మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్విక్.
1: ఋత్విక్ రిప్రజెంట్స్ ది కంగ్లామరేషన్, కాంబినేషన్ ఆఫ్ మంత్ర.
2: ఆ మంత్రమే లేకపోతే తాను ఋత్వికే కాడు.
1: విదౌట్ ది మంత్రస్ హీ కెనాట్ జస్టిఫై హిమ్సెల్ఫ్ ఎవ్రీథింగ్.
2: ఈ మంత్రములు చాలా అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది.
1: ద ఫార్చునేట్ వన్స్ విల్ బి ఏబుల్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దీస్ మంత్రస్.
2: లోకంలో ఎంతమంది లేరు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ.
2: కానీ ఇంతమందిలో ఒకరు కట్టగలబడికి 130 మంది మాత్రమే చిక్కారంటే ఎంత గొప్పతనం.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఆఫ్ మల్టిట్యూడ్స్ ఓన్లీ 130 ఆఫ్ యూ కుడ్ బి హియర్. హౌ లక్కీ యు ఆర్, హౌ ఫార్చునేట్ యు ఆర్.
2: కానీ ఇంకా ప్రయత్నం చేస్తే ఎంతమంది అయినా చిక్కుతారు. కానీ వీరు చేయలేదు, ఉన్నవారు స్మారం వరకు అని సంతృప్తితో ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యాడ్ యు మేడ్ అటెంప్ట్ టు హ్యావ్ many more, you would have got them. But you got yourself satisfied with this number.
2: Shastambu neppudu satyambu anenchu kvedasamvatamu viprarala.
1: O priest, you go by the dicta of Shastras and Vedas and you conduct according to their dictates.
2: Ee viprarala anenchu varu Shastrani namminachu varu.
1: Vipra, the priest, has got full faith in Shastra, the spiritual text.
2: ఇటువంటి రిత్రికులు మరి ఎక్కడైనా చిక్కుతారా? చిక్కుతారు.
1: Such rhetorics, is it possible to find them elsewhere? Yes, you can.
2: కానీ అందులో కొంత భేదం ఉంటుంటుంది.
1: However, there is some difference.
2: ప్రమాణపూర్వకంగా చెప్పాలనుకుంటే మీరు చెప్పేటువంటి ఒక ప్రతి మంత్రం కూడాను చాలా సుస్పష్టంగా ఉంటుంది.
1: As you are reciting Veda, chanting Veda, there is perfection, there is total clarity.
2: Itti mantramulu cheppetuvanti vyaktikulu chikatam chala adrushtam.
1: It's a great fortune to have such a rich who can recite chant with perfection and clarity.
2: Itvanti rithikulu nenu ikkada yagnam cheyinchalante chala ento aanandistunnaru anek mandi.
1: Bhagavan is extremely happy to have this group of ritriks performing this yajna here.
2: Otu teju nunchi ulanu Puttaparthilo yajnam jarugutundadi.
1: In Puttaparthi there is another yajna to follow the same month from the first onwards.
2: Prati dasara kudanu chesetundi yajnam.
1: It is the yajna that coincides with the dasara celebration.
2: Adi jnana yajnam.
1: It is jnana yajna.
2: Idi జ్ఞానయజ్ఞం కాదు.
1: దిస్ ద కరెంట్ వన్ ఈజ్ నాట్ జ్ఞానయజ్ఞ.
2: అక్కడ కేవలం మనసుకు మాత్రమే పెద్దలకు మాత్రమే పూజలు పెడుతుంది.
1: దట్ యజ్ఞ రిలేట్స్ టు యువర్ మైండ్, ద రెల్మ్ ఆఫ్ సైకాలజీ ఇన్ ది మైండ్.
2: కనుక ఋత్రికులారా, 10 దినములు శ్రమ పడినందుకు నీకెంతో ఫలితం ఉంది.
1: ఫర్ ఆల్ ద స్ట్రెయిన్ దట్ యు అండర్టేకెన్ ఫర్ ద లాస్ట్ 10 డేస్, there's very positive result you will face.
2: ఈ ఫలితం మీకు ఇప్పుడు తెలియదు.
1: The results may not be noticed right now.
2: మీరు పోయి స్వస్థలం పోయి చేసిన తర్వాత అక్కడ విచారించండి, తప్ప ఆ యొక్క ఆనందము తప్ప ఫలితం ఇస్తుంది.
1: By the time you go back and return to your own places, you will realize what a blissful state you are going to be.
2: నిన్నటి దినం కృష్ణాష్టమి.
1: Yesterday happened to be Krishnashtami.
2: Krishnashtami dinam mee oka yagnamu samapti cheyadaniki prayatnincharu.
1: You made an attempt to conclude your yagna on Krishnashtami day.
2: Kani Krishna yokka ashtami adi pavitramainatundi ashtami.
1: Krishnashtami is not related to this current yagna going on. It is a different sacred occasion.
2: Krishnudu chinna pillalu vale aadukuntu పెద్దవారితో కూడా కూడుకుంటూ చక్కని ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
1: కృష్ణ స్టార్టెడ్ ప్లేయింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ చిల్డ్రన్ అండ్ హీ వాజ్ ఆల్సో మేకింగ్ ఆల్ ఎల్డర్స్ హ్యాపీ అరౌండ్ ఇన్ ద విసినిటీ.
2: అందులో మన ఋత్రికుల్లో కూడా చాలా మంది యూత్తులంతా ఉన్నారు, పిల్లలుగానే ఉన్నారు.
1: ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ ఋత్రిక్స్ దేర్ ఆర్ యంగ్ పీపుల్.
2: ఇది చాలా అదృష్టవంతం.
1: It's a matter of luck to have youngsters among ritviks.
2: ee youth ikka idiniki youth anta cheratam chaala pavitramainatundi.
1: Youth joining this ritvik group is a positive fine, a sacred thing indeed.
2: నేను వినాయక చెప్తుంటాను, ఇలాంటి నృత్యకు చిక్కటము నీకు చాలా అదృష్టమయ్యా అన్నాను.
1: భగవాన్ టోల్డ్ వినాయక్, యు ఆర్ రియల్లీ ఫార్చునేట్ టు హ్యావ్ ది రుత్విక్స్ అమంగ్ హూమ్ దేర్ ఆర్ కన్సిడర్డ్ నంబర్ ఆఫ్ యూత్.
2: కానీ మీకు ఇక్కడ అనుకూలంగా జరిగేదో లేదో.
1: Whether you have all conveniences here or not.
2: భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు, తగినటువంటి అనుకూలములు తగినవిగా ఉన్నావో లేవో.
1: Whether you have had all food, comforts, conveniences, whether you have had them or not.
2: మీకు అన్నిటికీ సంతోషంగా ఉంటే నాకు అదే సంతోషం.
1: If you are happy, Bhagavan is happy.
2: నేను ప్రొద్దున సాయంకాలము ఇది యోచిస్తుంటుంటాను.
1: భగవాన్ హ్యాస్ బీన్ థింకింగ్ డే అండ్ నైట్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
2: హృత్యుకుడు సరైనటువంటి ఒక అనుకూలం చేస్తున్నాడో లేదో వినయ అని చాలా యోచిస్తూ నేను విచారిస్తుంటాను.
1: స్వామి హ్యాస్ బీన్ ఎంక్వైరింగ్ ఎవ్రీ డే హౌ ఫార్ ద ప్రీస్ట్ ఫైండ్ దెమ్సెల్వ్స్ కంఫర్టబుల్ హియర్ ఎట్ దిస్ ప్లేస్.
2: మీరందరూ ఆనందిస్తే అదే నా ఆనందం.
1: If you are already happy, Swami is equally happy.
2: Inka ilaadi yagyam yokka samapti dinamu paripurnamainatundi dinamu aanandamainatundi vaartane meeku andinchali.
1: This being the final day, all the joyful news, the blissful information should be passed down to you.
2: Padi dinamulu kodanu 10 nimshamulaga gachipoyindi.
1: 10 days passed off within a fraction of a time.
2: ఈ 10 days కూడాను మీరెంతో ఆనందించారు, నేనెంతో ఆనందించాను.
1: All these 10 days, you are in a state of bliss. Bhagavan was mighty happy about.
2: మీరు ఎక్కడికి పోయినప్పటికీ తిరిగి ఈ దృశ్యాన్ని మీరు మనసులో తలుచుకుంటూ నిరంతరం కూడాను ఈ దృశ్యాన్ని మీరు మరచకుండా ఉండాలి.
1: Wherever you go, you cherish, you recall, remind yourself. Your experiences here.
2: మరి త్వరలో పన్నే తిరిగి మీరు చేరుతారు పుట్టబడి.
1: Very soon you are going to come back to the sanctum sanctorum.
2: ఇంతే కాక అతి త్వరలో పన్నే మెడ్రాస్ లో కూడాను ఈ యజ్ఞం జరపాలని ఆనందిస్తున్నారు.
1: There in Madras, yajnam is going to be conducted.
2: మీరందరూ కూడా రావాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you all to participate.
2: ముఖ్యంగా యజ్ఞం యొక్క అర్థము ఏమని చెప్పారో నాకు అర్థం కావట్లేదు.
1: On this occasion, how to define, how to explain in depth the spirit of yajna.
2: యజ్ఞం అనగా భౌతికమైనటువంటిదా, ఆధ్యాత్మికమైనటువంటిదా?
1: Is yajna physical? Is it mundane? Is it transcendental? Is it spiritual? How is it to be viewed?
2: ఇది స్పిరిచువల్.
1: యజ్ఞ ట్రూలీ ఈజ్ స్పిరిచువల్.
2: ఇది మానసికంగా, శారీరకంగా, హృదయపూర్వకంగా అనుభవించినటువంటిది ఈ యజ్ఞము.
1: దిస్ యజ్ఞ గ్రాంటెడ్ ఎక్స్పీరియన్స్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్, అట్ ద లెవెల్ ఆఫ్ ది ఇంటెలెక్ట్, గివింగ్ జాయ్ విత్ ఇన్.
2: కనుక ఇది స్పిరిచువల్ యజ్ఞం కానీ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యజ్ఞములు కాదు.
1: Therefore this yajna is highly spiritual in its content. It is not physical.
2: ప్రతి ఒక్కటి కూడా నేను విచారించి పనిచేస్తున్నాను.
1: Every minute detail is explained clearly, taken care of by Bhagavan himself.
2: మీకు ఎలాంటి పంచలు కావాలి, ఎలాంటి డ్రెస్ కావాలి అనేటువంటిది కూడా విచారిస్తూ వచ్చాను.
1: Bhagavan has gone into such a detail as to decide upon the color dress that you are supposed to put on during these days of this performance of yajna.
2: Kanuka mee vishayam anta kudanu intilo tandri pillalni ee vidhanga vicharistuntado aa vidhanga mimmanni vicharistu vachanu.
1: Just as parents think of their children at home, how delicate, how tenderly, how affectionately they take care of them, Bhagavan has taken care of every one of you in such a way.
2: రేపటి దిన తర్వాత మిమ్మల్ని పంపాలంటే నాకు చాలా కష్టంగా అవుతుంది. అది
1: ఆఫ్టర్ టుమారో ఫంక్షన్ ఇఫ్ యూ హావ్ టు టేక్ లీవ్ ఫ్రమ్ భగవాన్ ఆఫ్టర్ టుమారో, భగవాన్ డస్ నాట్ వాంట్ టు పార్ట్ ఫ్రమ్ యువర్ కంపెనీ.
2: మీకు పోవటం చాలా కష్టంగానే ఉంటుంది.
1: యూ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు లీవ్ దిస్ ప్లేస్.
2: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమే నిజమైన భక్తి.
1: దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ ఈజ్ ట్రూ డివోషన్.
2: నన్ను విడిచడం మీకు కష్టం, మిమ్మల్ని విడిచడం నాకు కష్టం.
1: యు ఫీల్ దట్ టు లీవ్ హిమ్, గాడ్ ఫీల్స్ టు సెట్ టు లీవ్ యు. దిస్ ఇస్ ట్రూ డివోషన్.
2: నేనెప్పుడు మీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉన్నాను.
1: God is always with you, around you, above you, below you, in you.
2: కనుక మీరు ఏమాత్రం కూడా స్వామి ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాము అని మీరు ఏమో భావించకండి. మీ వెంటనే ఉన్నాను.
1: Never consider that you are far away from Bhagavan. That is elsewhere in places like Bangalore. No, no. He is with you, in you, always, every moment of life.
2: కనుక మన హెడ్ ప్రిస్ట్ కూడాను చాలా శ్రద్ధగా భక్తిగా మంచి ఇదిగా చేశాడు.
1: ది హెడ్ ప్రిస్ట్ డిడ్ ఇట్ విత్ ఆల్ సిన్సియరిటీ, డిసిప్లిన్ అండ్ డివోషన్.
2: ఇంతే కాకుండా తన పనిగా తాను చూసుకుని వచ్చేసాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కన్సిడర్డ్ దిస్ జాబ్ యాజ్ హిస్ ఓన్ పర్సనల్.
2: ఆ విధంగా భావించి చేసేటువంటి వారు లోకంలో చాలా అరుదు.
1: టు ఫైండ్ ఎ పర్సన్ ఆఫ్ దిస్ సార్ట్ is rather very difficult and they are rare.
2: Mukhyamga meeru tyagaanni bodhinchari.
1: Most importantly, teach the principle of sacrifice.
2: Manavuniki enniyo aasalu untuntai.
1: Man has many ambitions.
2: Ee aasalu anniti kudanu kramakramena kudanu anni daivapreetiga meeru arpitam gayavinchali.
1: What we are supposed to do is to offer all our ambitions and future plans to God himself.
2: Kevalam self maatrame chusukokandi.
1: You should never go by your own self.
2: Self kante help chaala manchidi.
1: More than the self, help is more important.
2: Ye chesina kuda nenu idi maa hrudayam kosam chestunnanu, maa aatma nimittamai aacharistunnanu ani meeru bhavinchali.
1: Whatever I do, you should have a feeling that I am doing it to foster, to recognize the self within me, the consciousness, atma in me.
2: కనుక ఇది అర్థం చేసుకునే నిమిత్తమై ఇది చేసినటువంటి యజ్ఞమే కానీ ఇది కేవలం బాహ్యంగా లౌకికంగా ఆచరించినటువంటి యొక్క యజ్ఞములు కాదు.
1: దిస్ యజ్ఞ ఇస్ పర్ఫార్మ్డ్ విత్ సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ టు రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ వన్స్ ఓన్ ఆత్మ. ఇట్ ఈస్ నో ది ఫిజికల్, వరల్డ్లీ ఆర్ మండేన్ ఆర్ ట్రాన్సియెంట్.
2: మీ క్షేమ నిమిత్తమై, మీ మంచి నిమిత్తమై మీరు ఈ పవిత్ర యజ్ఞంలో పాల్గొన్నారు.
1: You have participated in this yajna for your own betterment, for your own progress, for your own advancement, for your own experience.
2: Kani idi meekosam maatrame kaadu, yavat prapanchamuniki idi sambandhamainatundi.
1: You have done this not for your own self alone. You have done this for the entire humanity.
2: Cheppe mantram dantai kodunu gaalilo garchipoyinayi.
1: All mantras you said loudly are noticed in the space now.
2: ఈ గాలి అంతా సర్వత్రా వ్యాపించి పోతున్నది.
1: The wind takes mantra, the sound waves all over.
2: ఆ సౌండ్ అంతా కూడా వారి హృదయాల్లో చేరి దాన్ని పవిత్రం చేస్తుంది.
1: The sound received gets into your heart.
2: కనుక మనం చెప్పినటువంటి ఒక మంత్రముడు ఏదో ఇక్కడ మాత్రమే చెప్పామని అనుకోకూడదు.
1: Don't think that you have spelt out all mantras here alone.
2: ప్రపంచమంతా కూడా బోధించినటువంటి మంత్రములని భావించాలి.
1: Consider that this chanting of mantra is not limited to yourself, not to the group here. It is full all over the world, resonant vibration all over the globe.
2: Kevalam mana India ku maatrame kaadu.
1: It's not limited to India alone.
2: Anni deshamulaku kuda idi sambandhinchinatundi.
1: This is related to the entire world.
2: Bhashallo konni vyathyasam raavachu.
1: There may be differences in the language.
2: Kaani bhavamlo etti vyathyasam undadu.
1: But in respect of feeling and the spirit, there is no difference whatsoever.
2: Americans, Russians, Negroes, Sudanese, Chinese,
1: many, many, coming from America, Russia, Africa, they all want it, their religion, they accept the yajna.
2: వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు.
1: They are also learning.
2: పోయిన నెల 26వ తేదీ పుట్టపర్తికి జర్మనీ నుంచి వచ్చారు.
1: Last month, on 26th, devotees from Germany came over here.
2: Akkada Germanyku vachinappudu special plane vachindi.
1: And they came here by special flight.
2: 80 mandi vachinaru aa plane lo.
1: Around 80 of them got down here.
2: Vaarandaru kuda streelu purushulu andaru kuda vedam patincharu.
1: All of them joined in chorus together chanting mantra.
2: ఈ యొక్క మంత్రమే మా దేశం రక్షిస్తున్నది.
1: They openly declared that this is this mantra that is protecting their motherland.
2: కనుక మేము నిరంతరము తెల్లవారు దేశం మొదలుకొని ఈ మంత్రమే మేము చెప్తుంటాము.
1: And they also say that they chant, they repeat mantra from dawn to dusk.
2: ఈ మంత్రంలో స్వార్థమైనది ఎక్కడ లేదు.
1: There is no trace of selfishness in utterance of mantra.
2: అందరికి సంబంధించినటువంటి ధ్యానం ఉంటుంది.
1: And this relates to everybody, the entire humanity.
2: ప్రతి మానవునికి ఈ మంత్రము చాలా అవసరం.
1: For every man, this mantra is most essential.
2: ఈ ఒక్కరికి ఇద్దరికి కాదు సంబంధించినటువంటిది, ఈ సమష్టి స్వరూపానికి సంబంధించినటువంటిది.
1: It is not for one or two or limited to a few people.
2: సమాజమునకు దేశమునకు అందరికి సంబంధించినటువంటిది ఇది.
1: This mantra is essential for the society and the whole country, the whole universe for that matter.
2: దీన్ని పాశ్చాత్యులు ప్రింట్ వేస్తున్నారు బుక్కులు.
1: And these mantras are brought out in a book form by Westerners.
2: ఇవన్నీ ప్రపంచానికి అంతా పంచాలి.
1: And all these books must be circulated all over the world.
2: ఈ మంత్రములు ఉచ్చరించడం వారి కష్టమే.
1: It is difficult to chant it, to repeat it.
2: అంటే వారి నాలుకలు తిరగటం చాలా కష్టం.
1: Because they are not used to certain syllables, they find it difficult to pronounce.
2: కానీ ఎట్లయినా సరే వారు దాన్ని నేర్చుకుంటున్నారు.
1: However, they are struggling hard to chant Veda.
2: మానవుడు పట్టితే ఎంతైనా సాధించగలడు.
1: With determination, man can attain anything.
2: పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టిన గేడు దాకా అట్టే ఉండు.
1: Having determined, never give it up. Stand by that until you achieve.
2: కోరిన రీతియో కోరనే కోరితే కోరిన విడిచిపెట్టకుండు.
1: You have already decided, come what may, don't go back without
2: తలచిన రీతియో తలచనే తలచిది.
1: Having thought over,
2: తలపు పోవకుండు.
1: Until your thought is realized, don't go back.
2: అంతే కాదు, తిరిగి పోవట భక్తుని దీక్ష కాదు.
1: If one returns in vain, in hopelessness, it is not the quality of a devotee.
2: కనుక మనం పట్టిన దాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore, we should achieve, we should attain, having determined.
2: ఈ అతిరుద్ర యజ్ఞమైనటువంటిది చాలా ముందుకు చాలా జరపాలి.
1: Many such అతిరుద్ర మహాయజ్ఞాస్ should be held.
2: ఈ అతిరుద్ర మహాయజ్ఞము అందరికి సంబంధించినటువంటిది.
1: This అతిరుద్ర మహాయజ్ఞ applies to everybody.
2: ఒక కాస్ట్, ఒక రిలీజన్, ఒక దేశము మాత్రం కాదు.
1: అతిరుద్ర మహాయజ్ఞ is beyond all considerations of time, space, caste, creed, nationality, gender, color.
2: ప్రపంచమును అంతా కూడా సంబంధించినటువంటిది.
1: This applies to all the world over.
2: ఈ యజ్ఞమును మీరు చేస్తూ చేస్తూ వస్తుంటే ప్రపంచమంతా అది తెరూపనే అందరూ ఏకమైపోతారు.
1: The performance of this sort of yajna will unify the whole world. The world will stand united.
2: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, జపాన్, జర్మనీ అన్ని కూడా ఏకమైపోతాయి.
1: Pakistan, Afghanistan, Japan, America, they will all come together in a spirit of unity.
2: ఇప్పుడు అమెరికాలో చాలా గొప్ప భక్తులు ఉన్నారు.
1: There are many, many devotees in America.
2: ఈ అమెరికన్స్ అంతా కూడాను దానిలో ఋత్వికులు చాలా మంది ఉన్నారు.
1: There are many Ritviks in America.
2: మహమ్మడన్స్ కూడా ఉన్నారు.
1: There are Mahamadans also.
2: ఒక ఆమె స్వామి పుస్తకం అంతా రాసింది.
1: A lady has written a book on Bhagavan.
2: ఆ ఋత్విక్ బుక్ తీసుకుని పోయి వాళ్ళ యొక్క అమెరికా గురువుకు ఇచ్చింది.
1: షీ హాస్ హ్యాండెడ్ ఓవర్ హర్ వర్క్ టు హర్ గురు, ద ప్రిసెప్టర్.
2: అతను దీన్ని చూచి కంటిదారులు కార్చారు.
1: అండ్ హర్ గురు స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్ గోయింగ్ త్రూ ద బుక్.
2: ఇంత అదృష్టమైనటువంటి యొక్క భావము మాకు కలిగించాలి.
1: అండ్ ద గురు సెడ్, ఐ టూ షుడ్ హ్యావ్ సచ్ ఎ రేర్ ఫార్చ్యూన్.
2: ఆ బుక్ ఇప్పుడు వాళ్ళు అక్కడ ప్రింట్ చేస్తున్నారు అందరికీ అందించాలి.
1: And there in America, this book is printed and well circulated all over the country.
2: Kanuka manam deshananta ekam cheyali.
1: We should bring in the spirit of unity in this country.
2: Unity in divinity.
1: Unity is divinity. Unity in divinity.
2: Chudandi ippudu manam bharat deshamlo ani enni vidhamainatundi oka pedalu kalugutunnayi.
1: For instance, in Bharat there are so many differences.
2: ఇంతకు ముందు ఒక్కటిగా ఉన్నటువంటి ఒక మెడ్రాస్ స్టేట్ అంతా రెండుగా మారిపోయారు.
1: ద కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్ ఇస్ డివైడెడ్ ఇన్ టు టూ.
2: మెడ్రాస్, ఆంధ్ర రెండైపోయారు.
1: ది కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్ టుడే ఈజ్ ఇన్ టూ స్టేట్స్, మద్రాస్ తమిళనాడు అన్ వన్ హ్యాండ్,
2: ఆంధ్ర వచ్చేటప్పటికి త్రీ ఆంధ్ర తెలంగాణ రెండు వేలు అయిపోయాయి.
1: ఈవెన్ ఆంధ్ర తెలంగాణ ఇస్ ప్రిపేర్డ్ టు గో అవే.
2: అప్పుడు తెలంగాణ కూడా ఇప్పుడు మళ్ళీ డివైడ్ అవుతా ఉంది.
1: Now there seems to be division even in Telangana.
2: కానీ ముక్కలు ముక్కలు చేయటం గొప్పతనం కాదు.
1: Segmentation, fragmentation is not a healthy thing.
2: చేర్చడం చాలా గొప్పతనం.
1: Unity, unification is greatness.
2: యూనిటీ ఎక్కడ ఉండునో,
1: where there is unity,
2: అక్కడనే ప్యూరిటీ ఉంటుంది.
1: There is purity.
2: ప్యూరిటీ ఉండే దగ్గరనే డివినిటీ వస్తుంది.
1: Where there is purity, there is divinity.
2: కనుక ఆ యూనిటీకి మనము అయినటువంటి ప్రయత్నం చేయాలి.
1: Therefore, we should make every sincere effort to achieve.
2: ఇన్న వచ్చిన పిల్లల లోపల రష్యన్స్ ఉన్నారు, అమెరికన్ ఉన్నారు, ఇరాన్ బాయ్ కూడా ఉన్నాడు.
1: You must have noticed yesterday, three boys, one from America, one from Russia, another little boy from Iran.
2: కనుక ఈ విధమైనటువంటి యొక్క విషయాన్ని చక్కగా మీరు గుర్తించి దీన్ని ఎక్కువ అభివృద్ధి పరచాలి.
1: Understand these subtle points that you are seeing here. See that these things are spread in the vicinity wherever you
2: మీ అందరి అందు కూడాను అంతో ఇంతో భేద బుద్ధి ఉంటే దీన్ని తీసి పారవేయండి.
1: Even if you have fraction of differences or dual opinion, sacrifice it, give them up.
2: ఏకంగా చేర్చుకోండి.
1: Make it one, not
2: అందరూ brothers and sisters.
1: Consider everybody all as brothers and sisters.
2: అప్పుడే దీనికి తగినటువంటి విలువ కలుగుతుంది.
1: Then only there will be true value for all these things that we do.
0: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 19th of August 2006 in Prashanti Nilayam. Bhagwan proclaimed that there is no selfishness in chanting Vedic mantras. He said that these mantras are for the whole of humanity. They transcend the individual and are for the welfare of all. Thank you and Sai Ram.

0: విశ్వ విభుల మైత్రి విడదీయరానిది. విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ, వినుడు భారతీయ వీరసుతుడ.
1: When the Lord of the whole cosmos is illuminating everything, the creation in turn becomes effulgent. The link between the creator and the created is one of friendship, one of love.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Anadi kalam nundi భారతదేశము అనంతమైన సౌజన్యమును సౌశీల్యమును ప్రకటిస్తూ వచ్చింది.
1: ఫ్రమ్ టైమ్స్ ఇమెమోరియల్ భారత్ హ్యాస్ యాక్చువల్లీ ట్రాన్స్లేటెడ్ ద గ్రేట్ వాల్యూస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ హార్మనీ.
0: ఆధ్యాత్మికమునకు, శీల సంపత్తికి, దాన ధర్మాలకు పుట్టినిల్లు ఈ భారతదేశం.
1: భారత్ ఇస్ ద వెరీ ప్లేస్ వేర్ గ్రేట్ పీపుల్ ఆర్ బోర్న్ హూ ఆర్ కాన్షియస్ ఆఫ్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ మచ్ మోర్ దాన్ ద మెటీరియల్.
0: శాంతి సౌభాగ్యములకు మెట్టినిల్లే.
1: ఫర్ పీస్ అండ్ ఫర్ ప్రాస్పెరిటీ దిస్ ఇస్ ద కంట్రీ.
0: భారతదేశం నందుగల సత్యశీలమును గుర్తించడానికి అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు జరుపుతూ ఉన్నది.
1: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హూ ఆర్ మేకింగ్ ట్రెమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్.
0: భారతదేశము అన్యోన్యమైన, అనుకూలమైన, ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది.
1: ద ల్యాండ్ ఆఫ్ భారత్ has been holding up the mirror to these values from a long time of friendship and of linking together love and harmony.
0: Satyamanu prakatinchinatundi desamulu yandu oka Bharat desamunaku minchinatundi desamu marokati ledu.
1: There is no equal to the land of Bharat for proclaiming the truth.
0: Ee Bharat desamunandu anekulu ఆధ్యాత్మిక మార్గం నందు అభివృద్ధి గాంచారు.
1: There are many people in this land of Bharat who have promoted the study of spiritual matters.
0: Sri Ramudu palinchina desham ee Bharat desham.
1: Sri Rama was mirror to these values from a long time of friendship and of linking together love and harmony.
0: Satyamanu prakatinchinatundi desham.

0: శ్రీరాముడు పాలించిన దేశం ఈ భారతదేశము.
1: శ్రీరామ వాజ్ బోర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
0: శ్రీకృష్ణుడు గీతను బోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
1: దిస్ వెరీ ల్యాండ్ ఈజ్ ద ప్లేస్ వేర్ శ్రీ కృష్ణ టాక్ టు పీపుల్ ద భగవద్గీత.
0: వ్యాసుడు వేదములను భిన్నము గావించి ప్రచార ప్రబోధములు జరిపినటువంటిది ఈ దేశము.
1: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాక్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్.
0: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
1: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హీ ప్రొక్లెయిమ్డ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్.
0: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదనే చెప్పవచ్చును.
1: దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఈక్వల్ టు దిస్ ప్లేస్ వేర్ ఇట్ ఇస్ కన్సర్న్డ్ ఇన్ స్పిరిచువల్ వాల్యూ.
0: ఇట్టి పవిత్రమైన భారతదేశం నందు పుట్టి భారతీయులని అనిపించుకుని భారత సమయాన్ని సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరిపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
1: టుడేస్ మ్యాన్ ఇస్ హెసిటెంట్ టు ప్రొక్లెయిమ్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ బోర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ అండ్ టు డిక్లేర్ ద వాల్యూస్ దట్ హావ్ బీన్ టాట్ ఇన్ భారత్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్.
0: కనుక ఇట్టి భారతదేశం నందు పుట్టినటువంటి యొక్క ప్రజలు భారతదేశం యొక్క సంస్కృతిని అనుభూతి చేస్తూ ఆరాధన చేస్తూ అభ్యసిస్తూ అందిస్తూ రావాలి.
1: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
0: Bharat deshamunandu vicheetunte gaali satyasuktamainatundi.
1: The very air of the land of Bharat is pure and full of truth.
0: Kaala krinda necheetunte dummu dharmaseelamainatundi.
1: The very dust that rises from the feet is full of the value of dharma.
0: భారతీయుల యొక్క ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి, మరణంగా వచ్చినటువంటి భూమి పవిత్రమైనటువంటి ఒక మణిగా మారుతూ వచ్చింది.
1: వాట్ ఎవర్ పర్హాప్స్ ఇస్ నాట్ వెరీ సీక్రెట్, ద వెరీ డస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ ఇంటూ సంథింగ్ దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ అండ్ సీక్రెట్.
0: భారతీయుల యొక్క జీవితము క్షమా జీవితము.
1: The very life of the man of the Bharat is full of forbearance.
0: Bharat deshamunandu pravahinchetundi ganga prema vahini.
1: The very ganga which flows is full of love.
0: Itvanti satya dharma shanti premalaku nilayamainatundi Bharat deshamu ee naadu ee vidhanga maarutu vachindi.
1: Why is the land of Bharat now becoming different when it has been the very symbol of satya dharma prema?
0: Prachina kalamunandi ee Bharat deshamu ఎన్ని విధములైనటువంటి ఒక ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
1: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఫ్రమ్ ద వెరీ ఏన్షియంట్ టైమ్స్ ఈజ్ హోల్డింగ్ అప్ అస్ ఎగ్జాంపుల్స్ గ్రేట్ పీపుల్.
0: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నది మనకు చక్కదనము.
1: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
0: పరమ పావనమైన భారతావనియందు
1: అమంగ్ ద ప్యూర్ అండ్ అన్సలిడ్
0: సహనమన్నది మనకు చక్కదనము.
1: దీస్ అన్సలిడ్ అండ్ ప్యూర్ విమెన్ ఆఫ్ భారత్ హావ్ హెల్డ్
0: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: ద గ్రేటెస్ట్ ఆస్టెరిటీ అండ్ వవ్ ఇస్ టు కీప్ అప్ these values thoroughly.
0: Matrudesham kanna manyam meyedi.
1: There is nothing beyond the motherland.
0: Ilanti pavitramaina bharatadesham nandu sahaname manaku satyaseelam.
1: It is fortitude that is the exemplary virtue in the land of Bharat.
0: Shantame manaku rakshana bhartha.
1: It is peace that is the adornment.
0: Itvanti pavitramaina bharatadesham nandu manam janminchukodanu ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటికి కూడా కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
1: హౌ డిప్లోరబుల్ ఇట్ ఇస్ దట్ వీ హో బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ వాల్యూస్ హావ్ ఫర్గాటన్ దెమ్ టోటలీ టుడే.
0: కానీ ఈనాటి యువకులు చదువులు చదవాలి.
1: టుడేస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గాట్ టు హావ్ ఎడ్యుకేషన్.
0: ఉన్నత విద్యను అభ్యసించాలి.
1: They have got to study higher studies.
0: ఆ విజయందు ఉన్నటువంటి ఆదర్శాలను జగత్తుకు చాటాలి.
1: But they have got to spread this as exemplary to all the people.
0: కానీ ఈ

0: అంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమై మనం చదవరాదు.
1: వి షుడ్ నాట్ స్టడీ ఓన్లీ ఫర్ అ లైవ్లీహుడ్.
0: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయమును విపులంగా విమర్శించాలి.
1: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
0: కానీ ఈనాటి విద్యార్థులు కూడాను ఈ చదువులు చదవటము కేవలము ఆదర్శాలు అందించే కోసమని యోచించుకోవటం లేదు.
1: But today's boys and girls who study, they do not ever think that these values have got to be
0: తాత్కాలికమైనటువంటి యొక్క అనుకూలముల నిమిత్తమై ఈ చదువును వినియోగించుకుంటున్నారే కానీ నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
1: They do not want to proclaim the tradition, the culture of Bharat, but they merely study for the sake of short-term benefits.
0: ఉద్యోగములు చేయ యువతులందరూ.
1: If boys study this type of education, go for jobs.
0: ఉద్యోగములు చేయ యువతులందరూ.
1: If boys go for jobs,
0: officeulaku velli alamatintru.
1: If they go to the office, the women,
0: bharya bhartaliruvuru officeulaku pova gruhakrutyamulu teechu gruhinileri.
1: When boys and girls have educated, go for jobs, who will look after the home?
0: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
1: When they go to teach other children, who is the tutor to teach their own children?
0: ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
1: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
0: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోవా వంట ఇంటిని దిద్దు వనిత లేరి.
1: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
0: ఇంటిలోని కొరతలెంతయో యుండును డబ్బు కొరత తీరు దాని వలన.
1: When there is so much lacking in the home, will money solve these problems?
0: సుఖము చూడబోవా శూన్యమే ఉద్యోగి పదవి ఎందు ఉన్న పడతికెప్పుడు.
1: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
0: ee naadu chadukunnanduku streelu kodunu udyogam cheyalani okari pai okari potilu padutunnaru.
1: Today women, because they have studied, they are sort of wanting to go for jobs in competition.
0: Udyogam cheyatamlo dosham ledhu,
1: there's nothing wrong in going for a job.
0: Tappu ledhu,
1: it's not wrong.
0: Kaani
1: but
0: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
1: బట్ దే మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దర్ హోమ్ అఫేర్స్ అండ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు జాబ్స్.
0: ఉద్యోగములు చేయ యువతులందరి పోవా వంట ఇంటి దిద్దు వనితలేరి.
1: If the woman goes out of the house for jobs, who is the woman who looks after the kitchen and the care of the home?
0: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకొని వర్తించాలి.
1: So one has to look after the needs of the home also.
0: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా పిల్లలు పోషించు తల్లులేరి.
1: When boys and girls go to the office, who will look after the children?
0: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవటం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
1: Because the mother is not at home to look after a child, the child goes in different wrong ways.
0: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోగా
1: taking the books, if she goes to the office like men,
0: గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
1: So there is no housewife to look after the home.
0: Parabaluraku nerpa paathashalalakega tama balulaku nerpu talluleri.
1: She goes to the school to teach other children, but who is there to teach her own child?
0: Kevalam ee udyogamula valla dhanasana valla koncha grukurchamulu sadipovochunu gaani కాని తమ బిడ్డలు ఏ పెడమార్గం పడతారో ఇంటిలో తల్లిదండ్రులు లేకపోవటం పిల్లలు పెడమార్గం పట్టి చెడిపోవడానికి అవకాశం ఉంటుంది.
1: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
0: మొట్టమొదట మన చదువును మన పిల్లలకు బోధించాలి.
1: So whatever we have learned, we have got to teach the children.
0: పిల్లలను అభివృద్ధి పరిచినప్పుడే నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
1: It is only when we care for the children's prosperity, then only there is a meaning to your study.
0: చదువు వ్యక్తి యొక్క నిజమైనటువంటి శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
1: When you study, it is to bring out the potential in you. That is it.
0: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
1: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
0: ప్రపంచం లోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి ఒక సంస్కారాన్ని అభివృద్ధిపరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
1: Many women were there who tried to show that to the world that values matter more than the material things.
0: కనుకనే సావిత్రి వీరందరి కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
1: It is Savitri, the great woman, who was exemplary.
0: ఆనాటి కాలమునందు స్త్రీలు తమ గృహత్యములు తీర్చుకుంటూ గృహాన్ని పోషించుకుంటూ పిల్లలకు తగిన ఆదర్శాన్ని నిరూపిస్తూ తాము ప్రవర్తించి పిల్లలకు తగినటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
1: In those women of the old led exemplary lives, looked after their home and their children, and thereby became illustrious examples.
0: కానీ ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువైపోయారు.
1: But today the women are scarce when they hold up examples to their children.
0: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
1: As soon as they get their degrees, they apply for a job.
0: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అయితే ఏమవుతుంది?
1: దెన్ వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద చిల్డ్రన్ అట్ హోమ్?
0: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
1: ఇఫ్ దే కెన్ జస్ట్ టేక్ ఆఫ్ ద వన్ చైల్డ్, దట్ బి హెల్పింగ్ ద నేషన్ సో మచ్.
0: తమ బిడ్డలు పెడమార్గమును పట్టించి తమ ఉద్యోగాలు చేసి ఎంత ధనమును సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ద బెనిఫిట్ వెన్ షీ ఎర్న్ సో మచ్ మనీ లీవింగ్ ద హోమ్ అండ్ లీవింగ్ ద చైల్డ్ టు ద కేర్ ఆఫ్ అదర్స్?
0: కనుక మొట్టమొదటి ఇంటిని సర్దిద్దుకోవాలి.
1: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
0: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
1: టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ ద హౌస్ యూ విల్ హ్యావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
0: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ని తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
1: Today's women, they employ a cook and make them do the work at home and they go out for a job.
0: ఈ వచ్చేటువంటి జీతములోపల ఈ వంటవాడికిని ఒక పని మనిషికి తరిగినటువంటి స్థితిగా సరిపోతుంది.
1: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you
0: తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పెడుతున్నారో యోచించుకోవాలి.
1: Then they'll have to think of how they've got to develop their children.
0: నిరత సత్యప్రవుడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరభాష చనగలేదా?
1: Was not Harishchandra born on this land?
0: Aa Chandramati entati sadhu chadivinappudiki talli yokka dinni motta motta bhatta yokka dinni anusaristhu vachindi.
1: Chandramati, who was his wife, who had always followed her husband meticulously,
0: adana kontha barhirudayyinappudiki taanu dhairyanni bodhisthu vachindi.
1: When he became a little weak minded, she started to tell him and put courage into him.
0: Raja, meeru chakravartulu.
1: O king, you are the emperor.
0: Manchi telivitete galavaru.
1: You are full of intelligence.
0: Vidya sampannulu meeru.
1: You have got a lot of
0: atti meeru balahinataku choti ivvakoodadu.
1: Such a person should never given to weakness.
0: Satya margamulandu manam praveshinchamu jeevithanni.
1: We have got to fill our lives with a lot of satya.
0: Satyanadilo manam pravehinchamu.
1: We have got into satya.
0: Ini garigite manam gattu chertamu lekapothe munigi pothamu.
1: And only then we shall reach the other bank.
0: ఇంతే కాని మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అన్నది.
1: వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్, దట్ ఈస్ నాట్ ద వాక్ వి షుడ్ టేక్.
0: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతుల గూడును బోధించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
1: Those days women even put in a lot of courage into their men.
0: భారతీయ సంస్కృతిని అంత పవిత్రమైనటువంటి ఒక మార్గంలో కాపాడుతూ వచ్చిన వారు భారతీయ స్త్రీలు.
1: The women of Bharat were those who tried to look after their husband, not only ordinary welfare.
0: సీత ఎటువంటి పరిస్థితులు ఎంతైనా కూడా తాను కంటినీరు నింపక,
1: whatever the circumstances, she did not shed tears.
0: ఇదనకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
1: She became exemplary and showed it to everybody.
0: రాక్షసుని చేతిలో చిక్కుకొని కూడాను,
1: even when she was caught by the rakshasa,
0: ఏ మాత్రము జంకక కుంకక,
1: she never felt afraid.
0: తన యొక్క పతి యొక్క గుణములను పోషించుకుంటూ,
1: and she started always think of the values of her husband.
0: రాముని యొక్క పత్ని సీతైనందుకు సీతారాముల వలె మనం నడుచుకోవాలి జీవితాన్ని అని ప్రబోధిస్తూ వచ్చి.
1: సో రామా బీయింగ్ ఎగ్జాంపరీ, షీ థాట్ షీ బీయింగ్ హిస్ వైఫ్, షీ షుడ్ అప్హోల్డ్ ద ధర్మ అండ్ ద వాల్యూస్.
0: దమయంతి, ఈ దమయంతి గొప్ప పతివ్రత.
1: దమయంతి వాజ్ అ పతివ్రత.
0: ఆమె తన యొక్క దీక్ష చేతనే పతి యొక్క గుణమును కూడా అభివృద్ధి పరుచుకుని రాజ్యాన్ని సంపాదించింది.
1: బికాస్ ఆఫ్ అ డిటర్మినేషన్ షీ వాజ్ ఏబుల్ టు విన్ బ్యాక్ ద కింగ్డమ్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కానీ ఆనాటి కాలంలో స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ పిల్లల్ని పాలించుకుంటూ దన్ని విధమైనటువంటి గొప్ప పేరుని సంపాదించుకుంటూ వచ్చారు.
1: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
0: అలాంటి గొప్ప పేరుని మనం సంపాదించాలి.
1: So we will have to earn such a great name.
0: మంచి పేరుని సంపాదించాలి.
1: We have got to earn a good name.
0: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
1: Doesn't matter if you don't have a job or money.
0: ధనం వల్ల కలిగేటువంటి సుఖం కంటే మన గుణం వల్ల కలిగేటువంటి సుఖమే గొప్పది.
1: The happiness that we derive from values which we practice is
0: ఈనాటి విద్యార్థులు కూడాను బలము గుణము చెలిమి ఈ మూడింటి కోసమే పాటుపడుతున్నారు.
1: Today's boys educate women and they're only striving for wealth, prosperity.
0: కానీ ధనము ఉండొచ్చును, చెలిమి ఫ్రెండ్స్ ఉండొచ్చును, బలం ఉండొచ్చును.
1: You may have strength, friends and money.
0: కానీ గుణమే లేకపోయినా ఏం ప్రయోజనం?
1: But if you do not have good qualities, what is the use?
0: పురుషులకు కానీ స్త్రీలకు కానీ గుణమే గొప్ప ప్రధానము.
1: For men and women, it is virtue that is important.
0: గుణము లేని జీవితము బలం లేని జీవితమే.
1: The life without these virtues is full of weakness.
0: కనుకనే ఆనాటి స్త్రీ పురుషులు గుణములకై పాటుపడుతూ వచ్చారు.
1: So those days men and women, they strived for these values and good character.
0: పేరు ప్రతిష్టలకై ప్రాణాన్ని ఇస్తూ వచ్చారు.
1: They did not even fear to give up their lives for this cause.
0: పతి యొక్క గౌరవాన్ని కాపాడే నిమిత్తమై స్త్రీలు పాటుపడుతూ వచ్చారు.
1: The women strive to keep up the honor of their husbands.
0: వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం కాదు.
1: They strive to uphold everything that was virtues and good.
0: వ్యక్తి యొక్క బలము ధనం పైన ఆధారపడలేదు.
1: The strength of the individual is not upon wealth.
0: గుణము పైనే ఆధారపడి ఉంటుంది.
1: It is on good character and goodness that it
0: కనుక ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
1: So from time immemorial, the women of Bharat were striving only for sterling virtues.
0: కనుక ఈనాడు కూడా మనము మన గుణం కోసమని ఎన్ని విధమైన ఓర్చుకోవాలి.
1: So today we'll have to strive to get for ourselves good qualities and virtues.
0: లోకములో
1: in the world
0: gunamantulain stree purushulu lekapovatam chetane desam ee vidhamaina patti aristhitiki paristhitulaku daagipoyindi.
1: It's because men and women of character are deteriorating. The state today is so deplorable.
0: Kanaku ee naadu manam kavalsinatundi kanaka vastralu kaadu.
1: It's not today that we want golden
0: gunamunu manam sampadinchali.
1: Not wealth, but we have to acquire
0: gunamu lekapothe enni balam nundi kodanu prayojanam ledu.
1: Good qualities are important. No use of wealth and prosperity.
0: ధనమున్నదని ఘనముగా పొగిడిన
1: ఇఫ్ యూ థింక్ ఓన్లీ వెల్త్ మ్యాటర్స్
0: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
1: యూ విల్ నాట్ గెట్ ఇట్ అదర్ హ్యాపీనెస్.
0: కనుక గుణమును సంపాదించుకోవాలి.
1: సో యూ విల్ హ్యావ్ టు అక్వైర్ గుడ్ క్వాలిటీ.
0: ఈ గుణముతో పాటు
1: అలాంగ్ విత్ దీస్ గుడ్
0: క్వాలిటీ పతి యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
1: యూ హావ్ గాట్ టు సస్టైన్ ది ఆనర్ ఆఫ్ యువర్ హస్బెండ్.
0: పతి గౌరవమే లేక కాపాడకుండా పోయినా ఈ స్థుతి ఎంత సంపాదించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
1: If you cannot safeguard the honor of your husband, what is the use of earning so much?
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Mukhyamga streelu purushulu manu cheyavalsinatundi pani gunavantulu ga tayaru kavali.
1: The most important thing for men and women is that they should develop a good
0: gunamaya lekundina enta pani chesi kodanu enta sadu sadu kodanu prayojanam undadu.
1: If they do not have good qualities, what is the use of education and all that they
0: sadu lanti sadivi chaala vivekiyai magidi tandri kuda mandamatudu.
1: What's the use if you have studied and you cannot understand these things?
0: Enta chaduvu chadivi ye neethi unnanu heenini gudambu manaleru.
1: So if you even study a lot and if you cannot give up your bad qualities, what is the use?
0: Tarachi chaduvu chaduva tarkavadame kani poorna gyanam eppudu pondaleru.
1: You are studying only for the sake of argumentation, but you are not really studying for the truth.
0: Chaduvu chaduvu chadivi chavanganeetiki chavuleni chaduvu chaduvaleyu.
1: You study and study of what is the use, try to study that from which you get absolute liberation.
0: Kalugune ee naati chaduvulanni kudunu kevalamu.
1: So today's education
0: pottakooti nimittamai payil deernatuntiviga untunnayi.
1: It's something one strives for livelihood.
0: Neethi nijayithinnu poorthi mosam chesukuntunnayi.
1: Truth and everything else has just gone.
0: Gauravam mariyadannu manta kalipi vestunnayi.
1: Honor and virtues have been burnt up.
0: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవాల్సినటువంటిది మనము సరి అయిన కీర్తిని.
1: సో టుడే వాట్ యూ హావ్ గాట్ టు అక్వైర్ ఇస్ ఫేమ్ విచ్ ఇస్ గుడ్.
0: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
1: ఇన్ దోస్ డేస్ ఓన్లీ ఫాలో రైచియస్నెస్.
0: సత్యమునకే కంకణం కట్టారు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రూత్ దట్ దే స్ట్రైవ్డ్.
0: ప్రేమ చేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
1: దే లివ్డ్ దేర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
1: విమెన్ ఆఫ్ భారత్ సాక్రిఫైస్ దెంసెల్వ్స్ ఫర్ అన్అలాయ్డ్ క్రిస్టైన్ ట్రూత్.
0: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: వి డు నాట్ ఫైండ్ సచ్ గ్రేట్ విమెన్ ఆఫ్ ట్రూత్ టుడే.
0: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
1: దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్.
0: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చందమతి భారతీయ కాదే.
1: ఇస్ నాట్ చంద్రమతి ద ఉమన్ ఆఫ్ ఇండియా హూ ట్రైడ్ టు ఆనర్ హర్ హస్బెండ్.
0: కుల సతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధారా జాత కాదే.
1: ఇస్ నాట్ సీత ద వన్ ద ఇలస్ట్రియస్ ఉమన్ ఆఫ్ భారత్.
0: కినిసి దుర్మద కిరాతియు భూతి గావించే దమయంతి భారత రమణి కాదే.
1: ఇట్స్ నాట్ దమయంతి గ్రేట్ ఉమన్ హూ గాట్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఫర్ హర్ హస్బెండ్.
0: సత్ప్రసాగర వేష్టి సత్మాసలమున భర్త దాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు కాదే భట్టభూమి.
1: So there are so many women who have been of sterling character.
0: Akila deshalaki ni upadhyayi kade.
1: Are they not the teachers for the whole world?
0: Bharata deshamu anadi kalam nundi kudanu anni deshamulakunu upadhyaya sthanamlo nichinatvanti ee pavitramaina Bharata desham.
1: India from times immemorial has been the guide and the teacher for everyone.
0: Karukane ee pavitramaina Bharata deshamunu karma bhoomi tyaga bhoomi yoga bhoomi ni vidulu sampadinchindi.
1: So the pristine pure land of Bharat is a land of karma tyaga. It's called so.
0: Karmanu aacharinchali.
1: You have got to do your duty.
0: Karmane lekundina mana jeevitame jaragadu.
1: If we do not follow karma our whole life is lost.
0: మనం దినములకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
1: వి ఆర్ జస్ట్ వేస్టింగ్ సో మచ్ టైం ఎవ్రీ డే.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
1: యు షుడ్ నాట్ వేస్ట్ టైం, దట్స్ నాట్ ద వే టు డు ఇట్. ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మన యొక్క కాలము లోపల ఎంతో కాలమును వేస్ట్ అయిపోతుండాలి.
1: Today so much of time is being wasted.
0: కానీ ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైన వేస్ట్ చేసిన వారు కాదు.
1: But people of ancient times, they never frittered away the time.
0: కాలమే భగస్వరూపుడనుకొని కాలాయన మహా కాలకాలాయన మహా కాలతప్రమ్నాయన మహా కాలాతీతాయన మహా కాలస్వరూపాయన మహా అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They began to worship time as the one supreme.
0: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
1: Why have we forgotten that God who is the very embodiment of time?
0: Oka dinam sande vachindante abba ee naadu nenu haayiga untanani aanandistadu aa naadu manam baadha padali sande time lopala panna lekunda pothundadi enta karma vimochana chestunnam.
1: When the night comes or the twilight comes you feel happy that you're free. That's not so. That's
0: kaalam vyatham kaavistunnamu.
1: You're just wasting the time.
0: Kaalam manamu sarina reetilo uniyoginchukovatam ledhu.
1: You've got to use the time in the proper way.
0: ye pani lekapoyinappudu edaina okati samaja sevaina manam cheyali.
1: If you have got the time, get into social work.
0: Paropakaramulakaina manam paatu padali.
1: We have got to strive to help others.
0: Desha samrakshanakai manam tyagam cheyali.
1: For the sake of our land we have got to make great sacrifices.
0: Janula yokka abhivruddhi kosame manam entaina aadharam cheskovali.
1: We have got to be exemplary in the way we sacrifice ourselves for our nation.
0: Idi bharatiyulu nechukovalsinatundi okka karma deeksha.
1: This is a thing of the Bharat which is the duty of the land people of Bharat.
0: Dinine Bhagavad Gita endukunu karmanyeva adhikarasya mapaleshva dachana.
1: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
0: Karmani manam sadhan sarthakam cheskovali.
1: We have got to do our
0: karma. Anaga emiti?
1: What's the meaning of karma?
0: Edo paapa karma punya karma anukuntunna adi kaadu. Manavudu aacharinchetvanti prati chaitanyam endukunu karmane roopam.
1: Everything that one man does with consciousness is called duty.
0: మానవుడుకు ఉన్న కల్చరణాది అభిమానుల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
1: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఇస్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
0: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
1: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డూ యువర్ డ్యూటీ.
0: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎట్టి కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
1: వెన్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్ అండ్ యు డూ ద వర్క్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: కనుక మనము ఒక క్షణమైనప్పుడు కర్మను వేస్ట్ చేయకూడదు. మనం
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ డ్యూటీ.
0: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ డూ దట్ వే ఆర్ లైఫ్ విల్ రియల్లీ బికమ్ వర్దీ.
0: మానవులకు కాయమును అందించాడు.
1: మ్యాన్ హెస్ బీన్ గివెన్ దిస్ టైమ్.
0: కాయమునకు కర్మను అందించాడు.
1: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హావ్ గాట్ టు డూ.
0: కర్మకు కారణం అనిపించాడు.
1: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్.
0: కాలం కూడా అందించాడు.
1: అండ్ ద టైమ్ ఇస్ ఆల్సో గివెన్.
0: కర్మ, కాయము, కాలము ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవుడు సాత్వికం కావాలి.
1: Your body, your dharma and your thoughts, these are combined.
0: కాల కర్మ కారణ కర్తవ్యాలు చక్కగా నిర్వర్తించడమే మానవుడి యొక్క ప్రధానమైన ధర్మం.
1: You do your duty according to the time and what is assigned to you.
0: ఇలాంటి పవిత్రమైన భారతీయ సంస్కృతిని ఈనాడు అందరు కూడా విస్మరించారు.
1: Everybody has got to think of this wonderful tradition, culture of Bharat today.
0: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
1: The culture of Bharat is something.
0: అనాది కాలం నుండి కూడా భారతదేశమును అని సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతియే.
1: It is Indian culture that has been protecting the land of Bharat.
0: కల్చర్ అంటే ఏమనుకుంటున్నారు?
1: What do you think is culture?
0: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
1: It is not something, it is like a teacher.
0: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
1: You are saying that's the way of
0: life. కాదు ఇది.
1: It's not the way of life.
0: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
1: Culture is not something which makes
0: దేశానికి ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
1: The culture becomes tells the example to the whole world.
0: కనుక ఈ కల్చర్ ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
1: You have got to use this culture as something exemplary and pure.
0: ఎంత కాలం నుండి భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటుపడుతున్నారు.
1: Many people have tried very hard to tell people about the culture.
0: కానీ బోధించిన కానీ వినేటువంటి వారు లేరు.
1: But they speak, but there are no
0: people. వినేవారు కూడాను ఆచరించేటువంటి వారు లేరు.
1: No use of speaking but not putting it.
0: ఆచరించే సమయంలో కూడాను తగినటువంటి ఒక అనుకూలాలు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
1: Even practicing you have got to see to it that it is done.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్,
0: ప్రతి కర్మను కూడా చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
1: యు హావ్ టు డు ఎవ్రీ డ్యూటీ విత్ ద ప్యూర్ హార్ట్.
0: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంత వ్యర్థమైపోతుంది.
1: ఎవ్రీథింగ్ బికమ్స్ యూస్లెస్ ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ నాట్ ప్యూర్ అండ్ యూ డూ ఇట్.
0: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గానీ అదే గొప్ప ఫలం కాదు.
1: ఈవెన్ అ లిటిల్ వర్క్ విచ్ యు డూ విత్ ద ప్యూర్ హార్ట్ ఇట్ బికమ్స్ రియల్లీ ఫ్రూట్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఈనాడు 19th November లేడీస్ డే అని పెట్టుకున్నాము.
1: టుడే నవంబర్ 19th వీ కాల్ ఇట్ ద లేడీస్ డే.
0: లేడీస్ డే అంటే ఏమనుకున్నారు?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లేడీస్ డే?
0: ఆనాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడము, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులు ఉపన్యాసం గావించుకోవటము ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
1: యు ఆర్ థింకింగ్ దట్ డే దేర్ ఆర్ సమ్ సెలబ్రేషన్స్.
0: కాదు కాదు, మనం దినమంతా కూడాను ఒక సార్థకమైనటువంటి ఒక టైం ను వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
1: ఇట్స్ నాట్ మెనీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు హావ్ గాట్ టు సీ దట్ యు డు నాట్ వేస్ట్.
0: ఈ 19వ తేదీ మనం ఆచరించినటువంటి ఒక బలమనే జీవితం అంతా కూడాను ఆదర్శంగా నిలుస్తుంది.
1: వాట్ వి లెర్న్ టుడే ఇట్ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
0: కనుక ఇటు ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరుచుకుని కాపాడుకోవాలి.
1: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
0: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: యు హావ్ గాట్ టు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: మనం ఏ విధమైన కష్టంలో వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: వి హావ్ గాట్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ ఆనర్.
0: ఆత్మ గౌరవము, ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతే ఇంకా మనిషి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ వన్ డజంట్ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
0: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
1: వి హావ్ గాట్ టు స్ట్రైవ్ ఫర్ అవర్
0: బలం లేకపోతే పోతుంది.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు హావ్ నో మనీ.
0: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
1: డజంట్ మ్యాటర్ ఇన్ ఎనీ
0: సమాజంలో అందరూ అవమానం చేయని తప్పలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇన్ సొసైటీ ఇట్ ఇస్ ఆల్ సేమ్.
0: ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి.
1: బట్ యు హావ్ గాట్ టు ఫాస్టర్
0: యువర్ ఆత్మ గౌరవం కోసమని అనేక రకమైనటువంటి శ్రమలు పడి లింకన్.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హావ్ సేఫ్ గార్డెడ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ లైక్ లింకన్.
0: అతను ఈ ఆత్మ గౌరవం కోసమని అనేక హింసలు పడ్డాడు.
1: For the sake of establishing his own.
0: తల్లి బోధించింది, నాయన నీవు ఏది లేకపోయినా కూడా నీవు బాధ లేదు, ఇతరులు నీ స్నేహితులు నిన్ను బాధ పెట్టినా కూడా తప్పేం లేదు, వాళ్ళు పెడతారు అది వాళ్ళ స్వభావం, నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
1: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self-respect.
0: అట్టి ఆత్మగౌరవం చేతని తన బజారులో ఉండేటువంటి దీపం కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాడు.
1: And because of his self-respect, he studied under the street lamp.
0: ఆ చదువు చదివేసేసి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: And having studied that way, he became so illustrious.
0: కట్టగలవటికి గొప్ప దేశమైనటువంటి అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా అయ్యాడు.
1: And in the end, he achieved the presidentship of America.
0: ఎక్కడ ఉన్నటువంటి వాడు?
1: లింకన్.
0: ఆత్మ గౌరవం చేతనే కదా అంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.
1: Because of his self-respect, he was able to earn such a high status.
0: కనుక తల్లులు బోధించేటువంటి బోధనలు చాలా ఉన్నాయి.
1: So there are many things that a mother should teach the son.
0: తల్లులు ఎంతైనా కూడా పేద కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
1: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of her
0: son. సద్గుణములను పెట్టి సద్గుణములను పోషించే నిమిత్తమై కుమారుడికి మంచి బోధన చేస్తూ రావాలి.
1: The mother should teach the son of the very great virtues.
0: సద్గుణములు అనగా ఏమిటి?
1: What are these good qualities?
0: మామూలు దుర్గుణాన్ని దూరం చేసి సదాచార సంపన్నుడైనటువంటి సద్వాక్యములను అభివృద్ధి పరచుకోవాలి.
1: That is to take away the bad qualities and then to develop in us more and more.
0: మన సమాజమునందు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పారు.
1: And that is how in society we call the satya dharma shanti prema.
0: ఈ సత్యం అనేటువంటిది ఈనాడు ఎవరు నడుచుకోగలుగుతున్నారు?
1: Who is the one who is now looking after this?
0: అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారే గాని,
1: is anybody following satya?
0: Everybody talks ఆదర్శప్రాయమైనటువంటి సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అంటున్నారు.
1: The ideas we talk of are satya dharma ahimsa and prema.
0: ఒక దినమైనా కూడాను సత్యం చెప్పినటువంటి మాడున్నాడు మనరు?
1: Is there anyone at least in one day who adheres to truth?
0: ఊరికే మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నామే కానీ,
1: there is no use of just speaking.
0: ఆదర్శవంతమైనటువంటి అనుకూలాలు మనం చూపుతున్నామా?
1: Have you ever been telling ourselves that we should do it?
0: లేదు.
1: No.
0: సత్యాన్ని పలికేటువంటి మాటలు లేవు.
1: There are no nothing at all.
0: ధర్మాన్ని చేసేటువంటి చేతలు లేవు.
1: You are not doing dharma or satya.
0: అనాది కాలం నుండి భారతీయ దేశం లోపల సత్యాన్ని పలుకుతూ వచ్చారు.
1: In the ancient times, people were only speaking the truth in Bharat.
0: Dharmani acharistu vacharu.
1: They were adhering to dharma.
0: Etti paristhiti ayina kuda satyanni ullanginchaledu.
1: Whatever the circumstances, they never forgot the truth.
0: Satyam nasti paro dharma.
1: They felt that
0: tirigitti minchindi ledu manakka.
1: The truth was the only thing.
0: Satyanni palakali.
1: You have
0: dharmani acharinchali.
1: You have got to speak the truth.
0: Kalukane mana pustakala lopala satyam vada dharmam chara.
1: So speaking the truth, you have got to act righteously.
0: Dharmani cheyalani chepparu gaani dharmani palakamani cheppaledu.
1: You have got to act in dharmic way. You know,
0: satyanni palakala gaani satyanni cheyadaniki veelledu.
1: You have got to speak the truth, but you cannot translate it into action.
0: Manamu cheppinavi chesinavi palikinavi anta okati kavali.
1: Thought, word and deed should be in harmony.
0: Adi a proper study of mankind is man and Bharatiya sanskruti.
1: So it is said the proper study of mankind is man.
0: తలచినటువంటి తలపు,
1: వాటెవర్ యూ థింక్,
0: నాలుగు నుంచి వచ్చిన పలుకు,
1: వాటెవర్ వర్డ్స్ యూ స్పీక్,
0: రెండు కూడా క్రియలోపల లీనం కావాలి.
1: అండ్ ఇన్ యాక్షన్ దే షుడ్ కంబైన్ టుగెదర్.
0: ఈనాడు తలపు ఏమొస్తుందో కానీ ఎవరికి తెలియదు.
1: సో యూ డు నాట్ నో హౌ యువర్ థాట్స్ గో.
0: చెప్పిన పలుకుకు చేసే చేతలకు సంబంధమే లేదు.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో కనెక్షన్ బిట్వీన్ యువర్ వర్డ్స్ అండ్ యువర్ యాక్షన్స్.
0: కనుకనే ఈ యొక్క అపవిత్రమైన కర్మల చేతనే మానవ జీవితము చాలా వ్యర్థమైపోతుంది.
1: Of the unholy way of conducting ourselves, there's absolutely no happiness or peace.
0: సత్య పలుకు చేతనే మానవ జీవితము సమృద్ధి కావాలి.
1: It's only by speaking the truth that you can set right things.
0: సత్యం చాలా గొప్ప విలువైనటువంటిది.
1: Truth is very valuable.
0: సత్యం నాస్తి పరో ధర్మః.
1: You do not have any duty beyond truth.
0: సత్యమునకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There is nothing beyond satya, truth.
0: ఈ సత్యం పలికేటువంటి నాలుక చేత ఎన్ని అసత్యాలు, ఎన్ని అప్రమాదాలు, ఎంత అనాచారాలు పలుకుతుండాలి ఈ నాలుక.
1: With this very tongue which should speak the truth, you are using it in a negative way by talking untruth.
0: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం ఫలం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అనింది.
1: The tongue only should speak the truth and utter the name of Govinda Damodara. But what is that?
0: ఎప్పుడు పరదూషణలోనే పోతుండాలి కానీ ఈ నాలుక పరోపకారమైనటువంటి యొక్క పవిత్రమైన వాక్యములు వాడటం.
1: The tongue is always straying away into gossip and criticizing others, but not
0: అలాంటి జీవితం ఏమైపోతుందో తెలపడానికి వీల్లేదు.
1: That type of life you do not know to what
0: do. ప్రాచీన కాలం నుండి మన భారతీయులు మరణిస్తే తిరిగి ఈ దేశం నుండే వచ్చి పుట్టాలి అని సంకల్పించుకునేటువంటి వారు.
1: In immemorial days, our people of Bharat should always feel that they should be born again.
0: దేశాభిమానము, మతాభిమానము, వాక్యాభిమానము అంతటి అభిమానం కలిగేటువంటి వారు.
1: And they wanted to come back and then again, once again, resurrect and revive these things.
0: ఈనాడు దేశాభిమానము పోయింది.
1: Now one doesn't love
0: ధర్మాభిమానము పోయింది.
1: They do not love righteousness.
0: ఇంకా వారు చేసేటువంటి ఏం అభిమానము?
1: And what is it?
0: దేహాభిమానాన్ని పెంచుకుంటున్నారు.
1: What is it that they are doing? Only they are fostering their body.
0: ఏమిటి? వాటి నీటి బుడగ.
1: The body is just a water bubble.
0: ఆ నీటి బుడగ వంటి దేహంను ఎంతకాలం నీవు కాపాడుకోగలవు?
1: How are you going to look after for such a long time? Can you?
0: ఏనాడో ఒకనాడు పుట్టుకమనే పుడిపోతుంది.
1: The body will just vanish in no time.
0: కనుక దేహాభిమానం కంటే ఆత్మాభిమానం పెంచుకోవాలి.
1: Instead of always thinking of the body, we have got to think of the Atma.
0: నా ఆత్మనే సర్వదేశమును కూడా సంరక్షిస్తుండాలి.
1: It is my Atma which is looking after the whole nation.
0: అందరి యందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుండాలి.
1: The Atma which is in everyone is in me.
0: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరి యందు ఉంటుండాలి.
1: So the Atma within me is in everybody.
0: కలిగే ఆత్మ సుఖం నీది కాదు, దేశానికంతా కూడా సుఖంగా ఉంటుంటది.
1: సో ఇఫ్ యు కన్సిడర్ దిస్ టు ద హోల్ నేషన్ విల్ బి హ్యాపీ అండ్ పీస్ కలిగే
0: ఆత్మాభిమానమైనటువంటి మానవుడే నిజమైన మానవుడు.
1: ద వన్ హూ థింక్స్ దట్ ఇస్ ఆత్మన్ ఆత్మనో హీ ఇస్ ద రియల్ మ్యాన్
0: విసర్జించి
1: ఇఫ్ హీ డజంట్ థింక్ ఆఫ్ ది ఆత్మ
0: మానవ తత్వమును బోధించకుండా
1: ఇఫ్ హీ ట్రైస్ టు టాక్ అబౌట్
0: కాలమును వ్యర్థం గావించేటువంటి వాడి జీవితము వ్యర్థమైపోయినటువంటి
1: వన్ హూ వేస్ట్ హిస్ టైమ్ ఇన్ టాకింగ్ అబౌట్ అన్నెసెసరీ థింగ్ హిస్ హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్ ఎంబోడిమెంట్
0: నవంబర్ 19వ తేదీ ఎంతో పవిత్రమైనటువంటి దినము.
1: నవంబర్ 19th ఇస్ అ వెరీ సేక్రెడ్ డే.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ
1: వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్
0: గృహమమ్మాయి అంటే ఈ బాడీకి మదర్
1: గృహమమ్మాయి ఇస్
0: అందరినీ కూడా ప్రేమతో మన పలకరించేటువంటిది.
1: షీస్ టు స్పీక్ టు ఎవ్రీ బాడీ విత్ లవ్
0: పైకి వచ్చేది
1: షీస్ టు కమ్ అప్ స్టేర్స్
0: స్వామి వాళ్ళు ఎవరో చాలా బాధగా వచ్చారు ఒక్క తూరి చూచి మాట్లాడుతుంది
1: I've come with a lot of pain. Swami, will you please talk to me?
0: ఎవరైనా బాధపడుతుంటే ఓర్చుకునేటువంటిది కాదు.
1: She could never withstand the sorrow of others.
0: దయాహృదయంతో ఉండేటువంటిది ఆమె.
1: She was full of compassion.
0: అందుకోసమని ఆమెకి ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి.
1: That is why her fame and honor has spread so much.
0: కనుకనే మంచి పేరు రావాలంటే పవిత్రమైన పలుకులు పలకాలి.
1: So if you have got to get good name, you have got to say things.
0: ఉపకారం చేయాలి.
1: You have got to help others.
0: నేను ఎంతో కోపడుతుంటాను, నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికే వచ్చేది పైకి వద్దు పో అంటుంటాను.
1: ఐ వుడ్ టెల్ హావ్ యు కమ్ టు మేక్ సచ్ రికమెండేషన్స్ గో ఐ వుడ్
0: సే కాదు స్వామి పాపం చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళు ఒక్కతూరి పలుకరించి పంపించండి.
1: ఓ స్వామి దే రియల్లీ ఇన్ డిఫికల్టీ కుడ్ యు స్పీక్ టు దెం వన్ షీ వుడ్ సే.
0: అప్పుడు నేనే అనుకునేది ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండాలి ఇంత దయ ఉంటుండాలి అని ఎంతో ఆనందించేటువంటి వాడిని.
1: దెన్ ఐ వుడ్ ఫీల్ హౌ మచ్ ఆఫ్ కైండ్నెస్ అండ్ కంపాషన్
0: అట్టి హృదయాన్ని మనం నిజంగా కుదుంటే దయా హృదయము అని.
1: సచ్ ఎ హార్ట్ ఇస్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్
0: హృద్ ప్లస్ దయా హృదయం
1: హృద్ ప్లస్ దయా ఇస్ హృదయం
0: దయతో కూడినటువంటి యొక్క హృదయమే నిజమైన దయ.
1: ద హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇస్
0: ఆ దయనే లేదు ఈనాడు కఠినమైనటువంటి వాక్కులు వస్తున్నాయి.
1: And from there, you will get true.
0: గౌరవమైనటువంటి పేర్లు పోగొట్టుకుంటున్నారు.
1: And the true love which comes out of this.
0: జిహ్వాగ్నే రసగ్నే మధుర ప్రియత్వం మధురమైనటువంటి వాక్యం కావాలి.
1: So you will have to speak sweet words and good words.
0: ఎవరిని నొప్పించేటువంటి పదవులు పలకరాదు.
1: You should not pain anyone with your words.
0: అప్పుడే మానవుడికి జీవితము సార్థకమవుతుంది.
1: It's only then man's life will become fruitful.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ముఖ్యంగా స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి.
1: ప్రైమరీలీ విమెన్ షుడ్ కంట్రోల్ దేర్ టంగ్.
0: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
1: బికాజ్ మెన్ గో అబౌట్ ఆల్ ఓవర్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంట్రోల్ దేర్ టంగ్.
0: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నువ్వు నిర్వర్తించుకుంటూ దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలనే సరైన ధర్మం.
1: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control her.
0: ఇంటికి వచ్చేటువంటి వారిని గౌరవంగా పలకరించాలి.
1: She should give honor and respect to those who visit her house.
0: ఎవరైనా వచ్చేసిస్తే వారికి మన చేతులు ఎంత సహాయం చేయాలి.
1: And we will have to help those who come to us.
0: కేవలం ఇప్పుడు మాటలు చెప్తున్నామే కానీ సహాయం చేయటం లేదు.
1: వి టాక్ సో మచ్ బట్ వీ డోంట్ డూ ఇట్.
0: ఎవరికైనా కష్టాలు కలిగితే అయ్యో పాపం ఈనాడు వారికి జరిగింది రేపటి మనకు జరగవచ్చు కష్టాలు ఎవరికైనా తప్పినవి కాదు.
1: You will have to think today they are in difficulty, tomorrow
0: I may.
1: So I may be in the same difficulty, so talk to them sweet words and kind words.
0: మనం ఈనాటి పలుకులు సరైనటువంటి పలుకులే లేవు.
1: We do not speak properly.
0: కఠినమైనటువంటి వాక్యములు తెచ్చుకుంటున్నాము.
1: We use harsh words.
0: దీనికంటే రాక్షస పలుకులే మేలు.
1: There is nothing more demoniac than this.
0: కనుక మనం ఇలాంటి కఠినమైనటువంటి పలుకులు పలకరాదు.
1: So we should not say anything harsh to anyone.
0: ఎవరి మనసును మనం ఎక్కువగా నొప్పిస్తామో అంతకు రెండింతలు పోయి మనసు మనం రేపటి దినం
1: బాధ. If we hurt anybody twice the amount we'll get hurt. That's
0: ఏ కర్మనైనా కొన్ను తప్పింది కాదు.
1: We'll have to do every duty you
0: have. ఈనాడు ఒకరికి అనుభవిస్తే రేపటి దినం నీవు అనుభవిస్తావు.
1: If you do something to somebody harm, you will have to suffer it the next day.
0: కనుకల పలకరించడం కూడాను మృదుమధురమైనటువంటి వాక్కుల చేత మనిషిని చల్లబరచాలి.
1: You will have to speak to people pleasantly and softly.
0: అప్పుడే నిజమైన జీవితం మనకు అర్థమవుతుంది.
1: Then only we will understand what is life.
0: ఏదో ఒక ననేసినాంలే వారికి బాధ పెట్టినాంలే అని మనం నోరు మూసుకొని ఉండకూడదు.
1: We should not just disregard everything.
0: ఇది తప్పక ఏనాడైనా నేడు కాకపోయినా రేపైనా కూడాను తప్పింది కాదు.
1: It's a simple truth.
0: అది దానిని దృష్టిలో పెట్టుకోవాలి.
1: The simple truth is whatever you do comes back to you twofold.
0: కనుక ఎవరి మనసును నొప్పించుకోకుండా పలకరించండి.
1: We have got to talk to people sweetly without hurting them.
0: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులు అవుతారు.
1: If those people follow these truths, they'll
0: నిజమైన ముక్తి ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
1: What is mukti? That is mukti.
0: Mocham, mocham ante adi nijamaina mochamu.
1: This is true moksha. What is moksha?
0: Moham lekunda mohani chayam chesukunetundi mochamu.
1: One who gets rid of all delusion is liberation.
0: Elanti paristhithulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
1: Whatever circumstances, we should not criticize.
0: Evvanni manamu vimarsinchakoddu.
1: We should not criticize them, analyze them.
0: Evvari doshamulo manu vetukunti pokoddu.
1: We should not search for the bad
0: quality. Inaadu idra doshamulu ni vetukunti pote repadu ni doshamulu vetike untaruntaru.
1: If you search for the bad qualities of others, tomorrow.
0: ఒక చిన్న దృష్టాంతం మీకు తీసుకోండి.
1: Now an example.
0: వీడు అలాంటి వాడు అని వాడికి వేలు చూపిస్తే,
1: you said this person is like
0: వేలు మాత్రమే వాడిని చూపించింది.
1: And you're pointing a finger.
0: మూడు వేలు నిన్ను చూపుతా ఉంది.
1: Remember, three fingers are pointing.
0: కాబట్టి మూడు దోషములు నిన్నే చూపిస్తుండాలి.
1: So you have got three bad qualities.
0: ఈ మూడు నిన్ను దోషం చూపిస్తుండది.
1: So when you point one finger, three fingers point at you.
0: మనం ఏదో ఎవరి దోషంలో మనం చూపిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మూడు దోషములు నీవు కూడా నీకు కనిపిస్తున్నాయి.
1: We think we are pointing at somebody, but your own defects.
0: అది మర్చిపోకూడదు.
1: Your own defects.
0: హస్తస్య భూషణం దానం.
1: You should not.
0: హస్తస్య భూషణం దానం.
1: So you should not gossip or talk.
0: హస్తస్య భూషణం దానం.
1: So that is not the quality
0: వాక్యం,
1: that you should.
0: వాక్యం సత్యం.
1: So you should speak the truth.
0: కంటం ఇచ్చినందుకు దానికి అలంకారం ఏమిటి?
1: What is the adornment for having been born?
0: Necklace వేసుకోవటం కాదు.
1: It is not doing other things.
0: కంఠం నుంచి మంచి పలుకులే అదే నిజమైన రత్నాలు.
1: The true gems and adornment is the truth that you speak out of your mouth.
0: హస్తస్య భూషణం దానం. దానం చేసినటువంటిది అదే నిజమైన హస్తము.
1: When you give charity, that is the thing which is.
0: అలాంటి హస్తం లేకుండా ఊరికి హస్తం పెట్టుకుంటే ఏ ప్రయోజనము?
1: Charity is the adornment for the hands.
0: హస్తం ఊరికి వ్యర్థం.
1: So if you don't do charity, it's just useless.
0: కనుక ప్రతి ఒక్క అంగం కూడాను ప్రపంచంలో భగవంతుడు అందించింది అన్ని సార్థకంగా ఆవించుకునే నిమిత్తమే.
1: God has given all these organs to make it justifiable.
0: కన్నులు చూస్తున్నాయి, కన్నులు చూచేది ఉంటుంది, ఎంతో పవిత్రమైనటువంటి దీన్ని.
1: We have to see with the eyes things that are pure and good.
0: కంటిలో ఎంత వెలుగు ఉన్నాయో తెలుసునా? ఎంత శక్తి ఉన్నదో తెలుసునా?
1: You know how much power is
0: అంత శక్తిని అంతా మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We should not waste away the power in our eyes.
0: 12 కోట్ల వెలుతురుతో ఉంటుంది అది కన్ను.
1: In the eyes there are 12 crores of power.
0: నీకు చూచేది ఒక మనిషి కనపడచ్చు.
1: You might see one person.
0: కానీ నీకు తెలియకుండా ఈ కన్ను ఎన్నో చూస్తుంటున్నాయి.
1: But without knowing, your eyes are seeing so many things.
0: పూర్వమంతా కూడా నువ్వు నమస్కారం, సూర్య నమస్కారం చేసేవాడు, కొన్ని శబ్దాలతో సూర్యుని ప్రార్థించేటువంటి వారు.
1: సో ఇన్ ఓల్డెన్ డేస్ దే వుడ్ డు సూర్య నమస్కార అండ్ ప్రే టు ద సన్.
0: సూర్యాయ నమః అని ఒక నమస్కారం చేస్తే చాలు.
1: ఇఫ్ యూ వర్షిప్ ద సన్ గాడ్, ఇట్స్ ఎనఫ్.
0: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుంది.
1: When you do namaskar to the sun god, you really
0: ఆ సూర్యుని చేత నీ కళ్ళలో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
1: When you worship the sun god, your eyes become more.
0: ఆ విధంగా ఇతరుల యొక్క దోషములేగని మనం చూస్తుంటే మన కళ్ళు కొన్ని గుడ్డి అయిపోతాయి.
1: So if you see something that are disagreeable, your eyes also will lose their power.
0: భగవంతుని ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సార్థకం చేసుకోవాలి.
1: So whatever the limbs or the organs that God has given, you should really make them fruitful.
0: సాధన చేసుకోవాలంటే మనలోనే ఉంటుంది, కానీ ఆ శక్తి బయట నుంచి ఎక్కడి నుంచినో రాదు.
1: The weakness is within you, it's not from outside.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఏదో మనం నిత్య జీవితంలో ఇవన్నీ సులభమైనట్టుగా భావిస్తుంటాం మనము.
1: We are thinking that this is very ordinary in daily life.
0: సులభంలోనే ఉంటుంది మోక్షము.
1: So in these very small things is liberation.
0: అదృష్టవంతుడు కాబట్టి నీకు ఇన్ని నేత్రములంతా ఇచ్చి కూడాను నిన్ను చూడగలుగుతున్నావు.
1: Because you are somebody who is lucky, you have got the eyes to see everything.
0: అది అదృష్టము అన్నారు.
1: That is fortune.
0: అదృష్టం అంటే ఏమి?
1: What is fortune?
0: ప్రాప్తి రావటం అని కాదు.
1: It is not
0: అదృష్టం. ఆ అదృష్టం అనగా దృష్టి కనిపించినటువంటిది అదృష్టం.
1: So fortune is where you can see.
0: కనుకనే మనకు ఏది కనిపించదు.
1: We may not be able to see everything.
0: కనిపించకుండా అది మనల్ని బాధ పెడుతుంటుంది.
1: We are really feeling sorry that we cannot see
0: anything. అది అదృష్టం.
1: That is the good fortune of ours.
0: ఏంటి ఫార్చ్యూన్?
1: వాట్ ఇస్ దిస్ ఫార్చ్యూన్?
0: కనిపించకుండా మనకు అందిస్తుంటాది సుఖాన్ని, సంతోషాన్ని.
1: సో వీఆర్ ట్రైంగ్ టు సీ థింగ్స్ విచ్ మేబీ వీ కెనాట్ సీ.
0: కనిపించు చేసినటువంటి ఫలితము కనిపించకుండా ఎన్నో సుఖాలు అందిస్తుంటాది.
1: యూ మే గెట్ సమ్ డిరైవ్ హ్యాపీనెస్ బై సీయింగ్, బట్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ గెట్.
0: అది నిజమైన అదృష్టము.
1: దట్ ఇస్ ద ఫార్చ్యూన్.
0: అదృష్టం కొద్దీ అన్ని వచ్చినా నాకు చేరిపోయినా అనుకుంటున్నాము.
1: We are thinking that fortune is something we can get.
0: Adrishtamu.
1: That is not fortune.
0: Kanipinchedanta kuda adrishtam kadu. Kanipinchanide adrishtam.
1: Whatever even you cannot comprehend is your fortune.
0: Adrishtam. Adrishtam. Adrishtam. Ane kanipinchinatvanti adrishtam.
1: So that which you cannot see is the fortune that you have.
0: Kanuka.
1: Therefore.
0: Kanipinchinatvanti ento manam ente untunnayi.
1: We can see many things perhaps. But there are many things we cannot see.
0: Prema swarupulara
1: embodiments of
0: Bharata desamu ento goppadi.
1: Land of Bharat is a very very illustrious one.
0: Ee Bharat desamu ento dhanani ichi meeku andistundadi.
1: The land of Bharat is also full of prosperity and wealth.
0: Kevalam rupayi notlu kaadu andinchedi.
1: It's not merely in terms of money.
0: Dhanamu ade vijnana dhanamu.
1: And that is the
0: ade prajnana dhanamu.
1: That is the
0: ade pavitramaina dhanamu. Ade sugnanamaina dhanamu. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకుని వచ్చింది భగవంతం.
1: దట్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ట్రూత్ అండ్ ఆల్ దీస్ థింగ్స్.
0: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టం అనేటువంటిది వెంటనే వస్తుండాలి.
1: అండ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ ఎవర్ యూ గో దేర్ యూ ఫైండ్ దిస్ ఫార్చ్యూన్.
0: నీ చేతుల్లోకి అందించుకుంటూ వస్తుండాలి.
1: ఇట్స్ నాట్ ఓన్లీ గివింగ్ ఇట్ యూ, ఇట్స్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు యూ.
0: నీ చేతుల్లోకి వచ్చేవాడు ఆ చేయినే వచ్చి పెట్టున్నాడు.
1: బట్ ద మ్యాన్ హూస్ అన్లక్కీ ఇస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్.
0: మనం అంత కఠినం కాకూడదు.
1: We are not that way.
0: మనది మానవ జీవితము.
1: Here is our human life.
0: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
1: We are men and in the Upanishads man is exalted.
0: ఉపనిషత్తుల లోపల గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం.
1: And in the Upanishads he is called a person with tremendous strength.
0: ఇంతే గొప్ప పవిత్రమైనటువంటి వాడు అని కూడా అర్థం.
1: He is also called a person who is very pure.
0: గొప్ప జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు అని అర్థం.
1: And one who has got a lot of knowledge.
0: విజ్ఞానాన్ని అందించేటువంటి వాడు అని అర్థం.
1: And that he can even impart knowledge to others.
0: కొన్ని ఉపనిషత్తులు అనేటువంటిది ఎన్నో అర్థాలు చెప్పుకుంటూ వచ్చినాయి.
1: So in the Upanishad man is described in many ways.
0: కనుక
1: therefore
0: ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
1: So we are not understanding even the meaning of the small words and we are going in the wrong way.
0: అదృష్టం కానీ దురదృష్టం కానీ మంచి కానీ చెడ్డ కానీ మన వెంటనే ఉంటుండాలి.
1: మిస్ ఫార్చ్యూన్ ఆఫ్ ఫార్చ్యూన్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ జస్ట్ బిహైండ్ అస్.
0: కానీ అది మనం తెలుసుకోకుండా చేస్తున్నాము.
1: బట్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్.
0: తిరిగి అది ఏనాటికైనా అది మనకు ఫలితాన్ని అందిస్తుండాలి.
1: సమ్ డే ఆర్ అదర్ వీల్ హ్యావ్ టు
0: ఆ ఫలితం అనుభవించే సమయంలో అయ్యో నేనేం పాపం చేస్తున్నావు ఏ పాపం చేస్తున్నావు అని అప్పుడు నీ ఒగుస్తున్నావు.
1: We will have to feel the fruit of whatever we do and we do not
0: understand.
1: What's the use of thinking now?
0: Munde neevu jagrata padali.
1: You have got to be careful right at the start.
0: Aa kashtamlo guri kaakunda chuchukovali.
1: You have got to see that you do not lose that
0: fortune. Anni daivanugrahame neeku saachi.
1: And God is the witness.
0: Daiva sankalpam anetundi goppa keerthini sampayinchetundi.
1: The will of God is something which brings great deed of faith.
0: Ante keerthini sampayinchukoni nilukkoni nijamaina pidi jeevithani saathakam cheskondi.
1: So try to earn for yourself fame and a good name and make good your life.
0: Neti nunchi manu ye pani chesinappudiki idi bhagavat prityartham aneetundi bhavantho arpanam cheskunturandi.
1: From today onwards offer everything to God, every bit that you do, think, work and do.
0: Appude nijamaina pidi jeevitham meeku labhyamavutundi.
1: It's only then it's a true life that you can gather.
0: ee naadulu sambandhinchukunnatundi dhanakanaka vastuvaanadulu kaadu.
1: It's not what you acquire, the wealth and all the
0: sugnana vijnana prajnanamle mana venta vacheetundi dhanakanaka vastuvaanadulu.
1: There are material wealth and so many things you may acquire by way of knowledge.
0: Nityamaina satyamaina dhanaanni manam sambandhinchali.
1: You have got to acquire the wealth of truth and dharma.
0: అట్టి ధనాన్ని మనం సంపాదించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం మనకు వెంటనే ఉంటుంది.
1: That is the true wealth and then you will have the grace of God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు
1: టుడే
0: ఎంతో 19th ని చాలా మంది కాచుకొని ఉంటున్నారు.
1: People were waiting for 19th November.
0: అలాంటి పవిత్రమైన భావం కలగటమే ఒక పెద్ద అదృష్టము.
1: Even to feel that good thought is really a fortune.
0: పూర్వం ఉన్నటువంటి ఈ చెడ్డ భావాలంతా వదిలిపెట్టండి.
1: Try to give up all those bad thoughts that you
0: have. ఉత్తమమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధిపరచుకోండి.
1: Try to cultivate good thoughts.
0: ఉత్తమ జీవితాన్ని మనం ఆదర్శించాలని తీసుకోండి.
1: And try to strive for a good life, an exemplary life.
0: ఉపనిషత్ వాక్యంలో ఉండేటువంటి యొక్క పవిత్రత అనేటువంటి పదాన్ని మనం వినియోగించుకోండి.
1: We have got to try to understand what is pure in life.
0: ఉపనిషత్తు అనేటువంటిది మానవునికి పవిత్రమైనటువంటిది అని నిరూపించాలి.
1: And Upanishad always says that man has everything that is pure.
0: అనుకనే ఉపనిషత్తులు అన్ని కూడాను జ్ఞానములు అని బోధించాలి.
1: And Upanishad always tell us about knowledge and
0: wisdom. వేదమంతా కేవలము ఒక పదములు మంత్రములు మాత్రమే.
1: In Vedas there are the mantras.
0: వేదము లౌకికమైనటువంటి ఒక పురుష సూక్తము స్త్రీ సూక్తము ఇలాంటివంతా నేర్పిస్తూ వచ్చింది.
1: And there are many various texts of these Vedas.
0: ఎంత వేదములు నేర్చుకున్నప్పటికీ
1: whatever Vedas we may learn,
0: upanishadune meeku teliyakunda poyina avanta vyartham aipothundi.
1: If we do not understand the Upanishads, the whole thing goes
0: wrong. Kabali vedamulanta ayin tarvate upanishadulu prarambhistaru.
1: It's after the Vedas that one learns the Upanishads.
0: Upanishadulanga emti upasameepinacche dittatmendu upanishadani anaga manaku sameepanga untundi manaku sariyainatundi okka balanni andincheetundi ve upanishadulu.
1: So the meaning of Upanishad is that which is near to us and which we can learn at close quarters.
0: Atti నిజమైన శక్తిని మీరు సంపాదించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: So I'm blessing you that you may acquire this true knowledge and then be happy always.
0: Bhajan bina sukh shanti nahi. Hari bhajan bina sukh shanti nahi.

జప జాన బినా సంయోగ నహి ప్రభు దర్శ బినా.

0: धर्म नाही भगवान बिना कोई अपना नहीं
1: Thank you.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రకాశించు జ్యోతిని చూడవలనున్న మరొక జ్యోతిని మనం వెతుకునక్కర్లేదు.
2: టు సీ ద లైట్ దట్ ఇల్యూమిన్స్ యూ డోంట్ నీడ్ అనదర్ లైట్.
0: స్వప్రకాశమైన ఆత్మ సర్వులు యందు ప్రకాశించుచున్నప్పటికీ దీనిని ప్రకాశింపచేయు మరొక జ్ఞానమును మనం వెతుకునక్కర్లేదు.
2: ద సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ ఎఫల్జెంట్. You don't need any other wisdom to watch, to visualize that Atma, the Self.
0: Atmaku marpu ledu, buddhi ki swata jnanam ledu.
2: The Self has no change and intellect has no knowledge on its own.
0: Buddhi kevalamu oka bulbu antindi.
2: Intellect is merely a bulb.
0: విద్యుత్ శక్తియే ఈ యొక్క బల్బును ప్రకాశింపచేయుచున్నది.
2: ఇట్ ఈస్ ది కరెంట్ దట్ మేక్స్ దిస్ బల్బ్ ఇల్యూమిన్.
0: కనుక బుద్ధి కేవలము మేధాశక్తిని ఆధారం చేసుకుని దేశం యొక్క విఘ్నతను చాటుతున్నదనగా ఇది బుద్ధి చాటునది కాదు, కేవలము ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి ద్వారా చాటగలుగుతున్నది.
2: When the intellect publicizes what all that is happening in the world with its intelligence, is not the greatness of the intellect as such, it is the power of the self, Atma.
0: కర్తృత్వ భోక్తృత్వంతో కూడినటువంటిది మానసికము.
2: Is the mind that has got the two aspects of the doer and the one that experiences. It is also the attachment and possessiveness.
0: కేవలము జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు మానసిక చర్యలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి.
2: Human actions are clearly visible more and more in the waking and in the dreaming state.
0: కానీ గాఢ నిద్రయందు ఈ మనస్సు లయమై కేవలము మానసిక ప్రభావమును ఏమాత్రమును కూడా ప్రకాశింపచేయక కంపించిపోతుంది.
2: వైల్ ఇన్ ది డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్ అండ్ దేర్ఫోర్ ఇట్ డజంట్ ఫంక్షన్.
0: ఇక్కడ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటుంది.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ డీప్ స్లీప్ ఇట్ షైన్స్ ఇట్ రేడియేట్స్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ బుద్ధిని ప్రకటింపచేసేటువంటి యొక్క కాన్షియస్నెస్ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రూపంలో దర్శింపచేస్తుంది.
2: దో దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్ ఇట్ అపియర్స్ సెపరేట్లీ మేనిఫెస్ట్ సెపరేట్లీ యాజ్ ఇట్ మేక్స్ దిస్ ఇంటెలెక్ట్ ఫంక్షనల్.
0: అగ్ని కంటే ఇక్కడ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటుంది.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ డీప్

0: they manifest separately as it makes this intellect functional.
1: అగ్ని కంటే అగ్నితో కూడినటువంటి ఇనుము మరింత వేడిని అందిస్తుంది.
0: ఇట్ ఈస్ ది ఐరన్ విచ్ ఇస్ రెడ్ హాట్ ఈస్ మోర్ బర్నింగ్ దాన్ దట్ ఆఫ్ ద ఫైర్.
1: కనుకని సర్వత్రా ఉండినటువంటి యొక్క విశ్వ చైతన్యము కంటే కూడాను ఇంటలెక్చువల్ చైతన్యం అనేటువంటిది చాలా ప్రభావంగా మానవత్వం పైన ప్రకటింపచేస్తుంది.
0: Therefore, more than that of cosmic consciousness, this intellectual consciousness is more effective.
1: ఈ సమయమునందు మనస్సు కేవలము స్తంభించిపోతుంది.
0: At this moment, the mind is withdrawn.
1: ఈ మైండ్ స్తంభించిన తర్వాతనే సూపర్ మైండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది.
0: As the mind comes to a standstill, the super mind begins to act.
1: అనగా మనస్సుకు అతీతమైనటువంటి స్థితిని మానవుడు అందుకున్నప్పుడు నిద్రావస్థయందు ఏ విధమైనటువంటి యొక్క చలనమును లేక భ్రాంతులు కూడాను లేక ఏ విధమైనటువంటి నిశ్చింతతో ఉండునో ఆ విధముగా ఈ యొక్క సూపర్ మైండ్ అనేటువంటిది నిశ్చింతగా ఉంటుంది.
0: ఇన్ ఎ డీప్ స్లీప్ మ్యాన్ ఇస్ నాట్ ఫియర్ స్ట్రికెన్, హి హస్ నో యాంగ్జైటీ. సిమిలర్లీ ఇన్ ది స్టేట్ ఆఫ్ సూపర్ మైండ్ he will not have any anxiety or fear whatsoever.
1: కదిలేది నీటి యొక్క స్వభావం అయినప్పటికీ అందులో కనిపించేటువంటి చంద్రుడు కదిలినట్టుగా మనము భావిస్తున్నాం.
0: It is the quality of the water to flow. It runs, it flows. But the moon reflection also appears to have been moving there.
1: చంద్రుని యొక్క ప్రతిబింబము స్థిరముగానే ఉన్నది.
0: The reflection of the moon is steady.
1: కానీ ఆ ప్రతిబింబమును కనిపింపచేయునట్టి ఈ జలమే చలనముగా కనిపిస్తున్నది.
0: బట్ ఇట్ ఇస్ ఓన్లీ ది వాటర్ వేర్ యు ఫైండ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది మూన్ దట్ ఇట్ ఫ్లోస్ ఇట్ మూవ్స్.
1: కనుక సూపర్ మైండ్ అనేటువంటిది చిత్తమై నిత్యమై స్థిరమై ఉండినప్పటికీ ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి యొక్క జలము యొక్క ప్రభావం చేత అది కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది.
0: Thus, the super mind, though eternal, permanent and steady, it appears as if it is moving because of the mind that moves.
1: మనస్సును ప్రభావముగా విశ్వసించి దానిని ఆధారం చేసుకున్నటువంటి యొక్క మానవత్వము కేవలము మానవునిగానే జీవించుతూ వస్తాడు.
0: A human being who takes the mind as the basis of his sustenance will lead the life of an average human being.
1: ఆత్మను ఆధారముగా చేసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వము కేవలము ఆత్మతత్వముతోనే జీవిస్తుంది.
0: An individual who takes the self, ఆత్మ, as the basis will have that awareness of the self.
1: మనో ఇంద్రియముల యొక్క కూడిక చేతనే బంధింపబడుతున్నాడు మానవుడు.
0: Man is bound by mind and senses.
1: మనము ఈనాడు బోధించున్నది మానవులకని మనం భ్రమిస్తున్నాము. మానవులకు కాదు బోధించేది, మనసుకు బోధించాలి.
0: We are wavered, we are confused that we are teaching human society, but we should show, clearly explain the human nature.
1: పరతత్వాన్ని పరులకు బోధించవలనన్నను లేక తాను తాను గ్రహించవలనన్నను మొట్టమొదట నిశ్చల చిత్తుడుగా నిర్మాణం కావాలి.
0: To practice and to propagate spirituality, he should have that steady mind.
1: ఈ నిశ్చల తత్వము చేరినప్పుడే ఇది కేవలము ఒక ఓవర్ మైండ్ అనేటువంటి స్థాయిని అందుకుంటుంది.
0: When he has got the steady mind, he will reach the next state, ఓవర్ మైండ్.
1: ప్రాకృతమైనటువంటి భావములు కానీ లౌకికమైనటువంటి భావములు కానీ జగత్ సంబంధమైనటువంటి భావములు కానీ ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశించుటకు వీలుండదు.
0: In the state of overmind, there will be not even a trace of physical, transient, worldly feelings.
1: గది అంధకారంగాను మాలిన్యంగాను ఉండినప్పుడే ఈ గది లోపల విషపురుగులైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తుంటాయి.
0: So long there is dirt, you find all poisonous snakes and scorpions there finding a place.
1: మనసు పరిశుద్ధముగాను ప్రకాశవంతముగాను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి

0: పంచప్రియములు ఏమాత్రం కూడాను ప్రవేశించవు.
1: When this house, the mind is pure with all the light, no snake, no scorpion can ever enter.
0: కనుక ఈ మనస్సు అనేటువంటి గదినందు పవిత్రమైనటువంటి భావములు ప్రవేశించినప్పటికీ ఇది ప్రకాశవంతమైనటువంటి నిర్మలమైనటువంటి యొక్క జ్ఞాన స్వరూపంగా రూపొందుతుంది.
1: Therefore, this mind, which is compared to that of a room, if it is clean with light, then it shines well, purity.
0: ఇది దివ్యమైనటువంటి మనస్సు యొక్క ప్రభావం యొక్క పరితత్వము.
1: This is the nature of the divine, nature of the mind.
0: మానవత్వం అనేటువంటిది మనస్సుతో కూడినదని మనము గుర్తించాము.
1: We have recognized this human life has got something to do with the mind.
0: ఎంతవరకు ఇతను మానవుడు, మనస్సు ఉండినంత వరకు ఇతను మానవుడే.
1: To what extent he is a human being, so long there is this factor of the mind, he is a human being.
0: ఈ మనస్సు అనేటువంటి యొక్క ఉపాధిని ధరించిన కాలం కూడాను ఇతను మానవుడిగానే జీవిస్తుంటాడు.
1: So long he puts on this vesture of mind, he continues to live as a human being.
0: ఈ మనస్సు ఒక పరిమితముతో కూడినటువంటిది.
1: The mind has got its limitation.
0: ఈ పరిమితమునకు అతీతమైనటువంటి ఒక స్థితిని మనం పొందినప్పుడే అపరిమితమైనటువంటి విశాలత్వాన్ని మనము చూడగలుగుతాము.
1: When we go beyond this limitless mind, then we can enjoy that vastness.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: For this a small example.
0: మనం ఒక సుందరమైన భవనమును నిర్మించుకున్నాము.
1: We have constructed a beautiful building.
0: ఈ భవనము యొక్క ఏరియా అంతా కూడా ఒక గ్రౌండ్ గా ఉంటుండాలి.
1: The whole area in which the building is built is a sort of a ground.
0: ఈ గ్రౌండ్ యొక్క విశాలత అధికంగానే ఉంటుండాలి.
1: This ground is quite vast.
0: కానీ ఈ గృహమునందు ఒకటి పడక రూము, ఒకటి వంట రూము, ఒకటి బాత్రూము, ఒకటి డైనింగ్ రూము, ఒకటి డ్రాయింగ్ రూము, ఒక లేటిన్ రూము అని అనేక రకములుగా చిన్న చిన్న గదులుగా మనం నిర్మించుకున్నాము.
1: But in this big building, we have constructed so many rooms, like the bedroom, the drawing room, the kitchen and the latrine, so on and so forth.
0: ఈ యొక్క గదులను నిర్మించుకోవటం చేత గదులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి.
1: As we made rooms in this building, they appear to be small.
0: అయితే ఈ చిన్న గదులకు ఏది మూల కారణం?
1: What is the basis for these small rooms?
0: ఒక గదికి మధ్య లోపల ఒక గోడను నిర్మించుకున్నాము.
1: Between a room and another room, we constructed a wall in between.
0: ఈ గోడల వలననే గదులు చిన్నవిగా కనిపిస్తున్నాయి.
1: Because of these walls, the rooms appear small.
0: ఈ నిర్మించుకున్నటువంటి యొక్క గోడలను మనము నిర్మూలన చేసినప్పుడు అంత విశాలమైన హాలుగా కనిపిస్తుంది.
1: When once we remove these walls, it will appear to be a very big hall.
0: అవి ఉపాధి యొక్క భేదములు.
1: That is the difference in vesture.
0: ఒక్కొక్క ఉపాధి అనేటువంటిది ఒక్కొక్క గోడను మనం నిర్మించుకుంటున్నాము. నాదొక దేహము, నీదొక దేహము, అతనిదొక దేహము, ఇతనిదొక దేహము అని దేహ నిర్మాణమును మనం చేసుకోవటం చేతనే ఎవరికి వారు కేవలము సంకుచితమైన నేరో భావాన్ని అనుభవిస్తూ వస్తున్నారు.
1: Because of this body feeling, because of the difference in vesture, everyone says, I have body, you have body, there's difference in our bodies, and become narrow minded.
0: ఈ రూపనామములను మనం త్యజించినప్పుడు అంతా ఒక్కటిగానే ఏర్పడిపోతుంది.
1: When once we get away from this feeling of name and form, everything will be one.
0: ఇది universal consciousness అన్నారు.
1: This is called universal consciousness.
0: ఈ universal consciousness అనేటువంటిది కేవలము సర్వత్రా ఉండినటువంటిది.
1: This universal consciousness is all pervasive.
0: మనము సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించే నిమిత్తమై స్వార్థ స్వప్రయోజనం నిమిత్తమై మనము కొన్ని పరిమితులను నిర్మించుకుంటున్నాం.
1: For selfish interest and selfishness, we have all narrow limitations.
0: ఒకదానికొకటి అంగ అంగీ భావముల చేతనే ఇది నిర్మాణమైపోతున్నది.
1: Everything is built out of the relationship between one organ and another organ.
0: ఇది చెయ్యి.
1: This is hand.
0: ఇది చెవు.
1: This ear.
0: ఇది కన్ను.
1: This eye.
0: ఇది ముక్కు.
1: This nose.
0: ఇది నోరు.
1: This mouth.
0: ఈ అంగములన్నీ కూడాను దేహమునకు ఒక అంశములుగా ఉంటున్నాయి.
1: All these organs are the parts of the same body.
0: దేహములో ఇవన్నీ కూడాను కొన్ని ఒక అంగములుగా నిర్మాణం అయిపోయింటున్నాయి.
1: They all constitute the limbs of this entire body.
0: అంగములు దేహమునకు ఏ విధమైన యొక్క భాగములుగా ఉంటున్నావో,
1: as the limbs remain as parts of this body,
0: ఈ దేహములు సమాజమునకు అట్లా అంగములుగా ఏర్పడుతూ వచ్చాయి.
1: The bodies also remain as parts in society.
0: ఈ సమాజమునకు దేహములు అంగములు అయినట్టే సమాజము మానవత్వానికి అంగంగా ఏర్పడుతూ వచ్చింది.
1: జస్ట్ as bodies become the limbs of the society should be a limb to the entire humanity.
0: ఈ మానవత్వము అనేటువంటిది ప్రకృతికి అంగములుగా ఏర్పడుతూ వచ్చింది.
1: This humanity is a limb of the nature.
0: ప్రకృతి పరమాత్మకు అంగంగా మారిపోయింది.
1: The nature is a limb of the divine.
0: పరమాత్మని అంగము ప్రకృతి.
1: This nature is the limb of the divine.
0: ప్రకృతికి అంగము మానవత్వము.
1: Is humanity the limb of
0: మానవత్వమునకు అంగము సొసైటీ.
1: The society is the limb of humanity.
0: ఈ సొసైటీకి అంగము దేహములు.
1: Body is the limb of the society.
0: దేహమునకు అంగములు ఈ యొక్క భాగములన్నీ కూడాను.
1: The different parts of the body or the limbs.
0: జగత్తులో మనం ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగీభావములే మనకు ప్రత్యక్షమవుతున్నాయి.
1: In this world, wherever you see, you find this sort of relationship among the different parts.
0: అంగ అంగి భావములను మనం దూరం చేసుకున్నప్పుడు సర్వము ఒక్కటిగానే మారిపోతుంది.
1: When once we get away from this association between the limbs, everything would appear as one.
0: ఈ ఏకత్వ దర్శనమునందునే మానవునికి ఆనందం ప్రాప్తిస్తుంది.
1: Man will reach, attain that bliss in this feeling of oneness.
0: మానవత్వమునందు ఒక విధమైనటువంటి అల్పత్వం అనేటువంటి దాన్ని మనం విశ్వసిస్తున్నాం.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ మీన్నెస్.
0: ఇది అనేక జన్మముల యొక్క సంస్కారమును పురస్కరించుకుని ఇది ఈ అల్పత్వానికి పూనుకుంటుండాలి.
1: దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్స్ విచ్ ఇస్ పాస్డ్ ఆన్.
0: విశాలమైనటువంటిది ఎంత అనంతమైనటువంటిదిగాను ఉండినప్పటికీ ఈ అనంతత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ రికగ్నైజింగ్, వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ వాస్ట్ ఇన్ఫినిట్నెస్.
0: చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్,
0: మనం భుజిస్తున్నాము.
1: వీ ఈట్.
0: ఈ భుజించడమే లోపల కొన్ని వందలు కొన్ని వేల మెతుకులు మనం మింగివేస్తున్నాము.
1: యాజ్ వీ ఈట్ వీ కన్స్యూమ్ సో మెనీ ఆఫ్ ది పార్టికల్స్.
0: కానీ ఇవి ఒకటి రెండు మూడు అని మనం ఏమాత్రము దీన్ని టోటల్ చేయటం లేదు.
1: బట్ వీ డోంట్ మేక్ టోటల్ ఆఫ్ ద రైస్ పార్టికల్స్.
0: వందల అన్నం మెతుకులు అంతా లోపల ప్రవేశిస్తున్నాయి.
1: Hundreds and thousands of rice particles we partake.
0: Kani okati rendu chinna raallu mana pantikindiki padina annamlo anta raallu unnayani ee alpattam cheta adigatvani kulanu kinchit parustunnam.
1: The moment when we find one or two small stones in the rice, we just neglect the whole rice.
0: Kanuka manamu ee alpattvaniki manam abhyasapadipoyamu.
1: We got used to this meanness.
0: ఈ సహజత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వి ఆర్ నాట్ మేకింగ్ ఎ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది నేచురల్ క్వాలిటీ.
0: ఈ సహజత్వాన్ని మనం విస్మరించి,
1: ఫర్గెటింగ్ ది నేచురల్ క్వాలిటీ,
0: అసహజాన్ని విశ్వసించి,
1: బిలీవింగ్ వాట్ ఈస్ ఫాల్స్,
0: దివ్యత్వాన్ని మనము కోల్పోతున్నాము.
1: వి లాస్ట్ ది డివినిటీ.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవత్వము దివ్యత్వమే.
1: సో ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటి దానికి మానవత్వములకు మధ్య ఏమాత్రము అడ్డుగోడలు లేవు.
1: ఇన్ దట్ వాస్ట్ డివినిటీ దెర్ ఆర్ నో ఆబ్స్టకల్స్ ఆర్ పార్టిషన్స్.
0: మన భ్రమ మాత్రమే దీనికి అడ్డుగా నిలుస్తుంటుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది ఇల్యూషన్ దట్ స్టాండ్స్ ఫోర్త్ యాజ్ అన్ ఆబ్స్టకల్.
0: నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవించాను అనేటువంటిది ఒక విధమైన కర్తృత్వ భోక్తృత్వానికి ఒక అవకాశాన్ని అందిస్తుంటుండాలి.
1: I have done, I have seen. That only gives a feeling of the doer and the experiencer.
0: నీవు చేసింది ఏమీ లేదు.
1: I have not done anything.
0: నీవు చూసింది ఏమీ లేదు.
1: I have not seen
0: anything. నీవు అనుభవించింది ఏమీ లేదు.
1: I have not experienced.
0: ఇవన్నీ కూడాను ఒక అంతర్భావంతో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తియే చేయిస్తుంటుండాలి.
1: They are all the inner feelings coming out of the power of the self.
0: ఇది చేతు, అది చేతు, ఇంకెన్నియో చేతునంచు ఊహలు అన్ని అలసిపోకు.
1: డోంట్ గెట్ టైర్డ్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ ది ఇల్యూషన్ ఇమాజినేషన్ దట్ ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దాట్ అండ్ సంథింగ్ ఎల్స్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు.
1: యు హావ్ కమ్ డౌన్ హియర్ సోయింగ్ ది సీడ్స్ ఇన్ ద పాస్ట్ అండ్ యు విల్ రీప్ దోస్ ఫ్రూట్స్ నౌ.
0: విత్తనం ఒకటైనా ఫలములు వేరుగా మనకు లభ్యము కావు.
1: If the seed is of one species, one variety, you cannot have another fruit.
0: కనుక మనము చేసినటువంటి యొక్క

0: కర్మలన్నీ కూడాను మన భ్రాంతిచే దీన్ని నేను చేశానని భావించడం చేతనే తాను అనుభవించడానికి తగినటువంటి యొక్క దీన్ని కోల్పోతున్నాడు.
1: బికాస్ హి హస్ గాట్ దట్ ఫీలింగ్ ఆఫ్ డూయర్, హి ఇస్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వాట్ హి హస్ డన్.
0: ఈ అనుభవించేదంతా కూడాను సూక్ష్మదేహమే.
1: ది యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద సటిల్ బాడీ.
0: ఇది ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశముల యొక్క స్వరూపము.
1: This is the form of the sheath of life, the sheath of mind, and the sheath of wisdom.
0: దీనిని వేదము ఋతం సత్యం బృహత్తం అన్నాడు.
1: This Veda calls it ruta
0: satyam bruhattam
1: and bruhattam bruhattam
0: anaga vishalatvam
1: meaning vastness.
0: దీనిని ఉపనిషత్తులందు కూడాను
1: this upanishads
0: మహాతత్వము అన్నారు.
1: Described it as mahatattva.
0: దీనిని భూమము అన్నారు.
1: It also described as భూమం.
0: భూమం అనగా బ్రహ్మతత్వమే భూమం.
1: భూమ meant the nature of Brahman.
0: బ్రహ్మ అనగా ప్రా వ్యాప్తింపజేసేటువంటి గుణం కలిగినటువంటిది బ్రహ్మ.
1: The Brahma meant that which is expansive, that which spreads.
0: ఎప్పుడు కూడా వ్యాపించి పోతూ ఉంటుంది.
1: Meaning it spreads, it expands.
0: ఈ వ్యాపించేటువంటి గుణము గాలితో కూడినటువంటిది.
1: This quality of expansion vastness is
0: గాలి సర్వత్రా వ్యాపించి పోతూ ఉంటుంది.
1: The air spreads everywhere.
0: ఇది పంచభూతములలో ఒకటి.
1: It is a part of five elements.
0: కనుక ఈ యొక్క ఐదు ఇంద్రియములు కూడాను మానవుని యొక్క హస్తగతమైనటువంటివి.
1: ఆల్ ఫైవ్ సెన్సెస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ కంట్రోల్ ఆఫ్ మ్యాన్.
0: నిజముగా మానవుడు ఈ పంచభూతములను స్వాధీనమున ఉంచుకొని ఎంతో అధికుడుగా కావలసినటువంటి యొక్క స్థితిని తాను కోల్పోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిజ్ రియల్ పొజిషన్. యాక్చువల్లీ హీ కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ యొక్క ఐదు ఇంద్రిములకు తాను దాసుడు కావటం చేతనే
1: as he become slave to five senses
0: taanu sarvamunaku baddudai pothunnadu.
1: He is bound in every possible way.
0: Kanuka manamu baddulam kaadu.
1: So you should never be chained, bonded.
0: Buddhulame.
1: You should be intelligent one.
0: Kanuka ilanti buddhi undinappatikini
1: in spite of that intelligence
0: manamu manavatvanni vibhajinchukoni pothunnam.
1: We divide humanity. Ee
0: manavattamu chaala visishtamainatundi.
1: This human life is very significant.
0: ఉత్కృష్టమైనటువంటిది.
1: It's noble.
0: సౌజన్యమైనటువంటిది.
1: It's
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one of character.
0: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి.
1: We have to understand in the first instance the meaning of human life.
0: మానవుని కంటే అధికమైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు.
1: In this world there is nothing more than the life of a human being.
0: అట్టి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని మనం ధరించి
1: having had that divinity within the human life
0: alpatvamainatundi oka deha brantini manam varinchi
1: we are after that mean body feeling
0: manamu atma tattvanni vismarinchukuntunnam.
1: We forget the nature of the self.
0: Idi sariyainatundi kaadu.
1: It is not a proper way.
0: Enni vidyala manam chadutunnam.
1: We study so many forms of education.
0: Enni yantramulanu manam kanipettunnam.
1: We have discovered many machines.
0: Ivanni kudunu kevalamu prakrutamainatundi ganu కేవలము ఒక విధమైనటువంటి యాంత్రికమైనటువంటివి గాను గోచరిస్తున్నాయి.
1: దే ఆర్ మియర్లీ వరల్డ్లీ అండ్ మెకానికల్.
0: ఇది యాంత్రికమైనటువంటి జీవితంగానే నడుస్తూ ఉంటుండాలి.
1: ఇట్ గోస్ ఫోర్డ్, ఇట్ ప్రొసీడ్స్ లైక్ ఎ మ్యాన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ లోపల మనము హార్ట్ లేకుండా మనము జీవిస్తున్నాము.
1: ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్ వీ లివ్ వితౌట్ హార్ట్.
0: కనుక మన హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము.
1: ద హార్ట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
0: ఈ హృదయ స్థాయం నందు దివ్యత్వమే ఉండాలి. కానీ మానవత్వం కానీ మరొక పశుత్వం కానీ మరొక అల్పత్వం కానీ ప్రవేశించడానికి వీలు లేదు.
1: ఇన్ దిస్ హార్ట్ దేర్ ఇస్ ప్లేస్ ఓన్లీ ఫర్ డివినిటీ. దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ హ్యూమానిటీ.
0: సర్వేంద్రియములు కూడాను
1: ద బాడీ అండ్ ఆల్ ద లింబ్స్
0: దివ్యత్వం యొక్క ప్రకాశ నిమిత్తమై దీనిని ఏర్పడినటువంటివే కానీ
1: దే ఆర్ మెంట్ టు షైన్ దట్ ఆఫ్ ద డివినిటీ.
0: అన్య మార్గములకై ఏర్పడినటువంటిది కాదు.
1: They are not meant for other purpose.
0: Manam illu kattam.
1: We constructed a house.
0: Manam kitkilu pettamu.
1: We have windows.
0: Dwaramulu nirminchukunnamu.
1: We opened the door.
0: Ee dwaramulu endukosam nirminchukunnamu.
1: Why have you kept that door there?
0: Manam vachi poye nimittam.
1: Only for exit and entrance.
0: Manu yokka bandhumitrulu lopala raavadam povadamu jariye nimittam.
1: It is only for our relatives and friends to get in.
0: ఎవరు దీనికి అవసరమైనటువంటి వారు అధికారిగా ఉన్నారో వారిని మాత్రమే ఈ ద్వారంలో మనం ప్రవేశపెట్టాము.
1: We open the door to make those people that have authority to enter.
0: వారు ఉన్నది కదా అని దారిలో పోయేటువంటి గాడిదలు పందులంతా మనం ప్రవేశపెట్టాము.
1: As you have the door, you don't permit the street pigs and the dogs to enter the house.
0: ఈనాడు మనకు ఇంద్రియములనేటువంటి ద్వారములు ఉంటున్నాయి.
1: We have got the doors, the limbs.
0: ఈ ఇంద్రియములనే ద్వారముల చేత ఏ పవిత్రమైనటువంటి భావములో, ఏ యొక్క ఉత్కృష్టమైనటువంటి భావములో, ఏ యొక్క సౌశీన్యమైనటువంటి భావములో దీని లోపల ప్రవేశపెట్టాలి.
1: These limbs which are the doors should permit the noble feelings, the sacred feelings.
0: ఈ దేహమునకు ఇంద్రియములు నిర్మించబడినటువంటి.
1: It is for this purpose the body has indriyas or organs.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు,
1: the man who doesn't realize the truth,
0: దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలంతా కూడాను మనం లోపల ప్రవేశపెడుతున్నాము.
1: We permit all bad feelings and bad thoughts.
0: తద్వారా మన హృదయం మాలిన్యమైపోతుండాలి.
1: For that reason the heart is polluted.
0: ఈ హృదయ మాలిన్యమునందు భగవంతుడు ఉండడానికి వీలులేనిటువంటి పరిస్థితిగా చేసుకుంటున్నాము.
1: In this polluted heart God has no place.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను మలినమైనదిగానే కనిపిస్తుండాలి.
1: Today the whole world is polluted.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ ఐదు ఇంద్రియములు కూడాను, ఐదు సెన్సెస్ కూడాను, ఐదు భూతములు కూడాను అంతా మలినంగా ఏర్పడిపోయినాయి.
1: The five senses, the five elements are polluted.
0: మంచి గాలి మనకు లభ్యం కావటం లేదు.
1: We don't have even
0: మంచి నీరు మనకు ప్రాప్తించటం లేదు.
1: We don't have pure water.
0: మంచి శబ్దం మనకు శ్రవణం చేయడానికి వీలు లేదు.
1: We don't have good sound.
0: మంచి స్పర్శ కూడాను లేదు.
1: We don't have even good touch.
0: మంచి లైట్ కూడాను లేదు.
1: We don't have even good light.
0: ఇంకా మానవత్వం ఏ రీతిగా ఇంకా విశ్వశాంతిని చేకూర్చేటువంటి విధాన్ని గుర్తిస్తుంది.
1: How do we expect the humanity to have the welfare in the world?
0: పంచభూతములనే మనం మాలిన్యపరచుకుంటున్నాము.
1: The five elements we pollute.
0: కనుకనే మనస్సు దీనికి అతీతమైన స్థితిని పొందాలని ఆధ్యాత్మిక ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో స్పిరిచువాలిటీ టీచర్స్ దట్ వీ షుడ్ గో బియాండ్ ద మైండ్.
0: ఇది కొన్ని విధమైన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఇన్నర్ విజన్.
0: ఇది రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ అని.
1: దిస్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్.
0: ఈ రియలైజ్ చేయటం లోపల ఉంటుండాలి మన అంతర్బోధ.
1: The inner teaching lies in this realization.
0: ఏది నీవు టీచ్ చేసినప్పటికీ బహిర్ముఖం కాదు, అంతర్ముఖంలో నీవు విచారించాలి.
1: Whomsoever you pray, you should inquire within, not outside.
0: అది realization of cosmic energy అన్నారు.
1: That is called realization of cosmic energy.
0: ఈ cosmic energy అనేది ఎక్కడ ఉంటుందది?
1: Where is this cosmic energy?
0: సర్వత్రా ఉంటుందది.
1: It is everywhere.
0: In you, with you, above you, below you, around you.
1: This cosmic energy is in you, with you, above you, below you, around you.
0: నీవే ఒక కాస్మిక్.
1: యు యువర్ సెల్ఫ్ ఇస్ కాస్మిక్ ఎనర్జీ.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: దిస్ ట్రూత్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: అగస్త్య మహర్షి,
1: సెయింట్ అగస్త్య,
0: రాములు, అయ్యా మీరు పరమాత్మ స్వరూపులు, మీకు ఈ విచారం ఎందుకు, ఈ అరణ్యవాసం ఎందుకు, ఎందుకు మీ విధమైనటువంటి యొక్క నాటకము సృష్టించుకున్నారు అని ప్రశ్నించినప్పుడు రాములు తెలియని అమాయకుని వలె, నేను భగవంతుడా, నేను అతీతమైనటువంటి యొక్క శక్తినా అని తానే ఆశ్చర్యపడినట్టుగా ఈ రామాయణం నిరూపిస్తూ వచ్చింది.
1: సెయింట్ అగస్త్య ఆస్క్ లార్డ్ రామ, యు ఆర్ వెరీలీ గాడ్, వై డు ఎనాక్ట్, వై డు యాక్ట్ దట్ వే యాజ్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్?
0: అనగా దేహం యొక్క ప్రభావము ఇన్ని విధమైనటువంటి అజ్ఞానములకు అవకాశం అందిస్తూ వస్తుంటారు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద బాడీ ఫీలింగ్ లీడ్స్ టు ఇగ్నోరెన్స్.
0: ఈ దేహం అనేటువంటి తత్వము కేవలము ఒక పనిముట్టుగా మనం భావించాలి.
1: వీ హావ్ టు టేక్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సరి అయినటువంటి స్థితిలోనే ఉంచుకోవాలి.
1: దిస్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి ఇన్ ప్రాపర్ పొజిషన్.
0: భోజనం చేస్తున్నాం మనం.
1: వీ ఈట్.
0: ఎవరి కోసము?
1: ఫర్ హూ సేక్?
0: దేహరక్షణ కోసమే.
1: ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే వేదము భిక్షాన్నం దేహరక్షార్థం అన్నారు.
1: దేర్ఫోర్ వేదా సేస్ ద ఫుడ్ ఈస్ ఫర్ ద బాడీ.
0: ఇంకా గుడ్డలు ధరిస్తున్నాము.
1: వీ పుట్ ఆన్ డ్రెస్.
0: దేనికోసము? అలంకారం కోసం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ డెకరేషన్.
0: వస్త్రం శీత నివారణం.
1: ఇట్స్ ఓన్లీ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
0: మన యొక్క దేహం అంతా కూడాను రోగముల చేతనే కప్పబడి ఉంటుండాలి.
1: ద బాడీ ఈస్ కవర్డ్ బై ఆల్ డిసీజ్.
0: దప్పి,
1: థర్స్ట్,
0: ఇది ఒక రోగము.
1: దిస్ ఈస్ ఎ డిజీజ్.
0: నీరు త్రాగటము, ఇది ఒక ఔషధము.
1: Drinking water for thirst is the medicine.
0: ఆకలి ఒక రోగం.
1: Hunger is disease.
0: అన్నము తినటమే దీని యొక్క మందు.
1: Partaking food is its medicine.
0: ప్రతి ఒక్కటి కూడాను రోగంగానే రూపొందుతుండాలి.
1: Everything shapes as a disease.
0: మన రాగమే ఒక రోగం. వాంఛలే ఒక రోగం.
1: Desires form constitute disease.
0: కానీ ఈ యొక్క రాగమును నెరవేర్చుకునే నిమిత్తమై
1: to fulfill the desire
0: అనేక విధమైనటువంటి పెడమార్గములను మనం పడుతున్నాం.
1: We take all kind of perverse directions.
0: కనుకనే మొట్టమొదట ఈ రాగం అనేటువంటి రోగాన్ని నివారణ చేసుకోవాలి.
1: So we should cure ourselves from the disease of desire.
0: ఏమిటి ఈ రాగం?
1: What is this attachment?
0: వాంఛనే రాగం.
1: The desires constitute attachment.
0: దీనిని ఆశ ఆశ అంటారు.
1: This is desire.
0: దీనిని తృష్ణ తృష్ణ అంటారు.
1: This is also called thirst.
0: ఆశలు కూడాను రెండు విధములైనటువంటి ఆశలు ఉంటున్నాయి.
1: The desires are of two types.
0: పేరాశ దురాశ.
1: The excessive desire and the desire you cannot accomplish.
0: మానవునికి అనుకూలమైనటువంటివన్నీ ఆశించటము ఇది ఏమాత్రము దోషము లేదు.
1: There is nothing wrong to aspire for that which is possible.
0: తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, ఇంకా ఏవైనా అంతో ఇంత రోగం వస్తే ఔషధాలు కూడా మనం తీసుకోవాలి.
1: You need food, raiment and shelter to eat, to live and to put on.
0: ఈ విధమైనటువంటి ఆశలను కోరుకోవటంలో ఇది దోషము లేదు.
1: There's no mistake in having desires.
0: కాని దీనిని మితిమీరిపోయినటువంటి దురాశగా మార్చుకుంటే
1: but if you make it excessive desire
0: ఆ దురాశనే రాగము అని ఉంటూ వచ్చారు.
1: That excessive desire is the cause for attachment.
0: కనుక మానవునికు ఆశ ఉండవచ్చును.
1: Man may have desire.
0: కాని ఈ ఆశలు చీమల పుట్టల వలె పెరగకూడదు.
1: But the desires should not go on spreading like ants.
0: ఈ ఆశలంతా కూడాను
1: all the desires
0: దోచుకునే రోగము దాచుకునే వ్యక్తిత్వము మనలో ప్రవేశించకూడదు.
1: It should not be like sickness which is hidden or that which is expressed.
0: పశుపక్షి మృగాదులు కూడాను కాలానుగుణ్యంగా భుజిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts as well eat and sleep as per the time.
0: కానీ వాటికి దాచుకునేటువంటి సోమరత్వము స్వార్థము దోచుకునేటువంటి యొక్క రాక్షసత్వము అందులో లేవు.
1: They don't have anything like to capture or to hoard or to hide.
0: మానవుడిగా పుట్టి
1: having been born as a human being
0: divyattvamga tanu prakatimpajestu
1: expressing the divinity
0: ee alpattvamainatu bhavamulanu pravesha pettukotam cheta
1: because of the mean feelings in him
0: manavattvanni swatasiddhanga kolipothu vastundi.
1: He loses the natural quality of a human being.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: Oka inupa mukka untundali.
1: Here is iron piece.
0: Idi enta bhadramgaanu enta strongga enti vidhamattu kathinanga untadi.
1: It is very strong and safe.
0: Kaani danini mattilo vesinappudu
1: when once you put it in the dust
0: ee dust anta patti
1: because of the dust
0: kontha kaalamuku rust avutundi.
1: The iron gets rusted.
0: Ee rust pattam cheta
1: because of the rust
0: iron shakti anta burst aipothundi.
1: The power of the energy bursts.
0: Ee burst ainappudu danini agnilo vesi test cheyali.
1: As the iron piece bursts it should be tested in fire.
0: Ee test ainappudu ee malinyam veedipoyi ప్రకాశవంతమైనటువంటిదిగా మెత్తదనంగా రూపొందుతుంది.
1: As it is put to test in fire, it shines with all the effulgence and becomes soft.
0: ఎంత కఠినమైన ఇనుప ముక్క ఎంత మెత్తదనంగా రూపొందింది.
1: Such hard iron becomes so soft.
0: ఎంత నల్లగా ఉండినటువంటి యొక్క ఈ యొక్క రూపము ఎంతటి ప్రకాశవంతంగా మారింది.
1: Iron which is black in form becomes shines brilliantly.
0: కానీ బ్లాక్ ను బ్లాక్ గానే మనము డెవలప్ చేసుకోకూడదు.
1: But we should not mistake it with a true color black.
0: Black nu white ga marchukovadaniki prayatninchali.
1: We should make an effort to make the black shine white.
0: Manavudu
1: man today
0: kevalam telivitetulu balichipovatam cheta
1: because of the excess of intelligence
0: ahankaram adhikamavuta cheta
1: because of excessive ego
0: vijnanam shunyamai
1: because the loss of wisdom
0: marinta ajnananga pravartistu vastunnadu.
1: He conducts himself more ignorantly.
0: Etla
1: how
0: nallaga undinatvanti boggunu తెల్లగా మార్చాలని సంకల్పించుకున్నాడు.
1: మ్యాన్ హస్ డిటర్మిన్డ్ టు ట్రాన్స్ఫార్మ్ బ్లాక్ కోల్ ఇంటు వైట్ కలర్.
0: కానీ ఈ నల్లటి బొగ్గును తెల్లగా మార్చాలని చెప్పని సోపు వేసి తిక్కుతూ వచ్చాడు.
1: టు చేంజ్ ది కలర్ ఆఫ్ బ్లాక్ కోల్ ఇంటు వైట్ హీఈస్ జస్ట్ వాషింగ్ విత్ సోప్.
0: సోపు కూడాను నల్లగా మారిపోతూ వచ్చి
1: సోప్ ఆల్సో టర్న్స్ బ్లాక్.
0: ఈ సంఘ దోషమే.
1: ఇట్ ఈస్ ది మిస్టేక్ ఆఫ్ ద కంపెనీ.
0: ఇది సరికాదని తెల్లని పాలు తెచ్చి ఈ నల్లటి బొగ్గును కడగడానికి ప్రయత్నించాడు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ సోప్ హీ బ్రాట్ నౌ వైట్ మిల్క్ స్టార్ట్ వాషింగ్ ద బ్లాక్ కోల్.
0: కానీ మిల్క్ కూడాను నల్లగా మారిపోయింది.
1: మిల్క్ ఆల్సో టర్న్ బ్లాక్.
0: ఇది కాదు పద్ధతి.
1: దిస్ ఈస్ నాట్ ద ప్రొసీజర్.
0: ఇది లౌకికమైన, భౌతికమైన, అల్పమైనటువంటి పద్ధతులు ఇవన్నీ.
1: దీస్ ఆర్ వరల్డ్లీ లో ప్రొసీజర్స్.
0: లో చింతన చెయ్యాలి.
1: Then you should think within.
0: ఇది బొగ్గు, ఇప్పుడు బొగ్గుగా మారింది. ఇది బొగ్గుకు పూర్వం ఏ రీతిగా ఉండేది, ఇది ఏమిటి అని విచారణ చెయ్యాలి.
1: The present coal, what was its original form earlier? One should inquire.
0: ఇది పూర్వము కర్ర.
1: Earlier it was wood.
0: ఈ కర్ర అగ్ని సంస్కారం కావటం చేతనే కర్రగా కాకుండా లేక తెల్లగా కాకుండా నల్లగా మారిపోయింది.
1: Because this fire, because of this wood, because of the refinement of the fire, it doesn't remain as wood. It's not black. It remains black like coal.
0: Sahaja swarupamu ledu.
1: It has no natural form.
0: Purna swarupamu kadu.
1: It has no earlier form.
0: Madhya swarupani pondi malinyanga untundadi.
1: It has a form in the middle and turns black.
0: Aithe deenini ee reetiga tirigi purna swarupaniga maarchali.
1: How is it possible to bring it to perfection?
0: Idi ee agni cheta ఈ యొక్క కర్ర బొగ్గుగా మారిందో అదే అగ్నిలో తిరిగి పడవేసే.
1: దట్ ఫైర్ విచ్ మేడ్ ద వుడ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ కోల్ నౌ,
0: అగ్నిలోనే వేసి ఈ బొగ్గును బాగా కాల్చు.
1: పుట్ ఇట్ ఇన్ ద ఫైర్ అండ్ బర్న్ ఇట్ మోర్.
0: పూర్ణంగా కాలిన తర్వాత తెల్లగా మారిపోతుంది ధూళిగా.
1: వెన్ ఇట్ ఈస్ బర్న్ ఫుల్లీ దెన్ ఇట్ బికమ్స్ వైట్.
0: అప్పుడే వైట్ అండ్ లైట్ కూడా మారిపోతుంది.
1: దెన్ ఇట్ బికమ్స్ వైట్ అండ్ లైట్.
0: ఈ విధానాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: This procedure we should recognize.
0: అది ఏ అంతర్దృష్టి అన్నారు.
1: That is inner vision.
0: కనుకనే దీనిని నిజమైనటువంటి యొక్క పవిత్రమైన సూపర్ మైండ్ అన్నారు.
1: This is sacred super mind.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర పూర్ణత్వాన్ని పొందేటప్పటికే ఓవర్ మైండ్ గా మారిపోతుంది.
1: The super mind with all its sanctity becomes over mind.
0: Karra kaadu, boggu kaadu.
1: It is not wood nor coal.
0: Idi sirasunu dharinchukuneetundi vibhudiga tayaravutundi.
1: It is the vibhuti that adorns the face.
0: Ee vibhuti manavuniki oka gnanaanni bodhisthundadi.
1: It is this vibhuti that teaches wisdom to the dirt.
0: Oh manavuda,
1: oh man,
0: ee prapanchamulo pala samasta padarthamulu kudanu,
1: all the material in the world,
0: katta kadapatiki అగ్ని సంస్కారం చేత భస్మం కావాల్సింది.
1: అల్టిమేట్లీ ఇట్ ఇస్ రిఫైన్డ్ బై ద ఫైర్ బికమ్స్ యాష్.
0: ఈ సర్వ పదార్థముల యొక్క అంత్యస్వరూపము మీమాంస భస్మమే.
1: ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ది ఎండ్, ద రియాలిటీ ఈస్ యాష్.
0: కనుక మన దేహం కూడాను మన నొసట దాతను బట్టి భస్మమే.
1: ద బాడీ ఈస్ ఆల్సో ఈస్ సంథింగ్ దట్ ఈస్ విభూతి.
0: ఏది కూడా శాశ్వతం కాదు.
1: నథింగ్ ఈస్ పర్మనెంట్.
0: ఒక్కటే శాశ్వతము.
1: ఓన్లీ వన్ ఈస్ పర్మనెంట్.
0: అదే అంతర్వాణి.
1: That is inner voice.
0: అదే ఆత్మతత్వము.
1: That is self.
0: అదే దివ్యత్వము.
1: That is divinity.
0: అదే పవిత్రము.
1: That is sacred.
0: అదే నిజమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత.
1: That is the true significance in the human life.
0: కనుక మానవత్వంలో ఇంత విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వం ఉంటుంది కూడాను,
1: Having the divinity in the human life,
0: మనం తెలుసుకోలేకపోతున్నాం.
1: We are not able to understand.
0: కావలసినంత నిధి మన కాళ్ళ కిందనే ఉంటుండాలి.
1: There is so much wealth right under your feet.
0: ఈ కనక వస్తువాదులు కూడా మన కాళ్ళ కిందనే ఉంటున్నాయి.
1: ఆల్ ద గోల్డ్, ఎవ్రీ ఆబ్జెక్ట్స్ ఆర్ బినీత్ యువర్ ఫీట్.
0: కానీ మనకు తెలియనంత కాలము,
1: సో లాంగ్ యు ఆర్ నాట్ అవేర్,
0: మనం ఎక్కడో ప్రపంచంలో మనం వెతుకుతూ పోతున్నాము.
1: వి సర్చ్ ఫర్ దెమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కానీ ఈ భూమి యందు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క మనలు ఉంటున్నాయని గుర్తించిన తర్వాత ఇంకా మరి వేరే వెతకము.
1: Having known right under the feet, there are precious gems you don't need to search.
0: ఇంటిలోన జ్యోతి వెలుగుచునుండగా పరుల ఇంటికి అగ్గి కరుణ అరుగనేలా.
1: When the light is burning brilliantly in your house, why should you go for fire?
0: ఇంట్లోనే నీకు అగ్ని కావాల్సినంత ఉంటుంటే దీనిని కోరి పరువుల ఇంటికి నీవు ఎందుకు పోవాలి అగ్నికి?
1: When you have fire place at your house, why should you go step into the neighbor's house?
0: దేవుడు అనగా నీ దేహమందే ఉంటుండగా.
1: When God is in your body,
0: దేవుడు ఎక్కడ నుంచి దేవుడాడది వేళ,
1: why should you search for God?
0: కాదు కాదు.
1: No.
0: నీలో ఉన్నాడనేటువంటిది సత్యాన్ని నీవు గుర్తించకుండా ఉన్నంత కాలము దేవుణ్ణి బయట నీవు వెతుకుతావు.
1: సో లాంగ్ యూ డోంట్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ బిగిన్ టు సర్చ్ అవుట్ సైడ్.
0: కాదు, నీలోనే ఉన్నాడని గుర్తించు.
1: యూ నో దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: ఇంకెక్కడా పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: దట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: సర్వశక్తిని కూడా నీకు అందిస్తుంది.
1: దట్ విల్ గివ్ యూ ఆల్ ఫ్యాకల్టీస్ పవర్.
0: నీవు అది అనేటువంటిది రెండు భేదములు ఉండవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ between you and that.
0: Tana para anetunti bheda rahitam aipothundi.
1: It becomes, there will be no differences between mine and thine.
0: Sarva bhuta antaratma, ఒకే ఆత్మ సర్వభూతములకు అంతరాత్మగా ఉంటుండాలి.
1: ద సెల్ఫ్ ఇస్ ఇండ్వెలర్ ఇన్ ఆల్ ద బీయింగ్స్.
0: కనుక మనము మానవులము మానవులమని కేవలము ఒక విధమైనటువంటి యొక్క అల్పజీవులుగా మనం విశ్వసించరాదు.
1: Taking our lives as human lives, we should not consider them low.
0: ఎన్ని జన్మలు నుంచినో కూడా నీవు మార్పు చెందినప్పటికీ నీ దేహములు నీవు వస్తూనే ఉంటున్నావు.
1: You are just continuing yourself in spite of so many past lives.
0: దీనికి ఏమాత్రం కూడా అంత్యము లేదు.
1: It has no end.
0: ఈ దేహములు మార్పు చెందుతున్నవే కానీ ఆత్మతత్వములకు అంత్యమే లేదు.
1: Bodies change, but there is no end for the self.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: నీవు సముద్రం దగ్గరికి వెళ్ళు.
1: You go to the sea.
0: ఒకదాని మీద ఒకటి అలలు తరంగములు అభివృద్ధి అవుతూ వస్తుంటాయి.
1: Waves go forth one after one.
0: అయితే ఆ తరంగమును నీవు ఎంచుకోవడానికి ఎక్కడ ప్రారంభిస్తావో అప్పటి నుంచి అది ప్రారంభంగా ఉంటుంది.
1: The place, that point where you start counting the waves, that becomes the first.
0: ఎప్పుడు నీకు అలసట కలిగి నీవు కౌంట్ చేయటం విరమించుకుంటావో అది అంత్యంగా ఉంటుంది.
1: At that time when you stop counting the number of waves, that is the end.
0: కానీ సముద్రం ఉండినంత వరకు అలలు మాత్రము అంత్యము కావు.
1: But waves will never come to an end so long there is ocean.
0: ఈ విశ్వం ఉండినంత వరకు కూడా నువ్వు చైతన్యం అనేదానికి అంత్యమే లేదు.
1: So long there is world, there is no end for awareness.
0: కేవలం నీ మానవత్వం అనేటువంటి యొక్క ఉపాధిని ఆధారం చేసుకున్నంత వరకు ఇది ఒక అంత్యంగా కనిపిస్తుంది.
1: Because of the vesture of body, you feel the end.
0: కనుకనే మానవ.
1: So this word మానవ.
0: ఈ పదములు ఎందుకు కూడా నువ్వు చక్కగా మీరు అర్థాన్ని గుర్తించాలి.
1: You have to understand the meaning in this word మానవ.
0: కాదు.
1: మా నో.
0: నవ కొత్త.
1: నవ న్యూ.
0: కొత్త కాదు నీవు, పాతవాడే.
1: యు ఆర్ నాట్ న్యూ, ద సేమ్ ఓల్డ్ వన్.
0: కనుక నీవు పాతవాడే.
1: యుర్ ది ఓల్డ్ వన్.
0: కానీ పాతవాడి అంటే ఏమి? పాతది ఆత్మనే.
1: మీనింగ్ దట్ ఏన్షియంట్ వన్ ఇస్ సెల్ఫ్.
0: రోతదే ఈ దేహము.
1: దాట్ విచ్ ఇస్ డర్టీ ఇస్ బాడీ.
0: కనుక రోతదాన్ని నీవు విశ్వసిస్తున్నావే కానీ పాతదైనటువంటి ఆత్మను నీవు విశ్వసించడం లేదు.
1: యూ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్ డర్టీ బాడీ బట్ నాట్ దట్ ఇన్ఫినిట్ సెల్ఫ్.
0: జ్ఞానము అనేటువంటిది,
1: ద విజ్డమ్,
0: ప్రత్యేకంగా వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ సెపరేట్లీ టు బి అక్వైర్డ్.
0: ఈ ప్రత్యేకంగా వచ్చేటువంటి జ్ఞానము కల్పితమైనటువంటి జ్ఞానములే.
1: దట్ విజ్డమ్ యూ అక్వైర్ సెపరేట్లీ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: ఒక ఫిజిక్స్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఫిజిక్స్.
0: ఆ ఫిజిక్స్ లో ఒక నీడిల్ తీసుకుని వచ్చాము, సూది.
1: యూ బ్రింగ్ ద నీడిల్.
0: ఈ సూదిని ఒక విధమైనటువంటి అగ్నిలో పెట్టి సాగిపోతుంది.
1: వెన్ యూ పుట్ దిస్ నీడిల్ ఇన్ ఫైర్ ఇట్ ఎక్స్పాండ్స్.
0: ప్రాకృతమైన ఫిజిక్స్.
1: దిస్ ఇస్ వరల్డ్లీ ఫిజిక్స్.
0: ఇంకా బాటనీ ఉంటుండాలి.
1: దెన్ బాటనీ.
0: ఒక పైప్ లోపల ఒక వేర్లను పైన పెట్టి కొమ్మలను క్రింద పెట్టి చూడు, అది పెరుగుతూ వస్తుంటాయి.
1: ఇఫ్ యు పుట్ ద ప్లాంట్ ఇన్ ద పైప్, ద రూట్స్ విల్ గో డౌన్వర్డ్స్ అండ్ ద ప్లాంట్ విల్ గో అప్వర్డ్స్.
0: ఇంకా కెమిస్ట్రీలో చూస్తే,
1: దెన్ ఇన్ కెమిస్ట్రీ,
0: పసుపు సున్నము రెండు కలిపితే రెడ్ కలర్ వస్తుంటుండాలి.
1: యు ఫైండ్ ద టర్మరిక్ అండ్ ద లైమ్ విల్ గివ్ యూ ద రెడ్ కలర్.
0: కేవలం కల్పితమైనటువంటి కలర్స్, కల్పితమైనటువంటి సృష్టిలు, కల్పితమైనటువంటి వస్తువులు.
1: దేర్ ఆల్ ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్.
0: ఇది కల్పితమైన జ్ఞానము.
1: దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ విజ్డమ్.
0: ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
1: దిస్ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
0: ఇది విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జ్ కాదు.
1: విజ్డమ్ ఇస్ నాట్ నా.
0: అది అంతర్ముఖమైనటువంటి ఒక శక్తి.
1: ఇట్ ఈస్ ఇన్నర్ పవర్.
0: ఇది దివ్యత్వమైనటువంటిది.
1: ఇట్ ఈస్ డివైన్.
0: దివ్యత్వమైనటువంటి దానికే ఒక విధమైనటువంటి జ్ఞానము అన్నారు.
1: దట్ విచ్ ఇస్ డివైన్.
0: ఈ లౌకికమైన అన్ని కూడా అజ్ఞానములే.
1: ఆల్ దట్ ఈస్ వరల్డ్లీ ఈజ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వారు అజ్ఞానంలోనే పడి అజ్ఞానమునే పెంచుకుంటున్నాము.
1: దోస్ హూ ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్, దే ఆర్ ఇగ్నోరెంట్ అండ్ దే డెవలప్ ఇగ్నోరెన్స్.
0: మాయలోనే పుట్టి,
1: having been born in illusion,
0: mayalone perigi,
1: growing in illusion,
0: maya nerungaru mandamatulu.
1: The foolish one does not realize illusion.
0: Gatukulanniyu maya.
1: Whole life is illusion.
0: Bavagandamulu maya.
1: Attachments illusion.
0: Samsaram adi maya.
1: Family illusion.
0: Saavu maya.
1: Death is illusion.
0: Maya bratukukinta mayalo padadela.
1: Why should you be carried away by this illusion, the life?
0: అంత కూడా మాయనే.
1: Everything is illusion.
0: ఈ మాయనే అజ్ఞానము.
1: This illusion is ignorance.
0: Maya.
1: Two words, let us hear, maya.
0: కానటువంటిదంతా ఉన్నదాన్ని లేనట్టుగా భావిస్తున్నావు మాయా.
1: This illusion is that we take it the non-existent.
0: మాయకు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
1: This illusion has no separate form.
0: లేనిదాన్ని ఉండినట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా భ్రమిస్తున్నాము.
1: We are deluded because we take it that which is existent and non-existent.
0: ప్రభావమే.
1: It is ignorant feeling.
0: తాడును చూచాము.
1: We see the rope.
0: కొంత చీకటిగా ఉంటుందది.
1: ఇట్ ఇస్ డార్క్.
0: ఇది పాము అని భ్రమిస్తున్నాము.
1: యు ఆర్ డెల్యూటెడ్ ఇట్ యాజ్ ఎ.
0: ఈ తాడును చూచి పాము అనుకునేటువంటి వాడు లైట్ గా ఉంటుంటే అనుకోవడానికి వీల్లేదు.
1: హీఈస్ డెల్యూటెడ్ టేకింగ్ మిస్టేకన్ ఐడెంటిటీ ద రోప్ యాజ్ అ స్నేక్
0: చీకటిలో ఉండినప్పుడే ఇది తాడును చూచి పామని భ్రమిస్తున్నాడు
1: బికాస్ ఆఫ్ ద డార్క్నెస్ దేర్ ఇస్ దిస్ మిస్టేకన్ ఐడెంటిటీ
0: చీకటి అనేది అజ్ఞానమే
1: దిస్ డార్క్నెస్ ఇస్ ఇగ్నోరెన్స్
0: తిరిగి ఒక టార్చ్ తెచ్చి దానిపైన వేసి
1: దెన్ స్విచ్ ఆన్ ద టార్చ్
0: ఓ ఇది పాము కాదు త్రాడు అని అనుకున్నావు
1: దిస్ ఇస్ నాట్ స్నేక్ ఇట్స్ ద రోప్
0: నీవు పూర్వము టార్చ్ వేయకమునుపు ఇది త్రాడు త్రాడుగానే ఉంది
1: బిఫోర్ యూ పుట్ ఆన్ ద టార్చ్ ద రోప్ ఇస్ రోప్
0: నీ టార్చ్ వేసిన తర్వాత కూడా త్రాడుగానే ఉంటుండాలి
1: అజ్ఞానంలోనా
0: అది ఒక్కటే జ్ఞానంలోనా ఒక్కటే వచ్చినది పోయినది నీ భ్రమనే
1: ఎయిదర్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆర్ ఇన్ నాలెడ్జ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ జస్ట్ ఇల్యూషన్
0: అజ్ఞానంలో తాడు పోలేదు పాము రాలేదు
1: ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ హాస్ నాట్ కమ్
0: జ్ఞానము లోపల పాము పోలేదు తాడు రాలేదు
1: ఇన్ విజ్డమ్ ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ హాస్ నాట్ కమ్
0: లేనటువంటి ఒక తత్వం అది ఏ బ్రహ్మతత్వం
1: That neither goes nor comes is the nature of Brahman.
0: ఇవన్నీ వచ్చిపోయినటువంటివన్నీ కూడాను భ్రమలే
1: ఆల్ దోస్ దట్ కమ్ అండ్ గో
0: భ్రమ ఉండినంత వరకు మన యందు భ్రహ్మ మనకు గుర్తించడానికి వీలు కాదు
1: సో లాంగ్ దిస్ భ్రమ ఇల్యూషన్ యు కెనాట్ అండర్స్టాండ్
0: బ్రహ్మ భ్రమ పోవాలనుకుంటే
1: ఫర్ ది ఇల్యూషన్ టు గో
0: మనస్కుడు కావాలి
1: వన్ షుడ్ విత్ డ్రా ద మైండ్
0: ఈ మనస్సును అమనస్సుడు కావాలంటే ఏం చెయ్యాలి
1: What should we do to withdraw the mind?
0: ఈ మనస్సును దైవముతో అర్పితము చేయాలి.
1: We should offer this mind to God.
0: దైవభావములో దీన్ని ఇమిడించాలి.
1: We should merge in divine feeling. When once you offer your mind to God, everything is God only, nothing else.
0: ఈ మనస్సంతా కూడాను దైవ స్వరూపాన్ని పొందిపోతుంది.
1: The entire mind assumes the form of God.
0: కానీ మనసుని ఈనాడు మనము ప్రాకృతం పైన అమర్చుతున్నాము.
1: But today we divert our mind towards the world.
0: ప్రకృతి అనేటువంటి దీనిపైన మోల్డ్ వేస్తున్నాము.
1: And we have put it on
0: the mold. నిరంతరం ప్రకృతి చింతనే చేస్తున్నాము.
1: And we are making it up.
0: కనుక ఇప్పుడు మైండ్ అంతా కూడా ప్రకృతిమయంగా ఉంటుండాలి.
1: Therefore the mind is full of ప్రకృతి
0: అనే దీనిని పురస్కరించుకొని మనోమూలం విదం జగత్తు జగత్తంతా మనసు యొక్క స్వరూపమైపోయింది.
1: Basing on this it is said the entire universe is the form of the mind.
0: ఈ యూనివర్స్ అంటే ఏమిటి?
1: What is this universe?
0: ఇది విశ్వము.
1: This is universe.
0: ఈ విశ్వం విష్ణు స్వరూపం కాని కేవలం ప్రాకృతమైన స్వరూపం కాదు
1: దిస్ యూనివర్స్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు గాడ్ బట్ నాట్ ఆఫ్ ద నేచర్
0: విష్ణు కారకుడు ఇది కారణము
1: దట్ ఈస్ ద కాజ్ దిస్ ది ఎఫెక్ట్
0: కార్యకారణ సంబంధమే విశ్వము
1: ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ ది యూనివర్స్
0: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి
1: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ట్రూత్
0: కానీ మనము ఆ సత్యాన్ని గుర్తించటం లేదు
1: బట్ వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్
0: అల్పత్వమును ఆశించి
1: ఎస్పైరింగ్ ద లవ్ థింగ్
0: అధికత్వాన్ని విస్మరించి
1: ఫర్గెటింగ్ ద ట్రూత్
0: కేవలం మానవత్వాన్ని కోల్పోతున్నాం
1: వీ హావ్ లాస్ట్ ద హ్యూమన్ క్వాలిటీ
0: మానవుడు ఎంత విచిత్రమైన యొక్క పేరు
1: మానవ హ్యూమన్ బీయింగ్ ద నేమ్ ఇస్ వెరీ
0: ఎంత విలువైనటువంటి పేరు
1: వాట్ వాల్యుబుల్ నేమ్ ఇట్ ఈస్
0: మానవుడు మానవుడని కేవలం ఒక హీనంగా మనం భావిస్తున్నాము
1: వీ కాల్ హ్యూమన్ బీయింగ్ వెరీ లవ్ అండ్ మీన్
0: కాదు ఆ మానవుని ఎందుకు కూడాను అల్పత్తుడిగా ఉండేటువంటి వాడు కూడాను అధికత్వమైనటువంటి పేరును ఉచ్చరిస్తుంటాడు
1: Though he remains slow, but he speaks very high.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: మన ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
1: A beggar came to our doorstep of a house.
0: అమ్మా, అనాథిని నాకింత అన్నం పెట్టండి అంటాడు.
1: The beggar says, I am forlorn, give me food.
0: అనాథి అంటే ఏమిటి?
1: Who is really forlorn?
0: ఆద్యంతములు లేనటువంటి వాడు.
1: He has no
0: బిచ్చగాడు కాదు.
1: He is just
0: అనాది. అనాథి. అనాథనగా దైవమే.
1: Anadi means that which is ancient.
0: చూడండి ఒక్కొక్క పదం కూడా ఎంత పవిత్రమైనదిగా మనకు కనిపిస్తుంటుండాలి
1: ఈచ్ వర్డ్ ఈజ్ సీక్రెట్
0: కానీ మనము దానిని అల్పత్వంగా తీసుకొచ్చి అనాది అంటే ఎవరు అది ఆధారం లేనటువంటి వాడు అని మనం భావిస్తాం
1: అనాది వర్డ్ వి టేక్ దిస్ ఫోర్ లా ఆన్ ద వన్ హూ హాస్ నో
0: ఎవరెవరి అర్థం వారికి పోతుంటుంటారు
1: Then the whole meaning changes.
0: పదములకు అనేక నానార్థములు ఉంటున్నాయి.
1: Words have many meanings.
0: నానార్థములో యథార్థం ఉంటుండాలి.
1: In this there is
0: యథార్థాన్ని విస్మరించి అనర్థాన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు మనం.
1: We forget the truth and carried away by the misnomer.
0: కనుక ప్రతి విషయమునందు కూడాను ఎంతనో ఒక గాఢమైనటువంటి ఒక అంతమ అంతరార్థాలు ఉంటున్నాయి.
1: In everything there is special significance.
0: ఒకానొక సమయంలో
1: at one time
0: త్యాగరాజు సర్వమును త్యాగము చేసి
1: Sacrificing everything.
0: రాములే నా ప్రాణమని భావించి
1: కన్సిడరింగ్ రామా యాస్ హిస్ వెరీ లైఫ్
0: నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా
1: ఇస్ ఇట్ ద విల్ దట్ గివ్స్ ప్లెజర్ ఆర్ ద ప్రాక్సిమిటీ
0: సన్నిధి చాలా ప్రదాసమైనటువంటిది రాణి కాలికి వచ్చినటువంటి యొక్క తగిలినటువంటి యొక్క శరీరాన్ని కూడాను తన్నివేశాడు
1: Believing, having full faith in the proximity towards God, he denied all
0: హరి కావాలి కానీ సిరి నాకు అక్కర్లేదు అన్నాడు
1: I want హరి the Lord, not the సిరి the wealth.
0: కనుకనే హరిని ఆశించటం చేతనే
1: బికాస్ దిస్ ఫైడ్ హరి గాడ్
0: సర్వము కూడా తనకు సిద్ధించిపోయింది
1: ఎవ్రీథింగ్ హీ కుడ్ అకంప్లిష్
0: కబీరు
1: దెన్ కబీర్
0: కబీరు చాలా బీదవాడు
1: కబీర్ ఇస్ పూర్.
0: కేవలం బట్టలు నేసి బ్రతికేటువంటి వాడు.
1: హీ జస్ట్ ఎ వీవర్.
0: అతను ఇంటికి వచ్చినటువంటి వారికి అందరికి ఏదో బిచ్చమైన ఎత్తి ఇంత అన్నం పెట్టేటువంటి వాడు.
1: హీ యూస్ టు ఫీడ్ ఆల్ దోస్ దట్ కమ్ టు హిస్ హౌస్.
0: ఆనందంగా ఉండేటువంటి వాడు.
1: ఇట్ ఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఒకనాడు
1: ఆన్ వన్ డే
0: రాజు
1: ద కింగ్
0: ఆ యొక్క బికారికి అనాదికి ఏదో కొంతవరకు ధనధాన్య భోగస్తుంతా పంపించాడు.
1: టు దట్ బెగర్ ద వన్ హూ హాస్ నాట్ వన్ టు ఫాల్ బ్యాక్ హి హాస్ సెంట్ ఆల్ ద గ్రెయిన్.
0: అతను అనాథుడు, అతనికి ఎవరు కూడా ఆధారం లేదు. అతనికి రాజు పంపించాడని చెప్పి అతనికి అందించమని సిపాయిలతో పంపించాడు.
1: హి హాస్ నో సపోర్ట్, హి హాస్ నో నన్ టు ఫాల్ బ్యాక్. Through his soldiers he has sent the grain and well.
0: స్నానం చేసి వస్తున్నాడు కబీర్.
1: కబీర్ వాజ్ రిటర్నింగ్ ఆఫ్టర్ బాత్.
0: పల్లకి లోపల దనకనక వస్తు అహనాదులంతా కలకలలాడుతున్నాయి.
1: హి సా ఆల్ ద వెల్త్, ద గోల్డ్ అండ్ ద గ్రెయిన్.
0: చూచాడు.
1: హి వాచ్డ్.
0: ఎవరయ్యా దీన్ని పంపించారు?
1: హి సెడ్ హూ హాస్ సెంట్ దెమ్.
0: మహారాజ్ దీన్ని పంపించాడు.
1: ద కింగ్ హాస్ సెంట్ దెమ్.
0: ఎవరికి ఇవ్వమని పంపించాడు?
1: ఫర్ హూ సేక్ దే ఆర్ సెంట్.
0: కబీర్ అనాథుడు, అతనికి ఇచ్చి దీన్ని చెప్పాడు.
1: The king has sent because Kabir has none to fall back, therefore they are sent.
0: Oho, anathudiki ivvaman cheppada mee raju?
1: So is that fact that your king asked them to be sent to the one who has none to fall back?
0: Anathudi kadayya, naaku nathudu unnadu.
1: No, I have got a master. I am not left with none.
0: Naaku nathudu Sri Ramachandrude.
1: The master is Sri Ramachandra.
0: Kalaku naaku master untunnadu, nathudu untadu kabatti nenu anathudini kaadu.
1: I have got a master. Don't say that I have none.
0: రాములకి వేరే ఒక నాథుడు లేడు, అతనే అనాథుడు, అతనికి అర్పితం చేయమన్నాడు.
1: లార్డ్ రామ హ్యాస్ నన్ టు ఫాల్ బ్యాక్, బెటర్ యూ గివ్ ఇట్ టు హిమ్.
0: అనాథుడు ఎవరు ఉంటే భగవంతుడే.
1: హూ ఇస్ అనాథ? ద వన్ వితౌట్ ఎనీబడీ.
0: ఈ పదాలంతా విశ్వాసంగా తీసుకుని అనాథుడు అంటే దిక్కు లేనటువంటి వాడు అనుకుంటాం.
1: Today we take this anatha meaning the one left with none.
0: నాథుడు లేనటువంటి వాడు భగవంతుడే. నాథునికి నాథ, అనాథ నాథ.
1: He is the master of the master, God himself. He has none.
0: అనాథుడు అనగా దైవత్వానికే సరి అయిన అర్థము.
1: God is really anatha, the one, none, the master above him.
0: మిగిలిన జీవులకందరికి ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: The rest of the beings have master.
0: ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవ అనేటువంటి పదములకు ఎంతో ఆత్మతత్వంగా దీనికి సరైన అర్థం ఏర్పడుతుంది.
1: Thus when we understand the meanings of different words, we will understand the true meaning of this manava, human being.
0: Divyatma swarupulara.
1: Embodiments of divine atma.
0: Meer atmagane vishwasinchandi.
1: You have full faith in the self.
0: Kevalamu kayadharuluga meer vishwasinchakandi.
1: Don't have the body feeling.
0: Dehamu, manasu, buddhi, chittamu, indriyamu, antakkarana, ivanni kudunu upadhulu, manam dharinchetundi dressulu.
1: The body, the mind, the intellect, ego, they are just a dress.
0: ఈ డ్రెస్ కూడాను ఒకానొక సమయంలో పోతుంటారు.
1: యూ హ్యావ్ టు ఫర్ సేక్ ద డ్రెస్.
0: దీన్ని జీసస్ కూడాను ది డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు.
1: దిస్ జీసస్ సెడ్ డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: మనం మరణం అనుకుంటున్నాము, డ్రెస్ ను విప్పటమే మరణం అంటే.
1: యూ హ్యావ్ టు వ్యూ డెత్ as just
0: ఒక డ్రెస్ ను వేసుకోవటమే.
1: Putting on the new dress.
0: మనం డ్రెస్ ను విప్పి చాకల వారికి ఇస్తే మనం ఏడుస్తున్నామా?
1: As you change your dress and give the old clothes to wash to washerman, you don't cry.
0: ఈ ఏడ్చడం దేనికోసము?
1: Why do you cry?
0: ఎంతో కాలం దీనితో అభిమానం కట్టుకుని సంబంధ బాంధవ్యంతో అనుభవించడం చేతనే దీనికోసం మనం ఏడుస్తున్నాం.
1: Because you have associated and experienced for long, you cry.
0: కనుకని ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిదని మనం భావిస్తుంటే ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు.
1: When you consider this relationship is temporary,
0: మన అనుబంధమే మూల కారణం.
1: For everything is attachment.
0: అటాచ్మెంట్ దేనికి ఉండాలి?
1: To whom should be?
0: దైవముతో అటాచ్మెంట్ ఉండాలి.
1: You should be attached to God.
0: అది ఏనాడు కూడా మార్పు చెందనటువంటిది.
1: That is changeless.
0: అది నిత్య సత్యమైనటువంటిది.
1: That is eternal truth.
0: కనుకనే మనము దైవ స్వరూపులుగా మనం విశ్వసించాలి.
1: You should have full faith that you are the forms of the divine.
0: అహం బ్రహ్మాస్మి.
1: I am the Brahman.
0: Tat tvam asi.
1: I am that.
0: Prajnanam Brahma.
1: I am that aware.
0: I am Atma Brahma.
1: I am Brahman.
0: I am Atma. I am Brahma. I am ఇది. ఆ విధమైన యొక్క భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: You should have that strong feeling. I am Atma. I am Atma.
0: I am so and so. I am man. I am Ramayya. I am Krishnayya. ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి దేహ ప్రాంతంతో మనం పోకూడదు.
1: You should never have body feeling. You shouldn't have mean feelings. I am this body. I am Ramayya.
0: ఈ దేహాన్ని ఎవరికన్నారు? తల్లిదండ్రులు.
1: యో parents gifted this body.
0: దీనికి ఎవరు పేరు పెట్టారు? తల్లిదండ్రుల పేరు పెట్టారు.
1: Who christened you? Your parents christened.
0: పెట్టినదే కానీ పుట్టినది కాదు.
1: Is the name given, not with birth.
0: పుట్టినది పెట్టినది కూడా ఒకటి ఉంటుంది ఇందులో.
1: That which is neither born nor
0: christened. ఆత్మ.
1: That is the self.
0: దీనికోసమని మూడు విధమైన మార్గాలు బోధిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
1: Upanishads taught three paths.
0: వస్తే పోదు.
1: That if comes will not go.
0: పోతే రాదు.
1: When once it is gone, it will not come.
0: పోదు రాదు.
1: That which neither goes nor comes. ఈ
0: చక్కగా గుర్తించమని చెప్పింది.
1: Upanishads said, understand this clearly.
0: వస్తే పోదు.
1: If it comes, it will not go.
0: ఏమిటి?
1: What's that?
0: అదే జ్ఞానము.
1: That is wisdom.
0: ఒక్కతూరి వచ్చిందా తిరిగి పోదు.
1: When once it comes,
0: అదే నిజమైన జ్ఞానం. వచ్చి పోయేటువంటి జ్ఞానం కాదు.
1: That is the real wisdom. It is not the wisdom that comes and goes.
0: పోతే రాదు.
1: If it goes, it will not come back.
0: ఏమిటది?
1: What's that?
0: అజ్ఞానం.
1: Ignorance.
0: ఒకతూరి పైన అజ్ఞానం తిరిగి రాదు.
1: ద మూమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ గాన్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
0: వస్తూ పోతూ వస్తూ ఉంటుండాలి అంటే దినము చావటం పుట్టడం చావటం పుట్టడంగానే ఉంటుంది.
1: ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ రిపీటెడ్లీ ఇట్స్ బర్త్ అండ్ డెత్.
0: ఇది రెండు విధములైనటువంటివి కాదు.
1: దే ఆర్ నాట్ టూ.
0: పోతే రాదు.
1: ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
0: ఇంకా మూడవది ఒకటి ఉంటుండాలి, అదే ప్రధానమైనటువంటిది.
1: దెన్ దేర్ ఇస్ ద థర్డ్ వన్ చీఫ్.
0: రాదు పోదు.
1: ఇట్ నైదర్ కమ్స్ నర్ గోస్.
0: అదే ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ద సెల్ఫ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాను కొడైకెనాల్ లో.
1: Swami said in Kodaikanal, a small example.
0: ఒక దేహం ఉంటుండాలి.
1: There's a body.
0: ఈ దేహము మరణించిన తర్వాత,
1: after the death,
0: దీని ఆత్మ ఎక్కడ పోతుంది, ఏ విధంగా ప్రయాణం చేస్తుంది అని అనేక మందికి సందేహాలంతా ఉంటాయి.
1: Many doubts were put to Swami. Swami, what will happen to this ఆత్మ after the death of the body?
0: దేహము మరణించిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది?
1: After the death.
0: ఎంతకాలం సంచారం చేస్తుంది?
1: వాట్ విల్ హ్యాపెన్ టు ద
0: సెల్ఫ్? ఎప్పుడు వచ్చి తిరిగి ప్రవేశిస్తుంది?
1: వెన్ డస్ ఇట్ గో?
0: ఇది కేవలం ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రశ్నలుగా ఉంటుంటాయి.
1: దే హావ్ బికమ్ ఆల్ రిడిక్యులస్ క్వశ్చన్స్.
0: కరెంట్ వైర్లు అంతా ఉంటున్నాయి.
1: యు ఫైండ్ ద కరెంట్ వైర్.
0: అక్కడ బల్బ్ పెట్టేటప్పటికే లైట్ వచ్చేసింది.
1: ద మూమెంట్ యు ప్లేస్ ద బల్బ్ దేర్ యు గెట్ ద లైట్.
0: బల్బ్ తీసేస్తే వెలుతురు పోయింది.
1: ద మూమెంట్ యు రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ నో లైట్.
0: అయితే బల్బ్ వచ్చింది పోయింది.
1: ద బల్బ్ హస్ కమ్ అండ్ హస్ గాన్.
0: బల్బ్ రాకమునకు కరెంట్ అక్కడే ఉంటుంది.
1: ప్రయర్ టు ద ప్లేస్మెంట్ ఆఫ్ బల్బ్ దేర్ ఇస్ కరెంట్. బల్బ్
0: పోయినప్పుడు కరెంట్ అక్కడే ఉంటుంది.
1: ఆఫ్టర్ యు టేక్ అవే ద బల్బ్ దేర్ ఇస్ కరెంట్.
0: బల్బ్ పోయిన తర్వాత కరెంట్ అక్కడే ఉంటుంది.
1: ఈవెన్ ఇఫ్ యు రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ ద కరెంట్.
0: అది రాలేదు పోలేదు.
1: ఇట్ హస్ నాట్ కమ్ అండ్ హస్ నాట్ గాన్.
0: అక్కడే ఉంటుంది కరెంట్.
1: కరెంట్ ఈజ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్.
0: అదే విధంగానే దేహం వచ్చింది పోయింది.
1: సిమిలర్లీ బాడీ హస్ కమ్ అండ్ గో.
0: ఆత్మ ఎక్కడికి పోలేదు రాలేదు.
1: ద ట్రూ సెల్ఫ్ హస్ నాట్ గాన్ హస్ నాట్
0: అక్కడే ఉంటుంది.
1: It is existing.
0: పోయేకి ఇంకో స్థలం ఉంటుంటే కదా.
1: దేర్ ఇస్ నో అదర్ ప్లేస్ టు గో ఎనీవేర్.
0: నేను ఎక్కడైనా బయటికి పోవాలనుకుంటే బయట అనేటువంటి ఒక ప్రదేశం ఉంటేనే కదా.
1: ఇఫ్ ఐఎమ్ టు గో అవుట్ దేర్ షుడ్ బి సమ్ సపరేట్ ప్లేస్.
0: బయట అనేటువంటిదే లేదు, బయలనేటువంటిదే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ అవుట్ సైడ్ లైక్ దాట్.
0: అందువల్లనే ఒకనొక సమయంలో రాధ కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ రాధ సెడ్ ఎట్ వన్ టైమ్.
0: వేయబోవన్ని తలుపు తీయమంటూ పిలుపు.
1: యాజ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్.
0: సందేహంగా వచ్చినప్పుడు అయ్యో నేను ఒంటరిగానే ఉంటున్నాని. వేయబోవన్ని తలుపు.
1: ఐఎమ్ అలోన్ సో లెట్ మీ క్లోజ్ ద డోర్.
0: మరి కాన్షియస్ తీయమంటూ పిలుపు.
1: దెన్ కాన్షియన్స్ టెల్స్ ఓపెన్ ద డోర్.
0: వెయిట్ ఈ సందేహాన్ని చూసుకుని రాధకెందుకో నవ్వుగొలుపు.
1: These two calls, the body says close, the conscience says open, open the door, close the door, that makes Radha smile.
0: నాలోన నిండి వెలిగే వలపు.
1: It's all the love that is in me or in
0: మేలుకుంటే లేదు పిలుపు.
1: The moment I'm awake, there's no more call.
0: విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: వీధి వాకిలి ఏదటో.
1: వేర్ ఈజ్ ది మెయిన్ డోర్?

0: See that Kailasa, very heaven that is the main door.
1: Kailasa.
0: Kailasa.
1: Vaikuntamu.
0: Vaikuntha.
1: Kuntitamu kaanatundi Vaikuntamu.
0: That which is not kutila, wicked.
1: Anandamuto undinatundi Kailasamu.
0: The Kailasa is how a
1: Kailasamanetundi pattanam vere inkokati ledu.
0: It is not separate.
1: Vaikuntamanetundi pattanam marokati ledu.
0: There is no city such as Vaikuntha.
1: Ayya Bhagavantuda, needu ekkada head office ani question adiginappudu Naradudu.
0: When Narada asked, what is the head office?
1: మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. నారదమన్నాడు, మద్భక్తః,
0: మై డివోటీస్,
1: యత్ర గాయంతి,
0: వేర్ దే సింగ్ ఇన్ మై గ్లోరీ,
1: తత్ర తిష్ఠామి నారద,
0: ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్ నారద,
1: ఎక్కడ నా భక్తులు హృదయముతో గానం చేస్తుంటారు అక్కడనే నా యొక్క ప్రతిష్ట అయిపోయి ఉంటాను.
0: Where my devotees sing wholeheartedly, I install myself there.
1: కేవలం కైలాసము వైకుంఠము స్వర్గము ఇవంతా బ్రాంచ్ ఆఫీస్ అడ్రస్లు.
0: The Kailasa, Vaikuntha, heaven, they are just branch offices.
1: Permanent office, vakkate.
0: Permanent address is one.
1: Adiye hrudaya sthanamu.
0: That is the position of the heart.
1: కనుకనే భగవంతుడు ఎక్కడ ఉంటున్నాడంటే హృదయంలో ఉంటున్నాడు.
0: So if you ask where is God, he is in one's own heart.
1: ఏ ద్వారకావాస.
0: When we say,
1: ఏ బృందావన సంచారి, ఏ మధురాపుర విహారి అని అనేక రకములుగా ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేడ్ ఇన్ డిఫరెంట్లీ, ఓ గాడ్ హూ ఇస్ ఇన్ మథురా.
1: వర్ణించినప్పటికీ వర్ణించినప్పటికీ కృష్ణుడు రాలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సచ్ కాల్స్ కృష్ణ హాస్ నాట్ రెస్పాండెడ్.
1: అలసిపోయింది.
0: షీ వాస్ టైర్డ్.
1: స్వరం కూడాను రాలేకపోయింది.
0: షీ లాస్ట్ హర్ టోన్.
1: హే హృదయవాసి అని పడిపోయింది.
0: షీ ఫెల్ డౌన్ సేయింగ్ దట్ ఓ గాడ్ ఇన్ ద హార్ట్. ఇమ్మీడియట్లీ కృష్ణ మేనిఫెస్టెడ్.
1: తిరిగి కొంతకాలమైన తర్వాత ఒంటరిగా చిక్కినప్పుడు కృష్ణుని ప్రశ్నిస్తూ వచ్చింది ద్రౌపది.
0: లెఫ్ట్ లేటర్ ఫైండింగ్ కృష్ణ ఆల్ అలోన్ ద్రౌపది క్వశ్చన్.
1: సోదరా, ఆనాడు నాకంత పరాభవం జరిగేటువంటి సమయం లోపల ఎన్ని పర్యాయములు నిన్ను పిలిచినప్పటికీ ఎందుకు రాలేదు?
0: లేటర్ సెడ్ బ్రదర్, దో ఐ కాల్ యూ రిపీటెడ్లీ, వెన్ ఐ వాస్ హ్యూమిలియేటెడ్, వై డిడ్ యు నాట్ రెస్పాండ్?
1: అవునమ్మా, రాలేదు.
0: Yes, I didn't come.
1: కారణం చెప్పమంటావా?
0: Shall I tell you the reason?
1: ఏ ద్వారకావాసి అని పిలిచావు?
0: You called me saying, oh,
1: నేను దగ్గర ఉన్నటువంటి వాడిని కూడాను నీ మాటకు సత్యాన్ని నిలబెట్టుకునే నిమిత్తమే నేను ద్వారకు పోయి రావాలి.
0: దో ఐఎమ్ నియర్ యూ టు సే టు అపోల్డ్ ద ట్రూత్ వాట్ యూ సెడ్, ఐ హావ్ టు గో టు ద్వారకా అండ్ కమ్ బ్యాక్.
1: ఈ ఆ కాలం లోపల హెలికాప్టర్స్ హెలిప్లేన్లు ఏమైనా ఉంటున్నాయా? లేవే.
0: దోస్ టైమ్స్ దేర్ నో ఏరోప్లేన్ ఆర్ ఎనీ ట్రాన్స్పోర్ట్.
1: కనుక ఇన్ని రకములుగా నువ్వు ప్రార్థించావు.
0: యూ ప్రేడ్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: బృందావన విహారీ అంటే నేను బృందావనాన్ని పోయి రావాలి.
0: When you said Vrindavan Vihari,
1: నీ పాట నీ మాటకు సరైనటువంటి సత్యం ఉండదు.
0: I have to come from Vrindavan because there will be no truth in what you said.
1: సత్యం చేకూర్చే నిమిత్తమై నేను తిరిగి అక్కడికి పోయి రావడంలో ఆలస్యమైపోతుంది.
0: Only to demonstrate truth in what you said, I had to go. Therefore the delay.
1: హృదయవాసి అన్నావు, నేను తక్షణమే వచ్చాను.
0: When you said,
1: ఉన్నాను అక్కడే వచ్చాను.
0: When you said the indweller in the heart, since I am there, I manifested.
1: కనుక భక్తులకు వాక్యాన్ని పరిపాలన చేసే నిమిత్తమై భగవంతుడు కూడాను అనేక రకములైనటువంటి యొక్క మార్పులు చేయవలసి వస్తుంటాయి.
0: To uphold what all that is said by the devotee, God has to change.
1: నీవు బృందావన విహారీని చెప్పినప్పుడు నేను బృందావన పోకుండా గిన వస్తే నీ మాటలో సత్యం ఉండదు.
0: When you call బృందావన విహారీ, if I don't go to బృందావన, there will be no truth in what you said.
1: సత్యం కంఠస్య భూషణం.
0: The truth is the true jewel to the neck.
1: కంఠమునకు భూషణము సత్యము.
0: The truth is the proper jewel to the neck.
1: కనుక నిన్ను సత్య స్వరూపునిగా చేసే నిమిత్తమై నేను ఈ విధమైన అవస్థలు పడవలసి వస్తుంది.
0: To show the truth in what you said, I had to suffer.
1: కనుక భగవంతుడు అనేటువంటిది హృదయవాసి.
0: So God is in our heart.
1: ఎక్కడ ఉంటున్నాడు అన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు?
0: He is everywhere.
1: కానీ ఇంత సమీపంలో మరొక చోట చిక్కదు మనకు.
0: But there is no other place closer than one's own heart.
1: తల్లి కంటి మిగుల దైవం మే దగ్గర.
0: God is much nearer than one's own mother.
1: తల్లి అయినా కొంత దూరంగా ఉంటుండొచ్చు కొంతకాలము.
0: Mother may at times may be away.
1: దైవము దూరంగా ఉండడానికి వీల్లేదు.
0: God will never be.
1: అతనికి దూరం అనేదే లేదు.
0: There is no distance.
1: అనగా తానే దైవము.
0: Meaning you are the divine.
1: ఇలాంటి సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
0: We should recognize the truth.
1: అప్పుడే మన మానవత్వం అనేటువంటిది కూడాను చాలా విశాలమైనటువంటి దైవత్వంగా రూపొందుతుంది.
0: Then the humanity will transform into divinity.
1: ఈ దుఃఖములకు ఈ విచారములకు కష్టములకు నష్టములకు నిందలకు నిష్ఠూరములకు మనం ఏమాత్రము లెక్క చేయనక్కర్లేదు.
0: We need not bother about the praise and blame that profit or the loss.
1: చైతన్య అనే అనేక మంది దూషిస్తూ వచ్చారు.
0: Many people started blaming Chaitanya.
1: దూషించుకుంటూ చైతన్యుడు నాట్యమాడుతూ వచ్చాడు.
0: As they blame him more and more, Chaitanya started dancing.
1: ఎందుకు చైతన్య ఇంత ఆనందిస్తున్నావు? దూషణ నీకు బాధలు కలిగించలేదా?
0: చైతన్య, వై డూ యూ డాన్స్ లైక్ దట్? డోంట్ యూ ఫీల్ ఫర్ ద బ్లేమ్?
1: అయ్యా, ఆ దూషణ నాకు కాదు.
0: He said, no, that blame doesn't come to me.
1: గట్టిగా దూషిస్తే గాల్లో చేరిపోతుంది అది.
0: If they blame loudly, it will go into the air.
1: తనలో తాను దూషించుకుంటే తనకే తగులుతుంది అది.
0: Even one blames within,
1: నా వరకు అది ప్రయాణం చేయటం లేదు కాబట్టి ఆనందిస్తున్నాను అన్నాడు.
0: Since I don't bother, therefore I dance in ecstasy.
1: కనుక లోకులు కాకులు.
0: The people are crows.
1: గోపికలను కూడా నువ్వు అడిగాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ asked Gopikas also.
1: అమ్మా, లోకమంతా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటుండాలి.
0: You see, all the entire world is
1: అత్తమామల ఆజ్ఞను ఉల్లంఘించి భర్తను ధిక్కరించి మీరు కృష్ణాకృష్ణ అని పరిగెత్తుతుంటున్నారు. దీనికి రా,
0: డోంట్ యూ ఫీల్ ఫర్ ద బ్లేమ్?
1: అయ్యా, ఆ దూషణ నాకు కాదు.
0: He said, no, that blame doesn't come to me.
1: గట్టిగా దూషిస్తే గాల్లో చేరిపోతుంది అది.
0: If they blame loudly, it will go into the air.
1: తనలో తాను దూషించుకుంటే తనకే

0: భర్తను ధిక్కరించి మీరు కృష్ణాకృష్ణ అని పరిగెత్తుకుంటున్నారు, దీనికి రాత్రి పగలైనటువంటి ఒక సమయమే లేకుండా పోతున్నది, ఈ విధంగా లోకులు మిమ్మల్ని నిందిస్తున్నారన్నారు.
1: The entire world is criticizing you, Gopikas, because you are highly disobedient to your in-laws and husband.
0: Oh, Uddhava.
1: He said, Oh, Uddhava.
0: Kakulu kustunnayani kokilu tana kaanamunu taanu maanukuntunda?
1: Because the crow, the nightingale will not stop.
0: Lokulo kakulu.
1: The entire society is like crow.
0: Kaaku ee kakulu kutalku mem kokiluga undetunte varu mem bhagavantuni yokka chintana chestunnam.
1: We are the nightingale, we think of God.
0: దీనికి మాకు ఏమాత్రం కూడా నువ్వు విలువనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ ఫియర్.
0: కేవలం హంసలను చూసి కొంగలు పరిహసిస్తాయి.
1: లుకింగ్ ఎట్ ది స్వాన్ ది అదర్ క్రేన్ ఆల్సో స్టార్ట్స్
0: లాఫింగ్. కొంగలు పరిహసించినంత మాత్రం హంసలు కలిగేటువంటి లోపం ఏమిటి?
1: బికాస్ ది క్రేన్ లాఫింగ్ ది స్వాన్ విల్ నాట్ సఫర్.
0: ఏనుగును చూసి కుక్కలు మురుగుతాయి.
1: లుకింగ్ ఎట్ ది ఎలిఫెంట్ ద డాగ్ స్టార్ట్ బార్కింగ్.
0: తన లెక్క చేస్తుందా?
1: ఎలిఫెంట్ విల్ నాట్ బి మైండ్.
0: లేదు, దాని స్వభావము.
1: Because it's nature.
0: కాబట్టి మేము దైవాన్ని కోరుతున్నామే కానీ లోకాన్ని కోరటం లేదు.
1: We want God, not the world.
0: లోకాన్ని కోరినప్పుడు మేము భయపడాలి.
1: So if we want world, we need to have
0: దైవాన్ని కోరినప్పుడు మాకు భయం ఎందుకు?
1: When we desire God, why should be fearful?
0: కాబట్టి అభయ స్వరూపుడైనటువంటి దైవాన్ని మేము ఆశిస్తున్నాము.
1: We want God who gives us all that.
0: ఆనాటి జ్ఞానం ఇలాంటి పవిత్రమైనటువంటి రూపంగా రూపొందింది.
1: That kind of wisdom, that kind of sacred knowledge was there in those times.
0: జ్ఞానాన్ని మనం ఈనాడు తిరిగి పునాది వేయాలి.
1: We should lay the foundation again today.
0: Itti vidyarthulu yuvakulainatunti varu ee pavitramainatunti gnananni taanu kontha varaku sampadinchukovali.
1: Students and the modern youth should acquire that sacred knowledge.
0: Lokulai mana veravaradu.
1: Don't have fear of the world.
0: Aneka mandi aneka rakamuluga bhavinchavachunu.
1: Many may feel differently.
0: తలలు వేరైనప్పుడు తలంపులు వేరు కావచ్చును.
1: As the heads are different, thoughts are bound to vary.
0: ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క తల వేరుగా ఉంటుంది, తలంపులు వేరుగా వస్తుంటాయి.
1: As the heads vary, the thoughts are different.
0: దీనికి మనం ఎందుకు వెర్చాలి?
1: Then why should we have fear?
0: మనం వెర్చకూడదు.
1: We need not have fear.
0: భయపడి దేవుని భజన చేయగలేక బ్రహ్మజంది మరణించు సమయము నందున బలిమి మీదగా యముడు రమ్మిక రమ్మని చులా గంగనప్పుడు అయ్యోయోయని ఏద్దంగనెవ్వరు అడ్డగింపగా వత్తురప్ప. భయపడి దేవుని భజన చేయగలేక.
1: అవుట్ ఆఫ్ ఫియర్ ఇఫ్ యు డోంట్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్
0: బ్రహ్మజంది మరణించు సమయమునందు.
1: అవుట్ ఆఫ్ ఇల్యూజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్.
0: బలిమి మీదగా యముడు రమ్మిక రమ్మని చులా గంగనప్పుడు
1: వెన్ ద గాడ్ ఆఫ్ డెత్ డ్రాస్ డ్రాగ్స్ యువర్ బాడీ
0: అయ్యోయో అని ఏద్వంగనెవ్వరు అడ్డగింపగా వత్తురప్ప.
1: వెన్ యూ క్రై హూ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ టువర్డ్స్ ద ఎండ్.
0: పరమేశ్వరుడు ఇట్టు తరుణీయై పురుషుడై ధరకీడించుచునుండగా.
1: గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ హి ఎంజాయ్స్ హిమ్సెల్ఫ్.
0: నిజముగా చూడ తరుణి జన్మ మేఘనముగా.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ ఈస్ గ్రేట్.
0: గర్భధారణ పరియింపవలెనుగా.
1: That we have to chant and think of it.
0: Navamasambulu mosi kani penchi gana buddhulanu nerpi tanayuni yosagedi talli takkuvayaguna.
1: Will mother will ever be low because he carries the child for 9 months and delivers
0: him from the child.
1: It is for that reason the name of the mother
0: kept first. Kalaru ee vidhamugane annitiki taruni naamambe mundu.
1: Therefore for every purpose in the name of the mother kept first. The very woman is the nature.
0: ఈ ప్రకృతి ఈ ధర.
1: This nature is ధర.
0: ధర యొక్క మార్పే రాధ.
1: The very
0: ధర రాధ.
1: The earth ధర transforms into రాధ.
0: ఈ ప్రకృతి పరమాత్ముడైనటువంటి బింబ ప్రతిబింబములే.
1: The nature and God are objects in the reflection.
0: కనుకనే లోకములో సీత రామ పార్వతి పరమేశ్వర లక్ష్మీ నారాయణ అని పేర్లు పెట్టడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వెన్ వి సే సీతారామ లక్ష్మీ నారాయణ పార్వతి పరమేశ్వర?
0: మొట్టమొదట ప్రకృతి, తర్వాత పరమాత్మ.
1: ఫస్ట్ నేచర్ అండ్ దెన్ గాడ్.
0: ప్రకృతిని పరమాత్మగా విశ్వసించు.
1: టేక్ ది నేచర్ ఆఫ్ గాడ్.
0: ఇవి రెండు ఏకమైపోతాయి.
1: దెన్ బోత్ బికమ్ వన్.
0: కనుక ఈ అంతరార్థాన్ని ప్రబోధించే నిమిత్తమై వేదాంతములు ఇన్ని విధమైనటువంటి మార్గాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
1: టు టీచ్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వేదాంత స్టార్టెడ్ టెలింగ్ ఆల్ దిస్.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
0: మనం మొట్టమొదట ఈ అల్పభావాన్ని దూరం చేసుకోండి.
1: వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ ద మీన్ ఫీలింగ్.
0: ఇంకా విచారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ
0: గ్రీన్. కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైనా శాశ్వతమైనటువంటి కాదు.
1: నాట్ ఈవెన్ వన్ ఇస్ పర్మనెంట్.
0: కనుక శాశ్వతమైనది ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ దట్
0: పర్మనెంట్. అదే భగవతత్వము.
1: దట్ ఈస్ గాడ్.
0: అది ఏ నిజమైన ప్రేమతో కూడినటువంటి యొక్క మార్గము.
1: దట్ ఈస్ ద పాత్ ఆఫ్

దట్ వాజ్ భగవాన్ బాబా షోయింగ్ ఇస్ వాట్స్ స్టాపింగ్ మ్యాన్ ఫ్రమ్ రియలైజింగ్ హిజ్ ఓన్ డివినిటీ అండ్ హౌ హీ కెన్ ఓవర్కమ్ ఇట్. ఇట్ వాజ్ అ సమ్మర్ కోర్స్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ ఇన్ ద ఈవినింగ్ ఆఫ్ 20th May 1993.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 28th డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 10th సెప్టెంబర్ 1984. ఇన్ దిస్ ఇన్స్పైరింగ్ డిస్కోర్స్ భగవాన్ థ్రోస్ లైట్ ఆన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ అ డెవటీ, విచ్ ఇస్ ఫియర్లెస్నెస్. సాయి భగవాన్ వాచ్.
1: ద్వితీయాధ్యాయ భయం భవతి దైవం మినహ. రెండవ వస్తు ఉంది అన్నప్పుడే మానవుని యందు భయం ప్రవేశిస్తుంది.
2: వెన్ మ్యాన్ ఫీల్స్ దట్ దేర్ ఈస్ ఎ సెకండ్ థింగ్ అదర్ దాన్ గాడ్, ఫియర్ ఎంటర్స్ హిమ్.
1: సర్వత్ర పంచభూతాని షష్ఠం, అనగా సర్వత్రా పంచభూతాని, జగత్తంతా కూడాను పంచభూతములు తప్ప అన్య పదార్థము లేదనేటువంటి సత్యాన్ని విశ్వసించినప్పుడే భయము ప్రవేశించదు.
2: ఓన్లీ వెన్ ఎ పర్సన్ ఫర్మ్లీ బిలీవ్స్ దట్ దెర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ ఫైవ్ ఎలిమెంట్స్ పర్వేడింగ్ ది ఎంటైర్ యూనివర్స్, దెర్ విల్ బి నో ఫియర్.
1: షష్ఠం కించిన్ న విద్యతి, ఆరో పదార్థం జగత్తు నందు లేనే లేదు అనేటువంటి యొక్క దృఢ విశ్వాసము ఉండినప్పుడే భయము ప్రవేశించదు.
2: దెర్ ఇస్ నో సిక్స్త్ ఫ్యాక్టర్ ఎట్ ఆల్, వన్ షుడ్ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ దిస్, దెన్ దెర్ విల్ నో ఫియర్ వాట్స్ ఎవర్.
1: ఇది ఒక బల్ల,
2: దిస్ ఇస్ ఎ టేబుల్.
1: ఇది ఒక కుర్చీ,
2: దిస్ ఇస్ ఎ చైర్.
1: అది ఒక తలుపు,
2: దట్ ఇస్ ఎ డోర్.
1: అది ఒక కిటికీ,
2: దట్ ఇస్ ఎ విండో.
1: ఇది ఒక డోర్,
2: దిస్ రోస్ట్.
1: ఈ ఐదింటికి రూపనామములు వ్యత్యాసముగా ఉన్నవి కాని ఐదు కూడాను కాష్టమే, కర్రనే.
2: బిట్వీన్ ఆల్ దీస్ ఫైవ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మెన్షన్డ్, ఆబ్జెక్ట్స్ మెన్షన్డ్, దేర్ ఇస్ డిఫరెన్స్ ఓన్లీ ఇన్ ది నేమ్ అండ్ ఫామ్, బట్ ది కంటెంట్ ఈస్ వుడ్ ఫర్ ఆల్ ద ఫైవ్.
1: పర్వతములు శిలామయములు,
2: ది మౌంటైన్స్ ఆర్ రాకీ.
1: వృక్షములు కాష్టమయం,
2: ట్రీ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ వుడ్.
1: భూమి మృణ్మయం,
2: ఆర్ కన్సిస్ ఆఫ్ మడ్.
1: దేహము మాంసమయం,
2: బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఫ్లెష్.
1: సముద్రము జలమయం,
2: ఓషన్ ఈస్ మేడ్ ఆఫ్ వాటర్.
1: ఈ పంచభూతములు పరమాత్మ బిందువులే.
2: ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ది ఫైవ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
1: సర్వత్రా పంచభూతాని, ఈ ఐదు బింబములు తప్ప, ఐదు బిందువులు తప్ప అన్యము ఈ జగత్తునందు కానరాదు.
2: ఎక్సెప్టింగ్ ఫర్ దీస్ ఫైవ్ ఇమేజెస్ అండ్ ఫైవ్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ డివినిటీ, దేర్ ఇస్ నథింగ్ ఎల్స్.
1: ఐదింటి యందు దైవత్వం ఒక్కటే.
2: ఇన్ ఆల్ దీస్ ఫైవ్ డివినిటీ ఇస్ ది సేమ్ అండ్ వన్.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేనే లేదు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించినప్పుడే మనకు భయం ప్రవేశించదు.
2: ఎక్సెప్టింగ్ బ్రహ్మ దెర్ ఇస్ నో సెకండ్ ఐటమ్ అట్ ఆల్, దిస్ హ్యాస్ టు బి ఫర్మ్లీ బిలీవ్డ్, దెన్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ ఫియర్.
1: సమస్త సద్గుణములు యందు అభయం అనేటువంటిది, ఇది మకుటప్రాయమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది గ్రేట్ వర్చ్యూస్ ఫియర్లెస్నెస్ ఈస్ ఇట్ ఆక్యుపైస్ ది ప్లేస్ ఆఫ్ హై ఇంపార్టెన్స్.
1: ఇది ఆదర్శపూరితమైనటువంటిది,
2: ఇట్ ఈస్ ఎన్ ఐడియల్ వన్.
1: ఈ లౌకికమైనటువంటి క్షేత్రమునందు కాని, అలౌకిక పారమార్థ క్షేత్రమునందు కాని మానవత్వం అనేటువంటి దీనిలో అభయం అనేటువంటిది లేకుండినా మానవుడు జీవించడం దుర్లభం.
2: బీయింగ్ ఇన్ ది వరల్డ్ సెక్యులర్ ఆర్ బీయింగ్ ద వరల్డ్ ఆఫ్ స్పిరిట్, మ్యాన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు లివ్ కంఫర్టబుల్లీ వితౌట్ హ్యావింగ్ ఫియర్లెస్నెస్.
1: లౌకిక సంగ్రామమునందు కాని ఆధ్యాత్మిక సంగ్రామమునందు కాని భయమునకేమాత్రము కూడాను అవకాశం లేదు.
2: బీయింగ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ ఆర్ బీట్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ స్పిరిచువల్ ఏరియా దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫర్ ఫియర్.
1: భయశీలుడు కేవలం తిరిగి పంద.
2: ద వన్ హూ ఈస్ హ్యావింగ్ ఫియర్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ
1: ఎట్టి చిన్న కార్యమును కూడాను తాను సాధించలేడు.
2: హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఈవెన్ ఎ వెరీ స్మాల్ జాబ్.
1: కనుక భయశీలుడనేటువంటి వాడు జగత్తునందు ఏమాత్రం కూడాను రాణించడు అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
2: దేర్ఫోర్ భగవద్గీత హ్యాస్ బీన్ టీచింగ్ దట్ ఎ పర్సన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్ వుడ్ నాట్ బి ఏబుల్ టు షైన్ ఇన్ ద వరల్డ్.
1: ముఖ్యంగా మానవుడు అభయుడు కావాలి.
2: ఎసెన్షియలీ మ్యాన్ షుడ్ బికమ్ ఫియర్లెస్.
1: అభయత్వం అనేటువంటిది కేవలము ఒక నిర్భయముతో పోల్చడానికి వీలు లేదు.
2: ఫియర్లెస్నెస్ కెనాట్ బి కంపేర్డ్ టు అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: నిర్భయం అనేటువంటిది కొంత మూర్ఖంగా ఉండొచ్చును.
2: అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ కుడ్ బి ఫూలిష్ ఎ లిటిల్.
1: అభయత్వము అనేటువంటిది సత్యమును గుర్తించినటువంటి యొక్క శక్తిగా మారుతుంది.
2: ఫియర్లెస్నెస్ ఆన్ ది అదర్ హ్యాండ్ కెన్ బి అటైన్డ్ ఓన్లీ వెన్ వన్ రికగ్నైజెస్ ట్రూత్.
1: భయశీలుడు అడుగడుగునకు మరణిస్తాడు.
2: ఎ పర్సన్ చార్జ్ విత్ ఫియర్ డైస్ ఎవ్రీ స్టెప్.
1: అభయునకు ఒక్క తూరే మరణం.
2: ఎ ఫియర్లెస్ పర్సన్ డైస్ ఓన్లీ వన్స్.
1: కనుక అభయుడవు కమ్మని ఆదేశించాడు అర్జున్ని.
2: దేర్ఫోర్ అర్జున వాజ్ కమాండెడ్ టు బి ఫియర్లెస్.
1: మానవుని యందు భయం ఉండినంత వరకు కూడాను మహత్కార్యమును సాధించలేడు.
2: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ ఫియర్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఎనీ గ్రేట్.
1: అభయశీలుడు మాత్రమే మహత్కార్యములందు విజయాన్ని సాధించగలడు.
2: ఎ ఫియర్లెస్ పర్సన్ అలోన్ కెన్ అచీవ్ విక్టరీ ఇన్ గ్రేట్ టాస్క్.
1: కనుకనే అర్జున నీవు భయమును పారద్రోలు, అభయమును చేర్చుకో.
2: దేర్ఫోర్ అర్జున గివ్ అప్ యువర్ ఫియర్ అండ్ బికమ్ ఫియర్లెస్.
1: వివదభ అన్నాడు, అనగా భయము ఉండి నీవు దూరం కమ్ము అన్నాడు.
2: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఫియర్ హీ వాజ్ ఆస్క్డ్ టు.
1: ఇక్కడ అభయత్వము అలౌకికత్వము ఈ రెండింటినీ ఆశ్రయించినటువంటి వ్యక్తి ఎట్టి భయమునకును అవకాశమునివ్వడు.
2: ఎ పర్సన్ హూ ఈజ్ ఫియర్లెస్ అండ్ హూ ఈజ్ అదర్ వరల్డ్లీ వుడ్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: జగత్తునందగల పదార్థములు అన్నింటి ఎందు కూడాను విరక్తియు దైవమునందు నిశ్చలమైన భక్తియు కలిగి ఉంటాడు.
2: హీ వుడ్ బి హ్యావింగ్ డిటాచ్మెంట్ ఫర్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ లవ్ ఫర్ గాడ్.
1: దేహ అహంకారము వస్తువు యొక్క మమకారము రెండు ఉండినప్పుడే భయము ప్రవేశిస్తుంది.
2: ఓన్లీ వెన్ హీఈస్ ఈగోయిస్టిక్ అబౌట్ హిజ్ ఓన్ బాడీలీ అకాంప్లిష్మెంట్స్ అండ్ ది వరల్డ్లీ అకాంప్లిష్మెంట్స్ హీ విల్ బి చార్జ్డ్ విత్ ఫియర్.
1: కనుక వస్తువులు యందు అభిమానము కాని దేహమునందు అహంకారమును కాని ఈ అభయ స్వరూపునకు ఏమాత్రమో చింతించడు.
2: అటాచ్మెంట్ టు ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ ఈగోయిజం ఇన్ ద బాడీ వుడ్ నాట్ బి ఎంటర్టైన్డ్ బై ఎ పర్సన్ హూ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: భయస్థుడు హిరణ్యకశ్యపుడు.
2: ఎ పర్సన్ చార్జ్ విత్ ఫియర్ వాజ్ హిరణ్యకశ్యపు.
1: అభయశీలుడు ప్రహ్లాదుడు.
2: ఎ పర్సన్ హూ వాజ్ ఫియర్లెస్ వాజ్ ప్రహ్లాద.
1: నామరూపములను ఆశ్రయించినటువంటి వాడు హిరణ్యకశ్యపుడు.
2: హిరణ్యకశ్యపు హ్యాస్ టేకన్ షెల్టర్ ఇన్ ద నేమ్ అండ్ ఫామ్.
1: నారాయణుని ఆశ్రయించినటువంటి వాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద హ్యాస్ టేకన్ షెల్టర్ ఇన్ ది వెరీ లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ నారాయణ.
1: కనుకనే తన్ను నిశాచరులు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పన్నగసాయి ఓ ధరుజ వంచన ఓ మహాపన్న శరణ్య అంచు నుతించి కాని తా కన్నులు నిరుతేడు భయకంప సమీతుడు కాడు భూవరా అన్నాడు చెండా అమార్కు వీరువురు.
2: చెండా అమార్కాస్ హిరణ్యకశిపు దట్ యువర్ సన్ ఈజ్ నాట్ అట్ ఆల్ అఫ్రైడ్ హీ ఈజ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ హౌఎవర్ మచ్ ట్రబుల్ మే గివ్ హిమ్ హీ ఈజ్ ఓన్లీ ప్రైజింగ్ ద లార్డ్ నారాయణ అండ్ రిపీటింగ్ హిస్ గ్లోరీ రాదర్ దాన్ షెడింగ్ ఎ టియర్.
1: ప్రహ్లాదునికి భయం ఎందుకు లేదు?
2: వై ఈజ్ ప్రహ్లాద నాట్ ఎంటర్టైనింగ్ ఎనీ ఫియర్?
1: నారాయణుడు తప్ప అన్య వస్తువు జగత్తునందు లేదు అనేటువంటి విశ్వాసమే ఈ అభయత్వమునకు మూల కారణం.
2: హీ హ్యాడ్ ఫర్మ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఎక్సెప్ట్ నారాయణ ఇన్ ద వరల్డ్ అండ్ దేర్ఫోర్ హీ వాస్ ఫియర్లెస్.
1: బృహదారణ్యకోపనిషత్తునందు కూడాను యాజ్ఞవల్కుడు జనకునకు బోధిస్తాడు.
2: ఇన్ బృహదారణ్యక ఉపనిషత్ ఆల్సో యాజ్ఞవల్క వాస్ టీచింగ్ జనక.
1: అభయం వై జనక ప్రాప్తాసి అన్నాడు. అనగా నీవు అభయుడవైనావు జనక, నీవింక విచారించనక్కరలేదు అన్నాడు.
2: He told Janaka, "Oh Janaka, you are free from fear and therefore you need not worry about anything else."
1: Anaga chittamantai kudanu neevu daivam nandunchavu.
2: You have kept your entire heart in the Lord himself.
1: Neevu nimitta matruniga jagatunandunnavu.
2: You are existing only as an instrument of God in the world.
1: Vastulu yendu ematram kudanu mamattam ledu.
2: You don't have attachment for the objects of the world.
1: ప్రతి వస్తువును కూడా నువ్వు దివ్యత్వమైనటువంటి దైవత్వంగానే విశ్వసిస్తున్నావు.
2: యు ఆర్ బిలీవింగ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ యాజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ డివినిటీ అండ్ గాడ్.
1: అనేకత్వం నందు ఏకత్వాన్ని దర్శిస్తున్నావు.
2: యు హావ్ బీన్ ఏబుల్ టు సీ యూనిటీ ఇన్ ది డైవర్సిటీ.
1: కనుకనే నీవు అభయస్వరూపుడవు అన్నాడు.
2: దేర్ఫోర్ యు ఆర్ ఫియర్లెస్.
1: ఈనాడు లోకములో అన్ని భయముల కంటే కూడాను మరణ భయము చాలా ఎక్కువగా ఉంటాడు.
2: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ఆఫ్ ఆల్ ద ఫియర్స్ ఫియర్ ఆఫ్ డెత్ ఈస్ మోస్ట్ ప్రామినెంట్.
1: మహాధైర్య సాహసవంతుడైనప్పటికీ, మహాధీశాలి అయినప్పటికీ, మహాధనికుడైనప్పటికీ, సూర్యుడు వీరుడైనప్పటికీ మరణం అంటే దద్దరిల్లుతాడు.
2: బీ హీ ఎ వెరీ కరేజియస్ అండ్ వ్యాలరస్ ఫెలో, బీ హీ హైలీ ఎడ్యుకేటెడ్ ఫెలో, బీ హీ ఎ పర్సన్ విత్ లాట్ ఆఫ్ స్కిల్స్ అండ్ వెల్త్, the thought of death perturbs him, unnerves him.
1: ఈ మరణించినటువంటి వారిని చూస్తే నిరాశ అనిస్పృహకు లోనవుతాడు.
2: They become subject to despair when they see people dying.
1: మరణమన్న వార్త విన్నంతనే అమంగళమని భావిస్తాడు.
2: The moment he hears about death, he considers that as inauspicious.
1: 100 సంవత్సరం నిండినటువంటి మృతకి అయినప్పటికీ,
2: even if a person has passed 100 years,
1: maranam ante taanu bhayapadutundi.
2: She would get frightened if it is
1: inka kontha kaalam jeevinchalani aashistharu.
2: She also wishes to live for a little
1: more. Entha kaalam aashinchinappatiki nee maranam tappinadi kaadu.
2: For however much you may aspire to live for, death is such.
1: Ee jagattinundu samasta padarthamulu, samasta vyaktulu, samasta vishayamulu kudanu ఈ మరణ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటివి.
2: ఆల్ ది ఆబ్జెక్ట్స్, ఆల్ ది ఐటమ్స్ అండ్ ఆల్ ది పీపుల్ విల్ హావ్ టు బి వాష్డ్ అవే బై ది ఫ్లో ఆఫ్ డెత్.
1: ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటి యొక్క వ్యక్తిని మరొక ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటి వ్యక్తి ఆశ్రయిస్తే ఎంత లాభం అవుతుంది? ఏమి లాభం ఉంటుంది?
2: వాట్ ప్రాఫిట్ విల్ దేర్ బి ఫర్ ఎ పర్సన్ ఇఫ్ హి టేక్స్ షెల్టర్ ఇన్ ది పర్సన్ హూ ఇస్ ఆల్సో వాష్డ్ అవే, హూ ఇస్ లైక్లీ టు బి వాష్డ్ అవే.
1: ఆశ్రయించినటువంటి వ్యక్తి గాని, ఆశ్రయింపబడినటువంటి వ్యక్తి గాని, ఈ రెండు వ్యక్తులు ఈ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటివి.
2: ది పర్సన్ హూ ఈజ్ సీకింగ్ ప్రొటెక్షన్ అండ్ షెల్టర్ అండ్ ది పర్సన్ ఫ్రమ్ హూమ్ షెల్టర్ ఈజ్ సాట్, బోత్ ది పీపుల్ ఆర్ లైక్లీ టు బి వాష్డ్ అవే.
1: ప్రవాహమునకు మిట్ట గట్టు అయినటువంటి ఒక దైవత్వాన్ని పట్టినప్పుడే మనకు ఒక అభయం.
2: ఓన్లీ వెన్ వీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద లార్డ్ హూ ఈజ్ ద బ్యాంక్ ఫర్ దిస్ పర్టికులర్ ఫ్లో వీ హ్యావ్ సమ్ హోప్.
1: కనుక మరణమునకు భయపడి కానీ, జీవితమునకు సంతసించి గాని ప్రయోజనం లేదు.
2: Fearing death and thinking about the joys of life, there is no use.
1: Abhayattam anetundi melu parvatam vantidi.
2: Fearlessness may be compared to a great mountain.
1: Mana bhayamu anetundi swasa gali vantidi.
2: Fear is something comparable to our breath.
1: Swasa gali meru parvatam emaina kadilimpagalada?
2: Can the breeze coming out of our breath shake a great mountain?
1: Kanuka ee tuchyamainatundi, ee alpamainatundi ఈ భయం అనేటువంటి గాలి మన అభయత్వం అనేటువంటి మేలు పర్వతాన్ని ఏమాత్రం కూడా నువ్వు కదిలించదు.
2: దేర్ఫోర్ దిస్ మీన్ ఫియర్ కెన్ నెవర్ షేక్ ది మేరు మౌంటైన్ ఆఫ్ ఫియర్లెస్నెస్.
1: సెలయేరు, చిరుకొండలు, హిమశిలలు, చిత్రాతి చిత్ర ప్రదోతులు, ధాతోత్తరమప్ప నభ్రతల ముందు జుంపించు, దైగ్యంబు వర్తిల నింతీనియు విస్తృతిని బలిచి ప్రత్యేక ప్రపంచమునందు నాదెలు ఒప్పారు హిమాది రాజమా అని ఈ చెలించినటువంటి యొక్క పర్వతము, చెలించినటువంటి యొక్క పర్వతము,
2: ది అన్వేవరింగ్ స్టడీ మౌంటైన్,
1: భ్రమించినటువంటి యొక్క భావము,
2: ద ఫీలింగ్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ డెలివరీ,
1: భ్రమించినటువంటి యొక్క మనస్సు,
2: మైండ్ విచ్ ఇస్ ఎంజాయింగ్,
1: తరించేటువంటి యొక్క బుద్ధి,
2: ద ఇంటెలిజెన్స్ విచ్ కెన్ బి సేవ్.
1: ఒక్క దైవత్వము తప్ప అన్ని దీనికి ఏమాత్రం కూడా తాను చెలించము.
2: Accepting divinity, nothing can have all these things.
1: Kanukane sarvanti endu daivattam anetunti yokka ekattam satyattam anetunti anetunti vishwasanni నీవు మదియందుంచుకున్నప్పుడే నీవు అభయస్వరూపుడు కాగలవున్నారు.
2: యూ కెన్ బికమ్ ఫియర్లెస్ ఓన్లీ వెన్ యూ కీప్ ఇన్ యువర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ ఇట్ ఈస్ ది ఓన్లీ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్ ఓవర్.
1: మానవుని ఏది కూడా నువ్వు భయపెట్టలేదు.
2: నథింగ్ కెన్ ఫ్రైటన్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: వాట్ కెన్ మేక్ మీ అఫ్రైడ్.
2: ఇట్ ఇస్ సెడ్ వాట్ కెన్ మేక్ మీ అఫ్రైడ్.
1: డెత్ ఈజ్ ఎ జోక్ ఆఫ్ లైఫ్ జోక్ ఆఫ్ టు మీ అన్నారు.
2: డెత్ ఈజ్ ఎ జోక్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్ ఎ జోక్ టు మీ ఇట్ ఇస్ సెడ్.
1: ఈ చావు అనేటువంటిది ఒక తమాషా వంటిది.
2: డెత్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ ప్లే.
1: మరణించేటువంటి దేహమును అనగా చచ్చేటువంటి దేహమును చంపదలుచుకోవటము గొప్పతనము కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ థింగ్ టు కిల్ ఎ బాడీ విచ్ ఇస్ బౌండ్ టు బి డిస్ట్రాయిడ్.
1: పంచభౌతికమైనటువంటి దేహము ఏనాటికైనప్పుడును కూలక తప్పదు.
2: బాడీ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యాస్ టు బి డిస్ట్రాయిడ్ ఇమీడియట్.
1: అలాంటి దేహ నిమిత్తమై మనం ఎందుకు ఆరాటపడాలి?
2: ఫర్ ద సేక్ ఆఫ్ సచ్ ఎ బాడీ వై షుడ్ వి బి వరీడ్.
1: అర్జున, చంపేటి వాడు నీవు కాదు, చచ్చేటువంటిది వారు కాదు.
2: అర్జున, యు ఆర్ నాట్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ నార్ వుడ్ దే బి కిల్డ్.
1: చచ్చునది దేహమే.
2: ద థింగ్ విచ్ కెన్ బి కిల్డ్ ఇస్ ఓన్లీ బాడీ.
1: ఆత్మ కానీ దేహము కాదు.
2: యు ఆర్ ఆత్మన్ అండ్ నాట్ ద బాడీ.
1: ఇలాంటి సత్యాన్ని ప్రబోధించి అర్జునుకు ఒక అభయాన్ని అందించాడు.
2: దిస్ పర్టికులర్ ట్రూత్ వాస్ టాట్ టు అర్జున అండ్ హి వాస్ మేడ్ ఫియర్.
1: భక్తి యోగములో బోధించినటువంటి 26 యొక్క సద్గుణముల లోపల ఇది ప్రధానమైనటువంటిది.
2: Of all the 26 qualities taught in the Bhakti Yoga, this is
1: Sankhya Yogamuna Abhayattamu Pradhanamainatuvanti Yokka Pranamu Annadu.
2: In Sankhya Yoga, fearlessness is given as the most important life breath.
1: Be fearless. Neevu daitinga untundu. Neevu bhayapadakunda untundu.
2: The command is be fearless.
1: Ee bhayam undinanta varaku kudanu neeku naa abhayam dakkadu.
2: So long as you are having fear, you cannot get fearlessness guaranteed.
1: Mam ekam saranam vidya, nannu sarana jochu.
2: Surrender to me,
1: tadupari sarvamunu nene chuchukuntanu annadu.
2: Afterwards I'll take care of all the rest.
1: Nijamuga manavudaneetunti vaadu bhayaswaroopudu kaadu.
2: Truly speaking, man is not a form of fear.
1: Itani yokka manavattam aneetunti enti ee padamunande ee divyattam aneetunti artham imidi untunnadu.
2: This divine meaning is inherent in the very word manavatva.
1: Deeniki oka chinna katha,
2: one small story to illustrate this.
1: Oka bhayankaramainatundi aranyam,
2: a very fearful forest.
1: Ee aranyamulo sarva vidhamulainatundi jantuvulu kudanu nivasistu undetundivi.
2: There were different types of animals living in the forest.
1: Konni adavullo simhamulu unte aa adavulo yenugulu nivasinchavu.
2: If in a forest there are lions, there would not be elephants.
1: Yenugu sancharistunte aa adavulo simhamu undavu.
2: If the elephants are roaming about there may not be lions there.
1: Kaani ee adavi endu simhamu modalukoni nakka kukka varaku kudanu samasta praanulu kudanu andulo sancharistu unnai.
2: In this forest on the other hand there were all types of animals from the lion to the jackal and to the dog.
1: Okanaadu ఒక నక్క అనేక విధములుగా యోచిస్తూ వచ్చింది.
2: ఆన్ ఎ పర్టికులర్ డే ఎ పర్టికులర్ ఫాక్స్ బిగాన్ థింకింగ్ డిఫరెంట్ థింగ్స్.
1: మానవత్వములు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆదర్శ జీవితత్వంగా లోకులు భావిస్తున్నారు.
2: పీపుల్ ఆర్ కన్సిడరింగ్ దట్ దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్లీ డివైన్ అబౌట్ హ్యూమన్ నేచర్.
1: జంతువునాం నరజన్మ దుర్లభము, మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిదని చెప్పుకుంటున్నారు.
2: పీపుల్ సే దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గెట్ హ్యూమన్ బర్త్.
1: మానవులు పుట్టినట్టుగానే జంతువులు కూడా పుట్టినాయి.
2: ది సేమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బోర్న్ ద అనిమల్స్ ఆర్ ఆల్సో బోర్న్.
1: తల్లి గర్భం నుంచి జన్మించినటువంటి ప్రతి జీవి కూడాను ఒక విధమైనటువంటి జంతువు అనే పేరు.
2: ద వర్డ్ జంతు ఈజ్ ద నేమ్ గివన్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ పీపుల్ హు ఆర్ బోర్న్ ఆఫ్.
1: కనుక మానవునికి కూడాను జంతువు అనేటువంటి పేరు పెట్టకుండా మానవుడు అనే పేరు ఎందుకు పెట్టాలి?
2: It questioned itself, why is man given the name manava instead of being called jantu?
1: Makante taanu em anta goppa vaadu?
2: In what respect is he superior?
1: Atanikante mem em teesipoyinatundi varam?
2: In what way are we inferior to him?
1: Ee vidhamga aneka vishayamlu endu kodanu tajjana varjana chesukoni oka vidhamainatundi yokka vicharana salipi ఇది ఊరికి విడిచిపెట్టే ప్రయోజనం లేదు, దీన్ని ఏదైనా ఒకటి సాధించాలి అని గొప్ప పట్టు పట్టింది.
2: ఇట్ థాట్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ ది ఆర్గ్యుమెంట్స్ అండ్ ది కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిజాల్వ్ టు ఫైండ్ సమ్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం.
1: ఆనాటి నుండి క్యాన్వాస్ ను బయలుదేరింది.
2: ఇట్ బిగాన్ క్యాన్వాసింగ్ ఫ్రమ్ దట్ డే ఆన్.
1: ప్రతి జంతువు దగ్గరికి వెళ్లి మనము ఎందుకు మనుషుల కంటే తక్కువ వారిగా ఉండాలి.
2: ఇట్ వెంట్ టు ఆల్ ఎనిమల్స్ అండ్ జస్ట్ సేడ్ వై షుడ్ వీ బి లెస్.
1: జంతు జాతి మానవ జాతి కంటే హీన జాతి అని భావిస్తున్నారు.
2: పీపుల్ ఆర్ కన్సిడరింగ్ ది ఎనిమల్ లైఫ్ యాజ్ ఇన్ఫీరియర్ టు మ్యాన్స్ లైఫ్.
1: ఈ పేరును మనం తుడిచివేసుకోవాలి.
2: వీ విల్ హావ్ టు వైప్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్
1: అని ఈ రకంగా బోధిస్తూ ప్రతి జంతువును కూడాను ఒక విధమైనటువంటి ఉద్రేకాన్ని అందించి అనేక విధములైనటువంటి యొక్క ఉత్సాహాన్ని కూడా చేకూరుస్తూ వచ్చింది.
2: దిస్ వే ఇట్ బిగాన్ ఎంకరేజింగ్ ఆల్ ది ఎనిమల్స్ అండ్ ఎక్సైటింగ్ దెమ్ అబౌట్ ఇట్.
1: కట్టకడప్పటికీ శరీరములో పుష్టి చాలా పెద్దది అయినటువంటి యొక్క ఏనుగు మొదలుకొని జంతురాజు అయినటువంటి సింహం మొదలుకొని హీనజాతి అయినటువంటి హీనస్థాయి ఎందున్నటువంటి కుక్క నక్కల వరకు కూడాను దీనికి టామ్ టామ్ వేయించింది, అనగా అందరికీ ఈ విషయాన్ని బోధించింది.
2: దిస్ హెస్ బీన్ టాట్ to right from the elephant which is very strong and also to lion which is the king of animals and
1: manam andaru cheri oka maha sabanu erparchukovali ani nirnayam chesukundi.
2: It resolved to have a very big meeting of all these animals.
1: Ee sabaku chatushpada maha sabha ani peru pettukunnaru.
2: The chatushpada maha sabha is the name given for this meeting.
1: దీన్ని పెట్టుకుని ఫలాని కాలంలో ఫలాని సమయానికి అందరూ ఈ మహాసమావేశంలో పాల్గొనాలని చెప్పింది.
2: ఆ పర్టికులర్ డే పర్టికులర్ టైం ఆల్ ఆఫ్ us టుడ్ అసెంబుల్ ఇన్ దిస్ పర్టికులర్ మీటింగ్ ఇట్ వాస్ డిసైడెడ్.
1: దీనికి అజెండా మూడు మాత్రం నిర్ణయం చేసుకుంది.
2: యాజ్ అజెండా త్రీ ఐటమ్స్ వర్ డిసైడెడ్ ఫర్ దిస్ మీటింగ్.
1: మానవులు జంతువులు తల్లి గర్భం నుండి పుట్టినటువంటి వారే.
2: Human beings as well as animals are born of the womb of the mother.
1: Kanuka manavuniki jantuvuniki jantuvani oke peru undali kani rendu peru ninnayinchadam veelu kaadu.
2: Therefore there should be only one name both for man and animal and that is
1: jantu. Jantuvulkaina manavudani peru pettali leka manavunikaina jantu ani peru pettali ee rendu samanatvam tappa bhinnanga undadaniki veelu kaadu ani oke ninnayam chesukovalannaru.
2: Either the man should be called jantu or the animal should be called man, but there should not be two different names and two different titles for these two. This is the resolution which they wanted to pass.
1: Inka rendavadi
2: second one
1: manavudu జ్ఞానవంతుడని ఇవి అజ్ఞానంతో కూడినటువంటి జంతువులని మనకు ఒక చెడ్డ పేరు నిర్ణయించినారు.
2: దే హ్యావ్ గివన్ ఎ రాంగ్ నేమ్ కాలింగ్ దట్ వీఆర్ అన్వైజ్ అండ్ ది మెన్ హ్యావ్ విజ్డమ్.
1: ఇది దీనిని మనం అంగీకరించరాదు.
2: వీ షల్ నాట్ యాక్సెప్ట్ దిస్.
1: మనకున్న జ్ఞానం కంటే మానవుడికి ఏమంత అధికంగా ఉంటుండాలి?
2: ఇన్ వాట్ వే డస్ హీ హావ్ సుపీరియర్ విజ్డమ్ దాన్ ది విజ్డమ్.
1: మానవుని యందు ఉన్నటువంటి జ్ఞానంలో మనకేమి తక్కువగా ఉంటుండాలి?
2: వాట్ విజ్డమ్ ఆఫ్ ద మ్యాన్ డూ వీ నాట్ హ్యావ్
1: అని ఈ రెండింటికి ఒకే జ్ఞానం అనేటువంటి ఒక దీనిని మనము స్థిరం చేసుకోవాలి.
2: వీ హావ్ టు ఫర్మ్లీ రిజాల్వ్ దట్ దిస్ ఇస్ ది సేమ్ విజ్డమ్ ఇస్ దేర్ బోత్ ఫర్ మ్యాన్ అండ్
1: ఆనిమల్. కూడాను మనం నిర్ణయించుకోవాలి అని
2: పాస్ రెజల్యూషన్ ఈవెన్ ఫర్ దిస్ దే సెడ్.
1: ఇంకా మూడవది
2: the third one
1: manamu nooru leenatunti varamani manavulu nooru unnatunti vaadani manamu mooki jintuvulani varu samrishtamainatunti yokka maatala kari ani ataliki aneka vidhamuluga peru pratishthalu kaliginayi.
2: Man is considered to be a talking animal whereas we are dumb and this is considered to be a very great difference.
1: Manam mooki jintuvu ainappatikini manaki emi koratagaa untundali.
2: Even if we are dumb, what is it that we are lacking?
1: వాడు మాట్లాడేటువంటి వాడైనప్పటికి వాడు ఏమి సుఖం అనుభవిస్తున్నాడు?
2: By learning the talking capacity and possessing that skill, what is the extra happiness that he is having?
1: కనుక మాటలకు మూగితత్వమునకు ఏమాత్రం కూడా భేదం ఉండకుండా చూసుకోవాలి అని నేను.
2: Therefore, talking and dumbness should be considered more or less the same, it is said.
1: మనము క్రూరులము అని చెప్పని భావిస్తున్నారు మానవులు.
2: Men have been considering us to be cruel.
1: Manavudu satvikudani visheshisthunnadu.
2: He is considering himself to be a satvik.
1: Deeniki mana evvaru kodanu angikarincharadu.
2: None of us shall agree for this.
1: Manalo undinatundi satvikatvam manavuni endukodanu ledu.
2: The satvik nature which we have even man does not have.
1: Kanuka manavuni kante mrugam satvikamainatundi anetundi satkirtini manam teeskovali.
2: We should get the great name and fame that we are superior in satvik nature.
1: Kanuka ee vidhamainatundi nalugu pointlu kodanu మన యొక్క సమావేశం లోపల మనం చర్చించాలి అనుకున్నారు.
2: They said that all these four points we will discuss in our meeting.
1: అయితే ఈ మీటింగ్ కు ఎవరిని ప్రిసైడ్ చేయాలి?
2: Then for this meeting, who should be asked to preside?
1: అప్పుడు నక్కనే చెప్పింది, మన అడవి లోపల కొంతమంది యోగులు ఋషులు తపస్సు ఆచరించుకుంటున్నారు.
2: Then the same fox suggested that there are some rishis and maharshis who have been doing penance in the forest.
1: Andulo oka uttamainatundi oka rishini manamu deeniki aahvanistam.
2: We shall select a highly accomplished saint for this particular purpose.
1: Ani visheshinchi aa nakkane aa rishi daggariki vellindi.
2: They resolved like this and the same fox went to that maharshi.
1: Swami, maa jantu rajyamulopala ఇది చతుష్పాద మహాసభ అనేటువంటి గొప్ప మహాసభను మేము జరుపుకుంటున్నాము, తమరు దీనికి అధ్యక్షత వహించాలి అని కోరింది.
2: ఇట్ వెంట్ అండ్ ప్రేడ్ టు హిమ్, స్వామి, ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ అనిమల్స్ వీ హావ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ చతుష్పాద మహాసభ, వీ రిక్వెస్ట్ యూ టు ప్రిసైడ్ ఓవర్.
1: సర్వభూత సమానత్వం అనేటువంటి తత్వాన్ని గుర్తించినటువంటి వాడు కనుక ఆ ఋషి తప్పక మీ సభకు నేను వస్తానని అంగీకరించాడు.
2: That Rishi who had recognized everything as living divinity itself, he just said, all right, certainly I will preside over the meeting.
1: సరే, మంచి ముహూర్తంలో ఆ సభను ప్రారంభించుకున్నారు. విశాలమైనటువంటి ఒక ప్రదేశంలో,
2: in a very vast big playground, they just arranged for a meeting.
1: అడవిలో ఉండినటువంటి చిన్న జంతువు మొదలుకొని పెద్ద జంతువు వరకు, తల్లిదండ్రులు మొదలుకొని మునుమనమడ వరకు కూడా అన్ని ప్రయాణమై వచ్చినాయి.
2: In that forest, every animal, right from the big one to the small one, with all the children, they came.
1: Grandchildren.
2: The children, grandchildren, with all of them, they attended the meeting.
1: అక్కడ కడకలలు ఆడుతుందాది, కిలకిల నవ్వుతుండారు ఈ యొక్క మృగములంతా కూడాను.
2: They were extremely happy and hilarious in that meeting.
1: దీనికి అధ్యక్షుని పైన కొంతవరకు విశ్వాసం ఉండేటువంటి మృగములే కనుక అధ్యక్షునికి ఉన్నత స్థానం ఏర్పరిచారు.
2: As they had a lot of respect for this president, a high pedestal was provided for the
1: mrugaraja inetti simhamunaku aa adhyakshuniki pakkana opane okati amarcharu.
2: Just by the side of the chair of the president, a place was provided for.
1: Kani ee maharishi prakkana unnatundi simhamunu chusi e maatramo adiri bedaraledu.
2: This particular maharishi was presiding over the function. He was never afraid of the
1: sarvabhutanam.
2: He was of the view that
1: andar yendu undinatunti okka daivattamainatunti okka ekatvanni galiginatunti ekatvam kaliginatunti vaadu ee maharishi.
2: This maharishi was one who recognized the existence of God in every human being and every
1: kanuka itani yendu abhayattame unnadi kaani bayattam ledu.
2: Therefore he was full of fearlessness.
1: Sari, andaru kurchina tarvata deenini welcome cheppali.
2: Then all of them were seated. There was a need for welcoming
1: ee mahasabaku secretary ee foxe nakkane.
2: This secretary for this great meeting was this fox.
1: Ee nakka prarambhinchindi.
2: This fox began its welcome address.
1: Ee naadu suvarna aksharamato likhinchavalsinatundi dinamu manakandarikini.
2: This day is a day which will have to be written in golden letters.
1: Idi maravaranaatundi dinamu.
2: This is an unforgettable
1: day. మనందరి సమావేశము ఒక దిగ్విజయాన్ని సాధించబోతుంది.
2: We are going to achieve a great grand success in
1: this. ఎన్నో పనులు ఉండినప్పటికీ అన్ని నువ్వు వదలి నీ కర్తవ్యాన్ని నువ్వు విసర్జించి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
2: Although you have a number of activities, you have given up them and have been able to find some time to participate.
1: మొట్టమొదటి మీ అందరికీ నా ధన్యవాదములు అని.
2: In the very first place, my gratitude to all of you.
1: తరువాత ఈ మూడింటి యొక్క ఇది సిలబస్ అనగా మూడింటి యొక్క అజెండాను చెప్పింది.
2: దెన్ ఇట్ ఎక్స్ప్లెయిన్ దీస్ త్రీ ఐటమ్స్ ఇన్ ద అజెండా.
1: ఈ అజెండాను చెప్పిన తక్షణమే సింహరాజు లేచాడు.
2: యాజ్ సూన్ యాజ్ దిస్ అజెండా వాజ్ గివెన్ దిస్ లయన్ గాట్ అప్.
1: లేచి మా బ్రదర్ అనగా నా సోదరుడైనటువంటి యొక్క నక్క చెప్పినటువంటి విషయము మీరంతా విని ఉండవచ్చును.
2: Lion got up and just addressed them, telling that you must have already heard what my brother has spoken.
1: Nijamuga mana jantuvula yendu unnatundi okka shaurya sahasamulu dhairya pratyuktamulu manavudi yendu levu.
2: The valor, the courage and such great qualities which you have, man does not really have.
1: Deeniki nene pratyaksha pramanam.
2: I am myself a direct proof for this.
1: Naakundinatvanti dhairyamu balamu manavullo evarikaina okkarikaina untundada choopinchandi.
2: The courage and the valor and the prowess and the strength that I have, is there any person, any man?
1: Nenu mrugaraju ainappatiki anyaya akrama anacharalaku ye maatram kodanu adugu pettadam ledhu.
2: Though I am king of animals, I do not take to any wrong, unjustified.
1: నిష్కారణంగా పరజీవులను ఏమాత్రము హింసించటం లేదు.
2: Without reason, I don't kill animals.
1: ఆకలి అయినప్పుడు మాత్రము ఏదో ఆహారమును భుజిస్తాను.
2: Only when I am hungry, I take a little food.
1: దీనిని వ్యర్థం చేసేటువంటి దీనిగా నేను ఏ ప్రాణిని కూడా తీయటం లేదు.
2: ఐ డోంట్ కిల్ ఎనీ అనిమల్ టు వేస్ట్ ఇట్.
1: ఈ ధైర్యము, ఈ సాహసము, ఈ నీతి మానవుని ఎందుందా? లేదు.
2: దిస్ కరేజ్, దిస్ పర్టికులర్ ఎథిక్స్, దిస్ మొరాలిటీ డూ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్?
1: కనుక మనం మానవులకు ఎందుకోసం వెరవాలి?
2: Therefore, why should we be afraid of
1: men? మానవులకంటే అల్పజాతి అని మనం ఎందుకు అనిపించుకోవాలి?
2: Why should we be called inferior to men?
1: కనుక దీనిని ఏదో ఒక విధంగా ఈనాడు నిర్ణయం చేసుకోవాలనింది.
2: టుడే somehow we have to just wipe out this particular thing.
1: మరి ప్రక్కనే ఉండినటువంటి యొక్క రెండవ జంతువు ఏనుగు లేచింది.
2: ద ఎలిఫెంట్ విచ్ వాజ్ జస్ట్ బై ది సైడ్ ఆఫ్ లయన్ ఇట్ గాట్ అప్.
1: మానవుడంటే నా కాలు మోకాలంతా కూడా లేడువాడు మానవుడు.
2: ఎ మ్యాన్ హీఈస్ నాట్ యాజ్ మచ్ యాజ్ హాఫ్ ఆఫ్ మై లెగ్.
1: ఆకారములో నేను గొప్ప ఆకారమును.
2: In form, I am very magnificent.
1: తెలివితేటల్లో నా గజ తెలివి అని చెప్పి అనిపించుకున్నాను.
2: In intelligence, I have attained proverbial greatness.
1: గజమును రాజులు, రారాజులు కూడా విశ్వసిస్తూ అని అన్వేషిస్తూ వచ్చారు.
2: Kings, emperors, everyone has been able to just have faith in me.
1: రాజుకు పట్టాభిషేకం చేసేటంలో నేను లేకపోతే అతనికి పట్టాభిషేకమే జరగదు.
2: Whenever coronation is conducted without my being there, it is not taken up.
1: కనుక నేను గజారుడై ఉండేటువంటి సమయం నందు నాకంటే ఇంక మానవుడు గొప్పవాడని ఎట్ట నేను చెప్పాలి?
2: When I am such great, how can you say man is superior to me?
1: నా తెలివి మహా గొప్ప తెలివి.
2: My intelligence is extraordinary.
1: కనుక నా తెలివితేటలకు, నా బలమునకు, నా యొక్క ఆకారమునకు మానవుడు ఏనాటికి నీ సాటి రాడు అన్నాను.
2: Therefore, my intelligence and my physical form, man can never equal to me.
1: అందులో నక్క ఒక సెలెక్ట్ చేసింది. గొప్ప గొప్ప వారు అనగా మహారాజు లేచి చెప్పాడు. ఆ మహారాజుకు ప్రక్కనున్నటువంటి వాడు, కొంతవరకు మంత్రి సమానుడైనటువంటి ఏనుగు కూడా లేచి చెప్పింది. ఇందులో మనకు చిన్నవాడిని కూడా ఒకడిని పైకి లేపించి వాడితో మాట్లాడించాలి అని అనుకుంది.
2: ఫాక్స్ గాట్ అప్ అండ్ సేడ్, ది లయన్, ది మహారాజా జస్ట్ టాక్ టు యూ అండ్ మినీ ఎలిఫెంట్ బిట్వీన్ కంపేర్ వన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ స్మాలర్ అనిమల్.
1: పక్కనున్నటువంటి అడవి కుక్కను లేపింది.
2: The wild dog was asked to address.
1: అది లేచి అధ్యక్షునికి నమస్కరించి, మృగరాజుకు నమస్కరించి, సమావేశంలో చేరినటువంటి వారందరికీ నమస్కరించి, గొప్పవారి యందు నేను అల్పుడనైనటువంటి వాడు నేను మాట్లాడవలసి వచ్చింది, కానీ నా అల్పత్వమునందు ఉండేటువంటి యొక్క మహాగుణం కూడాను మానవుని యందు లేదు.
2: It offered its salutation to the president, to the king, to the minister and to all those people who have assembled, and then it said, although I am very small and mean,
1: vishwasamulo naaku minchinatunte vaadu marakadu ledu.
2: In faith there is no one who can compare, who can be compared to me.
1: Nannu chaaki samrakshinchinatunte vaani paina nenu ento vishwasamunu penchukuntanu.
2: I have a lot of faith and a lot of loyalty to the person who has brought me.
1: Naa pranam poyyanta varaku vaaniki krutagnudai untanu.
2: I will always be grateful till I lose my life itself.
1: Nannu himsinchinappatiki nenu athani ye matram kudano baadhinchanu.
2: Even if I am hurt or even if I am harmed, I do not return to him.
1: Kanuka manava lokam nandu kudano kukkakunnatunte vishwasam neeku ledu ra ane anipinchukuntanu.
2: It is usually just said that even human beings do not have the sense of loyalty which a dog has.
1: Aithe ee vishwasamlo manavuniki ye matram kudano nenu teesipon.
2: In the sense of loyalty, I can never be inferior to
1: ee manavudu tana master ne kuda himsinchadaniki prayatnistadu.
2: Man may resort to giving trouble to his own
1: upakaram chesinatunte vaniki apakaram chestunnadu manavudu.
2: Man may be doing bad in turn for the one which has received by of good.
1: వానికి అన్ని విధముల కడను సహాయం చేసినటువంటి వాడిని ద్రోహంగా అతన్ని దూషిస్తున్నాడు మానవుడు.
2: Man has been criticizing for one who has done so much good for him.
1: కనుక తన యొక్క యజమానుని కూడాను తాను కుట్టలు పన్ని యజమానుని యొక్క హింసకు కూడాను పాల్పడుతున్నాడు మానవుడు.
2: Man has been taking up different schemes to deceive and hurt the master who has served him.
1: కనుక మానవునికి కృతజ్ఞతనే లేదు.
2: Man does not have gratitude at all.
1: ఒక విధమైనటువంటి విశ్వాసం కూడాను లేదు.
2: హీ డస్ నాట్ హ్యావ్ లాయల్టీ.
1: తన అక్కర తీరేంత వరకు కూడాను ఎంతైనా కూడాను వినయ విజేతలు ప్రకటిస్తాడు.
2: ఓన్లీ సో లాంగ్ యాస్ హిస్ పర్పస్ ఇస్ సర్వ్డ్ హి ప్రిటెండ్స్ టు బి ఒబీడియంట్.
1: అక్కర తీరిన తర్వాత మాస్టర్ ని హింసించడానికి పూనుకుంటాడు.
2: ద మోమెంట్ హిస్ పర్పస్ ఇస్ సర్వ్డ్ హి స్టార్ట్స్ ట్రబులింగ్ హిస్ ఓన్ మాస్టర్.
1: కనుక మానవుని కంటే కూడాను మనం ఏమాత్రం కూడాను తక్కువ జాతికి చేరిన వాడు కాము.
2: దేర్ఫోర్ వి ఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు ది మ్యాన్స్ కైండ్ మ్యాన్ కైండ్
1: అని ఈ విధంగా కూడాను వారి వారికి తగినట్టుగా ఉపన్యాసాలు ఇచ్చినారు.
2: అప్రోప్రియేట్ టు దేర్ ఓన్ స్టేటస్ అండ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్ దే గేవ్ స్పీచెస్.
1: తరువాత అధ్యక్షుని ఉపన్యాసం వచ్చింది.
2: దెన్ దేర్ వాస్ స్పీచ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ప్రెసిడెన్షియల్ అడ్రస్.
1: ఆ యొక్క ఋషి చెప్పాడు, ఓ మృగములారా, మీరు చెప్పినటువంటి విషయంలన్నీ కూడా సత్యమే.
2: ది ఋషి అడ్రస్ ఓ ఎనిమల్స్ ఆల్ దట్ యు హవ్ జస్ట్ స్పోకెన్ ఆఫ్ ఇస్ ట్రూ.
1: కూరిమి గల దినములలో నేరములెన్నడూ కలుగ నేరము. ఇష్టంగా ఉంటున్నప్పుడు మాస్టర్ చేసేటువంటివి అన్ని మంచివే అని అనుకుంటాం.
2: వెన్ వీ హ్యావ్ గుడ్ ఫ్రెండ్షిప్ గుడ్ అండర్స్టాండింగ్ ఆల్ దట్ మాస్టర్ డస్ ఇస్ కన్సిడర్ టు బి ఫర్ అవర్ ఓన్.
1: కూరిమి విరసమైనను నేరములే చూచుచుండు. ఆ యొక్క మాస్టర్ పైన ఏమైనా కూడా కొంచెం అయిష్టం బయలుదేరినా అతను చేసిన మంచి అన్నిటి కూడా చెడ్డగా భావిస్తుంటాడు మానవుడు.
2: వెన్ దేర్ ఇస్ ఫ్రెండ్షిప్ లాస్ట్ అండ్ అండర్స్టాండింగ్ లాస్ట్ మ్యాన్ బిగిన్స్ థింకింగ్ ఎవ్రీథింగ్ డన్ టు హిమ్ యాజ్ బ్యాడ్.
1: ఎదురుగా నమస్కరిస్తాడు, మురుగును పోయి దూషిస్తాడు.
2: బిఫోర్ హిమ్ హీ ఆఫర్ సాల్యుటేషన్స్, బిహైండ్ హీ క్రిటిసైజెస్.
1: ఎదురు ఒక మాట, మురుగును మరొక మాట.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ వన్ పర్టికులర్ వర్డ్, బిహైండ్ ఏ డిఫరెంట్ వర్డ్.
1: ఎదురుగా వర్ణించినటువంటిది వెలుకపోయి దానిని హతమార్చేదానికి ప్రయత్నిస్తాడు.
2: ప్రేజింగ్ బిఫోర్ హిమ్ బట్ బిహైండ్ హిమ్ హీ స్టార్ట్స్ ఆపోజిట్ అండ్ క్రిటిసైజెస్.
1: కనుక ఇలాంటి తెలివితేటల కంటే మన మృగపు తెలివితేటలు చాలా గొప్పవి అన్నాడు.
2: Therefore, compare it to this kind of intelligence and cleverness.
1: Aithe meeru cheppinavanni ku doshamulu kodunu manavudi endu lekapoledu.
2: All these defects which I have explained are there in the man.
1: Ahara, nidra, bhaya, maidunu. Ee naligindi endu kodunu mrugamulaku manavunuku etti vyathasamu ledu.
2: Food, sleep and breeding and such other things, there is no difference between man and animal.
1: Aithe ఒక్కటి మాత్రము జంతువుల కంటే మానవుని యందు ప్రత్యేకత ఒకటి ఉన్నది అన్నాడు.
2: బట్ దేర్ ఈస్ వన్ స్పెషాలిటీ ఇన్ మ్యాన్ కంపేర్డ్ టు యానిమల్స్.
1: మృగముల యందు పుట్టినటువంటి యొక్క పుట్టుకతో వచ్చినటువంటి క్రూరత్వాన్ని మృగములు మార్చుకొనలేవు.
2: యానిమల్స్ విచ్ అక్వైర్ అండ్ ఇన్హెరిట్ క్రూయల్టీ ఇన్ దెమ్ దే కెనాట్ చేంజ్ దట్.
1: ఎంత ఆకలి కొన్నప్పటికీ పులి పూరి పల్వా తినవదు.
2: A tiger, however much hungry we eat, it is not going to eat
1: puri. Ee maamsamne aragistundi kaani inke vidhamainatundi tiffin coffee lu taan tragadu.
2: It aspires to have only mutton and not prepared to have coffee and other things.
1: Enta prayatnam chesi daanini practice chesinappudiki daani swabhavam maaradaniki veelu kaadu.
2: However much it may try to have some practice, it is not going to change its habits.
1: Maanavudu prayatnam chesthe etuvanti kroolatvanni kaani ఎటువంటి దుర్గుణమును కాని మార్చుకునగలడు.
2: ఇఫ్ సఫిషియంట్ ఎఫర్ట్స్ ఆర్ మేడ్ బై మ్యాన్ హీ కెన్ చేంజ్ హిస్ క్రూయల్టీ, హీ కెన్ చేంజ్ హిస్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: కనుక ప్రయత్నము చేత మానవుడు పరివర్తన కయ్యేటువంటి శక్తి మాని యందుంది. ఎట్టి ప్రయత్నం చేసినప్పటికీ మృగము యందు పరివర్తన జరిగేటువంటిది లేదు. ఇదే రెండు భేదములు అన్నాడు.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఈస్ మ్యాన్ విత్ ఎఫర్ట్ కెన్ బ్రింగ్ అబౌట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ హిమ్, వేర్ యాజ్ అన్ ఎనిమల్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ ఎనీ ట్రాన్స్ఫార్మేషన్.
1: ఈ విధమైన శక్తి సామర్థ్యం మృగమునందు మనిషి యందు ఉంటున్నవి అని అన్నాడు.
2: దీస్ కెపాసిటీస్ అండ్ స్కిల్స్ ఆర్ అవైలబుల్ ఫర్ మ్యాన్.
1: అప్పుడు నక్కలేచింది.
2: దెన్ థాట్స్ గాట్ అప్.
1: స్వామి, మీరు చెప్పినటువంటిది వాస్తవమే, అయితే అలాంటి మార్చుకునేటువంటి శక్తి మానవుని యందు ఉండినప్పటికీ అలాగా మార్చుకోలేనటువంటి మానవుడు ఎలాంటి వాడు?
2: దెన్ దిస్ ఫాక్స్ గాట్ అప్ అండ్ పుట్ ఎ క్వశ్చన్. స్వామి, వెల్ మ్యాన్ హ్యావ్ దీస్ కెపాసిటీస్ బట్ ఇఫ్ హీ డస్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ కెపాసిటీస్ టు చేంజ్.
1: శక్తి ఉండి కూడా నువ్వు మార్చుకోలేనటువంటి మానవుడు అది మృగము కంటే హీనుడేను అన్నాడు ఈ అధ్యక్షుడు.
2: This president just declared that if a person has capacities, if he does not use these capacities to change himself, then he is worse than an animal, he said.
1: అప్పుడు అన్ని మృగములు క్లాప్స్ కొట్టాయి.
2: Then all these animals clapped.
1: అనగా మానవుని యందు ఈ వివేక శక్తి ఉండినప్పటికీ వినియోగించుకోకుండా సన్మార్గంలో ప్రవేశించకుండా ఉండేటువంటి మానవుడు మృగము కంటే హీనుడు అని చెప్పని నిర్ణయించాడు ఈ మహర్షి.
2: Maharshi decided and resolved that if a person has capacities, if he does not make use of those capacities for his own good and good behavior, he is worse than an animal.
1: Enni chadugulu chadivi yemi phalam?
2: What is the use of whatever learning he has?
1: Tan nasaka vrata tappincha evari taramu?
2: Who can change fate?
1: Chedda buddhulu tanatala cherineni.
2: If bad thoughts are to enter into his head,
1: enda barunu buddhulu bendu baru annadu.
2: His thinking becomes dull and he will become an idiot.
1: Kanuka మానవులు చదువు సజ్జన లోపల మహా గొప్పవారిగా అవుతున్నారు.
2: ఇన్ లర్నింగ్ అండ్ స్కిల్స్ మ్యాన్ హ్యాస్ అటైన్డ్ ఏ హై స్టేట్.
1: కానీ ఈ చదువుల వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ లర్నింగ్?
1: కేవలం ఈ పొట్టకూటి కోసమే కదా.
2: ఆల్ దిస్ లర్నింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ బ్రెడ్.
1: ఆ పొట్టను మనం కూడా నింపుకుంటున్నాం కదా.
2: వీ హావ్ బీన్ ఆల్సో ఏబుల్ టు ఫిల్ అవర్ ఓన్.
1: ఆ పొట్ట నింపుకునే కోసమే మానవుడు ఇన్ని విధమైనటువంటి శ్రమలు పడుతున్నాడు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ లైవ్లీహుడ్ వై షుడ్ దిస్ మ్యాన్.
1: ఏ శ్రమలు పడకుండా మనం పొట్ట నింపుకుంటున్నాం. వారి కంటే మనమే బెస్ట్ అన్నారు.
2: They said that we are better than men. We are best compared to men because we have been able to eke out our livelihood.
1: ఈ నక్క యొక్క స్వాతంత్రం మతి మితిమీరి పోతుండేటువంటి సమయం లోపల ఈ యొక్క అధ్యక్షుడైనటువంటి మహర్షులు దాన్ని చల్లార్చి రెండవ యొక్క భేదం కూడా చెప్తూ వచ్చాడు.
2: When this fox was exceeding its own limits, President called for order and he explained the second difference.
1: మానవునకు మాయను సాధించగలడు మానవుడు.
2: Man has been able to conquer maya or illusion.
1: Atmanu chudagaladu manavudu.
2: He can experience atman.
1: Inka nirvanam anetunte aanandanni cheragaladu.
2: He can reach the state of nirvana.
1: Anaga manavunaku mayanu jayinchetunte yokka adhikaram untundi.
2: That means he has got the power and authority to conquer.
1: Prayatnam chesti atmanu sandarshinchukogaladu.
2: If efforts are made, he will be able to just experience and see.
1: Sadhana sampatti valla nirvanam anetunte atmanu cheragaladu.
2: With the help of spiritual exercises, he will be able to reach the
1: ee moodu kudanu mee mrugamulu yendu levu annadu.
2: All these three your animals do not have.
1: Kanukane aa yokka maharshi cheppadu, nayana ఈ ఆంగ్ల భాష లోపల ఎంఏఎన్ మ్యాన్ అని చెప్తున్నారు.
2: దిస్ మహర్షి సెడ్, వెల్ చిల్డ్రన్, ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మ్యాన్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్ విత్ ది స్పెల్లింగ్ ఆఫ్ మ్యాన్.
1: తెలుగులో మానవా అని చెప్తూ వచ్చారు.
2: ద సేమ్ ఇస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు యాజ్ మానవా.
1: మాయా అనేటువంటి అజ్ఞానమును దూరం చేసుకుని
2: రిమూవింగ్ అండ్ మేకింగ్ డిస్టెంట్ దిస్
1: ఆత్మతత్వమును దర్శించి
2: taking vision of this atman,
1: vijnanam aneetunte yokka aanandamulo leenam avutadu manavudu.
2: Immersing himself in the wisdom and in joy,
1: ade yokka arthamunu man deenlo kuda nu untundadi ani cheppadu.
2: The same meaning is conveyed
1: man man ani cheptunnaru.
2: This Maharaj said, well children, in English language man has been described

0: యొక్క అర్థమును MAN దీనిలో కూడా ఉంటుండాలి అని చెప్పాడు.
1: ది సేమ్ మీనింగ్ ఈస్ కన్వేడ్ ఇన్ దీస్ లెటర్స్ MAN.
0: M అనగా మాయా, రిమూవ్ ఆఫ్ మాయా అని.
1: M స్టాండ్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ మాయా.
0: బై మాయా మై రిమూవ్ ఆఫ్ మాయా.
1: రిమూవ్ ఆఫ్ రిమూవ్ మాయా.
0: ఈ రిమూవ్ మాయా అనగా ఏమిటి? ఎమ్కు ఉండేటువంటి దీనికి మాయా రిమూవ్.
1: ఎం స్టాండ్స్ ఫర్ మాయా టు బి రిమూవ్.
0: ఇంకా ఏ ఉండేటువంటి దానికి ఆత్మ సి. ఆత్మన్ సి.
1: ఎస్. ఏ స్టాండ్స్ ఫర్ ఆత్మన్ సి. ఆత్మన్.
0: ఇంకా ఎన్ నిర్వాణం అటైన్.
1: ఎన్ స్టాండ్స్ ఫర్ నిర్వాణం అటైన్. అటైన్ నిర్వాణం.
0: ఈ నిర్వాణం అటైన్ అంటే ఏంటి? ఆనందంలో లీనమక.
1: ద మీనింగ్ ఆఫ్ అటైనింగ్ నిర్వాణ ఈస్ బికమ్ వన్
0: అనగా
1: జాయ్ అండ్ బ్లిస్.
0: అజ్ఞానమును దూరం చేసుకుని ఆత్మను దర్శించి ఆనందములో లీనమయ్యేటువంటి వాడే నిజమైన మానవుడు అని నిర్ణయం చేశారు.
1: ఏ ట్రూ మ్యాన్ ఈజ్ వన్ హూ హ్యాస్ రిమూవ్డ్ మాయా ఇగ్నోరెన్స్ అండ్ హూ హ్యాస్ హ్యాడ్ ఏ విజన్ ఆఫ్ ఆత్మన్ అండ్ హూ గాట్ హింసెల్ఫ్ ఇన్.
0: అప్పుడు మృగములన్నీ ఇప్పుడు తల ఉంచుకున్నాయి పాపం.
1: Then all these animals bent down their
0: heads. ఈ మా చేత కానటువంటి పనిని ఒప్పుకున్నాయి.
1: They agree that these are the things which cannot be achieved by.
0: అయితే అందరి మానవులు కూడా ఈ పని చేయగలుగుతున్నారా?
1: Then the next question is, well, all human beings, have they been able to do this?
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క ప్రయత్నం చేయనటువంటి మానవుడు మా యొక్క ఫ్రెండేను అని చెప్పి నేను మృగములంతా అంగీకరించాను.
1: ది అగ్రీ దట్ దోస్ పీపుల్ హూ డు నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్ ఈజ్ అవర్ ఫ్రెండ్.
0: కనుక మానవులకు మృగములకు ఎక్కువ వ్యత్యాసం లేదు.
1: దేర్ ఫార్ దర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్.
0: మానవులు ఎందు విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానం ఉండింది కూడాను వారు సరైనటువంటి రీతిలో దీన్ని అనుభవించటం లేదు.
1: ఆల్ దో మెన్ ఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ విజ్డమ్ అండ్
0: అందుకోసమనే ఈ మహర్షి కూడాను తాను అరణ్యానికి వచ్చినటువంటి కారణాన్ని కూడాను నిరూపించాడు.
1: ది మహర్షి ది ప్రెసిడెంట్ ఆల్సో జస్ట్ ఎక్స్ప్లెయిన్ ది రీజన్ వై హీ కేమ్ టు.
0: నాయన అందరి గుణములు కూడా ఈ విధంగా లేవు మానవులు ఎందు.
1: హి సెడ్ వెల్ ఆల్ ది మెన్ డు నాట్ హ్యావ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ ఈక్వలీ.
0: మృగములు ఎందు తమను హింసించినటువంటి వారిని మాత్రమే హింసించగలవు కానీ తమను హింసించినటువంటి వారి జోలికి ఏమాత్రము మృగములు పోవు.
1: Among animals give trouble only to the one which give them trouble, otherwise they are not going to.
0: కాని మానవుడు తనని హింసించినటువంటి వాని పైన కూడాను హింసకు ప్రయత్నం చేస్తాడు.
1: Man begins to harm people who do not, who might not have harmed him.
0: నిష్కారణమైనటువంటి నిందలు మోపుతాడు.
1: Without any reason he puts blame.
0: నిరపరాధులను హింసిస్తాడు.
1: People who are unblemished, they also are being given.
0: కారణము లేని కార్యములో పాల్గొంటాడు.
1: He enters into work which does not have any
0: ananamuku adugadugunu man bhayapadipothunnam.
1: Every step we get
0: parikshalu ichinayante bhayam.
1: If we get examination we are afraid of it.
0: Aeroplane atu itu koncham kadilindante bhayam.
1: While going in an aeroplane, the aeroplane moves a little this way.
0: Edana oka rickshaw la pothunnante eduruga oka lorry vastundadante bhayam.
1: If a lorry is coming in the opposite direction when we are going,
0: ellavari lechinadi modalu ratri kannulu moosi nidrinchenta varaku bhayame.
1: Right from the moment that we get up from the bed,
0: nidrinche munduga kuda nu dongalu vachi em chestaro ane bhayam.
1: Even before we go to bed we are afraid that thieves might come and steal.
0: Kanuka manam bhayamulo palle jeevithanni kaalam gadputunnam.
1: We are spending our entire time in fear.
0: Manamu abhayulam kavali.
1: We should become fearless.
0: అదే దైవ విశ్వాసం అని పెంచుకోవాలి.
1: దట్ ఫెయిత్ అండ్
0: ఆ విశ్వాసం కోల్పోవటం చేతనే మనకు భయం ఏర్పడుతుండాలి.
1: ఓన్లీ వెన్ వి లూజ్ ఫెయిత్ వి గెట్ ఫియర్.
0: భయమునకు మూల కారణము తన్ను తాను మర్చినటువంటి వానికే భయం ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ వన్ ఇస్ ఫర్గెటింగ్ హింసెల్ఫ్ హి డెవలప్స్.
0: నేనెవరు అనేటువంటి యొక్క సత్యాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: హి ఇస్ ఫర్గెటింగ్ ది ఫ్యాక్ట్ ది రియల్ నేచర్ ఆఫ్ హిజ్ ఓన్.
0: కేవలం ఐదు అడుగులతో కూడినటువంటి యొక్క అంగములతో కూడినటువంటి మానవుడిగా తాను విశ్వసిస్తున్నాడు.
1: హి ఇస్ కన్సిడరింగ్ హింసెల్ఫ్ ఆఫ్ ద బాడీ విచ్ ఇస్ 5 feet లాంగ్.
0: ఈ అంగములతో కూడినటువంటి వాడు కాదు మానవుడు.
1: హీస్ మ్యాన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ దిస్ లిమ్.
0: ఇది ఆకార మానవుడు కాదు.
1: దిస్ ఇస్ నాట్ ఎ మ్యాన్ ఇన్ ఫారం.
0: ఇది ఆ విధంగా ఆకార మానవుడేగిన అనుకుంటే కూడాను ఇది నామమాత్రుడు మాత్రమే అవుతాడు.
1: ఇఫ్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ ఆస్ మ్యాన్ ఓన్లీ ఇన్ ఫారం.
0: కనుక మాయను దూరము చేసి
1: రిమూవింగ్
0: ఆత్మను సందర్శించి
1: టేకింగ్ ఎ విజన్ ఆఫ్
0: నిర్వాణంలో లీనమయ్యేటువంటి వాడు మ్యాన్.
1: Getting merged in nirvana is man.
0: అట్టు కానటువంటి వాడు NAM అవుతుంది. నామ్ నామమాత్రుడే మానవుడు అన్నాడు.
1: If a person does not follow this particular thing, he becomes NAM. He becomes only namesake man.
0: ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాడే దమడు. దమ.
1: A person who is having self-confidence alone may be
0: ఆత్మవిశ్వాసం లేనిటువంటి వాడు మదడు.
1: A person who does not have self

0: కాన్ఫిడెన్స్ ఈజ్ మదర్.
1: ఈ ఆత్మవిశ్వాసం లేనిటువంటి ఉన్నటువంటి వాడే సాక్షర.
0: ఎ పర్సన్ హూ ఇస్ హావింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ సాక్షర.
1: సాక్షర అనగా మహా ఇంద్రియ నిగ్రహించినటువంటి మహాపురుషుడు.
0: ఎ పర్సన్ హూ ఇస్ హావింగ్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ది సెన్సెస్ ఇస్ సాక్షర.
1: అట్టి నిగ్రహ శక్తి లేనటువంటి వాడు రాక్షస.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ హావ్ సెల్ఫ్ కంట్రోల్.
1: నువ్వు తిప్పి చదివినప్పుడు దీనికి విరుద్ధంగా మనకు కనిపిస్తుండాలి, శాంతికి అశాంతి.
0: వెన్ యూ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ ది రివర్స్ సైడ్ యూ గెట్ ది మీనింగ్ ఫ్రమ్ శాంతి.
1: కనుక ఎంఏఎన్ మ్యాన్ అనేటువంటి దానికి ఈ అర్థాన్ని మనం తీసుకోవాలి. ఈ అర్థాన్ని మనం తీసుకోకుండా పోతే ఎన్ఏఎం నామ మాత్రం అయిపోతుంది. అనగా మనం నామమాత్రపు మనుషులమే కాని మనం నిజమైనటువంటి మనుషులం కాదు అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకోవాలి.
0: Therefore, we have to firmly resolve, when we take the correct meaning of MAN, we really become man. On the other hand, if we take only NAM, we become namesake man.
1: Arjuna, Kurunandana ani oka address chesadu Krishnudu Arjunki.
0: Therefore, in this context, Krishna addressed Arjuna as Kurunandana.
1: Kurunandana ante emiti deeni artham?
0: What is the meaning of Kurunandana?
1: Tana Kurunandana. కర్మను ఆచరించడంలో ఆనందించేటువంటి వాడట అర్జునుడు.
0: అర్జున వాజ్ వన్ హూ వాజ్ డిలైటెడ్ ఇన్ యాక్షన్.
1: మనకు పని ఉండినటువంటి దినము మనం చాలా బేజారుగా ఉంటాం.
0: వెన్ వీఆర్ హ్యావింగ్ వర్క్ వీ గెట్ డిస్గస్టెడ్.
1: పని ఎందే అర్జునుడికి ఆనందం అట.
0: దేర్ వాజ్ డిలైట్ ఇన్ వర్క్ ఫర్ అర్జున్.
1: మనకు సండే వచ్చిందంటే చాలా ఆనందం.
0: వెన్ వీ గెట్ సండే వీ బికమ్
1: ఎందుకంటే పని ఉండదు.
0: On that day, we will not have work.
1: పని లేని రోజు అర్జునుడు చాలా విచారిస్తాడట.
0: A day when he does not have work, Arjuna would be very happy.
1: ఎంత పని అధికంగా ఉంటే అంత ఆనందించేటువంటి వాడు అర్జునుడు.
0: Arjuna was one who would have a lot of joy in his having more
1: work. కురునందనా, నీవు కర్మయందు ఆనందాన్ని అనుభవించేటువంటి వాడు కనుక కురునందన అని పేరు పెట్టాడు.
0: He has been given the name of Kurunandana because he was taking delight in work.
1: ప్రతిదాని ఎందుకు నువ్వు అర్జున పాల్గొన పార్థివ కిరీటి శ్రీధ్వాన వేది చెయ్య జై కృష్ణ సవి సాకి ధనంజయ అర్జునుకు ఉన్నటువంటి ఈ పేర్లకు ఒక్కొక్క దానికి కూడాను ఒక్కొక్క అంతరార్థాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ బీన్ ఏబుల్ టు ప్రూవ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ద డిఫరెంట్ నేమ్స్ విచ్ అర్జున హ్యాడ్.
1: కనుక ఈ 26 గుణముల లోపల నిత్యము ఒక్కొక్క గుణమును గురించి మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం కూడాను మనకు అర్థమవుతుంది.
0: విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద డివైన్ నేచర్ ఆఫ్ ఆత్మన్ వెన్ వి ఎవ్రీ డే టేక్ అప్ వన్ వర్చ్యూ అండ్ ట్రై టు అండర్స్టాండ్.
1: ఓర్పు, క్షమ, దయ, భూతదయ, అహింస ఇలాంటి గుణములు చాలా వరకు మనం తెలుసుకున్నాం ఇంతవరకు.
0: పేషెన్స్, కంపాషన్, కంపాషన్ ఫర్ ఆల్ ఎనిమల్స్ అండ్ సచ్ ఆఫ్ దీస్ థింగ్స్ వి హావ్ ఆల్సో లెర్న్డ్.
1: అభయత్వాన్ని కూడా గురించి మనం తెలుసుకున్నాం.
0: వి హావ్ ఆల్సో లెర్న్డ్ ఫియర్లెస్.
1: ఇంకా అనేక గుణములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ అదర్ క్వాలిటీస్.
1: మానవుని నిత్య జీవితం లోపల గుణములను మనం పోషించుకున్నప్పుడే మనకు భగవంతుని యొక్క హృదయంలో స్థలము మనకు లభిస్తుంది.
0: ఓన్లీ వెన్ వి డెవలప్ qualities in our daily action we'll be able to get earn the grace of the Lord.
1: గుణములను మాత్రం పెంచుకొనక భగవంతునిలో స్థలము మాత్రం మనకు లభించాలంటే ఇది సాధ్యం కాదు.
0: Without developing qualities in us if we want to get a place in God's heart.
1: ఎలాంటి ధనవంతునికైనా, ఎలాంటి విద్యావంతునికైనా, ఎలాంటి బలవంతునికైనా కూడాను పాస్పోర్ట్ లేకుండా పరదేశములకు ఎట్లా పంపరో అదే విధంగా గుణములు అనేటువంటి పాస్పోర్ట్ లేకుండా దైవానుగ్రహం అనేటువంటి యొక్క దీంట్లో భవనంలో ప్రవేశించడానికి వీలు కాదు.
0: Whatever one's education, position, wealth, etc., just as a person cannot be allowed to go to another country without passport, whatever be the person, without having good qualities...
1: Kanaka Bhagavantuni anugraham pondadaniki gunamule passports.
0: To earn the grace of God, qualities and good qualities is passport.
1: Ee gunallo matram penchukovali.
0: We have to develop these qualities.
1: Chaduvulato paatu mana samskaranni kudanu penchukovali.
0: Along with education, would also acquire...
1: Chaduvulu unte samskaram lekapothe adi chetta chaduve.
0: Without having good samskaras, if we have education, it is no use.
1: ఈ చదువులంతా కూడా కేవలము ఒక భౌతికమైనటువంటి దీనికి మాత్రమే ఉపయోగపడతాయి.
0: All this learning and education is only useful for the world, physical world.
1: ఈనాడు లోకము లోపల సైంటిస్టులు ఎన్నో గొప్ప గొప్ప యంత్రములు కనిపెట్టారు.
0: In the world of today, scientists have discovered a number.
1: కానీ ఈ యంత్రాలతో శాంతిని కొనగలుగుతున్నారా?
0: Have we been able to get peace of mind with machines?
1: ఈ యంత్రాలతో వాళ్ళు సుఖమును పొందగలుగుతున్నారా?
0: Have we been able to get joy and
1: శాంతి సుఖములు దీంతో మనకు లభించవు.
0: Happiness and peace we will not be able to get from this.
1: కనుక శాంతి అనేటువంటిది ఒక దైవత్వంతోనే మనకు లభించేటువంటి ఒక పదార్థము.
0: పీస్ వీ కెన్ గెట్ ఓన్లీ ఫ్రమ్ డివినిటీ.
1: మన లోకరీతిలో లభించేటువంటి ఒక శాంతులు తాత్కాలికమైనటువంటి శాంతులు.
0: వరల్డ్లీ హ్యాపీనెస్ అండ్ పీస్ వీ గెట్ ఈజ్
1: క్షణభంగురమైనటువంటి శాంతులు.
0: మొమెంటరీ ఇట్ ఈస్.
1: నశ్వరమైనటువంటి శాంతులు.
0: ట్రాన్సియంట్.
1: అనిత్యమైనటువంటి శాంతులు.
0: ఇంపర్మనెంట్.
1: ఇవి అక్షర స్వరూపాన్ని పొందించలేవు. మనకు అక్షరత్వాన్ని మనం పొందాలనుకుంటుంటే ఈ చరత్వాన్ని త్యజించినప్పుడే అక్షరం మనకు ప్రాప్తిస్తుంది.
0: విల్ బి ఏబుల్ టు గెట్ ఎ పర్మనెంట్ అక్షరత్వ ఓన్లీ వెన్ వి గివ్ అప్ దిస్ చరత్వ విచ్ ఇస్ టెంపరరీ.
1: కనుక ఈ సాంఖ్య యోగములో సాంఖ్యం అనగా జ్ఞానము అని దీనికి అర్థం అని తెలుసుకున్నాము.
0: ఇన్ ది సాంఖ్య చాప్టర్ వి హావ్ అండర్స్టూడ్ సాంఖ్య మీన్స్
1: జ్ఞానముతో దైవాన్ని చేరటం అనేటువంటిదే సాంఖ్య యోగము.
0: సాంఖ్య యోగము రెఫర్స్ టు రీచింగ్ గాడ్ త్రూ విజ్డమ్.
1: సర్వాప్రయైనటువంటి యొక్క భగవత్తుని సమీపత్వంలో నిరూపించేటువంటి యొక్క తత్వమే సాంఖ్యము.
0: సాంఖ్యము రెఫర్స్ టు ద ప్రిన్సిపల్ విచ్ ప్రూవ్స్ ది డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ యాజ్ వెరీ
1: 24 గుణములైనటువంటి సంఖ్యలతో ఎంపబడినటువంటిది ఈ సాంఖ్యము.
0: సాంఖ్యము ఈజ్ వన్ విచ్ హెస్ బీన్ ప్రూవ్డ్ విత్ 24 ఫిగర్స్.
1: కనుక ఈ సాంఖ్యంలో ఈనాడు 36 శ్లోకం వరకు అయింది, ఇంకా ఉంటున్నాయి, ఇంకా 36 వరకు ఉంటున్నాయి. సాంఖ్యయోగం చాలా గొప్పది.
0: సాంఖ్య చాప్టర్ ఈజ్ ఎ వెరీ బిగ్ వన్.
1: 70-75 శ్లోకాల వరకు కూడా చేరి ఉంటుంటాది.
0: 70-75 శ్లోకాస్ ఇన్ దిస్.
1: అయితే శ్లోకాలతోనే మనం శోకం నివారణ చేసుకోలేము.
0: వి వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ సారో బై ఓన్లీ దిస్ శ్లోక.
1: ఈ శ్లోకాల్లోని అంతరార్థమును మనము కొంతవరకు మన ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ శ్లోకాస్ ఎ లిటిల్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
1: కనుక నిత్యము చెప్పేటువంటి శ్లోకములను గట్టిగా వల్లించి దాని అంతరార్థమును గుర్తించి అందులో ఏ ఒక్కటైనా కూడా మనము ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడే ఈ యోగములు మన యొక్క భోగమును మన యొక్క యోగమును కూడా అందించి ఇదే దైవంతో సంయోగమును కూడా చేరుస్తుంది.
0: ఓన్లీ వెన్ వీ జస్ట్ ప్రాక్టీస్ అండ్ యూజ్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అండ్ ప్రాక్టీస్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ యూనియన్ విత్ గాడ్. వెల్ వీఆర్ చాంటింగ్ దీస్ థింగ్స్ ఎవ్రీ డే మే నాట్ బి ఆఫ్ మచ్ యూస్.
2: That was the 28th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this awe-inspiring discourse which he delivered on 10th September 1984, Bhagavan spoke about the most important good quality of a devotee, which is fearlessness.

రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 6th September 1996. ఇన్ దాట్ స్ట్రీమ్ ఆఫ్ విజ్డమ్ భగవాన్ లెట్ ఫ్లో దట్ డే హి రివీల్స్ ద మిస్టీరియస్ ఫార్మ్స్ ఇన్ విచ్ డివినిటీ మేనిఫెస్ట్స్ ఇన్ ద యూనివర్స్. He also explains the essence behind the philosophies of the three great sages, Adi Shankaracharya, Ramanujacharya and Madhvacharya.

0: మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టి ద్వారా రూపొందేటువంటి ఒక రూపనామములు అనేకములు.
1: Mud is one and the same, but it takes many forms and names thereafter.
0: Suvarnamekam bahubhushanani. బంగారు ఒక్కటే, కానీ అనేక రూపనామములతో కూడినటువంటి ఒక ఆభరణములు వేరువేరుగా ఉంటాయి.
1: గోల్డ్ ఈజ్ వన్, బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అండ్ నేమ్స్.
0: గోచీరమేకం బహుదేనువర్తి. గోవుల యొక్క పాలు అన్ని ఒకే రంగుతోనే కూడి ఉంటాయి, కానీ గోవులు వివిధ రంగులతో, వివిధమైన యొక్క రంగులతో వ్యత్యాసంగా గోచరిస్తాయి.
1: కౌస్ మే బి ఆఫ్ డిఫరెంట్ కలర్స్, బట్ ద మిల్క్ ఈజ్ ఆఫ్ ది సేమ్ కలర్.
0: ఏకం పరాత్మ బహుదేహవర్తి. భగవంతుడు ఒక్కడే, కాని అనేక రూపనామములను ధరించి యావత్ విశ్వమునే మోహింపచేస్తుంటాడు.
1: గాడ్ ఈజ్ వన్, బట్ హీ మేనిఫెస్ట్ ఇన్ మెనీ, టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: జగత్తునందు మనము చక్కగా విచారణ సలిపి చూసిన ఒకే వస్తువు అనేక విధములైనటువంటి రూపనామము ధరించి అనేక విధములైనటువంటి యొక్క వినియోగముల చేత ఇది అనుభవించుతూ వస్తుంటాయి.
1: Like this, if you investigate and inquire, we'll understand the same thing will be of different names and forms and used.
0: Vittanam okkate.
1: The seed is one.
0: Kani skandam veru.
1: But the stem is different.
0: Branches veru.
1: Branches are different.
0: Kommalu remmalu veru.
1: The branches and the leaves are different.
0: Aakulu veru.
1: Leaves are different.
0: Poolu veru.
1: Flowers.
0: Kayalu veru.
1: Fruits.
0: Pandlu veru.
1: And fruits are different.
0: Ivanni ikkudunu vividhamainatundi roopa naamamu cheta kaligi vividha roopamulu cheta viniyogam garu jarugutundadi.
1: These are different parts of the plant body with the different names and made use of in a different way.
0: Kaani oke padarthame.
1: But it's all one and the same.
0: Ekoham bhusyam.
1: It's only one that manifests into many.
0: Okkate ainappatikini anekanga gocharistu untuntadi.
1: Though it is one, but it appears as many.
0: Deeniki moodu vidhamainatundi kaaranalu manam vicharinchali.
1: For this we must investigate three reasons behind this.
0: Ghatamaneetundi okka karyamunaku కుమ్మరి తాను ఒక విధమైనటి నిమిత్త కారణం.
1: ఫర్ దిస్ పాట్ విచ్ ఇస్ ఇన్ ఎఫెక్ట్ పాటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అది కార్యము, ఇది నిమిత్త కారణము.
1: అండ్ వన్ ఈజ్ ది ఎఫెక్ట్ అండ్ దిస్ ఈజ్ ది ఇన్స్ట్రుమెంట్ హూ మేక్స్ యూ ద మోల్డ్స్ ద పాట్.
0: దీనికి ఉపాదాన కారణమే మట్టి.
1: అండ్ ద బేసిస్, ఉపాదాన కారణ, is the mud itself.
0: ఈ కుండలు పగిలిపోవచ్చును, మారిపోవచ్చును.
1: Pots may break any time.
0: కానీ మట్టి ఏనాటికి మారదు.
1: But the mud never changes.
0: ఇది ఉపాదాన కారణ.
1: That which is changeless is
0: ఈ ఉపాదాన కారణమైనటువంటి మట్టిని ఆధారం చేసుకుని కుమ్మరి కుండలు చేస్తూ వచ్చాడు.
1: Basing on this changeless mud, it is the potter who makes the different pots.
0: Kundalu pagilinanta matramana kummari vaadi pagalledu.
1: Pots may break, but not the potter.
0: Kaani matti veru roopamunu pondaledu.
1: Mud will not take another form.
0: Adhe vidhamugane
1: likewise
0: oka aaram untundali, aabharanamu.
1: Here is an ornament.
0: Ee aabharanamu oka karyamu.
1: This is in effect.
0: Deeniki kamsali, దీనికి నిమిత్త కారణం.
1: గోల్డ్ స్మిత్ ఇస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ నిమిత్త కారణ.
0: బంగారు ఉపాదాన కారణం.
1: గోల్డ్ ఇస్ ద బేసిస్, ఉపాదాన కారణ.
0: ఎన్ని నగలుగా దాన్ని మార్చినప్పటికీ బంగారు మార్చడానికి వీలు కాదు.
1: You may change it to different types of ornaments and jewels, but the gold is changeless.
0: కనుక ఉపాదాన కారణమైనటువంటి ఒక భగవంతుడే తానే ఒక నిమిత్త కారణ స్వరూపుడై సృష్టికర్తగా ఉండి అనేక రూపనామములైనటువంటి ఈ కుండలను ఆభరణాలను నిర్మిస్తూ ఉంటున్నాడు.
1: God who is changeless, upadana karana, he becomes the creator, the nimitta karana, and is responsible for this creation, the effect.
0: కానీ నిమిత్త మాత్రము ఉపాదాన కారణము రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ టూ, దట్ విచ్ ఇస్ ద బేసిస్ చేంజ్లెస్.
0: మట్టి ఉండి కుమ్మర లేకపోతే కుండలు చేయలేడు.
1: దెర్ ఈస్ మట్ వితౌట్ పాటర్ యూ డోంట్ గెట్ ఎ పాట్.
0: లేక కుమ్మరి ఉండి మట్టి లేకపోతే కుండలు చేయలేడు.
1: పాటర్ కెనాట్ మేక్ ఎ పాట్ వితౌట్ ద మట్.
0: ఈ కుమ్మరి మట్టి రెండు ఉండినప్పుడే కుండ తయారవుతుంది.
1: వాటర్ అండ్ ద మట్ బోత్ ఆఫ్ అస్ విల్ హెల్ప్ అస్ టు హ్యావ్ ఎ పాట్.
0: కనుకనే ఈ ఉపాదాన కారణమే ఇది దైవత్వము.
1: దేర్ ఫోర్ ఉపాదాన కారణ ద చేంజ్లెస్ ఇస్ డివినిటీ.
0: ఈ సృష్టి యొక్క కర్తనే దీనికి నిమిత్త మాత్రమైనటువంటి యొక్క శక్తి.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ that is responsible for the creation, nimitta karana.
0: ee dehamule kundala vantivi.
1: Bodies are the pots, the effect.
0: ee kundalato manamu aneka vidhamainatvanti karmalu aacharistu panulanu chestuntu sukhanni aanandanni pondutunnam.
1: With these pots of the bodies we discharge various duties and responsibilities.
0: kaani
1: but
0: adi krinda padipoyinappudu idi pagilipothundi.
1: The moment it falls on the ground, it breaks.
0: కాలము ఆసన్నమైనప్పుడు దేహమును వదులుతుంది.
1: As the end approaches, one naturally gives up the body.
0: కానీ నిమిత్త కారణము ఉపాదాన కారణము ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి.
1: Therefore, the main basis and the nimitta karana, the creator,
0: ఈ కుండలు మాత్రమే useful and useless.
1: Only the pots are useful and useless.
0: దుర్వినియోగము.
1: One is the use, the other
0: ఈనాటి దేహముల చేతనే మనము సద్వినియోగపరచుకుంటున్నాము, దుర్వినియోగంగా ఉపయోగపెడుతున్నాము.
1: Today we are making use of this body, at times we misuse the body.
0: ఈ దైవత్వమునకు ఐదు పేర్లు ఉంటున్నాయి.
1: Divinity has five names or attributes.
0: మొదటిది పరనామము.
1: First one,
0: పరనామము.
1: పరనామము.
0: రెండవది వ్యూహనామము.
1: Second, వ్యూహనామము.
0: మూడవది,
1: థర్డ్.
0: ఈ మూడవది ఏమిటంటే ఒక విధమైనటువంటి యొక్క అవిద్యానామం అనేటువంటి రూపంతో పొందుతుంది.
1: థర్డ్ వన్ ఈజ్ అవిద్యానామ.
0: నాలుగవది
1: ఫోర్
0: అంతరాత్మనామం.
1: అంతరాత్మనామ.
0: ఐదవది ఆచరణ నామం.
1: ఫిఫ్త్ వన్ ఆచరణ నామ.
0: ఈ విధంగా ఐదు రూపములతో ఈ దైవనామము ఈ జగత్తునందు పనిచేస్తూ ఉంటుంటాయి.
1: Divinity operates with all these five attributes.
0: Paranama managa idi vaikuntham nivasamu.
1: Paranama means the Vaikuntha is the dwelling place.
0: Vaikuntham anaga kuntitam kaanatundidi vaikuntamu maarpu lenatundidi vaikuntamu.
1: Vaikuntha means that which is changeless.
0: Akkada paranamamto untadu parameshwarudu.
1: There God exists changeless.
0: Akkada evvaru kudanu praveshinchataku veelu kaadu.
1: No one can enter there.
0: అనగా దానికి మున్ముందు దాని అర్థంలో వస్తుంది.
1: ఎవ్వరు
0: కూడాను ఆ కైలాసంలో వైకుంఠంలో ప్రవేశించటకు వీలు కాదు.
1: No one can ever get into that Vaikuntha.
0: కానీ అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంటాది.
1: But God shines with all the brilliance.
0: సర్వమును తాను చూస్తూ ఉంటాడు.
1: He sees everything.
0: సర్వమును వింటూ ఉంటాడు.
1: He listens to all.
0: సర్వమును తాను కల్పిస్తూ ఉంటాడు.
1: He creates all.
0: కానీ ఎవరికి కనిపించడు, ఎవరికి వినిపించడు, ఎవరికి ఏ విధమైనటువంటి రూపంతో సాక్షాత్కరించడు.
1: బట్ హౌఎవర్ నో వన్ కెన్ సీ హిమ్, నో వన్ కెన్ లిసన్ టు హిమ్, నో వన్ కెన్ ఎవర్ ఎక్స్పీరియన్స్ హిస్ డైరెక్ట్ మానిఫెస్టేషన్.
0: పరనామము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ పరనామము.
0: ఇంకోటి వ్యూహనామము.
1: సెకండ్ ఇస్ వ్యూహనామం.
0: ఈ వ్యూహనామం అనగా ఏమిటి? పాల సముద్రంలో పవడించినటువంటి వాడు శేషతల్పం పైన అని దీనికి అర్థం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ గాడ్ హూ రిక్లైన్స్ ఆన్ ది ఓషన్ ఆఫ్ మిల్క్.
0: అయితే దీనిని దేవతలు మాత్రమే దర్శించగలరు.
1: ఇట్స్ ఓన్లీ డైటీస్ ఏంజల్స్ కెన్ సీ.
0: శక్తులు మాత్రమే దర్శించగలవు.
1: ఓన్లీ ది పవర్ కెన్ మేక్.
0: సామాన్య మానవులు దీనిని దర్శించలేరు.
1: ఇస్ నాట్ గివెన్ టు ఆర్డినరీ పీపుల్.
0: అయితే ఈ దేవతల యొక్క అభీష్టములన్నింటి కూడాను ఈ వ్యూహానామం అనేటువంటిది అన్ని సంసిద్ధంగా నెరవేరుస్తూ ఉంటుంటారు.
1: హౌఎవర్ దిస్ వ్యూహానామ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ ఫుల్ఫిల్స్ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ ద డేటీ.
0: అందరికీ సినిమాలో డ్రామాల్లో కథల్లో మీరు విని ఉంటారు.
1: యు మస్ట్ హావ్ హర్డ్ ఇన్ మెనీ ఆఫ్ ద స్టోరీస్.
0: హిరణ్యకశిపుడు లోకములన్నింటినీ బాధిస్తూ వచ్చాడు.
1: హిరణ్యకశిపు వాస్ పుటింగ్ ఎవ్రీవన్ టు హార్మ్.
0: దేవతలు వెళ్లి శేషతల్పం పైన పరుండినటువంటి యొక్క నారాయణుని ప్రార్థించారు.
1: ఏంజిల్స్ ప్రే టు నారాయణ వాజ్ రిక్లైనింగ్.
0: వారి ప్రార్థనలు మాత్రమే మన్నించి తాను తిరిగి ఈ లోకములకు అనేక విధమైనటువంటి సహాయం చేసే నిమిత్తమై తాను కదలి వచ్చాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు దేర్ ప్రేయర్స్ హీ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుక నీ వ్యూహానామము అనగా ఏమిటి? కేవలము దేవతలకు మాత్రమే గోచరించేటువంటి వాడు.
1: వ్యూహానామ మీన్స్ గాడ్ హూ
0: కుడ్ బి సీన్. విభవనామము విభవ.
1: థర్డ్ వన్ ఇస్ విభవనామం.
0: విభవనామం అనగా మానవ శరీరమును ధరించి దశావతారములుగా రామకృష్ణాది అవతారములుగా ఈ మానవ దేహంతో లోక సంరక్షణ నిమిత్తమై ఒక అవతరించడము ఇది విభవనామము అన్నారు.
1: విభవనామ మీన్స్ ద డిసెంట్ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ యాజ్ వీ నో హెస్ గట్ టెన్ ఇన్కార్నేషన్స్.
0: ఈ ప్రపంచముతో ఈ పార్థివమైనటువంటి యొక్క జగత్తుతో ఈ విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుతో సంబంధ బాంధవ్యాన్ని కలిగించుకునేటువంటి యొక్క అవతారములే ఈ విభవనామం.
1: Vibhavanama is the aspect of the divinity that will have a kind of association with this world.
0: Durgunamulanu duralochanalanu duschintalanu dushtulanu sarayina margamlo nilipi pravesha petti satchintanlu sadaacharamlu satpravattanlu satchintanlu variki andincheetuvanti avataramule ee vibhavanamamu yokka perlu.
1: Vibhavanama is the divine himself who corrects all the wicked thoughts, wicked thinking, wicked feelings, so that one would develop the pious thoughts and good feelings.
0: కనుక లోకంలో ఈనాడు మనము దశావతారములని ఎవరు భావిస్తున్నామో అవన్నీ కూడాను విభవనామముకు సంబంధించినటువంటివి.
1: Therefore, all the 10 incarnations relate to this Vibhavanama.
0: కేవలం భక్తులకు భగవంతుడికి మాత్రమే ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో ఉండేటువంటిది.
1: This is the one that has got to do with the intimate relationship that exists between a devotee and God.
0: ఇంకా నాలుగవది.
1: The fourth one.
0: అంతరాత్మ నామము.
1: అంతరార్థ నామము.
0: అనగా ప్రతి మానవుని యందు కూడాను ఆత్మస్వరూపం చేత అనగా చైతన్యం చేత నకశిక పర్యంతం కూడాను సంచరిస్తూ వారి యొక్క సంరక్షిస్తూ ఆ దేహానికి తగినటువంటి యొక్క భద్రతను కల్పిస్తూ ఉండేటువంటిదే ఈ విధమైన యొక్క నామము.
1: అంతరార్థ నామ ఇస్ ది
0: ఆస్పెక్ట్. దాని పేరే అంతరార్థం, అంతరాత్మ.
1: ది వెరీ నేమ్ ఈస్ అంతరాత్మ, ద ఇండ్వెలర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ కాన్షియన్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ అంతరాత్మ అనేటువంటిది ఉంటున్నది.
1: దిస్ కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అది ఏ ఒక దైవత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఇంకా అర్చన నామము.
1: అండ్ దెన్ ది ఫిఫ్త్ వన్ ఆచరణ నామం.
0: అర్చన నామం.
1: అర్చన నామం.
0: ఈ అర్చన నామం అనగా
1: అర్చన నామ మీన్స్
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో ప్రార్థనలు భజనలు కీర్తనలు ఇలాంటివంతా సలుపుతూ భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుని కీర్తిస్తూ తన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నం చేసేటువంటివి.
1: అర్చన నామ ఈజ్ ఎన్ ఎఫర్ట్ విచ్ హెల్ప్స్ యూ టు బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ సింగింగ్ హిస్ గ్లోరీ ఎక్స్టోలింగ్ ద లార్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఇది అవతారములు అనాది కాలం నుండి యుగ యుగముల నుండి కూడాను ఇవి జరుగుతూనే వస్తూ ఉంటుండాలి.
1: ఆల్ దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఓవర్ ఏజెస్.
0: కానీ ఈనాటి పిల్లలకు చాలా ఆశ్చర్యం కావచ్చు.
1: స్టూడెంట్స్ టుడే మే బి వెరీ మచ్ సర్ప్రైజ్.
0: కృతయుగము యొక్క మహత్తరమైనటువంటి యొక్క శక్తిని విన్నప్పుడు ఎలాంటి వారికైనా కూడాను ఆశ్చర్యము, ఇది నమ్మదగినటువంటిదా అనేటువంటి అనుమానం కూడాను కలగడానికి అవకాశం ఉంది.
1: వెన్ వన్ లిజన్స్ టు ది గ్రేట్ మైటీ పవర్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ దట్ కృత ఏజ్ one will not be able to believe.
0: కృతయుగములో ఉన్నటువంటి మానవులు వందల కొలది సంవత్సరములు బ్రతికేటువంటి వారు.
1: దేర్ ఇన్ దట్ కృత యుగ Man lived for hundreds and hundreds of years.
0: Hundreds of years.
1: Hundreds of years.
0: Not hundred. Hundreds of years.
1: Not hundred. Hundreds and hundreds of years.
0: Ante kaakunda, ee bhautikamainatundi shariram kudanu inta chinnadiga undetundi kaadu.
1: The physical body is not so.
0: Ajanubahulainatundi varu.
1: The hefty personality.
0: Okkoka cheyi 6 adugulu undetundi.
1: Each hand is about 6 feet in its length.
0: ఆ కృతయుగం యొక్క మార్పు ఈ విధంగా ఉండేటువంటిది.
1: దట్ ఈస్ ది జైజాంటిక్ పర్సనాలిటీ ఇన్ కృతయుగం.
0: ఆ కృతయుగం యొక్క మానవులు ఏ విధంగా బ్రతుకుతూ వచ్చారు, ఏ ఆధారంతో బ్రతుకుతూ వచ్చారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్ దే లెడ్ ఇన్ దట్ కృతయుగ.
0: కృతయుగం లోపల అష్టపంజరమై ఎముకలతో ఉండినంత వరకు కూడా ప్రాణం ఉంటాయి.
1: ఇన్ దట్ కృతయుగ, సో లాంగ్ దేర్ ఆర్ బోన్స్ దేర్ విల్ బి లైఫ్.
0: కేవలం అష్టపంజరమైపోయి ఏ కండరములు, ఏ రక్తములు, ఏ మాంసము ఏది లేకపోయినప్పటికీ ఎముకల లోపలనే ప్రాణం ఉంటుండేటువంటి.
1: దేర్ మే నాట్ బి మసిల్స్ ఆర్ బ్లడ్ వాట్ సో ఎవర్, వెన్ వన్ దేర్ ఆర్ బోన్స్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా త్రేతాయుగము.
1: నెక్స్ట్ త్రేతాయుగం.
0: త్రేతాయుగము లోపల ఈ హైట్ కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ఇన్ త్రేతాయుగ ద హైట్ ఈస్
0: వయస్సు యొక్క ప్రమాణం కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ద స్పాన్, లైఫ్ స్పాన్ ఈస్ ఆల్సో షార్ట్.
0: దేహములో కండరములు, ఈ మాంసము ఉండినంత వరకు తన ప్రాణం అంతకు ఉండేటువంటిది.
1: సో లాంగ్ దేర్ మజిల్ అండ్ ఫ్లెష్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా ద్వాపర యుగం వచ్చింది.
1: దెన్ ద్వాపర ఏజ్.
0: ఈ ద్వాపర యుగంలో రక్తం ఉండినంత వరకు ప్రాణం ఉండేటువంటిదే.
1: ఇన్ ద్వాపర ఏజ్ సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్.
0: ఇది మీకంటే మహాభారత యుద్ధంలో చక్కగా అర్థమైనటువంటిది.
1: యు ఆల్ నో దిస్ ఇన్ మహాభారత వార్.
0: భీష్ముడు నేల కూలాడు.
1: Bhishma fell down.
0: శరతల్పం పైన పరుండినాడు.
1: హి వాస్ లయింగ్ ఆన్ ది బెడ్
0: ఆఫ్ ఆ దేహంలో ఉండినటువంటి రక్తమంతా కారిపోయేంత వరకు తాను బతికే ఉన్నాడు.
1: దో ది బాడీ వాస్ బ్లీడింగ్ యెట్ హి వాస్ అలైవ్.
0: 56 దినములంతా కూడా ప్రాణంతో ఉంటున్నాడు.
1: హి వాస్ అలైవ్ ఫర్ 56
0: ఈ ప్రాణానికి ఏది కారణము?
1: వాట్ ఆర్ ది కాజ్ బిహైండ్?
0: ఆనాటి వలె ఆక్సిజన్, ఈ యొక్క బ్లడ్ ఇది ఇది చక్కెర అంతా అందించేటువంటి ఎవరూ లేదు.
1: దేర్ వాస్ నో
0: రక్తమే అతని ప్రాణము.
1: There was no artificial oxygen supply
0: then. అమ్ములంత తగిలి రక్తము నిదానంగా కారిపోతూ వస్తుంది. అది 56 దినములు జరిగింది.
1: Started bleeding, it lasted for 56 days.
0: కనుకనే రక్తం ఉండినంత వరకు కూడాను ప్రాణం ఉంటుండేటువంటిది.
1: So long there is blood, there is life.
0: ఇంకా కలియుగం ప్రారంభమైంది.
1: Then Kali age started.
0: ఈ కలియుగము లోపల
1: in this age
0: అన్నం ఉండినంత వరకే బ్రతుకుతాడు. అన్నము తిన్నప్పుడే బ్రతుకుతాడు, అన్నము లేకపోతే క్షీణించిపోతాడు.
1: మ్యాన్ విల్ కంటిన్యూ టు లివ్ సో లాంగ్ దేర్ ఇస్ ఫుడ్, వెన్ వన్ దేర్ ఇస్ నో ఫుడ్.
0: కనుకనే అన్నగత ప్రాణము అని చెప్తూ వచ్చింది ఈ యొక్క కలియుగమునకు.
1: దేర్ఫోర్ ఇన్ కలి ఏజ్ ఫుడ్ ఈజ్ లైఫ్.
0: ఈ ఫుడ్డే లేకపోతే దీని దినానికి క్షీణించిపోతాడు.
1: వితౌట్ ఫుడ్
0: ఆనాడు ఫుడ్తో కాదు ప్రధానము.
1: ఇట్ నాట్ ది ఫుడ్ దట్ వాజ్ ఇంపార్టెంట్.
0: ఆనాడు వారు గాడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: దే హ్యాడ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ద్వాపరయుగం వచ్చేటప్పటికి హెడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: ఇన్ ద్వాపర ఏజ్
0: త్రేతాయుగం అంతప్పుడు గాడ్ తో సంబంధంగా ఉండేటువంటిది.
1: అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అసోసియేటెడ్ విత్ గాడ్ దెన్.
0: దీన్ని చక్కగా మీరు అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ దిస్ క్లియర్.
0: కృతయుగము త్రేతాయుగం అంతా కూడాను ధర్మ మూలం ఇదం జగత్.
1: ఇన్ కృతయుగ ఈ
0: జగత్ అంతా నిలుస్తూ వచ్చింది.
1: ద హోల్ వరల్డ్ డిపెండెడ్ ఆన్ ధర్మ.
0: క్రమక్రమేణ ద్వాపరయుగం వచ్చేటప్పటికే ధన మూలం ఇదం జగత్.
1: విత్ ది అడ్వెంట్ ఆఫ్ ద్వాపర యుగ
0: ఈ కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి మూల కారణం ఏంటి? మాకు 5 గ్రామాలు ఇవ్వమని, మేము ఇవ్వడానికి వీలు కాదని ఈ ధనంతోనే ఈ వ్యవహారం అంతా కూడాను గొప్ప యుద్ధంగా పరిణమించింది.
1: వై దేర్ వాజ్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవస్? ఇట్ వాజ్ ఓన్లీ ద మ్యాటర్ ఆఫ్ షేరింగ్ ద మనీ అండ్ ద ప్రాపర్టీ.
0: కనుకనే ఈ కలియుగం నందు ఈనాడు ధర్మ మూలం ఇదం జగత్తు కాదు, ధన మూలం ఇదం జగత్తు కాదు, దయమూలం ఇదం జగత్.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ కలి ఏజ్ ఇట్ ఈస్ నాట్ ది ధర్మ నార్ ధన, ఇట్ ఈస్ దయమూలం.
0: ఈనాడు ఎవరి హృదయంలో కూడా దయ లేదు.
1: టుడే దేర్ ఇస్ నో కంపాషన్ ఇన్ ఎనీ వన్స్ హార్ట్.
0: దయ అని పేరు ఉంది కానీ ఆ హృదయంలో దయ లేదు.
1: హృదయ ద వన్ ఆఫ్ కంపాషన్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్, బట్ దేర్ ఇస్ నో కంపాషన్.
0: కనుకొని ఈనాడు దయ లేకపోవడం చేతనే అన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు మానవుడు.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ వీ సఫర్.
0: ఈ కలి ప్రారంభమునకు పూర్వము
1: ప్రయర్ టు ది కమెన్స్మెంట్ ఆఫ్ కలి
0: బుద్ధ జైన మతములంతా కూడాను ఎక్కువ ప్రచారంలో ఉంటున్న సమయం లోపల
1: అట్ దట్ టైమ్ వెన్ ది బుద్ధిజం వాజ్ ప్రాపగేటెడ్
0: కేరళ రాజ్యం లోపల
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ
0: కాలడి అనే చిన్న పల్లె లోపల
1: స్మాల్ విలేజ్ బై నేమ్
0: కాలడి శివగురు ఆర్యాంబ అనేటువంటి దంపతులకు ఒక పుత్రుడు పుట్టాడు.
1: ఆర్యాంబ అండ్ శివగురు దే హ్యాడ్ ఎ సన్.
0: అప్పటి పరిస్థితి ఏ రీతిగా ఉంది?
1: వాట్ వాజ్ సిచ్యువేషన్ దెన్?
0: ఆనాటి రాజులు ఒకరి రాజ్యం పైన ఒకరు దండెత్తిపోయి అనేక విధమైనటువంటి హింసలు గావిస్తూ కేవలం భౌతికమైనటువంటి సుఖముల కోసమని రాకులాడుతూ వచ్చారు.
1: ఇన్ దోస్ డేస్ కింగ్స్ వుడ్ ఇన్వేడ్ కాంకర్ ద నైబరింగ్ కంట్రీస్ బికాస్ ఫర్ మనీ.
0: ఈ విధమైనటువంటి యుద్ధములు జరగటం చేతనే మానవుని యొక్క మనస్సులు ఒకరికొకరికి ద్వేషములు ఏర్పడుతూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ రెగ్యులర్ వార్ఫేర్ దేర్ ఇస్ బిట్టర్ హేట్రెడ్ బిట్వీన్ పీపుల్.
0: ఈ ద్వేషముల చేత ఐకమత్యం క్షీణించిపోయింది.
1: డ్యూ టు దిస్ అబ్సల్యూట్ హేట్రెడ్ ఓవర్ దేర్
0: ఐకమత్యం పోవటం చేతనే అన్ని విధమైన అనాచారములు ప్రారంభమైనాయి.
1: డ్యూ టు ది అబ్సెన్స్ ఆఫ్ యూనిటీ
0: అన్యాయ అక్రమ అనాచార అసత్య అనేక విధమైన దౌర్జన్యాలంతా కూడా పెరిగిపోయినాయి.
1: ఎవ్రీథింగ్ వాస్ వయలెన్స్ ఆల్ అరౌండ్ అన్రైటియస్నెస్ రెస్ట్లెస్నెస్.
0: ఇంతటితో పోక
1: నాట్ ఓన్లీ దట్
0: ఆనాటి పండితులు ఆనాటి మహావేదాంతులు ఆనాటి చదువరులు ఆనాటి మేధాశక్తి కలిగివారు వీరందరూ కూడాను వేదము యొక్క పదములకు అనేక విధమైనటువంటి అర్థములు కల్పించుకుంటూ వచ్చారు.
1: ఫర్దర్ మోర్ ఫిలాసఫర్స్ స్కాలర్స్ అండ్ ఇంటెలిజెన్షియా ఇంటర్ప్రిటెడ్ వేద
0: శాస్త్రముల యొక్క స్వరూపాలకు పూర్తి రూపుమాపారు.
1: దే హ్యావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ శాస్త్ర
0: వేదం యొక్క అర్థములను విరుద్ధమైనటువంటి అర్థములుగా బోధిస్తూ వచ్చారు.
1: ఆల్ కాంట్రడిక్టరీ interpretations were given to Veda.
0: Kanukane vedamulapaina vishwasamu shastramulapaina vishwasamu lekunda poyindi anati prajalaku.
1: So people lost faith in Veda and Shastra, sacred text.
0: Aa samayamilopana deeni uddharincheetundi varu okaru kavali.
1: There should

0: ఎప్పుడు ఈ ధర్మం క్షీణిస్తుందో,
1: at the time when this dharma,
0: ఎప్పుడు ఈ అన్యాయములు అభివృద్ధి పొందుతాయో,
1: declines when you find unrighteousness,
0: ఏనాడు వేదం అనేటువంటి దానికి విరుద్ధమైనటువంటి మార్పులు జరుగుతుందో,
1: when people act against the norms of veda, శాస్త్ర
0: విరుద్ధమైనటువంటి నడకలు ఏనాడు ప్రారంభమవుతుందో,
1: when there's no peace anywhere around,
0: అలాంటి సమయం లోపల భగవంతుడు లేక భగవత్ యొక్క శక్తియో లేక అవధూతలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క విరుద్ధమైన దాన్ని సంహరించే నిమిత్తమై అవతరణ చేస్తూ వచ్చింది.
1: అట్ దట్ టైమ్ గాడ్ ఆర్ అవధూత దే డిసెండ్ టు కరెక్ట్ ది ఎర్రింగ్ హ్యుమానిటీ.
0: అది అర్చన నామములు అని,
1: దట్ ఈస్ అర్చన నామం.
0: ఈ అర్చన నామం లోపల ఈ అంగవైకల్యంతో కూడినటువంటి ఒక తత్వాన్ని పూర్తి నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మహనీయుల రూపంలో అంశ రూపంలో అద్భుతుంటారు.
1: ఇన్ దిస్ అర్చన నామ యు ఫైండ్ ద నోబుల్ సోల్
0: అనగా అంశావతారములు అని దీనికి పేరు.
1: దే ఆర్ కాల్డ్ అంశావతార, ద స్పార్క్స్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇట్ విభుది విభావతారములు అనేటువంటివి పూర్ణావతారములు.
1: వేరే విభావతార టోటల్ ఇన్కార్నేట్.
0: ఈ అర్చన నామములు అర్చన చేసుకునేటువంటి కొన్ని విధమైనటువంటి అంశావతారములు.
1: అర్చన నామస్ ఆర్ మెర్లీ ది స్పార్క్స్.
0: అప్పుడప్పుడు ఈ విధమైనటువంటి అవతారములు ఉద్భవిస్తూ వచ్చాయి.
1: అట్ టైమ్స్ వి ఫైండ్ ది డిసెంట్ టు ద లార్డ్.
0: అన్ని దేశములందు, ఒక భారతదేశమందే కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ రెస్ట్రిక్టెడ్ టు భారత్.
0: జీసస్ కూడాను,
1: జీసస్
0: మొట్టమొదటి ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: డిక్లేర్డ్ దట్ ఐ
0: యామ్ ద దూతను అన్నాడు.
1: హి సెడ్ ఐ యామ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: అయితే ఏమి దూతలు ఇక్కడ?
1: What kind of messenger?
0: రెండు రకమైనటువంటి దూతలు ఉంటున్నాయి.
1: There are two types of messenger.
0: అవధూత ఒకటి, యమదూత ఒకటి.
1: One is avadhuta, the second is yamadhuta.
0: Yamadhuta himsincheetvanti dutalu.
1: Yamadhuta
0: avadhutanu rakshincheetvanti dutalu.
1: Avadhuta protects.
0: Kalukuni, I am the messenger of God annadu mottamota.
1: So Jesus declared, I am the messenger of God.
0: Rendava turi kramakramena ee antaratma tattvanni gurtinchukuntu vachadu.
1: He started recognizing the nature of his conscience.
0: I am the son of God annadu.
1: Then he stated, I am the son of God.
0: Anaga emti? భగవంతునికి కుమారుడైనప్పుడు భగవంతుని ప్రాపర్టీలో అతనికి రైట్ ఏర్పడిపోయింది.
1: When once he says that he is son of God, he has got a right.
0: తండ్రి ప్రాపర్టీ కొడుకు చెందుతూ ఉంటుంది.
1: On the property of his father, legal hand.
0: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనంతా అతనిలో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: For that reason, he developed the sacred thoughts, sacred feelings and sentiments.
0: అప్పుడే I am the son of God అన్నాడు.
1: It's only at that moment he said, I am the son of God.
0: Inga aa asti taraka ippudu labhyam ayipoyindo, inga tandiki ee asti ledu anta koduku appa cheppadu.
1: When once he inherited all the property, ee
0: satyanni gurtinchukunnadu.
1: He recognized this.
0: Andulo unnadi, indulo unnadi, ade aatma okkate sarvaatma bhavamu.
1: He could know that the divine principle is present over there and here also.
0: Appudu I and my father are one annadu.
1: Then he stated, I and my father are one.
0: ఇదే విధంగా పర్షియన్ లాంగ్వేజ్ లో కూడాను,
1: ద సేమ్ థింగ్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్,
0: మొట్టమొదటి వారు కూడాను దూతగానే వచ్చేసారు.
1: దే టూ కేమ్ డౌన్ యాజ్ మెసెంజర్స్.
0: హజరత్ మహమ్మద్,
1: హజరత్ మహమ్మద్
0: ఆయన ఒక దూతగా వచ్చాడు.
1: హీ కేమ్ యాజ్ ఎ మెసెంజర్.
0: అప్పుడు ఆయన ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే?
0: ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్ అన్నాడు.
1: హీ సెడ్, ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్.
0: భగవంతుడు ఎక్కడో స్వర్గంలో ఉంటున్నాడు, నేను అతని యొక్క లైట్ లోపు నేను జీవిస్తున్నానన్నాడు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ హెవెన్, ఐఎమ్ ఇన్ ది లైట్ ఆఫ్ గాడ్.
0: క్రమక్రమేణా ఈ యొక్క జీవితత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
1: హి స్టార్టెడ్ నోయింగ్ ది నేచర్ ఆఫ్ ది స్పిరిట్ బిహైండ్.
0: చూచాడు, నాట్ ఐఎమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు.
1: నో మోర్ ఐఎమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ, హి సెడ్.
0: తాను లైట్ లో జీవించినట్టుగా ఊహించాడు మొట్టమొదట.
1: ద బిగినింగ్ హి థాట్ దట్ హి ఈజ్ ఇన్ ది లైట్.
0: లైట్ బయట లేదు, లోపల ఉంది. The light is in me.
1: Light is not outside.
0: Adi,
1: light is in me.
0: Reflection of the inner being. లోపలున్నటువంటి లైట్ నాకు బయట దారి చూపుతుంది. అది
1: దేర్ఫోర్ ఇస్ ది ఇన్నర్ లైట్ దట్ షోస్ యూ ద వే అవుట్ సైడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దీన్ని అభివృద్ధి గావించుకుంటూ రాగా లాస్ట్ లోపల ఐఆమ్ ది లైట్ అన్నాడు.
1: హీ ప్రోగ్రెస్డ్ ఇన్ దిస్ ఐడియాలజీ అండ్ ఫైనలీ డిక్లేర్డ్ దట్
0: ఐఆమ్ ఇన్ ది లైట్. ది లైట్ ఈజ్ ఇన్ మీ, ఐఆమ్ ది లైట్.
1: I am in the light, the light is in me, I am the light.
0: Dvaita, visishta dvaita, advaitam kinda chernatuntivi.
1: These are the three steps: non-dualism, qualified non-dualism and non-dualism.
0: Shankara varu advaita ani jagattuku chatinchalani cheppina uddeshamto mottamota thanu oka dasuduga bhavinchukuntu vachadu.
1: In order to propagate the principle of non-dualism, he considered himself as a servant of God.
0: Aithe
1: however
0: duradrishtavashattu
1: Shankaralu
0: puttina tarvata 3rd samvatsaramlo panne Shivaguru తండ్రి అయినటువంటి వాడు మరణించాడు.
1: అన్ఫార్చునేట్లీ శంకర లాస్ట్ హిస్ ఫాదర్.
0: కానీ ఇక్కడ దివ్య శక్తి అనేటువంటిది ఎంత చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ది సీక్రెట్.
0: ఒక 10 దినములకు ముందుగా ఒక కాంతి అతనికి కనిపించింది శివగురువుకు.
1: 10 డేస్ ప్రయర్ టు హిస్ డెత్ శివగురు సా ఏ లైట్.
0: నీ కుమారునికు ఉపనయన సంస్కారం గావించు త్వరగా అన్నాడు.
1: యూ షుడ్ పర్ఫార్మ్ ఉపనయన టు యువర్ సన్.
0: ఆ కాంతియే మాట్లాడింది.
1: That light spoke that way.
0: Adi, the light is in me.
1: That's what is meant when we say the light is in me.
0: Chaala thondar paatu padi tortharulo 3 dinamulu lopalle aa kumaruniki 3va samvatsaram lopala upanayana samskaram chesadu.
1: He was surprised and he hurriedly performed upanayana in 3 days time.
0: Gayatri mantraanni prarambhinchadu ee pillavadu.
1: This boy started chanting Gayatri Rama.
0: తండ్రి 3వ సంవత్సరంలోనే మరణించాడు.
1: ఫాదర్ డైడ్ వెన్ హీ వాస్ ఏజ్ 3.
0: తల్లి ఈ దుఃఖమును భరించుకోలేక ఈ పిల్లవాడిని ఎన్నో విధమైనటువంటి యొక్క దీంతో పెంచుకుంటూ వచ్చింది.
1: మదర్ కుడ్ నాట్ బేర్ దిస్ పెయిన్ బట్ యెట్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద సన్.
0: అప్పుడు మొట్టమొదట
1: అట్ దట్ టైం
0: ఒక గురువు దగ్గర నితి ప్రవేశపెట్టింది.
1: హీ హాస్ సెంట్ హర్ సన్ టు ఏ ప్రిసెప్టర్.
0: ఆ గురువు అనేక రకమైనటువంటి యొక్క విద్యలంతా నేర్పుతూ వచ్చాడు.
1: The teacher taught him all
0: the 4 వేదములు 6 శాస్త్రములు కూడాను 16వ సంవత్సరం లోపలే పూర్తి ముగించాడు.
1: శంకర కంప్లీటెడ్ లెర్నింగ్ ఆల్ 4 వేదాలు.
0: 50 సంవత్సరం అయినప్పటికీ ఆ 4 వేదములు 6 శాస్త్రములు ఎవరు వల్లించడానికి వీలు కాదు.
1: వన్ మే టేక్ 50 ఇయర్స్, ఇట్స్ ఇంపాసిబుల్ టు గో త్రూ ఆల్ 4 వేదాలు.
0: ఈ బిడ్డ స్పెషల్, సూపర్ స్పెషల్.
1: డస్ లైక్ దిస్ శంకర ఇస్ సూపర్ స్పెషల్.
0: ఏ విధంగా ఒక్కతూరు చూస్తే చాలు అంత ప్రవేశించేటువంటి.
1: And once he reads, he will certainly grasp.
0: గురువుకే చాలా ఆశ్చర్యం వేసింది.
1: The teacher was surprised.
0: చేసేటప్పటికీ తల్లి బాధ భరించుకోలేకపోయింది.
1: Mother was feeling very sad.
0: ఒకనాడు గురువు దగ్గరికి వెళ్లి మా అబ్బాయికి వివాహం చెయ్యాలి అని కోరింది.
1: One day mother went to guru and said, it's time that I should have my son married.
0: పిల్లవాడు చెప్పాడు.
1: Boy said,
0: నాకు వివాహం అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ.
0: నేను సన్యసించాలని చెప్పి ఆశపడుతున్నాను.
1: ఐ వాంట్ టు బి రెనన్షియంట్.
0: నా దేహము, నా మనస్సు, నా సర్వస్వం కూడా భగవంతునికి అర్పితం చేయాలనుకున్నాను.
1: ఐ హావ్ డిసైడెడ్ టు సరెండర్ మై బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: ఇది నా యొక్క శక్తి కాదు, నా యొక్క ప్రాపర్టీ కాదు, నా యొక్క ఆస్తి కాదు.
1: దిస్ బాడీ ఇస్ నాట్ మై ప్రాపర్టీ, ఇట్స్ నాట్ మై వెల్త్ ఈదర్.
0: ఇది భగవంతుడి ఇచ్చినటువంటి యొక్క శక్తి.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్, ఇట్స్ గాడ్స్ పవర్.
0: నేనంతా భగవంతుని యొక్క అర్పితమైన వాణ్ణి.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ టు గాడ్.
0: వివాహం అక్కర్లేదన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ, హి సెడ్.
0: సన్యాసం తీసుకోవాలని పట్టుబట్టాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి రెనన్షియంట్.
0: చాలా ఏడ్చింది తల్లి.
1: మదర్
0: ఆర్యాంబ చాలా బాధపడింది.
1: అన్ని
0: లోకంలో సహజమే,
1: క్వైట్ నేచురల్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఒకనాడు తల్లి నీళ్ల కోసమని కావేరికి వెళుతుండాలి.
1: మదర్ వెంట్ కావేరీ టు ఫెచ్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: వెనకనే పోతున్నాడు. అమ్మా నాకు ఆగ్నేయ్యి, నాకు ఆగ్నేయ్యి, నాకు ఆగ్నేయ్యి.
1: ద సన్ వెంట్ ఆన్ షౌటింగ్, మదర్ పర్మిట్ మీ, పర్మిట్ మీ, షీ సెడ్.
0: దేనికి? సన్యాసమునకు నీవు నాకు అనుగ్రహం ఇవ్వాలి.
1: వాట్ ఫార్? పర్మిట్ మీ టు బి ఎన్ ఎసిటిక్ ఆర్ ఎ రెనన్షియంట్.
0: కానీ ఆమె పట్టు వదలలేదు.
1: బట్ షీ డిడ్ గివ్ అప్ హర్ ఐడియా.
0: ఆమె నీళ్లు ముంచుకుంటున్నప్పుడు గావేరులో దుంకాడు.
1: యాజ్ షీ వాజ్ జస్ట్ కలెక్ట్ ఫెచింగ్ వాటర్, దూరం పోయింది.
0: ఒక చెయ్యి ఎత్తాడు పైకి.
1: హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్.
0: అమ్మా నన్ను తిమింగలం ముంగుతుండాలి, ఇప్పుడైనా నీవు నా సన్యాసానికి ఆజ్ఞేయమని చెప్పని కోరాడు.
1: సన్ శంకర వెంట్ ఆన్ షౌటింగ్, మదర్ ఐఎమ్ గోయింగ్ టు బి స్వాలోడ్ బై ది వేల్ హియర్, అట్లీస్ట్ పర్మిట్ మీ నౌ.
0: మింగుతుండాది, మింగుతుండాది, నాకు పర్మిషన్ ఇమ్మని చెప్పి కోరారు.
1: దిస్ క్రొకడైల్ ఈజ్ అబౌట్ టు స్వాలో మీ, పర్మిట్ మీ సర్.
0: అప్పుడు తల్లి, నాయనా నువ్వు బ్రతుకుంటే అంతే చాలు, నువ్వు సన్యాసమే తీసుకో, నువ్వు బ్రతికి రావా వెనుకొని.
1: దెన్ మదర్ సెడ్, ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అలైవ్, నౌ ఐ పర్మిట్ యు.
0: ఆ పైకి గట్టుకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు.
1: దెన్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ది రివర్ స్టూడ్ ఇన్ ద బ్యాంక్.
0: నాకు ఒక ముసలి మింగింది.
1: ఐఎమ్ స్వాలో.
0: ఏమిటి ఈ ముసలి?
1: వాట్ ఈస్ దిస్ క్రొకడైల్?
0: సంసారం అనేటువంటి సముద్రం లోపల భార్య అనేటువంటి ఒక ముసలి నన్ను మింగుతూ వచ్చింది.
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ ద వైఫ్ ఇస్ ద క్రొకడైల్ హూ ఇస్ ఫాలోయింగ్ మీ.
0: కనుక ఈ వైఫ్ అనేటువంటి క్రొకడైల్ నన్ను మింగేసిస్తుండాలి.
1: దేర్ఫోర్ ద వైఫ్ ద క్రొకడైల్ ఇస్ గోయింగ్ టు ఫాలో మీ.
0: సర్వసంగ పరిత్యాగం అనుకుంటున్నప్పటికే ఆ వైఫ్ వదిలిపోతుంది. సన్యాసిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?
1: వెన్ వన్స్ హీ డిసైడెడ్ టు బి ఎసిటిక్, నోబడీ ఇస్ ప్రిపేర్ టు మ్యారీ హిమ్.
0: కనుక నాకు సన్యాసం తీసుకుంటాను. సన్యాసం అంటే ఏమిటి? గుడ్డలు మార్చుకోవటం కాదు అన్నాడు.
1: Sanyas, asceticism doesn't mean change of dress.
0: Buddhulu maratame.
1: One should change the mind, thought.
0: Appudu talliki namaskarinchukoni.
1: And then he namaskar to mother.
0: Aa 16 samvatsaralo illu vadilaadu.
1: He left home at the age of 16.
0: కాని తల్లి ఒక ప్రమాణం అనగా వాగ్దానం కోరింది.
1: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్
0: నా అంత్య సమయంలో మాత్రము నిన్నొక్కతూరి నేను చూడాలి కనుక నీవు రావాలి అని.
1: And she wanted her son to come to her when the end approaches.
0: ఆనాడు ఏ బస్సులు ఏ కార్లు ఏ విధమైన ప్లేన్లు లేవు ఈ ప్రయాణాల సౌకర్యాలు.
1: Those days there were no transport facilities like car or plane whatsoever.
0: అప్పుడు అనేక విధములుగా కూడా ప్రయాణం చేసి అన్ని క్షేత్రాలు దర్శించాడు.
1: He visited all pilgrim centers.
0: ఎక్కడెక్కడ ఈ వేద పండితులు శాస్త్ర పండితులంతా ఉన్నారు వీళ్ళందరితోనూ వాదించి వాళ్ళందరినీ ఓడించాడు.
1: He argued with all the scholars of Vedas and Shastras and he defeated
0: అందరికీ ఒకే ఒక అద్వైతము.
1: He taught them only non-dualism.
0: మీరు భిన్నంగా భావిస్తున్నారు.
1: Don't go by diversity.
0: ఆకారములు భిన్నమే.
1: Their forms are different.
0: మీ తలలు భిన్నమే.
1: Heads are different.
0: కానీ హృదయములు ఒక్కటే.
1: But the heart is
0: spiritual. అతనే దైవత్వము.
1: That is divinity.
0: చెరుకులు ఎన్నో చెరుకులుగా ఉండొచ్చును. అన్ని చెరుకుల నుంచి వచ్చేటువంటి రసము చెరుకు రసం ఒక్కటే.
1: There may be many sugar canes but the juice is one and the same.
0: కనుకనే అట్టి చెరుకు రసం వంటి దైవత్వము అందరి ఎందుకు రసస్వరూపుడై ఉంటున్నాడు.
1: The juice of the sugar cane is very much same as the essence of the spirit.
0: ఈ విధంగా అనేక పండితులతో ఓడించుకుంటూ వచ్చాడు.
1: లైక్ దిస్ హి డిఫీటెడ్ ఆల్ స్కాలర్స్.
0: కానీ మండన మిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నాడు.
1: బట్ మండన మిశ్ర ఫాలోడ్ ది థియరీ ఆర్ డాక్ట్రిన్ ఆఫ్ కర్మ ఆర్ యాక్షన్.
0: ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా ఖండించి కేవలం అద్వైత సిద్ధాంతాన్ని బోధించాలని చెప్పి అతనితో వాదన వేశాడు.
1: హీ ఈవెన్ కాంట్రడిక్టెడ్ ది ఫిలాసఫీ ఆఫ్ యాక్షన్.
0: ఈ విధంగా యావత్ ప్రపంచం లోపల కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు కూడాను అనేక పర్యాలను ప్రయాణం చేశాడు.
1: హీ రిపీటెడ్లీ విజిటెడ్ ది ఎంటైర్ ఏరియా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి.
0: కట్టగడపటికీ పండితులందరినీ ఒప్పించాడు.
1: Ultimately convinced all pandit scholars.
0: ఉన్నది ఒక్కటే రెండు కాదు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one that exists, not two.
0: ఇలాంటిది అందరితో కూడా ఎస్ అనేటున్నాడు.
1: హీ కన్విన్స్ ఎవ్రీబడి అండ్ మేడ్ దెమ్ సే ఎస్ టు హిస్ థియరీ.
0: కేవలం రూపనామమును మాత్రమే మనం భ్రమిస్తున్నాము.
1: వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ద ఫామ్.
0: అన్నిటికీ ఆధారమైనటువంటి మూలాధారాన్ని మనం పట్టుకోవాలి.
1: వీ షుడ్ గో బై దట్ ప్రైమల్ బేసిస్ ద సెన్స్.
0: మూలాధారమే లేకపోతే ఏది చేయడానికి వీలు కాదు.
1: వితౌట్ దట్ ప్రైమల్ బేస్ ఇస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీథింగ్.
0: బంగారం లేకపోతే ఏ నగలు చేయడానికి వీలు కాదు.
1: వితౌట్ గోల్డ్ యూ కెనాట్ హ్యావ్ ఎనీ జ్యువెల్ ఆర్ ఆర్నమెంట్.
0: మట్టి లేకపోతే ఏ కుండలు ఏ చెట్టులు చేయడానికి వీలు కాదు.
1: వితౌట్ మడ్ యూ కెనాట్
0: మూలాధారము.
1: వితౌట్ మడ్ యూ కెనాట్ హ్యావ్ పాట్ ఆర్ ఎ ప్లేట్. దట్స్ ద బేస్.
0: అలాంటి ప్రభావమైనటువంటి శక్తి ఒక్కటే ఉన్నది.
1: That is the effective principle.
0: అది మహమ్మదస్ అనుకోండి లేకపోతే హిందువులు అనుకోండి లేక ఇంకే విధమైనటువంటి సిక్కులు అనుకోండి లేక క్రిస్టియన్స్ అనుకోండి ఏ విధమైనటువంటి బుద్ధులైనా కూడా అందరికీ ఉన్నది ఒక్కటే.
1: యూ మే థింక్ ఆఫ్ ఎనీ రిలీజియన్ ఇస్లాం ఆర్ క్రిస్టియన్స్ ఆర్
0: పేరు వేరుగా పెట్టుకున్నారు. గాడ్ ఈజ్ వన్ గోల్ ఈజ్ వన్ అన్నారు.
1: నేమ్స్ ఆర్ డిఫరెంట్ గాడ్ ఈజ్ వన్ అండ్ గోల్ ఈజ్ వన్.
0: ఈ విధంగా కూడాను ఈ అద్వైతాన్ని మున్ముందు చక్కగా దానిని విప్పి పిల్లలకు చక్కగా అర్థమయ్యే రీతిగా బోధించాలి. అద్వైతం అంటే అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: నాన్ డ్యుయల్సం డాక్ట్రిన్ ఇస్ నాట్ దట్ సింపుల్ యాజ్ దాట్. ఇట్ హాస్ టు బి ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సో హాస్ టు బి ఈజీలీ అండర్స్టూడ్ బై స్టూడెంట్.
0: కేవలం మొట్టమొదట ఒక అద్వైతానికి ఒక సమరీజిగా చెప్పారు.
1: భగవాన్ స్టేటెడ్ బ్రీఫ్లీ సంథింగ్ రిలేటింగ్ టు నాన్ డ్యుయల్సం.
0: ప్రయాణం చేస్తూ ఈ పండితులందరి చోతను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించుకున్నాడు.
1: He made them accept.
0: అతను స్థాపించినటువంటిది అద్వైత సిద్ధాంతము. అది అద్వైత మతము.
1: ఇట్ వాజ్ శంకరా హూ ఫౌండెడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యుయల్.
0: మతం అనగా ఏమిటి అనుకున్నారు?
1: వాట్ డు యు మీన్ బై రిలీజియన్?
0: భిన్నముగా చూచేటువంటిది కాదు మతము.
1: ఇట్ ఇస్ నాట్ ద విజన్ ఆఫ్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించేది మతము.
1: ఇట్ ఇస్ ద వన్ దట్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇలాంటి అద్వైతమును అందరు కూడా అంగీకరిస్తూ వచ్చారు.
1: ఎవ్రీవన్ యాక్సెప్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యుయలిజం.
0: కానీ 32వ సంవత్సరం లోపలనే తన శరీరాన్ని వదిలాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 32
0: చాలా చిన్న వయసు.
1: అట్ ఎ టెండర్ ఏజ్ క్వైట్ యంగ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్
0: తాను వచ్చిన పని అయిపోయింది.
1: మీన్స్ హిస్ మిషన్ ఇస్ ఓవర్.
0: ఇంకా మునుముందు మీరంతా దీనిని కాపాడుకోవాలి.
1: ఇన్ ఫ్యూచర్ యూ హావ్ టు ప్రొపగేట్.
0: అప్పుడు 5 లింగములు తీసుకుని వచ్చాడు.
1: దెన్ హీ కలెక్టెడ్ 5 లింగాస్.
0: ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రదేశంలో స్థాపిస్తూ వచ్చాడు.
1: ఈచ్ ఆఫ్ ది లింగ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది సెంటర్.
0: ద్వారక, శృంగేరి ఇవంతా తీసుకొచ్చి యోగలింగము అనేటువంటి దాన్ని కంచిలో పెట్టేశాడు.
1: అండ్
0: కంచి లోపల సురేశుడు. ఆ సురేశుడు అనేటువంటి వాడు ఎవడు? అతనే మండల మిశ్రుడు. ఆ మండల మిశ్రుడికి సురేశుడు అని పేరు పెట్టి అతనికి అక్కడ పీఠాధిపతిగా నేర్చాడు.
1: సురేష ఈజ్ ది సేమ్ మండల మిశ్ర. హీస్ మేడ్ ది హెడ్ దేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క మతమును అద్వైత మతమును స్థాపించి లోకంలో అలజడులంతా కూడాను చల్లార్చి ఈ ఒకరికొకరి ఉన్నటువంటి దేశమునంతా కూడా నిర్మూలం గావించి ఏకాత్మభావం చేత ఆనందాన్ని అభివృద్ధిపరచడానికి తగిన కృషి చేశాడు.
1: Shankara made every attempt to propagate the principle of non-dualism, pacified all emotional disturbances and agitations, removed all hatred prevailing at the time.
0: తమ యొక్క శిష్యులే అనేక విధములైనటువంటి దీంట్లో పల శంకరులు చెప్పినటువంటి వాటిని తాము రాసినట్టుగా రాసుకుని తమ పేరు ప్రతిష్టల నిమిత్తమై అనేకమైన పాటలు పడుతూ వచ్చారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ ద డిసైపుల్స్ ఆఫ్ శంకర హ్యావ్ రిటన్ సర్టన్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ సెడ్ యాజ్ దిస్ దే వర్ రిటన్ బై
0: విద్యారణ్యుల వారు కూడా అతని యొక్క శిష్యులే.
1: విద్యారణ్య ఆల్సో ఈజ్ హిస్ డిసైపుల్.
0: కట్టగడిపడికి ఒకరిలో ఒకరికి ఏమాత్రం ఐకమత్యం లేకుండా పోయింది.
1: అల్టిమేట్లీ దే వర్ నెవర్
0: ఒకరు చెప్పిన దాన్ని అంగీకరించలేకపోతుంది.
1: దే కాంట్రడిక్టెడ్ ఈచ్ అదర్.
0: ఇది క్రిస్టియన్ మతంలో కూడాను ఎప్పుడు జీసస్ పోతానే ఈ 11 మంది శిష్యులంతా ఉన్నారు చూడు వీళ్ళు ఒకరిలో ఒకరికి భేదములు ఏర్పడిపోయినాయి.
1: ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ క్రిస్టియానిటీ. ద మూమెంట్ క్రైస్ట్ లెఫ్ట్ ద 11 డిసైపుల్స్ ఫాట్ అమంగ్ దెమ్సెల్వ్స్.
0: కట్టగడపటికి ఒక్కడు నిలిచాడు.
1: ఫైనలీ వన్ విత్స్టుడ్ ఆల్ దిస్.
0: అతనే మాథ్యూ.
1: హీస్ మాథ్యూ.
0: అతను ట్యాక్స్ కలెక్షన్.
1: హీస్ ఎ ట్యాక్స్ కలెక్టర్.
0: అతను మాత్రమే అన్ని తను రాసినవన్నీ చెప్పుకుని వాటిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్ రైటింగ్.
0: మొట్టమొదటి చేరినటువంటి వాడు పీటర్.
1: ద ఫస్ట్ వన్ హూ జాయిన్ ద గ్రూప్ ఈజ్ పీటర్.
0: ఆ పీటర్ ను పట్టుకోవడానికి వస్తే నేను క్రైస్తవుల ఫాలోయర్ నేను కాదు అన్నాడు.
1: వెన్ పీపుల్ అప్రోచ్ పీటర్
0: ఇంత స్వార్థము ఇంత స్వప్రయోజనము పాటుపడి కట్టగడపటికి అనేక విధమైనటువంటి యొక్క ఆ ఉపదేశములన్నీ కూడా చిన్న భిన్నంగా మారిపోయినాయి.
1: పీటర్ డినైడ్ జీసస్ క్రైస్ట్. హీ సెడ్ దట్ హీ డస్ నాట్ బిలాంగ్ టు క్రైస్ట్. లైక్ దట్ ద హోల్ రిలీజియన్ ఇస్ బ్రాట్ డౌన్.
0: అదే విధంగానే శంకర్ల వారు చేసినటువంటి ఒక అద్వైత సిద్ధాంతాన్ని మరి కూడా అనేక ఖండించడానికి వీలు కాదు, ఖండించలేదు. రామానుజుల వారు దాన్ని సవరించుకుంటాను విశిష్టమైన అద్వైతము అని దానికి పేరు పెడుతూ వచ్చాడు.
1: ఇన్ ద సేమ్ వే రామానుజ హీ హాస్ నాట్ కాంట్రడిక్టెడ్ ద ఫిలాసఫీ ఆఫ్ శంకర బట్ హీ కరెక్టెడ్ ఇట్ ఇన్ ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇతను ఏమన్నాడు, శంకర్ల వారు సర్వ చెరుకులు యందు ఉండేటువంటి రసం ఒక్కటే, చెరుకు రసము అద్వైతము అన్నాడు.
1: He said this non-dualism is the sugarcane juice which is uniform.
0: ఈ షుగర్ కేన్ జ్యూస్ ఎంత కాలం పెట్టుకోవడానికి వీలవుతుంది?
1: హౌ లాంగ్ ఇట్ వుడ్ లాస్ట్?
0: ఇది శాశ్వతం కాదు.
1: ఇట్స్ నాట్ పర్మనెంట్.
0: ఇది నాట్ అమృతం, అమృత స్వరూపము.
1: ఇట్స్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ నెక్టర్.
0: ఇది అమృత రసం కాదు. ఇది
1: ఇట్స్ నాట్ స్వీట్ ఎనీ లాంగర్.
0: కాబట్టి దీన్ని అమృతమయంగా మార్చాలి అని పెట్టాడు.
1: దేర్ఫోర్ ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ సో దట్
0: సేమ్ రసమును ఆయన చక్కెరగా మార్చి సంస్కరింపజేసి దేంట్లో అయినా వేసుకోండి.
1: దేర్ఫోర్ when sugar cane juice is just transformed into sugar, you can mix it with any
0: బియ్యం పిండిలో వేసుకోండి తీయ వస్తుంది.
1: రైస్ ఫ్లోర్
0: గోధుమ పిండిలో వేసుకోండి తీయ
1: వీట్ ఫ్లోర్
0: బేడల పిండిలో వేసుకోండి తీయ. పిష్టాది గుణ సంపర్కాత్ అన్నాడు. పిష్టాది గుణ సంపర్కాత్ ఏ పిష్టలో ఏ పిండిలో వేసుకున్నప్పటికీ దీని గుణము తీపే.
1: ద షుగర్ యూ మే మిక్స్ ఇట్ ఇన్ ఎనీ ఫ్లోర్ బట్ ఇట్ స్వీట్నెస్ రిమైన్స్ ఆల్ ద సేమ్.
0: కనుక ఈ షుగర్ అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది.
1: ద షుగర్ ఇస్ ద పర్మనెంట్ స్టేట్.
0: ఏంటైనా ఉపయోగ పెట్టుకోవచ్చు.
1: యూ కెన్ యూజ్ ఇట్ ఎనీ.
0: కనుకనే షుగర్ సమ్ అనేటువంటి దానికంటే షుగర్ గా అనుకోవటం మంచిదిగా ఉంటుంది. విశిష్టమైన అద్వైతము అని దీని పేరు పెట్టు.
1: దేర్ఫోర్ షుగర్ ఇస్ మచ్ మోర్ దాన్ ది షుగర్ కేన్ జ్యూస్. దేర్ఫోర్ ఇట్స్ క్వాలిఫైడ్ నాన్ డ్యువల్.
0: మూడవది ద్వైతము.
1: థర్డ్ వన్ డ్యువలిజం.
0: ఇతనే మధ్వాచార్యుడు.
1: ఇట్ ఇస్ ఫౌండెడ్ బై మధ్వాచార్య.
0: శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య ఈ త్రిమత స్థాపకులు.
1: శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య దే ఫౌండెడ్ ఆల్ ది త్రీ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీగా
0: పెట్టాడు
1: మధ్వాచార్య.
0: అయితే ముగ్గురు కూడా ఒకదాన్ని అంగీకరించారు.
1: ఆల్ ది త్రీ యాక్సెప్టెడ్ ఓన్ వన్.
0: అది షుగర్ రసం అన్నారు, ఇతను షుగర్ అన్నాడు, ఇతను కూడా అన్నాడు ఇతను షుగర్ నిజమే. అయితే నేను షుగర్ గా కాకూడదు, షుగర్ తినేటువంటి వాడుగా నేను కావాలి, షుగర్ నేను అనుభవించాలి.
1: శంకరాచార్య సెడ్ షుగర్ కేన్ జ్యూస్. రామానుజాచార్య వ్యూడ్ ఇట్ యాజ్ షుగర్. వెల్ మధ్వాచార్య సెడ్ ఐ డోంట్ వాంట్ టు బి షుగర్.
0: దేవుడా
1: ఈట్ ది షుగర్.
0: నీవు షుగర్, నేను షుగర్ అయిపోతే ఈ నాకేం ప్రయోజనం? దానివల్ల ఏ రుచి నాకు కలుగుతుంది? ఏ ఆనందం నాకు లభ్యమవుతుంది? నీవు షుగర్ గానే ఉంటుండు, నిన్ను నేను మారమని చేసి చెప్పను.
1: ఓ గాడ్ యువర్ షుగర్. వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ బీయింగ్ ఎ షుగర్ దట్ డస్ నాట్ హోల్డ్ ద టేస్ట్.
0: షుగర్ను భుజించేటువంటి వాడిగా నన్ను తయారు చేయమన్నాడు.
1: మేక్ మీ సో యాస్ టు డిజర్వ్ అండ్ ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్.
0: ఎప్పుడు నువ్వు షుగర్ తినేటువంటి వాడు గారు నాకు మారుస్తావు.
1: వెన్ డు యూ చేంజ్ మీ ట్రాన్స్ఫార్మ్
0: తనను తాను అర్పితం చేసుకున్నప్పుడే తాను షుగర్ తినేటువంటి వాడుగా తయారవుతాడు.
1: వెన్ వన్స్ ఐ ఆఫర్ మై సెల్ఫ్ టు యూ ఐ కెన్ టేస్ట్ దిస్ స్వీట్నెస్.
0: అంతవరకు మాత్రం కాదు,
1: నాట్ దట్ ఫార్మ్.
0: ఎన్ని విధమైన సాధనలైనా చేయండి,
1: యూ మే ఫాలో ఎనీ స్పిరిచువల్
0: తపస్సునైనా చేయండి,
1: ఆర్ పెనన్,
0: ఎన్ని యోగములైనా చేయండి,
1: ఆర్ స్పిరిచువల్ ఎన్ని
0: జపములైనా చేయండి,
1: ఆర్
0: ఎన్ని ధ్యానములైనా చేయండి,
1: మెడిటేషన్
0: ఎన్ని గ్రంథములైనా చదవండి,
1: గో త్రూ బుక్స్,
0: కానీ ఆ షుగర్ తినేటువంటి అధికారం రాదు.
1: Yet you will not have authority, you are not qualified.
0: ఇవన్నీ కేవలం తాత్కాలికంగా మనసును మాత్రం అరికెట్టేటువంటివి.
1: ఇట్ విల్ ఓన్లీ గివ్ యూ టెంపరీ సాటిస్ఫాక్షన్ టు ద మైండ్.
0: అన్ని సాధనలు మనసు ద్వారా జరిగేటువంటివి కనుక ఆ మనసును భగవంతునికి అర్పితం చేయి.
1: ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ ఫాలోడ్ బై ద మైండ్ విచ్ హాస్ గాట్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: అప్పుడే మధ్వాచార్యులు చెప్పాడు,
1: దెన్
0: హృదయమును సగితి ఓయిసే నాకు,
1: ఓ గాడ్ దట్ హార్ట్ యూ హావ్ గివెన్ మీ,
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి,
1: ఓ లార్డ్ ఐ ఆఫర్ ఇట్ బ్యాక్ టు యు,
0: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును,
1: టు వర్షిప్ యువర్ ఫీట్ వాట్ ఎల్స్ కెన్ ఐ ఆఫర్ యు,
0: అంజలి కిటింతు అందుకోవయ్య నీవు. తాత్కాలికంగా మనసును మాత్రం అరికెట్టేటువంటివి.
1: ఇట్ విల్ ఓన్లీ గివ్ యూ టెంపరీ సాటిస్ఫాక్షన్ టు ద మైండ్.
0: అన్ని సాధనలు మనసు ద్వారా జరిగేటువంటివి కనుక ఆ మనసును భగవంతునికి అర్పితం చేయి.
1: ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ ఫాలోడ్.

0: సాంజలికి టింటూ అందుకోవయ్య నీవు. ఇదిగో నా హృదయాన్ని అర్పిస్తున్నాను.
1: ఐ ఆఫర్ మై ఓన్ హార్ట్ టు యు గాడ్.
0: అప్పుడు
1: దెన్
0: భగవంతుడు, ఇదిగో నా షుగర్ నీకు అందిస్తున్నాను.
1: దెన్ గాడ్ విల్ సే యాక్సెప్ట్, హియర్ ఇస్ ది షుగర్ ఫర్ యు.
0: భావం తద్భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రివర్స్.
0: భగవంతుడు ఎప్పటికీ మారడు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్.
0: నీ యొక్క భావములే భగవంతుని యొక్క పలుకులకు మార్పు కలుగుతుండాలి.
1: యువర్ ఓన్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
0: నీటికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్?
0: గాలికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: ఏమీ లేదు.
1: నో ఫార్మ్.
0: భగవంతుడు కూడా అంతే.
1: ఆల్సో గాడ్.
0: భక్తుని యొక్క ప్రేమానుబంధం చేతనే భగవంతుడు కూడా ఆ రూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫార్మ్.
0: గాలిని ఫుట్బాల్ లో చేస్తే ఫుట్బాల్ రూపకంగా ఉంటుంది గాలి.
1: When the air is pumped into the football, it takes that form.
0: ఈ గాలి బెలూన్ లో చేస్తే బెలూన్ రూపకంగా ఉంటుంది.
1: When the air is pumped into the balloon, it takes that form.
0: ఈ నీటిని ఎలాంటి పాత్రలో పోస్తే అలాంటి పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: As is the form of the tumbler,
0: ఎలాంటి ట్యాంక్ రూపాన్ని నింపితే అలాంటి ట్యాంక్ రూపాన్ని ధరిపిస్తుంది.
1: As is the form of the tank, so is the form of water.
0: ఏ రూపము నీవు ఆశించిన రూపమే ఆ రూపాన్ని ధరిస్తాడు.
1: దేర్ఫోర్ గాడ్ విల్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ద ఫామ్.
0: ఈ రూపమే అట్టి రూపమే భగవంతుడికి భేదములు లేవు.
1: దేర్ నో డిఫరెన్సెస్ ఇన్ ది డివినిటీ.
0: భక్తుడు ఏ రూపంతో ఆశిస్తే ఆ రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు.
1: వాట్ ఎవర్ ఫామ్ దట్ ద డివోటీ వాంట్స్, గాడ్ మానిఫెస్ట్ దట్ వే.
0: సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం.

0: సర్వరూపధరం శాంతం. భగవంతుడు శాంత స్వరూపుడై అన్ని రూపములు ధరిస్తుంటాడట.
1: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు తనగానే ధరిస్తుంటాడట.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: ఎవరతను?
1: విసే
0: సత్ చిత్ ఆనందం, సచ్చిదానంద రూపం.
1: ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్ అండ్
0: ద్వైతం,
1: నాన్ డ్యువల్.
0: సత్యం
1: ట్రూత్
0: శివం సుందరం,
1: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఎంత చక్కగా ఉంటుందని, మూడు విధంగా ఉంటుందని, కానీ మూడు ఒక్కటే మరి.
1: Though they appear to be three, but they are one and same.
0: సత్యమే సుందరము,
1: ట్రూత్ ఇస్ బ్యూటీ.
0: సత్యం లేకపోతే అది బ్యూటీ ఎక్కడ వస్తుంది?
1: వితౌట్ ట్రూత్ ఇట్ కెనాట్ బి బ్యూటీ.
0: అసత్యానికి బ్యూటీ ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్
0: ఆకర్షణ ఉంటుంది, కానీ బ్యూటీ ఉండదు.
1: దేర్ విల్ బి అట్రాక్షన్ బట్ దేర్ విల్ నో బ్యూటీ.
0: కాబట్టి సత్యం,
1: సో ట్రూత్,
0: అదే సుందరం,
1: దట్ ఇస్ బ్యూటీ.
0: ఆ సుందరము సత్యం రెండు చేసినప్పుడే గుడ్నెస్.
1: విత్ ట్రూత్ అండ్ బ్యూటీ దేర్ ఇస్ గుడ్నెస్.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒక్కటే.
1: దేర్ఫోర్ ది ట్రినిటీ, ది యూనిటీ ఆఫ్ ది త్రీ ఇస్ వన్.
0: దీన్ని కూడా ప్లేటో బోధిస్తూ వచ్చాడు.
1: ఇస్ ఆల్సో టాట్ బై ప్లేటో.
0: అరిస్టాటల్ శిష్యుడు ప్లేటో.
1: ప్లేటో ఇస్ ది డిసైపుల్.
0: అరిస్టాటల్ చెప్తూ వచ్చాడు ప్లేటోకు.
1: అరిస్టాటల్ టాట్,
0: నాయన అన్ని వేదములను నేను చూచాను, అన్ని శాస్త్రములను నేను విచారణ చేశాను, అన్నిటి యందు ఉన్నటువంటిది మూడే, సత్యం శివం సుందరం.
1: He said, I have gone through all Vedas and sacred texts. Only three principles are there. Truth, goodness and beauty.
0: ఈ ప్లేటో అరిస్టాటల్ చెప్తూ వచ్చేశాడు సత్యం శివం సుందరం, ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ద సేమ్ థింగ్ స్టేట్ బై ప్లేటో టు అరిస్టాటల్, ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మూడు ఉంటే ఇంకా మానవుడు దేవుడైపోతాడు.
1: విత్ దీస్ త్రీ మ్యాన్ బికమ్స్ డివైన్.
0: ఈనాటి మానవుడు తనకు మానవత్వానే తెలుసుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్.
0: మానవుడు మానవుని ఎందు ఉన్నటువంటి మానవతా గుణములే తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద హ్యూమన్.
0: మానవుని ఎందు ఉన్నటువంటి దైవ గుణములు ఏ రీతిగా తెలుసుకోగలడు?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
0: కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది మానవుడు పుట్టి.
1: మ్యాన్ హస్ టేకెన్ బర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో. లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కానీ లక్షల సంవత్సరాల పూర్వమే మానవుడు పుట్టినాడు. కానీ ఇంకా మానవత్వం ఇంకా పుట్టలే వీడి నుంచి.
1: మ్యాన్ వాజ్ బోర్న్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో, బట్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: ఏనాడు మానవుని ఎందు మానవత్వం పుట్టుతుందో, ఏనాడు మానవుని ఎందు మానవత్వాన్ని దర్శిస్తాడో, అప్పుడే మానవుని ఎందు దైవత్వాన్ని కూడా దర్శించగలడు.
1: దట్ డే ది హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ టేక్స్ బర్త్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్, హీ విల్ బి ఏబుల్ టు
0: మానవుని ఎందు మానవత గుణములే తాను గుర్తించుకోలేకపోతే ఇంకా దైవ గుణములు ఏ రీతిగా గుర్తించాడు?
1: దెన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ values, how does he know
0: that స్వర్గానికి ఎక్కింది?
1: The one who cannot climb up the little stair, how do you expect him to
0: reach heaven? తన మానవతను తాను తెలుసుకోలేకుండా పోతున్నాడు.
1: He is not able to know the human quality.
0: దైవ గుణం తెలుస్తుంది.
1: How does he know the divine?
0: కనుకనే మొట్టమొట్ట మానవతా గుణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: First we should make every effort to know human values.
0: అప్పుడే దైవ గుణములు ఈజీగా మనకు అర్థమవుతుంది.
1: Then it's quite possible and easy enough to know.
0: చాలా సులభంగా మనకు అర్థమవుతుంది.

0: థింగ్ ఇస్ పాసిబుల్ టు నో ఈజీలీ.
1: కనుక మొట్టమొదట సో మహనీయుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం లోపల ఏ విధమైన మార్గంలో దైవాన్ని తెలుసుకోగలిగారు అనేటువంటి దాన్ని మీరు తెలుసుకుంటే పిల్లలందరికీ కూడా నిర్మలమైనటువంటి ఒక భావం కుదురుతుంది, నిస్వార్థమైనటువంటి ప్రేమ పెరుగుతుంది, నిశ్చింతగా జీవిస్తారు.
0: Therefore, when once we come to know how everyone started his own principle, started teaching his own theory, we'll certainly understand and be pure, selfless, without any anxiety or worry.
1: Bhaja Govindam, Bhaja Govindam.

నాకి నాకి రక్షతి తుకు కరణే నరణ.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
0: పవిత్రమైన ప్రకృతి యొక్క చిత్రములు విచిత్రమైనటువంటివి, పవిత్రమైనటువంటివి, చరిత్రమైనటువంటివి.
1: ది స్ట్రేంజ్ థింగ్స్ దట్ యు ఫైండ్ ఇన్ నేచర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సీక్రెట్, దే హావ్ గాట్ ఎ మెసేజ్ అండ్ దే ఆర్ మోస్ట్ నోబుల్.
0: ప్రకృతి ముంచునది, తేల్చునది, అనుగ్రహించునది, గ్రహించునది.
1: నేచర్ కెన్ సేవ్ ఎ పర్సన్, కెన్ డ్రౌన్ ఎ పర్సన్, కెన్ బ్లెస్ విత్ గ్రేస్, కెన్ ఆల్సో కాంప్రహెండ్ ఎవ్రీథింగ్.
0: ఇట్టి ప్రకృతి యొక్క తత్వాన్ని మానవుడు అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మ్యాన్ టు అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ నేచర్.
0: ప్రకృతి యొక్క అనుగ్రహమును పొందే నిమిత్తమే మానవుడు ఈ జగత్తునందు ఆవిర్భవిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ టేకింగ్ హిస్ బర్త్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ నేచర్.
0: కానీ ఏ నిమిత్తమే తాను జన్మించినాననేటువంటి సత్యాన్ని గుర్తించక, విస్మరించి, కేవలము నేనే ఈ ప్రకృతికి నాథుడను అనేటువంటి అహంకారం చేత వెర్రవీగి వెర్రివాడై తన యొక్క దివ్యత్వాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ హీ ఫర్గెట్స్ ది పర్పస్ ఫర్ విచ్ హీ ఈజ్ బోర్న్ అండ్ ఫిల్స్ హింసెల్ఫ్ విత్ ఈగోయిస్టిక్ టెండెన్సీస్ అండ్ దస్ బికమ్స్ మ్యాడ్ విత్ ద ఈగో అండ్ ఆరోగెన్స్.
0: గ్రహించునది, అనుగ్రహించునది, నిగ్రహించునది, పరిగ్రహించునది అంతయును ఈ ప్రకృతి అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్ ఈస్ దిస్ నేచర్ విచ్ కెన్ బ్లెస్ విత్ గ్రేస్, విచ్ కెన్ గివ్ హిమ్ ది నాలెడ్జ్, విచ్ కెన్ గివ్ హిమ్ ద కంట్రోల్. దిస్ ఆస్పెక్ట్స్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: జీవిత సామ్రాజ్యం పైన ప్రకృతి యొక్క ఆధిపత్యం ఎంతైనా ఉంటున్నది.
1: నేచర్ హ్యాస్ సుప్రీమసీ అండ్ మాస్టరీ ఓవర్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: కానీ మానవుని యొక్క దివ్యత్వము ఈ మానవత్వము నుండి నిగ్రహించుకుని పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ రికగ్నైజింగ్ అండ్ గోయింగ్ ఓన్లీ అప్ టు ద హ్యూమన్ aspects of his nature, forgetting the divinity which is in him, he is ruining himself.
0: Samasta padarthamulu kudanu bhagavantuniki samattvame.
1: For God everything is equal.
0: Prapanchamunandugala samasta vastulu kudanu bhagava swaroopame.
1: Every object that you find in the world is verily the manifestation of God.
0: ప్రకృతి పరమాత్ముడు వేరుగా భావించరాదు.
1: వీ షుడ్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ నేచర్ అండ్ గాడ్.
0: ఇవి రెండు కూడా బింబ ప్రతిబింబములే.
1: ది రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్
0: అన్యోన్య ఆశ్రయములే.
1: దే ఆర్
0: అవినాభావ సంబంధములే.
1: దే ఆర్ మ్యూచువలీ డిపెండెంట్ అండ్ మ్యూచువలీ రిలేటెడ్.
0: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని దృశ్యకల్పితమైనటువంటి రూపంలో ధరించి మానవుడు ఇది కేవలము భూతమైనటువంటిదిని, కేవలము వస్తువాహనములతో కూడినటువంటిదిగా మనం భావిస్తున్నాము.
1: మ్యాన్ సీస్ ది మానిఫెస్టెడ్ నేచర్ ఇన్ ఇట్స్ ఫార్మ్ అండ్ థింగ్స్ ఇట్ కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ అవర్.
0: మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గురువు ప్రకృతియే.
1: ఇట్ ఈస్ నేచర్ విచ్ ఇస్ ద ప్రైమరీ ప్రిసెప్టర్ ఫర్ మ్యాన్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్.
0: ఇలాంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గ్రహించుకోవటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ సచ్ గ్రేట్ ట్రూత్.
0: ప్రతి పదార్థము, ప్రతి క్షణము, ప్రతి విషయము, ప్రతి వ్యక్తి కూడాను మానవునికి అనేక విధములైనటువంటి యొక్క ఆదేశములు అందిస్తుంటున్నవి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్, ఎవ్రీ థింగ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ నేచర్ హ్యాస్ ఎ మెసేజ్ టు కన్వే ఫర్ మ్యాన్.
0: ఇట్టి పరమ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటిదే పవిత్ర భారతదేశము.
1: భారత్ ఈజ్ a country which recognizes this truth అండ్ కండక్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ దిస్ లైట్.
0: ఇది ఏ పవిత్రమైన భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
0: రాయి మొదలు రత్నం వరకును,
1: ఫ్రమ్ స్టోన్ టు ఎ ప్రెషియస్ జెమ్,
0: పచ్చిక మొదలు పరం జ్యోతి వరకును,
1: ఫ్రమ్ ద ఇనర్ట్ థింగ్ టు ద మోస్ట్ ఇల్యూమినేటెడ్
0: మాల మొదలు మహనీయుని వరకును,
1: ఫ్రమ్ ది లోయెస్ట్ క్యాస్ట్ టు ద హైయెస్ట్
0: చీమ మొదలు ఏనుగు వరకును,
1: ఫ్రమ్ యాంట్ టు ఎలిఫెంట్,
0: సర్వత్రము భగవంతుని యొక్క స్వరూపములుగానే విశ్వసించినటువంటిది భారతీయుడు.
1: భారత్ ఇస్ వన్ విచ్ హెస్ బిలీవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: ప్రతి పదార్థం కూడా పూజనీయమైనట్లుగానే విశ్వసించినటువంటి దేశం భారతదేశం.
1: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ హెస్ ఫోమ్ ఫెయిత్ దట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈస్ వర్తి ఆఫ్ వర్షిప్.
0: కనుకనే కఠినమైనటువంటి శిలను కూడాను ప్రతిష్ఠింపజేసి షోడశోపచారముల చే పూజింపబడుతుండాలి భారతదేశము.
1: దట్ ఈస్ వై ఇన్ భారత్ యు ఫైండ్ దట్ ఈవెన్ ఎ స్టోన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఐడాల్ ఫైండ్స్ యాక్సెప్టబిలిటీ అండ్ వర్షిప్.
0: తులసి అశ్వత్థాది వృక్షములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
1: ట్రీస్ లైక్ అశ్వత్థ ట్రీ అండ్ తులసి హ్యావ్ ఆల్సో బీన్ వర్షిప్డ్ హియర్.
0: గోవు, అశ్వము, గజము ఇత్యాది మృగములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
1: యానిమల్స్ లైక్ కౌ, ఎలిఫెంట్ అండ్ హార్స్ ఆల్సో ఆర్ బీయింగ్ వర్షిప్డ్ ఇన్ భారత్.
0: చీమలకు కూడాను చక్కెర వేసి పిండలు వేసి దానిని పోషించడానికి ప్రయత్నిస్తున్నది భారతదేశము.
1: భారత్ ఈజ్ వన్ విచ్ వాంట్స్ టు ఫాస్టర్ ఈవెన్ హ్యాండ్స్ బై ప్రొవైడింగ్ దెమ్ షుగర్ అండ్ ఫ్లోర్.
0: కాకులకు, గ్రద్దలకు, కుక్కలకు, కోతలకు కూడాను భగవత్ ఆరాధనగా రూపొందింపచేసి వాటిని కూడాను గౌరవిస్తుండాలి భారతదేశము.
1: భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఆఫర్స్ వర్షిప్ రికగ్నైజింగ్ ది డివినిటీ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యానిమల్స్ వెదర్ ఇట్ ఈస్ ఎ డాంకీ, ఎ మంకీ ఆర్ ఎ డాగ్.
0: కానీ ఈ పవిత్రమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖులు భారతీయులు మూఢ విశ్వాసులని భావిస్తున్నారు.
1: అన్ఫార్చునేట్లీ పీపుల్ హూ కెనాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ బేసిక్ ట్రూత్ ఫూలిష్లీ డిస్క్రైబ్ ఇండియన్స్ యాజ్ ఫూలిష్.
0: కాదు కాదు, భగవతి యొక్క ప్రేమను మానవుని వరకే పరిమితం కాకుండా సర్వ ప్రాణులకు కూడాను భగవత్ యొక్క ప్రేమను పొందించాలి అనేటువంటి యొక్క విశాలమైన భావంతో, వినంతమైనటువంటి యొక్క తత్వంతో ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వస్తున్నది భారతదేశం.
1: బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఈజ్ ఎక్స్టెండింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ నాట్ మెర్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, బీట్ యానిమల్స్, బర్డ్స్ ఆర్ బీస్.
0: ఇలాంటి భారతీయుల యొక్క సామాజిక న్యాయాన్ని కూడాను ఏ యొక్క ప్రపంచమునందు కూడాను మనం గుర్తించడానికి వీలు కాదు.
1: ద టైప్ ఆఫ్ సోషల్ జస్టిస్ దట్ ఈస్ ఒబ్టెయిన్డ్ ఇన్ భారత్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్.
0: ఈ తత్వజ్ఞానం యొక్క రహస్యాన్ని ఏ దేశం కూడాను గ్రహించుకోలేదు.
1: నో కంట్రీ హాస్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ విచ్ ది ఫిలాసఫీ ఆఫ్ భారత్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వమును, విశాలమైనటువంటి యొక్క దివ్య భావమును కూడినటువంటిది ఈ భారతదేశం.
1: భారత్ ఇస్ వన్ విచ్ కంబైన్స్ స్పిరిచువాలిటీ అండ్ ఇన్ డే టు డే లైఫ్.
0: కనుకనే ఉపనిషత్తులు కూడాను అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించకూడదు.
1: దట్ ఈస్ వై ఉపనిషత్స్ ఆల్సో హావ్ డిక్లర్డ్ డూ నాట్ హేట్ ఎనీవన్.
0: ఎవరిని విరోధం చేసినప్పటికీ భగవంతుని విరోధించినటువంటి వాడవుతాడు.
1: హూమ్ సో ఎవర్ యూ హేట్ ఆర్ మేక్ ఎన్ ఎనిమీ యూ వుడ్ హ్యావ్ డన్ ఇట్ టువర్డ్స్ గాడ్ హింసెల్ఫ్.
0: నిర్ద్వేషో సర్వభూతేషు, ఎవరిని ద్వేషించినా కూడాను భగవంతుని ద్వేషించినట్టు అవుతుంది.
1: Whomsoever you hate or make enemy of would have been extended only to
0: sarva jeeva namaskaram kesavam pratihachyate anindi. Evariki namaskaram chesinappatikini vaari endunnatvanti yokka antaratma swaroopulain paramaatmaniki namaskaram anindi.
1: To whomsoever you offer namaskar, it reaches the indweller of everyone.
0: Itti pavitramainatvanti bharatiya sanskrutini gurtinchukolenatvanti moodulu దీనిని అవిశ్వాసంగాను ఒక మూర్ఖత్వంగాను భావిస్తూ వస్తున్నారు.
1: ఫూలిష్ అండ్ అన్వైజ్ పీపుల్ హూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ సచ్ సీక్రెట్ ట్రూత్స్ హిడెన్ ఇన్ ఇండియన్ కల్చర్ కాల్ దోస్ పీపుల్ యాజ్ పీపుల్ హూ డు నాట్ నో థింగ్స్ కరెక్ట్లీ.
0: భారతీయుల యొక్క పవిత్రము, నిస్వార్థము, నిరంతరమైనటువంటి యొక్క దివ్యతత్వము ఇతరులు ఎవరు కూడా గ్రహించుకోలేరు.
1: ద సేక్రెడ్నెస్ ఆఫ్ భారతీయ లైఫ్ అండ్ ది యునిక్నెస్ ఆఫ్ భారతీయ లైఫ్ అండ్ ద డివినిటీ దట్ ఈస్ హిడెన్ ఇట్ కెనాట్ బి ఈజీలీ అండర్స్టూడ్.
0: శక్తివంతమైనటువంటి పవిత్రమైన భారతీయ సంస్కృతిని భారతీయులే గ్రహించుకోలేకపోతున్నారు.
1: భారతీయ సంస్కృతి విచ్ ఇస్ సో సేక్రెడ్ అండ్ విచ్ ఇస్ సో డివైన్ హ్యాస్ నాట్ బీన్ అండర్స్టూడ్ ఈవెన్ బై భారతీయస్ ఇండియన్స్ దెమ్సెల్స్.
0: నామరూపములు వేరుగా ఉండినప్పటికీ అందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం, ఏకత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను ప్రచారం చేస్తూ వచ్చింది భారతదేశం.
1: భారత్ హ్యాస్ ప్రీచ్డ్ దట్ దేర్ కుడ్ బి ఎ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ నేమ్ అండ్ ఫార్మ్ బట్ గాడ్ హూ ఇస్ ద ఇన్వెలర్ ఈస్ కామన్ అండ్ ద సేమ్. దిస్ ఈస్ వాట్
0: ఈ ప్రకృతి అంతా కూడాను పరమాత్మని యొక్క ప్రతిబింబమే.
1: ది ఎంటైర్ నేచర్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్
0: దీని యొక్క శాసనము కేవలం ఉల్లంఘించుటకు ఎవ్వరికీ సాధ్యం కాదు.
1: నో వన్ క్యాన్ ట్రాన్స్గ్రెస్ ద లాస్ ఆఫ్ నేచర్.
0: ఈ నేచర్ యొక్క, ఈ సహజం యొక్క, సృష్టి యొక్క రహస్యాన్ని ఎవ్వరు కూడా మీరడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ గో అగెన్స్ట్ ది లాస్ ఆఫ్ నేచర్.
0: ఇట్టి సత్యస్వరూపమైన, నిత్యస్వరూపమైన, నిర్మల స్వరూపమైనటువంటి ఈ దివ్యత్వాన్ని మానవుడు గుర్తించుకోలేయడానికి ప్రయత్నించటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ దిస్ బేసిక్ ట్రూత్, దిస్ గ్రేట్ ట్రూత్ అండ్ దిస్ డివైన్ ట్రూత్.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకునే నిమిత్తమై వచ్చినటువంటి మానవుడు ప్రపంచం యొక్క రహస్యాన్ని ఏమాత్రం కూడాను విచారించక కేవలము వస్తువాహనములపైననే, విషయ సంబంధముపైననే తాను విహరిస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హూ హాస్ టేకన్ బర్త్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ హూ హీ రియలీ ఈజ్ ఈజ్ వేస్టింగ్ హిజ్ ఎంటైర్ టైమ్ ఇన్ లివింగ్ ఎ లగ్జూరియస్ లైఫ్ ఇన్ లివింగ్ ఎ వర్ల్డ్లీ లైఫ్.
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహము అనిత్యము, అశాశ్వతము, అసత్యమనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ టెంపరీ, ట్రాన్సియెంట్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లాస్ట్. దిస్ ట్రూత్ హెస్ నాట్ బీన్ రికగ్నైజ్డ్ బై మ్యాన్.
0: మానవుని పొట్ట మలమూత్రములతో చేరినటువంటి యొక్క కేవలము ఒక దిబ్బ వంటిది.
1: మ్యాన్స్ స్టమక్ మే బి కంపేర్డ్ టు ఎ రబిష్ డంప్ వెరిన్ ఆల్ ద అన్వాంటెడ్ థింగ్స్ ఆర్ డంప్డ్ దేర్.
0: ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క దేహాన్ని ఆధారంగా చేసుకుని నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ బేస్ ఆన్ దిస్ బాడీ విచ్ ఇస్ టెంపరీ బట్ రికగ్నైజ్ ద బేసిక్ ట్రూత్ అండ్ ద రియల్ ట్రూత్.
0: దేహం అనేటువంటిది కేవలము ఒక ఇనుప పెట్టె వంటిది.
1: ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎన్ ఐరన్ సేఫ్.
0: ఈ ఇనుప పెట్టెలో పెట్టినటువంటి యొక్క ఆభరణములు మహా విలువైనటువంటివి.
1: ద జ్యూయల్స్ హిడెన్ ఇన్ దిస్ ఐరన్ సేఫ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్ అండ్ వాల్యుబుల్.
0: ఇక్కడ అందులో ఉంచినటువంటి విలువైనటువంటి యొక్క ఆభరణములను మేము గుర్తించుకునలేక కేవలం ఇనుప పెట్టెనే ప్రధానమని మనం ఆశిస్తూ ఉన్నాం.
1: నాట్ రికగ్నైజింగ్ ద ప్రెషియస్ జ్యూయల్స్ విచ్ దిస్ ఐరన్ సేఫ్ కంటైన్స్ వీఆర్ వేస్టింగ్ ఆల్ అవర్ అటెన్షన్ ఓన్లీ ఆన్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ వాల్యులెస్.
0: ఈ సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సత్చింతనలు అనేటువంటి ఒక విలువైనటువంటి ఒక ఆభరణములను ఈ మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహం నందు భద్రపరిచినటువంటిది.
1: ఇన్ దిస్ బాడీ ఆర్ హిడెన్ ద గుడ్ కాండక్ట్, ద గుడ్ బిహేవియర్, ద వర్చ్యూస్ అండ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్ విచ్ ఆర్ వెరీ ప్రెషియస్.
0: అందువల్లనే తిరుత్తుండారు వారు చెప్పారు.
1: తిరుత్తన్ ఆల్వార్ హ్యాస్ డిక్లర్డ్
0: మలినపు కొంప.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ డర్టీ హౌస్.
0: రోగముల మ్రగ్గెడు సేవక గంప.
1: ఇట్ ఈజ్ ఎ బాస్కెట్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆల్ డిసీజెస్.
0: జాత సంచలనము పొందు దుంప.
1: దిస్ అండర్గోస్ ఎ నంబర్ ఆఫ్ చేంజెస్ అండ్ మాడ్యులేషన్.
0: భవసాగర మీద లేని కంప.
1: దిస్ ఈజ్ వన్ విచ్ కెనాట్ హెల్ప్ యూ టు
0: అమ్ముల పదలము మన మెప్పు దలంప.
1: అండ్ ఇట్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ బెడ్ ఆఫ్ ఆరోస్.
0: నేను స్థిరమని నంబబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే.
1: ఓ మైండ్ డూ నాట్ ప్లేస్ యువర్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్. బిలీవ్ ఇన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ హరి.
0: ఇక్కడ జీవత్వాన్ని తాను గుర్తింపజేయలేదు, మనసును మాత్రమే
2: ప్రచురింపచేశాడు.
1: హీ హాజ్ అడ్రస్డ్ ఓన్లీ మైండ్ హియర్, హీ హాజ్ నాట్ అడ్రస్డ్ ది
2: మనిషి అనగా మనసే.
1: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ మైండ్.
2: కానీ మనిషి అనే ఆకారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుంటున్నాము. ఇది చాలా పొరపాటు.
1: బట్ వీఆర్ ఓన్లీ టేకింగ్ నోట్ ఆఫ్ ద ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్. దిస్ ఇస్ అ గ్రేట్ మిస్టేక్.
2: మనసు కలిగిన వాడు అవుట చేతనే ఇతనికి మనిషి అని పేరు వచ్చింది.
1: యాజ్ హీ హ్యాజ్ ఎ మైండ్, హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనిషి, ది వన్ హూ హ్యాజ్ ఎ మైండ్.
2: ఈనాడు ప్రపంచము ఉండవలసిన రీతిగా ఉండలేదంటే దీనికి మూల కారణం ఏమిటి?
1: ఇఫ్ యు సే దట్ ద వరల్డ్ ఈజ్ నాట్ the way that it ought to be, what is the reason for that state?
2: Manushyante manase.
1: Man means his mind.
2: Manasante sankalpamulu yokka koodike.
1: Mind means the conglomeration of the thoughts.
2: Sankalpamulu anaga nitya jeevithamlo manam aacharinchetuvanti aacharamule.
1: The thoughts essentially refer to the type of action that you carry on.
2: నడతలు మంచిగా ఉండినప్పుడే మనసు మంచిదిగా ఉంటుంది.
1: If your conduct is good, your mind would be good.
2: మనసు మంచిగా ఉండినప్పుడే మనిషి మంచివాడు అవుతాడు.
1: If your mind is good, man would be good, he would be good.
2: కనుక ఈనాడు లోకం మంచిగా లేదనుకుంటే నడతలు మంచిగా లేవనే దీని అర్థం.
1: If you say that the world is not all right today, it means man's conduct is not quite all right.
2: మన నడతలన్నీ కూడాను కేవలము ఒక దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి నడతలుగా ఉండాలి.
1: అవర్ కాండక్ట్ షుడ్ బి రియలీ డివైన్, సేక్రెడ్.
2: భగవంతుడు అనగా ప్రత్యేకం కాదు.
1: గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ సపరేట్ ఫ్రమ్ అస్.
2: మనుష్యాకారమే భగవత్ స్వరూపము.
1: ది ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: దైవం మానుష్య రూపేణ.
1: God essentially comes down in the form of
2: దైవమునకు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
1: God doesn't have a separate form of his own.
2: ఇలాంటి మనిషి రూపంతో వచ్చినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవత్వంగా భావించి కేవలము ఒక లోక సంబంధమైనటువంటి విషయంలో దీనిని అంకితం గావించటము, ఇది మన యొక్క జీవితానికి విరుద్ధమైన మార్గము.
1: ఇట్ వుడ్ బి గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఇఫ్ వీ డు నాట్ రికగ్నైజ్ divinity which has taken a human form and waste our life asking unnecessary and useless things and waste our
2: time. ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య చరిత్రను లోకానికి చాటే నిమిత్తమై అవతారములు అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటుంటాయి.
1: Avatars descend on the earth in order to teach these sacred lessons to humanity.
2: నేను అనేక పర్యాయాలు చెప్పాను. భగవంతుడు అవతరించటము నీ సంసారమును, నీ బాధలను, నీ కష్టములను, నీ దుఃఖములను, నీ విచారములను రూపుమాపి నీకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చే నిమిత్తం కాదు అవతరించేది.
1: ఐ హావ్ టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ నాట్ టు సాల్వ్ పెటీ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ గివ్ యూ జాయ్ అండ్ హ్యాపీనెస్.
2: ఈ కష్టములు, ఈ దుఃఖములు, ఈ విచారములు, ఈ యొక్క బాధలు అన్ని కూడాను సహజ సిద్ధంగా మన యొక్క కర్మ ఫలితంగా మనము వెంటాడుతూనే ఉంటుంటాయి.
1: ఆల్ ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ విచ్ యూ ఫేస్ ఇన్ లైఫ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్స్ విచ్ యూ హావ్ పర్ఫార్మ్.
2: కనుకనే కర్మానుబంధిని మనుష్యలోకే. ఈ కర్మానుబంధం చేతనే వచ్చినటువంటిది ఈ మనుష్యలోకము. కనుక ఇవి తప్పించడానికి వీలు కాదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ that the mankind is bound by their own actions.
2: నీ యాక్షన్ కు తగినట్టుగా రియాక్షన్ ఉంటుంటది. నీ యొక్క కర్మలకు తగినట్టుగా దాని ఫలితం ఉంటుంటాయి.
1: ఆల్ ద రియాక్షన్స్ డిపెండ్ అపాన్ యువర్ యాక్షన్. ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ డిపెండ్
2: అపాన్. నిలువుటద్దం ముందు నీవు నిల్చుకొని ఆ ప్రతిబింబానికి నమస్కారం చేస్తే ఆ నిలువుటద్దంలో ఉండినటువంటి ప్రతిబింబము ఆ నమస్కారం తిరిగి నీకే అందిస్తుండాలి.
1: స్టాండింగ్ బిఫోర్ ఎ మిర్రర్ ఇఫ్ యూ ఆఫర్ నమస్కార్ ది ఇమేజ్ అండ్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్ ఆఫర్స్ యూ బ్యాక్ ది నమస్కార్.
2: ఆ నిలువుటద్దంలో ఉండేటువంటి ప్రతిబింబాన్ని నీవేమైనా దండించి లేక దానిని ఏమైనా ఒక విధమైనటువంటి ఒక క్రూరంగా మాట్లాడినప్పుడు అది కూడాను నీకు అదే విధంగా దండించి ఆ క్రూరంగా నీతో మాట్లాడుతుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూఆర్ హార్ష్ టు ది ఇమేజ్ ఇన్ సైడ్ ది మిర్రర్ ది ఇమేజ్
2: దీనిని బట్టి మన కర్మలను బట్టి మన ప్రతిఫలములు వస్తుంటాయి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ వీ కెన్ రికగ్నైజ్ that all the fruits of our action depend upon the type and the nature of action that
2: భారతీయుల యొక్క ప్రధానమైనటువంటి విశ్వాసము మూడు.
1: There are three important beliefs on which Bharatiya life is based.
2: Karma phalamu aneetundi okati.
1: One is the fruits of action.
2: Manamu chesina danini tappinchukonataku veelu kaadu, dani anubhavinchali aneetundi karma siddhantam.
1: ద లా ఆఫ్ కర్మ స్టేట్స్ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్స్.
2: రెండవది అవతార తత్వము.
1: ద సెకండ్ వన్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవతార.
2: అవతారం అనగా దైవత్వాన్ని విశ్వసించటం.
1: అవతార తత్వం రిఫర్స్ టు హ్యావింగ్ ఫెయిత్ ఇన్ డివినిటీ.
2: మానవత్వం కేవలము దైవం నుండి ఆవిర్భవించినటువంటిది అనేటువంటి ఒక సత్యం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ డివినిటీ అలోన్. దిస్ ఇస్ ఎ ట్రూత్.
2: మానవుడనగా కేవలము ఈ ఆకారంతో కూడినటువంటి వాడు కాదు.
1: మ్యాన్ డస్ నాట్ మీన్ దట్ ఫిజికల్ ఫామ్ అలోన్.
2: మనుష్య జన్మము కేవలం ఒక దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ మ్యాన్స్ బర్త్.
2: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: అమంగ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్.
2: దేనివల్ల దుర్లభము? పశుపక్షి మృగాదుల వలె మనము తిరిగి తిని ఆనందించి సుఖనిద్రాదులతో భోగభాగ్యములు అనుభవించినంత మాత్రమున మనం కూడాను పశుపక్షివాదుల వలె ఉండవచ్చును కదా. ఇంకా మానవుడు ఇందులో దుర్లభం అనేటువంటి యొక్క విషయంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ టెలింగ్ దట్ ఇట్స్ డిఫికల్ట్ టు గెట్ హ్యూమన్ లైఫ్? ఇఫ్ వీ వేస్ట్ అవర్ లైఫ్ లైక్ యానిమల్స్ అండ్ బర్డ్స్ లివింగ్ ఇన్ ది సేమ్ వే యాస్ ది యానిమల్స్ అండ్ బర్డ్స్ లివ్.
2: నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి మానవునికి ఒక్కడికి మాత్రమే ఉంటుందా?
1: మ్యాన్ అలోన్ హ్యాస్ the power of discrimination to distinguish what is good and to distinguish it from bad.
2: Bhuta bhavishyat vartamana kalamunu kudanu gurtimpa chesetuvanti oka divya shakti okka manavuniki maatrame untundi.
1: He has the divine power to recognize the time sense, the past, the present and the future.
2: Kanukane idi manavattamlo oka durlabhatanga deni bhavistu vacharu.
1: That is why it is said it is difficult to get a human life.
2: Aiti మానవుడు భవిష్యత్తును యోచించవచ్చు.
1: మ్యాన్ కెన్ థింక్ ఆఫ్ ఫ్యూచర్.
2: మానవుడు గడిచిపోయిన దానిని చింతించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఆల్సో థింక్ ఆఫ్ ది పాస్ట్.
2: జరిగేటువంటి దానిని అనుభవించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఎక్స్పీరియన్స్ ది ప్రజెంట్.
2: అయితే ఇది కూడాను మానవునికి విరుద్ధమైనటువంటి ఒక మార్గమే.
1: బట్ ఇన్ ఎ వే దిస్ ఈస్ ఆల్సో కాంట్రరీ టు హ్యూమన్.
2: గడిచిన దానిని చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ద పాస్ట్.
2: కారణమేమనగా గడిచిపోయినటువంటిది ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాం.
1: ది రీజన్ ఈస్ దట్ ఫ్రూట్స్ ఆఫ్ అవర్ ఓన్ పాస్ట్
2: ఎంత చింతించినప్పటికీ గడిచినటువంటిది ఒక్క క్షణమైనా మనకు ముందుకు రాదు.
1: హౌవర్ మచ్ యు వరీ అండ్ బాదర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ద పాస్ట్ టైం.
2: భవిష్యత్తును విచారించిన అవసరం లేదు.
1: యు షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్. దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్.
2: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
2: రేపటి వరకు నేను ఉంటాననేటువంటి ష్యూరిటీనే లేదు. ఇంకా భవిష్యత్తును ఎందుకు విచారించాలి?
1: వేర్ ఇస్ ది ష్యూరిటీ దట్ వుడ్ బి అలైవ్ టిల్ టుమారో?
2: రేపు అనుకుంటే ఈనాటికే మనం పోవచ్చును.
1: వీ మే గో అవే ఫ్రమ్ దిస్ వరల్డ్ టుడే ఇట్ సెల్ఫ్.
2: అయితే వర్తమానాన్ని గుర్తులో ఉంచుకోమని చెప్పింది.
1: బట్ ఇట్ హస్ సెడ్ దట్ రిమెంబర్ ఆల్వేస్ యువర్ ప్రజెంట్.
2: అనగా ఇది వర్తమానం, ఇది ప్రజెంట్, ప్రజెంట్, ప్రజెంట్ అన్నాం.
1: Go on reflecting and remembering the present as present.
2: Kani bhagavad drishtilo idi present kaadu, idi sadharanamaina present kaadu, idi omnipresent.
1: But in the divine reckoning and vision this is not an ordinary present, this is omnipresent.
2: Idi omnipresent annamante gadachi poyina dani yokka result ee present lo untundali. ఈ ప్రజెంట్ లో మనం చేస్తున్నటువంటి యొక్క ఫలితము రాబోయేటువంటి కూడా ఈ ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: వై డూ యూ డిస్క్రైబ్ దిస్ ప్రజెంట్ యాజ్ ఓమ్ని ప్రజెంట్? ది రీజన్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్స్ యూఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ ప్రజెంట్
2: అండ్ ఓన్లీ రేపు వస్తుండాలి. ఇప్పుడు
1: యు ఆర్ గెటింగ్ ది బెల్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద టైప్ ఆఫ్ ఫుడ్.
2: ఇప్పుడు తినబోయేది రేపటి దినం బెల్ట్ వస్తుంది, అనగా ఒక ఇది వస్తుంది రేపు.
1: అండ్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు హావ్ టేకెన్
2: రాబోయే రేపుకు వచ్చున్నటువంటి రేపుకు ప్రజెంటే ప్రధానము. గడిచిపోయినది రాబోయేటువంటిది కూడాను ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: ది పాస్ట్ హ్యాస్ ఇట్స్ లెసన్స్ ఫర్ ది ప్రజెంట్ అండ్ ది ప్రజెంట్ ఈస్ గోయింగ్ టు డిటర్మిన్ ది ఫ్యూచర్.
2: అయితే అంత గాఢమైన అంత దీర్ఘమైన ఆలోచన లేకపోవటం చేత మానవుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనగా గడిచినటువంటి దానిని రాబోయేటువంటి దానిని వర్తమానాన్ని చింతిస్తూ ఉంటాడు.
1: But man is not thinking so deeply as to recognize the importance of present. Therefore, he worries himself about the past and the future.
2: ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమానములు అనేటువంటిది దైవత్వములో ఉండవు.
1: But in God you cannot find
3: దిస్ కైండ్ ఆఫ్ పాస్ట్
2: దివ్యత్వానికి పూర్తి విరుద్ధమైనటువంటిది.
3: దిస్ ఈస్ కాంట్రడిక్టింగ్ ది డివినిటీ ఇట్ సెల్ఫ్.
2: ఒక చిన్న ఉదాహరణము,
3: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: స్వామి, రాబోయేటువంటిది తెలుసు కదా, భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా స్వామి, ఈ యొక్క బాత్రూమ్ లో పడిపోయేటువంటిది స్వామికి తెలియదా అని కొంతమందికి ఆలోచన కలుగుతుంటది.
3: సమ్ పీపుల్ హ్యావ్ గాట్ దీస్ థాట్స్. స్వామి నోస్ ది ఫ్యూచర్ అండ్ స్వామి నోస్ దట్ హీ వుడ్ బి ఫాలింగ్ ఇన్ బాత్రూమ్. డస్ హీ నాట్ నో దిస్ మచ్?
2: అయితే నాకు ఫ్యూచర్ నాకు తెలుసును, కానీ ఇతరుల ఫ్యూచర్ ను నేను యోచిస్తాను, కానీ దీని ఫ్యూచర్ నేను ఎప్పుడు యోచించను.
3: ఐ నో మై
2: సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
3: ఐ నో మై ఓన్ ఫ్యూచర్ బట్ ఐ వుడ్ నెవర్ బాదర్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ బాడీ ఆర్ మై సెల్ఫ్. ఐ వుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ అదర్స్. దిస్ ట్రూత్ మస్ట్ బి వెరీ క్లియర్లీ రికగ్నైజ్.
2: ఇది కర్తవ్యం యోగం ఉచ్యతే. అప్పటి కర్తవ్యాన్ని అప్పటికి నేను చింతిస్తాను.
3: ఐ ఆల్వేస్ కన్సర్న్ మై సెల్ఫ్ అబౌట్ ది డ్యూటీ ఫర్ ది ప్రజెంట్.
2: ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి.
3: ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండ్ గో.
2: ప్రతి ఒక్కటి కూడా ఈ జగత్తు లోపల పాసింగ్ క్లౌడ్స్.
3: ఎవ్రీథింగ్
2: రావటం పోవటం, రావటం పోవటం.
3: ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లైక్ ఎ పాసింగ్.
2: ఈ మధ్య లోపల ఎన్నో రకములైనటువంటి యొక్క అనుభూతులు కూడా మానవులకు కొంతవరకు చేజిక్కుతుంటాయి.
3: ఇన్ ది ప్రాసెస్ ఏ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విల్ బి గెయిన్డ్ బై పీపుల్.
2: ఈ యొక్క అనుభూతిని మాత్రం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
3: వీ షుడ్ ఆల్వేస్ రికగ్నైజ్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
2: భగవంతుడు ఏ అవతారం నందు కానీ, రామ, కృష్ణ, మత్స్య, కూర్మ, వలహ, వామన ఇలాంటి అవతారములన్నీ కూడాను కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క ఫలితమును మాత్రమే మీరు గుర్తిస్తూ వస్తున్నారు, కానీ ప్రతి అవతారం కూడాను వచ్చేది ఒకే ఒక లక్ష్యం.
3: వాట్ ఎవర్ ఇన్కార్నేషన్ బీట్, బీట్ రామ ఆర్ మత్స్య ఆర్ కూర్మ ఆర్ ఎనీ అవతార్, దేర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్ అస్ టు వై an avatar and incarnation.
2: మానవునికి ప్రేమ తత్వాన్ని నేర్పించే కోసం వస్తున్నాయి.
3: ఆల్ ది ఇన్కార్నేషన్స్ కమ్ ఇన్ ఆర్డర్ టు టీచ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు మ్యాన్.
2: ఓ మానవుడా, నీకు ప్రేమ లేకపోవటం చేతనే, నీకు స్వార్థము కలగటం చేతనే ఇన్ని విధములైనటువంటి బంధనకు ఈ యొక్క జగత్తులో నీవు చిక్కుబడి ఉంటున్నావు.
3: ఓ మ్యాన్, యు ఆర్ బౌండ్ బై సో మెనీ థింగ్స్ బికాస్ యు ఆర్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ and because you do not have that love manifesting in you.
2: Tyagamu prema ee rendu neevu kaliginappude neevu divyattvam enti manavattvanga roopondutavu.
3: Cultivate sacrifice and love, then you get transformed into total divinity.
2: Tyagamu leni manavudu kevalam rogamunande nasistadu.
3: A man without sacrifice ruins himself only in diseases.
2: ప్రేమ లేని మానవుడు జీవించినటువంటి ఒక శవం గా రూపొందుతాడు.
3: ఎ మ్యాన్ వితౌట్ లవ్ ఈజ్ ఎ లివింగ్ డెత్.
2: కనుకనే మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది ఒక్క ప్రేమ త్యాగం.
3: ది డివినిటీ ఆఫ్ మ్యాన్ కెన్ బి రికగ్నైజ్ ఓన్లీ ఇన్ సాక్రిఫైస్.
2: ప్రేమకు ప్రేమనే దానికి సరి అయినటువంటి ఫలము.
3: లవ్ అలోన్ ఈజ్ ద రివార్డ్ ఫర్ లవ్.
2: ప్రేమకు ప్రేమనే సాక్షి.
3: Love is the witness of love.
2: ప్రేమకు భయము లేదు.
3: లవ్ నోస్ నో ఫియర్.
2: కారణం ఏమనగా ప్రేమ పరిపూర్ణమైనటువంటి రీతిగా ఉంటుంటుంది.
3: The reason is love is full in itself.
2: ప్రేమలో స్వార్థము లేదు.
3: There is no selfishness in love.
2: ప్రేమ ప్రేమ నిమిత్తమై ఉండటం చేతనే భయం శూన్యంగా ఉంటుంది.
3: Love lives for itself and therefore there is no room for fear in it.
2: కనుకని ప్రేమను నేర్పే నిమిత్తమై అవతారములు ఈ జగత్తు నందు అవతరిస్తూ ఉంటాయి.
3: ఇన్కార్నేషన్స్ కమ్ డౌన్ టు ఎర్త్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దిస్ లా ఆఫ్
2: ఏకత్వంలో ఉండినటువంటి యొక్క అనేకత్వాన్ని జగత్తును చూస్తుండాలి. కానీ భగవంతుడు అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని నిదర్శింపచేస్తాడు.
3: ద వరల్డ్ సీస్ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ బట్ గాడ్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ.
2: కనుకనే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
3: Unity in diversity is the law.
2: ఈ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని భగవంతుని ద్వారానే నేర్చుకునేటకు సాధ్యమవుతుంది.
3: One can learn this basic truth only through divinity and through God.
2: కృష్ణావతారము కేవలం లీలామానుష విగ్రహం అని, ఆదర్శ మూర్తి అని, పవిత్ర చక్రవర్తి అని, ఆత్మస్వరూపమని భావిస్తూ వచ్చారు.
3: People have been thinking that the incarnation of Krishna is an ideal person and he holds out certain ideals for the world.
2: భక్తుల యొక్క పవిత్రమైన నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క తత్వాన్ని జగత్తునకు ప్రకటింప చేయటానికి భగవంతుడు అవతరిస్తుంటాడు.
3: గాడ్ కమ్స్ డౌన్ టు ఎర్త్ యాజ్ అన్ ఇన్కార్నేషన్ ఇన్ ఆర్డర్ టు షో టు ద వరల్డ్ ద సేక్రెడ్నెస్ ద ప్యూరిటీ అండ్ ద ఐడియల్స్ ఆఫ్ డ్యూటీ.
2: మధ్య మధ్య కొన్ని రకములైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ దుర్మార్గులను హింసిస్తూ సన్మార్గులను పోషిస్తూ ధర్మాన్ని పోషిస్తూ అధర్మాన్ని నశింపచేస్తూ వస్తున్నాడని మనం భావిస్తున్నాం. అది నీ దృష్టిలో ధర్మ నిగ్రహము అధర్మము యొక్క దీనిని నాశనము అనుకుంటున్నావే కాని భగవంతుడు ధర్మరక్షణ అధర్మాన్ని నాశనము అనేటువంటిది కూడా భగవంతుని లేదు.
3: యూ మే బి థింకింగ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్ దట్ గాడ్ ఇన్కార్నేట్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ అండ్ డిస్ట్రాయ్ వికెడ్నెస్ అండ్
2: భగవంతుని దృష్టిలో చెడ్డది అనేటువంటిదే లేదు.
3: But this is wrong. In God's view,
2: sarvamu tana sankalpam nunchi aavirbhavinchinatundi ve kanuka tana sankalpam pavitramainadi kada.
3: Everything has emerged out of his will.
2: Prati padarthanni prakti vyaktini manam preminchinappude bhagavantuni preminchina varam avutam.
3: Only when we love every person and everything, then only would have truly
2: ఎవరిని ద్వేషించినా మనం పరమాత్మను ద్వేషించినటువంటి వారం అవుతాం.
3: Whomsoever you hate, you would have hated God himself.
2: Sarvata paanipadam తత్సర్వతోచి శిరోముఖం సర్వసత్మల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుని యొక్క తత్వము భక్తుని యొక్క భావం పైన ఆధారపడి ఉంటుంటుంది.
3: గాడ్స్ యాక్షన్స్ డిపెండ్ అపాన్ ద డివోటీస్ అండర్స్టాండింగ్.
2: భగవంతుణ్ణి, భగవంతుడా, నా బాధలు నీకు కనిపించటం లేదా, నా రోదలు నీకు వినిపించటం లేదా, నా కష్టములు నీవు కంటితో చూడటం లేదా అని ఎవరు ప్రార్థిస్తుంటారో వారి దగ్గర కేవలము బలుకుల వలె కన్నులు మాత్రమే ఉంటుంటాయట, శ్రోత్రములు మాత్రమే ఉంటుంటాయట, నేత్రములు మాత్రమే ఉంటుంటాయట, స్వరూపం ఉండదట.
3: బిఫోర్ పీపుల్ హూ గో ఆన్ ప్రేయింగ్ దట్ గాడ్ హ్యావ్ యూ నాట్ బీన్ ఏబుల్ టు సీ అవర్ ప్రేయర్స్ అవర్ డిఫికల్టీస్ అండ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ అవర్ సారోస్ దేర్ యూ కెన్ గెట్ గాడ్స్ ఐస్ అండ్ గాడ్స్ ఇయర్స్ ఓన్లీ బట్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ సీన్.
2: కానీ ఈనాటి సాధకుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదనగా
3: ది పొజిషన్ ఆఫ్ టుడే సాధకాస్ ఈజ్
2: జానాది సమయమునందు యోగరీతిలుగా ఉంటుంటారు, వారు యోగుల వలె ప్రకటిస్తారు.
3: అట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ మెడిటేషన్ దే గివ్ ది ఇంప్రెషన్ దే ఆర్ యోగీస్ దెమ్సెల్వ్స్.
2: కానీ ఆ ధ్యాన సమయం సమాప్తి అయినదా తిరిగి నిత్య జీవితంలో నిరంతరము వాడు భోగములోనే మునిగి ఉంటాడు.
3: బట్ అట్ ది ఎండ్ ఆఫ్ దట్ మొమెంటరీ ధ్యాన he starts living an indulgent life immediately after that is over, after the meditation
2: he cheppinatvanti satatam yoginaha annadu.
3: But this is not what has been told by Krishna. You should be yogi always.
2: Manam tellavari yogi, madhyanam bhogi, ratri rogi, ee vidhanga maarutunte inga satatam yoginaha ane ee reethiga manam bhavinchadaniki veel avutundi.
3: If you are a yogi in the morning and indulgent in the afternoon and get diseases in the evening, how can you
2: sarvakala sarvavastali endukodanu edi chesina edi chuchina edi cheppina edi anubhavinchina idi bhagavat bhavam tone untundali.
3: On the other hand, you should be full of the feeling of divinity at all times and in all places, whatever you do, whatever
2: kevalam nee swarthamne nee kashtamulu endu bhagavantuni nindinchatamu సుఖములు యందు భగవంతుని వర్ణించటము ఇది కేవలము స్వార్థ స్వరూపమైనటువంటి సంకుచితమైన భావము.
3: క్రిటిసైజింగ్ గాడ్ వెన్ ఎవర్ యు ఆర్ హావింగ్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్, ప్రైజింగ్ గాడ్ వెన్ ఎవర్ యువర్ విషెస్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఈజ్ ఎ నారో వే ఆఫ్ లుకింగ్ అట్ గాడ్.
2: ఇది విశాలమైన భావం కాదు.
3: దిస్ ఈజ్ నాట్ ఎ బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్.
2: ఏ సమయమునకు ఏ కాలములు ఎప్పుడు ఏ రీతిగా ఏది జరుగునో అది జరగక తప్పదు.
3: At what time, in what place, what happens is bound to happen. This cannot be changed.
2: Edi jarigina kudanu idi bhagavat prasadangane manam bhavinchali.
3: Whatever happens must be treated as a gift of God.
2: Atti premanu manam penchukunnappude nijamainatvanti yokka aadhyatmika bhavam manlo aavirbhavistundi.
3: Only when you develop such a true love, spirituality springs up in your heart automatically.
2: కేవలము లోక సంబంధమైన బాంధవ్యత్వాన్ని మాత్రమే మనం పెంచుకోరాదు.
3: వీ షుడ్ నాట్ ఓన్లీ డెవలప్ ది ఫిజికల్ రిలేషన్షిప్స్ అండ్ ది వర్ల్డ్లీ రిలేషన్షిప్స్.
2: అంత సంబంధమైనటువంటి ఆత్మతత్వమే దీనికి నిజమైనటువంటి శాశ్వత సంబంధము.
3: ది ఇన్నర్ ఆత్మిక్ రిలేషన్షిప్ ఈజ్ ద ట్రూ రిలేషన్షిప్.
2: ఎక్కడికి వెళ్లినా ఏది చూచినా భగవత్ యొక్క ఆనందమే నా ఆనందం.
3: టు విచెవర్ ప్లేస్ యు గో, వాట్ ఎవర్ యు సీ, యు షుడ్ కన్సిడర్ గాడ్ జాయ్ యాజ్ యువర్ జాయ్.
2: కేవలం ఇది దేహం యొక్క ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
3: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ షియర్ ఇన్స్ట్రుమెంట్.
2: ఇది నడిపించేది, నడిచేది, అనుభవించేది, అనుభవింప చేసేది అంతా తన యొక్క దివ్యత్వమే.
3: ఇట్ ఈస్ గాడ్స్ విల్ విచ్ మేక్ దిస్ మూవ్, విచ్ మేక్ దిస్ ఎంజాయ్, విచ్ మేక్ దిస్ లివ్, అండ్ విచ్ మేక్ దిస్.
2: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకుని లేనటువంటి యొక్క మానవులు, మేము భక్తులము, మేము సర్వసంగ పరిత్యాగులము, మేము భగవంతునికి సన్నిహిత సంబంధులము అని భావిస్తుంటారు.
3: మ్యాన్ హూ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ థింక్స్ దట్ హీఈస్ క్లోజ్ టు గాడ్, హీ నోస్ గాడ్ అండ్ హీఈస్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ గాడ్ అండ్ సచ్ గ్రేట్ థాట్స్ యుడ్ బి గెటింగ్.
2: ఒకానొక సమయంలో పరమ భక్తులని వెర్రవీగేటువంటి వెర్రి వారిని పరీక్షింపజేసుకోని,
3: వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దోస్ పీపుల్ హూ థాట్ దట్ దేవర్ వెరీ గ్రేట్,
2: లీలా మానస విగ్రుడైనటువంటి కృష్ణుడు ఒక చిన్న నాటకం ఆడుతూ ప్రయత్నించాడు.
3: కృష్ణ ఎనాక్టెడ్ ఎ స్మాల్ డ్రామా.
2: ఒకనాడు ఏనాడు ఎవరు కని వినని ఎరిగినటువంటి యొక్క బాధను అనుభవించినట్టుగా నటన చేశాడు.
3: హీ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సఫరింగ్ ఫ్రమ్ ఎ పెయిన్ విచ్ వాజ్ అన్టోల్డ్, అన్హర్డ్ ఆఫ్ అండ్ సచ్ అన్బేరబుల్ పెయిన్.
2: అనగా నా తలనొప్పి భరించడానికి వీలు కాలేదని ఒక పెద్ద టవల్ గట్టిగా చుట్టి చాలా బాధపడినట్టుగా అనుభవిస్తూ వచ్చాడు.
3: హీ బ్యాండేజ్ హిస్ హెడ్ విత్ ఎ బిగ్ టవల్ అండ్ యాజ్ ఇఫ్ హీ సఫరింగ్ ఫ్రమ్ సచ్ అన్బేరబుల్ హెడేక్.
2: ఇది ముందు జరగబోయేటువంటి యొక్క దీనిని గుర్తించే ఈ విధంగా వర్తిస్తూ వచ్చాడు కృష్ణుడు.
3: నోయింగ్ ద ఫ్యూచర్ అండ్ ద ఫ్యూచర్ ఈవెంట్స్ హీ ఎనాక్టెడ్ దిస్.
2: రుక్మిణి, సత్యభామ, జాంబవతి అందరు కూడాను ఈ చుట్టూ ఉన్నటువంటి స్త్రీలంతా చేరారు.
3: రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ ది అదర్ విమెన్ హూ వర్ దేర్.
2: స్వామి, ఏనాడు కూడాను ఈ బాధను మేము చూడలేదు కదా, ఈ బాధ ఎందుకోసం వచ్చింది, దీనికి ఔషధం ఏమిటి అని అనేక విధములుగా ఆవిడ ప్రశ్నిస్తూ వచ్చారు.
3: దే బిగాన్ క్వశ్చనింగ్ హిమ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్. స్వామి, వీ హావ్ నాట్ సీన్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ ఎర్లియర్, వాట్ ఈస్ దిస్ పెయిన్, హౌ డి యూ ఫీల్?
2: భరించుకోలేను, ఇది చాలా షాక్ కొట్టినట్టుగా ఉంటుండాలి, నేను ఇంకా తాళలేను అని అనేక రకాలుగా తాను విలపించినట్టుగా ప్రకటిస్తూ వచ్చాడు.
3: హీ బిగాన్ జస్ట్ టెలింగ్ దట్ ఓ ఐ కెనాట్ బేర్ దిస్ పర్టికులర్ పెయిన్ అట్ ఆల్, ఇట్ ఈస్ గివింగ్ మీ సచ్ ఎ ట్రెమెండస్ షాక్ అండ్ హీ బిగాన్ టెలింగ్ దిస్.
2: దీనికి నివారణ మార్గం ఏమిటని వారు ప్రశ్నించారు.
3: దే క్వశ్చన్ హిమ్, వాట్ ఈస్ ది రెమెడీ ఫర్ దిస్ స్వామి?
2: ఎవరైనా ఒక పరమభక్తుని యొక్క పాదధూళి తెచ్చి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ బాధ నివారణ అవుతుందన్నాడు.
3: ఇఫ్ ద డస్ట్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ కుడ్ బి బ్రాట్ అండ్ అప్లైడ్ టు మై హెడ్, ఐ విల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ హెడేక్.
2: ఆ వేళగా బ్రాహ్మణుడు ఆసన్నమైనట్టుగా నారదుడు ప్రవేశించాడు.
3: జస్ట్ అట్ దట్ టైమ్ నారద ఎంటర్డ్ ఇన్ అన్ అప్రోప్రియేట్ వే.
2: సత్యభామ, రుక్మిణి, జాంబవతి కూడాను నారదుని పట్టుకున్నారు. నారదా, నారదా, ఈ బాధను మేమేనాడు కూడా చూడలేదు, ఈ కృష్ణుని బాధను నివారించడానికి ఏమైనా నువ్వు ప్రయత్నించమన్నాడు.
3: రుక్మిణి, సత్యభామ అండ్ జాంబవతి అప్రోచ్ నారద అండ్ ప్రే టు హిమ్, వెల్ నారద ప్లీజ్ లెట్ అస్ నో హౌ టు క్యూర్ దిస్ పర్టికులర్ పెయిన్.
2: నారదుడు కూడాను కృష్ణుడు ప్రశ్నించగా కృష్ణుడు ఇదే జవాబు చెప్పాడు. ఏ పరమభక్తుని యొక్క పాదధూళి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ యొక్క బాధ తగ్గిపోతుందన్నాడు.
3: వెన్ నారద క్వశ్చన్ కృష్ణ ది రీజన్, హీ సెడ్ దట్ ఓన్లీ ది రెమెడీ ఈజ్ ఇఫ్ యూ కెన్ గెట్ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ అండ్ పుట్ ఇట్ ఆన్ మై హెడ్, ఐ విల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ హెడేక్, హీ సెడ్.
2: నారదుడు ప్రక్కన ఇంత పరమభక్తురాలని సత్యభామని ఉంటుంది కదా, ఆమె పాదధూళి ఇవ్వవచ్చును కదా అన్నాడు.
3: నారద జస్ట్ సత్యభామ సచ్ ఎ గ్రేట్ డివోటీ ఈజ్ హియర్, ది డస్ట్ ఆఫ్ హర్ ఫీట్ కెన్ బి ఆఫర్డ్ టు యూ, ఇజ్ంట్ ఇట్ కృష్ణ, ఐ సెడ్.
2: సత్యభామ చేతులు నలుపుకుంది. అయ్యో, నేను సతిని, కృష్ణుడు నా పతి, సతి యొక్క పాదధూళి పతి యొక్క శిరస్సు పైన వెళ్ళటము ఇది మహా అపరాధం కదా, నేను నరక ప్రాప్తి ప్రాప్తిస్తుంది, నేను ఈ నరకాన్ని అనుభవించలేను, నా పాదధూళి ఇవ్వను అనింది.
3: సత్యభామ ఫెల్ట్ ఎంబరాస్డ్, హీ వాజ్ ఓన్లీ ఏ వైఫ్ ఫర్ కృష్ణ అండ్ ది డస్ట్ ఆఫ్ వైఫ్స్ ఫీట్ ఇఫ్ ఇట్ ఈస్ పుట్ ఆన్ ది హెడ్ ఆఫ్ ఎ హస్బెండ్ షీ వుడ్ గో టు హెల్, ఐ డు నాట్ వాంట్ టు గో టు హెల్ బై గివింగ్ ది డస్ట్ ఆఫ్ మై ఫీట్.
2: రుక్మిణి కూడా ఇదే జవాబు చెప్పింది.
3: రుక్మిణి రిపీటెడ్ ది సేమ్ ఆన్సర్.
2: ఇరువురు చేరి నారదుని పట్టుకున్నారు. మీకంటే పరమభక్తులు లోకంలో ఉంటున్నారా స్వామి, మీ పాదధూళి ఇవ్వవచ్చును కదా అన్నారు.
3: రుక్మిణి అండ్ సత్యభామ ఆస్క్ నారద, కెన్ దర్ బి ఎ గ్రేటర్ డివోటీ దాన్ యూ నారద, ది డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్ కుడ్ బి ఆఫర్డ్ టు క్రిష్ణ.
2: నారదుడు చెప్పాడు, అమ్మా క్షణములో నేను వైకుంఠం చేరి మహావిష్ణువును సందర్శిస్తున్నాను, క్షణములో కైలాసం చేరి ఈశ్వరుని సందర్శిస్తున్నాను, క్షణంలో స్వర్గాన్ని చేరి సర్వసుఖములు అనుభవిస్తున్నాను, గోవింద నామము చేత నేను సర్వత్రా వ్యాపించి సర్వ ఆనందాన్ని అనుభవిస్తున్నాను, కాని నా పాదధూళి కృష్ణుడు శిరస్సు పైన వేయటం వల్ల నేను నరకంలో భయపడిపోతాను, నాకు ఈ ప్రాప్తంతా దూరం అయిపోతుంది, నేను ఇవ్వను అన్నాడు.
3: మదర్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ ద డస్ట్ ఆఫ్ మై ఫీట్ బికాస్ ఐ వుడ్ గో టు హెల్ అండ్ లూజ్ ఆల్ ద ప్రివిలేజెస్ అండ్ ద ప్లేజర్స్ దట్ ఐఎమ్ హ్యావింగ్ లైక్ గో బై ది నేమ్.
2: భగవంతుని తలపైన భక్తుని యొక్క పాదధూళి వేయటమా? ఇది మహాపాపం.
3: ఇస్ ఇట్ ద డస్ట్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ఎ డివోటీ టు బి పుట్ ఆన్ కృష్ణ?
2: ఈ భక్తుల లోపల
3: దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ దిస్ డివోటీస్.
2: తదుపరి చెప్పాడు, ఈ కృష్ణుని యొక్క నాటకం మరింత అధికమైపోతుంది, అబ్బబ్బా నేను భరించుకోలేను అంటున్నాడు, అరుస్తున్నాడు.
3: కృష్ణ బిగాన్ షౌటింగ్ యాజ్ ఇఫ్ హీఈస్ నాట్ ఏబుల్ టు బేర్ ద అన్బేరబుల్ పెయిన్ ఆఫ్ ద హెడేక్.
2: నారదుడు చెప్పాడు, స్వామి దీనికి తగినటువంటి ఔషధం ఎక్కడ ఉందో చెప్తే నేను ఒక క్షణంలో వెళ్ళి తీసుకుని వస్తానన్నాడు.
3: నారద ఆస్క్డ్ కృష్ణ, స్వామి లెట్ మీ నో ఫ్రమ్ వేర్ ఐ కెన్ గెట్ ద మెడిసిన్.
2: నేను గోకులం వెళ్ళి గోపికల యొక్క పాదధూళి తీసుకుని రా, తప్పక నాకు నివారణ అవుతుందన్నాడు.
3: కృష్ణ సెట్ గో టు గోపికాస్ గెట్ ది డస్ట్ ఆఫ్ దర్ ఫీట్ ఐ వుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ది హెడేక్.
2: క్షణంలో వెళ్లాడు గోకులం.
3: హీ వెంట్ గోకులం ఇన్ ఎ మూమెంట్.
2: బజారులో పాట పెట్టుకుంటూ పోతున్నాడు, గోవింద దామోదర నామదేవి ఆయా నామాన్ని స్మరిస్తూ పోయేటప్పటికీ గోపికలందరూ నారదుని యొక్క కంఠస్వరం విని అందరూ వెలుపల వచ్చారు.
3: వెన్ హి వాస్ గోయింగ్ చాంటింగ్ అండ్ సింగింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ గోపికాస్ కేమ్ రన్నింగ్ టు హిమ్.
2: వచ్చి మా గోపాలుడు ఎట్టున్నాడు, మీరెక్కడి నుంచి వస్తున్నారు, మీ మధుర నుంచి వస్తున్నారా, గోపాలుడు బాగున్నాడా అని వీరు ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చారు.
3: దోస్ పీపుల్ బిగాన్ షవరింగ్ a rain of questions to Narada. How is our Gopala?
2: Are you coming? Vicharamto Naradudu cheptunnadu, Gopikalara Krishnudu chala badalo untunnadu, ye naadu kudanu nenu inta kaalamainappudiki athani inta badalu anuvinchatam nenu choodaledu, ee badha nivaranaatmai nenu aushadham kosam ikkadiki vachanu annadu.
3: Narada told them, I had never seen Krishna suffering from such unbearable pain in my life. He is having Gopikas came running to him.
2: వచ్చి మా గోపాలుడు ఎట్టున్నాడు, మీరెక్కడి నుంచి వస్తున్నారు, మీ మధుర నుంచి వస్తున్నారా, గోపాలుడు బాగున్నాడా అని వీరు ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చారు.

0: I had never seen Krishna suffering from such unbearable pain in my life. He is having a lot of pain and I have come here for taking some medicine.
1: గోపికలు విన్నారు. ఏమిటి, కృష్ణుడికి శిరే భారమా? ఇంత నొప్పిగా ఉంటుండాదా? ఈ బాధ నివారణానికి మా గోకులంలో ఔషధం ఉంటుందా? చెప్పండి, ఎక్కడ ఉందో మేము తీసిస్తామన్నారు.
0: గోపిక సహస్కృత్ నారద, ఈజ్ దర్ సమ్ మెడిసిన్ ఇన్ అవర్ గోకులం? We will be prepared to give anything for the sake of Krishna. Please let us know.
1: Adhuli kavalata annadu Naradudu.
0: He asked, he wants the dust of your feet.
1: Oka gopikala intiki parigettindi, oka pedda bed sheet techindi. Aa bed sheet paina gopikalandaru dance adaru. Aa paadadhulanta ayindi, inta pedda moota katti taksham teeskuni vellandi ani cheppindi annaru.
0: One gopika ran home and brought a bed sheet and all of them danced on it. Collected a lot of dust from their feet and packed it up.
1: Narada inka alasyam cheyadu, takshaname teeskoni poi na krishnuni yokka baadha nivaranam cheyamani cheppini koraru.
0: They prayed that rush immediately, O Narada, and see that our Krishna is freed from the headache.
1: Naradunika aashcharyamesi veda shastra itihasa puranamulu lenatundi murkhulu yokka swabhavam itline untuntadi.
0: Narada was shocked and surprised. These people are totally uneducated. They do not know.
1: Gopikalu kevalam murkhulu.
0: They are foolish ones.
1: Gopikalu chepparu, Narada, maa narakamunu kaadu inke vidhamainatundi okka lokaniki poyina kuda maaku parvaledu, maa krishnudu baagunte ante chaalu annaru.
0: Gopika said that we don't mind going to any worse hell if there is anyone like that. If our Krishna can be okay, we are all right.
1: అనగా మా నరక ప్రాప్తం, మా స్వర్గ ప్రాప్తం, మా స్వార్థం మాకు అక్కర్లేదు, మా కృష్ణుడు బాగుండాలి, మా కృష్ణుడు క్షేమంగా ఉంటుండాలి అని కోరారు గోపికలు.
0: దే ఓన్లీ ప్రే దట్ అవర్ కృష్ణ షుడ్ బి ఆల్ రైట్. విచ్ ప్లేస్ వి గో, వి ఆర్ నాట్ ఎట్ ఆల్ హెల్ప్ఫుల్, వి ఆర్ నాట్ ఎట్ ఆల్ బాదర్డ్.
1: ఇక్కడ పాదదూడు ఇచ్చారో అక్కడ కృష్ణుడు ఆనందంగా నవ్వుతూ కూర్చున్నాడు.
0: ద మోమెంట్ దట్ దిస్ గోపికాస్ ఆఫర్డ్ ది డస్ట్ ఆఫ్ దర్ ఫీట్ టు నారదుని
1: పోయి మూట ఇప్పేటప్పటికి కృష్ణుడు నవ్వుతున్నాడు. మందు తేకమునిపై నివారణ అయిపోయిందే నీకు?
0: బై ది టైమ్ ద నారదా క్యారీ ది డస్ట్ టు కృష్ణ, కృష్ణ వాజ్ ఆల్రెడీ హ్యాపీ అండ్ రిలీవ్డ్ ఆఫ్ ఆల్ ద హెడేక్. హి వాజ్ టోటలీ చీర్ఫుల్.
1: ఏనాడు గోపికల యొక్క పాదధూళి ఇచ్చిరో ఆ నిమిషంలోనే నా యొక్క బాధ నివారణ అయిందన్నాడు.
0: కృష్ణ సెట్ ద మూమెంట్ ద గోపిక గేవ్ ది డస్ట్ ఆఫ్ ద ఫీట్ టు యూ,
1: అనగా
0: మై హెడేక్
1: స్వార్థాన్ని త్యాగం చేసి నాకు ఏ ఫలితమో ఏమిటో అని ఫలితాన్ని విస్మరించి
0: sacrifice your selfishness.
1: భగవంతుని యొక్క ఆనందమునే చింతించేటువంటి యొక్క గోపికలు పరమ భక్తులు అన్నాడు.
0: He declared that gopikas are the true devotees and great devotees because they have sacrificed selfishness.
1: ఇది ఇస్తే నాకేమి నష్టమో, ఇది ఇస్తే నాకేమి కష్టమో అనేటువంటి తన స్వార్థాన్ని తన దృష్టిలో ఉంచుకునేటువంటి వారు భక్తులు కాదని చెప్పాడు కృష్ణుడు.
0: He declared that those people cannot be called devotees at all. Who go on thinking what would happen to them by doing such and such an act? And who are immersed in the selfishness?
1: Nenu sarvajeevulu yendu untunnanu.
0: I am residing in every living being.
1: Aa dhooli naade, aa padamu naade, aa sarasthu naade.
0: That dust is mine, that foot is mine, and that head is mine. Everything is
1: sarvata paadi padam amta naade.
0: My feet and my head are found everywhere. Everything belongs to me, he declared.
1: Nanugunu gunai gallara.
0: Can anyone comprehend me, understand me?
1: Yenubadi nalugulacha jeevudanu. అనయమునన్నట బాజుకుందునట అనవురేణు తృణకాస్తము మొదలుగు అనక్ అఖండ రూపుడవై వెలైదునట నను గనుగొన్న గల్లరా.
0: Can anyone comprehend me? I am residing in all the 84 lakh species and a part of their themselves.
1: Ghanamagu dongalalo gajadonganu nanu ganugonna gallara.
0: I am the greatest thief among the thieves. Can anyone comprehend me?
1: Kanuka nee drishtilo vaadu donga anukuntavu, naa drishtilo vaadu nene.
0: In your understanding he is a thief. In my understanding he is I.
1: ఇలాంటి దివ్యత్వాన్ని ప్రపంచానికి ఏకత్వంగా చాటే నిమిత్తమై వచ్చినటువంటిది అవతారం.
0: ది అవతార్ కమ్స్ డౌన్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దిస్ యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుక దైవత్వమైనటువంటిది కేవలం ఒక ప్రత్యేకమైనటువంటిదిగా ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటుందాదని భావించరాదు.
0: వీ షుడ్ నాట్ థింక్ దట్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ అ స్పెసిఫిక్ ఫామ్.

0: ఐక్యత కావాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ యూనిటీ.
0: ఈనాడు జగత్తులో ఉండినటువంటి యొక్క సమస్యలు ఏ విధంగా కూడా నివారణ గావించడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్ టుడే బై ఎనీ అదర్ మీన్స్.
0: యూనిటీ, యూనిటీ, యూనిటీ. ఐకమత్యం అత్యవసరం.
1: యూనిటీ ఈజ్ ఎసెన్షియల్ ఓన్లీ బై యూనిటీ.
0: ఐకమత్యమే జీవితం యొక్క సూత్రము.
1: ద లా ఆఫ్ లైఫ్ ఈజ్ యూనిటీ.
0: ఈ సూత్రము నుండే దైవత్వం యొక్క ఆనందం కలిగి ఉంటుండాలి.
1: యు కెన్ గెట్ డివైన్ జాయ్ ఓన్లీ ఇన్ దిస్ పర్టికులర్
0: లా. ఆ యూనిటీ కలిగినప్పుడే ప్రతి మానవుని యందుకూడాను ప్యూరిటీ, ప్యూరిటీ, నిర్మలత్వం ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ దేర్ ఇస్ దట్ యూనిటీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యు కెన్ ఫైండ్ ప్యూరిటీ.
0: ఆ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
1: దట్ ప్యూరిటీ ఇట్సెల్ఫ్ బికమ్స్ డివినిటీ.
0: కనుకనే ఐకమత్యం అత్యవసరము.
1: దేర్ఫోర్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
0: ఏకత్వం చాలా అవసరము.
1: యూనిటీ ఇస్ అబ్సల్యూట్.
0: ఈ ఏకత్వాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై ప్రేమతత్వం చాలా అవసరము.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ దిస్ వన్నెస్ ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ లవ్.
0: ప్రేమ చేత ఏమైనా కూడా మనం సాధించవచ్చు.
1: వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ త్రూ లవ్.
0: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: కనుక ప్రేమ చేత మనము సర్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎఫర్ట్ టు అచీవ్ ఎవ్రీథింగ్ ఓన్లీ
0: త్రూ లవ్. ఒక చిన్న ఉదాహరణము మీరు నమ్మవచ్చు లేకపోవచ్చు.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, యు మే బిలీవ్ ఆర్ యు మే నాట్.
0: ఈ 15 దినములు కూడాను కాలు కదిలిస్తే ఒక పెద్ద షాక్ వలె కలుగుతుంది.
1: ఆల్ దీస్ 15 డేస్ ఎనీ మూవ్మెంట్ ఇన్ ద లెగ్ గివ్స్ మీ ఎ షాక్ అన్బేరబుల్.
0: రొద్దున బయటికి వచ్చాను, అటు ఇటు తిరిగాను. భక్తులు చూచేటప్పటికీ ఆ ఆనందంలో వారి ప్రేమ ఈ ప్రేమగా, ఈ ప్రేమ వారి ప్రేమగా నా దేహాన్ని మర్చిపోయాను.
1: దిస్ మార్నింగ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద సిల్వర్ డోర్ వెన్ ఐ సా ద డివోటీస్ దేర్ లవ్ రీచ్డ్ మీ, మై లవ్ రీచ్డ్ దెమ్ ఇన్ దట్ ప్రాసెస్ ఐ ఫెల్ట్.
0: కనుకనే భగవత్ తత్వం ఏది వస్తుంది, ప్రేమను అనుభవించేకి, ప్రేమను అందించేకి.
1: దేర్ఫోర్ వై డస్ God descend? It is only in order to dissipate.
0: ప్రేమ రహితమైనటువంటి దీంట్లో ఏమాత్రం కూడా మనము ఆనందాన్ని అనుభవించలేము.
1: We can never get delight and joy which does not have love as the
0: గోపికలు కూడా చెప్పారట.
1: That is why even Gopikas also sang like this.
0: కృష్ణ

0: కృష్ణ నీ ఒక్కతూరి మురళి వాయించు. ఏ విధంగా అంటే ప్రేమరహిత మరు భూములను, ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ చవిటి భూములను మా హృదయాల లోపల.
1: ఓ కృష్ణ, యూ ప్లే అప్ ఆన్ ద ఫ్లూట్ వన్స్, హౌ షుడ్ యూ ప్లే? యూ ప్లే ఇన్ సచ్ ఎ వే దట్ ఇన్ అవర్ బర్న్ అండ్ డ్రై హార్ట్
0: ప్రేమాంకురములు పెంపొంద. ఈ ప్రేమ అంకురములు అనేటువంటిది ఈ సీడ్ ని దాంట్లో నాటు.
1: యూ సో దిస్ సీడ్ అండ్ లెట్
0: ఈ ప్రేమ అనేటువంటి యొక్క మొక్కలు ఇందులో నాటు.
1: సో దిస్ సీడ్ అండ్ పుట్ ఇట్ దిస్ సీడ్లింగ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఏ విధంగా నాటుతావు కృష్ణ? ప్రేమావేశముతో.
1: హౌ షుడ్ యూ పుట్ దిస్ సీడ్లింగ్? త్రూ లవ్, అండ్ విత్ లవ్ యూ జస్ట్

0: యూ ప్లే ద ఫ్లూట్ ఇన్ సచ్ ఎ వే దట్ లెట్ దర్ బి
1: దీనికి వర్షము ప్రేమనే, భూమిని ప్రేమనే, మొక్కలు ప్రేమనే, నాటటము ప్రేమనే, ప్రవహించటము ప్రేమనే. అంత ప్రేమమయంగా ఉండినప్పుడే మేము ప్రేమతత్వంతో కృష్ణత్వాన్ని మేము పొందిపోతాం.
0: ద ల్యాండ్ షుడ్ బి ఆఫ్ మేడ్ ఆఫ్ లవ్. ద సీడ్లింగ్ ఈజ్ లవ్, ద రెయిన్ ఈజ్ లవ్, ద రివర్ ఈజ్ లవ్. దెన్ ఓన్లీ
1: అనగా మనం సర్వము ఏమి చేసినా కూడాను అంత ప్రేమమయంగా ఉంటుండాలి.
0: దట్ మీన్స్ టు సే దట్ వాట్ ఎవర్ వి డూ ఇట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ లవ్.
1: ఒక పాత్రలో మనం పాయసం పోసిపెట్టి ఎన్ని రంధ్రాలు కొట్టినా అన్ని రంధ్రాల్లోనూ పాయసమే వస్తుంది, కానీ పాయిజన్ రాదు కదా.
0: ఇఫ్ దెర్ ఈజ్ స్వీట్ నెక్టర్ ఇన్ ఎ వెసల్, హౌవర్ మెనీ నంబర్ ఆఫ్ హోల్స్ యు స్ట్రైక్, యు గెట్ ఓన్లీ దట్ స్వీట్ నెక్టర్ ఓన్లీ త్రూ ఆల్.
1: కనుక మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే మనం చేసే పనులు ప్రేమని, చూచే చూపులు ప్రేమని, వినే విషయాలు ప్రేమని, చేసే పనులు ప్రేమని, అంతా ప్రేమమయమైనటువంటివిగా ఉంటాయి.
0: దేర్ఫోర్ ఇఫ్ యు కెన్ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్, యువర్ థాట్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ లుక్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ డీడ్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ హియరింగ్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఏదో మనం బాహ్యమైనటువంటి వస్తువులను మనం మార్చడానికి ప్రయత్నిస్తున్నామే కానీ అన్నింటికీ ఆధారమై ఆధేయమై ఉన్నటువంటి యొక్క ఆ భావాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్, వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు చేంజ్ అవర్ ఓన్ ఫీలింగ్స్.
1: అన్నింటికీ మూలము కీలకమైనటువంటి ఏదో దానిని మనం పట్టడానికి ప్రయత్నించాలి.
0: ద రూట్ అండ్ ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ హావ్ టు జస్ట్ క్యాచ్ అండ్ వీ హావ్ టు జస్ట్.
1: ఒక రాజు తన రాజ్యంలో ఏ ప్రదేశంలోకి వెళ్ళినప్పటికీ ముళ్ళు లేకుండా చేయాలంటే అనేక మందిని కూలీలను పెట్టి ముళ్ళంతా ఏర్పించుకు వచ్చున్నాడట.
0: ఇట్ అపియర్స్ వన్ కింగ్ ఆస్క్డ్ ఎంప్లాయిడ్ ఎ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఆర్డర్ టు క్లీన్స్ హిస్ ఎంటైర్ కంట్రీ ఫ్రమ్ ద థార్న్. దిస్ ఇస్ నాట్ వాట్ హామ్స్ ఎనీవేర్.
1: తెలివితేటలు గారినటువంటి మంత్రి చెప్పాడట, రాజా ఈ విధమైనటువంటి దీనికి ధనం వ్యర్థం చేయటం ఎందుకు, ప్రజలను కష్టపెట్టడం ఎందుకు, నీవే ప్రదేశం వెళ్ళినా నీ కాళ్లకు ఇంక చెప్పులు వేసుకుంటే ఏ ముళ్ళు ఉంటే నీకేమి, ఎంత ముళ్ళులోనైనా నడచవచ్చును. కనుక నీ కాళ్లకు నీవు చెప్పులు ధరించడానికి ప్రయత్నించగాని ప్రపంచమంతా ముందు లేయడానికి లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తాము, ఇది వెర్రితనం అన్నాడట.
0: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ టోల్డ్ దట్ వెల్ కింగ్ ఇట్ వుడ్ బి ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు క్లియర్ ఆల్ ద థార్న్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వేర్ ఎవర్ యు గో యు వేర్ ఫుట్ వేర్ so that you will be free from the thought.
1: Rajuku kanulu rabbu therindata.
0: It appears a particular king has
1: oka vaidyudu cheppadata ee kanulu rabbu nivarana kavalante ekkada chuchina kani oke green color chustu ginipothe ee kanulu rabbu potundannadata.
0: One eye specialist prescribed that to whichever side you see and whatever side you see it must be green, then your eyes will be free from any disease.
1: Painters kanta manchi demand vachesindi. రాజుగారు అందరినీ పెయింటర్ అంతా ఏ చెట్లకు కానీ గుట్టలకు కానీ గోడలకు కానీ ఏకు అన్నిటికీ చెట్లకు పుట్టకు గుట్టకు అంతటికి గ్రీన్ కలర్ వేయమని చెప్పారట.
0: కింగ్ ఆర్డర్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ కింగ్డమ్ షుడ్ బి పెయింటెడ్ గ్రీన్ అండ్ దిస్ పెయింటర్స్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ అండ్ వెరీ గుడ్.
1: ఒక మహనీయుడు ఆ రాజు దగ్గర చేరి, పిచ్చి రాజా ఈ విధంగా రంగులు వేసుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం, నీ కన్నులకు గ్రీన్ గ్లాసెస్ వేసుకో అంతా గ్రీన్ గానే కనపడుతుంది అన్నాడు.
0: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ వెంట్ అండ్ టోల్డ్ హిమ్ వెల్ ఇట్ వుడ్ బి రాదర్ ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు డూ దిస్ ఇఫ్ యు కెన్.
1: అదే విధంగానే మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే ఇంక ఇతర వ్యక్తులను మనం ఏమి దూషించనక్కర్లేదు, భూషించనక్కర్లేదు, తిరస్కరించనక్కర్లేదు.
0: ఇన్ ద సేమ్ వే ఇఫ్ యు కెన్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ క్రిటిసైజింగ్ అదర్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ కామెంటింగ్ అపాన్ అదర్.
1: కనుక హృదయాన్ని కేవలము విషయాలతో నింపుకునే బదులు ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎఫర్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్లింగ్ యువర్ హార్ట్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఐడియాస్, ఫిల్ ఇట్ విత్ లవ్.
1: తలతో కేవలము పవిత్రమైన భావాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ఓన్లీ గుడ్ ఐడియాస్.
1: ఏది చేసినప్పటికీ స్వార్థరహితమైనటువంటి యొక్క పనులుగా మనం చేయాలి.
0: వాట్ ఎవర్ యూ డూ, డూ ఇట్ సెల్ఫ్లెస్లీ.
1: కృష్ణుడు చేసిన పని అది.
0: కృష్ణ
1: అనేక రాజులను జయించాడు.
0: దట్స్ వాట్ కృష్ణ డిడ్. హీ కాంక్వర్డ్ ఎ నంబర్ ఆఫ్
1: ఈ రాజకీయాల్లో ప్రవేశించాడు.
0: హీ ఎంటర్డ్ ఇంటూ దిస్ పొలిటికల్ లైఫ్.
1: ఈ కృత్రిమాలంతా కూడా నివారణ చేశాడు.
0: హీ ఆల్సో ఫ్రీడ్ ఇట్ ఫ్రమ్ ఆల్ ద టైప్ ఆఫ్ కన్నింగ్.
1: అపమార్గంలో పోయేటువంటి వాడిని అణగదొక్కాడు.
0: He put down people who
1: adhikari ayinatundi vaadiki adhikaram nandinchadu.
0: He gave power and authority to people.
1: Endari jeevithamani appagini taanu maatram kiritam deni raju gaane unnadu.
0: However many number of kings he defeated and he conquered, he remained a king without a crown.
1: కంసుని వధించిన తరువాత,
0: after killing Kamsa,
1: కృష్ణుని వచ్చి ప్రార్థించినారు.
0: People went to Krishna and prayed to him.
1: ఈ మధురాపురిని తమరే పాలించవచ్చును కదా అన్నాడు.
0: స్వామి, you can become the king of this Madhurapuri and rule.
1: పిచ్చివాడ, నేను కింగ్ అయితే నేను ఒక్కడే అవుతాను, నేను కింగ్ మేకర్ గా ఉండాలి.
0: He said, well, if I become a king for this, I may have only this kingdom. I would rather be a king maker than a king.
1: కనుక నేను రాజులను తయారు చేసేటువంటి వాడిగా ఉండాలి.
0: I should be one who can prepare king.
1: రాజ్యం అక్కరలేదు.
0: I do not want this kingdom.
1: హృదయ సామ్రాజ్యమును నేను పరిపాలిస్తున్నాను చాలు అన్నాడు.
0: I would rule the kingdom of heart. That is
1: భగవంతుని యొక్క విశాలమైన భావం ఇట్టివిగా ఉంటుంటాయి.
0: Such are the great and broad
1: డ్రామాలు, సినిమాలు, తూరి కృష్ణుడి యొక్క లీల నిట్టివి, కృష్ణుడు చేసిన పని నిట్టివని దీనిని మనం ఆధారంగా చేస్తుంటాం. ఒకరు కల్పించిన కథలు అవి, కానీ కృష్ణుడిలో ఆ విధమైనటువంటివి లేవు.
0: We are basing our understanding of Krishna on the basis of the cinemas and the drama that we see. There was nothing like
1: దైవము ఒక్కడే.
0: There is only one God.
1: ఏ పేర్లైనా, ఏ యొక్క దేశమైనప్పటికీ, ఏ కాలమైనప్పటికీ దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ వన్ డివినిటీ టు విచ్ అవర్ కంట్రీ యూ బిలాంగ్.
1: భేదభావాలను మనం దూరం చేసుకోవాలి.
0: మేక్ యువర్ సెల్ఫ్ డిస్టెంట్ ఫ్రమ్ ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్స్.
1: అందరి ఎందు దైవత్వమే ఉన్నదనేటువంటి సమత్వాన్ని మనం వహించాలి.
0: యూ హుడ్ యాక్సెప్ట్ అండ్ లివ్ ద లైఫ్ ఆఫ్ ఈక్వాలిటీ.
1: ముఖ్యంగా ప్రకృతి యొక్క ప్రభావాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: బేసికలీ we should recognize the laws of nature.
1: Prakriti veru paramatma veru kadu.
0: God is not different from nature.
1: Ee prakriti ki dhara ani peru.
0: This maker has a name called dhara.
1: Dhara anegapudu adhe radha ga maaripoyi.
0: This dhara, when it is inverted, it becomes radha.
1: Radha krishnudu anaga emi, dhara paramatma. ఇదే ప్రకృతి పరమాత్మ యొక్క స్వరూపమే రాధాకృష్ణుడు అని.
0: రాధాకృష్ణ ఇస్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రిలేషన్ దట్ యు గెట్ బిట్వీన్ నేచర్ అండ్ గాడ్.
1: కనుక ఈ ప్రకృతి లోపల మనం చేయవలసినటువంటి యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించడానికి ప్రయత్నిస్తే ఇది నిజమైనటువంటి ఆరాధన.
0: ఇఫ్ యూ కెన్ మేక్ ఎఫర్ట్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ ఇన్ లివింగ్ ఇన్ నేచర్,
1: కర్తవ్యాన్ని విస్మరించి,
0: గివింగ్ అప్ యువర్ ఓన్ డ్యూటీ,
1: జీవుల్ని బాధించి,
0: given trouble to
1: devuni poojisthe vachinatundi phaltam emuntundi,
0: what is it that you are going to get if you worship God?
1: Kanuka jeevullu baadinchakunda chusko.
0: Do not hurt or cause pain to living being.
1: Cheppina maatalanta vismarinchatamu,
0: not caring for the words of God,
1: dhyana poojalu cheyatamu,
0: doing worship and meditation is no good.
1: Maatramu mana prayojanam ledu.
0: You are not going to achieve
1: edi chesina daiva karyamgane nu bhavinchi tappu ledu.
0: Whatever you are doing, consider that as a worship of God and do it.
1: Kevalam pooja chestene bhakti kaadu.
0: Worship alone is
1: devalayam poyinanta maatramu bhakti kaadu.
0: By going to a temple,
1: deho devalaye prakto jeevo deva sanatanaha, mana dehame oka devalayam.
0: Consider your body itself as temple.
1: Body is the temple of God.
0: What is the temple of God?
1: Kaani ee temple elantide ante oka permanent temple kaadu, moving temple.
0: But this physical body is not a permanent, a static temple.
1: ఈ దేహం ఎక్కడ పోతుందో, ఈ దేవాలయం ఎక్కడ ఉందో, అక్కడంతా దేవుడు ఉన్నాడు.
0: Wherever this moving temple goes, God resides there.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Recognize this great truth.
1: కనుక దేహానికి ఎన్నో రకములైనటువంటి బాధలు సంభవిస్తుంటాయి.
0: A number of difficulties and problems come to the body.
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: The physical body, which is made up of 5 elements, we do not know when this is going to leave the body.
1: Malamutra durganda mamsaraktame gaane kunugu javvadilu puttabovu.
0: This is not going to give perfume.
1: Urano adavino udakamadyamuno eppudo vidithedi erukaledu.
0: You do not know where you are going to die, whether it is in the midst of
1: kalaka deham eppudu marpu chendetundi.
0: Physical body goes on changing.
1: Momentarily aahara viharalato konni sambhavistuntayi, vastuntayi, potuntayi.
0: Certain things happen to this body on account of the food that you take. On account of carelessness, certain things happen to this body.
1: కనుక మనము ఈ దేహాన్ని లక్ష్యం చేయకుండా,
0: we should not give too much of attention to this body.
1: మనస్సును మరల్చడానికి ప్రయత్నించాలి.
0: We should make effort to turn our mind and turn towards
1: the పెద్ద ప్రబోధ.
0: This is ది గ్రేటెస్ట్ మెసేజ్.
1: ఏదైనా బాధ కలిగినప్పుడు అబ్బా బాధనే బాధనే అనుకుంటే ఈ బాధ మరింత అధికమైపోతుంది.
0: Whenever you are having a little pain, if you go on thinking of the pain,
1: ఆ సమయమునందు ఇంకొక పని పైన నీ మనస్సును మరల్చాలి.
0: If you can turn your mind on some other work, then you will be
1: fine. అదే నరసింహం వచ్చి చెప్పాడు దిన్నము, స్వామి కూర్చోవటం ఒకే సోఫా పైన, భోజనం చేయటం అక్కడే, పండుకోవటం అక్కడే, కదలటమే లేదు. దీనికి రెస్ట్ ఎట్లనే ఉంటుంటుంది, రెస్ట్ కావాలి అని డాక్టర్స్ అంతా వచ్చి చెప్పారు.
0: నరసింహం కేమ్ అండ్ ఆల్ ద డాక్టర్స్ కేమ్ అండ్ జస్ట్ సెడ్ దట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ రెస్ట్ ఫర్ దిస్ బాడీ స్వామి.
1: రెస్ట్ అంటే ఏమిటి, పరుపు వేసుకొని మంచిగా బెడ్ వేసుకొని ఇంకొక పిల్లో వేసుకొని చక్కగా సుఖంగా పండుకోవటం, ఆ రెస్ట్ అది కాదు. రెస్ట్
0: వాట్ ఈస్ రెస్ట్? డస్ ఇట్ కన్సిస్ట్
1: ఆఫ్ రెస్ట్?
0: రియల్ రెస్ట్ ఇస్ చేంజ్ ఆఫ్ వర్క్ ఈస్ రెస్ట్.
1: అది నా పని,
0: దాట్ ఈస్ మై వర్క్.
1: కొంతసేపు జాబులు చూస్తుంటాను,
0: ఫర్ ఎ వైల్ ఐ గో ఆన్ రీడింగ్ లెటర్.
1: మరి కొంతసేపు ఏదో ఇంకోటి చూస్తాను,
0: ఏ లిటిల్ వైల్ ఐ గో ఆన్ అటెండింగ్ టు సమ్
1: నా పని నేను చేసుకుంటాను, బట్టలంతా తుడుచుకొని చక్కగా మడతలు వేసుకుని పెట్టుకుంటాను.
0: ఐ ఆల్సో జస్ట్ అటెండ్.
1: ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఇది కాయము, కర్మ నిమిత్తమై వచ్చినటువంటిది.
0: ఐ కీప్ ఆల్వేస్ మై సెల్ఫ్ బిజీ. దిస్ బాడీ ఈస్ గివెన్ ఫర్ డిశ్చార్జింగ్ సమ్ డ్యూటీస్ అండ్ వర్క్.
1: కనుక కాయమునకు కర్మను ఆచరించడమే దీనికి ప్రధానమైన ధర్మము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ ఈస్ టు డిశ్చార్జ్ ఇట్స్ వర్క్. అండ్
1: దీనితో ఏదో ఒకటి పని చేస్తుండాలి.
0: వి షుడ్ యూస్ దిస్ బాడీ టు డూ సమ్
1: కర్మని. ఎందుకోసం చేయాలి?
0: వై షుడ్ వి డూ ద వర్క్?
1: కాలమును సార్థకం చేసే కోసము.
0: ఇన్ ఆర్డర్ టు సాంక్టిఫై టైమ్.
1: గాయం రావటం కర్మ కోసము, కర్మం చేయటం కాలం కోసము. కాలకర్మ కారణ కర్తవ్యాలే మానవుని యొక్క ప్రధాన ధర్మం.
0: ద ఫిజికల్ బాడీ హెస్ కమ్ ఫార్ డూయింగ్ యాక్షన్ అండ్ యాక్షన్ హెస్ టు బి డన్ ఫర్ సాంక్టిఫైంగ్ ద టైమ్. దట్ ఈస్ హౌ ఆల్ దీస్ త్రీ
1: పని లేకపోతే భక్తులు వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, ఈ విధంగా వీళ్ళని తలుచుకుంటూ కూర్చుంటాను. అప్పుడు ఈ బాధ నాకు తెలియదు.
0: If I do not have any other work, I go on thinking that these devotees are sitting here and they are feeling bad that I am having.
1: కనుకని ఈ మనస్సును మరచడానికి తగినటువంటి సాధనే సాధన అన్నారు.
0: Real sadhana consists of turning our mind according to our will.
1: ఇది మైండ్, మనస్సును మార్చుకోవటం లోపలనే మనకు సర్వ విధమైనటువంటి ఆనందము లభిస్తుంది.
0: వీ గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ బై టర్నింగ్ అవర్ మైండ్ ద వే దట్ వీ వాంట్.
1: దీనిని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు.
0: ద సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ దట్ మ్యాన్ ఇస్ బౌండ్ ఆర్ ఫ్రీడ్.
1: ఈ మనస్సే విష్ణు స్వరూపము.
0: దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: మనోమూలం మీదం జగత్తు, జగత్తంతా మనసులోనే ఇమిడి ఉంటుండాలి.
0: ద ఎంటైర్ వరల్డ్ ఈస్ హిడెన్ అండ్
1: ఎప్పుడో హిమాలయం పోయి వచ్చావు.
0: సమ్ టైమ్ బ్యాక్, లాంగ్ బ్యాక్,
1: బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్ పోయి వచ్చావు.
0: యూ హీన్ టు బద్రీనాథ్, కేదార్నాథ్ అండ్
1: వేణి. హిమాలయం ఎంత పెద్ద స్వరూపము.
0: వాట్ ఏ స్టూపెండస్ థింగ్ ఈజ్ హిమాలయ.
1: కానీ నీవు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కతూరి కళ్ళు మూసుకుని హిమాలయాన్ని చింతించు, ఆ హిమాలయం నీలో వచ్చి చేరిపోయింది.
0: ఆఫ్టర్ యూ కమ్ బ్యాక్, యూ విల్ రిఫ్లెక్ట్ ఫర్ ఎ మినిట్, యూ కెన్ గెట్ దట్ సచ్ హ్యూజ్.
1: చాలా చిన్నది ఇంత పెద్ద హిమాలయం నీ హృదయం ఎట్ట నిగ్గిపోయింది, ఏ విధంగా ఆవరించింది?
0: యువర్ మైండ్ అండ్ హార్ట్ ఇస్ సచ్ అ స్మాల్ వన్ బట్ స్టిల్ ఇట్ కెన్ ఫిక్.
1: కాబట్టి హృదయం కాదు, ప్రపంచమంతా హృదయంగానే మారిపోయింది.
0: ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ మైండ్.
1: కనుకని మనస్సు అంటే ఏదో చిన్నదిగా మీరు భావించకండి.
0: డూ నాట్ కన్సిడర్ మైండ్ యాజ్ అ వెరీ స్మాల్ థింగ్.
1: ఈ విష్ణు స్వరూపమైనటువంటిది మనస్సు.
0: మైండ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
1: విష్ణు అనగా సర్వవ్యాపకత్వమైనటువంటిది.
0: విష్ణు రెఫర్స్ టు ఆల్ పర్వేసివ్నెస్.
1: కనుక అలాంటి విష్ణు స్వరూపమైనటువంటి మనసును మనం చిన్నదిగా భావించుకుని దీన్ని నిగ్రహించేది ఎట్లా, దీనికి ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది స్వల్పంగా మనం భావించటం చేతని ఈ అవస్థలకు గురి అయిపోతున్నాం.
0: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ వీఆర్ మిస్టేకింగ్ సచ్ ఆల్ పర్వేసివ్ మైండ్ టు బి నారో అండ్ వి వాంట్.
1: నేనున్నాను కానీ నాలో మనసు లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: యు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ యు లివ్ ఇన్ మైండ్, మైండ్ ఈస్ నాట్ ఇన్ యూ.
1: మనసు అంతా కూడాను ప్రపంచంలో ఇమిడి ఉంటుండాలి.
0: ది ఎంటైర్ మైండ్ ఈజ్
1: ప్రపంచమంతా ఒక మనసులోనే ఉంటుండాలి.
0: మైండ్ ఈజ్ ఇన్ ద వరల్డ్ అండ్ వరల్డ్ ఈజ్ ఇన్ ద మైండ్.
1: కనుకని ఈ ప్రత్యేకమైనటువంటి భావంగా మీరు తీసుకోకూడదు.
0: డూ నాట్ సెపరేట్ దెమ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: స్వార్థం ఉండినప్పుడు మనసు చిన్నదిగా మారిపోతుండాలి.
0: ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్ యువర్ మైండ్ బికమ్స్ వెరీ స్మాల్.
1: స్వార్థం వచ్చేటప్పటికి ఎలాంటి దివ్యత్వమైన కూడా అల్పత్వంగా మారిపోతుంది.
0: ద మొమెంట్ యు ఆర్ సెల్ఫిష్, వాట్ ఎవర్ డివినిటీ యూ హ్యావ్, ఇట్ బికమ్స్ వెరీ స్మాల్.
1: మనం ఆశించడానికి పోతున్నాం, యాచించడానికి పోతున్నాం.
0: యు ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ సంథింగ్, బెగ్ ఫర్ సంథింగ్.
1: నీవు యాచకుడు కాదు.
0: డూ నాట్ బికమ్ ఎ బెగర్.
1: మాస్టర్,
0: యువర్ మాస్టర్.
1: నీవు యజమానుడిగా తయారు కావాలి.
0: ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ మాస్టర్.
1: అంతేకాదు, నేను దేవుని వాడని అనుకోవాలి, దేవుడు నా వాడని అనుకోకూడదు.
0: Not merely that, you say that you belong to God. You don't say God belongs to me.
1: జరిగినటువంటి రెండు ప్రధానమైనటువంటి సూత్రములు.
0: These are the two things which happened during Krishna.
1: యాదవులందరూ కూడాను అహంకారం చేత మా కృష్ణుడి వల్ల ఈ పాండవులకు జయించారు. మా కృష్ణుడు, మా భావమర్ది, మా తమ్ముడు, మా సోదరుడు అని అనేక రకాలుగా మావాడు మావాడు మావాడు అని చెప్పినని వారందరి కృష్ణుని తనవారుగా భావిస్తూ పోయారు యాదవులు.
0: Filled with arrogance, thought that Krishna belonged to them, and they said that our Krishna is responsible for all the victories of Pandavas.
1: Kanuka ahankaram bayalderindi.
0: On account of that, ego developed.
1: Ee ahankaram undinanta varaku kudanu atma tattvam e maatramo artham kaadu.
0: As long as you are filled with ego, you can never understand the principle of atma.
1: Kanukani yadavulandaru kudanu atamaipoyaru.
0: That is why the entire yadava race was destroyed.
1: Gopikalu atla kaadu. కృష్ణ, మేము మీ వారము, మేము మీ వారము, మేము మీ వారము కృష్ణునికి అర్పితమైపోయారు.
0: కాంట్రరీ టు దిస్, గోపికాస్ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ దే బిలాంగ్ టు కృష్ణ. దే ఆఫర్డ్ దెంసెల్స్ టు కృష్ణ, దే డెడికేటెడ్ దెంసెల్స్ టు కృష్ణ.
1: మేము మీ వారం అనుకోవటం చేత కృష్ణుడు నిరంతరము వారి వెంటనే ఉంటున్నాడు.
0: యాజ్ దే థాట్ దట్ దే బిలాంగ్ టు కృష్ణ, కృష్ణ వాజ్ ఆల్వేస్ విత్ దెం.
1: కనుక మేము మీ వారం కానీ మీరు మా వారు కాదు.
0: That we belong to you. You
1: meer maavaru anukunnappudu meeru veru mevu veru aipothaam.
0: If you say that you belong to us, you are separate.
1: Nenu nee vaaram anukunnappudu nenu neelo ekam aipothaadu neeve aipothaavu kaani nenu kaadu.
0: Once we think that we belong to him, we become a part of him, we get merged in him.
1: Kankare I anetundi unnappudu you anetundi oka chustundi.
0: When you are filled with this I, there is another entity called you which separates you from that.
1: I plus you అన్నప్పుడు we అయిపోతుంది.
0: Once you make I plus you, it becomes we.
1: We అయిపోతుంది. We అయిపోయినప్పుడు ఇద్దరు చేరినట్టుగానే ఉంటుంటాది.
0: Once there is that we, both are God together.
1: We plus we. We అయిపోతుంది.
0: If you put we plus we, again it is we alone.
1: కనుక నేను నీవాడు అనుకున్నప్పుడు తాను తానుగానే మారిపోతాడు.
0: Therefore, when you say that I belong to you, you become, you get the nature of God himself.
1: Kanuka daivattvam lopala aatma tattvanni vishalamaina manasuga maarchukovali.
0: Therefore you should transform your own thinking into divinity.
1: Ee naadu chese sarva sadhanalu endukudanu manamu oka manasunu arikattukovatam kosam chesetuvanti sadhanle.
0: All the types of sadhanas that we perform today are meant to control our mind.
1: Manasulo oka chinna soochmamainatunti oka gunamulanta untunnayi.
0: There are certain subtles, very secret truths hidden in the mind.
1: నేను ఈ మాటల పైన మనసు ఉండినంత వరకు కూడాను ఏమి నాకు తోచదు. దేహం పైన ఏమి చీమలు పారుతున్నాయో, ఏమి నవ్వలవుతుందో ఏమి తెలియలేదు.
0: As long as all my attention is concentrated on my words, I do not know what is happening to me, what ants are just moving on my body, and I am not totally aware of that.
1: అట్టు కాకుండా ఇక్కడ ఏదో దురదగా ఉంటుండాలి అంటే దురదగానే ఏర్పడుతుంది.
0: But on the other hand, if you feel that there is some scratching sensation here, well, you get that scratching sensation immediately.
1: కనుక నీ మనసు దానిపైన పోటం చేసిన అక్కడ దురద వస్తుంటుండాలి, లేకపోతే దురద లేదు అక్కడ.
0: Once you divert your mind on that particular thing, you get that particular feeling.
1: ప్రతి కష్టములు కానీ, నష్టములు కానీ, దుఃఖములు కానీ, బాధలు కానీ అన్ని కూడాను మన మనసు ద్వారానే పుడుతున్నాయి.
0: All the pains, all the sorrows and everything comes only through our mind.
1: కనుక ఈ మనస్సు ఎక్కడ నుంచి పుస్తుండాలి?
0: From where does this mind come?
1: ఈ మనస్సు ఎవరు?
0: Who is this mind?
1: అని చూస్తే ఇది తలంపులుగానే వస్తుండాలి.
0: When you just examine that way, it consists of only thoughts.
1: ఈ తలంపులు ఎక్కడ నుంచి పుస్తున్నాయి?
0: From where do these thoughts come?
1: మనం అనుకుంటాం, నాకు దుఃఖం వద్దు ఆనందం కావాలి, దుఃఖం వద్దు ఆనందం కావాలి అనుకుంటున్నాం. కానీ ఆనందము దుఃఖము రెండు ప్రత్యేకము లేదు.
0: From where do these thoughts come? You say that you do not want sorrow, you want only joy.
1: Okati antime marokati prarambham avutundi.
0: The end of one is the beginning of another.
1: Kashta sukhamulu rendunnu kalisi undu.
0: The joy and sorrow are always together.
1: దీని విడదీయనెవ్వరి వశము కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు సెపరేట్ దెమ్.
1: కష్టము సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
0: యు కాంట్ సీ జాయ్ అలోన్ సెపరేట్లీ యాజ్ ఏ సెపరేట్ ఇన్కమ్.
1: ఫలించలేని సుఖం బట్ అందరు.
0: ఇఫ్ యువర్ సారో ఎండ్స్ దెన్ యు సే దట్ దేర్ ఇస్ జాయ్.
1: కనుక మనం కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ రెండింటిని చింతించకుండా రెండింటికి జన్మస్థానమైన ఏదో దాన్ని మనం చింతించాలి.
0: దేర్ఫోర్ యు షుడ్ నాట్ బాదర్ యువర్ సెల్ఫ్ అబౌట్ ఎయిదర్ ది సారో ఆర్ ద జాయ్. But go to the origin from which this sorrow and joy emanate.
1: Prema swarupulara mukhyanga manamu aakaralala paina aatma tattvanni vahinchakoodadu.
0: Embodiments of divine love, we should not consider aatma only
1: kattiga untinatvanti poovu ichinappude sugandham manaku aanandanni andistundi.
0: Only when a flower blossoms you get the perfume from that.
1: Pushpamu pushtigaanu undali.
0: The flower must be quite all right.
1: పుష్టిగా ఉండినప్పుడు విచ్చినప్పుడే అందము ఆనందం కూడా లభిస్తుంది.
0: ఓన్లీ వెన్ ఎ రైట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ జస్ట్ బ్లాజమ్.
1: పుష్పము పుష్టిగా లేకపోతే ఆ పుష్పము అందంగా ఉండదు.
0: ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఎనీ ఇట్
1: కెన్ పరిమళం కూడా అంత ఘాటుగా ఉండదు.
0: ద పర్ఫ్యూమ్ ఆల్సో విల్ నాట్ బి ఫుల్.
1: కనుకనే పుష్పం పుష్టిగా ఉండాలనుకుంటే ఏమిటి, మన యొక్క హృదయం గుణములు మంచివిగా ఉండాలి.
0: What do you mean by keeping the flower in trim?
1: That means gunamulu manchiga undinappude prapanchamanta manamulu aakarshistundi.
0: You have filled your heart with virtues, then only you will be able to
1: deham paine matram manam lakshyanni pettukunte.
0: If you keep all your concentration only on the physical body,
1: idi tatkalikamainatundi aanandanni andistundi.
0: The joy that you get is only temporary.
1: Krishnini gunamulunu aakarshinchi aanandinchi anubhavinchinatvantidi radha.
0: It was Radha who was attracted by the qualities of Krishna, who enjoyed the qualities of Krishna.
1: Krishna yokka roopani chusi aanandinchinatvanti Radha yokka chellalainatvanti Chandrakala.
0: Chandrakala, who was sister of Radha, only just saw the form of Krishna and enjoyed
1: roopani aadharam cheskundi Chandra.
0: Chandra based all her enjoyment
1: roopani aadharanga cheskundi Radha.
0: Radha based all her joy on the basis of the qualities of Krishna.
1: Karukane gunamulu aadharanga teeskunnatvantide jeevita aanandanni anubhavinchindi.
0: Radha enjoyed the joy and the delight of life because she based on the qualities of Krishna.
1: Aa gunamulne chintistu vachindi.
0: She always reflected upon the qualities of Krishna.
1: Antuvallane deeniki Radha ani daraku peru vachindi.
0: That is why this earth has got the name Dhara and which is Radha.
1: Aa radhaku nirantaramu Krishna aaradhane.
0: This Radha always spent her time in the worship
1: Aneka
0: of Krishna.
1: Anekamandiki telusunu R A D A Radha aipothundi.
0: All of you know the spelling of the word Radha. R A D A.
1: R nunchi prarambham ayyapudu Radha aipoyindi.
0: If you start this with the letter R, it becomes Radha. A
1: nunchi prarambhamainappudu Aadhar aipoyindi.
0: If you start from A, it becomes Aadhar.
1: D నుంచి ప్రారంభమైనప్పుడు ధార్ అయిపోయింది.
0: ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ డి ఇట్ బికమ్స్ ధార్.
1: ఏ నుంచి మరి ప్రారంభమైనప్పుడు ఆరాధ అయిపోయింది.
0: ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద లాస్ట్ ఏ
1: అనగా రాధకు ఆధారం ధార ఆరాధనే రాధ అన్నారు.
0: దట్ మీన్స్ టు సే దట్ ఫర్ రాధ ద ఎంటైర్ బేసిస్ ఇస్
1: నిరంతరము గాడ్ అంటే రాధ అని. ఎవరు దీన్ని చేస్తే వారంతా రాధలే.
0: హూఎవర్ ఆఫర్స్ Continuously worship of Krishna is Radha.
1: Kanuka ilanti divya tattvanni bhagavatamulo aneka vidhamulu ga kudanu gopikalaku gopalulaku bodhinchi tana yokka prema tattvam lopala oka divyatvanni anubhavimpa chesadu.
0: Krishna is one who through bhagavata expounded and made gopikas and gopalas to experience the divinity
1: in this. కూడాను కేవలం అనంతమైనటువంటివి అగమ్యమైనటువంటివి.
0: ఆల్ ది లీలాస్ ఆఫ్ కృష్ణ డిఫికల్ట్ టు ఫాథమ్ దెం. ఇట్ ఇస్ డిఫికల్ట్ టు కాంప్రహెండ్ దెం.
1: సాధ్యం కానటువంటి
0: ఇట్ ఇస్ డిఫికల్ట్ ఈవెన్ టు డిస్క్రైబ్ దెం.
1: కానీ తుచ్చమైనటువంటి భావం చేత గోపికల యొక్క తత్వము కృష్ణుని యొక్క చేష్టలు ఇవన్నీ కూడాను కొన్ని విరుద్ధమైనటువంటి భావంలో దాన్ని అనుభవింపచేస్తూ జగత్తునకు ఒక అప్రచారం చేసుకుంటూ పోయారు.
0: బట్ పీపుల్ ఫిల్డ్ విత్ మీన్నెస్ హావ్ రాంగ్లీ అండర్స్టూడ్ the relationship that existed between Krishna and Gopika and interpreted wrongly.
1: Erinatvanti yokka antaratham enti hrudayame brindavanamu.
0: What is the ultimate meaning of all the things?
2: మన భావములే గోపికలు.
3: ఆల్ అవర్ ఫీలింగ్స్ మే బి కంపేర్డ్ టు గోపిక.
2: ఆత్మనే కృష్ణుడు.
3: ఆత్మ మే బి కంపేర్డ్ టు కృష్ణ.
2: ఆనందమే లీలలు.
3: This joy and the delight, this is leela.
2: ఇది నిజమైనటువంటి హృదయ బృందావనము.
3: That is the true బృందావన్ of
2: కనుక ప్రతి మానవుని యొక్క హృదయం కూడా బృందావనంగా మార్చుకోవాలి.
3: Transform every man's heart into బృందావన్.
2: నీ ఆత్మస్వరూపుడే కృష్ణుడిగా తీసుకోవాలి.
3: కన్సిడర్ యువర్ ఆత్మస్వరూప ఇట్సెల్ఫ్ అస్ కృష్ణ.
2: నీవు చేసే ప్రతి పని కూడాను ఆ యొక్క గోపికా లీలలుగానే భావించాలి.
3: ఎవ్రీ యాక్ట్ యు పర్ఫార్మ్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ది లీలాస్ ఆఫ్ కృష్ణ.
2: కనుకనే మానవుడు ఈనాడు గోకులాస్తం అనుకుంటే కేవలం పుట్టిన దినాన్ని మాత్రమే మనం ప్రధానంగా తీసుకుని దానిని ఒకదాని పాయసం పరమానం తినేసేసి ఈనాడు గోకులాస్తం గడుపుకున్నామంటే కాదు. దీని పేరే పరమాన్నము అన్నారు. పరమానం అంటే ఏమిటి? చక్కెర వేసి, బియ్యం వేసి, సేమ్యాలు వేసి, ఇంకా సగ్గు బియ్యం వేసి ఏదో చేయటం పరమానం కాదు. పరమునకు సంబంధించిన అన్నము పరమాన్నము అన్నారు.
3: టుడే ఈజ్ గోకులాష్టమి. వీఆర్ సెలబ్రేటింగ్ దట్ యాజ్ బర్త్డే ఆఫ్ కృష్ణ. ఇట్ వీఆర్ ప్రిపేరింగ్ ఎ నంబర్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్స్ ఆఫ్ విచ్ పరమాన్న ఈజ్ వన్. పరమాన్న రిఫర్స్ టు ద సుప్రీం ఫుడ్.
2: పరమాన్నం ఎట్లా ఉంటుంది? తీయగా ఉంటుంది.
3: The actual paramanna has prepared in the
2: param etta untundalante tiyega undali param adhe paramunuku sambandhinatundi annam kanakane paramannamu unnaru adi maduramainatundi premaga untundali.
3: As this food relates to the transcendental world and the supreme world, it is totally delightful and that is why it is called paramanna, which is very sweet.
2: Aa paramannam krishna namame paramannam.
3: It is the name of Krishna which is really supreme.
2: Bhagavat namame nijamainatundi madhuryam.
3: God's name is real, really sweet.
2: Vachanam madhuram.
3: His word is
2: madhuram.
3: His eyes
2: stotram madhuram. Sarvam madhuram. Madhuradipate madhuram madhuram mani.
3: Everything is sweet about the master of Madhura, the lord of Madhura.
2: Kanuka manaku daivatvanni manamu విస్మరించకుండా త్యాగాన్ని మనం కొంతవరకు సంపాదించుకొని ప్రేమభావాన్ని మనం పెంచుకొని సర్వులు భగవంతుని యొక్క అంశములే అనేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించడం అత్యవసరం.
3: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు డూ సర్టన్ థింగ్స్. డూ నాట్ గివ్ అప్ గాడ్. కల్టివేట్ సాక్రిఫైస్. ఫాస్టర్ లవ్ అండ్ రికగ్నైజ్ ఎవ్రీ వన్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
2: ప్రేమను నేర్పే నిమిత్తమై పరమాత్ముడు వచ్చినాడు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
3: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు టీచ్.
2: మన ప్రేమలు చాలా సంకుచితమైనటువంటివిగా ఉంటున్నాయి.
3: అవర్ లవ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ
2: నిస్వార్థమైనటువంటివిగా ఉంటున్నాయి.
3: ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
2: కానీ ఇది కాదు నిజమైన ప్రేమ.
3: ట్రూ లవ్ డజంట్ కన్సిస్ట్ ఆఫ్ దిస్.
2: అందరి ఎందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి.
3: వీ హ్యావ్ టు డెవలప్ సచ్ లవ్ ఇన్ అస్ విచ్ కెన్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ లవ్ ఇన్ ఆల్ అదర్ హ్యూమన్.
2: ఏ మతమైనా కూడాను మతము మతమని విశ్వసిస్తున్నారే కానీ నిజంగా ఆ మతం యొక్క ఆశయాన్ని ఎవడైనా అనుభవిస్తున్నాడా, ఆచరిస్తున్నాడా?
3: పీపుల్ గో ఆన్ మియర్లీ టెలింగ్ దట్ దే బిలాంగ్ టు సచ్ అండ్ సచ్ ఎ క్యాస్ట్, బట్ ఆర్ దే ప్రాక్టీసింగ్ ద గ్రేట్ ట్రూత్ ఎక్స్పౌండెడ్ ఇన్ దట్ పర్టికులర్ కమ్యూనిటీ, క్యాస్ట్ ఆర్ రిలీజియన్?
2: ఈనాడు వాచా వేదాంతం వేదాంతం అధికమైపోతూ ఉన్నది కానీ ఆచరణ వేదాంతం మాత్రం శూన్యమవుతుండాలి.
3: టుడే ఫిలాసఫీ ఆఫ్ వర్డ్స్ ఇస్ గ్రోయింగ్ ఫాస్ట్ బట్ ఫిలాసఫీ ఇన్ యాక్షన్ ఇస్ డ్విండ్లింగ్.
2: ఎక్కడ చూసినా కానీ వాచా వేదాంతమే విరివిగా పెరిగిపోయింది.
3: వేర్ ఎవర్ యూ సీ యూ కమ్ అక్రాస్ ఫిలాసఫీ ఇన్ స్పిరిచువాలిటీ ఓన్లీ ఇన్ వర్డ్స్.
2: కాదు, మనకు ఆచరణ వేదాంతం కావాలి.
3: But that is not what we want today. We want spirituality in practice.
2: Neevu 100 cheppe danakante okkati chesi chuste chalu.
3: It is better to practice one rather than preach 100.
2: Kanuka manamu prema tattvanni penchukondi.
3: Therefore develop love in you.
2: Aa bhagavat namamulo unnati madhuryanni anubhavinchandi.
3: Enjoy the sweetness associated and inherent in the name of God.

పుట్టును సౌఖ్యంబు పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు సత్య

0: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ టోటల్ లవ్. ద ట్రూత్ సాక్రిఫైస్ పీస్ అండ్ ఫర్బేరెన్స్ వి అక్వైర్ దెమ్ బికాస్ ఆఫ్ ది టోటల్ లవ్. Without love, there cannot be any happiness and security. Listen to this word, the son of Bharat.
1: Vidyarthulare.
0: Students.
1: Prema anu padamu. Teliyani manavudu ledu.
0: There is no human who doesn't know this word, love.
1: Vishyamantayu. Ee premalo imidi unnadi.
0: The entire universe is contained in this love.
1: Premaku premaye saati.
0: Love is equal to love only.
1: Deenini varninchutaku bhasha ledu.
0: No language can describe it in full.
1: Oka vela prayatninchinanu padamulu chikkavu.
0: Even if one makes an attempt to describe, he would not find vocabulary.
1: Kanukane yatho vacho nivartante apraapya manasasaha. మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటిది ఈ ప్రేమ.
0: Therefore love is beyond the comprehension of the mind and the description by word.
1: అనిర్వచనీయం ప్రేమ అన్నాడు నారదుడు.
0: Narada said love is indefinable.
1: ఇట్టి వచనమునకు భావమునకు తలంపునకు అతీతమైనటువంటి ప్రేమతత్వాన్ని సామాన్యమైన మానవుడు ప్రాకృతమైన జీవితంలో భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు, ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు?
0: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్?
1: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటిస్తుంది.
0: దిస్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ మానిఫెస్ట్ ఇన్ ద డివైన్.
1: ఇది కేవలము ఒక దిక్సూచక యంత్రం వంటిది.
0: ఇట్ ఈస్ లైక్ ఎ కంపస్.
1: ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ ఇది ఉత్తరం వైపునే తిరుగుతూ ఉంటుంది.
0: ద కంపస్ వేర్ ఎవర్ యు మే కీప్ ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ ఇట్ సెల్ఫ్ టువర్డ్స్.
1: అదే విధముగానే నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము నిరంతరము దైవం వైపునే ప్రయాణం సలుపుతూ ఉంటాయి.
0: Therefore, the eternal truthful love is always directed towards God.
1: ఇంతియే కాదు.
0: Not only this.
1: ఆల్జీబ్రా నంబర్ వంటిది.
0: It is like an algebra number.
1: ఇది ఏ విధముగా వర్ణించినప్పటికీ ఎన్ని సంఖ్యలు పెట్టినప్పటికీ ఇటువైపున అటువైపున సమంగానే ఉంటుంటుంది.
0: You may put any number on either side, but it remains same.
1: తైలము దీపమును వెలిగిస్తుంది.
0: ఇట్ ఈస్ ద ఆయిల్ దట్ లైట్స్ ద ల్యాంప్.
1: ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
0: ఇట్ ఈస్ లవ్ దట్ లైట్స్ ద లైఫ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించవలనన్నా చాలా కష్టం.
0: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు రియలైజ్ దిస్ లవ్.
1: ఈనాడు భౌతిక జగత్తునందు ప్రాకృతమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి ప్రేమ కేవలము ప్రేమగా భావిస్తున్నారు మానవులు.
0: హ్యూమన్ బీయింగ్స్ కన్సిడర్ దిస్ లవ్ విచ్ హి ఎంజాయ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది ఫిజికల్ ట్రాన్సెండ్ వరల్డ్ యాజ్ ట్రూ లవ్.
1: ఇది ప్రేమ కాదు.
0: ఇట్స్ నాట్ లవ్ అట్ ఆల్.
1: ఇది ప్రేమ అని అనిపించుకోదు.
0: యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
1: తల్లిదండ్రుల ప్రేమ గాని తల్లి బిడ్డల ప్రేమ గాని లేక భార్యాభర్తల ప్రేమ కాని ఇవన్నీ కూడా కేవలము అనురాగములకు సంబంధించినవే కాని ఆత్మ సంబంధమైన ప్రేమతత్వము కాదు.
0: ద లవ్ బిట్వీన్ ద మదర్ అండ్ ఫాదర్, మదర్ అండ్ ద చైల్డ్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్, దట్స్ ఓన్లీ అటాచ్మెంట్. యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
1: ఇది మోహం అని కూడా చెప్పవచ్చు.
0: యు కెన్ ఆల్సో కాల్ ఇట్ అటాచ్మెంట్, మోహ.
1: ఇది దేహమునకు సంబంధించినది మాత్రమే కాని ఆత్మకు సంబంధించినది కాదు.
0: ది అటాచ్మెంట్ రిలేట్స్ టు ద బాడీ అండ్ బట్ నాట్ టు ద స్పిరిట్.
1: దేహమును ప్రేమిస్తున్నారు.
0: We love the body.
1: అధికారిని ప్రేమిస్తున్నారు.
0: We love the one in authority.
1: అంతస్తులను ప్రేమిస్తున్నారు.
0: We love status.
1: కానీ ఇవన్నీ ఎంతవరకు?
0: How long they last.
1: దేహం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: We love so long this body exists.
1: అధికారం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: We love so long we are in position.
1: మానవత్వం అనేటువంటి జీవితం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
0: సో లాంగ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ సస్టైన్,
1: ఇవి మూడు కూడా అనిత్యము అశాశ్వతము.
0: ఆల్ ది త్రీ ఆర్ టెంపరీ.
1: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
0: Therefore, this sort of physical love is temporary.
1: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
0: You cannot call it as true love.
1: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We take this as true love and waste our time and life.
1: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది. ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
0: This love is selfless. It is egoless. It is blissful.
1: Itti aanandamayamainatunti swartharahitamainatunti ahankara rahitamainatunti divyamaina bhavyamainatunti ee prema tattvanni telusukovalante prema dwarane telusukovali.
0: In order to know this blissful, selfless, egoless, divine love, you can only know it through love only.
1: Kana prema anaga కేవలం భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు.
0: సో వాట్ ఆల్ వీ ఇంటరాక్ట్ అట్ ది ఫిజికల్ లెవెల్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్, విచ్ ఇస్ జస్ట్ ట్రాన్సెంట్ అండ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ.
1: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి.
0: దే హావ్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ పాస్ ఆఫ్.
1: నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: This eternal love originates from heart.
1: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
0: It's not that it's born there, it is spread everywhere.
1: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించడం లేదు?
0: Why the human is not able to know this love which is pervasive everywhere?
1: ఈనాటి మానవుని యొక్క హృదయము కేవలము మరుభూమిగా మారిపోతుండాలి.
0: The heart of human has become barren. Barren land.
1: Ante kaakunda ee manavuni yokku hrudayamu ee naadu kevalam kalmashamainatundiga untundadi.
0: The heart of the human is polluted.
1: Malinyamainatundiga kanipistundadi.
0: It is dirty.
1: Karanam emiti?
0: Why?
1: Ee anityamaina prakrutamainatti bhavamulanu hrudayamu nundi ku nimpukunnaru.
0: He has filled his heart with worldly thoughts.
1: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
0: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
1: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ అనురాగం అనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
0: ద మూమెంట్ వీ కీప్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఎట్ డిస్టెన్స్, దిస్ అటాచ్మెంట్ ఎట్ డిస్టెన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దిస్ ట్రూ లవ్ ఒరిజినేటింగ్ విచ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
0: What is it that the human being should know now?
1: ee naati manavuni yokka prema nirantaram maarutune untadi.
0: The human love today changes every time.
1: Puttinappudu talli odilo kurchoni talli odiye tane yokka swargam ga bhavistundi.
0: After birth the child considers the lap of the mother as the very heaven.
1: Kaani perugutu perugutu konta varaku prapanchika sambandhamaina vidyallo praveshistundi.
0: Later the child ages and starts studying.
1: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు. ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
0: And the child forgets the lap of the mother and thinks of his studies and the school later.
1: ఈ విద్యా విధానమునందు అనేక విధమైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకొని నెట్టుకొని ముందు కొనసాగుతూ వస్తుంటాడు.
0: This grown up person studies in an institution and faces all challenges in the educational front.
1: Tadupari ee vidyanu vismaristadu.
0: Later he forgets all the
1: gnasthasamulo praveshistadu sambandhamaina vidyallo praveshistundi.
0: Later the child ages and starts studying.
1: Appudu talli odini marchipothunnadu ee vidya vidhaname.

0: ఫ్రంట్
1: తదుపరి ఈ విద్యను విస్మరిస్తాడు.
0: లేటర్ హీ ఫర్గెట్స్ ఆల్ ది
1: గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు.
0: లేటర్ హీ బికమ్స్ ఎ హౌస్ హోల్డర్.
1: అప్పుడు గృహస్థాశ్రమమే నిత్య సత్యమైనదిగా భావించి దానిని లక్ష్యమందించుకుంటాడు.
0: హీ కన్సిడర్స్ హిస్ ఫ్యామిలీ యాస్ పర్మనెంట్ అండ్ ఫర్గెట్స్ ఎవ్రీథింగ్ రెస్ట్.
1: క్రమక్రమేణా ఇది పెరుగు కొలది ఒకరిద్దరు బిడ్డలైన తరువాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
0: After one or two children, he'll be disgusted with his family.
1: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు.
0: Later he moves about to earn money.
1: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను త్యజిస్తుంటాడు.
0: He gives top priority to money. He forgets his own family because money is aim, money is his goal.
1: కష్టపడటకి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించడం చేత దీనిని విసిగించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
0: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore he will be ultimately vexed and disgusted.
1: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొక దాని వియోగము, ఒకదాని వియోగము మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు.
0: Therefore all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
1: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
0: This love is not true.
1: ఇది ఆత్మ ప్రేమ కాదు.
0: It is not the love of the spirit.
1: ఇది అనంతమైన ప్రేమ కాదు.
0: It's not infinite love.
1: ఈ ప్రేమ మారనటువంటిది.
0: This love is one that changes.
1: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించనటువంటిది.
0: The divine love is changeless.
1: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
0: The worldly love deludes you.
1: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
0: So long this delusion is there, you cannot know Brahman, the divine.
1: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
0: Therefore, if we keep our heart in proper position, we'll know this love which is eternal and truth.
1: Yat drushyam tannasyam. Chusana dandai kudanu ukaanoka samayam nandu idi adrushyamayipothundi.
0: All that you see is bound to vanish at one time or other.
1: Ee adrushyamayetvanti yokka satyamainatundi kaadu.
0: All that disappears is not truth.
1: Kanuka అదృశ్యము కానటువంటిది, అంతర్భావంలో ఉండినటువంటిది, అంతర్భావమును అభివృద్ధి పరచునటువంటిది, పరిశుద్ధ పరచునటువంటిది, ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
0: Therefore, that which does not disappear, that which fosters the inner feeling and sentiments, is true love.
1: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
0: Love only gives and gives. It will never receive.
1: నిరంతరం కూడాను ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటాది.
0: Love continuously gives and gives.
1: ఈనాడు లోకంలో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: In this world do you find anybody who gives?
1: తనకు జన్మించినటువంటి కుమారులు కూడాను తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడాను వెనుకంజ వేస్తుంటాడు తండ్రి.
0: A father thinks twice before giving his property to his own son.
1: కనుక తండ్రియే కుమారునకు ఆస్తిని ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నప్పుడు మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునేదానికి ఎట్ల సిద్ధమవుతారు?
0: When father is not prepared to partake, is not prepared to give his own share of the property to the son,
1: కనుక
0: ఇచ్చుకునేటువంటి
1: స్వభావము ఒక్క దైవానికి తప్ప అన్యులకు లేదు.
0: It's only God who gives and gives, no one else.
1: కనుక దైవత్వంతో కూడినటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: Therefore this love is divine.
1: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యము కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నకశిఖ పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
0: దిస్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్ అండ్ జస్ట్ ఫ్లోస్ ఫ్రమ్ దేర్ ఫ్రమ్ టాప్ టు టో కంటిన్యూస్లీ.
1: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
0: దిస్ లవ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ బై ఎవ్రీ సెల్ ఇన్ అవర్ బాడీ అండ్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడా నువ్వు కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుటకు వీలు కానటువంటిదిగా ఉంటుండాలి.
0: As the heart of the modern man is highly polluted and dirty, there's no sacred love there.
1: నిరంతరం కూడా నువ్వు బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
0: He spends all his time in this desire which is worldly, ephemeral.

0: అండ్ ఫిజికల్.
1: కనుకనే ఈ ప్రేమతత్వం అనేటువంటి దాన్ని హృదయంలో మనము సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Therefore, we should direct our love along the proper path in our heart.
1: ఈ ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
0: The world also will not accept you if you have no love in your heart.
1: ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ హృదయము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: A heart without love is a dead body.
1: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
0: For this life, love is the
1: ప్రేమనే దైవము.
0: Love is God.
1: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
0: Therefore, this love which is divine must be known by every human being.
1: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
0: We should see all those things that we see and listen to get into our hearts.
1: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికీ కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
0: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
1: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా, దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
0: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
1: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
0: All of the students were keeping vigilant, keeping a watch around these sweets.
1: కానీ ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీన్ని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
0: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీ స్వీట్స్ అండ్ గాట్ దెమ్ డైజెస్టెడ్ అండ్ హీ కుడ్ బి స్ట్రాంగ్ అండ్ రిమైన్ దేర్ విత్ ఆల్ ద కరేజ్.
1: అనగా ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
1: ఏదో బాహ్యమైనటువంటి ప్రపంచమునందు భగవద్భావములు, భగవత్ ఉపదేశములు భద్రం చేసుకోవటం కాదు.
0: It's not enough if you keep all the divine teachings safe and secure.
1: మధురాతి మధురమైనటువంటి యొక్క భగవద్భావములను తన హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
0: Sweetest feelings must be preserved, kept safe and secure.
1: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: We should have that digestion of experience.
1: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరములకు తగిన పుష్టి, సంతుష్టి ఏర్పడుతుంది.
0: It's only after digestion our body will be strong enough.
1: అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింపచేసుకోవాలి.
0: లైక్ దట్ ఆల్ దట్ వీ హెర్డ్, ఆల్ దట్ వీ రీడ్,
1: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
0: లేటర్ వి షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటు యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
1: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
1: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
0: It's useless by merely listening.
1: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమీ లేదు.
0: It is useless by merely eating.
1: జీర్ణించుకోవాలి.
0: You have to get them digested.
1: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: You should experience in your daily life.
1: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
0: When once all these things are digested, then you will find the strength.
1: కనుక నిరంతరం కూడాను గోపికలు అన్నాడు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు.
0: This was the prayer of Gopikas in those times.

శముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్స్ నో లవ్
1: ప్రేమాంకురములు పెంపొంద
0: ఇన్ ఆర్డర్ టు జర్మినేట్ ద సీడ్స్ ఆఫ్ లవ్
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ది ఎమోషన్ ఆఫ్ లవ్
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే కృష్ణ గానము సేయగదే
0: ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో కంటిన్యూస్లీ కృష్ణ సింగ్ అండ్ సింగ్ ఫర్
1: కానీ ఈనాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి
0: బట్ హ్యూమన్ హార్ట్ టుడే ఈజ్ ఎ బ్యారన్ ల్యాండ్
1: ఇసుకలో వర్ష ధలధారలింకిపోవు
0: ఇట్స్ ఓన్లీ ఆన్ శాండ్ ద వాటర్ జస్ట్ సింగ్స్
1: మధురమై నిల్చు రేగని మసకలోన
0: వెరస్ ఇన్ ఎ ఫెర్టైల్ ల్యాండ్ ద సేమ్ రెయిన్ వాటర్ బికమ్ స్వీట్
1: ఇసుకలో వర్ష జలధారలింకిపోవు
0: వెరస్
1: మధురమై నిల్చు రేగడి మసకలోన
0: అటులే
1: ప్రాప్తానుసారముగా అలరు భక్తి అట్టే ప్రాప్తానుసారమై అలరు భక్తి
0: ద రెయిన్ ఇస్ అబ్సార్బ్డ్ ఇన్ శాండ్ వేర్ ఆఫ్ ద సేమ్ రెయిన్ వాటర్ బికమ్ స్వీట్ ఇన్ ఎ ఫెర్టైల్ ల్యాండ్ like that devotion shines depending upon our deservedness
1: ee aadhyatmika margam kaani leka mare vidhamaitmenti laukika margam kaani vaigyanika margam kaani hrudayam parishuddhamuga undinappude ivanni kudunu pratividdhinga pratibimbistuntayi
0: spiritual matter or worldly or scientific or technological unless heart is pure all the rest will be futile
1: kanuka sarva sadhanalu kudunu చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడినటువంటివే కాని కేవలము ప్రాపంచ రీతి లోపల వీటితో ఆటలాడుకునేటువంటి ఒక స్వభావం కాదు ఇది
0: ఆల్ స్పిరిచువల్ పాత్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు ప్యూరిఫై అవర్ హార్ట్ ఈజ్ నాట్ మియర్లీ ఎ మ్యాటర్ ఆఫ్ గేమ్
1: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి
0: సో ఎవ్రీ పర్సన్ షుడ్ డిటర్మిన్ టు రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ దిస్ లవ్
1: ఇది నేచర్ కాదు దీనికి అతీతమైనటువంటిది ఈ ప్రేమ
0: దిస్ లవ్ ఇస్ ట్రాన్సెండెంటల్
1: కనుక ప్రేమ నేచర్ లో లేదు నేచరే ప్రేమలో ఉంటుండాలి
0: లవ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద నేచర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లవ్
1: కనుక విశ్వమే ఈ ప్రేమ యందు ఇమిడి ఉంటున్నది
0: దేర్ ఫోర్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లవ్
1: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విత్ ఇన్ దిస్
1: ఈ వస్త్రం నా చేతిలో ఉంటున్నది అనగా ఏమిటి నా చెయ్యి పెద్దది వస్త్రం చిన్నది
0: యు ఫైండ్ దిస్ క్లాత్ Well, because my hand is bigger than the cloth I hold here.
1: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది ప్రేమ చిన్నది.
0: Likewise, if you say that there is love in this universe, it means universe is bigger than this love.
1: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది విశ్వం చాలా చిన్నది.
0: Likewise, universe is present in love. It means love is bigger than this nature.
1: కనుక ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా కూడాను ప్రేమ ఆధీనమైనటువంటిదే కాని ప్రేమ ఈ యొక్క జగత్తును ఆధీనమైనటువంటిది కాదు
0: దేర్ఫోర్ ఆల్ దిస్ అపారెంట్ ట్రాన్సెండెంట్ యూనివర్స్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ లవ్ అండ్ లవ్ డజంట్ సబ్మిట్ ఇట్ సెల్ఫ్ టు దిస్ యూనివర్స్
1: కాని లేక కాలానుభిన్నమైనటువంటి యొక్క కర్మతత్వములు కాని ఈ యొక్క ప్రేమలోనే ఇమిడి ఉంటున్నవి
0: creation sustenance and annihilation all the three periods of time are present within love only
1: ivanni kudunu prakrutamainti maatrame
0: all others are physical worldly
1: ee shariram enta kaalam untundali
0: how long the body lasts
1: ivanni anityamainti ashashtamainti
0: all these are just temporary ee
1: anitya ashashtamainti oka deha sambandhamaina prema adi kudunu anityamu ashashtangane untundali
0: this which is ephemeral and temporary love also doesn't last long
1: కనుక హృదయతత్వము ఆత్మ ప్రభావము బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడా నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు
0: వెరస్ ద నేచర్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ఎటర్నల్ ట్రూత్
1: ఇది నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమతత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము
0: ద మెయిన్ ఎయిమ్ అండ్ అబ్జెక్టివ్ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ టు రికగ్నైజ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ లవ్
1: ఈనాటి దృశ్యము ఈనాటి ప్రపంచము తీనేరి రోగంతో బాధించుచున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుండాలి
0: ద అపేరెంట్ వరల్డ్ వాట్ యు సీ నౌ ఇస్ ఫుల్ ఆఫ్ ఆల్ డిసీజెస్ లైక్ ఎ సిక్ పర్సన్ ఎ పేషెంట్.
1: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: You may go anywhere, you find agitation and restlessness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము.
0: Wherever you go, you find betrayal, deceit, you find cheating.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
0: They are all the actions just opposite to love.
1: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
0: So it's only love which is all pervasive and which will make everybody happy.
1: Kanuka manaku nityanandam kalagalanukunte ee prema chetane manaku nityanandam kalagali.
0: In order to attain this eternal bliss, it is possible only through love.
1: Idi sharira manasika aadhyatmika tattvam nandu kudanu eki bhavamto jeevinchutundeetundi ee prema tattvam.
0: The love remains there when there is unity in this trinity, the body, mind and the spirit.
1: Kevalamu దేహంతో కూడినంత వరకు ఉంటుంటుంది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
0: ది వర్ల్డ్లీ లవ్ లాస్ట్ సో లాంగ్ దేర్ ఇస్ దిస్ బాడీ.
1: మనసుతో కూడినటువంటిది ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: ది వర్ల్డ్లీ లవ్ రిలేట్స్ టు ది మైండ్.
1: కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: ది వర్ల్డ్లీ లవ్ టు సమ్ ఎక్స్టెంట్ గోస్ విత్ ది
1: శారీరక మానసిక బుద్ధికి అతీతమైనటువంటి ఒక తత్వము ఆత్మ ప్రేమ.
0: బట్ దట్ విచ్ ఇస్ బియాండ్ ది బాడీ మైండ్ ఇంటెలెక్ట్ ఇస్ ది లవ్ ఆఫ్ ది స్పిరిట్. ఏమిటి? వాట్ డు యు మీన్ బై ఆత్మ?
1: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు, కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
0: ఆత్మ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద ప్యూర్ లవ్ ఇస్ ఆత్మ.
1: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
0: సీక్రెట్ లవ్ ఇస్ ఆత్మ.
1: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: సెల్ఫ్ లెస్ లవ్ ఇస్ ఆత్మ.
1: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ఈగోలెస్ లవ్.
1: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద లవ్ విచ్
1: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
0: Formless love is atma.
1: Aite ee premaku aneka anubhootulu maatram untuntayi.
0: However, this love has so many experiences.
1: Chakkara undi.
0: Here is sugar.
1: Chakkaraki emi roopam ani chepte oka isuka vale tellaga untundani cheppavachchu.
0: If you ask for the form of the sugar, you will say it is like sand which is white in color.
1: Kani దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
0: బట్ వి ఆస్క్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్, నో వన్ కెన్ సే.
1: కేవలము ఇది స్వీట్ అని చెప్పవచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
0: హౌఎవర్ ఇఫ్ యు ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్, యూ విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యూ కెన్ సే స్వీట్ బట్ యూ కెనాట్ సే ద ఫార్మ్.
1: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి, కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
0: Therefore, the sweetness comes to our experience, not to expression.
1: Kanuka ee prema tattvanni aneka vidhamulaga kudanu ee lokamulo manam anubhavistune untunnamu.
0: We experience this love in a varied form in this life. Aithe
1: anityamainatundi premalo kudanu satyamaina prema kudanu imidi untundali.
0: However, in this temporary love there is a permanent love.
1: Kani anityamainatundi agocharam avutundi.
0: However, that which is truth is non apparent.
1: నిత్యమైనటువంటిది అంతర్భూతం అవుతుంది.
0: అండ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ఇస్ ఇన్నర్ కరెంట్.
1: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
0: వీ హావ్ టు ఇన్వెస్టిగేట్ ద లవ్ ఇన్ ఫుల్.
1: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
0: దేర్ఫోర్ ద లవ్ విచ్ రిలేట్స్ టు ద స్పిరిట్ ఇస్ ఆత్మ ప్రేమ.
1: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటాయి.
0: Whereas the worldly love relates to our body, the mind and intellect.
1: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమను నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
0: The worldly love, because of union and separation, will put you to suffering, will put you to sadness.
1: భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగింపజేస్తుంది.
0: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యెట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
0: బట్ ద లవ్ ఆఫ్ ది స్పిరిట్ విల్ బి హ్యాపీ ఈవెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ సెపరేషన్.
1: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుండవి.
0: ఇట్ హెస్ ఫోర్ లెవెల్స్.
1: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
0: However, most important are three.
1: ఒకటి స్వార్థ ప్రేమ.
0: One is selfish love.
1: రెండవది సమంజస ప్రేమ.
0: The second is సమంజస ప్రేమ.
1: మూడవది పరార్థ ప్రేమ.
0: Third one పరార్థ ప్రేమ.
1: నాలుగవది యథార్థ ప్రేమ.
0: Fourth one యథార్థ ప్రేమ.
1: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
0: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
1: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
0: ద లైట్ ఈస్ లిమిటెడ్ కన్ఫైన్డ్ టు దట్ రూమ్ ఓన్లీ.
1: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
0: బట్ యు డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్
1: అవుట్సైడ్. ఇది కేవలం రూమ్ కు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
1: రెండవది
0: ద సెకండ్
1: సమంజస ప్రేమ.
0: సెకండ్ సమంజస ప్రేమ.
1: ఇది ఏ మూన్ లైట్.
0: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
1: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్ముగా ఉంటుంది.
0: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
1: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
0: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఈజ్ సన్ లైట్.
1: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: అయితే ఇది శాశ్వతం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడు అని అనుకుంటాం మనము.
0: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు ఉదయించడం లేదు.
0: నార్ డస్ హీ రైజ్.
1: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మము నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
0: వెన్ దేర్ ఇస్ ఆబ్సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెనాట్ సే ఇట్ హెస్ డికేడ్ ఆర్ డీజనరేటెడ్
1: యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతు భారత గ్లానిర్భవతు అనగా ఏమిటి? కనిపించకుండా పోయింది.
0: గ్లానిర్భవతు మీన్స్ ద రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
1: కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు.
0: యూ డోంట్ సీ ఇట్ బట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్.
1: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
0: యూ థింక్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ భూగోళం యొక్క అడుగు భాగమున పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాం.
0: బికాస్ ద సన్ హెస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
1: సూర్యుడు అస్తమించలేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు లేకుండా పోలేదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
1: అదే విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
0: లైక్ ది సేమ్ వే బికాస్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యూ సే దట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
0: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కానీ ఇది కూడా శాశ్వతం కాదు.
0: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది పరార్థ ప్రేమ.
0: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
1: ఇంకా ఆత్మ ప్రేమ, అది యథార్థ ప్రేమ.
0: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: అనగా లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను ఇది గోచరమవుతుంటుంది.
0: The love of the spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
1: దీనిని వేదం నందు అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత. అంతర్బహి లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
0: The love of the spirit gives you the light both inside and outside.
1: ఇలాంటి ఆత్మప్రేమకు నాశము లేదు.
0: This love of the spirit, it doesn't die.
1: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
0: ఇట్ నెదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
1: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
0: ఇట్ ఈస్ ద స్టేట్ ఎ పర్మనెంట్ స్టేట్ విచ్ నెదర్ కమ్స్ నార్ గోస్.
1: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
0: వి హావ్ టు స్ట్రగుల్ ఫర్ సచ్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ us.
1: ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నార్ బాయ్ నార్ రిసీవ్ బై వే ఆఫ్ గిఫ్ట్.
1: ఎప్పుడు అక్కడనే ఉంటుండాలి.
0: ఇట్ స్టేస్ దేర్ ఆల్ ది టైమ్.
1: అది సర్వత పాణిపాదం తస్ సర్వతోచి శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని, మాధుర్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరం కూడా శాంతి శాంతి శాంతి.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ ఆర్డర్ ఇన్ ద వే వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు, యూ ఫైండ్ ద పీస్ ఎట్ ఆల్ లెవెల్.
1: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: యూ కెన్ రిమైన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పీస్ బికాస్ ఆఫ్ లవ్ ఓన్లీ.
1: భగవత్ ప్రార్థన లోపల శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం, శాంతాకారం భుజగ శయనం. ఏమిటి దీని అంతరార్థం?
0: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతాకారం భుజగ శయనం. వాట్ ఇన్ ద శయనం?
1: వెయ్యి పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతాకారం.
0: లార్డ్ రిక్లైన్స్ ఆన్ ది సర్పెంట్ విత్ 1000 హుడ్స్ but yet he remains as the embodiment of peace.
1: Anaga ee vela koladi sirasulu kalinatunti oka దీనిపైన పవడించుకుడను శాంతంగా ఉంటున్నాడు.
0: Though he is reclining on the serpent with 1,000 hoods, he always remains in
1: ఎందువల్ల శాంతిగా ఉంటున్నాడు?
0: Why? What the
1: దాని తన క్రింద వేసుకున్నాడు అందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: Because the serpent is present under him, therefore he remains in peace.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విషయవాసనలన్నింటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు అందువల్ల నిరంతరము భయమే.
0: Because man has kept this sensual indulgence and involvement on his head, therefore he is restless, agitated.
1: విషయవాసనలన్నింటి యొక్క ఈ డిజైర్స్ను మనం అణగదొక్కాలి.
0: Therefore, we should put the sensual desire under control and
1: check. అదే భగవంతుడు శాంతాకారం భుజగశయనం. భుజగశయనము అయి కూడాను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు.
0: Lord Narayana, though he reclines on the serpent,
1: ఎక్కడున్నాడు
0: peace. Where is Narayana?
1: సర్వుల హృదయము నారాయణ యొక్క స్థానమే.
0: Narayana resides in the altar of the heart.
1: హృదయం అనేటువంటిది కోరికలకు ఏమాత్రం అవకాశం ఇవ్వటం లేదు.
0: So the heart should not entertain any desire.
1: ఈ కోరికలకు అవకాశం ఇచ్చేటువంటిది ఏమిటి?
0: What is that you scope for
1: desire?
0: It's on the mind.
1: ఇది అన్ని విధమైనటువంటి యొక్క ఈ యొక్క తుంటరి పనులు చేస్తుండేటువంటి.
0: It's the mind behind all this mischief.
1: కనుక ఈ మనస్సును మొట్టమొదట మరల్చాలి హృదయం వైపున.
0: Therefore you have to direct the mind towards
1: God. అది ఎట్లా మరల్చాలి? ప్రేమ చేతనే.
0: You can direct it through love only.
1: ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
0: It's not possible to direct.
1: అన్నింటినీ అణగదొక్కుతుంది ఈ మనస్సు.
0: You can only control it only with love.
1: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
0: మైండ్ ఇస్ ఎక్స్పాన్సివ్, ఇట్ సో వాస్ట్.
1: కనుకనే వేదం మనోమూలం ఇదం జగత్, జగత్తంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
0: The whole universe is because of the mind only.
1: ప్రేమ కూడాను ఈ యొక్క దీనికి లోబడి ఉండేటువంటిది కాదు. మనస్సు జగత్తుకు లోబడినటువంటిది, కానీ జగత్తే ప్రేమకు లోబడినటువంటిది.
0: In fact, the whole universe is under the control of the mind, while the mind is under the control of God.
1: కనుకని మాస్టర్ ను మనం సరైన ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ చిల్లర దేవతలంతా కూడా మనలో ప్రవేశిస్తాయి.
0: When once we go by this master command, the rest will follow you automatically.
1: సుగ్రీవుడు వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
0: Sugriva decided to fight with Vali and devised all sorts of warfare and plan.
1: Itani chuttu undinatunte vaadu Hanumantudu.
0: Hanuman is present there.
1: Hanumantudu kudano samanyudu kaadu.
0: Hanuman is not ordinary.
1: Aneka rakamlainatunte yukti prayuktulanta kudano pravesh pettadu.
0: He has got all the expertise.
1: Vicharana salipadu. Experimental chesadu. Experience nu pondadu.
0: Hanuman experimented, has got enough of experience.
1: Kaani vaalini champalante, వారితో విజయాన్ని సాధించాలంటే వారి కంటే ఎక్కువ బలవంతుడైనటువంటి వాడి స్నేహాన్ని నేను పొందాలి.
0: ఇన్ ఆర్డర్ టు కాంకర్, ఇన్ ఆర్డర్ టు కిల్ వాలి, ఐ షుడ్ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ మైటియర్, స్ట్రాంగర్ దాన్.
1: అప్పుడే నేను వారిని జయించడానికి వీలవుతుంది. కానీ వారి కంటే శక్తి తక్కువగా ఉండేటువంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏమిటి?
0: దెన్ ఓన్లీ వాలి కెన్ బి డిఫీటెడ్. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
1: కనుకనే రామును కూడాను పరీక్షించాడు హనుమంతుడు.
0: సో రామా ఆల్సో ఎగ్జామిన్ హనుమాన్.
1: ఏ వాలి ఏ విధమైనటువంటి బలాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి శక్తిని నిరూపించాడో ఆ యొక్క శక్తిని కూడాను రాముడు నిరూపించమని కోరాడు.
0: ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ వాలి ఆర్ టు బి సీన్ ఇన్ హనుమాన్.
1: అంతకంటే అధికంగా నిరూపించాడు రాముడు.
0: అండ్ హనుమాన్ హాస్ ప్రూవ్డ్ హి ఎక్సెల్డ్ వాలి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: అప్పుడే రాముడి యొక్క స్నేహాన్ని కోరి తనకంటే వారికంటే అధికమైన శక్తి గల వాడు కనుక ఇతని స్నేహం చేసినప్పుడే నేను వారితో విజయాన్ని సాధించవచ్చునని దృఢ నమ్మకాన్ని పొందుకున్నాడు.
0: దెన్ హీ కుడ్ హావ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. హాస్ హిస్ మోర్ పవర్ఫుల్ దాన్ వాలి, హీ వాంటెడ్ హిమ్ యాజ్ హిస్ ఫ్రెండ్.
1: ఒకానొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైమ్,
1: వాలి సంధ్యావందనం ఆర్చుకుంటే సమయం లోపల,
0: వాలి వాజ్ ఆఫరింగ్ హిస్ ప్రేయర్ డ్యూరింగ్ ట్వైలైట్.
1: ఆ సమయంలో రావణాసురుడు వచ్చాడు.
0: రావణాసురుడు కేమ్.
1: నా సంధ్యావందనం ఏమైనా విమిత్రం కలుగుతుందో ఏమో అని, విఘ్నం కలుగుతుందో ఏమో అని వచ్చిన రావణ్ణి ఒక చేతిలో అదుముకున్నాడు.
0: బికాస్ హీ డజంట్ వాంట్ ఎనీ వన్ టు కమ్ ఇన్ బిట్వీన్ యాజ్ హీ ఇస్ ఇన్ ప్రేయర్, హీ కెప్ట్ రావణ ఇన్ హిస్ ఆర్మ్స్.
1: రావణాసురుణ్ణి కేవలం ఒక్క చేతిలో అదుము పట్టినటువంటి వాడు ఒక్క వారి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యం లేరు.
0: It's only Vali who is so powerful who could have Ravana in one arm.
1: Ramula pain unnatundi prema chetane Vibhishanudu kudanu aneka rakamlaitundi okka deenini ochukoni sahinchukoni bharinchukoni sadinchukuntu vachadu.
0: విభీషణ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ డివోషన్ ఫర్ రామ.
1: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
0: ఆల్ దిస్ స్ట్రెంగ్త్ ఈస్ డ్యూ టు హిస్ లవ్ ఫర్ గాడ్.
1: మూడవ దినము,
0: థర్డ్ డే,
1: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారిని అందరినీ వధించాడు రామలక్ష్మణుడు.
0: రామలక్ష్మణ కిల్డ్ ఆల్ వారియర్స్.
1: అంగదుడు, వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
0: అంగద అండ్ అదర్స్ ఫాట్.
1: కుంభకర్ణుడు,
0: కుంభకర్ణ,
1: ఇంకా రావణుని కుమారుడు, వీళ్ళందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
0: ఆల్ ఆఫ్ దెమ్ డైడ్, ఓన్లీ రావణ రిమైన్డ్.
1: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
0: At that time, a very strong man came there.
1: తను చెప్తున్నాడు విభీషణుడు, రామా, ఇతన్ని మాత్రమే నీవు అణగదొక్కుతావంటే నీ జగత్తంతా కూడా నీవు సాధించిన వాడవుతావు, లంకనంతా పూర్తి నీ హస్తగతం గావించుకున్న వాడవుతావు అన్నారు.
0: విభీషణ స్టార్టెడ్ టెల్లింగ్ రామా, ఇఫ్ యూ కిల్ దిస్ మైటీ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్,
1: ఇతనే రావణుడు కంటే మహాశక్తి సంపన్నుడు,
0: ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ రావణ,
1: అతనికంటే పెద్దవాడు,
0: ఈజ్ ఎల్డర్ దెన్ రావణ.
1: ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు.
0: అండ్ రామా ఫాట్ విత్ హిమ్.
1: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
1: కడపటికి రాములే అలసిపోయాడు.
0: రామా వాజ్ టైర్డ్.
1: అప్పుడు వెనుక ఉంటుంది విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతని పైన యుద్ధం పోరాడుమన్నాడు చెప్పాడు.
0: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్ రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
1: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంకా నీకు దక్కడు.
0: If you wait for few minutes,
1: నీకు విజయం కూడా చేకూరదు.
0: And you will never win.
1: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నాను అన్నాడు.
0: This I am telling out of love.
1: అప్పుడు ఈ విభీషణుని యొక్క ప్రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు.
0: బికాస్ ఆఫ్ ఆల్ ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ విభీషణ, రామా కిల్ దట్ మ్యాన్.
1: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
0: స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
1: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
0: The moment that powerful man fell down, Vibhishana also fell at the same time.
1: Tarvata Rama chintan chesadu.
0: Then he thought of Rama.
1: Tadupari lechi
0: he got up.
1: Swami idi naa balaheenata.
0: He said, Swami, this is my weakness.
1: Ilanti balaheenata naaku praveshinchakoddu.
0: Such weakness should not be there in me.
1: Nee premanu naa hrudayam nundi nimpukunnatvanti nenu ee balaheenataku meeku avakasam ivvatama.
0: When your love is there full in my heart, why should I be weak?
1: Manchide kaani నీవి పడిపోవటానికి కారణం ఏమిటి?
0: ఇట్స్ ఓకే, దెన్ వై డిడ్ యూ ఫాల్ ఆన్ ద గ్రౌండ్ లైక్ దాట్?
1: స్వామి, ఇది దేహానుబంధం చేత, కొంత అనురాగ బాధం చేతనే ఈ విధమైనటువంటి యొక్క స్పృహ తప్పిపోయింది అన్నాడు.
0: స్వామి, ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్. అండ్
1: అనురాగం యొక్క సంబంధమే
0: ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్.
1: ఎందువల్లనగా ఆ బలవంతుడైన వ్యక్తి నా కుమారుడు.
0: బికాస్ దట్ పవర్ఫుల్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్,
1: విభీషణ కొడుకు,
0: ఈ ది సన్ ఆఫ్ విభీషణ.
1: భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పని తన కొడుకైనా సరియే దానిని మరణించేయమని చెప్పి కోరాడు.
0: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ది గాడ్స్ లవ్, విభీషణ వాస్ ప్రిపేర్డ్ ఈవెన్ ఫర్ ద డెత్ ఆఫ్ హిజ్ ఓన్ సన్.
1: విభీషణ, ఎందుకు ఈ విధంగా చేశావు?
0: విభీషణ, వై డిడ్ యు డు లైక్?
1: పొరపాటు కాదా?
0: ఇస్ నాట్ ఎ మిస్టేక్?
1: నీ మొదలే నాకు చెప్పకూడదు నా కుమారుడని.
0: వై డిడ్ నాట్ టెల్ ఇన్ ద బిగినింగ్ దట్ హి ఇస్ యువర్ సన్?
1: చెప్పాడు.
0: దెన్ హి సెడ్,
1: స్వామి, ఎలాంటి విషయం నందైనా కూడా మనకు ఎదురుగా తిరిగి మనతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే సంబంధ బాంధవ్యాన్ని ఏమాత్రం కూడా పెట్టుకోకూడదు.
0: స్వామి, ఇన్ వార్ ఫీల్డ్ లెట్ హిమ్ బి ఎనీవన్, వీ షుడ్ నాట్ గో బై అవర్ రిలేషన్షిప్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ వార్.
1: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
0: దేర్ ఇస్ నో కన్సిడరేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బ్లడ్ రిలేషన్షిప్.

0: ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసేటప్పుడు వాడు మనకు విరోధే కాని బంధువు కాదు.
1: హీ మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హీస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులైనా ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాడేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ హిమ్ బి మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యు.
0: నేను నీ దాసుడను.
1: ఐ యామ్ యువర్ సర్వెంట్.
0: కాదు నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యం ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanam lopala kooli poyedi kaali poyedi raali poyetuvantivi.
1: All those things are sure to pass off like
0: nitya satyamanti yokka tattvam nee okka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramuka vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: Kanuka prema anetundi bhagavantuni paina vidadeyyaleinatundi oka bandham ga untundali.
1: This love should be a permanent attachment for towards God.
0: Loka sambandham entundi bandhamulanta kudunu edo oka rakamainatundi reetiga viluva undavachunu kani bandha vimochana jarugutundi.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: Tamo kuda sambandham entundi bandhana inapa sankhyalu.
1: On the other hand, that which is of dullness, tamo guna, is like
0: rajoguna sambandhamainatundi yokka traallu copper sankhyalu.
1: And those of rajoguna, the emotion is like a copper chain.
0: Kaani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankhyalu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kaani inumaina ragaina bangaraina bandhana bandhane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku కాపర్కు బంగారుకు విలువలు ఉంటాయి కానీ బంధనకు మాత్రం విలువ లేదు. ఒకే బంధనే కానీ నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి చైన్డ్.
0: ఆ సాత్విక బంధన కూడా నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు బి బౌండ్ బై ది సాత్విక చైన్. సత్యమైనటువంటి
0: యొక్క రామప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలు అన్నాడు.
1: ఐ వాంట్ ద ప్యూర్ అన్సలీడ్ పైయస్ లవ్ ఫర్ రామ.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: To propagate and to share and to teach the power of this divine love, Vibhishana worked in that particular direction.
0: Kanukane Vibhishana entuvadu sattvikamainatundi mitrudu.
1: Vibhishana is a pious friend.
0: Ramuluku sattvika mitrudu.
1: Is a pious friend to Rama.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda sattvika mitrudu kaadu, sattvika sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, he is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kani sattvika mitrudu rakshasudainappudikini sattvikanga daivaniki arpitam gaavinchukunnatundi vaadu Vibhishanudu okkade.
1: Vibhishana though a demon, but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and unsullied.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పైస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్.
0: దీనికి భాషనే లేదు.
1: ఇట్ హస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లే వేదమంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ.
1: దేర్ఫోర్ వేద డిక్లేర్డ్ దట్ మైండ్ వుడ్ రిటర్న్ బికాస్ ఇట్ కెనాట్ కాంప్రిహెండ్.
0: నవస పృష్టే న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవస పుష్టే. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేక భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed, taught by Veda.
0: Hrudaya grandhe nase iti srutihi. Sruti anaga Vedam.
1: Sruti is Veda.
0: Ide Vedam cheppinatundi oka ghanamainatundi oka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kudunu ee premanu varninchadaniki veelu kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki Naradudu kudunu chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: He used bombastic words.
0: Labdapuman, Iccha Ramo Bhavati, Tapto Bhavati, Matto Bhavati, Atma Ramo Bhavati. ఈ విధంగా అనేక రకములుగా చెప్తూ వచ్చాడు. కానీ ఒక్కటి ఈ ప్రేమకు సమానం లేకపోయింది.
1: He used all bombastic words. Not even one word would ever equal to love.
0: ప్రేమ ఒక రత్నం వంటిది అన్నాడు.
1: So love is a diamond.
0: ఈ రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు.
1: No one can estimate its value.
0: కనుకనే తులసిదాసు కూడాను నామరతన ధనపయు పయోరేమైని రామరత్నం అనగా రామ అనేటువంటి ఒక నామం అనేటువంటిది పెద్ద రత్నము అన్నాడు.
1: The name of Rama is a diamond.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నము అన్నాడు.
1: Love is a highly valuable diamond.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: Where do you get it?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: Which market?
0: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: You don't find just diamonds
0: అన్ని
1: బయలు పెట్టినంత
0: ఫిష్ మార్కెట్ లోపలే.
1: Those which are sold outside,
0: రత్నాల మార్కెట్ లో చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాళ్ళకి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కానీ ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకని ప్రేమ అనేటువంటి బజారులో, ప్రేమ అనే అంగడి లోపల,
1: and the shop of
0: ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతను ఒక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంత విలువ కట్టొచ్చు.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రం ఎవ్వరు కూడా విలువ చెప్పలేరు, కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన, ఇంతటి విలువైన, ఇంతటి పవిత్రమైన, ఇంతటి నిత్యమైన, ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: It's not possible to describe love in full, which is mighty, the sacred eternal truth.
0: Kanuka premanu meeru alakshyanga bhavinchi premanu edo oka samanyamainatuviga meeru viswasinchi itvanti pavitramainatuvi premanu meeru kolipokandi.
1: Don't consider love cheap. Never neglect it, never lose it, never drop it.
0: Idi tirigi chikkeetvantidi kaadu.
1: You cannot get it back.
0: Chikkina saayini okkaleeka chakka chesukondi.
1: Have Sai, having got him one.
0: Poyina chikkani pattisini ee paada sevayandi.
1: When once you lose this opportunity of serving the Lord, you will not get
0: it.
1: It is only devotion that gives you power.
0: Itharla maatalu nimpuga nammi kompadeyakandi.
1: Don't be carried away by hearsay what others tell you.
0: Randi, randi, randi, randi ee premanu konugondi.
1: Come along and experience and bask in this love.
0: ప్రేమ ముదిత మనసే కో

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 27th of July 1996.

0: What is the use in undertaking spiritual practice sadhana without having sense control? What's the fun of yoga without having that forbearance? Why penance if you don't have peace? It amounts to putting that barren land to harvest or to try to grow crop there.
1: Vidyarthulara.
0: Students.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన. ప్రపంచములో ఏ రంగమునందైనను విజయాన్ని సాధించవలనన్నా దానికి సంబంధించినటువంటి కొన్ని సాధనలు సల్పియే తీరాలి.
0: ఇన్ ఆర్డర్ టు అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వి షుడ్ సర్టన్లీ టేక్ టు ప్రాక్టీస్.
1: చీమయైనను నడచుటకు ప్రయత్నించిన కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయగలదు.
0: ఈవెన్ ఎన్ యాంట్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ ఇట్ కెన్ గో టు మైల్స్.
1: ఎగురిటికే ఇష్టం లేకుండినా గరుడైనను కూడాను రెండు అడుగులు కూడాను ముందుకు నడచలేదు.
0: ఇఫ్ ఇట్ డజంట్ వాంట్ టు ఫ్లై ఈవెన్ దట్ బర్డ్ గరుడ కెనాట్ మూవ్ ఇన్ ఎన్ ఇంచ్.
1: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పం లేక సంకల్పము తగినటువంటి ఒక సాధన లేక ఏ చిన్న కార్యమును కూడాను సాధించలేడు.
0: ఎనీ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్ విదౌట్ గుడ్ థాట్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: ధ్రువుడు కూడాను లేత వయస్సునందే దైవాన్ని సాక్షాత్కరించుకోవాలని సత్సంకల్పం కలిగిన తక్షణమే ఎట్టి బాధలకు ఎట్టి కష్టములకు ఎట్టి విచారములకు ఏమాత్రము వెరువక సాధనను సలిపి ధైర్యంతో సాహసంతో విజయాన్ని సాధించాడు.
0: Through at that tender age, he determined to see Lord appear in front of him. He was quite unmindful of all the problems and the difficulties on the way, and he has undertaken this sadhana intensely.
1: సత్సంకల్పం యొక్క పటుత్వమే కడపటికి తాను ధ్రువతారగా మారాడు.
0: That is the power in this sacred thought that could ultimately take him to the level of a star.
1: Ade vidhamugane prati manavudu kudanu vayasu kani shakti kani samarthyamulu kani e maatramu vicharinchaka drudha vishwasamuto sadhanu salipina aa karyamu chakkaga sabalikrutam kaagaladu.
0: So any man for that matter should not be carried away by considerations such as age, capacities. Provided he has got full faith, he'll be able to accomplish.
1: Enta mandi charitralo meeru vini untaru.
0: You must have heard in several histories.
1: Goppa goppa mahaneeyulu kudanu aneka samvatsaramulu tapasu aacharinchi kadapatiki aa tapasu yokka shaktini kudanu kolipoyi nirashaku guriyai nispruhatopa jeevitanni kontha varakunu vyarthamu gaavinchukuntu vacharu.
0: You must have certainly known the history of certain noble souls who have taken penance, but yet they had to end up their lives in frustration and disappointment.
1: Aneka paryayamulu tapasu aacharinchi kadapatiki oorimi lekapovatam chetanu chamamu lekapovatam chetanu tana tapasshaktini kolipoyi tirigi tirigi tapassunaku velladaniki prayatnistu vachadu.
0: Though sage Vishwamitra did penance repeatedly time and again, because he lacked the sense control, he lacked forbearance, therefore he had to repeat it.
1: Prati rangamulu kudanu sadhana atyavasaram.
0: Every field requires practice.
1: Anaganaga ragam atishayiluchunundu tinaga tinagave patiyanundu.
0: If you repeat again and again, you can pick up the tune of any particular musical form.
1: Inati bhajanlo paadetunte vidyarthulu kudanu ఎంతయో ప్రయత్నములు చేసి ఎన్నో విధముల సాధన చేయటం వల్లనే ఈనాడు సుస్వరంగా పాడగలుగుతున్నారు.
0: సింగర్స్ as we find them today in bhajan, they practiced a lot, therefore they are able to sing melodiously.
1: దుర్వాసుడు మహాశక్తి సంపన్నుడు.
0: దుర్వాసా is highly powerful.
1: మహాతపస్ సంపన్నుడు.
0: The one of deep penance.
1: కానీ అతని యందు శమము అనేటువంటిది దుర్బిణి పెట్టి చూసినా గానీ కనిపించదు ఇక్కడ.
0: Even if you watch with the help of a lens, we don't find the control over the senses a fraction.
1: Ataniki ati kopamu
0: He's full of anger and fury.
1: శాంతి అనేటువంటిది అతనిలో కానరాదు.
0: There's no trace of peace in him.
1: కనుకనే అతని పేరుకు ఏమాత్రమును కీర్తి ప్రతిష్టలు లేకపోయినది.
0: Therefore, Durvasa has not earned any repute for himself.
1: కారణం శాంతిని లేకపోవటమే.
0: The reason is he has no peace.
1: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ, ఎంత శక్తిని సంపాదించినప్పటికీ శాంతియే లేకుండినా సర్వమును తాను కోల్పోతాడు.
0: One might undertake penance and have all the faculties and power, but without peace it's all useless.
1: క్షమము కూడాను అత్యవసరము.
0: Along with peace, forbearance is also required.
1: క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస.

0: It is this forbearance that is truth. It is dharma. It is veda. It is all sacred ritual for that matter.
1: క్షమము ప్రతి మానవునికి కూడాను ప్రధానమైనటువంటి యొక్క నేత్రము.
0: ఫర్బేరెన్స్ ఇస్ ది మెయిన్ ఐ టు ఎవ్రీ పర్సన్.
1: ఈ అన్నింటికి కూడాను సర్వ విధమైనటువంటి సాధనలకు కూడాను ప్రేమ ప్రధానమైన ప్రాణము.
0: ఫర్ ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లవ్ ఇస్ ది లైఫ్.
1: ఈ ప్రేమనే లేకుండిన జీవితమే లేదు.
0: బెరెఫ్ట్ ఆఫ్ లవ్ దేర్ ఇస్ నో లైఫ్.
1: కనుకనే ఈ ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore we have to understand the nature of love and conduct ourselves.
1: జీవితంలో లైఫ్ ఈజ్ లవ్, ఎంజాయ్ ఇట్ అన్నాడు ఒక పిల్లవాడు.
0: This boy said, life is love, enjoy it.
1: Life is a dream, realize it.
0: Life is a dream, realize it.
1: కాని ఏది డ్రీమ్?
0: What is a dream?
1: లైఫ్ అంతా డ్రీమే.
0: Whole life is a dream.
1: ఇప్పుడు పగటి వేళ యందు మీరందరూ కూర్చొని స్వామి యొక్క సందేశాన్ని శ్రవణం చేస్తున్నారు.
0: You have been listening to Bhagwan's discourse in this broad daylight, daytime.
1: ఇది డ్రీమ్ కాదు.
0: This is not a dream.
1: కన్నులతో చూస్తున్నాము.
0: You see with your eyes.
1: చెవులతో వింటున్నాము.
0: You listen with your
1: ears. మనస్తో అనిపించుకుంటున్నాము.
0: You also think with your mind.
1: హృదయాన్ని కరిగింపజేసుకుంటున్నాం.
0: And your heart melt listening to the talk.
1: ఈ మార్పులు కూర్పులని కూడాను ప్రత్యక్ష ప్రమాణములే.
0: All these changes are direct evidence.
1: అని మీరు భావిస్తున్నారు.
0: Though you feel.
1: కాని ఎంతవరకు ఇది ప్రత్యక్ష ప్రమాణం?
0: To what extent it is a direct proof?
1: రాత్రి తిరిగి భుజించి పండుకున్న తర్వాత,
0: after taking your dinner, when you sleep,
1: ఈ ప్రత్యక్షమంతా కూడాను పరోక్షమైపోతుంది.
0: All that you see will vanish.
1: ఆ స్వప్నం లోపల అనేక విధమైనటువంటి యొక్క ఆనందములు దుఃఖములు రెండు సంభవిస్తుంది. డ్రీమ్ కాదు.
0: This is not a dream.
1: కన్నులతో చూస్తున్నాము.
0: You see with your
1: eyes. చెవులతో వింటున్నాము.
0: You listen with your
1: ears. మనస్తో అనిపించుకుంటున్నాము.
0: You also think with your mind.
1: హృదయాన్ని కరిగింపజేసుకుంటున్నాము.

0: అనేక విధములైనటువంటి యొక్క ఆనందములు దుఃఖములు రెండు సంభవిస్తుంటాయి.
1: దేర్ ఇన్ ద డ్రీమ్ అగైన్ యు ఆర్ పుట్ టు లాస్.
0: కానీ ఆ దుఃఖములు ఆనందములు ఎంతవరకు ఉంటుంటాయి? డ్రీమ్ ఉండినంత వరకు మాత్రమే ఉంటుంటాయి.
1: All your experiences in the dream would last until you are in that state.
0: తిరిగి జాగృతకు వచ్చిన తక్షణమే అదంతా కూడాను అసత్యంగా రూపొందుతుంది.
1: The moment you are awake, everything turns a lie.
0: కనుక ఈ పగటి వేళయందు రాత్రి నిద్ర లేదు, రాత్రి కలలు లేవు.
1: Therefore in the day dream daylight you don't have any dream, there in the dream you don't have any
0: experience
1: either.
0: ఈ పగటి అనుభూతిని మనకు ఏ మాత్రం కూడాను స్మరించవు.
1: There in the night dream you don't think of your day to day experiences.
0: ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
1: Therefore this is day dream and there's a night dream.
0: ఈ డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు.
1: In this day dream there's no night dream.
0: Night dream లో డే డ్రీమ్ లేదు.
1: There in the night dream there's no day dream.
0: కానీ నైట్ డ్రీమ్ డే డ్రీమ్ లో రెండింటిలో కూడా నీవు ఉన్నావు.
1: However both in the night dream and the day dream you are there.
0: కనుకనే you are omnipresent.
1: So you are omnipresent.
0: కనుక ఈ రెండు కూడాను డ్రీమ్ డే.
1: So both are dream.
0: కనుకనే రాత్రి పగలు రెండు డ్రీమ్ లేనప్పుడు లైఫ్ ఇస్ డ్రీమ్.
1: So when day and night are equally dreams, life is a dream.
0: కనుకనే realize it.
1: Realize it.
0: అది ఏ రిలీజియన్.
1: That's religion.
0: Religion అనగా realize is religion.
1: To realize is religion.
0: ఏది సత్యము అని గుర్తించడమే మన యొక్క రిలీజన్.
1: To know the truth is religion.
0: ఈ అన్నింటికను కూడాను ప్రేమనే ప్రధానము.
1: For all love is essential.
0: కఠినమైన అడవులు యందు క్రూర మృగములు సంచరించేటువంటి కారడవులు యందు అనేక మంది ఋషులంతా కూడాను తపస్సు చేస్తూ కాలం గడుపుతూ వచ్చారు.
1: In thick forests, full of wild animals, you find sages doing penance.
0: అనేక విధమైన క్రూర మృగములు అంతా కూడా అందులో సంచరిస్తూ వచ్చాయి.
1: You find all cruel wild animals move about in the
0: కానీ ఋషుల దగ్గర ఏ పిస్టల్ కానీ ఏ టుపాకులు కానీ ఏ కత్తులు కానీ ఏ ఇవి కానీ ఒక్కటి ఆయుధాలు లేవు.
1: Sages do not carry with them pistols or rifles or swords or knives.
0: కాని ఈ ఋషులు ఆ మృగములు రెండు కూడాను సమంగానే జీవిస్తూ వచ్చాయి ఆ కాలడవులందు.
1: However, the saints and the wild animals, they lived in perfect harmony together.
0: ఇట్టి క్రూర మృగములను చూచి ఋషులు భయపడలేదు, ఋషులను చూచి మృగములు భయపడలేదు.
1: These wild animals are not afraid of the saints nor the saints of the wild animals.
0: ఋషులు యందు పరిపూర్ణ ప్రేమ ఉండటం చేతనే ఆ ప్రేమ ప్రభావమే ఈ క్రూర మృగములు యందు కూడాను సంచరించి తద్వారా క్రూర మృగములు కూడాను ప్రేమ స్వరూపాన్ని ధరించాయి.
1: The saints are embodiments of love and the effect of love has gone down percolated into the wild animals around.
0: కనుకొని ఎట్టి సంఘము అట్టి ప్రభావం మనలో ఆవిర్భవిస్తుంటాడు.
1: As is the company so is the effect.
0: కనుకొని tell me your company I shall tell you what you are.
1: Tell me your company I shall tell you what you
0: మనం
1: are.
0: మనం మంచి వారితో సహవాసం చేసినప్పుడు మన గుణములు కూడాను మంచివిగానే ఉంటాయి.
1: And once we are in good company we'll have good qualities.
0: కనుక అన్నింటి కూడాను ప్రేమనే ప్రధానము.
1: Of all, love is important.
0: కానీ ఈ ప్రేమని పరమాత్మ స్వరూపం.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: ఈ ప్రేమ యందే మనం జీవించాలి.
1: We have to live in love.
0: ఇటలీ లోపల గొప్ప వయలనిస్ట్ ఆంటోనీ ఉండేటువంటి వాడు.
1: There in Italy, a very great violinist by name Anthony was living.
0: ఈ ఆంటోనీ వయలన్ అంటే చాలా గొప్ప పేరు.
1: And the violin of Anthony was highly reputed.
0: Kani okanaadu ee okka violin cheyataniki prarambhinchadu, oka samvatsaram kaalanni teeskunnadu.
1: Anthony takes one full year to make one violin.
0: Athani snehithulu vachi, Anthony nee kutumbikudavu kani oka samvatsaramuku oka violin tayar chesthe deeni valla vacheetundi aadayam emti.
1: His friend came and said, Anthony, if you take one full year to make one violin, what is the profit?
0: Nee kutumbani ye reethiga nee samrakshinchukogalavu?
1: How can you take care of your family?
0: Nee kaalam ye reethiga shantiga jeevinchagalavu?
1: How can you live in peace?
0: Appudu Anthony cheptadu.
1: Then Anthony said,
0: my friend paramaatmudu poorna swaroopudu.
1: God is full.
0: Paripoorna swaroopudu paramaatmudu.
1: God is full.
0: Kanukane maanavudu chese prati chinna karyam kodanu paripoornangane untundali.
1: As God is one of perfection, whatever man does should be one of perfection too.
0: పరిపూర్ణ పరమాత్మకు పరిసంతృప్తి కలుగుతుంది.
1: There only God, who is the embodiment of perfection, will be satisfied.
0: కానీ నా కుటుంబం యొక్క తృప్తి కోసం నేను ఈ వయలిన్ చేయటం లేదు.
1: I don't make this violin to satisfy.

0: నా జీవితం యొక్క ఆనంద నిమిత్తమై నేను ఈ వైలెన్స్ చేయటం లేదు.
1: ఐఎమ్ నాట్ మేకింగ్ దిస్ వైలెన్స్ ఫర్ మై హ్యాపీనెస్.
0: పరిపూర్ణుడైన పరమాత్మ తృప్తికై నేను ఈ వైలెన్స్ చేస్తున్నానన్నాడు.
1: ఐ మేక్ దిస్ వైలెన్స్ టు సాటిస్ఫై గాడ్ హూజ్ ఎంబోడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: అనగా ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ సంతృప్తి కోసం చెయ్యాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ వాట్ ఎవర్ హీ డస్
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నది.
1: Therefore, it is said that all actions must be offered so as to please God.
0: Kanuka manamu shanti lekunda enni sadhana chesinappatikini ee sadhanalanni kudanu nirupayogam ayipothayi.
1: So if we do sadhana spiritual practice without peace within, it's all useless.
0: Orpu lekunda manam enni yogamunu chesinappatikini sharira samalaku maatrame guri avutam kaani aatma shantini ematramu manam andukolemu.
1: Without patience if you take to yoga, it is all physical exertion, but it will not be useful.
0: Kani santrupti lekunda shanti lekunda inta japam chesinappatikini idi kevalam oka vidhamainatundi krutrimainatundi japam ga roopondutundi kani daiva preeti ga japam roopondadu.
1: Without contentment and peace, whatever you meditate, it's all useless.
0: Kanuka manamu chesetivanni kudanu bhagavat preetyarthanga manam cheyadaniki taginatundi krushi cheyali.
1: We should make every effort so as to offer all our actions. Ye
0: chinnadu chesinappatikini chalu,
1: doesn't matter even it, but we are
0: small adantha kudunu manam bhagavantudu eppudunu quality chustaru kaani quantity chudadu.
1: God will go by the quality and not quantity.
0: Ganga govu paalu gantadainan chalu kadavadaina yela karamu paalu.
1: It's enough if you have got spoonful of the water of Ganges, of the cow milk, why barrels of donkey milk?
0: Kanukane manam ento goppa sadham chestunnamu. ఒక గంట సేపు నేను జపానికి కూర్చున్నాను, ధ్యానం చేశాను. ఈ గంట సేపు కూర్చున్నావే కాని ఎంతసేపు మనసు నిలిచింది?
1: యు సే దట్ ఐ యామ్ ఇన్ మెడిటేషన్.
0: ఒక క్షణమైన మనసు నిలవలేదు.
1: యు కెనాట్ కంట్రోల్, కీప్ యువర్ మైండ్ స్టడీ ఫర్ ఎ మోమెంట్. ఈ గంట
0: నీవు వ్యర్థం చేస్తున్నావు.
1: యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం లైక్ దిస్.
0: కనుక నీవు చేసే ప్రతి పని కూడాను భగవత్ కార్యంలేగా భావించు.
1: టేక్ ఎవ్రీ వర్క్ యాస్ గాడ్స్ వర్క్.
0: ఇది సరియైనటువంటి, సులభమైనటువంటి, సున్నితమైనటువంటి ఒక మార్గము.
1: దిస్ ఇస్ సాఫ్ట్, easy, correct, exact path.
0: కనుక ఈజీ పాత్ ను వదిలిపెట్టి మనము ఎందుకు ఈ శ్రమలకంతా మనం గురి కావాలి?
1: లీవింగ్ దిస్ ఈజీ పాత్, వై డూ యూ ఫాలో రఫ్ టఫ్ పాత్?
0: నీ ఇంటి పనులు నీవు చేసుకుంటున్నావు, ఇవన్నీ కూడా భగవత్ కర్మలేగానే భావించు.
1: అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ అండ్ టేక్ ఇట్ యాస్ డివైన్.
0: ఎక్కనగా భగవంతుడు నీ హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుకనే ఈ యొక్క దేహం అనేటువంటి దీనిలో ఏ కార్యం చేసినప్పటికీ తన ద్వారానే జరుగుతుండాలి.
1: So whatever you do with this body, take it that it is God who does it.
0: Chuche kannulanta kudunu tana dwarane chudagalutundadi.
1: Eyes see because of God.
0: Chevulu kevalam loud speakers maade kanipistunnayi kaani aa chevullo unnatundi oka divya shakti daivam yokka shaktiye.
1: The ears appear as loud speakers, but it's the divine power that's responsible for audition.
0: Kanuka mana indriyamulu anni kudunu daiva sambandhamainatundi oka karmendriyamuli.
1: So all our senses are divine.
0: కనుక ఏ ఇంద్రియములతో చేసినటువంటి పని అయినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినట్టుగా భావించాలి.
1: Whatever we may do with these senses, we should do it so as to find it
0: acceptable
1: to God. ఎవరు తృప్తి
0: కోసం విచారం చేస్తే ఇది తన తృప్తి కోసమే చేస్తున్నాడు.
1: If you really inquire for whose satisfaction you are doing it, you know for your own.
0: తానంటే ఎవరు?
1: Who are you?
0: దేహమా తాను?
1: Are you the body?
0: కాదు.
1: No.
0: దేహమే తానైతే this is my body అని ఎందుకు అనాలి?
1: If you are the body, then why should you say this is my body?
0: నీవే మనసైతే దిస్ ఇస్ మై మైండ్ అని ఎందుకు అనాలి?
1: ఇఫ్ యు ఆర్ ద మైండ్, వై షుడ్ యు సే
0: మై బాడీ మై మైండ్ అంటే ఈ మై అనేటువంటిది ఎవరు?
1: ఇఫ్ యు సే మై బాడీ మై మైండ్, దెన్ హూ ఇస్ దిస్ మై?
0: యు ఆర్ నాట్ ది బాడీ, యు ఆర్ నాట్ ది మైండ్.
1: యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ నాట్ ద మైండ్.
0: యు ఆర్ ది మాస్టర్,
1: యు ఆర్ ద మాస్టర్.
0: కనుక మైండ్, సెన్సెస్, బాడీ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్.
1: సో మైండ్, సెన్సెస్, బాడీ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
0: కనుక ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో కూడాను అంతా చేరి ఆత్మ చైతన్య స్వరూపమైనటువంటి భగవంతుడే చేస్తున్నాడు.
1: యు ఫైండ్ ద డివైన్ అవేర్నెస్, డివైన్ పవర్ వర్కింగ్ త్రూ దీస్ సెన్సెస్.
0: ఎందుకు నువ్వు ఈ చైతన్య స్వరూపమే ఇమిడి ఉంటుండాలి?
1: దిస్ డివైన్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కాన్షియస్,
1: కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక ఈ కాన్షియన్స్ అనేటువంటిది లేకుండా ఏ వ్యక్తి కూడాను, ఏ ప్రాణి కూడాను ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ దిస్ కాన్షియన్స్ నో లివింగ్ క్రీచర్ కెన్ లివ్ ఆన్ ఎర్త్.
0: కనుకనే సర్వులు ఎందుకు కూడాను ఈ కాన్షియన్స్ అండి, చైతన్య స్వరూపులైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు.
1: Therefore in everyone there is consciousness.
0: Isha vasyam idam jagat, jagatanta kudanu daiva swarupame.
1: The entire universe is divine.
0: Ishara sarvabhutanam,
1: God is present in all.
0: Chusara kanukane bhagavantudu evarindu unnadante andar yendu. అంటున్నాడు.
1: If you say where is God, you will know that he is in all.
0: అయితే
1: however,
0: ఎందుకు కనిపించకూడదు?
1: Why don't you see him?
0: పిల్లలు మీకు అందరికీ తెలుసును,
1: ఆల్ స్టూడెంట్స్,
0: అనేక రకమైనటువంటి జపమాలలు ఉంటుంటాయి.
1: యు ఫైండ్ టాలిస్మన్ జపమాల,
0: కొన్ని తులసి జపమాలలు ఉంటుంటాయి.
1: యు ఆల్సో హావ్ తులసి మాల,
0: కొన్ని లోటస్ సీడ్స్ జపమాల ఉంటుంటాది.
1: అండ్ యు ఆల్సో ద మాల మేడ్
0: ఆఫ్ కొన్ని రుద్రాక్ష జపమాల ఉంటుంటాది.
1: సమ్ ఆర్ మేడ్ ఆఫ్ రుద్రాక్ష,
0: కానీ కొన్ని స్ఫటిక జపమాల ఉంటుంటాయి.
1: యు ఆల్సో మేడ్ ఆఫ్ క్రిస్టల్స్.
0: అన్నింటి యందు కూడా నువ్వు దారం ఒక్కటే చేరి ఉంటుంది.
1: వాట్ ఎవర్ మే బి ద వన్ మేకింగ్ ఆఫ్ ద టాలిస్మన్,
0: రుద్రాక్షలో ఉన్నటువంటి ఒక దారము మనకు కనిపించదు.
1: యూ డోంట్ ఫైండ్ ద థ్రెడ్ ఇఫ్ ఇట్స్ వన్ మేడ్ అప్ ఆఫ్ రుద్రాక్ష.
0: లోటస్ సీడ్స్ లో ఉండేటువంటి ఒక దారం మనకు కనిపించదు.
1: నాట్ ద థ్రెడ్ ఆఫ్ వన్
0: తులసి పూసల యందు ఉండేటువంటి దారం మనకు కనిపించదు.
1: నాట్ ఇన్ ఆఫ్ తులసి,
0: కానీ స్ఫటిక యందు ఉండేటువంటి దారం మాత్రమే మనకు కనిపిస్తుంది.
1: బట్ ద వన్ మేడ్ అప్ ఆఫ్ క్రిస్టల్స్ విల్ హెల్ప్ యు నో ద థ్రెడ్.
0: అందరు కూడాను మానవాకారులే.
1: So all are human in form.
0: కానీ
1: బట్
0: అందులో ఎవరి పరిశుద్ధమైనటువంటి యొక్క స్ఫటికం వలె ఉంటున్నటువంటి హృదయం ఉందో అక్కడ మాత్రమే బ్రహ్మ అనే సూత్రము కనిపిస్తుంది.
1: బట్ ద వన్ విత్ ద ప్యూర్ అండ్ సీక్రెట్ హార్ట్ విల్ హెల్ప్ అస్ టు సీ ద థ్రెడ్ ఆఫ్ బ్రహ్మన్ విదిన్ యాజ్ సంథింగ్ లైక్.
0: కనుకని సర్వులు ఎందు ఉండినటువంటిది బ్రహ్మ సూత్రమే. సూత్రం అనగా దారము.
1: సో ఇన్ ఎవ్రీవన్ దేర్ ఇస్ ప్రెసెంట్ దిస్
0: బ్రహ్మ అనేటువంటి దారమే సర్వులు ఎందు చేరి ఉంటుండాలి.
1: దిస్ థ్రెడ్ ఆఫ్ బ్రహ్మన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక మనము చూడాలనుకున్నప్పుడు మన హృదయాన్ని స్ఫటికంగా చక్కగా పరిశుద్ధమైన రీతిగా పెట్టుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ వీ షుడ్ మేక్ అవర్ హార్ట్స్ ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ క్రిస్టల్.
0: పరిశుద్ధమైనటువంటి స్ఫటికంగా ఉండినప్పుడే ఇందులో బ్రహ్మతత్వం మనకు గుర్తింపజేయడానికి వీలవుతుంది.
1: ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ప్యూర్ లైక్ ఎ క్రిస్టల్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద బ్రహ్మన్ విదిన్.
0: ఈనాటి మానవుడు జపములు చేస్తున్నాడు, ధ్యానములు చేస్తున్నాడు, యోగానికి కూర్చుంటున్నాడు, అనేక విధమైనటువంటి ఫిజికల్ ఇన్స్ట్రక్షన్స్ తో అనేక సహాయం చేసుకుని తర్వాత అనేక ఆసనాలు చేస్తున్నాడు.
1: టుడే మ్యాన్ హాస్ బీన్ అండర్టేకింగ్ ద పెనెన్స్ మెడిటేషన్ యోగిక్ ఎక్సర్సైజెస్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్
0: మన యందు ఉన్నటువంటి యొక్క దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు పోవాలి.
1: వీ షుడ్ సీ దట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ బ్యాడ్ యాక్టివిటీస్ బ్యాడ్ థాట్స్.
0: మానవునకు ప్రధానమైనటువంటి సూత్రాన్ని అందించేటువంటిది రామాయణము, భాగవతము, భారతము.
1: ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రివీల్ టు అస్ బై దీస్ త్రీ టెక్స్ట్.
0: రామాయణము, భాగవతము, భారతాన్ని ఏమని పిలుస్తూ వచ్చారు పండితులు?
1: హౌ ఆర్ దే కాల్డ్ బై పండితులు?
0: కామ క్రోధ లోభములు అని పిలుస్తూ వచ్చారు.
1: దీస్ త్రీ సింబలైజ్ త్రీ క్వాలిటీస్. ద కామ
0: రామాయణము కామము.
1: రామాయణ స్టాండ్స్ ఫర్ కామా డిజైర్.
0: అంటే ఏమిటి ఇంత పవిత్రమైనటువంటి చరిత్రను కామం అని చెప్తున్నారా అని మీరు విచారించవచ్చును, విచిత్రంగా వినవచ్చు.
1: యు మే టేక్ ఇట్ ఫనీ వెన్ వీ కాల్ దట్ రామాయణ సింబలైజ్
0: ఈ రామాయణంకు మూల కారణము రావణుడే. రావణుని యొక్క కామమే ఈ యొక్క రామాయణానికి మూల కారణం. రామాయణం అంతా కూడా రావణు యొక్క దుర్గుణమే కూర్చుంటున్నాడు.
1: ఎంటైర్ రామాయణ స్పీక్స్ ఆఫ్ ద బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ రావణ, ద డిజైర్ ఆఫ్ రావణ.
0: కనుక కామము అనేటువంటి ఈ రామాయణంలో ఉన్నటువంటి రావణుడే.
1: సో రామాయణ సిగ్నిఫైస్ రావణ.
0: క్రోధం అనగా భాగవతము.
1: క్రోధాది
0: భాగవతంలో ఏమిటి ఉంటుండాది?
1: హిరణ్యకశిపుడు,
0: హిరణ్యాక్షుడు భగవంతుని పైన మహాక్రోధము.
1: హిరణ్యాక్ష ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్యూర్ అండ్ యాంగర్.
0: ఈ భగవంతుని పైన ద్వేషము, క్రోధము పూనినటువంటి వాడు కనుకనే హిరణ్యకశిపుడికి ఏమాత్రం కూడా ముందు వెనుక విచక్షణ జ్ఞానం లేకుండా దాన్ని కోల్పోయి ఆ యొక్క క్రోధం చేతనే సర్వమును కూడా కోల్పోయాడు.
1: హిరణ్యకశిపు హ్యాస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్ డిస్క్రిషన్. హి హాడ్ ఫుల్ హేట్రెడ్ అండ్ యాంగర్ ఫర్ గాడ్. Therefore,
0: భాగవతం అనేటువంటిది హిరణ్యకశిపుని యొక్క చరిత్ర.
1: సో భాగవత ఈజ్ ద స్టోరీ ఆఫ్ హిరణ్యకశిపు.
0: భారతము,
1: భారత
0: ధర్మమూర్తులైన పాండవులకు సూదమను మోపడానికి కూడా అవసరం, ఈ స్థలం కావలసినంత స్థలం కూడా ఇవ్వలేకుండా పోయాడు దుర్యోధనుడు.
1: దుర్యోధన వాజ్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఈవెన్ దట్ ఫ్రాక్షన్ లిటిల్.
0: ఇతనే లోభి.
1: హి ఇస్ వన్ ఆఫ్ మై మైజర్లీనెస్.
0: లోభము, ఈ మూడే రామాయణ, భాగవతం, భారతానికి మూల కారణాలు.
1: దెర్ఫోర్ డిజైర్, యాంగర్, గ్రీడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
0: ఈ ముగ్గురు గతి ఏమైపోయింది.
1: వాట్ హ్యాపెన్ టు దెమ్ అల్టిమేట్లీ?
0: రావణుని గతి ఏమైపోయింది?
1: వాట్ హ్యాపెన్ టు రావణ?
0: ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉండినటువంటి ఒక రావణుడు,
1: రావణ విత్ ఆల్
0: ఈ స్వల్పమైన అభిష్టానికి గురి అయిపోయి
1: బికాస్ యువర్ సబ్జెక్ట్ టు లో డిజైర్
0: తన రాజ్యమును, తన బంధువులను, తన సర్వస్వాన్ని కూడా కోల్పోయాడు.
1: హి లాస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ రిలేషన్స్ అండ్ ఎవ్రీథింగ్.
0: ఇంకా హిరణ్యకశిపుడు.
1: దెన్ హిరణ్యకశిపు,
0: హిరణ్యకశిపుడు దైవం పైన ద్వేషము, క్రోధము,
1: యాంగర్ ఫర్ గాడ్.
0: హరి అనగా మండిపోయేటువంటి వాడు ఈ హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపుడు ది మూమెంట్ హియర్స్
0: కట్టగడి కన్న కొడుకు పైన కూడా నువ్వు దయాదాక్షిణ్యం లేకుండా హింసలు పెడుతూ వచ్చాడు.
1: హీ డిడ్ంట్ హావ్ ఎనీ కంపాషన్ కైండ్నెస్ ఫర్ హిస్ ఓన్ సన్.
0: ఈ క్రోధమనేటువంటి విచక్షణ జ్ఞానమనే కోల్పోయింది.
1: హీ హాడ్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: కట్టగడిపడికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్ అట్ ది ఎండ్?
0: తాను అన్ని విధములు కూడాను అపకీర్తుల పాలైపోయి అన్ని విధాల భ్రష్టుడైపోయాడు. సర్వశక్తి నుండి కూడా
1: అల్టిమేట్లీ హీ గాట్ ద బ్యాడ్ నేమ్ అండ్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: పంచభూతములు కూడా హస్తగతం గావించుకున్నటువంటి వాడు
1: హిరణ్యకశిపు కుడ్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ఆల్ ద ఫైవ్స్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఇన్ని సంపాదించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అక్వైరింగ్ ఆల్ దిస్?
0: ఏ మాత్రం కూడా విజయాన్ని సాధించలేకపోయాడు.
1: హి వాస్ నాట్ ట్రయంఫెంట్ ఫైనలీ.
0: ఇంకా లోభము,
1: దెన్ ది గ్రీడ్.
0: ఇంత దురాశతో ఉండినటువంటి యొక్క దుర్యోధనుడు,
1: దుర్యోధన టూ మచ్ ఆఫ్ డిజైర్ అంబిషన్,
0: ఈ దురాశ వల్లనే అన్ని విధముల అపజయాన్ని పొంది తన 100 మంది సోదరులు కూడా కోల్పోయాడు.
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ హీ లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్.
0: కానీ ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన కృష్ణుడి పైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ హీ హ్యాడ్ హేట్రెడ్ ఫర్ పాండవస్ అండ్ కృష్ణ ఆల్సో.
0: కృష్ణుడి పైన విశ్వాసం ఉండినట్టుగానే నటించాడు, కానీ
1: హీ ప్రిటెండెడ్ యాస్ ఇఫ్ హి హస్ గాట్ ఫెయిత్.
0: విశ్వాసం లేదు,
1: నో ఫెయిత్ దేర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: పాండవుల పక్షం ఉంటున్నాడని చెప్పిన ఉద్దేశంతో కృష్ణుడి పైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు దుర్యోధనుడు.
1: యాజ్ కృష్ణ వాస్ బై ది సైడ్ ఆఫ్ పాండవర్స్, దుర్యోధన డిడ్ నాట్ లైక్ దిస్.
0: ఈ మూవరు కూడాను దైవ ద్వేషులే.
1: ఆల్ ది త్రీ హెడ్ కంప్లీట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
0: కనుక కామక్రోధ లోభములు మూడు కూడాను దైవానికి ఒక ద్వేషులే.
1: Therefore, the desire, anger and greed.
0: ఇది పవిత్రమైనటువంటి పరతత్వమునకు ఒక ద్వారములు.
1: There are a sort of doors towards the spirituality.
0: ఇవి నిరంతరం కూడాను మూయబడి ఉంటుంటాయి.
1: They are closed completely.
0: మోక్షమునకు పరమ శత్రువులు ఈ మూడే.
1: They are the enemies to liberation.
0: ఏమిటి ఈ మోక్షము?
1: What is this moksha liberation?
0: ఈ మోక్షం ఎక్కడ? కైలాసమా లేక స్వర్గమా? ఇంకే విధమై వైకుంఠమునందుందా?
1: Is it కైలాస or వైకుంఠ or heaven?
0: కనుకనే ఈ మోక్షం అనగా ఏమిటి? మోహక్షయమే మోక్షము.
1: మోక్ష, ద లిబరేషన్ మీన్స్ మోహక్షయ, డిటాచ్మెంట్.
0: కనుక ఈ మన మోహాన్ని మనము క్రమక్రమేణా తగ్గించుకుంటే అదే మనకు మోక్షం, ప్రత్యక్ష మోక్షం.
1: వెన్ వీ డెవలప్ దిస్ డిటాచ్మెంట్ ఇట్ ఈస్ డైరెక్ట్ లిబరేషన్, మోక్ష.
0: కనుకనే ఒకనొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు.
1: ఎట్ వన్ టైమ్ నారద ఆస్క్ విష్ణు,
0: స్వామి
1: స్వామి,
0: నేను నిరంతరం కూడా మీ దర్శన నిమిత్తమై ఎక్కడ ఉంటే అక్కడంతా వస్తున్నాను.
1: స్వామి, ఐ కమ్ అండ్ విజిట్ యూ టు హ్యావ్ యువర్ దర్శన్. కానీ
0: సమయం లోపల ఎమర్జెన్సీ, ఏదైనా చాలా అవసరమైనటువంటి పని ఏర్పడుతుంది.
1: సపోజింగ్ దేర్ మే బి టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ, అర్జెన్సీ,
0: మిమ్మల్ని మీరు దర్శించాలనుకుంటే, మీకు వార్తను పంపించాలనుకుంటే మీది ఎక్కడ హెడ్ ఆఫీస్ అని అడిగారు.
1: ఇన్ ఆర్డర్ టు సీ యూ అండ్ సెండ్ ద మెసేజ్,
0: వైకుంఠ కైలాసమా మీకు, స్వర్గమా మీకు, ఏది మీ యొక్క హెడ్ ఆఫీస్ అని చెప్పి అన్నారు.
1: వేర్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్? What is your head office, Vaikuntha or Swarga or Kailasa?
0: అప్పుడు విష్ణు చెప్పాడు, నారద నా అడ్రస్ నువ్వు రాసుకోమన్నాడు.
1: విష్ణు సెడ్, టేక్ డౌన్ మై అడ్రస్ నారద.
0: మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నారద
1: నారద,
0: ఈ వైకుంఠము, ఈ కైలాసము, ఈ స్వర్గము, ఇవన్నీ బ్రాంచ్ ఆఫీస్.
1: వైకుంఠ కైలాస హెవెన్ దే ఆర్ బ్రాంచ్ ఆఫీసెస్.
0: నా హెడ్ ఆఫీస్ మద్భక్త,
1: మై హెడ్ ఆఫీస్,
0: నా ప్రియమైన భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో తత్ప్రతిష్టామి నారద, అక్కడ నేను ప్రతిష్ట అయ్యే ఉంటుంటాను.
1: వేర్ ఎవర్ మై డివోటీస్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ మై గ్లోరీ, ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
0: నేను ప్రొసెషన్ విగ్రహాన్ని.
1: ఇన్ అదర్ ప్లేసెస్ ఐ యామ్ లైక్ ఎ స్టాచ్యూ దట్ ఇస్ టేకెన్ ఇన్ ప్రొసెషన్. ఇన్ ప్రొసెషన్
0: కానీ తిష్టామి అన్నాడు, వశామి అని చెప్పలేదు. తత్ర తిష్టామి నారద,
1: హి సేస్ దట్ హి ఇన్స్టాల్డ్ హింసెల్ఫ్ దేర్.
0: కనుక నే ప్రతి ఒక్కరి హృదయం కూడాను భగవంతుని యొక్క నివాసమే.
1: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్
0: గాడ్. కనుక ప్రతి మానవుడు కూడాను నేను మానవుడును, మానవుడని భ్రమించకండి.
1: సో నో వన్ షుడ్ టేక్ ఎనీవన్ ఫర్ ద సింపుల్ హ్యూమన్.
0: అందరూ దైవ స్వరూపం,
1: ఆల్ ఆర్ డివైన్.
0: ఏరో పాంచభౌతికమైన ఈ దేహమును అనుసరించడం చేత, ఈ ఉపాధి యొక్క భేదము చేతనే మనం మానవులుగా భ్రమిస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ద వెస్చర్ వీ హావ్ పుట్ ఆన్, వీ కన్సిడర్ అవర్ సెల్ఫ్స్ యాజ్ హ్యూమన్.
0: ఈ ఉపాధి భేదమును నీవు విస్మరించండి.
1: ఫర్గెట్ దిస్ బాడీ కాన్సెప్ట్.
0: ఉన్న సత్యాన్ని గమనించండి.
1: అండ్ నో ది ట్రూత్.
0: సత్య నిత్యాన్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని స్మరించండి.
1: ఆల్సో యూ థింక్ ఆఫ్ ద గాడ్ హూ ఇస్ ఎటర్నల్.
0: కేవలం జీవితమంతా కూడాను ఈ యొక్క భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైనటువంటి దీని ఎందే కాలమును గడపటం కూడా.
1: డోంట్ స్పెండ్ యువర్ లైఫ్ టైం థింకింగ్ ఆఫ్ ది ఫిజికల్ ట్రాన్సిషన్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపుడు.
1: God is love. అంతటా యొక్క
0: ప్రేమనే.
1: Everything is his
0: స్వరూపం అంటే స్వభావం ఒకటి రావచ్చును. స్వరూపం లేదు, స్వభావం లేదు, ప్రేమనే తాను, తానే ప్రేమ.
1: You cannot call it as a form or temperament. It's only love.
0: ప్రేమకు రూపమే లేదు.
1: Love has no form.
0: ప్రేమ ప్రేమనే.
1: Love is love.
0: కనుక నీ ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక పరిమితమే లేదు.
1: You cannot put any limit.
0: ఒక సముద్రమైనకైనా ఒక పరిమితం ఉంటుండాలి.
1: Ocean has
0: ఒక ఆకాశమునికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
1: Sky has limits.
0: కానీ
1: but
0: ప్రేమకు పరిమితం లేదు.
1: Love has no limits.
0: కనుకనే కర్ణాటక దేశం లోపల మల్లమ్మ అని ఒక పరమ భక్తురాలు ఉండేది. మల్లమ్మ హేమిరెడ్డి మల్లమ్మ.
1: ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక దేర్ ఇస్ వన్ డివోటీ హేమిరెడ్డి మల్లమ్మ.
0: నీలింగే నైదిలియ శృంగార శృంగార. ఓ పరమాత్ముడా,
1: ఓ గాడ్,
0: నీలింగే నైదిలియ శృంగార. ఒక కులనకు తామరమే శృంగారము.
1: It is a lotus flower which is a decoration to the lake.
0: ఆ లేక్ లోపల ఆ తామర పుష్పమే లేకపోతే ఆ లేక్ కు ఏమాత్రము శృంగారం లేదు.
1: Without a lotus flower, lake is not beautiful.
0: ఊరింగే ఆగరవే శృంగార. గ్రామానికి ఇందే శృంగారం.
1: For the village, the houses are the decoration.
0: గగనకే చంద్రమనే శృంగార. ఆకాశమునకు చంద్రుడే చక్కని శృంగారం.
1: ఫర్ ద స్కై ద మూన్ ఇస్ ద బ్యూటీ.
0: చంద్రుడే లేకపోతే ఆకాశమునికి అందమే లేదు.
1: విదౌట్ మూన్ ద స్కై హాస్ నో బ్యూటీ అట్ ఆల్.
0: సముద్రకే తెరయే శృంగార. సముద్రమునకు అలలే శృంగారం.
1: ఫర్ ద ఓషన్ వేవ్స్ ఆర్ ద బ్యూటీ.
0: నిమ్మ భక్తర నొసలిగే ప్రేమయే శృంగార. స్వామి, నీ భక్తుల యొక్క తలరాతకు ప్రేమనే శృంగారం.
1: స్వామి, ఫర్ యువర్ డివోటీస్ ఇస్ ద లవ్ దట్ వుడ్.
0: నీ ప్రేమ కంటే వారికి శృంగారం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డెకరేషన్ ఆఫ్ ద జ్యూవెల్ అదర్ దాన్
0: లవ్. అలా లేని సముద్రము,
1: ఓషన్ వితౌట్ వేవ్స్,
0: చంద్రుడు లేని ఆకాశము,
1: స్కై వితౌట్ ద మూన్,
0: కమలము లేని కొలను,
1: లేక్ వితౌట్ లోటస్,
0: ఇవన్నీ కూడా ఏ విధంగా శృంగార రహితమైనటువంటివో, ఆ విధంగానే నీ ప్రేమనే లేకపోతే ఈ జీవితమే శృంగార రహితమైపోతుంది.
1: ఆర్ థింగ్స్ వితౌట్ బ్యూటీ, లైక్ వైజ్ ఏ డివోటీ వితౌట్ లవ్ ఇస్ ఆల్సో వన్ వితౌట్ బ్యూటీ.
0: కనుకనే ప్రేమనే మనకు పెద్ద శృంగారము.
1: దేర్ఫోర్ ఇట్స్ లవ్ దట్ యాడ్స్ టు అవర్ బ్యూటీ.
0: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఈ ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: అందరినీ ప్రేమించు.
1: లవ్ ఆల్.
0: ఏమైనా ప్రేమ ఎదుటివాడిలో లేనప్పుడు నీ ప్రేమను వారికి పంచు.
1: If the other person is not having love, at least share your love with him.
0: Cheppanu ee prema anetundi diksuchika yantramu untadi.
1: This love is a compass.
0: Compass.
1: Compass.
0: Adi ekkada pettina gaani uttara disake ye chustuntadi.
1: You may keep it anywhere, it directs towards the north.
0: Adhe reethiga manam ye pani chesinappudakini,
1: whatever you may do,
0: yemi chintinchinappudakini,
1: whatever you may think,
0: yemi korinappudakini,
1: whatever you may ask for,
0: ఏమి మనం ఆలోచించినప్పటికీ,
1: అదంతా
0: కూడా దైవం వైపునే ప్రయాణమైపోవాలి.
1: ఆల్ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ది డైరెక్షన్ ఆఫ్ గాడ్.
0: మనం వ్యాపారం చేసి, ఉద్యోగం చేసి, ఏ విధంగా ధనమును మనం సంపాదిస్తున్నామో,
1: జస్ట్ యాజ్ వీ ఎర్న్ మనీ త్రూ బిజినెస్ అండ్ అండర్టేకింగ్ ఏ జాబ్,
0: అదే విధంగానే
1: లైక్
0: మన నిత్య జీవితంలో చేసే ప్రతి కర్మలందు కూడా ప్రేమను సంపాదించాలి. ప్రేమను సంపాదించాలి.
1: ఇన్ అవర్ ఎవ్రీ డే టు డే రొటీన్
0: ఈ ప్రేమ ఏ విధమైనటువంటి తీసుకున్నాను పెరిగేది తరిగేది కాదు.
1: లవ్ నైదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
0: కనుక ఎప్పుడు కూడా ఈక్వల్ బ్యాలెన్స్ లో ఉంటుంటాడు.
1: ఇట్ మెయింటైన్స్ ఈక్వల్ బ్యాలెన్స్.
0: ఏమాత్రం వడ్డీ పెరగటమో వడ్డీ తగ్గటమో ఉండదు.
1: ఇట్ డజంట్ ఇంక్రీజ్ నార్ డిక్రీజ్.
0: ఎప్పుడు కూడా సమత్వం గాని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే, ఇటువంటి పూర్ణ స్వరూపమైనటువంటిది ఈ ప్రేమ.
1: ద లవ్ రిమైన్స్ ఫుల్ ఆల్ ద టైమ్.
0: పూర్ణ ప్రేమయందే పుట్టును దైవంబు. ఈ పూర్ణ ప్రేమ ఎక్కడ ఉంటుంది అక్కడే పుడతాడు భగవంతుడు.
1: వేర్ దేర్ ఇస్ టోటల్ లవ్, ఫుల్ లవ్, యు ఫైండ్ గాడ్ దేర్.
0: అక్కడే కాదు, అప్పుడే పుడతాడు.
1: నాట్ ఓన్లీ హీస్ బోర్న్ దేర్.
0: ఇంత దైవత్వం అనగా ఎంత సులభమైనటువంటిదో మీకేం తెలియదు.
1: యు డోంట్ అండర్స్టాండ్ హౌ ఈజీ ది డివినిటీస్. way to divinity so easy.
0: ఒక పుష్పం రేఖనైనా కొంచెం నిలపడానికి కొంచెం కష్టం అవుతుంది.
1: You may find it difficult even to just pressure.
0: కానీ భగవంతుని పొందటం అంతకంటే సులభం.
1: But earn God's grace is much easier than that.
0: వెన్ననైనా కూడా నిలపడం కొంచెం కష్టం అవుతుంది.
1: It may be difficult to handle the butter.
0: భగవంతుని చూడటం అంతకంటే సులభం.
1: To see God is easier
0: than that. ఇంత ఈజీ పాత్ ను,
1: ఇస్ ఎన్ ఈజీ పాత్,
0: ఇంత సులభమైన మార్గాన్ని మనం ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు?
1: వై డోంట్ వి ట్రై టు నో వెన్ దట్ ఇస్ ఈజీ పాత్?
0: మన భావములే దీనికి మూల కారణము.
1: అవర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్. అయ్యో,
0: భగవంతుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని పొందడానికి చాలా కష్టము, ఎంత తపస్సు చేయలను, ఎన్ని విధమైన విచారం చేయలను అని మనలో మనం ఈ భావములే మనం భ్రమింపచేస్తున్నాయి.
1: వీఆర్ డెల్యూటెడ్ బై అవర్ థాట్స్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ సమ్వేర్ ఎల్స్ and we should take to penance.
0: Bhagavantudu ekkadano ledu,
1: God is not somewhere,
0: ekkada chuchina unnadu,
1: he is everywhere.
0: Sarvata paanipadam,
1: he is everywhere.
0: Sarvatochi siromukam, sarvata srutimalloki sarvamavrutisthati, ekkada chuchina unnatuvanti vaani vetikeedi enduku?
1: When he is everywhere, why do you search for him?
0: Kanuka vetikanakkaraledu,
1: you don't need to search.
0: మనం చూడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సీ.
0: చూచేదంతా కూడా చర్మ చచ్చువులే.
1: వాట్ ఆల్ యూ సీ,
0: ఈ చర్మ చచ్చువు అంతా కూడా బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాయి.
1: ద ఫిజికల్ ఐ విల్ లుక్ ఎట్ ది
0: బాహ్య ప్రపంచం. భగవత్ స్వరూపమే.
1: ద వరల్డ్ ఈస్ ది డివైన్.
0: పశ్చన్న పిచాన పశ్యతి మూఢో, మూఢో మూఢో, ఓ మూఢుడా, పశ్చన్న పిచాన పశ్యతి మూఢో, చూస్తున్నదంతా కూడా భగవత్ స్వరూపమే.
1: ఓ ఫూల్, వాట్ ఆల్ దట్ యూ సీ ఈజ్ ఓన్లీ డివైన్.
0: ఈ శిరస్సులన్నీ కూడా విశ్వ విరాట స్వరూపములే.
1: ఆల్ ది హెడ్స్ సింబలైజ్ కాస్మిక్ ఫామ్.
0: మీరు దృశ్య కల్పితమైన యొక్క రూపనామం పైన పెట్టుకుని మీరంతా మనుషులుగా భావిస్తున్నారే కానీ నిజముగా ఆ దృష్టిని దైవంగా భావించేది అదే దైవంగా మారిపోతుంది.
1: యూ గో బై దిస్ పాసింగ్ ట్రాన్సియంట్ వరల్డ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ డివైన్.
0: కనుక నీ దృష్టి దోషమే కాని సృష్టి దోషమే మాత్రము లేదు.
1: మిస్టేక్ లైజ్ ఇన్ యువర్ విజన్, నథింగ్ టు ది క్రియేషన్.
0: ఉన్నది దోషము.
1: మిస్టేక్ లైజ్ ఇన్
0: ఎలాంటి కలర్ అద్దాలు వేసుకుంటే అలాంటి కలర్ గా కనిపిస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాస్,
0: ద్వేషంతో చూడు ద్వేషంగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యు లుక్ విత్ హేట్రెడ్ యు విల్ ఫైండ్ ఇట్ దేర్ ఎగ్జాక్ట్లీ.
0: ప్రేమతో చూడు ప్రేమగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యు లుక్ విత్ లవ్, ఎవ్రీథింగ్ విల్ బి లవింగ్.
0: భావం తద్భవతి.
1: As is the feeling, so is the experience.
0: కనుక మన భావములే మనకు ఆ విధంగా కనిపిస్తుంటాయి.
1: So it's only our feelings that reflect.
0: అందరూ భగవత్ స్వరూపులే.
1: All are the forms of divine.
0: ఆ విధమైనటువంటి ఒక ఈక్వల్ థాట్ అనగా ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
1: We should have that equal mindedness, the feeling of oneness.
0: ప్రేమ యందు ఉండినటువంటి ఒక శక్తి సామర్థ్యము మరి ఏ దీని యందు పెద్ద ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, స్టార్ బాంబు ఏమైనప్పటికీ కూడా దాంట్లో లేదు.
1: The mighty, magnificent power latent in love is not noticed in hydrogen bomb.
0: ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
1: You can achieve anything to any extent.
0: ఇంతమంది ఎంత ఇక్కడ ఆవేశించారు, ఇక్కడ ప్రవేశించారు.
1: So many of you have assembled here.
0: వీరందరికీ ఏమి కారణము?
1: What is this main cause?
0: ఒక్క ప్రేమనే ఈ అన్నిటికీ మూల కారణము.
1: It is only the love that has drawn all of you to Swami.
0: మీ అందరికీ స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ, స్వామికి మీ పైన ఉన్నటువంటి ప్రేమని ఇంతమందిని ఇక్కడ ప్రవేశపెట్టింది.
1: యువర్ ఇంటెన్స్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యు ఆల్ హియర్ అండ్ అసెంబ్ల్ హియర్.
0: లేకపోతే మీకు ఎవరికి ఏమి ఇన్విటేషన్ పంపించారు?
1: హావ్ యు రిసీవ్డ్ ఎనీ ఇన్విటేషన్? నో,
0: లేదే,
1: నథింగ్.
0: ఈ ప్రేమనే అన్నింటినీ కట్టివేస్తుంటుండాలి.
1: వీఆర్ ఆల్ బౌండ్ బై హిస్ డివైన్ లా.
0: కనుకని ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ దిస్ లా.
0: ప్రేమతో సంభాషించండి.
1: టాక్ విత్ లా.
0: ప్రేమతో పనులు చేయండి.
1: వర్క్ విత్ లా.
0: ప్రేమతోనే చింతించండి.
1: అండ్ థింక్ విత్ లా.
0: ప్రేమతోనే సర్వ విధమైన కర్మలు ఆచరించండి.
1: డూ ఎవ్రీ యాక్షన్ విత్ లా.
0: ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ ప్యాత్ ఫర్ దట్.
0: ఏదో జపమాలు జపుతుంటే ఏదో జపం చేస్తున్నామని అనుకుంటాము.
1: You think that you are doing japa by just going around this
0: talisman. చేతులు జపము, చెవులు మంగళిల్లు, సాకలిల్లు పైన పోతుంటారు.
1: You have this japamala on hand, the talisman, and think of the barber mentally.
0: జ్ఞానంలో కూర్చుంటాము.
1: యూ సిట్ ఫర్ మెడిటేషన్.
0: కానీ వంటింటి లోపల మాడిపోతున్నటువంటి కూరలంతా వాసన వస్తుంటాయి.
1: బట్ యుల్ బి థింకింగ్ ఆఫ్ ఆల్ ది కర్రీస్ ప్రిపేర్డ్ దేర్ ఆన్ ద ఫ్రైయింగ్ ప్యాన్.
0: ఇది ఆ మనం చేసే ధ్యానము.
1: ఇస్ దట్ ది మెడిటేషన్?
0: ఇది ఆ మనం చేసేటువంటి జపము.
1: ఇస్ దట్ ది జప?
0: కాదు.
1: నో.
0: జపం ఏమిటి? భగవంతుడు నాలో ఉన్నాడు, నేనే భగవంతుడు, నేనే భగవంతుడు, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఇదే నిజమైన జపము.
1: The true japa, the penance, is to think that God is within me, that I am God.
0: Inka jnanam emiti?
1: What is meditation?
0: Aham brahmasmi, aham brahmasmi, aham brahmasmi.
1: I am Brahman, I am Brahman.
0: Kanuka inta kante sulabhamaina margamu ee vedam kuda bodhinchalede.
1: Nothing, no other sacred text.
0: Anni vedamulu kuda nu aham brahmasmi.
1: అహం బ్రహ్మాస్మి.
0: తత్వం అసి.
1: తత్వం అసి.
0: నేను నీవే.
1: దట్ ద వాట్ ఐ యామ్. యు
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: మనలో ఉన్నటువంటి ఈ యొక్క కాన్షియన్స్ అనేటువంటిది ఒక బ్రహ్మ.
1: దిస్ కాన్షియన్స్ ఇస్ బ్రహ్మ.
0: కనుక నేనే నాలోనే ఉంటున్నా సర్వము.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ మీ.
0: అన్నిటినీ చేసిన తర్వాత మరి ఇంకొక వేదం చెప్తుంది, అయం ఆత్మ బ్రహ్మ, అయామ ఆత్మ అండ్ అయామ్ బ్రహ్మ.
1: అనదర్ వేద టెల్స్ యూ అయం ఆత్మ బ్రహ్మ, ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: ఆ వర్డ్స్ లోనే, ఆ పదములలోనే మనకు కనిపిస్తుంటుండాలి సత్యం.
1: ది వెరీ వర్డ్స్ స్పీక్ ఆఫ్ దిస్ ట్రూత్.
0: కానీ ఈ పదములను ఈ పండితులు దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి పట్టి మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటాం.
1: Pandits with all their pedantry and jugglery will confuse us that so as to lose the very faith.
0: Confusion ku meer choti ivakandi.
1: So don't give ee kasrat
0: cheta mee yokka dehanni mee yokka manasunu paadu chesukokandi.
1: Don't spoil your mind by this.
0: Sulabhamaina margamu, sunnitamaina tundi margamu, adi maduramaina tundi margamu, adi aanandamayamaina tundi margamu, prema okkate okkate okkate.
1: Easy path, soft way, sweet path, blissful path is only love, love, love alone.
0: Prema mudita manase kaho ram ram ram ram ram ram.

0: నేను పుణ్యము కాదు పాపము కాదు. ఐ ఆమ్ నైదర్ మెరిటోరియస్ యాక్ట్ నార్ ఎ సిన్. నేను సౌఖ్యము కాదు దుఃఖము కాదు. ఐ ఆమ్ నైదర్ హ్యాపీనెస్ నార్ సారో. నేను మంత్రము కాదు తీర్థము కాదు. ఐ ఆమ్ నైదర్ ఎ మంత్ర నార్ ఎ పిల్గ్రిమ్ సెంటర్. నేను భోక్తను కాదు కర్తను కాదు. నైదర్ ఐ ఆమ్ పార్టేకింగ్ నార్ ఆమ్ ఐ డూయింగ్. నేను సచ్చిదానంద స్వరూపమైన సత్యం శివం సుందరం. ఐ ఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద ట్రూత్ ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ. ఈ మంత్రము ప్రతి వ్యక్తికి కూడాను సంబంధించినటువంటిది.
1: దిస్ పర్టికులర్ మంత్ర ఈజ్ అప్లికబుల్ అండ్ రిలెవెంట్ టు ఎవ్రీ పర్సన్.
0: ప్రపంచములో మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ సుఖానంద నిమిత్తమై మానవుడు అహోరాత్రములు అనేక శ్రమలు పడి ఈ సుఖానందమును సంపాదించుకున్నట్టుకై కృషి చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ సీజ్లెస్ ఎఫర్ట్స్ డే ఇన్ అండ్ డే అవుట్ ఇన్ ద వరల్డ్ సీకింగ్ దిస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: అన్ని రంగములు యందు మానవుడు ఆశించున్నది రెండు.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్,
0: సుఖ ప్రాప్తి, దుఃఖ నివృత్తి.
1: దట్ ఈస్ గెటింగ్ జాయ్ అండ్ అవాయిడింగ్ సారో.
0: ఒకటి సుఖప్రాప్తి, రెండవది దుఃఖ నివృత్తి.
1: ద ఫస్ట్ వన్ ఈస్ ది అక్వైరింగ్ ఆఫ్ జాయ్, ది సెకండ్ వన్ ఈస్ అవాయిడింగ్ సారో.
0: మానవుడు సుఖాన్ని కోరటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఇన్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ ఆల్వేస్ జాయ్?
0: మానవుడు నిరంతరము ఆనందమును ఆశించుటలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాన్ ఆస్పైరింగ్ టు హ్యావ్ బ్లిస్ ఆల్వేస్?
0: ఇది కేవలము ఆధ్యాత్మికమునందే కాక వైజ్ఞానమునందు కూడాను దీనికి అనేక ఆధారములుంటున్నవి.
1: దే యూ కెన్ ఫైండ్ బేసిస్ నాట్ మెర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ లాంగ్వేజ్ బట్ ఈవెన్ ఇన్ సైంటిఫిక్ టర్మ్స్.
0: మానవుడి యొక్క స్వభావము స్వరూపము ఆనందమే.
1: మ్యాన్స్ నేచర్ అండ్ వెరీ ఫార్మ్ ఈజ్ బ్లిస్.
0: అతను సుఖస్వరూపుడు.
1: ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుఖ.
0: తన స్వభావమైనటువంటి యొక్క ఆనందమును సుఖమును ఆశించుటలో అతనికి అధికారం ఉన్నది.
1: హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ విచ్ ఈస్ హిస్ వెరీ నేచర్.
0: అతని స్వరూపమే అది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్ దట్.
0: చక్కెర సహజంగా తీపిగా ఉంటాడు.
1: షుగర్ ఈజ్ నేచురలీ స్వీట్.
0: ఈ తీపి చక్కెర యొక్క స్వభావము.
1: దిస్ స్వీట్నెస్ ఈజ్ ఇట్స్ వెరీ నేచర్.
0: చక్కెర తన స్వభావం అనేటువంటి తీపినే కోల్పోయినా అది చక్కెరే కాదు.
1: ఇఫ్ స్వీట్నెస్ ఈజ్ లాస్ట్ బై షుగర్ ఇట్ కెనాట్ బి కాల్డ్ షుగర్ అట్ ఆల్.
0: విచ్చిన గులాబీ పుష్పము పరిమళాన్ని అందిస్తుంది, సుగంధాన్ని అందిస్తుంది.
1: ది బ్లాజమ్డ్ రోజ్ ఫ్లవర్ స్ప్రెడ్స్ ఫ్రాగ్రెన్స్.
0: ఈ గులాబీ పుష్పమునకు ఇది స్వభావము.
1: ఫ్రాగ్రెన్స్ ఈజ్ ది వెరీ నేచర్ ఆఫ్ రోజ్.
0: అదే విధముగానే మానవుడు సుఖమును ఆనందమును కోరుట లోపల ఒక వారి యొక్క స్వభావమే కనుక దాని కోరుటలో అధికారం ఉన్నది.
1: సిమిలర్ ఈజ్ ద కేస్ ఆఫ్ మ్యాన్. యాజ్ మ్యాన్స్ నేచర్ ఇస్ జాయ్ అండ్ బ్లిస్ హాస్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్.
0: మానవుని యొక్క స్వభావమైన సుఖానందములే కోల్పోయినా తాను మానవుడే కాదు.
1: ఇఫ్ హీ సీజెస్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ హీ కెనాట్ బి కాల్డ్ ఎ మ్యాన్ అట్ ఆల్.
0: కనుక మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించి తాను సుఖము కోరిక లోపల ఉండినటువంటి యొక్క రహస్యాన్ని కూడాను తాను అర్థం చేసుకోవాలి.
1: రియలైజింగ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ హ్యాస్ టు వై హీ కంటిన్యూస్లీ సీక్స్ జాయ్ అండ్ బ్లిస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సహజమునకు విరుద్ధమైనటువంటి స్థితి ఎందు అది మనకు విచిత్రంగాను వికారంగాను రూపొందుతుంది.
1: ఎవ్రీథింగ్ విచ్ ఈస్ కాంట్రరీ టు నేచర్ లుక్స్ రాదర్ సర్ప్రైజింగ్ అండ్ క్రికెట్.
0: మనము మార్గంలో నడుస్తున్న సమయంలో అదే మార్గం నందు ఏదో ఒక వ్యక్తి చాలా దుఃఖిస్తూ ఉంటాడు.
1: సపోజ్ యు ఆర్ టేకింగ్ ఎ వాక్ ఆన్ ద రోడ్, యు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ ఈజ్ రాదర్ సాడ్.
0: కానీ అటు ఇటు పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను నిలిచి అదే దుఃఖములకు కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు.
1: ఎవ్రీ వాకర్ బాయ్ స్టాప్స్ అట్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ వై ఆర్ యు సాడ్.
0: ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను ఆ దుఃఖించే వ్యక్తిని ప్రశ్నించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ పాసర్ బై ఆస్కింగ్ హిమ్ వై ఆర్ యు సాడ్?
0: మానవునికి దుఃఖం స్వభావం కాదే.
1: Sadness is not natural.
0: స్వభావం కానటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి అని తెలుసుకోవటమే ఈ యొక్క ప్రజల యొక్క అభిలాష.
1: పీపుల్ ఆర్ ఆస్కింగ్ హిమ్ యాస్ టు వై హీ ఈజ్ సాడ్ బికాస్ సాడ్నెస్ ఈజ్ నాట్ నేచురల్ టు మ్యాన్, దేర్ఫోర్ దే వాంట్ టు ఫైండ్ అవుట్ ది రీజన్.
0: కనుకనే అతని స్వభావం కానటువంటి దానిని అనుపిస్తున్నటువంటిది చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఒక ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు.
1: ఎవరీ పర్సన్ హూ సీస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్ పుట్స్ ఎ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్.
0: అదే బజారు ఎందు మరొక వ్యక్తి ఆనందంగా నవ్వులాడుతూ ఉంటాడు.
1: సపోజ్ దేర్ ఇస్ అనదర్ పర్సన్ హూ ఈజ్ రాదర్ జాయస్,
0: ప్రసన్నుడై ఉంటాడు.
1: హీఈస్ ఎక్స్ట్రీమ్లీ చేర్ఫుల్.
0: అతన్ని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదే అని ప్రశ్నించరే.
1: No one would ask him as to why, sir, why are you not crying, why are you not sad?
0: Itanu aanandamu prasannata itani yokka swabhavam.
1: Cheerfulness, happiness and joy is his very nature.
0: Ee swabhavamunaku etti aashchiryamu undadu.
1: No one expresses surprise when anything is natural.
0: Aswabhavamunake aashchiryam.
1: Surprise is expressed only when there is something unnatural.
0: Kanuka aanandamu sukhamu aneetundi manavuni yokka swabhavam ani manavudu gurtinchalekapothunnadu.
1: Man has not been able to recognize that bliss and joy are his very nature.
0: Karanam emanaga ee aanandasukhamunu andinche nimittamai andukune nimittamai ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఏర్పడినాయి.
1: దిస్ బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ గివెన్ టు మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్.
0: అయితే దురదృష్టవశాత్తు ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులందు దోషములు చేరిపోవటం చేతనే తన యొక్క స్వభావమును తన యొక్క స్వరూపమును మరచి మానవుడు విచారంలో మగ్నుడవుతున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ defects have established themselves with reference to the body, the senses, the mind and the intelligence. Therefore he is put to all sorts of inconvenience and grief.
0: Dehamunu raga dveshamulu aneetunte malinyam kappabadindi.
1: Body is covered by likes and dislikes.
0: Indriyamulanu bhoga bhagyamulu aneetunte oka malinyam kappabadindi.
1: The senses are covered by the luxuries and indulgence.
0: ఈ మనస్సును రెండింటి చేతను కప్పబడింది, అనగా రాగద్వేషములు భోగ భాగ్యములు అనేటువంటి ఈ నాలుగింటి చేతను కప్పబడింది.
1: Mind is covered by all the four, the attachment and hatred and the luxuries and indulgence.
0: కనుకనే మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
0: ఈ భౌతికమైన లౌకికమైన భోగ భాగ్యములు సుఖ సంతోషములే తన యొక్క ఆధారములని తన స్వరూపమని విశ్వసిస్తున్నాడు.
1: he is believing wrongly that this physical and worldly wealth, comforts are his very nature and his very form.
0: ఇవి కేవలము కదిలిపోయేటువంటి మేఘములు.
1: All these worldly things are like passing clouds.
0: ఇందులో ఒక్క మేఘము కూడాను శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
1: Not even one cloud is going to be permanent.
0: కానీ సుఖానందములు శాశ్వతమైనటువంటివి.
1: But joy and bliss are permanent.
0: కనుక మానవుడు తాను భుజించేటువంటి ఆహారం వల్ల ఈ రాగద్వేషములు భోగ భాగ్యములు అభివృద్ధి అవుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించే ప్రాచీనులు దీనికి ఒక చక్కని రాజమార్గమును కనిపెట్టారు.
1: ద ఏన్షియన్స్ రియలైజ్డ్ దట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ పార్టేకన్ బై మ్యాన్ హీ సబ్జెక్టెడ్ టు లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఆల్సో ద లగ్జరీస్ అండ్ ఆస్పిరేషన్ ఫర్ వెల్త్ ఎట్సెట్రా. దే హావ్ ఫౌండ్ అవుట్ ఏ వే అవుట్.
0: పూజించుటకు పూర్వము కొన్ని ప్రోక్షణల చేత ఆహారమును పరిశుద్ధి గావించుకునేటువంటి వారు.
1: దే యూస్ టు అడాప్ట్ సర్టన్ మెజర్స్ టు ప్యూరిఫై ది ఫుడ్ బై ఫిలింగ్ వాటర్ అరౌండ్ ఇట్.

0: ఫుడ్ ఈజ్ బ్రహ్మ అండ్ రసో విష్ణువు.
1: భోక్తా దేవో మహేశ్వర.
0: ఇట్ ఈజ్ మహేశ్వర హూ పార్టేక్స్ దిస్.
1: అన్నం బ్రహ్మ రసో విష్ణు.
0: ద సాలిడ్ ఫుడ్ ఇస్ బ్రహ్మ.
1: భుజించేటువంటి అన్నము బ్రహ్మతో సమానం.
0: ద ఫుడ్ పార్టేకన్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ.
1: రసము దీని యొక్క ఎసెన్స్ అంటారు, అనగా త్రాగే నీరు, ఇంకా అనేక రకమైనటువంటి భుజించేటువంటి పదార్థముల యొక్క సారములు. ఇది విష్ణు స్వరూపం అన్నారు.
0: ద వాటర్ అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ఫుడ్స్ టేకన్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
1: భోక్తా దేవో మహేశ్వర.
0: ద గాడ్ హూ ఈజ్ పార్టేకింగ్ ఈజ్ మహేశ్వర.
1: అనగా మేము భుజించేటువంటి అన్నము శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందించాలి.
0: దట్ మీన్స్ ద ఫుడ్ విచ్ వి ఆర్ పార్టేకింగ్ మస్ట్ గివ్ అస్ పర్మనెంట్ జాయ్ అండ్ బ్లిస్
1: అని దేనితో ప్రోక్షింపబడుతుండాలి.
0: అండ్ విత్ వాట్ వర్ యూ డూయింగ్ ప్రోక్షణ?
1: ఋతం సత్యముతో ప్రోక్షింపబడుతుండాలి.
0: ఇట్ వాస్ డన్ విత్ ఋతం అండ్ సత్యం.
1: కనుక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైన త్రికాల జ్ఞాన త్రిలోక స్వరూపులు త్రిమూర్తులైనటువంటి మీరు ఈ ఋతం సత్యం యొక్క స్వభావాన్ని మాకు అందించండి.
0: ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర హూ ఆర్ ది ట్రినిటీ అండ్ హూ రిప్రజెంట్ ది త్రీ టైమ్స్ యూ బ్లెస్ అస్ విత్ ది ఋతం అండ్ సత్యం.
1: ఋతం అనేటువంటిది మాలో అభివృద్ధి పరచాలి.
0: మే ఋతం గ్రో ఇన్ అస్
1: అనగా త్రికరణ శుద్ధిని గావించాలి.
0: దట్ మీన్స్ లెట్ అస్ హ్యావ్ ది ప్యూరిటీ ఆఫ్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
1: సత్యం ఆచరణ యందు అనంతరము ఉంటుండాలి.
0: ఇన్ అవర్ ప్రాక్టీస్ మే వీ అబ్జర్వ్ ట్రూత్.
1: ఈ విధమైనటువంటి ఆహారమును ఋతంగా సత్యంగా మార్చుకునే నిమిత్తమై ఆహారమును ప్రోక్షించి పవిత్రము గావించి ప్రసాదంగా స్వీకరించేటువంటి వారు.
0: దే యూస్ టు ఆఫర్ ప్రోక్షణ అండ్ ప్యూరిఫై ది ఫుడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ది ఫుడ్ ఇన్ టు ఋతం అండ్ సత్యం.
1: కానీ ఈనాటి మానవుడు మేధాశక్తినే ప్రధానంగా ఉంచుకొని ఈ ఋతం సత్యం అనేటువంటి దానిని విస్మరించి మేధాశక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు ఈ జగత్తునందు అని విర్రవీగుతున్నారు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ థింకింగ్ దట్ ఇంటెలిజెన్స్ అలోన్ ఈజ్ సుప్రీం అండ్ ఋతం సత్యం ఆర్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్.
1: శంకరాచార్యుల వారు దిగ్విజయ యాత్ర చేసే సమయం నందు మండన మిషన్తో వాదన ఏర్పడింది.
0: వెన్ శంకరాచార్య వెంట్ ఆన్ ఎ టూర్ ఆఫ్ విక్టరీ హీ హ్యాపెన్ టు ఆర్గ్యూ విత్ మండన మిశ్ర.
1: ఈ యొక్క వాదన మేధాశక్తి యొక్క ప్రమాణమును ప్రకటించే నిమిత్తం.
0: ది ఆర్గ్యుమెంట్ వాస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ది స్పెషాలిటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ మేధాశక్తి.
1: అక్కడ వీరిద్దరి యొక్క వాదనలో జయాపజయములు నిందించేటువంటి అధికారము ఒకరికి ఉండాలి.
0: దేర్ షుడ్ బి వన్ పర్సన్ హూ కెన్ జడ్జ్ అండ్ ఆఫర్ ది డెసిషన్.
1: కనుక శంకరాచార్యులకు మండన మిశ్రులకు మధ్యలో ఈ జయాపజయములు నిర్ణయించేటువంటి అధికారం కల వ్యక్తి ఎవరు అని విచారణ చేశారు.
0: దే లుక్డ్ ఇన్ టు ఫైండ్ అవుట్ హూ హ్యాస్ దట్ అథారిటీ టు డిసైడ్ హూ ఈజ్ విక్టోరియస్ అండ్ హూ ఈజ్ డిఫీటెడ్ బిట్వీన్ దెమ్.
1: సర్వవిధములా యోచించి సత్యవాణి పవిత్ర హృదయులు దివ్యమైన భావము ఋత సంపత్తు కలిగినటువంటి యొక్క శ్రద్ధ స్థిరత్వము కలిగినటువంటి యొక్క ఉభయ భారతిని ఈ నిర్ణయాన్ని చేయడానికి జడ్జిగా నిర్మించాడు.
0: దే డిసైడెడ్ ఉభయ భారతి యాజ్ ది జడ్జ్ యాజ్ హీ హ్యాడ్ ది ట్రూత్ సేక్రెడ్ హార్ట్ ప్యూర్ హార్ట్ అండ్ హీ వాజ్ ఫుల్ ఆఫ్ రుత్ అండ్ ఫెయిత్.
1: బుద్ధి అనగా కేవలం ఆసక్తి స్థిరత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క ఋతము ఈ యొక్క ఉభయ భారతి యొక్క స్వభావం.
0: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ ఉభయ భారతి.
1: ముఖ్యమైన భావము ఋత సంపత్తు కలిగినటువంటి యొక్క శ్రద్ధ స్థిరత్వము కలిగినటువంటి యొక్క ఉభయ భారతిని ఈ నిర్ణయాన్ని చేయడానికి జడ్జిగా నిర్మించారు.

0: ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఉభయ భారతి హూ వాజ్ నోన్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్ బికాస్ హీ హ్యాడ్ ఫెయిత్ అండ్ హీ హ్యాడ్ ది రుత్తం.
1: ఈ ఉభయ భారతి ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఉభయ భారతి?
1: మండన మిశ్రుని భార్య.
0: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండన మిశ్ర.
1: శంకరాచార్యునకు ఈ మండన మిశ్రునకు వాదము జరుగుతున్నప్పుడు ఎవరైనా లోకములో తన భార్యనే జయాపజయములు నిర్ణయించమని ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళు కోరటారా?
0: కెన్ దెర్ బి అనదర్ ఇన్స్టెన్స్ ఇన్ ద వరల్డ్ వేర్ ఇన్ ది వెన్ దెర్ ఇస్ ఎన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ వన్ పార్టీ కెన్ ఆస్క్ ఫర్ ది వైఫ్ ఆఫ్ ది ఆపోజిట్ పార్టీ?
1: ఒకవేళ నిర్ణయించుకుంటే తన యొక్క భర్త వైపునే విజయాన్ని సాధించాలని కోరుతుంది, కానీ సమత్వముతో దివ్యత్వముతో పవిత్రతతో సమత్వాన్ని భావించి నిర్ణయించేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
0: ఇట్ ఈస్ రేర్ టు కమ్ అక్రాస్ పీపుల్ హూ వుడ్ ఎంజాయ్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, జస్టిస్ వెన్ దే హావ్ టు డిసైడ్ అబౌట్ దేర్ ఓన్ హస్బెండ్స్.
1: అనగా శంకరాచార్యుని యొక్క స్వభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ శంకరాచార్య?
1: మేధాశక్తి కంటే బుద్ధి యొక్క శక్తి చాలా ఉత్కృష్టమైనటువంటిదని, శక్తివంతమైనటువంటిదని భావించి ఆ యొక్క ఉభయ భారతిని నిర్ణయం చేశాడు.
0: శంకరాచార్య డిసైడెడ్ ఉభయ భారతి టు బి ది జడ్జ్ బికాస్ హీ అండర్స్టూడ్ దట్ ది పవర్ ఆఫ్ బుద్ధి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద పవర్ ఆఫ్ మేధస్.
1: కనుక మేధస్సు కంటే బుద్ధి చాలా శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి విద్యార్థులు.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ హ్యావ్ టు రియలైజ్ దట్ ది పవర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ బుద్ధి ఈజ్ ఫార్
1: సామాన్యంగా భావించేటువంటి బుద్ధి కాదు ఇది.
0: దిస్ ఈజ్ నాట్ దట్ టైప్ ఆఫ్ బుద్ధి విచ్ ఈజ్ ఆర్డినరీ అండర్స్టూడ్.
1: అస్త 8 స్వాస్థ అనేటువంటి ఆసక్తి స్థిరత్వము కూడినటువంటి యొక్క శాంతియే ఈ బుద్ధి.
0: ది రియల్ ఇంటెలిజెన్స్ బుద్ధి ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆసక్తి అండ్ స్టెడీనెస్.
1: రుతము సత్యము రెండింటితో ఏకీభవించినటువంటి యొక్క శుద్ధమే ఈ బుద్ధి.
0: దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ది అసోసియేషన్ ఆఫ్ రుతం అండ్ సత్యం ట్రూత్.
1: ఇంకా యోగము మహత్తరమైన శక్తి మహత్తత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క పవిత్రమే ఈ యొక్క బుద్ధి.
0: దిస్ బుద్ధి ఈజ్ ది వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ ద ప్యూరిటీ అండ్ ది సేక్రెడ్నెస్ అసోసియేటెడ్ విత్ యోగ అండ్ మహత్తత్వ.
1: బుద్ధి అనగా కేవలం ఆలోచన శక్తి మాత్రమే కాదు.
0: బుద్ధి హియర్ డజంట్ రెఫర్ టు మియర్లీ థింకింగ్ పవర్.
1: కేవలం విచారణ శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ పవర్ ఆఫ్ డెలిబరేషన్.
1: కేవలం వివేక శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కేవలం విజ్ఞాన శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ సైన్స్.
1: విచక్షణ శక్తితో కూడినటువంటి విచారణ శక్తి.
0: ఇట్ ఈస్ దట్ పవర్ ఆఫ్ థింకింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ వాదనను పురస్కరించుకుని ఉభయ భారతి మండలి మిశ్రుని ఓటమికి అంగీకరించింది.
0: ఉభయ భారతి అగ్రీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీట్.
1: అనగా తన భర్తనే ఓడిపోయినట్టుగా అంగీకరించింది.
0: ఆఫ్టర్ సీయింగ్ ది ఆర్గ్యుమెంటేషన్ షీ డిసైడెడ్ హర్ ఓన్ హస్బెండ్ వాజ్ డిఫీటెడ్.
1: ఇది సత్య రుతంతో కూడినటువంటి నిర్ణయం.
0: దిస్ డెసిషన్ ఈస్ బేస్డ్ అపాన్ సత్యం అండ్ రుతం.
1: దీనికి శంకరులు చాలా ఆనందించాడు, ఆమెను అభివందించాడు.
0: శంకర వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్ విత్ హర్ కెపాసిటీ టు డిసైడ్.
1: ఇంతటితో పోక ఉభయ భారతి, నిర్ణయానుసారము నీవు శంకరుల వారికి దాసుడు కావాలి, శిష్యుడు కావాలి, సన్యాసమును స్వీకరించమని ఆదేశించింది.
0: షీ ఆర్డర్డ్ దట్ అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ మండన మిశ్రా షుడ్ బికమ్ ఏ డిసైపుల్ ఆఫ్ శంకరాచార్య అండ్ యాక్సెప్ట్ దిస్ సన్యాసత్వ.
1: మాట సత్యము అనగా చెప్పిన దానిని చేయటమే సత్యము, తలచిన దానిని చెప్పటము, చెప్పిన దానిని చేయటమే రుతం.
0: డూయింగ్ వాట్ యు సే రెఫర్స్ టు సత్యం ట్రూత్.
1: కనుక నీవు ఈ యొక్క నిర్ణయానుసారంగా సన్యాసం స్వీకరించమని ఆదేశించి

0: చేయింది ఉభయ భారతి.
1: షీ ఆర్డర్డ్ యాజ్ పర్ ది డిసిషన్ టేక్ అప్ సన్యాస.
0: కానీ గృహస్థ ధర్మమునందు ఇల్లాలు, ధర్మపత్ని, గృహలక్ష్మి అనేటువంటి యొక్క బిరుదును అందుకున్నందుకు లోకంలో స్త్రీ జాతికి సరైన ఆదర్శాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో తన భర్త సన్యాసి అయినప్పుడు తాను కూడాను సన్యాసి కావటం సహజమని భావించి ఆ ఉభయ భారతి కూడాను సన్యాసాన్ని స్వీకరించింది.
1: ఉభయ భారతి యాజ్ షీఈస్ గృహలక్ష్మి అండ్ ధర్మపత్ని, ఇట్ వాజ్ హర్ డ్యూటీ టు ఆల్సో బికమ్ ఏ సన్యాసిన్ వన్స్ హర్ హస్బెండ్ బికమ్ సన్యాసి.
0: సో భర్తను అనుసరించడము భార్యల యొక్క సహజము.
1: ఇట్ ఈస్ ది డ్యూటీ అండ్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ద వైఫ్ టు ఫాలో.
0: ఆమె నిజముగా సన్యాసం స్వీకరించనక్కరలేదు.
1: దేర్ వాజ్ నో నీడ్ ఫర్ హర్ టు యాక్సెప్ట్ సన్యాసిన్ అట్ ఆల్.
0: కానీ లోకాదర్శన నిమిత్తమై తాను సన్యాసమును స్వీకరించింది.
1: ఇన్ ఆర్డర్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్ షీ యాక్సెప్టెడ్ సన్యాస.
0: పరిశుద్ధ హృదయురాలు ఉభయ భారతి.
1: ఉభయ భారతి వాజ్ ఎ ప్యూర్ హార్టెడ్ సోల్.
0: ఆమె ఒక ఆశ్రమం నిర్ణయించుకుని కేవలము మేధాశక్తిపై ఆధారపడి మేధాశక్తి చేత జయ విజయాలు పొందాలనేటువంటి యొక్క అపేక్షలు కలిగినటువంటి యొక్క అహంకార వ్యక్తులకు సరైనటువంటి మార్గం నిరూపించాలనేటువంటి సంకల్పం తాను చేసుకుంది.
1: షి రిజాల్వ్ దట్ హర్ హస్బెండ్ హూ వాజ్ బేసింగ్ ఆల్ హిస్ స్కాలర్షిప్ ఆన్ మేధస్ షుడ్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో షుడ్ బి టాట్ ఏ లెసన్ అండ్ షీ గేవ్ ది కరెక్ట్ డెసిషన్.
0: తాను ఆశ్రమం నిర్మించుకుని ఆశ్రమం నుంచి నదిలో స్నానం చేసే నిమిత్తమై తనను అనుసరించేటువంటి కొన్ని శిష్యురాళ్లతో ఆమె ఒకనాడు బయలుదేరింది.
1: దే బిల్ట్ ఎ హెర్మిటేజ్ బై ది సైడ్ ఆఫ్ ఎ రివర్ అండ్ అలాంగ్ విత్ ది అదర్ డిసైపుల్స్ దే వుడ్ గో టు ద రివర్ అండ్ బేర్ ఎవ్రీ డే.
0: మార్గ మధ్యము లోపల సర్వసంగ పరిత్యాగి అని పేరుగాంచినటువంటి ఒక సన్యాసి.
1: దేర్ వాజ్ ఎ సన్యాసిన్ హూ వాజ్ ఫౌండ్ ఆన్ హర్ వే టు ద రివర్.
0: నీరు త్రాగేటువంటి ఒక తొరకాయ బుర్ర అంటారు తెలుగులో.
1: ఇట్ వాజ్ ఎ వెరీ ఆర్డినరీ టైప్ ఆఫ్ వాటర్ జగ్ వాజ్ దేర్.
0: దీనిని ఎక్కడైనా బయట పెడితే ఎవరైనా దొంగిలిస్తారో ఏమో అనేటువంటి యొక్క భయం చేత, దానిపైన ఉన్నటువంటి అభిమానం చేత ఆ సొరకాయని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు ఈ యొక్క సర్వసంగ పరిత్యాగి.
1: దిస్ గ్రేట్ సన్యాసిన్ హూ హాడ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ వాజ్ అటాచ్డ్ టు దట్ స్మాల్ ఆర్డినరీ వాటర్ జగ్, ఫియరింగ్ దట్ దట్ మే బి స్టోలన్ అవే బై సమ్వన్ ఎల్స్ హీ యూజ్డ్ ఇట్ యాజ్ ఎ పిల్లో అండ్ హీ వాజ్ స్లీపింగ్ ఆన్ దట్.
0: అతనికి సరి అయినటువంటి జ్ఞానోపదేశం చేయాలని సంకల్పించుకుంది ఉభయ భారతి.
1: ఉభయ భారతి డిసైడెడ్ దట్ షీ షుడ్ టీచ్ హిమ్ ది కరెక్ట్ పాత్.
0: అతను వినున్నట్టుగా తన యొక్క శిష్యురాళ్లతో చెప్తుండాలి, చూడవే అతను సర్వసంగ పరిత్యాగి కానీ తొరకాయపైన మాత్రం అభిమానం వదలలేదు.
1: ఇన్ ది హియరింగ్ ఆఫ్ దట్ సన్యాసి హూ వాజ్ జస్ట్ స్లీపింగ్ షీ బిగాన్ టెలింగ్ హర్ డిసైపుల్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ పర్సన్ హీ హాస్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ బట్ యాజ్ అటాచ్మెంట్
0: ఈ చిన్న అల్పమైనటువంటి దాని ఎందు ఇంత అభిమానం ఉండినప్పుడు ఇంకా ఘనమైనటువంటి దాని ఎందు అభిమానం ఎంత గొప్పగా పోతుందో.
1: ఇఫ్ హీ హాస్ సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఫర్ సచ్ అ స్మాల్ పెటీ థింగ్ హౌ మచ్ మోర్ ఆఫ్ అటాచ్మెంట్ వుడ్ హీ హావ్ ఆన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ షీ కామెంటెడ్.
0: ఇతని పేరుకు తగినటువంటి ప్రవర్తన కాదే అనింది.
1: హిస్ యాక్షన్ ఈజ్ నాట్ ఇన్ ట్యూన్ విత్ ది ఆశ్రమ్ ది హీ హాస్ యాక్సెప్టెడ్.
0: విన్నాడు ఈ సర్వసంగ పరిత్యాగి.
1: దిస్ పర్సన్ హూ హాస్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్ హీ హర్డ్ ఇట్.
0: మనసులో చాలా బాధ ఉద్రేకము రెండు కూడాను చేరిపోయాయి.
1: He was filled with anger and also excitement.
0: ఒక స్త్రీ నన్ను ఇంతటి మాట అనటమా అని తనలో ఒక విధమైనటువంటి ద్వేషాన్ని కూడా అభివృద్ధి పరుచుకున్నాడు.
1: హీ డెవలప్డ్ ఎ సార్ట్ ఆఫ్ యాంగర్ అండ్ హేట్రెడ్ అగెన్స్ట్ హర్ ఆఫ్టర్ ఆల్ ఎ ఉమన్ కామెంటింగ్ అపాన్ మీ.
0: తిరిగి తాను స్నానం చేసి వచ్చే సమయం లోపల నా త్యాగం ఎట్టిదో చూడు అన్నట్టుగా ఆ తల క్రింద ఉన్నటువంటి సొరకాయను తీసి ఆమె పాదాల దగ్గరికి విసిరివేశాడు.
1: When she was returning after bath from the river, the moment she approached him, he threw away that particular jug at her feet, declaring, "Look at my renunciation. I don't care for this thing." హి త్రూ ఇట్ అవే.
0: అప్పుడు ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, వట్టి అభిమానమే కాదే అహంకారం కూడా ఉంటుండాలి అనింది.
1: దెన్ ఉభయ భారతి కామెంటెడ్, వెల్ యూ నాట్ మియర్లీ హ్యావ్ అటాచ్మెంట్ బట్ హ్యావ్ యువర్ ఫుల్ ఆఫ్ ఈగో ఆల్సో.
0: ఈ అభిమానం అమంకారం అహంకారం అనేటువంటిది మానవునికి ఉండినంత వరకు కూడాను ఆత్మను అర్థం చేసుకోలేరు, ఆత్మానందాన్ని పొందలేరు అనింది.
1: హి ఆల్సో సెడ్, యాజ్ లాంగ్ యాజ్ మెన్ హ్యావ్ అటాచ్మెంట్ అండ్ ఈగో అండ్ మైండ్నెస్, దే వుడ్ నెవర్ బి ఏబుల్ టు రియలైజ్ ఆత్మ.
0: ఈ సత్యాన్ని సర్వసంగ ప్రత్యాగి గ్రహించాడు.
1: దిస్ గ్రేట్ రినౌన్సర్ ఆఫ్ ద వరల్డ్ రియలైజ్ ది ట్రూత్.
0: పరిగెత్తి వచ్చి ఆమె స్త్రీయా పురుషుడా అనేటువంటి విచారణ జ్ఞానమే చేయకుండా పాదముల పైన పడ్డాడు.
1: షీ ర్యాన్ టు హర్ ఫెల్ అట్ హర్ ఫీట్ నాట్ కేరింగ్ వెదర్ ఇట్ వాజ్ అ మ్యాన్ ఆర్ ఎ ఉమన్.
0: నా దోషమును క్షమించమన్నాడు.
1: ఫర్గివ్ మై ఫాల్ట్, హి సెడ్.
0: సహజంగా మానవునకు అన్ని విధములైనటువంటి యొక్క బంధనకు మూల కారణము అభిమాన అహంకారములే.
1: ఇట్ ఇస్ ది అటాచ్మెంట్ అండ్ ఈగో విచ్ బైండ్ మ్యాన్ ఫర్ ఎవ్రీథింగ్. దాట్ ఈస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ బాండింగ్.
0: నేను అనేటువంటి అహంకారము, నాది అనే మమకారము, ఈ రెండూ పోయినప్పుడు నీవు నీవుగానే నిలుస్తావు.
1: ఇఫ్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ ఐ అండ్ ద ఫీలింగ్ ఆఫ్ మైండ్, దెన్ యూ విల్ రిమైన్ యువర్ ప్యూర్ సెల్ఫ్.
0: ఈ విధమైనటువంటి అహంకారం అమకారములంతా కూడాను ఆహారం చేతనే కూడుతుంటాయి.
1: ఆల్ దీస్ ఈగో అండ్ అటాచ్మెంట్ కమ్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ దట్ వి పార్టేక్.
0: ఈ దుష్టమైన లేక దురార్జితమైన ఆహారము మానవుని అనేక విధములుగా కూడాను అజ్ఞానంలో ముంచుతుంది.
1: ద ఫుడ్ అక్వైర్డ్ బై అన్ఫేర్ మీన్స్, అన్ఫేర్ అర్నింగ్, దాట్ విల్
0: పవిత్రమైన భావములను అణచగొడుతుంది.
1: That will suppress all good feelings in man.
0: ఎక్కడ ఎప్పుడు ఏమి ఎవరితో ఏలాగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడాను మర్చిపోతుంది.
1: He loses all the power of discrimination as to with whom, when, where, what to talk and how to talk.
0: కనుకనే మహాభారత యుద్ధమునందు భీష్ముడు మహాజ్ఞాని, మహాత్యాగి, అతని యొక్క దీక్షను ఇట్టిది అట్టిదిని ఎవరు కూడాను వర్ణించలేరు. పితృఆజ్ఞ పరిపాలన శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వరకు మాత్రమే పరిపాలించాడు. కాని భీష్ముడు తండ్రి ఆజ్ఞను యావత్ జీవితం కూడాను అనుసరించాడు.
1: భీష్మ వాజ్ ఎ వెరీ యునీక్లీ గ్రేట్ పర్సన్. ఫర్ ద సేక్ ఆఫ్ హీ సాటిస్ఫైయింగ్ హిస్ ఫాదర్స్ విష్, హీ అండర్టుక్ టు రిమైన్ బ్యాచులర్ థ్రూఅవుట్ హిస్ లైఫ్. While Ramachandra could go to forest to satisfy and fulfill the wishes of his father only for 14 years.
0: దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడి కొరకనే ఇతనికి భీష్ముడు అని పేరు వచ్చింది.
1: As he had such firm resolve, he got the appropriate name.
0: ఇటువంటి ప్రతిజ్ఞలయందు భీష్మునికి మించినటువంటి వారు మన భారతదేశమందు ఏ చరిత్ర యందు కూడాను కానరారు.
1: Among those people who have taken great vows, there is none comparable to Bhishma in the whole history of Bharat.
0: భీష్ముడు మహాభారత యుద్ధ సమయమునందు 9వ దినమున నేల కూలాడు.
1: 9th day of the war, మహాభారత వార్, భీష్మ వాజ్ డిఫీటెడ్.
0: శరతల్పం పైన పరుండినాడు.
1: హి వాజ్ లయింగ్ డౌన్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్.
0: పాండవులు ద్రౌపదితో కూడాను కూడి పితామహుడైనటువంటి యొక్క భీష్మాచార్యుని చూచే నిమిత్తమై దర్శించే నిమిత్తమై అక్కడికి వచ్చారు.
1: Pandavas, accompanied by Draupadi, came to this great grandfather for his darshan, for a vision of him.
0: Taratalpam paina parundinatuvanti Bhishmudu Dharmajunaku Bhimunaku Arjunaku Nakula Sahadevulaku shanti parvani bodhisthunnadu.
1: Lying down on the bed of arrows, Bhishma began teaching to Dharmaja and his brothers the
0: yedi dharmamu yedi adharmamu. ఏది న్యాయము ఏది అన్యాయము, ఏది అక్రమము ఏది అనాచారము అనేటువంటిది, దేనిని మనం అనుభవించాలి అనుసరించాలి, దేనిని మనం అనుసరించకూడదు అనుభవించకూడదు అనేటువంటి విషయాన్ని పాండవులకు చెబుతున్నాడు.
1: హీ బిగాన్ ఎక్స్పౌండింగ్ వాట్ ఈస్ రైచియస్నెస్, వాట్ ఈస్ అన్ రైచియస్నెస్, what should be enjoyed, what should not be enjoyed, what is justice, what is injustice.
0: ఈ విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం నందు పాండవులకు శాంతి పర్వాన్ని బోధించే సమయం నందు వినలేక ద్రౌపది పక్కున నవ్వింది.
1: The whole surroundings were peaceful. The teaching was going on. Draupadi suddenly burst into laughter.
0: పెద్దలైనటువంటి పితామహుడైనటువంటి జ్ఞాని అయినటువంటి ఈ భీష్ముడు సందేశాన్ని ఇచ్చే సమయం లోపల స్త్రీ, సామాన్యమైనటువంటి స్త్రీ ఈ విధంగా నవ్వటం అవమానపరిచినట్టు కాదా?
1: When such a great, wise, grand man was teaching, should a woman, ordinary woman laugh? Is it not something
0: yanta vinaya vidhetanu anubhavinchi andinchavasinatundi ee stree ee vidhamga navvindeni bhimudiki kopam vachindi, kandalu kadirinchadu.
1: Bhima was rather enraged. How could this lady, who should show so much of humility and obedience, laugh like that? Is it appropriate?
0: Arjunaku kannulu erravadipoyayi.
1: Arjuna's eyes became red shot.
0: Dharmadudu tala unchukunnadu.
1: Dharmaja bent down his head.
0: Nakula Sahadevulu chala vicharapadutunnaru.
1: Nakula and Sahadeva were very much worried.
0: Pandavulu yokka gauravam pratishthalante kudanu ee vidhamainatundi yokka deento kevalamu oka avamanam fall avutundade ani kudanu andulo okarukokaru vicharana chestu vacharu.
1: All of them were worried and thinking that the honor and great name and good name of Pandavas has gone to dust on account of the behavior of this woman.
0: Chakkaga gurtinchi Bhishmudu, Bhima, Arjuna, Dharmaja, Draupadi chala goppa buddhi kaliginatundi.
1: Bhishma, who understood the reason as to why Draupadi
0: was wrong, aamaku minchinatvanti oka pativrata ee jagattunandu kanararu.
1: There is no woman who is more chaste than
0: maha gunavanturalu.
1: She is extremely virtuous lady.
0: ప్రపంచంలో ఎవరికి అయినటువంటి గుణములు మూడు ఉంటున్నవి ఆమెలో.
1: దేర్ ఆర్ త్రీ ఎక్స్ట్రాఆర్డినరీ క్వాలిటీస్ విచ్ షీ పొసెసెస్.
0: ఆమె కారణం లేని కార్యం చెయ్యదు.
1: షీ వుడ్ నెవర్ డూ ఎనీథింగ్ వితౌట్ రీజన్.
0: కనుక ఈ నవ్వడానికి కారణం ఉన్నది.
1: లెట్ అస్ ఫైండ్ అవుట్ ది రీజన్ ఫర్ దిస్.
0: ఈ కారణాన్ని ఇప్పుడు నిరూపిస్తాను చూడమని చెప్తాని అమ్మా ద్రౌపది దగ్గరికి రా అని పిలిచాడు.
1: ఐల్ షో యూ ది రీజన్ అస్ టు వై షీ హస్ లాఫ్డ్. And he told and he asked Draupadi, Amma, come here, come closer to me.
0: Nee navuku karanam emto chakkaga vivarinchi nee patulaku arthamayyetattiga bodhinchabannadu.
1: Kindly tell as to why you have laughed. Let your husbands understand clearly.
0: Pitamaha, idi naa doshame kaani అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ప్రవర్తించినటువంటి కౌరవులకు బోధించవలసినటువంటి బోధనలు సత్యధర్మ నియమ నిరుతులైనటువంటి పాండవులకు బోధించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: వెల్, ఇట్ ఈస్ మై ఫాల్ట్ టు హావ్ లాఫ్డ్, బట్ ఐ వాంట్ టు నో యువర్ టీచింగ్స్ ఆర్ మోర్ అప్రోప్రియేట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఫర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇంజస్టిస్.
0: కౌరవులకు సన్యాధిపతిగా ఉంటుండి కూడాను నీవు కౌరవులకు బోధించవలసినటువంటి విషయములు పాండవులకు బోధిస్తున్నావు. పాండవులు ఏనాడు అధర్మాన్ని ఆచరించలేదు, లేదా అక్రమంలో ప్రవేశించలేదు. వారు నిత్య సత్యవ్రతులు, ధర్మాచరణలు. ఇలాంటి వారికి నీ బోధ కేవలం వృథా అయిపోతున్నది అని నేను విచారించానని.
1: యాజ్ కమాండర్ ఇన్ చీఫ్ అండ్ ఎల్డర్ యూ షుడ్ హావ్ టాట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్. Why should you teach to the Pandavas who have always followed the path of righteousness and truth?
0: Nee bodhalanta durmargulaku dustulaku atyavasaram.
1: Your teachings are required for evil minded ones and wicked ones.
0: Appudu Bhishmudu cheptunnadu.
1: Then Bhishma told her,
0: Draupadi, nenu kauravula vaipuna nenu undinatvanti vaadanu. Naa aaharam antai kudanu kauravulu pettina atvanti aaharame. నేను వారి పలు పుసు పప్పు తిన్నాను, కనుకనే వారి అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో కూడినటువంటి ఆహారం నేను భుజించటం చేత నా రక్తమంతా అన్యాయ అక్రమంగానే మారిపోయింది.
1: హీ సెడ్, ద్రౌపది, ఐ హాడ్ పార్టేకన్ food which was earned in the improper way by the Kauravas, and therefore my blood was full of that kind of attitudes only.
0: నీ పతి అయినటువంటి అర్జునుడు వేసినటువంటి అంబు చేత ఆ యొక్క మాలిన్యమైనటువంటి రక్తం అంతా కూడా నువ్వు కారిపోయింది.
1: By the arrow shot by your husband Arjuna, that entire blood has oozed out of my body.
0: అట్టడుగులు ఉన్నటువంటి ధర్మములు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
1: The righteousness which was hidden within me is coming to the surface.
0: ఇంతకాలము నా ధర్మమును, నా ప్రతిజ్ఞను, నా యొక్క న్యాయమును ఈ చెడు రక్తమే నన్ను కప్పిపెట్టింది.
1: ఆల్ మై రైచియస్నెస్, ఆల్ మై జస్టిస్ వాజ్ కవర్డ్ బై దిస్ బ్యాడ్ బ్లడ్.
0: కనుక ఇప్పుడు ఆ యొక్క చెడు రక్తం అంతా, మలినమైనటువంటి రక్తం అంతా పోయింది భూమి పైన.
1: యాజ్ ది ఇంప్యూర్ బ్లడ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్, నౌ
0: అడుగులు దాగినటువంటి యొక్క న్యాయ ధర్మములు ఇప్పుడు ఉప్పొంగి వస్తున్నాయి ద్రౌపది అన్నాడు.
1: ది justice and righteousness which were hidden in me are surging forth with all the force. Draupadi,
0: kanuka aharam yokka prabhavamu enta goppaga untunnado meer chakkaga vicharinchandi.
1: You can imagine the influence which food has on man's behavior.
0: Kanuka Draupadi yokka navu valla ee parama satyam kudanu bayata padindi.
1: On account of Draupadi's laughing, this great truth has come out.
0: Anduvalle Bhishmudu cheppadu.
1: That is why Bhishma told,
0: patula palumatalaku eduru cheppanga bodu.
1: She would never answer back to the husbands. Come
0: oka pati gaadu, 5 mandi patulu oka pati yokka aagnanu narchukotame chaala kashtam ee kaalamlo. 5 mandi patulu yokka aagnanu sirasa vahinchi kaadu ledu aneetundi jawabu lekunda narchukuntu vachindi.
1: She obeyed the commands of 5 husbands. These days it is difficult even to obey the commands of even one husband, and she always obediently carried out the commands.
0: Vari sevalu cheyaga tiradanadu.
1: She would always serve them most willingly.
0: Tanaku nunnadani che trupti ganuchunundu.
1: She was always contented with whatever she had.
0: ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ చేస్ట్ ఉమన్ హూ ఈజ్ కంపేరబుల్ టు ద్రౌపది ఇన్ హర్ గ్రేట్.
0: ఇక్కడ ద్రౌపది యొక్క పతులు ఎవరు?
1: హూ ఆర్ ది హస్బెండ్స్ ఆఫ్ ద్రౌపది?
0: ధర్మార్జున, భీమ, నకుల, సహదేవులు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ధర్మ, అర్జున, భీమ, నకుల అండ్ సహదేవులు.
0: పంచ ప్రాణములే ద్రౌపది అనగా వాక్శుద్ధి అయినటువంటి యొక్క అగ్నికి పతులు అని. ప్రతి మానవుడు ఈ 5 పతులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 5 హస్బెండ్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: ఈ 5 చక్కగా సమన్వయపరుచుకొని అనుసరిస్తూ వచ్చింది.
1: ఆల్ దీస్ 5 లైబ్రెస్ వర్క్ ఇన్ యూనిజాన్ అండ్ సస్టైన్ లైఫ్.
0: ప్రతి మానవుడు కూడాను, స్త్రీ పురుషులు కూడాను ఈ యొక్క 5 ప్రాణములను కూడాను మనము కలిగే ఉంటున్నాం.
1: బి ఇట్ మ్యాన్ ఆర్ ఉమెన్, ఆల్ దీస్ విల్ హ్యావ్ దీస్ 5 లైఫ్ బ్రెస్.
0: కనుక మనము వీటిని అనుసరిస్తున్నామా? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఉద్రేకిస్తుంది.
1: వన్ అట్ ఎ టైమ్ గోస్ ఆన్ ఎక్సైటింగ్ అస్.
0: కనుకనే తాను చెప్పాడు, తనకు నున్నదాని చే తృప్తి గనుచునుండు.
1: దట్ ఈస్
0: వాళ్ళకి ఎంత ఉన్నదో అంతతోనే తృప్తి పడుతుంటాడు.
1: That is why it is said that she was contented with whatever she had.
0: Inaati vale 500 rupayala nelaku jeetam ostunte 1000 rupayala kanti cheera naaku kavalani yerchatam ledayama. 500 rupayala ostunte daniki tagirettugane nadchukuneetundi stree.
1: Like today's woman, if the husband gets a salary of 500 rupees, she would never ask for a 1000 rupees sari. She would always be contented.
0: Anaka manakunna danitone manam tripti padali.
1: We would always be contented with whatever we have.
0: Kanukane Draupadi nirantaram kodunu tripti gane undetundi.
1: She was always a contented person.
0: Karanam emiti?
1: What was the reason?
0: Manavaru asantriptiki karanamu uddalani tejischi leni danikai aarata padutunnaru anduvalane ashantiki guri ayipothunnaru.
1: Our people are discontented because they do not care to be satisfied with what they have. They always want to have something.
0: Draupadi leni danini aashinchatam ledu. దానిని వదలటం లేదు. ఉన్నదాన్ని అనుభవిస్తుంటాడు.
1: షీ ఆల్వేస్ ఎంజాయ్డ్ వాట్ ఎవర్ షీ హ్యాడ్, నెవర్ వాంటెడ్ టు హ్యావ్ ఎనీథింగ్ మోర్ దాన్ వాట్ షీ హ్యాడ్.
0: కనుక ఈ కారణమును పురస్కరించుకుని ఆహారం చేత బుద్ధులు ఏ విధమైనటువంటి స్థితిని ఇంకా మారుతుండాయనేటువంటిది విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
1: స్టూడెంట్ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ హౌ దర్ ఇంటెలిజెన్స్ గెట్ షేప్డ్ బై ద ఫుడ్ దట్ దే పార్టేక్.
0: మన రాగద్వేషములు కానీ అభిమాన మమకారములు కానీ ఆహారం చేతనే సంభవిస్తున్నాయి.
1: వెదర్ ఇట్ ఇస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ ఆల్ దీస్ థింగ్స్ కమ్ బై ది ఫుడ్ దట్ యు పార్టేక్.
0: కనుక ఈ ఆహార నియమం అనేటువంటిది మనోబుద్ధులకు అత్యవసరమైనటువంటిది.
1: దేర్ఫోర్ ది డిసిప్లిన్ రిలేటింగ్ టు ఫుడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫార్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్.
0: మనస్సు యొక్క తత్వము చాలా విచిత్రం.
1: ది వెరీ నేచర్ ఆఫ్ మైండ్ ఈజ్ రాదర్.
0: కనుకనే శాస్త్రములన్నీ ఏ విధంగా దీనిని నిర్ణయించాయంటే,
1: దట్ ఈస్ వై స్క్రిప్చర్స్ హావ్ డిస్క్రైబ్డ్ మైండ్.
0: మానవుడు ఇంద్రియములను అనుసరించడం చేత పశువైపోతున్నాడు.
1: బై ఫాలోయింగ్ ది సెన్సస్ మ్యాన్ బికమ్స్ ఎన్ యానిమల్.
0: మానవుడు మనసును అనుసరించడం చేత మనిషి అవుతున్నాడు.
1: బై ఫాలోయింగ్ ద మైండ్ మ్యాన్ బికమ్స్ ఎ మ్యాన్.
0: మానవుడు బుద్ధిని అనుసరించడం చేత మహాతత్వము కలిగినటువంటి వాడవుతున్నాడు, మహనీయుడు అవుతున్నాడు.
1: మ్యాన్ బై ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ బికమ్స్ ఎ గ్రేట్ మ్యాన్.
0: మానవుడు ఆత్మను అనుసరించినటువంటి వాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తానే బ్రహ్మగా మారుతున్నాడు.
1: బై ఫాలోయింగ్ ఆత్మ మ్యాన్ బికమ్స్ బ్రహ్మ.
0: కనుక మనం ఇంద్రియమును అనుసరించడం చేతనే పశువుగా మారుతున్నాం.
1: వీఆర్ బికమింగ్ యానిమల్స్ బై ఫాలోయింగ్ సెన్సస్.
0: కానీ మనసునైనా అనుసరించి మానవుడిగానైనా నిలు.
1: అట్లీస్ట్ వీ షుడ్ ఫాలో మైండ్ అండ్ రిమైన్ హ్యూమన్ బీయింగ్స్.
0: బుద్ధిని అనుసరించి మహనీయుడు కాకపోయినప్పటికీ మనసరించి మనసును అనుసరించి మానవుడిగానైనా జీవించు.
1: బై ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ యూ మే నాట్ బికమ్ గ్రేట్ బట్ అట్లీస్ట్ ఫాలో ద మైండ్ అండ్ రిమైన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అయితే చాలా మంది ఇక్కడ సందేహించవచ్చును, మనసు కూడా చాలా చెడ్డదే కదా అని.
1: మెనీ పీపుల్ మే గెట్ ఎ డౌట్ ఈవెన్ దిస్ మైండ్ కుడ్ బి రాదర్.
0: మనసు ఎప్పుడూ పరిశుద్ధమైనటువంటిది.
1: మైండ్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్.
0: ఇటువైపున ఇంద్రియాన్ని అనుసరించడం చేతనే మాలిన్యాన్ని పొందుతుండాలి.
1: వెన్ ఇట్ ఫాలోస్ ది సెన్సస్
0: ఇంద్రియములు సేకరించినటువంటి విశేష సామగ్రిని మనసుకు అందిస్తుంటాయి.
1: ది సెన్సస్ గోన్ సప్లయింగ్ ది మైండ్.
0: మనసే మనసు ఏమాత్రం విషయాన్ని స్వీకరించడం లేదు.
1: మైండ్ బై ఇట్ సెల్ఫ్ డస్ నాట్ గెట్ అటాచ్ టు ఎనీథింగ్ అట్ ఆల్.
0: మనసు ఇంద్రియానికి మాస్టర్.
1: మైండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ సెన్సస్.
0: కనుక ఈ యొక్క మనసు యొక్క ఫాలోయర్స్ అయినటువంటి ఇంద్రియాలు అనేక విషయాన్ని స్వీకరించి ఈ మనసుకు అందించడం చేతనే మనసు చక్కగా కూర్చొని భోంచేస్తుంటాడు.
1: దీస్ సెన్సస్ విచ్ ఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ ద మైండ్ కలెక్ట్ ఆల్ ది విషయాస్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ సప్లై టు ద మైండ్.
0: ఈ మనసు బుద్ధిని కూడా కొంచెం అనుసరించిందంటే ఆ బుద్ధి వచ్చి చెప్పుతుంది మనసుకు, ఇది చేయతగినది, ఇది చేయతగనది, ఇది ఒప్పుకోకూడదు, ఇది ఒప్పుకోవచ్చును అని నిర్ణయిస్తుంది. కానీ బుద్ధిని ఏమాత్రం సంప్రదించటం లేదు ఈ మనసు.
1: ఇఫ్
0: మైండ్ ఇచ్చిన దాన్ని అనుభవించడం చేతనే ఈ మనసు కొంతవరకు మాలిన్యాన్ని పొందుతుండాలి.
1: ఇఫ్ మైండ్ కెన్ ఆల్సో ఫాలో ది ఇంటెలిజెన్స్ విచ్ కెన్ డిసైడ్ విచ్ ఇస్ గుడ్ అండ్ విచ్ ఇస్ నాట్ గుడ్, దెన్ ఇట్ వుడ్ బి సేఫ్. బట్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ దట్ అట్ ఆల్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్.
0: కనుక మనము ఈ గడచిన దినములంతా కూడాను శరీర ఇంద్రియ మనోబుద్ధులు ఈ నాలుగింటిని గురించి మనము చక్కగా గుర్తించుకుంటాం.
1: All these days we have recognized and realized the very aspects relating to body, the senses, the mind and intelligence.
0: ee naligunti ekka ekatvasmaina swaroopame kshetramu annaru.
1: This kshetram refers to a combination of all these four.
0: ee kshetramu kevalam jadamainatuntidi, manasu jadamainatuntidi, indriyamulu jadamainatuntivi, leka dehamu jadamainatuntidi. అయితే ఈ జడమైనటువంటి దానిని గురించి ఈనాడు తెలుసుకున్నాం. అయితే ఈ జడమైనటువంటి వాటి యొక్క స్వభావాన్ని ఏ రీతిగా కంట్రోల్ చేసేది అదే క్షేత్రజ్ఞుడు.
1: దిస్ క్షేత్రం ఫీల్డ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ బాడీ సెన్సస్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇనర్ట్. ఆల్ దీస్ ఆర్ ఆల్సో ఇనర్ట్. బాడీ ఈజ్ ఇనర్ట్, సెన్సస్ ఆర్ ఇనర్ట్, మైండ్ ఈజ్ ఇనర్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇనర్ట్.
0: ఈ క్షేత్రజ్ఞులకు మధ్య కొంత అవకాశం ఉంటుండాలి సృష్టి యొక్క పరిణామం.
1: అండ్ విల్ హావ్ టు జస్ట్ నో అబౌట్ క్షేత్రజ్ఞ. బిట్వీన్ దిస్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ దేర్ ఆర్ సర్టన్ సటిల్ థింగ్స్ విచ్ విల్ హావ్ టు బి నో.
0: ఈ క్షేత్రం అనేటువంటిది మరికొన్ని మాలిన్యమైనటువంటి దీంతో కూడాను శుద్ధమైనటువంటి దీంతో కూడాను స్నేహం కలిగి ఉంటుండాలి.
1: దిస్ క్షేత్రం ఫీల్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సటన్ థింగ్స్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ సటన్ థింగ్స్ విచ్ ఆర్ ప్యూర్.
0: అవి ఏ త్రిగుణములు?
1: అండ్ దోస్ ఆర్ ది క్వాలిటీస్, త్రీ క్వాలిటీస్, త్రిగుణాస్,
0: సత్వ రజో తమో గుణములు.
1: దోస్ క్వాలిటీస్ ఆర్
0: సత్వ రజో తమో గుణములు. చాలా విచిత్రమైనటువంటివి, చాలా ఆశ్చర్యంగా ఉండేటువంటివి.
1: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ వెరీ స్ట్రేంజ్.
0: ఏ విధంగా సృష్టింపబడినది ఈ సృష్టికి? ఈ త్రిగుణములు ఏ రీతిగా ఆధారమైపోయి ఈ జగత్తంతా త్రిగుణాత్మకమైనటువంటి జగత్ అని పేరు పొందడానికి ఏమి కారణము అనేటువంటి విషయాన్నంతా కూడాను రేపటి దినం మనం తెలుసుకుందాం. నిజంగా ఈ త్రిగుణముల యొక్క సృష్టి అనేటువంటిది ఏనాడు కూడాను మీరు విని ఉండాలనుకుంటారు. కనుక అలాంటి విషయాన్ని రేపటి దినం చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ మేడప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అండ్ వీల్ హావ్ టు అండర్స్టాండ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు దీస్ క్వాలిటీస్ హౌ వాట్ రోల్ దే ప్లే. From tomorrow onwards, we'll try to know all the details.

0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ప్రొవైడెడ్ బై హరి, ఫుల్ ఆఫ్ హరి. గాడ్ ప్రొవైడ్స్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ ఇన్ హిమ్ యు ఫైండ్ ద వరల్డ్ ఆల్సో. దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎన్ ఆటమ్ విచ్ డస్ నాట్ హ్యావ్ హరి ఇన్ ఇట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హరి. ద ఓన్లీ నీడ్ ఈజ్ యూ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ఫైండ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
1: ప్రేమ లేనట్టి మనసది ప్రేతభూమి,

0: A mind which is not filled with love is a burial ground. If only one looks in carefully, that is what one finds. Any human being who breathes in and breathes out, inhales and exhales, is only comparable to bellows and not a human being if he does not have love in him.
1: Prema Swarupular.
0: Embodiments of divine love.
1: Premane Bhagavantudu.
0: Love is God.
1: Sarvatra nindinadi premane.
0: You find love filled every part of the world.
1: Ee premanu prema chetane pondavadagutundi.
0: It is possible to acquire love and reach love only through love.
1: ఈ ప్రేమ తప్ప ప్రేమస్వరూపుణ్ణి పొందుటకు మరొక మార్గము లేదు.
0: టు అటైన్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఎక్సెప్ట్ ఇన్ ది పాత్ ఆఫ్ లవ్.
1: ఇట్టి ప్రేమ క్షణములో పెరిగి క్షణములో తరుగునటువంటిది కాదు.
0: సచ్ లవ్ ఈజ్ నాట్ ద వన్ విచ్ గ్రోస్ ఇన్ అ మోమెంట్ అండ్ డిక్లైన్స్ ఇన్ అనదర్ మోమెంట్.
1: ఈ ప్రేమనే మానవుని యందు ఆత్మస్వరూపంగా నిలిచి ఉన్నది.
0: దిస్ లవ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఆత్మ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: దేహో దేవాలయ ప్రోక్తో. దేహమే ఒక దేవాలయము.
0: ద ఫిజికల్ బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఇందులో ప్రేమనే ఆత్మస్వరూపుడు.
0: లవ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆత్మ.
1: కిట్టి పవిత్రమైన ప్రేమ నిర్మలమైన హృదయమునందు ప్రతిష్ట అయి ఉంటున్నది.
0: సచ్ సేక్రెడ్ లవ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎ ప్యూర్ హార్ట్.
1: కనుక ప్రేమమయము కానటువంటి హృదయమునందే భయము భ్రాంతులు నిండి ఉంటుంటాయి.
0: ఫియర్ అండ్ డెల్యూజన్స్ ఎగ్జిస్ట్ ఇన్ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ లవ్ ఇన్ ఇట్.
1: భగవత్ ప్రేమ గల హృదయము నిరంతరము నిర్భయంగాను నిశ్చింతగాను ఆనందాన్ని పొందుతుంటాది.
0: ఏ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ.
1: క్షణములోననే తరుగుచు క్షణములోనే పెరుగునట్టిది నిజమైన ప్రేమ కాదు.
0: లవ్ విచ్ గ్రోస్ ఇన్ ఎ మోమెంట్ అండ్ డిక్లైన్స్ ఇన్ అనదర్ కెనాట్ బి కాల్డ్ లవ్ అట్ ఆల్.
1: చావు పుట్టుక లేనట్టి జీవు నెదలో నిత్య నిర్మల జ్యోతి అయి నెగటివ్ ప్రేమ.
0: ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ లవ్ ఎగ్జిస్ట్ యాజ్ బర్త్లెస్ అండ్ డెత్లెస్ షైనింగ్ లైక్ ఎ ఫ్లేమ్ ఇన్ హిస్ హార్ట్.
1: కనుక భగవంతుణ్ణి ప్రేమస్వరూపుడు అని చెప్పుట కంటే ప్రేమనే తన యొక్క స్వరూపము అని చెప్పుట చాలా మంచిది.
0: ఇట్ ఈస్ మోర్ అప్రోప్రియేట్ టు డిస్క్రైబ్ God as love itself instead of describing him as the embodiment of love.
1: Atti premane aatma swarupamga bhavistu aneka mandi aaradhanalu salputu vacharu.
0: A number of people worship love in the form of aatma.
1: Prema bhagavat swarupam aguta chetane deho devalayam ee deham devalayamga polchukogaligaru.
0: As love is essentially divine and godly, the human body has been described as a temple.
1: Antiye kaadu idu oka bhavanamuga kudanu visheshistu vacharu.
0: Not merely that, this has been compared to a palace.
1: Nirdosham nirmamo nathaha sadosham chanchalo vaduhu. Nirdoshiyai nirmalamainatunti oka bharta doshiyai చంచలమైనటువంటి ఒక భార్య ఈ గృహములో జీవిస్తూ ఉంటున్నారు.
0: ఇన్ దిస్ హౌస్ దేర్ ఇస్ ఎ కపుల్ ద హస్బెండ్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్ట్ అండ్ హూ ఈజ్ పర్ఫెక్ట్ ద వైఫ్ హూ ఈజ్ హ్యావింగ్ డిఫెక్ట్స్ అండ్ హూ ఈజ్ వేవరింగ్ ఇన్ అవర్ మైండ్.
1: దోషి అయిన భార్య నిర్దోషి అయిన భర్త నిశ్చలమైన భర్త చంచలమైన భార్య ఈ ఇరువురు గృహమునందు ఉండినప్పుడు శాంతి అనేటువంటిది ఏ రీతిగా మనకు లభిస్తుంది?
0: When you have A husband who is free from fault and who is steady in his approach, a wife who is full of faults and who is wavering all the while, how can you get peace?
1: శాంతి సంతోషములు అనుభవించవలనన్నా భర్త అయినా భార్యను అనుసరించాలి, భార్య అయినా భర్తను అనుసరించాలి.
0: ఇఫ్ దేర్ షుడ్ బి పీస్ ఇన్ దిస్ హోమ్, ఎయిదర్ ది హస్బెండ్ షుడ్ ఫాలో ది వైఫ్ ఫెయిత్ఫుల్లీ ఆర్ ది వైఫ్ షుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో ది హస్బెండ్.
1: ఇందులో విచారించి చూచిన నిర్దోషి నిర్మలమైనటువంటి భార్య, దోషి చంచలమైన భర్త, దోషి చంచలమైనటువంటి భర్తను భార్యను అనుసరించటము, ఇది ధర్మ విరుద్ధము.
0: If you only inquire, it would not be appropriate for a fault-free, pure husband to follow a wife who is full of faults and wavering.
1: Doshi chanchalamainatunti yokka bharya nirdoshi nirmalamainatunti bhartanu anusarinchadame sahajam.
0: It would be more appropriate and natural for this wife who is full of faults and wavering to follow the husband who is free from all faults and who is pure and steady.
1: ఇక్కడ భర్త ఎవరు, భార్య ఎవరు?
0: Here, who is husband and who is wife?
1: నిర్దోషియై నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమైనటువంటి యొక్క ఆత్మనే భర్త.
0: ఆత్మ who is free from fault, pure, steady and selfless, that is husband.
1: దోషియై చంచలమై స్వార్థమై కేవలము పరితాపంతో ఉండినటువంటి యొక్క ఈ భార్యనే మనస్సు.
0: ద వైఫ్ ఈజ్ ద మైండ్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫాల్ట్స్ అండ్ ఇంప్యూర్ అన్స్టడీ అండ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ మనస్సు ఆత్మను అనుసరించే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియనే భక్తి.
0: డివోషన్ ఈజ్ దట్ పర్టికులర్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ బై విచ్ ది వైఫ్ దిస్ మైండ్ ఈజ్ మేడ్ టు ఫాలో ది ఆత్మ.
1: కనుకనే ఈ భక్తికి అనేక విధములైనటువంటి యొక్క పేర్లు కలవు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివన్ ఫర్ డివోషన్.
1: భక్తి అనగా కేవలము సేవనే భక్తి అని కూడాను భాగవతం బోధించింది.
0: భాగవత హ్యాస్ టాట్ సర్వింగ్ ద లార్డ్
1: భజ సేవాయాం అనేది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ భజ సేవాయాం
1: ఋషికేశ సేవనం భక్తి రుచ్యతి అనింది. భగవంతుని సేవించటమే భక్తి అనింది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ డివోషన్ యాజ్ సర్వింగ్ ద లార్డ్,
1: అనగా మన దృష్టిని ఆత్మపైన ఉంచటమే భక్తి.
0: దట్ మీన్స్ టు సే కీపింగ్ అవర్ విజన్ ఫిక్స్డ్ ఆన్ లార్డ్ ఈజ్ డివోషన్.
1: ఆత్మ దృష్టితో జీవితం గడపటమే భక్తి.
0: స్పెండింగ్ లైఫ్ విత్ ది విజన్ ఆఫ్ ఆత్మ ఈజ్ డివోషన్.
1: దేహ దృష్టితో జీవితము గడపటమే మోహము అని.
0: ఇట్ ఈస్ ఇన్ఫాచుయేషన్ ఇఫ్ యూ స్పెండ్ అవర్ లైఫ్ విత్ ది బాడీ కాన్షియస్నెస్ అండ్ ఫిక్సింగ్ అవర్ బాడీ.
1: విష్ణు భక్తులు విష్ణు ప్రియులు భక్తులు, విశ్వప్రియులు విషయ ప్రియులు మానవులు.
0: దోస్ పీపుల్ హూ లవ్ ద లార్డ్ అండ్ హూ ఫాలో ద లార్డ్ విష్ణు ఈజ్ డివోటీ. Those people who follow the world and who are slaves of the world, they are not the world.
1: Kalukane krishna trushta kaliginatunti vaale gopikalu.
0: Gopikas are those who have thirst for the Lord.
1: Vishya trushta kaliginatunti vaare jeevulu.
0: The jeevi individual soul is one which thirsts for the world.
1: Kalukane ee jeevulu devudiga anubhavinchadaniki taginatunti krushi aatma drushtini penchukovali.
0: It is therefore necessary to develop the విజన్ ఆఫ్ ఆత్మ అండ్ స్పెండ్ అవర్ లైఫ్ టువర్డ్స్ గాడ్.
1: నిరంతరము కృష్ణ తృష్ణతో కాలమును సార్థకం గావించుకుని తమ జన్మలు కూడాను పవిత్రము గావించుకున్నటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ఆర్ దోస్ హూ హ్యావ్ శాంక్టిఫైడ్ దర్ లైఫ్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఫిక్సింగ్ దర్ మైండ్ ఆన్ ద లార్డ్.
1: అయితే భగవంతుడంటే ఎలాంటి రూపం కలిగి ఉంటాడు, ఏ విధంగా మానవులకు అనుగ్రహించడానికి తగిన ఆదర్శంగా ఉంటాడు?
0: ఇఫ్ దట్ బి సో, ఇన్ వాట్ ఫారం డూ యూ ఫైండ్ గాడ్? ఇన్ వాట్ వే డస్ హి గ్రేస్ ద డివోటీ?
1: భగవంతుడనగా ఐశ్వర్యము ధర్మము యశస్సు సంపద జ్ఞాన వైరాగ్యము ఇన్ని ఈ షడ్గుణముల యొక్క స్వరూపంతో ఉంటుంటాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ద స్ప్లెండర్ ద రైచియస్నెస్ అండ్ ద ఫేమ్ అండ్ ఆల్ ది సిక్స్ క్వాలిటీస్ విచ్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు ద లార్డ్.
1: విషక్కారుడు అని కూడా ఇతనికి ఒక పేరు.
0: హి హాస్ ఆల్సో అనదర్ నేమ్ యాజ్ విషక్కార్.
1: షడైశ్వర్య సంపన్నము కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి విభుడు అని కూడా ఒక పేరు.
0: హి హాస్ బీన్ కాల్డ్ విభుడు బికాస్ హీ కమాండ్స్ ఆల్ ద సిక్స్ టైప్స్ ఆఫ్ స్ప్లెండర్ అండ్
1: వెల్త్. ఈ జగత్తునందు ఉన్నదానికి రాబోయేదానికి జరిగిన దానికి కూడాను తాను అధిపతిగా ఉంటున్నాడు.
0: హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది త్రీ థింగ్స్ వాట్ హాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్.
1: కనుకనే భూత భవిష్యత్ వర్తమానములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతనికి భావహ అని పేరు వచ్చింది.
0: హీ హాస్ బీన్ కాల్డ్ భావహ బికాస్ హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: మూడు కాలములు ఎందుకూడను తాను కాలములతో లీనమై ఉండేటువంటి వాడు.
0: హి ఇస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద టైమ్ ఇట్సెల్ఫ్ ఇన్ ఆల్ ది త్రీ ఆస్పెక్ట్స్.
1: భావః అని అంటే జగత్తునంతా సృష్టించేటువంటి వాడు అని కూడా మరొక అర్థం.
0: అనదర్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ భావః ఈజ్ దట్ హీస్ ది క్రియేటర్ ఆఫ్ ది ఎంటైర్ కాస్మాస్.
1: సమస్త సూర్య చంద్రాదులకు నక్షత్రాదులకు కూడా ప్రకాశం అందించేటువంటి వాడు కనుకనే ఇతనికి భావః అని పేరు.
0: హి హాస్ లెంట్ స్ప్లెండర్ for the sun, stars and every planet and therefore he has been called bhavaha.
1: samasta srishti sthiti layamulakanta kunnu moolakarakude kavatam chetane itaniki bhavakudu annaru.
0: He is the primordial cause of creation, sustenance and destruction and therefore he has been called bhavaha.
1: itti bhagavantudu sarvatra undutaku sakshyam emiti.
0: What is the proof of such God being all pervasive, being present everywhere?
1: దీనికి చక్కని చిన్న ఉపాయం కూడాను మనం గుర్తించుకోవాలి.
0: దేర్ ఈస్ ఎ వెరీ స్మాల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: దైవం ఎక్కడ ఉన్నాడు?
0: వేర్ ఈస్ గాడ్
1: అని విచారణ చేసినప్పుడు నీరు గాలి ఎక్కడ ఉన్నదో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: When you put that question to yourself, you can say that wherever you find water and wind, you have
1: నీరు గాలి ఆత్మ నుండియే ఆవిర్భవించినాయి.
0: Water and wind have taken their birth from Atma.
1: కనుకనే భగవంతుని కూడాను నారములు అని కూడాను మరొక పేరు.
0: That is why God has also been called నారములు.
1: జీవితానికి ఆధారభూతమైనటువంటి యొక్క ఈ గాలి నీరు అత్యవసరము.
0: This water and wind are essential for
1: ఇవియే మన ప్రధానమైనటువంటి యొక్క ఆత్మస్వరూపము.
0: This air and water are essential aspects of life.
1: ఇట్టి భగవత్ తత్వమును సర్వత్రా ఉండినప్పటికీ మానవులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: This divine aspect is found everywhere, but human being has not been able to recognize this.
1: అనోరణీయాన్ మహతో మహీయ.
0: He is the smallest in the smallest autumn and biggest in the biggest mountain.
1: కనుక భగవంతుడు దేహమునందు ఆత్మ స్వరూపుడై ఉంటున్నాడు.
0: In the physical body, he is found in the form of Atma.
1: Atma yanne swaroopam anetundi dehamunandu maatrame kaadu sarvatra kuda untunnadi.
0: This principle of Atma is all pervasive, not merely found in the physical body.
1: Antar bahishya tas sarvavyapya narayana sthita lopala velupala sarvatra kuda nindinatundi ee bhagavat tattvam.
0: This divine principle is found inside and outside and everywhere.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించడమే ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఈజ్ దట్ మ్యాన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: మానవులకు రెండు ప్రధానమైనటువంటి అంగములు.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ లింబ్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
1: ఒకటి తల, రెండవది హృదయం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్, ద సెకండ్ వన్ ఈజ్ హార్ట్.
1: ఈ తల అనేటువంటిది కేవలము నిరంతరము బాహ్యమైనటువంటి యొక్క దీనిని ఆశిస్తూ ఉంటాడు.
0: The head goes on aspiring for external things.
1: Kevalamu taatkalikamai bhautikamai laukikamai undinatundi vastulanu vyaktulanu vishayamulu maatrame aashistu untadi.
0: The head goes on aspiring for the momentary things and worldly things and things which are external.
1: Kanuka etavata deeniki pravutti lakshanam unnadi ee sinasuku ani cheppavachindi.
0: The sum and substance of this is the head follows the path of action, pravrutti.
1: ప్రవృత్తి నుండియే ఈ సమస్త సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తూ ఉన్నాయి.
0: ఆల్ దీస్ థాట్స్ టేక్ దేర్ బర్త్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్, ప్రవృత్తి.
1: ఇంకా హృదయము నుండి సత్యము, ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది నివృత్తి లక్షణాలు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఫ్రమ్ ద హార్ట్ కమ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్, లవ్, కైండ్నెస్, పేషెన్స్ అండ్ కంపాషన్.
1: కనుక మానవుడు హృదయం పైన దృష్టి పెట్టడం వల్లనే తాను పవిత్రుడిగా మారిపోతున్నాడు.
0: మ్యాన్ బికమ్ సేక్రెడ్ అండ్ శాంక్టిఫైడ్ ఇఫ్ హీ ఫిక్సెస్ హిస్ విజన్ ఆన్ సచ్ ఎ సేక్రెడ్.
1: కనుకనే వేదాంతమునందు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని బోధిస్తూ ఉంటారు.
0: దట్ ఈస్ వై ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ టీచ్ టు ఇంట్రవర్ట్ ద మైండ్.
1: అది నివృత్తి, ఇది ప్రవృత్తి.
0: ద వన్ ఈస్ ద పాత్ ఆఫ్ యాక్షన్, ది అదర్ ఇస్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ నివృత్తి దర్శనము ప్రవృత్తికి ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: The path of action is not in the position to understand the path of knowledge.
1: Bhaksha sambandhamaina, chanakyamaina, ee yokka laukikamaina, ee dehamato anubhavincheetundi aanandamule pradhanamulani bhavistu manavudu deeni nimittamai aneka vidhamulga paata padutuntadu.
0: Man tries incessantly to acquire things which give him external joy, physical happiness, bodily pleasures.
1: Atti variki hrudaya tattvam ye maatram kodanu artham kaadu. దానిని సరైనటువంటి రీతిలో అనుభవించరు.
0: సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్, నార్ కెన్ హీ ఎక్స్పీరియన్స్.
1: దేహమునందే హృదయం ఉండినప్పటికీ హృదయతత్వం దేహం అనేటువంటిది గుర్తించుకోలేకపోతుండాలి.
0: ఆల్దో హార్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్, ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్.
1: ఎట్లనగా?
0: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్.
1: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున.
0: డస్ ది ట్రీ నో the sweetness of the juice of a fruit?
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున.
0: Does the creeper know the fragrance available in a flower?
1: కావ్యాల్లోని మధుర రసము గ్రంథం అనుభవించున.
0: Does the book know the greatness and the sacredness of the contents of the book?
1: నివృత్తి హృదయం ఉండినప్పటికీ హృదయతత్వం దేహం అనేటువంటిది గుర్తించుకోలేకపోతుండాలి.
0: ఆల్దో హార్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్సెల్ఫ్, ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.

0: అండ్ సేక్రెడ్నెస్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్. నివృత్తిసార సాహిత్యము ప్రవృత్తి పండితుండెట్లెదుగును. ఎ స్కాలర్ హూ ఈజ్ గివెన్ టు ది ఎక్స్టర్నల్ జాయ్స్ హౌ కెన్ యూ అండర్స్టాండ్ ద పాత్ర.
1: చెట్టులోనే ఉన్నది పండు, ఈ పండులోనే ఉన్నది మధుర రసము, కానీ ఆ రసాన్ని చెట్టు ఏమాత్రం కూడా నువ్వు అనుభవించలేదు.
0: ఇన్ ది ట్రీ దెర్ ఇస్ ఫ్రూట్ అండ్ ఇన్ సైడ్ ద ఫ్రూట్ దెర్ ఇస్ స్వీట్ జ్యూస్, బట్ ది ట్రీ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది స్వీట్ జ్యూస్ అవైలబుల్ ఇన్ ద ఫ్రూట్.
1: మన దేహమే ఒక వృక్షము.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ ట్రీ.
1: ఇందులోని హృదయమే ఒక ఫలము.
0: ద హార్ట్ మే బి కంపేర్డ్ టు ఎ ఫ్రూట్.
1: ఈ హృదయములోని యొక్క మాధుర్యమైన ప్రేమనే ఇందులో రసము.
0: ద స్వీట్ లవ్ ఇన్ సైడ్ ది హార్ట్ ఈస్ ద జ్యూస్.
1: ఈ రసాన్ని దేహం అనే వృక్షము ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోవటం లేదు.
0: ద ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్,
1: అనుభవించడం లేదు.
0: Nor does it enjoy.
1: ఆనందించటం లేదు.
0: It does not.
1: అర్థం చేసుకోవటం లేదు.
0: It has not been able to understand either.
1: కనుకనే మానవుడికి ఇన్ని దుఃఖములకు, నిరాశలకు, నిస్పృహలకు కేవలం గురి అవుతున్నాడు.
0: That is why man is facing all these sorrows, disappointments, frustrations and problems.
1: ఇట్టి మన ఎందుండినటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా ఉండినంత కాలము మనకు భయం అనేటువంటిది తప్పినది కాదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ ఎ పొజిషన్ నాట్ టు అండర్స్టాండ్ దిస్ లవ్ వీఆర్ ఫుల్ ఆఫ్ ఫియర్.
1: ఆ ప్రేమను మనము పొందినప్పుడే మనకి ఈ భయం దూరం అవుతుంది.
0: ది ఫియర్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ అస్ ఇఫ్ వీ కెన్ అక్వైర్ దట్ లవ్.
1: చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: రైళ్లందు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి టికెట్ కొని తన జోబియందు ఉంచుకొని ఏ థర్డ్ క్లాస్ లో సీట్ పైన కూర్చున్నప్పటికీ ఎట్టి భయము ఉండదు అతనికి.
0: ఏ ట్రావెలర్ ఇన్ ఎ రైల్వే కంపార్ట్మెంట్ ఇఫ్ హీ హాస్ ఎ టికెట్ విత్ హిమ్ హీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్.
1: కానీ టికెట్ లేకుండా ఏ ఫస్ట్ క్లాస్ సీట్ లో పోయి తాను కూర్చున్నప్పటికీ తనకు భయము వెంటాడుతూనే ఉంటుంది. ఎక్కడ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎక్కడ నన్ను చెక్ చేస్తాడో అనేటువంటి భయం అతని వెంటాడుతుంటాది.
0: Without a ticket, if the railway passenger is going even in the first class, he is full of fear. He is afraid that the ticket collector may catch him.
1: కారణం ఏమిటి? తాను ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నప్పటికీ భయం ఎందుకు అతనికి వెంటాడుతుంది?
0: In spite of his being seated in the first class, he is haunted by fear. What is the reason?
1: లేకపోవటం చేతనే.
0: The reason is he does not have the ticket.
1: అదే విధంగానే మన హృదయం లోపల ప్రేమ అనేటువంటి యొక్క భగవత్ టికెట్ మనలో ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన భయం లేదు.
0: Similarly, if you have the ticket of love in your heart, wherever you go, you are free from fear.
1: జీవితం ఒక ప్రయాణం.
0: Life is a journey.
1: ఇలాంటి సమయం లోపల ప్రేమ అనేటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క దీనిని మనం హస్తంలో ఉంచుకున్నప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడాను నిర్భయంగా, నిస్సందేహముగా, నిర్మలంగా, నిస్వార్థంగా ఆనందమును, ధైర్యమును అందిస్తుంది.
0: In this journey of life, if you have this love with you, which is permanent, which is based upon truth, you are free from all types of diffidence and problems, and you are full of courage and happiness and joy.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని అనుభవిస్తున్నాడు.
0: Today's man is haunted by some type of fear or the other.
1: ఏ కార్యము ప్రారంభించినప్పటికీ మొదలు భయం అతనికి వెంటాడుతుంది.
0: Whatever work he wants to undertake, he is chased by the fear.
1: కారణం భగవత్ ప్రేమ లేకపోవటమే.
0: The reason is he does not have love for God.
1: ఆ భగవత్ ప్రేమ ఒక్కటి మాత్రమే మనం సాధించేస్తే సర్వమును సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ వీ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్, వీ వుడ్ హావ్ అటైన్డ్ అండ్ అకాంప్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా,
0: వాట్ ఎవర్ బి వన్స్ స్కాలర్షిప్,
1: ఎంతటి భోగభాగ్యములు అనుభవించేటువంటి వాడైనా,
0: వాట్ ఎవర్ బి ది వెల్త్,
1: ఎంతటి పండితుడైనప్పటికీ,
0: వాట్ ఎవర్ బి ది స్కాలర్షిప్,
1: ఎంతటి ధనకనక వస్తు వాహనాలతో తులతూకుచుండినప్పటికీ,
0: వాట్ ఎవర్ వెల్త్ అండ్ పొసెషన్స్ ఇన్ ఎ కమాండ్,
1: ఆత్మవిశ్వాసమే లేకుండినా వానికి నిరంతరము అశాంతి.
0: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హీఈస్ హాంటెడ్ బై రెస్ట్లెస్నెస్.
1: ఈనాడు ఆత్మవిశ్వాసం అత్యవసరం.
0: Today, self-confidence is very essential.
1: అది లేకపోతే దేనిని మనం సాధించలేము.
0: Without that,
1: దేని ఎందు మనం ఆనందాన్ని అనుభవించలేము.
0: Without that, we cannot attain anything. We cannot enjoy anything.
1: అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనం చింతలకు గురి అయిపోతున్నాము.
0: We are full of worries because our mind is going in different directions.
1: ఈనాడు ఎక్కడ చూచినప్పటికీ స్త్రీ భక్తులు అధికమవుతున్నారు కానీ హరిభక్తులు కనిపించటం లేదు.
0: టుడే ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ వెల్త్, నాట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఏది చేసినా, ఏది చూచినా

0: చెప్పినా తన స్వార్థము స్వప్రయోజనాన్ని ముందు ఉంచుకుని పోతున్నారు.
1: వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ డస్, ఆర్ వాట్ ఎవర్ హీ టాక్స్, హీస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
0: ఇది ఎంతకాలం మనం ఆనందింపజేస్తుంది?
1: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో ఆన్ లైక్ దిస్? ఇట్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్ ఆర్ పీస్.
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటివి.
1: దిస్ ఈజ్ మొమెంటరీ.
0: కనుక మానవత్వములో మనము మొట్టమొదట మనం గుర్తించవలసినది, సాధించవలసినటువంటిది దైవ ప్రేమ.
1: Therefore, in the very first instance, we should achieve love for God in our own life.
0: ఏక మనస్కులు కావాలి.
1: We should have a single mind.
0: దృఢ మనస్కులు కావాలి.
1: We should have a firm mind.
0: నిశ్చల మనస్కులు కావాలి.
1: We should have an unwavering mind.
0: నిర్మల హృదయం కలగాలి.
1: We should have a pure heart.
0: నిస్వార్థమైనటువంటి భావములో మనము జీవితాన్ని గడపాలి.
1: We should spend life free from selfishness, full of selflessness.
0: ఒకానొక సమయంలో ఉద్ధవుడు కృష్ణుని సందేశాన్ని తీసుకుని గోకులం వచ్చాడు.
1: Once upon a time, ఉద్ధవ brought a message from Krishna.
0: ఇక్కడ ఉద్ధవుడు గోపికలకు చెప్తున్నాడు, భగవంతుణ్ణి ఏ విధంగా మీరు వదిలిపెట్టి బాధపడుతున్నారు, ఈ బాధకు నివారణమైనటువంటి ఒక మందును నేను తెచ్చాను, దీనిని మీరు ఆరగించాలి అన్నాడు.
1: హీ అడ్రస్డ్ ది గోపికాస్ అండ్ టోల్డ్ దెమ్, I have brought a medicine which can give you the freedom from the type of suffering that you are undergoing.
0: ఈ యోగం చేత మీ యొక్క బాధలనేటువంటి రోగం నివారణ కలుగుతుంది అన్నాడు.
1: బై దిస్ పర్టికులర్ యోగా యువర్ డిసీజ్ ఆఫ్ సెపరేషన్ అండ్ ది సఫరింగ్ విల్ బి క్యూర్డ్.
0: గోపికలు చెప్తున్నారు, ఓ ఉద్ధవ మహాశయ, మాకు ఎట్టి రోగములు లేవు.
1: ఓ గ్రేట్ ఉద్ధవ, we do not have any disease whatsoever.
0: మాకు ఎట్టి యోగములు మాకు అక్కర్లేదు.
1: We do not want any yoga either.
0: ఒక కృష్ణుని పొందేటువంటి యోగం మాకు తెలిస్తే చాలు అన్నారు.
1: If we can have the yoga to attain God, that is sufficient for us.
0: ఏమిటి ఈ యోగము అని?
1: What is this yoga?
0: ఒక గోపిక చెప్పింది.
1: One gopika described.
0: త్యాగభావంతో అనుభవించేటువంటి భోగమైనా కూడా అది ఒక యోగమేను అన్నది.
1: She said that even indulgence enjoyed on the basis of sacrifice, it is also yoga.
0: ఉద్ధవుడు చెప్పాడు, త్యాగమునకు యోగమునకు కేవలము యోగమునకు భోగమునకు పొందు కుదరదు కదా.
1: This sacrifice and indulgence can never go together, said Uddhava.
0: త్యాగమున్నటువంటి వాడు భోగం వైపున చూడడు.
1: A person filled with sacrifice will never look for ఎంజాయ్మెంట్.
0: భోగమును అనుభవించేటువంటి వాడు త్యాగమును చింతించడు.
1: ఏ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ విల్ నెవర్
0: ఈ భోగమునకు త్యాగమునకు పొత్తు కుదరటం కష్టం.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రికన్సైల్ దీస్ టూ థింగ్స్ విచ్ కాన్ఫ్లిక్ట్.
0: కనుక యోగం ఎట్టవుతుంది అన్నాడు ఉద్ధవుడు.
1: ఉద్ధవ క్వశ్చన్, హౌ కెన్ దెన్ దట్ బి యోగా?
0: పిచ్చివాడా, కృష్ణుడి చెంత ఉంటుంది, నీవు తెలుసుకున్నది ఇదేనా?
1: ఓ మ్యాడ్ పర్సన్, in spite of your staying with Krishna, is this all that you have learned from him?
0: Acharanaloni ahankaramu anubhutiloni aasakti rendu vadalite tyagamu bhogamu yogamu moodu okkate avutayi annaru.
1: If you are free from ego while doing the work and if you do not crave for enjoying the fruits of it, then this tyaga yoga bhoga sacrifice,
0: నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని దూరం చేయి.
1: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
0: ఇది నేను ఆచరించినటువంటి క్రియల వల్ల కలిగినటువంటి ఫలితము, ఇది నేనే అనుభవించాలి అనేటువంటి ఆసక్తిని దూరం చేసుకో.
1: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిజైర్ దట్ యు షుడ్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్ బికాస్ యూ హావ్ డన్ దెమ్.
0: ఆసక్తి యందు రాగము, ఆచరణ యందు అహంకారము రెండూ వదిలితే ఈ యొక్క భోగమునకు త్యాగమునకు వ్యత్యాసం లేదన్నారు గోపికలు.
1: ఇఫ్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డిజైర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ డూయర్షిప్ ఇన్ యువర్ యాక్షన్, దెన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ త్యాగ అండ్ భోగ.
0: ప్రపంచము లోపల వర్షం కురుస్తుండాలి.
1: ఇట్ ఈస్ రెయినింగ్,
0: నదులు ప్రవహిస్తున్నాయి.
1: ఇన్ ది వరల్డ్ యూ గెట్ రెయిన్స్ అండ్ రివర్స్ ఫ్లో,
0: పంటలు పండుతున్నాయి.
1: ది క్రాప్స్ ఆర్ రేస్డ్,
0: సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు.
1: Sun and moon shine.
0: ఇవి ఎవరి కోసం?
1: ఫర్ హూమ్ ఆర్ దే?
0: ఏ ఒక్క వ్యక్తికి నిమిత్తమో కాదు.
1: దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద
0: సర్వ మానవులకు వీటిని అనుభవించేటువంటి సమానమైన అధికారం ఉంటుంది.
1: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ ఈక్వల్ రైట్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్.
0: కనుకనే ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి జీవులకు సర్వాధికారము ఉంటుందని.
1: ది వరల్డ్లీ పీపుల్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఎంజాయ్ ది థింగ్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్.
0: కానీ పరతత్వమును మాత్రం అనుభవించడానికి ఏ కొద్ది మందికి మాత్రము ఈ యొక్క శక్తి సామర్థ్యములు చేకూర్చుకుంటారు.
1: ఓన్లీ ఏ ఫ్యూ బ్లెస్డ్ పీపుల్ విల్ హ్యావ్ ది ఆస్పిరేషన్ టు ఎంజాయ్ ది డివినిటీ అండ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
0: దైవత్వం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి ఇది ప్రాప్తిస్తుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ పీపుల్ హూ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక గోపికలందరూ కూడాను కృష్ణుని యొక్క వాక్కును విన్నంత మాత్రమే, మురళిగానమును శ్రవణం చేసినంత మాత్రం చేత వారు భవనమును వదలి వనములలో ప్రవేశిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై గోపికాస్ యూస్ టు గో అవే ఫ్రమ్ దర్ హోమ్స్ ది మొమెంట్ దే హర్డ్ ద స్వీట్ ఫ్లూట్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
0: ఉద్ధవుడు కూడాను దీనినే ప్రశ్నించాడు.
1: ఉద్ధవ క్వశ్చన్ ఆన్ ద సేమ్ థింగ్,
0: కృష్ణ సందేశమును వినడానికి మీకు అవకాశం లేదనుకుంటే ఇంక మీలో ఏమి భక్తి ఉంది, ఈ భక్తి యొక్క స్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు.
1: ఇఫ్ యు సే దట్ యు డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ కృష్ణ, వాట్ టైప్ ఆఫ్ డివోషన్ డు యు హ్యావ్ ఫర్ కృష్ణ.
0: యోగం యొక్క సారాన్ని ఒక్క వాక్యములో చెప్పారు.
1: దే టోల్డ్ ది ఎసెన్స్ ఆఫ్ యోగా ఇన్ వన్ సెంటెన్స్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్
0: ఉద్ధవ? మాకున్నది ఒకే మనసు.
1: ఉద్ధవ, we have only one mind.
0: ఆ మనసు కూడాను ఇప్పుడు మాతో లేదు.
1: Even that mind doesn't exist with us now.
0: కృష్ణుడితో మధురకు వెళ్ళింది.
1: It has already gone with Krishna to Madhura.
0: మనసే లేని అమనస్కులం మేము, నీ యొక్క యోగములు నీ యొక్క సందేశములు వినడానికి మాకెక్కడుంది మనసు?
1: When we do not have the mind itself, when we are enjoying the state of amanaskatva, where is mind to
0: aim? నీ వలె మాకు 10 మనస్సులే ఉంటుండినా మేము కూడాను ఒక సందేశం వినటము, ఒకవైపున కృష్ణుని చింతించటము, ఒకవైపున అత్త ఆజ్ఞను పాలించటము, ఒకవైపున భక్త ఆజ్ఞను పాలించటము, ఈ విధంగా జరుపుకుని ఉండవచ్చును.
1: ఇఫ్ యూ ఆల్సో హ్యాడ్ 10 మైండ్స్ లైక్ యూ హ్యావ్, వుడ్ హ్యావ్ యూజ్డ్ వన్ మైండ్ టు లిసన్ టు ది మెసేజ్ ఆఫ్ కృష్ణ, వన్ మైండ్ టు బాదర్ అబౌట్ ది హస్బెండ్స్ అండ్ వన్ మైండ్ టు బాదర్ అబౌట్ ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ గివెన్ బై ది మదర్స్ ఇన్ లా అండ్ ఆల్ సచ్ థింగ్స్. వీ డోంట్ హ్యావ్.
0: సకల శాస్త్రాల గ్రంథాల సారమెల్లా ఒక్క వాక్యాల చెప్పుదు ఒక్కసారి.
1: The essence of all the scriptures, I'll tell you in one sentence.
0: సర్వజీవుల యందు ఉన్న దత్తము ఒక్కటే అని మనం విశ్వసించాలి.
1: We have to firmly believe that the divinity existing in all human beings is only one and the same.
0: ఈ సమస్త చింతలకు మూల కారణం మనసే.
1: For all the worries, it is the mind which is responsible.
0: దైవ చింతన కూడాను మూల కారణం మనసే.
1: Even to think of the Lord, it is mind which is responsible.
0: పుట్టుట ఒక చింత.
1: To be born is a worry.
0: భూమి నుండుట చింత.
1: To live on earth is one worry.
0: సంసారం ఒక చింత.
1: Family life is another
0: worry. చావు చింత.
1: Death itself is a worry.
0: బాల్యమంతయు చింత.
1: The full childhood is
0: worry. వార్ధక్యం ఒక చింత.
1: Old age is worry.
0: జీవించుట ఒక చింత.
1: Living itself.
0: చెడుపు చింత.
1: That is also worry.
0: కర్మలన్నీయు చింత.
1: All actions
0: are worry. కష్టములు ఒక చింత.
1: Difficulties worry.
0: సంతసం ఒక చింత.
1: And joy is a worry. అండ్ సర్ప్రైజ్ అండ్
0: ఈ రెండు చింతలు అనేటువంటి పగ్గములు కట్టినటువంటి చింత చెట్టు కింద కూర్చొని సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడ లభిస్తుంది?
1: ఇఫ్ యూఆర్ బౌండ్ బై దీస్ 12 రోప్స్ ఆఫ్ బాండేజ్ అండ్ స్టిల్ వాంట్
0: సర్వేశ్వ ప్రేమ కొరుడు ఇక్కడైనా ప్రజలార కోర్కె మీరా.
1: ఓ సిటిజన్స్, now at least you give up all these things and fill yourself with the thought of the Lord alone.
0: సమస్త చింతలకు పరిహారం చేసేటువంటి చింత ఒక్కటే, అదే ప్రేమ.
1: It is a love which can free you from all these worries. And this
0: ఈ ప్రేమ యందు ఎట్టి వ్యత్యాసం కూడాను మనకు కనిపించదు.
1: There cannot be any differentiation in this love.
0: సమస్తము భగవత్ స్వరూపంగానే మనం నిరూపిస్తాం.
1: We will consider everything is the manifestation of the Lord.
0: Sarvatra unnadi daivattam okkate.
1: We recognize divinity as existing everywhere and it is the same.
0: Kanukane bhagavantudu desa kala vastu parichhedamu kalavadu leni vadu ani.
1: Therefore God transcends all the aspects of time, the region, the circumstances.
0: ఒక దేశంలో ఉన్నాడు, ఒక దేశంలో లేడు అని చెప్పుటకు సాధ్యం కాదు.
1: It is not possible to say God dwells in one country and not in another country.
0: ఒక్క కాలంలో ఉన్నాడు మరొక కాలంలో లేడు అని చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ రాంగ్ టు సే దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ వన్ టైమ్ అండ్ నాట్ అట్ అనదర్ టైమ్.
0: ఒక వస్తువునందు ఉన్నాడు మరొక వస్తువునందు లేడు అని చెప్పుటకు సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే గాడ్ డ్వెల్స్ ఇన్ వన్ ఆబ్జెక్ట్ అండ్ వన్ థింగ్ అండ్ నాట్ ఇన్ అనదర్ థింగ్.
0: కనుక దేశ కాల వస్తువుల పరిచ్ఛేదం లేనివాడు.
1: దేర్ఫోర్ హీ ఈస్ వన్ హూ ట్రాన్సెండ్స్ ద టైమ్ ది కంట్రీ అండ్ ది.
0: భగవంతుడు అనగా జ్ఞాపక శక్తి కలవాడు అని అర్థం.
1: గాడ్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ పర్వేసివ్నెస్, ఆల్ పర్వేసివ్ హీస్.
0: వ్యాపక శక్తి కలిగినటువంటి ఒక భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని ఎట్లా చెప్పగలం?
1: God who is all pervasive, how can you describe he is
0: Sarvatra
1: here and not there?
0: వ్యాపించి ఉంటున్నాడు.
1: He is found everywhere.
0: కనుక దీనికి ఏ మాత్రం కూడాను అవకాశం లేదు.
1: Therefore it is wrong to say that
0: సర్వత్ర ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం సుస్పష్టంగా చెప్పవచ్చు.
1: It is possible to clearly declare that God dwells everywhere.
0: ఇంకా కాలము లోపల ఒక కాలంలో ఉన్నాడు మరొక కాలంలో లేడని చెప్పడానికి వీలు కాదు.
1: విత్ రెఫరెన్స్ టు టైమ్ ఫ్రేమ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు సే
0: ఆది మధ్య అంతములు ఎందుకు కూడా ఉండినటువంటి ఒక భగవంతుడికి ఈ కాలం అనేటువంటిది ఎక్కడ కట్టుబడుతుంది?
1: వెన్ గాడ్ డ్వెల్స్ ఇన్ ది బిగినింగ్ అండ్ ఇన్ ద మిడిల్ అండ్ ఇన్ ద ఎండ్, హౌ కెన్
0: ఆది మధ్యాంతరహితుడు అన్నాడు.
1: హీస్ ద వన్ హూ ఈస్ ఫౌండ్ ఇన్ బిగినింగ్ అండ్ ఎండ్ అండ్ బియాండ్ దట్.
0: ఇంకా ఏకాత్మ స్వరూపుడు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువునందు ఉన్నాడు ఏ వస్తువునందు లేడని చెప్పగలం?
1: వెన్ హీస్ డిస్క్రైబ్డ్ అస్ టు బి ఫౌండ్ ఎవ్రీవేర్, హౌ కెన్ యూ జస్ట్ సే దట్ హీ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ఆబ్జెక్ట్?
0: కనుకనే భగవంతునికి సర్వాత్మకుడు అన్నారు.
1: దట్ ఈస్ వై గాడ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వాత్మ.
0: ఒక్కొక్క పదమునకు కూడాను ఒక్కొక్క విశిష్టమైనటువంటి అర్థములు చేరి ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ మీనింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్
0: పదములను కానీ దాని అర్థములు కానీ మనం ఏమాత్రము గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ కేరింగ్ టు రికగ్నైజ్ ద వర్డ్స్ అండ్ దర్ మీనింగ్.
0: సకల శాస్త్రములన్నీ కూడాను సర్వేశ్వరత్వాన్ని సమస్తత్వంగా ప్రకటిస్తూ వచ్చింది.
1: ఆల్ ది స్క్రిప్చర్స్ హావ్ డిక్లర్డ్ గాడ్ యాజ్ ఫౌండ్
0: ఎవ్రీవేర్. అనగా వ్యక్తి స్వరూపుడు కాదు.
1: హీ కెనాట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఎ పర్టికులర్ ఇండివిజువల్.
0: సమష్టాత్మకుడు.
1: He exists in collectivity,
0: సర్వత్రా ఉండేటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఫౌండ్ ఎవ్రీవేర్ ఈస్ ది సేమ్.
0: అట్టి ఆత్మనే లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తము ఒక్కొక్క ఆకారాన్ని ధరించి వస్తుంటారు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ రైచియస్నెస్ అండ్ ఇన్ ఆర్డర్ టు
0: ఇట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వారే గోపికలు.
1: గోపికాస్ హావ్ అండర్స్టుడ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఇది చెట్టే, ఇది పుష్పమే, ఇది కేవలం తీగే, ఇది ఒక పొదనే అనేటువంటి భేదభావం తమ వారికి లేవు.
1: దే నెవర్ హ్యాడ్ ఎనీ సెన్స్ ఆఫ్ డిఫరెన్సియేషన్. దిస్ ఇస్ ఎ ట్రీ.
0: అన్నింటి యందు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు.
1: దే ఫెల్ట్ దట్ కృష్ణ ద లార్డ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ.
0: కృష్ణుడు లేనటువంటిది ఈ సృష్టిలో ఒక్కటి కూడాను లేదు.
1: There is nothing in the creation which does not have Krishna in it.
0: Srishti Krishna ne Krishna Krishna annaru vaadu.
1: They said that the thirst for the creation is thirst for Krishna.
0: Vishwamunu visvaroopamlo meeru chudakandi, Vishnu roopamlo chudandi annaru.
1: Do not see the world as world. See the world as the very manifestation of the Lord.
0: Anti bhagavatatmaga manu bhavinchinappudu entati aanandam anubhistaro adi appude telustundi.
1: If you can consider everything as the manifestation of the Lord, what great delight and joy.
0: కేవలం గోపికలంతా మూర్ఖులని అజ్ఞానులని కేవలం భ్రమలో మునిగినటువంటి వారని అనేక మంది అనేక రీతిలుగా కూడాను వారిని తూలనాడుతారు.
1: Quite a few people criticize Gopikas as ignorant ones, the foolish ones, the ones who are not having intelligence.
0: Chala porapatu.
1: This is a very great mistake.
0: వారి యొక్క హృదయాలు నిర్మలమైనవి, నిశ్చలమైనవి, నిస్వార్థమైనటువంటివి, ప్రేమపూరితమైనటువంటివి.
1: దేర్ హార్ట్స్ ఆర్ ప్యూర్, సెల్ఫ్లెస్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: లోక ప్రేమ పుచ్చుకునేది కాని ఇచ్చుకునేది కాదు.
1: ది వరల్డ్లీ లవ్ బిలీవ్స్ ఇన్ గెటింగ్ అండ్ నాట్ ఇన్ గివింగ్.
0: పరమాత్మ ప్రేమ ఇచ్చుకునేది కాని పుచ్చుకునేది కాదు.
1: ది లవ్ ఆఫ్ ద లార్డ్ బిలీవ్స్ ఇన్ గివింగ్ అండ్ నాట్ గెటింగ్.
0: ఇది లౌకిక ప్రేమకు పారమాత్మిక ప్రేమకు ఉండినటువంటి వ్యత్యాసం.
1: దిస్ ఇస్ ది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ది వరల్డ్లీ లవ్ అండ్ డివైన్ లవ్.
0: కనుక ఇట్టి ప్రేమ చేతనే ఆ గోపికలు దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
1: ది గోపికాస్ వర్ ఏబుల్ టు అటైన్ డివినిటీ ఓన్లీ త్రూ దిస్ కైండ్ ఆఫ్ లవ్.
0: ఆ యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సరైనటువంటి యొక్క జీవితం సార్థకమవుతుంది.
1: ఓన్లీ వెన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండర్స్టాండ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ లవ్ ఆఫ్ గోపికాస్ హిస్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
0: కృష్ణ ఆదము అనగా నాదము, కృష్ణ వాణి, కృష్ణుడు ప్రత్యేకం కాదు వారికి.
1: ఫర్ దెమ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ కృష్ణ, ద వర్డ్ ఆఫ్ కృష్ణ,
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మన యొక్క దేహము ఒక దేవాలయము.
1: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఎప్పుడు అది దేవాలయం అవుతుంది?
1: వెన్ డూ యూ కన్సిడర్ దట్ యాజ్ టెంపుల్?
0: దైవ చింతన మన హృదయం నుంచి చేసినప్పుడు మాత్రమే దేహం దేవాలయం అవుతుంది.
1: అవర్ బాడీ బికమ్స్ టెంపుల్ ఓన్లీ వెన్ యూ కాంటెంప్లేట్ ఆన్ గాడ్.
0: ఆ చింతన లేకపోతే అది దేవాలయం కాదు, భవనం అయిపోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ కాంటెంప్లేట్ ఆన్ గాడ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ హౌస్.
0: కొన్ని దినములకు ఈ భవనం కూడా వనంగా మారిపోతుంది.
1: ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ ఈవెన్ దిస్ హౌస్ బికమ్స్ ఎ ఫారెస్ట్.
0: కనుక ఏ ఒక్క విషయం నందు కూడాను ఎక్కడో మనం దేవాలయం పోనక్కర్లేదు. భగవత్ నామం మన యొక్క నాలుగు పైన చరించినంత వరకు కూడాను మన యొక్క దేహం దేవాలయమే.
1: యాజ్ లాంగ్ యాజ్ వి మేక్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ డాన్స్ ఆన్ అవర్ టంగ్, అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆల్సో ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: భగవద్గీత మన ఇంటి ఎందు ఉంటున్నదంటే భగవంతుడు మన ఇంటి ఎందే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: ఇఫ్ వీ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, వీ షుడ్ ఫీల్ దట్ అవర్ ఓన్ హౌస్ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనం దేవాలయం అనేటువంటి దానిని సార్థకం గావించుకోవాలి.
1: వీ షుడ్ రియలీ శాంక్టిఫై ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: దేవుడు ఉన్నటువంటి దేవాలయాన్ని ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలి.
1: ఎ టెంపుల్ వేర్ గాడ్ డ్వెల్స్, హౌ సేక్రెడ్ ఇట్ షుడ్ బి, హౌ నైస్లీ వి షుడ్
0: యూస్. ఆ విధంగా పవిత్రము గావించుకున్నటువంటి వారే గోపికలు.
1: గోపికాస్ ఫర్ దోస్ హూ శాంక్టిఫైడ్ దర్ ఫిజికల్ బాడీస్.
0: వారికి ధన కనక వస్తు వాహనాదుల పైన ఏమాత్రం కూడా వ్యామోహం లేదు.
1: దే నెవర్ హ్యాడ్ ఎనీ లవ్ ఫర్
0: వారికి సర్వస్వము భగవంతుడే.
1: ఫర్ దెమ్ ఎవ్రీథింగ్ కన్సిస్టెంట్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సకస్త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి ప్రార్థనలో మునిగినటువంటి వారు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ ది ప్రేయర్ దట్ ఓ గాడ్ యు ఆర్ ది మదర్, యు ఆర్ ది ఫాదర్, యు ఆర్ ది ఫ్రెండ్, యు ఆర్ ఎవ్రీథింగ్.
0: వ్యత్యాసమే లేదు.
1: ఫర్ దెమ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్.
0: కేవలము కృష్ణ ప్రేమలో మత్తులై ఉన్మత్తులై కేవలం తన్మయత్తంగా మారిపోయినటువంటి వారు.
1: దే వర్ ఎక్స్టటిక్, ఆల్మోస్ట్ మ్యాడ్ ఇన్ ద లవ్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
0: లేకపోతే కృష్ణుని యొక్క వేణుగానం విన్నంత మాత్రమే అర్ధరాత్రి వేళలో అందరూ బృందావనంలో ప్రవేశించారు.
1: ఇఫ్ ఓన్లీ ఇట్ వాజ్ నాట్ సో, హౌ వుడ్ దే హావ్ ఎంటర్డ్ బృందావన్ ది మోమెంట్ దే హర్డ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ ది ఫ్లూట్ ఆఫ్ కృష్ణ.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని తెలుసుకున్నప్పటికీ ఏకస్వరూపాన్ని మాత్రమే వారు ఆరాధన చేస్తూ వచ్చారు.
1: ఆల్దో దే న్యూ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, దే ఆల్వేస్ వర్షిప్డ్ వన్.
0: కొంతమంది ఏకం నామమును మాత్రమే ఉచ్చరిస్తూ వచ్చారు.
1: సమ్ పీపుల్ ఓన్లీ యాక్సెప్ట్ ఓన్లీ వన్ నేమ్ యాజ్ సచ్ యాజ్ దేర్.
0: మీరా కూడాను కృష్ణుడు సర్వవ్యాపకుడు అని తెలుసును.
1: Even Meera knew that Krishna was found anywhere and
0: everywhere. Sarvaswarupudani kudanu telusunu.
1: He is found in all forms.
0: Kani Giridhara Gopala antene aanuku chaala trupti.
1: But she got real delight only when she addressed him as Giridhara Gopala.
0: Sakubai knew Krishna sarvavyapakudani telusu.
1: Sakubai also knew Krishna as
0: Sarvaswarupudani telusunu.
1: And she also knew that he dwells
0: in all forms. Kani aanuku ranga panduranga antene aanuku trupti.
1: She would be happy only when she calls Ranga and Panduranga.
0: ఉద్ధవుడు కూడాను వచ్చి యశోదకు అనేక విధములుగా కూడాను కృష్ణుని వర్ణిస్తుంటాడు.
1: ఉద్ధవ ఆల్సో యూస్ టు డిస్క్రైబ్ కృష్ణ ఇన్ డిఫరెంట్ వేస్ టు యశోద.
0: యశోదకుడును ఒక్కటే ఆమెకు నామం చాలా ఇష్టం.
1: బట్ ఫర్ యశోద దేర్ వాజ్ ఓన్లీ వన్ నేమ్.
0: బృందావని విహారి ఎక్కడ పోయినా నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను.
1: ఐఎమ్ నాట్ బాదర్డ్ వేర్ బృందావన విహారీ గోస్.
0: నా గోపాలుడు బాగున్నాడా? గోపాల గోపాల గోపాల్, ఆ గోపాల అనేటువంటి పేరే ఆమెకు చాలా మధురమైనటువంటిది.
1: దిస్ నేమ్ గోపాల వాజ్ వెరీ స్వీట్ ఫర్ యశోద. హౌ ఇస్ మై గోపాల, ఈజీ ఓకే.
0: అదే విధంగానే గోపికలకంతా భగవంతుడు సర్వత్రుడు సర్వంతర్యామి అనేటువంటి యొక్క విశ్వాసం ఉండినప్పటికీ తమ కృష్ణ స్వరూపాన్ని మాత్రమే, ఆ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినేటువంటి ఆశ మాత్రమే వారికి హృదయం నిండుకు ఉండేటువంటిది.
1: ఆల్దో గోపికాస్ న్యూ దట్ కృష్ణ ఈజ్ ఆల్ పర్వేసివ్, బట్ దే వర్ అటాచ్డ్ టు స్వీట్లీ టు దట్ నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ దట్
0: బృందావనం లో ప్రవేశించారు.
1: దే ఎంటర్డ్ బృందావన్.
0: పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు.
1: దే వర్ గోయింగ్ యాజ్ ఇఫ్ దే వర్ అబ్సల్యూట్లీ నాట్ బాడీ కాన్షియస్.
0: పొదల దగ్గరికి వెళ్ళాడు.
1: దే వెంట్ టు సర్టన్ గ్రోవ్స్.
0: అడుగుతున్నారు పొదల్లో.
1: దే ఆర్ ఆస్కింగ్ దెమ్,
0: నల్లని వాడు,
1: హీఈస్ ఎ బ్లాక్ వన్,
0: పద్మనయనమ్ముల వాడు,
1: లోటస్ ఐడ్ వన్,
0: కృపారసంబుపై చల్లెడి వాడు,
1: హీఈస్ ద వన్ హూ షవర్స్ ద
0: మౌలి రసిప్పిత పించువాడు,
1: హీఈస్ ద వన్ హూ వాస్ హావింగ్
0: నవ్వు రాజిల్లెడి మోమువాడు,
1: ఫేస్ ఫుల్ ఆఫ్ స్మైల్, స్వీట్ స్మైల్,
0: మా ఉల్లబు దోచుకుని వచ్చే,
1: హీ హాస్ స్టోలన్ మై హార్ట్,
0: ఓ మల్లియలారా,
1: ఓ క్రీపర్స్,
0: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
1: He is not hiding himself behind you. Please let us know.
0: ఇక్కడ ఏమైనా దాక్కున్నాడా చెప్పండి, చెప్పండి, చెప్పండి.
1: Please let us know.
0: మొక్కలు మాట్లాడతాయా, వృక్షములు మాట్లాడతాయా? వారికి ఆ మాత్రం విచార శక్తి లేదు, వారి విశ్వాస శక్తి అధికంగా ఉంటుండాలి.
1: They were filled with faith. They were not at all bothered about the head and thinking.
0: ఎక్కడ విచారణ శక్తి, ఈ డిస్క్రిమినేషన్ పవర్ ఉంటుంటుందో అక్కడ కాలి నుంచి తల వరకు డౌట్స్.
1: Where one goes on thinking and thinking in the name of discrimination power, he is chased by doubts.
0: Poorna vishwasame variki.
1: They had full faith.
0: Ade poornamada poornamidam poornaatpoornamudacchate. Ee poornatvamlo undinatundi variki ee asampoornamainatundi variki em artham avutundi?
1: When they are saturated with fullness, how can they understand incomplete things or anything that is worldly?
0: Kadukane krishna tattvam anetundi చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క గోపికలు మాత్రమే.
1: ఇట్ వాజ్ ఓన్లీ ద గోపికాస్ హు హాడ్ అండర్స్టూడ్ థరలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: అయితే కృష్ణుడు ఎట్టివాడు?
1: బట్ దెన్ హూ ఇస్ కృష్ణ, వాట్ ఈస్ హిస్ నేచర్?
0: ఇతను అందరితో ఉండినప్పటికీ,
1: హీ వాస్ ఫౌండ్ విత్
0: అందరితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండినప్పటికీ,
1: హీ వాస్ ఫుల్ ఆఫ్ జాయ్ ప్లేయింగ్ విత్ ఎవ్రీ వన్,
0: దేన్ని తనలో చేర్చుకునేవాడు కాదు.
1: హీ నెవర్ అలౌడ్ ఎనీథింగ్ టు గెట్ ఇన్ టు హిమ్,
0: దేనికి తను అంటనటువంటి వాడు.
1: He is not touched by anything.
0: Nitya truptudu.
1: He is always contented. He doesn't have any desire whatsoever.
0: Nirgunudu.
1: He doesn't have any quality.
0: Nirahankari.
1: He does not have any ego at all.
0: Makutamulli dharinchinatuvanti okka madhavudu atane maharaju.
1: He is the one who is real emperor.
0: ఎన్ని రాజ్యములు జయించినప్పటికీ ఒక్క రాజ్యమునైనా తాను పాలించలేదు.
1: He conquered a number of kingdoms.
0: రాజ్యమును కట్టే తాను ఆనందంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు.
1: హీ హ్యాండెడ్ ఓవర్ ది కింగ్డమ్స్ టు సమ్ అదర్ కింగ్స్.
0: ఎట్టి వాంఛలు కూడాను అతయంది లేదు.
1: హీ హ్యాడ్ నో డిజైర్ ఇన్ హిమ్ వాట్స్ ఎవర్.
0: అన్ని వాంఛలు కూడాను అన్యుల నిమిత్తమే.
1: ఆల్ ది డిజైర్స్ ఇన్ హిమ్ ఆర్ మెంట్ ఫర్ అదర్స్.
0: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
1: యాజ్ కృష్ణ ఇస్ వన్ హూ వాస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ క్వాలిటీస్, హీ బీ డిస్క్రైబ్డ్ యాజ్ భగవాన్.
0: గుణములు ఎందు కూడాను భగవంతుడు ఉన్నాడు, కాని భగవంతుని యందు గుణములు లేవు.
1: గాడ్ కెన్ బి ఫౌండ్ ఇన్ క్వాలిటీస్ సత్వ రజతమో, బట్ దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ హిమ్.
0: సూర్యుని నుండి ఏ విధంగా కిరణములు ఆవిర్భవిస్తున్నాయో,
1: జస్ట్ యాజ్ ది రేస్ ఎమర్జ్ ఫ్రమ్ సన్,
0: ఏ విధంగా కూడా భూమి నుండి వృక్షములు పుడుతున్నాయో,
1: జస్ట్ యాజ్ ది ట్రీస్ స్ప్రింగ్ ఫ్రమ్ ఆర్త్,
0: ఆ విధంగా కూడా హృదయం నుండి ప్రేమ అనేటువంటిది ఆవిర్భవిస్తుంటాది.
1: ఇన్ ద సేమ్ వే లవ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్.
0: కనుక ఈ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే,
1: ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్
0: దివ్యత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోగలం,
1: దెన్ ఓన్లీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వెల్ అండ్ క్లియర్లీ.
0: కనుక మనము నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఆధారంగా చేసుకుని,
1: వీ షుడ్ డెవలప్ లవ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సెల్ఫిష్నెస్,
0: ఈ యొక్క ఆధేయమైనటువంటి ఒక జగత్తునందు జీవించి,
1: we should live in the world which is the manifestation
0: of adayamulu rendintini kudanu ekatvam gavinchetunti yokka pavitramaina margamlo mana praveshinchali.
1: We should take the path which reconciles these two things. One is the basis, the other is the manifested world.
0: Okati upadhana karanamu, rendavadi nimitta karanamu.
1: One is the upadhana karana, the other is nimitta karana.
0: Nimitta karanamu lokaliki sambandhinchinatundi.
1: This nimitta karana is the one which is associated with
0: upadhana karanamu, daivatvaniki sambandhinchinatundi.
1: The upadhana karana is one associated with God.
0: Kanu ee jagat antai kudanu nimitta upadhana karanamu cheta koodinatundi.
1: Therefore this world consists of these two causes. One is God, the other is the world.
0: Ee tumbler chudandi, vendi tumbler.
1: Take this tumbler as an example. Here is a silver tumbler. Kani
0: vendi anetundi upadhana karana.
1: Silver may be described as
0: దీని టంబ్లర్ గా చేసినటువంటి కంసలి నిమిత్త కారణం.
1: ది గోల్డ్ స్మిత్ హూ మేడ్ దిస్ టంబ్లర్ ఈజ్ ది ఉపాధాన కారణం.
0: కేవలము ఈ యొక్క సిల్వర్ ను, ఈ యొక్క వెండిని సృష్టించినటువంటి వాడు ఇంకొకటి కాదు, భగవంతుడే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ క్రియేటెడ్ ది సిల్వర్ ఇట్సెల్ఫ్.
0: దీనిని తమ్లర్ గా సృష్టించినటువంటి వాడు మాత్రం ఈ లోకంలో ఉంటున్నాడు.
1: ది సిల్వర్ స్మిత్ ఇస్ ఫౌండ్ ఇన్ ది వరల్డ్ హూ హాస్ మేడ్ సిల్వర్ ఇన్ టు ది టమ్లర్.
0: ఈనాడు టమ్లర్ గా పెట్టుకోవచ్చును, రేపటి నువ్వు కప్పుగా మార్చుకోవచ్చును, మరునాడు ప్లేట్ గా మార్చుకోవచ్చును.
1: టుడే ఇట్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టమ్లర్, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎ ప్లేట్.
0: ఈ టమ్లర్ కప్పు ప్లేటు రూపనామములు మారినప్పటికీ వెండి వెండిగానే ఉంటుంది, అది ఊరి అదే ఉపాదాన కారణం.
1: ది ఫార్మ్స్ టమ్లర్ కప్ అండ్ ప్లేట్ దే మే చేంజ్.
0: ఏత సిల్వర్ డస్ నాట్ చేంజ్. మార్పు చెందనటువంటి వాడు భగవంతుడు, మార్పు చెందేటువంటిది జగత్తు.
1: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ గాడ్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్ బట్ ది వరల్డ్ చేంజ్.
0: చలించే జగత్తునందు
1: ఇన్ ది చేంజింగ్ వరల్డ్
0: స్థిరత్వమైనటువంటి ఒక దైవత్వం ఉంటుంది.
1: ది స్టడీ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఈస్ ఫౌండ్.
0: ఈ రెండింటితోనే కూడినటువంటిదే ఈ లోకం.
1: The world consists of these two entities.
0: నిత్యానుభవములు అనేకంగా మీరు చూస్తున్నారు.
1: ఇన్ యువర్ డైలీ ఎక్స్పీరియన్స్
0: బస్సులో కూర్చుంటే, కారులో కూర్చుంటే పరిగెత్తిపోతుంటాం రోడ్డు పైన.
1: వెన్ యూ సిట్ ఇన్ ఎ కార్ ఆర్ ఎ బస్ ఇట్ మూవ్స్ ఆన్ ద రోడ్.
0: ఈ కారు కదులుతోంది కానీ రోడ్డు కదలటం లేదు.
1: ది కార్ ఈస్ మూవింగ్ బట్ ది రోడ్ ఈస్ స్టడీ.
0: రోడ్డు కూడా కదిలితే మనము ప్రమాదంకు గురి అయిపోతాం.
1: ఇఫ్ రోడ్ ఇట్ సెల్ఫ్ మూవ్స్ ఇట్ లీడ్స్ టు డేంజర్.
0: కనుక కదిలే కార్లు కదలనటువంటి రోడ్డు పైననే ప్రయాణం జరుపుతుండాలి.
1: ద మూవింగ్ కార్స్ విల్ హావ్ టు గో ఆన్ ఏ స్టడీ.
0: అదే విధంగానే కదలనటువంటి యొక్క రోడ్డు ఇది కేవలం శాశ్వతమైనటువంటిది, స్థిరమైనటువంటిది.
1: దిస్ రోడ్ విచ్ ఈస్ స్టడీ
0: ఇది ఉపాదాన కారణం.
1: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఉపాధాన.
0: కదిలేటువంటి కారు నిమిత్త కారణం.
1: ది మూవింగ్ కార్స్ మే బి కాల్డ్
0: కదిలే ఈ జగత్తుకంతా కూడాను కదలనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఉపాదాన కారణంగా ఉంటుండాలి.
1: The principle of God, which is the basis of the entire creation, this does not change. This is
0: ఎవ్వరూ అర్థం చేసుకోవటానికి కానీ విచారించడానికి కానీ ప్రయత్నించడం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ టు ఎన్క్వైర్ ఇన్ టు దిస్ ట్రూత్స్.
0: నిజంగా ఇది ఎంత కదిలేటువంటి జగత్ అయినప్పటికీ
1: దిస్ చేంజింగ్ వరల్డ్ నో డౌట్
0: ఒక దివ్యత్వం అనేటువంటి దాన్ని చక్కగా మనం అర్థం చేసుకుని నేర్చుకుంటే ఈ చలనము మనం ఏం చేస్తుంది?
1: వెల్ యు ఓన్లీ వీ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ క్లియర్లీ.
0: ఇది ఎన్ని కష్ట నష్టములు దుఃఖములతో కూడినప్పుడు అయినప్పటికీ దీంతో మనం ఏమాత్రం కూడా భయపడనక్కర్లేదు.
1: వాట్ ఎవర్ బి ది డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ సారోస్ మే గెట్ వీ విల్ నెవర్ బి షేకెన్. అదే
0: చెప్పారు, మరే నీతి లోతును చూసి భయపడనక్కర్లేదు. ఈత నేర్చుకున్న వానికి నీతి లోటు ఏమో భయం అవుతుంది.
1: దట్స్ వాట్ ఐ హావ్ జస్ట్ సెడ్. A person who knows swimming need not be afraid of the depth of the
0: water. నేర్చుకుంటే నీటి యొక్క లోతుతో మనం భయపడనక్కర్లేదు.
1: Why should we be afraid of the depth of the water if we know?
0: అదే విధంగా దైవ ప్రేమనే మనం సంపాదించుకుంటే
1: if we go only
0: ఈ విషయమునందు కలిగేటువంటి యొక్క వికారములకు మనం భయపడనక్కర్లేదు.
1: We need not be afraid of the problems of the world if only we have love for God.
0: కనుకనే గోపికలు అట్టి ప్రేమను సాధించినటువంటి వారు.
1: Gopikas were such who had attained this love for God.
0: దైవత్వము సర్వత్రా కూడాను ప్రేమ స్వరూపుడే.
1: God is exists in the form of love everywhere.
0: సమయ సందర్భానుసారంగా కొంచెం మారినట్టు కనిపిస్తుంటాది కానీ
1: you may get the impression that he is changing.
0: అది భగవంతుని యొక్క మార్పులు కాదు.
1: Those are not changes in God.
0: భక్తులలో ఉండేటువంటి మార్పులే ప్రతిబింబంగా వారికి ప్రతిబింబిస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చేంజింగ్ ఫీలింగ్స్ ఇన్ ద డివోటీస్ విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిమ్.
0: గిల్టీ కాన్షియస్ అంటారు.
1: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాస్ గిల్టీ కాన్షియన్స్.
0: తమ దోషములే భగవంతుని యొక్క దీనిపైన ఇమిడ్చి తాను తిరిగి వారు దర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
1: He superimposes the guilt and the defects on God and thinks that God is changing.
0: ఎట్టి దోషములు కూడాను ఉండడానికి వీల్లేదు.
1: There cannot be any defect in God.
0: దోష రహితుడు.
1: God is absolutely
0: perfect. అందువల్ల నిర్దోషో నిర్మమో నాతః అన్నారు.
1: That is why he has been described as the one who is free from all fault.
0: అతనే పురుషుడు.
1: And pure. And he is
0: సదోషో చంచలో వధుహు అదే ప్రకృతి.
1: This prakriti or nature may be compared to the one who is
0: ఇది దోషములతో కూడినటువంటిదే.
1: There are defects in it.
0: చంచలమైనటువంటిదే.
1: It is wavering.
0: కానీ దాని యందు కూడాను నిర్దోషమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సందర్శించాలి.
1: Even in this kind of defective nature and creation, you should see God who is free from all defects.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of divine.
0: కేవలం కృష్ణ జన్మదినము రామ జన్మదినము అని మాత్రమే మనము ఆనాడు పండుగ పర్వదినంగా మనం భావిస్తున్నాము.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది బర్త్డే ఆఫ్ ఓన్లీ కృష్ణ ఆర్ రామ యాజ్ ఎ ఫెస్టివల్ డే.
0: పర్వదినములు చేసుకోవటం చేత వచ్చినటువంటి ఫలితం ఏమాత్రం ఉండదు.
1: వాట్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ సచ్ ఫెస్టివల్స్?
0: ఎవరిని భగవంతులని మనం విశ్వసిస్తున్నామో వారి వాక్యములను ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ ద వర్డ్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూమ్ వీ కన్సిడర్ యాస్ గాడ్.
0: దీనిని మనం అభ్యాసంలో పెట్టకుండా
1: ఇఫ్ వీ డోంట్ ప్రాక్టీస్ ఇట్,
0: ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నో యూజ్ వర్షిపింగ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డివోషన్.
0: ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక సత్కర్మలుగా మనం భావించవచ్చును.
1: ఆల్ సచ్ వర్షిప్ వుడ్ బికమ్ ఓన్లీ గుడ్ యాక్షన్.
0: మనం ఒక్కటి రెండైనా కూడా ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి.
1: వీ షుడ్ ట్రై టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్.
0: అన్ని అవతారముల కంటే
1: ఆఫ్ ఆల్ ది టైప్స్
0: కృష్ణావతారం అనేటువంటిది చాలా ఆకర్షణీయమైనటువంటిది.
1: ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఈజ్ మోస్ట్ అట్రాక్టివ్.
0: అందువల్లనే కృష్ణ అనేటువంటి పేరునికే ఉంటుండాలి దీని అంతరార్థము.
1: ది మీనింగ్ ఈజ్ ఇంబెడెడ్ ఇన్ ద వర్డ్ కృష్ణ ఇట్సెల్ఫ్.
0: కర్షతీతి కృష్ణ అన్నారు.
1: వన్ మీనింగ్ ఈజ్ కర్షతీతి కృష్ణ,
0: ఆకర్షించేటువంటిదట కృష్ణత్వం.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ ఈజ్ హైలీ అట్రాక్టివ్.
0: కృషితీతి కృష్ణ అన్నారు.
1: అనదర్ వర్షన్ ఈజ్ కృషితీతి కృష్ణ.
0: కృషి అనగా సేద్యం చేయటం, భూమి పైన పంటను పండించటం.
1: కృషి రెఫర్స్ టు కల్టివేషన్ అండ్ రైజింగ్ క్రాప్స్.
0: ఇక్కడ హృదయం అనే క్షేత్రం లోపల దుర్గుణములు అనేటువంటి మొక్కలను తీసివేసి సద్గుణములు సదాచారం అనేటువంటి పంటను పండిస్తుంటాడట.
1: కృష్ణ ఈజ్ వన్ హూ రైజెస్ ది క్రాప్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హార్ట్, రిమూవింగ్ ది వీడ్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కర్షతీతి కృష్ణ అన్నారు.
1: దట్ ఈస్ వై హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్షతీతి కృష్ణ.
0: మరీ కట్టకలపటికి కుష్టీతి కృష్ణ అన్నారు. అలాగే ఆనందమును అందించేటువంటి వాడు అని. నేను చాలా ఖుషీగా ఉన్నావే అంటే కుష్ కుష్ అనేటువంటిది కృష్ణత్వం నుంచి వచ్చినటువంటిది.
1: ది వర్డ్ కుష్ మీన్స్ బ్లిస్ అండ్ దిస్ బ్లిస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ కృష్ణ తత్వ, ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: అనగా హృదయాన్ని సాగు చేసి మనకు దివ్యమైనటువంటి యొక్క ఆనందం అనేటువంటి పంటను అందించేటువంటి వాడు.
1: కృష్ణ ఈజ్ వన్ హూ గివ్స్ ద క్రాప్ ఆఫ్ బ్లిస్, కల్టివేటింగ్ ద ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ రిమూవింగ్ ఆల్ ది వీక్నెసెస్.
0: ఈ ఆకర్షించేటువంటి హృదయం కలిగినటువంటి వాడు కనుకనే అతనికి ఆత్మారాముడని కూడా పేరు.
1: హీ హాజ్ ఆల్సో బీన్ కాల్డ్ ఆత్మారామ బికాస్ హీ హాజ్ ఎ హార్ట్ విచ్ కెన్ అట్రాక్ట్ ఎవ్రీవన్.
0: ఆకర్షిస్తుండాలి ఈ ఆత్మ.
1: ఆత్మ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్.
0: ఆనందాన్ని అందిస్తుండాలి.
1: ఇట్ గివ్స్ బ్లిస్, ఆనంద.
0: ఈ మూడింటి యొక్క కారణం చేతనే కృష్ణ అనేటువంటి పేరు వచ్చింది.
1: ది వర్డ్ ది నేమ్ కృష్ణ హాస్ బీన్ గివెన్ ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
0: ఇక్కడ మరొకటి కూడా మనం యోచించాలి.
1: We have to think of one more aspect.
0: భగవద్గీత యందు ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చైవ కిమకురువత సంజయ అని ఒక శ్లోకం, ప్రథమ శ్లోకం.
1: ది ఫస్ట్ స్టాంజా ఇన్ భగవద్గీత ధర్మక్షేత్రే కురుక్షేత్రే.
0: ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రం అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై ధర్మక్షేత్ర?
0: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉండేటువంటిది కాదది.
1: It is not a field found somewhere.
0: మొట్టమొదటి ధర్మక్షేత్రంగా ఉంటుండాలి.
1: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ధర్మక్షేత్ర ఇన్ ది వెరీ ఫస్ట్.
0: పుట్టిన సమయం లోపల నిస్వార్థమై నిశ్చలమై నిరహంకారమై ఎట్టి కోరికలు లేకుండా పవిత్రమైనటువంటి హృదయంగా ఉంటుంటాది.
1: వెన్ వీఆర్ బోర్న్ అవర్ హార్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ ప్యూర్, డజంట్ హ్యావ్ ఎనీ డిజైర్ వాట్స్ ఎవర్, డస్ నాట్ హ్యావ్ ఎనీ సెల్ఫిష్నెస్ అట్ ఆల్.
0: నిర్గుణుడై ఉంటాడు.
1: He is free from all qualities in fact.
0: Atti manava jeevitamane dharma kshetranga polchukunnaru.
1: Such human life can be compared to dharma kshetra.
0: Idi perugutu perugutu aaharam marina koladi abhiruchulu abhiruti aina koladi sahavasa doshamulu paashamulu antagattukunna koladi ivi marinta konni bandhanalu yerpadutu vastuntayi.
1: As this body goes on increasing, it takes food, associates itself with many things and develop all sorts of desires.
0: కొన్ని రాగద్వేషములు కూడా ఇందులో ప్రవేశిస్తాయి.
1: The likes and dislikes also
0: enter. అభిమాన అమకారములు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
1: This I and minus.
0: అప్పుడే ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
1: Then this body becomes కురుక్షేత్ర.
0: నేను నీవు అనేటువంటి భేదం ఏర్పడినప్పుడే ఇంకో ఒకదానికోటి ప్రారంభమవుతాయి.
1: వెన్ యూ గెట్ దిస్ ఫీలింగ్ ఆఫ్ డ్యూయాలిటీ ఐ అండ్ యూ, దెన్ దెర్ విల్ బి డిఫరెన్సెస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: పర అనేటువంటిది లేనంత వరకు కూడా అది ధర్మక్షేత్రం.
1: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఫ్రీ ఫ్రమ్ మైన్ అండ్ థైన్,
0: పర అనేటువంటి ప్రారంభమయ్యేటప్పటికే కురుక్షేత్రంగా మారిపోతుంది.
1: వన్స్ యూ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ మైన్ అండ్ థైన్, ఇట్ బికమ్స్ కురుక్షేత్ర.
0: కనుక ఈ ధర్మక్షేత్రంగా పుట్టి కురుక్షేత్రంగా మారినటువంటి దీనిలో నా మామక పాండవాశ్చైవ మమత్వము అనేటువంటి యొక్క నావారు పరిశుద్ధమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు ఏం కిమ కురువత సంజయ ఏం చేస్తున్నాయని ధృతరాష్ట్రుడు అడిగాడు.
1: ధృతరాష్ట్ర ఆస్క్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ విచ్ ఇస్ బోర్న్ యాజ్ ధర్మక్షేత్ర అండ్ విచ్ హాస్ బికమ్ కురుక్షేత్ర దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ మై
0: ధృతరాష్ట్రుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ధృతరాష్ట్ర?
0: కేవలము దైవ ప్రేమ లేక ఆత్మజ్ఞానం లేక లౌకికమైనటువంటి యొక్క విషయ వాసనతో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, హూ డస్ నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది వరల్డ్లీనెస్.
0: విషయ వాసనలో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ద వన్ హూ హాస్ డ్రౌన్ హిమ్సెల్ఫ్ ఇన్ ది
0: వరల్డ్లీనెస్. పాండవాచేవ నావారు నావారు నేను నావది అనేటువంటి అభిమానం పెంచుకున్నటువంటి వాడు.
1: ద వన్ హూ హాస్ డెవలప్డ్ ఐ అండ్ మై పీపుల్ దిస్ కైండ్ ఆఫ్
0: ఇంతే కాదు, దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క కుమారులు ఏమి చేసినా గాని దానిని సమర్థించుకుని వారిని సై అని అనిపించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్ర ఈజ్ నాట్ మెర్లీ దాట్, హీఈస్ ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ అండ్ అప్రీషియేటింగ్ హిస్ ఓన్ సన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దర్ వీక్నెసెస్.
0: తమ కుమారులు గావించేటువంటి యొక్క అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడా సమర్థించుకుంటూ వచ్చేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ all the types of mistakes and evil things committed by his own
0: alanti talli tandrulu adhikam kavatam chetane ee yokka kauravulu chaala perigipothunnaru bhoomi paina.
1: In today's world the kaurava clan is growing because of this kind of approach towards their children.
0: Kaani atti ajnaniki prakalopala unnadu gnani
1: just by
0: sanjayudu alaga sarveendriyamulu kulanu nigrahinchukunnatundi yokka mahagnani.
1: Just by the side of Dhritarashtra who is so ignorant is one
0: kima kurvata sanjaya sanjaya nivu naaku cheppamannadu.
1: Sanjaya who has conquered all the senses
0: anaga gnani kalukane nivu naaku cheppadaniki adhikaram unnadi ani akkada artham.
1: As you are the wise one you have got the authority to tell me
0: naaku kavalsinata siri sampadalu untunnayi.
1: I've got all the
0: naaku kavalsinata bhoga bhagyamulu untunnayi
1: all the worldly possessions.
0: Kaani ee bhoga bhagyamulu siri sampadalu aanandanni andinchatam ledu.
1: But these worldly things, worldly possessions, wealth and such other things can never give you joy.
0: Okka indriya nigrahame aanandanni andistundi.
1: Joy you can get
0: okka daiva premane aanandanni andistundi.
1: Love of God alone can give you joy.
0: Deeniki Dhritarashtrude sarainatundi okka example.
1: For this Dhritarashtra is an outstanding example.
0: హంసతూలిక పాను పైన పవడించినప్పటికీ నిప్పుల పైన పవడించినట్టుగా ఉంటుండాలి అతనికి.
1: ధృతరాష్ట్ర హూ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది కంఫర్ట్స్ ఇన్ లైఫ్ వాస్ ఫీలింగ్
0: ప్రేమ లేకపోవటమే.
1: ది రీజన్ ఈజ్ హీ డిడ్ నాట్
0: హ్యావ్ ప్రీతి లేకపోవటమే.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫియర్
0: దైవ ప్రీతి లేకపోవటమే.
1: నో లవ్ ఫర్ గాడ్ నో
0: దైవ ప్రీతి పాప ప్రీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చింతగా జీవితం జరుగుతుంది.
1: వేర్ దెర్ ఇస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్ life will be full of joy and peace.
0: కనుకొని ధర్మ క్షేత్రం అనేటువంటిది ఎక్కడో ఒక ప్రత్యేకంలో ఉండేటువంటిది కాదు.
1: Therefore ధర్మ
0: మన దేహమే ధర్మక్షేత్రము.
1: Our body itself is ధర్మ
0: దోషరహితమైనటువంటి దేహమే ధర్మక్షేత్రము.
1: Body free from defects and evil tendencies ధర్మ
0: దోషములతో కూడినటువంటి దేహమే కురుక్షేత్రము.
1: Body full of defects is కురుక్షేత్ర.
0: అనగా ప్రవృత్తి లక్షణాలు నివృత్తి లక్షణాలు రెండూ కూడుకున్నాయి ఈ దేహంలో.
1: In this physical body are found the path of action.
0: ఈ రెండింటికి ఎప్పుడు కూడాను పోరాటం జరుగుతూనే ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ దీస్ టూ.
0: అందువల్లే ఈ ప్రవృత్తి లక్షణాలకు దూరం గావించుకుని నివృత్తి లక్షణానికి ఆత్మస్వరూపుడైన కృష్ణుడు సహాయం ఉంటున్నాడు.
1: కృష్ణ ఆల్వేస్ హెల్ప్స్ దోస్ పీపుల్ హూ ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి.
0: విజ్ఞానులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
0: ఈనాడు భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించాలనుకుంటే, కౌరవులకు పాండవులకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ భగవద్గీత అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కౌరవాస్ అండ్ పాండవాస్
0: మనం ఈ మహాభారతం లోపల లోతుగా దిగి విచారించాలి.
1: వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ మహాభారత అండ్ అనలైజ్ డీప్లీ.
0: పాండవులు ఏ చిన్న పని చేసినప్పటికీ కృష్ణుని ముందు పెట్టుకుని ప్రారంభిస్తున్నారు.
1: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ పాండవాస్ అండర్ టుక్ they kept krishna in front and under
0: rajasu yagam cheyalanukunte kudunu krishnu ni aadya kosam ee kaachukoni unnaru.
1: Even while conducting rajasu yaga they kept krishna beside them.
0: Ye karyam gaavinchavallanna mundu krishnudu.
1: Whatever work they wanted to do they gave first place to krishna.
0: Anduvalane పాండవులకు విజయాన్ని సాధించుకోగలిగారు.
1: దట్ ఈస్ వై పాండవస్ వర్ విక్టోరియస్ ఆల్వేస్.
0: కేవలం భౌతికమైనటువంటి సిరి సంపదలపైన తులతూగుచు అది ఏ మాకు ప్రధానము అది ఏ మాకు నిత్యము సత్యమని విశ్వసించినటువంటి వారు కౌరవులు.
1: కౌరవాస్ వర్ దోస్ హు ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ది ఫిజికల్ వెల్త్ అండ్ పొజిషన్.
0: కృష్ణుని విశ్వసించారు.
1: దే గేవ్ అప్ కృష్ణ.
0: విశ్వమును విశ్వసించారు.
1: దే బిలీవ్డ్ వరల్డ్.
0: సర్వనాశనము గావించుకున్నారు.
1: దే వర్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ బై దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్.
0: కనుకనే పాండవులకు కౌరవులకు ఉండినటువంటి వ్యత్యాసము కృష్ణుని యొక్క సహాయతత్వము ఏ విధంగా ఉంటున్నదో ఈ మహాభారతం చక్కగా మనకు బోధిస్తున్నది.
1: మహాభారత టీచర్స్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ ది చారిటీర్షిప్ ఆఫ్ కృష్ణ.
0: కనుకనే పాండవులంతా కూడాను గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ ఐ లాస్ట్ అనుకున్నారు వాళ్ళు.
1: పాండవాస్ బిలీవ్ గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ ఐ హావ్ లాస్ట్.
0: కౌరవులు అట్ల కాదు, ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ లాస్ట్ గాడ్.
1: కౌరవాస్ బిలీవ్డ్ ఇన్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ గాడ్ లాస్ట్.
0: కనుక భగవంతుని ముందు ఉంచుకుని జీవితాన్ని సాగించుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా విజయమే.
1: ఫర్ పీపుల్ హూ కీప్ గాడ్ ఫస్ట్ విల్ ఆల్వేస్ బి విక్టోరియస్.
0: ఇదే చెప్పాడు ధృతరాష్ట్రంతో సంజయుడు.
1: దిస్ ఇస్ వాట్ సంజయ్ టోల్డ్ ధృతరాష్ట్ర.
0: ధృతరాష్ట్ర యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతిర్మమ. ఎక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి యొక్క అర్జునుడు ఇరువురు ఉంటారో అక్కడ సంపూర్ణమైనటువంటి విజయం సాధించుకుంటారన్నాడు.
1: హీ సెడ్ వేర్ దెర్ ఇస్ డివైన్ కృష్ణ అకంపెనీడ్ బై అర్జున హూ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ దెర్ విల్ ఆల్వేస్ బి
0: భగవంతునికి తగినటువంటి విశ్వాసము రెండు ఉండాలి. ఎక్కడ
1: దెర్ ఇస్ నీడ్ ఫర్ గాడ్ అండ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: భగవంతు ఉండి కూడా నువ్వు భగవంతుని పైన విశ్వాసం లేకపోతే విజయాన్ని సాధించలేము.
1: దేర్ మే బి గాడ్ ఇఫ్ దెర్ ఇస్ నో పర్సన్ హూ హాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: విజయం భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటిది.
1: విక్టరీ లైస్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్ గాడ్.
0: కనుక భగవంతుని మనం స్వాధీనం చేసుకుంటే విజయం మన వెంటనే ఉంటుంటుంది.
1: ఇఫ్ వీ కెన్ హ్యావ్ గాడ్ హింసెల్ఫ్ విత్ అస్ దెన్
0: త్యాగరాజు కూడా చెప్పాడు, రామ నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటుంటే నవగ్రహములు నా హస్తగతం అయిపోతాయన్నాడు.
1: త్యాగరాజు ఆల్సో సెడ్ రామ ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ ఐ హావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ది నైన్ ప్లానెట్స్.
0: ఒక భగవత్ ప్రేమను మనం సాధించడమంటే సర్వం కులను మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ యూ హావ్ సక్సీడెడ్ ఇన్ లవింగ్ గాడ్ వుడ్ హావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
0: సర్వత్రా ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ.
1: దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఫౌండ్ ఎవ్రీవేర్ అండ్ దట్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్.
0: ఆధారమైనటువంటి యొక్క ప్రేమను మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అచీవ్ సచ్ గ్రేట్ సీక్రెట్ లవ్.
0: కృష్ణ జీవితం లోపల ప్రధానమైనటువంటి యొక్క ఉపదేశము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే.
1: ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కృష్ణ ఈజ్ లవ్, ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఈ ప్రేమ లేకపోతే కేవలము కృష్ణతత్వం మనకు ఏమాత్రం అర్థం కాదు.
1: డివైడ్ ఆఫ్ లవ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: సర్వమును కూడా జోకానికి అందించినటువంటి వాడు ప్రేమతత్వమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ కెన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్.
0: తానే ప్రేమమయుడు.
1: హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమ ద్వారానే ప్రేమను మనం చూడాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ సీ లవ్ ఓన్లీ త్రూ.
0: ఈ ప్రేమ మహా కఠినమైనటువంటిది, అనగా గట్టిది అని.
1: దిస్ లవ్ ఈజ్ వెరీ ఫోర్
0: చాలా విలువైనటువంటిది,
1: ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్,
0: చాలా ప్రకాశవంతమైనటువంటిది,
1: స్ప్లెండరస్, రెస్ప్లెండెంట్.
0: ఇట్టి ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం పొందాలంటే, ఈ ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలంటే ప్రేమ అనే వజ్రంతోనే దీన్ని తీర్చిదిద్దుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ అటైన్ సచ్ స్ప్లెండరస్ డైమండ్ లైక్ లవ్ we can achieve it only through the love of diamond.
0: Cut చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు, ఈ డైమండ్ ను డైమండ్ తోనే కట్ చేస్తారు కానీ ఇంకొక కత్తితో చేయడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ డైమండ్ ఓన్లీ విత్ అ డైమండ్, విత్ అనదర్ డైమండ్, నాట్ బై ఎనీ అదర్
0: మీన్స్. మన ప్రేమ అనేటువంటి దాంట్లో మాలిన్యం ఏమైనా ఉంటే ఆ ప్రేమ అనేటువంటి డైమండ్ తోనే మనం దీన్ని మాలిన్యం తీసుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ యువర్ లవ్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ రిమూవ్ ఆల్ డిఫెక్ట్స్.
0: ప్రేమ చేతనే ప్రేమను పొందడానికి వీలవుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ లవ్ ఓన్లీ త్రూ
0: ద్వేషం చేత ప్రేమను పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అటైన్ లవ్ త్రూ హేట్.
0: ద్వేషం చేత ద్వేషమే మనకు సంభవిస్తుంది.
1: వీ కెన్ గెట్ హేట్రెడ్ ఓన్లీ బై
0: అసూయ చేత అసూయనే మనకు అభివృద్ధి అవుతుంది.
1: త్రూ జలసీ వీ కెన్ రీచ్ ఓన్లీ
0: క్రోధం చేత క్రోధమే మనం పెంచుకుంటాం.
1: త్రూ యాంగర్ వీ కెన్ డెవలప్ ఓన్లీ యాంగర్.
0: ప్రేమ చేత ప్రేమనే మనం పెంచుకుంటాం.
1: త్రూ లవ్ వీ కెన్ డెవలప్ లవ్.
0: ఈ ప్రేమను పొందాలనుకుంటే ఏ అసూయనో ఏ ద్వేషమో ఏ క్రోధమో మనం ఆధారంగా తీసుకోకూడదు.
1: Therefore, if you want to attain love, you cannot base yourself on anger, hatred, jealousy and such other evil qualities.
0: ఉట్టి ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలంటే మనం ఏ టార్చ్ లైట్, ఏ అరికన్ లాంటర్న్, ఏ పెట్రమాక్స్ లైట్ తీసుకుని పోతున్నాం.
1: If you want to see the shining moon, is there a need for a petromax light or any other light to see?
0: ఏవి మనకు అక్కర్లేదు.
1: There is absolutely
0: ఆ చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడొచ్చు.
1: You can see moon in the splendorous light spread by moon itself.
0: అదే విధంగానే కృష్ణుడు ప్రేమస్వరూపుడు కనుక అట్టి ప్రేమస్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: To attain Krishna, who is the very embodiment of love, it is possible only through love to attain him.
0: Prema mudita manase kaho.

0: దగ్ధం దగ్ధం పునరపి పునః. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గృష్టం గృష్టం పునరపి పునః. చందనపు చెక్కను ఎన్ని పర్యాలు రుద్దినప్పటికీ దీనిలో సుగంధమే మనకు ప్రాప్తిస్తుంది.
1: సాండల్ వుడ్ యు మే గ్రైండ్ ఇట్ రిపీటెడ్లీ బట్ యు గెట్ ఫ్రాగ్రెన్స్ అరోమా.

0: చెరకును ఎంత మనము నమిలినప్పటికీ అందులో మాధుర్యమే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు మే క్రష్ ద షుగర్ కేన్, యు గెట్ ఓన్లీ స్వీట్నెస్ అవుట్ ఆఫ్ ఇట్.
0: దగ్ధం దగ్ధం పునరపి పునః, బంగారును ఎన్ని పర్యాయములు అగ్నిలో వేసి కాల్చినప్పటికీ ఇందులో మనకు పరిశుద్ధమే ఏర్పడుతుంది కానీ మాలిన్యము చేరదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ బర్నింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ కీపింగ్ గోల్డ్ ఇన్ ఫైర్, యు గెట్ ఓన్లీ ప్యూరిటీ, ది షైనింగ్ బ్రిలియన్స్.
0: సువర్ణం సృష్టివర్ధనం, ఈ సువర్ణమనందు పరిశుద్ధమైనటువంటి యొక్క అపరంజయే మనకు ప్రాప్తిస్తుంది.
1: యు ఫైండ్ దట్ బ్రిలియన్స్ ఎవర్ షైనింగ్ దేర్ ఇన్ ద గోల్డ్.
0: అదే విధంగానే సజ్జనుడైనటువంటి మానవుని ఏపి ఎన్ని బాధలు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ తాను పరమశాంతిగా ఆనందంగా గొప్ప మనస్సుతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
1: Likewise, a good noble soul, in spite of being subject to difficulties, problems, so many worries and anxieties, he maintains the state of peace and bliss.
0: కనుకనే మానవత్వం అనగా ఏమి? కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి కాకూడదు.
1: Humanity, the humanness comprises not to subject to one's own self the difficulties and the worries.
0: దీనికి నీ ఆత్మకు ఎట్టి సంబంధము ఉండదు.
1: This has got nothing to do with this principle of Atma.
0: సూర్య ప్రకాశము ప్రపంచమంతయకును వెలుతురును వెదజల్లుచున్నప్పటికీ ఆ వెలుగునందు అనేక మంది అనేక రకములైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉంటారు.
1: The sunlight spreads all over, which helps us to do so many of our daily routine activities.
0: కానీ ఎవ్వరు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ సూర్యునకు మానవులు ఆచరించేటువంటి కష్టసుఖములకు ఏమాత్రము సంబంధం ఉండదు.
1: All our actions, all our sufferings have got nothing to do with the intensity of sunlight.
0: అదే విధముగానే ఆత్మ చైతన్యమును ఎన్ని విధములుగా శారీర మానసిక ఇంద్రియములతో మనం బాధలు పొందినప్పటికీ,
1: Likewise, the brilliance, the radiance of the principle of the spirit is not bothered in spite of our physical and mental worries.
0: ఇది ఇంద్రియ మనోబుద్ధులకు మాత్రమే సంబంధించింది కానీ
1: they are related to the senses
0: in intellect. దానికి ఏమాత్రం కూడాను సంబంధం ఉండదు.
1: They are no way related to the awareness, the brilliance of Atma.
0: అట్టి పవిత్రమైన మానవుని నిమిత్తమై పరమాత్ముడు అన్వేషణ జరుపుతున్నాడు.
1: For that sanctity, to attain the sacredness, man is in eternal quest.
0: కానీ లోకములోని సమస్త శాస్త్రములు, సమస్త ఉపనిషత్తులు, సమస్త వేదములు కూడాను కేవలము భక్తులు భగవంతుని అన్వేషణ చేస్తున్నారు అని మాత్రమే ఉచ్చరిస్తున్నాయి.
1: All sacred texts like the epics, the Upanishads and Vedas, they say that a devotee is in search of God.
0: Kani bhaktudu bhagavantuni vetakanakkarledu.
1: In fact, the devotee need not search for God.
0: Sarvatra unnadi bhagavantudu akkade.
1: In fact, God is present everywhere.
0: Atti bhagavantuni vetikedi enduku?
1: Why do you need to search for him?
0: Kani bhagavantude nityamaina nityamaina satyamaina ఏకాత్మ స్వరూపుడైనటువంటి భక్తుని వెతుకుతూ ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ గాడ్ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ, ఎ ట్రూ డివోటీ, ఎ ట్రూత్ఫుల్ డివోటీ, ద డివోటీ విత్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్.
0: వేడితో కూడిన గుండునందు ఎన్ని విధములైనటువంటి లోహాలంతా బహిర్ బయట లోపల కూడా వేడి ఉండినప్పటికీ
1: అన్ ఐరన్ మాస్ విచ్ ఇస్ హాట్ ఇన్ సైడ్ అండ్ అరౌండ్
0: దానిని మనం ముట్టినప్పుడు గుండు కాలింది అంటాం మనం.
1: When once you touch that iron mass which is hot, you feel the heat of it.
0: నిన్ను కాల్చినది గుండు కాదు.
1: And in fact, it is not the iron that's not.
0: గుండులో అంతర్బహిష్టంగా వ్యాపించినటువంటి ఒక అగ్ని నీ యొక్క చేతిని కాల్చింది.
1: It is the fire that is responsible for the heat and not the iron.
0: అదే విధముగానే ఈ ప్రపంచం ఒక గ్లోబ్.
1: The whole world is a globe.
0: ఇదంతా ఒక పెద్ద గుండు వంటిది.
1: It is an iron ball.
0: ఇందులో లోపల వెలుపల కూడాను దైవశక్తియే ఆవిర్భవించినది.
1: దేర్ ఇస్ డివైన్ ఎనర్జీ విదిన్ అండ్ అరౌండ్.
0: దైవశక్తియే ఆవరించినది.
1: ఇట్ ఇస్ ది డివైన్ ఎనర్జీ పవర్ దట్
0: ఆ శక్తిని మనం గుర్తించుకోలేక
1: దట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: ఈ ప్రపంచంలో అనేక దుఃఖములు బాధలు కష్టములు సంభవిస్తున్నాయని మనం వాపోతుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ వెరీ మచ్ వరీడ్ ఫీల్ వెరీ సాడ్ బికాస్ ద డిఫికల్టీస్ అండ్ ద ట్రబుల్స్ దట్ వి ఫేస్.
0: ఈ జగత్తు మనల్ని ఏమాత్రం కూడా బాధించటం లేదు.
1: ద వరల్డ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్.
0: ఏ మాత్రమూ ఆనందమును అందించటం లేదు.
1: ఇట్ డజంట్ మేక్ యూ బ్లిస్ఫుల్ ఐదా.
0: ఇది కేవలం ఇనుప గుండు వంటిదే.
1: ఇట్ ఈస్ లైక్ ఎన్ ఐరన్ బాల్.
0: కానీ ఇందు నుంచి వచ్చేటువంటి కష్టసుఖములైనటువంటి ప్రతిబింబములు
1: ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ మిజరీస్ అండ్ డిఫికల్టీస్
0: ఇది ఆత్మ చైతన్యం యొక్క ప్రభావములే.
1: దేర్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది అవేర్నెస్ బ్రిలియన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్
0: కనుకనే ఏమి జరిగినప్పటికీ ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రకాశమే, ఆత్మ యొక్క ప్రభావమే, ఆత్మ యొక్క ప్రసాదమే అని మనం భావించాలి.
1: వి హావ్ టు కన్సిడర్ వాట్ ఎవర్ దట్ మైట్ హ్యాపన్ ఇన్ అవర్ లైఫ్ is just a reflection, it is only the brilliance, it is only the reaction of the atmic principle.
0: ee naati lokamu aneka vidhamainaatti manavattamto koodinadi.
1: In the whole world is full of humanity.
0: Lopala okati baita marokati.
1: What is present within is different from outside.
0: Ilanti kutina chittinulu bhagavantudu anveshinchaledu.
1: Such wicked people can never find God.
0: Yeduposte navutadu, navu vaste yedustadu.
1: In fact, when he is miserable, he smiles. In times of moment, smiles, joy, he cries. Such a hypocrite can never be in search of God.
0: He
1: is just a human in form. But the intellect is monkey type.
0: కనుకనే ఇలాంటి బుద్ధులు లేకుండా మానవుడు మానవుడిగా జీవించాలని భగవంతుడు ఆశిస్తుంటాడు.
1: God wants us, the human being, to lead the life of a true human being.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి యొక్క మనోబుద్ధులు మానవుని యందు ఉన్నవి.
1: There is present the sacredness, the purity in the intellect and the mind of man.
0: మానవుని యందు సహజంగా ఉండినటువంటి యొక్క పవిత్రమైన భావములను మనము ప్రకటించాలి. కానీ కల్పితమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి యొక్క గుణములను మనం ప్రకటించరాదు.
1: One has to manifest, express the natural feelings, not artificial.
0: కానీ ఈనాటి మానవుడు నైతికంగా దిగజారిపోతున్నాడు.
1: Man has declined morally.
0: భౌతికంగా పతనమైపోయాడు.
1: He has fallen physically.
0: కనుకనే ఈ ప్రపంచం అనేటువంటిది
1: therefore this world
0: కల్పనతో కూడినటువంటి కొయ్యగా తయారవుతున్నది.
1: It has become a deadwood of action.
0: ధనము పోతే సంపాదించుకునవచ్చును.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ ఇట్ కెన్ బి.
0: ఆరోగ్యం పోతే తిరిగి మనం అభివృద్ధి గావించుకోవచ్చును.
1: ఇఫ్ హెల్త్ ఇస్ గాన్ యూ కెన్ రికవర్.
0: కానీ కాలం పోతే మాత్రం మనము ఏమాత్రం కూడా సాధించలేము.
1: ఇఫ్ లైఫ్ ఇస్ గాన్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుకనే మానవుడు ఆయు ప్రమాణమును అభివృద్ధి గావించుకుని
1: మ్యాన్ హ్యాస్ టు ఇంక్రీజ్ హిస్ లైఫ్ స్పాన్.
0: దాని సద్వినియోగం గావించుకునేటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
1: హీ షుడ్ ట్రెడ్ దట్ పాత్ విచ్ విల్ హెల్ప్ హిమ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద లైఫ్.
0: ధనము ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఖర్చు అవుతుంది.
1: మనీ ఇస్ యూస్డ్ ఇట్ ఇస్ ఎగ్జాస్టెడ్ ఇట్ ఇస్ యూటిలైజ్డ్.
0: కానీ ఆయు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా కూడా అది క్షీణించిపోతుంటాడు.
1: లైఫ్ స్పాన్ వెదర్ యు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఆర్ మిస్ యూజ్ ఇట్
0: ప్రతి మానవుని యొక్క శిరస్సు పైన కూడా కఠినమైనటువంటి యొక్క కాలము కరవాలం చెప్పుతూనే ఉంటుండాలి.
1: దేర్ లైస్ ఆన్ ద హెడ్ ఆఫ్ మ్యాన్ ద స్వోర్డ్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: We have got to be extremely careful.
0: ఈ కఠినమైన కరవాలమునకు మనం గురి కాకుండా చూసుకోవాలి.
1: We have to see that we will not be cut off by the sword of time lying on the head.
0: కాలం పోతే మనకు రాదు.
1: A time passed cannot be regained.
0: ఆరోగ్యం పోతే సంపాదించుకోవచ్చును.
1: Health can be regained.
0: ధనం పోతే మనం పోషించుకోవచ్చును.
1: Money can be had.
0: కానీ ఆయు క్షీణించిన మనం తిరిగి అభివృద్ధి గావించుకోలేము.
1: When one's life is gone, you cannot get it back.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై
1: in order to make the time sacred
0: అనేక సత్కర్మలు మనం ఆచరిస్తూ ఉండాలి.
1: We have to undertake many good actions.
0: ఇలాంటి సత్కర్మల ద్వారానే మానవుని యొక్క సద్భావములు ఆవిర్భవిస్తాయి.
1: Through these good actions we will entertain good feelings.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు మానవుని యందు అభివృద్ధి గావించుకోవాలి.
1: Man has to foster, improve the sacred divine sentiments and
0: feelings. సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క వెలుతురు అది మేఘములుగా మారి తిరిగి సూర్యుని కప్పివేస్తుంది.
1: ద లైట్ ఆఫ్ ద సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్లౌడ్ దట్ కవర్స్ ద వెరీ సన్ హిమ్సెల్ఫ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: మనసు మానవుని యొక్క హృదయం నుండి ఆవిర్భవించినటువంటి
1: the one that comes out of the human heart
0: మనోమాలిన్యం అనేటువంటి క్లౌడ్స్
1: the clouds of mental pollution
0: తిరిగి హృదయాన్ని కప్పివేస్తుంది
1: will cover the very heart itself
0: కనుక దేని నుండి ఆవిర్భవించినదో అదియే తిరిగి ఆ యొక్క స్వతసిద్ధమైన వస్తువును కప్పివేస్తుంది
1: that which is born out of the origin will cover the very place of the origin
0: kalpane brahmavit brahmaiva bhavati ani brahma tattvam nunti vachinatundi brahma gane untadi kani maraku vastu kaadu
1: therefore the one that comes out of the divine has got to be divine basically and essentially
0: ee srishtiki mooladharam emiti
1: what is the foundation for creation
0: idi bhagavantuni yokka prabhavame
1: it is god's will
0: bhagavantuni yokka sankalpame
1: it is god's will
0: కనుకనే ఆ సంకల్పం నుంచి వచ్చినటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను భగవత్ భావమునే కలిగి ఉండాలి
1: మ్యాన్ హావింగ్ కమ్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్ షుడ్ హ్యావ్ ద డివైన్ థాట్స్ ఓన్లీ
0: సృష్టికి ఆధారము భగవత్ యొక్క ప్రమాణమే
1: ద బేసిస్ ద ఫౌండేషన్ ఫర్ ద క్రియేషన్ ఇస్ మానిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ విల్ దట్స్ వాట్ వి కాల్ నేచర్
0: ఈ ప్రకృతి నుండి ఉద్భవించినటువంటి ప్రతి మానవుని కూడాను
1: Man in this nature
0: సృష్టి స్వభావములే మనకు ఆవిర్భవించాలి
1: should have the natural
0: సృష్టికి విరుద్ధమైనటువంటి భావములు రాకూడదు
1: should never act against nature
0: కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఇవన్నీ కూడాను మనం ఆహార విహారం నుంచి ఆవిర్భవించినటువంటివి
1: all the lust anger and avarice are the products of our habits and
0: కానీ ఇవన్నీ కూడాను ప్రకృతి నైజములు కావు
1: they are not natural qualities
0: కనుకనే నేను అని నీవు ఉచ్చరిస్తున్నావు ఈ పదాన్ని
1: You make use of this word I.
0: నీవు నేను అనుకున్నప్పుడు ఆ నేనే భగవంతుని యొక్క మూలాధారమైన మంత్రము
1: The very word that you say I is the mantra.
0: నేను అనేటువంటి మంత్రం పుట్టిన తర్వాతనే మిగిలినటువంటి మంత్రములన్నీ కూడా ఆవిర్భవిస్తున్నాయి
1: The first primordial sound is I. The rest followed later.
0: అది అహం బ్రహ్మాస్మి. నేను అనేటువంటిదే బ్రహ్మ.
1: This I is Brahma.
0: బ్రహ్మకు మొట్టమొదటి పేరు నేను
1: ద ఫస్ట్ నేమ్ ఆఫ్ బ్రహ్మన్
0: రెండవది ఆత్మ
1: ద సెకండ్
0: మూడవది ఉనికి
1: థర్డ్ ఎగ్జిస్టెన్స్
0: నాలుగవది బ్రహ్మ
1: ఫోర్ బ్రహ్మ
0: ఐదవది భగవంతుడు
1: ద ఫిఫ్త్ గాడ్
0: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క పరిణామ పదములే
1: దీస్ ఆర్ ఆల్ ద సినోనిమ్స్ ఆఫ్ ద డివైన్
0: ఇలాంటి పదములతో మనము సరైనటువంటి అర్థాన్ని గుర్తించి
1: వి హావ్ టు నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్
0: ఈ నేను అనేటువంటి పదం ఎక్కడ నుంచి వచ్చింది
1: Where from this I-ness has
0: come? కేవలం ఆత్మ యొక్క స్వరూపమే.
1: It is the very form of the self.
0: ఇది దైవం యొక్క స్వరూపమే.
1: It is the very form of God.
0: ఇలాంటి నేను అనేటువంటి పదమును మనం ఎన్ని విధములైనటువంటి దుర్వినియోగము కావించుకుంటున్నాం.
1: We are misusing this sacred word I.
0: ఈ నేను అనే పదమును ఎన్ని విధములైనటువంటి దుర్మార్గంలోనో ప్రవేశపెడుతున్నాము.
1: We are making use of this word I in a wicked path, in a wicked way.
0: ఈ విధమైనటువంటి పదములను మనము సరైనటువంటి మార్గములో దీన్ని సద్వినియోగం కావించాలి
1: వీ హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్ ఇన్ ఎ సీక్రెట్ వే
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: నిత్య జీవితంలో మనం ఏ విధంగా సత్యమైన జీవితాన్ని గడపాలో దాన్ని మనం గుర్తించుకోవాలి
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ద కైండ్ ఆఫ్ ట్రూత్ఫుల్ లైఫ్ వీఆర్ సపోజ్ టు లీడ్
0: ఇలాంటిది మనం గావించుకోకుండా కేవలం జపము ధ్యానము యోగము ఇలాంటి కర్మలు ఆచరించినంత మాత్రం చాలదు
1: Without recognizing the path of truth, the mere penance and meditation won't do.
0: ఈ సాధనతో పాటు
1: along with the practice
0: మానసిక భావమును కూడాను దానికి సమకూర్చుకోవాలి.
1: The mental feelings also should join.
0: కనుకనే మానవత్వమునందు లోపల మనం ఆవిర్భవించవలసినటువంటి సద్గుణములు సద్భావములు సత్ప్రవర్తనలు సదాలోచనలు
1: What should find a place within happen to be the good feelings, good thoughts, good sentiments, good impulses.
0: సహజ గుణములు
1: They are natural divine traits.
0: అలాంటి ప్రకృతి యందు మనం జన్మించి ప్రకృతి భావమును వదలి కృత్రిమమైన భావమును మనం అనుసరిస్తూ ఉన్నాం.
1: Having born in this nature, we are entertaining artificial thoughts and artificial behavior.
0: కృత్రిమమైన జీవితాన్ని మనం గడపకూడదు.
1: We should never spend, lead artificial life.
0: హృదయంలో ఉన్నటువంటిది మాటలో ఉన్నటువంటిది చేతుల్లో రావాలి.
1: What is within must be expressed and must be acted.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి అర్థం కూడాను అంతర్బహిష్ సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు
1: ఇట్ ఇస్ సెడ్ గాడ్ డ్వెల్స్ విదిన్ అండ్ అవుట్ సైడ్
0: అది ఏ మానవత్వము
1: దట్ ఈస్ హ్యూమన్నెస్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్
0: ఏమిటి ఈ మ్యాన్
1: హూ ఇస్ దిస్ మ్యాన్
0: ఎవరు ఈ మనిషి
1: హూ ఇస్ హీ
0: హృదయంలో ఏమి సంకల్పించాడో
1: వాట్ హీ థింక్స్ విదిన్
0: దానిని మాటలో చెప్పాలి
1: హీ షుడ్ స్పెల్ ఇట్ అవుట్
0: మాటలో ఏమి ఉచ్చరించాడో
1: వాట్ ఈస్ సెడ్
0: అది ఏ క్రియలో ఆచరించాలి
1: మస్ట్ బి యాక్టెడ్ అపాన్
0: అలాంటి వాడే నిజమైన మానవుడు
1: హీ ఇస్ ద ట్రూ హ్యూమన్ బీయింగ్
0: అట్టి నిజమానవుని నిమిత్తమై అన్వేషణ జరుపుతున్నాడు భగవంతుడు
1: గాడ్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్
0: కానీ కేవలము వేషధారి అయినటువంటి మానవుని అన్వేషించడం లేదు.
1: In fact, man is not in search of God.
0: మానవునికి తన యొక్క దీనిని తన గుర్తించుకునే నిమిత్తమే పవిత్రమైనటువంటి బుద్ధిని అనుగ్రహించాడు.
1: To know the innate nature, the self, God has gifted mankind the sacred intellect.
0: ఇది చాలా ఉత్తమమైనటువంటి శుద్ధమైనటువంటిది.
1: Intellect is pure, unsullied and pristine.
0: ఆ బుద్ధి అనేటువంటి అద్దమునకు వెలుగుల వైపున ప్రేమ అనేటువంటి రసాయనం పూచాడు.
1: Intellect is the mirror which has got the chemical of love on the reverse side.
0: అద్దమునకు వెలుగు వైపున ఈ విధమైనటువంటి యొక్క రసాయనమే లేకపోతే మన ప్రతిబింబం కనిపించదు.
1: If the mirror has no chemical applied on the reverse side, you cannot see your reflection.
0: అదే విధంగానే మనకు బుద్ధికి వెలుగుల ప్రేమ అనేటువంటి యొక్క రసాయనం కల్పించాడు.
1: On this mirror of intellect, the chemical of love is applied.
0: అద్దమునుగా మనం చూసుకోవటం చేతనే దీనికి అద్దమునకు వెనుక ఉన్నటువంటి కనిపిస్తున్నాయి, కానీ అద్దమునకు ముందున్నవి కనిపించడం లేదు.
1: As this intellect, the mirror, has no chemical of love, we find only what are present outside.
0: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
1: You have to know your form.
0: నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలంటే అద్దమునకు వెనుకలో రసాయనం ఉండాలి.
1: In order to see yourself, that chemical of love needs to be applied on the reverse side of the mirror.
0: నీలో ప్రేమ రహితమైనటువంటి అద్దమును ముందు పెట్టుకొని మనం మన ముఖాన్ని మనం చూడటానికి ప్రయత్నిస్తున్నాము.
1: There is no chemical of love now in this mirror of intellect, so therefore you are not able to see.
0: కానీ మన ముఖం మనకు కనిపించడం లేదు.
1: You are not able to see your face.
0: కారణం ఏమిటి?
1: Why?
0: వెనుకల ఈ ప్రేమ రసాయనం లేకపోవటం చేతనే.
1: Because of the absence of the chemical of love.
0: కనుక మనము మన ముఖాన్ని మనం చూడాలంటే ప్రేమ రసంతో కూడినటువంటి ఒక అద్దమును మనం ముందు పెట్టుకోవాలి.
1: In order to see your face, there needs the chemical of love applied in the reverse side of the mirror.
0: అట్టి ప్రతిబింబాన్ని నిరూపించే నిమిత్తమై మనకు బుద్ధి అనే అద్దమును ప్రసాదించాడు.
1: In order to demonstrate and prove the existence, God has given this mirror.
0: కానీ ఈనాటి మానవుడు తన అద్దము చేత, తన బుద్ధి చేత తన స్వరూపాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Man having been endowed with this mirror of intellect, he is not yet able to
0: అద్దాన్ని చూసుకుని ఇతర ముఖం ముందు పెడుతున్నాడు.
1: He points out, he shows his mirror towards others.
0: వాడి ముఖం కనిపిస్తుంది, కానీ నీ ముఖం ఎక్కడ కనిపిస్తుంది?
1: యూ ఫైండ్ ద ఫేసెస్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్, నాట్ యువర్ ఓన్ ఫేస్.
0: అదే విధంగా ఈనాటి బుద్ధి ప్రతి ఒక్కరిని ప్రపంచమును విచారించడానికి ప్రవేశపెట్టుండాలి.
1: వీ మేక్ యూజ్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ గిఫ్టెడ్ టు అస్ టు మేక్ ఎంక్వైరీ.
0: ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి, మీ ఊరేమిటి అని వారిని ప్రశ్నిస్తుంటారు. కానీ
1: హూమ్సోఎవర్ వీ మీట్, వీ గో ఆన్ క్వశ్చనింగ్, హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, వాట్ ఆర్ యూ.
0: ప్రపంచమును ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ తనను తాను ప్రశ్నించడానికి ప్రయత్నించడం.
1: వి ఇన్వెస్టిగేట్ అండ్ క్వశ్చన్ ద నేచర్ వరల్డ్, బట్ వి డోంట్ ఫైండ్.
0: కనుక మొట్టమొదట హూ ఆర్ యూ అనేటువంటి స్టాప్ చేసి హూ ఆర్ మై దీన్ని మొదలు పెట్టాలి.
1: వీ షుడ్ పుట్ ఎ టోటల్ ఫుల్ స్టాప్ టు దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీ షుడ్ పుట్ టు అవర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ.
0: ఈ బుద్ధి నిన్ను చూడటానికి అందించింది, కానీ పరమను చూపడానికి కాదు.
1: ఇంటెలెక్ట్ ఇస్ గివెన్ టు నో థై సెల్ఫ్, నాట్ అవుట్ సైడ్.
0: కనుక ఈ ప్రపంచ విజయము ప్రాప్తించటం చేత, అభివృద్ధి కావడం చేత తన సత్వాన్ని తాను మర్చిపోతున్నాడు మానవుడు.
1: As the world has progressed and advanced, man has forgotten his self.
0: చిన్న పిల్లవాడి మొదలుకొని పెద్ద మనిషి వరకు కూడాను ప్రపంచ విచారణ లోపలే ప్రవేశిస్తున్నాడు.
1: Right from tiny thoughts to elderly person, they go on inquiring.
0: తాను నివసించేటువంటి భూగర్భంలోనే కాకుండా కూడాను ఆకాశంలో ప్రవేశిస్తున్నాడు.
1: Not only this world, earth, but
0: నక్షత్ర మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: He wants to go to the planets.
0: సూర్య మండలాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: He wants to travel the space.
0: కానీ అన్ని ప్రవేశిస్తున్నాడు, కానీ తనలో తాను ప్రవేశించడం లేదు.
1: He gets into all spheres of the space, but he doesn't get into himself.
0: లక్షణమైన అంతరిక్షయానం ప్రయాణం చేస్తున్నాడు, కానీ
1: హీ ట్రావెల్స్ లాక్స్ ఆఫ్ మైల్స్ ఇన్ టు ద స్పేస్.
0: హాఫ్ ఇంచ్ హృదయాంతరాలానికి ప్రవేశించడం లేదు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు హిజ్ ఓన్ హార్ట్.
0: కనుకనే మానవుని యొక్క వికారమంతా కూడా వికృతి స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: దాట్ ఈస్ ద పర్వర్షన్ విచ్ లెడ్ టు ఆల్ దిస్
0: పర్వర్షన్. స్వార్థము స్వప్రయోజనము.
1: హీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కానీ తన స్వస్వరూపాన్ని దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
1: హీ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిజ్ ఓన్ ట్రూ
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: స్వస్వరూపాన్ని దర్శించడమే ఆధ్యాత్మిక ప్రథమ లక్ష్యం.
1: ద ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ టు నో వన్స్ ఓన్ ట్రూ ఐడెంటిటీ.
0: కేవలం ఆధ్యాత్మిక మార్గమే కాదు,
1: నాట్ ఓన్లీ స్పిరిచువల్,
0: లౌకికము, భౌతికము, ధార్మికము అన్నింటి ఎందుకు వ్యవహారికం నందు కూడా తన తత్వాన్ని తాను మొట్టమొదట గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు నో వన్స్ ఓన్ నేచర్ in physical world, in the moral world, in the ethical sense, in every aspect of life.
0: ఇతరుల యొక్క దోషాన్ని చూడటానికి మాత్రమే నీవు పురికొల్పుతున్నావు, కానీ నీ దోషాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యూ వాంట్ టు నో ది మిస్టేక్స్ అండ్ ద ఫాల్ట్స్ ఇన్ అదర్స్, బట్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్.
0: నీ దోషము నీవు ఏనాడు వెతుకుతావో ఆనాడే నీవు బాగుపడతావు.
1: దట్ డే విన్ యూ రెక్టిఫై కరెక్ట్ యువర్ ఓన్ మిస్టేక్, దెన్ యూ విల్ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
0: అట్టివాడే ఆదర్శ పురుషుడిగా రూపొందుతాడు.
1: హీ బికమ్స్ అన్ ఐడియల్ మ్యాన్.
0: అట్టివాడేమిటి మానవుడిగా రూపొందుతాడు.
1: ఈజ్ అ ట్రూ హ్యూమన్.
0: మానవుడని పేరు పెట్టుకుని
1: ఈజ్ జస్ట్ హ్యూమన్ బై నేమ్.
0: మానవ బుద్ధులతో మనం ప్రవర్తిస్తుంటే
1: ఈ
0: జగత్తులో ఎవరు పిలుస్తారు మానవుడని?
1: హూ విల్ కాల్ యూ ఎ హ్యూమన్ బీయింగ్?
0: ఏదో ఎదురుగా మర్యాద కోసమని ఓ అంది నమస్కారం అండి అంటారు.
1: ఆల్ కర్టసీ మానర్స్ మే డిమాండ్ టు సే హలో హౌ
0: ఆర్ యూ. వెనుకల అతన్ని అనేక రకములుగా విమర్శించారు.
1: బ్యాక్ దే విల్ స్పీక్ ఆల్ నేమ్స్.
0: కనుక మనం ఆ విధంగా పోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి లైక్ దాట్.
0: మన కాన్షియన్స్ మనం తృప్తిగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ యాక్ట్ సాటిస్ఫాక్టరీ
0: టు మన పవిత్రతకు మనం పవిత్రంగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: మన దివ్యత్వాన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ లైఫ్ డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక ఈనాడు మనం ప్రపంచంలో జరిగేటువంటి దాన్ని మనం అన్వేషణ చేయకుండా
1: we don't need to search for anything in this world.
0: Kanantanu animation cheyadaniki tagina krishi cheyali.
1: One has to make every attempt to know one's own self.
0: Evarandi meeru ane prashinchukunte
1: instead of questioning who are you, who are
0: nenu evaru, nenu evaru, nenu evaru, who am I ninnu maatrame prashinchali.
1: We should put a question to ourselves, who am I.
0: Ninnadi dinamu
1: yesterday
0: panchakosamulu yokka tattvam gurinchi meeru gurtincharu.
1: Bhagavan explained the nature of five sheep.
0: Ee panchakosamulu yandu deham aneetvantidi భౌతికమైనటువంటిది.
1: ద ఫైవ్ షీస్ ఎన్కంపాసింగ్ ద బాడీ ఆర్ ఫిజికల్.
0: ఇది కేవలం స్థూలమైనటువంటిది.
1: ఇట్ ఈస్ గ్రాస్ వన్.
0: ఈ దేహం ద్వారా అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్టు కలుగుతున్నాయి.
1: దిస్ బాడీ విల్ హ్యావ్ సో మెనీ ట్రబుల్.
0: దేహాభిమానం పెంచుకున్న కొలది
1: యాజ్ యూ డెవలప్ బాడీ
0: ఆత్మాభిమానం తరిగిపోతుండాలి.
1: ది అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ డిటీరియరేట్స్.
0: ఆత్మలేని దేహం ఏమాత్రము నివసించదు.
1: బాడీ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ద స్పిరిట్.
0: కనుకనే
1: సో
0: మనము ఈ దేహం విషయంలో మనము అనేక రకమైన జాగ్రత్తలు వహించాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బాడీ యు హావ్ గాట్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్.
0: ఈ దేహాభిమానం దినదినానికి తగ్గించుకుంటూ రావాలి.
1: యు హావ్ టు కట్ షార్ట్, రిడ్యూస్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఇది పెంచుకొని కొలది కూడాను మన ఆశలు దురాశలు పెరిగిపోతున్నాయి.
1: ఇఫ్ యువర్ బాడీ అటాచ్మెంట్ మోర్ అండ్ మోర్ యు విల్ బి మోర్ ఓవర్ అంబిషన్.
0: అయితే సూక్ష్మదేహమైనటువంటి యొక్క ప్రాణము మనస్సు విజ్ఞానము
1: ద సటిల్ ఫామ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ ఈస్ దిస్ వైటల్ ఫోర్స్ the mind and
0: tejasudu unnaru.
1: This is called tejasu brilliant.
0: Ee tejasu anetundi etto vachindi peru.
1: This tejasu brilliant, how do you get this name?
0: Tejovantam anetundi yokka
1: that which is brilliant
0: antarbhavamulu cheta
1: through the inner feeling
0: antakaranamulu cheta
1: through inner action
0: కలిసినది కనుకనే దీనికి తేజస్సుడు అని పేరు పెట్టారు.
1: As it is related to inner senses, it is called the brilliant, the
0: tejasu. Inner bhavam anaga దైవత్వం యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్, ది డివినిటీ.
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాసనలు ఎన్ని ఆచరించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఫిజికల్ మండే
0: అప్పటికప్పటికి మాత్రమే ఆనందాన్ని చేకూరుస్తుంది. కానీ
1: ఇట్ కన్ఫర్స్ హ్యాపీనెస్ విచ్ ఇస్
0: సత్యమైన నిత్యమైన ఆనందానికి మనకి ఏమాత్రమూ అందించదు.
1: ఇట్ విల్ నెవర్ గ్రాంట్ యు ది ఎటర్నల్ పర్మనెంట్ బ్లెస్.
0: అయితే దానితో పాటు
1: అంతర్భావాన్ని
0: కూడా మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: హావ్ టు డెవలప్ ది ఇన్నర్ ఫీలింగ్.
0: ఈ అంతర్భావమే లేకుండినా
1: విదౌట్ ఇన్నర్ ఫీలింగ్
0: బహిర్ముఖమైనటువంటిదంతా కేవలము పశ్చతీతి పశువు, బయట దృష్టి కలిగినటువంటి పశువే.
1: ఇట్ ఈస్ అనిమల్ దట్ హ్యాస్ గాట్ అవుట్ లుక్స్.
0: కనుక మనం పశువులు అయిపోతున్నాం.
1: వీ హావ్ బికమ్ అనిమల్.
0: బయట దృష్టినే మనం ఆకర్షిస్తున్నాము.
1: వీఆర్ డ్రాన్ బై
0: బయట చర్యలనే మనం ఆకర్షిస్తున్నాము.
1: వీఆర్ డ్రాన్ బై ది ఎక్స్టర్నల్.
0: ఇది కాదు నిజమైన మానవత్వము.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
0: అది ఏ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: ఈ అంతర్భావాన్ని నీవు కొంతవరకు నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
1: మేక్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ ప్యూర్.
0: నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క బుద్ధిని మనం ప్రేమించుకోవాలి.
1: డెవలప్ దట్ ఇంటెలెక్ట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్.
0: అప్పుడే అందరినీ కూడా మనం ప్రేమించగలము.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
0: అందరినీ మనం విశ్వసించగలము.
1: దెన్ యూ హావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ ఈనాటి మానవుడు తనంతాను విశ్వసించడం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: అందరినీ విశ్వసించినట్టుగా నటిస్తున్నాడు.
1: హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి బిలీవ్స్.
0: అది ఏ మొట్టమొదట మానవుని యొక్క దోషము.
1: దట్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ ఇన్ మ్యాన్కైండ్.
0: మొట్టమొదట తనంతాను విశ్వసించాలి.
1: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ యు.
0: అదే ఆత్మవిశ్వాసము.
1: దట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: పునాది అనేటువంటి ఉండినప్పుడే
1: when self confidence foundation is there,
0: ఆత్మవిశ్వాసం అనేటువంటి దానిపైన ఆత్మానందం అనేటువంటి మనం అనుభవించవచ్చు.
1: దేర్ లైస్ ది బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ది సెల్ఫ్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి విశ్వాసము పునాది.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ద వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూప్.
1: ద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ లైఫ్.
0: కాబట్టి అన్నింటి ఎందుకు నువ్వు ఈ సెల్ఫ్ నేను అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఇన్ ఆల్ దీస్ ఫోర్ స్టెప్స్ సెల్ఫ్ ది ఐ నెక్
0: నేను అనేటువంటిది దేహంకు సంబంధించినటువంటి కాదు.
1: దిస్ ఐ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద బాడీ.
0: ఇది కేవలం దైవం మొట్టమొదట పేరు.
1: ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఇది ఏ ప్రధానమైనటువంటి భగవంతుని యొక్క నామము.
1: ఇట్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: దీనిని పురస్కరించుకుని వేదము అహం బ్రహ్మాస్మి అని.
1: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ అహం
0: నేను అనేటువంటి బ్రహ్మనే.
1: ఐఎమ్ బ్రహ్మన్.
0: ఉనికి అనేటువంటి బ్రహ్మనే.
1: ఎగ్జిస్టెన్స్ ఇస్ బ్రహ్మ.
0: ఆత్మ అనేది బ్రహ్మనే.
1: ఆత్మ ఇస్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనేటువంటిది బ్రహ్మనే.
1: బ్రహ్మ
0: అనగా ఏమి? బృహత్తత్వమైనటువంటిది బ్రహ్మం.
1: బ్రహ్మ ఇస్ వాస్ట్నెస్, ఎక్స్పాన్సివ్.
0: ఎక్కడ చూసినా వ్యాపించినటువంటిది.
1: దట్ విచ్ ఎక్స్పాండ్స్ ఆల్ ఓవర్.
0: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every attempt to know this nature of Brahman.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మన ప్రేమ అనేటువంటి రసాయనము ఒకవైపున అద్దములో పూసుకున్నప్పుడే,
1: when once we apply the chemical of love on the river side of the mirror,
0: అద్దము లోపల మన ప్రతిబింబాన్ని మనం సులభంగా దర్శించవచ్చు.
1: In that mirror you will be able to see your reflection.
0: కనుక ఈనాడు
1: టుడే
0: అద్దం అనే బుద్ధిని మాత్రమే పెట్టుకున్నాం, కానీ
1: వీ హావ్ గాట్ దిస్ మిర్రర్
0: ఆఫ్ ఇంటర్ ప్రేమ రసాయనం అనేటువంటి వెనుక పూయటం లేదు.
1: ఇట్ వీ హావ్ నాట్ స్మియర్డ్ అప్లైడ్ ద కెమికల్ ఆఫ్ లవ్.
0: కనుక వెనుక భాగమైనటువంటి ఒక వస్తువులు కనిపిస్తున్నాయి, కానీ నీకు నీవు కనిపించటం లేదు.
1: దేర్ ఫోర్ యాజ్ ఇట్ హాస్ నో కెమికల్ టు దిస్ మిర్రర్, వీ సీ ఔటర్ ఆబ్జెక్ట్స్, నాట్ యువర్ ఓన్.
0: కనుక ఇతరుల యొక్క దోషాన్ని నీవు చూస్తున్నావే, కానీ
1: యూ విల్ బి ఏబుల్ టు సీ ది మిస్టేక్.
0: నీ దోషాన్ని నీవు కనిపెట్టు.
1: Discover, find out your own mistake.
0: ఇతరుల యొక్క మంచిని చూసి ప్రయోజనం లేదు.
1: There is no use in finding good.
0: నీ మంచిని నీవు అభివృద్ధి గావించుకో.
1: Foster your goodness.
0: నీ పవిత్రతను నీవు అభివృద్ధి గావించుకో.
1: Develop your sacredness.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: Don't hate anybody.
0: ఎందుకంటే సర్వత పాడిపాదం తర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: All hands are his, all eyes are his, all feet are his, all ears are his.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: అన్ని భూతములు యందు ఉన్నటువంటిది దైవత్వమే.
1: It is divinity present in this organic
0: world. ఈశ్వరత్వాన్ని మనం తప్పులు పెట్టడానికి ప్రయత్నిస్తే మొట్టమొదట మన దోషాన్ని మనం గుర్తించాలి.
1: We have to know our own faults first.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాటి పరిస్థితి లోపల మనం గుర్తించవలసినటువంటిది విశాలమైనటువంటి ఒక తత్వం కావాలి.
1: In the present circumstances we have got to be broad minded first.
0: సంకుచితమైన భావములు.
1: We should not have narrow-mindedness.
0: వ్యక్తిగతమైన భావములు.
1: Not individual feelings.
0: కొంతవరకు అణగదొక్కాలి.
1: We have to put them under check.
0: స్వార్థ సప్రయోజనములను పక్కన పెట్టాలి.
1: We have to brush aside selfishness and
0: self-interest. విశాలమైనటువంటి ఒక భావంతో మనం దృష్టిని పెంచుకోవాలి.
1: We should have broad feelings.
0: ఒక ఇంచు కూడా లేదు కన్ను.
1: The size of the eye is not
0: ఇంత చిన్న కన్ను ఇంత విశాలమైనటువంటి నక్షత్రాలను చూస్తుంది.
1: Such a small eye would be able to see
0: ఎంత దూరంగా ఉండేటువంటి వస్తువును కనిపెట్టుండాలి.
1: Is able to see distant objects.
0: కానీ నిజంగా మన ఎందున్నటువంటి యొక్క అంతర్దృష్టి అనేటువంటి దాన్ని కనిపెట్టుకున్నప్పుడు ఎంతైనా మనం కావించవచ్చు.
1: ఇఫ్ యు హావ్ ఇన్నర్ విజన్ యూ కెన్ అచీవ్ ఎ లాట్.
0: మనం విశాలమైన దృష్టి కావాలి.
1: వీ షుడ్ హావ్
0: బ్రాడ్ మైండ్.
1: బ్రాడ్ మైండ్ ఇస్ ఎసెన్షియల్ టుడే.
0: కానీ చాలా మంది విదేశీయులంతా కూడా బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.
1: మెనీ ఫారినర్స్ సే వన్ షుడ్ బి బ్రాడ్ హార్ట్.
0: బ్రాడ్ హార్ట్ అయిపోతే హార్ట్ ఎన్లార్జ్ అయినట్టు అవుతుంది.
1: బ్రాడ్ హార్ట్ మీన్స్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్.
0: దీన్ని డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు, కానీ భగవంతుడు దీనికి టచ్ చేయడు.
1: బ్రాడ్ హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ నీడ్స్ ఆపరేషన్ బై డాక్టర్.
0: విశాలమైనటువంటి హృదయం కావాలి.
1: బ్రాడ్ మైండెడ్నెస్ ఈస్ వెరీ నెసెసరీ.
0: ఆ విశాలమైన హృదయం నందు విశాలమైన భావములే ఆవిర్భవిస్తాయి.
1: ద బ్రాడ్ మైండెడ్నెస్ విల్ లీడ్ టు బ్రాడ్ ఫీలింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ ప్రపంచంలో విశాలమైనటువంటి ఒక ప్రపంచంలో జీవించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్.
0: ఈ విశాలమైనటువంటి ఒక సముద్రంలో మీరు జీవిస్తున్నారు.
1: యు ఆర్ లివింగ్ హియర్ ఇన్ దిస్ బ్రాడ్ వరల్డ్.
0: కనుక మీరు కూడా విశాలమైన భావంలోనే ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్.
0: ఇంత విశాలమైన ప్రపంచంలో పుట్టించినటువంటి ఈ మానవులకి సంకుచితమైన భావములు ఏమాత్రము ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ నారో ఫీలింగ్స్, నారో మైండెడ్నెస్.
0: దోషములు పెంచటమే.
1: యూ గో ఆన్ సర్చింగ్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ బిగ్ మిస్టేక్.
0: ఒకవేళ వారి ఎందు దోషములు ఉండవచ్చు.
1: మిస్టేక్స్
0: నీవు చూడవలసింది దోషములు కాదు.
1: యూ డోంట్ నీడ్ టు సీ దట్.
0: వారి ఎందున్నటువంటి ఉత్తమమైన భావం నీవు. మీరందరూ విశ్వ కుటుంబీకులుగా తయారవుతారు.
1: యూ బికమ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ ది యూనివర్స్.
0: ఒక కుటుంబమే.
1: హోల్ యూనివర్స్.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: Brotherhood of man, fatherhood of God.
0: అప్పుడు అందరూ కూడా సోదరులుగా ఉంటుంటారు.
1: Then all will lead the life.
0: ఇలాంటి సోదరత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We should develop.
0: అందరూ భగవంతుని యొక్క అంశములే.
1: All are the sparks of God.
0: మమ వంశో జీవలోకే జీవభూత సనాతనః.
1: The entire universe, the living creatures are the sparks of the divine.
0: అయితే ఇంత సృష్టిని సృష్టించినప్పటికీ,
1: having been created this creation,
0: దీనికి సూత్రధారి ఒకడుండాలి.
1: There's one director.
0: ఆ సూత్రధారి దైవత్వము.
1: They're very direct.
0: ఆ దైవత్వం కంటికి కనిపించదు.
1: You don't see God.
0: చెవులకు వినిపించదు.
1: You can't hear.
0: మనసుకు అనిపించదు.
1: You cannot think.
0: కనుకు కురిపించదు.
1: And you cannot understand. But
0: దివ్యత్వమైనటువంటి మానస తత్వానికి అర్థం చేస్తుంది.
1: The divinity can be comprehended, understood by the mind.
0: దీనికి అండర్స్టాండ్ చాలా అవసరము.
1: అండర్స్టాండింగ్ ఇస్ వెరీ నెసెసరీ.
0: అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఈజీ అవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ అండర్స్టాండింగ్, దేర్ విల్ బి అడ్జస్ట్మెంట్ ఆటోమేటికలీ.
0: కనుక మీరు అందరినీ కూడా దైవం యొక్క ప్రతిబింబాలే అని మీరు అండర్స్టాండ్ చేసుకోండి.
1: అండర్స్టాండ్ క్లియర్లీ వెల్ దట్ యు ఆర్
0: ఎవరిపై కూడా మనకు ద్వేషం కానీ అసూయ కానీ అహంకారం కానీ ఆవిర్భవించదు.
1: దెన్ దేర్ విల్ బి నో ప్లేస్ ఫర్ ఈగో ఆర్ జెలసీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదట మీరు అభివృద్ధి పరచుకోవాల్సింది ప్రేమ తత్వము.
1: వాట్ యు హావ్ టు ఫస్ట్
0: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: అది ఏ నీ యొక్క జీవితము.
1: దట్స్ యువర్ లైఫ్.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ లవ్.
0: దైవం ఎక్కడున్నాడని ఎవరైనా ప్రశ్నిస్తే సర్వులు ఎందు ఉంటున్నాడు.
1: If anyone says, where is God? Say that he is
0: in everyone.
1: In what form? In the form of love.
0: We must make
1: others to know this principle
0: of love. We have
1: to manifest this love.
0: We have to
1: express this form of
0: love. It's not enough
1: if you just utter this word
0: love. We
1: have to translate into action.
0: అప్పుడే మనకు తగినటువంటి యొక్క గౌరవము మర్యాద మానవత్వం అనేటువంటి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: Then you will win all the esteem and reputation and deserve to be called a human being. Students,
0: మీరు యువకులు,
1: యువర్ యంగ్స్టర్,
0: మీ యువకులు యందు ఎంత శక్తియో ఇమిడి ఉంటున్నది.
1: You have got so much of energy.
0: ఈ భూమి యందు ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి కూడా మీ యందు ఉంటున్నది.
1: The kind of potentiality energy present in this planet of earth,
0: మీ అట్రాక్షన్ పవర్ కూడా మీ యందు ఉంటున్నది.
1: That attraction power,
0: శక్తి మీ యందు ఉంటున్నది.
1: You have got that energy.
0: విద్యుత్ శక్తి మీ యందు ఉంటున్నది.
1: Electricity in you.
0: అన్ని శక్తులు మీ ఎందు ఉంటుంది కూడా ఏమి శక్తిహీనులోనే మీరు బ్రతుకుతున్నారు. ఎంత బలహీనత.
1: యూ హ్యావ్ ఆల్ పొటెన్షియల్స్ ఎబిలిటీస్ బట్ యూ బిహేవ్ లైక్.
0: దేశంలో ఎక్కడ కష్టం జరిగినా కానీ మీరు పరిగెత్తాలి, అక్కడ దాంతో పాల్గొనాలి.
1: వెన్ దేర్ ఆర్ ఎనీ డిఫికల్టీస్ ఎనీ ప్లేస్ ఇన్ దిస్ కంట్రీ,
0: యు వాట్ ఎవర్ నేనెవడో అనేటువంటి భేదభావములకు చావు చోటు ఇవ్వకూడదు.
1: యూ నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిఫరెన్స్.
0: తన పర అనేటువంటి భేదమును తగ్గించి
1: నథింగ్ లైక్ ఐ మైన్ అండ్ థైన్,
0: అంతా నాదే.
1: Have the feeling that all belongs to me.
0: ఏకాత్మ భావంతో మీరు ప్రవేశించి
1: విత్ దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్
0: సమాజ సేవలో మీరు పాల్గొనాలి.
1: సర్వ్ ద సొసైటీ.
0: సమాజం అనేటువంటిది ప్రకృతికి ప్రధానమైనటువంటి అంగము.
1: అండ్ ది సొసైటీ ఇస్ ద మెయిన్ లింబ్ ఆఫ్ నేచర్.
0: ఇది ఒక చెయ్యి.
1: దిస్ హ్యాండ్.
0: ఇది ఒక చెయ్యి.
1: ఇస్ అనదర్.
0: ఇది నా ముక్కు.
1: దిస్ నోస్.
0: ఇది నా కన్నులు.
1: దిస్ ఐ.
0: ఇది నా కడుపు.
1: దిస్ స్టమక్.
0: ఇది నా కాళ్ళు.
1: ఫీట్.
0: ఇవన్నీ చేరి ఏమైపోయింది?
1: వాట్ విల్
0: దేహానికి అంగములుగా ఉంటున్నాయి.
1: దే ఆర్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది సేమ్ బాడీ.
0: కానీ ఈ దేహం ఎవరికి అంగము?
1: అండ్ దిస్ బాడీ ఇస్ ద లింబ్ ఆఫ్
0: సొసైటీకి అంగము.
1: ఆఫ్ ద సొసైటీ.
0: సొసైటీకి ఏది అంగము?
1: వాట్ ఇస్ ఇట్?
0: మానవత్వం అంగము.
1: దిస్ హ్యూమన్ బీయింగ్ ఇస్
0: మానవత్వం దేనికి అంగము?
1: అండ్ దిస్ హ్యూమానిటీ ఇస్
0: ప్రకృతికి అంగము.
1: నేచర్.
0: ప్రకృతి దేనికి అంగము?
1: నేచర్ ఇస్ ద లింబ్.
0: పరమాత్మకి అంగము.
1: గాడ్ హింసెల్ఫ్.
0: కాబట్టి ప్రకృతి పరమాత్మ అంగము.
1: దేర్ఫోర్ ద నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్.
0: కనుక ఇట్టి ప్రకృతిని మనం పరమాత్మ అంగంగా భావించి ప్రేమించి విశ్వసించి దాని సేవలో మనం పాల్గొనాలి.
1: వి హావ్ టు బిలీవ్ దట్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్. వి హావ్ టు లవ్ అండ్ సర్వ్.
0: అప్పుడే ప్రధానమైన మానవ జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ఈ అంగములంతా కూడా దేహానికి సంబంధించింది.
1: దీస్ లింబ్స్ బిలాంగ్ టు ద బాడీ.
0: దేహం దేహమునికి సంబంధించింది కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ ఇన్
0: సొసైటీకి సంబంధించినటువంటిది.
1: ద బాడీ బిలాంగ్
0: ఈ దేహాన్ని సొసైటీలో ప్రవేశపెట్టాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ టు సర్వ్ సొసైటీ.
0: ఈ అన్ని రంగములతోనూ కూడా కూడి పని చేయాలి మనం.
1: హావ్ టు వర్క్ విత్ ఆల్ ద హార్ట్ అండ్ సోల్.
0: ఏ వ్యక్తులకు ఏది సహాయమో, ఏది ఉపకారమో, ఏది మంచిదో దీన్ని గుర్తించి వర్తించాలి.
1: వీ హావ్ టు నో రికగ్నైజ్ ద హెల్ప్ దట్ ఇస్ రిక్వైర్డ్.
0: అదే నిజమైనటువంటి సమాజ సేవ.
1: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
0: ఈనాడు అనేక మంది సమాజ సేవాని
1: మెనీ సే సోషల్ సర్వీస్
0: గ్రామంలో ప్రవేశించి కూర్చటము, ఏదో పరిశుద్ధం గావించుకోవటము, ఏదో దేవాలయం పెయింట్ వేయటము,
1: వైట్ వాష్
0: ఇంతటితోనే మనం తృప్తి పడుతున్నాము.
1: వీఆర్ సాటిస్ఫైడ్.
0: అది సేవనే కాదు.
1: ఇట్ ఇస్ నో సర్వీస్ అట్ ఆల్.
0: అది మన కర్తవ్యము.
1: ఇట్ ఇస్ అవర్ డ్యూటీ.
0: మనం చేయవలసినటువంటి ఒక పని.
1: వీఆర్ సపోజ్ టు డూ.
0: కానీ నిజమైన సేవ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ట్రూ సర్వీస్?
0: ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అశాంతులు కారణం ఏమిటి?
1: What is the reason for restlessness in that village?
0: ఆ ప్రజల యొక్క అనానుకూలములు ఏమిటి?
1: What are the inconvenience they have?
0: వారికి ఏది అవసరము?
1: What is their need?
0: ఆ అవసరమైన దాంతో మనం శక్తి కొలది పాల్గొని దాని అవసరాన్ని తీర్చాలి.
1: We have to provide what all they need, their requirements.
0: అన్నో ఇప్పుడు రాబోయేదంతా కూడాను కేవలం వేసవి కాలము.
1: Coming season is
0: summer. ప్రతి పల్లెలో కూడాను తాగడానికి నీరు ఉండదు.
1: Every village has no water supply.
0: జలము ప్రధానమైన ప్రాణము.
1: Water is life.
0: అలాంటి పరిస్థితిలో మనం పోయి సాధ్యమైనంత వరకు ఒక బోర్ వెళ్లి వేసో లేక ఇంకే నది నుంచి నీరు తీసుకోవచ్చో ఆ ప్రజలకు అందించడానికి ప్రయత్నించాలి.
1: సప్లై డ్రింకింగ్ వాటర్ బై డిగింగ్ ద బోర్ వెల్స్ ఎట్ డిఫరెంట్ సెంటర్స్.
0: ఆ విధంగా ప్రజలకు ఉపయోగమైనటువంటిది అవసరమైనటువంటి యొక్క కార్యంలో ప్రవేశించినప్పుడే నిజమైన సేవగా భావించవచ్చును.
1: వెన్ యూ సర్వ్ and satisfy their needs, you can call it service in the true sense
0: of the word. సేవగాని భావించకూడదు.
1: Don't consider
0: ఎవరికో నేను సేవ చేస్తున్నాను అనుకుంటే నీకు అహంకారం పెరగవచ్చును.
1: If you think you are serving others, you may be egoistic.
0: కాదు కాదు, నా వారికి నేను చేస్తున్నాను.
1: I am serving my people.
0: నేను అందరికీ ఒక మానవ స్వరూపాలి.
1: We are all human beings.
0: Cast of humanity.
1: The
0: ఉంటుంది.
1: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
0: మాదంతా ఒకే కులమే, మాదంతా ఒకే మతమే, మాదంతా ఒకే భాషనే అనేటువంటి భావంతో దాంతో ప్రవేశించాలి.
1: దీస్ ఫీలింగ్స్ వి షుడ్ స్టెప్ టు యాక్షన్.
0: అప్పుడే నిజమైన సేవగా రూపొందుతుంది.
1: దాట్ బికమ్స్ ట్రూ సర్వీస్.
0: ఈ విధంగా ప్రజాసేవల లోపల మనం పాల్గొని మనం చదివిన చదువులు కానీ నేర్చిన విద్యలు కానీ ఈ సమాజంలో ప్రవేశపెట్టి సార్థకం గావించుకోవాలి.
1: ఆల్ ది ఎడ్యుకేషన్, ఆల్ ది లెర్నింగ్ మస్ట్ బి యూస్డ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ రెండరింగ్ సర్వీస్ టు ద కమ్యూనిటీ.
0: చదివే చదువులంతా కూడా కేవలం విదేశాలకు పోయి ధనం ఆర్జించడం కోసం కాదు.
1: Your education is not to go abroad.
0: అదే మన భారతీయుల్లో ఉన్నటువంటి పెద్ద బలహీనత.
1: ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ వీక్నెస్ అమంగ్ ఇండియన్స్.
0: ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ గా పాస్ అయినాడంటే పోయి మొట్టమొదట పాస్పోర్ట్ కు ప్రయత్నం చేస్తాడు.
1: వన్ బికమ్స్ ఇంజనీర్ ఆర్ డాక్టర్, హీ అప్లైస్ ఫర్ పాస్పోర్ట్.
0: నీ దేశంలో నీ గ్రామంలో ఉన్నటువంటి వారి రోగులు నువ్వు చూడు.
1: కన్సిడర్, థింక్ ఆఫ్ యువర్ ఓన్ పీపుల్ ఇన్ యువర్ ఓన్ విలేజ్, ఇన్ యువర్
0: నీ గ్రామాన్ని నీవు సంరక్షించుకోలేనటువంటి వాడు విదేశాలకు వెళ్ళి ఏం సంరక్షించుకుంటావు?
1: వెన్ యూ కెనాట్ వర్క్ ఫర్ యువర్ ఓన్ విలేజ్, వాట్ ఈస్ దట్ యువర్ గోయింగ్?
0: కేవలం ధనం కోసం పోతున్నారే కానీ గుణం కోసం కాదు.
1: యూఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ మనీ, నాట్ ఫర్ వర్క్.
0: మన గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: యూ హావ్ టు డెవలప్ అవర్ వర్క్.
0: రాముడు కూడా చెప్పాడు, జనని జన్మభూమస్య స్వర్గాధిపతి కరియసి. నా తల్లి నాకు జన్మమిచ్చినటువంటి భూమి నాకు ప్రధానమైన స్వర్గం కంటే గొప్పది అన్నాడు.
1: రామా సెడ్ దిస్ మదర్ ల్యాండ్ ఇస్ మచ్ మోర్ దాన్ ది వెరీ హెవెన్ పారడైజ్.
0: రామా రామా రామా రామా అని రామనామాన్ని స్మరిస్తున్నారు.
1: వి గో ఆన్ చాంటింగ్ రామాస్ నేమ్.
0: కానీ రాముడు చేసినటువంటి కార్యాలు ఏమి చేస్తున్నారు మీరు?
1: బట్ వాట్ ఈస్ రామాస్ యాక్టివిటీ విచ్ యు హావ్ టేకెన్ ఎన్ రైడల్ పాత్.
0: అతనికి కేవలం రాజ్యాన్ని కూడా త్యజించి
1: సాక్రిఫైస్ కింగ్
0: తండ్రి ఆజ్ఞను అనుసరించి
1: ఫాలోడ్ ఫాదర్స్ కమాండ్.
0: 14 సంవత్సరం అరణ్యవాసం చేశాడు.
1: అండ్ హీ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్.
0: అది ఏ మన ముఖ్యము?
1: దట్స్ ఇంపార్టెంట్.
0: మన దేహము,
1: అవర్ బాడీ,
0: మన బుద్ధి,
1: అవర్ ఇంటెలెక్ట్,
0: మన మనసు,
1: మైండ్,
0: మన చిత్తము, మన అంతఃకరణ, అన్ని కూడా తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే.
1: దే ఆర్ ఆల్ గిఫ్ట్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్.
0: నీ హెడ్ నీ దుడ్డు నీ యొక్క బ్లడ్ నీ యొక్క ఫుడ్ అంతా కూడా తల్లిదండ్రుల గిఫ్ట్.
1: ఆల్ యువర్ హెడ్ ది బ్లడ్ అండ్ దుడ్డు ఎవ్రీథింగ్ గాడ్స్ పేరెంట్స్ గిఫ్ట్.
0: కనుక మొట్టమొదట మీరు చదివినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి గ్రాట్యుడ్ సంధించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ గ్రాట్యుడ్ యువర్ పేరెంట్స్.
0: అది నిజమైనటువంటి దైవ సేవ.
1: దట్ ఈస్ సర్వీస్ టు గాడ్.
0: అప్పుడే నీ యొక్క హృదయం కూడా చల్లబడుతుంది.
1: దెన్ యూ హ్యావ్ ఆల్ ది కంఫర్ట్.
0: శాంతిని చేకూరుస్తుంది.
1: యూ విల్ బి పీస్ఫుల్.
0: శాంతి శాంతి శాంతి ఎక్కడ చిక్కుతుంది శాంతి?
1: పీస్
0: హస్తమున అనుబాణము ఉంచుక
1: హోల్డింగ్ ఆటమ్ బాంబ్
0: అరుస్తుంటారు శాంతి శాంతిని.
1: వి గో ఆన్ షౌటింగ్ పీస్ పీస్.
0: చంద్రు చేయడం కలిగి కూడా చందచాలను శాంతి సుఖములు.
1: దో వి రీచ్ మూన్ వి ఆర్ నాట్ పీస్ఫుల్.
0: చేతిలో బాంబు పెట్టుకుని శాంతి శాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది శాంతి?
1: హోల్డింగ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ యూ సింప్లీ సేస్ పీస్ పీస్.
0: హృదయంలో శాంతి నుంచుకో.
1: హ్యావ్
0: చేతిలో బాంబును పారవేయి.
1: అండ్ గివ్ అప్, త్రో అవే ఆల్ ద బాంబ్.
0: అప్పుడే నీకు శాంతి ప్రతిబింబిస్తుంది.
1: దెన్ ద పీస్ వుడ్ మ్యాన్.
0: శాంతి అనేటువంటి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: పీస్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్
0: బీయింగ్. ప్రతి ఒక్కటి కూడా మన నుంచి ఆవిర్భవించేటువంటి ప్రతిబింబాలే.
1: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ విద్ ఇన్
0: యాజ్ ఎ రిఫ్లెక్షన్.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: మీరు ఎంతో గుణవంతులు,
1: యు ఆర్ వర్చ్యుస్,
0: ఎంతో విద్యావంతులు, ఎంతో తెలివితేటలు కలవారు,
1: హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ ఇందులో స్వార్థమైనటువంటి ప్రవేశించడం చేత అంతా కూడా భస్మం అయిపోతుంది.
1: బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ ఎవ్రీథింగ్ ఇస్ బర్న్ డౌన్.
0: కడవల పాల లోపల కూడా అడు మాత్రం విషం కలిపితే ఆ కడవల పాలు కూడా అవి అపవిత్రమైపోతాయి.
1: దేర్ మే బి పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్, ఇఫ్ యు జస్ట్ యాడ్ వన్ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ వుడ్ గెట్ స్పాయిల్డ్ పాయిజన్.
0: కనుకనే మనం ఒక క్రోధము ద్వేషము అనేటువంటి లోపల ఉంచుకోకుండా
1: do not entertain the anger.
0: ప్రేమ చేత మనం సమాజ సేవలో పాల్గొనాలి.
1: విత్ లవ్ పార్టిసిపేట్.
0: ఏ చిన్న పని చేసినప్పటికీ అదే గొప్పగా భావించవచ్చు.
1: యూ మే అండర్టేక్ టైనీ టాస్క్ బట్ ఇట్ బికమ్స్ మచ్.
0: నేను గొప్ప సేవ చేయలేకపోతే అని నిరాశ గురి కావద్దు.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ దట్ యు విల్ నాట్ బి ఏబుల్ టు డు.
0: పల్లె పల్లెకు మీరు ప్రవేశించండి.
1: విజిట్ ఎవ్రీ విలేజ్.
0: ఆ పల్లెలో ఏది అనుకూల అననుకూలంగా ఉందో, ఏది ప్రజలకు నిక్కట్టుగా ఉందో దాన్ని గుర్తించి వర్తించండి.
1: అండర్స్టాండ్, ఐడెంటిఫై దేర్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్.
0: ఒకవేళ మీ దగ్గర ధనం లేకపోతే,
1: we don't have money,
0: వారికి సేవ చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతే,
1: we don't have capacity,
0: అందరూ మీరే కూడండి,
1: join together,
0: ఒకరికొకరు విద్యార్థులందరూ ఏకం కాండి,
1: let all students stand,
0: ఐకమత్యం చేత సాధించలేనటువంటి పనులు ఒక్కటే జగత్తులో
1: కాదు. Nothing you cannot.
0: ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా కష్టములు, దుఃఖములు, విచారములు, భయములు.
1: Today in Bharat you find anxieties, troubles and fear.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మనం స్వాతంత్రాన్ని సాధించాము.
1: We have achieved independence.
0: ఐకమత్యాన్ని మాత్రం భిన్నం చేసుకుంది.
1: బట్ వి హావ్ లాస్ట్ యూనిటీ.
0: ఐకమత్యం లేకపోవడం చేతనే ఇన్ని దుఃఖములకు మూల కారణమైపోయింది.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ వి ఆర్ ఫేసింగ్
0: ఇంట్లో నలుగురు బ్రదర్స్ ఉంటే వాళ్ళలో వాళ్ళకు జగడాలు.
1: అమంగ్ ఫోర్ బ్రదర్స్ ఇన్ ఏ ఫ్యామిలీ దే హావ్ ఇన్ ఫైటింగ్.
0: మొట్టమొదటి ఐకమత్యాన్ని మనం సాధించండి.
1: ఫస్ట్ లెట్ ఇట్ బి
0: ఐకమత్యమే జీవిత లక్ష్యము.
1: యూనిటీ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: కార్యాచరణే దీనికి మూల కారణము.
1: యాక్షన్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ఈ ఐకమత్యాన్ని మనం కార్యరూపంలో ధరించాలి.
1: లెట్ దిస్ యూనిటీ బి ట్రాన్స్లేట్ టు యాక్టివిటీ.
0: అప్పుడే మనం చదివిన చదువుకు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ది అంబిషన్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎంబీఏ పాస్ చేశాం.
1: ఐ పాస్ ఎంబీఏ.
0: ఎంఎఫ్ఎం పాస్ చేశాం. ఎంటెక్ పాస్ చేశాం. గొప్ప ఇంజనీరింగ్ పాస్ చేశాం. వెళుతున్నాం బయటికి.
1: ఐ పాస్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఎంబీఏ బట్ ఐ గో అబ్రాడ్.
0: నీవు ఎత్తవలసినటువంటి బిచ్చం నీ దేశంలో నీవెత్తు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫైండ్ అవుట్ హియర్
0: పరదేశం బిచ్చగాడు కాకూడదు నీవు.
1: డోంట్ బి ఎ బెగర్ అవుట్ సైడ్.
0: నీ విదేశాలకు బెగ్గరిగా అవటం చేతనే నీవు స్వదేశంలో కూడా నువ్వు హీనమైపోతున్నావు.
1: బికాస్ యు ఆర్ బెగర్ ఇన్ ఫారిన్ కంట్రీస్ యు ఆర్ బికమ్ బెగర్ ఇన్ దిస్ కంట్రీ.
0: నీ దేశంలో నీవు బెగ్ చేసి ఆ దేశం యొక్క క్షేమాన్ని గుర్తించు.
1: బెటర్ యు బెగ్ ఇన్ దిస్ కంట్రీ అండ్ థింక్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: తల్లి ఎంత కురేపి అయినప్పటికీ
1: మదర్ మేబీ
0: ఆమెనే తల్లి తల్లి అని పిలుస్తాను కానీ
1: మదర్ మేబీ అగ్లీ
0: ఆమె అందంగా చందంగా ఆనందంగా శక్తి సేవతులతో కూడినది ఆమెను మనం తల్లి అని పిలుస్తామా?
1: ఫర్ ద సింపుల్ రీజన్ ద అదర్ ఉమన్ ఇస్ సో బ్యూటిఫుల్ యూ డోంట్ కాల్ హర్
0: నో. కానే కాదు,
1: ఇంపాసిబుల్.
0: కురేపి అయినా నీ తల్లి నీకు తల్లి.
1: మదర్ మేబీ అగ్లీ బట్
0: ఆమె ప్రేమనిచ్చి పెంచి పెద్ద చేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గివెన్ బర్త్ టు యూ అండ్ ఫాస్టర్ హస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ.
0: మొట్టమొదటి నీ దేశం నీకు బీదది అనుకుంటున్నావు.
1: యూ కెన్ సే యువర్ కంట్రీ పూర్.
0: ఇదే మన పిల్లల్లో ఉండేటువంటి ఒక చిన్న బలహీనత.
1: దిస్ ఇస్ వీక్నెస్.
0: భారతదేశం బీదది కానే కాదు.
1: భారత్ ఈజ్ నెవర్ పూర్.
0: ఎన్న భారతే తన్న భారత అని వేదములందు కూడా బోధించింది.
1: వేద సేస్ దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్
0: భారతదేశంలో లేనటువంటివి ఏ దేశంలో కూడా మనకు కానరావు.
1: దట్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్.
0: సర్వ శక్తిలో భారతదేశంలోనే ఉంటుంది.
1: ఆల్ ది అబిలిటీస్ ఆర్ హియర్.
0: త్యాగ భూమి, యోగ భూమి, ఇది కర్మ భూమి. ఇలాంటి భూమిని ఈనాడు మనము భోగభూమిగా మార్చడానికి ప్రయత్నించాం.
1: అండ్ వి మేడ్ దిస్ ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్ ఎ ల్యాండ్ ఆఫ్ పెనెన్స్ ఇంటూ ఎ ల్యాండ్ ఆఫ్ ల్యాండ్.
0: మనకి భోగమే వద్దు,
1: నాట్ ది ప్లెజర్.
0: ఈ భోగమే మనకు రోగాలను అందిస్తుంది.
1: ఇట్ ఇస్ భోగ ప్లెజర్ దట్ గివ్స్ యు రోగ.
0: త్యాగం చోటనే మనం సర్వం కూడా ఆత్మతం చేయాలి.
1: త్రూ సాక్రిఫైస్ అండ్ త్యాగం
0: నడుమంచి పని చేయాలి. నడుమంచి పని చేయాలి.
1: బెన్ యువర్ బాడీ.
0: చేతికి తగిన పని పెట్టాలి.
1: గివ్ వర్క్ టు ది బాడీ.
0: చేతి నిండుకు పని.
1: Have worked sufficiently.
0: మనసు నిండుకు మంచి భావములు పెట్టుకున్నప్పుడు
1: when you have good thoughts in the mind,
0: ఇంతకంటే గొప్ప మనిషి మరెక్కడ ఉన్నారు?
1: You will be the noblest and greatest.
0: ఇతనే నిజమైన మనిషి.
1: He is a true human being.
0: కాబట్టి మనం నిజమైన మనిషి కోసం భగవంతుడు వెతుకుతున్నాడు.
1: God is in search of a true human.
0: కేవలము భగవంతుని కోసం మనుషులు వెతకటం లేదు.
1: Man is not in search of
0: భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: God is everywhere.
0: కనుకనే భగవంతుని వెతకవలసిన అవసరమే లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ టు.
0: దైవాన్వేషణ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
1: నెవర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: మంచి మనిషి కోసం సర్చింగ్ చేయండి.
1: యు బీ ఏ గుడ్ మ్యాన్, బీ ఇన్ సర్చ్ ఆఫ్ సచ్ గుడ్ మ్యాన్.
0: మనం మంచి మనుషులు కావాలి కానీ
1: వి షుడ్ బి గుడ్ మ్యాన్.
0: గొప్ప మనుషులు మనం కానక్కర్లేదు.
1: నాట్ ఏ గ్రేట్ మ్యాన్.
0: గొప్ప మనుషుల వల్ల లోకానికి ఏం జరుగుతుందా ఇప్పుడు?
1: గ్రేట్ మ్యాన్ వాట్ ఈస్ ఇట్ దే ఆర్ డూయింగ్.
0: విద్యార్థులారా, మీరు వేరుగా భావించకండి.
1: స్టూడెంట్స్ డోంట్ కన్సిడర్ ద
0: ఉన్న సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ ద లైఫ్.
0: ఈనాడు దేశంలో గొప్ప కష్టములు నష్టములు దుఃఖములకు మూల కారణం ఎవరు?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సఫరింగ్ ద ట్రబుల్ ఇన్ దిస్ కంట్రీ?
0: విద్యావంతులే దీనికి మూల కారణం.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద సఫరింగ్.
0: ఎందుకంటే ఈ దేశానికి సరైనటువంటి ఉపకారం చేయకుండా ఆ విద్యను తమయందుకు ఉంచుకొని స్వార్థం కోసం ఉపయోగపెడుతున్నారు.
1: బికాస్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఆల్ ద లెర్నింగ్ దే రిసీవ్డ్ ఇన్ దిస్ కంట్రీ దే మేక్ యూజ్ ఆఫ్ ఫర్ సెల్ఫిష్.
0: మన భారతదేశంలో ఎంతమంది గొప్ప మేధావులు ఉన్నారు?
1: ఇన్ఫాక్ట్ దర్ మెనీ ఇంటెలెక్చువల్స్.
0: ఇంతమంది మేధావులు ఉండి కూడా దేశం ఎందుకు ఈ పరిస్థితిలో తెచ్చారు?
1: దో దేర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ ఇన్ దిస్ కంట్రీ, వై వి ఆర్ లైక్ దిస్?
0: వారు సరైనటువంటి దీనికి దేశానికి తగినటువంటి ఉపకారం బుద్ధి వారిలో లేకపోవడం.
1: This country in the true sense.
0: వారు పవిత్రమైన భావంతో చూసుకుంటే దేశం ఎంతైనా బాగుపడుతుంది.
1: If you have sacred feelings, the country will progress.
0: కనుక విద్యార్థులు అనేటువంటి వారు విద్యావంతులు అనే వారి వల్ల దేశంలో చాలా అపకారం జరుగుతుండాలి.
1: అండ్ కంట్రీ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ హార్మ్ బికాస్ ఆఫ్ స్టూడెంట్స్.
0: మీరందరూ ఏకమై ప్రజాక్షేమం దృష్టి ఎందుకున్నప్పుడు ఎంతైనా బాగుపడుతుంది.
1: ఇఫ్ యూ ఆల్ స్టాండ్ యునైటెడ్ కీప్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
0: వాళ్ళ తెలివితేటలు వాళ్ళ మేధాశక్తి అంతా విదేశంలో ఉపయోగపెడుతున్నారు.
1: యూ మేక్ యూజ్ యువర్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ఫాదర్
0: ల్యాండ్. మన దేశం లోపల 10,000 రూపాయలు జీతం తీసుకుని
1: you receive 10,000 rupees salary.
0: 10 rupayalu pani kuda cheyatam ledhu.
1: You are not working that much enough for 10 rupees.
0: Ee deshaniki enta nashtam chestunnaru?
1: And is it not worth to the country?
0: Neevu pani chestunnavu.
1: You do.
0: Ee nelakanta cheri 10 rupayalu 10,000 rupayalu pani chestunnava?
1: Are you working in accordance to the salary?
0: 10 vera kaadu 10 rupayalu pani kuda cheyatam
1: ledhu. Not even worth of 10 rupees of work you do.
0: Kaani videshaniki ina pote
1: enduku abroad?
0: అక్కడ కావలసినంత పని చేస్తుంటారు.
1: యూ వర్క్ ఎ లాట్,
0: ఇంకా టైం దిక్కి ఎక్స్ట్రా వర్క్ కూడా చేస్తుంటారు.
1: యూ ఎక్స్ట్రా వర్క్ ఆల్సో ఆల్
0: నైట్ వర్క్ కూడా చేస్తుంటారు.
1: వర్క్ ఇన్ ద నైట్.
0: ఇంత శ్రద్ధ విదేశాల్లో ఉండేటప్పుడు స్వదేశం పైన ఎందుకు ఉండకూడదు?
1: దెన్ యూ ఆర్ సో సిన్సియర్ దేర్, వై నాట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ?
0: కనుకనే మనం స్వదేశం పైన మన ప్రేమ తత్వాన్ని, మన దివ్యతత్వాన్ని, విశాల భావాన్ని మనం ప్రకటించాలి.
1: యు హావ్ దట్ బ్రాడ్ మైండ్ అండ్ సిన్సిరిటీ కమిట్మెంట్ టు వర్క్ హియర్ ఇన్ దిస్ కంట్రీ. ఇది
0: నిజమైనటువంటి ఒక భక్తి.
1: దిస్ ఇస్ ట్రూ డివోషన్.
0: భక్తి భక్తి అంటే పటం పెట్టి పూజ చేయటం కాదు.
1: వర్షిప్ డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ఫ్లవర్స్ టు ద పిక్చర్.
0: అవన్నీ కేవలం సత్కర్మలుగా భావించవచ్చు.
1: దే ఆర్ ఓన్లీ గుడ్ యాక్షన్స్.
0: కానీ సద్భావాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ గుడ్ ఫీలింగ్.
0: సద్భావం లేకున్నప్పుడు సత్కర్మ చేసి ప్రయోజనమే.
1: వితౌట్ గుడ్ ఫీలింగ్స్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ గుడ్ యాక్షన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ శివరాత్రి యొక్క సర్వతరం సంపత్తు,
1: దట్ ఎసెన్స్ ఆఫ్ శివరాత్రి మెసేజ్.
0: ఈ శివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ఎసెన్స్,
1: ది సాంక్టిటీ ఆఫ్ శివరాత్రి.
0: శివ మంగళం,
1: శివ ఆస్పిషియస్నెస్,
0: అనగా పవిత్రమైనటువంటి యొక్క భావంతో మన జీవితాన్ని గడపాలి.
1: లెట్ అస్ లీడ్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ ఐడియా.
0: రాత్రి అంతా భజన చేశారు.
1: యు డిడ్ భజన్.
0: చాలా ఆనందంగా ఉంటుంది అది. కేవలం శ్రవణానందమే కానీ హృదయానందం కాదు.
1: యూ బి సో హ్యాపీ టు లిసన్ బట్ నాట్ విత్ యువర్ హార్ట్.
0: శ్రవణానందంతో పాటు హృదయానందం కూడా చేరాలి.
1: అలాంగ్ విత్ ద జాయ్ ఆఫ్ లిసనింగ్,
0: రెండు చేరినప్పుడే నెగిటివ్ పాజిటివ్ గా ఉండినట్టు ఉంటుంది.
1: లైక్ నెగటివ్
0: బయట మాత్రం మనము పాజిటివ్ పనులంతా చేస్తూ,
1: లెట్ అస్ డూ పాజిటివ్ యాక్షన్.
0: లోపల నెగిటివ్ థాట్స్ ఉంచుకున్నప్పుడు ఏం ప్రయోజనం?
1: ఇఫ్ యూ హావ్ నెగటివ్ థాట్స్ విత్ ఇన్, వాట్ ఫార్, వాట్ ఇస్ ది యూజ్?
0: ఆ నెగటివ్ థాట్స్ ముందు పక్కకు నెట్టివే,
1: బ్రష్ అసైడ్ ద నెగటివ్ థాట్,
0: పాజిటివ్ థాట్స్ పెట్టుకో,
1: డెవలప్ పాజిటివ్.
0: అప్పుడే ప్రపంచము బాగుపడుతుంది,
1: దెన్ ద వరల్డ్ విల్ ఇంప్రూవ్.
0: సమాజము బాగుపడుతుంది,
1: సొసైటీ విల్ ప్రోగ్రెస్.
0: మీ గృహము బాగుపడుతుంది,
1: యువర్ ఫ్యామిలీ,
0: మీ గ్రామము బాగుపడుతుంది,
1: అండ్ ఆల్సో యూ,
0: నీవు బాగుపడతావు.
1: ఎవ్రీ విలేజ్ అండ్ యూ ఆల్సో విల్ ఇంప్రూవ్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక వ్యక్తి నుంచి సమాజం వరకు, సమాజం నుంచి దేశం వరకు కూడా మనం వ్యాప్తి చెందించాలి.
1: సో
0: ఈ సమాజ సేవ,
1: వన్స్ యు ట్రావెల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఇండివిజువల్ టు సొసైటీ,
0: సేవ వాళ్ళ సేవ అనే భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: యూ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ టు రెండర్.
0: ఏ సంస్థల సేవ అయినా సరే నీవు పాల్గొను.
1: పార్టిసిపేట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ గివెన్ టు యూ.
0: నీవు సేవను లక్ష్యంలో ఉంచుకో.
1: కీప్ సర్వీస్ ఎస్ ద మోటో.
0: త్యాగం లక్ష్యంలో ఉంచుకో.
1: సాక్రిఫైస్,
0: పవిత్రమైన భావాన్ని పెంచుకో.
1: డెవలప్ సాక్రిఫైస్,
0: దివ్యమైన తావత్ నీవు ఉంచుకో.
1: అండ్ కన్సిడర్ యువర్ ఓన్,
0: అప్పుడే నీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ యువర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్.
0: చదివినందుకు,
1: హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్,
0: చాలా మంది విద్యావంతులు,
1: మెనీ ఎడ్యుకేటెడ్
0: బయట పోయి,
1: దే గో అబ్రాడ్,
0: చాలా కాలం వ్యర్థం చేస్తున్నారు.
1: దే వేస్ట్ సో మచ్ ఆఫ్ టైం.
0: దానికి తగినటువంటి ఉద్యోగం చిక్కేంత వరకు అవస్థలు పడుతున్నారు.
1: Even here,
0: ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవ్వలేదని ప్రభుత్వం పైన మనం అనేక నిందలు వేస్తున్నాము.
1: వీ బ్లేమ్ గవర్నమెంట్ ఆఫ్ దిస్ కంట్రీ ఫర్ నాట్ ప్రొవైడింగ్
0: జాబ్. ప్రభుత్వం కానీ ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలదు?
1: హౌ మెనీ కెన్ బి ప్రొవైడెడ్ జాబ్స్?
0: ఈ విధంగా ఇస్తూ ఉంటుంటే ఏ విధంగా జరగగలదు?
1: అండ్ ఈ జాబ్స్ ఆర్ గివెన్ టు ఎవ్రీబడి, హౌ కెన్
0: గవర్నమెంట్ జీతం ఎక్కువ చేయాలని కాచుకుంటున్నారు.
1: వీఆర్ వెయిటింగ్ ఫార్ ద పే రైజ్.
0: కానీ అధికారులకు ఏమాత్రం చేతిలో కాసులు లేవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది గవర్నమెంట్ హ్యాస్ నో మనీ.
0: వచ్చే ఇన్కమ్ లేదు.
1: దేర్ ఇస్ నో ఇన్కమ్.
0: ట్యాక్స్ వేస్తే మా ప్రజలంతా పీడిస్తున్నారు ఈ ప్రభుత్వం అని ప్రభుత్వాన్ని నిందిస్తారు.
1: వెన్ దేర్ ఇస్ హెవీ టాక్సేషన్ పీపుల్ గో ఆన్ కంప్లైనింగ్.
0: ట్యాక్స్ వేయకపోతే ప్రభుత్వం ఏ రీతిగా ప్రజలను రక్షిస్తుంది?
1: వితౌట్ టాక్సేషన్ హౌ డు యూ రన్ ద గవర్నమెంట్?
0: కాబట్టి దీన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి.
1: అండర్స్టాండ్ దిస్ పాయింట్.
0: మన విద్యా సంస్థలో లేదు కానీ
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్
0: చాలా మంది కొంతమంది విద్యార్థులు బయట విద్యాదేశంలో,
1: some students go outside,
0: మాకు జీతాలు అభివృద్ధి పరిచారు,
1: ఫీజులు
0: మాకు పెంచారు,
1: సాలరీస్ హావ్ గాన్,
0: ఎగ్జామినేషన్ ఫీజు పెంచారు,
1: ట్యూషన్
0: ఫీజు పెంచారు,
1: మెడికల్,
0: కాబట్టి దీన్ని తగ్గించాలి అని వీళ్ళు ఆరుస్తుంటారు.
1: Therefore the demand that fees should be under check reduced.
0: టీచర్స్ చూస్తామంటే,
1: then teachers,
0: మాకు జీతాలు సెంట్రల్ స్కేల్ నుంచి మాకు రావాలి,
1: we should get the
0: salary, దాని లెవెల్ లోనే మాకు ఇవ్వాలి,
1: we should be paid central scale,
0: అంటుంటారు.
1: That the demand.
0: ఈ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది?
1: Government, how do you expect to pay you?
0: ప్రజల నుంచి సేకరించినటువంటి ప్రజలకు అందిస్తుంది.
1: It's only money received from people is paid to them.
0: కనుకనే మీరు ప్రజలపైన ట్యాక్స్ వేయకపోతే మీ జీతాలు కానీ పిల్లల యొక్క చదువులు కానీ జరగడానికి వీలు కాదు.
1: వితౌట్ దీస్ ట్యాక్సెస్ యూ కెనాట్ కలెక్ట్ మనీ అండ్ పే దెం.
0: విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: బ్రాడ్ ఫీలింగ్.
0: మరి ప్రభుత్వం పైన మనం ఒత్తిడి చేస్తున్నాము.
1: వీ బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్.
0: సరైన భావం కాదు మనకు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ ఐడియా.
0: ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది?
1: వేర్ ఫ్రమ్ యువర్
0: ప్రజల నుంచినే వసూలు చేయాలి.
1: ఇట్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ పీపుల్.
0: కాబట్టి మనం ప్రభుత్వాన్ని నిందించడం చాలా తప్పు. అనేటువంటి నిత్యమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడు ఆ సత్యాన్ని గుర్తిస్తాడు.
1: ఇఫ్ యూఆర్ ఇంటెలిజెంట్, ఇఫ్ యూఆర్ సిన్సియర్, నెవర్ బ్లేమ్ ద గవర్నమెంట్.
0: కేవలం సంకుచితమైన భావన కలిగినటువంటి వారే ప్రభుత్వాన్ని దూషిస్తుంటారు.
1: ఓన్లీ నారో మైండెడ్ మీన్ పీపుల్ బ్లేమ్ ద గవర్నమెంట్.
0: ఎవరిని దూషించకూడదు.
1: డోంట్
0: పాపములన్నింటికంటే మించినది పరులను నిందించేదన్నాను.
1: ద బిగ్గెస్ట్ ఆఫ్ ది సిన్ ఈజ్ టు క్రిటిసైజ్ అదర్స్.
0: ఎవరిని కూడా మనం నిందించకూడదు.
1: నెవర్ క్రిటిసైజ్.
0: నీవు ఒకరిని నిందిస్తే పది మంది నిన్ను నిందిస్తారు.
1: ఇఫ్ యూ పాయింట్ అవుట్ ఎనీబడి, టెన్ పీపుల్ విల్ పాయింట్ అవుట్ యూ.
0: లక్షణము
1: ఇస్ దట్ ది క్వాలిటీ ఆఫ్ మ్యాన్.
0: ఎందుకు ఒకరిని నిందించాలి, పది మందితో నిందింపబడాలి?
1: వై డు యు అక్యూజ్ అండ్ బీ అక్యూజ్డ్?
0: మంచిదే కాదు ఇది.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: అన్నింటికీ మనం మౌనం వహిస్తాం.
1: లెట్ us observe silence.
0: ఏ జవాబు కూడా మనం ఇవ్వనక్కర్లేదు.
1: Don't reply.
0: మనం చేయవలసిన మంచి కార్యాలు మనం చేద్దాం.
1: We should do good actions.
0: మంచి హృదయాన్ని పెంచుకుందాం.
1: We should have good mind.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు
1: today
0: మీ యొక్క హృదయాన్ని కడిగి
1: పరిశుద్ధ పరిచి
0: పవిత్ర భావంతో నింపి దివ్యమైన మార్గంలో ప్రవేశించి
1: ఎంటర్ ఇన్ టు డివైన్
0: సత్కర్మలు మీరు ఆచరించాలి.
1: అండ్ డూ గుడ్ యాక్షన్.
0: కనుకనే చేతులతో పని చెయ్యాలి.
1: వర్క్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
0: హృదయంలో భగవత్ నామాన్ని ఉంచుకోండి.
1: ప్రిజర్వ్ గాడ్స్ నేమ్ ఇన్ యువర్
0: రామ్ ఆత్మే కామ్ అన్న.
1: హావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ వర్క్ ఆన్ హ్యాండ్.
0: నీవు భక్తిగా ఉంటే నీవు మనసులో ఉంచుకో.
1: If you are devoted, keep it.
0: కానీ చేతులతో మాత్రం సమాజంలో పనిచేయి.
1: But both your hands must be put to service.
0: దీనికంతా దైవమే సహాయం చేస్తాడు.
1: And God will help you.
0: పూలు సూది దారం ఉంది.
1: You have got the flowers and the string and the needle.
0: పుష్పమాల తాలగున.
1: Can it be a garland?
0: లేదు.
1: No.
0: ఒక కుట్టేవాడు ఉండాలి.
1: There should be a maker.
0: అది మన మాస్టర్.
1: He is the master.
0: ఆ మాస్టర్ ఒకడు ఉండాలి.
1: We need a master.
0: ప్రణతి నూనె వత్తిగలదు.
1: యువర్ ద కంటైనర్ ద విక్ అండ్ ఆయిల్.
0: దీపపు వెలుగు కలుగున.
1: సంబడి షుడ్ లైట్ ద ల్యాంప్.
0: దీపాన్ని ముట్టించేవాడు ఒకడు ఉండాలి కదా.
1: సంబడి షుడ్ లైట్ ద ల్యాంప్.
0: విద్య గలదు, బుద్ధి గలదు.
1: యు హావ్ గాట్ ది నాలెడ్జ్.
0: కానీ తాను విద్యావంతుడు అవుతాడా?
1: కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
0: కాదు, నేర్పే మాస్టర్ ఒకడు ఉండాలి.
1: యూ నీడ్ ఎ మాస్టర్ టు టీచ్ యూ.
0: సొమ్ములు రత్నాలు కలవు.
1: యు హావ్ గాట్ ది జ్యువెల్స్ అండ్ ఆర్నమెంట్స్.
0: కానీ స్వర్ణాలు తానగున.
1: బట్ ద గోల్డ్ కెనాట్ బి ఆర్నమెంట్.
0: చేసేటువంటి ఒక గోల్డ్ స్మిత్ ఒకటి ఉండాలి.
1: గోల్డ్ స్మిత్ ఇస్ రిక్వైర్డ్ టు మేక్ జ్యువెల్.
0: అదే విధంగానే నీ దేహం ఉంది, మనసుంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది. దీన్ని అన్నింటినీ చేర్చి పనిలో ప్రవేశపెట్టడానికి ఒక యజమాని కావాలి.
1: యు హావ్ గాట్ ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఇన్ యువర్ సెన్సెస్. యు నీడ్ ఎ మాస్టర్ టు కోఆర్డినేట్ అండ్ ఇంటిగ్రేట్.
0: మాస్టర్ ఆత్మ.
1: దట్ వెరీ మాస్టర్.
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియస్.
0: బాడీని నీవు ఫాలో చేయొద్దు.
1: డోంట్ ఫాలో ది బాడీ.
0: మైండ్ ని ఫాలో చేయొద్దు. మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: డోంట్ ఫాలో ది మైండ్.
1: డోంట్
0: ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియస్.
1: ఫాలో ది కాన్షియస్.
0: దానిని మీరు ఫాలో చేయండి.
1: ఫాలో యువర్ కాన్షియస్.
0: ఇది మంచిది, మంచిది అని నీవు చూసినప్పుడు దాన్ని నువ్వు ఫాలో చేయి. ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ ఫీల్ దిస్ ఇస్ గుడ్, యూ డోంట్ నీడ్ ఎనీబడీస్
0: విట్నెస్. ఈ యొక్క మార్గంలో ప్రవేశపెట్టే దేశం ఎంతో బాగుపడుతుంది.
1: వెన్ యూ ప్రొసీడ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
0: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతి,
1: ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్,
0: అనేక దేశములతో సంబంధం గావించుకుని,
1: హావింగ్ రిలేషన్స్ విత్ డిఫరెంట్
0: అనేక సంబంధములతో బోధించి, మన సంస్కృతిని వారికి అందించి,
1: ఇట్ టాట్ టు మెనీ కంట్రీస్,
0: అన్ని దేశములకు చిరస్థి కీర్తిని సాధించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గాట్ ద పర్మనెంట్ నేమ్.
0: కానీ ఈనాటి మన భారతీయులే మన భారతదేశం యొక్క సంస్కృతిని మార్పు చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ద నేటివ్స్ ఆఫ్ దిస్ ల్యాండ్
0: మార్పు చేయడం పోని కిల్ చేస్తున్నారు, చంపుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ కిల్లింగ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మన భారతీయ సంస్కృతికి మించినటువంటి సంస్కృతి ఏ దేశంలో లేదు.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ నాట్ సీన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. నేను
0: అభిమానంతో నేను చెప్పడం కాదు.
1: నాట్ దట్ ఇట్ ఇస్
0: ఏ దేశమునికైనా పోని సంస్కృతి లేనే లేదు.
1: Of course, there every country.
0: ఈనాడు ఒక సంస్కృతి, రేపు మరొక సంస్కృతి.
1: Today we have one way of life, another tomorrow.
0: ఎప్పటికీ ఒక్కటే.
1: The culture
0: సంబంధములతో బోధించి, మన సంస్కృతిని వారికి అందించి,
1: ఇట్ టాట్ టు మెనీ కంట్రీస్,
0: అన్ని దేశములకు చిరస్థి కీర్తిని సాధించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గాట్ ద పర్మనెంట్ నేమ్.
0: కానీ ఈనాడు మన

0: మరొక సంస్కృతి.
1: టుడే వీ హావ్ వన్ వే ఆఫ్ లైఫ్ అండ్ అనదర్ టుమారో.
0: ఎప్పటికీ ఒక్కటే.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ రిమైన్స్
0: నిత్యమైన సత్యమైన నిర్మలమైన నిస్వార్థమైనటువంటిది భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ఎటర్నల్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్.
0: అది ఏ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి.
1: ఇట్ డెవలప్స్ బ్లాసమ్స్ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు అనేటువంటి తత్వాన్ని మనం చక్కగా నిలబెట్టుకోవాలి.
1: వీ హావ్ టు అప్హోల్డ్ ది
0: మానవతా విలువను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ హ్యూమన్ వాల్యూ.
0: కేవలం ఆస్తిపాస్తులు పెంచుకోవటం కాదు.
1: నాట్ మెర్లీ అమాసింగ్ వెల్త్ అండ్ ప్రాపర్టీ.
0: పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పెంచుకోవటం కాదు.
1: నాట్ కన్స్ట్రక్టింగ్ ఫ్యాక్టరీస్.
0: ఎన్ని ఫ్యాక్టరీస్ పెంచినప్పటికీ మన వాతావరణం పాడైపోతుంది.
1: ఇండస్ట్రియలైజేషన్ లీడ్స్ టు పొల్యూషన్.
0: కానీ మన లోపల ఉన్నటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop the inner feeling.
0: దాంతో ఎంతవరకు శక్తియో అంతవరకు మనం పోషించుకోవాలి.
1: And you can work to the extent possible.
0: ప్రేమ స్వరూపులారు.
1: Embodiments of love.
0: మీరు అనేక విద్యను నేర్చి అనేక విద్యను పవిత్రత పొంది మీరు దీనిని డిగ్రీ తీసుకుని పోతున్నారు.
1: You get all the knowledge, get all the expertise and skills and
0: మొట్టమొదట మీరు ప్రశాంతంగా వదిలిన తర్వాత మీ గ్రామంకి వెళ్లి తల్లిదండ్రుల ఆజ్ఞ వహించి వారితో తగిన సహాయం తీసుకుని పల్లెల్లో ప్రవేశించండి.
1: ఆఫ్టర్ లీవింగ్ దిస్ ప్లేస్ ప్రశాంతి నిలయం గో టు విలేజెస్.
0: ఎక్కడ నాకు సర్వీస్ అనేటువంటి ఎక్కడ అనేటువంటి గవర్నమెంట్ సర్వీస్ కోసం పాటు పడకండి.
1: యూ ఫైండ్ అవుట్ వేర్ యువర్ సర్వీస్.
0: ప్రజా సర్వీస్ ప్రజల యొక్క సేవలు మనకు కావాలి.
1: సర్వీస్ టు ద పీపుల్, సర్వీస్ టు ద కమ్యూనిటీ.
0: ప్రజలకు సేవ చేస్తే ప్రజలే మనల్ని రక్షిస్తారు.
1: ఇఫ్ యూ సర్వ్ పీపుల్, పీపుల్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: ఇలాంటి పవిత్రమైన శక్తులు మన యందు ఉండి కూడాను శక్తిహీనులుగా మనం ప్రవర్తిస్తున్నాము.
1: వీ బిహేవ్ యాజ్ ఇఫ్ వి ఆర్ వీక్.
0: కేవలం గుణహీనులుగా ప్రవర్తిస్తున్నాము.
1: వీ బిహేవ్ యాజ్ ఇఫ్ వి హావ్ నో క్యారెక్టర్.
0: చలిమి కలిమి బలమును పోషించుకుంటున్నాము.
1: వీ జస్ట్ స్ట్రెంగ్థెన్ అవర్ ఓన్ ఫ్రెండ్షిప్ అండ్ ది ఫిజికల్ బాడీ.
0: గుణమును పోషించుకోవటం లేదు.
1: వీ ఆర్ నాట్ ప్రొటెక్టింగ్.
0: హలో చెబుతారు.
1: ఫ్రెండ్షిప్ మెంట్ హలో హలో.
0: బలము బాగా భుజిస్తే బలం ఎక్కుతుంది.
1: బై ఈటింగ్ యూ విల్ హావ్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: కానీ మీరు సంపాదిస్తే వస్తుంది డబ్బు.
1: అండ్ యూ కెన్ అమాస్ ఎర్న్ మనీ.
0: వీటి కోసమో మన జీవితము
1: ఈనాడు
0: వస్తుంది రేపు పోతుంది. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: ధనం కమ్స్ అండ్ గోస్.
1: అండ్ కమ్స్ అండ్ గోస్.
0: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: దానిని మనం పెంచుకోవాలి.
1: దట్ వి హావ్ టు గ్రో.
0: పెద్దలను చూస్తే గౌరవించాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ పీపుల్.
0: అధికారం చూస్తే తగినట్టు గౌరవాన్ని చేయాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అండ్ పీపుల్.
0: మీ తల్లిదండ్రులను చూస్తే ప్రేమించాలి.
1: వి హావ్ టు లవ్ యువర్ పేరెంట్స్.
0: మీ టీచర్ చూస్తే విశ్వసించాలి.
1: అండ్ యు గాట్ ఫెయిత్ ఇన్ దెం.
0: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకోవాలి.
1: యు హావ్ టు డెవలప్ గ్రో మోర్ అండ్ మోర్ సీక్రెట్ ఫీలింగ్స్ లైక్ దట్.
0: అప్పుడే మీరు మానవత్వాన్ని పోషించుకున్న వారవుతారు.
1: దెన్ ఓన్లీ కెన్ ఫాస్ట్
0: మానవతా గుణములు మీలో వికసించినటువంటి అవుతాయి.
1: అండ్ దెన్ హ్యూమన్ వాల్యూస్ విల్ బ్లాసమ్.
0: కనుక మీరు ఈనాడు వికసింప చేయవలసినటువంటిది, ప్రకటింప చేయవలసినటువంటిది, అభివృద్ధి పంచుకోవాల్సినటువంటిది మానవతా విలువలే.
1: వాట్ హ్యాస్ టు బి మేనిఫెస్టెడ్, వాట్ హ్యాస్ టు బి బ్లాసమ్డ్, వాట్ హ్యాస్ టు బి డెవలప్డ్ ఇన్ ప్రోగ్రెస్ ఆర్ హ్యూమన్ వాల్యూస్.
0: కనుకనే మానవతా విలువలు లేకుండా పోతే ఎంత చదువులు చదివి కూడా ప్రయోజనం లేదు.
1: బిరెఫ్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఈజ్ యూస్లెస్.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ది నాలెడ్జ్?
0: మనకు ఉన్న దానికే తృప్తి ఘనత ఉందా?
1: వెన్ యూ డోంట్ హ్యావ్ కంటెంట్మెంట్.
0: అది ఏ నిజమైన చదువు?
1: ఇఫ్ యూ హ్యావ్ కాన్స్టెంట్
0: చదివి చాలా వివేకి అయి మగిడి తన్నని కూడా మందమతుడు.
1: యూ మే బి హైలీ ఎడ్యుకేటెడ్ బట్ యూ డోంట్ నో యువర్ ఓన్ ట్రూ నేచర్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హై నాలెడ్జ్ ఇన్ ది స్కిల్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ద మీన్నెస్
0: చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ద నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ విల్ మేక్ యూ టు ఆర్గ్యూ విత్ పీపుల్, నాట్ ఎక్వైర్ టోటల్ నాలెడ్జ్.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువు వలయు. మన జనులకు అపకారం చేస్తే వాళ్ళు జీవితం అంతా కూడా మనం ఆదర్శంగా తీసుకుంటారు.
1: అండ్ ఇఫ్ యు హెల్ప్ అదర్స్ దే అదర్స్ విల్ టేక్ యువర్
0: సైడ్. ఆదర్శం ఒక చావు లేదు.
1: దట్ ఐడియల్
0: ఆదర్శంలో క్షీణం లేదు.
1: ఐడియల్ విల్ నెవర్
0: ఆదర్శం ఎప్పటికీ తరిగిపోదు.
1: ఇట్ నెవర్ డిక్రీజ్.
0: దినదినములకు పెరిగిపోతుంటాయి.
1: ఇట్ ఇంక్రీజెస్ దే ఐడియల్.
0: ఆదర్శాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ బి సచ్ ఐడియల్స్.
0: అలాంటి ఆదర్శానికి ఇది చక్కని వయసు.
1: దిస్ ఇస్
0: ఇది గోల్డెన్ ఏజ్.
1: దిస్ ఇస్ ది రైట్ టైం. గోల్డెన్ ఏజ్.
0: ఈ పవిత్రమైన ఏజ్ ని మనం పాడు చేసుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ స్పాయిల్ దిస్ ఐడియల్ గోల్డెన్ ఏజ్.
0: అపవిత్రము గావించుకోకూడదు.
1: నెవర్ మేక్ ఇట్ అన్సేక్రెడ్.
0: సార్థకం చేసుకోవాలి.
1: వర్క్ ఫర్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్.
0: అప్పుడే మనకు చదువుకు తగినటువంటి విలువ వస్తుంది.
1: దెన్ ది ఎడ్యుకేషన్ విల్ హ్యావ్ ఇట్స్ వాల్యూ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ఏది చేసినా ప్రేమగా చేయండి.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ విత్ లవ్.
0: ఆ ప్రేమ లేనటువంటి యొక్క పనులు ఏవి చేసినప్పటికీ అపవిత్రమే అయిపోతాయి.
1: వాట్ ఎవర్ యూ డూ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇట్ బికమ్స్ అన్సేక్రెడ్.
0: ప్రేమ ముదిత మనసే.

0: Sairam, dear listeners, purity is divinity. God is never impressed by external pomp and pageantry. All he looks for in a devotee is a pure and unsullied heart and a yearning for God. In today's divine discourse, Bhagwan Baba, the very personification of purity, explains how one can win the grace of God by performing all actions with a pure heart. Let us now listen to the excerpts from the divine discourse by Bhagwan Baba delivered on Krishnashtami on the 6th of September 2004 at Prashanti Nilayam.
1: పెట్టినది తినవు కొల్లల పుట్టనకేగి లో పెట్టున వెన్న దొంగిలించి నీ పేరును చెడగొట్టుచున్నావు కృష్ణ కృష్ణ. పెట్టినది తినవు, నీ మన ఇంటిలో పుట్టినది తినవు, లోగొట్టున గొల్లల ఇండకేగి దొంగిలించి ఆ వెన్నను పొట్ట పూసుకొని. యశోద కృష్ణుణ్ణి పట్టుకుని అడుగుతూ ఉన్నది, కృష్ణ నీకు కావలసినంత వెన్న మన ఇంటిలో ఉన్నలేదా, కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లలు పుట్టెలకుని పోయి పట్టెళ్ళు గల్లి గుట్టును తినవు, నీతో పుట్టెను రట్టెళ్ళ కృష్ణ.
2: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ కృష్ణ అండ్ వెంట్ ఆన్ టాకింగ్ టు హిమ్ దిస్ వే, Krishna, you are not prepared to eat that butter which is available at home and served to you. On the other hand, you go on stealing the butter from the neighborhood. You spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
1: Kani tana intiga unnatuvanti thaliki eppudu kuda ruchiga undavu,
2: you
1: baita intive తనకు అతి మధురమైనటువంటి రుచి.
2: యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ ఎట్ హోమ్ బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ యాక్సెప్ట్ దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్.
1: లడ్డు మిఠాయి అమ్మేటువంటి ఒక వ్యాపారి తన అంగట్లోనే కూర్చొని ఉంటాడు, కానీ ఆ వాసనలన్నీ తన ముక్కుకు సోకుతున్నవి, కంటికి కనిపించుతున్నవి, కానీ వాటిపైన ఏమాత్రము ఇష్టం పోలేదు.
2: You have the owner of a sweet shop with all the sweets available. He smells all of the sweets, but he doesn't relish, he doesn't partake even one.
1: గాలికి ఊపే పరిగెత్తిపోయేటువంటి ఆ బొరుగులు మాత్రము తాను తింటూ ఉంటాడు.
2: But he is after this puffed rice, which is after all the tasteless.
1: కష్టపడు తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క సర్వస్వమును కూడాను కృష్ణుడికి అర్పితం చేసి ఆనందపడుచుండగా అతని భార్య, అయ్యా మీరు అన్నీ వాసిస్తున్నారు, కానీ మనం ఒక్క బిడ్డను మాత్రము మనం పొచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
2: యూ హ్యావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ but yet ask him only one boon, that we should have a child.
1: ఆ వామనుని కశ్యపుడు ప్రేమించి పొందినటువంటి ఒక ప్రసాదం.
2: And this is the gift that he received from the divine.
1: ఎన్నో యజ్ఞములు చేశాడు, 100 యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞమునకు అశ్వమేధ యాగం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి అశ్వమేధ యాగం చేయడానికి ప్రయత్నిస్తుండగా తాను ఒక వామన రూపం లోపల వచ్చాడు కృష్ణుడు.
2: సో మెనీ రిచువల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్. ఇట్ వాజ్ అశ్వమేధ యాగ విచ్ వాజ్ ఫైనలీ అండర్టేకెన్ అండ్ కృష్ణ అపియర్డ్ ఇన్ హిస్ ఫార్మ్ దేర్.
1: 100 యజ్ఞములు చేసినప్పటికీ తనకి ఎట్టి మనశ్శాంతిని కుదరలేదు, తృప్తి కలగలేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ పర్ఫార్మింగ్ 100 ఆఫ్ ద సేక్రెడ్ రిచువల్స్ హీ డిడ్ హ్యావ్ ద మెంటల్ పీస్.
1: అశ్వమేధ యాగమునకు ప్రయత్నించినప్పుడే ఈ పొట్టి వామనుడు అందులో ప్రవేశించాడు.
2: ఇట్ ఇస్ ఓన్లీ అట్ ద టైమ్ వెన్ అశ్వమేధ యాగ వాజ్ అండర్టేకెన్ వామన ద డ్వార్ఫ్ అపియర్డ్ దేర్ మేనిఫెస్టెడ్.
1: కానీ పురోహితుడు వచ్చి నీవు ఇతనికి ఏమాత్రం కూడాను చోటు ఇవ్వకద్దు.
2: ద ప్రిసెప్టర్ కేమ్ అండ్ సెడ్ డోంట్ పే హీడ్ టు హిస్ వర్డ్స్.
1: ఇతను వచ్చినటువంటి వాడు వామనుడు కాదు,
2: బ్రాహ్మణుడు
1: కాదు, చాలా గొప్పవాడు.
2: ది వన్ హూ హాస్ కమ్ హియర్ ఈజ్ నాట్ సింప్లీ ద వామన ద షార్ట్ వన్, హీఈస్ ఎ మైటీ పర్సన్.
1: అయ్యా, నాకు 3 అడుగులు మాత్రం దానం ఇస్తే నాకు చాలు.
2: When asked, what is it that you want? He said, it is enough if you grant me 3 footsteps, 3 feet.
1: కాని చేరిన పురోహితులందరూ కూడాను ఎంతయో బోధ చేశారు. అయ్యా, నీవు బ్రాహ్మణుడు అనుకుని నీవు ఇతన్ని ఆశిస్తున్నావు. కాదు కాదు, అతను బ్రహ్మాండమనే పట్టుకునేటువంటి వాడు. అలాంటి వారికి నీవు దానం ఇచ్చడం న్యాయం కాదు అన్నాడు.
2: All of the pandit, the scholars that assembled there, don't do that, O king. It is not befitting for a Brahmin to ask for charity like this.
1: మాట ఇచ్చి తప్పుడు కంటే పాపమున్నా అని చెప్పాడు.
2: The king replied, I can't go back by the word given.
1: చక్రవర్తి మహా గట్టి హృదయుడు.
2: And he has got the strong faith in God, full of
1: మాట ఇచ్చిందంటే దాన్ని ఏమాత్రమూ మరువడు.
2: He will never break his promise. He will keep it up.
1: కనుక నేను మాట ఇచ్చిదిరి.
2: Yes, I have given the promise.
1: అతను ఏమి కోరినను నేను ఇవ్వగలను.
2: I am ready to give whatever that he asks for.
1: అప్పుడు చెప్పాడు, నా 100 యజ్ఞములు కూడాను ఒక మాలమాల చేసి అతనికి అర్పిస్తాను.
2: All the rituals I have done so far will be made into a garland and will be offered unto you.
1: 108వ యజ్ఞము అశ్వమేధ యాగం.
2: The 8th one is Aswamedha.
1: దాన్ని కూడాను అతని పాదాలకు అర్పితం చేస్తాను.
2: That I will offer to your lotus feet.
1: అని చెప్పి ఆ వామనుని పోయి పాదాలు పట్టుకొని ఆ 108 యజ్ఞములు కూడాను తన యొక్క హారంగా చేసి మెడలో వేశాడు.
2: And all the sacred rituals have been made into a garland and it adorned the head of the god.
1: ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞం. 108 యజ్ఞములు ఇవన్నీ.
2: ఈచ్ వన్ రిప్రజెంట్స్ వన్ యజ్ఞ, 108 ఇన్ టోటల్.
1: ఇది చేస్తుండగా వామనుడు పెరిగాడు పెరిగాడు పెరిగాడు, బ్రహ్మాండమంతా కూడాను నిండిపోయాడు.
2: వామన హ్యాస్ బికమ్ మైటీ జైంటిక్ పర్సనాలిటీ, కాస్మిక్ పర్సనాలిటీ.
1: చూచితరా వామనమూర్తి, ఇతను మహాబ్రహ్మాండమునే ఆక్రమించేటువంటి వాడు. ఇతన్ని నీవు కేవలం నమ్మి పూజించావు.
2: The preceptor said, you have considered him as an ordinary one.
1: అతను 3 అడుగులు మాత్రమే కాదు,
2: not merely 3 feet.
1: ముల్లోకాలు కూడాను తీసుకోగలడు.
2: He will occupy all the 3 worlds.
1: అలాంటి భగవత్ శక్తిని నీవు నమ్మి చాలా మోసపోతున్నావు అని ఎంతయో బోధించారు.
2: You are deceiving yourself by the form that you see in front of you.
1: కాని దానిని స్వీకరించి బల చక్రవర్తి గొప్ప విశాల హృదయుడై అతన్ని మెచ్చుకున్నాడు.
2: Having offered the 3 feet, the emperor Bali got a very good name, highly reputed.
1: మాట ఇచ్చి తప్పుడు కంటే మరణమున్నే అన్నాడు.
2: If one breaks the promise, it is death.
1: కానీ ఈనాటి కలియుగం లోపల మాటలు ఇస్తున్నారు కానీ అన్ని తప్పుతున్నారు.
2: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి సో మెనీ ప్రామిసెస్ ఆర్ మేడ్ బట్ నో బడి వుడ్ కీప్ దెమ్.
1: కానీ ద్వాపర యుగంలో మాట చెప్పి తప్పేటువంటి వాడు ఎవరు కూడా కనిపించలేదు.
2: బట్ ఇన్ ద ద్వాపర ఏజ్ నో బడి ఎవర్ గాన్ బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
1: కనుక బలిచక్రవర్తి నేను తప్పను అన్నాడు.
2: సో ఎంపరర్ బలి సెడ్ ఐల్ కీప్ అప్ మై ప్రామిస్.
1: కానీ చెప్పినట్టుగా కృష్ణుడికి దానం చేశాడు, అంతా కృష్ణుడికి అర్పితం చేశాడు, నాది అనేటువంటిది ఏది లేదు.
2: యాజ్ హి డిక్లేర్డ్ హి హస్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ సెడ్
1: అంతా భగవంతునిది,
2: నథింగ్ బిలాంగ్స్ టు మీ, ఎవ్రీథింగ్ ఇస్ యువర్స్ ఓ లార్డ్
1: అని అర్పితం గావించుకుని తన యజ్ఞం పూర్తి చేసుకున్నాడు.
2: సో హి సరెండర్డ్ అండ్ కంప్లీటెడ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద రిచువల్.
1: ఇది ముఖ్యం కాదు. కృష్ణుని యొక్క లీలల్లో మహత్తరమైనటువంటి లీలలు, మహాశక్తివంతమైనటువంటి లీలలు ప్రదర్శించాడు కృష్ణుడు.
2: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్ కాంప్రిహెన్షన్ అండ్ ఎస్టిమేట్.
1: ఈ విధంగా జరుగుతుండగా కానీ ప్రజలు ఎంతయో ఈ యొక్క విష్ణుమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
2: పీపుల్ వెంట్ ఆన్ ఎక్స్టోలింగ్ ప్రేజింగ్ ద లార్డ్ ది ఇన్హాబిటెంట్స్
1: వామనమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
2: దే హావ్ బీన్ నరేటింగ్ గాడ్ వామన.
1: ఈ వామనుడు మహాచక్రవర్తి.
2: అండ్ యూ హ్యావ్ ది ఎంపరర్ ఆన్ వన్ హ్యాండ్.
1: కశ్యపునకు పుట్టినటువంటి ముద్దుల బిడ్డడు.
2: అండ్ హీస్ ద డేరెస్ట్ చైల్డ్ ఆఫ్ కశ్యప.
1: ఆ కశ్యపుడు, నాయన నీకేం కావాలన్నప్పటికీ నేను ప్రసాదిస్తాను.
2: Whatever you want, I will confer, he said.
1: ఎవరిని నీవు ఆశించవద్దు.
2: In fact, don't expect any from anybody.
1: అడిగి పుచ్చుకోవటం కంటే అడుగకనే ఇచ్చినటువంటి పుచ్చుకోవటము చాలా గొప్పతనము.
2: It's simply great if you accept what is destined, what is given to you, rather expecting something.
1: కనుక ఈ ప్రపంచమంతయును నీదే.
2: The whole world is yours, Lord.
1: ఇలాంటి శక్తివంతుడైనటువంటి నీకు ఇంకొకరిని ఎందుకు నీవు ఆశించాలి?
2: You are being so powerful, owner of the whole cosmos. Why do you expect any from anybody?
1: అని చెప్పి తనకు కావాల్సినంత ఏది కావాలన్నప్పటికీ ఇచ్చాడు.
2: So saying, the emperor offered whatever that's asked for.
1: వామనుడు అనగా చాలా పొట్టివాడు.
2: Vamana is so short, the dwarf.
1: అనగా తాను చాలా చిన్నవాడైనప్పటికీ ప్రపంచమంతా కూడా మించినటువంటి వాడుగా తయారవుతూ వచ్చాడు.
2: Though he is so short, so small in stature, but he is greatest of all in the universe.
1: అతనికి ఏది కూడాను ఒక విధమైనటువంటి యొక్క తృప్తియే లేదు.
2: In fact, he doesn't have the human level of complacency.
1: Human level కంటే కూడాను ఒక పరిమితం ఉంటుండాలి.
2: The human level has got its own limitation.
1: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
2: The divine is limitless.
1: పరిమితములకు మించి
2: transcends limitation.
1: ప్రొద్దున రాత్రి కూడాను సూర్యోదయం జరుగుతూ ఉంటుంటారు.
2: You find the sunrise happening every time.
1: దీన్ని ఎవరు నియమిస్తూ వచ్చారు?
2: Who is the controller of sunrise?
1: తన యొక్క నియమం తాను పాటిస్తూ వచ్చాడు.
2: He observes his own regulation.
1: ఇట్టి విచిత్రమైనటువంటి శక్తి ఒక కలియుగమునందు కాని మరి ఏ యుగమునందు కాని ఎక్కడ కూడా జరగలేదు.
2: This mystery of the divinity is not limited to any particular age.
1: ఇది నా డ్యూటీ, నా డ్యూటీని నేను తప్పక చేయాలి అని స్మరించుకుంటూ వచ్చాయి.
2: Elements considered the duty most important and followed accordingly.
1: ఏ విధంగా వచ్చాయి? బలవంతంతో రాలేదు.
2: They have not been out of force.
1: కిలకిల నవ్వుచు, పకపక నవ్వుచు ప్రవాహములు ఎంతనో ఆనందంగా ప్రవహిస్తూ వచ్చాయి.
2: The rivers and the running brooks with all the sounds like that of the smiles flow incessantly, continuously.
1: Itti dwapara yugam yokka prabhavamu anni yugamulu kudanu adarshani chupistu vachayi.
2: This is the ideal set for all of the ages.
1: Intiye kaaka scientist anta kudanu entano prayatnapurvakanga shodhanalu chestu vacharu.
2: Scientists investigated, made thorough inquiry of all these facts.
1: రాత్రి అందు ఆకాశమునకు వెలుగు కలిగించి పగటిపూట ఎక్కడనో దాచుకుంటున్నాయి ఈ నక్షత్రాలు, దీనికి ఏది కారణమని పరిశీలన చేస్తూ వచ్చారు.
2: Scientists wanted to know the reason behind the stars hiding themselves during the daytime.
1: కాని వారు కేవలము ఒక యుక్తితో ఈ పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉండటం చేత నక్షత్రాలు అక్కడ కనిపించడం లేదు అని నిర్ణయం చేశారు.
2: They decided because of the broad daylight, the light of the stars could not be seen or made apparent.
1: కానీ ఇదే విధంగానే ప్రతి శక్తిని కూడాను, దివ్యమైనటువంటి యొక్క శక్తిని కూడాను తాము వేరుగా ఉంచుకొని కారణాలు చెప్పగా అనేక రకములుగా ప్రవహించుకుంటూ వచ్చాయి.
2: Therefore the divine power and the mystery could not be comprehended and thoroughly investigated. Therefore man went on imagining his own way.
1: శిశువు పుట్టిన తక్షణమే, ప్రేగును కోసిన తక్షణమే కెవకెవని ఏడుస్తుంటాడు.
2: The moment child is born, the moment his fetus is cut off, the child starts crying.
1: కాని ఈ యొక్క రహస్యం ఎవ్వరు కూడాను నేటి కూడాను కనిపెట్టలేదు.
2: Nobody could explain the reason behind this.
1: ఇంత తేనో లేక పాలో నాలుగు పైన పెట్టినప్పుడు చల్లగా నిద్రపోతాడు.
2: When once the honey or the milk is fed to the child goes to sleep.
1: అనగా మానవుడు పుట్టినదంతా కూడాను ఆకలి తీర్చుకున్నట్టుగా.
2: The human birth, it appears as though is meant to appease the hunger.
1: చిక్కులనందుచు కోటి విద్యలను పూనిగనే తెలిచి పరిపూర్ణ సుఖములను పొందలేక ఈ మానవ జాతి లోకమున మ్రగ్గగనేటికి శ్రీ పరాత్మను ధ్యానము చేయు శక్తులకు దారిని చూపకై ఉండే మానవ.
2: ద మ్యాన్ స్ట్రగుల్స్ హార్డ్ అండ్ మేక్స్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ టాలెంట్స్ అండ్ ద స్కిల్స్ అండ్ ద నాలెడ్జ్ దట్ హీ హ్యాస్ ఓన్లీ టు ఈక్ అవుట్ హిస్ లివింగ్ టు క్యారీ ఆన్ హిస్ లివింగ్ బట్ వాట్ ఈస్ ఇట్ వై కాంట్ యూ థింక్ ఆఫ్ గాడ్ అండ్ గో బియాండ్ ట్రాన్సెండ్ దానిని
1: పురస్కరించుకుని ప్రతి మానవుడు కూడాను మనం పుట్టినది మొట్టమొదట పొట్టని నింపుకోసమని అని గుర్తించారు.
2: So every man started feeling that he is born only to satiate his hunger, the fundamental requirement.
1: ప్రతి వ్యక్తి కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఆహార నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చాయి.
2: So man is struggling for food right from the beginning.
1: ఇంతే కాదు, చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు గాలికి అటు ఇటు ఆడుతూ ఒక కొమ్మకు రాసుకొని అందులో అగ్ని పుట్టి అనేక రకమైనటువంటి అగ్నిని ప్రజ్వలింపజేస్తుండాలి.
2: As the wind blows, you find the branches that touch each other and there arises sparks of fire.
1: ఆ కట్టెలను అగ్నిలో వేస్తే కూడాను కారటం చాలా కష్టము.
2: And that fire naturally burns.
1: కానీ కొమ్మకు కొమ్మకు రాసుకొనియే అగ్ని తన నుండి కుట్టిన ఆవిర్భవించేస్తున్నాయి.
2: But the very fire originates out of the two branches that come close to each other, rub against each other.
1: అగ్ని ఉండి కూడాను తమ తాము భస్మం చేసుకోలేకపోతున్నాయి. దీని రహస్యాన్ని ఎవరు ఈనాటి వరకు కనిపెట్టలేదు.
2: ద ఫైర్ ఈజ్ ఇన్ ద వుడ్ బట్ ద వుడ్ ఈజ్ నాట్ బర్న్డ్ బై ద ఫైర్ విత్ ఇన్. నోబడీ కుడ్ నో ద రీజన్ బిహైండ్.
1: ఇట్టి రహస్యములు జగత్తులో ఎన్నియో ఉన్నవి.
2: దట్ సో మెనీ మిస్టరీస్ ఇన్ దిస్ నేచర్.
1: ఇటువంటి రహస్యములు నేటికి కూడాను అనేక వేల సంవత్సరం నుంచి కూడాను అనేక మంది సైంటిస్టులు పరిశోధన చేస్తూ వస్తున్నారు.
2: ద సీక్రెట్స్ ఆఫ్ నేచర్ are being unraveled, explored, investigated by scientists.
1: ఇట్టి రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవుడు దైవాన్వేషణ నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చారు.
2: Man is in search of God to know the secrets of nature.
1: దైవాన్ని అన్వేషించటకు వీలు కాదు.
2: It's not possible to search for God.
1: కేవలం సామాన్యమైనటువంటి ఒక వస్తు రూపము లేక ఒక శక్తి రూపము అయితే దీన్ని కొంతవరకు పరిశోధన చేయవచ్చు.
2: God is not an object nor individual to visualize and see him in front of you.
1: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయేడు దాకా పొట్టకై హద్దును పద్దు లేక ఏమందక చేయించి జీవితంబు నీవి దద్దెల దారబోసి అరవింద దరాక్షుని విస్మరించి ఏ సుఖం పొందినారు మీరు.
2: Oh man, what comfort have you experienced? What joy have you experienced? Right from the time you get up from bed until you retire, you spend all your time just to carry on your living, forgetting the holy matchless name of God.
1: Kanuka daiva shakti cheta sarvamulakunu jagatlo sancharistunnavu gaani manavuni yokka sashakti cheta edi kudunu var prayatna purvakanga sadhinchaledu.
2: Everything is preordained. Everything happens as per the will and the divine command of God, not by human effort.
1: ఇదే విధంగానే ఈ ప్రపంచంలో అనేక శక్తులు ఉంటున్నవి.
2: In this world there are so many mighty powers.
1: ఈ శక్తులన్నీ కూడాను కేవలము ఎవరో పుట్టించారు, ఏదో ఒక శక్తి నుంచి వచ్చినాయి, భగవశక్తి నుంచి ఇవి ఆధారమవుతున్నాయి అని భావిస్తూ ఉంటారు. ఇది భగవశక్తితో వచ్చేటువంటివి కాదు.
2: People think that these powers are acquired, that they are obtained, not so.
1: ఇది కేవలము ఈ ప్రకృతి యొక్క శక్తిలే సహజ శక్తిపైనటువంటి యొక్క దీంతో ఇవి ఆవిర్భవిస్తూ వచ్చాయి.
2: These are natural. The source of all these latent powers is nature itself.
1: ఒక కర్రను తీసి దేన్నైనా కొట్టినప్పుడు అది చాలా బాధపడుతుంటాయి.
2: When you hit anyone with the stick, naturally it causes pain.
1: అందులో ఏదో ఈ అగ్ని శక్తి ఒకటి ఉన్నది.
2: Well, there is some power here.
1: రాయిని తీసి దేన్నైనా కొట్టినప్పుడు దీంట్లో ఏదో ఒక పవర్ శక్తి ఉంటున్నది.
2: If you pelt a stone and hit anybody, naturally
1: it pains.
2: When you just strike two stones against each other,
1: that's a fire originate.
2: Do you see the fire externally?
1: లేదు.
2: No.
1: గోప్యంగా ఉంటుండి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేది కనిపించి వసం చేస్తుండదు.
2: The fire is hidden. It comes out at a proper time and burns all.
1: ఈ శక్తులన్నీ కూడాను ఆ సహజసిద్ధమైనటువంటి యొక్క సృష్టిలో ఉన్నటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అనుగ్రహించినటువంటివి కాదు.
2: దీస్ ఆర్ ద మిస్టరీస్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ది స్పెషల్ డిజైన్ ఆఫ్ గాడ్.
1: నందుని ఇంట ఒక దీపం పుట్టించేటువంటి వారు.
2: దే ఫౌండ్ హిస్ ఫైర్, ద ల్యాంప్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
1: మిగిలిన బీద వారందరూ కూడాను ఈ షావుకారింటి దీపం తీసుకుని పోతే మేము కూడా షావుకారులం అవుతామని ఆ ఇంటి దీపాన్ని ముట్టించుకుని వెళ్లిపోయేటువంటి వారు సాయంకాలం.
2: The Nanda being rich one, all the local inhabitants go visit Nanda's residence, lamp their own, thinking that they would also
1: ఆ గ్రామం నందుని ఒక ఇంకొక కొత్త కోడలు వచ్చింది.
2: There in the same village, a daughter-in-law newly married.
1: ఆ నందుని ఇంటికి పోయి యశోద ఇంటి యొక్క దీపం ముట్టించుకుని రామని చెప్పింది.
2: She too was commanded to go to Nanda's residence and lamp.
1: ఆ యొక్క దీపం ముట్టించుకుని చూస్తుంటుంటే చేయంతా కారిపోతుండాలి, కానీ ఈమె నవ్వుకుంటూ ఆ కన్నులు తెచ్చుకుని చాలా ఆనందంగా చూస్తుండాలి.
2: As she was lighting the lamp, she was watching the divine face and has lost herself in ecstasy.
1: నిప్పు కారేటువంటిదే కానీ చల్లని ఆనందాన్ని అందించేటువంటిది కాదు.
2: It is the fire that burns. It will never give you any kind of comfort and coolness.
1: ఇంకా మరి దీపములు అందించుకోవడానికి పోయినటువంటి ఒక ఈ స్త్రీలు బాలికలందరూ కూడాను ఆమెను చూస్తూ ఎగురుతూ ఉన్నారు.
2: While this newly married daughter-in-law started lamping her own, lighting her own lamp, the others
1: were watching her.
2: How is that you are? Why is that you are distancing yourself from the fire? They have put the question.
1: అక్కడ వాళ్ళ పాటలు పాడుకుంటూ కూర్చున్నారు.
2: Then they were singing.
1: సుగుణకు కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట అని పాటలు పాడుతున్నారు.
2: They were all singing in chorus. Suguna could see there. Suguna could see there in the fire the beautiful form of Krishna. That's how they were singing in joy.
1: ఈ పాటలు విని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
2: And Yashoda came there, appeared there in front of them.
1: ఆమె కూడా చూచింది.
2: She too noticed.
1: ఈ సుగుణ యొక్క చేయి కాలిపోతుంటుంటే చూచింది.
2: And she could notice the finger of Suguna being burned.
1: మధ్యలో ఉన్నటువంటి రోడ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా పాటలు పాడుతుంటూ ఎగురుతూ ఉన్నారు.
2: And she also noticed all the rest dancing in joy, singing the glory.
1: అప్పుడు యశోద వచ్చి ఆమె చేయిని పట్టుకుని తీసి, ఏమమ్మా అర్ధం నిన్ను కాలుస్తుంటుంటే నీవి గుర్తించుకోవటం లేదే అనింది.
2: యశోద హ్యాస్ పుష్ హర్ హ్యాండ్ అసైడ్ అండ్ సెడ్, డోంట్ యూ నోటీస్ దట్ యువర్ ఫింగర్ ఇస్ బర్నింగ్? వై డోంట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్? దట్స్ వాట్ షీ సెడ్.
1: నందుని ఇంటికి పోతే అగ్ని కాలుస్తుంది అనేటువంటి పెద్ద చెడ్డ పేరును తేవడానికున్నావా?
2: డూ యూ వాంట్ టు బ్రింగ్ ఎ బ్యాడ్ నేమ్ టు నందాస్ ఫ్యామిలీ దట్ ఎనీబడి వుడ్ బర్న్ డౌన్?
1: వాళ్ళ అత్త మొదలే కోపంగా ఉండేటువంటి ఈ యొక్క యశోద ఇంటికి వచ్చి చూసేటప్పటికి చాలా బాధపడిపోయింది.
2: మదర్ ఇన్ లైన్ వెన్ షీ కేమ్ అండ్ నోటీస్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్, షీ ఫెల్ట్ వెరీ సాడ్.
1: ఇంకా ఏనాటికి కూడాను యశోద ఇంటికి అగ్ని పెట్టుకోవడానికి పోకూడదు.
2: We should never send her any time in future to light our lamp.
1: ఈ విధంగా కొన్ని కొన్ని కారణాలు, అనేక రకమైనటువంటి యొక్క విచిత్రమైన కారణాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
2: Mysterious things, wonderful things happened in those days.
1: కనుక యశోద ఇంటి దగ్గర అనేక రకమైన విచిత్ర విచిత్రములంతా కూడాను కలిగిస్తూ వచ్చింది.
2: The inexplicable mysterious things happened at the residence of Yashoda.
1: ఈ విధంగా చేస్తూ రాగా ఒకనాడు కృష్ణుడు వచ్చాడు.
2: One day Krishna came there.
1: మధురకు వెళ్ళినటువంటి కృష్ణుడు ఆనాటి వరకు రాలేదు.
2: Having left this place once, he has not come back.
1: ఎప్పుడు వస్తాడు కృష్ణుడు, ఎప్పుడు వస్తాడని చూడాలని అనేక మంది గోపికలు కన్నులు కాలు కాచుకుని కూర్చున్నారు.
2: In fact, all gopikas there in Vrindavan were waiting for the return of Krishna.
1: ఇలాంటి పరిస్థితి లోపల ఆనాడు కృష్ణుడు వచ్చాడు.
2: Under these circumstances, in response to the yearning, Krishna
1: యశోదకు కనిపించలేదు, నందుడికి కనిపించలేదు.
2: But nobody could see him.
1: అని అందరూ యశోద ఇల్లు చేరారు.
2: All had assembled at the residence of Yashoda.
1: కృష్ణుడు వచ్చాడట, మీరు దాచిపెట్టుకున్నారు, ఎక్కడ చూపండి చూపండి అని అందరూ గోల చేస్తూ వచ్చారు.
2: People went on questioning. It seems Krishna is here. You are hiding him somewhere. Let us see him. That's what they said.
1: ఎవరికి కనిపించుకోకుండా ఒక్కొక్కరికి మాత్రమే ప్రత్యేకంగా కనిపించేటువంటి వాడు.
2: All could not see him collectively, but each one could visualize and experience Krishna.
1: కాని నీ ప్రాప్తి నీది అని తాను జవాబు చెప్పి వెళ్ళిపోయాను.
2: Things happen according to their deservedness. This is your prapti.
1: యశోద లోపలికి పిలిచి కృష్ణుణ్ణి చాలా దండించింది.
2: And Yashoda punished Krishna.
1: కృష్ణ, పెట్టినది తినవు, నీ పెట్టినది తినవు, గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగలో గుట్టున తినదేవు, నీతో పుట్టిన రట్టెళ్ళ కృష్ణ.
2: కృష్ణ, యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ టు యూ, దట్ విచ్ ఇస్ అవైలబుల్ అట్ హోమ్. ఆన్ ద హ్యాండ్ యూ విల్ బి విజిటింగ్ ఆల్ ది రిలేటివ్స్ ఇన్ ద నైబర్హుడ్.
1: నీకు రుచిగా ఉండదా?
2: డోంట్ యూ రిలీజ్ దట్ వాట్ ఈస్ సర్వ్డ్ అట్ హోమ్.
1: ఇతరుల ఇంటికి పోయి దొంగతనంతో చేసుకునేటువంటిది మాత్రమే నీకు చాలా రుచి ఇస్తుందా?
2: Do you really like that by stealing which is available elsewhere?
1: అని ఆ పిల్లవాడిని కృష్ణుణ్ణి రోడ్డుకి కట్టివేసింది.
2: And he was tied up to a mortar there.
1: Nijamga prapanchamalo prati okkari kudanu idi saarbhavame.
2: This is the experience of everybody in the world.
1: Tana intimi tanaku eppudu kudanu ruchikuntu.
2: No one accepts relishes that which is at home.
1: Intilo vantalu vandite aa vantalu emi kudanu tanaku ruchiga undavu.
2: All the preparations so nicely made at home,
1: parayinti vantalu matramu chaala pakkanga manchi ruchiga kanipistuntayi.
2: But those which are served outside, we relish them very much.
1: ఈ విధంగా జగత్తులో జరుగుతూనే ఉంటున్నాయి.
2: This is the way of the world.
1: కృష్ణుడు పరయింటివి పక్కంగా ఉంటున్నాయని బోధించడం కాదు.
2: This is not the lesson of Krishna.
1: వెన్న అనగా కేవలం పరిశుద్ధమైనటువంటి హృదయమే.
2: Butter symbolizes pure heart.
1: ఆ ప్యూర్ హార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని తీసుకుంటాడు కృష్ణుడు.
2: Krishna receives, accepts wherever there is pure heart.
1: అది మృదుమధురంగా ఉంటుంటారు.
2: It is so soft and sweet.
1: అనగా ఇతరులు పరిపక్వమైనటువంటి హృదయములు చాలా మృదుమధురంగా ఉంటుంటాయి.
2: The hearts of devotees are soft, tender and sweet.
1: కనుకనే వారి యొక్క హృదయముని మాత్రమే తాను అపహరిస్తూ ఉంటుంటాడు.
2: Therefore Krishna is after such sweet hearts.
1: కానీ ఆ దొంగతనము అనేటువంటిది మాత్రము ఓ చెడ్డ పేరును తెప్పించింది.
2: But however, this robber stealing brought him bad name.
1: అందరూ కూడా కృష్ణుడు చోరుడు చోరుడు చోరుడు అని పిలుస్తూ వచ్చాడు.
2: All call Krishna a thief.
1: కానీ యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు, కానీ అదే చోరుడు అనేటువంటి పదము నువ్వు పాటలతో చెప్తే అందరూ తల ఊపి ఆనందిస్తారు.
2: People call you a thief. But Krishna, when it is said in the form of a song, a nice hymn, people will nod their heads in appreciation.
1: Chitta chora ani pilustuntunte entano aananda padutuntaru.
2: When once we say chitta chora, the one who steals the heart, people
1: unke chora antante matram koppadtaru.
2: But if we call you simply a thief, you'll be irritated.
1: Avin kaakunda గానంతో చేరినప్పుడు అది ఎంతో మాధుర్యంగా ఉంటుంటుంది.
2: When it's mixed with melody, it is joyful.
1: కనుక ప్రతి ఒక్కరూ ప్రేమతో ఏ విధంగా పిలిచినప్పటికీ భగవంతుడికి అది మధురంగానే ఉంటుంటాడు.
2: Therefore, when once we sing with all the love, it will be so sweet to God.
1: లేకపోతే అందరూ ఎందుకు చిత్తచోరా అని పిలుస్తారు?
2: Why people call him చిత్తచోర?
1: చిత్తచోర యశోద కే బా నవలీత చోర తో పా చిత్తచోర.

0: రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాయి.
1: That song in praise of God with all the melody makes everybody blissful.
0: అటు రాగతాళములు లేకుండా ఏ చోర చిత్త చోర అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది.
1: But on the other hand, if you address God as a thief straight away, without any singing, without any melody or the beat,
0: రాగతాళముతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి.
1: The music rendered with the correct beat and the tune will be relished except
0: వీరందరూ కూడాను ఇట్టి రాగతాళములతో చేరినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు.
1: That's the reason why people sang the glory of God in music with all the tunes and the beat made God happy.
0: కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: That is the greatness and the sweetness in music.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును.
1: With music you can please God.
0: కనుక మీరు ప్రతి ఒక్కరు కూడా భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు.
1: The mere vocal expression, verbal expression will not please God.
0: రాగతాళములు కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు.
1: It should be music full of melody that pleases God.
0: కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు.
1: The good music, the sweet words, the nectarine words, the beautiful music.
0: కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు.
1: This was not the way to attain God in Kruta and Treta ages.
0: వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు.
1: They went on repeating, reciting Vedas.
0: కానీ ఈ వేదం చేత కూడా ఎవరు భగవంతుని పొందలేరు.
1: People could not attain God by reciting Vedas.
0: ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేద కూడా ఎంతనో పాడుతూ వచ్చారు.
1: All four Vedas were repeatedly recited.
0: సామవేదమును ఎందరో బ్రాహ్మణులు చాలా వర్ణిస్తూ వచ్చారు.
1: Many priests followed, adopted Samaveda.
0: కానీ ఈ వేదంతో ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినా భగవంతుని ఒక్కరైనా కూడా సందర్శించిన వారు లేరు.
1: None could see the manifestation of the divine.
0: కానీ దీనిని గానంలో చిమ్మించినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: But when once it's expressed in the form of music, they could experience.
0: కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు.
1: God loves music. He's after music.
0: కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి.
1: సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును.
1: దట్ మ్యూజిక్ ప్లీజెస్ గాడ్.
0: కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు.
1: సమ్ పీపుల్ మే క్వశ్చన్ దిస్ వే, దోస్ దట్ డు నాట్ నో మ్యూజిక్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్.
0: మీ మ్యూజిక్ లేకపోయినప్పుడు కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్.
0: ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి.
1: యు నీడ్ నాట్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యూజిక్. యూ కెన్ సింగ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు.
1: మ్యూజిక్ ఈజ్ నాట్ ఎక్స్పర్ట్, ఇట్స్ స్పెషల్లీ లెర్న్డ్.
0: రామా నన్ను కాపాడు అని ఒక పద్యంలో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ప్రొజెయిక్ ఫామ్ ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్.
0: రామా నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ సో నైస్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ వెర్బలీ.
0: కానీ అదే ఒక రాగం వేసి రమా నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
1: బట్ ఆన్ అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ మ్యూజికల్ స్టైల్
0: పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద స్వీట్నెస్ ఇన్ మ్యూజిక్.
0: కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ టేక్స్ యూ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్.
0: హృదయాన్ని అర్పితం చేసి
1: ఆఫరింగ్ యువర్ హార్ట్ టు గాడ్.
0: దీంతో ఒక రాగమును కలిపి
1: అండ్ యాడింగ్ ట్యూన్ టు దాట్
0: గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ యుల్ సీ గాడ్
0: ఏ విధానంలో మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: యుల్ సర్టన్లీ ఫైండ్ హిమ్.
0: ఇటువంటి రాగము నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు.
1: దోస్ దట్ కెనాట్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ దే ఆర్ డిసప్పాయింటెడ్, దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్.
0: కానీ ఆ విధంగా డిసప్పాయింట్ కే మాత్రము మీరు అవకాశం అందించకండి.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
1: ద డిసప్పాయింట్మెంట్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రయర్ అపాయింట్మెంట్.
0: నీవు మొదలై నీవు అపాయింట్ చేసుకోవద్దు.
1: That you don't have an appointment at the beginning.
0: తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు.
1: Express in the form of music as you feel.
0: ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: This is an easy path to attain God.
0: కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారంలో కూడాను ఎవరు కూడాను పొందలేదు.
1: The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state.
0: కనుక మీరు కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క అనుభూతిని మీరు జ్ఞప్తి అందించుకొని మీరు కూడాను మీకు తోచినటువంటి జ్ఞానం చేత భగవంతుని పాడుకొని ఆనంద పెట్టండి.
1: You think those days of Krishna, incarnation, and think, sing in glory of God, and enjoy the same state of bliss even today.
0: ఈ గానలోరుడైనటువంటి యొక్క కృష్ణుడు,
1: Krishna who loves music,
0: మనోలోరుడైపోతుంటాడు,
1: also loves the human heart.
0: ఇటువంటి మనస్సుకు ఒక్క పాద మాత్రమే సరిపోతుంది.
1: And it is only the music that melts the heart.
0: కృష్ణ అవతారంలో లీనమైనటువంటి యొక్క భక్తులు మరి ఏ అవతారం అందు కూడా ఎవరికి ఆ విధంగా లీనం కాలేదు.
1: ద కైండ్ ఆఫ్ మర్జ, ద కైండ్ ఆఫ్ కల్మినేషన్, క్లైమాక్స్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఎంజాయ్డ్ బై కృష్ణ అవతారం
0: మాత్రమే అనేక వేలకు వేలు భగవంతునితో ఏకమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ మెనీ ఆఫ్ ది డివోటీస్, గుడ్ లాట్ ఆఫ్ దెమ్ మర్జ్డ్ ఇన్ గాడ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కృష్ణ.
0: దైవంలో మర్జ్ కావాలంటే ఒక గానమే ప్రధానమైన.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డివైన్ మ్యూజిక్ that helps the devotee to merge in the deity.
0: Kana gana priyude anetundi idi sarine arthanga teeskovali.
1: This is the true meaning in the divine music.
0: Krishna oka maata matram chepte kuda chaalu.
1: If you just utter the name of God Krishna once, it's enough.
0: Aa vidhamme anetundi oka gaanam cheta meeru daivanni pondandi.
1: You reach God, attain God by music.
0: Krishna avataram nandu unnatundi oka leelalu, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక మహిమలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక చేష్టలు ఏ అవతారం నందు కూడాను ఈ విధంగా కనిపించలేదు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ, ది లీలాస్ ఆఫ్ కృష్ణ, ది డివైన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అన్పారలల్డ్, ఆర్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ ది ఏజెస్ దట్ ఫాలోడ్.
0: అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకొని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి.
1: If you want to enjoy that blissful state, sing the glory of God with that divine melody wholeheartedly.
0: కానీ అట్టి రాగమే మీకు తెలియకుండా పోయినప్పుడు అది ఒక రోగంగా తయారవుతుంది.
1: If you don't know how to sing in correct tune raga, then naturally it will be roga or disease.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్నియో భజన చేస్తున్నారు.
1: You do bhajans.
0: అందరూ కూడా భజనలో పాల్గొంటున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఇన్ కోరస్.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంగా పోతుండాలి.
1: బట్ ఈచ్ వన్ సీమ్స్ టు సింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: నిజంగా వారికి తెలిసినటువంటి రాగంలో మీరు ఏకమైపోతే,
1: ఇఫ్ యూ జాయిన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ,
0: హృదయంలో భగవంతుడు కూడా నువ్వు లీనమవుతాడు.
1: యూ విల్ ఫైండ్ గాడ్ విత్ ఇన్ యూ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: కనుక భగవంతుని మనం లీనం చేసుకోనంటే ఏదో మనకు తెలిసినటువంటి ఒక రాగంగా తీర్చుకొని ఆ రాగం చేతనే మనము గానం చేయవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ గాడ్ ఇన్ యూ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్, యూ హావ్ టు సింగ్ హిస్ గ్లోరీ ఇన్ పర్ఫెక్షన్.
0: ఇటువంటి కృష్ణావతారం లోపల అనేక మందికి అనేక విధములైనటువంటి ఒక దర్శనం ఇచ్చి సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ కృష్ణాస్ ఇన్కార్నేషన్ that has granted many of the devotees with mysterious, ununderstandable, inexplicable leelas and experiences. The God who is pleased by the melody and the music.
0: Kanka prema swaroopulara,
1: embodiments of love.
0: Ee gaanam kante minchinatundi maravuti ledu.
1: There is nothing more than music.
0: Ekkadaina gadi dramalu aadutunte leka inkekkadaina kodunu cinema jarugutunte aa raagam paina andaru pothuntaru.
1: People are attracted by music in any stage performance, be it drama or cinema.
0: ఇటువంటి డ్రామాల పైన మనం నిజమైనటువంటి మనసును పెట్టుకొని నిజమైనటువంటి యొక్క ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ దిస్ మ్యూజిక్ బీయింగ్ దేర్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ప్రెజెంటేషన్స్ వీ కెన్ ప్లీజ్ గాడ్.
0: కనుక మీరు గానమును మాత్రం మర్చకండి.
1: నెవర్ ఫర్గెట్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: గానము లోపల ఎటువంటి మూర్ఖులైనా కూడాను ఎటువంటి వృద్ధులైనా కూడాను లీనమైపోతూ ఉంటారు.
1: ఎనీ ఇగ్నోరెంట్ పర్సన్, ఎనీ ఏజ్డ్ పర్సన్, హూసోవర్ మే బి, విల్ సర్టన్లీ బి క్యారీడ్ అవే బై దిస్ మ్యూజిక్.
0: చిన్న పిల్లలు పండుకోకపోతే పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ ఉయ్యాలు లూపుతుంటారు.
1: చిల్డ్రన్ గో టు స్లీప్ లిసనింగ్ టు మ్యూజిక్.
0: కానీ వాళ్ళకి పాటలు తెలియదు.
1: But they don't know music at all.
0: అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాడు పాడుతూ ఉంటారు.
1: But people sing in their own style.
0: ఆ పుట్టిన బిడ్డకి ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు.
1: The newborn babe has no idea of the tunes.
0: ఆ చిన్న రాగాన్ని మొత్తం మనసులో చేర్చుకుని చక్క గొరకలు పెడుతూ నిద్రపోతారు.
1: But the child responds to the music and goes to sleep.
0: ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకుని మీరు భగవంతుని ప్రార్థిస్తూ రండి.
1: You may not know the science and the technique of music, but you can sing his glory in your own way.
0: ఈ అవతారం లోపల సరైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారు ఈ గోపికలు మాత్రమే.
1: Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine.
0: ఆ సుగుణ కనిపించినప్పుడు ఎంత రాగాలు పాడా తెలుసా?
1: సుగుణ, when she could see God there, what kind of music?
0: ఎవ్వరు కూడా ఆ రాగాన్ని గుర్తుపట్టలేదు.
1: Nobody can sing like that.
0: ఏదో ఒక పాట మాదిరి అనుకున్నారు.
1: They thought it's like any other song.
0: సుగుణకు కనిపించేనంత ఆ పాట లోపలే ఎంత ఆనందం వస్తుంది.
1: There in the very singing you have a wonderful beat, the rhythm.
0: ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
1: If you find the rhythm and the beat in perfect accuracy,
0: అంతా ప్రత్యక్షంగా వారు చూడకపోయినప్పటికీ అంట అంట అంట అంట ఈ అంట అనేటువంటి పదం లోపలే ఎంతో ఆనందం హృదయాన్ని అంటుకుంటుంది.
1: You see the rhyme in every stanza, anta anta over there, that adds to the beauty of the literary style.
0: Nanduni inta akatan inta.
1: Nanduni inta, the residence of Nanda.
0: Gopaludanta.
1: That he is called Gopala.
0: Deepana kanipinchenanta.
1: He is seen in that very lamp, in that very light.
0: Anta anta anta anta ne potunnaru.
1: This rhyme anta adds to the beauty of the literary style.
0: Enta ananda istundadi.
1: Beautiful it is.
0: ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదాని కూడా మీ యొక్క హృదయం ఉప్పంగింపజేసి దాంతో ఈ రాగమును పెట్టుకుంటారండి.
1: Therefore, every rendering should take you to that state of ecstasy, blissful state.
0: కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంతో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
1: It should be the nectarine feeling, the divine feeling. That should be the basis foundation for all music.
0: Inka sayankalam untundadi.
1: We have this evening.
0: Ee krishnu yokka charyalu chaala pavitramaina kunti venta unnai.
1: There's so many leelas, actions of the divine krishna.
0: Ee naadu sayankalam anta kodanu ee krishnu yokka leelale meeku anubhavam kalu teppistanu.
1: This evening you'll certainly experience all the leelas of krishna.
2: You just heard excerpts from a divine discourse delivered on the 6th of September 2004 during the Krishnashtami celebrations. Here, Bhagwan Baba explained the inner significance of Krishna stealing butter to illustrate that God accepts offerings of pure love from his devotees.

0: కుమారే సజ్జనం సేవనం వినా. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నతపాంసి నతీర్థానా, ఎన్ని సంవత్సరములు తపస్సు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు జరిపినా, ఎన్ని శాస్త్రములు పఠించినా, ఎన్ని దాన ధర్మములు చేసినప్పటికీ ఇవన్నీ నేను మానవుని తరింపలేవు, తరింప చేయలేవు.
1: One may undertake penance for prolonged period of time. One may go around pilgrim centers. One may go through sacred texts. One may involve in acts of charity and compassion. But they will not liberate man.
0: మీరు చదివే ఉంటారు, రావణుడు 6 శాస్త్రములు వేదములు అన్నీను ఉచ్చరించాడు, కానీ అతనికి జరిగినది ఏమిటి? అతను ఏమాయనకును మానవత్వాన్ని మార్చుకున్నాడా? లేదు, దైవత్వానికి బదులు దానవత్వాన్ని పెంచుకున్నాడు.
1: యు ఆల్ మస్ట్ హ్యావ్ నోన్ దిస్ రావణ ఇస్ ఎ స్కాలర్ ఇన్ 4 ఆఫ్ ది టెక్స్ వేదాస్. దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిమ్. ఇన్స్టెడ్ ఆఫ్ ది మెయిన్ ఫండమెంటల్ క్వాలిటీస్ హి హస్ డెవలప్డ్ ది డెమోనిక్ టెంపరమెంట్.
0: శాస్త్రములు ఏమి చెప్పింది? ఆ శాస్త్రములు చెప్పినట్టుగా తాను నడుచుకున్నాడా? నడుచుకోలేదు.
1: హావింగ్ గోన్ త్రూ ఆల్ వేదిక్ టెక్స్ అండ్ ఆల్ అదర్ ఇంపార్టెంట్ టెక్స్ సీక్రెట్ టెక్స్ హీ హాజ్ నాట్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు దేర్ డిక్టేట్స్.
0: రావణుడు చాలా శాస్త్రజ్ఞుడిని ధర్మవర్తుడని గుర్తించారు లోకము. ఇంత గుర్తించి కూడాను దానివల్ల జరిగినటువంటి పరిస్థితి ఏమాత్రము చేరింది.
1: దో హీస్ నోన్ ఎస్ ఎ స్కాలర్, దో హీస్ నోన్ ఫర్ హిస్ ఆల్ హిస్ చారిటీ రెప్యూటెడ్, బట్ యట్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ హిమ్.
0: రాముడు ఈ రావణుని యొక్క 10 శిరస్సులు కూడా ఖండించాడు.
1: రామ కాంట్రడిక్టెడ్ ద వెరీ నేచర్ ఆఫ్ రావణ.
0: 4 వేదములు 6 శాస్త్రములు ఇవన్నీ చేరితే 10, ఈ 10 కూడాను అతని యందు ఉండి కూడాను ప్రయోజనం లేకపోయినాయి అని ఆ 10 తలలు కూడాను తీసివేశాడు రాముడు.
1: ద 10 హెడ్స్ ఆఫ్ రావణ రిప్రజెంట్ 4 వేదాస్ అండ్ 6 శాస్త్రాస్. దేర్ఫోర్ ఆల్ ది హెడ్స్ 10 హెడ్స్ ఆర్ కట్ ఆఫ్ బై రామ.
0: ఇవన్నీ కూడా ఆచరణలో ఒక్కటైనా కూడా పెట్టలేకపోయాడు రావణుడు.
1: రావణ విత్ ఆల్ హిస్ స్కాలర్షిప్ అండ్ ద నాలెడ్జ్ could not translate into action not even one he has learnt.
0: Karuka chadu shastramalanni ikkudu manam patinchi evi prayojanam undadu.
1: Mere textual knowledge reading will not help you.
0: Shastramalu enni chadivinappatikini vedamulu enta patinchinappatikini deeni valla manasu maarpu e maatramu jaragadu.
1: All this extensive learning, recitation of Veda may help you only to memorize, repeat, but it will not transform you.
0: ఈ విధమైనటువంటి జ్ఞానోపదేశమును జగత్తుకు గావించే నిమిత్తమై రాముడు ఈ 10 తలలు కూడాను తీసివేశాడు రావణాసురుని యొక్క శిరస్సులు.
1: To demonstrate this lesson that one has to practice, not merely limit himself by acquiring the knowledge, Rama beheaded Ravana.
0: రావణుడికి 10 తలలు ఎక్కడ కూడాను లేవు.
1: And in fact, there are no heads at all there.
0: ఈ 10 తలలతో పుట్టి ఉంటే అతని యొక్క ఘనత ఆరాడే లోకానికి వెళ్తే అయిపోయేటువంటిది.
1: In fact, he didn't possess all the 10 heads.
0: కనుక ఈ 10 తలలు అనగా ఏమిటి? అనగా 6 శాస్త్రములు 4 వేదములు, ఈ రెండు చేరితే 10 తలలు.
1: The 10 heads represent the 4 Vedas and 6 Shastras.
0: ఈ వేదములను పఠించడం వల్ల ప్రయోజనం లేదని కూడాను తప్పక బోధించాడు.
1: And this is the lesson in beheading Ravana, that mere learning, reciting Veda is not useful.
0: భగవంతుడు ఏది పఠించినప్పటికీ, ఏది బోధించినప్పటికీ పరోపకార నిమిత్తమై బోధించినటువంటివి కాని ఇంకొకటి కాదు.
1: All the teachings in the message of God is intended for the welfare of the mankind.
0: Kana pedal lopala veda shastramulu enni kudunu uchcharinchinappatikini ivi prayojanam ledu okkataina kudunu aacharanalo pette chalu.
1: Therefore reciting Vedas and Shastras amounts to lip service only. It is enough if you practice one.
0: Parapatni vrtanu bangam kaapinchinatvanti yokka ravanudu em anubhavinchadu.
1: What is it that Ravana experienced ultimately?
0: Kanuka manamu telusukunnadi okkataina kudunu danni bodhinchukotam danni aacharanalo pettam adi chaala avasaram.
1: Therefore it is most essential to practice at least one out of the many that we learn.
0: Telisinavi manam aacharanalo pettakapoyinappudu enni chadivukodano prayojanam undadu.
1: All the lot that we learn and acquire in the form of knowledge is all useless if we do not practice.
0: ఈ దీనికి తర్కాణంగా రావణుడు ఈ చేసినటువంటి పని చాలా చెడ్డదని రావణుడే దీనికి బోధించుతూ వచ్చాడు.
1: In fact, Ravana accepted his fault that he could not practice what all that he has learned. This is an evidence of this.
0: ఇది చాలా పొరపాటు తప్పని ఇప్పుడు తెలిసి కూడాను ఎంత కఠినమైనటువంటి పనులు చేసినప్పటికీ కట్టగలపటకు సీతను ఏమాత్రము తాకలేదు రావణుడు.
1: Ravana, in spite of all the stress and the struggle that he made in kidnapping Sita, he did not dare enough to touch her.
0: Itti ratamanu kontha varaku aacharanalu okatintaina pettaru thanu baadha paddadu.
1: For his acts he felt so sad.
0: Unnadi okkate,
1: only one that exists.
0: Rendu moodu ekkada kodanu levu.
1: There is no second or third.
0: ఏకం సత్తు ప్రాభోధావదంతిని ఉన్నది ఒకే దైవము.
1: Truth is one, truth is God.
0: ఎన్ని దైవంలో ఉంటుంటే ప్రపంచం ఈ విధంగా ఎందుకు అల్లాడేది?
1: And if this truth is realized, how do you account for the suffering in this world?
0: రావణ తత్వము తనకు అర్థమైనటువంటిది.
1: In fact, Ravana knows his own nature.
0: రావణుడు తాను చేసినటువంటి యొక్క దోషములంతా గుర్తించాడు.
1: He has recognized all his mistakes.
0: ఆ గుర్తించి తదుపరి దానిని ఆచరణలో పెట్టేటప్పటికి తాను పవిత్రుడయ్యాడు.
1: As he has realized and repented for all that, he became ultimately sacred.
0: దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అద్భుతమైనటువంటి యొక్క మాటలను ఎంతవరకు ఒకటి రెండు అయినప్పుడు ఆచరణలో పెట్టడము ప్రతి మానవుని యొక్క సహజ ధర్మము.
1: Therefore, it should be a noble task, which is, should be a natural trait for everybody to practice at least one or two out of the many things learned.
0: ఆచరణలో పెట్టేటువంటి వాడు ఇవి చదివి ప్రయోజనం ఉండదు.
1: If you do not practice, all your learning is useless.
0: వీరందరూ వేదాధ్యయనం చేస్తుంటుంటే మా ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడాను వాళ్ళు కూడా వేదాధ్యయనం చేస్తూ వచ్చారు.
1: As you find senior students reciting Veda, you will be finding the children of primary school also joining them.
0: అన్ని వేదములు కూడాను మా పిల్లలకు తెలుసు.
1: The children know all Vedas.
0: కానీ ఆచరణలో పెట్టుటకు తగినటువంటి బుద్ధిశక్తి తక్కువ.
1: But they don't have that kind of strength to practice.
0: కానీ ఉచ్చరిస్తూ ఉన్నారు.
1: They repeat, recite.
0: ఉచ్చరించినటువంటి వేదము ప్రయోజనం లేదని కూడాను ఆ పిల్లలకే తెలుసు.
1: The children, as a matter of fact, know that mere repetition would not help them.
0: Unnadokkati daivammu ennatikini lenidayenu lokammu paanalayya.
1: Understand this, only God exists. It is this world that is all empty, non-existent.
0: Itti pavitramainatvanti yokka shastra bodha veda bodha prati manavuni kodanu mana uchcharinchali cheppali.
1: The sacred teaching of all Veda and texts that God exists must be publicized.
0: Entamando sadhakulantarulanu itivanti vedamulanu uchcharistu patistu dani bodhisthu vastuntaru.
1: There are many aspirants who have gone through these sacred texts. They repeat, recite and teach others.
0: Kana patinchi italuku bodhinchadam valla vachina phalitam em mathramu ledu.
1: In fact, you will not have positive results by merely learning and teaching.
0: Taru nerchinatvanti vidya taru kudanu prayoga pettali.
1: In fact, what he has known must be put into practice.
0: తాను బోధించినటువంటి విద్యను తానే ఆచరించకుండా పనులకు అనేక విధములుగా బోధించినప్పటికీ ఇది ప్రయోజనం ఉండదు.
1: If one does not practice and simply teach others, it is useless.
0: ఒక గ్రామ్ఫోన్ పోటు వేసి అది పాడుతూ ఉంటే అందరికీ వినిపిస్తుంటుంది.
1: And in fact, the whole song, the melody, is known to everybody.
0: కానీ ఆ యొక్క ప్లేట్ ఏమాత్రం కూడా అనుభవించదు.
1: But the gramophone plate, the song of which we hear, but it does not experience.
0: ఈ విధమైనటువంటి యొక్క శాస్త్ర బోధలు మనం ఎంతనో గుర్తించుకుని వర్తించాలి.
1: Therefore, we must understand the mystery and the use and practice all the teachings of Veda.
0: కృష్ణుడు చాలా గొప్పవాడు.
1: Krishna is very great.
0: అతను ప్రతి ఒక్కటి కూడాను ఆచరించి ప్రబోధించేటువంటి వాడు.
1: Krishna practiced everything and taught to the entire world.
0: తాను బోధించినటువంటి యొక్క బోధనలు ప్రతి మానవుడు కూడాను తాను ఆచరించాలని చక్కగా బోధ చేసేవాడు.
1: The teaching of Krishna is meant for the humanity to translate and to put into practice.
0: ప్రపంచంలో అనేక మంది పెద్దలంతా ఉంటున్నారు.
1: There are many elders in this world.
0: ఎంతమంది పెద్దలు ఉండినప్పటికీ వారు ఒక్కరైనా కూడాను అంత్యంలో దీనిని జ్ఞాపకం చేసుకోవటం లేదు.
1: బట్ నాట్ ఈవెన్ వన్ హ్యాస్ కెప్ట్ ఇన్ వ్యూ టిల్ ద ఎండ్ దిస్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రాక్టీసింగ్ వాట్ ఈస్ లెర్న్డ్.
0: భారతదేశం లోపల ఎన్నో శాస్త్రంలో చదివినటువంటి వారు, శాస్త్రములు నేర్చుకున్నటువంటి వారు, శాస్త్రములు బోధించేటువంటి వారు కోటకు గలరు.
1: ఇన్ మహాభారత టైమ్స్ ఆల్సో యుల్ ఫైండ్ మెనీ పీపుల్ హూ హ్యావ్ లెర్న్డ్ who has acquired the Vedic knowledge and shared with multitudes.
0: Itti pratignanu bhagavantudu enniyo vidhamuga jagatuku bodhisthu vachadu.
1: And this has been the teaching of God to the vast humanity.
0: Bhagavantuniki bhedam ledu.
1: God has no differences whatsoever.
0: Bhagavantuniki etti vidhamainatundi oka dveshamu ledu.
1: God has no hatred.
0: Andaru samanulu.
1: All are equal in his sight.
0: Kani పండితులు నేర్చుకునేటువంటి దాన్ని ఎంతవరకు మీరు ఆచరణలో పెట్టుతున్నారు అనేటువంటి దీన్ని సత్యంగా గుర్తించడానికి ప్రయత్నించేవాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ విల్ ఇన్వెస్టిగేట్ విల్ ఫైండ్ అవుట్ దట్ ట్రూత్ వెదర్ ద స్కాలర్ ఈస్ ప్రాక్టీసింగ్ వాట్ హీ నోస్ ఆర్ నాట్.
0: నతపాంసి నతీర్థానాం, తపస్సు చేసి తీర్థయాత్ర జరిపినటువంటి వారు ఎంతవరకు అనుభవించారు.
1: Those that did penance for a long period of time,
0: nasastrana japanaki japam chestuntuntaru.
1: People repeat God's name japa.
0: Shastram anta kuda ullanghistuntaru.
1: They have gone through all sacred texts.
0: Emi prayojanam?
1: What's the use?
0: Ee japamlu chestunnanta kuda vyartham aipoyindi.
1: All the penance, repetition of God's name is useless.
0: Nannu aneka mandi swami maaku japamali ivvala antaru.
1: Many people ask Bhagwan to give them
0: japamala. లేకని అనుభవించే కోసమా?
1: భగవాన్ ఆస్ దిస్ క్వశ్చన్, ఈజ్ ఇట్ మియర్లీ అడాన్ యువర్ నెక్ అండ్ ఎగ్జిబిట్?
0: నిజంగా ఆచరించేటువంటి వ్యక్తికి ఒక్క చేయి చాలు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ ప్రాక్టీస్ జస్ట్ వన్ హ్యాండ్ ఇస్ ఎనఫ్.
0: ఇవి ఎంత? ఐదు బ్రేళ్లు.
1: యూ ఆర్ ఫైవ్ ఫింగర్స్.
0: కానీ ఈ ఐదు లోపల కూడా తొమ్మిది అక్షరాలు ఉంటున్నాయి.
1: దాట్ మీన్స్ నైన్ లెటర్స్ దేర్.
0: ఈ తొమ్మిది అక్షరాలు కూడా పన్నెండు భాగములుగా చేసి పన్నెండు బ్రహ్మలు.
1: అండ్ ది నైన్ లెటర్స్ that just equal to 12 brahmas.
0: 12 tombula 108 ide japamala.
1: And it will make the total of 108 japamala.
0: Ram ram ram ram ram ram ram ram ram ram ram ram. Ee 12.
1: And the 12 times you repeat Ram's name counting.
0: Ivanni chuste 9 12 108.
1: And this 9 into 12 108.
0: Ee japamala ni kakkaredu. Ee sthanam kuda nilledu.
1: You don't need any japamala.
0: దాని నడుస్తూ కూడాను నీవు దీన్ని జపం చేసుకోవచ్చు.
1: అండ్ యూ కెన్ డూ ఇట్ వేర్ యు ఆర్ యాజ్ ఇట్ ఈస్.
0: నడుస్తూ పండుకొని నిద్ర వచ్చేంత వరకు కూడాను నీవు దీన్నే జపం చేస్తుండొచ్చు.
1: యాజ్ యూ వాక్ అంటిల్ యూ గో టు స్లీప్ ఫైనలీ యూ కెన్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి సులభమైన మార్గములు ఎన్నో ఉండగా కఠినమైనటువంటిది, నిద్రాభంగం కలిగించేటువంటిది, చేత కానటువంటిదని ఎందుకు మనం ఎన్నుకోవాలి?
1: When there is such an easy, simple path rightly available, why are you after such tough path, harsh path?
0: Draupadi goppa pativrata.
1: Draupadi is known for her chastity.
0: Tana bhartanu enniyo vidhamulaga kaapaadtu vachindi.
1: In fact, she is responsible for all the protection.
0: తన కుమారుణ్ణి చంపివేసి రాత్రిపూట గొంతులు కోసినప్పుడు కూడాను అతని దగ్గరికి పోయి పాదములు బట్టి ప్రార్థించింది.
1: దో హర్ సన్స్ వర్ కిల్డ్ బిహేడెడ్ షీ కాట్ హోల్డ్ ఆఫ్ ద పర్సన్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మ్యాసకర్.
0: భీముడు ఆ యొక్క ద్రౌపదిని కోప్పడ్డాడు.
1: అండ్ భీమా అక్యూజ్డ్ హర్.
0: కొడుకులు బట్టి చంపిన కోపమునందు బాలమాతకు
1: ఆర్ యూ నాట్ యాంగ్రీ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యు హావ్ లాస్ట్ యువర్ సన్?
0: విడివమటంచి చెప్పేది వెరీది ద్రౌపది.
1: అండ్ యు ఆర్ రియల్లీ సో ఫూలిష్ యాజ్ టు లెట్ హిమ్ గో.
0: ఎందుకు ఈ వెరితనం పుట్టింది ద్రౌపదికి?
1: వై ఆర్ యు సో ఫూలిష్ ద్రౌపది?
0: కానీ ఎంతనో ఖండించాడు పాపం.
1: అండ్ హీ కాంట్రడిక్ట్ హర్.
0: కానీ ఖండించడానికి పోయినటువంటి అర్జున్ని పాదాలు పట్టి ప్రార్థించింది.
1: And she caught hold of the feet of Arjuna and prayed.
0: Arjuna.
1: Arjuna.
0: నీ కుమారుడు పోయినప్పుడు నీ యొక్క భార్య ఎంత విలపించిందో, ఆ యొక్క కుమారుడు ఎవరైనా చంపినప్పుడు ఆ తల్లిని కూడా ఎంతో విచారపడతారు కదా.
1: She went on telling, just as you have cried for the loss of your son, the other person also would cry when he loses his son.
0: కనుక తల్లిలు ఎంత బాధపడుతుంటారో ఆ బిడ్డ తండ్రులు కూడాను అంత బాధ ఉంటుంటుంది.
1: Just as the father feels sad for the demise of the son, so also the mother.
0: వారి దగ్గరికి వెళ్లి పాదాల పైన పడి,
1: she fell at the feet of the person who killed all her sons.
0: కొడుకులు బట్టి చంపినని ఏ మాత్రం కోపడలేదు.
1: She was not angry. She did not shout at him.
0: పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ వచ్చింది.
1: She went on praying.
0: అయ్యా, మీరు నా కొడుకులు గొంతులు కోశారు.
1: In fact, you have killed all my sons, beheaded them.
0: కానీ మీ కంఠమును మా భర్త కొట్టినప్పుడు మీ తల్లి ఎంత బాధపడుతుందో నీకు తెలియదా?
1: And if you can't you understand the misery of the mother because the loss of the son?
0: అశ్వత్థామను పట్టుకొని ఇది ఖండిస్తానని చెప్పి చెప్పాడు.
1: And with that good view, he naturally accepted.
0: అప్పుడు అర్జునుడు కూడా బోధ చేసింది ద్రౌపది.
1: Draupadi taught Arjuna also along the same lines.
0: నతపాంసి నతిత్తానాం చెప్పింది, అయ్యా నువ్వు ఎన్ని చేసి ఏం ప్రయోజనము?
1: What for all the rituals that you observe?
0: ఇన్ని విధములైనటువంటి దీనిని నీవు ఖండించి కట్టగడపడానికి శాస్త్రము తెలుసుకోవడను నీవు ఉల్లంఘించిపోతున్నావు.
1: Though you have known everything, you are not strictly following the conduct expected of
0: you. దేహము పాంచభౌతికము.
1: The body is full of senses.
0: దేహం కూడా తప్పడు ఎప్పుడు.
1: It's bound to fall someday.
0: దేహి నిరామయ ఉండు.
1: The indweller is permanent.
0: గణితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్దలు లేవు.
1: That indweller has neither beginning nor an end, liberation or bondage.
0: కనుక దీనికి ఏ విధమైనటువంటి నిబంధనలు లేదు.
1: అండ్ ది ఇన్వెలర్ ఇస్ బియాండ్ ఆల్ రిస్ట్రిక్షన్స్.
0: కనుక దీన్ని ఏమాత్రం కూడా క్షమించకుండా పోవటమే చాలా ఉత్తమమైనటువంటి మార్గం.
1: అండ్ దెర్ఫోర్ ద నోబుల్ పాత్ లైస్ ఇన్ ఫర్ గివింగ్ ద అదర్ పర్సన్.
0: విశ్వస్తుతుడు, శక్రశూరుడు, మహావీరుండు ఘోరాసచే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంత మహారత్నమును శశ్వత్కీర్తి ఎరుగబుచ్చుకొని పాశవురాధ బంధములను నేను చెప్పినటువంటి మాటను దక్కించుకోలేకపోతే అర్జునుడి మాట తప్పినవాడని పని నాకెంత అవమానం చేస్తున్నావు ద్రౌపది.
1: ద్రౌపది, యూఆర్ పుటింగ్ మీ టు షేమ్ బికాస్ ఐ హావ్ టు గో బ్యాక్ ద వర్డ్ గివెన్ ఆల్రెడీ. షుడ్ ఐ బ్రేక్ మై ప్రామిస్? దట్స్ వాట్ హీ సెడ్.
0: నిజంగా ఈ ప్రామిస్ నీవు నిలబెట్టుకోవాలంటే దీనికి ఇదే కారణం.
1: ఇఫ్ యూ వాంట్ టు కీప్ అప్ యువర్ ప్రామిస్,
0: విశ్వస్తుడు, చక్రచూరుడు, మహావీరుండు, గోరాసచే అశ్వత్థామ శిరోజములు తరిగి, అశ్వత్థామ అతని శిరోజములు తరిగి చూడాంత మహారత్నం అతనికి బంధువులంతా తీసివేసి మన తలుపు నుంచి బయటకు ఎత్తివేసినప్పుడు అతనికి ప్రాణం తీసినంత ఫలితం వస్తుంది.
1: Therefore it amounts to killing the other person when you humiliate him, insult him, and just leave him with a shaven head. Disarm him, remove all the jewels.
0: అసలు బిడ్డలైనటువంటి ఒక కసిగందలను గొంతులు కోయటం వల్ల నీకేం ఫలితం వస్తుంది?
1: What is it you get by killing young kids?
0: ఇది మహాపాతకం కదా.
1: It's worse to the sins.
0: ఈ పాతకం నీకు తెలిసి కూడాను ఈ పని నీవు ఎట్ట చేశావు?
1: Having known it's a sin, why have committed such a sin?
0: కనుక మా యొక్క పతులంతరులు మీ యొక్క తండ్రి యొక్క శిష్యులు.
1: All my husbands are disciples of your father.
0: మా బిడ్డలు మీ శిష్యులు.
1: And our children are your disciples.
0: శిష్యులు కంటమలు కోయటం ఎంతైనా పాపమే కదా.
1: Is it proper on the part of guru to kill his own student?
0: కనుక ఇలాంటి పని మీరు చేయకూడదు.
1: It's not appropriate on your part to do so.
0: 10 మంది లోపల వెళ్లి పబ్లిక్ గా తీసుకుని వచ్చినటువంటి అర్జున్ని చాలా ఖండించింది పాపం ఈ ద్రౌపది.
1: ద్రౌపది కాంట్రడిక్టెడ్ వాట్ ఆల్ దట్ హాస్ బీన్ సజెస్టెడ్ బై అర్జున టు రిటాలియేట్.
0: నా బిడ్డను చంపడం వల్ల నాకెంత బాధ కలుగుతుందో, ఈ అశ్వత్థామను చంపడం వల్ల వాళ్ళ తల్లికి కూడా అంత బాధ కలగవచ్చు కదా.
1: Just as I'm feeling so sad because of the loss of my sons, so also the father of Aswatthama would feel so bad if Aswatthama had
0: been killed. Paragana magavarulandunu banapyoga vidyanu neenu dronacharya che abhyasinchayi.
1: In fact, they have learnt all these forms of archery from Drona only.
0: పుత్రాకృతులున్న ద్రోణుడవు, నీ చిత్తంబులో లేశములు కరుణాసుకము లేక శిష్యశక్తులను కన్నింపగా పాడియా అని పాదాలు పట్టుకుంది.
1: And so she went on pleading and praying to him, saying that how is it, with what face could you kill these children, they being equal to your own sons?
0: Aswatthama, నా బిడ్డను నీ గొంతులు కోయటం లోపల నీకు చెయ్యట్టు ఆడింది.
1: How could you kill them like that? How is that you could raise your hand to kill them?
0: ఆ గురు శిష్యుడి యొక్క తత్వము ఎంతనో బోధించింది పాపం ద్రౌపది.
1: ద్రౌపది వెంట్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ ది ప్రాపర్ ఐడియల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ టీచర్ అండ్ ద డిసైపుల్.
0: కనుక భర్తను కూడా చాలా క్షమింపజేసి పక్కన పోమని చెప్పింది.
1: అండ్ హీ మేడ్ హర్ హస్బెండ్ టు ఫర్గివ్ అశ్వత్థామ.
0: ఈ యొక్క అశ్వత్థామను చంపడం చేత నా బిడ్డలు రాను కదా.
1: బై కిల్లింగ్ అశ్వత్థామ ఐ డోంట్ గెట్ బ్యాక్.
0: రాని వారి నిమిత్తమై ఈ విధమైన పాపములు కట్టుకోవటం చాలా తప్పు కదా.
1: హావింగ్ లాస్ట్ దెమ్ ఎనీవే వై షుడ్ ఐ కమిట్ అనదర్ సిన్.
0: కఠినమైనటువంటి వారికి చేతులు రావచ్చు, కాళ్ళు రావచ్చు.
1: ఎ స్ట్రాంగ్ మ్యాన్, స్టోన్ హార్టెడ్ పర్సన్,
0: కానీ భగవత్ ప్రీతి కలిగినటువంటి వారికి ఏ ఇది కూడా ఫలించదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ వుడ్ నాట్ డేర్ టు డూ సో.
0: కనుక ఏదైనా ఎవరైనా చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పని తిరిగి మనం కూడా చేయకూడదు.
1: Therefore, if anyone does anything wrong to you, do not retort or retaliate.
0: పరులను పీడించడం మహా పాపం అని తెలిసింది.
1: And they could understand that this kind of an act is worse to the sins.
0: పాపం ఏది? పరులను పీడించడమే పాపము.
1: What is the sin? To harm others, to hurt others.
0: పుణ్యం ఏమిటి? పరులను పోషించడమే పుణ్యము.
1: What is the merit or punya? To help them, to take care of others.
0: కనుక మనకి ఎన్ని పాపములు చుట్టుకున్నప్పటికీ పనులను మాత్రం దీనికి గురి చేయకుండా వారి దోషములను క్షమించి వారిని కాపాడుతూ పోవాలి.
1: వాట్ ఎవర్ మే బి ది మిస్టేక్స్ ఇన్ అవర్ లైఫ్, బట్ వీ షుడ్ నాట్ కమిట్ దట్ సిన్ యాజ్ టు రిటార్ట్ అండ్ రిటాలియేట్. బెటర్ వీ డెవలప్ ద క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్.
0: ఇట్టి బోధనని కూడా తన పతులకు ఎంతనో బోధించింది స్త్రీ ద్రౌపది.
1: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ ద్రౌపది టు హర్ హస్బెండ్స్.
0: ద్రౌపది వంటి స్త్రీలు,
1: ఆల్ విమెన్,
0: లోకంలో ఎంతో మంది ఉన్నారు.
1: Lots of them in this world.
0: ఈ ద్రౌపది యొక్క బోధన చేతనే,
1: బికాస్ ద టీచింగ్ ఆఫ్ ద్రౌపది,
0: ఎంతనో గొప్ప ధైర్యాన్ని సాహసాన్ని అందుకొని ప్రపంచానికి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: మెనీ పీపుల్ ఫాలోడ్ హర్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ దే హావ్ బీన్ ఎగ్జాంప్లరీ ఇన్ దేర్ కరేజ్.
0: ఇంత లోకంలో బోధించినటువంటి స్త్రీలను ఎందుకు మీరు మర్చిపోతున్నారు?
1: Why have you forgotten that quality of teaching
0: others? Sri ante kevalam oka bommala maadiri meer chustunnaru.
1: But we consider women as simply as toys, dolls. No.
0: Vaari oka dhairya sahasalu, vaari oka dharma sutramulu etuvanti goppavi.
1: They have got exalted behavior, the spirit of sacrifice, the truthfulness and conduct are so great and noble.
0: ఈ స్త్రీల ప్రబోధనల చేతనే లోకము, మన భారతదేశము ఇంకా ఇంత మాత్రమేనా కూడా నిలిచి ఉన్నది.
1: It is the teaching of the woman that is responsible for the existing condition of the culture of Bharat.
0: Lekundina ee prapancham enaro basamaipoyedi.
1: Or else the whole thing would have burned to ashes.
0: Stree lopala goppa dhairyam unnadi.
1: The woman has courage.
0: Maha manchi parakramam unnadi.
1: She has got all the valor.
0: Dharmam unnadi.
1: She has got righteousness.
0: Pattudalato sadhinchadaniki tagineatvanti sadhana kuda untunnadi.
1: She has got determination, the right procedure to achieve what she wants.
0: Inni shaktulu kalinaatvanti aa stree lopala meeru emaina kontha varaku aa yokka satyanni gurtinchukuntu vachara?
1: Have you recognized the innate strength, the spirit of sacrifice among women?
0: Aadavaariki unnanta varaku dhairya sahasalu ekkada kuda magavaariki ledu.
1: The courage and the valor noticed among women is not noticed among men.
0: కానీ వారిలో ఉన్నటువంటి క్రోధం అనేటువంటి శత్రువు వారిని అన్ని విధాలా పీడిస్తూ వస్తుంది.
1: But however, that enemy of anger is in them.
0: ఆ కోపమే ఆ యొక్క మగవారిని అంతా కూడా నాశనం చేస్తూ వచ్చింది.
1: And the anger which is responsible for the fall of men.
0: కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు.
1: A man with anger will not be successful.
0: ఎగ్గును గలుగును.
1: He'll have obstacle.
0: పాప పనులు చేయొచ్చు.
1: And he'll be committing. He'll be put down, he'll be let down, put to shame by the community.
0: కనుక ఇటువంటివి ఏమాత్రం కూడా మంచివని ఏనాడో బోధించలేదు.
1: And these good things were taught in those days, not now.
0: స్త్రీలు ఎక్కడ జరిగినప్పటికీ ఈ పాపం పాపమే.
1: And women, wherever they are, this trait of anger is a sin.
0: అట్టి పాపం చేసినటువంటి వారిని క్షమించి ప్రోత్సహించి వారి సన్మార్గంలో తిప్పాలి, కానీ వారిని ఖండించడం మంచిది కాదు.
1: Better they be forgiven for this anger with a spirit of accommodation. It is not justifiable to punish them for that.
0: Kana streelo unnatunte oka opika,
1: the patience among women,
0: entano goppadi,
1: its noblest of all.
0: Pandavunu kaapadinatundi aa yokka Draupadi yokka shantame.
1: It is the quality of forgiveness, forbearance of Draupadi, which was responsible for the greatness of Pandavas.
0: Ame aa dhairyam cheta lokamulo prapanchamulo para enta prayatnam chesinappudiki evaru vinaledu.
1: With all the courage she taught everybody, but none paid heed to her message.
0: ఈ విధమైనటువంటి స్త్రీలు లోకంలో ఎంతో ఉన్నారు.
1: And there are many women of the type of Draupadi in this world.
0: నిజంగా చూస్తే మగవారి యందు ఈ కోపము తాపము ఈర్ష్య అసూయ డంభము ఇవి వారిని చాలా పీడిస్తూ ఉంటుంది.
1: And in fact men have certain qualities like pomp, show, exhibitionism.
0: కానీ స్త్రీలో ఆ కోపతాపం ఈర్ష్య అసూయ డంభములు వచ్చినప్పటికీ దాన్ని అణగదొక్కుతూ వచ్చారు.
1: But a woman will be able to control the anger in her.
0: అటువంటి శాంతపరుడైనటువంటి స్త్రీలను మనం ఎంత ప్రోత్సహించాలి.
1: We should encourage women who stand for this peace.
0: ఏదో స్త్రీలు కదా అని చెప్పని వారిని అన్ని విధాలా తోలనాడుతుందాం.
1: And because they are women, we should not.
0: వారిలో ఉన్నటువంటి శాంతము ధైర్యము ఓపిక ఎవరిలో కూడా లేదు.
1: The patience and the forbearance and forgiveness are noticed among women.
0: ఇటువంటి స్త్రీలను మనం పోషించాలి.
1: We should protect them, respect them.
0: ఇంటింటికి పోయి బోధించాలి.
1: We should teach this lesson to everybody. Sita,
0: సీత విషయం మీరు చెప్పినారు పొన్న.
1: And you have been taught about Sita the other day.
0: ఇక్కడ కూడా అంతే, ఈ ద్రౌపదిని ఎంతైనా మనం పోషించాలి.
1: And similar is the condition in respect of Draupadi.
0: ఆమె యొక్క బోధనలు చాలా పవిత్రమైనటువంటివి.
1: The teaching of Draupadi is so sacred.
0: ఆ స్త్రీల లోపల ఎందరో ఉన్నారు ఇలాంటి పవిత్రులు.
1: There are many women even this day.
0: అటువంటి స్త్రీలను మనం ప్రోత్సహించి వారిని తోడ్పడి వారిని కాపాడుతూ మనం రావాలి.
1: We should encourage, cooperate such women.
0: ఇంతే కాకుండా వారి యొక్క సత్యాన్ని కూడా మనం ప్రకటించి వారికి బోధించాలి.
1: Therefore we should also tell them clearly the inherent truth.
0: బిడ్డలు చాలా చిన్నవారు.
1: The children are so young.
0: ఆ చిన్న బిడ్డల యొక్క హస్తములు ఏ విధంగా వారికి చిక్కింది.
1: And how could they take care of the tender hands?
0: వారి కంటములు కోసి.
1: And it was Ashwatthama who has cut off their heads.
0: ప్రక్కనే ఆ శిరస్సులంతా పెట్టి.
1: All the heads were kept aside.
0: ఈ అశ్వత్థామ ఎంతో ఆనందిస్తూ వచ్చాడు.
1: అశ్వత్థామ వాజ్ హ్యాపీ అబౌట్ హిస్ డీడ్ ఇన్ కిల్లింగ్ చిల్డ్రన్.
0: అయ్యా నా బిడ్డలు పసిపాపలు కదా.
1: Don't you know they are babies?
0: ఈ పసిపాపల గొంతులు కోయటానికి నీ చేతులు ఎట్టాడినవి.
1: How is it possible that you have just come down to such a mean level as to kill children?
0: ఏ రాక్షసులు కూడా ఇలాంటి సాహసం కలగదు.
1: Nobody would ever do that thing.
0: అలాంటి రాక్షసుడు కాదు నీవు, నీవు మహాశాస్త్రజ్ఞుడు.
1: You are not a demon indeed, you are a scholar.
0: ఇంత శాస్త్రజ్ఞుడై కూడాను నీవు ఇలాంటి పని నువ్వు చేయటం మంచిది కాదు.
1: Having been a scholar, is it proper on your part to kill children?
0: కనుక ఈ యొక్క శాంతమును కొంతవరకు సాధించుకొని ప్రపంచమునకు ఈ హింసలను కొంతవరకు బోధించాలి.
1: Therefore, this spirit of peace should be spread and shared with everybody, and we should condemn violence.
0: ఇటువంటి శాంతం చేతనే దేశాన్ని మనం సాధించాలి.
1: And it is the peace, the lesson of peace, which is important for this country.
0: భారతీయుల యొక్క ధర్మం లోపల
1: in dharma of Bharat
0: ఎంతనో గొప్పవి రెండు.
1: Two things are noblest.
0: సత్యము ధర్మము.
1: One is truth, other is righteousness.
0: ఈ రెండింటినీ మనం కాపాడుతూ పోవటం చేత దేశమునే కాపాడిన వారం అవుతాం.
1: బై సేఫ్ గార్డింగ్ ద ట్విన్ ప్రిన్సిపల్ సత్య అండ్ ధర్మ,
0: సత్యం చేతనే ధర్మాన్ని కూడా కాపాడాలి.
1: And in addition to truth, we should also protect this dharma.
0: ఆ ధర్మము సత్యమును రెండు కాపాడినప్పుడు లోకమే కాపాడుతూ వస్తుంది.
1: When once such and dharma are safeguarded, the whole world will be protected in turn.
0: కనుక నీవు దేశాన్ని రక్షించాలని చెప్పని నీవు దేశం కోసం యుద్ధంలో చేరద్దు.
1: యూ డోంట్ నీడ్ టు బి ఎ వారియర్, యూ డోంట్ నీడ్ టు జాయిన్ ద ఆర్మీ.
0: ఎందున్నటువంటి యొక్క సత్యధర్మం నీవు పోషించుకుంటూ వస్తే దేశమే కాపాడవచ్చు.
1: ఇఫ్ యూ జస్ట్ సేఫ్ గార్డ్ మెయింటైన్ సత్యధర్మ ఇన్ యూ, ద హోల్ కంట్రీ విల్ బి ప్రొటెక్టెడ్.
0: నీ సత్యధర్మాన్ని నీవు కాపాడుకో.
1: సీ దట్ దే ఆర్ అప్హెల్డ్.
0: అప్పుడే దేశాన్ని కాపాడినటువంటి వాడు అవుతావు.
1: దెన్ దట్ అమౌంట్స్ టు సేఫ్ గార్డింగ్ ఎంటైర్ కంట్రీ.
0: కనుక నీవు యుద్ధంలో చేరి కేవలము ఈ దుర్మార్గులను చంపటం కాదు గొప్పతనము.
1: Nothing great in joining the army and killing everybody.
0: నీ సత్య ధర్మమును నీ కాపాడుకుంటురా.
1: And see that satya and dharma in your well maintained.
0: సత్యం వద ధర్మం చెర అని చెప్పింది భారతదేశం.
1: And Bharat declared clearly, speak truth and follow dharma.
0: భారతీయుల యొక్క శాస్త్రములు నిజంగా పవిత్రమైనటువంటివి.
1: The text of Bharat is highly sacred.
0: సత్యమైనటువంటివి.
1: And therefore
0: ధర్మసూక్తమైనటువంటివి.
1: And they explained dharma.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి సత్యములు రెండింటినీ కాపాడుతామంటే దేశాన్నే కాపాడిన వాడు అవుతావు.
1: ఇఫ్ యూ జస్ట్ మెయింటైన్ అండ్ కీప్ దీస్ టూ ప్రిన్సిపల్ సత్య అండ్ ధర్మ, యుల్ బి సేఫ్గార్డింగ్ ద హోల్ కంట్రీ.
0: నీ సత్య ధర్మమును నీ ఇంటి యందు నీవు కాపాడుకో.
1: సీ దట్ సత్య అండ్ ధర్మ ఆర్ మెయింటైన్ అట్ యువర్ హోమ్.
0: సత్యము ధర్మము రెండింటినీ కాపాడినప్పుడే నీవు మహావీరుడు అవుతావు, సూర్యుడు అవుతావు, గంభీరుడు అవుతావు.
1: యుల్ బి వన్ ఆఫ్ కరేజ్, యుల్ బి వన్ ఆఫ్ వాలర్. You are one of all strength if you maintain satya dharma.
0: ఈ సత్య ధర్మం నీవు కాపాడితే సర్వులు నిన్ను కాపాడుతుంటారు.
1: When once these two are well preserved, they will protect everybody else.
0: కానీ దైవాన్ని మనము పూజించి దైవాన్ని మెప్పించి దైవాన్ని మనం కోరటం కంటే సత్యాన్ని మెప్పించి ధర్మాన్ని మెప్పించి ధర్మము సత్యమును కాపాడుతుంటుంటే ప్రపంచాన్ని భగవంతుడు కాపాడతాడు.
1: Therefore, if you adhere to the twin principles of satya and dharma, God will be pleased and God will protect everybody.
0: Kanuka deshanni manam kaapadalanukunte satya dharmamune manaku pranamulu.
1: Therefore, in order to safeguard your country and prestige, you should hold on to the principles of satya and dharma.
0: Nee satyamu neeku pranam.
1: And the truth is life.
0: Nee dharmamu neeku raksha.
1: And it is righteousness that protects
0: you. Nee rendittini neevu kaapaadukopothuvante sarvam kooda daivame kaapaadtu vastadu.
1: The armor of righteousness and the life of truth, everything else will be taken care of.
0: Kana vidyarthulara,
1: so students,
0: meer ee naadu kaapaadadalsinatundi edo yuddhamulu chesi dharmanni kaapaadutunna dharmam emto meeku teliyadu.
1: You don't need to fight there, you should maintain dharma.
0: Ee satyanni neevu kaapaadutunna,
1: see that you,
0: ee dharmanni neevu poshistunna,
1: always keep up, maintain such and
0: such, ante chaalu aa rende tirigi ee deshanni anta kaapaadutu
1: vastundi. And these two will ensure safety of the whole country.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతరార్థమును బోధించి,
1: దిస్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది టీచింగ్,
0: శాస్త్రం లోపల ప్రధానమైనటువంటిది ధర్మశాస్త్రము.
1: అండ్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్, ది టెక్స్ట్ దట్ స్పీక్స్ ఆఫ్ ధర్మ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: సత్యంలో మేటి అయినటువంటిది,
1: దట్ విచ్ మైటియస్ట్ ఇన్ ట్రూత్,
0: ఆడిన మాట తప్పకూడదు.
1: యూ షుడ్ నాట్ గో బ్యాక్ ది ప్రామిస్ గివెన్.
0: చాలా చిక్కిపోయిన వాడు కదా అని చెప్పి వాడిని వధించడం పెద్ద మంచిది కాదు.
1: You should not break your promise at any point of time.
0: Satyam enta goppado dharmam antakante goppadi.
1: Satya is great, dharma is greater.
0: Kanuka satyam leni dharmamu dharmam leni satyamu jagatlo undutaku veeru kaadu.
1: In this world there cannot be dharma without satya, there cannot be satya without dharma.
0: Kanu satya dharmam leni jagatlaku pranamulu.
1: Therefore the whole world has got this life of satya and dharma.
0: ద్రౌపది దీన్నే రెండింటినీ బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ ద్రౌపది టు ఎంటైర్ హ్యుమానిటీ.
0: సత్య ధర్మములు శాంతి ప్రేమలతో నీ నిత్య జీవం యాత్ర సాగించు.
1: క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: ఈ సత్య ధర్మములు మనకు నువ్వు నిలిచినప్పుడే ప్రపంచం కూడా మనకు నిలుస్తుంది.
1: అండ్ వెన్ దీస్ టూ ఆర్ వెల్ మెయింటైన్డ్, ద హోల్ వరల్డ్ వుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: కనుక నీవు ప్రపంచంతో నీవు పోరాటం అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫైట్ విత్ ద వరల్డ్.
0: ప్రపంచం నీకేం అపకారం చేసింది?
1: అండ్ ద వరల్డ్ హ్యాస్ నాట్ డన్ ఎనీ హార్మ్.
0: అపకారం చేయనటువంటి నిరపరాధులను శిక్షించడం గొప్పదా?
1: ఈజ్ ఇట్ ఎనీథింగ్ గ్రేట్ ఇన్ అటాకింగ్ దోస్ హూ హావ్ నాట్ బీన్ గిల్టీ?
0: ప్రత్యక్షంగా నీకు పరోక్షంగా ఉండేటువంటి సత్యధర్మాన్ని నీవు పోషిస్తున్నా.
1: దేర్ఫోర్ ద ఫండమెంటల్ క్వాలిటీస్ ఆఫ్ సత్యధర్మ, వాళ్ళని
0: కాపాడుతున్నా,
1: సీ దట్ దే ఆర్ ప్రిజర్వ్డ్.
0: వారిని కాపాడుతున్నప్పుడు అవి నీకు తిరిగి అస్త్రంగా మారి నిన్ను పోషిస్తూ వస్తాడు.
1: దే ఇన్ టర్న్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: ఇలాంటి సూక్తులు, ఆధారమైనటువంటి సూక్తులు మీరు నేర్చుకుని పెద్దలకందరికీ బోధించాలి.
1: దీస్ టీచింగ్స్ యూ షుడ్ లర్న్ and share with everybody, elders in society.
0: ఎలాంటి ఆపద కలిగినప్పటికీ సత్యాన్ని
1: at any point of time, in spite of obstacles and
0: difficulties,
1: never give up truth and dharma.
0: ఆ రెండింటిని మనం ప్రధానం గట్టిగా పట్టుకున్నప్పుడు,
1: with all the determination you catch hold of these
0: things, దైవమే మనం ప్రత్యక్షంగా వచ్చి
1: God will come to you directly.
0: నిన్ను కాపాడుతూ ఉంటాడు.
1: And he'll protect you.
0: ఎలాంటి సమయంలో కూడాను దైవం రక్షించినటువంటిది ఎన్నో ఘట్టములు ఉంటున్నవి.
1: There are many, many instances where God protected.
0: పాండవులు ఎంత అవస్థల పాలైనప్పటికీ,
1: పాండవస్ వర్ పుట్ టు సఫరింగ్,
0: ఆ ద్రౌపది తన సత్యధర్మమును మాత్రమే ఉంచుకుని అందరినీ కాపాడుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సత్యధర్మ అండ్ ఆఫ్ ద్రౌపది దే వర్ ఆల్ సేఫ్.
0: ఈ సత్యధర్మం లేకుండా ఉండిన ద్రౌపది ఎవరిని కాపాడలేదు.
1: In fact, if Draupadi had she not been with these two qualities, she wouldn't have able to protect her own family.
0: కనుక ఎవరు దీంట్లో పతివ్రత గొప్పలు అని పెట్టుకుంటే,
1: so if you want to know who is greatest of all,
0: ద్రౌపది పతివ్రతల్లో గొప్పది అన్నారు.
1: Draupadi is greatest woman of chastity.
0: ఉన్నారు సీత,
1: and you also సీతా,
0: ఇంకా ఎంతమందో స్త్రీలంతా ఉంటున్నారు.
1: There are many women.
0: వీరందరూ ఉండినప్పటికీ ద్రౌపదిని కాపాడుతూ వచ్చింది.
1: Though many are there, Draupadi is greatest of all.
0: Satyadharmamne Draupadi.
1: Satyadharma. Draupadi symbolizes.
0: Ah, Satyadharmamne Draupadi ni kaapaadtu vachindi.
1: And these two have protected her till the end.
0: Ah, Satyadharmamne Pandavulandarni kaapaadtu vachindi.
1: And these Satyadharma are responsible for the safety of Pandavas.
0: Chekkala poyinappudu Satyadharmamne pratyakshanga nilichetuvantivi.
1: And in fact, they will remain with you till the end.
0: మీరు ఇప్పుడు వాదించవచ్చు, ఈ సత్య ధర్మములు ఎక్కడ నిలుస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఎవరిని కాపాడుతున్నాయి అని వాదించవచ్చు.
1: యు మే ఆర్గ్యూ వేర్ ఆర్ దీస్ టు సత్య ధర్మ,
0: చాలా పొరపాటు బిడ్డలు. మీరు సత్యధర్మం కాపాడుతుంటే సత్యధర్మం మీ కట్టే ఎదురుగానే ఉంచి మిమ్మల్ని అందరినీ కాపాడుతూ వస్తుంది.
1: యు ఆర్ మిస్టేక్ ఇన్ దట్ వే. ఇఫ్ యూ ఫాలో సత్య అండ్ ధర్మ, ద సత్య ధర్మ ఎన్షోర్స్
0: ప్రత్యక్ష దేవతలు. ప్రత్యక్ష దేవతలు సత్యధర్మమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ they are direct manifestation of the divine.
0: కనుకనే సత్యం వద ధర్మం చేర అన్నారు.
1: Therefore it is said, speak truth and follow dharma.
0: కానీ ఈనాడు సత్యము వదించున్నారు.
1: Today what we do is సత్యం.
0: సత్యం వద,
1: సత్యం వద, we kill truth.
0: ధర్మం చెర.
1: And the truth, dharma,
0: దాన్ని చెరసాల్లో పెట్టి,
1: dharma is in chera, is kept in prison.
0: సత్యాన్ని హింస చేస్తున్నారు.
1: And సత్య వద is killed.
0: ఇది చాలా పాపం.
1: It is the worst of the sins.
0: కనుక మీరందరూ సత్యము ధర్మము.
1: So all of you should maintain these two, సత్య ధర్మం.
0: ఏ చిన్నదైనప్పటికీ పర్వాలేదు, మీ ప్రాణమే కంటే సత్యమే ప్రధానమని దాన్ని తలుచుకోవాలి.
1: In any point, in any small factor, consider satya, truth, more important than your life.
0: భీముడు పోయాడు. ఈ పిచ్చి ద్రౌపది తన కుమారుడు చంపినటువంటిది కూడా గుర్తించుకోకుండా వాడి పాదాలపైన పడుతున్నాడని కండు విసరుకుంటూ ఆమె పైన పోయాడు.
1: And Bhima was very, very furious, very angry at Draupadi because she was prepared to forgive that person who has killed her son.
0: Draupadi, neekemaina pichi pattinda?
1: Draupadi, are you mad?
0: Nee aaru mandi uppandavulu champinarani neekento krodhanga untunnav.
1: Are you not disturbed when your sons are killed?
0: Ee asatthamanu okkani rakshinchadaniki neevu inta paatu padutunnava?
1: You want to protect Ashwatthama, for that reason you are speaking like this.
0: కనుక ఇతనికి నీవేమాత్రం అడ్డు రాకూడదు.
1: Therefore don't stand in our way.
0: అప్పుడు వాని పాదాలపైన పడి ద్రౌపది,
1: ద్రౌపది fell at their feet.
0: స్వామి, మీరు అజ్ఞాన స్థితి లోపల నా బిడ్డలను గొంతులు కత్తిరించావు.
1: And then she was speaking to Ashwatthama. It is out of ignorance only you have killed my son.
0: కానీ నా ప్రాణం ఉన్నది.
1: I have my life.
0: నా పతనను పోషించే నిమిత్తం మీరే దీన్ని కంకణం కట్టుకోవాలి.
1: And therefore you see, you determined to see that
0: నా బిడ్డను కత్తిరించినటువంటి వాడు నీవే.
1: And so you are the one who killed my
0: son. నా పతనను కూడా పోషించవలసిన వాడు నీవే.
1: And you are the one who will take care of my husband's in future.
0: అని పాదముల పైన పడి ప్రార్థిస్తూ వచ్చింది.
1: That was a prayer falling at the feet of Ashwatthama.
0: చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: And people around were very much surprised.
0: ఇలాంటి పిచ్చి ద్రౌపది ఎక్కడైనా లోకంలో ఉన్నదా?
1: Can you ever find such a foolish woman like Draupadi?
0: కానీ ఈ పిచ్చి అందరికీ పట్టితే లోకమే బాగుపడుతుంది.
1: And in fact when people follow her example, the whole world will progress.
0: కనుక అట్టి వారిని మనం పోషిస్తూ రావాలి.
1: Such people must be taken care of.
0: సత్య ధర్మములకు అడ్డు తగిలి
1: those that come interfere with
0: సత్య ధర్మములను నశింపజేసేటువంటి వారికి మనం ఏమాత్రము సహాయం చేయకూడదు.
1: We should not cooperate with those that stand against satya dharma.
0: Satya dharma ne manaku pradhanamaitundi artham.
1: Satya dharma are most important.
0: Kana satya dharma streela yendu maatrame akkuga untundali.
1: Satya dharma are present among women.
0: Elanti paristhithilo endalukonu satyanni ave meeradu.
1: At any point of time they will never give up satya dharma.
0: Dharmani enaalu vadaldu.
1: They will never transgress dharma.
0: పాండవులందరూ వచ్చి అడ్డుగు చేసినప్పటికీ
1: దో పాండవస్ ఇంటర్ఫేర్డ్
0: ఏమిటి పిచ్చి
1: వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్
0: ఈ దుర్మార్గుని రక్షించమని కోరుతున్నావే
1: యు వాంట్ దట్ పర్సన్ అశ్వత్థామ టు బి పార్డన్డ్ ఎక్స్క్యూజ్
0: నీకు ఇది ధర్మం కాదు
1: యు ఆర్ నాట్ జస్టిఫైడ్ దట్ వే
0: సంపాలి
1: అశ్వత్థామ మస్ట్ బి కిల్డ్
0: అప్పుడు ఆమె చెప్పింది
1: దెన్ షీ సేస్
0: సత్య ధర్మమును కాపాడినప్పుడే ఆ సత్య ధర్మమునే మనల్ని అందరినీ కాపాడుతుంది
1: When I hold on to the principle of satya dharma, they will take care of me.
0: Oh Arjuna, neevu ee ilanti paapaniki vari kattukokoladu.
1: You should not commit that sin.
0: Itani ashwatthamani rakshinchu.
1: See that ashwatthama is safe.
0: Ashwatthama nirantaramu dharmaparude.
1: Ashwatthama is righteous indeed.
0: Edo aa manasu perigapudu ituvanti paapaniki vari kattukuntaru.
1: It's only a bit of anger. He must have acted that way.
0: కనుక అతన్ని చంపకూడదని ప్రామిస్ తీసుకుంది
1: సో హీ మేడ్ అర్జున ప్రామిస్ దట్ హీ వుడ్ నాట్ కిల్ హిమ్
0: అప్పుడు అశ్వత్థామ కూడా చాలా మనసు కరిగిపోయింది
1: అండ్ అశ్వత్థామ రిపెంటెడ్ ఫర్ హిస్ మిస్టేక్
0: ద్రౌపదికి ఇంతటి ధైర్యము ఇంతటి సాహసము ఇంతటి భక్తి ప్రవర్తులు ఆమె ఇంటికి నిండి ఉన్నాయి
1: హీ కుడ్ అండర్స్టాండ్ ద్రౌపది ఫుల్ ఆఫ్ దిస్ ఫర్గివ్నెస్ ఫర్ బేరెన్స్ పేషెన్స్
0: కనుక ఆమె మాటలకు మనం విలువ ఇవ్వాలని అశ్వత్థామ చాలా దీక్ష పట్టాడు
1: And Ashwatthama determined to follow her teaching.
0: Appude aa paadala paina padi
1: then he repented fell at his feet.
0: Ashwatthama o Draupadi nee pattulu kudanu pratikinchetvedi neevi.
1: In fact Draupadi you are responsible for the safety and security of
0: nannu kudanu pratikinchamani cheptani paadala paina paddaru
1: and he fell at his feet and see that they would be brought back to life.
0: Naina naa paadamulu pattukonakkarledu
1: He said, you don't need to come close to me.
0: నీ తల్లి పాదములు పట్టు.
1: You fall at the feet of your mother.
0: ఆమెను దుఃఖంలో ఉంచకుండా చూసుకో.
1: See that she will never be sad.
0: కనుక నా దుఃఖంలో నీవు చూచి ఆమె దుఃఖమును కూడా కాపాడుతున్నా.
1: Watching my misery, also notice how the other woman is miserable.
0: అప్పుడు ఆమెకు కలిగినటువంటి ఒక మహా మార్పునకు ఆమె ఎంతో సంతోషించింది.
1: Draupadi was very happy noticing transformation in Ashwatthama.
0: ఎలాంటి పరిస్థితి కూడా ఆమె కంటిదారులు కార్చలేదు.
1: She never shed a tear at any time.
0: కనుక నా పత్రులు ఎట్లా బ్రతకాలో నీ యొక్క కుమారులు నీ యొక్క బిడ్డలు కూడాను అట్లనే బ్రతికి క్షేమంగా ఉండాలని ఆమె కోరుతూ వచ్చింది
1: అండ్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ బీన్ ద ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ద్రౌపది దట్ ఆల్ పాండవర్ షుడ్ బి హ్యాపీ ద అశ్వత్థామ షుడ్ బి హ్యాపీ ఎవ్రీబడీ షుడ్ బి హ్యాపీ
0: ఏమి ద్రౌపది నా ప్రతిజ్ఞ ఏమి చేయిస్తావు మరి
1: అండ్ దెన్ అనదర్ క్వశ్చన్ ఇస్ పుట్ టు హర్ వాట్ హ్యాపెన్డ్ టు మై వావ్
0: నీ ప్రతిజ్ఞకు నీ యొక్క మాటలే నీకు నిలబెడుతుంటాయి
1: yes certainly you can follow the way you prefer
0: నీ ప్రతిజ్ఞను నా ప్రతిజ్ఞ కింద మార్చుకుంటాను
1: అండ్ ఐ విల్ సీ దట్ యువర్ వావ్ విల్ బి మై వావ్
0: నిన్ను ఈ పదములను అందరినీ కాపాడేటువంటి దైవం ఒక్కడే
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ గాడ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడీ
0: కనుక దైవాన్ని ప్రార్థించు
1: ప్రే టు గాడ్
0: దైవాన్ని విస్మరించి
1: అండ్ వీ ఫర్గెట్ గాడ్ టుడే
0: కేవలం వ్యక్తులపైన ఆధారపడటము ఇది నీకు చాలా పిచ్చి అని
1: ఈజ్ యువర్ మ్యాడ్నెస్ టు డిపెండ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ గెటింగ్ గాడ్
0: హ్యూమన్ బీయింగ్ అంటే అదే దివ్యత్వమైనటువంటి యొక్క తపస్సు
1: And this is the true penance to have full faith in God.
0: పతుల పలుమాటకు ఎదురు చెప్పంగబోదు.
1: ద్రౌపది never will never say no to her.
0: వారి మాటలు మీరగా తీరదండు.
1: She will never disobey her husband.
0: తనదు దుఃఖమును తాను అణచుకుంటుంది.
1: And in fact she has full control over her grief.
0: ఇటువంటి ద్రౌపదిని ఎంతవరకు పోషించొచ్చారు.
1: To what extent we follow the best example of ద్రౌపది?
0: ఆ ద్రౌపది ఆమె ప్రతిజ్ఞ లోకాన్ని ఎంతవరకు కాపాడుతూ వచ్చింది
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద్రౌపది ఇస్
0: భారతదేశం నందు భారతదేశం యొక్క ప్రాణము భారతీయుల యొక్క స్త్రీలే దీనికి ఆధారము
1: ద లైఫ్ అండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ మెయిన్లీ డిపెండ్ ఆన్ విమెన్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ భారత్
0: స్త్రీలు ఎటువంటి వారు అంటే సత్య స్వరూపులు
1: ఇన్ ఫ్యాక్ట్ ఏ ఉమెన్ సింబలైజెస్
0: ధర్మస్వరూపుడు
1: దర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ధర్మ
0: ఆ సత్య ధర్మమునే వారిని కాపాడుతూ వస్తున్నాయి
1: అండ్ దీస్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్టీ ఆఫ్ విమెన్
0: ఇలాంటి స్త్రీలను మనం ఎంత వదించాం
1: అండ్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్
0: అనేక మంది స్త్రీలను పట్టి బాధించేటువంటి వారు లోకంలో ఉన్నారు
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ దర్ ఆర్ మెనీ మెన్ హూ ఇల్ ట్రీట్ ఏదో
0: దురభ్యాసం వల్ల దుష్టంగా ఉండడం వల్ల కన్నులు మరచి ఆ భార్యను చాలా హింసిస్తూ వస్తారు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ వాయిసెస్ మెన్ మే పుట్ విమెన్ టు మిజరీ.
0: ఎవరి ఆడవారి పైన చేయి చేయకూడదు.
1: అండ్ వన్ షుడ్ నాట్ అసాల్ట్ ఎనీ ఉమెన్.
0: వారు ఎటువంటి వారైనా పర్వాలేదు.
1: లెట్ దెర్ బి వాట్ హావ్ అవర్ టైం.
0: సర్వ ధర్మములు సత్యములు వారి అందే ఇవిడి ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ గాట్ సచ్ ధర్మ.
0: వారిని ఏమాత్రం కూడా బాధించకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ దెమ్ సఫర్.
0: వారే లేకుండా ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా స్త్రీలే కనిపించరు.
1: And if we don't uphold women with all satya dharma, you don't notice women any longer.
0: కనుక మనం ఈనాడు కాపాడవలసింది సత్య ధర్మమును కాపాడాలి కానీ వ్యక్తులను కాదు కాపాడవలసింది.
1: Therefore, what ought to be upheld today? Satya and dharma, not merely human beings.
0: ఈ యొక్క సత్య ధర్మాలు నీవు కాపాడుతూ వస్తే నీ సర్వస్వము సత్య ధర్మమునే కాపాడుతూ ఉంటాయి.
1: When one satya dharma are taken care of, they will take care of the rest.
0: కాన భారతదేశం లోపల పవిత్రమైనటువంటి ఒక స్థానము స్త్రీల యొక్క స్థానమే.
1: Therefore, the sacred place in Bharat lies in the heart of woman.
0: పతుల పలుమాటకు ఎదురు చెప్పకపోదు.
1: And Draupadi never says no to her husband.
0: వారి సేవలు చేయగా తీరదలరు.
1: She will never say that I have no time to serve you.
0: నా చేత కాదని చెప్పదు పాప.
1: She will never say that I can't do what you want.
0: ఎలాంటి పరిస్థితి ఏంటైనా కూడా నువ్వు వారి సేవలు తప్ప మరొక సేవ నీవు ఉంటుకోదు.
1: She was ready to serve her husband, prepared every time.
0: ఇటువంటి స్త్రీలు భారతదేశంలో ఉంచుకొని భారతీయులు ఇంత అవస్థలకు గురి అవుతున్నారంటే ఎవరి దోషము?
1: దేర్ ఆర్ మెనీ విమెన్ ఆఫ్ దిస్ టైప్ స్టిల్ పీపుల్ సఫర్ ఇన్ భారత్. హూజ్ మిస్టేక్ ఇస్ దాట్?
0: భారతీయులు స్త్రీలకు తగినటువంటి గౌరవాన్ని స్త్రీలకు తగినటువంటి ఉత్తమమైన మార్గమును వారు అందించలేదు కనుకనే వారిదే తప్పు.
1: భారతీయర్స్ ఆర్ నాట్ రెస్పెక్టింగ్ విమెన్, దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ విమెన్. ద మిస్టేక్ లైస్ విత్ మెన్.
0: పరమ భావనమైన భారతావని యందు సహనం అనేది మనకు చక్కదనము.
1: The beauty in this country, Bharat, is this sahana or forbearance.
0: Vratamalanniti yandu vannikaanchini etti ganaseela tattame tapam maaku.
1: Of all the sacred rituals, the most important is that adherence to truth.
0: Vaariki vratamu vaari tapassu satyaseelame.
1: Therefore, the chief main ritual and their penance lies in adherence to truth.
0: Kadukane atuvanti streelanu manam poshistu raavali.
1: So we should encourage such women.
0: ఇటువంటి సత్యమును మీరు అర్థం చేసుకుంటే మీరు ఎంతో ధన్యులు అవుతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ విల్ రిడీమ్ అవర్ లైవ్స్ ఇఫ్ యు అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఎంతైనా కూడా స్త్రీలకు తగినటువంటి వ్రతమును వారికి అందించాలి.
1: ఎట్ ఎనీ టైమ్ ఎనీవేర్ వీ షుడ్ గివ్ అప్రోప్రియేట్ రెస్పెక్ట్.
0: చాలా మంది పత్రులను చాలా హింసించి వారు పోయినటువంటి వారు ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఇల్ ట్రీటెడ్ విమెన్.
0: వారికి ఏమాత్రం సుఖం లేదు.
1: దే ఆర్ నాట్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్.
0: ప్రాణమునిచ్చి కాపాడినటువంటి ఒక స్త్రీలను మనం కాపాడకపోతే మన వ్రతం ఏమిటి?
1: When the woman is ready to sacrifice her life for her husband, if she is not protected, what for is
0: మన గృహములకు మన స్త్రీలే గొప్ప దేవతలు.
1: And in fact, the women are the presiding deities of this country.
0: వారిని కాపాడుతూ వారి ధర్మాన్ని పోషిస్తూ రావటమే మన ప్రధాన కర్తవ్యము.
1: Therefore, it's our main responsibility to respect them and to take care of them.
0: ఈ విధంగా మీరు అర్థం చేసుకొని
1: You understand this clearly?
0: స్త్రీలను దుఃఖపెట్టకూడదుగా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Make every effort that woman is never put to suffering.
0: స్త్రీల కంటిదారులు ఏమాత్రమో కారకూడదు.
1: A woman should never shed a tear.
0: ఆ కంటిదారు ఆ స్త్రీలకు ఏమైనా కారిందంటే తప్పక మీ యొక్క గృహము క్షీణించిపోతుంది.
1: If a woman sheds tears like that, the whole home will be ruined.
0: కానీ వారి సత్యమును మీరు చూసుకుంటున్నారా అని మీరు అడగచ్చును.
1: And you may also put a question, is a woman taking care of her husband?
0: Sutukunetuvanti prati magavaru kudanu aamenu baadhinchukokunda chusukuntaru.
1: And every man should determine not to put woman to suffering.
0: Aa vaari sreevanta kudanu aadarshaprayalu.
1: And women are ideal.
0: Aadarsha murtulu.
1: They are very embodiments of idealism.
0: Alanti sreenu manam baadhinchakoddu.
1: Such women should never be put to suffering.
0: Kanuka magavarandaru kudanu ee satyavratamunu meer tappaka pooni
1: All men should know this truth.
0: మీ యొక్క దేశాన్ని మీరు కాపాడుతూ రావాలి.
1: And you also protect your own country.
0: అప్పుడే మీరు పురుషులుగా మారుతారు.
1: Then only you'll be a true man.
0: లేకపోతే ఎట్లా మీరు పురుషులు అవుతారు?
1: Or how can you call yourself a man?
0: చాలా పొరపాటు.
1: Oh, you're mistaken.
0: ఏకలైన దేవాలయంకు పోయినటువంటి వారు మొట్టమొదటి స్త్రీను కాపాడుతూ వస్తామని ప్రామిస్ చేయాలి.
1: And when we go to temples, we should take strong determination, a vow that will safeguard women.
0: అప్పుడే నీవు కాపాడబడతావు.
1: Then you will be taken care of.
0: కనుక స్త్రీలు బాగా ఉండినప్పుడే లోకమంతా బాగా ఉంటుంటారు.
1: When the women are well, the whole world will be fine.
0: కనుక ప్రపంచాన్ని బాగా చేయాలంటే మీరు మొట్టమొదటి స్త్రీల ధర్మాన్ని కాపాడుతూ రావాలి.
1: If you want to correct the world, see that women, their principles are upheld.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మీరే స్త్రీలే అయి ఉంటుంటే,
1: ఇఫ్ యూ వర్ టు బి విమెన్,
0: మీరు ఎంత బాధపడేటువంటి వారు.
1: యు నేచురల్లీ ఫీల్ సాడ్.
0: తప్పక,
1: సర్టన్లీ, బియాండ్ డౌట్.
0: స్త్రీలు తమ పతులు పోగొట్టుకునేటువంటి వారు, ప్రాణాన్నైనా ఇచ్చి వాడు ఇదిగా ఉంటుంటారు.
1: ఎ వుమన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ హర్ లైఫ్.
0: ఆ సాక్రిఫైస్ మగవాళ్ళలో లేదు.
1: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ నాట్ దేర్ అమంగ్ మెన్.
0: కనుక నిలుకుడును ఆ విధమైన సాక్రిఫైస్ చేయాలి.
1: Men also should be prepared for that sacrifice.
0: అప్పుడు మీరు కూడా మగవారము అని పెట్టుకుంటే పేరు వస్తుంది.
1: Then only you will be called a man.
0: లేకపోతే మగవారని రూపమే కాని మగతనం అనేటువంటిది ఏమాత్రం లేదు.
1: యూ మే బి ఎ మ్యాన్ ఇన్ ఫార్మ్, బట్ యు ఆర్ నాట్ మాస్కులిన్ టెంపరమెంట్ అండ్ నేచర్.
0: స్త్రీలని, వాళ్ళకి పేరు స్త్రీలని కాని మాత్రమే కాని వారి శక్తి లోపల మహాచండీకరులు.
1: We may say a stree, a woman weak, but yet she has got all the mighty strength.
0: ప్రాణాన్ని ఇచ్చి సిద్ధం అవుతారు.
1: She is ready to sacrifice her life.
0: పదలు పోగొట్టుకున్నటువంటి స్త్రీలు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసును.
1: భగవాన్ అండర్స్టాండ్స్ ద మిజరీ ఆఫ్ ఎ వుమన్ ఫర్ ద లాస్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కనుక మన ఇంటి స్త్రీలను మనం కాపాడుకోవటం మన కర్తవ్యం.
1: ఇట్స్ అవర్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ విమెన్.
0: ఈ విధమైనటువంటి యొక్క రక్షణ శక్తి మీరు సంపాదించుకోవాలి.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ హ్యాండ్ యూ షుడ్ ఎక్స్టెండ్.
0: మీరు జీవితం అంతా కూడా ఆనందాన్ని అనుభవిస్తారు.
1: ఆల్ యువర్ లైఫ్ యూ విల్ బి హ్యాపీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక మనం చిన్న చిన్న విషయాల్లోనే మనం ఈ సత్యాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: వీ షుడ్ నో దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఈవెన్ ఇన్ ఎవ్రీ సింపుల్ మ్యాటర్.
0: సత్యము,
1: ట్రూత్,
0: సకారము, తకారము, యకారము.
1: హియర్ ఆర్ త్రీ, సా, త, య.
0: ఈ మూడక్షరాలు చేరి సత్యం అయిపోయింది.
1: ఆల్ ది త్రీ సిలబుల్స్ సా, త, య కాన్స్టిట్యూట్ సత్య.
0: సకారం అనగా సత్యమే.
1: సా ఈజ్ సత్య, ట్రూత్.
0: తకారం అనగా తత్వమే. మగారమనగా మనకు నిజమైనటువంటి మానసిక శక్తి.
1: దిస్ యా స్టాండ్స్ ఫర్ మెంటల్ పవర్, ఫ్యాకల్టీ.
0: ఈ మెంటల్ పవర్ మనకు అభివృద్ధి అయినప్పుడే ఈ తత్వం అనేటువంటిది బలపడుతుంది.
1: వెన్ వన్స్ వేర్ మెంటలీ అలర్ట్,
0: ఈ తత్వం బలపడినప్పుడే మనకు సత్యం అనేటువంటిది నిరూపిస్తుంది.
1: వెన్ వన్స్ ద నేచర్ ఇస్ ఫుల్లీ కాంప్రిహెండెడ్, విల్ నో ద ట్రూత్ సత్య.
0: కనుక ఈ ఇందులో ఉన్నటువంటి మూడు అక్షరాలు కూడా మనం ప్రమాణంగా పూర్వకంగా దాన్ని సాధిస్తూ రావాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది డెప్త్, ద ప్రొఫండిటీ ఆఫ్ ది త్రీ సిలబల్స్ సాతాయ అండ్ అచీవ్ ద స్పిరిట్ ఆఫ్ ఇట్.
0: కనుక
1: సో
0: ప్రతి పదమునందు కూడా ఉన్నటువంటి ఒక అర్థాన్ని మనం తీసుకుని పాలిస్తూ రావాలి.
1: వీ షుడ్ నో ద సిగ్నిఫికెన్స్, ద ట్రూ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
0: జనక మహారాజు,
1: కింగ్ జనక,
0: దేశమంతా కూడా సత్యాన్ని ధర్మాన్ని బోధిస్తూ వచ్చారు.
1: హి టాట్ సత్య అండ్ ధర్మ టు ద హోల్ కంట్రీ.
0: నా యొక్క సీత ఈ సత్య ధర్మంలో ఆధారం చేసుకుని జీవిస్తూ వస్తుండాలి.
1: అండ్ హి డిక్లేర్డ్ సీత ఆల్వేస్ మెయింటైన్ సత్య ధర్మ.
0: ఆ ద్రౌపది ఎంత తప్పించిందో ఆయనకు తెలుసు.
1: యు ఆల్సో నో హౌ ద్రౌపది ఫెల్ సో సాడ్.
0: తిరిగి ఆ దైవం దగ్గరికి పోయి రాత్రంతా ప్రార్థించింది.
1: అండ్ అచీవ్ ద స్పిరిట్ ఆఫ్ ఇట్.
0: కనుక
1: సో
0: ప్రతి పదమునందు కూడా ఉన్నటువంటి ఒక అర్థాన్ని మనం తీసుకొని పాలిస్తూ రావాలి.
1: వీ షుడ్ నో

0: ఎంత తప్పించిందో ఆయనకు తెలుసు.
1: యు ఆల్సో నో హౌ ద్రౌపది ఫెల్ సో శాడ్.
0: తిరిగి ఆ దైవం దగ్గరికి పోయి రాత్రంతా ప్రార్థించేది.
1: అండ్ షీ వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: నాకు పతియే దైవము.
1: అండ్ షీ కన్స్ హస్బెండ్
0: పది లేని గతి నాకు ఏమి గతి.
1: Yes, that's a sort of life.
0: కనుక నా పతులందరినీ ప్రేమించి కాపాడమని చెప్పి కోరింది.
1: అండ్ therefore she wanted the protective hand to her husband.
0: అప్పుడే యమధర్మరాజు ఆమెకు ప్రామిస్ ఇచ్చాడు.
1: అండ్ దట్ దెన్ యమధర్మరాజు ప్రామిస్డ్ హర్.
0: అమ్మా, నీ పతులకు ఎట్టి ప్రమాదము లేకుండా నేను చూసుకుంటానన్నాడు.
1: అండ్ హీ సెడ్ యువర్ హస్బెండ్స్ విల్ నెవర్ బి పుట్ టు డేంజర్.
0: అప్పుడే ఈ ద్రౌపది ఎంతో ఆనందంగా పడింది.
1: Then Draupadi was happy on getting this assurance.
0: ఇలాంటి చరిత్రలో ఉన్నటువంటి పవిత్రమైన అర్థాలంతా కూడా మీరు ఎక్కడ చదవటం లేదు.
1: In fact, we are not understanding the greatness of Sita, Draupadi and so on.
0: ఈ కథలంతా కూడా చూసి ఈ కథల పుస్తకాలంతా మీరు చదువుతూ ఉంటారు.
1: We just go through our cheap novels and other stories.
0: ఆ చిన్న చిన్న హీనమైనటువంటి కథలు చదివేదానికంటే ఈ సారమైనటువంటి చదువును ఒక్క పదంగా మీరు చదువుకోండి.
1: Instead of reading those simple novels, silly stories, better we go through the history.
0: స్త్రీల యొక్క తత్వము మహాభారతదేశమునందు మహాసాత్వికమైనటువంటి తత్వము.
1: And in fact, the nature of the woman is so pious as maintained in Bharat.
0: అట్టి స్త్రీల యొక్క తత్వాన్ని మనం కాపాడినప్పుడే మనం మగవారం అవుతాము.
1: And we are true men if we just understand the spirit of a woman.
0: లేకపోతే ఏదో గడ్డాలు వెంచుకొని విశాలు వెంచుకొని తిరుగుతుంటుంటే మనం మగవారం అనుకుంటున్నామా.
1: Mere beard and mustache will never make a man.
0: అది కాదు మగతనానికి గుర్తు.
1: దట్స్ నాట్ మాస్కులినిటీ.
0: తన పత్నిని తాను కాపాడుకోవాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ షుడ్ బి ఏబుల్ టు అప్హోల్డ్ విత్ ఆల్ ద కరేజ్.
0: తన కుటుంబం తాను నిలుపుకోవాలి.
1: అండ్ హీ షుడ్ ఆల్సో కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ ఎ బిఫిటింగ్ స్టైల్.
0: అప్పుడే మీరు గొప్ప వీరులు అవుతారు, ధీరులు అవుతారు, గంభీరులు అవుతారు.
1: దెన్ ఓన్లీ బి వన్ ఆఫ్ స్ట్రెంగ్త్, వాలర్ అండ్ కరేజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు స్త్రీలను కూడాను చాలా ప్రేమతో వాళ్ళు ఎన్ని దోషములు మీకు వచ్చినప్పటికీ ఆ దోషములు ఏమాత్రం తలుచుకోకుండా వారిని సత్యస్వరూపుడిగానే ధరించాలి.
1: The women also should be mindful of the fundamental truth, should have this forgiveness as to bear, accommodate with the mistakes of men.
0: ఏ ఒక్క పదం కూడాను వారిని బాధించేటువంటి పదములను మీరు ఉపయోగించకండి.
1: And men should not use harsh words that would make women
0: వారు బోధించలేరు కానీ నిజంగా వారు బోధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా బోధించగలరు.
1: Though women are not prepared to teach, when they start teaching, they can go to any extent.
0: Kanaka sreelanu manam poshinchadaniki, sreela yokka dharmanni kaapadaniki mana pranaanaina ivvali.
1: We should be prepared to sacrifice our life to see that women are well protected.
0: Kanuka neeti nunchi manam prapancham lopala sreela yokka dharmanni bodhisthu sreela yokka pavitratanu manam aadukuntu aneka vidhalaga vaalaku deechana poojinchali.
1: Therefore from this day we should propagate the greatness of woman and see that woman is well taken care of, preserved and protected.
0: Patini daivamuga bhavinchunaye satiye satiyau bhusatiyau.
1: She is a true woman, true housewife, if she considers her husband as God.
0: Kani vaari kaapadamani mee koratamlo dosham kaadu.
1: It's not a mistake anyway to
0: adi mee responsibility.
1: It's your responsibility.
0: Aami kaapadukovatam mee yokka dharmam.
1: It's your responsibility, your duty to take care of
0: kutumbananta kaapadam aami yokka kartavyam.
1: And it's the duty of the woman to take care of the family.
0: Kanuka vaari pranani meer kaapadtu vaste vaare mee yokka jagatananta kuda kaapadtu vastaru.
1: So if you take care of the woman will take care of the whole family.
0: Kanuka sreelante edo oka pichchi bommala maadri meer baatadukandi.
1: Don't consider women cheap in any way.
0: కానీ ఒక్కొక్కప్పుడు వారిని చాలా చీకొడుతుంటారు, చీకొడుతుంటారు.
1: Sometimes we belittle them.
0: వారిని ప్రేమించి గౌరవించాలి.
1: We should love and respect them.
0: మా అనిల్ కుమార్ చెప్తుంటాడు వారిని కాపాడుతామని చెప్పాను. ఒట్టి మాటలే.
1: అనిల్ కుమార్ సేస్ సో బట్ హీ డస్ నాట్ డూ.
0: తప్పగా ఇక ముందైనా కూడాను అతను కాపాడుతూ ఆ స్త్రీలకు గౌరవాన్ని తాను పెంచుకుంటూ ఆ గౌరవాన్ని తాను కూడా తెచ్చుకోవడానికి తగిన ప్రతి ప్రయత్నం చేస్తాడని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ విల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ విమెన్, దట్ విల్ ఎక్స్టెండ్ టు దెమ్ ద కర్టసీ, ఎస్టీమ్ అండ్ రెస్పెక్ట్ దే డిజర్వ్.

0: Sai Ram, dear listeners, Baba often declared that his only treasure was his love towards all beings of this universe. In today's discourse, he explains that although he never publicized any of his work, his name spread far and wide owing to his selfless love, which got translated into several projects that benefit the society. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 23rd of November 2001 in Prashantinilayam during his 76th birthday celebrations.
1: దైవాదీనం జగత్సర్వం సత్యాదీనంచు దేవతం తత్సత్యం తత్సత్యం లోకాదీనం మానవాం ప్రభుస్వరూపం సత్యాదీనం జగత్సర్వం సత్సత్యం.
2: ద హోల్ వరల్డ్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద డివైన్ అండ్ ద డివైన్ లార్డ్ you can experience by adhering to truth, and that truth is spoken and observed in this world.
1: Tat satyam uttamadhinam uttamo paradevata,
2: and that truth is spoken by a noble man, and that noble soul is divine altogether.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Prati manavudu sukhani aashistuntadu.
2: Every man aspires to be happy.
1: Dukkanni valadani vilapistuntadu.
2: He feels so sad in times of misery.
1: Satyam kani అధర్మము కాని, న్యాయము కాని, అన్యాయము కాని రెండు కూడాను కేవలము స్థిరమైనవి కాదు.
2: Righteousness or unrighteousness, justice or injustice, they are not permanent, they do not exist as they are all the time.
1: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి.
2: Man has to find out the source behind this good and bad, and he should try to know, investigate, explore and adore.
1: ప్రతి మానవుడు నిత్యము సుఖదుఃఖములను అనుభవిస్తున్నాడు.
2: Every man experiences pleasure and pain every day.
1: రాగద్వేషములను స్వాగతం చేస్తున్నాడు.
2: He welcomes attachment and also hatred.
1: Vichara dampatulanu kevalamu aahvanistunnadu.
2: In fact, he is after anxiety and worry.
1: Kani itti manavatvaniki ekkada shanti?
2: How do you expect man to experience peace?
1: Sukadukhe samekrutva ani rendinti yokka samatvanni visheshinchinatvanti vade manavudu.
2: He is a true man if he develops an attitude of equanimity both in times of pleasure.
1: Sukamunu ye reethiga swagatham chestunnado dukkhamunu kudanu adhe vidhamga swagatham cheyali.
2: Just as he welcomes happiness, he should also welcome sadness.
1: Itti samatattvamunu kuriginatunti vade nijamaina manavudu.
2: You can call him a true human if he is equal minded.
1: Kanuka rendintini kudanu manamu సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి.
2: విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ వీ యాక్సెప్ట్ థింగ్స్ అండర్స్టాండ్ ద డివినిటీ ఓవర్ దేర్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ జాయ్ అండ్ లవ్.
1: మనము ఎవరిని గౌరవించాలని ఆశిస్తున్నామో లేక ఎవరు మనల్ని గౌరవించాలని ఆశిస్తున్నామో మొట్టమొదట మనం అందరినీ గౌరవించాలి.
2: జస్ట్ యాజ్ యు ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్ టు బి రెస్పెక్టెడ్ యు షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్.
1: ధనము లేకపోవచ్చును,
2: యు మే నాట్ హ్యావ్ మనీ.
1: గుణము లేకపోవచ్చును,
2: యు మే నాట్ హ్యావ్ క్వాలిటీస్.
1: ఇంకా సిరి సంపదలు లేకపోవచ్చును,
2: యు మే నాట్ బి వన్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
1: తాను బీదవాడు కావచ్చును లేక రిచ్ మ్యాన్ కావచ్చును,
2: యు మే బి పూర్ ఆర్ రిచ్.
1: కానీ ప్రతి మానవుని ఎందుకూడను ఆత్మ గౌరవం అనేటువంటిది సమానంగా ఉంటున్నది.
2: బట్ ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ దిస్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూనిఫామ్.
1: కనుక ఈనాటి నుండి మానవుడు మొట్టమొదట ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటే తగిన కృషి చేయాలి.
2: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు మెయింటైన్ అండ్ కీప్ అప్ దిస్ సెల్ఫ్ రెస్పెక్ట్.
1: కనుక మానవుడు కోరవలసినటువంటిది ఆత్మగౌరవం.
2: సో వాట్ మ్యాన్ షుడ్ డిజైర్ ఇస్ దిస్ సెల్ఫ్ రెస్పెక్ట్.
1: అది అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటిది.
2: ఇట్ ఈస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: అట్టి గౌరవాన్ని అందుకున్నటువంటి వ్యక్తి సర్వుల్ని కూడా గౌరవిస్తుంటాడు.
2: ద వన్ హూ హెస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ రెస్పెక్ట్ అదర్స్ యాజ్ వెల్.
1: ఏ గౌరవాన్ని తాను ఆశిస్తున్నాడో ఆ గౌరవాన్ని ఇతరులకు కూడా మనం అందించాలి.
2: ద కైండ్ ఆఫ్ కర్టసీ దట్ ఎక్స్పెక్ట్స్ నేచురలీ షుడ్ బి షోన్ అన్ టు అదర్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మీకు నూతనంగా అందించేటువంటి విషయం ఏమీ లేవు.
2: దేర్ ఇస్ నథింగ్ న్యూ టు బి టాట్ టు యూ.
1: అందరూ కూడాను ఆనందాన్ని అనుభవించాలి.
2: ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లెస్.
1: అందరూ దుఃఖాన్ని మర్చిపోవాలి.
2: ఆల్ షుడ్ ఫర్గెట్ మిజరీ.
1: ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
2: దే హావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్
1: దివ్యత్వాన్ని అనుభవించాలి.
2: అండ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ,
1: దైవత్వాన్ని పొందాలి.
2: అండ్ should experience the state of oneness.
1: ఇది నేను ఈనాడు ముఖ్యంగా మీకు అందించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశము.
2: This is the main theme of this message of this morning.
1: మానవుడు కేవలము విలువైనటువంటి వాడు మాత్రమే కాదు.
2: Man is not only valuable.
1: ఉత్తమమైనటువంటి జీవి.
2: He is really a noble soul.
1: అతని హృదయము చాలా మృదువైనటువంటిది.
2: He has got a tender, soft heart.
1: అతని మనసు మధురమైనటువంటిది.
2: His mind is so sweet.
1: జీవితమే శాశ్వతమైనటువంటిది.
2: And the life in general is permanent.
1: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడాను గుర్తించాలి.
2: This truth has to be known by every devotee.
1: హృదయములో మధురత్వాన్ని పొందుకోవాలి.
2: The heart should experience sweetness all the time.
1: మానసికమునందు అత్యద్భుతమైనటువంటి ఒక సమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
2: Mentally we should be equal minded more and more.
1: ఇదియే ఈనాడు మీరు పొందవలసినటువంటి ప్రధానమైన భాగ్యం.
2: This is the main wealth that we should acquire today.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మానవుడు ఎంతటి గొప్పవాడనేటువంటిది మీకు ఈనాడు తెలియదు.
2: Today you may not realize how great manhood is.
1: దైవం మానుష రూపేణ, అతను మనుష్య స్వరూపాన్ని పొంది ఉంటాడు.
2: God is in human form.
1: ప్రతి మానవుని ఎందుకూడను దివ్యత్వం అనేటువంటిది నిండి ఉన్నది.
2: Every man has got the divinity within him.
1: భవాని శంకరులు అనేటువంటి ఒక పదమునకు ఈ ప్రకృతి మనకు ప్రత్యక్ష సాక్షి.
2: భవాని శంకర హ్యాస్ గాట్ దిస్ మీనింగ్ నేచర్ విచ్ ఇస్ ద విట్నెస్.
1: అనగా శివశక్తాత్మక స్వరూపమే భవాని శంకరులు.
2: భవాని శంకర ఇస్ ద వెరీ రిప్రజెంటేషన్ ఆఫ్ శివ అండ్ శక్తి.
1: భవాని అనగా శ్రద్ధ.
2: భవాని మీన్స్ శ్రద్ధ, స్టెడ్ ఫస్ట్నెస్.
1: శంకరుడు అనగా విశ్వాసము.
2: శంకర విశ్వాస, ఫెయిత్.
1: భవాని అనేటువంటి యొక్క విశ్వాస శంకర దైవత ఉండినప్పుడే విశ్వాసం అనేటువంటి శివుడు అక్కడ తాండవమాడుతాడు.
2: When once there is this Bhavani, then you find the Shankara, faith dancing.
1: ఈ విశ్వాసము కేవలం ఒక విధమైనటువంటి ప్రేమ, రెండూ లేకుండినా జీవితమే శూన్యము.
2: In fact, life is lost, bereft of faith and love.
1: జగత్తంతా కూడాను ఈ విశ్వాసము ఆనందంతోనే కూడి ఉంటున్నది.
2: The whole universe is full of faith and bliss.
1: అయితే మానవుడు ఈనాడు విశ్వాసం పైన తగినటువంటి ఒక నమ్మకం పెట్టడం లేదు.
2: But man today has lost his faith.
1: విశ్వాసమనే భవాని అందరి యందు ఉంటున్నది.
2: భవాని రిప్రజెంటింగ్ ఫెయిత్ ఈజ్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: దివ్యత్వమైనటువంటి శంకరులు కూడాను అందరి యందు ఉంటున్నాడు.
2: శంకర సింబలైజింగ్ డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: అంతయు కూడాను అర్ధనారీశ్వరమే.
2: ద హోల్ నేచర్ సింబలైజెస్ ఆండ్రోగైనస్ డివినిటీ.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
2: అండ్ హెన్స్ ఎవ్రీ పర్సన్ షుడ్ మేక్ ఎన్ ఆనెస్ట్ అటెంప్ట్ టు నో డివినిటీ.
1: ఇటువంటి ఆధ్యాత్మాన్ని ఇంతకంటే గొప్పైనటువంటి ఒక ఆధ్యాత్మికం మరొకటి లేదు.
2: బియాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ది అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్
1: భవానీ స్పిరిచువాలిటీ ప్రతి మానవునికి నీ ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
2: టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శంకర ది డివినిటీ ఈజ్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
1: ప్రతి మానవుని ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క కష్టములు నష్టములు సుఖములు దుఃఖములు ఆవిర్భవిస్తున్నాయంటే ఇవన్నీ కూడాను మనసు నుండి ఆవిర్భవించినటువంటివి.
2: మ్యాన్ సఫర్స్ ఆల్ ప్రాబ్లమ్స్ వరీస్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ అబ్స్టకల్స్ విచ్ ఆర్ మోర్ ఆర్ లెస్ సైకలాజికల్.
1: మానవుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు ఆశించేటువంటి యొక్క రాగద్వేషములు సేవించేటువంటి యొక్క విషయ వాసనలు మూడు కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
2: In fact, mind is the center of origin for the pain and pleasure, attachment, hatred, and all the sensual pleasure that man wants to
1: experience. Manasu dvaita bhavamulo kootam chetane ivanni kudunu manaku kanipistunnavi.
2: It is the dual mind that is responsible for all.
1: Manasu ekatma bhavamu penchukunnappude indulo ye matram kudunu vipreetamainatvanti bhavalu kalagavu.
2: When once the mind is non-dual, there will be no perversions or aberrations.
1: Kanuka ప్రతి మానవుడు కూడాను సుఖాన్ని దుఃఖాన్ని ఆశిస్తున్నాడంటే దుఃఖం వల్ల మనకు కలిగేటువంటి నష్టము కంటే ఆదాయమే ఎక్కువగా ఉన్నది.
2: ఇన్ఫాక్ట్ ఇఫ్ వి ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ట్విన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్ ఇన్ఫాక్ట్ వి డిరైవ్
1: ప్రాచీన ఋషులు ప్రాచీన చరిత్రాత్మకులు ఈ దుఃఖమును ఆశించారు కానీ సుఖాన్ని ఆశించలేదు.
2: ఇన్ ఎర్లియర్ డేస్ పీపుల్ ఇన్వైటెడ్ పెయిన్
1: సుఖము నుండి లభించేటువంటి యొక్క ఆనందం కంటే దుఃఖము నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందమే శాశ్వతమైన ఆనందం.
2: ద బ్లిస్ దట్ యు అటైన్ టువర్డ్స్ ద కల్మినేషన్ ఆఫ్ సాడ్నెస్ ఈజ్ పర్మనెంట్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మనం దుఃఖాన్ని ఏమాత్రము విమర్శించరాదు.
2: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ మిసరి.
1: ఆనందాన్ని మనం స్వాగతం చేయరాదు.
2: వీ కెనాట్ మియర్లీ ఇన్వైట్ హ్యాపీనెస్.
1: సుఖము కంటే ఆనందమే మనకు అమితమైనటువంటి మిత్రుడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ bliss is of more advantage than happiness.
1: కనుక ఈ దుఃఖమైనటువంటి పరమ మిత్రుని మనము నిరంతరం కూడాను ఆశిస్తూ ఉండాలి.
2: We should always invite the troubles now and then.
1: మహాభారతం నందు కుంతీదేవి వచ్చి కృష్ణుని పాదాలపై పైన పడినప్పుడు అమ్మా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
2: In that great epic Mahabharata, when Kunti fell at the feet of Krishna, Krishna asked her, what is it that you want?
1: Krishna, నాకు నిరంతరము దుఃఖముని అనుగ్రహించు అనింది.
2: కృష్ణ, ప్లీజ్ బ్లెస్ మీ విత్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ లైఫ్.
1: ఈ దుఃఖ సమయం నుండి నిన్ను అమితంగా ప్రేమించాను, అమితంగా ఆరాధించాను, అమితంగా పూజించాను.
2: ఇట్స్ ఓన్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్. ఐ వర్షిప్ యూ, ఐ ఎక్స్టోల్ యూ, ఐ అడోర్ యూ.
1: దుఃఖము లేని సమయం లోపల నేను పాండురాణిగా ఉండినంత వరకు నిన్ను ఏమాత్రము నేను స్మరించలేదు.
2: ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ away from misery, I never thought of you.
1: ఏనాడు నా కుమారుడు అరణ్యవాసం చేసి కన్న కష్టములకు గురి అయినారో ఆనాటి నుండి నీ చింతను నేను అభివృద్ధి గావించుకుంటూ వచ్చాను.
2: That day my son started spending time in the forest, I started worshipping you more and more.
1: కనుక కృష్ణ నాకు దుఃఖమును అనుగ్రహించమని ప్రార్థించింది.
2: So Lord Krishna, please bless me with all the difficulties.
1: సుఖ దుఃఖములు రెండింటిని కూడాను సమతత్వంగా మనం విశ్వసించాలి.
2: We have to be equal minded in times of pain and pleasure.
1: అదే నిజమైన మానవుని యొక్క విజ్ఞత.
2: That is the awareness in human life.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: లోకములో అంత చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు.
2: There are many men of history. వారు
1: నాటి మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
2: We find their lives full of sadness then and now.
1: దుఃఖములో ఉండినటువంటి ఆనందం సుఖములో మనకు లభించదు.
2: The happiness that you find in misery is not noticeable.
1: సుఖములందు వచ్చేటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది.
2: And the happiness that you experience is momentary.
1: దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది.
2: ఆఫ్టర్ ది పెయిన్ అండ్ డిఫికల్టీస్ ultimately you experience bliss which remains permanent.
1: కనుకనే భగవంతుడు సుఖ దుఃఖములు రెండింటిని కూడాను అందిస్తూ వచ్చాడు.
2: For that reason God has created both pleasure and pain.
1: భగవంతుడు అనగా ఏమిటి?
2: Who is God?
1: భా అనగా ప్రకాశము.
2: భా effulgence.
1: వా అనగా వర్తించటము.
2: వా conducting.
1: గా అనగా అభివృద్ధి గావించటము.
2: వా means developing.
1: వాన్ అనగా వ్యాప్తి గావించేటువంటి వాడు.
2: వాన్ vastness.
1: కాంతి స్వరూపాన్ని సర్వత్రా వ్యాప్తి గావించేటువంటి వాడే భగవంతుడు.
2: గాడ్ స్ప్రెడ్స్ హిస్ బ్రిలియన్స్ ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్.
1: అతనికి ఎట్టి రూపము లేదు.
2: హీ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఆకాశముల కంటే అతి సూక్ష్మమై ఉండు.
2: హీ ఈజ్ సటిలర్ దాన్ స్పేస్.
1: అణువు కంటేను చాలా అణువుగా మారు.
2: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్.
1: ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు?
2: వాట్ ఫార్మ్ కెన్ యూ డిసైడ్ ఫర్ గాడ్?
1: నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
2: యువర్ వెరీ ఓన్ స్పిరిట్ అపియర్స్ ఇన్ దిస్ ఫార్మ్.
1: పరమాత్మ చైతన్యం భవ్య స్వరూపమై అంతటా నిండి తాను అండియుండు.
2: ది కాన్షియస్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇట్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్ అండ్ అపియర్స్ ఇన్ ఎ కాస్మిక్ ఫార్మ్.
1: బ్రహ్మలో మీరు, మీలోన బ్రహ్మముండే.
2: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యూఆర్ ఇన్ గాడ్.
1: బ్రహ్మకు మీకును ఎట్టి భేదమును లేవు.
2: There is no difference between you and God.
1: అట్టి భేదరహితమైనటువంటి తత్వాన్ని ఈనాడు మనం భేదముగా విశ్వసించడం చేతని అనేక దుఃఖములకు గురి అవుతున్నాము.
2: Because we are dual minded, there is no trace of non-duality, we suffer today.
1: కనుక దైవత్వమనగా ఇట్టి రూపము అట్టి రూపమని కాదు.
2: You cannot decide a specific
1: form. సర్వరూపములతో కూడి ఉండినటువంటిదే ఈ దివ్యత్వము.
2: All forms are divine.
1: సత్యమునందుండి సర్వము సృష్టించే.
2: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ట్రూత్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్.
1: సర్వ సత్యమునందుండి సర్వం అణగే.
2: ఎవ్రీథింగ్ మచ్ జస్ట్ బ్యాక్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సత్య రూపము లేని స్థలమేది కనుగొన్నా
2: దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
1: సత్వం ఇది కూడా చూడరయ్యా.
2: దట్ ఈస్ అన్సలిడ్ ప్యూర్ ట్రూత్ ఆల్ ఓవర్.
1: కనుక సత్యం ఎక్కడున్నది?
2: వేర్ ఇస్ ట్రూత్?
1: సర్వత్రా వ్యాపించినట్టే.
2: ఇట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: సత్యం లేని స్థానం లేదు.
2: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ ఇట్స్.
1: కనుకనే దైవం లేని స్థానం లేదు.
2: సో దేర్ ఇస్ నో ప్లేస్ వేర్
1: దైవం సర్వవ్యాపకుడు.
2: గాడ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: దీనిని పురస్కరించుకుని భగవద్గీత సర్వత పాణిపాదం తర్వత వచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృతిష్ఠతి అన్నాడు.
2: బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత డిక్లేర్డ్ that all heads are his, all hands are his, all feet are his. సత్యమునికి
1: అన్ని రూపములు కూడాను దాల్చి ఉన్నాడు.
2: God is in the form of truth in everybody.
1: కనుక మనం సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనం ఆరాధించాలనుకుంటే మన యందే ఉంటున్నారు ఆ దైవ స్వరూపము.
2: God is in you in the form of truth.
1: మానవులు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక సత్య స్వరూపమైనటువంటి తన యందే ఉండినప్పటికీ అది వేరేగా ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థము గావించి కర్మలు ఆచరిస్తున్నాడు.
2: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ట్రూత్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్. హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
1: కాలము చే మారని, కాయము చే కదలని, యుగములు చే ఏమాత్రము మార్పు చెందని, సృష్టి చే సృష్టింపబడని, ఏ నిత్య సత్యమైతే ఉన్నదో ఆ సత్య స్వరూపమే భారతీయ సంస్కృతి.
2: ది కల్చర్ ఆఫ్ భారత్ రిప్రజెంట్స్ దాట్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్, విచ్ డస్ నాట్ డిమినిష్, విచ్ ఈస్ చేంజ్లెస్ ఓవర్ ఏజెస్ అండ్ ఏజెస్.
1: కాలం చే మారినటువంటిది కాదు.
2: ఇట్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: కర్మల చేత కదులున్నటువంటిది కాదు.
2: నార్ వుడ్ చేంజ్ బై యాక్షన్.
1: భావముల చేత అభివృద్ధి గాంచున్నటువంటిది కాదు.
2: నార్ వుడ్ ఇట్ గ్రో బై ఫీలింగ్.
1: సృష్టి చేత పుట్టినటువంటిది కాదు.
2: ఇట్ హాస్ నో బర్త్.
1: ప్రళయం చేత అడుగునటువంటిది కాదు.
2: నార్ కుడ్ ఇట్ బి ఎనిహిలేటెడ్.
1: అట్టి పుట్టి గిట్టనటువంటి యొక్క దివ్యత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
2: The principle of the self or the spirit is essentially divine, which has neither birth nor death.
1: సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
2: He has neither birth nor death. He is permanent.
1: ఆది మధ్యాంతర హితుడు, అనాది వాడు.
2: He has neither beginning nor an end.
1: తాను చావక పుట్టక చంపబడక.
2: He can neither be killed nor annihilated.
1: సర్వత పాండిరూపమై ఉండున అటువంటి వాడు.
2: God remains as an eternal witness.
1: అట్టి దివ్యత్వమైన భగవంతుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలి?
2: In what form he is he to be worshipped?
1: తనదిగానే తాను ఆరాధించాలి.
2: You have to consider your own
1: thanu veru daivam veru anetundi bhavanni duram nettali.
2: You should never entertain the thought that you are different from God.
1: Daivam na hrudayamanne untunnadu.
2: God resides in the altar of my heart.
1: Daivam nivasam na hrudayame.
2: And heart is the dwelling place of God. Hrudayam
1: bhavana bhagavantuniki marakoti ledu.
2: And there is no other higher mansion than the human
1: heart. Hrudayanni chaala preminchetundi vaadu bhagavantudu.
2: And really God loves the heart which is
1: atti preminchetundi bhavaname atani yokka grahamu.
2: And that mansion of love, the human heart, is his residence.
1: ప్రతి వ్యక్తి ఎందుకును అట్టి పవిత్రమైనటువంటి హృదయం ఉంటున్నది.
2: Such a noble, exalted heart is present in everyone.
1: కనుకనే భగవంతుడు సర్వవ్యాపకుడు.
2: So God is all pervasive.
1: ఇలాంటి భగవంతుని మనం బయట వెతకనక్కర్లేదు.
2: You don't need to search for God outside.
1: ఈ కష్టములు మనకు సంభవించినప్పుడు,
2: when you face difficulties,
1: ee kashtamulo ento sukham unnadaneetundi satyanni lotuga adigi vicharinchali.
2: Understanding depth, there lies hidden in it the trees of happiness.
1: Ee kashtamule lekundina sukhamunaku viluve ledu.
2: Without problems, the happiness has no value.
1: Prati manavudu kudanu nirantaram kudanu happy gaane undali.
2: Every man in fact should always be happy.
1: Nenu vastu unte prati okkaru kudanu happy birthday annaru.
2: As Bhagavan started there this morning, everyone said happy birthday.
1: నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను.
2: Bhagavan is always happy.
1: కానీ ఈనాడు మాత్రం మీరు ఎందుకు హ్యాపీ బర్త్డే అంటున్నారు?
2: Why specially to be happy today?
1: హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పండి.
2: You can greet anyone saying happy birthday if he is not.
1: నాకు ఎప్పుడు హ్యాపీగానే ఉన్నటువంటి వారు.
2: Bhagavan is always happy.
1: కనుకనే హ్యాపీ అనేటువంటిది బయట నుంచి వచ్చి ప్రవేశించేటువంటిది కాదు.
2: Happiness is not in the exterior.
1: Happiness is union with God.
2: Happiness lies in the union with God.
1: కనుకనే దైవంతో కూడినటువంటిది హ్యాపీ.
2: You will be happy in the company of God.
1: మానవత్వంతో కూడినటువంటి ప్రతి వాడు కూడాను హ్యాపీ తనకంటే ప్రత్యేకంగా ఉన్నదని విశ్వసించి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నాడు.
2: Man thinks that happiness, joy lies outside and therefore he faces all problems.
1: మన పూర్వీకులందరూ కూడాను
2: all ancients
1: దైవాన్ని ఏ రీతిగా ఆరాధించారు?
2: In what form they worship God?
1: త్యాగమునే ప్రధానమైనటువంటి పుష్పంగా తీసుకున్నారు.
2: They considered the flower of sacrifice as the main one.
1: రాగమునే ప్రధానమైనటువంటి అర్పితంగా ఆశించారు.
2: They have considered the main principle of love as an act.
1: సత్యమేతలకు ప్రత్యక్ష దైవముగా స్వాగతించారు.
2: They considered truth as God.
1: కరుణ ప్రేమలే రెండింటి యొక్క ఏకత్వంగా విశ్వసించారు.
2: దే కుడ్ అండర్స్టాండ్ ద కంపాషన్ ద లవ్ బీయింగ్ ద సేమ్.
1: హృదయమే తన సింహాసనంగా భావించారు.
2: దే కన్సిడర్డ్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్.
1: ఆనాటి ప్రార్థన వల్లనే ఆనాటి యువకులు ఆనాటి మానవీయులు దివ్యత్వాన్ని పొందగలిగారు.
2: బికాస్ ఆఫ్ సచ్ ఎ సెంటిమెంట్ విచ్ ఇస్ సో నోబుల్ పీపుల్ కుడ్ అటైన్ డివినిటీ ఇన్ దోస్ డేస్.
1: కనుక ఈనాటి మానవులు కూడాను అతి పవిత్రమైనటువంటి ప్రార్థనలు సలిపి
2: మ్యాన్ షుడ్ ఆల్సో today offer such sacred prayers.
1: మీ హృదయపీఠం పైనే ప్రతిష్ఠింప చేసుకోవాలి.
2: Install God on the throne of your heart.
1: మనం ఎన్నెన్నో యోచనలు చేస్తున్నారు.
2: We have varied thoughts.
1: ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి?
2: What is the use of all our imagination?
1: ఈ యోచనలన్నీ కూడా కేవలము దుఃఖమునకు మూల కారణమే.
2: All our thoughts are the cause for our misery.
1: ఆ దుఃఖములో కూడా ఆనందం నిండి ఉంటున్నది.
2: In fact there lies some hidden happiness there.
1: పానకంలో చక్కెర ఏ రీతిగా ఉంటున్నదో,
2: just as you find
1: dukkham lopana kodunu bhagavantudu aa reethiga chakkariga roopamgalo unnadu.
2: Just as you find sugar in the milk, you also find happiness in misery.
1: Kanukane sukha dukkhamulu rendittini kodunu samadattvanto manam visheshinchali.
2: We should be equal minded both in pleasure and pain.
1: Manam nirantaram kodunu happy gaane undali.
2: We have to be happy all the time.
1: Edo konni kashtamulu nashtamulu bhautikamainatuvanti sambhavistuntayi.
2: Difficulties and worries come in between.
1: Aa sambhavinchinanta maatramana manam deeniki kashtamani bhavinchakoodadu.
2: Because of these problems and worries we should not
1: కష్టములకు మనం విచారించకూడదు.
2: వి షుడ్ నాట్ వరీ టూ మచ్.
1: ఇది ఆనందం అందించేటువంటి ప్రథమ సోపానము అని విశ్వసించాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద స్టెప్ దట్ లీడ్స్ యూ టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్.
1: పాండవులు 14 సంవత్సరముల కష్టములు అనుభవించడం చేతనే
2: Pandavas spent 14 years in exile.
1: కట్టకడపటికి కృష్ణుడు వారి వెంట జంట ఇంట ఉంటుండి వారిని విజయవంతం గావించాడు.
2: For that reason Krishna was always with them, in them, around them, above them, below them and conferred success.
1: కనుక ఆ కష్టమందు కూడాను దైవం యొక్క ఆ సహాయము ఎంతైనా ఉంటుంటది.
2: In times of difficulties God will stand behind you and help you.
1: కనుక ఆనాటి పాండవులంతా కూడాను ఫస్ట్ గాడ్.
2: Pandavas considered God in the first place.
1: Next world,
2: నెక్స్ట్ కమ్స్ ద వరల్డ్
1: థర్డ్ ఐ
2: అండ్ థర్డ్ ఐ
1: అని వారు దాన్ని వారు వెనక పెట్టుకున్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ దే కెప్ట్ దిస్ ఐ ఎట్ ద
1: ఫస్ట్ గాడ్
2: గాడ్ కమ్స్ ఫస్ట్
1: ముందు భగవంతుని పెట్టుకుని
2: కీప్
1: ప్రపంచం వెనుక పెట్టుకుని నేను అనేటువంటి అహంకారాన్ని మరింత వెనుకకు పెట్టారు.
2: కీపింగ్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దే కెప్ట్ బిహైండ్ ఐ ద ఈగో.
1: కానీ కౌరవులు చేసినటువంటి పని ఏమిటి?
2: What is the Kauravas did?
1: First I.
2: They kept I in the first
1: word.
2: Place. Next word.
1: Last God.
2: And they kept God at the end, last.
1: కనుకని భగవంతుని వెనుకకు పెట్టారు.
2: They kept God at the end.
1: కనుకని వారు అపజయాన్ని పొందారు.
2: Therefore they lost the battle.
1: ఆనందమును ఏ మాత్రం వెతికినా చిక్కలేదు.
2: They never experienced happiness not success.
1: దైవత్వాన్ని సమీపంగా చేసుకున్నటువంటి వానికి ఆనందం ఎప్పుడు కూడాను నిండి ఉంటుంది.
2: The one who is close to God experiences him will be blessed.
1: మనం ప్రతి వ్యక్తిని కూడాను గౌరవించాలి.
2: We have to respect every person.
1: ఆ గౌరవించిన సమయంలోనే మనకు తిరిగి ఆ గౌరవం రెండింతలుగా మనకు వెనుక తిరుగుతుంది.
2: When you respect others, you will be respected in turn.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: కష్టములకు మనం విచారించకూడదు.
2: We should not be bothered of these problems.
1: దుఃఖములకు మనం ఏమాత్రం యోచించకూడదు.
2: Don't be worried of the difficulties.
1: ఆనందానికి మనం అరులు జార్చకూడదు.
2: Don't aspire only to be happy.
1: ఆనందాన్ని ఏమాత్రం చింతించకూడదు.
2: Never think about it.
1: దుఃఖమే నాకు నిజమైనటువంటి ఒక ఆనందాన్ని అందిస్తుంది.
2: These difficulties will give me ultimate joy.
1: దుఃఖం అనేటువంటి ఆరంజి ఫలం లోపల
2: and this dukkha the term
1: aarantam anetundi phalam pai tutnatundi throde dukkhamu
2: the sadness is like the outer skin or the rind with a sweet happiness
1: paarinchinappude sukhamu anetundi rasam manaku labhistundi.
2: When once you remove the outer skin of sadness misery you can experience
1: kanukune bhagavantuni rasam vaisaha atam rasa swaroopudu annaru.
2: God is rasa, the essence of life.
1: Kanuka rasam undalanukunte daniki paina ko chaala చేదైనటువంటి వస్తువులు కప్పి ఉండాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద స్వీట్ జ్యూస్ ఇన్ సైడ్ యూ హ్యావ్ టు రిమూవ్ ద బిటర్ స్కిన్ ఆఫ్ ద ఫ్రూట్.
1: అట్టి కఠినమైనటువంటి ఒక దుఃఖం ఉండినప్పుడే మధురమైనటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
2: దెన్ వన్స్ యూ రిమూవ్ ద బిటర్ స్కిన్ అరౌండ్ యూ కెన్ హ్యావ్ ద స్వీట్ జ్యూస్.
1: అమెరికా లోపల పూర్వము లింకన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
2: ఇన్ అమెరికా దేర్ వాస్ ఎ పర్సన్ బై నేమ్ లింకన్.
1: లింకన్ అనేటువంటి వాడు చాలా సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
2: లింకన్ had his birth in an ordinary family.
1: అతను స్కూలుకు పోతుంటే అతనితో వెళ్లేటువంటి స్నేహితులందరూ అతని తమాషలు చేస్తూ వచ్చారు.
2: As he was going to school, his classmates made fun of him.
1: ఏమని?
2: What?
1: మాకంత నగలు ధరించాము, నూతనమైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు ధరించాము, ఈ బీదవాడు వస్త్రములు కూడా సరలేదు అని అతన్ని తమాషలు చేస్తూ వచ్చారు.
2: All classmates were highly conscious of their costly dress and made fun of Lincoln.
1: ఒకనాడు పాపం లింకన్ భరించుకుని లేకపోయి తల్లి ఒడిలో కూలి అమ్మా నన్ను ఇట్లా అవమానం చేస్తున్నారు అని ఏడ్చాడు.
2: వన్ డే లింకన్ కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ ఇన్సల్ట్ అండ్ హి అప్రోచ్ హిస్ మదర్ అండ్ క్రైడ్.
1: ఆ తల్లి కుమారుని ఆదరించి, నాయన ఈ అవమానములు మానములు అన్ని కూడాను మన మంచి కోసమే.
2: మదర్ కెరసింగ్ హిమ్ సెడ్ this kind of praise or blame
1: you gaurav maryadal kosam ni vevatramu todu vaachinchavaddu.
2: Don't worry about this courtesy or respect.
1: Aatma gauravani ni nilipko.
2: Keep up that, maintain self respect.
1: Adi ye ni yokka aasti.
2: That is your property.
1: Adi ye ni yokka sampada.
2: That is your wealth.
1: Adi ye ni yokka daivamu.
2: That's your God indeed.
1: Aatma gauravani ni eppudu kujuchina pogottukoku.
2: Never give up this self respect which is greatest of all.
1: Aa dhairyamainatundi aa matalu aa hrudayaniki naatukoni povatam chetane
2: these courageous words of the mother got imprinted.
1: Prati kashtamunu tan dhairyanga untundi tan dani sadhistu vachadu.
2: So he was so bold and courageous to face all the obstacles.
1: Atma na entuntunnadi.
2: The self,
1: atma gauravame na yokka nijamainatundi sampada.
2: The self is in me, self respect is my property.
1: Ani aa vidhanga untundi kattagalapatiki taru oka class lo pass chesadu.
2: Ultimately he secured high scores in the examination.
1: ఆత్మ విశ్వాసం చేతనే అన్ని క్లాసులు ఎందుకు కూడా పాస్ చేశాడు.
2: He could pass in every examination because of self confidence.
1: కట్టకడబటికి తాను ఈ స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత ఇతని యొక్క గుణము చాలా గొప్పదిగా భావించి, అయ్యా నీవు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎంపీగా నిలుచుకో అన్నారు.
2: Observing all the noble qualities in him, friends approached him and wanted him to contest in the election.
1: నేను ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో ఎక్కడ, అక్కడ నాకు సీట్ అయినా ఉంటుందా, ఆ హాల్లోనైనా నన్ను ప్రవేశపెడతారా అని చాలా సందేహించాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ లింకన్ డౌటెడ్, కెన్ ఐ ఎవర్ బి ఎలక్టెడ్, వుడ్ ఐ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ పార్లమెంట్.
1: ఆలోచనను నెట్టిలేడు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి బ్రష్డ్ అసైడ్ ఆల్ ద రెస్ట్.
1: నా తల్లి యొక్క ఆత్మవిశ్వాసము,
2: I depend on my self
1: danto nenu poraadtaanu annadu.
2: I'll fight with self confidence.
1: Danto aatmavishwasamtho poraadi.
2: As he fought with that,
1: kattagalapudiki America ku thana prime minister ga maya maareyadu.
2: At the end he became president of America.
1: Ee Lincoln enta chinna vaadu prime minister ga kaavadaniki edi kaaranamu?
2: He was so young, how could he occupy that high position?
1: ఆత్మవిశ్వాసమే నిజమైనటువంటి కారణం.
2: ఇట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఇస్ ద కాజ్.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వానికి ఎటువంటి స్థానంలో ఉండినప్పటికీ దిగజారిపోవచ్చును.
2: ఇఫ్ యు హావ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు విల్ నెవర్ కమ్ అప్ ఇన్ లైఫ్.
1: కనుక విద్యార్థులారా,
2: సో స్టూడెంట్స్,
1: మీరందరికీ జీవితంలో అంతా కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోవాలి.
2: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ యువర్ లైఫ్.
1: ఆత్మవిశ్వాసమే లేకుండా నీకు ఆత్మానందమే లభించదు.
2: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యు కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
1: కనుక ఆత్మవిశ్వాసంతో మీరు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.
2: దేర్ఫోర్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: నీవే దైవత్వము,
2: యువర్ గాడ్.
1: నీ ఆత్మ కంటే మించినటువంటిది లేదు.
2: దేర్ నథింగ్ బియాండ్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పిరిట్.
1: కనుక ఈ బ్రహ్మ అనేటువంటిది ఆత్మలో చేరటం వల్ల ఆత్మవాన్ అని దానికి పేరు వచ్చింది.
2: Therefore, as you have got the principle of the self or the spirit, you are called Atmavan.
1: Atmavan అనగా ఏమిటి? దేహంలో సర్వత్రా ఉండేటువంటి స్థానం కాకుండా హృదయమునందు మాత్రమే శాశ్వతంగా ఉండేటువంటి వాడు అని దీనికి అర్థం.
2: ఆత్మవాన్ మెంట్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ద ఆల్టర్ ఆఫ్ యువర్ హార్ట్ పర్మనెంట్లీ.
1: కనుక మన ఆత్మ కంటే, మన హృదయం కంటే మించినటువంటి లోకంలో మరొకటి లేదు.
2: దేర్ఫోర్ ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ బియాండ్ ద హ్యూమన్ హార్ట్.
1: అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకొని,
2: వీ హావ్ టు డెవలప్ దట్ ఫెయిత్.
1: అన్ని జీవులను కూడా మనం ప్రేమించి,
2: వీ హావ్ టు లవ్ ఆల్.
1: మనకు ద్వేషం అనేటువంటి వారే లేకుండా చూసుకోవాలి.
2: సీ దట్ యూ డోంట్ హేట్ ఎనీబడీ నార్ హేట్.
1: నీకెవరైనా ద్వేషులుగా ఉండవచ్చును,
2: ఇన్ఫాక్ట్ సమ్ మే హేట్ యు,
1: కానీ నీవెవరిని ద్వేషించవద్దు.
2: బట్ నెవర్ హేట్ ఎనీబడీ.
1: అది మా లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని నా యొక్క దీనిని మీరు అనుసరించండి.
2: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్. His life is his message.
1: నన్ను ఎవరు దూషించినప్పటికీ, నన్ను ఎవరు విమర్శించినప్పటికీ, నేను ఎవరిని విమర్శించను, ఎవరిని ద్వేషించను.
2: Anyone may criticize him, but Bhagavan will never criticize anybody.
1: కనుకనే దానిని మీరు అనుసరిస్తూ వచ్చినప్పుడు మీరు కూడా సాయిబాబా సమానమైనటువంటి తత్వం గారిని పొందుతారు.
2: When Bhagavan follows his message, which is his very life, we have to follow the same.
1: దీనికి ఇంత గొప్ప కీర్తి అభించిందంటే దీనికి కారణం ఏమిటి?
2: What is the reason behind this name?
1: ప్రేమ తత్వమే దీనికి ప్రధానమైనటువంటి ఒక విలువ.
2: Bhagavan's love is the main thing, highly valuable.
1: ఇదే నిజమైన ఆస్తి.
2: Love is Bhagavan's property.
1: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మీరు కూడా పంచుకొని,
2: consider this love for yourself.
1: ఆత్మవిశ్వాసాన్ని మీరు కూడా పెంచుకొని,
2: and develop self confidence.
1: లోకములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించండి.
2: Lead an exemplary life in this world.
1: నేను ఈనాడు ఏమి కూడా ఎక్కువగా చెప్పనక్కర్లేదు.
2: Bhagavan doesn't want to talk to you for more.
1: చెప్పతలచుకోలేదు.
2: Nor either plan for.
1: మీరందరూ కూడా ఈనాడు సుక్షేమంగా ఉండండి. భారతదేశం యొక్క క్షేమమే కాకుండా అన్ని దేశముల యొక్క క్షేమాన్ని కూడాను మీరు ఆశిస్తూ రావాలి.
2: Bhagavan wants everybody to lead a blissful life. You should aspire for happiness and prosperity not only of Bharat.
1: Loka samasta sukhino bhavantu. Andaru sukhanga undali.
2: Let everybody be happy.
1: అప్పుడే నీకు ఆనందం లభిస్తుంది.
2: దెన్ ఓన్లీ యూ కెన్ బి హ్యాపీ.
1: ఇలాంటి విశాలమైన భావాన్ని మీరు పెంచుకోండి.
2: యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
1: ఇలాంటి విశాలమైన తత్వాన్ని మీరు అనుభవించండి.
2: ఎక్స్పీరియన్స్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: సంకుచితమైన భావాన్ని నెట్టి పెట్టండి.
2: కీప్ ఆఫ్ ఫ్రమ్ దిస్ నారో మైండెడ్.
1: ఎవరైనా మనల్ని దూషించినా లేక కొట్టినా కొన్ని బాధలు పెట్టినా,
2: if you are put to any harm or injury or suffering,
1: ni opik cheta ivanni na manchi kosam ani ani sahajanga meer anubhavinchandi.
2: Have patience and think that everything is for your own good.
1: Daniki minchinatundi marokati ledu.
2: There's nothing more than patience.
1: Deham pancha bhautikamu.
2: Body is full of senses.
1: Deham koolaka tappa eppudu.
2: It is bound to fall someday.
1: Dehi nilamayundu.
2: But the indweller is permanent.
1: Padutimpaka dehiki chaavu puttukalu moha nibandha bandhana muddalu levu.
2: The indweller has no birth nor the end nor beginning nor an end.
1: Nijambu chuda aa dehiye devadevudu.
2: That indweller, the spirit, is God himself.
1: Kanuka andari endukudunu ee dehi unnadu.
2: This indweller self is
1: in everybody. Ichigalu kuda vachi dehi bhavati bichhan dehi ani adugutunnaru.
2: Even a beggar approaches at the doorstep.
1: Evaru adugutunnadu? Mimmalni kaadu adigedi.
2: Beggar is not begging you actually.
1: Nee endunnatundi dehi ni adugutunnadu.
2: He prays.
1: Devanni adugutunnadu.
2: He prays to God, the spirit in you.
1: Aa satyanni meeru gurtinchukoleka,
2: యూ డోంట్ అండర్స్టాండ్ దట్
1: వాడు నన్ను బిచ్చం అడుగుతున్నాడు అని భావిస్తున్నావు
2: అండ్ యూ థింక్ దట్ ద బెగర్ ఇస్ బెగింగ్ యూ
1: అదే నీ యొక్క అజ్ఞానము
2: దట్స్ యువర్ ఇగ్నోరెన్స్
1: అదే నీ యొక్క అహంకారము
2: దట్స్ యువర్ ఈగో
1: వాడు అడిగేది నిన్ను కాదు
2: హీస్ నాట్ ఆస్కింగ్ యూ
1: భవతి బిచ్చాన్ దేహీ దేహీ దేహీ అని దేహిని అడుగుతున్నాడు
2: హీస్ ప్రేయింగ్ టు ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్ గాడ్
1: నీవు దేహస్వరూపుడు
2: యూ హ్యావ్ ద బాడీ
1: నీవు దేహి కాదు
2: యూ ఆర్ నాట్ ది ఇన్వెల
1: నీ లోపల ఉండేటువంటి ఒక దివ్యశక్తియే దేహి
2: The divinity latent in you is God himself.
1: అట్టి దివ్యత్వం అనేటువంటిది సర్వలు యందు ఉంటున్నది.
2: Such divinity is present in everyone.
1: దానికి బీద రైతు అనేటువంటి భేదము లేదు.
2: It has no considerations like poor and rich.
1: అందరి యందు కూడా ఉన్నది ఒకే ఆత్మతత్వమే.
2: The same spirit of the self is present uniform in everybody.
1: అట్టి దివ్యత్వాన్ని మీరు ప్రేమతో మీరు ఆరాధన చేయండి.
2: Worship the divinity.
1: అందర్ని ప్రేమించండి.
2: Love all.
1: తప్పు లేదు.
2: Nothing wrong in it.
1: కానీ ఎట్టి ప్రేమ? స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
2: What sort of love? Selfless love.
1: దేహాభిమానం కానటువంటి యొక్క ప్రేమ నీవు అందరికి నీ సమత్వంగా ఉంటుంటాది.
2: That love which is beyond body attachment is present everybody.
1: దేహాత్మ భావం అనేటువంటిది కేవలం సంకుచితమైన భావాన్ని పొందుతుంది.
2: దిస్ బాడీ అటాచ్మెంట్ ఈస్ నారో మైండెడ్నెస్
1: ఇది కేవలము దేహానికి దేహమే సంబద్ధము.
2: ఇట్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ బాడీ టు బాడీ
1: కానీ భగవంతునికి నీకు ఉన్నటువంటి హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్.
2: The relationship between you and God is heart to heart, love to love.
1: కనుకని మీరు ప్రేమను ప్రేమచంగా చూడాలి.
2: Therefore, it should be relationship between love to love.
1: ఈనాడు
2: today
1: ఎవరికి నేను ఇన్విటేషన్ పంపలేదు.
2: Bhagavan has not sent invitation. In fact, invitations are not printed.
1: కాని ఇందరు ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నా పైన ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము.
2: All of you are here. Why? Your love for Bhagavan brought you here.
1: Inta mandi premaku nenu paathrudu kavatam enta aanandamo.
2: It's a matter of bliss to think that how Bhagavan won your heart.
1: Inta mandi ante amma nanulake preetiki paathrudu kaaleru kontha mandi.
2: In fact, some do not deserve the love of their parents.
1: Kaani lokamulo inta mandi premaku nenu paathrudu kavatam anedi adi nijamaina daivathvamu.
2: The divinity of Bhagavan lies in this point because he is the recipient of love of everybody in this world.
1: రతిహి లోకో రతిహి లోకమంతా దీనిని రతించారు ప్రేమించారు.
2: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ లవ్స్ హిమ్.
1: ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు నాలుగు కోట్లు ఎంతమందో ఉంటున్నారు.
2: నాట్ మియర్లీ దోస్ హూ ఆర్ హియర్ దర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ హూ కుడ్ నాట్ బి హియర్.
1: ప్రేమకు పాత్రలు కావటం అనేటువంటిది అదే గొప్ప దైవత్వమునకు మూల కారణము.
2: ద డివినిటీ లైస్ ద సీక్రెట్ ఆఫ్ డివినిటీ ఇస్ టు విన్ ది హార్ట్స్
1: పిల్లల మొదలుకొని పెద్దల వరకు వృద్ధులు మొదలుకొని వయస్సు వారి వరకు ఒకే ప్రేమని.
2: The young and old, rich and poor have the same love.
1: రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఒకే అల్లర అనగా లోపల ప్రవేశించడానికి.
2: People wait for him to get in right from 3 o'clock in the early hours.
1: అంత ఆతృతతో వాడు సిద్ధంగా ఉంటున్నారు.
2: They are so anxious to get into.
1: దేనికైనా ఇంత ఆతృత పడతారా? పడరు.
2: Will you wait that long for anything?
1: ఏదో ఒక సినిమా చూడాలంటే క్యూలో పోయి నిలుస్తారు.
2: If you want to go to cinema, you stand in a queue.
1: ఏదో ఒక బస్సులో పోవాలంటే బస్సు కోసం క్యూలో నిలుస్తారు.
2: Even to get a bus ticket, you stand in queue.
1: కానీ స్వామి దర్శనం కోసమని ఈ క్యూను కూడా లెక్క చేయరు. అంత నెట్టుకొని వచ్చేస్తారు.
2: But for Swami's darshan, you are so patient enough.
1: ప్రాణముల కులను ఏమాత్రం లెక్క చేయరు. అంత ప్రేమతో దీన్ని దర్శించాలని ముందుకు రావాలని ఎంతనో తొందరపడుతుంటారు.
2: విత్ ఆల్ ది లవ్ యు ఆర్ హైలీ యాంగ్షియస్ టు హావ్ దట్ ఒక్క
1: ప్రేమని ఎన్ని తపస్సులు చేస్తే కూడా లభించేటువంటిది కాదు.
2: దట్ లవ్ యు కెనాట్ అచీవ్ ఇట్ బై పెనెన్స్ ఫర్ లాంగ్.
1: ఏనాడు ఏ తపస్సులు చేశారో మీరు,
2: వాట్ పెనెన్స్ యూ డిడ్ ఇన్ ద పాస్ట్,
1: ఏ యోగములు ఆచరించారో మీరు,
2: వాట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్
1: ఎన్ని విధమైనటువంటి ప్రాక్టీసులు చేశారో మీరు,
2: ఆల్ ద ప్రాక్టీసెస్
1: ఈనాడు ఇట్లాంటి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం చిక్కింది.
2: దట్ లెడ్ యూ హియర్ టు ఎంజాయ్ దిస్ బ్లిస్.
1: నేను అందరిని కూడా ప్రేమిస్తున్నాను.
2: భగవాన్ లవ్స్ ఆల్.
1: నాకు ఎవరు కూడా అయిష్టమైనటువంటి వారు లేరు.
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో వన్ హూ ఇస్ నాట్ లైక్ బై హిమ్.
1: నా ప్రేమ యొక్క రిజల్టే ఇంతమంది ప్రేమలకు పాత్రలు కావడానికి కారణం.
2: ద రిజల్ట్ ఆఫ్ లవ్ లైస్ ఇన్ ఇన్వైటింగ్, బ్రింగింగ్ యూ, అట్రాక్టింగ్, డ్రాయింగ్ నియర్.
1: కనుక ఎవరిని కూడా మనము బాధించేటువంటి పలుకులు పలకకండి.
2: నెవర్ స్పీక్ హార్ష్లీ టువర్డ్స్ ఎనీబడీ.
1: కష్టపెట్టేటువంటి పలుకులు పలకకండి.
2: నెవర్ బీ సో హార్ష్ ఇన్ యువర్ వర్డ్స్.
1: ఎట్టి దుర్మార్గమైనటువంటి పనులకు పూనుకోకండి.
2: నెవర్ రిసార్ట్ టు వికెడ్ యాక్షన్స్.
1: అణువు నుండి ఘనం వరకు ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే అనే సత్యాన్ని గుర్తించండి.
2: నో ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ దిస్ ఆటమ్ టు ద మైటీ.
1: సత్యత్వం నీ ఎందే ఉంటుంది కూడా నీవు లేనట్టుగా భావిస్తున్నావు.
2: You think that there is no principle of truth within you.
1: అదే పొరపాటు.
2: దట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఆ సత్య స్వరూపం నీ యందే ఉంటున్నది.
2: దట్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్ ఇస్ ఇన్ యు.
1: మించిన సత్యం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో ఫార్మ్ ఆఫ్ ట్రూత్ బియాండ్ యు.
1: కనుకనే
2: సో
1: మనం ఈనాడు తెలుసుకోవలసినటువంటిది ఈశ్వర సర్వభూతానాం.
2: What we should know today is that God is present in all.
1: ఈశ్వరుడు అనేటువంటి వాడు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శక్తి స్వరూపుడు.
2: God is in the form of శక్తి ఎనర్జీ.
1: ఈ యొక్క ఈశ్వరు ఏంటంటే ఆమె ఒక విధమైనటువంటి విశ్వాసము.
2: And then we find the other one, ఈశ్వరీ
1: భవానీశంకర్ యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవత్వము.
2: The human life is the combination of భవాని శంకర.
1: శంకరుడు దేహతత్వము.
2: శంకర రిప్రజెంట్
1: భవాని ఆత్మతత్వము.
2: భవాని రిప్రజెంట్
1: ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి అనుసరించే ఉంటాయి.
2: దే ఫాలో ఈచ్ అదర్.
1: దేహం యొక్క సుఖాన్ని కోరుతుంటాది శివత్వము.
2: ది శివ ఆస్పెక్ట్ ఆల్వేస్ అస్పైర్స్ ఫర్ హ్యాపీనెస్.
1: ఆత్మజ్ఞానాన్ని ఆశిస్తుంటుంటాది భవాని.
2: భవాని ఎక్స్పెక్ట్స్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్
1: విశ్వాసము.
2: దట్ ఈస్ ఫెయిత్.
1: ఆ విశ్వాసమే లేకుండా
2: Without this faith,
1: ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము.
2: యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
1: కనుక మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
2: ఫస్ట్ వీ హ్యావ్ టు డెవలప్ ద కాన్ఫిడెన్స్.
1: అది ఉంటే మనం సాధించలేనటువంటిది లోకంలో మరొకటి ఉండదు.
2: వెన్ వన్స్ యూ హావ్ కాన్ఫిడెన్స్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించాలనుకుంటే ఏదో గొప్ప సాధనలు చేయనక్కర్లేదు.
2: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ గాడ్,
1: గొప్ప ఉపవాసములు చేయనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు ఫాస్ట్,
1: గొప్ప జపతప ధ్యానములు చేయనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్.
1: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
2: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ లవ్ హిమ్ హోల్ హార్టెడ్లీ.
1: భగవంతుడికి నేను ఈ కార్యం చేయాలి ఆ కార్యం చేయాలని ఎంతో ఆశపడుతుంటారు.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఆర్ అదర్.
1: అవన్నీ కూడా కేవలం విశ్వాసం యొక్క లక్షణాలే.
2: దే ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుకనే ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
2: స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్ ఇన్ యూ.
1: ఇంతే కాకుండా
2: నాట్ ఓన్లీ దిస్,
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహంలో భవానీ శంకర్లు ఉండటం చేత ఈ దేహం చేత ఎట్టి అసభ్యమైనటువంటి ఆహారములు కూడా ముట్టకూడదు.
2: యాజ్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భవానీ శంకర ఇన్ ఎవ్రీబాడీ, యూ షుడ్ నాట్ పార్టేక్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద వే.
1: దైవ ప్రీతి, పాప భీతి, సంఘనీతి మూడింటిని కూడా దినదిన అభివృద్ధి పొందాలి.
2: రైట్ ఫ్రమ్ దిస్ డే follow and improve upon the three principles: one, fear of sin, love for God, and morality in society.
1: ఆ నిజమైనటువంటి మొరాలిటీ మనం రావాలంటే మొట్టమొదట దైవ ప్రీతి కావాలి.
2: If you want to observe morality in society, you should have love for God.
1: దైవ ప్రీతి ఉండినప్పుడు పాపం అంటే భీతి కలుగుతుంది.
2: Then once you love God more, you will be afraid of sin.
1: ఈనాడు అట్టి భీతి లేనటువంటి వారే సర్వ పాపములకు గురి అవుతున్నారు.
2: There is no fear of sin today.
1: అది సరి అయినటువంటిది కాదు, మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
2: It is just against the nature of a human being.
1: పుట్టుట ఒక చింత.
2: The birth is one worry.
1: భూమి నుండి చింత.
2: Life on earth.
1: సంసారం ఒక చింత.
2: Family life.
1: సావు చింత.
2: Death.
1: బాల్యమంతయు చింత.
2: Childhood.
1: వార్ధక్యం ఒక చింత. జీవించడం ఒక చింత. చెడుకు చింత. కర్మలన్నీ చింత. కష్టములు ఒక చింత. సంతసం ఒక చింత. వింత చింత. చింతలతో కూడినటువంటి మానవుడికి చింత లేకుండా ఉండాలంటే ఎట్టవుతుంది
2: అని
1: మీరు ప్రశ్నించవచ్చు.
2: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చింత ఆర్ ద వరీ. Well, how to be free from that worry?
1: ivanni kudunu oka dehamto sambandhinatvanti chintale.
2: In fact, they are all present in the same body.
1: Ivanni kevalam oka manasu nunchi aavirbhavinchinatvanti chintale.
2: Mind is the place of origin of all these worries.
1: Manasune neevu save cheskunte ee chintalu ege maatram avakasam undadu.
2: Then once you exercise control over your mind, you never worry.
1: Manasu swadheenamaina mannaku marimantra tantram leela annadu.
2: Then once you have total control on the mind, you don't need any mantra.
1: కనుక మనసే మన స్వాధీనమైతే ఈ మంత్రాలు మనకు అక్కర్లేదు.
2: వెన్ వన్స్ యూ బికమ్ ద మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్,
1: ఈ సర్వచింతలు కూడా పరిహారం అవుతాయి.
2: దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్.
1: సర్వచింతలు బాపడి సాయి ప్రేమ పెంచుడికడైన మనలారా ప్రేమతోడ.
2: Have love, love Bhagavan more and more, which is the only solution for all of our anxieties and worries. In fact, it atones all our sins.
1: కనుక మీకు చింతల కోసం మీరు వగచుకంటే
2: దేర్ఫోర్ డు నాట్ వరీ.
1: దైవ ప్రార్థన చేత ఎంతైనా మనం సాధించవచ్చు.
2: బై ప్రేయింగ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
2: నాట్ ఓన్లీ
1: విదేశీయులు కూడా ఆ ప్రేమ చేత ఎన్నో సాధించినటువంటి వారు ఉన్నారు.
2: దేర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ కుడ్ అచీవ్ సక్సెస్.
1: తల్లి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని ఆచరణలో పెట్టి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు.
2: దేర్ మెనీ పీపుల్ హూ ఒబేడ్ ద కమాండ్ ఆఫ్ ద మదర్ అండ్ కుడ్ రిడీమ్ దేర్ లైఫ్.
1: మొట్టమొదట బాహ్యమైనటువంటి రూపంలో ఉండినటువంటి వారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
2: దేర్ ఫోర్ హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ విత్ దిస్ ఫార్మ్, జస్ట్ కన్సిడర్ యువర్ మదర్ యాజ్ గాడ్ ఫాదర్ యాజ్ గాడ్
1: మొట్టమొదట తల్లిని మీరు ప్రేమించండి
2: ఫస్ట్ లవ్ యువర్ మదర్
1: తల్లిని ప్రేమించిన తర్వాత తండ్రిని సహజంగా ప్రేమిస్తారు
2: దెన్ వన్స్ యూ లవ్ యువర్ మదర్ యూ విల్ ఆల్సో లవ్ యువర్ ఫాదర్
1: ఈ తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వ్యక్తి అధ్యాపకుని ప్రేమిస్తుంటారు
2: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ యువర్ టీచర్
1: కానీ మొట్టమొదట తల్లిని ప్రేమించే పూర్వము నిన్ను నీవు ప్రేమించాలి
2: బిఫోర్ యూ లవ్ యువర్ మదర్ లవ్ యువర్ సెల్ఫ్
1: అప్పుడే తల్లిపైన ప్రేమ అభివృద్ధి అవుతుంది
2: దెన్ ఓన్లీ యూ ఏబుల్ టు లవ్ యువర్ మదర్
1: తనపైన తనకు నమ్మకం లేనిటువంటి వాడికి తల్లిపైన కూడా ప్రేమ రాదు
2: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నెవర్ లవ్ యువర్ మదర్
1: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్
2: ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ ఇస్ దిస్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్
1: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మీరు పెంచుకోవాలి
2: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ దీస్ టూ ప్రిన్సిపల్స్
1: ప్రేమ స్వరూపులారా
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: ఇంకా సాయంకాలం కూడాను ఈ యొక్క బర్త్డే యొక్క సమాచారం ఎంతో ఉంటున్నాయి
2: ఇన్ ది ఈవినింగ్ ఆల్సో హ్యావ్ బర్త్డే సెలబ్రేషన్స్
1: కనుక ఇప్పటికే మీకు చాలా వరకు కూడాను కాలం తీరిపోయింది
2: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ వెయిటెడ్ ఫర్ లాంగ్
1: కనుక మీకు కొంతవరకు విశ్రాంతి కూడా అందించాలని నేను ఆశిస్తున్నాను
2: భగవాన్ వాంట్స్ దట్ యు నీడ్ సమ్ రెస్ట్ నౌ
1: ఎంతైనా పొట్ట ఉంటుండాలి
2: ఎస్ యూ హావ్ గాట్ టు ఈట్
1: ఈ పొట్ట అనేటువంటి పెట్రోల్ ట్యాంక్ కొంత పెట్రోల్ కూడా వేయవలసి వస్తుంది
2: హ్యూమన్ స్టమక్ ఇస్ ఎ పెట్రోల్ ట్యాంక్ దట్ రిక్వైర్స్
1: చాలా మంది 2 గంటలకు 3 గంటలకే వచ్చి చేరిపోయినారు
2: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ హియర్ గ్యాదరింగ్ రైట్ ఫ్రమ్ 2 o'clock
1: కనుకనే మీరు వెళ్లి స్వామి చెప్పినటువంటి విషయాలంతా కూడా మననం చేసుకుంటూ
2: Better you go and think what all Bhagavan said.
1: Atmavishwasam kaladani nevu dhairyanga sadinchukodaniki tagina krushi cheyi.
2: Be courageous enough and develop self confidence.
1: Aa promise nu cheyi adhe nee yokka pramanam.
2: Take this oath today that you will be more and more self confident.
1: Naaku atmavishwasam kaladu aneetundi dhairyam tho nevu paruku.
2: Have all the courage that you have self confidence.
1: Daivagunu sirasa vahinchu.
2: Follow the command of God.
1: Sarvamu neeku siddhistundi.
2: And everything will follow.
1: Sarvamu neeku palistundi.
2: And everything will fructify.
1: Sarvadini vijayanni pondavachunu.
2: And you will be successful.
3: Bhajana bina sukha

0: Watching pious and noble people, we take them so low and make fun of them. But what is it they run short of? What is it they lose? As the elephant passes by, dogs bark, but they don't lose anything on earth.
1: Vidyarthulara.
0: Students.
1: Peenadu yavat prapanchamanandu kudanu. Asuya. అహంకారము ఇవి రెండు కూడాను మితిమీరి పెరిగిపోయాయి.
0: టుడే వి ఫైండ్ జెలసీ అండ్ ఈగో విచ్ ఆర్ ఇంక్రీజింగ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: క్లాసులో ఎవరైనా ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే వారిని చూచి మిగిలిన పిల్లలు కూడాను అసూయపడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అదర్ స్టూడెంట్స్ విల్ ఫీల్ జెలస్ ఆఫ్ మ్యాన్.
1: ఎవరైనా పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడు వారిని చూచి కూడాను మిగిలినటువంటి వారు అసూయలు పడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అదర్ వుడ్ ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: శ్రీమంతుని చూచి దరిద్రులు అనేక విధములుగా కూడాను అతని విధంలో అనేక ఆపోహలు కలిగిస్తుంటారు.
0: వాచింగ్ ఎ రిచ్ మ్యాన్ ద పూర్ పీపుల్ ఆల్సో ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: అదే విధంగానే మృగములు ఎందు కూడాను హంసను చూచి కొంగలు పరిహసిస్తూ ఉంటాయి.
0: వాచింగ్ ది స్వాన్ ది క్రేన్ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
1: కోకిల యొక్క కూతలను చూచి కాకులు ఒక కర్ణ కఠోరంగా భావిస్తాయి.
0: లిసనింగ్ ది మెలోడియస్ వాయిస్ ఆఫ్ ది కోయిల్ బర్డ్ ది క్రోస్ డోంట్ రిలీజ్ దట్ సౌండ్.
1: లోకులో కాకులు
0: ది పీపుల్ ఆర్ లైక్ దాట్.
1: కనుక దేనికి మనం వెరువక మన యొక్క సత్యము పైన ఆధారపడి జీవితమును సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ లీడ్ ఎన్ అప్రోప్రియేట్ కరెక్ట్ లైఫ్.
1: ఏనుగు తన యొక్క గంభీరమైనటువంటి నడకతో దేనిని లెక్క చేయక బజారులో వెళుతూ ఉంటాది.
0: ఎలిఫెంట్ వాక్స్ అలాంగ్ ద స్ట్రీట్ విత్ ఆల్ మెజెస్టీ అండ్ డిగ్నిటీ.
1: ఎన్ని కుక్కలు మరిగినప్పటికీ దానికి ఏమాత్రము లెక్క చేయదు.
0: ఇట్ ఈస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద డాగ్స్ దట్ బార్క్ అట్ ఇట్.
1: ఏనుగు ఎక్కడ కుక్కలు ఎక్కడ.
0: వేర్ ఇస్ ది ఎలిఫెంట్ అండ్ వేర్ ఇస్ ద డాగ్.
1: పోలికనే లేదు.
0: దేర్ ఇస్ నో కంపారిజన్.
1: అదే విధముగానే కోకిల ఎంతో సుస్వరంతో గానం చేస్తుంటాది.
0: ద కుక్కూ బర్డ్ సింగ్స్ ది మెలోడియస్ వాయిస్.
1: కాని కాకుల కూతలకు వెరిచి కోకిల తన గానమును తాను మానుకుంటుందా?
0: బికాస్ ఆఫ్ ది క్రోస్ ద కుక్కూ బర్డ్ విల్ నెవర్ స్టాప్ సింగింగ్.
1: కాన ఈనాటి మానవ లోకమునందు మన మంచిని మన అభివృద్ధిని మన సుక్షేమమును మన యొక్క పవిత్రతను గుర్తించి అనేక మంది అసూయలు పడవచ్చును.
0: అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ watching our own prosperity, peace and progress, there will be many people that feel jealous.
1: కానీ మనలోని భావములను మాత్రమే మనం పరిశుద్ధం చేసుకోవాలి. కానీ ఇతరులకు ఏ విధమైనటువంటి బాధ్యత రోకుండా మనం లొంగకూడదు, కొంగకూడదు.
0: We should never be depressed or frustrated because of the feelings of others. Only thing we have got to do is to purify our feelings and thoughts.
1: మనసులో ఉన్న భావము మంచిదైనా కలిగి తీరును ఫలసిద్ధి కాంత్యమందు.
0: When the thought is good in our mind, you are bound to be successful in your task.
1: మన యందున్నటువంటి యొక్క భావములు పరిశుద్ధమైనట్టుగా మనం చూసుకోవాల్సిందే. కానీ ఇతరుల యొక్క దీనిని పట్టి మన భావములు ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
0: We should see that we maintain pure thoughts and we should not change depending on others.
1: యత్ భావం తత్ భవతి.
0: As is the feeling, so is the result.
1: మనది ఎట్టి భావము మన ఫలితం కూడాను అట్టిది.
0: ద రిజల్ట్ డిపెండ్స్ అపాన్ ద ఫీలింగ్.
1: భగవంతుడు భావప్రియుడు.
0: గాడ్ ఈస్ ఆఫ్టర్ ద ఫీలింగ్.
1: కేవలం లోకము బాహ్య ప్రియము.
0: ద వరల్డ్ ఈస్ క్యారీడ్ అవే బై ద
1: బాహ్యాన్ని చూచి హాస్యాస్పదములు కూడాను చేయవచ్చును.
0: వి మే మేక్ ఫన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్స్ అండ్ ఔటర్ థింగ్.
1: కానీ భగవంతుడు భావప్రియుడు కనుక అతని యందు ఎట్టి మార్పులు కూడాను మనకు కనిపించవు.
0: బట్ గాడ్ విల్ థింక్ ఆఫ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్. దేర్ఫోర్ దేర్ ఇస్ నో చేంజ్.
1: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క చిహ్నము మన భావమే.
0: Therefore, it's only our feeling that would make us recognize the divinity which is all pervasive.
1: కేవలం మన భావములంతా కూడాను మన చర్యలపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: All our thoughts depend on our actions.
1: మన చర్యలన్నీ కూడాను సంకల్పంపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: All our actions in turn depend on thoughts.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతిభావములే ప్రతిధ్వనులే ఈ బాహ్య ప్రపంచమందు కనుతున్నాం.
0: వాట్ ఆల్ దట్ వి ఫైండ్ ఇన్ ది ఔటర్ వరల్డ్ is nothing but reaction resound of the inner feeling, inner being.
1: కనుక మనము భావములను పరిశుద్ధం గావించుకునేటువంటి ఒక విషయంలోనే మన కాలమును కాయమును కర్మను కూడాను సద్వినియోగం చేయాలి.
0: Therefore, we should make proper use of this body, proper use of this time to purify our emotions and feelings.
1: ఈనాడు సాధన చేస్తున్నాము. సాధనగా ఏమిటి?
0: We do sadhana, spiritual practice. What do we mean by that?
1: జపం చేయటమా, లేక ధ్యానం చేయటమా, లేక భజన చేయటమా? ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి భక్తికి ఒక సోపానములే.
0: What do you mean by sadhana, spiritual practice? Is it meditation or chanting or repeating Lord's name? They are only mere
1: సాధనలుగా. నిజమైనటువంటి సాధన మన యందున్నటువంటి యొక్క అభావాన్ని దూరం చేసుకోవాలి.
0: The real sadhana means to give up that feeling which comes on the way to know the divine.
1: Anatma bhavamnu dooram cheskovali.
0: We have to give up the body feeling.
1: Prakrutamainatundi charyalnu dooram cheskovali.
0: We have to give up the physical actions and tendencies.
1: Chetrajnuni drushtiyandunchukoni chetramnu visarjinchali.
0: We have to keep in view always the knower and not the body.
1: Kalukane prakrutamainatundi bhavamnu visarjinchi
0: giving up the worldly feelings.
1: దివ్యమైనటువంటి యొక్క భావం అభివృద్ధి పరచుకుని
0: అండ్ డెవలపింగ్ ది డివైన్ థాట్స్,
1: ఇది సరి అయినటువంటి యొక్క సాధనగా భావించి
0: వీ హావ్ టు కన్సిడర్ దమ్ ఇట్స్ ఎ ట్రూ ప్రాపర్ సాధన.
1: ఇది ప్రవృత్తికి సంబంధించినట్టుగా విశ్వసించి నివృత్తిలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ అన్ అవుట్వర్డ్ వన్ అండ్ వీ షుడ్ ప్రొసీడ్ ఇన్వర్డ్.
1: వినున్నది, తలంచున్నది, వరించున్నది, భ్రమించున్నది, ఇవన్నీ కూడా ప్రాప్తి యొక్క లక్షణములే.
0: వాట్ ఆల్ దట్ వీ లిసన్ టు, what all of that we see, whatever we think, it's all outward part.
1: Veet annintikini atheetamainatundide nijamainatundi bhavamu.
0: But the true feeling is transcendental.
1: Adi ee nivritti yokka lakshanam.
0: That is an inward path.
1: Ee nivritti yokka lakshanamunu manam chakkaga gurtinchadaniki poonukovali.
0: We should determine to know the trend of the inward path clearly.
1: Ee nivritti yokka lakshanam ekkada nunchi prarambhamaindi,
0: where does it start, the quality of the inward path.
1: Aneka paryamalu vidyarthulaku cheppanu.
0: Bhagavan told us repeatedly.
1: మనకు ఆత్మ నుండి అహం ఆవిర్భవిస్తుండాలి.
0: దిస్ అహం ఇస్ బోర్న్ టు ఆత్మ.
1: అహం అనగా నేను, ఇది భగవంతునికి మొట్టమొదటి పేరు.
0: అహం మీన్స్ ఐ, దిస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: ప్రతి మానవుడు కూడాను ప్రాకృత విషయంలో కూడాను జన్మించిన తక్షణమే నేను నేను నేను అని పలుకుతున్నాడు.
0: ఎవ్రీ పర్సన్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హిస్ బర్త్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐ.
1: ఈ అహం నుండియే మనసు ఆవిర్భవిస్తుండాలి.
0: And it's the eye that gives birth to the mind.
1: ఈ మనసు నుండి వాక్కు ఉద్భవిస్తుండాలి.
0: Out of this mind the word is born.
1: కనుకనే ఈ అహం అనేటువంటి ఒక తత్వం ఆత్మకు,
0: దిస్ ఐ ది ఆత్మ,
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక మనసు కుమారుడి వంటి వాడు.
0: అండ్ దిస్ మైండ్ ఇస్ ద సన్.
1: ఈ కుమారునకు వాక్కు గ్రాండ్ సన్ వంటి వాడు.
0: అండ్ this word is the grandson.
1: Kanaka vaaku manasu aham ivanni kudunu oka kutumbamto cherinatuntivi.
0: Therefore the I, the mind and the word belong to the same family.
1: Ee okke kutumbamunaku ee okka property okkate.
0: It's a joint property.
1: Idi e sat chit aanandamu.
0: This is sat chit aananda.
1: Ee sat chit aanandam aneetundidi manasunaku ahamunaku ఈ వాక్కునకు శరీరమునకు అన్నింటికి సంబంధించినటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానంద ఈజ్ రిలేటెడ్ టు ద బాడీ, ద వర్డ్, మైండ్ అండ్
1: ఎక్కడ చూచినను ఉన్నది సచ్చిదానందమే.
0: ది సచ్చిదానంద ప్రిన్సిపల్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణిపాదం తసర్వతోక్షి శిరోముఖం, ఎక్కడ చూచినా ఉన్నది అది.
0: దట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిదే భగవంతుని యొక్క లక్షణములు.
0: సత్ చిత్ ఆనంద ఆర్ ద క్వాలిటీస్
1: ఆఫ్ ది డివైన్. భగవంతుని గుణాతీతుడైనటువంటి వానికి ఈ ఆనందం అనేటువంటి స్వరూపాలు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: హౌఎవర్ వెన్ యూ సే దట్ గాడ్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్, హౌ డు యూ సే దట్ హి హస్ గాట్ దిస్ బ్లిస్ ఆనంద?
1: ఎర్రదనము, దహన శక్తి, వేడి, ఈ మూడు కూడాను ఏ విధంగా సహజమో.
0: జస్ట్ యాజ్ ఫర్ ద ఫైర్ ద త్రీ క్వాలిటీస్, వన్ ఇస్ ద కలర్ ఇస్ రెడ్, ఇట్ కెన్ బర్న్. సచ్చిదానంద
1: స్వరూపుడైనటువంటి భగవంతునకు సత్, చిత్, ఆనందం అనేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క లక్షణములు.
0: లైక్ వైజ్ గాడ్ ఆల్సో హ్యాస్ దీస్ త్రీ క్వాలిటీస్, సత్, చిత్, ఆనంద.
1: సత్ నిరంతరం కూడాను ఉండేటువంటి ఒక తత్వమే.
0: సత్ ఈస్ బీయింగ్ దట్ విచ్ ఎగ్జిస్ట్ అచలము,
1: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థము, ఇది ఏ సత్.
0: సత్ ఈస్ ది బీయింగ్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్టెడీ సెల్ఫ్లెస్.
1: ఇంకా చిత్ ఇదే అవేర్నెస్,
0: చిత్ ఈస్ అవేర్నెస్,
1: ఇదే నిజమైనటువంటి ఒక చైతన్యము.
0: దిస్ ది ట్రూ అవేర్నెస్,
1: దీనిని కాన్షియన్స్ అన్నారు.
0: This is called conscience.
1: ఈ ఆనందం ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get bliss?
1: ఈ సత్, చిత్తు రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: The combination of sat and chit, being and awareness, will give you the bliss.
1: ఈ మూడింటి యొక్క లక్షణములు కూడాను ఆనందమే దీని యొక్క ఫలితము.
0: Therefore, ఆనంద is the climax.
1: కనుకనే ప్రతి మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఆనందాన్ని అభిలషిస్తున్నాడు.
0: So everyone wants to be in blissful state from birth to death.
1: విద్యార్థులు తమ క్లాసులో పాస్ కావాలని, ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నారు.
0: స్టూడెంట్స్ వాంట్ టు పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్, దేర్ బై ఫీల్ హ్యాపీ.
1: కానీ పాస్ అయిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
0: హీఈస్ హ్యాపీ ద మూమెంట్ హీ పాసెస్ ఇన్ ది ఎగ్జామ్.
1: కానీ అంత మాత్రంతో ఈ ఆనందం అంత్యం కావటం లేదు.
0: బట్ ఇట్ డజంట్ ఎండ్ దేర్.
1: తిరిగి ఉన్నత స్థానానికి పోవాలని ఆశిస్తున్నాడు.
0: దెన్ హీ వాంట్స్ టు గో టు ద నెక్స్ట్ పొజిషన్.
1: అందులో కూడాను ఒక ఉన్నత స్థాయి అతనికి లభ్యమైంది.
0: There he could get high position.
1: Kani aa aanandam kudanu shastham ledu.
0: Even that happiness is not permanent.
1: Tadipari udyogam kavalani aashisthunnadu.
0: Later he wants a job.
1: Udyogam chikkinappudu kudanu aanandam ledu.
0: He is not happy even then.
1: Ee vidhanga jeevithamanta aneka vidhamainatti korakalu korutune pothunnadu.
0: That's why he continues to desire one after another. There's no end for it.
1: Kanuka aanandamulo kudanu antyam ledu.
0: Therefore even bliss also has no end.
1: Ee laukika sambandhamainatti aanandamulu క్షణభంగురములు.
0: వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: ఇవంతా కూడా సరైన లక్షణములు కావు.
0: దాట్స్ నాట్ ప్రాపర్ సైన్.

0: ఇదంతా క్షణంలో కాలిపోయేది, చమసలో ఊడిపోయేటువంటి, చమలో మారిపోయేటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: ఇట్టి దాన్ని మనం సత్యమని భావించి దీని నిమిత్తమై మన జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వి కన్సిడర్ దెం ట్రూ అండ్ డెడికేట్ అవర్ లైఫ్.
0: ఇవంతా స్వప్న దృశ్యములే.
1: దట్స్ ఆల్ ద సీన్స్ ఇన్ ఎ డ్రీమ్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions that you see in a dream, you don't find them the moment you are awake. ఈ
0: జాగ్రత్తలో చూచినవంతా కూడాను కలలో మనకి ఏ మాత్రము కనిపించడం లేదు.
1: All things seen in the waking state are not there as when you dream. కనుక
0: ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
1: So this is the day dream while that is the night dream.
0: రెండు కూడాను డ్రీమ్స్, కలలే.
1: Both are dreams.
0: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక అహం నీవే.
1: But you aham exist in both the conditions.
0: అది omnipresent.
1: That is omnipresent.
0: కనుక ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము మన ఇందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో లేదు.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్, నాట్ అవుట్ సైడ్.
0: వస్తువుల వల్ల లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్
0: విషయం చేత లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ దట్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్,
0: వ్యక్తుల చోట అనుభవించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ ది ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్.
0: కదిలిపోయే మేఘముల వంటివి.
1: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ ఇట్టి కదిలిపోయే మేఘములు శాశ్వతము సత్యమని భావించి మానవుడు దీనిని పొందే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాడు.
1: బట్ హీస్ క్యారీడ్ అవే బై ది ఇల్యూషన్ that the passing clouds are permanent and eternally true and therefore is deluded.
0: ee satyanni gurtinche nimittamai aadhyatmikam aneetvanti margamlo praveshinchali.
1: To know this truth one should tread along the path of spirituality.
0: Aithe enni velamando ee aadhyatmika margamlo praveshistunnaru.
1: Thousands are along this way.
0: Enniyo sadhanalu chestunnaru.
1: They take too many practices.
0: Aithe entha mandi ee aanandanni anubhavincharu.
1: How many actually experienced this bliss?
0: Entha mandi ee aanandanni pondinaru?
1: How many acquired it?
0: సంవత్సరంలో దొరికిపోతున్నాయి.
1: ఇయర్స్ పాస్ ఆఫ్.
0: దేహం పెరిగిపోతుండాలి.
1: బాడీస్ గ్రోయింగ్.
0: కడపటికి కర్తవ్యాన్ని గుర్తించకుండా కాయమే కూలిపోతుండాలి.
1: అల్టిమేట్లీ ది ఎయిమ్ ఇస్ నాట్ ఫుల్ఫిల్.
0: కానీ ఫలితాన్ని మాత్రం పొందటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో రిజల్ట్ అట్ ది ఎండ్.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: మన విశ్వాసములు దృఢమైనటువంటివిగా లేకపోవటమే దీనికి మూల కారణం.
1: యాజ్ అవర్ ఫెయిత్ ఈస్ నాట్ స్ట్రాంగ్.
0: ఈ విశ్వాసం అనేటువంటి స్థిరంగా ఉండినప్పుడే,
1: వెన్ ది ఫెయిత్ ఈస్ స్టడీ,
0: దీని యొక్క ఫలం కూడాను మనకు స్థిరంగా ఉంటుంటారు.
1: ద రిజల్ట్ ఆల్సో వుడ్ బి పర్మనెంట్.
0: కనుకనే లాడర్ కు రెండు ప్రధానమైన స్థానములు అని చెప్పాను.
1: ఫర్ దిస్ లాడర్ దేర్ ఆర్ టూ స్టెప్స్.
0: కింద భూమిని ఆధారం చేసుకున్నటువంటిదే ప్రేమ.
1: ఇట్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్.
0: పైన మిద్దిని ఆధారం చేసుకున్నటువంటిది విశ్వాసము.
1: ఆన్ ద టాప్ ఇట్ లీవ్స్ ఆన్ ఫెయిత్.
0: ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడే మనం ఈ లాడర్ నుంచి కూడాను మనం టాప్ ని చేరవచ్చు.
1: యాజ్ ద లాడర్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్ అండ్ లీన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఫెయిత్
0: ప్రేమ ఉంటే విశ్వాసం లేదు, విశ్వాసం ఉంటే ప్రేమ లేదు.
1: టుడే వెన్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఫెయిత్, వెన్ యు హావ్ ఫెయిత్ దేర్ ఇస్ నో లవ్.
0: కేవలము ఈ యొక్క ఫెయిత్ మాత్రమే చాలదు, దీనికి ప్రేమ కూడా ఉండాలి.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యువర్ ఫెయిత్, యు నీడ్ లవ్.
0: రెండింటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటిది నెగటివ్ పాజిటివ్ వంటివి.
1: ద రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ ఇస్ లైక్ దట్ ఆఫ్
0: ఈ నాటి ప్రతి సాధకుడు కూడాను హృదయం నిండుకును నెగటివ్ యొక్క థాట్స్ నింపుకుంటున్నాడు.
1: టుడే ఎవ్రీ ఎస్పిరెంట్ హెస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ నెగటివ్ థాట్స్.
0: కనుక పాజిటివ్ ని ఎట్లా మనం పొందగలము?
1: హౌ కెన్ యూ హ్యావ్ పాజిటివ్?
0: కనుక నీ నెగటివ్స్ మనం దూరం చేయాలి.
1: Therefore you have to give up negative thoughts.
0: ఏమి లేని పాత్రలోన ఏమైనా నింపవచ్చు.
1: If the vessel is empty you can fill it up with anything.
0: ఏమేమో నిండి ఉన్నది తలబుర్రది ఖాళీయగునా.
1: If the brain is stuffed with so much matter
0: తలబుర్రది ఖాళీ కాకుండా శక్తం నింపనగునా.
1: Without the head being empty can you fill it up with spiritual knowledge.
0: కనుక నీ మన యందు నింపుకున్నటువంటి యొక్క ఈ నెగటివ్ థాట్స్ అంతా దూరం చేసుకోవాలి.
1: Therefore you have to remove negative thoughts from our head.
0: ఏ నాటికైనా ఈ జగత్తును వదలకపోతే పోక తప్పదు.
1: One day or other we are bound to leave this world.
0: ఈ కాయం అనేటువంటిది శాశ్వతం కాదు.
1: ద బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసే సర్వ కర్మల యందు కూడాను ఫలితం అనేటువంటిది కూడా శాశ్వతం కాదు.
1: ఈవెన్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: అన్ని కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇలాంటి మేఘముల నిమిత్తమై మనం ఎందుకు ఇంత శ్రమ పడ్డాం?
1: వై షుడ్ వి స్ట్రెయిన్ సో మచ్ ఫర్ దీస్ క్లౌడ్స్?
0: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడటం లేదు.
1: వి ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ దిస్ ఎటర్నల్ ట్రూ డివైన్.
0: భక్తి కోసము చదివేటువంటి చదువులు చాలా శ్రద్ధగా చదువుతున్నారు.
1: వి స్టడీ ఇన్ ఆల్ సిన్సెరిటీ టు క్యారీ అవుట్
0: కానీ భక్తి కోసం చదివేటువంటి చదువులు పైన శ్రద్ధ చూపటం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ దట్ సిన్సియర్ సో అస్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్వ్స్.
0: ఈ చదువులన్నీ కూడా ఏది నిమిత్తమై వచ్చినాయి?
1: వాట్ ఫార్? వై షుడ్ వి స్టడీ?
0: అందువల్లనే ఈ చదువులంతా కూడా లోక సంబంధమైనటువంటి మర్యాదలను స్థానాన్ని గౌరవాన్ని అందించవచ్చు.
1: దిస్ ఎడ్యుకేషన్ మే గివ్ యూ ది వరల్డ్లీ రెస్పెక్ట్. వరల్డ్లీ ఎస్టీమ్ అండ్
0: కానీ ఈ యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి రెండే రెండు.
1: బట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వీ హావ్ టు అప్హోల్డ్
0: సత్యం కీర్తి.
1: వన్ ఇస్ సత్య ద ట్రూత్, అదర్ ఇస్ కీర్తి రెప్యుటేషన్.
0: కనుక

0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ.
1: అస్థిరం జీవనం లోకే,
0: లైఫ్ ఇస్ టెంపరీ.
1: అస్థిరం యవ్వనం ధనం,
0: యూత్ అండ్ వెల్త్ ఆర్ ఈక్వలీ టెంపరీ.
1: అస్థిరం దారా పుత్రాది,
0: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ దేర్ ఆర్ టెంపరీ.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం,
0: బట్ ద ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే ఆర్ పర్మనెంట్.
1: ఈ కీర్తిని మనం సాధించాలి.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఈ కీర్తి దేని వల్ల మనకు లభ్యమవుతుంది?
0: హౌ డు యూ గెట్ ఎ
1: గుడ్ నేమ్? సత్య మార్గము వల్లనే మనకు కీర్తి లభ్యమవుతుంది.
0: ఓన్లీ బై ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఏ మార్గమునందు కూడా ఈ యొక్క కీర్తి మనకు లభ్యం కాదు.
0: యూ కెనాట్ బి ఫేమస్ బై ఫాలోయింగ్ ఎనీ అదర్ పాత్.
1: ఈ కీర్తి ఎక్కడి నుంచి వచ్చేటువంటిది మనకు?
0: హౌ డు యూ గెట్ దిస్ రెప్యుటేషన్?
1: సత్యం,
0: ట్రూత్.
1: అది ఏ సత్యం? ట్రూత్ ఈస్ గాడ్.
0: Truth is God.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నటువంటిది.
0: The truth is everywhere.
1: సత్యమే మన యొక్క ఆధారము.
0: Truth is the foundation.
1: సత్యమే మన యొక్క ప్రాణము.
0: Truth is our life.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి యందు సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్.
0: Therefore the culture of Bharat wants you to speak
1: truth. సత్యం వద ధర్మం చర.
0: Speak truth and follow dharma.
1: ఈ రెండింటిని మనం ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడుపుతూ రావాలి.
0: We have to carry on in this life sojourn basing on these two.
1: ఈ నౌతికమైన, ఈ భౌతికమైన, ఈ లౌకికమైన ఈ జగత్తునందు మనము ఈ కీర్తిని సంపాదించవలనంటే కూడాను మన చర్యలు కూడాను సరి అయినట్టుగా ఉండాలి.
0: To earn a good name in this world which is temporary, which is transient, we should
1: దానకనకు వస్తు వాహనాలు ఉండినంత వరకు లోకం మనల్ని గౌరవిస్తుంది.
0: So long you have got the position, the money, you will be respected.
1: ఎవరిని గౌరవిస్తుందాది?
0: Who is respected?
1: నీవు భ్రమిస్తున్నావు, నన్ను గౌరవిస్తున్నారని.
0: You think that you are
1: కాదు కాదు కాదు.
0: No.
1: నీ దగ్గర ఉన్న ధనాన్ని గురించి గౌరవిస్తున్నారు.
0: You are respected because of money you have.
1: నీకున్న పదవిని గురించి గౌరవిస్తున్నారు.
0: Because of your position.
1: నీకున్న జనబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your people around you.
1: నీ బుద్ధిబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your intelligence.
1: గుణబలమును చూచి కాదు గౌరవించేది.
0: You are not respected because of your virtue. గుణమే సరైన
1: కీర్తి.
0: It is only the character that brings you good name.
1: అది ఈ క్యారెక్టర్ అనేటువంటిది. ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణము, సామాజిక సంబంధమైన గుణము.
0: దిస్ క్యారెక్టర్ హ్యాస్ గాట్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ ఇండివిజువల్ క్యారెక్టర్, ద అదర్ ఈజ్ నేషనల్ క్యారెక్టర్.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణమే మన యందు లేనప్పుడు ఈ సామాజిక సంబంధమైన గుణము ఏ రీతిగా సంపాదించవచ్చు?
0: వెన్ యూ ఆర్ డివైడ్ ఆఫ్ ఇండివిజువల్ క్యారెక్టర్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు పొజెస్ నేషనల్ క్యారెక్టర్?
1: కనుకనే ఈ సామాజిక గుణమనే మనం సంపాదించలేనప్పుడు నేషనల్ క్యారెక్టర్ ఎట్లా సంపాదించగలం?
0: వెన్ వీ డోంట్ ఎక్వైర్ సోషల్ వాల్యూస్, హౌ డు ఎక్స్పెక్ట్?
1: ఆ నేషనల్ క్యారెక్టర్ ఏ చారిత్రము.
0: దట్ నేషనల్ క్యారెక్టర్ ఇస్ హిస్టరీ.
1: అది ఏ చరిత్ర? రామ చరిత్ర, కృష్ణ చరిత్ర, ఇలాంటివంత చరిత్రలుగా రూపొందినాయి.
0: ద నేషనల్ క్యారెక్టర్ ఇస్ ది ట్రూ హిస్టరీ.
1: కేవలం మన యొక్క చరిత్ర మనం రాసుకుంటే అది చరిత్ర అని చెప్పడానికి వీలు కాదు. అది మహా అవమానం.
0: If you write your own history, it's a matter of shame.
1: Kalka, his story is history.
0: History, his story is history.
1: Daivam yokka story.
0: It is the story of God.
1: Atani yokka gunaganamulnu varninchetvanti story.
0: It is the story that describes and narrates.
1: Atani adarchavantamainatvanti yokka gunamule manaku story.
0: All the ideals make up the story.
1: Itti charitranu manu abhivruddhi parchukovali.
0: We have to develop that.
1: Charitratmakudu kavali kani jeevatmakudu kaagurdu.
0: One should be a one of history, not of the dust.
1: కదిలిపోయే మేఘం వంటి ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైన కీర్తులు నిమిత్తమే ప్రాకులాడకూడదు.
0: వీ షుడ్ నాట్ వర్క్ ఫార్ ద వరల్డ్లీ నేమ్.
1: నీ కాన్షియన్స్ తృప్తి,
0: యూ షుడ్ వర్క్ ఫర్
1: ఆత్మ తృప్తి నిమిత్తమే నీవు ప్రాకులాడాలి.
0: యూ షుడ్ వర్క్ ఎంతమంది జగత్తులో ధనవంతులే,
1: ఎంతమంది ఈ జగత్తు లోపల విద్యావంతులు లేరు, ఎంతమంది ఈ జగత్తులో మేధావులు లేరు,
0: మెనీ ఇంటెలిజెంట్ పీపుల్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు ఉన్నారు, కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించేటువంటి చేర్చేటువంటి మేధావులు కనిపించడం లేదు.
0: దెర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ దెర్ ఆర్ నన్ హూ వ్యూ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి వాడు మేధావి.
0: He's only an intellectual who finds unity in diversity.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని విశ్వసించేటువంటి వాడే చారిత్రకుడు.
0: And therefore he is one who makes a history if he finds that such unity.
1: కనుకని unity in diversity.
0: Unity in diversity.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize such unity in diversity.
1: దేహముల యొక్క రూపనామములు ఎన్నికైనా ఉండవచ్చును.
0: The names and forms of the body vary.
1: కానీ అందరి యందుకూడా ఈ సత్యము సత్యము సత్యము అనేటువంటి దైవత్వం ఒక్కటే ఉంటుండాలి.
0: But the divine truth is one and the same in all.
1: కనుక ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా సాధించాలి?
0: హౌ టు రికగ్నైజ్ సచ్ ట్రూత్.
1: సత్యము కేవలం గురువుల వల్ల బోధించబడేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి టాట్ బై ఎ ప్రిసెప్టర్.
1: లేక గ్రంథముల వల్ల చదివేటువంటిది కాదు.
0: కాంట్ బి నోన్ బై గోయింగ్ టు ఎ టెక్స్ట్.
1: లేక మార్కెట్లో పర్చేస్ చేసేటువంటిది కాదు.
0: నాట్ కెన్ యు ఫర్ యువర్ పర్చేస్.
1: ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: ఇట్ కెన్ బి గిఫ్టెడ్ బై యువర్ ఫ్రెండ్.
1: ప్రాక్టికల్ లైఫ్ లోపల నీవు సాధించాలి.
0: యు హావ్ టు అక్వైర్, యు హావ్ టు పొసెస్ బై యువర్ ఫ్రెండ్.
1: నిత్య జీవితంలో మనము క్షణమును కూడాను ఈ సత్యం పైన లక్ష్యం ఉంచుకోవాలి.
0: In your daily life, in every routine, moment to moment, you should keep truth Adine in you.
1: Mana nijamaina manavattvamu.
0: That is true human quality.
1: Srikarana shuddhito koodinatvantide manavattvamu.
0: Human life should have the unity, the harmony.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action. Moodinti oka ekatvam kavali.
0: The harmony, the integration of thoughts, words and deeds
1: Yenta
0: is needed.
1: Entamandi ee vidhanga srikarana shuddhito unnaru ippudu.
0: How many people are there?
1: Entamandi ee oka ekatvanni sadhistunnaru.
0: How many could achieve this unity?
1: Samvatsaral koladi kudunu sadham chestunnaru.
0: They undertake spiritual practice over years.
1: Ee jagattulo puttinatundi anni aadhyatmika granthalu chadutune unnaru.
0: They go through all spiritual texts available.
1: Ramayana parayana chestunnaru.
0: They go through
1: భగవద్గీతను పారాయణ చేస్తున్నారు.
0: They read Bhagavad Gita.
1: రామాయణము పారాయణ చేస్తున్నారు.
0: They read Bhagavad Gita.
1: ఎన్ని చేసి ఏమి ప్రయోజనం?
0: What is you?
1: ఏ కించిత్తైనా సాధిస్తున్నామా?
0: Do they achieve anything even a fraction?
1: నీ దుమ్మ పైన వేసుకుని చూడు, అదే నీకు సరైన సత్యం బోధిస్తుండాలి.
0: యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ గెట్ ది ట్రూత్ ఆన్సర్.
1: ఎన్ని దినములు మనం ఈ విధంగా జీవించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ సో లాంగ్?
1: ఏ కించిత్తైనా మనం సాధిస్తూ వచ్చామా?
0: డిడ్ వి అచీవ్ ఎనీథింగ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్?
1: లేదు.
0: నో.
1: లేదు, లేదు.
0: నథింగ్.
1: మనకు మన హృదయమే మనకు సాక్షిగా ఉంటుండాలి.
0: అవర్ హార్ట్ స్టాండ్స్ ఇస్ ఎ విట్నెస్.
1: ఈ సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్
1: ఈ సమావేశంలో పాల్గొని ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ పార్టిసిపేషన్
1: చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రీడింగ్ టెక్స్ట్?
1: ఇన్ని ప్రార్థన చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అవర్ ప్రేయర్?
1: ఇవన్నీ కేవలం గాలికి పోయేటువంటి ఒక పేలాల వలే ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్ బ్లోన్ అవుట్ విత్ ది విండ్ లైక్ ఎ పాప్కార్న్.
1: అది కాదు మనం సాధించవలసింది.
0: ఇస్ నాట్ దట్
1: సత్య నిత్యమైనటువంటిది ఇది? ఎస్ అనేటువంటిది నీ హృదయం నుంచి రావాలి.
0: యూ షుడ్ గెట్ ఎ రిప్లై ఫ్రమ్ యువర్ హార్ట్, ఎస్ ఫర్ యువర్
1: స్పిరిచువల్ మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఎందుకు ఆర్టిఫిషియల్ గా రూపొందుతున్నాయి.
0: సో ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం హార్ట్ఫుల్ గా రావాలి.
0: We should be heartful.
1: ఏ కార్యం చేసినా గానీ మనం హార్ట్ఫుల్ గా చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎనీథింగ్ హార్ట్ఫుల్.
1: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
0: ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
1: కాబట్టి హార్ట్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ హార్ట్.
1: అంతేకాని ఏదో బయట సంబంధమైనటువంటి యొక్క ప్రజలను మాత్రం మనం ఫాలో చేస్తే ప్రయోజనం లేదు.
0: డోంట్ ఫాలో ది పీపుల్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరు.
0: ది బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్.
1: తలంపులు వేరు వేరు.
0: థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: కర్మలు వేరు వేరు.
0: యాక్షన్స్,
1: ఫలములు వేరు వేరు.
0: రిజల్ట్స్.
1: ఎందుకు నీవు ఇమిటేషన్ చేస్తావు?
0: వై షుడ్ యూ ఇమిటేట్ ఎనీబడి?
1: నీ హృదయాన్ని నీవు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ హార్ట్.
1: ఇమిటేషన్ ఇస్ హ్యూమన్, క్రియేషన్ ఇస్ డివైన్.
0: Imitation is human, creation is divine.
1: Creation entity ni hrudayam nunchi aavirbhavinchetundi.
0: That creation should originate out of your heart.
1: Yenni vidhamule entity oka samsayalu undinappudiki deenni annitini daniki tattukoni nettukoni munduku saagutu vastundi.
0: There may be number of doubts, but yet you should face them, resist them and go ahead. Why?
1: Adiye satya smriti.
0: That is the truth within.
1: Atti manaku aa satyamaneetundi oka aavirbhavamlo aa vibration lo manam munigipovali.
0: Out of truth you get vibrations in which you have to draw yourself.
1: Sarvatra untundadi.
0: This truth is vibration is
1: kani manu kanipinchukondu poyinanta mathramana manam ledani viswasinchatam ledu.
0: As you don't see the vibrations, you cannot deny their existence.
1: Mana chuttu gali undi.
0: There is air around us.
1: Kani mana kanti kanipinchatam ledu.
0: But you don't see with the eye.
1: Kani viswasinchalekapothunnava?
0: But are you not able to believe it?
1: Mana yokka divyamainatundi vibration mana chuttu undi. In you, with you, around you, below you, around you. దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం కొంతైనా కూడా గుర్తించాలి.
0: Therefore, we have to recognize at least to some extent the nature of divinity.
1: సాధనలు.
0: We do practices.
1: వింటున్నారు సమావేశంలో మహనీయుల యొక్క చరిత్రలు.
0: We listen to so many stories of noble souls.
1: మనం హృదయంలో నింపుకుంటున్నాము.
0: How many of them find a place in our heart?
1: నింపుకోవటం లేదు.
0: No.
1: తిన్నది బయటికి పోయినట్టుగా, పీల్చుకున్న గాలి తిరిగి బయటికి విడిచినట్టుగా, విన్నటువంటి విషయాలు కూడా బయట వదిలేస్తున్నాము.
0: Just as all the food eaten, vomited out, all the breath taken in, exhaled, we also forget all that we listen.
1: Kani vadalavalasindi prakrutamainativi kani divyamainativi kadu.
0: Worldly things must be forgotten, not the divine matter.
1: Ee naati lokamulopala ye vidhamainatunte oka sadhana chesinappatikini andulo kinchitaina manaku aanandam labhyam kavatam ledu.
0: Whatever path you may proceed, but there's no trace of happiness in the world.
1: ఈ లౌకికమైన సంపాదనలన్నీ కూడాను ఎక్కడికెక్కడ వదిలిపెట్టి పోయేటువంటివి.
0: All the acquisitions and the money you amass,
1: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది. నీ నిన్ను కాపాడుతూ వచ్చేటువంటి అదొక్కటే సత్యము.
0: It is only truth that protects you, that is with you, in you, around you, below you, above you.
1: కనుకని అతి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి.
0: So we have to tread along that sacred path of truth.
1: కేవలం రామ రామ రామ రామ అని స్మరించినంత మాత్రం అది మంచిది కాదు.
0: It's not enough if we chant in the name of
1: కేవలం పెదవుల నుంచి వస్తుండాలి కానీ హృదయం నుంచి రావటం లేదు.
0: It's only lip service, it doesn't come out of the heart.
1: టేప్ రికార్డ్ పాడుతూనే ఉంటుండాలి కానీ దానివల్ల ఎంత ఫలితం వస్తుందా దానికి?
0: The tape record sings, but what is the result? Reward.
1: గ్రామ్ఫోన్ ప్లేట్ పాడుతుండాలి దానికి ఎంత ఫలితం వస్తుండాలి?
0: The gramophone playing turns, but what is the reward?
1: అది కరెంట్ కు కనెక్షన్ చేయాలి.
0: You have to connect it to the current.
1: అప్పుడు ఈ రికార్డ్ సరైనటువంటి దీనిగా వస్తుంటాయి.
0: Then the record will move on.
1: ఆ కరెంటే అదే విల్ పవర్.
0: That current is the will power.
1: ఫ్రీ విల్ అన్నారు.
0: The will power, that's called
1: ఈ
0: free will.
1: ఫ్రీ విల్ అనేది ఒక డాగ్ గాడు తప్ప మరొకరికి ఏమాత్రము లభ్యం కాదు.
0: ఫ్రీ విల్ ఇస్ ఓన్లీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్, నో వన్ ఎల్స్.
1: అందరూ చెప్పవచ్చు ఫ్రీ విల్ ఫ్రీ విల్ ఫ్రీ విల్ అని.
0: ఆల్ మే కాల్ అబౌట్ ఇట్.
1: పదములు ఉచ్చరిస్తున్నారే కానీ ఆ ఫ్రీ విల్ నీలో లేదు.
0: They only speak of free will, they don't have it anyway.
1: నీ అందున్నటువంటి జనరల్ విల్ కూడా నీవు కోల్పోతున్నావు.
0: యు ఆర్ లూజింగ్ యువర్ ఓన్ జనరల్ విల్.
1: కానీ ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ నీవు కట్టుకోగలవు?
0: Then how do you think of freedom?
1: ఏ రీతిగా కాపాడుకోగలవు?
0: How can you protect it?
1: దీన్ని కాపాడుకునేటువంటి ప్రదేశము నీ హృదయమే.
0: It is on the heart where the free will can be protected.
1: కేవలం ఫిజికల్ హార్ట్ కాదు.
0: It is not the physical heart.
1: Spiritual heart.
0: It is the spiritual heart.
1: స్పిరిచువల్ హార్ట్ అనగా ఏ పని చేసినప్పటికీ ఎక్కడ పోయినప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ రీతిగా జరుగుతున్నాయో ఆ చింతన ఆ రీతిగా ఉంటుండాలి.
0: The spiritual heart always thinks and ponders over like inhalation and exhalation breathing process.
1: మనము నిద్రపోతున్నప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతూనే ఉంటున్నాయి.
0: వీ బ్రీద్ ఈవెన్ యాజ్ వీ స్లీప్.
1: మనం పనులు చేస్తున్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంది.
0: వీ కంటిన్యూ టు బ్రీద్ దో వీ వర్క్.
1: ఎవరితోనైనా మనం పోట్లాడుతుంటున్నప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరుగుతున్నాయి.
0: ఈవెన్ వైల్ ఫైటింగ్ వీ బ్రీద్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా ఇవి అడ్డు రాదు.
0: For all the physical actions, the breathing process doesn't interfere.
1: అది విధంగానే దైవత్వం అనేటువంటి ఏ రూపమైనటువంటి మార్గంలో అయినా అది శాశ్వతంగా ఉంటాడు.
0: Therefore, divinity, whatever the form may be, it must be permanent.
1: అతి సత్య నిత్యమైనటువంటి దానిని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: So we should follow that eternal truth.
1: విద్యార్థులారా,
0: students,
1: మనం పెంచుకోవలసినటువంటిది సత్యము ధర్మము.
0: What we have to develop today is satya, the truth and dharma, righteousness.
1: కేవలం లోకాన్ని సంరక్షించే కోసం కాదు.
0: Not to protect the world either.
1: లోకాన్ని సంరక్షించే వాడు ఎవడూ లేడు ఇక్కడ.
0: No one can protect this world.
1: సత్య ధర్మములే లోకాన్ని రక్షిస్తుంది.
0: Only truth and dharma will protect the world.
1: కనుక నీవు రక్షించవలసినటువంటి సత్య ధర్మాన్ని రక్షించు.
0: So what you have got to protect are these two, satya and dharma.
1: నీవు రక్షించినప్పుడు ఆ రెండే దేశాన్ని రక్షిస్తుంది.
0: When once you safeguard these two principles, they will protect the country by and large.
1: కనుకనే సత్యము ధర్మము అనేటువంటి దాన్ని మనం ఎంత ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ కన్సిడర్ ట్రూత్ అండ్ రైట్యస్నెస్ యాజ్ అవర్ లైఫ్.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: ఇఫ్ యు ప్రొటెక్ట్ ధర్మ,
1: ధర్మ ఏవ హతోహంతి. ఈనాడు ధర్మం అనేటువంటిది ఏమిటో తెలియటం లేదు.
0: టుడే నథింగ్ ఇస్ నోన్ అబౌట్ ధర్మ.
1: సత్యం అంటే ఏమిటో తెలియటం లేదు.
0: నో వన్ నోస్ వాట్ ఈస్ ట్రూత్.
1: కానీ సత్యం అనేటువంటిది త్రికాల భాగ్యం.
0: The truth is changeless in all three periods of time.
1: అప్పటికప్పటికి మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: అదంతా నిజము.
0: దట్ ఇస్ ఓన్లీ ఫ్యాక్ట్.
1: ఇది ప్రాకృతమైనటువంటి సత్యము.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫ్యాక్ట్.
1: ఇది మారుతూ ఉంటుంది.
0: దే చేంజ్.
1: తెల్లవారితే యోగము,
0: మార్నింగ్ యోగ,
1: మధ్యాహ్నం రోగము,
0: ఆఫ్టర్నూన్ రోగ,
1: రాత్రికి భోగము.
0: అండ్ దెన్ యు ఫైండ్ భోగా ద ప్లెజర్.
1: ఈ విధంగా మారుతూ ఉంటే ఎంతకాలం అని ఉంటుంది.
0: సో ఇఫ్ దే గో ఆన్ చేంజింగ్ హౌ లాంగ్ డు దే లాస్ట్.
1: కనుక రామాయణం కంటే కూడాను కామం ప్రధానం అన్నారు.
0: ఎంటైర్ రామాయణ ఇస్ బేస్డ్ ఆన్ కామ డిజైర్.
1: అది ఏ రావణాసుడు దీనికంతా కూడా మూల కారణం.
0: అండ్ రావణ ఇస్ ది మెయిన్ వన్.
1: భాగవతానికి క్రోధమే కారణం అన్నారు.
0: ఫర్ భాగవత ఇస్ ది యాంగర్ విచ్ ఇస్ ది ప్రిన్సిపల్.
1: హిరణ్యకశిపుడు భగవంతుని పైన కోపంతో చేతనే ఆ భాగవతాన్ని అంతా ఇది చేశాడు.
0: ఇట్ వాజ్ హిరణ్యకశిపు హూ వాజ్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: భారతము లోభి లోభి లోభి లోభి.
0: భారత గ్రీడ్.
1: చూసారా, రామాయణం కామము,
0: the desire, రామాయణం.
1: భాగవతము క్రోధము,
0: భాగవత యాంగర్.
1: ఇంత భారతము లోభత్వం,
0: భారత ద గ్రీడ్.
1: ఈ ఒక్కొక్క దాని ఎందు ఒక్కొక్క వ్యక్తి ఉండినప్పుడే ఇంత పతనం అయిపోయింది దేశం.
0: ఎవ్రీ పర్సన్ సింబలైజెస్ దిస్ క్యారెక్టర్ అండ్ అల్టిమేట్లీ
1: మూడు గుణములు ఒకే వ్యక్తి ఎందే ఉంటున్నాయి.
0: అండ్ టుడే ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇంకా ఈ మానవుని ఎంత పతనం చేస్తుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ రూయిన్ విల్ బి సబ్జెక్ట్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వానికి మూల కారణాలు లేక మూల అడ్డులు ఈ మూడే.
0: దీస్ ఆర్ ది ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ సేక్రెడ్ డివినిటీ.
1: కనుకనే నరక ద్వారములు ఈ మూడు అని వేదం బోధించింది.
0: దేర్ఫోర్ వేద టెల్స్ యూ దట్ ద ఓపెనింగ్ డోర్స్ లీడింగ్ యూ టు ద హెల్.
1: కనుక ఒక్కొక్క భారత భాగవత రామాయణం నందు మాత్రం ఒక్కొక్క గుణం మాత్రమే ఉంటూ వచ్చింది.
0: దేర్ఫోర్ ది త్రీ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ వన్ వన్ క్యారెక్టర్.
1: ఈనాటి మానవుని యందు మూడు గుణములు చేరిపోయింది.
0: ఆల్ దీస్ త్రీ ఈవిల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: కామము, క్రోధము, లోభము.
0: On the desire, anger and greed. What is going to happen
1: destiny?
0: They will lose all their name, they will lose their form and
1: figure. Therefore, you
0: have to kill these evil qualities. The desire, anger and
1: greed. That day when we dispense with these
0: qualities, we can carry our life. అప్పుడే మనకు కీర్తి ప్రతిష్టలు కూడా మనకు ప్రాప్తిస్తాయి. Then only we will get a very good name and respect in society.
1: లేకపోతే మనకు కీర్తి ప్రతిష్టలు లేనే లేదు. అపకీర్తి.
0: Or else we will be put to
1: disrepute. And we
0: lose all our respect. We will be
1: disrespected.
0: But we appear like a forest
1: fig.
0: The moment you open the forest fig, it will be full of the worms there.
1: కనుకు మనం చూడడానికి మాత్రం చాలా షైనింగ్ గా ఉంటున్నాము.
0: బట్ అవుట్ వర్డ్
1: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాము.
0: వి ప్రిటెండ్ యాక్ట్
1: నటిస్తున్నట్టుగా నటిస్తున్నాము.
0: వి ప్రిటెండ్ యాక్ట్
1: సినిమా యాక్టింగ్ లో అయిపోతున్నాయి.
0: ఇట్ ఇస్ ఆల్ సినిమా యాక్షన్.
1: కానీ కాదది. మన హృదయం నుంచి రావాలి ఈ ఆనందము.
0: The bliss should come from the heart.
1: ప్రతి ఒక్కటి అదే మనకు తృప్తి.
0: That only gives satisfaction.
1: అదే నిజమైనటువంటి ఒక ఆనందము.
0: That is the true bliss.
1: అదే నిజమైనటువంటి ప్రాపర్టీ.
0: That is the true property.
1: Who is the poorest man in this world?
0: Who is the poorest man in this world?
1: He who has much desire, he is the poorest man.
0: He who has much desires is the poorest man.
1: Who is the richest man in this world?
0: Who is the richest man in this world?
1: He who has much satisfaction.
0: He who has much satisfaction is the richest man.
1: తృప్తికరమైనటువంటి వాడే నిజమైనటువంటి ఒక శాంతిపరుడు.
0: The one with satisfaction will live in peace.
1: ఎవరికుంది ఈ తృప్తి?
0: Who has got that satisfaction?
1: తృప్తి అనేటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్.
1: తృష్ణ ఉంటుండాలి కానీ తృప్తి లేదు.
0: దేర్ ఇస్ తృష్ణ ది డిజైర్ నాట్ కంటెంట్.
1: తృష్ణ అనగా నిమిష నిమిషమునకు కోరికలు అభివృద్ధి కావటం.
0: తృష్ణ మీన్స్ డిజైరింగ్ మోర్ అండ్ మోర్.
1: ఈ తృష్ణను మనం అవసరించదండి. తృష్ణను మనం అనుసరించకండి.
0: వి షుడ్ నాట్ ఫాలో ది డిజైర్.
1: కృష్ణను అనుసరించండి.
0: ఫాలో డోంట్ ఫాలో తృష్ణ డిజైర్, ఫాలో కృష్ణ డివైన్.
1: ఈ కృష్ణుని ఫాలో చేసినప్పుడే మనకు అన్ని విధాల మనకు లభ్యం అవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఫాలో కృష్ణ యుల్ బి సక్సెస్ఫుల్.
1: రాముని మనం అనుసరించినప్పుడే మన వెళ్ళంతా కూడా తీరిపోతుంది.
0: వెన్ యు ఫాలో రామా యుల్ బి రిడీమ్డ్.
1: కనుకనే భగవత్ యొక్క నామాన్ని మనం అనుసరించాలి.
0: సో వీ షుడ్ ఫాలో చాంట్ గాడ్స్ నేమ్.
1: భగవంతుని యొక్క ఆజ్ఞలు మనం ఆచరించాలి.
0: వీ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
1: ఎన్ని ఆచరిస్తున్నాం మనం?
0: What is the
1: రామాయణం లోపల పితృవాక్య పరిపాలన అన్నారు.
0: Ramayana says that you should obey your father.
1: కానీ ఎంతమంది పితృవాక్య పరిపాలన ఆచరిస్తున్నారు?
0: How many follow the command of their father?
1: రాములు సత్య స్వరూపుడు.
0: Rama is the form of truth.
1: కానీ మనం అంతా సత్యమే.
0: But we utter all lies.
1: ఒక్క సంవత్సరానికి ఒకటూరు సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం.
0: But we perform సత్యనారాయణ వ్రత a ritual once in a year.
1: కాదు, సతతం సత్యం.
0: But we should speak truth always.
1: Sarvada sarvakaleshu sarvatra harichintanam.
0: At all points of time, everywhere, we should think of God.
1: Kanukane atti satyanni manam patinchadaniki konchemaina prayatnam cheyali.
0: Therefore, we should make an effort to speak truth.
1: కానీ మనము ఆచరించడం లేదు.
0: బట్ వి ఆర్ నాట్ డూయింగ్ దట్.
1: నోరెత్తితే అసత్యం.
0: ద మూన్ ఓపెన్ అవర్ మౌత్ ఇస్
1: ఏ చెప్పినా అసత్యమే.
0: వాట్ ఎవర్ దట్ సెడ్ లైస్.
1: సత్యం అంటే ఏమిటి గుర్తించడానికి వీలు కాకుండా ఉంది.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో వాట్ ఈస్ ట్రూత్.
1: కనుక నీ విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పటికీ,
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సత్యాన్ని మాత్రం వదలకండి.
0: ఈవెన్ ఇఫ్ ది టైమ్ సిచ్యువేషన్ అరైజెస్ దట్ యు హావ్ టు డై, సత్యమే మీ వెంట
1: ఇంత ఉండి కంటిలెప్పవలే కాపాడుతుంది.
0: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ బికాస్ ఇట్ విల్ బి విత్ యూ త్రూ అవుట్.
1: కనుక నీ హరిశ్చంద్రుడి రూపమని సత్య హరిశ్చంద్రుడిగా మార్చేసి.
0: సో హరిశ్చంద్ర ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ఫ్ టు సత్య. ఎన్ని
1: కష్టములకు గురి అయ్యాడు.
0: హి ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: ఎన్ని బాధలకు గురి అయ్యాడు.
0: హి వాస్ పుట్ ఆల్ ఆఫ్
1: హిస్ కుడును అమ్ముకున్నాడు. రాజ్యాన్ని త్యజించాడు.
0: కాటి
1: కాపరిగా తయారయ్యాడు.
0: హి సాక్రిఫైస్ కింగ్డమ్.
1: జంకలేదు, కుంకలేదు.
0: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్.
1: సత్యాన్ని వదలకుండా ఉంటున్నాడు.
0: హి హస్ నెవర్ గివెన్ అప్ ట్రూత్.
1: కనబడికి దైవమే లొంగిపోయాడు.
0: అండ్ గాడ్ హస్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు దిస్ కింగ్.
1: అప్పుడు దైవమే ప్రత్యక్షమై
0: గాడ్ మ్యాన్
1: కోల్పోయినటువంటి సర్వస్వాన్ని అందించి,
0: గాడ్ గేవ్ హిమ్ ఎవ్రీథింగ్ హి లాస్ట్.
1: నీవు సత్య హరిశ్చంద్రుడు అని సరియైనటువంటి బిరుదును అందించాడు.
0: అండ్ హి గేవ్ హిమ్ ద టైటిల్ సత్య హరిశ్చంద్ర.
1: కనుక ప్రతి మానవుడు సున్వంత్ విశ్వే అమృతస్య పుత్ర. నీవు అమృతపుత్రుడు.
0: యువర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: నీవు అమృతపుత్రుడు కాదు.
0: యువర్ నాట్ ది సన్.
1: అసత్యానికి పుట్టలేదు.
0: సత్యానికి
1: పుట్టావు.
0: యువర్ బోర్న్ టు అప్హోల్డ్ ట్రూత్.
1: దైవం సత్య స్వరూపుడు.
0: గాడ్ ఈస్ ట్రూ.
1: కనుక అందరూ దైవం నుండి ఆవిర్భవించినటువంటి వారే.
0: సో ఆల్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ది డివైన్.
1: అన్ని బుడగలు కూడాను నీటి నుంచి వచ్చినటువంటివే.
0: ఆల్ ద బబుల్స్ యూ ఫైండ్ దట్స్ ఆర్ అవుట్ ఆఫ్ వాటర్.
1: మానవుడు కూడాను సత్య ఆనందం అనేటువంటి సాగరం నుంచి ఆవిర్భవించినట్టు.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఒరిజినేటెడ్ ఆఫ్ దట్ మైటీ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: అందరు కూడాను సత్య స్వరూపులే.
0: ఆల్ ఆర్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ దిస్ బీయింగ్.
1: సత్యాన్ని గుర్తించాలి ప్రతి ఒక్కరూ.
0: We have to recognize the truth.
1: నేను దేహమును మానవ దేహమునే కానీ,
0: ఇట్ ఇస్ జస్ట్ ఎ హ్యూమన్ బాడీ.
1: నేను సత్ చిత్ ఆనంద స్వరూపుడను,
0: బట్ ఐ ఎమ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దట్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్.
1: భావం నన్ను దృఢంగా నాటుకొని పోతే ఎంత మనకు ఆనందం ఉంటుంటారు.
0: వెన్ వన్స్ వీ హావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్ వీల్ బి ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
1: కేవలం ఆర్టిఫిషియల్ గా నీ ఫీల్ చేయకూడదు.
0: డోంట్ ఫీల్ ఇట్ ఆర్టిఫిషియలే,
1: హృదయపూర్వకంగా నీ ఫీల్ చేయాలి.
0: ఇట్ షుడ్ బి హార్ట్ ఫుల్.
1: నేను సత్ చిత్ ఆనంద స్వరూపుడనే.
0: అండ్ వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
1: దేహం కూలిపోతుంది,
0: ద బాడీ ఇస్ బౌండ్,
1: మనసు రాలిపోతుంది,
0: మైండ్ ఇస్ బౌండ్, బుద్ధులు
1: చెలిపించేస్తున్నాయి,
0: అండ్ ఇట్ గో దే పాస్ ఆఫ్,
1: కదిలిపోతున్నాయి మేఘాల వలె.
0: దే ఆల్ పాస్ ఆఫ్ లైక్ క్లౌడ్స్.
1: నేను ఎప్పుడు ఉండేటువంటి వాడిని,
0: ఐ యామ్
1: నేను కదిలేవాడిని కాదు,
0: ఐ డోంట్ మూవ్,
1: జారేవాడిని కాదు,
0: ఐ డోంట్ డ్రాప్,
1: ఊగేవాడిని కాదు, ఏకత్వంగా ఉండేటువంటి వాడిని.
0: ఐ రిమైన్.
1: ఇలాంటి భావాన్ని మనం దృఢం చేసుకోవాలి.
0: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ సచ్ ఫీలింగ్.
1: ఆ ఫీలింగ్ మనకు ఎప్పుడు వస్తుందో అప్పుడే సాక్షాత్కారం అయిపోతుంది.
0: ద డే వెన్ వీ డెవలప్ దట్ ఫీలింగ్ యూ విల్ ఫైండ్ గాడ్ మానిఫెస్టింగ్.
1: కానీ ఆ ఫీలింగ్ పైన కూడా నువ్వు ఫెయిత్ లేదు.
0: బట్ వీ హావ్ నో ఫెయిత్ ఈవెన్ ఇన్ దట్ ఫీలింగ్.
1: ఇంకెట్ట వస్తుంది మనకు?
0: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్?
1: అందువల్లే ఫెయిత్ ఇన్ యువర్
0: దేర్ ఫోర్ ఫస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్,
1: ఫెయిత్ ఇన్ గాడ్,
0: ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఈ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్, దట్ విల్ హెల్ప్ యు టు అచీవ్.
1: బీ ఫియర్లెస్. దేనికి నువ్వు భయపడవద్దు.
0: బీ ఫియర్లెస్, డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: దేనికి భయపడాలి?
0: వై షుడ్ బి అఫ్రైడ్?
1: సత్యం నాలో ఉంటుండాలి.
0: యూ హావ్ గాట్ ట్రూత్ ఇన్ యూ.
1: సత్యం దేనికి భయపడదు.
0: ట్రూత్ హ్యాస్ నో ఫియర్.
1: అందువల్లే సత్యం వద, సత్యం జయం.
0: దేర్ఫోర్ ట్రూత్ విల్ బి ట్రయంఫెంట్.
1: ఈ సత్యాన్ని మనం సాధించాలంటే ప్రేమతోనే సాధించాలి.
0: యూ కెన్ అచీవ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ త్రూ పాత్ ఆఫ్ లవ్.
1: నా ప్రసంగంలో ఏది లేకపోయినప్పటికీ సత్యము ప్రేమ ఈ రెండింటితో ప్రారంభమవుతుంది, ఈ రెండింటితోనే అంత్యమవుతుంది.
0: స్వామి భగవాన్ నెసెసరీ బిగిన్స్ హిస్ డిస్కోర్స్ విత్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: ప్రసంగంలో చేయను.
0: He will not leave these two important principles.
1: ఎందుకంటే అందరి ప్రాణములు ఇవి రెండే.
0: Because these two are the life principles.
1: ఒకటి ఉచ్ఛ్వాసము, ఒకటి నిశ్వాసము.
0: One is in inhalation, other is exhalation.
1: ఈ రెండు లేకపోతే ఇంకా జీవి జీవితంగా ఉంటుంటాడు.
0: How can you live without these two?
1: కనుకనే సో సత్యం, హం ప్రేమ.
0: సో ఈజ్ ట్రూత్, హమ్ ఈజ్ రైచస్ లవ్, లవ్, లవ్.
1: కనుకనే ఈ సత్యము ప్రేమ ఈ రెండింటినీ ఉన్నప్పుడే మన జీవితము.
0: సో వీ కెన్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సోజర్న్ విత్ దిస్ త్రూ ట్రూత్ అండ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ఈ లేత వయస్సు నుండి ఈ సత్యమును ప్రేమమును మీరు అభివృద్ధిగా చూడాలి.
0: యు హావ్ టు డెవలప్ దీస్ టూ, ది ట్రూత్ అండ్ లవ్.
1: ఈ సత్యమును ప్రేమను కూడా మిస్లీడ్ చేయొద్దండి.
0: యు షుడ్ నెవర్ మిస్లీడ్ దీస్ టూ.
1: ఈ సత్యాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సీ దట్ యు ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఈ స్వప్రయోజనము చేరిపోవడం చేత సత్యం కూడా మారిపోతుంటుంది.
0: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈవెన్ ట్రూత్ చేంజెస్.
1: ఆనాడు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం కలుకనే ఆనాడు సత్య హరిశ్చంద్రుడు విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ ద క్లైమేట్ విచ్ వాస్ ఫుల్ ఆఫ్ సాంక్టిటీ ఇన్ దోస్ డేస్ హి వాస్ ట్రయంఫెంట్.
1: ఎవరు అతన్ని మార్చలేకపోయారు.
0: నో వన్ కుడ్ బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ హిమ్.
1: ఈనాడు కలియుగంలోనే నిజంగా ఆ హరిశ్చంద్రుడేకి వస్తే అతన్ని కూడా అసత్యం ఆడిపించేస్తాడు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి, ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ టు అపియర్ అమిడ్
1: అస్, కలి ప్రభావం ఇంటి ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి టుడే.
1: ఎంతో మంది సత్యం ఆడాలని ఎంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు.
0: సో మెనీ పీపుల్ డిటర్మిన్ దే
1: టేక్ ఎ వాక్, బయటికి వస్తానే అసత్యం అయిపోతుంది.
0: అట్ ద మూమెంట్ దే రిటర్న్ దే
1: కనుక మనం ఈ కలి ప్రభావానికి ఏమాత్రం కూడా లొంగకూడదు.
0: దో వీ షుడ్ నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: మన ఆనందంలోనే ఈ సత్యాన్ని పొంగింప చెయ్యాలి.
0: అండ్ దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ వీ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: ఈ యొక్క సాధనలు మీరు చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ చేంజ్ ఇన్ ప్రాక్టీస్.
1: ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
0: బట్ యూ హావ్ టు డెవలప్ దిస్ ట్రూత్.
1: సత్యము దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్
1: దేర్ ఇస్ నో వైలెన్స్. ప్రేమ దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ధర్మము దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్
1: శాంతి దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు ఉండిన దగ్గర అహింస అనేటువంటిది పూర్ణంగా ప్రత్యక్షమవుతుంది.
0: దేర్ ఫోర్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, వేర్ దేర్ ఇస్ రైచియస్నెస్, వేర్ దేర్ ఇస్ పీస్.
1: ఈనాడు అవి లేకపోవడం చేతని ప్రపంచమంతా హింసతో నిండి ఉంటుండాలి.
0: బికాస్ దీస్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ వి ఫైండ్ వైలెన్స్ ఎవ్రీవేర్.
1: బయట హింస, బజారులో హింస, ట్రైన్ లో హింస, బస్సులో హింస, ప్లేన్ లో హింస, ఎక్కడ చూసినా హింసలే.
0: యు ఫైండ్ వైలెన్స్ అట్ హోమ్, అవుట్ సైడ్, అలాంగ్ ద స్ట్రీట్స్, ఇన్ ఎ ట్రైన్ అండ్ ఆల్సో ఇన్ ఫ్లైట్స్, వైలెన్స్ ఎవ్రీవేర్.
1: భయం భయం బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం అన్నా. బ్రతికి లోకం మనకు పన్నిన వ్యూహం. ఏమిటి ఇది పన్నిన వ్యూహం? ఏమిటి పద్మవ్యూహం ఇది?
0: ద హోల్ లైఫ్ ఇస్ పద్మవ్యూహ.
1: ఈ పద్మవ్యూహం అనేటువంటి దాంట్లో మనం భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం అంతా భయమే.
0: ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ పద్మ వ్యూహ వీఆర్ ఫియర్స్ట్.
1: ఎక్కడికి పోకుండా ఇంట్లోనే ఉంటామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సిట్ అట్ హోమ్ వితౌట్ మూవింగ్ అవుట్ యట్ యు ఆర్ ఫియర్ స్ట్రికెన్.
1: ఏదో ప్లేన్ లో పోదామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యు వాంట్ టు ట్రావెల్ బై ఫ్లైట్ దేర్ ఇస్ ఫియర్.
1: ఏని వద్దు నడుచుకుని పోదామంటే అక్కడ భయమే.
0: ఈవెన్ ఇఫ్ యు ట్రై టు వాక్
1: ఎక్కడ భయం లేంది.
0: Where are you fearless?
1: దైవం దగ్గరనే అభయం.
0: You will be fearless in front of God.
1: దైవం మనలో ఉంటుంటే భయానికి అవకాశమే లేదు.
0: When there is God in you, there is no scope to fear.
1: కనుక మొట్టమొదట దైవాన్ని మన హృదయం పైన ప్రతిష్ఠ చేసుకోండి.
0: So we should install God in our heart.
1: మన హృదయం అనేటువంటిది దైవుని ప్రతిష్ఠ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆ సోపానమే కాని కేవలం నీవు బ్రతికే కోసం ఇచ్చినటువంటిది కాదు.
0: The heart is gifted so as to act as a throne in which God, on which God should be seated.
1: హృదయ ప్రతిష్ఠలో అయినటువంటి వాడు.
0: And he is installed there in our heart.
1: Anduvallane mat bhaktaha yatra gayanti tatra tishthami narada. Akkade nenu pratishtayanu.
0: I install myself where my glory is sung.
1: Kanaka vidyarthulara.
0: So students.
1: Meer elanti paristhithile indani kudanu. సత్యాన్ని పలకండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది.
0: ఇట్ మే బి డిఫికల్ట్ ఇన్
1: ది బిగినింగ్. నేను చెప్తున్నాను సత్యం పలకటమే సులభము.
0: ఇట్ ఇస్ ఈజీ టు స్పీక్ ట్రూత్.
1: సత్యం పలకటం ఎంత కష్టం ఏమాత్రం కూడా శ్రమ లేదు.
0: ఇట్స్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్.
1: ఈ అసత్యం చెప్పాలంటే ఇంక ఎన్నో ప్లాన్లు వేయాలి.
0: But to tell lies you have to plan a lot.
1: చాలా యోచన చేయాలి.
0: You have to think a lot.
1: అసత్యానికి ఎంత శ్రమ ఉంటుండాలి.
0: And you have to exert to speak.
1: ఎందుకంటే శ్రమపడి అసత్యంలో పాల్గొంటున్నావు.
0: Why should you suffer and not
1: lie? నీవు సత్యంలో పాల్గొను.
0: అండ్ యూ కెన్ స్పీక్ ట్రూత్ ఇన్ ఏ వెరీ ఈజీ వే.
1: ఈ యొక్క పువ్వు యొక్క రేఖనైనా కూడా నలపవచ్చును సులభంగా.
0: యూ కెన్ జస్ట్ రబ్ ది సాఫ్ట్ పెటల్.
1: కానీ సత్యాన్ని పెంచుకోవటం అంత సులభం.
0: బట్ ఇట్ ఈజియర్ టు స్పీక్.
1: ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో ఎంత సులభం ఉంటుండో.
0: హౌ ఈజీ టు టెల్ వాట్ యు హర్డ్.
1: ఇప్పుడు మీకు ఎవరు ట్రాన్స్లేషన్ చేశారు అని ఎవరైనా అడిగినప్పుడు క్షణంలో చెప్పొచ్చును అనిల్ కుమార్ అని.
0: If anyone asks you who translated, you can say Anil Kumar.
1: ఈ అనిల్ కుమార్ పేరు రాకుండా చేయాలంటే ఏమేమో ప్లాన్ వేయాలి.
0: To tell somebody's name, we have to plan a lot.
1: ఎందుకు ఇంత అవస్థ?
0: Why should you suffer?
1: కంటికి కనిపించేటువంటి దానికి ఎందుకు సత్యం పలకకూడదు?
0: Why can't you speak truth?
1: ముంజేతి కంకణానికి ఇంకా అర్థం ఎందుకు? ముంజేతి కంకణాన్ని చూడటానికి అర్థం ఎందుకు?
0: To see this golden bangle, why do you need a mirror?
1: ఈ బ్యాంగిల్ నీవు సులభంగా చూడొచ్చు.
0: You can see your own bangle.
1: అయితే నీ కనుబ్రష్టు మాత్రం చూడటానికి వీలు కాదు. నీ కన్నుళ్ళు కూడా నువ్వు చూడలేవు.
0: హౌఎవర్ యు కెన్ నాట్ సీ యువర్ ఓన్ ఐ.
1: కనుకని దానిని మూడవ నేత్రము అన్నారు.
0: సో దాట్ ఈస్ ది థర్డ్ ఐ.
1: ఆ మూడవ నేత్రమే ప్రేమ నేత్రము.
0: దట్ ది థర్డ్ ఐ ఆఫ్ లవ్.
1: సత్య ధర్మములకు ఈ ప్రేమ నేత్రం ఉండినప్పుడు అన్నింటినీ మనం చూడొచ్చు.
0: విత్ దీస్ టూ ఐ సత్య అండ్ ధర్మ విత్ ది థర్డ్ ఐ ఆఫ్ లవ్.
1: అందువల్ల యోగాభ్యాసములో వీటికి మూడు విధమైనటువంటి యొక్క రేచక పూరక కుంభం భావిస్తూ వచ్చారు.
0: ఇన్ యోగిక్ ప్రాక్టీసెస్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆర్ సెట్.
1: మనము కుడి వైపున తీసుకునేటువంటి గాలికి ఈడ.
0: దట్ వాట్ యు ఇన్హేల్ ఆన్ వన్ సైడ్ ఇస్ ఈడ.
1: పింగళ.
0: ద అదర్ వన్ ఇస్ పింగళ.
1: ఈ రెండింటి యొక్క భూమధ్య స్థానమే సుషుమ్న.
0: ద సెంటర్ ఆఫ్ ది ఫోర్ హెడ్ ఇస్ సుషుమ్న.
1: కనుకనే ఆనాడు మీరా కూడా అట్టే చెప్పింది.
0: దట్స్ వాట్ మీరా సెడ్.

0: హే మన్, ఈ గంగా యమున ఈ రెండింటికి భూమధ్య స్థానమైనటువంటి యొక్క ప్రయాగకు నీ వెళ్లి చేరుకో.
1: ఓ మైండ్ రీచ్ దట్ ప్రయాగ విచ్ ఇస్ ద సెంటర్ వేర్ దీస్ టు రివర్స్ మీట్.
0: నిర్మల పాని శీతల హోత శరీర చెల్లో రే మన్, మన్ చెల్లో రే మన్ గంగా జమునా తీర్. ఈ విధమైనటువంటి దానికి నీవు టికెట్ రిజర్వేషన్ చేసుకోనక్కర్లేదు, నీవు ఏ టికెట్ కొన్నక్కర్లేదు, ఏ రథంలోన పోనక్కర్లేదు, సులభంగా పోవచ్చు గంగా జమునా తీర్. ఇదే మనకు సులభమైన మార్గం.
1: టు గో భూమధ్య
0: రేఖలో నీ యొక్క దృష్టిని నిలుపు.
1: To send to go over there to the central point of the forehead, you don't need to make any reservation. Then there is no scope for any such other thoughts.
0: Idiye adda sini sharira netram an pettaru.
1: This is what's called the third eye.
0: దీనికి థర్డ్ ఐ ఇక్కడే ఉంటుంది.
1: థర్డ్ ఐ ఇస్ దేర్.
0: కోస్తే మనకు థర్డ్ ఐ కనిపించదు.
1: యూ కెనాట్ డిసెక్ట్
0: ఇట్. రక్తమే వస్తుంది.
1: You find all blood coming out of it.
0: ఏది భావం అనేటువంటి నేత్రమే త్రినేత్రము.
1: The third eye is the one of faith.
0: భగవంతునికి త్రినేత్రుడని ఎందుకు పేరు పెట్టారు?
1: Why do you call God three eyes? ప్రతి మానవునికి
0: ఇప్పుడు రెండు నేత్రములు ఉంటున్నాయి.
1: Every man has two eyes.
0: Past ను చూడగలడు.
1: He can know the past.
0: Present ను చూడగలడు.
1: He sees the present.
0: Future ను చూడలేడు.
1: But he cannot know the future.
0: కానీ త్రినేత్ర స్వరూపుడైన భగవంతుడు past, present and future మూడింటిని చూడగలడు కనుక అతనికి త్రినేత్రుడు అని పేరు పెట్టారు.
1: God is trinetra, three-eyed because he can see the past, present and future.
0: కానీ ఫ్యూచర్ చూడలేవు.
1: బట్ యూ కెనాట్ నో ద ఫ్యూచర్.
0: పాస్ట్ ప్రెజెంట్
1: యు నో ఓన్లీ పాస్ట్.
0: పాస్ట్ ఓ నేను పలాని బొంబాయిలో పలాని ఇంట్లో ఉండినానంటే నీవు ఆ ఇల్లు చూడవచ్చును.
1: యూ కెన్ థింక్ ఆఫ్ యువర్ రెసిడెన్స్ దేర్ ఇన్ బాంబే ఇన్ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ది నీవు చూడవచ్చు.
1: ప్రెజెంట్ యూ కెన్ వాచ్.
0: ఫ్యూచర్ చూడలేవే.
1: బట్ యూ కెనాట్ సీ ది ఫ్యూచర్.
0: నీకు రెండు నేత్రములే ఉన్నాయి.
1: సో హావ్ ఓన్లీ టు ఐస్.
0: భగవంతుడికి మూడు నేత్రములు ఉంటాయి.
1: గాడ్ ఇస్ త్రీ ఐ.
0: అంటే ఏమి? ఫ్యూచర్ ను కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో
0: భవిష్యత్తును కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో సీ ది ఫ్యూచర్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలతో కూడినటువంటిది భారతీయ యొక్క వేదాంత సంస్కృతి.
1: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ విత్ లోడ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: భారతీయ కల్చర్ ఎంత పవిత్రమైనటువంటిది,
1: కల్చర్
0: ఎంత ఉత్తమమైనటువంటిది,
1: హైలీ
0: ఎంత విలువైనటువంటిది,
1: హైలీ వాల్యుబుల్,
0: ఎంత ప్రాణవంతమైనటువంటిది,
1: ఇస్ ద లైఫ్,
0: ఎంత ఆదర్శవంతమైనటువంటిది,
1: ఇస్ ఎన్ ఐడియా.
0: దీన్ని మొట్టమొదట విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్ షుడ్ నో దిస్ ఫస్ట్.
0: ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: టుడే దే డోంట్ నో వాట్ కల్చర్ ఈస్.
0: కనుకనే ఎన్నో పరిశోధనలు చేశాడు ఇలియట్.
1: ఇలియట్ ఇన్వెస్టిగేటెడ్ డిడ్ రీసెర్చ్.
0: కల్చర్ అంటే ఏమిటి? సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి.
1: హి వాంటెడ్ టు నో వాట్ కల్చర్ ఈస్.
0: కరెక్ట్ కాబట్టి అన్నింటినీ పాపం పరిశోధన చేశాడు.
1: ఇన్వెస్టిగేటెడ్
0: లాస్ట్ చెప్పాడు వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: ఫైనలీ హి సెడ్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ వే ఆఫ్ లైఫ్?
0: అదే మన గమ్యమునకు చేర్చేటువంటి మార్గము.
1: దట్ ఈస్ ది వన్ దట్ విల్ టేక్ యూ టు ద గోల్.
0: అదే మన గోల్.
1: దట్స్ అవర్ గోల్.
0: అదే మన లక్ష్యము.
1: దట్స్ అవర్ ఎయిమ్.
0: అదే మన దివ్యత్వము.
1: దట్ ఇస్
0: అదే మన పవిత్రము.
1: దట్ ఇస్ సాంక్చురీ.
0: అదే మన చరిత్రము.
1: దట్ ఇస్ అవర్ హిస్టరీ.
0: ఇలాంటి పవిత్రమైన చరిత్రతో కూడినటువంటి భారతీయుడు ఎందుకు ఈ చరిత్రను పాడు చేసుకుంటున్నారు?
1: ద వన్ భారతీయ విత్ సచ్ గ్రేట్ ఇన్హెరిటెన్స్ అండ్ లెగసీ, వై షుడ్ హి రూయిన్ హింసెల్ఫ్?
0: చరిత్రను నిలుపుకోండి.
1: అప్హోల్డ్ ది హిస్టరీ అండ్ ది ప్రెస్టీజ్.
0: దానిని ప్రేమ చేత నిలుపుకోండి.
1: లవ్ ఇట్, లవ్ ఇట్.
0: ప్రేమ ముదిత మనసికో.

0: నువ్వులు ఎందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ఆయిల్ ఇన్ థిల్ సీడ్స్,
0: చీర మధ్యే యథాఘృతం పాలలో వెన్న ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద బటర్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్యే యథా గంధం పుష్పమునందు చక్కని సుగంధం ఉండినట్టుగా,
1: లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్
0: ఫల మధ్యే యథా రసం,
1: జస్ట్ లైక్ ది స్వీట్ జ్యూస్
0: ఫలంలో రసం ఉండినట్టుగా,
1: లైక్ ద స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్
0: కాష్టాగ్నివత్

0: కట్టెలలో నిప్పు ఉండినట్టుగా.
1: యాజ్ యు ఫైండ్ ఫైర్ ఇన్ వుడ్,
0: ఈ విశాలమైన అనంతమైన ఈ జగత్తునందు దైవం కూడా ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ దిస్ వాస్ట్ ఇన్ఫినిట్ వరల్డ్.
0: జగత్తునందుండినటువంటి యొక్క మాధవుడు మానవ శరీరం నందు కూడా ఉన్నాడు.
1: గాడ్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో.
0: ఏ విధంగా ఉన్నాడు మానవుని యందు?
1: ఇన్ వాట్ ఫార్మ్ ఈజ్ హీ ప్రెసెంట్?
0: కనులలో చూపు ఉండినట్టుగా, చెవులలో శబ్దం ఉండినట్టుగా దేహం నందు చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు.
1: జస్ట్ యాజ్ యూ హ్యావ్ ద విజన్ ఆఫ్ ది ఐ సైట్ ఇన్ ఎన్ ఐ, జస్ట్ యాజ్ యూ ద పవర్ ఆఫ్ ఆడిషన్ టు ఎన్ ఇయర్, యు ఆల్సో ఫైండ్ గాడ్ డ్వెల్లింగ్ ఇన్ ద బాడీ.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకృతియే.
1: క్రియేషన్ మీన్స్ ఇట్స్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్.
0: దీని పేరే ప్రకృతి.
1: దిస్ ఇస్ కాల్డ్ నేచర్.
0: ఈ ప్రకృతి ఈశ్వరు నుండియే ఆవిర్భవించినటువంటిది.
1: నేచర్ హ్యాస్ ఎమినేటెడ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావంతోనే కలిగి ఉండాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ హ్యాస్ గాట్ ది డివైన్ క్వాలిటీ.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యమును ఆవిర్భవింపజేసే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
1: మ్యాన్ ఈస్ బోర్న్ టు మేనిఫెస్ట్ అండ్ టు ఎక్స్ప్రెస్ ది డివినిటీ ఇమ్మనెంట్ ఇన్ హిమ్.
0: మానవునికి ప్రధానమైనటువంటి గుణములు కూడాను ఉండాలి.
1: ది హ్యూమన్ బీయింగ్ షుడ్ హ్యావ్ మెయిన్ హ్యూమన్ క్వాలిటీస్.
0: ప్రకృతిలో ఏ విధంగా సత్వరజోతమో గుణములు ఉండినట్టు ఆ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని ఎందు కూడాను ఈ మూడు గుణములు ఉండాలి.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద క్వాలిటీస్ ఇన్ ద నేచర్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆల్సో షుడ్ హ్యావ్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్.
0: అవి ఏ? డకార త్రయములు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ క్యారీ ద లెటర్ డా టు బిగిన్ విత్.
0: డివోషన్ మొట్టమొదటిది.
1: ద ఫస్ట్ వన్ డివోషన్.
0: డిసిప్లిన్ రెండవది.
1: డిసిప్లిన్ సెకండ్.
0: డ్యూటీ మూడవది.
1: డ్యూటీ ద థర్డ్.
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: మీరందరూ కూడా చాలా మంచివారే.
1: యు ఆర్ ఆల్ వెరీ వెరీ గుడ్.
0: కానీ
1: బట్
0: డిసిప్లిన్ ను మీరు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: యు షుడ్ నో ద డిసిప్లిన్ అండ్ ఫాలో వెల్.
0: ఈ డిసిప్లిన్ లో కూడాను పవిత్రమైన కాలమును వ్యర్థం కాకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఫాలోయింగ్ ద డిసిప్లిన్ యూ షుడ్ సీ దట్ ద సీక్రెట్ టైమ్ ఈజ్ నెవర్ వేస్టెడ్
0: ఇప్పుడు ఏ విధంగా మీరు కాలమును వ్యర్థం చేస్తున్నారు?
1: హౌ ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైమ్?
0: ప్రతి విషయమునకు ఒక విచిత్రం గాని చిత్రం కాని అన్నిటికీ క్లాప్స్ వేయటము, దీనివల్ల టైం వేస్ట్ అయిపోతుంది.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ మే బి వన్ ఆఫ్ వండర్ అండ్ మిస్టరీ, యూ క్లాప్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ క్లాప్స్ ఇప్పుడు ఒక విలువ లేకుండా పోతుండాలి.
1: దిస్ అప్లాస్ డజన్ క్యారీ ఎనీ వాల్యూ విత్ ఇట్ ఎనీ లాంగర్.
0: మానవుడు పవిత్రమైన విలువ కలిగినటువంటి వాడు.
1: హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ సీక్రెట్ వాల్యూ.
0: అతను చేసే ప్రతి పనికి కూడాను విలువ ఉండాలి.
1: వాట్ ఎవర్ హీ డస్ షుడ్ క్యారీ విత్ ఇట్ ద వాల్యూ.
0: ఈ డిసిప్లిన్ ను మీరు ఆచరించి ఇతరులకు అందించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ఫాలో దిస్ డిసిప్లిన్ అండ్ సీ దట్ ఇట్ ఇస్ ఫాలోడ్ బై అదర్స్.
0: ఈనాడు ప్రపంచంలో కోల్పోయినటువంటిది ఈ డిసిప్లిన్.
1: వాట్ ఈస్ దట్ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్ టుడే? ఇట్ ఈస్ ద డిసిప్లిన్.
0: డిసిప్లిన్ అంటే ఏమిటో వారికి ఏం తెలియటం లేదు.
1: దే డోంట్ నో వాట్ డిసిప్లిన్ ఈస్.
0: సమావేశంలో పోయి కూర్చోవటము.
1: దే సిట్ ఇన్ ఎన్ అసెంబ్లీ.
0: నాయకులు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా క్లాప్స్ వేయటము.
1: దే క్లాప్ ఎవ్రీ వర్డ్ దే హియర్ ఫ్రమ్ ద లీడర్.
0: కేవలము ఒక దురభ్యాసమును చేరినటువంటిది.
1: దిస్ ఈస్ ఎ బ్యాడ్ హ్యాబిట్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇందులో కాలం కూడా చాలా వ్యర్థమైపోతుంది.
1: యు ఆర్ వేస్టింగ్ టైమ్.
0: ఒక క్షణం వేస్ట్ అయిపోయిందంటే ఎంతో జీవితంలో వేస్ట్ అయినట్టుగా ఉంటుంది.
1: ఎ మూమెంట్ లాస్ట్ ఈజ్ సంథింగ్ వాల్యుబుల్ ఇన్ లైఫ్.
0: ఒక క్షణం కూడా మనము వేస్ట్ చేయకూడదు టైంను.
1: వి షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
0: కనుక ప్రతి కాలమును ప్రతి సెకండ్ ను కూడాను మనం చాలా పవిత్రంగా వినియోగించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ స్పెండ్ ఎవ్రీ సెకండ్ ఇన్ అవర్ లైఫ్ వాల్యుబుల్.
0: ఈ డిసిప్లిన్ ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది?
1: వెన్ డు యూ హ్యావ్ దిస్ సచ్ ఎ డిసిప్లిన్?
0: ఎప్పుడు మనకు ప్రాప్తిస్తుంది?
1: వెన్ డు యూ అక్వైర్ దట్?
0: ఈ వయసులో
1: అట్ దిస్
0: చాలా ప్రధానమైనటువంటిది ప్రాణ సమానమైనటువంటిది క్యారెక్టర్.
1: At this age, most important in our life is that of character. It's life main principle source.
0: కనుక ఇట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క ఈ యొక్క శీలతత్వాన్ని అనగా మన క్యారెక్టర్ ను చక్కగా పోషించుకోవాలి.
1: This character, which is our very life, should be kept up properly.
0: ఈ వయసు చాలా గోల్డెన్ ఏజ్.
1: This age is golden age.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి వయసును మనం నిర్మూలం గావించుకుంటే భవిష్యత్తులో కూడాను మన యొక్క జీవితము నిర్మూలమైపోతుంది.
1: If you spoil this golden age, you will be ruining your future.
0: మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు చక్కగా బయలుదేరుతుంది.
1: If the plant is straight in the beginning sapling stage, the tree also would be straight later.
0: కనుకనే start early, drive slowly, reach safely.
1: So Bhagavan says, start early, drive slowly, reach safely.
0: ఇది మంచి సమయం స్టార్టింగ్.
1: This is very good time to start.
0: ఇది మంచి సీడ్లింగ్ వయసు.
1: This is the time of a seedling.
0: ఇది చక్కగా వచ్చిందంటే చెట్టు అంతా కూడా చక్కగా అవుతుంది.
1: At the seedling stage, if it grows straight, the rest also will follow.
0: కనుక ఈ వయసును అతి జాగ్రత్తగా మనం వినియోగం చేయాలి.
1: We should make this age very carefully.
0: ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ స్థితికి సంబంధించిన వారైనా వీరికి డిసిప్లిన్ అనేటువంటిది, ఈ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ప్రధానమైన నేత్రము.
1: They may belong to any country, at any point of time, they may be in any position. It is the character which is most important, and the discipline is the main principle.
0: అమెరికా వారు ఏ విధంగా ప్రవర్తించాలి, జర్మనీ వారు ఏ విధంగా ప్రవర్తించాలి, రష్యా వారు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి సంబంధమైనటువంటి ప్రశ్నలు మనకు అవసరం లేదు.
1: We don't need to bother about the questions relating to
0: ఏ దేశం వారైనప్పటికీ
1: or Germans or Russians.
0: నీవు మానవుడిగా ఉంటున్నావు.
1: You may belong to any country. You are just a human being.
0: Caste of humanity.
1: You belong to the caste of humanity.
0: Religion of love.
1: You have the religion of love.
0: Language of the heart.
1: And it's the language of the heart.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ దేశం వారైతే మనకేమి.
1: When once you know this truth, doesn't matter to which our country you belong.
0: ఏ దేశం వారైనా ఈ వయసులో మాత్రము మనము ప్రాణ సమానంగా కాపాడుకోవాలి మన యొక్క క్యారెక్టర్.
1: You may belong to any country at this age, the golden age. You should keep up this character very carefully as a very life.
0: ప్రాచీన ప్రాచీనపు యువకులు ఈ విధమైనటువంటి గుణమును కాపాడుకుంటూ రావటం చేతనే వారు చరిత్రకారులుగా రూపొందినారు.
1: In those ancient times, the young men and women, they adhered to the principles of character. Therefore, they were highly reputed. The history reveals this fact.
0: హిస్టరీ అనగా ఏమిటి?
1: What do you mean by history?
0: His story is history.
1: History means his story is history.
0: Every story.
1: Whose story?
0: Character ga undinatunte vaadi story ni history.
1: The story of the one with character is history.
0: Kanuka manamu charitrakaruluga roopandavalanante manamu mana yokka seela sampattini kaapadukovali.
1: If you are to be one of history, you have to protect your character.
0: Ee naadu ee vayasulo ee character ni manam poshinchukunnappude mana santati, మన జాతి, మన కులము, సర్వము కూడాను ఆదర్శవంతమైనటువంటి బిడ్డలుగా తయారవుతారు.
1: At this age, if you maintain your character, your progeny, the community, the country by and large would prosper.
0: వ్యక్తి పవిత్రుడైనప్పుడే సమాజం పవిత్రమైనది అవుతుంది.
1: When the individual is sacred, the community, society will be sacred.
0: సమాజము పవిత్రమైనదైనప్పుడు దేశము పవిత్రమైనది అవుతుంది.
1: When once the society is sacred, the whole country by and large would be sacred.
0: దేశం పవిత్రమైనప్పుడు ప్రపంచమే పవిత్రమైనదిగా రూపొందుతుంది.
1: When the country is sacred, the whole world will be sacred.
0: కనుక ఈనాడు ప్రపంచం అనేటువంటిది సరైన స్థితిలో లేదనుకుంటే వ్యక్తి యొక్క దోషమే దీనికి మూల కారణం.
1: When once we say today that the world is not along the proper lines, the mistake lies with the individual.
0: మనం అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: దీనివల్ల మన క్యారెక్టర్ లోని దోషం కూడా కొంచెము దెబ్బతిగుతుంది.
1: నాచురలీ యూ విల్ బి లూజింగ్ యువర్ క్యారెక్టర్ బై టాకింగ్ టూ మచ్.
0: అధికంగా మాట్లాడేటువంటి వాడిని చూస్తే కొంతమంది దూరం వెళ్లిపోతుంటారు.
1: విల్ నాచురలీ ట్రై టు గో అవే ఫ్రమ్ దోస్ దట్ టాక్ టూ మచ్.
0: క్యారెక్టర్ లేని వారినిగా చూస్తే పూర్వీకులంతా పాములు చూచినట్టుగా బెదురుకొని దూరమైపోయేటువంటి వారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ యూస్ టు రన్ అవే జస్ట్ యాజ్ దే వుడ్ రన్ అవే ఫ్రమ్ ఎ సర్పెంట్ దే రన్ అవే ఫ్రమ్ దోస్ విదౌట్ క్యారెక్టర్.
0: ప్రతి చరిత్రకారుని యొక్క స్వరూపాన్ని కూడా విచారణ చేసినప్పుడు ఇందులో పవిత్రమైనటువంటి క్యారెక్టరే.
1: If you once know the history of every person, you will know the importance of character.
0: Three-fourth character is life. Ani.
1: Three-fourths of character is life.
0: Moodu bhagamulu manavuni yandu character-e pavitramainatundiga nirupindi.
1: In three-fourths of human life, it is the character that is highly sacred.
0: Mana charitranu chakkaga pavitranga ainatundiga vicharana chesi chusinappudu.
1: If you go through the history clearly,
0: okkokka vyakti kudanu tana choopulu తన శ్రవణము తన పలుకులు ఎంత కంట్రోల్లో పెట్టుకుని ఉండేటువంటి వారు యోచించుకోవచ్చు.
1: ఇఫ్ యూ గో త్రూ ది హిస్టరీ యూ విల్ సర్టన్లీ నో హౌ అవర్ ఏన్షియన్స్ హ్యాడ్ ఎ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ అవుట్లుక్స్ ద ఆడిషన్ అండ్ ద వర్డ్స్ దే అట్టర్డ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: శివధనస్సు విరిచిన తర్వాత,
1: ఆఫ్టర్ బ్రేకింగ్ దట్ శివధనస్సు,
0: శ్రీరామచంద్రుకు సీతనిచ్చి వివాహం చేసేదానికి సిద్ధమయ్యాడు జనక మహారాజు.
1: ద ఎంపరర్ జనక was ready to offer Sita in marriage to Sri Rama.
0: Kani daniki puramu okka chanamaina kudanu okka nimishamaina kudanu Sitanu Ramunu chusi erigadu.
1: Prior to the marriage, Rama did not look at Sita even for a second.
0: Vivahamayeki puramanta kudanu ame parastri parastrini kannetti chudakodadu aneetvantide Sri Ramachandra yokka seelam yokka pavitrata.
1: Before the marriage, one should not look at the face of any woman. This is the main quality of the character of Rama.
0: దీని బాధ్యత తల్లిదండ్రులు చూసుకుంటారు.
1: And this marriage is the responsibility of the parents.
0: చూడకూడదని ఉన్నాడు.
1: He just remained quiet.
0: పెళ్లి పీటలపైన కూర్చున్నారు.
1: They sat there near the altar.
0: మంగళసూత్రం కట్టేకు ముందుగా లేచి నిల్చుకున్నారు.
1: They just got up to tie this sacred knot.
0: సీత ఎడమ భాగంలో ఉంటున్నప్పుడు రాముని కుడివైపును చూస్తూ ఉన్నాడు.
1: అండ్ సీతా వాజ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్, రామా వాజ్ లుకింగ్ టువర్డ్ ది రైట్ సైడ్.
0: ప్రక్కనే ఉండినటువంటి ఒక జనక మహారాజు చెప్తాడు.
1: జనక కింగ్, దో హీ వాజ్ దేర్, హీ స్టార్టెడ్ టెల్లింగ్,
0: ఇయం సీత, సీత ఇక్కడ ఉన్నది, నీ ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: కింగ్ జనక టెల్స్, హియర్ ఈ సీత, యు ఆర్ లుకింగ్ సమ్వేర్ ఎల్స్.
0: అనేక పర్యాయం ఇయం సీత, రామా ఇయం సీత.
1: హీ వెంట్ ఆన్ టెల్లింగ్ రిపీటెడ్లీ, రామా హియర్ ఈ సీత.
0: ఏమాత్రము తాను లెక్క చేయలేదు.
1: అండ్ రామా డిడ్ంట్ హియర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఇంకా మంగళసూత్రం కట్టలేదు.
1: అండ్ హీ హాస్ నాట్ యెట్ టైడ్ దట్ సీక్రెట్.
0: ఆ స్త్రీని మనం చూడకూడదు.
1: హీ షుడ్ నాట్ లుక్ ఎట్ దట్ లేడీ.
0: ఇలాంటి ఆదర్శాన్ని జగత్తునికంతా అందించినటువంటి వాడు చరిత్ర పురుషుడు రామచంద్రుడు.
1: దిస్ వాజ్ ది ఐడియల్ ప్రాపగేటెడ్ డెమోన్స్ట్రేటెడ్ టు ది వరల్డ్ బై రామచంద్ర.
0: ఆ సోదరులు అందరూ కూడా ఆ విధంగానే ప్రవర్తించారు.
1: ఆల్ బ్రదర్స్ బిహేవ్డ్ లైక్ వైజ్.
0: శ్రీరాములతో లక్ష్మణుడు అరణ్యమునకు బయలుదేరి వెళ్లాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ టు ది ఫారెస్ట్.
0: ఒక దినము రెండు దినములు కాదు,
1: నాట్ ఫర్ ఎ డే ఆర్ టూ,
0: 14 సంవత్సరములు,
1: 14 ఇయర్స్ ఆఫ్ టైమ్ హీ స్పెండ్ విత్ హిమ్.
0: వీరి వెంట సీత కూడా ఉంటుండాలి.
1: సీత ఆల్సో వాజ్ దేర్ ఇన్ దర్ కంపెనీ.
0: సీత చాలా యువకురాలు.
1: సీత వాజ్ క్వైట్ యంగ్ అట్ ద టైమ్,
0: 18 సంవత్సరముల వయస్సు.
1: షీ వాజ్ ఏజ్డ్ 18.
0: అలాంటి వయసు లోపల,
1: అట్ దట్ ఏజ్,
0: 20 సంవత్సరములు కలిగినటువంటి ఒక రామలక్ష్మణుడు వెంటనే ఉంటున్నప్పుడు,
1: రామ లక్ష్మణ ఓవర్ ఏజ్ 20 అట్ ద టైం,
0: ఈ 14 సంవత్సరములు ఒక్క క్షణమైన కూడా సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ డిడ్ నాట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత ఆల్ దీస్ 14 ఇయర్స్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: సీతను రావణుడు తీసుకుని పోయిన తర్వాత,
1: వెన్ సీత వాజ్ అబ్డక్టెడ్ బై రావణ,
0: లక్ష్మణుడు రాములు వెతుక్కుంటూ వెళుతున్నారు.
1: లక్ష్మణ అండ్ రామ వెంట ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కానీ ఒక పర్వతం పైన సుగ్రీవుడు హనుమంతుడు ఉండేటువంటి వారు,
1: అనే మౌంటైన్ టాప్ సుగ్రీవ హనుమాన్,
0: ఆ జనసమూహం అనేటువంటి దాన్ని చూసి సీత తన నగలంతా మూట కట్టి ఆ యొక్క కొండపైన వదిలిపోయింది.
1: వాచింగ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్, సీత డ్రాప్ ద బండిల్ ఆఫ్ హర్ జ్యువెల్స్.
0: సీతాన్వేషణ నిమిత్తమై పోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు వారికి స్నేహమయ్యాడు.
1: వెన్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత అండ్ దే హ్యాడ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ్ అట్ దట్ టైమ్.
0: వీరి యొక్క చరిత్రనంతా కూడా సుగ్రీవునికి చెప్పాడు. సీతను తీసుకుని పోయారెవరో, వారిని వెతకడానికి మేము పోయాము, నీ సహాయం నాకు అత్యవసరం అన్నారు.
1: దే టోల్డ్ ఎవ్రీథింగ్ టు సుగ్రీవ, టెలింగ్ దట్ హౌ సీత వాస్ అబ్డక్టెడ్ బై రావణ అండ్ దట్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: ఆ మాట విన్న తక్షణమే సుగ్రీవుడు ఒక మూటను తెచ్చి పెట్టాడు. ఈ నగలు ఎవరివి, ఆ సీతమ్మవేనా చూడండి.
1: హావింగ్ హర్డ్ దిస్, సుగ్రీవ బ్రాట్ దట్ బండిల్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ ఆస్క్ దెమ్ టు వెరిఫై వెదర్ దే బిలాంగ్ టు హర్. రాములకు
0: కూడా భార్య యొక్క నగలు ఏమిటో తెలియదు.
1: Rama also is not aware of the jewels of Sita.
0: అప్పుడు లక్ష్మణుని ముందు పెట్టాడు.
1: Then they were placed in front of Lakshmana.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఈ నగలు మీ వదినవేనా చూడమన్నాడు.
1: Do these jewels belong to your sister-in-law Sita?
0: ఇప్పుడు చెప్తాడు అతను.
1: Then he said,
0: ఈ కంఠహారములు ఎవరివో నాకు తెలియదు.
1: I don't know the necklace to whom it belongs to.
0: ఈ యొక్క కంకణములు ఎవరివో నాకు తెలియదు.
1: I don't know the bangles to whom they belong.
0: కానీ కాలి అందెలు మాత్రము సీతవే అది నాకు చక్కగా తెలుసు అన్నాడు.
1: But I know the anklet she wear that they belong to Sita.
0: ఈ అందెలు మాత్రం నీకు ఎట్ట తెలుసు అన్నారు.
1: And he asked, how do you know that anklets belong to Sita?
0: నిత్యం పాదాభివందనం. ఆయనకు దినము కూడా నేను పాదాభివందనం చేసేటువంటి వాడిని, అందువల్ల ఆ యొక్క పాదముల పైన ఈ నగలు ఉన్నది చూచాను అన్నాడు.
1: As I offer my prayer, do namaskar to her lotus feet every day, I could identify the anklets.
0: 14 సంవత్సరములు అరణ్యములు ఉండినప్పటికీ ఒక్క క్షణమైనా కూడాను సీతముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ, ఆల్దో హీ వాస్ దేర్ ఫర్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్, హీ నెవర్ లుక్డ్ అట్ హర్ ఫేస్ ఈవెన్ వన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క శీలమును పోషించుకుంటూ రావటం చేతనే ఆనాటి చరిత్రకారులందరూ కూడాను ఈనాడు ఆదర్శమైన పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దేర్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ దెన్ దే ఆర్ స్టిల్ రిమెంబర్డ్ ఈవెన్ దిస్ డే.
0: కనుక మనము దివ్యమైనటువంటి యొక్క జీవితానికి కాంతినందించేటువంటి యొక్క జీవితానికి ఒక విధమైనటువంటి కళనిచ్చేటువంటి యొక్క జీవితానికి శాంతి కిరీటమైనటువంటి యొక్క ఈ శీలాన్ని మనం ఈనాడు కాపాడుకోవాలి.
1: సో ఫర్ దిస్ బ్యూటిఫుల్ నావెల్ డివైన్ లైఫ్ దట్ గివ్స్ ఆల్ ది బ్రిలియన్స్ అండ్ ఎఫల్జన్స్ అండ్ ద క్రౌన్ ఆఫ్ పీస్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ క్యారెక్టర్.
0: స్త్రీలు కాని పురుషులు కాని ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ప్రాణ సమానంగా తీసుకోవాలి.
1: నో మ్యాటర్ దర్ విమెన్ ఆర్ మెన్ దే హ్యావ్ టు కన్సిడర్ క్యారెక్టర్ యాజ్ దర్ వెరీ లైఫ్.
0: కొంతమంది విద్యార్థులు ఈ యువకులు విలేజ్ సేవలకై పోతున్నారు.
1: సమ్ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ గో టు విలేజ్ సర్వీస్ యాక్టివిటీ.
0: సేవలు చేయటం చాలా గొప్పతనం.
1: సర్వీస్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: నత

0: మనం తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: Doesn't matter even if you don't undertake penance.
0: ఏ తీర్థయాత్రను చేయనప్పటికీ నీ పర్వాలేదు.
1: You don't need to go on pilgrimage anywhere.
0: ఏ పవిత్రమైనటువంటి ఒక క్షేత్ర దర్శనం చేయకపోయినను పర్వాలేదు.
1: You don't need to visit any pilgrim center.
0: సజ్జనం సేవనం విను సేవలు చేయాలి.
1: But you should render service.
0: సేవకత్వం నందు నాయకత్వం ఇమిడి ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ లైస్ ద లీడర్షిప్.
0: ఈ సేవలు చలిపినటువంటి వానికి ఒక విధమైనటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
1: వన్ హూ సర్వ్స్ విల్ బి పీస్ఫుల్.
0: ఈ సేవల వలన తన ఎందున్నటువంటి అహంకారము నిర్మూలమవుతుంది.
1: బై దిస్ సర్వీస్ వీ కెన్ గివ్ అప్ అవర్ ఈగో.
0: వాల్మీకి రామాయణం రాసి
1: వాల్మీకి హస్ కంపోజ్డ్ రామాయణ.
0: ఒకనాడు ఆ రామాయణం ముందు పెట్టుకుని విచారం చేస్తూ కూర్చున్నాడు.
1: వన్ డే కీపింగ్ రామాయణ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ హి వెంట్ ఆన్.
0: ఈ పవిత్రమైన చరిత్ర నేను రాశాను.
1: I have composed this sacred text.
0: ఈ పవిత్రమైన చరిత్ర సార్థకంగా గావించుకోవాలంటే దీనికి ప్రచార ప్రబోధన అత్యవసరం.
1: In order to see that it is known to everybody that I should propagate this sacred text.
0: ఎవరు దీని ప్రచారం చేయగలరు?
1: Who can propagate this?
0: అని యోచిస్తూ ఉండినాడు.
1: He was thinking seriously about
0: it. ఆ సమయానికి చిన్న పిల్లలు ఇద్దరు పరిగెత్తి వచ్చారు.
1: At that time two boys came running.
0: వారి లవకుశుడు.
1: They are Lava and Kusha.
0: గురుజీ ఏం మీరు యోచిస్తున్నారన్నారు.
1: దే ఆస్క్ గురుజీ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ థింకింగ్.
0: నాయన పవిత్రమైన రామచరిత్ర నేను రచించాను.
1: ఐ హావ్ రిటన్ దిస్ సీక్రెట్
0: సమాజంలో పంచిపెట్టాలి.
1: దిస్ షుడ్ బి పబ్లిసైజ్డ్.
0: ఆదర్శవంతమైన గుణాలు సమాజంలో అందించాలి.
1: ది ఐడియల్స్ మస్ట్ బి టాట్ ఇన్ సొసైటీ.
0: దివ్యమైనటువంటి రాముని యొక్క సత్కీర్తి ఈ ప్రపంచంలో వ్యాపించాలి.
1: ద డివైన్ గ్లోరీ ఆఫ్ రామా షుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: వారి యొక్క శీల సంపత్తిని ప్రతి వ్యక్తికి చేర్చాలి.
1: ద క్యారెక్టర్ షుడ్ బి పాస్డ్ ఆన్ టు ఎవ్రీ పర్సన్.
0: దీనికి ఎవరా అని యోచిస్తున్నామన్నారు.
1: ఐఎమ్ థింకింగ్ హూ ఇస్ ద రైట్ మ్యాన్ టు డూ ఇట్.
0: చేతులు కట్టుకున్నారు పిల్లలు.
1: బోత్ ది బాయ్స్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్.
0: గురూజీ
1: సెడ్ గురూజీ
0: మాకు ప్రాణం ఉన్నది.
1: వీ హ్యావ్ లైఫ్.
0: మేము మీ శిష్యులము.
1: వీఆర్ యువర్ డిసైపుల్స్.
0: మీ పనికి మేము రక్తమునైనా ధారపోస్తాము.
1: వీఆర్ రెడీ టు షెడ్ అవర్ లైఫ్ ద బ్లడ్.
0: మీ సేవలకు మేము జీవితాన్ని అంకితం చేస్తాము.
1: వీల్ డెడికేట్ అవర్ లైఫ్ టు సర్వ్ యూ.
0: మీ ఆజ్ఞాపించండి, దీనిని మేము ప్రచారం చేస్తామన్నారు.
1: కమాండర్స్ విల్ సర్టన్లీ ఫాలో.
0: వాల్మీకి పట్టరాని ఆనందంతో ఉట్టిపడి కంటిధారలు కార్చాడు.
1: వాల్మీకి స్టార్ట్ షెడ్డింగ్ టియర్స్ ఇన్ ఆల్ ఎక్స్టసీ.
0: ఈ లేత హృదయమైనటువంటి ఈ పిల్లల్లో ఇంతటి త్యాగమా, ఇంతటి ఔదార్యమా, ఇంతటి పవిత్రమైన భావమా అని ఆనందించారు.
1: వాల్మీకి వాజ్ సో హ్యాపీ బికాస్ దో దే ఆర్ సో యంగ్ లిటిల్ బాయ్స్ దే హ్యావ్ దట్ సీక్రెట్ ఫీలింగ్స్ ద నొబిలిటీ.
0: రేపటి దినమే, ఇంకా ఆలస్యం చేయనక్కలేదు. ఆలస్యం అమృతం విషం.
1: He said, boys, don't delay. You should not delay because delay amounts to poison. Right from tomorrow, you do it.
0: వాల్మీకి బాలులకు బోధించాడు.
1: వాల్మీకి టాట్ దీస్ టూ బాయ్స్.
0: అమృతంతో నింపినటువంటి లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: మోర్ దెన్ ది గోల్డెన్ వెసల్ ఐదర్ విత్ అమృత ద నెక్టర్ ఆర్ ద పాయిజన్.
0: విషంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: అన్ అర్థన్ పాట్ విత్ ద పాయిజన్ ఇస్ మచ్ బెటర్.
0: లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: రాదర్ ద గోల్డెన్ వెసల్ విత్ ద పాయిజన్
0: అమృతంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: An earthen pot with the nectar amruta is much better.
0: ఈ దేహము మృణ్మయము.
1: This body is just made of
0: మానవుని యొక్క దేహము మట్టి పాత్ర.
1: The body is just an earthen pot.
0: కానీ ఇందులో శీలత్వము పవిత్రతము అనేటువంటి అమృతాన్ని నింపాడు భగవంతుడు.
1: God has filled this earthen pot of the body with the nectar.
0: కాబట్టి అమృతంతో నింపినటువంటి మట్టి పాత్ర ఈ మానవ దేహము.
1: The body is just an earthen pot full of nectar amruta.
0: దీన్ని మీరు ఆహ్వానించండి.
1: This you should invite.
0: విషంతో నింపినటువంటి బంగారు పాత్ర అయినా కూడా మనకు అక్కర్లేదు.
1: జస్ట్ త్రో ఇట్ అసైడ్, బ్రష్ ఇట్ అసైడ్.
0: ఇక్కడ గోల్డెన్ వెసల్ పాయిజన్. విషం పాత్ర యావది?
1: వాట్ ఈస్ ది గోల్డెన్ వెసల్ హియర్?
0: కేవలం ప్రపంచం అనేటువంటి సర్వ సుఖములతో, సర్వ సంతోషములతో, సర్వ ఆనందములతో తులతూకుతున్నటువంటి బంగారు వలె కనిపిస్తుండాలి.
1: ద హోల్ వరల్డ్ విత్ ఆల్ కన్వీనియన్సెస్, కంఫర్ట్స్, ప్లెజర్స్ షైన్స్ లైక్ గోల్డ్.
0: దీని నిండుకు విషయ స్వరూపమైన విషమే.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పాయిజన్. It's poison of sensual pleasure.
0: ఇది ఆ మనకు బంగారము.
1: Is that the goal? No.
0: హృదయముతో అనగా ఏమి? హృదయ స్థాయియే భగవంతుడు.
1: God resides in the altar of our heart.
0: భగవంతుడు ఏ బద్రీనాథ్ యందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ భద్రాచలం నందు, ఏ తిరుపతి యందు, ప్రశాంతి యందు లేదో కాడు.
1: God is not specially present in pilgrim centers like బద్రీనాథ్, కేదార్నాథ్, తిరుపతి or
0: ప్రశాంతి. అన్నిటికీ కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు.
1: Absolute, complete, total control is on our heart.
0: కనుకనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? హృదయవాసి.
1: So where is God? He dwells in our heart.
0: ఎక్కడో వెతకపోయినక్కర్లేదు.
1: You don't need to search for him anywhere.
0: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఉన్నాడు భగవంతుడు.
1: God is present in everyone's heart.
0: కాబట్టి మట్టి పాత్ర అయినా కూడాను ఈ మానవ దేహము చాలా పవిత్రమైనటువంటిది అన్నాడు.
1: Though human body is earthen pot, it is highly sacred.
0: దీనికి మానాభిమానములు గౌరవ మర్యాదలు ఏమాత్రము అక్కర్లేదు.
1: This body should not be mindful of the attachment or respect or esteem.
0: భగవత్ ఆనందమును అనుభవించే నిమిత్తమై ఈ గౌరవం మనకెందుకు?
1: You should enjoy the bliss of God. Why other matters?
0: కనుక మీరు త్యాగులై మీరు వెళ్ళాలి అన్నాడు వాల్మీకి.
1: వాల్మీకి సెడ్ బి మెన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ గో ఫోర్త్.
0: నిమిషం లోపల వారు లోపలికి వెళ్లారు, రుద్రాక్షలు ధరించారు, కాషాయ వస్త్రము కట్టారు, కంకణాలు రుద్రాక్షములుగా వేసుకున్నారు, తమ్ముల చేత పట్టుకున్నారు, బయలుదేరారు.
1: In a moment time, they wore ochre robes and they were wearing rudraksha malas and with tambura, the musical instrument, they went on.
0: Ramakathanu vinaraya. Bazaar, bazaaru tirutunnaru, Ramakathanu vinandi.
1: They went on moving around every street, listen to the story of Rama.
0: Ee chinna vayasunandu, ee dehaniki inta tyagama.
1: At this tender age, they were boys. Ee
0: jeevitaniki inta viraktiya.
1: How could they have so much of detachment?
0: లేదు, ఆ వాల్మీకులు కూడాను ఆదర్శవంతమైనటువంటి యువకులుగా రూపొందింపజేశారు.
1: ఇట్ వాస్ ది వర్క్ ఆఫ్ వాల్మీకి దట్ షేప్ దెమ్ యాజ్ మెన్ ఆఫ్ డిటాచ్మెంట్.
0: ఈనాటి యువకులు ఎందు
1: టుడే అమంగ్ యంగ్స్టర్స్
0: పబ్లిక్ లోపల రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలంటే చాలా అవమానం.
1: యంగ్స్టర్స్ డోంట్ డూ నమస్కార్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్.
0: నగర సంకీర్తనకు పోవాలంటే తలలు దాచుకుని పోతుంటారు నగర సంకీర్తనకు.
1: దే బెండ్ దేర్ హెడ్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ నగర సంకీర్తన్.
0: ఏమైనా నొచ్చిన విభూతి పెట్టుకోవాలంటే ఇంట్లో పెట్టుకుంటారు, బయటకు వస్తారని తుడిచివేసుకుంటారు.
1: దే విల్ హ్యావ్ ద విభూతి ఆన్ దర్ ఫోర్ హెడ్ అట్ హోమ్, దే విల్ వైప్ ఇట్ ఆఫ్ వెన్ వన్స్ దే కమ్ అవుట్.
0: ఎంత విచిత్రమైనటువంటి జీవితము.
1: వాట్ కైండ్ ఆఫ్ లైఫ్.
0: ఎంత దుర్బలమైనటువంటి జీవితము.
1: వాట్ సార్ట్ ఆఫ్ వీక్ లైఫ్.
0: దేశానికి మనం భయపడటమా?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్? పరులకు
0: మనం భయపడటమా?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్?
0: మంచి కార్యానికి మనం ఎందుకు భయపడాలి?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్ టు డూ గుడ్ థింగ్.
0: నీవు ఏ తప్పు చేయటం లేదు కదా.
1: యు ఆర్ నాట్ కమిటెడ్.
0: ఏ దోషంలో నా ప్రవేశించడం లేదు కదా.
1: దేర్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్.
0: భగవత్ నామస్మరణలో నీవు ఎందుకు భయపడాలి?
1: వై చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, వై షుడ్ యు హావ్ ఫియర్?
0: దానివల్ల నీ మానవత్వం బలహీనత పొందిపోతుండాలి.
1: దేర్ ఫోర్ హ్యూమన్ లైఫ్ బికమ్స్ వీక్.
0: కనుక మనము బలహీనుడు కారాదు.
1: We should never be weak.
0: నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. బలహీనుడైనటువంటి వారు ఏ చిన్న కార్యాన్ని కూడా సాధించలేరు.
1: A weak person cannot accomplish, achieve any simple thing.
0: దుర్మార్గమునకు, దుష్టవాక్యములకు, దురాలోచనలకు మనం ముందంజ వేస్తున్నాము.
1: We are stepping forward to commit all wicked activities.
0: దివ్య జీవితానికి మనం ఎందుకు వెనకంజ వేయటం?
1: Why should we go back when it's a matter of sacred activity and sacred action?
0: ఇది ఈనాటి మానవుల యొక్క గొప్ప బలహీనత.
1: This is a very big weakness in the modern man.
0: ఏమి దైవ పేరు చెప్తే నీకు దోషము?
1: What is the mistake in telling God's name?
0: పుచ్చమైనటువంటి సినిమా పాటలు పాడుకుంటుంటావే, దైవ పాటలు పాడటంలో నీకు ఏమి అవమానం?
1: You sing very cheap low cinema songs. Why can't you sing the glory of God?
0: అంతరహితమైనటువంటి పాటల లోపల నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు.
1: You are wasting your life in singing cinema songs.
0: రామకృష్ణ గోవింద అనేటువంటి చెప్పడంలో నీకు ఏమి అవమానం?
1: Why should you feel humiliated to say Rama Krishna Govinda?
0: అది చెప్పడం చాలా అవమానం.
1: You feel a matter of shame.
0: ఇంకా బజారులో పోయి డ డ డ డ డ డ డ అర్థరహితమైనటువంటి పాటల్లో గొప్ప ముందంజ వేస్తుంటారు.
1: You step forward to sing meaningless cinema songs along the street.
0: ఇది మానవునికే అవమానకరమైన.
1: It's a shame to the entire human life.
0: మానవు లేనిటువంటి వారు ఏమైనా పాడుకోవచ్చును.
1: Human beings can sing any song for
0: kaani manava jeevitham garipetunte prati vyakti kudanu ee vidhamainatunte oka jeevithani gadapatam chaala vyartham.
1: To spend life like that is a matter of waste.
0: Mana jeevithamlo oka vidhamainatunte keerthini sampadinchali.
1: We should earn reputation, good name in society.
0: Society lopala anaga samajam lopala peru pratishthanu jeppinchukovadaniki mana vinayame vidheyate moola kaaranam.
1: It's humility and obedience which are required to win a good name in society.
0: Jati gauravambu neeti pai nilachunu neeti lekayunna jati chedunu.
1: The greatness of the society depends on the morality.
0: Neeti leni jati nijamaina jati kadu.
1: The community without morality is no community at all.
0: ఆ నీతియే లేకపోతే ఇంకా జాతి ఎక్కడుంది?
1: వితౌట్ మొరాలిటీ హౌ డూ యూ ఫైండ్ ద కమ్యూనిటీ?
0: ఒక కుక్కలకు నక్కలకైనా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుంది.
1: ద డాగ్స్ అండ్ ఫాక్సెస్ దే హావ్ రీజన్ అండ్ సీజన్.
0: మనిషికి ఈనాడు నో సీజన్ నో రీజన్.
1: Man today has no season, has no reason.
0: అలాంటి మనిషి మనిషి ఎట్ అవుతాడు?
1: హౌ డు యూ కాల్ హిమ్ ఎ హ్యూమన్ బీయింగ్?
0: కనుక యువకులారా,
1: సో యంగ్స్టర్స్,
0: మీరు మానవులు.
1: You are human being.
0: దైవం యొక్క బిడ్డలు.
1: You are the children of God.
0: దైవం యొక్క ప్రతిబింబములు.
1: You are the reflection of God.
0: మమంస మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరంతా నా అంశమే, నా వారే, నా స్వరూపులే అని భగవంతుడు చెప్తున్నాడు.
1: God declares that you are sparks of the divine. You are my reflection. You and I are one. That's what he says.
0: అలాంటి దైవం యొక్క స్వరూపులైపోయి కూడాను మీరు ఎందుకు భయపడాలి?
1: Being the embodiment of the divine, why should you feel?
0: దైవ నామం చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి?
1: Why do you feel shameful to repeat God's name?
0: దైవం యొక్క చరిత్రను పనులకు బోధించడానికి ఎందుకు మీరు వెనుకం చెయ్యాలి?
1: Why do you go back to speak about God?
0: ఇది వద్దు.
1: You should not do that.
0: ధైర్యంతో దైవ సేవలో మీరు పాల్గొనండి.
1: విత్ ఆల్ ద కరేజ్ రెండర్ సర్వీస్.
0: మీరు పవిత్రులు ఒకటే కాక మిగతైనటువంటి వారిని కూడా, తోటి మానవులు కూడా పవిత్రులు గావించండి.
1: యూ షుడ్ నాట్ ఓన్లీ బి సీక్రెట్, యూ షుడ్ మేక్ అదర్ లైవ్స్ ఈక్వల్లీ సీక్రెట్.
0: ఎక్కడికి పోతున్నావయ్యా అని ఎవరైనా అడిగితే,
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ వేర్ ఆర్ యూ గోయింగ్,
0: ఒక తెర బతుకో లేక పుట్ట బతుకో పోతున్నానంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు.
1: దే ఫీల్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు సే దట్ దే ఆర్ గోయింగ్ టు తిరుపతి.
0: బెంగళూరు పోతున్నామండి అంటారు. ఎంత బలహీనుడు వీడు.
1: They say that we are going to Bangalore. Why should you tell lies at all?
0: నేను పుట్టపర్తి పోతున్నాను.
1: I'm going to పుట్టపర్తి.
0: నేను స్వామిని దర్శించుకోవడానికి పోతున్నాను.
1: I'm going there.
0: చెప్పితే ఏమి నీకు అవమానం?
1: I'm going to see Swami. What is shame here?
0: ఇలాంటి ధైర్యం చేత మనం ఈ యొక్క దైవ సేవలో మనం పాల్గొనాలి.
1: With that conviction and courage, you should render service in society.
0: ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మేము సాధించుకొని సమాజంలో మీరు ప్రవేశించాలి.
1: విత్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ గో టు ది సొసైటీ.
0: ధైర్య సాహసాలతో మీరు సేవల్లో ప్రవేశించాలి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ వాలా యు రెండర్ సర్వీస్.
0: ఇది ఏమి సేవ, ఎట్టి సేవ అనేది విచారణ మనకు అక్కర్లేదు.
1: డోంట్ బాదర్ అబౌట్ వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్ ఇట్ ఈస్.
0: ఈనాడు విలేజెస్ లోపల చాలా అశుభ్రత చేతను, సరి అయిన ఆహారం లేకపోవటం చేతను, సరి అయిన నీరు దొరకపోవటం చేతను అనేక విధమైనటువంటి రోగములకు గురి అవుతున్నారు.
1: టుడే you find so many diseases in villages because everything is unhealthy. There is no cleanliness, there is no proper food and drinking water.
0: ఎక్కడ చూసినా కానీ పొల్యూషన్.
1: Everything is polluted everywhere.
0: కనుక అలాంటి విలేజెస్ లో మనం ప్రవేశించినప్పుడు దాంట్లో మొట్టమొదటి మనం సేవ చేయాలి.
1: సో యూ షుడ్ సర్వ్ విలేజెస్ ఫస్ట్.
0: ప్రతి వారం కూడా అదే విలేజ్ కి మీరు ఫోన్ అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ ది సేమ్.
0: ఈ సేవలు చేయడంలో కూడా మీకు కూడా చాలా ధన వ్యయం అవుతుంది.
1: While serving, you need to spend money.
0: మీరు ఉద్యోగాలు చేసేటువంటి వారు ప్రతి పర్యాయం కూడా లీవ్ తీసుకుంటే ఉద్యోగం కూడా ఊడిపోతుంది.
1: If you go on taking leave, you will lose your job also.
0: కనుక ఇది ఏ విధంగా మీరు చేయాలి?
1: What way to do, sir?
0: ఒక విలేజ్ కి మీరు పోయినప్పుడు,
1: when you go to a village,
0: ఆ విలేజ్ లో ఉండేటువంటి యువకులంతా మీరు ప్రోగు చేసి,
1: collect all youngsters there, gather them.
0: ఆ యువకులకంతా మీరు చక్కగా బోధించి,
1: teach them well.
0: అయ్యా, మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు?
1: Explain clearly, if we don't maintain the cleanliness of village, who else will do?
0: ఒక మీటింగ్ పెట్టుకుని ఆ గ్రామంలోని యువకులే ఆ ఊరిలోని సేవలు చేసుకోవడానికి తగినటువంటి కృషి కల్పించాలి.
1: యూ షుడ్ కన్వీన్ ఎ మీటింగ్ ఆఫ్ యంగ్స్టర్స్ ఇన్ ఎవ్రీ విలేజ్, టాక్ టు దెమ్ ద నీడ్ టు.
0: ఎక్కడో హైదరాబాద్ నుంచి నెల్లూరుకి పోవడం అంటే ఎంత కష్టమవుతుంది?
1: ఇట్స్ సో డిఫికల్ట్ టు ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు నెల్లూర్ టు సర్వ్.
0: కనుక మరి నెల్లూరులో ఉండేటువంటి యువకుల్ని తీసుకుని ఆ నెల్లూరు యువకులకే ఒక విధమైన ట్రైనింగ్ అందించాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ యంగ్స్టర్స్ దేర్ ఇన్ నెల్లూర్, మేక్ దెమ్ సర్వ్ దేర్.
0: ఇంకొక విలేజ్ పోతే ఆ విలేజ్ లో ఉన్నటువంటి యువకులకు మీరు తగినటువంటి బోధలు చల్పి వారితోనే సేవలు చేయించాలి.
1: ఇఫ్ యూ విజిట్ అనదర్ విలేజ్, మేక్ యూజ్ ఆఫ్ ది రెసిడెంట్స్ దేర్ అండ్ టీచ్ దెమ్ హౌ టు సర్వ్.
0: అప్పుడు మీకు ధనం కూడా వ్యయం కాదు, కాలం కూడా వ్యర్థం కాదు.
1: దెన్ యూ డోంట్ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ టైం.
0: ఈ విధంగా ప్రతి విలేజ్ ఎందుకని, ప్రతి హర్ట్స్ ఎందు కానీ ఈ విధమైన సేవల్లో మీరు పాల్గొనాలి.
1: సో యూ షుడ్ రెండర్ సర్వీస్ ఇన్ ఆల్ విలేజెస్ ఇన్ హట్మెంట్స్ దేర్.
0: కొన్ని హెల్త్ కి సంబంధించినటువంటి క్యాంపులు కూడా మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సర్టన్ హెల్త్ క్యాంప్స్ టు.
0: ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము.
1: బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్.
0: ఆరోగ్యమే లేకపోతే ఏ పని కూడా మనం చేయలేము.
1: వితౌట్ హెల్త్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక ఆరోగ్యంకు సంబంధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి ఏర్పాటు కూడా మనం చేయాలి.
1: వీ షుడ్ మేక్ all arrangements to maintain good health.
0: ఒకరిద్దరు డాక్టర్స్ ని తీసుకుని పోయి ఊర్లో అంతా చెకప్ చేయించాలి.
1: We should take doctors and organize health check-up.
0: ఈ విధంగా ఈనాటి యువకులు సర్వసంగ పరిత్యాగులైపోయి పల్లెల యందు ప్రవేశించి పవిత్రమైన సేవలు చేస్తున్నారంటే పల్లె వారి కూడా సిగ్గువేసి వారే ఇందులో పాల్గొంటూ వస్తారు.
1: When youngsters with the spirit of sacrifice go to villages and serve, even villagers would be inspired. They feel shameful.
0: మనం ఎప్పుడూ సేవకులు సేవకులు సేవకులు కావాలి మనం.
1: We should always be servants and men of service.
0: సేవకత్వంలోనే నాయకత్వం ఉంటుండాలి.
1: It's only in the servitude lies the leadership.
0: ఈనాటి లోకంలోని నాయకులంతా కూడా సేవలు ఏనాడు చేసిన వారు కాదు.
1: టుడే లీడర్స్ దే నెవర్ సర్వ్డ్ బిఫోర్.
0: కనుకు సేవలు చేయకుండా నాయకుడు కావాలని ఆశిస్తున్నారు.
1: దే వాంట్ టు బి లీడర్స్ వితౌట్ సర్వింగ్ ఎనీవన్.
0: అందువల్లనే లోకం ఈ గతి పట్టిపోతుండాలి.
1: దట్స్ వై ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ది వరల్డ్ ఇస్ లైక్ దిస్.
0: సేవకులు సేవకులు అందులోనే మనకు గౌరవం ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ వెన్ యు సర్వ్.
0: హనుమంతుడు ఎట్టివాడో మీకు తెలుసునా?
1: యు నో వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ ఇస్ హనుమాన్.
0: హనుమంతుడు శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు. హనుమంతుడు
1: హనుమాన్ ఇస్ వన్ ఆఫ్ పీస్, ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్, ఈజ్ వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: మంచి బలవంతుడు.
1: ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఫిజికలీ.
0: అతను అశోకవనంలో చేరాడు.
1: హీ వెంట్ దేర్ టు అశోక.
0: సీతాన్వేషణ నిమిత్తమై అనేక విధమైన పవిత్రమైన కర్మలు ఆచరించాడు.
1: హీ మేడ్ వేరియస్ అటెంప్ట్స్ టు సర్చ్ సీత.
0: కానీ లంకలో ఉన్న రాక్షసులు ఈనాడు ఈ కోతి ముఖం చూచి ఎరుగరు.
1: బట్ ది రాక్షసాస్ దేర్ ఇన్ లంక నెవర్ సా ఎనీ మంకీ బిఫోర్. ఒక
0: రకమైనటువంటి జంతువు వచ్చిందని అందరూ బయలుదేరారు దాన్ని చూడటానికి.
1: ఆల్ రాక్షసస్ దే వాంటెడ్ టు సీ దిస్ ఫనీ మంకీ విచ్ దే నెవర్ సా బిఫోర్.
0: అందులో రావణుని యొక్క కుమారుడైనటువంటి వాడు ఇంద్రజిత్తుడు పోయి నీవెవరు అని ప్రశ్నించాడు.
1: అమంగ్ దెమ్ ది ఇంద్రజిత్ సన్ ఆఫ్ రావణ ఆస్క్డ్ హూ ఆర్ యూ.
0: కానీ హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యం ఎవరికి తెలియదు.
1: నో వన్ నోస్ ది కెపాసిటీస్ ఆఫ్ హనుమాన్.
0: అయినప్పటికీ
1: యట్
0: తాను చెప్పాడు.
1: హీ రిప్లైడ్
0: దాసోహం కోసలేంద్రస్య. అయ్యా నేను శ్రీరామచంద్రుడి దాసుడను అన్నాడు.
1: హి సెడ్ సర్ ఐఎమ్ ది సర్వెంట్ ఆఫ్ శ్రీరామచంద్ర.
0: ఈ దాసత్వంలో ఎంత గౌరవం ఏర్పడింది అతనికి.
1: వాట్ రెస్పెక్ట్ హీ హాస్.
0: నేను రామచంద్రుని దాసుడను అనుకుంటే మనకే గౌరవం కానీ ఇంకొకరికి కాదు.
1: ఇఫ్ వి సే దట్ వి ఆర్ సర్వెంట్స్ ఆఫ్ రామచంద్ర నేచురల్లీ ఇట్ క్యారీస్ రెస్పెక్ట్.
0: ఇంకొకరు ఇంకొకరి దాసులు కావచ్చును.
1: యు మే బి సర్వెంట్ టు సమ్వన్ ఎల్స్.
0: దుష్టకర్మలకు దురాలోచనలకు దాసుడు కావచ్చును.
1: యు మే బి సర్వెంట్ టు బ్యాడ్ యాక్టివిటీ అండ్ బ్యాడ్ థాట్స్.
0: విషయ భోగములకు విషయానందములకు దాసుడు కావచ్చును.
1: ఫర్ సెన్సువల్ ప్లెజర్ అండ్ వరల్డ్లీ ప్లెజర్
0: విషయ భోగములకు దాసుడు కావచ్చును.
1: యు మే బి ఎ సర్వెంట్ టు ప్లెజర్.
0: దాసుడు కావటంలో ఏం తప్పు ఉంది?
1: బట్ వాట్ ఇస్ ది మిస్టేక్ ఇఫ్ యు ఆర్ ది సర్వెంట్ ఆఫ్ గాడ్?
0: ఈ విధమైనటువంటి యొక్క డిస్క్రిమినేషన్ మనం చేస్తూ రావాలి.
1: వీ షుడ్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్ లైక్ దిస్.
0: నేను ఏం తప్పు చేస్తున్నాను?
1: వాట్ మిస్టేక్?
0: నేను ఎందుకోసం భయపడాలి?
1: వై షుడ్ ఐ బి?
0: సమాజ సేవ చేయడంలో తప్పేముంటున్నది?
1: వాట్ ఇస్ ది మిస్టేక్ ఇన్?
0: ఈ విధంగా తనలో తాను ధైర్యాన్ని సాహసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ బి కరేజియస్ ఇన్ సర్వింగ్.
0: మొట్టమొదట ధైర్య సాహసాలు రావాలి.
1: దేర్ ఫోర్ ఇస్ ద కరేజ్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ విధంగా సేవలో పాల్గొనినప్పుడు దైవము మీ సన్నిధి ఎందే ఉంటాడు, మీ పెన్నిధి ఎందే ఉంటాడు.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ సర్వింగ్ ది కమ్యూనిటీ దేర్ యూ ఫైండ్ గాడ్ యాజ్ యువర్ వెరీ వెల్.
0: వేరే ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో ఇన్ స్పిరిచువల్.
0: సమయం చిక్తే చేయి, ధ్యానం చేయి, జపం చేయి, అన్ని చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ టైమ్ మెడిటేట్.
0: కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల ధ్యానము జపం అనేటువంటిది కుదరటమే చాలా కష్టం.
1: బట్ ఇన్ మోడర్న్ ఏజ్ ఇట్స్ టూ డిఫికల్ట్ టు మెడిటేట్ అండ్ డూ జప.
0: కూర్చుంటాడు మెడిటేషన్ మంచి ఫోటో కోసం కూర్చున్నట్టుగా.
1: హీ సిట్స్ ఇన్ మెడిటేషన్ ఫర్ ఎ గుడ్ ఫోటోగ్రాఫ్.
0: మైండ్ పోతుంది, మార్కెట్ అంతా తిరుగుతూ ఉంటుంది.
1: బట్ మైండ్ గోస్ అరౌండ్ ద మార్కెట్.
0: కనుకనే ఈ ధ్యానం నీకు అక్కర్లేదు.
1: డోంట్ బాదర్ అబౌట్ సచ్ మెడిటేషన్ ప్రాసెస్.
0: నీవు నోరుని మొయ్యి హృదయాన్ని తెరువు.
1: షట్ యువర్ మౌత్ అండ్ ఓపెన్ యువర్ హార్ట్.
0: అది నిజమైన ధ్యానం.
1: దట్ ఈస్ ది ట్రూ మెడిటేషన్.
0: ఈనాడు హృదయాన్ని మూసుకుంటారు, నోరును తెరుచుకుంటున్నారు.
1: టుడే వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీ హావ్ క్లోజ్డ్ అవర్ హార్ట్ అండ్ వీ
0: ధ్యానమే కాదు.
1: దిస్ నో మెడిటేషన్.
0: నోరును మొయ్యి,
1: షట్ యువర్ మౌత్,
0: హృదయాన్ని తెరుచు
1: అండ్ ఓపెన్ యువర్ హార్ట్.
0: ఇది నిజమైనటువంటి ధ్యానం.
1: దిస్ ఇస్ ట్రూ మెడిటేషన్.
0: జపం చేస్తుంటారు.
1: దెన్ వీ డూ జప.
0: చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది.
1: హ్యావ్ ది జపమాల.
0: ఈ మైండ్ చూస్తే చాకలింటికి మంగలింటికి ప్రయాణం వెళ్తుంటుంది.
1: బట్ ద మైండ్ గోస్ టు ద బార్బర్ అండ్ ద వాషర్మన్.
0: ఇది కాదు జపం.
1: దిస్ నాట్.
0: ఈ విధంగా కాలం వ్యర్థం చేయొద్దు.
1: డోంట్ వేస్ట్ టైం లైక్ దిస్.
0: ఈ జపం చేయడానికి ధ్యానం చేయడానికి నీకు సమయం చిక్కపోతే ఆ సమయంలో నువ్వు సేవకు ప్రయోజనం చేయి.
1: వి డోంట్ ఫైండ్ టైం టు మెడిటేట్ కమ్ ఆన్ సర్వ్ అదర్స్.
0: నీవు మరొక రీతిగా మీరు విచారణ చేయాలి.
1: యు కెన్ ఆల్సో ఎంక్వైర్ ఇన్ అనదర్ వే.
0: దైవం ఏ రీతిగా మనం ప్రార్థించాలి?
1: హౌ టు ప్రే గాడ్
0: అని కొంతమందికి సందేహం,
1: సమ్ డౌట్.
0: నీవే దైవమై ఉండగా నీవు ప్రార్థించడం ఏమిటి?
1: When you are God yourself, what is the fun of praying?
0: అయితే నేను దైవము అనేటువంటి సత్యమును నీవు గుర్తించేంత వరకు కూడాను కొన్ని రకమైనటువంటి సత్కర్మలు ఆచరించాలి.
1: Until you realize you are divine, you should follow certain paths.
0: అప్పుడు నేను చేసే ప్రతి కర్మ కూడాను భగవంతునికి అర్పితం జావించి చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయి.
1: You do service with the spirit of total dedication to God.
0: దీనిని భారతీయుల చరిత్రయందు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు.
1: Therefore in the history of Bharat it is said all activities should be pleasing unto God.
0: ఏది చేసినా కొని భగవత్ కర్మగా మనం విచారణ చేయాలి.
1: Whatever you may do it is divine activity.
0: ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడా భగవత్ కర్మలుగానే రూపొందుతాయి.
1: Then all actions would be transformed.
0: ప్రారంభంలో కొంచెం శ్రమ కావచ్చును.
1: At the beginning it may be a strain.
0: కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే సఫర్
0: కానీ క్రమక్రమేణా అది అభ్యాసం అయిపోతుంది, అది ఒక సాధనగా రూపు పొందుతుంది.
1: గ్రాడ్యువల్లీ యుల్ గెట్ హ్యాబిచువేటెడ్ ఇట్ బికమ్స్ ఈజీ.
0: కనుకనే భగవద్గీత ఎందుకును శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ప్రతి ఒక్కటి కూడాను మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి.
1: యు కెన్ అచీవ్ ఎనీథింగ్ బై ప్రాక్టీసింగ్ కాన్స్టెంట్లీ.
0: ఒక పాట పాడాలంటే అప్పటికప్పుడు పాడలేవు, అభ్యాసం చెయ్యాలి.
1: యు కెనాట్ సింగ్ ఇన్స్టంటేనియస్లీ ఇమీడియట్లీ, యూ షుడ్ ప్రాక్టీస్.
0: నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు, కొంచెం తప్పుడు అడుగులు వేసి తిరిగి నడచాలి.
1: టాకింగ్ ఆల్సో మస్ట్ బి ప్రాక్టీస్డ్ స్లోలీ.
0: మరి ఈటింగ్ ప్రాక్టీస్ చేయ, వాకింగ్ ప్రాక్టీస్ చేయ, రీడింగ్ ప్రాక్టీస్ చేయ, రైటింగ్ ప్రాక్టీస్ చేయ.
1: వాకింగ్, టాకింగ్, రైటింగ్, రీడింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: అదే రీతిగా కూడా నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రాక్టీస్ సర్వీస్.
0: భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఆ విధమైనటువంటి దీనిగా తీసుకుని కట్టగబడి సర్వకర్మలు భగవత్ప్రీత్యార్థం.
1: లైక్ దిస్ యూ కెన్ డెడికేట్ ఆల్ యువర్ యాక్టివిటీస్ టు గాడ్.
0: ఇందులో మన విద్యలు, మన శక్తి సామర్థ్యములు. ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి మాకు శక్తినివ్వండి అన్నారు.
1: ఎ బాయ్ ప్రేడ్, భగవాన్ గివ్ అస్ ది శక్తి ఆర్ ఎనర్జీ.
0: శక్తి కావాలి.
1: వాట్ ఎనర్జీ నీడ్?
0: సినిమా చూడటానికి శక్తి కావాలా, టీవీ చూడటానికి శక్తి కావాలా, వీడియో చూడటానికి శక్తి కావాలా, ఏ శక్తి కావాలి నీకు?
1: డూ యూ నీడ్ ఎనర్జీ టు వాచ్ ది టీవీ ఆర్ గో టు సినిమా?
0: శక్తి ఉంటుండాలి ఈనాడు నీ యువకుల్లో.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీ అమంగ్ యంగ్ మెన్.
0: 3/4 శక్తిని అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు.
1: 3/4 ఆఫ్ ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
0: కానీ మీకు వేస్తే టేస్ట్ గా ఉంటుండాలి.
1: బట్ దిస్ వేస్ట్ ఈజ్ ఎ టేస్ట్ టు యూ.
0: కాదు కాదు, అది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనలో ఉండినటువంటి శక్తి దేనికి లేదు.
1: ద పవర్ రేటెడ్ ఇన్ అస్.
0: ప్రపంచంలో దేనికి విలువ ఎవరైనా ప్రశ్నించినప్పుడు గోల్డ్ కి విలువ, డైమండ్ కి విలువ, ల్యాండ్ కి విలువ అని చెప్తుంటారు.
1: వీ సే ద డైమండ్ ఇస్ వాల్యుబుల్, గోల్డ్ ఇస్ వాల్యుబుల్ ఇన్ ద వరల్డ్.
0: కానీ
1: బట్
0: సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషే మంచి వాల్యుబుల్.
1: బట్ ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ,
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: Men are more valuable than all the wealth of the world.
0: Diamond nu koneedi evaru?
1: Who buys this diamond?
0: Manushe kontunnadu.
1: We only buy the diamond.
0: Gold nu kone vaadu evaru? Manushe kontunnadu.
1: Who purchases gold? It's a human being.
0: Adi konabadeyatundi gaani koneetundi vaadu manushe.
1: The one that is purchased material objects but
0: you buy it. Koneetundi vaade lekapothe konabadeyatundi daniki viruvene ledu.
1: When there is no purchase, the one who buys, well, there will be
0: no objection. Kaani aa balavamu aa yokka shakti నాకున్నది అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
1: డెవలప్ ద ఫెయిత్ దట్ యు హావ్ గాట్ ఆల్ ది కెపాసిటీస్ అండ్ పొటెన్షియాలిటీ.
0: అన్నింటికంటే గొప్పవాణి నేను అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: హావ్ ఫెయిత్ దట్ యు ఆర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: మానవ జన్మము జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన మానవ జన్మ మెత్తినాము.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ మానవ జన్మ మనం సత్యం గావించుకుని సత్కర్మంలో మనం ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ బై ఎంటర్టైనింగ్ గుడ్ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ మానవత్వానికి ఒక విలువ ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ విల్ హ్యావ్ ఇట్స్ వాల్యూ.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: ఈ సేవలు చేయకుండా కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రామన చింతన చేస్తూ పోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ సర్వింగ్ ఎనీబడీ ఇఫ్ యూ గో ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: సీతాన్వేషణ లోపల విభీషణుకుని హనుమంతునికి స్నేహం ఏర్పడింది.
1: అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం విభీషణ అండ్ హనుమాన్ బికేమ్ ఫ్రెండ్స్.
0: విభీషణుడు హనుమంతుని ముందు వచ్చి చాలా బాధపడ్డాడు.
1: విభీషణ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హనుమాన్ అండ్ ఫెల్ట్
0: హనుమాన్,
1: హనుమాన్
0: నీవు రామ సన్నిధిని చేరుకున్నావు.
1: యువర్ సో నియర్ రామ.
0: రామ చింతన చేస్తున్నావు.
1: యువర్ థింకింగ్ ఆఫ్ రామ.
0: నీ రోమ రోమము రామనామంతోనే కూడి ఉంటుండాలి.
1: ఎవ్రీ హెయిర్ ఇన్ యువర్ బాడీ ఇస్
0: అదృష్టవంతుడయ్యా.
1: హౌ లక్కీ యు ఆర్.
0: నేను ఎన్నో సంవత్సరం నుంచి కూడా నువ్వు రామనామాన్ని స్మరిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ చాంటింగ్ రామాస్ నేమ్ ఫర్
0: కానీ రామదర్శనం నాకు ప్రాప్తించలేదన్నాడు.
1: బట్ ఐ కుడ్ నాట్ హ్యావ్ దర్శన్ ఆఫ్ రామా టిల్ దిస్ డే.
0: హనుమంతుడు చెప్తున్నాడు బుద్ధి ఈ యొక్క విభీషణకు.
1: హనుమాన్ స్టార్టెడ్ టీచింగ్ హిమ్.
0: విభీషణ
1: విభీషణ
0: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని టేప్ రికార్డు మాదిరి చెప్తున్నావే కానీ రామ సేవలో ఏమైనా నీవు పాల్గొన్నావా?
1: He said, Vibhishana, you went on chanting Rama's name like a tape recorder. Have you ever served Rama?
0: 10 నెలలైపోయింది సీతమ్మ వారు మీ యొక్క అంకకొచ్చి.
1: సీత హ్యాస్ బీన్ హియర్ ఫర్ లాస్ట్ 10 మంత్స్.
0: ఒక్క దూరైన కొన్ను ఆ సీతను చూచావా నీవు?
1: డిడ్ యూ సీ హర్ ఈవెన్?
0: ఆ సీతను యొక్క బంధ విమోచన చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశావా?
1: డిడ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫ్రీ హర్?
0: ఇది రామకార్యం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ రామా సెక్ట్?
0: రామకార్యం చేయకుండా రామనామం చేస్తుంటే ఈ వ్యక్తి ఈ రామతత్వాన్ని పొందగలదు.
1: వితౌట్ వర్కింగ్ ఫర్ రామా, వితౌట్ సర్వింగ్ హిమ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ రిపీటింగ్ హిస్ నేమ్?
0: నామంతో పాటు సేవలు కూడా చాలా ఉండాలి.
1: సో అలాంగ్ విత్ ద లార్డ్స్ నేమ్ సర్వీస్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్.
0: నామం నెగటివ్,
1: the name is negative,
0: seva positive,
1: service is positive.
0: ee negative positive rendu chernappude current useful avutundi.
1: When once negative positive are there, the current flows.
0: Adhe mana will power,
1: దిస్ కరెంట్ ఈజ్ అవర్ విల్ పవర్.
0: ఈ యొక్క విల్ పవర్ అనేటువంటి దాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి.
1: వి షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ విల్ పవర్.
0: ఇది ఎట్లా?
1: హౌ?
0: నిన్న చెప్పినట్టుగా సత్య ధర్మ శాంతి ప్రేమ, ఈ యొక్క దీని వల్లనే మనకు శాంతి లభిస్తుంది.
1: As భగవాన్ said, you can attain peace by following the human values, సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: పిల్లలంతా ఉంటున్నారు కాబట్టి మరొక తూరి చెప్పవలసి వస్తుంది.
1: Then there are many people, new comers here, these things have got to be repeated.
0: బల్బు వెలుగుతూ ఉండాలి.
1: Here you find the bulb illuminating.
0: ఇక్కడ వెలుగు రావాలంటే ఏది ఆధారము?
1: What is the cause behind this?
0: దీనికి బల్బు ఆధారము.
1: You need the bulb.
0: ఈ బల్బు కు కరెంట్ పోవాలంటే ఏది ఆధారము?
1: ఇన్ ఆర్డర్ కరెంట్ టు ఫ్లో
0: వైర్ ఆధారము.
1: వైర్ ఇస్ నీడ్.
0: వైర్ ఉండినంత మాత్రం బల్బు వెలుపల వస్తుందా?
1: డూ యూ గెట్ ద లైట్ బై హ్యావింగ్ ద వైర్ అలోన్?
0: అందులో కరెంట్ కూడా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి కరెంట్ ఆల్సో.
0: అప్పుడు సత్యమనే కరెంటు,
1: దెన్ ద కరెంట్ ఆఫ్ ట్రూత్,
0: ధర్మమనే వైర్ లో చేరి
1: పాసెస్ త్రూ ది
0: వైర్ అనే బల్బు లో ప్రవేశించినంటే ప్రేమ అనేటువంటి వెలుగు మనకు వస్తుంది.
1: ఎంటర్స్ ఇన్ ద బల్బ్ ఆఫ్ పీస్ అండ్ గివ్స్ యు ద లైట్ ఆఫ్ లవ్.
0: అదియే మన ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: దట్ ఈస్ ది లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశం మనలో ఆవిర్భవించాలంటే దీనికి శాంతి అనే బల్బును కూడాను మనం సంబంధం చేయాలి.
1: టు హ్యావ్ దిస్ లైట్ ఆఫ్ లవ్, యూ షుడ్ హ్యావ్ ది బల్బ్ ఆఫ్ పీస్.
0: ఈ శాంతి అనేటువంటి బల్బ్ కు ఈ యొక్క ధర్మము అనేటువంటి యొక్క వైర్ ను కూడా అతికించాలి.
1: ది బల్బ్ ఆఫ్ పీస్ నీడ్ టు బి కనెక్టెడ్ టు ద వైర్ ఆఫ్ ధర్మ.
0: దీంతో సత్యము అనేటువంటి కరెంట్ ను ప్రవేశపెట్టాలి.
1: కరెంట్ ట్రూత్ షుడ్ ఫ్లో త్రూ దిస్ వైర్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది కేవలం మన జీవిత వెలుగును అందిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ సత్య ధర్మ శాంతి ప్రేమ ది హ్యూమన్ వాల్యూస్ గివ్ లైట్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: ఒక దీపం వెలిగించాలంటే ఆయిల్ కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ లైట్ ఎ ల్యాంప్ యూ నీడ్
0: ఆయిల్. తైలము దీపాన్ని వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ ది ఆయిల్ దట్ హెల్ప్స్ యూ టు లైట్ ఎ ల్యాంప్.
0: భగవంతుని ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
1: బట్ ద డివైన్ లవ్ విల్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ది హోల్ లైఫ్.
0: కేవలం ప్రాకృతమైన ప్రేమ కాదు, డివైన్ లవ్. డివైన్ లవ్
1: ఇస్ నాట్ ది వరల్డ్లీ లవ్, ఇట్స్ ద డివైన్ లవ్.
0: ఆ దివ్యమైనటువంటి ప్రేమని మన జీవితాన్ని కూడా వెలిగించి చేస్తుంది.
1: ఇట్ ఇస్ దిస్ డివైన్ లవ్ దట్ లైట్స్ ద ల్యాంప్ ఆఫ్ లైఫ్.
0: కానీ డివైన్ లవ్ అంటే ఏమిటో, ప్రాకృతమైనటువంటి ప్రేమ అంటే ఏమిటో కొంత అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద వరల్డ్లీ లవ్.
0: పవిత్రమైన దైవ ప్రేమకు హద్దులే లేదు.
1: ద సీక్రెట్ డివైన్ లవ్ హ్యాస్ నో లిమిట్స్ అట్ ఆల్.
0: ఇట్టే ఉండాలి, అట్టే ఉండాలని ఎవరు శాసించేటువంటి వారు లేదు.
1: నో వన్ కెన్ రెగ్యులేట్ ఇట్ ఆర్ పుట్ ఇట్ అండర్ సర్టెన్
0: లిమిట్. భగవంతుని ప్రేమ అన్ని మార్గంలోనే ప్రవేశిస్తుంది.
1: ద డివైన్ లవ్ విల్ ఫ్లో ఇన్ ఆల్ డైరెక్షన్స్.
0: కానీ ప్రాకృతమైన ప్రేమకు కొన్ని పరిమితములు చేరి ఉంటాయి.
1: బట్ ద వరల్డ్లీ లవ్ ఈజ్ అండర్ సర్టెన్ కండిషన్.
0: ఈ పరిమితమైన యొక్క ప్రేమను పరిమితమైన దాంతోనే మనం ప్రవేశపెట్టాలి.
1: ద వరల్డ్లీ లవ్ విచ్ ఈజ్ అండర్ సర్టెన్ లిమిట్స్ హెస్ గాట్ టు బి యూజ్డ్ అండర్ సర్టెన్ లిమిటేషన్.
0: సత్యాన్వేషణ,
1: సర్చ్ ఫర్ ట్రూత్.
0: నిన్న చెప్పాను
1: భగవాన్ సెడ్ యెస్టర్డే.
0: ఈ యొక్క సత్యాన్వేషణ, సత్యాన్ని కూడా అన్వేషణ ఎందుకుని?
1: వై డు యూ సర్చ్ ఫర్ ట్రూత్? వై?
0: మరొక తూరి జ్ఞాపకం చేస్తున్నా మీకు.
1: భగవాన్ రిమైండ్స్ యూ అగైన్.
0: మనం కన్నులతోనే భార్యను చూచారు, తల్లిని చూచారు, బిడ్డను చూచారు.
1: విత్ యువర్ ఐస్ యూ హావ్ సీన్ యువర్ మదర్, ద వైఫ్.
0: చూచిన కన్నులు ఒకటే అయినప్పటికీ ఎవరిని ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనం డిస్క్రిమినేషన్ చేయాలి.
1: హియర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ అవర్ డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ ఇన్ వాట్ వే యూ షుడ్.
0: తల్లిని గౌరవమైనటువంటి రీతిగా ఆమె దృష్టితో చూడాలి.
1: యూ షుడ్ లుక్ ఎట్ యువర్ మదర్ విత్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ మదర్లీ ఫీలింగ్.
0: ఆమె మాతృదేవి.
1: She's God.
0: దేవితో సమానంగా మనం చూడాలి.
1: She's a goddess of our life.
0: భార్యను మోహంతో చూడాలి.
1: Wife, you look at her with attachment.
0: బిడ్డను వాత్సల్యంతో చూడాలి.
1: You look at your daughter with all
0: ఈ వాత్సల్యం అనేటువంటిది బిడ్డకును ఆనందాన్ని అందిస్తుంది, తల్లికి ఆనందం చేకూరుస్తుంది.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎఫెక్షన్ విల్ మేక్ యువర్ మదర్ అండ్ డాటర్ ఫీల్
0: హ్యాపీ. దృష్టిని మీరు చక్కగా కంట్రోల్ చేసుకోవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ కంట్రోల్ యువర్ లుక్స్.
0: మీరు వేరుగా భావించకండి. ఈనాటి యువకుల లోపల కొన్ని రకమైనటువంటి ఏ విధంగా ప్రారంభమవుతాయి?
1: Among youngsters, how they begin.
0: ఒక కాలేజీ మీరు పోతారు.
1: యూ గో టు ఎ కాలేజ్.
0: ఈ కాలేజీలో కో ఎడ్యుకేషన్ ఉంటుంది.
1: ఇట్స్ ఎ కో ఎడ్యుకేషన్ కాలేజ్.
0: స్త్రీలు పురుషులు ఇరువురు చేరి ఉంటారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ దేర్.
0: అయితే చేరటం తప్పు కాదు.
1: దేర్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్.
0: కానీ ఎప్పుడు అది తప్పు కాదు?
1: వెన్
0: ఇరువురు ఇంద్రియమును నిగ్రహించుకున్నప్పుడు అది తప్పు కాదు.
1: సో లాంగ్ దే హావ్ కంట్రోల్ నథింగ్ రాంగ్.
0: కానీ ఈనాడు మన ఇంద్రియాలు బ్రేక్లెస్ కార్ గా ఉంటున్నాయి.
1: టుడే ఇట్స్ లైక్ ఎ బ్రేక్లెస్ కార్.
0: అలాంటి సమయం లోపల ఈ ఎక్కువ ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: సో లాంగ్ ద లైఫ్ ఇస్ ఎ బ్రేక్లెస్ కార్ వితౌట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: ఏదో ఒక సమయం లోపల మన దృష్టి ప్రసరిస్తుంది.
1: అండ్ వీ గో ఆన్ లుకింగ్ అట్ పీపుల్ ఇన్ సమ్వేర్.
0: మొట్టమొదట చూపుతో ప్రారంభమవుతుంది.
1: ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ లుకింగ్.
0: ఈ చూపుతో ప్రారంభమైనటువంటిది నవ్వులతో అభివృద్ధి అవుతుంది.
1: లుకింగ్ విల్ బి ఫాలోడ్ బై స్మైలింగ్.
0: ఈ నవ్వులతో స్మైలింగ్ తో అభివృద్ధి అయినప్పుడు తిరిగి టాక్ తో మరి ఎంటర్ అవుతుంది.
1: స్మైలింగ్ విల్ లీడ్ టు టాకింగ్.
0: తరువాత రైటింగ్ తో ప్రారంభమవుతుంది.
1: టాకింగ్ విల్ టేక్ యూ టు రైటింగ్.
0: తరువాత ఫ్రెండ్షిప్ గా బయలుదేరుతుంది.
1: రైటింగ్ విల్ ఎండ్ అప్ ఇన్ ఫ్రెండ్షిప్.
0: ఫిఫ్త్ అనేటువంటిది రిలేషన్షిప్ గా పోతుంది.
1: అండ్ దెన్ ఫైనల్ స్టెప్ రిలేషన్షిప్.
0: ఈ రిలేషన్షిప్ ఏది మొదటి కారణము?
1: వాట్ ఈస్ ది మెయిన్ కాజ్ ఫర్
0: చూపే?
1: ఇట్స్ ఓన్లీ అవర్ లుక్ దట్ బిగినింగ్.
0: అందువల్లనే
1: సో
0: సూరదాస్ చెప్పాడు.
1: సూరదాస్ సెడ్,
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరీ.
1: Though they have
0: ఓ భగవంతుడా, అందరికీ కళ్ళు ఉంటున్నాయి.
1: ఓ గాడ్, ఆల్ హ్యావ్ ఐస్.
0: కానీ ఆ కళ్ళతో నిన్ను చూడగలుగుతున్నారా?
1: విత్ దోస్ ఐస్ దే డోంట్ లుక్ ఎట్ యూ.
0: వికారమంతా చూడగలుగుతున్నారు.
1: దే సీ ఆల్ డర్టీ థింగ్స్.
0: వికృతమైనటువంటి జీవితాన్ని భావిస్తున్నారు.
1: దే హ్యావ్ ఎ నారో వే విజన్.
0: కనుక నీ యొక్క దృశ్యం చూసేటువంటి కన్నులే నా కన్నుడు.
1: దే ఆర్ ఓన్లీ ది ట్రూ ఐస్ దట్ లుక్ ఎట్ యూ, దట్ వాచ్ యూ.
0: చెవులు ఉన్నాయి.
1: వి హావ్ ఇయర్స్.
0: ఈ చెవులంతా కూడా ఊరి వారి శుద్ధులంతా వింటున్నాయి, కానీ దైవ చరిత్ర వినడానికి ప్రయత్నించడం లేదు.
1: ద ఇయర్స్ లిసన్ టు ది గాసిప్ వెయిన్ టాక్ బట్ నాట్ గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుకనే మన చెవులు ఏ విధంగా ఉండాలి?
1: హౌ షుడ్ బి అవర్ ఇయర్?
0: మంచి సత్యవ్రతం చేయాలి.
1: ఇయర్స్ లిసన్ టు గుడ్
0: థింగ్స్, మంచి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి యొక్క భావములు వినాలి.
1: ఇయర్స్ షుడ్ లిసన్ టు సెక్రెట్.
0: ప్రపంచం యొక్క సందేశాన్ని చక్కనైనటువంటి రీతిగా, శుభమైనటువంటి రీతిగా, మంగళకరమైనటువంటి రీతిగా నడిచేటువంటి విషయాలు మనం వినాలి.
1: వి షుడ్ లిసన్ టు దోస్ థింగ్స్ విచ్ ఆర్ ఆస్పిషియస్ అండ్ సీక్రెట్.
0: ఇవి వినడానికి చెవులు ఇచ్చారు.
1: ఇయర్స్ ఆర్ గిఫ్టెడ్ ఫర్ దట్ పర్పస్.
0: కానీ ఊరి వారి శుద్ధులు వినడానికి కాదు.
1: నాట్ టు లిసన్ టు గాసిప్.
0: ఇంద్రియాలు కూడా చక్కగా నిగ్రహించుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: అప్పుడే మనకి భావం చక్కని పడుతుంది.
1: దెన్ అవర్ థాట్స్ విల్ బి ప్యూర్.
0: అందువల్లనే జయదేవుడు చెప్పాడు.
1: సో జయదేవ సేస్,
0: జయదేవుడు చాలా ఇంద్రియ నిగ్రహం కలవాడు.
1: జయదేవ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: ఒక కృష్ణ చింత తప్ప అన్య చింతలు లేవు.
1: అదర్ దాన్ కృష్ణ కాన్షియస్నెస్ హ్యాస్ నథింగ్ ఎల్స్.
0: తాను నాలుగు చెప్తున్నాడు బుద్ధి.
1: హి స్టార్టెడ్ టీచింగ్ హిజ్ టంగ్.
0: జిహ్వీ
1: ఓ టంగ్,
0: రసజ్ఞే మధుర

0: ఓ రసమెరిగిన నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్,
0: ఓ పవిత్రమైన నాలుక,
1: ఓ సీక్రెట్ టంగ్,
0: ఓ ఆశ్చర్యకరమైన నాలుక,
1: వండర్ఫుల్ టంగ్,
0: ఓ అద్భుతమైనటువంటి నాలుక,
1: ఓ మిస్టీరియస్ టంగ్,
0: నీకు ఒక చక్కని మధురమైన మాటలు చెప్తున్నాను.
1: ఐ వాంట్ గివ్ యూ ఎ వెరీ గుడ్ మెసేజ్.
0: నాలుక చేసే పాపములు నాలుగు ఉన్నాయి.
1: ద టంగ్ కమిట్స్ ఫోర్ సిన్స్.
0: నీవు మొట్టమొదట అబద్ధం చెప్పవద్దు.
1: నెవర్ స్పీక్ లైస్.
0: రెండవది చాడీలు చెప్పవద్దు.
1: డోంట్ స్ప్రెడ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కాండల్స్ ఆర్ టేల్ బేరింగ్.
0: ఇంకొకరిని దేశంగా నీవు దేశ మాటలు ఉపయోగపెట్టవద్దు.
1: నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్ ఇన్ హేట్.
0: నాలుగవది అధికంగా మాట్లాడవద్దు.
1: ఫోర్త్ డోంట్ టాక్ టూ మచ్.
0: ఇవి నాలుగు పాపముల చేత నీవు మహాపాపి అయిపోతున్నావు.
1: బికాస్ వీ యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఈ సర్వ పాపములను పరిహారం చేసుకునే నిమిత్తమై గోవింద దామోదర మాధవేతి.
1: To atone these sins, one should sing the glory of God, Govinda Damodara Madhava.
0: కనుకనే తెల్లవారు జామున నగర సంకీర్తన ఎందుకోసమని పెట్టాము?
1: Why నగర సంకీర్తన is prescribed?
0: ఏ పని లేకుండా పెట్టామా?
1: It's not for nothing.
0: కేవలం అర్లీ మార్నింగ్ లేచి నీ నిద్రను పాడు చేసుకోమని పెట్టామా?
1: Is it to spoil your good sleep?
0: కాదు కాదు, ఇది భౌతికంగా, లౌకికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రమైనటువంటిది.
1: It's highly sacred from the point of the world, from the point of the community.
0: అర్ధరాత్రి వేళ బ్రహ్మ ముహూర్త కాలము.
1: It was the time which is highly sacred, బ్రహ్మ ముహూర్త.
0: చల్లని ప్రదేశము, చల్లని వాతావరణము.
1: You find the cool breeze, very cool.
0: ఆ చల్లని వాతావరణంలో మనం మనస్సు కూడాను రాత్రంతా నిద్రించి మంచి ప్రశాంతంగా ఉంటుంది మనస్సు.
1: Mind will be at peace, perfect peace.
0: లేచిన తక్షణమే,
1: the moment you get up,
0: ఏదో పిచ్చి పిచ్చి పలుకులంతా వినకుండా,
1: instead of listening to useless things,
0: అశబ్దమైనటువంటి యొక్క అశ్రవణమైనటువంటి దీన్నంతా మనం శ్రవణం చేయకుండా,
1: by listening to that what you are not supposed to,
0: రామకృష్ణ గోవింద అనేటువంటి నామస్మరణ వింటూ ఉంటే హృదయానికి ఎంత హాయిని చేకూరుస్తుంది.
1: If you listen to God's name, your heart will be in peace. And
0: పాడేవానికి హాయి,
1: the singers will be happy,
0: వినేవానికి హాయి,
1: the listeners will be happy.
0: తెల్లవారు లేస్తాను ఏదో భగవత్ నామచింతన విన్నానంటుంటావు.
1: I could listen to God's name the moment I got up this morning.
0: కనుక తెల్లవారు లేచిన తక్షణమే భగవత్ నామస్మరణ చేయాలి.
1: The moment you get up, sing the glory of God.
0: ఏదంటే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: మొట్టమొదట లేచిన తక్షణమే ఈ నామస్మరణతో ప్రారంభం కావాలి.
1: The moment you get up, sing the glory of God.
0: అందు నిమిత్తమై సత్యసాయి సంస్థల లోపల ఈ యొక్క నగర సంకీర్తనలు, భజనలు, సత్సంగములు, స్టడీ సర్కిల్స్ ఇవన్నీ పెట్టడానికి కారణమేమిటి?
1: ఇట్స్ ఫర్ దట్ పర్పస్ సత్యసాయి ఆర్గనైజేషన్ హెస్ టేకన్ అప్ నగర సంకీర్తన్, ద స్టడీ సర్కిల్స్, భజన్స్ అండ్ సో ఆన్. వాట్ ద మెయిన్ రీజన్?
0: ఇవంతటి కాలమును పవిత్రం చేసి
1: ఇట్ విల్ శాంక్టిఫై,
0: శాంతి చేకూర్చుకోవడానికి.
1: అండ్ ఇట్ విల్ కీప్ అవర్ హార్ట్స్ ఇన్ పీస్.
0: శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: భౌతికంగా చూస్తే శాంతి గాఢ నిద్రలో మనకు శాంతి లభిస్తుండాలి.
1: You are in peace, in deep sleep.
0: ఇంకా రెండవది ఏదంటో సంకల్ప రహితుడైనప్పుడు శాంతిని పొందుతున్నాయి.
1: When the thought process is withdrawn, you will be peaceful.
0: కానీ సంకల్పం అంత త్వరగా మనకు అరికట్టుకోవటానికి వీలు కాదు.
1: It's not possible to control your thoughts.
0: కనుకనే
1: so
0: మనము సాధ్యమైనంత వరకును దినమునకు ఒక గంట అయినా కూడా మౌనాన్ని వహించాలి.
1: దేర్ఫోర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ యూ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్.
0: మాట్లాడి మాట్లాడి మాట్లాడి మాట్లాడి బ్రెయిన్ లో ఉండేటువంటి నరం అంతా బలహీనమైపోతాయి.
1: బై టాకింగ్ టూ మచ్ ఈవెన్ ద నర్వ్స్ ఇన్ ద బ్రెయిన్ దే బికమ్ వీక్.
0: ఆ టాక్ లోపల కూడా పవిత్రమైన టాక్ గా ఉంటే నీకు మరింత బ్యాటరీ ఛార్జ్ అవుతుంటుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ అవర్ టాక్ ఈస్ హైలీ సీక్రెట్, ఇట్ అమౌంట్స్ టు రీఛార్జింగ్ యువర్ బ్యాటరీ.
0: పరనిందలు కానీ, పరదూషణ కానీ, పరచెడ్డలు కానీ మనం పలుకురుస్తూ ఉంటుంటే మన జీవితం మరింత అధోగతికి పాలైపోతుంది.
1: ద స్కాండల్స్ అండ్ రూమర్స్ అండ్ ద క్రిటిసిజం, ద వెయిన్ టాక్ విల్ మేక్ యూ వీక్.
0: కనుక ఈనాటి యువకులంతా మాటలు మొట్టమొదట తగ్గించుకోవాలి.
1: యంగ్స్టర్స్ టుడే షుడ్ టాక్ లెస్.
0: అందులో ఉన్నటువంటి మాధుర్యం ఎంతనో మీరు అనుభవించగలరు.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద స్వీట్నెస్ ఇన్ టాకింగ్ లెస్.
0: ఎక్కడైనా సమాజం కూడా చూస్తే ఆ పిల్లవాడు చాలా మంచివాడు, ఎవరితోనో మాట్లాడు, చాలా క్వైట్ గా ఉంటాడు అని సత్కీర్తిని కింద పొందుతావు.
1: ఇన్ సొసైటీ యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్. బికాజ్
0: పవిత్రమైన టాక్ గా ఉంటే నీకు మరింత బ్యాటరీ ఛార్జ్ అవుతుంటుంది.
1: On the other hand, if our talk is highly sacred, it amounts to recharging your battery.
0: పరనిందలు కానీ, పరదూషణ కానీ, పరచెడ్డ

0: చాలా క్వైట్ గా ఉంటాడు అని సత్కీర్తిని కింద పొందుతావు.
1: ఇన్ సొసైటీ యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాజ్ దే విల్ సే హియర్ ఇస్ ఎ బాయ్ హూ ఇస్ సో సైలెంట్.
0: నేర్చుకున్నటువంటి వాడుగా ఉంటే నిరంతరం కూడా వడవడవడవడ వాగుతూ ఉంటారు.
1: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్.
0: అలాంటి వారిని చూస్తే కొంతమంది సమాజంలో కూడా వస్తున్నారా ఈ వాయాడి అని వెళ్లిపోతుంటారు.
1: దెన్ పీపుల్ విల్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ యూ బికాజ్ యూ టాక్ నాన్ స్టాప్. పీపుల్ సే దట్ యూఆర్ ఎ బిగ్ బోర్.
0: ఈ బోర్ గా ఉండేటువంటి వాడు వస్తున్నాడే అని తప్పించుకుని పోతారు.
1: దే విల్ సే హియర్ ఇస్ ఎ బోరింగ్ పర్సన్ వై షుడ్ ఐ బి హియర్. దే విల్ అవాయిడ్ యూ.
0: కనుక నిన్ను తప్పించుకోవటమే కాకుండా నీకు ఒక చెడ్డ పేరు కూడా వస్తుంది.
1: యూ విల్ ఆల్సో గెట్ ఎ బ్యాడ్ నేమ్ టూ.
0: మిత భాష అతిహాయి.
1: ద లిమిటెడ్ టాక్ విల్ మేక్
0: అతి భాష మతిహాని.
1: బై టాకింగ్ టూ మచ్ యూ బికమ్ మ్యాడ్.
0: కనుకనే మీరు ఈ వయసు లోపల ఎంత పవిత్రమైన మీరు డెవలప్ చేసుకోవాలి.
1: అట్ దిస్ ఏజ్ యూ కెన్ డెవలప్ సీక్రెట్ థింగ్స్.
0: సేవలు చేసేటువంటి దాంట్లో ఎక్కువ మీరు ధనమును వ్యయం చేయనక్కర్లేదు.
1: ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సర్వీస్ యూ డోంట్ నీడ్ టు వేస్ట్ సో మచ్ ఆఫ్ మనీ.
0: సాధ్యమైనంత వరకు కూడాను డబ్బులు తక్కువగా ఖర్చు పెట్టుకుని సేవలు అధికంగా చేయాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ విత్ లీస్ట్ మనీ యూ షుడ్ బి ఏబుల్ టు సర్వ్.
0: ఇంతేకాకుండా మీరు లక్షాధీశులు కావచ్చు శ్రీమంతులు కావచ్చును.
1: You may be very, very rich people, lacquers.
0: Kani.
1: Yet.
0: Simple life, higher study.
1: You should have simple life, but very high thinking.
0: Meer vesetundi dressu kuda nu chaala simple ga untundali.
1: Your dress should be simple.
0: Aadambaraliga manam pokoodudu.
1: It should not be one of pomp and show.
0: Aadambaraliga poyinappudu ahankaram bayil jertundi.
1: When once there is pomp and show, there will be ego.
0: Kanukane manam simple dress, simple life, simple living ga undali.
1: So then you should have the simple dress. You should lead a simple life.
0: Anaga emiti parishuddhamaintiga undali.
1: But they should be clean.
0: Aarogyanni kuda kaapaadukovali.
1: And you should keep up your health.
0: Kanuka samajamlo gauravanganu undali.
1: You should be respectful.
0: దానికి తగినంత మాత్రం డ్రెస్ మనం వేసుకోవాలి.
1: అప్రోప్రియేట్ టు దాట్ యూ కెన్ డ్రెస్ వెల్.
0: దానితో పాటు మన ప్రవర్తన కూడా పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: అవర్ బిహేవియర్ షుడ్ బి ఆల్సో సేక్రెడ్.
0: మనం వేసుకున్నటువంటి డ్రెస్ ఎంత తెల్లగా ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన హృదయం కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: జస్ట్ ఇస్ అవర్ డ్రెస్ ఈస్ సో ప్యూర్ వైట్ అవర్ హార్ట్ ఆల్సో హస్ గాట్ టు బి ప్యూర్ అండ్ వైట్.
0: కనుకనే మొట్టమొదట మనము
1: ఫస్ట్ ఆఫ్ ఆల్
0: మనను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో అవర్ సెల్ఫ్.
0: ఎక్కడ చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్న వేసేటప్పటికి చాలా కాలం వ్యర్థమైపోతుంది.
1: విల్ బి వేస్టింగ్ టైమ్ బై రెస్పాండింగ్ టు ది క్వశ్చన్ సచ్ యాస్ హూ ఆర్ యూ.
0: మొట్టమొదటి క్వశ్చన్ హూ ఆమ్ ఐ.
1: ఫస్ట్ పుట్ ఏ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్ హూ ఆమ్ ఐ.
0: నిన్ను నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: ఎట్ట నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: హౌ డు యు నో దాట్.
0: ఈ జగత్తులో అంతకుండా మహా అశాంతితో చాలా బాధపడుతున్నారు.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఈ వాతావరణం మానవుని చాలా బాధింపజేస్తుంది.
1: ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్ ఈజ్ సఫరింగ్ అస్.
0: హిల్ స్టేషన్ పోయినటువంటి వారు ఏం చేస్తారు?
1: వాట్ డు పీపుల్ దట్ గో టు హిల్ స్టేషన్?
0: లోపల బనియన్ వేసుకుంటారు.
1: దే హావ్ బనియన్ ఇన్సైడ్.
0: మరి పైన షర్ట్ వేసుకుంటారు.
1: దెన్ దే విల్ పుట్ ఆన్
0: దానిపైన ఒక కోట్ వేసుకుంటారు, ఉలెన్ కోట్.
1: ఓవర్ దట్ దే విల్ వేర్ ద ఉలెన్ కోట్.
0: దేనికోసం?
1: వై?
0: ఆ చల్లదనాన్ని భయించే కోసం వేసుకుంటున్నారు.
1: బికాజ్ ఆఫ్ ది కోల్డ్ క్లైమేట్ దే వేర్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఐతే
1: హౌఎవర్
0: తిరిగి మనం మన స్వస్థానానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం?
1: వెన్ వి రిటర్న్ టు నేటివ్ ప్లేస్ వాట్ వి డూ?
0: మొట్టమొదట పైన ఉన్నటువంటి కోటును మనం తీసివేస్తాం.
1: ఫస్ట్ వి రిమూవ్ ది ఔటర్ కోట్.
0: తర్వాత షర్ట్ ని రిమూవ్ చేస్తాము.
1: దెన్ వి రిమూవ్ ది షర్ట్.
0: తర్వాత బనియన్ కూడా రిమూవ్ చేస్తాం.
1: దెన్ విల్ రిమూవ్ ది బనియన్ ఆల్సో.
0: అప్పుడు తన చెస్ట్ని తాను చక్కగా చూసుకోగలడు.
1: దెన్ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్ క్లియర్లీ.
0: కనుక పైన ఉన్నటువంటి కోటే తమో గుణము.
1: ది ఔటర్ కోట్ ఈస్ ది బీస్టియల్ టెంపరమెంట్.
0: లోపల ఉన్నటువంటి షర్టే సాత్వికము.
1: ది షర్ట్ ఈస్ ఎమోషనల్ ఆస్పెక్ట్.
0: బనీని రాజసికము. ఈ మూడింటిని తీసివేసినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: ద బనీన్ ఇస్ ది పైయస్ ఆస్పెక్ట్ సాత్విక్. వెన్ వన్స్ యూ రిమూవ్ దీస్ త్రీ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్.
0: ఉన్నంత వరకు కూడాను మనకు ఆత్మ జ్ఞానం అనేటువంటిది లభ్యం కానే కాదు.
1: సో లాంగ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ యూ కెన్ నాట్ హ్యావ్ ది విజ్డమ్ ఆఫ్ ది స్పిరిట్.
0: కనుక మనము పవిత్రమైనటువంటి దీనికి క్రమక్రమేణ కొంతవరకు తగ్గించుకుంటూ పోవాలి.
1: దేర్ఫోర్ టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ సీక్రెట్నెస్ వీ షుడ్ రిడ్యూస్ ద రెస్ట్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మొదలు చెప్పినట్టుగా అన్నింటికి నీ మూల కారణము క్యారెక్టర్.
1: యాజ్ భగవాన్ సెడ్ ఇన్ ద బిగినింగ్, క్యారెక్టర్ ఇస్ మెయిన్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్.
0: మన శీలము, మన గుణము, మన ప్రవర్తన, మన నడత చక్కగా ఉంటుంటే మనకంటే మించిన వారు చరిత్రలు మరొకరు లేరు.
1: వెన్ వన్స్ అవర్ క్యారెక్టర్, అవర్ బిహేవియర్, అవర్ కాండక్ట్ ఆర్ పర్ఫెక్ట్, నన్ కెన్ ఎక్సెల్ యూ.
0: మీరందరూ కూడా ఒక 10 మంది ఒక గ్రామానికి సేవకు వెళుతారు.
1: 10 of you go to a village for
0: service. ఆ విలేజ్ లో ప్రవేశించేటప్పుడు మీరు ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ఎ విలేజ్? యూ షుడ్ బి వెరీ సైలెంట్.
0: చాలా ప్రశాంతంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ మెయింటైన్ పీస్ దేర్.
0: చిరునవ్వుతో ఉంటుండాలి.
1: యూ షుడ్ బి స్మైలింగ్.

0: అని నవ్వుకుంటూ పోకూడదు.
1: యూ కెన్ స్మైల్ బట్ యూ షుడ్ నాట్ లాఫ్.
0: ఊరికే బయట వారికంతా అశాంతినిచ్చేటట్టుగా గట్టికి మాట్లాడుకుంటూ పోకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ డిస్టర్బింగ్ ది ఎన్వైరన్మెంట్.
0: ఎవరు ఈ రౌడీ గ్యాంగ్ వస్తుంటున్నది మా గ్రామానికి అని గ్రామస్తులు కూడా చాలా భయపడిపోతారు.
1: ద లోకల్స్ విల్ థింక్ ద రౌడీ గ్యాంగ్ ఈస్ దేర్ ఇన్ దర్ విలేజ్, దే విల్ బి ఫియర్ స్ట్రికెన్.
0: కనుక మనం అలాంటి చెడ్డ పేరుకు మనకు గురి కాకూడదు.
1: యూ షుడ్ నాట్ గెట్ ఏ బ్యాడ్ నేమ్.
0: స్మూత్గా వెళ్ళాలి.
1: యూ షుడ్ గో
0: వినయంగా పోవాలి.
1: గో విత్ ఆల్ హ్యూమిలిటీ.
0: ఏ నవ్వులు కానీ ఏ చూపులు కానీ అపవిత్రంగా మనము ప్రవేశపెట్టకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ అండ్ యూ షుడ్ నెవర్ హ్యావ్ బ్యాడ్ లుక్స్.
0: పనిలో ప్రవేశించండి.
1: స్టార్ట్ వర్కింగ్ దేర్.
0: పనిలో ప్రవేశిస్తే మాటలకు ఏమాత్రం అవకాశం ఉండేవాడు.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ యూ డోంట్ నీడ్ టు స్పీక్.
0: మాట్లాడేటువంటి వాడు పని చేయడు.
1: ద వన్ హూ టాక్స్ విల్ నాట్ వర్క్.
0: పనిచేసేవాడు మాట్లాడు.
1: ద వన్ హూ వర్క్స్ విల్ నాట్ టాక్.
0: ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండండి.
1: రిమైండ్ దిస్ ట్రూత్.
0: నిజంగా పనిచేసేవాడు మాట్లాడకూడదు.
1: ద ట్రూ వర్కర్ విల్ నాట్.
0: మాట్లాడితే పని చేయలేడు.
1: బికాస్ ఇఫ్ హీ టాక్స్ హీ కాంట్ వర్క్.
0: కనుక ఈనాడు మనము ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది జీవితంలో చాలా క్రొత్తగా మనము నూతనమైనటువంటి యొక్క చాప్టర్ గా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ స్టార్ట్ ఎ న్యూ చాప్టర్ అండ్ లెర్న్ హౌ టు లివ్ హియర్ ఆఫ్టర్.
0: పాస్ట్ ఇస్ పాస్ట్. జరిగిపోయింది జరిగిపోయింది.
1: పాస్ట్ ఇస్ పాస్ట్ బియాండ్ రికవరీ.
0: తిరిగి ఎంత ప్రయత్నం చేసినా అది ముందుకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ యూ కెనాట్ రిగెయిన్ ఇట్.
0: ఫ్యూచర్ ని యోచన చేయకండి.
1: ఫ్యూచర్ ఇస్ అన్సర్టన్.
0: కానీ ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టన్.
0: కానీ ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్.
1: బట్ ప్రెజెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: ఆమ్నీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్నీ ప్రెజెంట్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈనాడు మానవుడు అనేక దుఃఖములకు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫార్ ద మిజరీ ఆఫ్ మ్యాన్ కైండ్ టుడే?
0: ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు. పాస్ట్ ఫ్యూచర్ ను వెతుక్కుంటున్నాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ ద ప్రెజెంట్. హీ బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్ అండ్ వరీడ్ ది ఫ్యూచర్.
0: ప్రజెంట్ ఇప్పుడు మనకు ప్రధానం కానీ
1: ద ప్రజెంట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఆకలి వేసినప్పుడు తట్టలో ఉన్నటువంటి అన్నాన్ని భుజించు.
1: వెన్ యూఆర్ హంగ్రీ స్టార్ట్ ఈటింగ్ ద ఫుడ్ సర్వ్డ్ ఇన్ ద ప్లేట్.
0: 10 నెలల కిందట మా ఇంట్లో పండగ చేసింది. ఆ పండుగలో పంచపక్ష ప్రమాణములు ఉన్నాయి. దాన్ని తలుచుకుని ప్రయోజనం ఎందుకు?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ ఎ గ్రాండ్ ఫీస్ట్ దట్ యు హ్యాడ్ ఎంజాయ్డ్ 10 మంత్స్ అగో?
0: కనుక 10 దినముల ముందుగా జరిగిపోయినటువంటి నీవు యోచించొద్దు.
1: డోంట్ థింక్ ఆఫ్ ది పాస్ట్.
0: ప్రజెంట్ ఇది నువ్వు యోచించు.
1: థింక్ ఆఫ్ ది ప్రజెంట్.
0: పాస్ట్ ట్రీ.
1: Past is a tree.
0: Future tree.
1: Future is also a tree.
0: Present is seed.
1: Present is the seed.
0: Aa past tree nunchi present seed vachindi.
1: Out of the past tree you have the present seed.
0: Present seed nunchi future tree vastundi.
1: Out of the present seed you have the future
0: Kabati
1: tree.
0: Kabatti seed is very very very very very important.
1: So seed is very very important.
0: Aa seed ni present lo meeru తగినటువంటి శాంతిని పొందాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్ సీడ్ అండ్ ఎ చేంజ్.
0: ఏ మాత్రమే మీరు తలంచకండి.
1: డోంట్ బి బాదర్డ్ ది ఫ్యూచర్. నెవర్ బి వరీడ్. ప్రెసెంట్
0: లో మనం మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకు మంచిదే వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ఫ్యూచర్ యు విల్ బి గుడ్.
0: కనుకనే ఫ్యూచర్ ని యోచన చేసుకుంటూ పోవద్దు.
1: సో డోంట్ బి వరీడ్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో. ఇది ఒక సైకలాజికల్ గా నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది.
1: పీపుల్ గో ఆన్ వరీయింగ్ దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ దే ఆర్ బాదర్డ్ ఆఫ్ దేర్ ఫ్యూచర్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్.
0: చింతనే చేయకూడదు.
1: డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: ఎందుకు వరీ చేయాలి?
1: వై షుడ్ యు వరీ?
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: వరీ మీన్స్ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: ఈ వరీకి ఏమాత్రం రూపం లేదు.
1: వరీ హ్యాస్ నో ఫామ్.
0: నీవు క్రియేట్ చేసుకుంటున్నావు.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ క్రియేషన్.
0: కాబట్టి అలాంటి యొక్క దీనికి నీవు అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ వరీ.
0: ఈ విధంగా ఉంటుండి ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ ఆల్ ద టైమ్.
0: మాకు ఎట్ట స్వామి, ఇంట్లో అనేక చిక్కులుంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యతలు ఉంటున్నాయి, మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుందంటారు.
1: యు సే స్వామి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బి హ్యాపీ all the time? We have got our own problems, our own worries there.
0: Poni worry chesthe mani problem potundaya?
1: Is worry a solution to a problem?
0: Potam lede.
1: No.
0: Taruku enduku worry chesi prayojanam?
1: Then why should you worry? What is the
0: problem? Happy ga undu.
1: Be happy now.
0: Be happy ni worry ni duram chestundi.
1: And this happiness will keep you that worry far off.
0: అంతే గాని వరీ చేసుకుంటూ కూర్చుంటే వరీ ఇంకా ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది.
1: బికాస్ దిస్ వరీ విల్ యాడ్ టు యువర్ ప్రాబ్లమ్ మోర్ అండ్ మోర్.
0: కనుక నీ వరీ చేయకూడదు.
1: నెవర్ వరీ.
0: ఏదొచ్చినా కానీ ఇది భగవత్ ప్రసాదం.
1: Take it as God's gift, whatever may happen.
0: ఈ కష్టములు కూడాను భగవత్ ప్రసాదమే.
1: Even the difficulties
0: are God's gift. Is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: కనుక ఈ రెండు కష్టముల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి.
1: And there lies the happiness.
0: కష్టమే లేకపోతే సుఖం యొక్క విలువనే మనకు తెలియదు.
1: Without a pain you cannot know the value of a pleasure.
0: చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు.
1: Without darkness you cannot know the value of
0: light. కష్టములు కూడాను ఒక ప్రసాదమే.
1: Therefore difficulties are also God's gift.
0: మలేరియా జ్వరం వచ్చినటువంటి వారికి
1: the one who suffered from malaria
0: bitter and quinine mixture ఇస్తారు.
1: దే ఆర్ గివెన్ క్వినైన్ మిక్చర్
0: బిటర్గా ఉంటుంది
1: ఇట్స్ సో బిటర్
0: కానీ
1: బట్
0: ఆ బిటర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది
1: దెన్ యూ వన్స్ యూ యాక్సెప్ట్ and take that medicine bitter quinine you will be cured of the malaria
0: but medicine kuda nu tiyaga undalani korte nee baadha neeku nivarana kaadu
1: you cannot demand that medicine should be sweet
0: karuka kashtam kuda nu manaku sukhan andistundi
1: the difficulty also gives you joy later
0: karuka eppudu neevu jayiga undali
1: you should be joyful all the time
0: appude nee yokka jeevithamu manchi aanandanni aadarshanni andistundi
1: and then your life will be blissful and set an ideal to the rest
0: yokulara
1: youngsters
0: sharira sambandhamainatundi vishayalu kaani
1: either physical matter
0: future yokka vishayalu kaani
1: or the future situation
0: kutumbam yokka vishayalu kaani
1: or that or the
0: bible yematram kuda nu hrudayamlo choti ivvakandi
1: don't entertain them in your heart
0: hrudayamlo choti ivvalsindi okka danike bhagavantuniki maatrame ivvali
1: you should give place to god in your heart only
0: nanellavanni kuda baita arts anta
1: outside you have the art
0: హార్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్
0: హార్ట్ అంతా ఇన్సైడ్ ఉంది
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్
0: కాబట్టి హార్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటివే
1: సో ఆల్ ది హార్ట్ అవుట్ సైడ్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఇన్సైడ్
0: కనుక మొట్టమొదటి నీవు హార్ట్ ను చూచుకో
1: సో థింక్ ఆఫ్ ది హార్ట్ ఫస్ట్
0: హార్ట్ ను చూడద్దు
1: డోంట్ ఫాలో ది హార్ట్
0: ఆ హార్ట్ లోపల నీవు మంచి ఆనందాన్ని పొందుతుంటే హార్ట్ కూడా ఆనందాన్ని ఇస్తుంది
1: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ దిస్ హార్ట్ ఈవెన్ ది హార్ట్ అవుట్ సైడ్ విల్ మేక్ యు జాయ్ రిఫ్లెక్షన్
0: ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్
1: ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్
0: లోపల నీవు ఆనందంగా ఉంటే బయట కూడా ఆనందమే వస్తుంది
1: ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ ఇన్ యు విల్ బి హ్యాపీ ఇన్ ది ఎక్స్టీరియర్
0: ఎందుకోసం భగవంతుడు నా వెంటనే ఉన్నాడు
1: బికాజ్ గాడ్ ఇస్ విత్
0: నా హృదయమునందే ఉంటున్నాడు
1: ఇన్ మై హార్ట్
0: అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి
1: వి షుడ్ స్ట్రెంగ్తెన్ సచ్ సార్ట్ ఆఫ్ ఫెయిత్
0: అప్పుడే మనకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలు మనకు అభివృద్ధి అవుతుంటాయి
1: దెన్ వీల్ హ్యావ్ ఆల్ ద కైండ్ ఆఫ్ జీల్ అండ్ ఎంథూజియాజం
0: ఇంకా కొంతమంది
1: సమ్
0: మిమ్మల్ని గేలి చేయవచ్చు
1: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యూ
0: మరే ఇంత బాగా చదువుకున్నావు ఈ టౌన్ లో పుట్టావు ఈ టౌన్ వాతావరణం అంతా అనుభవించావు నువ్వు పల్లెలు వాళ్ళ వలె దేవుడు దైవము భజన విజన అని ఈ రకంగా ఎందుకు నీవు పోతున్నావు అని కొంతమంది నాస్తికులు ఉంటారు కదా వారు దీంతో వాదిస్తూ రావచ్చు
1: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యూ దే మే హెకిల్ ఇట్ యు సేయింగ్ దట్ యు ఆర్ born in the metropolis city why do you entertain the rural ideas and rural thoughts
0: idantha kudunu modern idi kaadu idi
1: this is not sign of modernism
0: devudu devam anetundi dani chintinchakoodu
1: don't think of god
0: inga deni chintinchali
1: and what is that we should think then
0: dayanni chintinchalna
1: then should we think of the demon then
0: kaadu kaadu
1: no
0: దైవాన్ని చింతించాలి
1: we should think of god
0: అప్పుడు నీవేమి రావాలి నీ విశ్వాసం గాఢంగా ఉండాలి
1: you should have strong faith
0: అయ్యా నీవు ఎవరికి చెప్తున్నావు
1: sir to whom are you telling
0: నాకు చెప్తున్నావు
1: యూఆర్ టెలింగ్ మీ
0: ఎవరు లేడని చెప్తున్నావు
1: హూమ్ ఆర్ యూ డినైంగ్
0: దేవుడు లేడని చెప్తున్నావు
1: యూఆర్ డినైంగ్ గాడ్
0: దేవుడు నీకు లేడు కానీ నాకున్నాడు
1: యూ మే డినై యువర్ గాడ్ బట్ ఐ హావ్ మై గాడ్
0: నా దేవుడు లేడంటే చెప్పడానికి హూ ఆర్ యూ
1: టు డినై మై గాడ్
0: నీకు దేవుడు లేకపోతే నీవు లేకుండా పో
1: యూ మే డినై యువర్ గాడ్
0: నాకు దేవుడు ఉన్నాడు
1: ఐ హావ్ మై గాడ్
0: ఆ దేవుడిని నేను చింతిస్తున్నాను
1: ఐ థింక్ ఆఫ్ మై గాడ్
0: అనేటువంటి ఒక ధైర్య సాహసాలతో వారితో ఎదుర్కొన్నప్పుడే నీ యొక్క శక్తి సామర్థ్యం అభివృద్ధి అవుతుంది
1: వీ షుడ్ హావ్ ద కరేజ్ అండ్ కన్విక్షన్ టు డిక్లేర్ ఐ హావ్ మై గాడ్
0: అంతేకాని నీకున్నటువంటి దానిని ఇంకెవరు వచ్చి లేదు అంటే నీవెందుకు విశ్వసించాలి
1: వై డు యూ ఫాలో అదర్స్ వై షుడ్ యూ లిసన్ టు అదర్స్ వెన్ దే డినై యువర్ గాడ్
0: ఎవడో ఒకడు వచ్చేసేసి అయ్యా మీ అమ్మ లేదు అంటుంటే అయ్యో మాకు అమ్మ లేదా అని ఏడ్చకూడదు
1: ఇఫ్ ఎనీవన్ సేస్ యూ హావ్ నో మదర్ యూ షుడ్ నాట్ క్రై సేయింగ్ ఐ హావ్
0: అమాయకుడు
1: దట్ ఫెలో ఇస్ ఎ ఫూల్
0: నా తల్లి ఉంటుండాలి
1: ఐ హావ్ మై మదర్
0: నా తల్లి ఇంటిలో ఉంటుండాలి
1: మదర్ ఇస్ ఎట్ హోమ్
0: అని ధైర్యంగా నీవు ఎట్ట చెప్పుకుంటున్నావో
1: వై కాంట్ యు
0: అదే రీతిగా నాకు దేవుడు ఉన్నాడు
1: I have God.
0: నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు
1: మై గాడ్ ఇన్ మై హార్ట్
0: ధైర్యంగా వారితో వాదించడానికి పూనుకోవాలి
1: యూ షుడ్ బి రెడీ టు ఆర్గ్యూ విత్ ఆల్ ద కరేజ్ అండ్ కన్విక్షన్
0: వారిని నీతో ప్రవేశపెట్టుకోవాలి కానీ నీవు వారితో ప్రవేశించకూడదు
1: యూ షుడ్ మేక్ అదర్స్ టు ఫాలో యూ యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్
0: నీవు వారిని ఫాలో చేస్తే నీవు స్లేవ్ అయిపోతావు
1: ఇఫ్ యూ ఫాలో అదర్స్ యూ బికమ్ ఎ స్లేవ్
0: నీకందరూ స్లేవులు కావాలి
1: అదర్స్ షుడ్ బికమ్ యువర్స్
0: ఎందుకంటే నీవు దైవత్వంతో ఉన్నావు
1: వై బికాస్ యూఆర్ విత్ గాడ్
0: దైవత్వంతో ఉన్నటువంటి వారి జగత్ అంతా కూడా చేరి వస్తుంది
1: ఇఫ్ యూఆర్ విత్ గాడ్ ద హోల్ వరల్డ్ విల్ ఫాలో యూ
0: కనుక ఇట్టి ధైర్య సాహసాన్ని మనం పెంచుకోవాలి
1: వీ షుడ్ హ్యావ్ ద కరేజ్ అండ్ కన్విక్షన్
0: మోర్ ఎవరో వచ్చి ఏమో అన్నారని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు
1: బికాస్ ఫర్ ది సింపుల్ రీజన్ సమ్వన్ సెడ్ యూ షుడ్ నాట్ క్రై
0: ఈ ఏడుపు లోపల ఆడవాళ్ళకు చాలా సహజము త్వరగా వస్తుంది
1: ఇట్స్ న్యాచురల్ ఫర్ లేడీస్ టు క్రై
0: అది వాషర్లెస్ ట్యాప్స్
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ట్యాప్స్ వాషర్లెస్ ట్యాప్స్
0: అది ఎప్పుడు నీళ్లు కారుతూనే ఉంటాయి కన్నులు
1: ది వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ
0: అది కూడా మంచిది కాదు
1: ఇట్స్ నాట్ గుడ్
0: దాన్ని మనం అరికట్టుకోవాలి
1: వీ షుడ్ కంట్రోల్
0: దేనికోసం మనం నీటి ఇవ్వాలి
1: వై షుడ్ వి షట్ ఇయర్స్
0: మనం టీయర్స్ అనేటువంటి ఎందుకోసం ఇవ్వాలి
1: వై షుడ్ వి షట్ ఇయర్స్
0: ఆధ్యాత్మికంగా కూడా కొన్ని అర్థాలు ఉంటున్నాయి
1: స్పిరిచువల్లీ ది హావ్ ఎ మీనింగ్
0: నారము అనగా నీరు అని అర్థం
1: నారము మీన్స్ వాటర్
0: నారా
1: నారా
0: నయనము అనగా కన్నులు.
1: నయన మీన్స్ ఐస్.
0: కన్నుల నుంచి వచ్చేటువంటి నీరు నారా నారము ప్లస్ నయనము నారాయణం అయిపోతుంది.
1: నారా ప్లస్ నయన నారాయణ.
0: నారాయణ కోసమనే నీ కంటిదారులు విడిచాలి, కానీ మిగతా దానికంత కంటిదారులు విడిచకూడదు.
1: సో వీ షుడ్ షెట్ ఇయర్స్ ఫర్ గాడ్ నారాయణ, నాట్ ఫర్ ఎనీ వన్.
0: అవి ఆనంద భాషములు కానీ శోక భాషములు కాదు.
1: దే ఆర్ ది టియర్స్ ఆఫ్ జాయ్ బట్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
0: దేనికి మనం ఏడ్చకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రై ఫర్ ఎనీథింగ్.
0: ఏదో కష్టాలు నష్టాలు వస్తుంటాయి.
1: ది డిఫికల్టీస్ అండ్ లాసెస్ కమ్. దేర్ ఇస్
0: పాసింగ్ క్లౌడ్స్.
1: దేర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: దేర్ ఇస్ నో ఎనీ పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: దేర్ నో పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అన్ని కదిలిపోయేటువంటివే.
1: దే ఆల్ పాస్ ఆఫ్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు విచారణకు ఏమాత్రం అవకాశం అందించకూడదు.
1: వెన్ వన్స్ వీ నో దిస్ ట్రూత్ వీ డోంట్ నీడ్ టు వరీ ఎనీ లాంగర్.
0: కనుక మన భక్తి శ్రద్ధలు అనేటువంటి అంత గాఢంగా భద్రమైపోవాలి.
1: దెర్ఫోర్ అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సిరిటీ షుడ్ బి గాడ్
0: టు గాడ్. మనసు భ్రమించిన దృష్టిని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ దిస్ స్టెడీనెస్ అండ్ అన్వేవరింగ్ మైండ్.
0: దృష్టిని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ అవుట్లుక్.
0: మన హృదయంలో ఏమాత్రం కూడా మనం అపవిత్రం గావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ మేక్ అవర్ హార్ట్ అన్సేఫ్.
0: స్థిరమైనదిగా ఉండాలి.
1: వీ షుడ్ హావ్ ఆల్ స్టెడీనెస్.
0: కనుక ఈ ప్రపంచంలో ఇంతమంది యువకులు ఉండినప్పటికీ ఈ కొద్ది మంది యువకులు మాత్రమే ప్రశాంతంగా చేరడంలో ఎంత అదృష్టవంతులో మీరు.
1: అవుట్ ఆఫ్ సో మెనీ యంగ్స్టర్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ యూ ఇఫ్ యూ కుడ్ గ్యాదర్ హియర్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ.
0: మీకు లభించినటువంటి ఈ యొక్క ప్రాప్తిని మీరు వ్యర్థం చేసుకోకండి.
1: దిస్ ఫార్చ్యూన్ గిఫ్టెడ్ టు యూ నెవర్ వేస్ట్.
0: మీరు ఎక్కడ పోయినప్పటికీ నేను వెంట ఉన్నాను.
1: You may go anywhere, Bhagavan is with you.
0: మీకు ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా నేను చూసుకుంటాను.
1: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ డిఫికల్టీస్.
0: ధైర్యంతో దైవం యొక్క భావమును మీరు అభివృద్ధి పరచుకుని సేవల్లో పాల్గొనండి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ డివైన్ థాట్స్ సర్వ్ ది సొసైటీ.
0: కొన్ని నష్టములైనా కూడా పర్వాలేదు, మీరు సహించుకుని సేవలు మానుకోకుండా ఉండండి.
1: యూ మే సఫర్ సర్టన్ లాసెస్ బట్ నెవర్ గివ్ అప్ సర్వీస్.
0: వస్తుంటాయి పోతుంటాయి ప్రతి ఒక్కటికి.
1: థింగ్స్ కమ్ అండ్ గో.
0: కనుక నీ వేదాంతం నందు కూడాను సుఖదుఖే సమీకృత్వ లాభం లాభ జయాజయం. లాభ నష్టములు సుఖదుఖములు వస్తుంటాయి పోతుంటాయి.
1: ద ప్రాఫిట్ అండ్ లాస్, ద గెయిన్ అండ్ లాస్, ద కమ్ అండ్ గో.
0: దీనికంతా మనం వెరవకూడదు.
1: నెవర్ ఫియర్ దీస్ థింగ్స్.
0: దైవ చింతన చేస్తూ కూర్చోవాలి.
1: థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: మహాభక్తుడు త్యాగరాజు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
0: కానీ అతనికి చాలా కష్టములు వచ్చాయి.
1: బట్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
0: ఎంతనో భరించుకునేటువంటి ఒక త్యాగరాజు కూడాను.
1: త్యాగరాజు కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్.
0: రామ వియోగమును భరించుకోలేక
1: యూ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్.
0: బాధపడుతూ రామును కూడా నిందిస్తూ వచ్చాడు.
1: యాజ్ యూ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్ ఎనీ లాంగర్ హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ గాడ్.
0: నిందించడమే కాకుండా ఒక విధమైనటువంటి ద్వేషం కూడా వచ్చింది.
1: హీ డెవలప్డ్ హేట్రెడ్ ఫర్ గాడ్ ఆల్సో అట్ టైమ్స్.
0: ఈ ద్వేషం లోపల ఏమన్నాడు రామ, నేను ఇంత కష్టాలు పడుతుంటే నీవు దీన్ని నివారణ చేయలేకపోతున్నావా?
1: Rama, when I am suffering so much, can't you make me free from my problems?
0: ఈ కష్టమును నివారణ చేసేటువంటి శక్తి నీకు లేదా, లేక నిన్ను కరిగించేటువంటి భక్తి నాకు లేదా?
1: Don't you have that capacity to make me free from my problems, or don't I have devotion?
0: లేదు లేదు, నాకు డివోషన్ ఉంది.
1: Now I have devotion.
0: నీకే శక్తి లేదు.
1: You don't have that capacity.
0: తక్షణమే మేలుకున్నాడు.
1: Immediately he got
0: చీ చీ చీ చీ చీ. దైవములు శక్తి లేదా? మనతో పాటు ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరుగుతుంటే మేము ఆ మానవ రూపకంగా మనం భావిస్తున్నామే. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు చాలా గొప్పవి అనేటువంటి యొక్క విచారణ చేశాడు.
1: హి గాట్ అప్ ఇమీడియట్లీ అండ్ హి ఎంటర్టైన్డ్ ద థాట్స్ గాడ్ హ్యాస్ ఆల్ ద పవర్, కాంట్ హి మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ ది ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్, హి విల్ సర్టన్లీ బి ఏబుల్ టు డూ ఇట్.
0: తిరిగి కన్నులు మూసుకున్నాడు, చేతులు కట్టుకున్నాడు.
1: దెన్ హి క్లోజ్ హిస్ ఐస్ అండ్ ఫోల్డెడ్ హిస్ హ్యాండ్స్.
0: రామా
1: రామా
0: కతివారది దాటునా.
1: Will that monkey be able to cross the ocean?
0: రోట గట్టునా.
1: Is it possible to tie it to the gut of a mortal?
0: దేవి వలచునా.
1: Will that goddess Lakshmi will ever love you?
0: లక్షణుండు కొలచునా.
1: Will Lakshmana serve you?

0: గొప్పరా.
1: విల్ దట్ హైలీ ఇంటెలిజెంట్ భర్త విల్ ఎవర్ సర్వ్ యూ?
0: ఇంతది అంతది కాదు, ఎంతో గొప్పది.
1: యు హావ్ గాట్ దట్ గ్రేటెస్ట్ పవర్ హైయెస్ట్ నో వన్ కెన్ ఎస్టిమేట్.
0: నా బుద్ధి చాలా చిన్నదైపోవడం చేతనే నేను ఈ విధంగా మందలించాను.
1: వీఆర్ నారో మైండెడ్ దేర్ ఫోర్ వీ హ్యాడ్ టు స్పీక్ లైక్ దట్.
0: నా తప్పే, నా తప్పే.
1: శాగరాజు సెడ్ ఇట్స్
0: అదే విధంగానే మీలో ఏదైనా ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దైవాన్ని నిందించకండి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ నెవర్ బ్లేమ్ గాడ్.
0: దైవాన్ని విమర్శించకండి.
1: నెవర్ క్రిటిసైజ్ గాడ్.
0: మిమ్మల్ని మీరు విచారించుకోండి.
1: ఎంక్వైర్ విత్
0: మిమ్మల్ని మీరు విమర్శించుకోండి.
1: క్రిటిసైజ్
0: దోషాన్ని మీరు చూసుకోండి.
1: రెక్టిఫై.